0: చక్కగా గుర్తించినప్పుడే అజ్ఞానమనేటువంటిది నాశనమవుతుంది.
1: ఇట్ ఓన్లీ మీన్స్ వెన్ ద రిలేషన్షిప్ ఆఫ్ ది ఇండివిజువల్ ఇన్ ద డివైన్ ఈజ్ ప్రాపర్లీ అండర్స్టూడ్ ద ఇగ్నోరెన్స్ విల్ బి డిస్పెల్డ్.
0: కనుక ప్రతి మానవుడు కూడాను అజ్ఞానము చేత సత్యమును గుర్తించుకొనలేక తాను పూర్తి అమాయకుడిగా జీవిస్తున్నాడు.
1: ఎవ్రీ పర్సన్ ఈజ్ ఇగ్నోరెంట్ బికాస్ ఆఫ్ ద ఫ్యాక్ట్ దట్ హీ హాస్ నాట్ నోన్ ద ట్రూత్.
0: రా ఆ మా అనేటువంటి మూడక్షరంలో ఉండినటువంటి అంతరాత్మను అగ్నిబీజము, సూర్యబీజము, చంద్రబీజము అని దీని మూడు అర్థములు.
1: When we take three letters here, Rama, Ra, Ama, they stand for three, the fire, the sun and the moon.
0: Surya bijam anetvantadi, andhakaram anetvanti ajnanamanu duramu gavistundi.
1: This primal sound of the sun dispels the darkness of ignorance.
0: Chandra bijam anetvantadi, lonunnatvanti tapamanu challarchi, challadanani chekurustundi.
1: The primal sound of the moon indicates that it pacifies all mental agitations and gives us all coolness and comfort.
0: Agni bijamu anetvantidi ajnanamunu nasanamu gavistundi.
1: That of the fire indicates that illusion is burnt.
0: Ee naati manavunaku,
1: for the modern man,
0: do ajnanamu dooramu gavinchatamu,
1: that he is to be cut off from
0: andhakaramunu veru cheyatamu,
1: the darkness has to be dispelled.
0: హృదయమును చల్లబరచటము,
1: అండ్ ద హార్ట్ హ్యాస్ టు బి పాసిఫైడ్.
0: వీటిని అసతోమా సద్గమయ, తమసోమా జ్యోతిర్గమయ, మృత్యోర్మా అమృతం గమయ అని ఈ మూడు తాపములను కూడా నువ్వు చల్లార్చేటువంటిది ఈ రామనామము.
1: ఇట్స్ రామాస్ నేమ్ దట్ సాటిస్ఫైస్ ఆల్ దీస్ త్రీ ప్రేయర్స్ దట్ విల్ టేక్ అస్ టు ట్రూత్ ఫ్రమ్ అన్ట్రూత్, దట్ విల్ టేక్ అస్ టు ద లైట్ ఫ్రమ్ డార్క్నెస్ అండ్ ఫ్రమ్ డెత్ టు ఇమ్మోర్టాలిటీ.
0: ఈ రామాయణం యొక్క తత్వములో ప్రప్రథమంగా జనన కర్మలు ఆచరిస్తూ వచ్చాడు దశరథుడు.
1: దశరథ పర్ఫార్మ్డ్ ఆల్ ది రిచువల్స్ ఇన్ రామాయణ యాజ్ వి గో త్రూ ఇట్.
0: అనగా రామును పుట్టిన తక్షణమే పవిత్రమైనటువంటి జీవితములకు సంబంధించినటువంటి మంత్రములు ఉచ్చరించి తద్వారా సంస్కారములు గావించుకోవటం.
1: రైట్ ఫ్రమ్ ది బర్త్ ఆఫ్ రామ ఈ స్టార్ట్ ఆల్ సీక్రెట్ మంత్రస్ so as to lead a sacred life.
0: Janana samskaramu ani deeniki peru.
1: It is called the ritual that is done at the time of childbirth.
0: Anaga poorthi janminchina tarvata chesetunti kaadu, talli pregunaku ee bidda pugunaku veru gaavinchaka purame ee samskaram jaragali.
1: This ritual is done prior to the birth of the child.
0: Kanuka atti samskaram prarambhinchadu.
1: That ritual is started.
0: రెండవ దినము గురువైనటువంటి వశిష్ఠుల వారిని తీసుకుని ఈ పిల్లవానికి స్వస్తి వాచకములు బోధించేటువంటి నిమిత్తమై, అనగా వాచకములు పలుకే నిమిత్తమై తీసుకుని వెళ్లాడు.
1: ద ఫాలోయింగ్ డే వశిష్ఠ హ్యాస్ టేకెన్ ద బాయ్ అలాంగ్ విత్ హిమ్ టు స్టార్ట్ ద ఫార్మల్ లెర్నింగ్.
0: లేకలేక పుట్టినటువంటి కుమారుణ్ణి స్వస్తి వాచకముల చేత ఆశీర్వదించమని ప్రార్థించాడు గురువును.
1: Dasharatha prayed to his preceptor, asking, seeking his for his blessings to his son Rama.
0: Vasishtha varu vellaru.
1: Vasishtha went.
0: Biddanu chuchadu.
1: He saw the boy.
0: Kani yemi palukoledu.
1: He didn't say anything.
0: Sambinchi poyyadu.
1: He stood standstill.
0: Tirigi hecharinchadu Dasharatha Maharaju.
1: Dasharatha again reminded of his prayer.
0: Appudu Vasishtha varu, Dasharatha, నన్ను నేనే మర్చినటువంటి ఈ స్థితి లోపల స్వస్తి వాచకులు ఏ రీతిగా నాకు జ్ఞాపకం వస్తాయి?
1: ద ప్రిసెప్టర్ సెడ్, ఓ కింగ్ దశరథ, ఐ హావ్ ఫర్గాటన్ మై సెల్ఫ్, హౌ కెన్ ఐ బ్లెస్ యువర్ బాయ్?
0: ఏ నిమిత్తమై నీ దగ్గర నేను చేరితును?
1: ద పర్పస్ ఫర్ విచ్ ఐ హావ్ కమ్ హియర్.
0: ఆ యొక్క పరిపూర్ణమైనటువంటి యొక్క ఫలితము ఈనాడు నేను అనుభవించాను.
1: దట్ వెరీ పర్పస్ దట్ బ్రాట్ మీ హియర్ ఈస్ ఫుల్ఫిల్డ్.
0: వశిష్ఠుల వారు సర్వశక్తిమయుడు.
1: వశిష్ఠ ఇస్ హైలీ
0: సర్వజ్ఞుడు.
1: He knows all.
0: కానీ అయినప్పటికీ దశరథ మహారాజు ఇంటి లోపల కేవలము పురోహితునిగా నియమించడంలో ఉండేటువంటి అంతరార్థం ఏమిటి?
1: What is the significance behind the preceptor Vasishtha serving in Dasharatha, though he is so powerful and mighty?
0: దశరథ, నీ ధనము నాకు అక్కరలేదు. మర్యాదలు నాకు అక్కర్లేదు, నీ పీఠ స్థానములు నాకు అక్కర్లేదు, నేను వచ్చినది నీ గృహంలో శ్రీమన్నారాయణమూర్తి జన్మించబోతున్నాడు, అతనిని దర్శించే నిమిత్తమై నేను ఈ విధమైనటువంటి పనిలో నేను ప్రవేశించానన్నాడు.
1: వశిష్ఠ దశరథ, ఐ డోంట్ వాంట్ యువర్ పవర్, ద వెల్త్ అండ్ ద మనీ, ఐ డోంట్ వాంట్ ఎనీ పొజిషన్ ఐదా, ఐ హావ్ కమ్ హియర్ టు సీ శ్రీమన్నారాయణ.
0: ఆ స్వరూపమును నేను ఈనాడు దర్శించాను.
1: Today I had the vision.
0: నా చిరకాల వాంఛ నెరవేరినది.
1: It's my long desire.
0: నేను ధన్యుడనైనాను.
1: My life is redeemed.
0: ఇంకా ఇతనికి నేను స్వస్తివాచకం ఏ రీతిగా చెప్పాలి?
1: How am I to bless him now?
0: నేనంత అజ్ఞానిని కాదన్నాడు.
1: I am not that ignorant as you think.
0: పరమాత్మనకు స్వస్తివాచకాలు చెప్పడంలో ఉండినటువంటి యొక్క అజ్ఞానము చెప్పరానటువంటిది.
1: You cannot estimate the ignorance when one wants to bless the very God.
0: తెలుసు నేను ఈ అజ్ఞానంలో మునగటము ఇది చాలా పొరపాటు.
1: In full knowledge, I cannot afford to be innocent.
0: జన్మించినటువంటి వాడు శ్రీమన్ నారాయణుడు.
1: The one who is born is శ్రీమన్ నారాయణ God.
0: నీ పుత్రవాత్సల్యం చేత మాయలో మునిగి ఉంటున్నావు.
1: Because of your affection towards your son, you are deluded.
0: అని చెప్పి కంటిదారలు కార్చుకుంటూ వెనుకకు వెళ్ళాడు.
1: So saying, he was shedding the tears of joy and returned.
0: ఇది ఇంతతో పోలేదు.
1: It didn't stop there.
0: మొదలు ఈ జన్మం జరిగిన తర్వాత, జన్మోదయం జరిగిన తర్వాత దాసి వచ్చి దశరథ మహారాజునకు అయ్యా పుత్రప్రాప్తి కలిగింది అని చెప్పింది.
1: ఇమ్మీడియట్లీ ఆఫ్టర్ బర్త్ ద సర్వెంట్ మెయిడ్ టోల్డ్ దశరథ, యు హ్యావ్ ఎ సన్.
0: ఈ వార్త నిమిత్తమై కాచుకున్నటువంటి దశరథుడు రత్నాల హారమును ఆ దాసికి అందించాడు.
1: Listening to this very good news, Dasharatha presented the necklace of diamonds to the servant maid.
0: Appuda sevakuralu anaga aa daasi ee ratnala haramunu angikarinchaledu.
1: That servant maid did not accept this necklace of diamonds.
0: Prabhu, neena bittani ettukoni aadinchi paadinchi laalincheetundi bhagyam naaku anugrahiste ante chaalu, ee ratnala haram naaku akkaraledu ninni.
1: The servant maid said, "O king, it is enough if I fondle the baby, caress the baby, and make the baby dance and play. I don't want this money."
0: లోకములో లౌకికమైన భౌతికమైన ప్రాకృతమైనటువంటి వస్తువులను ఆశించేటువంటి వారు ఎందరో ఉంటున్నారు.
1: There are many people who aspire for worldly wealth and money.
0: కానీ ఈ దాసి ఆ పిల్లవాణి పోషించి ఎత్తుకొని ఆడించేటువంటి పని మాత్రమే నాకు చాలునన్నది.
1: But the servant maid said, that is enough if she is given the charge of taking care of the baby.
0: Okokari prapti janmantra sukrutam cheta ee vidhamainatundi yokka pavitra bhavamulu aavirbhavistu untai.
1: It's only the deservedness that they get out of the past merit of the previous lives that make them have such feelings.
0: Same krimeena ee pillalnu poshinchi abhivruddhi gaavinchi aidava samvatsaram lopala upanayana samskaram kudanu gaavinchadu dasarathudu.
1: As things went on, the boy is taken care of. It is in the first, fifth year the upanayana is performed.
0: Threat ceremony. ee upanayanam gaavinchina tarvatane ee naluguru pillalanu kudanu vidyane erpinche nimittamai vasishthula vaari daggara cherchadu.
1: After threat ceremony, all the four boys are sent to Vasishtha for learning.
0: Ikkada 10va samvatsaram lopalne samasta vedamulu kudanu nerchukunnaru.
1: They have learnt all Vedas even before they reach 11th year.
0: Sarve Vedam Udasiram Sarve Loka Subhashitam Sarve Jnanopasampannah Sarve సముదిత గుణై. ఈ నాలుగు రకములైనటువంటి విద్యలను ఆ యొక్క నలుగురు అన్నదమ్ములు కూడాను పూర్తి గావించారు 10వ సంవత్సరం లోపలని.
1: ఆల్ ఫోర్ బాయ్ బ్రదర్స్ హావ్ లెర్న్డ్ ఆల్ ది సీక్రెట్ టెక్స్ట్ బిఫోర్ దే రీచ్ 11th year.
0: సర్వే వేద విదసూరం ఋగ్వేద యజుర్వేద సామవేద అథర్వణ వేదమును పూర్తిగా వీరు చదువుకోగలిగారు.
1: They have gone through completely all the four Vedas.
0: Intiye kaaka veeru maha suruluga roopundaru.
1: They also shaped themselves as powerful warriors.
0: Laukikamainatuvanti vidyalu kaakunda,
1: not merely
0: naitika dharmika aadhyatmika vidyallo pallane veerinta pravinuluga roopundaru.
1: They have become experts in morals and ethics.
0: Inka rendavadi emiti?
1: What is the next one?
0: Sarve loka hite rataha. Loka hitame viryakka pradana pranamga bhavistu vacharu.
1: They considered the welfare of the society as most important essential.
0: Na sukhame kavalani, leka na kutumba sukhame kavalani, leka na grama sukhame kavalani, leka na rashtra sukhame kavalani, leka na desha sukhame kavalani, veeru sankuchitamaina bhavamto aashinchaledu.
1: They never entertained narrow feelings that I should be happy, my family should be happy, my village should be happy, my state and my nation, and so on.
0: Sarve loka hiterata. Samasta lokamulu kudanu manchiga untundali.
1: The entire universe should be happy.
0: Ee lokamulu yokka hitamulu koreetundi dantlo vaaru prema tattvanni ekkuva prakatistu vacharu.
1: They developed that spirit of love as to desire and pray Anaga, for the welfare of the world.
0: Ramala channa bharata shatrugulu visala hudayulaga roopandutu vacharu.
1: They were very broad minded.
0: సంకుచిత భావములు వారి యందు ఏనాడు కూడాను ఎప్పుడు కూడాను ప్రకటించలేదు.
1: At no point of time they were narrow minded.
0: ఇంకా మూడవది,
1: థర్డ్ వన్,
0: సర్వే జ్ఞాన హితేరత. సమస్త జ్ఞానములు కూడాను తెలుసుకున్నారు.
1: They acquired all forms of wisdom.
0: ఎట్టి జ్ఞానములు? భౌతిక జ్ఞానము, లౌకిక జ్ఞానము, సంగీత జ్ఞానము, సాహిత్య జ్ఞానము, నృత్య జ్ఞానము, చిత్ర జ్ఞానము, శిల్పి జ్ఞానము, ఈ జ్ఞానములు కాదు వారు.
1: నాట్ ది వరల్డ్లీ నాలెడ్జ్ లైక్ దట్ ఆఫ్ ది మ్యూజిక్ ది సైన్స్ అండ్ స్కల్ప్చర్.
0: సర్వే జ్ఞాన హితోరత. ఆత్మజ్ఞానమే సర్వ జ్ఞానములకు మూలాధారము.
1: దే హావ్ అక్వైర్డ్ ది స్పిరిచువల్ నాలెడ్జ్ ఆఫ్ ది స్పిరిట్ ఆర్ ది సెల్ఫ్.
0: లౌకికమైన భౌతికమైన ఈ జ్ఞానములన్నీ కూడాను కొన్ని చిన్న చిన్న నదులు వంటివి.
1: The physical formal education are like rivers.
0: Kani aadhyatmika gnanamu aatma gnanamu pedda samudram vantidi.
1: But the knowledge of the self or the spirit is like an ocean.
0: Nadi naam sagarogatihi. Ee chinna chinna nadulanni kudanu sagaram valane aavirbhavistunnayi, sagaram nandane aikyamaipothunnayi.
1: All rivers are born out of an ocean, ultimately merge into the ocean.
0: Atti sagara swarupamainatunti yokka aatma gnanaanni abhyasincharu ee naluguru annadammulu.
1: All four brothers acquired this knowledge of the spirit or the self.
0: Sarve gunahitaihi. Inka veeri endu undinatunti gunamulu elantivi?
1: What sort of virtues?
0: Samudita gunaihi. Oka పవిత్రమైనటువంటి ఒక గుణములు.
1: సీక్రెట్ వర్చ్యూస్ దే హ్యావ్.
0: లోకములో ఏదాని మనం పవిత్రమని భావిస్తున్నామో అట్టి సముదితా గుణై ఆ గుణములకు అతీతమైనటువంటి గుణములు సాధిస్తూ వచ్చారు.
1: ఆల్ ద సీక్రెట్ క్వాలిటీస్ దట్ వీ నో దే హ్యావ్ సమ్ బియాండ్ దెమ్.
0: చెడ్డ చూపులు చూడటము మంచిది కాదు.
1: ఇట్స్ నాట్ ప్రాపర్ టు హ్యావ్ బ్యాడ్ లుక్స్.
0: కనుక అట్టి మంచి చూపులు చూచేటువంటి విద్యను నేర్చుకున్నారు.
1: They have acquired that education that made them to have good looks.
0: Chedda matalu maatladatamu ishtam kaadu.
1: It's not proper to talk in a bad way.
0: Idi maha paapamunaku dupamuga untuntadi.
1: It just encourages the sin.
0: Kanukane mrudu madhuramainatunti matalu maatladeetunti vidyanu nerchukunnaru.
1: They have learned that education that made them speak softly.
0: Atti gunamulu samudita gunamulu nerchukunnadu.
1: They had such sacred qualities.
0: Nitya, satya, nirmala, nischala, nisvarthamainatunti gunamulu nerchukunnaru.
1: They acquired all the virtues that are eternal and full of truth and unsullied.
0: Ivanni kudanu 10th samvatsaram lopalle jariginatuntivi.
1: All this had happened before they attained age 10.
0: Ee 10 samvatsaram jarigina tarvata,
1: after 10 years,
0: inka astra shastra vidyalu,
1: archery,
0: antiye kaakunda గజ తురగ సవారులు.
1: దే ఆల్సో లెర్న్ హౌ టు రైడ్ ఓవర్ ద హార్స్ అండ్ ద ఎలిఫెంట్.
0: దీనిపైన రథసారథులుగా కూడాను వీరు ప్రవీణులయ్యారు.
1: దే ఆల్సో బికమ్ ఎక్స్పర్ట్స్ ఇన్ బీయింగ్ చారిటీర్స్.
0: గుర్రము నెక్కితే ఈ యొక్క కుమార్ బిడ్డలు ఎటుపోతుండారు అనేటువంటి స్వరూపాన్ని కూడా చూచేటువంటి యొక్క వీలు కానంత స్పీడ్ తో పోతుంటారు.
1: దే గో సో ఫాస్ట్ యాజ్ టు నో ఇన్ విచ్ డైరెక్షన్ ద హార్స్ ఇస్ గోయింగ్.
0: ఈ గజ తురగముల యొక్క సవారులు ఎందు రామలక్ష్మణ భరత శత్రుఘ్నులకు వారికి వారే సాటి కాని మరొకరు కారు.
1: ఇన్ హార్స్ రైడింగ్ నో వన్ కెన్ ఎవర్ ఈక్వల్ దీస్ ఫోర్ బ్రదర్స్.
0: ఇంకా అస్త్రశస్త్ర విద్య యందు మొట్టమొదట కైకని శ్రీరామచంద్రునికి ప్రారంభించింది.
1: కైక వాజ్ ది ఫస్ట్ టీచర్ హూ టాట్ ఆర్చరీ టు శ్రీరామ.
0: కైక ఈ విద్యలో చాలా ప్రవీణురాలు.
1: కైక ఇస్ ఎన్ ఎక్స్పర్ట్ ఇన్ దిస్ ఎడ్యుకేషన్.
0: ఈ అస్త్రశస్త్ర విద్యలందు తాను ఆరు తేరినటువంటిది.
1: షీఈస్ ఎన్ ఎక్స్పర్ట్ ఇన్ ఆల్ దిస్ ఫీల్డ్ ఆఫ్ ఆర్చెస్ట్రీ.
0: అమ్మును పట్టి విడిచేటువంటిది మొట్టమొదట కైక రాములకు నేర్పిస్తూ వచ్చింది.
1: కైక టాట్ టు రామచంద్ర ఫస్ట్ ఇన్
0: రాములంటే కైక ప్రాణం.
1: And Kaika considers Rama as
0: her wife. She had
1: such love to, for him.
0: ఈ విధంగా జరుగుతూ ఉండగానే
1: as times
0: 14 సంవత్సరము వచ్చింది.
1: It was the age of 14.
0: ఈ 14 సంవత్సరం లోపలనే దశరథుడు వీరులకు వివాహం గావించాలని సంకల్పించుకుంటూ వచ్చాడు.
1: Dasharath decided to perform the marriage for these four boys.
0: ఈ బాల్య వివాహమే ఆనాటి సాంప్రదాయం.
1: It was the tradition to have the children married at an young age.
0: Endukanaga pedamargam pattakunda sakramaina margamlo nadichi sajeevanni boshinchukoni satkirtini archistaranetunte uddeshamto aanaadu chinna vayasunde vivaham cheyatamu sampradayam.
1: It was the tradition to perform the marriage when one is young, only to see that one will not go in a wrong way and live a happy righteous life.
0: Goppa goppa vyaktikulanu వశిష్ఠుల వారిని ఇంకా అనేక మంది పెద్దలను కూడా పిలిచి ఈ విధమై సంప్రదిస్తూ ఉంటున్నాడు.
1: హీ స్టార్టెడ్ కన్సల్టింగ్ ఆల్ ఎల్డర్స్ లైక్ వశిష్ఠ.
0: ఇది ఈ విధంగా ఉంటూ ఉండగానే
1: as things went on
0: విశ్వామిత్రుడు ప్రవేశించాడు.
1: విశ్వామిత్ర స్టెప్డ్ ఇన్.
0: ఈ ఆనందమును పట్టలేక విశ్వామిత్రుని స్వాగతం చేసి సకాలమునకే మీరు ప్రాప్తించారు, ఇక్కడికి వర్ధించినారని పాదములకు నమస్కరించుకుని తమరు వచ్చినటువంటి కారణం ఏమిటో చెప్పమని ప్రార్థించాడు దశరథుడు.
1: దశరథ వాజ్ ఎక్స్టాటిక్ అబౌట్ ద విజిట్ ఆఫ్ విశ్వామిత్ర అండ్ హీ సెడ్ యు హావ్ కమ్ ఎట్ ద రైట్ టైం. హీ పేడ్ హిస్ ఆల్ హిస్ ఒబిసన్స్ అండ్
0: అతను కూడా సాంప్రదాయ రీతిగా రాజును ఏ విధంగా దీవించాలో ఆ విధంగా దీవించి రాజ యొక్క క్షేమమును రాజ యొక్క రాజ్యమును యొక్క క్షేమమును చక్కగా విచారిస్తూ వచ్చాడు.
1: విశ్వామిత్ర ఆల్సో బ్లెస్డ్ ద కింగ్ దశరథ అండ్ మేడ్ ఎంక్వైరీస్ అబౌట్ ద కింగ్డమ్ యాజ్ పర్ ద ట్రెడిషనల్ వే.
0: క్రమక్రమేణ ఇది శృతి పెరిగిపోతూ వచ్చింది.
1: అండ్ దిస్ ఫీలింగ్ వెంట్ ఆన్ మోర్ అండ్ మోర్.
0: వచ్చిన పనిని చెప్పక తప్పదు అని విశ్వామిత్రుల వారు యాగ సంరక్షణ నిమిత్తమై నీ శ్రీరామచంద్రుని పంపాలి అన్నాడు.
1: అల్టిమేట్లీ విశ్వామిత్ర డిసైడెడ్ టు కన్వే ద పర్పస్ ఆఫ్ హిస్ విజిట్. హీ సెడ్ ఐ వాంట్ యువర్ సన్స్ టు ప్రొటెక్ట్ యాగ.
0: 14 సంవత్సరములు బాలురు.
1: హీ సెడ్ విశ్వామిత్ర దే ఆర్ 14 ఇయర్స్.
0: ఎండకన్నెరిగినటువంటి ఈ కుమారుళ్ళు
1: they are so young that they cannot bear
0: any heat. సంహార నిమిత్తమై నీవు రావించాలని కోరుతున్నావు.
1: యూ వాంట్ దెమ్ టు కిల్ ద డెమన్స్ దేర్.
0: ఇది అసాధ్యము.
1: ఇట్స్ ఇంపాసిబుల్.
0: ఇది వీరులను పంపటకు వీలు కాదు అన్నాడు.
1: ఇట్స్ నాట్ పాసిబుల్ టు సెండ్ దెమ్.
0: మొట్టమొదట నీ వచ్చినటువంటి అభిష్టాన్ని నెరవేరుస్తానని చెప్పి ప్రామిస్ ఇచ్చాడు.
1: ఫస్ట్ హీ ప్రామిస్డ్ దట్ యూ విల్ ఫుల్ఫిల్ ద డిజైర్.
0: కానీ ఇలాంటి కోరికను విశ్వామిత్రుడు కోరుతాడని కలయందైనా సంకలేదు దశరథ మహారాజు.
1: దశరథ నెవర్ డ్రీమ్డ్ దట్ విశ్వామిత్ర వుడ్ హ్యావ్ సచ్ ఎ డిజైర్.
0: చాలా విచారగ్రస్తుడయ్యాడు దశరథుడు.
1: అండ్ దశరథ ఫెల్ట్ వెరీ వెరీ సాడ్.
0: ఈ యొక్క విశ్వామిత్రుని కూడా క్రోధం అధికమవుతూ వచ్చింది.
1: విశ్వామిత్ర వాజ్ వెరీ యాంగ్రీ.
0: దశరథ ఈక్షాకుల వంశములో ఆడిన మాట తప్పడం ఇది చాలా పొరపాటు.
1: దశరథ ఇన్ ఇక్ష్వాకు క్లాన్ నోబడి వుడ్ గో బ్యాక్.
0: అనాది కాలం నుండి కూడా ఈ ఇక్ష్వాకుల వంశంలో అసత్యం ఆడినటువంటి వారు లేరు.
1: నో వన్ అటర్డ్ ఎ లై ఇన్ యువర్ క్లాన్.
0: మీరు సత్య ప్రియులు.
1: యు లవ్ ట్రూత్.
0: ధర్మాచారకులు.
1: యు ప్రొసీడ్ ఆన్ పాత్ ఆఫ్ రైచియస్నెస్.
0: మహా పవిత్రమైనటువంటి హృదయులు.
1: యు హావ్ గాట్ సీక్రెట్ హార్ట్.
0: మీరు ఈనాడు అసత్యం ఆడటం అనేటువంటిది కేవలము మీ జాతికే ఒక పెద్ద కళంకం.
1: ఇఫ్ యు అటర్ ఎ లై నౌ ఇట్స్ ఎ బ్లాట్ టు యువర్ ఫ్యామిలీ క్లాన్
0: అనేటప్పటికి దశరథుడు చాలా భయపడిపోయాడు.
1: దశరథ వాజ్ ఫియర్ స్ట్రికెన్.
0: ఇచ్చిన వాగ్దానమును తప్పేటువంటి వారు లోకంలో మహాపాపులు అన్నాడు.
1: హీ సెడ్ దోస్ హూ గో బ్యాక్ ఆన్ ద ప్రామిస్ గివెన్ ఆర్ ద వర్స్ట్ ఆఫ్ ది సిన్నర్స్.
0: ఇచ్చిన ప్రమాణమును తప్పినటువంటి వారు ఎట్టి యజ్ఞ యాగాది క్రతువులు చేసినప్పటికి దాని ఫలం శూన్యము అన్నాడు.
1: వాట్ ఎవర్ రిచువల్ యూ మే పర్ఫార్మ్ ఇఫ్ యూ గో బ్యాక్ ద ప్రామిస్ గివెన్ వెల్ ఇట్స్ ఆల్ ఎ వేస్ట్.
0: నీవు ఎంతో అశ్వమేధ యాగములు చేశావు.
1: ఆ
0: పుత్రకామేష్టి యాగమునందే ఈ మహాపురుషులు జన్మించారు.
1: బికాస్ ఆఫ్ పుత్రకామేష్టి యాగ యు హావ్ గాట్ సన్.
0: కట్టగలిపటికి నీవు అసత్యం ఆడటం చేత నీ ప్రామిస్ తప్పటం చేత ఇవన్నీ కూడా నువ్వు వ్యర్థమైపోతుంది.
1: బికాస్ ఆఫ్ దిస్ లైస్ యువర్ అటరింగ్ నౌ అండ్ దట్ యుర్ నాట్ గోయింగ్ టు కీప్ అప్ యువర్ ప్రామిస్ ఎవ్రీథింగ్ విల్ బి ఎ వేస్ట్.
0: చెప్పి బొంకుట కంటే చాపు ఉన్నే
1: Death is better than withdrawing the promise that you make already.
0: చెప్పి మరచుట కన్నా మరణమే మంచిది అన్నాడు.
1: Making a promise and forgetting amounts to death.
0: కనుక మీరు ప్రామిస్ ఇచ్చినారంటే దీన్ని తప్పకూడదు.
1: When once you make a promise, you should never go back.
0: ఇది ప్రతి మానవునికి ప్రధానమైనటువంటి యొక్క ప్రమాణము.
1: This is the main principle for every person.
0: ప్రతి మానవుడు కూడాను మనుసంతతి వాళ్లే.
1: Every human being should have this.
0: ఈ మనువు యొక్క ప్రధానమైనటువంటి యొక్క లక్ష్యము సత్యమే.
1: According to Manu, the truth is the primary principle.
0: కనుకనే మనువు నుండి ఆవిర్భవించినటువంటి వారే మనుజులు.
1: We are the progeny of Manu. We are Manuja.
0: ఈ మనుజులకు సత్యమే ప్రధానమైనటువంటి సూత్రము.
1: So truth is the main principle for humans.
0: సత్యమును తప్పినప్పుడు వాడు మనిషియే కాదు.
1: When we don't stand by the truth, we are no humans at all.
0: కనుకనే వశిష్ఠ వారు ఈ సత్యం విషయం లోపల ఇంత పెద్ద లెక్చర్ ఇస్తూ వచ్చాడు.
1: So Vasishtha was started giving lecture on truth.
0: ఇవి ఏవి దశరథుని చెవులకు చేరలేదు.
1: Dasaratha did not pay heed to all this.
0: ఆవేళకు అబ్రాహ్మణ అసన్నమైనట్టు వశిష్ఠుల వారు ప్రవేశించారు.
1: So that time Vasishtha stepped into the court.
0: వీరి సంభాషణ రెండు విన్నాడు.
1: He heard the conversation.
0: వశిష్ఠుల వారు దశరథ.
1: He said, Dasharatha,
0: మీరు ఆడిన మాట తప్పేటువంటి వారు కాదు.
1: You'll never go back the promise.
0: ఈ బిడ్డల సామాన్యమైనటువంటి బిడ్డలు కారు.
1: Your sons are not ordinary.
0: సాక్షాత్ దైవ స్వరూపులే.
1: They are very divine.
0: ఇలాంటి వారిపైన నీకెందుకు ఈ భ్రమ?
1: Why are you deluded?
0: వీరు ఏమవుతారు అనేటువంటి భయం కూడా నీకు అక్కర్లేదు.
1: You don't need to fear what would happen.
0: సర్వలోక సంరక్షకులైనటువంటి ఈ రామచంద్రుడు నీకు ఏ విధమైనటువంటి అపకారము గావించడు.
1: God who protects the whole world is your son now.
0: రామచంద్రుని కెట్టి అపకారము జరగదు.
1: He will never put to any harm whatsoever.
0: సర్వసంగ మంగళమూర్తి.
1: He is the very embodiment of auspiciousness.
0: అట్టి మంగళమూర్తి పైన నీవు సందేహించటము చాలా పొరపాటు.
1: To doubt such the very personality of auspiciousness.
0: తప్పక నీవు విశ్వామిత్రుని వెంట పంపమన్నాడు.
1: And he said that you certainly send your sons.
0: ఇక్కడ మరొక విషయాన్ని గుర్తించుకోవాలి.
1: Here we have to know another point.
0: రామునకు వెంట లక్ష్మణుడు.
1: Rama and then is followed by Lakshmana.
0: రాముని యొక్క ప్రతిబింబమే లక్ష్మణుడు.
1: లక్ష్మణ ఇస్ ద వెరీ రిఫ్లెక్షన్ ఆఫ్
0: భరతుని యొక్క ప్రతిబింబమే శత్రుఘ్నుడు.
1: శత్రుఘ్న ఇస్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ భరత.
0: శత్రుఘ్నుడు లేకపోతే భరతుడు క్షణమైనా కూడా జీవించలేడు.
1: వితౌట్ శత్రుఘ్న భరత విల్ నాట్ లివ్ ఫర్ ఎ మోమెంట్.
0: లక్ష్మణుడు లేకపోతే రాముడు ఏమాత్రం కూడా నీరైనా త్రాగలేడు.
1: వితౌట్ లక్ష్మణ రామ విల్ నాట్ సిప్ ఈవెన్ వాటర్.
0: మొట్టమొట్ట సుమిత్రకు ఈ శత్రుఘ్నుడు లక్ష్మణుడు జన్మించిన తక్షణమే జోలలో వేసి ఊపుతూ ఉంటుండాలి.
1: ద మూమెంట్ ది చిల్డ్రన్ వర్ బోర్న్ దే వర్ పుట్ ఇన్ ద క్రేడిల్.
0: కౌసల్య రామును జోలలో వేసి ఊపుతుంటే రామును కిలకిల నవ్వుతూ ఆడుకుంటూ ఉన్నాడు.
1: అండ్ రామ వాస్ సింప్లీ స్మైలింగ్ అండ్ ప్లేయింగ్ వైల్ రెస్టింగ్ ఇన్ ద క్రేడిల్.
0: కైక భరతుణ్ణి జోలరి చూస్తుంటే అతను కూడా చక్కగా ఆనందిస్తూ కిలకిల నవ్వుతున్నాడు.
1: While Kaika was there near the cradle, whereas Bharata was lying, Bharata also was playing.
0: కానీ శత్రుఘ్నుడు లక్ష్మణుడు పుట్టినది మొదలుకొని ఆహార పానీయములు విసర్జించి నిరంతరం కూడా ఏడుస్తూ ఉండటమే.
1: బట్ లక్ష్మణ అండ్ శత్రుఘ్న స్టార్టెడ్ క్రయింగ్ రైట్ ఫ్రమ్ ద బర్త్.
0: ఏమి రోగం ప్రారంభించిందో ఏమిటో?
1: What is the complaint? What's wrong?
0: ఏ బాధలు కలిగినాయో ఏమిటో?
1: What is the
0: ఎందుకు ఈ బిడ్డలు ఇరువురు కూడా ఈ విధంగా ఏడుస్తున్నారని చెప్పని చాలా భయపడిపోయి దశరథ మహారాజును చెప్పింది.
1: They were very much afraid of the situation because these two kids started crying from the beginning.
0: దశరథుని తగిన వైద్యుల్ని పిలిపించి తగిన వైద్యం చేయించాడు.
1: They also gave appropriate treatment.
0: కానీ ఏమాత్రము తగ్గలేదు.
1: But there is no relief.
0: మంత్రము యంత్రము తంత్రములు కూడా కట్టించింది.
1: They administered all these things. మంత్ర యంత్ర
0: తల్లి యొక్క ప్రేమ సహజమే కదా.
1: It's natural for a mother to have.
0: ఏ బాధలో ఏమో తెలియదు.
1: They don't know the actual complaint.
0: అనేక రకమైనటువంటి చెప్పిన వారి మందులంతా అందిస్తూ వచ్చింది.
1: They did all the treatment that is told.
0: దీని దినమునకు ఈ ఏడుపు అధికమవుతూ వచ్చిందే కానీ కొంతైనా తగ్గలేదు.
1: The crying was more and more day after day.
0: కడపటికి విధి లేక వశిష్ఠుల వారిని ప్రార్థించింది.
1: Ultimately finding no other alternative, they asked Vasishtha.
0: అప్పుడు వశిష్ఠ వారు 5 నిమిషముల ధ్యానంలో నిమ్మై తదుపరి లేచి, అమ్మా సుమిత్రాదేవి, మీరు ఏ ఔషధములు అందించనక్కర్లేదు.
1: వశిష్ఠ మెడిటేటెడ్ 5 మినిట్స్ అండ్ సెడ్ సుమిత్ర,
0: లక్ష్మణుడు తీసుకెళ్లి రాముడు జోలలో పండబెట్టు.
1: మేక్ లక్ష్మణ లై బై ది సైడ్ ఆఫ్ రామ.
0: తీసుకుని వెళ్లి భరతుని చోట పండబెట్టు.
1: మేక్ శత్రుఘ్న లై బై ది సైడ్ ఆఫ్
0: భరత్. వీరిద్దరూ ఒక జోలలో, వారిద్దరూ ఒక జోలలో పండబెట్టు.
1: సీ దట్ బోత్ ఆఫ్ దెమ్ విల్ బీ ఇన్ ది డిఫరెంట్ క్రేడిల్స్.
0: వీరు ఏమాత్రం ఇంకా ఏడ్చరు అన్నింది.
1: దెన్ దే విల్ నాట్ క్రై ఎనీ లాంగర్.
0: అప్పుడు వశిష్ఠుడు వారు చెప్పినట్టుగా విని కౌసల్య పర్మిషన్ తీసుకొని కైక పర్మిషన్ తీసుకొని ఈ ఇరువురు పిల్లలను తీసుకుని వెళ్లి శత్రుని భరతుని ప్రక్కలో లక్ష్మణుని రామ ప్రక్కలో పండబెట్టి జోను లూపింది.
1: And Sumitra took permission from Kausalya and Kaika and made Lakshmana lie by the side of Rama and Shatrughna lie by the side of Bharata.
0: ఈ రాముల ప్రక్కలో పండుకున్నాడో లేదో రా లక్ష్మణుడు ఒక్క క్షణంలో నిద్రపోయాడు.
1: The moment Lakshmana
0: ఇచ్చిన ఆహారమంతా భుజిస్తున్నాడు.
1: He started eating.
0: కిలకిల నవ్వుతున్నాడు.
1: Started smiling.
0: కలకల నాడుతున్నాడు.
1: Started playing.
0: ఈ దృశ్యాన్ని చూచింది సుమిత్ర.
1: Sumitra watched the scene.
0: చాలా ఆశ్చర్యం వేసింది.
1: She was surprised.
0: మరి వశిష్ఠుల వారిని ప్రార్థించింది. ఈ ఆనందమునకు ఈ ఏడుపు పోవడానికి కారణం ఏమిటి స్వామి?
1: She prayed to her sister. She wanted to know the reason. Why did he cry then? Why is he happy smiling now?
0: Amma, komma chettuku amsamu.
1: The branch is the spark of the tree.
0: Inka manavattam anetundi daivattamunaku amsamu.
1: Human is the spark of the divine.
0: Kommu chettunu vidichi kommu bratakaledu.
1: Branch cannot live without the
0: tree. తల్లిని విడిచి బిడ్డ బ్రతకలేదు.
1: Child cannot live without mother.
0: కాబట్టి పరమాత్మను విడిచి జీవుడు ఉండలేడు.
1: Therefore, the individual cannot live without God.
0: కనుకనే ఈ పరమాత్ముడైనటువంటి రామును చేరేటప్పటికే ఈ లక్ష్మణుడికి ఇంత ఆనందం వేసింది అని.
1: Therefore, Lakshmana is so happy because he is in the company of God.
0: తన స్వస్థానమైనటువంటి రామును చేరాడు.
1: He is in its place of his origin.
0: Nityanandam paramasukadam kevalam gnanamurtim.
1: That is eternal supreme bliss wisdom.
0: ఏ రాముల నుంచి ఆ పాయసంలో అందుకున్నాడో ఆ రాముని దగ్గరనే చేరడానికి ఈ లక్ష్మణుడు ఇంత పరితపించాడు.
1: And he wanted to reach Rama ultimately having come out of him in the beginning.
0: ఏ భరతుని పాయసం నుండి ఉద్భవించాడో ఆ శత్రుఘ్నుడు ఆ భరతుని దగ్గర చేరేటప్పటికి ఇతని దుఃఖం చల్లారింది.
1: శత్రుఘ్న ఆల్సో ఇస్ బోర్న్ అవుట్ ది సేమ్ పుడింగ్ అండ్ దేర్ఫోర్ వెన్ హి ఇస్ ఇన్ ది కంపనీ ఆఫ్ దైవ సహచరి
0: స్వస్థానమును చేరేంత వరకు కూడాను ఈ జీవికి తాపము తప్పినది కాదు.
1: దేర్ఫోర్ ది ఇండివిజువల్ హ్యాస్ టు సఫర్ అంటిల్ హి రీచెస్ హిస్ ఒరిజినల్ ప్లేస్.
0: స్వస్థానము తప్ప మరి ఏ స్థానంలో చేర్చినప్పటికీ ఈ దుఃఖం మాత్రం నివారణ కాదు.
1: Other than that original place, wherever he goes, he is bound to
0: suffer. జలములో జీవించేటువంటి చేప,
1: the fish that lives in water,
0: వజ్ర వైడూర్య మరకత మాణిక్య గోమేధిక పుష్పరాగంతో చెక్కబడినటువంటి బంగారు గిన్నెలు తీసుకెళ్లి పెట్టితే దీనికి ఎంత తాపం ఉంటుంది.
1: ఇఫ్ యూ కీప్ దట్ ఫిష్ ఇన్ ఎ గోల్డెన్ వెసల్ స్టడెడ్ విత్ ఆల్ ప్రెషస్ జెమ్స్ ఇట్ విల్ సఫర్.
0: ప్రెషస్ విలువ దానికి ఏమీ అర్థం కాదు.
1: ఇట్ డజంట్ అండర్స్టాండ్
0: ఈ బంగారు విలువ తనకేం అక్కర్లేదు.
1: ఇట్ డజంట్ వాంట్ గో.
0: తన స్వస్థానం జలం కావాలి.
1: ఇట్ వాంట్స్ ఇట్స్ ఒరిజినల్ ప్లేస్.
0: జలములో చేరేంత వరకు నువ్వు ఈ చేప ఎంత పరితపిస్తుందో అదే విధముగానే జన్మస్థానమైనటువంటి పరమాత్మను చేరేంత వరకును జీవాత్ముడు ఇంత పరితపిస్తుంటాడు.
1: The fish suffers until it goes back to its water, the original place. So also the individual suffers.
0: ఈనాడు లోకంలో ఎంతమంది శ్రీమంతులు లేరు.
1: In this world there are many rich people.
0: ఎంతమంది బలవంతులు లేరు.
1: There are so many strong people.
0: ఎంతమంది సౌఖ్య సంతోషంతో తృతూగే వారు లేరు.
1: The people of comforts and conveniences.
0: కానీ అన్ని సుఖములు ఉంటున్నాయి.
1: They have all comfort.
0: కానీ మానసిక ఆనందము లేదు.
1: But they don't have mental happiness.
0: కారణం ఏమిటి?
1: What's the reason?
0: ఇవన్నీ కాదు నీ మానసిక ఆనందానికి కారణము.
1: They don't give happiness mentally.
0: నీ స్వస్థానమైనటువంటి ఆత్మ స్థానాన్ని చేరాలి.
1: You should reach that center of ఆత్మ.
0: అప్పుడే నీకు శాంతి సంతోషము.
1: Then you will have peace and happiness.
0: కనుక ఈ స్వస్థానమును చేరే నిమిత్తమై మానవుడు ఇన్ని విధములైనటువంటి పరితాపములు పొందుతున్నాడు.
1: So man pines and yearns to go back to his place of origin.
0: ప్రతి మానవుడు కూడాను ఈ సత్యాన్ని గుర్తించి స్వస్థానమునకు తగినటువంటి ప్రయాణం సలపాలి.
1: సో ఎవ్రీ హ్యూమన్ మస్ట్ మేక్ ఎన్ ఎఫర్ట్ టు గో బ్యాక్ టు హిస్
0: ప్లేస్ ఆఫ్ ఆరిజిన్. అంతవరకు మాత్రము ఈ శాంతి అనేటువంటిది మనకు లభ్యం కాదు.
1: టిల్ దెన్ హి విల్ నెవర్ అటైన్ పీస్.
0: ఈ లౌకికమైనటువంటి శాంతులు క్షణకాలంలో వచ్చి క్షణకాలంలో పోవచ్చును.
1: ద వరల్డ్లీ పీస్ కమ్స్ అండ్ వానిషెస్ ఇన్ ఎ మోమెంట్ ఆఫ్
0: టైం. కానీ నిత్య సత్యమైనటువంటి శాంతి సుఖములు ఒక ఆత్మస్థానం నుండి మనకు ఆవిర్భవిస్తున్నాయి.
1: ది ఎటర్నల్ పర్మనెంట్ హ్యాపీనెస్ అండ్ బ్లెస్ ఆర్ ప్రెసెంట్ ఇన్ ద స్పిరిట్.
0: ఈ ఆత్మ శాంతి కలిగినటువంటి వాడు అరణ్యంలో సంచరించినప్పటికీ ఆనందంలోనే మునుగుతూ ఉంటాడు.
1: ద వన్ విత్ ద పీస్ ఇన్ హార్ట్ అండ్ స్పిరిట్ కెన్ మూవ్ అబౌట్ ఇన్ ఫారెస్ట్ ఫ్రీలీ.
0: కానీ ఆత్మశాంతి లేనటువంటి వాడు హంసతూరిగా పానుపు పైన పవడించినప్పటికీ ఎయిర్ కండిషన్ పెట్టుకున్నప్పటికీ డెన్ ఆఫ్ బెడ్స్ డెన్ ఆఫ్ సోఫాస్ వెచ్చుకున్నప్పటికీ బాడీ కూల్ అవుతుంది కానీ మైండ్ వేడెక్కుతుంటారు.
1: వితౌట్ ద పీస్ విత్ ఇన్ ఈవెన్ ఇఫ్ యూ ట్రై టు స్లీప్ ఇన్ ఎయిర్ కండిషనింగ్ రూమ్ ఆర్ డన్ ఆఫ్ బెడ్ యూ విల్ హ్యావ్ కూల్నెస్ అరౌండ్ వెరీ హాట్ విత్ ఇన్.
0: కనుక ఈ ప్రాకృతమైనటువంటి సుఖశాంతులు శాంతులు కాదు.
1: It's not the material comfort.
0: ఈ ప్రాంతమైనటువంటి సుఖం సుఖం కాదు.
1: It's not the worldly happiness.
0: అందువల్లనే త్యాగరాజు కూడా చెప్పాడు.
1: సో త్యాగరాజు సేడ్,
0: నీవి చాలా సుఖమా, ఈశ్వర సన్నిధి చాలా సుఖమా, నిజముగు తెలుపు మనసా అన్నాడు.
1: ఓ మైండ్ టెల్ ట్రూలీ, is it the wealth that gives happiness or the proximity to God?
0: Kanuka paramaatmani yokka sannidhiye mana pennidhi.
1: Therefore proximity to God is a real wealth.
0: Atuvanti sannidhini chere anta varaku kudanu jeevudu paratapistune untadu.
1: Until one attains that proximity, the human
0: strive. Ee paratapamuku kaaranam emto vidu telusukovatam ledu.
1: We don't understand the reason for all this suffering.
0: Neeniki kaaranam idiye.
1: This is the reason.
0: భగవంతుని యొక్క వియోగమే దీని యొక్క బాధకు మూల కారణము.
1: For all the suffering, separation from the divine is the cause.
0: సుఖం సుఖం కాదు.
1: It's not the worldly happiness.
0: అందువల్లనే త్యాగరాజు కూడా చెప్పాడు.
1: So త్యాగరాజు said,
0: నీవి చాలా సుఖమా, ఈశ్వర సన్నిధి చాలా సుఖమా, నిజముగా

0: భగవంతుని యొక్క వియోగమే దీని యొక్క బాధకు మూల కారణము.
1: ఫర్ ఆల్ ద సఫరింగ్ సెపరేషన్ ఫ్రమ్ ద డివైన్ ఇస్ ద కాజ్.
0: కనుకనే అట్టి సంయోగం లభించేంత వరకు మనకు దుఃఖం తప్పినది కాదు.
1: అంటిల్ వి అటైన్ దట్ యూనియన్ విత్ గాడ్ వి ఆర్ బౌండ్ టు సఫర్.
0: కనుక అట్టి శాశ్వత సుఖాన్ని పొందడానికి దైవత్వం యొక్క సన్నిధి అత్యవసరమనేటువంటి సత్యాన్ని ఈ లక్ష్మణ భర్త శత్రుఘ్నులు చక్కగా నిరూపిస్తూ వచ్చారు.
1: లక్ష్మణ భర్త శత్రుఘ్న హావ్ డిమాన్స్ట్రేటెడ్ దిస్ ఫ్యాక్ట్ హౌ టు అటైన్ పర్మనెంట్ హ్యాపీనెస్.
0: రామును చేరాలి.
1: వన్ షుడ్ బి క్లోజ్ టు రామ.
0: అతనే మన వృక్షము.
1: హీఈస్ ద వెరీ ట్రీ.
0: మనమంతా దీని యొక్క బ్రాంచెస్.
1: వేర్ ఓన్లీ బ్రాంచెస్.
0: ఈ బ్రాంచెస్ అనేటువంటి వృక్షాన్ని వదిలిపెడితే దీనికి ఏమాత్రం ఇంకా జీవితం లేదు.
1: బ్రాంచెస్ విల్ నెవర్ లీవ్ ఇఫ్ దే ఆర్ అపార్ట్ ఫ్రమ్ ద ట్రీ.
0: కనుక ఈ సత్యాన్ని గుర్తింపజేయటమే ఈ రామాయణంలో మొట్టమొదటి సత్య సూక్తులు.
1: దిస్ ఈస్ ది ఫస్ట్ ప్రిన్సిపల్ టీచింగ్ ఆఫ్ ట్రూత్ విచ్ ఇస్ టాట్ ఇన్ రామాయణ.
0: ఆనాటి నుండి కూడాను రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు సత్యవాద్ పరిపాలకులు.
1: సిన్స్ దెన్ దే ఫాలో ద పాత్ ఆఫ్ ట్రూత్.
0: ధర్మాచరణే వారి యొక్క జీవితము.
1: ద రైచియస్నెస్ ఇస్ దేర్ లైఫ్.
0: సత్యమే వారి యొక్క ప్రాణము.
1: ట్రూత్ ఇస్ దేర్ లైఫ్.
0: ఇది ఆదర్శమే వారి యొక్క జీవితము.
1: దట్ వెరీ ఐడియలిజం ఇస్ దేర్ లైఫ్.
0: ఇలాంటి నలుగురు పిల్లలు కూడాను విశ్వామిత్రునితో పంపవలసి వచ్చింది. పంపాడు.
1: అండ్ హీ హ్యాడ్ టు సెండ్ హిస్ సన్స్ అలాంగ్ విత్ విశ్వామిత్ర.
0: ఈ విశ్వామిత్రుడు దశరథం దగ్గర వీరు సాక్షాత్ నారాయణమూర్తి, ఇతని యొక్క శక్తి సామర్థ్యం నీకు అర్థం కాదు, వీరు నీవు కుమారుల భావంతో నీవు జీవిస్తున్నావు, నీకు కుమారులు కాదు, వీరు పరమాత్మ స్వరూపులని ఇంత ధైర్యం చెప్పినటువంటి విశ్వామిత్రుడు.
1: విశ్వామిత్ర హూ గేవ్ ఆల్ ద కరేజ్ టు దశరథ telling don't take your sons as ordinary people. No, they are very divine.
0: సాయునది తీరమునకు దక్షిణ భాగములో వచ్చి చేరేటప్పటికి సాయంకాలం అయిపోయింది.
1: ఇట్ వాస్ ఈవినింగ్ టైం. బై ది టైం దే రీచ్డ్ ద బ్యాంక్స్ ఆఫ్ సరయు రివర్.
0: అంతటి జ్ఞాని విశ్వామిత్రుడు తిరిగి మాయలో మునిగాడు.
1: విశ్వామిత్ర బీయింగ్ ద వన్ ఆఫ్ విజ్డమ్ హీస్ ఆల్సో క్యారీడ్ అవే బై ఇల్యూషన్.
0: రామ లక్ష్మణ ఇది కఠినమైన అరణ్యములు.
1: రామ లక్ష్మణ దీస్ ఎ థిక్ ఫారెస్ట్.
0: క్రూరమైనటువంటి రాక్షసులు సంచరించేటువంటి యొక్క అడవులు.
1: You find the demons moving all around.
0: మీరు ఏనాడు కూడా ఈ రాక్షసులను మీరు చూడలేదు.
1: You never saw them earlier.
0: మీకు ఈ భయభ్రాంతులు పోయే నిమిత్తమై మీకు ఒక మంత్రోపదేశం చేస్తాను అన్నాడు.
1: In order to see that you'll never be afraid of them, I'll teach you a mantra.
0: బల అబల అనేటువంటి మంత్రోపదేశం చేశాడు.
1: The two mantras, the బల and అతిబల.
0: ఆ మంత్రోపదేశం చేసి తరువాత యోచించాడు. చీచీచి ఎంత మాయలో మునుగుతున్నాను నేను.
1: Later he thought, I am delusional.
0: సాక్షాత్ భగవంతునికి నేను మంత్రోపదేశం చేయటమా?
1: I am teaching to very God himself.
0: ఇదియే మాయ యొక్క ప్రభావము.
1: This is the effect of delusion.
0: అని తాను చింతించుకొని తిరిగి రామలక్ష్మణులకు చెప్పలేదు.
1: He thought so and then never did.
0: రెండవ దినం అక్కడ నుంచి ప్రయాణమయ్యారు.
1: They started. Second day.
0: సిద్ధాశ్రమంలో చేరడానికి పోయారు.
1: They reached సిద్ధాశ్రమ.
0: అక్కడనే విశ్వామిత్రుడు యాగం చేసేటువంటి స్థానము.
1: ఇట్ వాస్ ది ప్లేస్ వేర్ విశ్వామిత్ర కండక్టెడ్ యాగ.
0: ఈ స్థానంలోనే ఎందుకు విశ్వామిత్రుడు యాగం చేయడానికి ప్రయత్నించాడు?
1: హీ మేడ్ ఆల్ ప్రిపరేషన్ టు పర్ఫార్మ్ యాగ.
0: శ్రీమన్నారాయణమూర్తి వామనాతారమెత్తి జీవించి కశ్యప యొక్క గృహమునందు తాను కలిసిమెలిసి తిరిగినటువంటి ఒక ప్రదేశం.
1: ఇట్ వాస్ ది ప్లేస్ వేర్ వామన స్టేడ్ దేర్ అట్ ద రెసిడెన్స్ ఆఫ్ కశ్యప.
0: అప్పుడు రాములకు చెబుతూ వస్తున్నాడు.
1: దెన్ హీ స్టార్టెడ్ టెల్లింగ్ రామ.
0: శ్రీరామ
1: శ్రీరామ
0: గొప్ప రాక్షసి ఉంటున్నది.
1: ఎవరీ బిగ్ డెమన్ దేర్.
0: దీని పేరు తాటకి.
1: ద నేమ్ ఇస్ తాటకి.
0: ఈ తాటకి యొక్క బలము 100 ఏనుగుల బలమంత ఉంటుంటది.
1: ది తాటకి ది డెమన్ ఈజ్ సో పవర్ఫుల్ సో స్ట్రాంగ్ ఎస్ దట్ ఆఫ్ 100 ఎలిఫెంట్స్.
0: అలాంటి బలమున్నటువంటి యొక్క తాటకిని మీరు సంహరించాలి.
1: యూ హ్యావ్ టు కిల్ సచ్.
0: తక్షణమే రాములు చెప్పాడు.
1: ఇమీడియట్లీ రామ సైడ్
0: స్వామీజీ
1: స్వామీజీ
0: స్త్రీ వద చేయటమా?
1: ఐ మై టు కిల్ ఎ ఉమెన్?
0: ఇది నేను అంగీకరించనున్నాను.
1: ఐ డోంట్ అక్సెప్ట్.
0: అప్పుడు విశ్వామిత్రుడు చెప్పాడు.
1: దెన్ విశ్వామిత్రుడు
0: లోక కంటకులైనటువంటి వారు ఎవరైనా సరియే చంపడంలో తప్పులేదు అన్నాడు.
1: ఎనీ వన్ హూ హార్మ్స్ దిస్ వరల్డ్ డిజర్వ్స్ టు బి కిల్డ్. దట్స్ ఆల్ నో మిస్టేక్.
0: అప్పుడు రాములు చెప్తున్నాడు.
1: దెన్ రామ స్టార్టెడ్ టెలింగ్.
0: స్త్రీ సంబంధమైనటువంటి విషయంలో నేను ప్రవేశించను.
1: ఐ డోంట్ రిసార్ట్ టు దిస్ యాక్షన్. ఐ డోంట్ ఫాలో యూ.
0: వెరచిన వాణి ధైర్యమున వేదును నొందినవాని నిద్రమై

0: It's not proper, it's not right action to kill anybody who is fear-stricken, the one who lost all the courage, the one who is deep sleep, the one who is intoxicated, the one who prays for
1: protection and shelter.
0: You want me to proceed in an unrighteous way.
1: I don't
0: accept this.
1: Rama, you sarvajnudu. Sarvadharma swarupudu.
0: Rama, you are all knowing.
1: Lokamulaku aneka ikkattu kaliginchi. Kantaka swarupulai pravartinchetuvanti okka streelaina kuda nu vadinchavachunu. Veeryo maga aada aneetuvanti okka linga bhedamulu ledu. Rakshasulu rakshasule.
0: It's right to kill anybody, no matter a woman or a man, because they would put the whole world to suffering.
1: Appudu Ramudu, Vishwamitra, ee vidhanga streelanu samharinchinatuvanti vaaru evaraina unnara?
0: Then Rama said, Vishwamitra, are there anybody who killed women like this?
1: Ekemti Rama, andaru unnaru chaala mandi.
0: He said, Rama, there are lots of people.
1: Prahladani kumarudainatuvanti vaadu Virochanudu.
0: Virochana is the son of Prahlada.
1: Ee Virochaniki oka bidda undetuntadi.
0: Virochana has a daughter.
1: Aamene Mandhara.
0: She is Mandhara.
1: Ee Mandhara lokamuku chemamunaku aneka adankulu kaliginchitu vacheetuntadi.
0: She was responsible for many of the obstacles.
1: Maha kathinamainatuvanti rakshasa krutyam lopala praveshinchi లోక క్షేమాన్ని నాశనం చేస్తూ వచ్చింది.
0: షీ రిజార్టెడ్ టు ఆల్ డెమోనిక్ యాక్షన్స్.
1: అప్పుడు ఇంద్రుడే ఈ యొక్క మందరను సంహరించాడు.
0: ఇట్ ఇస్ ఓన్లీ ఇంద్ర హూ కిల్డ్ హర్.
1: అప్పుడు ఇంద్రుడు కూడా చెప్పాడు, స్త్రీ పురుష భావము భేదము లేకుండా రాక్షస కృత్యమును చేస్తుండదు కనుకనే ఈమెను చంపడం న్యాయం కా న్యాయమేను అన్నాడు.
0: ఇట్ వాజ్ ఇంద్ర సెడ్ ఐఎమ్ జస్టిఫైడ్ ఇన్ కిల్లింగ్ నో మ్యాటర్ షీఈస్ ఎ ఉమన్.
1: అదే విధంగానే
0: లైక్ వైజ్
1: భారద్వాజ పత్ని మహాక్రూరమైనటువంటి యొక్క మార్గంలో ప్రవేశించి అనేక విధమైనటువంటి దేశ సంక్షేమానికి విరుద్ధమైనటువంటి కార్యంలో నడుస్తూ వచ్చింది.
0: వైఫ్ భరద్వాజ ఆల్సో యాక్టెడ్ అగెన్స్ట్ ద నార్మ్స్ ఆఫ్ సొసైటీ.
1: అప్పుడు విష్ణువే ఆమెను సంహరించాడు.
0: విష్ణు కిల్డ్ హర్.
1: ఈ విధమైనటువంటి వారి విషయములంతా విని నిజమే లోకానికి అపకారం చేసేటువంటి వారిని సంహరించడంలో తప్పు లేదు.
0: Yes, there is truth in what is said.
1: Loka kshemanni kori loka dharmanni aashinchi satya dharmamulu prakaramu jeevinchetunte streelanu matram champakoddu loka kantakulainatunte yokka streelanu champavachunani ninnayinchukunnadu Ramudu.
0: Rama decided that there's nothing wrong in killing a woman because she's putting all kinds of problems to the people around.
1: Ee vidhamga taru sammaram jarugutundangane sambhashana oka bhayankaramaina shabdam vachindi.
0: As the conversation was going on, they heard a loud sound.
1: ఎక్కడిది భయంకరమైన శబ్దం అంటే ఈ తాటకి.
0: The sound speaks of the arrival of తాటకి.
1: వచ్చి రాళ్ల వర్షం కురిపించింది.
0: A rain of stones.
1: లక్ష్మణుడు అంబులు వేశాడు.
0: Lakshmana shot the arrow.
1: ఆ వర్షం నిలిచిపోయింది.
0: And the rain stopped.
1: మరి అగ్ని వర్షం కురిపించింది.
0: And the rain of fire.
1: రక్త వర్షం కురిపించింది.
0: The rain of blood.
1: ఈ అన్నింటికి కూడా రామును కూడా ఎదుర్కొంటూ వచ్చాడు.
0: రామ కుడ్ ఫేస్ ఆల్ దిస్.
1: అప్పుడు ఈ లోక కంటకురాలనేటువంటి ఒక తత్వము చక్కగా రాములకు అర్థమైంది.
0: దెన్ రామ కుడ్ అండర్స్టాండ్ ద డెమోనిక్ క్వాలిటీ ఆఫ్ తాటకి.
1: కడపటికి తన స్వరూపము మాయమై గొప్ప వికారమైనటువంటి శబ్దములను ప్రారంభిస్తూ వచ్చింది.
0: అండ్ షీ అపియర్డ్ ఇన్ హర్ ట్రూ ఫార్మ్ విచ్ ఇస్ అగ్లీ.
1: రాములు శబ్ద పేరుని ఉపయోగించారు.
0: అండ్ రామ మేడ్ యూజ్ ఆఫ్ శబ్ద పేరు.
1: అనగా రూపము కనిపించకపోయినప్పటికీ శబ్దమును బట్టి ఆ వైపుని అమ్మును విడిచాడు.
0: శబ్దవేరి ఇస్ ద డివైస్ వేర్ దో యూ డోంట్ సీ ద ఫార్మ్ బట్ యెట్ యూ కెన్ షూట్ ది యారో.
1: ఈ రాక్షసి కూలి క్రింద పడిపోయింది.
0: బై దెన్ దిస్ డెమన్ ఫెల్ ఆన్ ద గ్రౌండ్.
1: మరి కొంతసేపటికి
0: ఆఫ్టర్ సమ్ టైమ్
1: మరీచుడు సుబాహుడు అనేటువంటి ఈ ఇరువురు కుమారులు వచ్చారు.
0: లేటర్ కేమ్ మరీచ అండ్ సుబాహు.
1: వీరు తాటకి కుమారులే.
0: దే ఆర్ ది సన్స్ ఆఫ్ తాటకి.
1: వీరు కూడాను ఆమె చేసినట్టుగానే భయంకరమైనటువంటి ఒక శబ్దమును చేస్తూ అనేక విధమైనటువంటి యొక్క ప్రమాదములకు గురి చేస్తూ వచ్చారు.
0: దే టు స్టార్టెడ్ మేకింగ్ ఆల్ సార్ట్స్ ఆఫ్ సౌండ్స్ దేర్.
1: సిద్ధాశ్రమం అంతా కూడా రక్తవర్షం కురిపించారు.
0: ఎంటైర్ సిద్ధాశ్రమం వాస్ ఫుల్ ఆఫ్ రెయిన్ ఆఫ్ బ్లడ్.
1: అగ్నివర్షం కురిపించారు.
0: రెయిన్ ఆఫ్ ఫైర్.
1: ఇది చూచి రాముడు మానస ఆశ్రము అనేటువంటి దాన్ని వదిలేడు.
0: వాచింగ్ దిస్ రామ షాట్ ది అస్త్ర మానసాస్త్ర.
1: అప్పుడు ఈ యొక్క మరీచుడు 100 మైళ్ల దూరంలో ఉండినటువంటి సముద్రంలో పోయి పడిపోయాడు. పైన ఆగ్నేయాస్త్రం ఇచ్చాడు.
0: And he made use of Agneyastra.
1: అక్కడికక్కడే వాడు మండిపోయాడు.
0: He got burned there.
1: వీరితో వచ్చినట్టు పరివారం అంతా కూడా వాయువస్త్రమును ఇచ్చాడు.
0: The entire following were put to this Vayavyastra.
1: అందరూ శూన్యమైపోయారు.
0: All died there.
1: సిద్ధాశ్రమం ప్రశాంతమైన వాతావరణాన్ని పొందింది.
0: Then there was peace in సిద్ధాశ్రమ.
1: ఈ ఆశ్రమం అంతా కూడా కలకలలాడుతూ ఉంటుండాలి.
0: ఇట్ వాస్ ఫుల్ ఆఫ్ హ్యాపీనెస్.
1: అక్కడ ఉన్నటువంటి ఋషిపత్నులు కానీ విద్యార్థులు కానీ ఎంతలో పట్టలేని ఆనందంతో ఉట్టిపడుతున్నారు.
0: ది స్టూడెంట్స్ ది సేజెస్ అండ్ సెయింట్స్ వర్ ఎక్స్టాటిక్.
1: ఋషులందరూ కూడా తమ జీవితంలో ఇంతటి ఆనందమును మేము అనుభవించలేదని రాములకు నమస్కరిస్తూ ఉన్నారు.
0: దే డిడ్ నమస్కార్ టు రామ బికాజ్ దే డిడ్ ఎంజాయ్ ఎక్స్పీరియన్స్ దట్
1: రామ
0: హ్యాపీనెస్ బిఫోర్.
1: సర్వజ్ఞుడు నీవు
0: రామ,
1: యోగ్యుడు నీవు, సర్వశక్తి సంపన్నుడవు.
0: యుర్ ఆల్ పవర్ఫుల్, యుర్ ఆల్ పర్వేసివ్.
1: ఈ బాల్యమునందే ఎవరినూ చేయలేనట్టు ఈ కార్యం మీరు సాధిస్తూ వచ్చారు.
0: యూ కుడ్ అకంప్లిష్ ఆల్ దట్ ఇన్ యువర్ చైల్డ్హుడ్ ఇట్సెల్ఫ్.
1: సాక్షాత్ నారాయణమూర్తివి అన్నారు.
0: యువర్ వెరీ నారాయణ హింసెల్ఫ్ గాడ్.
1: ఇంకా రెండవ దినమే యజ్ఞము ప్రారంభించుతూ వచ్చాడు. విశ్వామిత్రుడు దీక్షను పూనాడు.
0: విశ్వామిత్ర స్టార్టెడ్ యజ్ఞ సెకండ్ డే.
1: ఈ యజ్ఞ దీక్షను పూని సువిఘ్నంగా అవిఘ్నంగా ఈ యజ్ఞం జరుగుతూ ఉంటుండాలి.
0: యజ్ఞ వాస్ టేకింగ్ ప్లేస్ వితౌట్ ఎనీ అబ్స్టకల్స్ ఆన్ ద వే.
1: ఐదవ దినము పూర్ణాహుతి జరిగింది.
0: ఫిఫ్త్ డే
1: అంతవరకు కూడాను మాట ఇచ్చినటువంటి రామలక్ష్మణులు నీరైనా త్రాగకుండా రాత్రిం పగలు కూడాను తిరుగుతూ వచ్చారు ఈ రాక్షస సంహారాన్ని.
0: బికాస్ ద ప్రామిస్ గివెన్ రామ అండ్ లక్ష్మణ వర్ టేకింగ్ కేర్ ఆఫ్ ది ఎంటైర్ ఫీల్డ్ ఆఫ్ వేరియా.
1: ఒక మాటలో మనం పూనుకున్నప్పుడు దీన్ని కార్యదీక్ష జరిగేంత వరకు కూడాను మనం వదలకూడదు.
0: We should not give it up in the middle until the task is fulfilled.
1: Deeccha, determination.
0: That is determination.
1: Nee yajna samrachanaku aavistamani vachinatundi Ramalakshmanulu ratrimpagaru aaharame nidre aneetundi bhayam lekunda ee oka yajnamulo samrachanlone munigaru.
0: Rama Lakshmana have come there to protect Yaga there. So they were not mindful of food and drink.
1: Aidava dinamu nirvighnanga yajnam purtheyindi.
0: Fifth day yajna came to completion.
1: Aarava dinamu
0: the sixth day
1: Vishwamitruni yokka aagnato
0: following the command of Vishwamitra.
1: మీరు విశ్రాంతి తీసుకోమని చెప్పారు.
0: విశ్వామిత్ర సెడ్ దట్ దే షుడ్ టేక్
1: విశ్రాంతి తీసుకుంటామని చెప్పి కొంతసేపటిలో ఇంక యజ్ఞ సంరక్షణ జరిగింది. తిరిగి అయోధ్యకు వెళ్లాలి అని వీరు సంకల్పం చేస్తూ వచ్చారు.
0: ఆఫ్టర్ టేకింగ్ రెస్ట్ ఫర్ సమ్ టైమ్ దే వాంటెడ్ టు రిటర్న్ టు అయోధ్య.
1: ఈ లోపల నిధిలాపురం నుంచి శివధనస్సు యొక్క యాగం జరుగుతుండదని వార్త పంపించాడు ఈ యొక్క జనక మహారాజు.
0: In the meantime, message is received from Janaka of Mithilapura that the Sivadhanusu is over there.
1: చెప్పాడు రామలక్ష్మణ, మీరు కూడాను మాతో రావటం చాలా మంచిది. ఆ యజ్ఞం కూడాను మీరు చూడవలసినటువంటిది అన్నాడు.
0: విశ్వామిత్ర సెడ్ ఇట్స్ మోస్ట్ అప్రోప్రియట్ దట్ యూ టు ఫాలో మీ అండ్ గో దేర్ టు మిథిలాపుర.
1: ఎంతటి చక్కని ఆదర్శమో విద్యార్థులు ఉన్నటువంటి ఈ యొక్క వీరు గుర్తించడానికి ప్రయత్నించాలి.
0: ఆల్ స్టూడెంట్స్ షుడ్ రికగ్నైజ్ దిస్ ఐడియల్ డెమోన్స్ట్రేట్ బై రామ హియర్.
1: స్వామి, మీ యజ్ఞ సంరక్షణ నిమిత్తమే మా తండ్రి పంపాడు, కానీ మిథిలాపురం పోయేటువంటి ఆజ్ఞ మా దగ్గర లేదు అన్నాడు.
0: రామలక్ష్మణ సెడ్ స్వామి, వీఆర్ సెంట్ టు ప్రొటెక్ట్ యాగ నాట్ టు
1: తండ్రి ఆజ్ఞించేటువంటి పుత్రులు మేము.
0: వీఆర్ సన్స్ హుడ్ ఫాలో ద కమాండ్ ఆఫ్ ద ఫాదర్.
1: కనుక యజ్ఞ సంరక్షణ కోసమే పంపించాడు.
0: వీఆర్ సెంట్ టు ప్రొటెక్ట్.
1: ఇంకొక యజ్ఞానికి పోవని తండ్రి యొక్క ఆజ్ఞ కాదు.
0: వీఆర్ నాట్ సెంట్ ఫర్ ఎనీ అదర్ పర్పస్.
1: పితృ ఆజ్ఞ లేకుండా మేము ఒక్కడుగైనా ముందుకు వేయమన్నాం.
0: వితౌట్ ఫాదర్స్ కమాండ్ వీ డోంట్ స్టెప్ ఫర్దర్.
1: విశ్వామిత్రుడేమి తక్కువైనటువంటి వాడు కాదు.
0: విశ్వామిత్ర ఇస్ నాట్ ఆర్డినరీ వన్.
1: మీ తండ్రి గారు ఏమని ఆజ్ఞ ఇచ్చాడు?
0: వాట్ ఈస్ ది కమాండ్ ఆఫ్ యువర్ ఫాదర్?
1: ఈ ఋషితో మీరు పొండి.
0: ఈ సెడ్ ఫాలో దిస్
1: ఇతని ఆజ్ఞను శిరసావహించండి.
0: ఫాలో హిస్ కమాండ్.
1: ఏ అభ్యంతరములు మీరు చెప్పకండి.
0: డోంట్ రైజ్ ఎనీ అబ్జెక్షన్
1: అని చెప్పాడు దశరథ మహారాజు.
0: దట్ ఇస్ ది కమాండ్ ఆఫ్ యువర్ ఫాదర్.
1: దానిని మాత్రం మీరు మరుస్తున్నారా రామ?
0: ఆర్ యూ ఫర్గెటింగ్ ది కమాండ్ ఆఫ్ యువర్ ఫాదర్ నా?
1: ఒక యజ్ఞమే కాదు,
0: నాట్ ఓన్లీ యజ్ఞ,
1: నేను చెప్పిన మాటలన్నీ నడుచుకోవాలి.
0: Not only that, you should follow whatever I would say.
1: మీ తండ్రి గారి ఆజ్ఞ కూడాను.
0: That's your command of your father.
1: అని చెప్పేటప్పటికి రాములు నోరెత్తలేకపోయాడు.
0: When he heard all this, Rama could not speak.
1: ఆ సమయం లోపలే
0: దండక
1: విష్ణుకు బ్రహ్మకు ఇలాంటి అస్త్రాలంతా పేర్లంతా ఉంటున్నాయి. ఇవన్నీ కూడాను రామలక్ష్మణులకు అందించాడు విశ్వామిత్రుడు.
0: విశ్వామిత్ర గేవ్ సో మెనీ అస్త్రాస్ ద వెపన్రీ టు రామ.
1: విశ్వామిత్రుడి దగ్గర లేని అస్త్రములు జగత్తులోనే లేవు.
0: ఇన్ దిస్ వరల్డ్ దేర్ ఇస్ నో అదర్ థింగ్.
1: అలాంటి శక్తివంతమైన అస్త్రములంతా కూడాను దీనికి మీరే తగినటువంటి అర్హులు.
0: అండ్ విశ్వామిత్ర సెడ్ యు ఆర్ డిజర్వింగ్ పీపుల్ టు హావ్ ఆల్ దిస్.
1: ఉపయోగించేటువంటి మానవులు ఈ లోకంలో లేరు.
0: దేర్ ఆర్ నన్ ఇన్ దిస్ వరల్డ్ హూ ఆర్ మోర్ డిజర్వింగ్ దెన్ యు.
1: నేను దైవానుగ్రహంతో పొందగలిగాను.
0: I could have it because of God's
1: grace.
0: నేను
1: దైవమునికి అంకితం చేస్తున్నాను.
0: Now I am offering them back to God.
1: అని చెప్పి దాన్ని వినియోగించేటువంటి విధానమంతా కూడా చక్కగా తెలిపాడు.
0: He told them how to make use of these weapons.
1: ఏ విధంగా వినియోగించాలని విశ్వామిత్రుడు చెప్తుంటే రాముడు చిరునవ్వుతో అన్ని తెలిసిన వాడి వలె తను నవ్వుతూ ఉన్నాడు.
0: As Vishwamitra was telling the procedure as to how to make use of the weapons, Rama started listening,
1: Swami,
0: smiling
1: all the way. Vidhanam meeru cheppalana naaku.
0: Rama said, Swami, do you need to tell me how to make use of this?
1: Ye samayamlo eppudu ekkada etla vinyoginchalo adi naaku telusunu annadu.
0: I know when, what, how to make of these weapons.
1: Cheppi tirigi Vishwamitrunito aneka mandi bandlu kattukoni tana rishulu శిష్యులు అందరు కూడా బయలుదేరారు.
0: Having said so, they followed Vishwamitra and other
1: associates. ఆశ్రమంలో ఉండినటువంటి వారందరూ కూడా బయలుదేరారు.
0: All those in the hermitage followed Vishwamitra.
1: ఎందుకోసం?
0: What for?
1: తిరిగి విశ్వామిత్రుడు నేను ఈ ఆశ్రమానికి రాను అన్నాడు.
0: Vishwamitra said, I would not come back to this ashrama.
1: మిథిలాపురం నుండి నేను హిమాలయ పర్వతములకు వెళ్తానన్నాడు.
0: I'll proceed to Himalayas from Mithila.
1: అప్పుడు ఈ ఆశ్రమంలోని వారందరూ కూడా పరమ దుఃఖంలో మునిగారు.
0: All inhabitants were very sad.
1: వీరందరూ ప్రయాణమై వెళుతుంటే అడవి లోపల
0: పాసింగ్ బై ద
1: పశువులు మృగములు పక్షులు అన్ని కూడా విలపిస్తూ వచ్చాయి.
0: కౌస్ అనిమల్స్ ఇన్ ద బర్డ్స్ స్టార్టెడ్
1: క్రైయింగ్. అది కూడా వీరి వెంట పరిగెత్తుతూ పోతున్నాయి.
0: దే టు ఫాలోడ్ స్టార్టెడ్ రన్నింగ్.
1: అనగా విశ్వామిత్రుడు ఇంత భూత ప్రీతి కలిగినటువంటి వాడనేటువంటి సత్యాన్ని అక్కడ నిరూపించాడు.
0: దేర్ ద ట్రూత్ ఈస్ వెరీ వెల్ ఇండికేటెడ్ దట్ విశ్వామిత్ర హ్యాడ్ కంపాషన్ ఫర్
1: సాక్షాత్ ప్రేమ స్వరూపుడైనటువంటి వాడు సాక్షాత్ ధర్మ స్వరూపుడైనటువంటి వాడు సాక్షాత్ సత్య స్వరూపుడైనటువంటి ఈ రామలక్ష్మణులు కూడాను ఈనాడు అరణ్యాన్ని వదిలిపోతున్నారు.
0: రామాయణ లక్ష్మణ ది వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్ ట్రూత్ ది వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్ లవ్ అండ్ రైచియస్నెస్ దే ఆర్ లీవింగ్ దిస్ ఫారెస్ట్ టుడే. ఈ
1: మృగములను వదిలి మేము ఉండలేము అని మృగములు కూడాను పరిగెత్తుతున్నాయి.
0: సో సేయింగ్ దట్ వీ కెనాట్ బేర్ ద పాంగ్స్ ఆఫ్ సెపరేషన్ దే టు ఫాలో
1: సంచరిస్తున్నటువంటి పక్షులు అన్ని జాతి పక్షులు కూడాను వారిని అనుసరిస్తూ వచ్చాయి.
0: The birds of different species also followed them.
1: పోతు ఉన్నారు రామలక్ష్మణులు.
0: రామా లక్ష్మణ వారు ప్రొసీడింగ్.
1: విశ్వామిత్రుడు ఆయా అరణ్యమును గురించి చక్కగా వివరిస్తూ వస్తున్నాడు.
0: విశ్వామిత్ర స్టార్టెడ్ నరేటింగ్ ది డీటెయిల్స్ ఆఫ్ ద ఫారెస్ట్.
1: ఇక్కడ వామనమూర్తి పుట్టినటువంటి దినం.
0: This is the place where Vamana was born.
1: ఈ వామనమూర్తి తిరిగినటువంటి ప్రదేశము.
0: It is the place where Vamana
1: was born. అనేక సాక్షాత్ నారాయణమూర్తిని గురించి విశ్వామిత్రుడు చెప్తూ వచ్చాడు.
0: విశ్వామిత్ర స్టార్టెడ్ టెలింగ్ అబౌట్ నారాయణ గాడ్ హింసెల్ఫ్.
1: ఈ విధంగా చెప్పుతూ చెప్పుతూ చెప్పుతూ
0: వైల్ టెలింగ్ లైక్ దాట్
1: గౌతమ మహర్షి ఆశ్రమం చేరుకున్నాడు.
0: దే రీచ్డ్ గౌతమ హెర్మిటేజ్.
1: అనగా అక్కడ అహల్య శాపము.
0: అహల్య శాప
1: అనగా శాపం అంటే ఏమిటి? మన పురాణాల లోపల ఆమె రాయిగా మారిపోయింది అనుకుంటున్నారు.
0: వీ సే దట్ అహల్య హస్ గివెన్ ఎ కర్స్ that she should be a stone.
1: రాయిగా కనిపిస్తుండాలి కానీ ఆమె సజీవిగానే ఉంటుండాలి.
0: Though she appears to be a stone, but she's alive.
1: ఒక రహస్యము.
0: It is their secret there.
1: ఆ దుమ్ము చేత మట్టి చేత ఇన్ని సంవత్సరంలో ఆ విధంగా ఒకే స్థానంలో ఉండటం చేత అది రాయిగా కనిపిస్తూ వచ్చింది.
0: Because she remained all the time at one spot because the dust around she looked like a stone.
1: కానీ సర్వజ్ఞుడైన రామునకు ఇది ఎంత తెలుసును.
0: But Rama, who is all knowing, know this fact.
1: అన్ని తెలిసి కూడాను ఏమీ తెలియనట్టుగా నటిస్తూ వచ్చాడు.
0: Though he knows everything, he started pretending as if he does not
1: know. అక్కడికి వెళ్లేటప్పటికి లక్ష్మణ కొంత విశ్రాంతి తీసుకోవటం మంచిది అన్నాడు రాముడు.
0: By the time they reached there, he said, Lakshmana, let us take rest for some time.
1: విశ్వామిత్రుడు కూడాను అంగీకరించాడు.
0: విశ్వామిత్ర ఆల్సో అక్సెప్టెడ్ టు దిస్ ప్రపోజల్.
1: దగ్గరికి పోతూ ఉన్నాడు.
0: They were approaching the stone.
1: ఇంకా పాదము కూడాను సోకలేదు.
0: He did not step over there.
1: ఈ పాదము యొక్క వైబ్రేషన్ దాని యొక్క ప్రభావం ఇంకా రాతి దగ్గరికి పోతుండాలి.
0: The vibrations of the lotus feet were approaching the
1: stone. కదిలింది అహల్య.
0: Immediately there was movement.
1: పాదములు గట్టిగా పట్టుకుంది.
0: And she caught hold of the feet.
1: రాముడు ఆశ్చర్యపడినట్టుగా నటిస్తున్నాడు.
0: రామా వాస్ ప్రిటెండింగ్ యాజ్ ఇఫ్ హి వాస్
1: సర్ప్రైజ్డ్. రామా తెలుసును.
0: రామా నో.
1: ఈ మహల్య అని తెలుసును.
0: షీ నోస్.
1: కానీ తాను మానవుడిగా సంచరించాలి.
0: బట్ హి హస్ టు మూవ్ లైక్ ఎ హ్యూమన్.
1: నేను దైవంగా సంచరించకూడదు.
0: ఐ షుడ్ నాట్ లుక్ లైక్ గాడ్.
1: అనేటువంటి సంకల్పాన్ని తాను దృఢం చేసుకున్నాడు.
0: హి హాడ్ ద స్ట్రాంగ్ డిటర్మినేషన్.
1: వేదవేద్యే పరే పుంసే జాతే దశరథాత్మజే. నేను దశరథుని కుమారుణ్ణి అంటున్నాడే కానీ నేను శ్రీరామచంద్రుణ్ణి నేను మహావిష్ణు స్వరూపుణ్ణి ఎక్కడ కూడా చెప్పడం లేదు.
0: హి ఆల్వేస్ సెడ్ దట్ ఐఎమ్ సన్ ఆఫ్ దశరథ. హి నెవర్ సెడ్ ఐఎమ్ శ్రీమన్నారాయణ. హి నెవర్ సెడ్ దట్ ఐఎమ్ శ్రీరామచంద్ర.
1: భగవంతుడు అనేటువంటిది ఒక ఋషులకు మాత్రం తప్ప ఎవరికీ తెలియదు.
0: ఓన్లీ సేజెస్ నో దిస్ దట్ హీస్ గాడ్ నో వన్ ఎల్స్.
1: లక్ష్మణుడికి రామునికి కూడా తెలుసును.
0: లక్ష్మణ రామ నో దిస్ ఫ్యాక్ట్.
1: కానీ ఇప్పుడు దీనిని ఏమాత్రము బహిరంగ పరచకూడదు.
0: బట్ దిస్ షుడ్ నాట్ బి నోన్ టు అదర్స్.
1: వచ్చిన కార్యం జరిగేంత వరకు కూడాను ఈ రహస్యాన్ని అట్టే దాచుకోవాలి.
0: అంటిల్ ద టాస్క్ ఈస్ ఫుల్ఫిల్డ్ దిస్ హస్ టు బి సీక్రెట్ హస్ టు బి మెయింటైన్డ్.
1: తాను ఎందుకోసం వచ్చాడు?
0: వై డిడ్ హి కమ్?
1: సాధు సంరక్షణార్థమై వచ్చాడు.
0: టు ప్రొటెక్ట్ ద పాయస్.
1: సాధువులు అంటే ఎవరు?
0: ఆర్ పాయస్
1: సన్యాసి వేషం వేసుకున్నటువంటి వాళ్ళు ఆ సాధువులు.
0: యు మీన్
1: సాధు మానవుని ఎందున్నటువంటి సాధుత్వం అనేటువంటి దాన్ని సంరక్షించే కోసం.
0: టు ప్రొటెక్ట్ ద పాయస్ క్వాలిటీ విత్ ఇన్ మ్యాన్.
1: అందువల్ల పరిత్రాణాయ సాధూనాం అన్నాడు.
0: సో హీ సెడ్ దట్ యు ప్రొటెక్ట్ ది పాయస్ పీపుల్.
1: అందరి ఎందుకు సాధుత్వం ఉంటుండాలి.
0: దేర్ ఇస్ దట్ పాయస్ క్వాలిటీ నో.
1: ఆ సాధుత్వం అప్పుడప్పుడు విజృంభించి
0: sometimes it will
1: క్రూరత్వంగా వహించి
0: sometimes it perverts
1: మానవత్వాన్ని మరిపింపజేస్తుంది.
0: And it turns into cruelty and makes you forget the human quality.
1: కనుకనే మానవత్వాన్ని జ్ఞప్తికి చెప్పించే నిమిత్తమై
0: to make to remind the human
1: క్రూరత్వాన్ని సంహరించి సాధుత్వాన్ని సంరక్షిస్తూ వస్తుంటాడు.
0: Therefore to remind the human quality the pious nature has to be protected.
1: ఇది నా కర్తవ్యము.
0: This is my duty
1: అని రాముని చెప్తూ వచ్చాడు.
0: Rama started telling that way.
1: ఈ లోపల అహల్య అనేక విధములుగా కూడా పరితాపం పొందుతూ తను క్షమించమని తను అనుగ్రహించమని ప్రార్థిస్తూ వచ్చింది.
0: ఇన్ ద మీన్ టైమ్ అహల్య స్టార్టెడ్ రిపెంటింగ్. షీ ప్రేడ్ ఫర్ పార్డన్ అండ్ ఫర్ గ్రేస్.
1: ఆ సమయానికే తపస్సునికై ఏగినటువంటి యొక్క గౌతమ మహర్షి కూడా ప్రతించితే ప్రెజెంట్ అయ్యాడు.
0: ఇన్ ద మీన్ టైమ్ గౌతమ సేజ్ కేమ్ దేర్.
1: చూచాడు.
0: ఈ సా
1: గౌతమునికి తెలుసు శ్రీరామచంద్రుడు నారాయణమూర్తి అని.
0: గౌతమ నోస్ రామ ఇస్ నారాయణ గాడ్.
1: స్వామి
0: స్వామి
1: నిమిత్త మాత్రం భవసవి సాచి అన్నట్టుగా నిమిత్త మాత్రంగా ఏదో ఒకటి జరగాలి.
0: సంథింగ్ షుడ్ హ్యాపెన్ యాజ్ ఎ ప్లీ.
1: కారణం లేని కార్యం జరగదు.
0: వితౌట్ కాస్ట్ దేర్ కెనాట్ బి
1: ఎఫెక్ట్. విత్తనం లేని మొక్క మొలవదు.
0: వితౌట్ సీడ్ దేర్ కెనాట్ బి ట్రీ.
1: కనుకనే ఇవన్నీ కూడా మంచికే జరుగుతుంటాయి.
0: సో ఆల్ థింగ్స్ హ్యాపెన్ ఫర్ అవర్ గుడ్.
1: ఏది జరిగినా మన మంచి కోసమని.
0: వాట్ ఎవర్ మైట్ హ్యాపెన్ ఇట్స్ ఫర్ అవర్ ఓన్ గుడ్.
1: ఈ సత్యాన్ని ప్రపంచానికి చాటుతూ వచ్చాడు.
0: దిస్ ట్రూత్ ఇస్ టాట్ టు ద వరల్డ్.
1: రాములు సర్వము తెలిసినప్పటికీ ఏమీ తెలియనటువంటి మానవునిగా సంచరిస్తూ వచ్చాడు.
0: దో రామా ఇస్ ఆల్ నోయింగ్ హి ప్రిటెండెడ్ యాజ్ ఇఫ్ హి డజంట్ నో.
1: అక్కడ గౌతముని కూడా చేర్చుకొని మిథిలాపురానికి చేరారు.
0: అలాంగ్ విత్ గౌతమ సేజ్ దే రీచ్డ్
1: మిథిలాపురములో ఈ రామలక్ష్మణులు అనేటువంటి వారు ఈ రెండు సింహం పిల్లల వలె సంచరిస్తూ ఉంటే మిథిలాపురం పట్టణ వారందరూ కూడా ఆశ్చర్యపడుతున్నారు.
0: As Rama and Lakshmana were started moving like lions, inhabitants of Mithila
1: started looking at them.
0: రేపటి
1: దినం మనకు సీతాధనస్సును ఉంచడానికి వచ్చారా?
0: హ్యావ్ దే కమ్ టు బ్రేక్ దిస్
1: అని ఆడవారి లోపల చెప్పనక్కర్లేదు. ఇంకా
0: అమాంగ్ విమెన్ యూ కెనాట్ ఎస్టిమేట్ దేర్ జాయ్.
1: సీతను వివాహమాడే నిమిత్తమై వచ్చారు అని కొంతమంది.
0: సమ్ థాట్ దట్ దే కేమ్ టు మ్యారీ.
1: సీతకు తగినటువంటి వాడు ఇతను పిల్లవాడు అని కొంతమంది.
0: సమ్ థాట్ దట్ దే రైట్ పర్సన్. ఈ
1: విధంగా కథలను పెంచుకుంటూ పోతున్నారు.
0: దే స్టార్టెడ్ ఇమాజినింగ్ దట్ వే.
1: కానీ ఈ పిల్లలకి ఇద్దరికి ఏమి తెలియనట్టుగా నటిస్తున్నారు.
0: బట్ దీస్ టూ వర్ ప్రిటెండింగ్ యాజ్ ఇఫ్ దే డోంట్ నో ఎనీథింగ్.
1: ఇక్కడ సామాన్య మానవుని యొక్క సంచారం ఏ విధంగా ఉంటుంది?
0: హౌ షుడ్ బి ద అవర్ మూమెంట్?
1: విశ్వామిత్రుడు జనకుడికి చెప్పాడు.
0: విశ్వామిత్రుడు అటువంటి జనక
1: దశరథ మహారాజు కుమారుడు అంటే రామలక్ష్మణుడు కూడాను నా వెంట వచ్చారు అని.
0: ద సన్ ఆఫ్ దశరథ రామలక్ష్మణ్ ఆర్ విత్ మీ.
1: వారికి ఒక విడుదల ఇచ్చాడు.
0: దే గేవ్ దెమ్ సమ్ రెస్ట్.
1: రాయల్ ఫ్యామిలీకి ఇవ్వాల్సినటువంటి ఒక గౌరవ మర్యాద అంతా కూడాను అక్కడ అందిస్తూ వచ్చాడు.
0: దే వర్ గివెన్ ఆల్ రాయల్ కర్టసీస్ అండ్ హాస్పిటాలిటీ.
1: నారదుడు కూడాను అక్కడ ప్రవేశించాడు.
0: నారద్ ఆల్సో వాస్ దేర్.
1: తనలో తాను అనుకుంటున్నాడు.
0: ఈ థాట్ విత్ ఇన్ హిమ్సెల్ఫ్.
1: నారాయణ ఈనాటికి నీ దర్శనం ఈ రూపంగా దర్శించింటాను.
0: నారాయణ ఐ కుడ్ సీ
1: ఎంత ధన్యుడను అనుకున్నాడు.
0: ఐఎమ్ రియలీ గ్రేట్ అండ్ ఫార్చునేట్.
1: కానీ రాములు అక్కడ ఒక చక్కని నాటకం ఆడుతూ వచ్చాడు.
0: బట్ రామా స్టార్టెడ్ ఎనాక్టింగ్ ఎ డ్రామా దేర్.
1: ఆ రూమ్ లోపల పండుకున్నాడు.
0: హీ స్లెప్ట్ ఇన్ దట్ రూమ్.
1: ఒక కాలును కాలు పైన వేసుకున్నాడు.
0: నడిచి
1: నడిచి వచ్చి నొప్పి కలిగినట్టుగా ఆ కాలును తాను ఒత్తుకుంటూ ఉన్నాడు.
0: As if he was very much tired and there's pain in the legs, he started pressing there.
1: Tachanme lopaliki velli ee paadaseva nen chestuna ani anukuntunnadu ee naradudu.
0: Narada started feeling, why can't I press your feet?
1: Bhagavantudu tana paadaseva taane chesukuntunnada?
0: God is just pressing his own feet.
1: Ee leela,
0: what's all this?
1: Bhagavantuda ninnu kanuvaratam evari taramu?
0: Oh God, who can know you?
1: Ninu ganugonna kalama,
0: can we know you?
1: అణువు కంటే అతి సూక్ష్మరూపుడవు, ఘనము కంటే అతి ఘననీయుడవు.
0: యు ఆర్ స్మాలర్ దెన్ దట్ ఆఫ్ ఎన్ ఆటమ్ అండ్ బిగ్గెస్ట్ ఆఫ్ ది బిగ్.
1: 84 లక్ష జీవముల అని ఎంబున నెడబాయకుందువట, అణువురేణు తృణకాష్టము వదలవు, అఖండరు పుడవై వెలయుదుట, నిను గనుగొన్న గల్లమా.
0: యు ఆర్ ఆల్వేస్ ఇన్ 84 లాక్స్ ఆఫ్ స్పీషీస్ ఆర్ ద బీయింగ్ అరౌండ్.
1: అతి సూక్ష్మరూపుడవు.
0: యు ఆర్ సటలర్ దాన్ ది ఆటమ్.
1: ఘనము కంటే అతి ఘననీయుడవు.
0: యు ఆర్ ది బిగ్గెస్ట్ ది బిగ్.
1: 84 లక్ష జీవముల
0: 84 lakhs of
1: beings. అనయమున నడవాయకుందువట.
0: యు ఆల్వేస్ బి విత్.
1: అణురేణు త్రికాష్టము మొదలుగా.
0: Right from the atom to the
1: అఖండరు పుడవై వెలయుదుబట నిన్ను గొన్న గల్లమా.
0: You are the cosmic form. Can we know you?
1: సామాన్య మానవుడు వలె సంచరిస్తున్నావు రామా.
0: You are behaving like an ordinary one.
1: అని అనుకుంటూ మెత్తగా తలుపులు తెరిచాడు.
0: He softly opened the door.
1: రాముడు లేచాడు.
0: Rama got up.
1: స్వామి
0: స్వామి
1: నడిచి వచ్చి అలసటగా ఉంటుండాదా అని ప్రశ్నించాడు.
0: He said, are you tired because you have walked long?
1: నారదా నాకు అలసట అనేటువంటిది ఒకటి ఉన్నదా?
0: Am I ever tired?
1: ఎప్పటికీ లేదు.
0: Never.
1: ఈ దేహము మీ నిమిత్తమై వచ్చినదే కానీ నా నిమిత్తమై వచ్చినటువంటిది కాదు.
0: The body is here for you, not for my sake.
1: కనుకనే మానవ శరీరం చేతనే మానవుని యొక్క బాధను నివారణ గావించాలి.
0: Only with the help of this human body, the human
1: suffering. ఈనాడు మానవుడే సర్వధర్మములను కూడా తప్పినటువంటి వాడు.
0: And today it's only human that's cut off from his dharma.
1: పశుపక్షి మృగాదులు కూడా తమ తమ కర్తవ్యమును నిర్వర్తిస్తూ ఉన్నాయి.
0: Animals and birds follow their own
1: తమ సీజన్ తమ రీజన్ కూడా సక్రమంగా అనుసరిస్తున్నాయి.
0: They follow their own principle.
1: ఈనాటి మానవునికి నో రీజన్ నో సీజన్.
0: Only man today has no reason.
1: మానవత్వం అనేటువంటి ధర్మాన్ని విస్మరిస్తూ వచ్చాడు.
0: He has forgotten his very code of conduct.
1: కనుకనే మానవులకు బోధించే నిమిత్తమై దైవం మానుష రూపేణ రావలసి వచ్చింది.
0: To teach the entire humanity, God has taken human form.
1: కనుకనే ఈ మానవాకారమును ఆధారంగా చేసుకుని మానవుల వల్ల సంచరించడం చేత ఇది సామాన్యమైన మానవుడిగా భ్రమిస్తుంటారు చాలా మంది అజ్ఞానులు.
0: మెనీ పీపుల్ ఇగ్నోరెంట్ పీపుల్ ఆర్ డెల్యూటెడ్ బికాస్ గాడ్ హ్యాస్ టేకెన్ హ్యూమన్ ఫామ్.
1: కృష్ణావతారం నందు కూడాను
0: ఇన్ టైమ్స్ ఆఫ్ కృష్ణ ఇన్కార్నేషన్
1: బలరాముడు వచ్చి అమ్మా తమ్ముడు మన్నంతా తింటున్నాడు అని రిపోర్ట్ చేసింది.
0: బలరామ రిపోర్టెడ్ మాదా ది యంగర్ బ్రదర్ ఈస్ ఈటింగ్ మడ్ దేర్.
1: ఏమిట్రా తినడానికి తిండి లేదా మన ఇంటిలో?
0: వాట్ డోంట్ యూ హ్యావ్ ఫుడ్ ఎట్ హోమ్?
1: ఎందుకు నీవు మట్టి తిన్నావు?
0: వై డూ యూ ఈట్ మట్ లైక్ దాట్?
1: నేను తినలేదని చెప్పాడు.
0: కృష్ణ సెడ్ ఐ డిడ్ ఈట్.
1: అంతేకాదు
0: నాట్ ఓన్లీ దాట్,

0: mud.
1: Amma.
0: Mother, to eat mud, am I a child? Am I a fool? Am I hungry? No.
1: నేను పిల్లవాడిన?
0: Am I a child?
1: కాదు.
0: No.
1: ఈ మాటల లోపలే తాను సాక్షాత్ భగవంతుడు అనేటువంటి సత్యాన్ని తప్పక గుర్తించడానికి వీలవుతుంది.
0: In these utterances it's possible to recognize the divinity there.
1: నేనే పిచ్చివాడనా? మట్టి తినడానికి.
0: Am I mad to eat?
1: అనగా తాను పిచ్చివాడు కాదు, మహాజ్ఞాని,
0: the one who wisdom.
1: ఈ విధమైన మాటలతో ఆ తల్లి అర్థం చేసుకోలేదు.
0: These words could not convince mother.
1: ఏది తెర్చు అని నిండు కొట్టింది.
0: She started slapping on the cheek.
1: నోరు తెర్చాడు.
0: He opened his mouth.
1: అన్ని లోకములు కనిపిస్తుంటున్నాయి.
0: You could see all the words within his mouth.
1: అప్పుడు తల్లి ఆశ్చర్యపడిపోయింది. ఆ మాయ ఒక నిమిషంలో వస్తుంది, ఒక నిమిషంలో పోతుంది.
0: The illusion comes in a moment and passes off.
1: కలయో వైష్ణవ మాయయో ఇతర సంకల్పార్థము సత్యము.
0: Is it a dream? Or is it one act of God? Or is any other thing like that?
1: Nerekayunna dananu Yesoda Devi kanu. Nenu Yesodana kada ani tanapaine tanaku doubt vachesindi.
0: She doubted her own self, am I Yesoda or not?
1: Nenu Yesoda kademo.
0: I'm not Yashoda.
1: నీకు వైష్ణవం మాయేమిటో?
0: Or is it illusion?
1: ఏమిటివన్నీ చూడటము?
0: What's all this?
1: నా గోపాలుని యొక్క నోటిలో 14 లోకములు కనపడతామా?
0: How is it I find
1: అనింది. నా గోపాల రా అని మరి తొడపైన కూర్చోబెట్టుకుంది.
0: జస్ట్ దిస్ ఆల్ ఇల్యూషన్ ఇమాజినేషన్ అగైన్ స్టార్టెడ్ కాలింగ్ గోపాల.
1: క్షణములో దైవంగా కనిపిస్తుంది, క్షణములో మానవుడిగా ప్రవర్తింపజేస్తుంది.
0: ఇన్ ఎ మూమెంట్ ఇట్ అపియర్స్ లైక్ గాడ్, డివైన్ నెక్స్ట్ మూమెంట్ ఇస్ ఇల్యూషన్.
1: అదే విధముగానే
0: లైక్ వాయ్
1: నారదుడు ఆ విధమైన యొక్క మోసంలో పడ్డాడు.
0: నారద ఆల్సో వాస్ టేకెన్ అప్ బ్యాక్ లైక్.
1: నారదుడేమిటి? విశ్వామిత్రుడు కూడా అదే మోసంలో పడ్డాడు.
0: విశ్వామిత్ర ఆల్సో వాస్ డెల్యూటెడ్.
1: సాక్షాత్ నారాయణమూర్తిని దశరథునికి చెప్పి
0: తెలింగ్ దశరథ
1: సరియు నదికి పోయిన తక్షణమే నీవు రాక్షసు చూసి భయపడతారో ఏమో, మంత్రోపదేశం చేస్తానన్నాడు. ఇది మాయ కాదా?
0: యాజ్ అప్రోచ్ ద బ్యాంక్స్ ఆఫ్ సరియు రివర్ ఐ విల్ టెల్ యూ, టీచ్ యూ సమ్ మంత్ర. సో
1: ఈ మాయతో కప్పబడినటువంటి వారు మానవులు, మాయ చేత కప్పబడినటువంటి వారు మానవులు.
0: హ్యూమన్ బీయింగ్స్ ఆర్ కవర్డ్ బై డెల్యూషన్.
1: కనుకనే దైవత్వం అనే దాన్ని ఒక క్షణంలో నమ్ముతారు, క్షణంలో విమర్శిస్తారు.
0: దే విల్ హ్యావ్ దేర్ ఫుల్ ఫెయిత్ ఇన్ గాడ్ ఫర్ ఎ మోమెంట్ అండ్ దే విల్ క్రిటిసైజ్
1: నెక్స్ట్ మోమెంట్. అనగా ఏమిటి? వారి హృదయము ఇంకను పరిపక్వము కాలేదు.
0: ఇట్ ఓన్లీ మీన్స్ దేర్ హార్ట్ ఈస్ నాట్ ఫుల్లీ మెచ్యూర్.
1: పరిపక్వం కానటువంటి సమయం లోపలే ఒక తూరి పుల్లగా ఉంటుంది, ఒక తూరి తీయగా ఉంటుంటాది పండు.
0: As their hearts, the fruits are not fully ripe, it could be astringent at times and sweet later.
1: నీకు చాలా మందికి తెలుసు మామిడి పండు కాలం లోపల.
0: You know the season of mangoes.
1: తొటిమ దగ్గర తిన్నప్పుడు తీయగా ఉంటుంది.
0: If you just eat your
1: కింద వైపున కొరికినప్పుడు చేదు పుల్లగా ఉంటుంది.
0: At the bottom you find
1: అనగా అది ఇంకా పరిపక్వానికి స్థితికి రాలేదు.
0: It means it's not fully ripe.
1: కనుక మానవత్వం అనేటువంటిది పరిపక్వ స్థితికి వచ్చేటప్పటికి వేపకాయ గుడులు తీయగా మారిపోతుంది.
0: The human life when it is fully ripe, it will be sweet. Like that of the, even that neem fruit.
1: కనుక రామ చరిత్ర యందు
0: in the history of
1: రసవత్తరమైన యొక్క మాధుర్యం ఉంటుండాలి.
0: There is sweetness in full.
1: ఈ రామరసాన్ని వాల్మీకి చెప్పాడు.
0: వాల్మీకి said.
1: ఇది చెరకు రసం వంటిది అన్నాడు.
0: ఇట్ ఈస్ లైక్ ది జ్యూస్ ఆఫ్ షుగర్ కేన్.
1: చెరకు అక్కడక్కడ గెనపలంతా ఉంటుంటాయి.
0: ది షుగర్ కేన్ హాస్ గాట్ జాయింట్స్ హియర్ అండ్ దేర్.
1: ఈ గెనపలు వచ్చింది అని దీనికి చేదు రాదు.
0: యూ డోంట్ ఫైండ్ బిట్టర్నెస్.
1: లేక రాదు.
0: ఇట్స్ నాట్ సావర్.
1: లేక ఈ చెరకునందు పరిపూర్ణ మొదటి నుంచి కడ వరకును మాధుర్యమే కాని చెరుకు వంకరపోయిందని తీపి కూడా వంకరపోదు.
0: ది షుగర్ కేన్ మే హావ్ సెవెరల్ బెండ్స్ బట్ ది జ్యూస్ ఈజ్ స్వీట్.
1: అదే విధంగానే మానవత్వంలో ఉన్నటువంటి భావములు వంకరపోయినట్టుగా మన భావములు కూడా వంకరపోతుంటాయి.
0: ది హ్యూమన్ లైఫ్ హాస్ గాట్ సో మెనీ బెండ్స్ ఆల్సో ది ఫీలింగ్స్.
1: కనుకనే మనలో ఆ వంకరలు పోకుండా ఉండడానికి పూర్ణ విశ్వాసాన్ని పెంచుకోవాలి.
0: ఇన్ ఆర్డర్ టు సీ వుడ్ బి స్ట్రైట్ వి షుడ్ డెవలప్ ఫుల్
1: ఫెయిత్. అందరి యందు దైవత్వమే ఉంటుండాలి.
0: దేర్ ఇస్ డివినిటీ ఇన్ ఆల్.
1: అందరి యందు రామచంద్రుడే ఉంటున్నాడు.
0: రామ ఇస్ ఇన్ ఆల్.
1: ఏ విధంగా ఉంటున్నాడు?
0: ఆబ్వియస్లీ
1: రమేతి ఇతి రామః, హృదయమే రమించేపజేసేటువంటిది.
0: ఇస్ ది వన్ దట్ మేక్స్ అవర్ హార్ట్స్ బ్లిస్ఫుల్.
1: కాబట్టి ప్రతి మానవుని ఎందుకును హృదయ స్థాయి రామచంద్రుని యొక్క స్థాయి.
0: దేర్ఫోర్ రామ అడోన్స్ ది ఆల్టార్ ఆఫ్ అవర్ హార్ట్స్.
1: హృదయమే భగవంతుని యొక్క పీఠము.
0: ద హార్ట్ ఇస్ ది టెంపుల్ ఆఫ్ గాడ్.
1: దాంట్లో మరొక దానిని చేర్చుకోవటం చేతనే ఈ విధమైనటువంటి మానవత్వం అనేటువంటిది దానవత్వంగాను పశుత్వంగానో మారిపోతుండాలి.
0: బికాస్ వీ గివ్ ప్లేస్ టు సమ్ అదర్ థింగ్స్ దేర్ ఇన్ అవర్ హార్ట్స్, our lives are reduced to the
1: demonic మరొక దానికి చోటు ఇవ్వకూడదు.
0: Only God should be installed in our heart, none else.
1: కానీ ఈనాడు దురదృష్టవశాత్తు మారడం ఏజ్ లోపల ఈ హృదయాన్ని మ్యూజికల్ చైర్ గా మారుస్తున్నారు.
0: But unfortunately we have converted this heart
1: ఒక నిమిషంలో దైవము, ఒక నిమిషంలో ప్రకృతి, ఒక నిమిషంలో తల్లి, మరొక నిమిషంలో తండ్రి, ఇంకో నిమిషంలో భార్య, మరొక నిమిషంలో బిడ్డలు. ఈ విధంగా ఒకే చైర్ను అనేక మందికి మారుస్తూ వస్తున్నారు.
0: We go on shifting. At one time we will have God, nature, mother, the father, children and so on.
1: ఈ అటాచ్మెంట్ కు ఇది గురి కావడం చేతనే అనేక రూపములను ధరిస్తూ ఉంటుంది.
0: Because of attachment it assumes
1: many forms. అనేక రూపాలుగా రూపొందుతుంటుంది.
0: It gives so many shapes.
1: కానీ ఇది అటాచ్మెంటే కానీ ప్రేమకు సంబంధించినటువంటిది కాదు.
0: It's only attachment and not love.
1: పరిపూర్ణ ప్రేమ స్థానమే హృదయము.
0: The heart symbolizes total love.
1: కనుక ఇట్టి పరిపూర్ణ స్థానమైనటువంటి హృదయం తత్వం లోపల దైవత్వం చక్కగా గుర్తించడానికి వీలవుతుంది.
0: విత్ టోటల్ లవ్ ఇన్ అవర్ హార్ట్ వీ కెన్ నో ద డివినిటీ.
1: ఇంకా రెండవ దినము మిథిలాపురం లోపల అనేక మంది వందల మంది ప్రజలను పట్టి ఆ యొక్క శివధనుస్సు అనేటువంటి ఉండిన బండిని ఈడ్చుకుని వచ్చారు సభ లోపలికి.
0: ఆన్ దిస్ ఫాలోయింగ్ డే హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్ బ్రాట్ దేర్
1: హండ్రెడ్స్ కాదు థౌజండ్స్ ఆఫ్ పీపుల్ కూడా ఎత్తినా కూడా అది కదిలించలేకపోయారు.
0: హండ్రెడ్స్ అండ్ థౌజండ్స్ ఆఫ్ పీపుల్ కుడ్ నాట్ లిఫ్ట్ దట్ శివధనుస్సు.
1: ఆ విశాలమైనటువంటి ప్రదేశంలో ఆ యొక్క శివధనుస్సును పెట్టారు.
0: ఇన్ ఎ వాస్ట్ ల్యాండ్ దట్ శివధనుస్సు ఇస్ కెప్ట్ దేర్.
1: ఇంకా దీనిని విరిచడానికి అనేక మంది రాజులు వచ్చారు.
0: మెనీ అటెంప్ట్ టు బ్రేక్ ఇట్.
1: దీన్ని విరిచాలని రాలేదు.
0: దే హావ్ నాట్ కమ్ దేర్.
1: సీతను పెండ్లాడాలని వచ్చారు పాపం.
0: దే హావ్ నాట్ కమ్ దేర్ టు బ్రేక్ దట్ బౌ దేర్ టు మ్యారీ సీత.
1: ఈ ఆశలన్నీ దురాశలుగా మారిపోయినాయి.
0: దట్స్ ఆల్ బికమ్ ద రాంగ్.
1: కారణం ఏమిటి?
0: వాట్ ద రీజన్?
1: ఒక ప్రతిఫల నిమిత్తమై వారు వచ్చినటువంటి వారే కానీ
0: they have come there in expectation.
1: పవిత్రమైనటువంటి దివ్యత్వాన్ని ప్రకటించే నిమిత్తం రాలేదు.
0: they have not come there to manifest divinity there.
1: కానీ రామలక్ష్మణులకు ఏ అభిష్టము లేదు.
0: రామ లక్ష్మణ హ్యాడ్ నో డిజైర్.
1: ఏ ప్రతిజ్ఞలు లేవు.
0: they don't have any other idea.
1: దానిని విరుస్తామనేటువంటి ఒక అహంకారం కూడా లేదు.
0: they were not egoistic.
1: ఇష్టమే లేదు.
0: they didn't want it.
1: అందరితో కూర్చున్నారు సమానంగా.
0: they sat along with others.
1: చూచాడు విశ్వామిత్రుడు.
0: విశ్వామిత్ర saw.
1: రామ దీన్ని నీవు విరుచగలవా?
0: can you break this?
1: నవ్వినాడు పాపం.
0: రామ స్మైల్.
1: ఇంత చిన్నదానిని ఈ చిన్న పనికి నాకు అప్పచెప్తున్నాడే.
0: హీఈస్ గివింగ్ ది స్మాల్ డ్యూటీ టు మీ.
1: ఈ చివరి చిన్న ధనుస్సు
0: స్మాల్ థాన్స్
1: ఎడమ చేతితో తుంచవచ్చును.
0: ఐ కెన్ బ్రేక్ ఇట్ విత్ ది లెఫ్ట్ హ్యాండ్.
1: ఇది నీవు తుంచగలవా అని చెప్పి నన్ను ప్రశ్నిస్తున్నాడు విశ్వామిత్రుడు.
0: విశ్వామిత్ర ఇస్ క్వశ్చన్.
1: ఇదే మాయ అనుకున్నాడు.
0: ఐఎమ్ జస్ట్ ఫాలోయింగ్.
1: సరే ఏమి కదలలేదు.
0: హీ డిడ్ మూవ్.
1: అందరూ బలశాలులందరూ వచ్చారు.
0: ఆల్ స్ట్రాంగ్ పీపుల్ కేమ్.
1: ఆ సభ లోపల రావణాసురుడు కూడా వచ్చాడు.
0: Ravanasura also was present in that court.
1: ఇతను వచ్చాడు తన బల పరాక్రమంతా కూడాను అక్కడ ప్రదర్శించుతూ వచ్చాడు.
0: He started exhibiting all his muscle power.
1: కట్టె కడపటికి దాని కింద పడిపోయి కదలలేకుండా పోయాడు.
0: Ultimately he fell down.
1: ఈ అవమానాన్ని భరించుకోలేకపోయాడు రావణుడు.
0: రావణ కుడ్ నాట్ బేర్ ద షేమ్ దేర్.
1: అహంకార అభిమాన అసూయలు ఉండినటువంటి వారికి ఎక్కడ పోయినా కానీ అవమానం అనేటువంటిది తప్పినది కాదు.
0: ద వన్ విత్ ఈగో అండ్ జెలసీ అండ్ హేట్రెడ్ ఇస్ బౌండ్ టు
1: రావణికి ఇక్కడ కూడా పరాభవం తప్పలేదు.
0: అండ్ రావణ ఆల్సో ఇస్ పుట్ టు షేమ్ హియర్.
1: ఈ అసూయ కలిగినటువంటి రావణికి ఎక్కడ పోయినా ఈ యొక్క పరిబాధ తప్పలేదు.
0: రావణ ఫుల్ ఆఫ్ జెలసీ హస్ బీన్ పుట్ టు షేమ్.
1: అందరూ పక్కన నవ్వారు.
0: ఎవ్రీబడి లాఫ్డ్.
1: కానీ అతనికి అవమానం ఎంత అవమానం.
0: పది
1: తలలు కూడా ఒక్కతూరు తీసినట్టుగా అయిపోయింది.
0: హీ ఫెల్ట్ యాజ్ ఇఫ్ హీ లాస్ట్ ఆల్ ద 10 హెడ్స్ బికాజ్ ఆఫ్ హ్యూమిలియేషన్.
1: ఈ సమయం లోపల
0: ఎట్ ద టైమ్
1: 14 సంవత్సరముల యొక్క వయసు కలిగినటువంటి ఈ రాములు నెమ్మదిగా నడుచుకుంటూ వచ్చాడు.
0: రామ స్టార్టెడ్ మూవింగ్ మెజెస్టికల్లీ.
1: ఇతను వస్తుంటే సభలో ఉండినటువంటి ప్రజలందరూ కూడాను ఈ పిల్లవాడేమిటి, ఈ ధనుస్సును విరచడం ఏమిటి అని హాస్యాస్పదంగా మాట్లాడుతూ వచ్చారు.
0: ఆల్ దోస్ దట్ అసెంబుల్ దేర్ ఇన్ ద కోర్ట్ దే స్టార్టెడ్ మేకింగ్ ఫన్ ఆఫ్ వాట్ ఇస్ దిస్ యంగ్ బాయ్, హౌ కెన్ యూ బ్రేక్ దిస్.
1: ఇది ఆశ్చర్యం.
0: ఇట్స్ మ్యాటర్ ఆఫ్ సర్ప్రైజ్.
1: ఇది కేవలము ఒక అవమానకరమైనటువంటి రీతిగా సంచరిస్తున్నాడు ఈ పిల్లవాడెవరు.
0: దిస్ బాయ్ ఇస్ మూవింగ్ అబౌట్.
1: పర్మిషన్ ఇచ్చినటువంటి వారెవరు?
0: హూ బ్రాట్ హిమ్?
1: ఈ విధంగా ఎవరికి తగినట్టు వారు మాట్లాడుతూ ఉన్నారు.
0: ఈచ్ వన్ స్టార్టింగ్ ఇన్ హిస్ ఓన్ వే.
1: రాములు వచ్చాడు.
0: రామ కేమ్.
1: నిలిచాడు.
0: హి స్టూడ్ దేర్.
1: అంతా సభనంతా ఒక్కతూరి పరికసించాడు.
0: హి జస్ట్ వాచ్డ్ ఆల్ అరౌండ్.
1: ఎడమ చేతితో దాన్ని ఎత్తాడు.
0: హి లిఫ్టెడ్ విత్ ది లెఫ్ట్ హ్యాండ్.
1: ఓ, ఇంకా ఈ ఎడమ చేతితో రాములు ఎత్తేటప్పటికీ
0: చేరిన
1: ప్రజలంతా కూడా ప్రతిధ్వనులతో మిన్నుమిట్టున్నాయి.
0: ఇట్స్ ఫుల్ ఆఫ్ చీర్స్ అండ్ అప్లాజ్ రిజౌండింగ్.
1: దానిని తిరిగి నారి కట్టాలి.
0: అండ్ ఇట్ ద థ్రెడ్ హ్యాస్ టు బి టైడ్.
1: దాన్ని వంచి నారి కట్టాలి.
0: అండ్ ఇట్ హ్యాస్ టు బి బెంట్.
1: ఎడమ చేతితోనే వంచినాడు.
0: అండ్ ఇట్ బెంట్.
1: వంచేటప్పటికి విరిగిపోయింది ఈ యొక్క శివధనస్సు.
0: యాజ్ హి స్టార్టెడ్ బెండింగ్ దట్ బౌ ఇట్ బ్రోక్.
1: ఆ శబ్దము మహాప్రళయంగా రూపొందింది.
0: దట్ ఈస్ ది సౌండ్ ఆఫ్ ఎ థండర్.
1: ఏ ఆటం బాంబు ఏ హైడ్రోజన్ బాంబు వేస్తే శబ్దం ఎత్తొస్తుందో ఆ విధంగా వచ్చేసింది ఈ శబ్దం.
0: ఇట్ వాజ్ ది సౌండ్ ఆఫ్ ఎన్ ఆటం బాంబ్ ఆర్ హైడ్రోజన్ బాంబ్.
1: ఈ దృశ్యాన్ని చూచారందరూ కూడాను.
0: ఎవ్రీబడి వాచ్ ద సీన్.
1: ఆ యొక్క అయోధ్య పురివాసులంతా కూడా లేరు అక్కడ. ఇంత కూడాను ప్రతి ఒక్కరు కూడాను స్త్రీలందరూ కూడాను ఆశ్చర్యపడిపోతున్నారు.
0: ఆల్ విమెన్ ఎవ్రీబడి అరౌండ్ దే సర్ప్రైజ్.
1: మిథిలాపుర స్త్రీలందరూ కూడాను మా సీతమ్మకు తగినటువంటి వారు చిక్కాడురా అనుకున్నారు.
0: ఆల్ లేడీస్ దేర్ ఇన్ మిథిలాపుర థాట్ దట్ ఏ రైట్ మ్యాన్.
1: చేరిన స్త్రీలందరూ కూడాను రాముని వర్ణించేటువంటి వారే.
0: అండ్ దేర్ విమెన్ స్టార్టెడ్ డిస్క్రైబింగ్ రామ.
1: అట్టి వర్ణిస్తూ ఉండిన సమయం లోపల
0: యాజ్ దే వర్ డిస్క్రైబింగ్ హిమ్
1: ఇంకా వివాహమునకు సిద్ధం చేశారు.
0: ఆల్ ప్రిపరేషన్ ఫర్ ద వెడ్డింగ్ వాజ్ మేడ్.
1: విశ్వామిత్రుడు వచ్చి రాముని అడిగాడు.
0: విశ్వామిత్ర కేమిన్ ఆశ్రామ.
1: నీవు తయారుగా ఉన్నావా?
0: ఆర్ యు రెడీ నౌ?
1: ఏమిటి ఇది స్వామి?
0: వాట్ ఇస్ దిస్ స్వామి?
1: పితృఆజ్ఞ పేరు పరిపాలించేటువంటిది నా సహజ ధర్మము.
0: ఇట్స్ మై నేచురల్ క్వాలిటీ టు ఒబే ద కమాండ్ ఆఫ్ మై ఫాదర్.
1: తండ్రి ఆజ్ఞ లేకుండా నేను ఆ సీతను కూడా చూడను.
0: వితౌట్ ఫాదర్స్ పర్మిషన్ ఐ డోంట్ లుక్ ఎట్ ది ఫేస్ ఆఫ్ సీత.
1: కనుక తండ్రి తల్లిదండ్రులకు దీన్ని వార్తను పంపించండి.
0: Send a message to my parents.
1: వారి ఇష్టం పై నా ఇష్టం ఆధారపడి ఉంటుందన్నా.
0: Basing on their permission, I would follow.
1: పోని నిశ్చితార్థమైనా చేసుకోవచ్చును, మాలైనా వేయించుకోండి అన్నారు.
0: I said at least engagement can be done, at least garland.
1: నేను ఎప్పుడు ఎంగేజ్ లోనే ఉంటున్నాను.
0: I said I'm always engaged.
1: నాకు ఈ ఎంగేజ్మెంట్ అక్కర్లేదు.
0: I don't want this.
1: సీతను కూడా నేను చూడనక్కర్లేదు.
0: I don't want to see Sita.
1: ఎందుకనగా?
0: Reason.
1: వివాహం కాక పూర్వము పర స్త్రీని చూడటం మహాపాపం అనేటువంటి సత్యం నాకు తెలుసున్నాడు.
0: ఐ నో ద ట్రూత్, బేసిక్ ట్రూత్, దట్ టు లుక్ ఎట్ ఎ ఉమన్స్ ఫేస్ బిఫోర్ మ్యారేజ్ ఇస్ ది వర్స్ట్ సిన్.
1: కనుక అంతవరకు నేను చూడను.
0: టిల్ దెన్ ఐ డోంట్ సీ.
1: నేరుగా ఇంటికి వెళ్ళాడు తన గదికి.
0: హి వెంట్ హోమ్ స్ట్రైట్ టు హిస్.
1: జనక మహారాజు చేయవలసిన ప్రయత్నాలంతా చేస్తున్నారు.
0: జనక వాస్ మేకింగ్ ఆల్ ప్రిపరేషన్స్.
1: అనేక రథములు పంపించాడు అయోధ్యకు.
0: సో మెనీ చారియట్స్ వర్ సెంట్.
1: ఈ జరిగిన వార్త అక్కడ లెటర్ పూర్వకంగా రాశారు.
0: హోల్ మెసేజ్ ఇస్ కన్వే.
1: ఇంకా వస్తున్నారందరూ.
0: All started reaching.
1: ఆ స్త్రీలంతా చూస్తున్నారు.
0: All women were watching.
1: రారే చూడగ పోదాము రాముల పెళ్లి, రారే చూడగ పోదాము.
0: Let us go and see the wedding of

0: పోదాము.
1: లెట్ ఆల్ లేడీస్ గో టుగెదర్ టు సీ ది వెడ్డింగ్ ఆఫ్ రామ.
0: మించి మగల్ కడ నుంచి తిగున తల వంచి వశిష్ఠ రప్పించి ఖడ్గమును తెప్పించి దూలాలపై గుప్పించి గుప్పించి ఇప్పించి మెప్పించి రప్పించుట రారే చూడకపోదాము. ఈ విధంగా స్త్రీలంతా కూడా వర్ణిస్తుంటున్నారు.
1: లైక్ దిస్ ఆల్ లేడీస్ స్టార్టెడ్
0: ఇంతేకాదు
1: నాట్ ఓన్లీ దిస్
0: స్త్రీలు మించిన కుటాలు వింతల బంగళాలు ముత్యపు తోరణాలు మూలల కిటీలు.
1: You find so many precious dimes and buntings over
0: Vajrala there. Rugulu, Vajrala Rugulu.
1: There are diamonds.
0: Tapina Neelalu.
1: And full of precious
0: stones. Neelalu Veyarlu Nurarlu Bazarlu Prare Chudaga Podamu.
1: There are so many vast streets. They are highly decorated. Let's go and see them.
0: ఇలాంటి అందమైనటువంటి ఈ జీవితంలో లభ్యం కానటువంటి ఈ మహాపవిత్రమైనటువంటి సన్నివేశానికి అందరూ వెళదాం రండి.
1: Let's go and attend that sacred function there.
0: అని ఆడవారంతా బయలుదేరుతున్నారు.
1: సో సేయింగ్ ఆల్ లేడీస్ స్టార్టెడ్ గోయింగ్.
0: అయోధ్య వాసులే కాకుండా ఈ మిథిలాపుర వాసులు అందరూ కూడా అక్కడే చేరిపోయారు.
1: నాట్ ఓన్లీ దోస్ దట్ బిలాంగ్ టు అయోధ్య, ఆల్ మిథిలాపుర పీపుల్ దేర్ గ్యాదర్డ్ దేర్.
0: మిథిలాపుర వారు మరొక రీతిగా పాడుకుంటున్నారు.
1: మిథిలాపుర ఇన్హాబిటెంట్ స్టార్ట్
0: కళ్యాణము చూతము రండి కౌసల్య తనయుని కళ్యాణము చూతము రండి.
1: లెట్ అస్ సీ ది వెడ్డింగ్ ఆఫ్ రామ ద సన్ ఆఫ్ కౌసల్య.
0: సన్నమగు వింతనగాలట పిల్లన గోవులు బేరి మృదంగము.
1: యు ఫైండ్ ఆల్ ది డ్రమ్ బీట్ అండ్ ఆల్సో బ్లోయింగ్ ఆఫ్ ది ఫ్లూట్.
0: రథములు గజములు తురగము మేనక.
1: యు ఫైండ్ ది చారియట్స్ అండ్ ది హార్స్.
0: వారి వెంటగున వృద్ధవ కౌశికులు కౌశిక వెంటనే వృద్ధ దశరథుడు దశరథ వెంటనే మంత్రి సమంత్రులు అత్యద్భుతముగా ఆనందముగా అయోధ్య అంతయు కదలి వచ్చినదట కళ్యాణము చూతము రండి.
1: యు ఫైండ్ ది కౌశిక ద విశ్వామిత్ర ద దశరథ ఆల్ ద అసోసియేట్స్ దే ఆర్ ఆల్ మూవింగ్ టువర్డ్స్ దట్ ఇన్ ప్రొసెషన్. లెట్ అస్ సీ దట్ వెడ్డింగ్.
0: అంబారిపై అలగు తేజమట
1: యు ఫైండ్ ఆన్ ది బ్యాక్ ఆఫ్ దగ్గర
0: నిలిచేది దివ్య రాములట
1: విత్ ఆల్ ది లైట్
0: రామ అంకమున రమణ సీతయట.
1: అండ్ యు ఫైండ్
0: సీతారాముల సోదర సేవట చిరునవ్వున మన క్షేమమడుగునట
1: స్మైల్ విల్ గివ్
0: క్షేమమడిగిన కదలని కదలని మొదలిక పలుక కళ్యాణము చూతము రండి.
1: లెట్ అస్ సీ దేర్ స్మైల్స్ అండ్ లెట్ అస్ హావ్ ఆల్ ది ఫన్. లెట్స్ గో దేర్.
0: ఒక్కతూరి ఆ యొక్క సుందర రూపుని చూస్తే మనకు చాలు.
1: ఇట్స్ ఎనఫ్ ఇఫ్ వి సీ దేర్ బ్యూటిఫుల్
0: రండి పోదామని అందరూ వచ్చేస్తున్నారు.
1: ఇట్స్ ఎనఫ్ ఇఫ్ వి సీ దేర్ బ్యూటిఫుల్ ఫామ్ వన్స్. లెట్స్ గో.
0: నాలుగవ దినము
1: నెక్స్ట్ డే
0: అప్పటికి దశరథ మహారాజు సామంతులు అందరు కూడా రథాల్లో వచ్చి దిగారు.
1: దశరథ అండ్ ఆల్ హిస్ అసోసియేట్స్ కేమ్ దేర్.
0: ఆనాడు వివాహంలోకి తయారైనారు.
1: దే వర్ రెడీ ఫర్ ద వెడ్డింగ్.
0: అప్పుడు శ్రీరామచంద్రుని చక్కగా అలంకారం చేశారు.
1: అండ్ రామచంద్ర హ్యాడ్ ఆల్ డెకరేషన్స్.
0: అక్కడ ఈ కళ్యాణం జరిగే పరిస్థితిలో వారు మహారాజులు
1: ఎంపరర్స్
0: తలంబ్రాలు పోయడానికని ముత్యములన్నీ తెచ్చి తట్టల్లో పెట్టుకున్నారు.
1: తలంబ్రాలు సీక్రెట్ రైస్ యాస్ యు నో దే బ్రాట్ పర్ల్.
0: భారతీయ సంస్కారంలో సంస్కృతి యందు ఇది ఒక ప్రధానమైన ప్రచారము ఆచారము.
1: ఇట్ ఇస్ ఎ ట్రెడిషన్ అండ్ కన్వెన్షన్.
0: సీత ఆ తలంబ్రాలు తీసుకోవడానికి దోసలు పట్టినప్పుడు ఈ తెల్లని ముత్యములంతా కూడా ఎర్రగా కనిపిస్తున్నాయి.
1: యాజ్ సీత హెల్డ్ ఇన్ హర్ పామ్స్ ద వైట్ ప్రెషస్ పర్ల్స్ దే లుక్డ్ రెడ్.
0: అనగా సీత తెల్లని మనిషి.
1: సీత ఇస్ బ్రైట్ వైట్.
0: ఆ తెల్లని ముత్యములు ఆ దేహంలో పడేటప్పటికి అదంతా ఎర్రగా కనిపిస్తున్నాయి.
1: దోస్ పర్ల్స్ లుకింగ్ రెడ్.
0: అవి తీసి రాముని తలపైన పోసింది.
1: అండ్ హీ జస్ట్ ప్లేస్డ్ దెమ్ ఆన్ ది హెడ్ ఆఫ్ రామ్.
0: రాము తలపైన పోసేటప్పటికి ఆ తెల్లని రుమాల చుట్టుకున్నటువంటి ఆ యొక్క కలర్ కు ఈ ముత్యములంతా తెల్లగా కనిపిస్తూ వచ్చాయి.
1: బికాస్ ఆఫ్ ది వైట్ టర్బన్ హీ వాస్ వేరింగ్ ఆల్ ది పర్ల్స్ లుక్డ్ వైట్.
0: క్రింద పడేటప్పటికి రాముని యొక్క వర్ణము నీలవర్ణము. నీలవర్ణం చూసేటప్పటికి ఆ ముత్యములంతా నీలంగా మారిపోయినాయి.
1: దోస్ ఆర్ ది పర్ల్స్ దట్ ఫెల్ ఆన్ ది గ్రౌండ్ బికాస్ ఆఫ్ రామాస్ బ్లూ కలర్ రిఫ్లెక్షన్.
0: చేతులు తెల్లగా ఎర్రగా తలపైన పోసినప్పుడు తెల్లగా కింద పడినప్పుడు పచ్చగా నీలంగా ఈ విధంగా రంగులు మారుతూ వచ్చాయి ముత్యములు.
1: సో ఇన్ ద పామ్ ఆఫ్ సీత దే వర్ రెడ్ ఆన్ ద హెడ్ ఆఫ్ రామ దే వర్ వైట్ ఆన్ ద గ్రౌండ్ దే వర్ బ్లూ.
0: ఈ కళ్యాణం అనేటువంటిది జగత్ కళ్యాణంగానే రూపొందింది.
1: దిస్ డివైన్ వెడ్లాక్ ఈజ్ ది వెడ్డింగ్ ఆఫ్ ది ఎంటైర్ వరల్డ్.
0: అయితే ఈ రాములు ఈ ధనుసుని ఇంత సులీలుగా ఎత్తడంలో ఉన్నటువంటి కారణం ఏమిటి?
1: వాట్ ఇస్ ది రీజన్ బిహైండ్ లిఫ్టింగ్ దిస్ బౌ?
0: సీత భూజాత.
1: Sita is the daughter of mother.
0: Ini science kudanu angikaringa tappadu.
1: Science must necessarily agree.
0: Bhoomi lopala magnetic power ekkuga untundadi.
1: If there is an earth, there is magnetic power.
0: Kabatti Sita poorthi magnetic power.
1: Therefore mother Sita is full of magnetic
0: Sita
1: principle.
0: Ee yokka deenini sulabhanga ettagaligindi.
1: Therefore she could lift this bow easily.
0: Sitanu choochetappudike aa yokka dhanussu paiki lestu vachindi.
1: As Sita approached, this bow started lifting.
0: Ame bhujata.
1: She is the daughter of mother.
0: Ramudu evaru telusuna?
1: You know who is
0: Ram? Sakshat Narayana Murthy.
1: God himself.
0: Aina 100% magnet.
1: 100% magnet.
0: Anduvalla daniki baru ettanakkaledu. Ade tana daggariki vachesestundadi.
1: So he need not lift, it starts being drawn towards the magnet.
0: Iruvuriki undinatundi sambandha bandhavyame ee yokka loka kalyanamu.
1: This is the intimate relationship which is the bedrock of the world.
0: కనుకనే ఈ ఇరువురు కూడాను సాక్షాత్ దైవ శక్తులు.
1: Both are the divine parts.
0: వీరి తేజస్సు ఏ విధంగా ఉంటున్నాయి?
1: How is their brilliance?
0: ఎక్కడ మ్యాగ్నెట్ ఉంటుందో ఎలక్ట్రిక్ పవర్ ఎంత వస్తుంటాయి.
1: Where there is magnet, there is electricity.
0: ఆ ఎలక్ట్రిక్ పవర్ శక్తియే ఈ సీతారాముని యొక్క తేజస్సులు.
1: This electric power, electricity is the brilliance of
0: Sitaram. ఈ కాంతి సర్వత్రా వ్యాపించిపోతుంటుండాలి.
1: That light spreads all over.
0: ఇది లైట్ యొక్క ప్రకాశ శక్తి.
1: This is the power of the light.
0: ఈ సర్వము మన యొక్క దేహము యందే ఉంటున్నాయి.
1: Everything is within our body.
0: ఒకరి యందు అధికంగా ఉండొచ్చు, ఒకరి యందు తక్కువగా ఉండొచ్చును.
1: It might be present in excess in one, less in another.
0: సీతారాముని యందు మాత్రము ఈ విధమైనటువంటి సర్వశక్తులు ఉంటున్నాయి.
1: But in Sitarama they are present to the maximum.
0: ఇది ఎంత లోకోద్ధార నిమిత్తమై,
1: it's for the emancipation of the world.
0: ఈ దుర్మార్గము రాక్షసత్వం అనేటువంటి దాన్ని సంహరించే నిమిత్తమై,
1: to kill the demonic quality in the wicked body.
0: ఈ నిమిత్తమైనటువంటి వేషముల చేత,
1: because of this,
0: మానవాకారంలో ధరించి,
1: they have taken human form.
0: మోహములో ముంచినట్టుగా నటించి,
1: as if they pretend as the delusion.
0: ప్రకటింపజేసి,
1: and they give the lie.
0: దైవత్వాన్ని అందిస్తూ వచ్చారు ఈ రామావతారము.
1: And they confer divinity.
0: ఈ విధంగా కళ్యాణం ఆనాడు మంగళకరంగా జరిగింది.
1: Wedding was performed in the most auspicious way.
0: కనుక ఆ కళ్యాణం తరువాత మరి ఏమేం జరిగిందని రేపు మనం ముచ్చటించుకుందాం.
1: What happened after this wedding, Bhagavan will tell us tomorrow.

ఆదర ముగ విభీషణ బ్రోచిన రామ రామ నిజ సహోదరు.

అజహరాజు సురులెల్లను తింపగా ఆనందముతో అయోధ్య

0: பிரேம சொல்லப்புள்ள
1: எம்பாடிமெண்ட்ஸ் ஆஃப் லா.
0: చదివితిని శాస్త్రములు చదివినవి కలవి పెక్కులు చదువులలో శ్రేష్టమెల్ల భౌతికమే కాని లౌకికమే కాని ఆధ్యాత్మిక నైతిక ధార్మికములు ఏమాత్రము కనిపించలేదు.
1: వి హావ్ గాన్ త్రూ many of the textbooks and many disciplines of knowledge. All of them are physical, mundane and secular, nothing to do with the spiritual content or the righteous conduct of life.
0: ప్రపంచంలో ఈనాడు పిల్లలను చదివించే నిమిత్తమై తల్లులు తండ్రులు అనేక విధముల పాటుపడుతున్నారు.
1: In this world, parents, mother and father struggle hard to bring up their children and educate them.
0: కానీ చదువు అంటే ఏమిటి అనేటువంటి విషయములు ఎవరు గుర్తించడానికి ప్రయత్నించలేదు.
1: But no one is attempting to know the meaning of learning or education.
0: గ్రంథమును చదివినంత మాత్రమున పుస్తకమును పఠించినంత మాత్రమున మాట్లాడినంత మాత్రమున వీరు గొప్ప చదువులని భావిస్తున్నారు.
1: By being familiar with many of the sacred books, by going through many textbooks, being an expert in communication, you cannot call yourself educated.
0: కాదు కాదు ఇది అక్షర శ్రీకారమే తప్ప అన్యము కాదు.
1: It is only learning of the alphabets, letters, nothing more than that.
0: మొట్టమొదట చదువు అనగా అక్షరం యొక్క అర్థం తెలుసుకోవాలి.
1: To begin with, one must know the meaning of letters, akshara.
0: అక్షరంతో చేరినటువంటి పదముల యొక్క అర్థాన్ని కూడా గుర్తించాలి.
1: They should also understand the meaning of words which are composed of these
0: ఈ
1: words
0: తో చేరినటువంటి యొక్క పదములు కూడా సెంటెన్స్ కూడా గుర్తించాలి.
1: One has to recognize the value of the sentence comprising words.
0: కానీ అక్షరం తెలిసినంత మాత్రమున వాడు చదువుకున్నటువంటి వాడిని చెప్పడానికి వీలు.
1: By learning alphabets, one cannot call himself literate or educated.
0: ఈ సత్యాన్ని గుర్తించుకొని కృష్ణదేవరాయలు ఒక గొప్ప సభను ప్రారంభించాడు.
1: Having known this fundamental truth, Krishnadevaraya convened a big assembly.
0: ఒకనాడు పండితులను కౌరులను కూర్చి ఒక ప్రశ్న వేశాడు.
1: He was putting questions to many of the scholars that assembled at that meeting.
0: Aya veerandru goppa kavulu goppa sisampadalu kaligina vaaru.
1: You are all experts in your own composition, poets. You are affluent in your own way.
0: Vidyamata yokka putrudu.
1: You are the children of the goddess of knowledge.
0: Aithe nenu oka padamanu maatram cheptunnanu.
1: But I give you a single word.
0: మీరు ఎవరైనా సరే నన్నయ్య భట్టు తిక్కని శోభయాది ఎర్రాపక్రడ మాధవగారి మరణ ఇంకటి సువర్ణ రామరాజభూషణుడు తెనాలి రామకృష్ణుడు అష్టదిగ్గజాన్ని చేర్చుకొని అనేక పండితులను కూడా నువ్వు చేర్చాడు.
1: ఇన్ ఫ్యాక్ట్ హీ హాస్ కంబైన్డ్ ఇన్ హిస్ వర్డ్ ఆల్ ద నేమ్స్ ఆఫ్ అష్టదిగ్గజ ద ఎయిట్ ఎమినెంట్ వెల్ నోన్ రిప్యూటెడ్ స్కాలర్స్ ఆఫ్ హిస్ టైమ్స్.
0: ఇప్పుడు చెప్పాడు నాయన ఒక్క పదము.
1: ఇట్స్ జస్ట్ వన్ వర్డ్.
0: నేను ఒక పదమును మాత్రమే పలుకుతాను.
1: ఐ జస్ట్ అటర్ వన్ వర్డ్.
0: ఈ పదములో ఐదు అక్షరములు ఉంటుండాలి.
1: దిస్ వర్డ్ హ్యాస్ ఫైవ్ లెటర్స్.
0: ఒక్కొక్క అక్షరములో ఏ భాషలో ఉంటుంటారో అదే రీతిగా అనే ఐదు అక్షరములు కూడాను ఐదు భాషల్లో ఉండాలి.
1: ఈచ్ లెటర్ రిప్రజెంట్స్ ఎ లాంగ్వేజ్.

0: And the content is conveyed in all of the languages.
1: ఒక పదములో ఉన్నటువంటి భాషలో ఉన్నటువంటి అక్షరం యొక్క అర్థమే ఐదు పదములు ఎందు కూడాను ఐదు భాషలు ఎందు కూడాను ఒకే అర్థమే ఉండాలి.
0: The meaning conveyed by the letter is one and the same as in the case of the rest of the letters.
1: ఈ విధంగా తయారు చేసుకుని రేపు తెల్లవారి సూర్యోదయమునకు ముందుగానే వచ్చి నాకు జవాబు చెప్పాలి.
0: He said, you get ready with such a word where the every letter will have the similar meaning as of the rest. Compose it and meet me tomorrow morning.
1: Sare Krishna Devarayalu ee vidhamainatundi aagna chesetappatiki andaru kodunu bayapadipoyaru.
0: When that was the command of Krishna Devaraya, all were fear stricken.
1: Okka bhashalo oka aksharam untunte ఐదు భాషల్లో కూడా అదే అక్షరమే ఉండాలంటే అది ఎట్లా సాధ్యమవుతుంది, అది అర్థమవుతుంది అని చెప్పి చాలా సందేహించారు.
0: They began doubting how to compose such a word because each letter has to convey the same meaning as the rest in other languages too.
1: కృష్ణదేవరాయ దగ్గర తెనాలి రామకృష్ణుడు ఉన్నాడు.
0: ఈస్ తెనాలి రామకృష్ణ.
1: తెనాలి రామకృష్ణుడు, అయ్యా నాకు ఒక పర్మిషన్ కావాలి అన్నాడు.
0: Tenali Ramakrishna pleaded the king to permit him.
1: నేను నా గ్రామంలోకి వెళ్లి వచ్చేటప్పటికి రేపు తెల్లవారి చాలా త్వరగా అవుతుంది, నా చేత కాదు కనుక నేను ఈనాడు ఈ గ్రామం నుండే ఉంటుండి నేను రాత్రికి అంతా కూడాను నేను తయారు చేసుకుని రేపు తెల్లవారి 7 గంటలకు తిరిగి జవాబు చెప్తాను అన్నాడు.
0: It is not possible for me to go to my native village and return on time. Therefore, I would stay here only and finish the composition.
1: Bhavamardi intiki velli, ayya, naaki naadu bhojanam akkarledu.
0: He went to the residence of his brother-in-law and said that he doesn't want to eat that night.
1: Nenu maata ichchanu.
0: And in fact, I made a promise.
1: Rep tellavari 7 gantalake nenu aa sabhalo praveshinchali.
0: I'm supposed to be there in the court by 7 o'clock tomorrow morning.
1: Kanaku naaku lokala pandukunte naaku nidra raadu.
0: If I sleep inside, well, it's not possible to sleep.
1: నీకు పశువులు అంటే చాలా ఇష్టము.
0: And you like cows.
1: ఈ పశువులు కొట్టమని నన్ను పండబెట్టండి.
0: You make me sleep along with them.
1: నేను తెల్లవారేటప్పటికి దీని జవాబు తీసుకుని వస్తాను.
0: I'll bring back the answer tomorrow morning by the sunrise.
1: పండుకున్నాడు, నిద్ర రాలేదు.
0: Though he was lying down, he could not sleep.
1: పశువులంతా చాలా శబ్దమిస్తున్నాయి.
0: Cows were making lot of sound, noise, disturbance.
1: వారి బావమరికి ఆవులు అంటే చాలా ఇష్టం.
0: His brother-in-law has got immense love for this cow.
1: ఒక్కొక్క దాని పేరు ఒక్కొక్క మంచి పేరు పెట్టుకున్నాడు.
0: He has named each
1: cow. లక్ష్మి, సరస్వతి, రాధా, ఈ విధమైన పేర్లు పెట్టుకున్నాడు.
0: He has named each cow as Lakshmi, Saraswati, Radha.
1: రాత్రి అర్ధరాత్రి వేళలో ఏదో ఒక ఆవు ఈంటూ ఉండాలి.
0: It was midnight time and a cow was delivering the babe.
1: అప్పుడు తలుపు కొట్టి బావా బావా ఒక ఆవు ఈంటుందది అన్నాడు.
0: He knocked the door and said, and here is the cow that was bearing the child delivery.
1: లోపల నుంచి బావమరిది, ఏ ఆవురా నా బావా అన్నాడు.
0: Brother-in-law from inside said this, ఏ ఆవురా బావా, brother-in-law which cow?
1: దాన్ని మనసులో పెట్టుకున్నాడు.
0: He kept it in his mind.
1: ఏ ప్రశ్నకు ఎక్కడ జవాబు చిక్కుతుందో దాన్నే కాన్సన్ట్రేట్ చేస్తూ వచ్చాడు.
0: He went on concentrating on the answer he is supposed to give.
1: ఆవురా బావా, ఐదు అక్షరాలు.
0: Here there are 5 letters, ఏ ఆవురా బావా.
1: దీనికి ఒకే పదము.
0: This is just one word.
1: ఏ భాష లోపల ఆ అక్షరమునకు ఏ అర్థం ఉందో అన్ని భాషలు ఎందుకు అలాంటి అక్షరములకే అలాంటి అర్థమే ఉండాలి.
0: The letter of that particular language conveys the meaning, so also it should be the same with the rest of the letters of other languages.
1: అప్పుడు తెల్లవారి సభకి చెప్పాడు.
0: Next morning he said,
1: బావా, నేను ఈనాడు మహారాజు యొక్క ఆజ్ఞ శిరసావహించి నేను సభకు వెళుతున్నాను.
0: In obedience to the command of the king, I am going to attend the court today.
1: దీని అర్థం మీకు ఎవరికి తెలియదు.
0: The meaning you do not know.
1: అని సభకు వెళ్లి కూర్చున్నాడు.
0: Then he was proceeding to the court.
1: వేస్తూ వచ్చేటప్పటికి ఎవరూ చెప్పలేకపోయారు.
0: No one could answer.
1: ఈ తెల్లవారు రామకృష్ణుడి దగ్గరికి వచ్చి, అయ్యా నీవైనను జవాబు చెప్పగలవా?
0: The king said, at least then, Ramakrishna, would you answer my
1: question?
0: He said, I'll certainly answer. What's your reply?
1: Ye aura bava.
0: Ye aura bava. Which cow?
1: Ye aura bava.
0: Ye aura bava. Five letters.
1: Ye.
0: Ye.
1: Marathi lo rahari.
0: In Marathi language, A means come.
1: How? Hindi lo rahari.
0: How? Hindi, come.
1: రా తెలుగులో రా అని.
0: రా ఇన్ తెలుగు కమ్.
1: బా కన్నడంలో రా అని.
0: బా ఇన్ కన్నడ మీన్స్ ద సేమ్ కమ్.
1: వా
0: వా
1: తమిళ్లో రా అని.
0: తమిళ్ మీనింగ్ కమ్ హియర్ తమిళ్.
1: మరాఠీ, హిందీ, తెలుగు, కన్నడము, అరబు.
0: హియర్ వీ హ్యావ్ ఆల్ ది లాంగ్వేజెస్. మరాఠీ, హిందీ, తెలుగు, కన్నడం. And Tamil.
1: Hello.
0: Tamil.
1: ఐదు అక్షరములు చేరితే ఒక పదవి అయిపోయింది.
0: ఆల్ దీస్ ఫైవ్ లెటర్స్ కాన్స్టిట్యూటెడ్ వన్ వర్డ్.
1: అక్షరములకు ఏ ఏ అర్థం ఉందో అన్నిటికీ రా రా రా రా రా.
0: ఈచ్ లెటర్ గివ్స్ యూ ద సేమ్ మీనింగ్ కమ్ కమ్.
1: అదే విధంగానే నీవు అక్షరాలు చదువుతున్నావు.
0: లైక్
1: అక్షరములకు ఒక్కొక్క అర్థాన్ని నీవు గుర్తించాలి.
0: Likewise, you are reading. You should know the meaning of every letter.
1: You know, goppa goppa pedda pedda pustakalu chadutunnaru.
0: People go through big books, volumes.
1: Okka padama yokka artham kuda evariki teliyadu.
0: But none care to know the meaning of one word at least.
1: Kaani aanadu chaduvante okka aksharam yokka arthanni kuda gurtinchali.
0: But in olden days, it is necessary to know the meaning of every letter.
1: Kada telani Ramakrishnudu aidu bhashalo pala ఐదు పదములు చెప్పి ఐదు పదములలో ఒకే అర్థం వచ్చేటట్టుగా గుర్తింపజేసారు.
0: దట్ వాజ్ ది కంపోజిషన్ ఆఫ్ తెనాలి రామకృష్ణ బై కలెక్టింగ్ వన్ లెటర్ ఫ్రమ్ ఈచ్ ఆఫ్ ద లాంగ్వేజెస్ కన్వేయింగ్ ది సేమ్ మీనింగ్. ఈ డెవలప్మెంట్
1: రామకృష్ణుడు చాలా గొప్పవాడని అతనికి నవరత్నములు.
0: సిన్స్ రామకృష్ణ ఇస్ ఎన్ ఎమినెంట్ పర్సన్ ప్రెసెంట్ జెమ్స్
1: బంగారు ముక్కలు
0: అండ్ ఆల్సో గోల్డ్ పీసెస్
1: ఒక పొట్టం కట్టి
0: and they were kept in a pack.
1: ఒక బండిల్ మాది ఇచ్చి తన చేతికి ఇచ్చాడు.
0: Made into a bundle and presented to him.
1: ఈనాడు నీకు గొప్ప బహుమతి ఇస్తున్నాను అన్నాడు.
0: Today I'm giving you a big gift.
1: ఈ బహుమతిని నేను సంపాదించుకున్నాను కానీ నేను దక్కించుకోగలనా అని సందేహిస్తాడు.
0: He was doubting. I got the gift, but would I be able to maintain it, deserve it, keep it?
1: కానీ తీసుకుని పోతాను అన్నాడు. అయితే ఒక్కటి కోరాడు, నాకెవరైనా ఇద్దరు నాకు బండ్లు నాకు సహాయంగా ఇచ్చేస్తే నేను ఇంటికి పోయి చేరుతానన్నాడు.
0: He was prepared to carry this bundle of gold and precious metals and requested two of the people to follow him.
1: ఇద్దరు బాడీ గార్డ్స్ ఇచ్చాడు.
0: Two బాడీ గార్డ్స్ were asked to escort him.
1: ఆ రాజు దగ్గర నుంచి ఈ బాడీ గార్డ్స్ ని తీసుకుని ఆ తటను మోసుకుని ఇంటికి వెళ్ళాడు.
0: Along with the bodyguards, he reached home carrying this plate.
1: గొప్ప గొప్ప విలువైనటువంటి నవరత్నములు,
0: highly valuable precious nine gems,
1: bangara mukkalu
0: and pieces of gold.
1: Vani nen ekkada pettedi?
0: Where am I to keep them?
1: Aake godrejji ledu.
0: I don't have any godrej iron safe.
1: Neku e pettelu levu.
0: I don't have any boxes.
1: Ilanti paristhitilo nen ekkada chesedi ani chaala vicharam chestunnadu.
0: He was just inquiring where to keep them.
1: Ippudu bhare cheppindi.
0: And then wife said,
1: endukandi meeru inta vicharistharu?
0: Why do you worry like this?
1: మా దొడ్డిలో ఉన్న పెద్ద బావి ఉంది.
0: అండ్ దేర్ ఇస్ ఎ బిగ్ వెల్ ఇన్ అవర్ బ్యాక్ యార్డ్.
1: ఒక మూట కట్టి ఆ బావిలో పడవేస్తాము.
0: అండ్ పుట్ దిస్ హోల్ బండిల్ ఇన్ టు ద వెల్.
1: బావిలో పడేస్తామని చెప్పినటువంటిది ప్రక్కన దొంగలుండి విన్నారు.
0: అండ్ దేర్ వర్ థీవ్స్ ఎట్ దట్ మూమెంట్. దే కుడ్ ఆల్సో ఓవర్ హియర్ వాట్ షీ వాస్ టెలింగ్.
1: వాళ్ళు పినేసేసి మీరు పండుకొని నిద్రపోయినట్టుగా నటించారు భార్యాభర్తలు.
0: And that night they were just pretending to have gone to sleep.
1: తెల్లవారు రాత్రి అంతా కూడాను ఈ దొంగలు ఆ బావి నుంచి ఏతమెత్తారు.
0: And throughout night the thieves were attempting to get in out of this well.
1: ఆ ఏతమెత్తిన జలం అంతా కూడాను అన్ని చెట్లకు కట్టించాడు.
0: And then all this water was just drilled out of this well.
1: తాను వేసిన పంటకు కూడాను పండించాడు.
0: And in fact it was also used for his feet.
1: నీరు కరిగిపోలేదు.
0: But still there was water.
1: కరిగిపోలేదు.
0: And there's no dearth of water.
1: కాని నిలిచిపోయింది.
0: అండ్ ఇట్స్ కేమ్ టు హిస్ హోమ్.
1: తెల్లవారులేస్తానే వాడు దొంగలు వెళ్లిపోయారు.
0: నెక్స్ట్ మార్నింగ్ థీవ్స్ లెఫ్ట్ దట్ స్పాట్.
1: చూచారా, భాష యొక్క అర్థాన్ని, పదం యొక్క అర్థాన్ని గుర్తించి ఎంత తప్పించుకోవడానికి వీలవుతుంది.
0: ఇఫ్ యూ నో ద మీనింగ్ ఆఫ్ ఎవ్రీ వర్డ్ ఎవ్రీ లెటర్ ఇట్ వుడ్ బి పాసిబుల్ ఫర్ యూ టు ఫైండ్ ఎన్ ఎస్కేప్.
1: కనుక ఈ విధంగా అక్షరార్థాన్ని, పదార్థాన్ని, వాక్యార్థాన్ని మూడింటిని గుర్తించినటువంటి వాడే నిజమైనటువంటి కవి.
0: Therefore, he is a true poet if he knows the meaning of every letter, of every word.
1: Kavim pranam anusar tamasah parastat.
0: In fact, God himself is the original composer, the poet of poet, and the one out of whom the whole letters, literature emanates.
1: Kavim eenadu acharatani gurtinchukodaniki evaru prayatninchatam ledu.
0: Today no one is making an attempt to know the meaning of the letter.
1: Vakyatani matrame telusukoni,
0: by knowing the meaning of the sentence,
1: ఆ వాక్యార్థాన్ని మీరు అనుసరిస్తూ వస్తున్నారు.
0: అండ్ వీ ఫాలో, వీ గో బై దట్ మీనింగ్.
1: కనుకనే వారికి ఏమాత్రము ఫలితం లేకుండా పోతుండాలి.
0: దట్స్ ద రీజన్ వై వీఆర్ నాట్ ఏబుల్ టు కాంప్రహెండ్.
1: ఈనాడు భౌతికమైనటువంటి వాక్యములు,
0: టుడే ఆల్ ద వరల్డ్లీ వర్డ్స్,
1: కేవలము లౌకికమైనటువంటి వాక్యములు,
0: అండ్ ద వరల్డ్లీ వర్డ్స్ దట్ వీ స్పీక్ సెంటెన్సెస్,
1: కానీ నైతికము, ధార్మికము, ఆధ్యాత్మికము సంబంధించినటువంటి అర్థములు ఎవ్వరూ బోధించటం లేదు.
0: బట్ నో వన్ ఈస్ టీచింగ్ ద మోరల్ కంటెంట్, ద రైచియస్నెస్ ఓవర్ దేర్, నాట్ ద స్పిరిచువల్ స్టఫ్.
1: రామకృష్ణుడు వచ్చి చెప్పాడు, నాయన ఈనాటి ఉపాధ్యాయులు లౌకికాన్ని, భౌతికాన్ని పోషిస్తూ ఉన్నారు.
0: రామకృష్ణ డిక్లేర్డ్ ఓపెన్లీ ద టీచర్స్ ఆర్ సింప్లీ డెవలపింగ్ వరల్డ్లీ నాలెడ్జ్.
1: నైతిక, ధార్మిక, ఆధ్యాత్మికములను చంపివేశారు.
0: దే హ్యావ్ కిల్డ్ ఆల్ టుగెదర్ ఆల్ దట్ నాలెడ్జ్ దట్ రిలేట్స్ టు స్పిరిచువాలిటీ, మొరాలిటీ అండ్ రైచియస్నెస్.
1: నైతికము, ధార్మికము, ఆధ్యాత్మికము ఈ మూడింటిని మీరు పోషించాలి అని శాసించారు.
0: అండ్ దెన్ హీ కమాండెడ్ దట్ ఇస్ యువర్ రెస్పాన్సిబిలిటీ టు అప్హోల్డ్ మొరాలిటీ, స్పిరిచువాలిటీ అండ్ రైచియస్నెస్.
1: అది నిజమైనటువంటి చదువు.
0: That is true education.
1: ఈనాటి పిల్లలందరూ చదువుతున్నారు.
0: All students learn today.
1: ఎక్కడ పోతున్నావు నాయన? చదువుకుంటున్నాను. పోతున్నాను.
0: If you ask them where are you going, we are going to study.
1: చదువుకుంటున్నాను.
0: చదువుకుంటున్నాం. We are buying education today.
1: కొంటున్నాను, చదువుకుంటున్నాను.
0: We buy education today. కొంటున్నాం.
1: ఇలాంటి చదువు చదువులు కాదు.
0: That's no true education at all.
1: ప్రతి దాని అర్థములు కూడా గుర్తించి వర్తించాలి.
0: We have to know every meaning of every word and conduct accordingly.
1: ఈనాటి చదువులన్నీ కూడా కేవలము భౌతికమైనటువంటి చదువులే.
0: All the knowledge that we acquire today is worldly, ephemeral.
1: చదువులు చదివినప్పటికీ ఒకనాడు దాన్ని మరణించవలసి ఉంటుంది.
0: In spite of all our learning, we have to give it up.
1: ఆ చదువులు కూడా చంపవలసి వస్తుంది.
0: And we have to leave that, all that you acquire.
1: అది చావని చదువులు.
0: That education which makes you immortal.
1: చదువని చదువును చదివించినంత మాత్రమే నా కిమేంటి కాదు.
0: The other
1: చావు లేని చదువు చదువువలేయు.
0: The other forms are useless. We should acquire knowledge so as to be deathless, immortal.
1: ఆ చదువు ఐదే ఉండేది. ఐదే ఉండేది.
0: There are only five.
1: మొదటిది సత్యం.
0: First truth.
1: సత్యమునకు మరణం లేదు.
0: Truth is deathless.
1: Truth is one.
0: Truth is one.
1: Not two.
0: Not two.
1: Dharmam vakate vakate.
0: Dharma is one.
1: Shanti. Anasakshatthi. Adi nijamayana kunti anandam.
0: Peace. The mental peace is very important.
1: Chagaraju kuda cheppadu. Shantamu leka saukhyamu ledu.
0: It was Chagaraju who said, you cannot be happy without being peaceful.
1: Prema.
0: Then love.
1: Puttina bidda madukoni చచ్చే తాత వరకు కూడా ఆ ప్రేమ పెంచుకుంటూనే ఉంటుండాలి.
0: రైట్ ఫ్రమ్ ద టైమ్ ఆఫ్ బర్త్ ద చైల్డ్ టు ద లెవెల్ ఆఫ్ ద గ్రాండ్ ఫాదర్ దే గో ఆన్ టు ద క్లబ్. ఇన్ ఫ్యాక్ట్ దట్ ఎడ్యుకేషన్ లాక్స్ దిస్ లవ్.
1: అహింస.
0: దెన్ వీ కమ్ అక్రాస్ అహింస, నాన్ వైలెన్స్.
1: అహింస మార్గం ఎక్కడుంది?
0: నాన్ వైలెన్స్ ఇస్ ఆల్సో డెత్.
1: అహింస కోసమని బుద్ధుడు ఎంతనో ప్రార్థించాడు.
0: Buddha prayed for this non-violence.
1: Ahimsa paramo dharma.
0: Ahimsa is the cardinal principle of dharma.
1: Kaluka ee aidu chaduru chaduralu meeru.
0: You acquire the knowledge to acquire these five values.
1: Satyanni chadu.
0: In fact, learn to be truthful.
1: Neevu satyamane paduku.
0: Speak truth.
1: Dharmamni acharinchu.
0: And tread the path of righteousness.
1: శాంతిని అనుభవించు.
0: ఎక్స్పీరియన్స్ పీస్.
1: ప్రేమను ఆనందంగా పంచుకో.
0: అండ్ షేర్ లవ్ బ్లిస్ఫుల్లీ.
1: అహింసగతో జీవించు.
0: అండ్ లీడ్ యువర్ లైఫ్ ఇన్ నాన్ వైలెన్స్.
1: ఇవే నిజమైనటువంటి యొక్క చదువు యొక్క అర్థములు.
0: దిస్ ఈస్ ది ట్రూ మీనింగ్ ఆఫ్ ఎడ్యుకేషన్.
1: కనుక
0: దేర్ఫోర్
1: ఆయన ప్రపంచంలో మీరు వచ్చినటువంటి ఈ అష్టదిగ్గజములు ఈ ఐదు పంచాక్షరములు కూడా ప్రధానమైనటువంటి రీతిగా ప్రపంచానికి మీరు బోధించండి.
0: దట్ వాజ్ ది కమాండ్ ఆఫ్ ద కింగ్ దట్ దీస్ కంపోజర్స్ పోయట్స్ షుడ్ ప్రాపగేట్ దీస్ ఫైవ్ వాల్యూస్ విచ్ రిప్రజెంట్ ది క్వింటెసెన్స్ ఆఫ్
1: ఈనాటికి చచ్చినవి కావు.
0: దే వుడ్ నెవర్ ఎండ్ ఎట్ ఎనీ టైమ్.
1: కనుక ఈనాడు మనము ప్రపంచంలో మనం అన్ని చచ్చేటువంటి దాటి చూస్తున్నాము కాని చంపేస్తూ ఉన్నాము కాని దాన్ని బ్రతికించేటువంటిది ఒక్కటైనా మనకు కల్పించలేదు.
0: వీఆర్ టుడే వీఆర్ అక్వైరింగ్ ఆల్ దట్ ఈస్ పెరిషబుల్ బట్ వీఆర్ నాట్ ఆఫ్టర్ దాట్ విచ్ ఇస్ ఇంపెరిషబుల్.
1: మన భారతదేశం ప్రెసిడెంట్ చాలా ముఖ్యమైన విషయాలంతా చెప్తూ వచ్చాడు.
0: ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా మెన్షన్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్.
1: అది నిజంగా మానవులు ఆచరిస్తే ఎంత గొప్ప గుణం వస్తుంది.
0: ఇన్ ఫ్యాక్ట్ ఇఫ్ మ్యాన్ ఫాలోస్ ఆల్ దట్ హీ సెడ్.
1: మానవుడు అనగా కేవలం చదువుతున్న వాడు కాదు.
0: ఈ కెనాట్ బి మానవ హ్యూమన్ బై జస్ట్ లర్నింగ్.
1: మానవుడి అంది ఈ పంచగుణములు ఉంటున్నవి.
0: ది హ్యూమన్ హెస్ గాట్ దీస్ ఫైవ్ హ్యూమన్ వాల్యూస్.
1: ఈ పంచగుణములను మనం పోషించుకుంటే మనమే పరమాత్ముడు అవుతాం.
0: వెన్ వన్స్ వీ ఫాస్టర్ దీస్ హ్యూమన్ వాల్యూస్ విల్ బి డివైన్.
1: తత్వం అసి అని అన్నాను.
0: యువర్ తత్వం అసి దట్ దౌ ఆర్ట్.
1: కనుక తత్వం అసి ఈ మూడు అక్షరంలో పనే ప్రపంచమంతా మిడి ఉంటుంది.
0: దేర్ఫోర్ తత్వం అసి ఇన్ దీస్ త్రీ ద ప్రెసెంట్ ది క్వింటెసెన్స్ ఆఫ్ నాలెడ్జ్.
1: కనుక రామకృష్ణుడికి తెనాలి రామకృష్ణుడు బోధించినటువంటి సత్యాన్ని గుర్తించి ప్రపంచానికి అంత ఆనాటి నుండి సత్యము ధర్మము శాంతి ప్రేమ అహింస ఈ ఐదింటిని కూడా మనం బోధించి ప్రపంచంలో చిన్నపిల్లల నుంచి పోషించాలి.
0: Therefore, these five principles have got to be publicized, have got to be propagated right from childhood.
1: సత్యమైనటువంటిది మనం నిర్ణయం చేసుకుంటే మనం ఎంతైనా సాధించగలం.
0: When once you rely on truth, base on truth, you can attain
1: in దైవం మానుష రూపేణ.
0: God is in human form.
1: దైవం ప్రత్యేకంగా లేడు.
0: God is not separate.
1: దైవం మానుష రూపేణ.
0: God is in human form.
1: అందరూ మానవ స్వరూపులే.
0: You are all humans here.
1: Andaru daiva swarupule.
0: You are all divine.
1: Andarki aatma okati.
0: And that soul consciousness is one in everyone.
1: Kada ee soul anedi dalipaina aneka perlanta petti in aneka rakamulga marustu vastunnaru.
0: We have given several names like soul and we go on changing the nomenclature.
1: Kanuka ఆత్మవిశ్వాసం పెట్టుకోండి.
0: సో లెట్స్ డెవలప్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
1: ఏ కష్టం జరిగినా ఏ నష్టం జరిగినా ఏ బాధలు జరిగినా అన్ని నా ఆత్మవే.
0: ఐ మే ఫేస్ డిఫికల్టీస్ ఆర్ ప్రాబ్లమ్స్ పెయిన్ ఆర్ ప్లెజర్
1: ఇవన్నీ నా ప్రతిబింబములే.
0: దే ఆర్ ఆల్ మై రిఫ్లెక్షన్స్.
1: కనుకనే అన్నము అనేటువంటిది ప్రతి ఒక్కటి కూడా ఏది చూసినా కానీ నా ప్రతిబింబమే.
0: దెర్ఫోర్ వాట్ ఎవర్ యూ సీ ఈజ్ మియర్ రిఫ్లెక్షన్.
1: దైవము చెడ్డవాడు కాదు. దైవం గుణము లేవు, కర్మలు లేవు.
0: గాడ్ ఈజ్ బియాండ్ యాక్షన్, హీఈస్ అట్రిబ్యూట్ లెస్.
1: న కర్మణ న ప్రజా త్యాగేనేకి అమృతత్వ మానసు. త్యాగమే ప్రధానమైనటువంటిది.
0: దేర్ఫోర్ యు ఆర్ ద సన్ ఆఫ్ ఎటర్నిటీ ఇమ్మోర్టాలిటీ ఫర్ విచ్ సాక్రిఫైస్ ఇస్ ఎసెన్షియల్.
1: నీవు త్యాగం చేయి.
0: ఎనీథింగ్ యూ షుడ్ బి ప్రిపేర్ టు సాక్రిఫైస్.
1: అన్ని నావే.
0: ఆల్ బిలాంగ్ టు మీ.
1: నేనే భగవంతుణ్ణి.
0: ఐఎమ్ గాడ్.
1: భగవంతుడు ప్రత్యేకంగా లేడు.
0: గాడ్ ఈజ్ నాట్ సెపరేట్ ఫ్రమ్ మీ.
1: కాబట్టి ఎక్కడ చూసినా భగవంతుడే తప్ప అన్ని పదార్థం ఎక్కడ కనిపించవు.
0: వేర్ ఎవర్ ఐ సీ గాడ్ ఓన్లీ నథింగ్ ఎల్స్.
1: నీకు పేర్లు రూపములు వేరువేరుగా కనిపిస్తున్నాయి కానీ ఉన్నది అందరి ఎందు ఒకే ఆత్మ.
0: ద నేమ్ అండ్ ఫార్మ్ మే బి అట్ వేరియన్స్ బట్ ది సింగిల్ ప్రిన్సిపల్ కాన్షియస్నెస్ ఇస్
1: ఏకాత్మ సర్వభూతాంతరాత్మ.
0: ఇట్ ఇస్ ఓన్లీ సేమ్ సోల్ దట్ పర్వేడ్స్ ఎవ్రీవేర్.
1: కానీ ప్రతి మానవుడు కూడాను ఏ పని చేసినప్పటికీ ఇది నా యొక్క కర్మ యొక్క ప్రతిఫలమే అని భావించాలి.
0: Therefore, whatever we come across in our life, we should take it as the reflection, reaction to our own actions.
1: కాలం అతీతమైనది.
0: Time is transcendental.
1: నేను ఇంకా మరింత ఇంకా బోధించి మీకు కొంత విసుగు పుట్టించకూడదు.
0: Bhagavan doesn't want to speak more than this.
1: మీకు విసుగును పుట్టించకూడదు.
0: And he doesn't want to feel vexed or tired.
1: కనుక ఐదు పదములు మాత్రమే మీరు మనసునందు పెట్టుకుని మీరు నిత్యము నిత్య జీవితంలో కూడా దాన్ని ఆచరణలో పెడుతూ రండి.
0: It is enough if you recognize these five fundamental principles, comprehend totally and
1: practice.
0: And what you just have learned, but you have not known the meaning. It is a practice which is most essential. That which is not practiced is not learning at all. You may learn many, at least practice one or two.
1: అప్పుడు మీరు ధన్యులైపోతారు.
0: Then only your lives would be redeemed.
1: ఎంతో మీరు పుణ్యులైపోతారు.
0: And you'll be virtuous, meritorious.
1: ఎంతో సరైనటువంటి మార్గాన్ని అనుసరించినట్లు అవుతారు.
0: And you'll be following the correct path in life.
1: ఇప్పుడు నా మాటలు కానీ మన కలాం మాటలు కానీ ఎన్నో విన్నారు మీరు, కానీ విన్నటువంటివి ఈ చెవుతో విని ఈ చెవుతో పంపిస్తే ప్రయోజనం లేదు. ఒక్కటైనా మీరు ఆచరణలో పెట్టండి.
0: You heard many from Bhagavan. You heard from the talk of the President of India. You should practice at least one or two.
1: ఇలాంటి పవిత్రమైన పదములు చిక్కటము మీకు చాలా అరుదు.
0: It's rather extremely rare to listen to such sacred words.
1: ఇవి చిక్కినటువంటి దాన్ని దక్కించుకోండి.
0: Having heard them, you should hold on to them.
1: ఇది ఏ మానవుని యొక్క జీవిత లక్ష్యము.
0: This is the aim of life.
1: మన మాయ అంశం జీవలోకే జీవభూత సనాతన. మీరందరూ నా అంశములే.
0: యు ఆర్ ఆల్ ద స్పార్క్స్ ఆఫ్ ద డివైన్.
1: మీరు ప్రత్యేకమైనటువంటి మానవులు కాదు.
0: యు ఆర్ నాట్ సెపరేట్ యాజ్ హ్యూమన్స్.
1: నా అంశండి, నా అంశాన్ని తగినట్టుగా మీరు నట్టుకోండి.
0: యాజ్ యు ఆర్ ద స్పార్క్ ఆఫ్ ద డివైన్ యూ షుడ్ హ్యావ్ ఆల్ ద డివినిటీ అండ్ ద పవర్.
1: కానీ కొట్టి మాటలతో కాలం వ్యర్థం చేయకూడదు.
0: డోంట్ వేస్ట్ టైమ్ బై మియర్లీ స్పీకింగ్.
1: కనుక ఈ ప్రేమ విషయంలో అనేటువంటివి, సత్య విషయంలో అనేటువంటివి, ధర్మ విషయంలో అనేటువంటివి కేవలం దైవం నుంచి వచ్చినవే కాని అన్యంగా పుట్టినవి కాదు.
0: These five values, satya, dharma, shanti, prema, ahimsa, are from God only. God is the source of these values.
1: ఎక్కడ చూసినా నీవు నేను ఒకటే.
0: Wherever you go, you feel oneness.
1: నన్ను అడుగుతుంటారు ఎవరు మీరు, ఎవరు మీరు, ఎవరు మీరు, ఏ పేరు, ఏ పేరు అని.
0: Many ask Bhagavan, who are you Bhagavan, what's your name?
1: Ayya, I and you are one.
0: Bhagavan's answer is this, I and you are one.
1: అంతేగాని నేను వేరే, నీవు వేరే, వారు వేరు వేరు కాదు.
0: భగవాన్ విల్ నెవర్ సే ఐఎమ్ సెపరేట్ ఫ్రమ్ యూ, యూఆర్ డిఫరెంట్ ఫ్రమ్ మీ.
1: వారు వీరు నేను అనేటువంటి డిఫరెన్స్ ఆఫ్ వర్డ్స్ ఏ తప్ప వేరు కాదు.
0: మైన్ అండ్ థైన్ దే ఆర్ జస్ట్ వర్డ్స్.
1: కనుక మీరందరూ కూడా ఏకాత్మ స్వరూపులైపోయి ఈమె నా చెల్లెలే, ఈమె నా అక్కనే, ఇతను నా తమ్ముడే, ఇతను నా అన్ననే అని ఒకరి ఒకరి సంబంధ బాంధవ్యాన్ని మనం బలపరచుకోవాలి.
0: With all the feelings of harmony and unity, let us mingle together as brothers and sisters.
1: అందరూ ఐకమత్యంగా ఉండాలి.
0: We should all stand united.
1: కోపతాప అసూయ జబ్బములు ఏమాత్రం ఉండకూడదు.
0: There should never be scope for any anger or temper.
1: ఇవన్నీ మనల్ని దూరం చేసేటువంటి ఒక దుగ్గుడములే.
0: They are all the bad qualities that will take away your human nature.
1: కనుక మనము దూరం చేసుకునేటువంటి కాకుండా దగ్గర సమీపం చేసుకోవడానికి తగినటువంటి ప్రయత్నం చేయాలి.
0: We should make every effort to bring them, to bring those five human values closer and closer.
1: నేను ఈ కాలం లోపల నేను ప్రవేశించి మిమ్మల్ని బాధ పెట్టడం నాకు ఇష్టం లేదు. ఈ అకాలం లోపల మిమ్మల్ని బాధ పెట్టి నేను ఆనందించడం నాకు ఇష్టం లేదు.
0: As it is time up, Bhagavan doesn't want to detain you, keep you here for long.
1: విన్నవి రెండైనా కూడా మీరు మనసులో పెట్టుకోలేదు.
0: Having heard these things, at least preserve them, one or two that you heard.
1: దేనైనా భగవంతుని పైన బాధ్యత వేయండి.
0: Hand over everything, God will take care.
1: ఇదే నేను చెప్పేటువంటి ఒక పదము.
0: That is the message of Bhagavan. Leave everything to God. He will take care of you.

0: Let us now listen to the excerpts from the Divine Discourse by Bhagavan Baba, delivered on 20th October 2003 in Prashanthi Nilayam during the Vice Chancellor's Conference. In today's discourse, Bhagavan Baba says, we should crave for the principle that has no birth or death. Why should we wish to be born again? Bhagavan Baba underscores the need to inquire into the nature of Atma Tattva. It is this need with which the MBA course was introduced in the Satya Sai University.
1: సకల విద్యలు నేర్చి సభ జయించగవచ్చు. సకల విద్యలు నేర్చి సభ జయించగవచ్చు. వీరుడై రణమందు పోరవచ్చు. రాజరాజై పుట్టి రాజ్యమేళగవచ్చు. హేమ గోదానము ఇయవచ్చు.
2: విత్ ఎక్విజిషన్ ఆఫ్ ఆల్ నాలెడ్జ్ వన్ కెన్ ఎమర్జ్ యాజ్ ఎ చాంపియన్ అమంగ్స్ట్ స్కాలర్స్. వన్ కెన్ ఫైట్ విత్ ఆల్ ద కరేజ్ అండ్ వేలర్ యాజ్ ఎ సోల్జర్ అండ్ కమ్ అవుట్ ట్రయంఫెంట్లీ. One can rule the kingdom, reign the kingdom as the king. One can offer gold, cow, money, wealth as acts of charity.
1: Gaganamanduna chukkaluleka konavachu. Gaganamanduna chukkaluleka konavachu. Jivarasula perlu cheppavachu.
2: You can even count the number of stars in the sky. You can also name all the living creatures in this universe.
1: Kani dehendriyamularikatti

0: నిశ్చల సమాన చిత్తుడై నిలువగలడు.
1: గాడ్ ఇస్ లవ్, లవ్ ఇస్ గాడ్. ఇట్ ఈస్ ఓన్లీ పాసిబుల్ టు ఎస్టాబ్లిష్ కనెక్షన్ బిట్వీన్ లవ్ టు లవ్ ఓన్లీ. Therefore strengthen that love in order to be steady and equanimous.
0: Prema swarupulara,
1: embodiments of love.
0: Ee naadu vidya rangamunandu aneka vidhamulaina tvanti yokka sampratimpulu jarugutune untunnayi.
1: In the field of education, much of research, discussion and deliberations have been going on.
0: అసలు ఎడ్యుకేషన్ అంటే ఏమిటో అని మొట్టమొదట గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: ఇన్ ద ఫస్ట్ ఇన్స్టెన్స్ టు బిగిన్ విత్, వీ షుడ్ నో ద ఇంప్లికేషన్స్ అండ్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్.
0: కేవలము ప్రపంచంలో కొట్టినటువంటి గ్రంథములన్నీ కూడాను చదవవచ్చు, దాని అర్థములను వివరించవచ్చును, కానీ ఇంత మాత్రం చేత తాను ఎడ్యుకేషన్ చదివేటువంటి వాడు కాదు.
1: By merely going through all the texts available and by knowing the content and the depth of the meaning, one cannot call himself educated.
0: Lokamulo chadavarlu aneka mandi untunnaru.
1: In this world there are many educated people.
0: Prapanchamulo unnata adhyayana abhyasinchinatvanti meerulu mahajanulu ganipistune unnaru.
1: There are many intellectuals who have acquired higher knowledge.
0: Aiste ee chadu valla vaaru chesinatvanti marpu emiti, jagattulaku em vivekamunu andistu vacharu, deeni valla vachinatvanti oka paridham emiti aneetvanti vishayanni evaru gurtinchadaniki prayatninchadam ledhu.
1: But no one is making an attempt to understand what this fund of education that one has acquired brought any transformation, brought any change, shared any intellectual awareness, the results of their knowledge. No one has estimated.
0: Kani vidyavalla kani maarpu galigetvanti ee naatiki nee kalugadu.
1: But this
0: antarmukhamu gaavinchukunnappude dani tattvamu artham chesukoni danini grahinchagalaru.
1: Mere knowledge would not bring in any kind of change. The knowledge has to be turned in word, practical, so as to experience transformation and the results of knowledge.
0: భౌతికమైనటువంటి యొక్క తెలివితేటలను అభివృద్ధి గావించుకుంటున్నారు.
1: We have got all the worldly intelligence.
0: కానీ మానసిక సంబంధమైనటువంటి యొక్క విద్యలను అనేకంగా తర్కిస్తూ వచ్చారు.
1: We also have been acquiring all the knowledge, the details relating to the worldly material.
0: ఆధ్యాత్మిక రంగమనందు అనేక మంది ఆత్మతత్వమును గురించి విచారణ చేస్తూ వచ్చారు.
1: In spiritual field also, many people have been investigating the spirit, the soul.
0: వీటి మూడింటి యొక్క తత్వమునే మనము గుర్తించే ఈనాడు మన కాలేజీ లోపల MBA అనేటువంటి క్లాసును ప్రారంభించాము.
1: In full understanding of the need to know these three aspects, fundamentals of life, we have started MBA courses in our institute.
0: Anaga M anaga manasika tattvani gurtinchadam.
1: M stands for the knowledge, the awareness of the mind.
0: B anaga bhautika tattvani gurtinchadam.
1: B is the understanding of the physical world.
0: A atma tattvani vicharinchadam.
1: A is getting into the details of the spirit or the soul.
0: MBA anaga aneka mandi kevalam manasika tattvani gurtinchadam maatrame telputu unnaru.
1: MBA in this world people think it is only that which relates to the mind.
0: Adi kaadu mukhyam.
1: It's not that important.
0: Manasika tattvani gurtinchadam sulabhame.
1: It's quite easy to know the ways of the mind.
0: కానీ ఆత్మతత్వాన్ని అర్థం చేసుకోవటము మరింత కష్టము.
1: బట్ టు నో ద సెల్ఫ్, ద ఆత్మ, ఇస్ మచ్ మోర్ డిఫికల్ట్.
0: ఆత్మ అనగా ఏమిటో ఎవరికి అర్థం కాదు.
1: నో వన్ నోస్ వాట్ దిస్ ఆత్మ, ద సెల్ఫ్ ఇస్.
0: దానికి ఒక రూపం లేదు.
1: ఇట్ హ్యాస్ నో స్పెసిఫిక్ ఫార్మ్.
0: ఆత్మ అనగా కేవలము చైతన్యంతో కూడినటువంటి తత్వమే.
1: ఆత్మ బేసికల్లీ ఫండమెంటలీ ఇస్ అవేర్నెస్.
0: నో,
1: కాన్షియస్నెస్.
0: ఈ ఆత్మతత్వమునే మనము కాన్షియస్నెస్ అనేటువంటి దాన్ని సరైనటువంటి అర్థం చేసుకోవటం లేదు.
1: దిస్ కాన్షియస్నెస్, ద నేచర్ ఆఫ్ ఆత్మ, ఈజ్ నాట్ ప్రాపర్లీ అండర్స్టూడ్.
0: కానీ ఈ చదువుల వల్ల కేవలం కాన్షియస్ వరకు మాత్రమే పోగలుగుతున్నారు.
1: ది ఎడ్యుకేటెడ్ పీపుల్ కుడ్ రీచ్ ద డైమెన్షన్ ఆఫ్ ద లెవెల్ ఆఫ్ కాన్షియస్ అలోన్.
0: ఇంకా కొంతమంది కాన్షియన్స్ వరకు చేరుతున్నారు.
1: సమ్ హ్యావ్ గాన్ టు ద స్టేట్ ఆఫ్ కాన్షియన్స్.
0: అనగా ఈనాటి మానవుడు ఆత్మతత్వము అనగా నిజమైన చైతన్యమునకు ఎవరు చేరడానికి ప్రయత్నించలేదు.
1: టుడే నో వన్ మేడ్ ఎనీ అటెంప్ట్ టు రీచ్ దట్ హైట్ ఆఫ్ కాన్షియస్నెస్.
0: ఈనాడు మనము గుర్తించవలసినటువంటి కాన్షియస్నెస్ గుర్తించినప్పుడే కాన్షియన్స్ అర్థమవుతుంది.
1: టుడే వెన్ వన్స్ వీ అండర్స్టాండ్ కాన్షియస్నెస్ క్లియర్లీ, వీ కెన్ నో వాట్ కాన్షియన్స్ ఈజ్.
0: ఈ కాన్షియస్ అర్థమైనప్పుడే కాన్షియస్ అనగా సెన్స్ తో కూడినటువంటి ఒక విషయం మనం బోధించవచ్చును.
1: విత్ ది అండర్స్టాండింగ్ ఆఫ్ ది కాన్షియన్స్ వీ కెన్ ఆల్సో నో ది కాన్షియస్ పర్టైనింగ్ టు ది సెన్సెస్.
0: కాన్షియస్ అనగా సెన్సెన్స్,
1: కాన్షియస్ రిలేటింగ్ టు సెన్సెస్.
0: కాన్షియన్స్ అనేటువంటిది కేవలం ఒక విధమైనటువంటి లోపల చైతన్యమే.
1: ది కాన్షియన్స్ ఇస్ ది ఇన్నర్ అవేర్నెస్.
0: కాన్షియస్నెస్ అనేటువంటిది సర్వత్రా వ్యాపించినటువంటి ఒక ఆత్మతత్వమే.
1: కాన్షియస్నెస్ ఇస్ ఆల్ ఎన్కంపాసింగ్.
0: ఈనాటి మానవులు ఎవరు కూడాను దీని సరైన అర్థం ఇంతవరకు కూడాను గుర్తించడానికి ప్రయత్నించలేదు.
1: టిల్ దిస్ డే నో వన్ మేడ్ ఎనీ అటెంప్ట్ టు నో ది ఇన్ డెప్త్ మీనింగ్ ఆఫ్ దీస్ టర్మ్స్.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: విద్యార్థినీయులారా,
1: బాయ్స్ అండ్ గర్ల్స్,
0: కేవలము ఆధ్యాత్మిక తత్వం అనగా ఏమిటో అర్థం కానటువంటి యొక్క విషయం అని మీరు భావించుకోవచ్చును.
1: యూ మే కన్సిడర్ దట్ ది స్పిరిచువల్ నాలెడ్జ్ ఈజ్ బియాండ్ యువర్ కాంప్రిహెన్షన్.
0: దీనిని మనము సంపూర్ణమైనటువంటి తత్వంగా భావిస్తూ రావాలి.
1: బట్ వీ హ్యావ్ టు కన్సిడర్ ఇట్ యాజ్ టోటల్ అండర్స్టాండింగ్ ఓన్లీ.
0: ఈ ఆత్మతత్వాన్ని అర్థం చేసుకోవాలంటే కేవలం భౌతికమైనటువంటి జగత్తుతో మనం అర్థం చేసుకోలేము.
1: టు నో ద రియాలిటీ ఆఫ్ ది సెల్ఫ్ ఇట్ ఈస్ నాట్ ఇనఫ్ ఇఫ్ వీ నో ద ఫిజికల్ మెటీరియల్ నాలెడ్జ్.
0: ఇది కేవలము ఒక మెటీరియల్ నాలెడ్జ్ వరకు మాత్రమే పోగలుగుతున్నారు.
1: We have been proceeding along the level of material knowledge.
0: దీనికి అతీతమైనటువంటి తత్వాన్ని మనము కాన్షియస్నెస్ అని తెలుసుకోవాలి.
1: We should know the consciousness is the transcendental principle.
0: ఇది ఫండమెంటల్ అనేటువంటి దాని కింద చేరుతుంది.
1: This is the fundamental knowledge, the spiritual knowledge.
0: ఈ ఫండమెంటల్ నాలెడ్జ్ ని మనం తెలుసుకున్నప్పుడే లౌకికమైన భౌతికమైన ఈ యొక్క వస్తువుల యొక్క వ్యాన్ని మనం తెలుసుకోవడానికి ప్రయత్నించవచ్చు.
1: When once we acquire this fundamental knowledge, it is easy to know the physical knowledge, the material knowledge, and the secular knowledge.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: ఆధ్యాత్మికమనగా కేవలము అర్థం కానటువంటి తత్వం అని మీరు భావించుకోకూడదు.
1: Never feel that the spiritual knowledge is beyond your understanding.
0: ఇది అంతర్భావముతో కూడినటువంటి యొక్క చైతన్య శక్తియే.
1: It is the one with all inner awareness.
0: ఈ అవేర్నెస్ అనగా ఏమిటి? మనం ఒక విధాన్ని గుర్తించుకోవటం అంటుంటారు.
1: Awareness, we think, is only recognizing a fact.
0: ఇది ఏమిటి అంటే ఒక కర్చీఫ్. ఇది అవేర్నెస్.
1: What is this? This is a kerchief. Awareness.
0: ఇది ఏమిటంటే ఫ్లవర్ అంటున్నాము. ఇది ఒక అవేర్నెస్.
1: వాట్ ఇస్ దిస్? దిస్ ఇస్ ఎ ఫ్లవర్. అవేర్నెస్.
0: ఇవన్నీ కూడా భౌతికమైనటువంటి యొక్క వస్తువు యొక్క ప్రదర్శనలే.
1: దీస్ ఆర్ ఆల్ రిలేటెడ్ టు ఫిజికల్ ఆబ్జెక్ట్.
0: ఇది కర్చీఫ్ అని చెప్పుకుంటున్నావు, బట్ట.
1: యు సే ఇట్ ఇస్ కర్చీఫ్ క్లాత్.
0: ఈ బట్టకు ఫండమెంటల్ అనేటువంటిది ఏదాన్ని మీరు గుర్తించున్నారు.
1: వాట్ ఇస్ ద ఫండమెంటల్ బిహైండ్ దిస్ క్లాత్ కర్చీఫ్?
0: ఇది వస్త్రము.
1: దిస్ ది క్లాత్.
0: వస్త్రము దారం లేకుండా కాలేదు.
1: The cloth cannot be there without the threads. The threads are out of the cotton.
0: కాబట్టి ప్రతి మొత్తది.
1: So cotton is first.
0: రెండవది దారము.
1: Then the thread.
0: మూడవది వస్త్రము.
1: Third is the cloth.
0: ఈ వస్త్రాన్ని మాత్రమే మనం గుర్తిస్తున్నాము, కానీ ఈ వస్త్రమునకు ఆధారమైనటువంటి యొక్క తత్వాన్ని మనం గుర్తించుకోవటం లేదు.
1: We only see the cloth, but we do not know the fundamental principle behind this.
0: ఈనాటి మానవుడు అనేక రకమైనటువంటి విషయాలను విచారణ చేస్తూ వస్తున్నాడు.
1: మ్యాన్ హ్యాస్ బీన్ డూయింగ్ రీసెర్చ్ ఇన్ సెవరల్ ఫీల్డ్స్.
0: కానీ కొన్ని రకములైనటువంటి భావంతో చూసుకున్నప్పుడు వస్తువు యొక్క విషయాన్ని కూడా అర్థం చేసుకోవటం లేదు.
1: బట్ ఇన్ సర్టన్ మ్యాటర్స్ హీ ఇస్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ ద డెప్త్ ఆఫ్ ఆల్ దట్ వీ సీ.
0: అన్ని చెప్తూ వస్తున్నారు కానీ ఇది ఏమిటి అని మాత్రం ఎవరు గుర్తించుకోవటం లేదు.
1: వీ టీచ్ ఆల్ బట్ వీ డు నాట్ నో ద రియాలిటీ.
0: అయితే ఈనాడు లోకంలో గుర్తించవలసినటువంటిది ఆత్మతత్వం ఒక్కటే.
1: What has to be known today in the modern world is this nature of the self, Atma Tattva.
0: Atma Tattva nu gurtinchinatundi vaadu anni tattvam nu sulabhanga gurtinchukogaladu.
1: When once you know yourself, you will be knowing everything the rest.
0: Kanuka Atma Tattvam anaga emiti?
1: What is this self?
0: Ippudu shariram unnadi.
1: Here is the body.
0: Ee shariramunaku anni rakamulaitundi angamulu untunnavi.
1: This body has so many senses.
0: ఈ అంగములన్నీ కూడా ఆడుతూనే ఉన్నవి.
1: ఆల్ దిస్ సెన్సెస్ ఆర్
0: అంగములన్నీ కూడా పనిచేస్తూనే ఉన్నవి.
1: దే ఆర్ ఆల్ ఫంక్షనల్.
0: అయితే ఈ పని చేయడానికి ఏది ఆధారము?
1: వాట్ ఈస్ ద బేసిస్ ఫర్ ది ఆపరేషనల్ ఆస్పెక్ట్ ఆఫ్ ది సెన్సెస్?
0: అయితే అంగములు పనిచేస్తున్నాయే కానీ ఇది చేతితో నేను ఈ పుష్పాన్ని పట్టుకున్నాను.
1: ద సెన్సెస్ ద లింబ్స్ యాక్ట్ యాజ్ ఐ హోల్డ్ దిస్ ఫ్లవర్.
0: అయితే ఈ చేతితో ఆ పుష్పాన్ని పట్టుకున్నప్పుడు ఈ చేతికి ఏది శక్తి ఇస్తుంది? అది
1: ఐ హోల్డ్ దిస్ ఫ్లవర్. What is that gives support to my hand that holds it?
0: ఈ పుష్పాన్ని ముక్కుతో వాసన చూస్తున్నాము.
1: Well, I smell this flower.
0: ఈ వాసన శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? అది
1: How do you smell it?
0: కనుక ఇవన్నీ కూడా భౌతికమైనటువంటి దాన్ని అర్థం చేస్తున్నాయి కానీ అంతర్ముఖమైనటువంటి ఆత్మతత్వాన్ని ఇవి ఏం కూడా బోధించడానికి ప్రయత్నించలేదు.
1: We only observe the external, the functional aspect, but we do not understand the fundamental
0: aspect.
1: This is my hand.
0: కానీ అంటున్నావు ఇది నా కాలు.
1: You say this is my leg.
0: It is my head.
1: My head.
0: My fingers.
1: My fingers.
0: My hand. My finger. My leg. My head. Kani, who are you?
1: You say this is my hand, my finger, my leg. Then who are you?
0: Neevu anetundi artham telusukunte kada idi naa tala ani cheppagalavu.
1: If only you know who you are, you can say this is mine.
0: Ee tala evardi?
1: Whose head is this?
0: Ee kaalu evardi?
1: Whose legs are
0: they? Ee vaasana evardi?
1: Whose hands are they?
0: కానీ ఇవన్నీ తెలుసుకోకుండా నేను నేను అనేటువంటి దాన్ని మాత్రమే నీవు బోధిస్తున్నావు కానీ అన్నిటికీ తెలుసుకోవడానికి ఏది కావాలి? నీవెవరు?
1: యు డు నాట్ నో హూ యు ఆర్ ఎగ్జాక్ట్లీ బట్ యు గో ఆన్ క్లెయిమింగ్ దిస్ ఈజ్ మైన్.
0: కనుక నేనెవరు అనేటువంటి తెలుసుకోవడానికి అది ఏ వేదాంతం అన్నారు?
1: యాక్చువల్ స్పిరిచువాలిటీ ఇస్ టు ఇన్వెస్టిగేట్ అండ్ ఆన్సర్.
0: సత్య దానికి కూడాను హూ ఆర్ యూ, హూ ఆర్ యూ, వేర్ డిడ్ యు కమ్ ఫ్రమ్, వేర్ డిడ్ అని అంటున్నా. హూ ఆర్ యూ అనేటువంటి దాని క్వశ్చన్ వేస్తున్నా కానీ హూ ఆర్ మై అనేటువంటి దాని క్వశ్చన్ వేసుకోవటం లేదు.
1: యూ గో ఆన్ పుటింగ్ క్వశ్చన్ టు ఎవ్రీబడి, హూ ఆర్ యూ, వేర్ డు యూ కమ్ ఫ్రమ్, బట్ యూ డోంట్ పుట్ ఎ క్వశ్చన్ టు యువర్ సెల్ఫ్.
0: ఆధారమైనటువంటిది హూ ఆర్ మై.
1: సో ద ఫండమెంటల్ బేసిస్ ఈస్ దిస్ క్వశ్చన్, హూ ఆర్ మై.
0: ఐని గుర్తించుకుంటే అన్ని మనకు గుర్తించుకున్న వారం అవుతాం.
1: ఇఫ్ యు నో దిస్ ఐ, యూ విల్ బి నోయింగ్ ద రెస్ట్.
0: కనుక ఆధ్యాత్మిక తత్వం అనగా కేవలము అర్థం కానటువంటి యొక్క వ్యర్థం కాదు.
1: స్పిరిచువాలిటీ ఈజ్ నాట్ ఎన్ ఎక్సర్సైజ్ ఇన్ వెయిన్.
0: దీని అన్నిటికీ మూలాధారమైనటువంటి తత్వము ఒకటి ఉన్నది.
1: దేర్ ఈజ్ ఎ ఫండమెంటల్ ప్రిన్సిపల్ బిహైండ్ ఆల్ దిస్.
0: ఆ ఫండమెంటల్ ప్రిన్సిపల్ మనం గుర్తించుకోవడానికి తగిన ప్రయత్నం చేయాలి.
1: వీ షుడ్ మేక్ ఎవ్రీ ఎఫర్ట్ టు నో దిస్ ఫండమెంటల్ ప్రిన్సిపల్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ప్రేమ అనేటువంటిది ఎటువంటిది?
1: What is this love?
0: Prema ekkadi nunchi puttundadi?
1: Where does it come from?
0: Premane lekapothe manavudu undagalara?
1: Can man live without love?
0: Kanukane love is God, live in love.
1: So it is said, love is God, live in love.
0: Ee premanu mottamottu gurtinchukovali.
1: We should know love first.
0: Premane lekapothe pranamey ledu.
1: Without love there is no life.
0: Premane lekapothe vastuvule devu.
1: Without love there are no objects either.
0: ప్రేమనే లేకపోతే విషయమే కనిపించవు.
1: Without this love you cannot see.
0: కనుకనే అన్నిటికీ అంతర్భూతమైనటువంటి శక్తి ఒకటి ఉన్నది.
1: There is an inner latent immanent energy.
0: చాలా మంది చెప్తున్నారు ట్రూత్, ట్రూత్, ట్రూత్. ట్రూత్ అంటే ఏమిటి?
1: Many people refer to this truth. What is this truth?
0: త్రికాల భాజ్యం సత్యం అన్నారు.
1: Truth is changeless in all the three periods of time.
0: కానీ ఇంత మాత్రంతోనే సత్యాన్ని మనం నిర్ణయం చేయకూడదు.
1: You cannot stop at that level.
0: త్రికాలములకు అతీతమైనటువంటిది సత్యం.
1: ట్రూత్ ట్రాన్సెండ్స్ ఆల్ ద త్రీ పీరియడ్స్ ఆఫ్ టైమ్.
0: ఆ సత్యం ఎక్కడి నుంచి వస్తుంది? అది
1: వేర్ డాస్ ఇట్ కమ్ ఫ్రమ్?
0: సత్యం న్యూయార్క్. ప్రియం బ్రూయాత్ నబ్రూయాత్ సత్యమ ప్రియం అన్నారు.
1: ఇట్ ఈస్ సెడ్ స్పీక్ ట్రూత్ అండ్ నెవర్ స్పీక్ ఇట్ విత్ ఆల్ ఎంఫసిస్ ఇన్ ఎ ప్లీజింగ్ అక్సెప్టబుల్ వే.
0: కానీ ఈ ట్రూత్ అనే దానికి రూపం లేదు.
1: దిస్ ట్రూత్ హ్యాస్ నో ఫార్మ్
0: రూపం లేదు కానీ దానికి అర్థం ఉంటుంది.
1: Though it has no form, it has a meaning.
0: అట్లనే మనం ట్రూత్ ఈజ్ గాడ్ లవ్ ఈజ్ గాడ్ అంటున్నాం. దీనికి రూపం లేదని మనం భావించరాదు.
1: We say truth is God, love is God, but we cannot deny its experience of the form.
0: అన్నిటికీ గాడ్ గాడ్ గాడ్ అని ఉపయోగించుకుంటున్నావు.
1: We use this word God, apply.
0: గాడ్ అనేటువంటి దాని యొక్క అంతరార్థం ఏమిటి?
1: What is the inner meaning of this God?
0: ఎవరైనా నాస్తికుడు కూడాను ఏదైనా తప్పు చేసినప్పుడు ఓ మై గాడ్ అంటారు.
1: Even atheist, when he commits a mistake, he says, oh my God.
0: తెలియనటువంటి దానికి కూడాను గాడ్ అనేది యూజ్ చేస్తూనే ఉన్నారు.
1: Though he has no idea, yet he says, oh my God.
0: ఇలాంటి గాడ్ అనేటువంటి నిజమైనటువంటి సత్యమునకు అర్థం చెప్పలేదు.
1: Nobody can give the definite meaning to this word God.
0: కనుక సత్యానికి అర్థం చెప్పాలంటే స్వానుభూతి.
1: To know this meaning, you need your self-experience.
0: ఆ ఎక్స్పీరియన్స్ ని ఏ రీతిగా నీవు గుర్తించగలవు?
1: How can you know your experience?
0: ఇప్పుడు చూడండి, 1 + 1 = 2 అయింది.
1: Here is an illustration. 1 + 1 = 2.
0: 2 + 2 = 4 అయింది.
1: 2 + 2 = 4.
0: 2 - 1 = 1 అయింది.
1: 2 - 1 = 1.
0: ఈ ప్లస్ మైనస్ లు చెప్పగలుగుతున్నారే కానీ దీనికి మూలాధారమైనది ఏది?
1: You speak of these additions and deletions, but what is the basis for these?
0: ఈ ప్రపంచంలో ఉన్నటువంటి సమస్త పదార్థములను కూడాను మనం చెప్పగలుగుతున్నాము.
1: We are able to see and say all this material world.
0: కానీ దీని యొక్క సత్య స్వరూపం గుర్తించడానికి ప్రయత్నించలేదు.
1: బట్ వీ హావ్ నాట్ మేడ్ ఎన్ అటెంప్ట్ టు నో ది ఫండమెంటల్ ట్రూత్.
0: ప్రపంచం అంతా ఇప్పుడు వస్తువులతో చేరినటువంటిది.
1: ద హోల్ వరల్డ్ ఇస్ ద కాంబినేషన్ ఆఫ్
0: మెటీరియల్ లోకం.
1: ఆల్ దిస్ వరల్డ్ ఇస్ ఫుల్ ఆఫ్ మెటీరియల్.
0: కానీ దీనికి మించినటువంటిది మెంటల్ లోకం ఒకటి ఉండాలి.
1: బట్ బియాండ్ దిస్ మెటీరియల్ వరల్డ్ దేర్ ఇస్ ద మైండ్.
0: ఈ మెంటల్ వరల్డ్ కు అతీతమైనటువంటిది ఇంకోటి ఉండాలి.
1: బియాండ్ దిస్ రెల్మ్ ఆఫ్ ద మైండ్ That is transcendental, beyond the intellect.
0: ఈ ట్రాన్సెండెంటల్ అనేటువంటి దానికి ఎంతనో మనం ప్రయత్నం చేస్తున్నాము.
1: We are making an attempt to know this transcendental principle beyond the intellect.
0: అయితే మనం ఎంతైనా మనం గుర్తించవచ్చును.
1: We may know many.
0: ప్రపంచంలో అన్ని గుర్తించి ఇన్ని కోట్లు అని చెప్పవచ్చు నమ్మరు.
1: You can know everything, count and say crores.
0: ఆ కోట్లకు తర్వాత మరి ఏం చెప్పగలవు?
1: Beyond this, what do you say?
0: ఇవన్నిటికీ చేరితే కట్టగడపటికి ఏమీ అర్థం కాదు.
1: Finally, you would not end anywhere.
0: Kanuka manam padamulu maatrame upayogistunnam gaani pada swaroopanni manam gurtinchadaniki prayatninchadam ledhu.
1: We only exhibit our verbosity, nomenclature, but we don't know the depth.
0: Kanuka prati manavuni yendu kodanu unnatundi adi okkate.
1: But in every man this fundamental principle is there.
0: ఆ ఫండమెంటల్ ప్రిన్సిపల్ అనేటువంటిది ప్రతి మానవుని యందు కూడా ఉంటుండాలి.
1: దిస్ ఎగ్జిస్ట్ ఇన్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్.
0: కనుక లవ్ ఈజ్ గాడ్ అన్నప్పుడు లవ్ అనేది ఇస్ ఎవ్రీవేర్.
1: వెన్ వీ సే లవ్ ఈజ్ గాడ్, ఇట్ ఓన్లీ ఇట్ ఇంప్లాయ్స్
0: ఈ ఫండమెంటల్ అనేది సర్వుని యందు ఉంటున్నది.
1: దిస్ ఫండమెంటల్ లవ్ ఈజ్ ఇన్ ఎవ్రీ వన్.
0: ట్రూత్ ఈజ్ ఇన్ మీ.
1: ట్రూత్ ఈజ్ ఇన్ మీ.
0: ఐ ఆమ్ ట్రూత్.
1: ఐ ఆమ్ ది ట్రూత్.
0: ఐ ఆమ్ ట్రూత్.
1: ఐ ఆమ్ ట్రూత్.
0: ఐ ఆమ్ ట్రూత్. చెప్పగలుగుతున్నావని నీవెవరు? ట్రూత్ అని చెప్పగలుగుతున్నావు. నీవంటే ఏమిటి?
1: You say, I am truth, then who are you?
0: ఇవి మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తే అన్నిటికీ ఒక్కటే ఒకటి తేలిపోతుంది.
1: When we want to understand, finally you come to a conclusion.
0: స్పిరిచువల్ మార్గంలో మాత్రమే గుర్తించడానికి వీలవుతుంది.
1: It is possible to know, come to the goal, only in the spiritual path.
0: దాన్ని నిదానంగా అంతర్ముఖంగా ఆలోచన చేస్తూ చేస్తూ చేస్తూ పోతే కట్టగడ తేలేది అది ఒక్కటే.
1: As we gradually research, investigate, explore, you will know the result.
0: ee naadi parisheelana cheyatam ledhu.
1: We are not investigating anyway. ee
0: parisheelanalo kodanu konni ardhabaddhamainatundi parisheelana chestunnaru.
1: There are certain perversions, deviations in the field of research.
0: Kaadu kaadu kaadu kaadu.
1: It shouldn't be so.
0: Antarmukhamainatundi yokka nijamainatundi truthunu manam chudali.
1: It's only by inner inquiry you know the truth.
0: ఈ ఎంక్వైరీ అంటే ఎక్కడి నుంచి వస్తుండాలి?
1: ఎంక్వైరీ, వేర్ డస్ ఇట్ కమ్ ఫ్రమ్?
0: ఎంక్వైరీ.
1: ఎంక్వైరీ.
0: ఇన్క్వైరీ.
1: ఇన్క్వైరీ.
0: ఈ క్వైరీ అనేటువంటి దాంట్లో ఈ యొక్క తత్వం ఎక్కడ చేసింది?
1: దిస్ క్వైరీ, ఇన్క్వైరీ, ఎంక్వైరీ, వేర్ డస్ ఇట్ కమ్ ఫ్రమ్?
0: మనం పదాలు ఉపయోగపడుతున్నాము.
1: We use words.
0: కానీ పదముల యొక్క అంతరార్థాన్ని మనం గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
1: We are not understanding the inner meaning of the words that we use.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: అర్థం కానిటువంటి దాంట్లో మీరు పడి వ్యర్థం చేసుకోకండి మీ టైం.
1: Don't waste your time thinking of those things that you do not understand.
0: God is there.
1: God is there.
0: You are God.
1: You are God.
0: దాన్ని నీవు నమ్ము.
1: Have full faith in that.
0: నమ్మకం చేతనే మనకు గుర్తించడానికి వీలు అవుతుంది, కానీ నమ్మకం లేకుండా పోతే దేన్ని మనం గుర్తించలేము.
1: It is only the faith that will help you to know. Without this faith you cannot.
0: కనుకనే మొట్టమొదటి నీవు అనేటువంటి దాన్ని నమ్ము.
1: First have full faith in you.
0: I అనేటువంటిది నమ్మినప్పుడే,
1: when you have faith in yourself, I,
0: రెండవది you అనేటువంటి దాన్ని అర్థం చేసుకోవడానికి వీలు అవుతుంది.
1: Then you can understand the second person, you.
0: అయ్యే అర్థం కానప్పుడు you అనేది అర్థం అవుతుంది.
1: When you cannot understand the simple I, how do you expect to know you?
0: కనుకనే simple I ని మీరు గుర్తించడానికి ప్రయత్నించండి.
1: Make every attempt to know this simple
0: I. You అనేటువంటిది, we అనేటువంటిది సులభంగా మనకు అర్థమవుతుంది.
1: Then it's easy to understand you and then we.
0: ఒక చిన్న పదము,
1: a small
0: I.
1: I
0: plus you.
1: Plus you.
0: I plus you రెండు చేరినప్పుడు we అయింది.
1: I plus you is equal to we.
0: We plus he.
1: We plus he.
0: ఏమవుతుంది?
1: Then what is it then?
0: Only he అవుతుంది.
1: We plus he is equal to he.
0: హీ అనేటువంటిది ఎప్పటికీ ఉండేటువంటిది.
1: దట్ హీ ఈజ్ కాన్స్టెంట్.
0: ఐ అనేటువంటిది మార్పు చెందుతుంది.
1: ఐ చేంజెస్.
0: యు అనేటువంటిది మార్పు చెందుతుంది.
1: యు ఆల్సో చేంజ్.
0: యు అనేటువంటిది నిజ జీవితంలో నీవే దాన్ని మార్పు చెందుకుంటున్నావు.
1: ఇన్ ఫ్యాక్ట్ యు ఆర్ బ్రింగింగ్ అబౌట్ ఎ చేంజ్ ఇన్ యూ.
0: కానీ ఐ ఆమ్ బాయ్.
1: ఐఎమ్ ఎ బాయ్.
0: ఐఎమ్ మ్యాన్.
1: ఐఎమ్ ఎ మ్యాన్.
0: ఐఎమ్ ఓల్డ్ మ్యాన్.
1: ఐఎమ్ ఎన్ ఓల్డ్ మ్యాన్.
0: ఆ విధంగా నీకు నీవే మార్పు చెందుకుంటున్నావు.
1: యు ఆర్ బ్రింగింగ్ అబౌట్ దీస్ చేంజెస్.
0: ఈ మార్పు చెందేటువంటి దాన్ని నీవు నమ్ముకొని పేరు ఉండేది.
1: దేర్ ఇస్ నో యూజ్ ఇన్
0: హ్యాండ్
1: ఫర్ ఎవ్రీథింగ్. హీ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్.
0: దైవత్వం
1: దట్ హీ ఈజ్ గాడ్.
0: ఆ హీ అనేటువంటి దాన్ని నీ యందు, వారి యందు, వారి అందరి యందు ఉంటున్నది.
1: దట్ హీ ద డివినిటీ ఈజ్ ఇన్ ఎవ్రీవన్.
0: హీ ఈజ్ ఎవ్రీవేర్.
1: He, God,
0: in
1: is
0: you,
1: in
0: with you, above you, below you, around you.
1: He, the God, is in you, with you, above you, below you, around you.
0: Kani I anetundi in me, in my, in my, even cheppodaniki veelu kaadu.
1: It's not possible, nor is good enough to say it is in me, with me, alone.
0: Kanuka aa he anetundi sampurnamainatundi oka daivatvanni bodhisthundi.
1: So this he speaks of God.
0: ఇలాంటి తత్వాన్ని చిన్న చిన్నదిగా మనము నమ్మకంతో చేసుకుంటూ రావాలి.
1: దీస్ సటిలిటీస్ కెన్ బి నోన్ విత్ ఆల్ ఫెయిత్.
0: ఇప్పుడు ఒక చిన్న విషయం వచ్చేస్తుంది.
1: ఎ స్మాల్ ఇష్యూ హియర్.
0: ఒక చిన్నది తీసుకున్నప్పుడు ఇదని నేను ప్రేమిస్తున్నాను.
1: యు సే ఇన్ ఫర్ ఇన్స్టెన్స్ ఐ లవ్ హిమ్.
0: ఐ లవ్ హిమ్.
1: ఐ లవ్ హిమ్.
0: అతను తప్ప నేను దేనిని నేను ప్రేమించడం లేదు.
1: ఐ డోంట్ లవ్ ఎనీబడి ఎక్సెప్టింగ్ హిమ్.
0: ఇది ఎట్ల సత్యం అవుతుంది?
1: హౌ కెన్ దట్ బి ట్రూ?
0: నిన్ను నీవే ప్రేమించుకోవటం లేదు.
1: You don't love yourself.
0: నిన్ను నీ ప్రేమను ఏ రీతిగా ప్రేమించగలవు?
1: How do you love yourself?
0: This is my body.
1: This is my body.
0: ఈ బాడీని నువ్వు నమ్మగలుగుతున్నావా?
1: Do you have full faith in your body?
0: నమ్మటం లేదు.
1: No.
0: ఈ బాడీని నువ్వు నమ్మలేనప్పుడు నీవు అనేటువంటి ఈ బాడీ ఎట్లా నమ్మకగలుగుతున్నావు?
1: When you have no faith in your body, how can you say that this is my body?
0: ఈ బాడీ అనేటువంటిది అంతా కూడా మార్పు చెందేటువంటిది.
1: The body goes on changing.
0: అన్నింటినీ మార్పు చెందేటువంటిది ఒకటి.
1: All are changeable.
0: అద్వితీయం, అద్వైతమైనటువంటిది, ఈ అన్నింటికీ అతీతమైనటువంటిది.
1: బట్ దేర్ ఇస్ వన్ నాన్ డ్యూయల్ ప్రిన్సిపల్ బియాండ్
0: అది
1: ఎక్సెప్టింగ్ హిమ్.
0: ఇది ఎట్ల సత్యం అవుతుంది?
1: హౌ కెన్ దట్ బి ట్రూ?
0: నిన్ను నీవే ప్రేమించుకోవటం లేదు.
1: యూ డోంట్ లవ్ యువర్ సెల్ఫ్.
0: నిన్ను నీ ప్రేమను ఏ రీతిగా ప్రేమించగలవు?

0: principle beyond.
1: అదియే నిజమైన ఆత్మతత్వం.
0: That non-dual changeless.
1: దానికి వేరే మనకు పేరు లేదు.
0: That is ఆత్మా.
1: మనకు పేరు లేదు.
0: It has no other name.
1: ఆ ఆత్మ అనేటువంటి పేరు.
0: This is ఆత్మా.
1: ఆత్మ అనేటువంటిది ఎవరు పెట్టారు?
0: Who has given this
1: name? It
0: is not the name given by
1: anybody.
0: This Atma is present everywhere.
1: He is everywhere.
0: He is everywhere.
1: అటువంటి ఆత్మతత్వానికి ఏ పేరు పెట్టగలవు?
0: What name can you give which is everywhere?
1: ఇవన్నీ పేరు పెట్టుకుని కూర్చోవటం కేవలం టైం వ్యర్థం చేసుకోవటమే.
0: Just to name them, giving it a word is just a waste of time.
1: ఈ పేర్లు పెట్టుకుని నీవు కేవలం కాలాన్ని వ్యర్థం చేయవద్దు.
0: Don't waste your time by your vocabulary.
1: నీవు దాన్ని నమ్మి నీవు విశ్వసించి దాన్ని ప్రచారం చేయి.
0: విత్ ఆల్ ది ఫుల్ ఫెయిత్ షేర్ విత్ ఎవ్రీబడి, పబ్లిసైజ్.
1: నీ ఫుల్ ఫెయిత్ దాన్ని పెట్టుకున్నప్పుడే అన్నింటి ఎందు నీకు ఫెయిత్ కలుగుతుంది.
0: వెన్ వన్స్ యువర్ ఫుల్ ఫెయిత్ యూ విల్ బి సక్సెస్ఫుల్.
1: ఒక డ్రాప్ వాటర్ వచ్చేసింది.
0: హియర్ ఇస్ ఎ డ్రాప్ ఆఫ్ వాటర్.
1: ఆ విధంగా డ్రాప్స్ డ్రాప్స్ డ్రాప్స్ డ్రాప్స్ రెయిన్ నుంచి వాటర్ వస్తుంది అది.
0: అండ్ ఇన్ రెయిన్ యూ గెట్ డ్రాప్స్ ఆఫ్ వాటర్.
1: ఇవన్నీ డ్రాప్స్ అంతా చేరినప్పుడే ఇది ఒక పెద్ద పాత్ర నిండిపోతుంది.
0: అండ్ ఆల్ దిస్ డ్రాప్స్ ఆఫ్ వాటర్ వుడ్ ఫిల్ ఇన్ ద కంటైనర్.
1: నీవు నిన్ను నేను ప్రేమిస్తున్నాను, నిన్ను నేను ప్రేమిస్తున్నాను, నిన్ను నేను ఈ అందరినీ ప్రేమించడం డ్రాప్ వంటిది.
0: I love you, all this is just a drop.
1: కాని అన్ని కూడా నువ్వు నేను ప్రేమిస్తున్నాను అన్నప్పుడు అది ఏమవుతుంది?
0: When once you say I love all, what is it then?
1: అది దేనికి అర్థం కాదు, దాన్ని ఆత్మ అన్నారు.
0: That love is ఆత్మా.
1: ఈ ఆత్మకు అనేటువంటిది ఒక విధమైనటువంటి డ్రాప్ వాటర్ అనేటువంటి పేరు లేదు.
0: ఇట్ హెస్ నో నేమ్ లైక్ ఎ డ్రాప్ ఆర్ వాటర్.
1: ఇలాంటి తత్వాన్ని మనం గుర్తుంచుకొని నమ్మకం చేతనే దైవాన్ని మనం సాధించుకురావాలి.
0: యూ హ్యావ్ టు నో ద ట్రూ నేచర్ ఆఫ్ ఆత్మా అండ్ హ్యావ్ ఫుల్ ఫెయిత్ ఇన్ గాడ్.
1: దైవాన్ని నమ్మకుండా ఏ ప్రయత్నం చేసినప్పటికీ అంత వ్యర్థమే అయిపోతుంటుంది.
0: వితౌట్ ఫెయిత్ ఇన్ గాడ్ వాట్ ఎవర్ యూ మే డూ, వాట్ ఎవర్ టాస్క్ యూ మే అండర్టేక్, you will be a failure.
1: ఇవన్నీ టైంను మనం వ్యర్థం చేసుకోవటమే.
0: You will be wasting your time.
1: కనుక మనం ఈ అర్థానికి పోకుండా
0: without going this way.
1: ఆత్మతత్వం ఒకటి ఉన్నది.
0: Know the principle of the self.
1: ఆత్మ is everywhere.
0: ఆత్మ is
1: everywhere. You, with you, above you, below you, around you.
0: This ఆత్మ, the self, is everywhere, in you, with you, above you, below you, around you.
1: ఈ అరౌండ్ గా ఉండేటువంటిది ఏంటది?
0: వాట్ ఈస్ దట్ సరౌండ్?
1: దాన్ని నువ్వు చెప్పగలుగుతున్నావా?
0: ఆర్ యూ ఏబుల్ టు సే దట్?
1: నేను నేను అని మాత్రం నీ దేహాన్ని మాత్రం ఉచ్చరిస్తున్నావు, కాని ఈ అనంతంగా ఉండేటువంటి తత్వాన్ని నువ్వు చెప్పగలుగుతున్నావా?
0: యూ అడ్రస్ యువర్ సెల్ఫ్ ఐ, బట్ ఆర్ యూ ఏబుల్ టు కాంప్రహెండ్ దట్ ఇన్ఫినిటీ?
1: కనుక ఈ అర్థం కానటువంటి దాంట్లో నువ్వు ప్రవేశించవద్దు.
0: డోంట్ గెట్ ఇన్ దట్ ఏరియా దట్ యూ డోంట్ అండర్స్టాండ్.
1: మొట్టమొదటి నీ ఎందున్నటువంటి తత్వం ఆ యొక్క నమ్మకం.
0: First, what you need is faith.
1: అది నీ యందు ఉన్నటువంటి చైతన్యము.
0: That itself is awareness.
1: ఈ చైతన్యమే లేకపోతే నీవే లేవు.
0: Without this faith, you don't exist.
1: ఇది చైతన్యం.
0: This is awareness, you do not exist.
1: కనుక నీవు అవేర్నెస్ ను గుర్తించాలి.
0: సో యూ హ్యావ్ టు ఎక్స్పీరియన్స్, అండర్స్టాండ్ అవేర్నెస్.
1: ఈ అవేర్నెస్ అంటే దీన్ని ఏం చెప్తున్నారు?
0: వాట్ ఇస్ దిస్ అవేర్నెస్?
1: ఒక గుర్తించడము అని చెప్తున్నారు.
0: యూ సే ఇట్స్ ఓన్లీ రికగ్నైజింగ్, అండర్స్టాండింగ్.
1: కానీ గుర్తించడం మాత్రమే కాదు అవేర్నెస్ అనేటువంటిది.
0: ఇట్స్ నాట్ ఇనఫ్ ఇఫ్ యూ సే అండర్స్టాండ్.
1: ఇది ఏంటి?
0: వాట్ ఇస్ దిస్?
1: ఇది గులాబీ పుష్పము.
0: దిస్ ఇస్ ఎ రోజ్ ఫ్లవర్.
1: ఈ గులాబీ పుష్పాన్ని గుర్తించావు.
0: యూ హ్యావ్ నోన్ ఇట్.
1: గులాబీ పుష్పం అనేటువంటి దానికి ఈ పేరు ఎవరు పెట్టారు?
0: హూ నేమ్డ్ ఇట్ యాజ్ ఎ రోజ్ ఫ్లవర్?
1: ఎవరు పెట్టారు నాకు తెలియదు.
0: ఐ డోంట్ నో.
1: ఏదో ఒక ఇంగ్లీష్ పదంలో వచ్చేసింది.
0: ఇట్ ఈస్ జస్ట్ అన్ ఇంగ్లీష్ వర్డ్.
1: కనుక ఈ వర్డ్స్ ను బట్టి మనం పోతున్నామే తప్ప నిజమైన యథార్థాన్ని ఎవరు గుర్తించడానికి ప్రయత్నించారు?
0: యూ జస్ట్ ఎక్స్ప్రెస్ బై వర్డ్, బట్ యూ డోంట్ నో ద రియాలిటీ.
1: మొట్టమొదటి నీవు కన్నులు మూసుకొని అంతర్ముఖంగా నీవు ధ్యానం చేసి ఆ ఆత్మతత్వాన్ని గుర్తించు.
0: ఫస్ట్ క్లోజ్ యువర్ ఐస్, టర్న్ ఇన్ వర్డ్.
1: సాధన లేకుండా దేన్ని మనం సాధించలేము.
0: వితౌట్ ది సాధన ప్రాక్టీస్ యు కెనాట్ అచీవ్ ఎనీథింగ్.
1: కనుక సాధన చేసి అంతర్ముఖమైన దాన్ని సాధించిన తర్వాతనే నీవు వాదన ప్రతివాదములకు నువ్వు పూనుకోవచ్చు.
0: ఇట్ ఈస్ ఓన్లీ బై స్పిరిచువల్ ప్రాక్టీస్ సాధన, టర్న్ ఇన్ వర్డ్, ఎక్స్పీరియన్స్ ద సెల్ఫ్ అండ్ దెన్ డెలిబరేట్ అపాన్ ఇట్.
1: కనుక మొట్టమొదట నీ దేహతత్వాన్ని నీవు గుర్తించు.
0: First, know your physical nature, body.
1: ఇది ఫిజికల్ బాడీ.
0: This is the physical body.
1: ఇందులో అన్ని రకములైనటువంటి అంగములు ఉంటున్నాయి.
0: There are so many limbs attached.
1: అన్ని అంగములు నేను కాదు.
0: I am not these limbs.
1: అన్ని అంగములలోన ఉన్నటువంటి వాడినే నేను.
0: In fact, I am in every limb of my body.
1: This is my hand.
0: This is my hand.
1: ఇది my finger.
0: My finger.
1: ఈ ఫింగర్ అంటే ఏమిటి?
0: What is this finger?
1: My hand అంటే ఏమిటి?
0: What is my hand?
1: ఈ హ్యాండ్ అనేటువంటిది ఐదు ఫింగర్లు చేరినప్పుడే హ్యాండ్ అయింది.
0: This hand has got all the five fingers there.
1: కాబట్టి ఈ ఫింగర్ అంటే ఏమిటి?
0: దెన్ వాట్ ఇస్ ద ఫింగర్?
1: ఈ విధంగా విచారణ చేస్తూ పోతే తప్పక

0: అన్నిటిని ఉన్నటువంటి ఒక్కటే.
1: వెన్ యూ గో ఆన్ ఎంక్వైరింగ్ యూ విల్ అండర్స్టాండ్ ది యూనిఫామ్ సేమ్ ప్రిన్సిపల్.
0: ఆధ్యాత్మిక తత్వాన్ని అర్థం చేసుకోవటం చాలా కష్టం.
1: టు అండర్స్టాండ్ ది స్పిరిచువాలిటీ ఇస్ వెరీ డిఫికల్ట్.
0: కానీ కష్టమైన దాన్ని వదలకూడదు.
1: బికాస్ ఇట్ డిఫికల్ట్ డు నాట్
0: దానినే మనం సాధించవలసింది.
1: వీ హ్యావ్ టు అచీవ్ దట్ అలోన్.
0: ఈ లోకంలో ఉన్నటువంటి వస్తువాహనాలను మనం సాధించనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు హ్యావ్ ఆల్ దీస్ వరల్డ్లీ కన్వీనియన్సెస్ అండ్ కంఫర్ట్స్.
0: ఆ ఉన్నటువంటి ఆత్మతత్వాన్ని ఒకదాన్ని మనం సాధిస్తే
1: that self which exists if it is
0: not సర్వమును సాధించిన వారే అవుతాం.
1: యు విల్ బి అచీవింగ్ ఎవ్రీథింగ్ ఎల్స్.
0: కానీ ప్రతి దానికి నీవు క్వశ్చన్ వేసుకొని పోతుండాలి.
1: సో ఫర్ ఎవ్రీథింగ్ యు గో ఆన్ పుట్టింగ్ దిస్ క్వశ్చన్
0: నేనెవరు,
1: హూయమ్ఐ,
0: నేనెవరు,
1: హూయమ్ఐ,
0: నేనెవరు,
1: హూయమ్ఐ,
0: నేనెవరు, నేనెవరు అని పూపితే తప్పక దానికి అర్థం అవుతుంది.
1: యు విల్ సర్టన్లీ గెట్ ది ఆన్సర్ టు దిస్ క్వశ్చన్.
0: నేను అనేటువంటిది ఏ రూపంలో ఉంది?
1: హూయమ్ఐ, వాట్ ఈస్ ఇట్ ఫార్మ్?
0: ఇది అరూపంలో ఉంటుండాలి.
1: ఇట్ ఈస్ ఫార్మ్ లెస్.
0: కనుకనే మనము నేను అనేటువంటి తత్వాన్ని ఆత్మతత్వంగా మనం విశ్వసించాలి.
1: సో యూ షుడ్ అండర్స్టాండ్ దిస్ ఫార్మ్లెస్ ఐ ఈజ్ ఆత్మ.
0: అనేక మంది ఆత్మకు అనేక రూపములు చెప్తున్నారు.
1: మెనీ పీపుల్ అజ్యూమ్ ఫార్మ్స్ టు దిస్ ఆత్మ.
0: కానీ ఇదంతా ఒక వెనుక కానే కాదు.
1: దే ఆర్ నాట్ కరెక్ట్ ఇన్ ఎనీవే.
0: మొట్టమొదట నేను అనేటువంటి తత్వానికి నీ చైతన్య శక్తిని చూపించాలి.
1: ఫస్ట్ ఫర్ దిస్ ఐ
0: మానవునటువంటి చైతన్య శక్తి మరి దేని ఎందు కూడా లేదు.
1: This Chaitanya awareness, consciousness is not there anywhere else.
0: This awareness, consciousness.
1: It is the consciousness of the awareness.
0: This conscious kaadu.
1: It is not conscious.
0: Conscience kaadu.
1: It is not conscience either.
0: Consciousness.
1: It is consciousness.
0: This consciousness nu sarain reetiga manam artham chesukovali.
1: We have to understand this consciousness clearly.
0: అది ఎవరు ఈనాటి వరకు అర్థం చేసుకోలేదు.
1: నో వన్ హాజ్ అండర్స్టూడ్ ఇన్ డెప్త్.
0: అన్ని పదాలు ఉపయోగపెడుతున్నాము.
1: పీపుల్ యూజ్ దీస్ టర్మ్స్.
0: కాన్షియస్నెస్ అంటున్నాము.
1: దిస్ ఇస్ కాన్షియస్నెస్.
0: ఈ కాన్షియస్నెస్ రూపం ఏమిటి అని ఎవరైనా గుర్తించడానికి ప్రయత్నించారా?
1: హాజ్ ఎనీబడీ మేడ్ ఎనీ అటెంప్ట్ టు నో ద ఫార్మ్ ఆఫ్ ది కాన్షియస్నెస్?
0: నిజంగా దాన్ని గుర్తించడానికి ప్రయత్నించిన వారికి సులభంగా అర్థమవుతుంది.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇఫ్ యూ మేక్ ఎన్ అటెంప్ట్ ఇన్ ట్రూలీ స్పీకింగ్ యూ విల్ ఎక్స్పీరియన్స్ ఇట్.
0: కనుక అర్థం చేసుకోవడానికి ఎన్క్వైరీ చేస్తూ పోవాలి.
1: To understand, you should get into the field of inquiry.
0: ఊరికి ఎన్క్వైరీ అంటే ఏదో ఒకటి నెంబర్ చెప్పుకుంటూ పోతే పెరగలేదు.
1: ఇంక్వైరీ డస్ నాట్ మీన్ రెపిటీషన్ ఆర్ వెర్బల్.
0: దాని స్వరూపాన్ని నిరూపిస్తూ పోవాలి.
1: వీ హ్యావ్ టు ప్రూవ్ ఇట్స్ ఫార్మ్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడ్మెంట్స్ ఆఫ్ లవ్,
0: ఈ విద్యార్థులు అయినటువంటి మీకు,
1: యువర్ స్టూడెంట్స్,
0: ఈ ఆధ్యాత్మికము అంత సులభంగా అర్థమయ్యేటువంటిది కాదు.
1: ఇట్స్ నాట్ దట్ ఈజీ టు అండర్స్టాండ్ స్పిరిచువల్.
0: కానీ నమ్మకం అనేటువంటిది నాకు పోషించుకుంటే తప్పక సులభంగా అర్థమవుతుంది.
1: బట్ ఇఫ్ యూ సస్టైన్ దిస్ ఫెయిత్ యూ విల్ సర్టన్లీ.
0: నమ్మకం అని రెండు నయనమ్ములేని అంధులేడు అవని ఎందు.
1: ద మోడర్న్ పీపుల్ ఆన్ ఎర్త్ టుడే ఆర్ టోటల్లీ బ్లైండ్ హ్యావింగ్ లాస్ట్ ది ఐస్ ఆఫ్ ఫెయిత్.
0: బ్లైండ్ అంటే ఏంటి?
1: హూ ఇస్ బ్లైండ్?
0: దాన్ని కూడా అర్థం చేసుకోలేరు.
1: వీ డోంట్ నో వాట్ ఇస్ బ్లైండ్.
0: చీకటి, చీకటి
1: అండ్ డార్క్నెస్.
0: ఈ చీకటి ఎక్కడ చూస్తున్నావు?
1: వేర్ ఫ్రమ్ ఏ హ్యాస్ ఇట్?
0: ఆ చీకటిని చూసిన వాడెవరు?
1: హూ ఇస్ ద సీయర్?
0: కన్నులు మూసుకో.
1: క్లోజ్ యువర్ ఐస్.
0: ఏం చూస్తున్నావు?
1: వాట్ యూ సీ?
0: చీకటి చూస్తున్నాను.
1: యూ ఓన్లీ సీ డార్క్.
0: ఆ చీకటిని చూసిన వాడెవరు?
1: హూ ఇస్ ద సీయర్ ఆఫ్ దిస్ డార్క్?
0: ఆ చీకటిని చూసిన వాడు ఒకడు ఉండాలి కదా.
1: దేర్ మస్ట్ బి ఎ సీయర్.
0: ఆ చూచిన వాడు లేకపోతే చీకటి నువ్వు ఎట్లా చెప్పగలవు?
1: వితౌట్ ద సీయర్ బీయింగ్ దేర్ హౌ డు యూ సీ ది డార్క్నెస్?
0: కనుకనే ప్రతి దానికి కూడా ఒక విధమైనటువంటి రూపం ఉంటుండాలి.
1: సో ఫర్ ఎవ్రీథింగ్ దేర్ ఇస్ ఎ డెఫినెట్ ఫార్మ్.
0: ఇట్లా మనం పోదానికి పోతే అన్ని మనం శూన్యంగా పోతుంటాం.
1: ఇఫ్ యూ గో ఆన్ ఇంక్వైరింగ్ యూ విల్ అండర్స్టాండ్ ది శూన్య ది ఎంప్టీనెస్.
0: ఒక్క వస్తువును మనం ఆధారంగా తీసుకోవాలి.
1: వీ హావ్ టు టేక్ వన్ ఆబ్జెక్ట్ ఎస్ ద బేసిస్.
0: అది నిజమైనటువంటి యొక్క సత్యాన్ని వెతికేటువంటి తారం.
1: దాట్ విల్ సటన్లీ టేక్ యూ టు ద రియాలిటీ.
0: కనుక ఆ రియాలిటీని మనం చూడాలంటే నమ్మకం అని కావాలి.
1: To know the reality, faith is necessary.
0: ఆ నమ్మకం చేతనే నువ్వు ప్రయాణం చేయి.
1: Travel with this faith.
0: నమ్మకం అనే లేకపోతే నువ్వు ఎక్కడ ప్రయాణం చేయను.
1: Without this faith, you cannot journey anywhere.
0: నువ్వు ఎక్కడో పోతున్నావు.
1: You are going somewhere.
0: ఎక్కడ పోతున్నావు అని నీకు తెలియనప్పుడు ఎక్కడికి నువ్వు చేరగలవు?
1: If you don't know where you are going, how do you reach your destination?
0: మొట్టమొదట నేను ఫలాని మందిరానికి పోతున్నాను అని ఒకటి నిర్ణయం చేసుకోవాలి.
1: You first decide, I am going to mandir.
0: అక్కడ మందిరం ఉందో లేదో.
1: మందిర్ ఇస్ దేర్ ఆర్ నాట్?
0: కానీ మందిరం పోతున్నాము అనేటువంటి ఒక నిర్ణయానికి నువ్వు రావాలి.
1: బట్ యూ షుడ్ డిసైడ్ దట్ యు ఆర్ గోయింగ్ టు మందిర్.
0: కనుక నీవు మందిరానికి చేరగలవు.
1: యూ కెన్ రీచ్ దేర్.
0: ఎక్కడ పోతున్నానటువంటిది నీకే తెలియనప్పుడు దేన్ని చేరగలవు?
1: ఇఫ్ యూ డూ నాట్ నో వేర్ యు ఆర్ గోయింగ్ హౌ డు యూ ఎక్స్పెక్ట్ టు రీచ్?
0: కనుక మొట్టమొదటి ఒకటి ఆత్మ దైవము అనేటువంటి దాన్ని గుర్తుపెట్టుకోవాలి.
1: ఫస్ట్ కీప్ ఇన్ వ్యూ ఆత్మ గాడ్.
0: ఈ ఆత్మ అనేటువంటి దాన్ని గుర్తుపెట్టుకుంటే ఎక్కడైనా నువ్వు తిరగవచ్చు.
1: దెన్ వన్స్ యూ నో దిస్ యూ కెన్ మూవ్ అబౌట్ ఎనీవేర్.
0: ఈ విధమైనటువంటి యొక్క ప్రయాణం లోపల మనం ఆత్మతత్వమును అర్థం చేసుకోవచ్చు.
1: ఇన్ దిస్ ఎటర్నల్ జర్నీ వీ కెన్ నో ద నేచర్ ఆఫ్ ద సెల్ఫ్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడ్మెంట్స్ ఆఫ్ లవ్.
0: మీకు ప్రేమ అంటేనే తెలియటం లేదు.
1: యూ డోంట్ నో వాట్ లవ్ ఇస్.
0: ఏదో నువ్వు దేహాన్ని చూసి ప్రేమిస్తున్నావు.
1: యూ లవ్ ద బాడీ.
0: నీ ధనాన్ని చూసి ప్రేమిస్తున్నావు.
1: లవ్ యువర్ మనీ.
0: నీ రూపాన్ని చూసి ప్రేమిస్తున్నావు.
1: లవ్ యువర్ ఫామ్.
0: నీ ప్రవర్తన చూసి ప్రేమిస్తున్నావు.
1: Your behavior.
0: ఈ ప్రవర్తన ఎక్కడి నుంచి వచ్చింది?
1: Behavior, how
0: ఈ రూపం ఎక్కడి నుంచి వచ్చింది?
1: The form, how you
0: ఈ ధనం ఎక్కడి నుంచి వచ్చింది?
1: Money, how you
0: ఈ అందం ఎక్కడి నుంచి వచ్చింది?
1: How do you get all this?
0: ఈ అందచందములతో పూర్తి నువ్వు ప్రేమిస్తున్నావు కానీ అందచందములకు ఆనందం ఏమిటి అనేటువంటి దాన్ని గుర్తించడం లేదు.
1: In fact, you only see the external form and the beauty, but you do not understand the reality, the fundamental.
0: దీన్ని చూసి ఇది నాకు ప్రేమ అంటాము.
1: You see this and say, I love it.
0: కానీ ఆ లవ్ ఎంతకాలం ఉంటుంది?
1: How long does it last?
0: ఇది మార్పు చెందుతూ ఉండాలి.
1: This changes.
0: ఈ మార్పు చెందినటువంటి దాన్ని ప్రేమించి ప్రయోజనం లేదు.
1: ఇట్ ఈస్ యూస్లెస్ టు లవ్ దాట్ విచ్
0: మార్పు చెందినటువంటి తత్వాన్ని మనం ప్రేమిస్తూ రావాలి.
1: యూ షుడ్ లవ్ దాట్ విచ్ ఈస్ చేంజ్లెస్.
0: ఆ మార్పు చెందినటువంటిది ఆత్మతత్వం.
1: ఆత్మ ఈస్ చేంజ్లెస్.
0: ఆత్మ అనేటువంటి దానికి ఏ మార్పు లేదు.
1: ఇట్ హాస్ నో చేంజ్. ఏ
0: కూర్పు లేదు. ఏ కూర్పు లేదు.
1: ఇట్ హాస్ నో ఎడిషన్స్.
0: దానిని నమ్మకాలే మొట్టమొదటి పెట్టుకోవాలి.
1: యూ షుడ్ హ్యావ్ స్ట్రాంగ్ ఫెయిత్ ఇన్ దాట్.
0: మనం చెప్తుంటాం.
1: వీ సే
0: మనం ఆయన అంటే నాకు చాలా ప్రేమ.
1: You say that I love him very much.
0: ఆయన చూసి నువ్వు ఏదేని ప్రేమిస్తున్నావు?
1: What that you love in him?
0: అతని రూపాన్ని చూసి ప్రేమిస్తున్నావా?
1: Is his form?
0: అతని ప్రవర్తన చూసి ప్రేమిస్తున్నావా?
1: Behavior?
0: అతని యొక్క ఆనందాన్ని చూసి ప్రేమిస్తున్నావా?
1: All his happiness?
0: అతని దేని చూసి నువ్వు ప్రేమిస్తున్నావు?
1: What is that makes you love him?
0: దేని చూసి నువ్వు ప్రేమించడం లేదు?
1: In fact, none of these.
0: ఇవన్నీ తాత్కాలికంగా జరిగిపోతుంటాయి.
1: దే ఆర్ ఆల్ టెంపరరీ థింగ్.
0: ప్రేమ అనేది ఒకటి ఉంది.
1: లవ్ ఈజ్ దేర్.
0: ఆ ప్రేమ అనే దైవము.
1: లవ్ ఈజ్ గాడ్.
0: అందుకోసమే దైవం అనేటువంటిది ప్రేమ స్వరూపము.
1: లవ్ ఈజ్ గాడ్. గాడ్ ఈజ్ ది పర్సనాలిటీ ఆఫ్ లవ్.
0: ప్రేమను చూసి నువ్వు ప్రేమించు.
1: ఇట్స్ ఓన్లీ కనెక్షన్, లవ్ టు లవ్.
0: కానీ ప్రేమనే లేకపోతే ప్రాణమే లేదు.
1: వితౌట్ లవ్ దేర్ ఇస్ నో లైఫ్.
0: దీనికి ఒక చిన్న ఉదాహరణ.
1: ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
0: ఒక చిన్న ఉదాహరణము. ఒక తల్లికి కుమారుడు ఉన్నాడు.
1: A mother has a son.
0: ఆ తల్లికి 20 సంవత్సరాల కుమారుడు ఉన్నాడు.
1: This mother has a son aged 20.
0: తర్వాత కుమారుడు మరణించాడు.
1: Later the son died.
0: తల్లి ఒకటే ఉంది.
1: And the mother remained.
0: ఆ తల్లి చెప్తుండది, నేను ఎట్లా బ్రతికేది?
1: And she went on feeling sad. నాయనా,
0: నువ్వు ఉన్నప్పుడే నేను బ్రతుకుతున్నాను.
1: The mother said, I could live without
0: you. బ్రతికేది ఎక్కడ?
1: Without you, how can I live?
0: కాబట్టి నేను అనిపించింది ఎక్కడ?
1: దెన్ హూ ఎమ్ ఐ?
0: ఇవన్నీ కేవలం కల్పనలే తప్ప ఏది సత్యం కాదు.
1: దీస్ ఆర్ ఓన్లీ ఆఫ్ అవర్ ఓన్ మేకింగ్. నన్ ఆఫ్ దెమ్ ఆర్ ట్రూ.
0: కనుక ఇది ప్రేమతో తీసుకోవడానికి ప్రేమ ఒక్కటే ప్రధానం. కానీ ప్రేమకు ఒక ప్రాణం కాదు, ప్రేమకు ఒక రూపం కాదు.
1: ఇన్ఫాక్ట్ లవ్ ఈజ్ ది ఫండమెంటల్ బేసిస్. ఇట్ హాజ్ నో స్పెసిఫిక్ ఫార్మ్.
0: ఈ ప్రేమను ప్రేమించినటువంటి వాడే ప్రేమను పొందగలడు.
1: ఇన్ ఫ్యాక్ట్ యూ హావ్ గాట్ ఇంటెన్స్ అటాచ్మెంట్ టు దిస్ లవ్.
0: దేవుడు దేహాన్ని ప్రేమించినటువంటి వాడు దేహం ఉన్నంత వరకే ప్రేమిస్తాడు.
1: ది లవ్ షుడ్ నాట్ బి రెస్ట్రిక్టెడ్ టు ద ఫిజికల్ ఫ్రేమ్.
0: తదుపరి దేనిని ప్రేమించలేడు.
1: అండ్ సో యూ ఆర్ నాట్ ఏబుల్ టు లవ్ ద ఆల్.
0: కనుక నీవు ప్రేమను ప్రేమించు.
1: సో ఇన్ ఫ్యాక్ట్ అటాచ్ టు దిస్ లవ్.
0: కనుక ఈ ప్రేమనే ప్రాణము.
1: అండ్ దిస్ లవ్ ఇస్ లైఫ్.
0: ప్రాణమే దైవము.
1: అండ్ దిస్ లైఫ్
0: అది ఆత్మ.
1: దట్ ఈస్ ఆత్మ.
0: కనుక సత్యమైనటువంటి ఆత్మతత్వం ఒకటే.
1: సో ద ఫండమెంటల్ ట్రూత్ ఈస్ దిస్ సెల్ఫ్, ఆత్మ.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ప్రేమ చేతనే మీరు ప్రేమను పొందాలి.
1: ఇట్స్ ఓన్లీ త్రూ లవ్ యూ కెన్ బి లవ్డ్.
0: ప్రేమ రహిత మరి భూములలో,
1: ద బ్యారన్ ల్యాండ్ వితౌట్ లవ్,
0: ప్రేమాంకురములు పెంపొంది,
1: ఫర్ ద సాప్లింగ్స్ ఆఫ్
0: ప్రేమావేశముతో,
1: విత్ ఆల్ ది ఎమోషన్ ఆఫ్
0: ప్రేమ నదులు ప్రవహించక మురడి,
1: యాజ్ ద రివర్స్ ఆఫ్ లవ్ ఫ్లో,
0: గానం చేయగలే కృష్ణ, గానం చేయగలే
1: ఓ కృష్ణ, సింగ్ ఫర్ అస్ యు ద మెలడీ, ద మ్యూజిక్.
0: ప్రేమ నదులు ప్రవహించాలి.
1: ద రివర్స్ ఆఫ్ లవ్ షుడ్ ఫ్లో.
0: ఈ లవ్ కంత బీజం ఉండాలి.
1: అండ్ సీడ్స్ ఆర్ రిక్వైర్డ్.
0: కనుక ఈ ప్రేమతత్వాన్ని, ఒక్క ప్రేమతత్వాన్ని మనం అర్థం చేసుకుంటే చాలు.
1: ఇట్స్ ఎనఫ్ ఇఫ్ వీ నో దిస్ ఫండమెంటల్ లవ్.
0: ఈ ప్రేమనే సర్వము.
1: దిస్ లవ్ ఈజ్ ఎవ్రీథింగ్.
0: కనుక ప్రేమనే సర్వంగా భావించుకుని ప్రేమతో నీవు పూజించు, ప్రేమనే ఆధారం చేసుకో.
1: కన్సిడర్ లవ్ యాజ్ ఎవ్రీథింగ్. Worship with all the love. Adore with all the love.
0: ఈ ప్రేమలో ఏదో ఒక పదార్థాన్ని నువ్వు పెట్టుకుని పూజించద్దు.
1: అండ్ డు నాట్ హ్యావ్ ఎనీ మెటీరియల్ ఆబ్జెక్ట్స్ యాజ్ ద సెంటర్.
0: ఈ మెటీరియల్ ఆబ్జెక్ట్స్ పెట్టుకుని పోతే అన్ని శూన్యమైపోతాయి.
1: విత్ ది మెటీరియల్ ఆబ్జెక్ట్స్ యాజ్ ద సెంటర్స్ ఆఫ్ లవ్, దే విల్ బి వాయిడ్.
0: ప్రేమను మాత్రమే ప్రేమిస్తూ పోతుంటే ప్రేమ ఎప్పటికీ శాశ్వతంగా నిలుస్తుంది.
1: ఇఫ్ యు హావ్ దిస్ లవ్, ఇట్ విల్ రిమైన్ ఎటర్నలీ.
0: కనుకనే ప్రేమను మనం ప్రేమిస్తూ రావాలి.
1: సో యూ షుడ్ బి లవ్ టు లవ్ ఓన్లీ.
0: కనుక ప్రేమించవలసినటువంటి ప్రేమనే కాని ప్రేమతో చేరినటువంటి కాయంను కాదు.
1: వాట్ ఈస్ టు బి హ్యాడ్ ఈజ్ ఓన్లీ లవ్, ఈజ్ నాట్ లవ్ ఫర్ ద బాడీ.
0: ఇవన్నీ రూపాలంతా కూడా అనిత్యములు, అశాశ్వతములు.
1: ఆల్ ద ఫార్మ్స్ ఆర్ టెంపరరీ అండ్ ఎఫీమరల్.
0: ఈ అసత్యములు అసత్యములు అయినటువంటి మనం ప్రేమించకూడదు.
1: నెవర్ లవ్ దాట్ విచ్ ఇస్ ట్రాన్షియంట్.
0: అది భౌతికమైనటువంటి ప్రేమ.
1: And it's only physical love that
0: ప్రేమను మాత్రమే ప్రేమించేటువంటి శాశ్వతమైన ప్రేమ.
1: అండ్ ద ట్రూ లవ్ ఇస్ పర్మనెంట్.
0: ట్రూత్ ను ట్రూత్ గా భావించాలి.
1: కన్సిడర్ ద ఫండమెంటల్ ట్రూత్.
0: ట్రూత్ ను ఒక మెటీరియల్స్ తో మనం భావించుకోకూడదు.
1: ట్రూత్ ఈజ్ నాట్ మెటీరియల్.
0: ప్రేమకు ఒక మెటీరియల్ రూపం లేదు.
1: అండ్ లవ్ ఈజ్ నాట్ ఎ మెటీరియల్.
0: ట్రూత్ ఈజ్ ట్రూత్.
1: ట్రూత్ ఈజ్ ట్రూత్.
0: Love is love.
1: Love is love.
0: Love is Lord. Love is God.
1: Love is Lord. Love is God.
0: ఇలాంటి ప్రేమ చేతనే మనం దైవాన్ని పొందుతూ రావాలి.
1: With this love, you can certainly have God.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: మీకందరికీ తెలుసును,
1: యు ఆల్ నో దిస్,
0: అనేక రకమైనటువంటి ఒక తత్వములు మీరన్ని కూడా డిసపాయింట్ అపాయింట్ చేసుకుంటూనే ఉంటారు.
1: యు హావ్ గాట్ సో మెనీ థింగ్స్ అపాయింట్మెంట్స్ అండ్ డిసపాయింట్మెంట్స్.
0: అపాయింట్ చేసుకున్నప్పుడే డిసపాయింట్ వస్తుంది.
1: బికాజ్ దేర్ ఇస్ అపాయింట్మెంట్ దేర్ ఇస్ డిసపాయింట్మెంట్.
0: కనుక నీవు అపాయింట్ అనేటువంటిది చేసుకోవద్దు.
1: Don't have any appointment.
0: ఈ డిసపాయింట్ కి ఏమాత్రం అవకాశం ఉండదు.
1: Then there is no scope for disappointment.
0: కాబట్టి డిసపాయింట్ కు అపాయింట్మెంట్ కావాలి.
1: So for disappointment, appointment.
0: అపాయింట్మెంట్ అనేది రూపమే.
1: So this kind of appointment.
0: ఈ రూపాన్ని నీవు తీసుకోవద్దు.
1: Don't go by form.
0: నీ యొక్క రూపం నీవు ఎందుకు ఉంచుకో.
1: Have your inner form.
0: నీ యొక్క ఆత్మతత్వమే నీ యొక్క రూపము.
1: This self is your real form.
0: ఏ రూపంలోనైనా తలుస్తుంటది.
1: It will think of any other forms.
0: కనుక దైవాన్ని రూపకంగా భావించుకోకూడదు.
1: Never consider God as a definite form.
0: Rama, Krishna, Govinda, ఇవన్నీ పెట్టిన పేర్లే కానీ పుట్టిన పేర్లు కాదు.
1: Rama, Krishna, Govinda are the names given.
0: ఈ పెట్టిన పేర్లకు శాశ్వతం లేదు.
1: These names given are not permanent.
0: కాని ఏదో ఒక నామాన్ని మనం నిర్ణయం చేసుకోవాలి.
1: However, you need one to proceed with.
0: కనుక మీ చదువులన్నీ కూడా చదవటం సత్యమే.
1: Yes, it's needed that you should
0: educate.
1: It is also true that you know the essence. How long does it last? Until it comes to experience. After experience, even the truth also becomes a falsehood.
0: కనుక మీరు ఒక రూపాన్ని ఆధారం చేసుకోవద్దండి.
1: సో నెవర్ గో బై ది ఫిజికల్ ఫామ్.
0: ట్రూత్ ఈజ్ ట్రూత్, అదే సత్యం నాకు.
1: ట్రూత్ ఈజ్ ట్రూత్ విచ్ ఇస్ ఫండమెంటల్.
0: ట్రూత్ ఏమాత్రం రూపం లేదు.
1: ట్రూత్ హ్యాస్ నో డెఫినెట్ ఫామ్.
0: లవ్ ఈజ్ ట్రూత్. లవ్ ఈజ్ గాడ్.
1: లవ్ ఈజ్ గాడ్.
0: ఆ లవ్ ఏ నీకు గాడ్.
1: దట్ లవ్ ఈజ్ గాడ్.
0: ఆ లవ్ కు ఒక రూపం లేదు.
1: లవ్ హ్యాస్ నో ఫామ్.
0: ఆ లవ్ ను పెంచుకుంటూ పోండి.
1: గో ఆన్ ఎన్హాన్సింగ్ దిస్ లవ్.
0: దీనికంతా కూడా సత్యంగా మీరు విచారణ చేస్తూ వస్తే సులభంగా మీకు అర్థమవుతుంది.
1: వెన్ వన్స్ యూ ఇన్వెస్టిగేట్ అలాంగ్ ద పాత్ ఆఫ్ ట్రూత్ యూ విల్ ఎక్స్పీరియన్స్ లవ్.
0: భగవంతుడు అనేవాడు ఒకడున్నాడు.
1: దేర్ ఈజ్ గాడ్.
0: భగవంతుడే లేకపోతే ఈ ప్రకృతి లేదు.
1: వితౌట్ గాడ్ ద వరల్డ్ డస్ నాట్ ఎగ్జిస్ట్.
0: ప్రకృతి నుంచి పరమాత్మనే వస్తుండాలి.
1: And we also find the God, the Creator.
0: పరమాత్మ నుంచి పరతత్వం ఏర్పడుతుంది.
1: And the Creator is necessary.
0: ఆ పరతత్వం నిజమైనటువంటి ఒక ఆత్మతత్వం.
1: The Creator God is the true self.
0: అటువంటి ఈ పరతత్వాన్ని నేను ప్రేమిస్తున్నా.
1: And once you love this God, you will experience.
0: కనుక ఈ లవ్ ను ఒక రూపకంగా తీసుకుని మీరు ప్రార్థిస్తూ రావద్దండి.
1: Don't go on praying a definite form in the name of God.
0: ఈ రూపం తీసుకున్నదంతా కూడా మార్పు చెందుతూ వస్తుంటారు.
1: Because all forms go on changing.
0: మీకు ఎప్పుడైనా అవసరం చిక్కినప్పుడు, అవకాశం చిక్కినప్పుడు ఈ ప్రేమ తత్వాన్ని చక్కగా మీకు వివరించి చెప్తాను.
1: When time comes, Bhagavan will explain to us clearly the principle of love in
0: future.
1: పిల్లలకు
0: చక్కగా ఈ యొక్క ప్రేమ తత్వం అర్థమైనప్పుడే దాన్ని ఈ డిసప్పాయింట్ కి అవకాశం ఇవ్వరు.
1: Then once you understand this love clearly, you'll never be disappointed.
0: నిరంతరము పిల్లలంతా కూడా అపాయింట్ డిసప్పాయింట్ అపాయింట్ డిసప్పాయింట్ దీంట్లోనే పడిపోతున్నారు తప్ప అపాయింట్ ను ఏమాత్రం అయినా కూడా పాయింట్ గా తీసుకుంటున్నారు.
1: ఓన్లీ స్టూడెంట్స్ వాసిలేట్ అండ్ ఆసిలేట్ బిట్వీన్ అపాయింట్మెంట్ అండ్ డిసప్పాయింట్మెంట్ కాన్స్టెంట్లీ రిపీటెడ్లీ.
0: కానీ పాయింట్ ను మనం తీసుకోవాలి.
1: బట్ వీ షుడ్ లుక్ టు ద పాయింట్ ఫస్ట్.
0: ఆ పాయింట్ కు ఒక విధమైనటువంటి నామే ఉంది తప్ప రూపం లేదు.
1: అండ్ దిస్ రియల్ పాయింట్ has only a name but not the form.
0: ఆ నేమ్ ను ఏమైనా రూపంలో పెట్టుకోవచ్చు.
1: యూ కెన్ గివ్ ఎనీ ఫార్మ్ యాజ్ యూ విష్.
0: కనుక మీరు ఒక విధమైనటువంటి యొక్క అపాయింట్మెంట్ లో పోయి మీరు డిసప్పాయింట్ చూటు ఇవ్వకండి.
1: సో నెవర్ బి డిసప్పాయింటెడ్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
0: దైవాన్ని మీరు పొందాలనుకుంటే
1: ఇఫ్ యూ వాంట్ టు అచీవ్ గాడ్,
0: ఒక్కటే ఒక మార్గం చాలు.
1: వన్ పాత్ ఈజ్ ఎనఫ్.
0: అది ఏ ప్రేమ.
1: That is the path of love.
0: అది ఏ ట్రూత్.
1: That is truth.
0: ఆ ట్రూత్ అనేటువంటి దాన్ని పట్టుకొని పోండి.
1: Proceed along this path of truth.
0: అదే నీకు ప్రేమ అనే దాన్ని పట్టుకొని పోండి.
1: Proceed along the path of love.
0: ఈ ప్రేమను పట్టుకొని పోయినప్పుడే ప్రేమ తత్వం నీకు బోధపడుతుంది.
1: And once you hold on to love, you will understand.
0: ఒక నిమిషంలో ఒక దినంలో తేలేటువంటిది కాదు.
1: It's not to be decided in a day or two.
0: ఇది చక్కగా మనం కూర్చొని పట్టుదలతో దాన్ని పట్టి సాధించాలి.
1: You should determine to achieve this.
0: కనుకనే ఒకనొక సమయం లోపల రమణ మహర్షి ఉండేటువంటి వాడు.
1: ఎట్ వన్ టైమ్ యాజ్ యు ఆల్ నో రమణ మహర్షి లివ్డ్ హియర్.
0: ఆయన పోతున్న తక్షణమే స్వామి నేను దీనికోసం వచ్చానంటాడు.
1: And one would say that Swami, I have come for this purpose.
0: నీవు ఎవరు నాయన అంటాడు.
1: Then Swami puts this question.
0: నీవు ఎవరో నీవు తెలుసుకుంరా, తప్పక నేను చెప్తానంటాడు.
1: రమణ మహర్షి puts a question, know yourself first, then come back.
0: నీవు ఎవరో నీవు తెలుసుకుంరా.
1: first know who you are.
0: నేను మీతో అన్ని చెప్తానన్నాడు.
1: Then I'll tell the rest.
0: ఈ విధంగా నేనెవరు నేనెవరు నేనెవరు తెలుసుకుంటూ పోవటం వల్ల ఈ దేహమే పోతుంది.
1: Therefore, when once you go on inquiring, investigating the self, who am I? You will know the reality.
0: నేను అనేటువంటి దానికి ఒక రూపం పెట్టకండి.
1: So this I, the self, has no difference.
0: జననములు రెండు కూడాను అసత్యమే.
1: The birth and death are utterly false.
0: జననం ఉన్నప్పుడు మరణం వచ్చేస్తుంది.
1: When there is birth, there is death.
0: జననములు దేహానికే కానీ ఆత్మకు కాదు.
1: Birth and death relate to the body, not to the self.
0: ఆత్మ తత్వానికి మనం ప్రేమించాలి కానీ జననములు అనేటువంటి దేహాన్ని మనం ప్రేమించడం కాదు.
1: Therefore, love the self, which is birthless and deathless, and not the body.
0: Bangaru, mimmalantanni nenu bangaru bangaru antuntanu.
1: Bhagavan addresses each and every one of you as bangaru.
0: Ee bangaru antamlo unnatundi artham emiti meeku?
1: What is the meaning when Swami calls you bangaru?
0: Bangaru chikutundi.
1: You have gold.
0: Ee bangaru ku ee naatiki ni peru tappadu.
1: And this gold is required for
0: a gold endirigaanu kariginchachu endirakamaitundi nagaraganu maarchukovachu.
1: You can just change it and make any ornament jewel out of it.
0: Kaani bangaru maatram meer maarchadaniki veedu kaadu.
1: But you cannot change the gold its nature.
0: Kaavatti meer bangaru tho cheyinatundi roopaluga ennaina maartu undachu meeru.
1: So you may be changing, but you are essentially gold.
0: Kaani bangaru maatram ni pettuko.
1: But have this gold.
0: Adi eppatiki maaradu.
1: It is changeless.
0: ఈ మారినటువంటి దాన్ని మనం కోరుకోవటం కానీ మారేటువంటి దాన్ని రూపాన్ని కోరుకుంటుంటే మనం మోసమైపోతాం.
1: డిజైర్ ద చేంజ్లెస్, నెవర్ డిజైర్ విచ్ ఇస్ ఫాస్ట్ చేంజింగ్.
0: కనుక నేను మారినటువంటి దాన్ని నేను పిలుస్తుంటాను మిమ్మల్ని.
1: సో భగవాన్ అడ్రస్సెస్ యూ
0: బంగారు బంగారు బంగారు బంగారు
1: బంగారు గోల్డ్ విచ్.
0: ఆ బంగారు నువ్వు చచ్చేటువంటి వాడు కాదు.
1: And this bangaru gold is not going to die.
0: Idi puttetunte vaadu kaadu.
1: Nor would be born.
0: Bangaru eppudu bangare.
1: Gold is gold.
0: Adi shashtamainatundi.
1: It remains
0: forever. Adi satyamainatundi.
1: That is true.
0: Aa satyanityamainatundi danni manam kortu povalu gaani satyanityam kaanatundi danni koripoyi manam mosamulo padipothunnam.
1: So have full faith and desire that which is truth and eternal. Don't desire that which is changeable.
0: Kanukane Shankara vaaru chepparu punarapi jananam punarapi maranam పునరపి జనని జఠరే శయనం ఇహ సంసారే బహు దుఃఖారే కృపయా పారే పాహి మురారే భజ గోవిందం భజ గోవింద గోవిందాన్ని భజించండి.
1: Therefore ఆదిశంకర declared, you are born again and again. You get into the womb of the mother and you take birth repeatedly. Birth and death happen repeatedly.
0: చావు పుట్టుకలేనటువంటి దాన్ని మనం కోరుతూ రావాలి.
1: So you desire which is birthless and
0: deathless. చావు పుట్టుకోవాలనేటువంటి దాన్ని తిరిగి మనం పుట్టుకునేందుకు కోరాలి.
1: Why should you be born again to die?
0: కనుకనే మనం పుట్టుకలేనటువంటి దాన్ని మనం కోరుతూ రావాలి.
1: సో వీ షుడ్ డిజైర్ టు బి బర్త్లెస్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: మీ అందునటువంటి ప్రేమ పుట్టేటువంటిది కాదు, పుట్టేటువంటిది కాదు.
1: దట్ లవ్ విచ్ ఈస్ ఇన్ యూ ఈజ్ నాట్ న్యూలీ బోర్న్.
0: ఆ ప్రేమను మీరు ప్రేమించండి.
1: This love get
0: ఆ ప్రేమ నిరంతరము మీ వెంటనే జంటనే ఇంటనే కంటనే ఉంటుంటారు.
1: దిస్ లవ్ ఈజ్ ఆల్వేస్ విత్ యూ అరౌండ్ యూ అబౌవ్ యూ బిలో యూ
0: ఇన్ యూ
1: ఇన్ యూ ఆల్సో.
0: ఆ ప్రేమనే మనం కోరాలి.
1: And desire that eternal love.
0: అటువంటి దాన్ని మీరు ప్రేమిస్తుంటుంటే మీరు ఎంత ఎంత కాలమైనా ప్రేమ స్వరూపులుగానే ఉంటారు.
1: If you hold on, cling on to that love, you'll be eternal.
0: దీన్ని మీరు సత్యంగా కోరండి.
1: Consider this truth.
0: మీరు సత్యంగా ఈ ప్రేమను మాత్రం నమ్మండి.
1: And have full faith in this love.
0: ఈ లౌకికమైన ప్రేమను మీరు నమ్మకండి.
1: Don't have faith in this worldly love.
0: అన్ని నమ్మి నమ్మి నమ్మి చాలా మోసమైపోతున్నారు.
1: In fact, you have been cheated and deceived by this worldly love.
0: ఈ ప్రేమనంతా కూడాను తాత్కాలికమైన మేఘములు మాదిరి చేసుకోవాలి.
1: All this worldly love is like temporary clouds.
0: మేఘములు వస్తున్నాయి పోతున్నాయి.
1: Clouds come and go.
0: శాశ్వతమైనటువంటి మేఘం ఒకటేనని చెప్పి.
1: Not even one cloud is permanent.
0: కనుక శాశ్వతమైనటువంటి ప్రేమను మీరు ప్రేమించండి.
1: So love that which is permanent.
0: ఆత్మ.
1: That is the self.
0: ఆ ఆత్మనే మీకు ప్రేమించవలసినటువంటి దాన్ని.
1: Love the self.
0: కనుక ఆధ్యాత్మిక మార్గంలో మీరు ప్రవేశించేటువంటి వారు,
1: దోస్ వాంట్ టు గెట్ ఇన్ టు స్పిరిచువల్ పాత్,
0: ఆధ్యాత్మిక మార్గాన్ని తెలుసుకోవాలంటే నా దగ్గర రండి నేను చెప్తాను.
1: ఇఫ్ యూ వాంట్ టు నో ద స్పిరిచువల్ పాత్ కమ్ టు భగవాన్, హీ విల్ టెల్ యూ అండ్ టీచ్ యూ.
0: ఎక్స్ప్లెయిన్
1: భగవాన్ విల్ ఎక్స్ప్లెయిన్.
0: కానీ ఈ ప్రేమించేటువంటి అంతా కూడా డిసప్పాయింట్ అయ్యేటువంటి దాన్ని ప్రేమించి చాలా మోసపోతున్నారు.
1: యూ లవ్ ఆల్ ది వరల్డ్లీ ఆబ్జెక్ట్స్ అండ్ యూఆర్ డిసప్పాయింటెడ్.
0: ఈ డిసప్పాయింట్ కానటువంటి ప్రేమను ప్రేమించండి.
1: సో లవ్ దాట్ విచ్ గివ్స్ నో స్కోప్ ఫర్ డిసప్పాయింట్మెంట్.
0: చదువును చదవండి.
1: యూ స్టడీ.
0: చదువులో ఉన్నటువంటి అర్థాన్ని గుర్తించండి.
1: నో ది ఎసెన్స్.
0: గుర్తించుకున్న అర్థాన్ని ప్రాక్టికల్ లో పెట్టండి.
1: ది ఎసెన్స్ హ్యాస్ టు బి పుట్ ఇన్ ప్రాక్టికల్ లైఫ్.
0: దాన్ని అనుభవించండి.
1: అండ్ ఎక్స్పీరియన్స్.
0: అనుభవించినటువంటి దాన్ని ఆనందించండి.
1: అండ్ దాట్ విచ్ ఇస్ ఎక్స్పీరియన్స్డ్.
0: అంతేగాని
1: మేక్ యూ బ్లిస్ఫుల్.
0: కానీ ప్రతిదాన్ని కూడా ప్రేమించి ప్రేమించి డిసప్పాయింట్ గా కాకూడదు.
1: యు గో ఆన్ లవింగ్ ఎవ్రీవన్ ఆల్ అరౌండ్ అండ్ ఆర్ ఫైనల్లీ లెఫ్ట్ విత్ డిసప్పాయింట్మెంట్.
0: అందరికీ ముఖ్యమైనటువంటి ప్రేమ ఒక్కటే శాశ్వతము.
1: లవ్ ఇస్ పర్మనెంట్.
0: ఆ పర్మనెంట్ అయినటువంటి ప్రేమను ప్రేమిస్తూ రండి.
1: హోల్డ్ ఆన్ టు దిస్ పర్మనెంట్ లవ్.
0: ఓకే, ఆ ప్రేమకు ఇంకో రూపాలు కట్టుకుని మీరు డిసప్పాయింట్ చోటు ఇవ్వకండి.
1: డోంట్ గెట్ అటాచ్ టు ఎనీ పర్టికులర్ ఫార్మ్.
0: చాలా మంది పిల్లలంతా కూడా ఆ విధంగానే డిసప్పాయింట్ అయిపోతున్నారు.
1: మెనీ మెనీ మోడర్న్ బాయ్స్ ఆర్ రూయినింగ్ దెమ్సెల్ఫ్
0: కట్టుబడికి ఆ విధంగా డిసప్పాయింట్ అయిపోయి దేన్ని ప్రేమించలేకపోతున్నారు.
1: బికాస్ ఆఫ్ దీస్ డిసప్పాయింట్మెంట్స్ దట్ విల్ నెవర్ హెల్ప్ యూ టు లవ్.
0: కానీ ప్రేమించిన దాన్ని ఏమాత్రం కూడా మనం వదలకోకుండా దాన్ని ప్రేమిస్తూనే పోవాలి.
1: వెన్ వన్స్ యూ లవ్ నెవర్ గివ్ అప్.
0: అది పెరుగుతూ పెరుగుతూ పెరుగుతూ పోతుంది.
1: ఇట్ గోస్ ఆన్ ఎన్హాన్సింగ్ ఇంప్రూవింగ్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడ్మెంట్స్ ఆఫ్ లవ్.
0: మిమ్మల్ని అందరినీ నేను ఎప్పుడు కూడా ప్రేమ స్వరూపులారా అని ప్రకటిస్తున్నాను.
1: భగవాన్ ఆల్వేస్ అడ్రెసెస్ యూ యాజ్ ఎంబాడ్మెంట్ ఆఫ్ లవ్.
0: ప్రేమను మాత్రమే మీరు పెంచుకోండి.
1: Develop only that love.
0: ఆ ప్రేమ మీ వెంట ఉన్నప్పుడు అదే నిన్ను కాపాడుతుంది.
1: When once the love which is with you, it will safeguard you.
0: అది with you, in you, around you, below you.
1: That is with you, in you, around you, below you.
0: ప్రేమ ముదిత మనసుకు రామ రామ రామ రామ రామ రామ రామ.

0: మీరు ఎప్పుడైనా నేర్చుకుని అని చెప్పే సమయం లోపల ఏదో ఒక ఇన్స్ట్రుమెంట్తో లేకపోతే ఇంకో రీతిగా ఎవరో పాడుతున్నారు అని మీరు ఉండకండి. ప్రతి ఒక్కరికి నోరు ఉంది, ఆ నోటుతో భారతదేశాన్ని తలచాలి. అంతేగాని ఏదో ఎవరో పాడుతున్నారని అంటే పోకూడదు. మనకు ఇచ్చారు భగవంతుని నోరు, ఆ నోటుతో దాన్ని భగవంతుని నామస్మరణ చేయాలి.
1: Everyone should join in chorus. God has gifted you the tongue. It's not simply limited to instruments only. Everybody should sing joyfully.
0: ఆ హృదయంతోని నువ్వు పాడాలి.
1: Everyone should sing wholeheartedly.
0: అది మీరు నేర్చుకోండి బాగా.
1: That you have to learn clearly.
0: అది నిజమైనటువంటి శాస్త్రమైనటువంటి ఒక ప్రేమ.
1: That is the real fundamental eternal love.
0: అది ఎప్పుడు నీ వెంటనే జంటనే ఇంటనే కంటనే ఉంటుండాలి.
1: This eternal love is always with you, in you, around you.
0: దాన్ని మీరు పాడుతూ రావాలి బంగారు.
1: That you sing with love.
0: ఏదో ఒక బ్యాండ్ లో పెట్టి పాడుతున్నారులే అని నీవు పాటి నీవు కన్నులు మూసుకుని కూర్చోకూడదు.
1: Never be silent thinking that there is some band that goes on singing, playing the national anthem. You should join in chorus.
0: బ్యాండ్ పాడితే బ్యాండ్ కొస్తుంది ఆ రిజల్ట్.
1: In fact, the results, if it goes to the band instruments alone,
0: note to padte meeku ostundi aa results.
1: If you just sing with your tongue, the results will come to you.
0: Kanukane neevu note to neevu hrudayam tho padatte ra.
1: So sing joyfully, wholeheartedly.
2: You are listening to excerpts from a divine discourse delivered by Bhagavan Baba on 28th October 2003 in Prashanthi Nilayam. In the discourse, Bhagavan beautifully explained that in order to realize the all-pervasive consciousness, one must engage in constant sadhana and self-inquiry. You are tuned to Discourse Stream of Radio Sai, bringing you the divine message of Bhagwan Sri Satya Sai Baba, 24 hours a day, 7 days a week. Sai Ram and happy listening.

హృదయం యస్య భాషితం సత్యభూషితం సదయం హృదయం

మెచ్చుకొనడు తాను పుచ్చుకొనడు. హృదయ కమలమివ్వ సదయుడై గ్రహించు, హృదయ కమలమివ్వ

0: మరువ భోగుడు ఇట్టి మంచి మాట.
1: We may bring many flowers and worship our Lord, but He will not accept those flowers. He will not be pleased with those flowers. But if we offer the flower of our heart, He receives and accepts our prayer, the all mercy and compassion. Do not forget this word.
0: Vidyarthulara.
1: Students.
0: ప్రాచీన కాలము నుండి భారతీయ సంస్కృతిని పురస్కరించుకుని భగవత్ పూజకై అనేక విధములైనటువంటి పుష్పములను ప్రోగు చేసుకుని ఆరాధన చేస్తూ ఉండటం అందరికీ తెలిసిన విషయమే.
1: సిన్స్ ఏన్షియంట్ టైమ్స్ యు నో ప్రిటీ వెల్ దట్ పీపుల్ బ్రింగ్ వేరియస్ టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్ అండ్ వర్షిప్ గాడ్.
0: కానీ ఈ భౌతికమైన, ఈ లౌకికమైన, ఈ ప్రాకృతమైన, ఈ క్షణభంగురమైనటువంటి ఈ పుష్పములు అప్పటికి మాత్రమే ఇవి సుగంధమును అందించి హృదయాన్ని ఆకర్షిస్తాయి.
1: హౌఎవర్ దీస్ ఫ్లవర్స్ దట్ ఆర్ ఆఫ్ ద వరల్డ్ దట్ ఆర్ ఆఫ్ ద నేచర్ విచ్ ఆర్ జస్ట్ ట్రాన్సియంట్ అండ్ షార్ట్ లివ్డ్ విల్ గివ్ ద ఫ్రాగ్రెన్స్ for that moment only.
0: Kani, vaadani, maadani,

0: ఇన్ ద పూలని ఒక పుష్పం మన దగ్గర ఉంటున్నది.
1: హౌఎవర్ దేర్ ఇస్ వన్ ఫ్లవర్ దట్ వీ హ్యావ్ దట్ డజంట్ ఫేడ్ దట్ డజంట్ డ్రాప్ దట్ డజంట్ డికే.
0: దానిని భగవంతుడు అంగీకరిస్తాడు.
1: దట్ ఈజ్ ఎక్సెప్టెడ్ బై గాడ్.
0: హృదయ కమలమివ్వ సదయుడై గ్రహించు. మన హృదయ పుష్పము ఎల్లప్పుడూ అన్ని వేళల యందు ఇది సుగంధముతో కూడి ఎట్టి విధమైనటువంటి యొక్క మార్పులు చెందక కూర్పులు చెందక శాశ్వతంగా ఉంటుంది. అట్టి పుష్పాన్ని మనం భగవంతుడికి అందించినప్పుడే అది ఏ నిజమైన అర్పితము.
1: ఆన్ ద అదర్ హ్యాండ్ వి హ్యావ్ విత్ us ద ఫ్లవర్ ఆఫ్ అవర్ హార్ట్ విచ్ ఇస్ ఫ్రెగ్రెంట్ అరోమాటిక్ ఆల్ ద టైమ్. ఇట్ డజంట్ చేంజ్ బట్ ఇట్ రిమైన్స్ పర్మనెంట్. సచ్ ఫ్లవర్ మస్ట్ బి ఆఫర్ టు గాడ్.
0: అహింస ప్రథమం పుష్పం పుష్పం ఇంద్రియ నిగ్రహం సర్వభూత దయా పుష్పం. ఈ అష్ట పుష్పములు యందు సర్వభూత దయా పుష్పం ఎంత గొప్ప పుష్పం. సర్వభూత దయా పుష్పము ఇది ఒక్క మానవుని యందు మాత్రమే ఉన్నది.
1: Of all the 8 types of flowers which are offered to God, most important of them is this sarvabhuta daya pushpam, compassion to all living creatures.
0: Bhagavat arpitamainatundi pushpamu,
1: the flower of compassion.
0: Sarvabhutamulu yandu kudanu undinatundi okka bhagavantude.
1: Same God dwells in all.
0: Roopanamamulu bhinna bhinnamuga undinappatikini ishvara sarvabhutanam unna okke bhagavantudu andari yandu.
1: The names and forms may vary, but the same God is present.
0: Kalukani atti sarvabhuta daya pushpamu adi enta vishalamainadi enta sugandhamto kudinatvantidi.
1: Therefore this flower of compassion is aromatic, fragrant and highly precious.
0: Kanuka manamu vaadipoyi kaalipoyi koodipoyi raalipoyeyatvanti okka pushpamulakai manamu tiruganakkaraledu.
1: We don't need to go around in search of the flowers that fade away, that
0: kaalamunu vyartham cheyanakkaraledu.
1: We don't need to waste time.
0: Naya paisa kattu cheppanakkaraledu.
1: We don't need to spend even one naya paisa.
0: Idi mana daggara శాశ్వతమై సత్యమై నిత్యమై ఉండినటువంటి యొక్క హృదయ పుష్పమే ఇది నిజమైన పుష్పం.
1: బట్ దర్ ఇస్ వన్ ఫ్లవర్ విచ్ ఇస్ పర్మనెంట్ విచ్ ఇస్ ఎన్ ఎటర్నల్ ట్రూత్ ద ఫ్లవర్ ఆఫ్ కంపాషన్ అవర్ హార్ట్.
0: ఈ పుష్పం యొక్క రహస్యమును గుర్తించినటువంటి వాడే పరమజ్ఞాని.
1: ద వన్ హూ నోస్ ద సీక్రెట్ అండ్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ సచ్ ఎ ఫ్లవర్ ఇస్ ద వన్ ఆఫ్ సుప్రీం
0: విజ్డమ్. ఒక సమయమునందు నారదుడు శరత్ కుమారు దగ్గరికి వెళ్లి, గురూజీ నాకు సంపూర్ణమైన జ్ఞానమును అనుగ్రహించమని కోరాడు.
1: At one time Narada approached Sanat Kumara and prayed to him, Guruji, please give me, teach me the total wisdom.
0: అప్పుడు సనత్ కుమారుడు నారదుని ప్రశ్నిస్తున్నాడు, నారద నీకు పవిత్రమైన సత్యనిత్యమైనటువంటి యొక్క పరమజ్ఞానమును బోధిస్తాను, కానీ నీ క్వాలిఫికేషన్ ఏమిటి?
1: సనత్ కుమార్ సేడ్, నారద ఐ విల్ సర్టన్లీ యు సీ దట్ యు విల్ హ్యావ్ దిస్ టోటల్ విజ్డమ్ బట్ లెట్ మీ నో యువర్ క్వాలిఫికేషన్ ఎలిజిబిలిటీ.
0: 4 వేదములు 6 శాస్త్రములు పరిపూర్ణంగా కూడా నేను వల్లించినాను.
1: ఐ హావ్ గాన్ త్రూ 4 వేదస్ అండ్ 6 సేక్రెడ్ టెక్స్ట్.
0: ప్రతి పదము యొక్క అర్థమును కూడా నేను గుర్తించాను.
1: I know the meaning of every word there.
0: Prati karyalukka rahasyanni kuda nu gurtinchanu.
1: I know the secrets of all rituals mentioned
0: there. Karma acharane yendu deeniki unnatundi okka phala siddhini kuda nenu pondanu.
1: I also know the fruits of all the actions mentioned there in Vedas.
0: Idi naa yokka arhatalu annadu.
1: This is my qualification.
0: Narada sarva shastramulu sarva vedamulu సర్వోపనిషత్తులు అన్ని నువ్వు పఠించావు, నిజమే. కానీ ఎన్ని ఆచరణలో ఉంచావు?
1: సనత్ కుమార్ సెడ్, నారద, ఇట్స్ యూ దాట్ యూ హ్ గోన్ త్రూ ఆల్ వేదస్, ఉపనిషత్స్ అండ్ శాస్త్రస్, బట్ హౌ మెనీ ఆఫ్ దెమ్ యూ హ్ ప్రాక్టీస్డ్?
0: నిజముగా వీటిని నీవు ఆచరణ ఎందే ఉంచి ఉండినా ఈ జ్ఞానం నీకు లభించకపోయే చెప్తుంది కాదు, లభించే ఉండు.
1: హ్యాడ్ యూ రియలీ ప్రాక్టీస్డ్ ఎనీ వన్ ఆఫ్ దెమ్, యూ వుడ్ హ్యావ్ గాట్ దిస్ టోటల్ విజ్డమ్.
0: 64 విద్యలు అరుదారుగా నేర్చినట్టి ఆ నారదుడే. 64 విద్యలు అరుదారుగా నేర్చినట్టి ఆ నారదుడే. నిరువధిక సుఖము గనుగొని పరమానందమును నాడు పొందగలేడే.
1: Narada, being an exponent and expert of all the 64 forms of knowledge, could not enjoy that supreme state of bliss.
0: Inni vidyanu nerchi aanandam enduku neevu anubhavinchaledu?
1: Having learned so much, why is it that you are not happy?
0: Kanuka aanandam vidyanu endunnada? Ledu.
1: So, do you find happiness in education?
0: Neeku padanam nantunnada? Ledu.
1: Or in the field of karma?
0: Neeku chadavanam nantunnada? Ledu.
1: Or in the study? No.
0: Deni endunnadi aanandamu?
1: Where do you find this bliss?
0: Aacharane endhe untunnadi aanandamu.
1: Bliss lies in practicing what we study.
0: Jeevitamanta chadavatame kaalamune vyartham chesina inka aacharinchedi eppudu? Aacharinchinatundi dani phaltamunu anubhavinchedi eppudu?
1: If we go and spend our lifetime in merely going through so many books, when are you going to practice them? When are you going to enjoy the fruits of your
0: nirantaramu chadavatamu chadavatamu chadavatamu?
1: We go on reading and reading.
0: Kani ee chadivina danini eppudu neevu aacharistunnavu?
1: When do you practice?
0: Ee aacharinchaka ee aanandam neeku etta labhyam avutundi?
1: Without practicing, how do you expect to be blissful?
0: Vandina vantanu tattalo unchukoni bhujinchinappude neevu jeevinchukunnappude ది వంట యొక్క పుష్టి సంతృష్టి నీకు లభ్యమవుతుంది.
1: ఆల్ ది డెలీషియస్ ఐటమ్స్ సర్వ్డ్ ఆన్ ది ప్లేట్ మస్ట్ హావ్ గాట్ టు బి పార్టేకెన్, ఇట్ మస్ట్ బి డైజెస్టెడ్, దెన్ ఓన్లీ ఇట్ విల్ గివ్ యూ స్ట్రెంగ్త్.
0: కనుకనే ఈనాటి చదువులన్నీ కూడా కేవలము గ్రంథ పరిచయం వరకు మాత్రమే నిలిచిపోతున్నది.
1: ద మోడర్న్ ఎడ్యుకేషన్ ఇస్ కన్ఫైన్డ్ టు టెక్స్చువల్ నాలెడ్జ్.
0: ఇట్టి గ్రంథ పరిచయం మాత్రమే కలిగినంత మాత్రమే చాలదు.
1: It's not enough if you are familiar with texts.
0: Practical experience kavali.
1: We should gain practical experience.
0: Swanubhuti jaragali.
1: We should realize it in our own experience.
0: Ye kinchiktaina kudunu manamu deenini aacharanalo pettali.
1: We should practice at least a fraction of what we read.
0: Appude deeni yokka aanandamanu manam chavi chudagalamu.
1: Then only you can taste the bliss.
0: Kanuka prati manavudu kudanu అనేక విధమైనటువంటి ఆధ్యాత్మిక గ్రంథములు చదువుతున్నాడు.
1: ఎవ్రీవన్ గోస్ త్రూ మెనీ స్పిరిచువల్ బుక్స్ అండ్ టెక్స్ట్.
0: అన్ని మతములు ఎందున్నటువంటి యొక్క పవిత్ర గ్రంథములు కూడాను ఒకే సత్యాన్ని ప్రబోధిస్తూ ఉంటున్నాయి.
1: ఆల్ రిలీజియస్ టెక్స్ట్ అడ్వకేట్ సేమ్ ప్రిన్సిపల్.
0: బైబుల్, ఖురాన్, మహారాన్, ఈ యొక్క భగవద్గీత ఇలాంటి ప్రతి మత గ్రంథములు కూడాను మంచినే బోధిస్తున్నాయి.
1: ఆల్ రిలీజియస్ టెక్స్ట్ లైక్ బైబుల్, ఖురాన్, భగవద్గీత.
0: కానీ ఆయా మతం వారు ఆయా గ్రంథములు యందు బోధించినటువంటి యొక్క పవిత్రమైనటువంటి సూక్తులను ఎంతమంది ఆచరణలో పెడుతున్నారు?
1: టు వాట్ ఎక్స్టెండ్ ద ఫాలోవర్స్ ఆఫ్ ద రెస్పెక్టివ్ రిలీజియన్స్ ప్రాక్టీస్ ద ప్రిన్సిపల్స్ మెన్షన్ దేర్.
0: దీన్ని ఆచరణలో పెట్టలేకపోవటం చేతనే ఒకరినొకరు ద్వేషిస్తున్నారు.
1: సిన్స్ దే డు నాట్ ప్రాక్టీస్ వాట్
0: ఒకరినొకరు చంపుకుంటున్నారు.
1: దే ఆర్ ఫుల్ ఆఫ్ హేట్రెడ్, దే కిల్ ఈచ్ అదర్.
0: ఈ క్రోధము, ఈ ఆవేశము, ఈ అసూయలు ఎక్కడి నుంచి వస్తున్నాయి?
1: వేర్ ఫ్రమ్ యు గెట్ దిస్ జెలసీ, ఎమోషన్ అండ్ యాంగర్?
0: ఈ పవిత్ర గ్రంథములందు ఉన్నటువంటి యొక్క మహాసారమునే నీవు అనుభవించి ఉండినా ఈ క్రోధములు, ఈ అసూయలు, ఈ యొక్క ఆవరణములు ఎక్కడి నుంచి వస్తాయి?
1: హ్యాడ్ యూ రియలీ ఎక్స్పీరియన్స్ ది ఎసెన్స్ ఆఫ్ ది సీక్రెట్ టెస్ట్? వేర్ ఇస్ ది స్కోప్ టు హ్యావ్ ది ఫీలింగ్స్ ఆఫ్ యాంగర్ అండ్ జెలసీ?
0: ఆచరణలో పెట్టలేకపోవటం చేతనే ఇన్ని అనర్థములకు మనం గురి అవుతున్నాము.
1: Since we have not translated them into
0: action, we face troubles.
1: We are not able to know the inner significance.
0: కనుకని గ్రంథములు ఒక్కటి చదివిన కొడను చాలు. దానిలో ఉన్నటువంటి ఒక్క దానిని మనం ఆచరణలో పెడితే చాలు.
1: It's enough if we read one book and practice one principle at least.
0: Ganga govu palu gantedainanu chalu kadavanaina nela karamu palu.
1: A spoon of cow milk is enough. Why barrels and barrels of donkey milk?
0: కనుకనే మనము ఆచరణ అనేటువంటిది ఒక చిన్న మార్గంలో మనం ప్రవేశపెడితే కూడా చాలు.
1: ద ప్రాక్టీస్ అమౌంట్స్ టు అన్ ఈజీ పాత్.
0: కానీ ఈ ఆచరణ లేక ఎన్ని గ్రంథములు చదివినప్పటికీ కాలమును కర్మమును కాయమును కూడాను మనము వ్యర్థం గావించిన వారం అవుతాం.
1: ఇఫ్ యూ డోంట్ ప్రాక్టీస్ ఆల్ దట్ ఈస్ సెడ్ ఇన్ బుక్స్ ఇట్ అమౌంట్స్ టు వేస్టింగ్ అవర్ టైమ్ ది యాక్షన్ అండ్ ద బాడీ.
0: ఈ గ్రంథముల యొక్క ప్రధానమైన సారము సర్వభూత దయా పుష్పము, ఆ పుష్పాన్ని భగవంతునికి అందించాలి.
1: ది ఎసెన్స్ ఆఫ్ ఆల్ ది సీక్రెట్ టెస్ట్ ఈస్ ద ఆఫరింగ్ ఆఫ్ ద ఫ్లవర్ ఆఫ్ కంపాషన్ టు గాడ్.
0: సర్వులయందు ఉండినటువంటి యొక్క ఆత్మతత్వం ఒక్కటియే.
1: ద సేమ్ ప్రిన్సిపల్ ఆఫ్ ఆత్మ ఇస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్.
0: కానీ అట్టి అనేకత్వంలో ఉన్నటువంటి ఏకత్వాన్ని గుర్తించడమే జ్ఞానం.
1: ద ట్రూ విజ్డమ్ ఈస్ ద రియలైజేషన్ ఆఫ్ యూనిటీ ఇన్ డైవర్సిటీ.
0: కానీ ఏకత్వాన్ని అనేకత్వంగా విశ్వసించటమే అజ్ఞానం.
1: ఇగ్నోరెన్స్ ఈస్ టు వ్యూ మల్టిప్లిసిటీ ఇన్ యూనిటీ.
0: ఈనాడు ఏకత్వాన్ని అనేకత్వంగా విభజించేటువంటి యొక్క మేధావులు కావలసినంత మంది ఉన్నారు.
1: టుడే దేర్ ఆర్ మెనీ ఇంటెలెక్చువల్స్ ఇన్ దిస్ వరల్డ్ హూ విల్ బి వ్యూయింగ్ మల్టిప్లిసిటీ ఇన్ యూనిటీ.
0: కానీ అనేకత్వంలో ఉండేటువంటి ఏకత్వాన్ని గుర్తించేటువంటి యొక్క మహానుభావులు ఏ ఒక్కరో ఇద్దరో ఉంటున్నారు.
1: Only one or two noble souls are there who experience unity in diversity.
0: Kanuka anekattamlo undinatundi oka ekatvanni manamu chakkaga gurtinchadaniki prayatninchali.
1: Therefore you should make every effort to recognize unity in diversity.
0: Kaaryamnandu kudanu indulo em undi anekattamlo undinatundi ekatvam emiti.
1: In any small work that we undertake we should find out the unity.
0: Science pillalaku baaga telusunu.
1: Students of science know well.
0: ఈ యాటమ్ అనేటువంటిది చాలా చిన్నది.
1: యాటమ్ ఇస్ వెరీ మైన్యూట్.
0: ఇది లేని పదార్థమే లేదు.
1: దేర్ ఇస్ నో మ్యాటర్ విదౌట్ యాటమ్.
0: సమస్త పదార్థములు ఎందుకులను ఇది అణు స్వరూపమై ఉంటున్నది.
1: ఆల్ మ్యాటర్ ఇస్ ఫుల్ ఆఫ్ యాటమ్స్.
0: కనుక నీవు పదార్థముల యొక్క రూపనామములు భిన్న భిన్నంగా నీవు వృత్తిస్తున్నావు కానీ అన్నింటి ఎందు ఉండేటువంటి యాటమ్ అదియే.
1: ద మ్యాటర్ వేరీస్ ఇన్ నేమ్ అండ్ ఫామ్ but its atom is one and the same.
0: దీని
1: basically
0: వేదాంతమునందు అణోరణీయాన్ మహతో మహీయాన్. అణువులో అణువుగా ఉన్నాడు, ఘనములో ఘనముగా ఉంటున్నాడు.
1: He is an atom in an atom, minutest, smallest among the small and the biggest among the big.
0: కనుకనే ఈ అన్నింటి యందు కూడా ఉండినటువంటి యొక్క ఈ అణుస్వరూపమైనటువంటి తత్వాన్ని మనం గుర్తించుకుంటే అన్నింటినీ గుర్తించిన వారమైపోతాం.
1: When once we understand at the level of an atom, we'll be knowing everything else.
0: Adiye Vedantam yokka mukhya sutram.
1: That is the main principle of Vedanta.
0: Chaduvu yokka sariyaina artham.
1: That is the true meaning of our learning.
0: Anni baatala yokka gamyamu adiye.
1: It is the goal of all paths.
0: Anni ragamula yokka sutra adiye.
1: It is only the sign of all kinds of paths.
0: అన్ని రసముల యొక్క సారము అదియే.
1: ఇట్ ఇస్ ది ఎసెన్స్ ఆఫ్ ఆల్.
0: అదియే కరుణారసం.
1: దట్ ఇస్ ది ఎసెన్స్.
0: అదియే ప్రేమరసము. అదియే దయారసము.
1: దట్ ఇస్ వన్ ఆఫ్ కరుణ ద మెర్సీ, వన్ ఆఫ్ ప్రేమ లవ్.
0: సర్వభూత దయా పుష్పం. ఆ సర్వభూతములు ఎందుకూడను దయ, దానినే కంపాషన్ అంటారు.
1: సో దిస్ కైండ్ ఆఫ్ దయా కంపాషన్ టువర్డ్స్ ఆల్ బీయింగ్.
0: ఈనాటి మానవుని హృదయమునందు ఈ దయ అనేటువంటిది కేవలం కఠినమైనటువంటి ఒక శిలగా రూపొందిపోయింది.
1: Today there is no compassion. It remains like so hard, tough like a stone.
0: Entati kathinamainatundi inumu nennu kotti manam sagadarakavachu.
1: Perhaps you can just thrash out, beat, expand an iron.
0: Kaani ee kathinamainatundi hudiyanni evvaru kodunu kariginchalekapothunnaru.
1: But no one is able to melt this hard heart.
0: Aithe dento karugutundi idi.
1: How do you melt it then?
0: Prema cheta maatrame idi karigipothundi.
1: This heart melts because of love.
0: Prema kariginchinatvanti padartham ee jagattulo lene ledu.
1: There is nothing in this world that the love cannot melt.
0: Ee prema chetane emaina kudunu sadinchavachunu.
1: With this love you can achieve anything in this world.
0: Kanukane prati vidyarthi kani prati vyakti kudanu prema hudayudu kavali.
1: So every student or any person for that matter,
0: ee prema kudanu స్వార్థ సప్రయోజన నిమిత్తమై ఉపయోగించకూడదు.
1: యూ షుడ్ నాట్ మేక్ యూజ్ ఆఫ్ దిస్ లవ్ ఫర్ సెల్ఫిష్ పర్పస్.
0: తల్లి ప్రేమనైనా ఎంతో ఇంతో కొంచెం స్వార్థం ఉంటుంటాయి.
1: దేర్ ఈస్ ఎ ట్రేస్ ఆఫ్ సెల్ఫిష్నెస్ ఈవెన్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ మదర్స్.
0: ఏ తండ్రి ప్రేమనైనా ఏ గురువు ప్రేమనైనా కూడా అంతో ఇంతో కొంత స్వార్థం ఉంటుంటాయి.
1: ద లవ్ ఆఫ్ ఎ ఫిజికల్ ఫాదర్
0: భార్య భర్తల ప్రేమ ఎందు కూడాను ఏ కించిత్తైనా కూడా స్వార్థం ఉంటుంటాయి.
1: దెర్ ఈస్ సెల్ఫిష్నెస్ ఇన్ లవ్. కపుల్
0: భగవత్ ప్రేమనందు ఈ స్వార్థ స్వప్రయోజనం ఎక్కడ కూడా కనిపించదు.
1: బట్ ఇన్ ద డివైన్ లవ్ దేర్ ఇస్ నో ట్రేస్ ఆఫ్ సెల్ఫిష్నెస్ ఆర్ సెల్ఫ్ ఇంట్రెస్ట్.
0: కనుకనే అట్టి భగవత్ ప్రేమను మనం అందుకోవడానికి తగినటువంటి వారిగా తయారు కావాలి.
1: దేర్ఫోర్ షుడ్ వర్క్ హార్డ్ సో హాస్ టు డిజర్వ్ ద డివైన్ లవ్ ఆఫ్ గాడ్.
0: వర్షము కూర్చున్నా కుండను వర్షములకు ఎదురుగా పెట్టినప్పుడే కొంత నీరైనా లోపల ప్రవేశిస్తుంది.
1: There may be downpour of rain unless you keep this pot straight. You cannot collect water.
0: కుండను బోల్డిచ్చి పెడితే ఒక చుక్కైనా నీరు మనకు లభ్యం కాదు.
1: But if you keep the pot in the reverse way, turn upside down,
0: కాబట్టి భగవంతుని అనుగ్రహం అనేటువంటిది కుంభవర్షంగా ఉంటుండాలి.
1: God's grace is like heavy downpour of rain.
0: It's
1: there everywhere.
0: కానీ మన హృదయం అనేటువంటి కుండను దానికి సూటిగా నింపటం లేదు.
1: But we are not keeping this pot of our heart
0: straight. మన హృదయమునందు కొన్ని భావములు ఆవిర్భవిస్తుంటాయి.
1: సమ్ టైమ్స్ సర్టన్ ఫీలింగ్స్ ఒరిజినేట్ ఇన్ అవర్ హార్ట్.
0: అందరికీ తెలుసును.
1: యు ఆల్ నో దిస్.
0: సూర్యుని నుండి ఆవిర్భవించినటువంటి మేఘములు సూర్యుడిని కప్పివేస్తున్నాయి.
1: క్లౌడ్స్ దట్ ఒరిజినేట్ అవుట్ ఆఫ్ సన్ విల్ కవర్ హిమ్ ఇన్ టర్న్.
0: నీటిలో ఉండినటువంటి యొక్క దీనిని ఉపయోగపెట్టుకోక చేతనే దానిలో నీటి ఉండే పాచి నీరునే కప్పివేస్తుండాలి.
1: As the water is not used for a long time, the moss out of water will cover the very water itself.
0: కంటిలో పుట్టినటువంటి ఒక దృష్టి కొంత వయసు వచ్చినప్పటికి అందులోనే క్యాట్రాక్ట్ అనేటువంటి పొర కూడా పుడుతుంది.
1: At certain age, the vision is blurred because of cataract.
0: కంటిలోనే పుట్టి కంటి దృష్టిని కప్పివేస్తుంటుండాలి.
1: It's born out of an eye. It covers the very vision of an eye.
0: నిప్పునందు పుట్టినటువంటి నిమురు నిప్పునే కప్పివేస్తుండాలి.
1: Ash that comes out of the fire will cover the fire.
0: అదే విధంగానే ప్రతి మానవుని హృదయమునందు కూడాను దయ ఉన్నది. ఆ దయను అలక్ష్యం చేయటం చేతను లేక అపమార్గంలో ప్రవేశపెట్టడం చేతను తరువాత దాని యందే పుట్టి ఈ యొక్క అజ్ఞానం అనేటువంటి దాన్ని కవర్ చేస్తుంటుండాలి.
1: లైక్ వైజ్ ద కంపాషన్ ఇస్ ప్రెసెంట్ ఇన్ నేచురల్ స్టేట్ ఇన్ అవర్ హార్ట్స్ బట్ వీ నెగ్లెక్ట్ ఇట్ ఆర్ డైరెక్ట్ ఇట్ ఇన్ రాంగ్
0: వే. ఈ కఠినంగా మార్చివేస్తుండాలి.
1: అండ్ ఇట్స్ దిస్ కంపాషన్ విచ్ ఇస్ సో సాఫ్ట్ బికమ్స్ టఫ్.
0: రకం ఉంటుండాలి భగవంతునికి సగుణ సాకారము నిరాకారము.
1: There are two attributes. One is formful, another formless aspect of God.
0: ఈ సాకారం నందే నిరాకారము నిరాకారం నందే సాకారం ఉంటుండాలి.
1: There is formful aspect in formless aspect and there is formless aspect in
0: formfulness. సగుణం ఉంటుండాలి.
1: There is the one of attributes at the same time beyond attributes.
0: ఐసు గడ్డ ఉంటుండాలి.
1: Here you have got ice ball.
0: అది సాకారం.
1: It has got a form.
0: కానీ అందులోనే జలం నిరాకారంగా ఉంటుండాలి.
1: బట్ ది ఐస్ హెస్ గాట్ వాటర్ విత్ ఇన్ విచ్ హెస్ నో ఫామ్.
0: ఈ నిరాకారమైనటువంటి ఒక జలమే లేకపోతే ఐస్ గడ్డనే కాదు.
1: వాటర్ విచ్ హెస్ నో ఫామ్ దేర్ ఈస్ ద కాజ్ ఫర్ ఐస్.
0: అనేక బిందువులకు ఏకత్వం కావటం చేతనే అందులో మంచి కఠినత్వం కూడా ప్రారంభమవుతుంది.
1: బికాస్ ఆల్ ఆఫ్ దమ్ గాట్ యూనిఫైడ్ ఈస్ సో స్ట్రాంగ్.
0: కనుక ఐస్ కు ఐస్ నీటికి ఏ విధమైనటువంటి వ్యత్యాసం ఉన్నదో అదే విధంగానే సాకార నిరాకారములు కూడాను అట్టి వ్యత్యాసం ఉంటుండాలి.
1: జస్ట్ యాజ్ యూ ఫైండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఐస్ అండ్ ఐస్ వాటర్ సో ఆల్సో ద డిఫరెన్స్ బిట్వీన్ గాడ్ విత్ ఎ ఫామ్ అండ్ గాడ్ హూ ఇస్ ఫామ్.
0: నూనె ఎందే నూనె ఉంటుండాలి.
1: ద టిల్ సీడ్స్ హెస్ గాట్ ది ఆయిల్.
0: కానీ ఆ నూనెను ఏ విధంగా మార్చినప్పుడు ఈ నూనె మనకు ప్రాప్తిస్తుంది అనేటువంటి విధి విధానాన్ని గుర్తించాలి.
1: యూ షుడ్ నో ది ప్రొసీజర్ టు ఎక్స్ట్రాక్ట్ ఆయిల్ అవుట్ ఆఫ్ టిల్ సీడ్స్.
0: పిలచి అడుగ చెరకు పెట్టునా బెల్లంబు పిప్పిగొట్టి రసము పీల్చకున్నా.
1: బై మియర్ ఆస్కింగ్ ద షుగర్ కేన్ విల్ నాట్ గివ్ యూ ది జాగరే అన్లెస్ యూ థ్రాష్ ఇట్.
0: ఈ యొక్క షుగర్ కేన్ లోపల చెరకు లోపల రసం ఉంది.
1: దెర్ ఇస్ జ్యూస్ ఇన్ ది షుగర్ కేన్.
0: కానీ చెరక బెల్లం పెట్టంటే అది పెడుతుందా?
1: బట్ బియర్ బై మియర్ ఆస్కింగ్ ఇట్ వోంట్ గివ్ యూ.
0: దానిని బాగా క్రష్ చేసి దాని తర్వాతనే రసం తీసి దాని నిప్పులో వేసి చక్కగా కాసిన తర్వాతనే అది శాశ్వతమైన బెల్లంగా తయారవుతుంది.
1: యూ హావ్ టు క్రష్ ది షుగర్ కేన్ ఎక్స్ట్రాక్ట్ ది జ్యూస్ బాయిల్ ఇట్.
0: అయ్యో ఈ షుగర్ కేన్ ఎందుకు బాధ పెట్టాలి అని ఒక మూల పెడితే మూడు దినాల లోపల బెండు బారిపోతుంది.
1: ఆన్ ద అదర్ హ్యాండ్ ఇఫ్ యూ కీప్ ది షుగర్ కేన్ full of compassion neglected,
0: దానిలో ఉండినటువంటి దయా ప్రేమ మాధుర్యం అనేటువంటిది కూడాను నిర్వీర్యమైపోతుంది.
1: That compassion, the sweetness is useless now. It won't stay there. Likewise, our body is a sugar cane.
0: దీనికి అనేక కష్టములు నష్టములు దుఃఖములు అనేటువంటివి చక్కగా దీనికి కలిగినప్పుడే అందులో ఉన్నటువంటి మాధుర్యము దయా ప్రేమ కరుణ అనేటువంటి రసం మన నుంచి ఆవిర్భవిస్తుంది.
1: ద బాడీ ఇస్ ద షుగర్ కేన్ అన్లెట్ ఇస్ క్రష్డ్ విత్ ఆల్ సఫరింగ్ అండ్ ప్రాబ్లమ్స్ యు గెట్ ది కంపాషన్ ఇన్
0: సంస్కారము అన్నారు.
1: దిస్ ఇస్ కాల్డ్ సంస్కార రిఫైన్మెంట్.
0: దీని సంస్కరింప చేసినప్పుడే దీనిలో ఉన్నటువంటి మాధుర్యం మనకు ముందు వస్తుంది.
1: అన్లెస్ దిస్ ఇస్ ప్రాసెస్డ్
0: దయా ప్రేమ మాధుర్యం అనేటువంటిది కూడాను నిర్వీర్యమైపోతుంది.
1: That compassion, the sweetness is useless now. It won't stay there.

0: సంస్కారాన్ని
1: సంస్కరింప చేసినప్పుడే దీనిలో ఉన్నటువంటి మాధుర్యం మనకు ముందు వస్తుంది.
0: అన్లెస్ దిస్ ఇస్ ప్రాసెస్డ్ ది కంపాషన్ స్వీట్నెస్ వుడ్ నాట్ ఎమనేట్.
1: కనుకనే ప్రాచీన కాలం నుండి మన భారతదేశము సంస్కారమునకు చక్కని ఆదర్శాన్ని అందిస్తూ వచ్చింది.
0: Therefore, since ancient days, Bharat has set an ideal to this culturing.
1: ఒక బంగారైనా తీసుకుని వెళ్లి కంసాల దగ్గరికి వెళ్లి అయ్యా నాకు చైన్ చేయమని చెప్తే అతను ఏం చేస్తాడు?
0: If you take gold with you and give it a goldsmith to make a chain, what does he do?
1: దానిని అగ్నిలో వేసి కాలుస్తాడు.
0: He'll put it in fire and burn it.
1: తిరిగి సుత్తితో వేసి కొడతాడు.
0: And he will hammer it.
1: తిరిగి మిషన్ లో పెట్టి సాగబెరుకుతాడు.
0: And then he will extend it, expand it.
1: తర్వాత అది ఒక చిన్న ఒక ఇదిగా తయారైనప్పుడు దాన్ని చక్కగా ఉంచి అనేక రకములుగా నగ తయారు చేస్తాడు.
0: He will bend it, put in a mold and make it a beautiful ornament.
1: బంగారు కంసాల చేతికి ఇచ్చి అయ్యా నా బంగారును నిప్పులో వేయకూడదు, సుత్తితో కట్టకూడదు, సాగ వెరగకూడదు, నాకు నగ తయారు కావాలంటే ఎట్ట తయారవుతుంది?
0: ఆన్ ద అదర్ హ్యాండ్ వైల్ గివింగ్ గోల్డ్ టు ది గోల్డ్ స్మిత్ అండ్ యూ టెల్ హిమ్ డోంట్ పుట్ మై గోల్డ్ టు ఎనీ సార్ట్ ఆఫ్ ట్రబుల్, డోంట్ హ్యామర్ ఇట్, డోంట్ జస్ట్ పుట్ ఇట్ ఆన్ ఫైర్, బట్ గివ్ మీ ది ఆర్నమెంట్. ఓ దేవుడా,
1: నా వంకర టింకరి హృదయాన్నంతా నీకు అందిస్తున్నాను.
0: వి సే ఓ గాడ్ ఐ యామ్ గివింగ్ మై హార్ట్.
1: చాలా వికారమైనటువంటిది. చంచలం హీ మన కృష్ణ భ్రమాది బలవదృఢం. ఇది చాలా ప్రమాదమైనటువంటిది, చంచలమైనటువంటిది. ఇలాంటి దానిని ఇగో నీకు అందిస్తున్నాను, దీన్ని చక్క చేసి నాకు చక్కని ఒక అందమైనటువంటి యొక్క నగగా తయారు చేయమంటే తాను దాన్ని ఏం చేసుకుంటాడో తన ఇష్టం.
0: ఓ గాడ్, వీఆర్ గివింగ్ యూ, వీఆర్ సబ్మిటింగ్ ఆఫరింగ్ అవర్ మైండ్ విచ్ ఇస్ వేవరింగ్ విచ్ ఇస్ అన్స్టడీ.
1: కానీ ఈ కలి ప్రభావం అనేటువంటి దీంట్లో ఈనాడు భగవంతుడా నీకు నా యొక్క మనసును అందిస్తున్నాను, ఈ మనసుకు ఎట్టి బాధలు కలగకుండా ఎట్టి ఇక్కట్టు సంభవించకుండా దీన్ని చక్కని పరిశుద్ధమైనటువంటి రీతిగా తయారు చేసేయమంటే ఏ దేవుడు ఇవ్వలేడు.
0: ఆన్ ద అదర్ హ్యాండ్ ఇన్ దిస్ కలి ఏజ్ ఇఫ్ వి పాస్ ఆన్ సచ్ ఎ మైండ్ అండ్ ప్రే టు గాడ్, ఓ గాడ్ నెవర్ పుట్ మై మైండ్ టు ఎనీ కైండ్ ఆఫ్ డిఫికల్టీస్ ఆర్ ప్రాబ్లమ్స్, ఇట్ ఇస్ ఇంపాసిబుల్ టు సెట్ ఇట్ రైట్.
1: కనుకనే కష్టే ఫలి.
0: It's only difficulty that leads to fructification
1: of success. సుఖం లభిస్తుంది.
0: You find the happiness out of
1: నిజంగా నీకు ఉడికే లేకపోతే ఫ్యాన్ వేసుకోలేవు, ఎయిర్ కండిషన్ కొనలేవు.
0: Unless it is hot, you don't buy a fan.
1: నీకు ఆకలి లేకపోతే అన్నాన్ని కూడా నీవు కోరవు.
0: Unless you are hungry, you don't want food even.
1: కనుక ఈ కష్టమునందే ఒక సుఖం అందిస్తుండాలి మనకు.
0: It is only difficulty that gives you joy.
1: సుఖమునందు నన్ను కోరరు మానవులు, కష్ట సమయములందు కావలయు నేను.
0: ఇన్ టైమ్స్ ఆఫ్ ప్లెజర్ అండ్ కంఫర్ట్ పీపుల్ డోంట్ ప్రే టు మీ, బట్ ఇన్ డిఫికల్ట్ టైమ్స్ దే వాంట్ మీ.
1: కష్టాల సమయమునందు ఎవ్వరూ కోరరు, ఏ విధమైన దీన్ని ఆశించరు.
0: ఇన్ టైమ్స్ ఆఫ్ ప్లెజర్ అండ్ కంఫర్ట్ దే డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్.
1: అవి సుఖాలుగా మారిపోయినా అహంకారం పెరిగిపోతుంది.
0: In times of all pleasure, he turns egoistic.
1: కనుక మానవుని యొక్క నిజ స్వరూపం ఏమిటంటే, ది ప్లెజర్ ఇస్ అన్ ఇంటర్వెల్ బిట్వీన్ టూ పెయిన్స్.
0: ద ప్లెజర్
1: రెండు బాధల మధ్యే ఒక సుఖం ఉంటుంది.
0: దేర్ ఇస్ ప్లెజర్ ఇన్ బిట్వీన్ టూ పెయిన్స్.
1: కనుకనే మొట్టమొదట ఈ కష్టాన్ని మనం భరించాలి.
0: దేర్ఫోర్ హావ్ టు
1: బాధలను భరించాలి, దుఃఖాన్ని సహించాలి. అప్పుడే మనకు ఒక విధమైనటువంటి ధైర్యము, సాహసము, ఆనందమైనటువంటిది మన నుండి ఆవిర్భవిస్తుంది.
0: We have to bear all the suffering, all the sadness, grief and difficulties. Then only we'll pick up the courage.
1: ఈ మనస్సు, హస్తము, వాక్కు మూడింటిని ఏకత్వం చేయడానికి తగిన కృషి చేయాలి.
0: We should bring in a harmony between thought, word and deed.
1: అది మొదలు చెప్పినటువంటి శ్లోకము.
0: That's what Bhagavan said at the beginning.
1: ఆ మూడింటి యొక్క ఏకత్వం చేతనే మానవత్వం తయారవుతుంది.
0: బికాస్ ఆఫ్ యూనిటీ ఇన్ దిస్ ట్రినిటీ యూ ఫైండ్ ద హ్యూమన్ వాల్యూ.
1: ది ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్ కైండ్ ఈజ్ మ్యాన్.
0: ద ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్ కైండ్ ఈజ్ మ్యాన్.
1: ఈ నిజమైనటువంటి ఒక తత్వాన్ని మనం విద్యార్థులు ఈనాటి నుంచినే తగిన కృషి చేయాలి.
0: స్టూడెంట్స్ షుడ్ పికప్ సచ్ ఎ నాలెడ్జ్.
1: మీ చదువులు మీరు చదవండి,
0: యూ స్టడీ ఇన్ యువర్ ఓన్ వే.
1: కానీ దీంతో పాటు ఈ సంస్కారం అనే చదువును కూడా తోడు తీసుకోవాలి.
0: Along with your regular study, you should carry with you the spiritual knowledge.
1: సంస్కారం కూడా ఉండినప్పుడే మన చదువుకు ఒక విలువగా ఉంటుంది.
0: The study and the culture should go together so as to be
1: రెండు రెక్కలు లేనటువంటి పచ్చి పైకి ఎగరలేదు.
0: A bird without two wings cannot fly.
1: రెండు చక్రాలు లేనటువంటి ఒక దీనిలో

0: ప్రయాణం చేయలేము.
1: యూ కెనాట్ ట్రావెల్ ఇన్ ఎ వెహికల్ వితౌట్ వీల్స్.
0: ఏదో కొంత ప్రాక్టీస్ చేసి సర్కస్ లో చేయొచ్చు, కానీ ఒక సైకిల్ చక్రంతో ఎప్పుడు నిత్య జీవితంలో మనం ఒక చక్రంతో ప్రయాణం చేయలేము.
1: యూ కెన్ జస్ట్ డూ ఇట్ ఇన్ ఎ సర్కస్ బై రైడింగ్ ఎ సైకిల్ విత్ వన్ వీల్ బట్ నాట్ ఇన్ ద ఆర్డినరీ వే.
0: చదువు, సంస్కారము, ఈ రెండింటి యొక్క బ్యాలెన్స్ తోనే మనం జీవితాన్ని జరపాలి.
1: దేర్ఫోర్ వీ షుడ్ లీడ్ అవర్ లైఫ్ మెయింటైనింగ్ పర్ఫెక్ట్ బ్యాలెన్స్ బిట్వీన్ ఎడ్యుకేషన్ అండ్ కల్చర్.
0: దుష్టతనమును దూరం చేయటము, సద్గుణాన్ని, మంచితనాన్ని ప్రవేశపెట్టుకోవటం.
1: ద రిఫైన్మెంట్ మీన్స్ గివింగ్ అప్ ఆల్ బ్యాడ్ క్వాలిటీస్ అండ్ ఫాస్టరింగ్ గుడ్ క్వాలిటీ.
0: ఇదియే దీనిలో ఉండినటువంటి యొక్క ప్రధానమైన రహస్యం.
1: దిస్ ఇస్ ద మెయిన్ ప్రిన్సిపల్ ఇన్ ద సీక్రెట్.
0: ఇది సత్య రహస్యాన్ని, నిత్య రహస్యాన్ని మనం గుర్తించినప్పుడు మనకు ఎట్టి బాధలు కూడా మనం బాధ పెట్టలేము.
1: వీ డోంట్ అండర్స్టాండ్ ద సీక్రెట్ ఆఫ్ దిస్ ఎటర్నల్ ట్రూత్. When once we know,
0: ఎలాంటి
1: కఠినమైనటువంటి
0: మనకు ఏదో ఇచ్చినప్పటికీ మనం ఏమాత్రం కూడా చెల్లించలేదు.
1: యూ మే బి ఫేసింగ్ సివియర్ హార్డ్షిప్స్ బట్ డోంట్ వేవర్.
0: చెల్లించని మనసును, భ్రమించని దృష్టిని ఈ యువకులు ఈనాడు అభివృద్ధి కాల్చుకోవాలి.
1: యూ షుడ్ డెవలప్ వన్ పాయింటెడ్ విజన్ అండ్ అన్వేవరింగ్ మైండ్.
0: ఎప్పుడు ఇవి మనకు ప్రాప్తిస్తాయి?
1: When do you get it?
0: గాఢమైన విశ్వాసంతో ఉండినప్పుడు ఇవి మనకు ప్రాప్తిస్తాయి.
1: When once you have strong faith, you will have these two.
0: కనుక ఈ విశ్వాసాన్ని మనం పెంచుకోవాలి.
1: So to develop faith.
0: దేనిపైన విశ్వాసము?
1: On what?
0: Faith in yourself, faith in God.
1: Faith in yourself, next faith in God.
0: This is the secret of greatness.
1: This is the secret of greatness.
0: ఈ గొప్పతనాన్ని మనం చక్కగా గుర్తించుకోవాలి.
1: We should know the greatness of this.
0: నీవు నమ్మలేనటువంటి వాడు భగవంతుని ఏ రీతిగా నమ్మగలవు?
1: If you don't have faith in yourself, how do you develop faith in God?
0: భగవంతుడు అంటే ఎవరు?
1: Who is God?
0: నీవే భగవంతుడు.
1: You are God.
0: ఈ సత్యాన్ని నీవు గుర్తించుకోలేకపోతున్నావు.
1: This truth you are not able to know.
0: దేవుడు ఎక్కడంటూ దేవుడు ఆడదిలేలా?
1: Why do you search for God elsewhere?
0: ఎక్కడెక్కడో దేవుడు ఆడుతున్నాం మనం.
1: You go on in search of him.
0: కాదు కాదు, దేవుడు అనగా తన దేహం ఉంది.
1: గాడ్ ఈజ్ ఇన్ యూ, ఇన్ యువర్ ఓన్ బాడీ.
0: దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన.
1: బాడీ ఈజ్ ద టెంపుల్, ఇన్ డ్వెలర్ ఈజ్ గాడ్.
0: ఈ టెంపుల్ కూడా నువ్వు ఎలాంటిది? ఈ టెంపుల్,
1: వాట్ సార్ట్ ఆఫ్ టెంపుల్ ఈస్ దిస్ బాడీ?
0: మూవింగ్ టెంపుల్.
1: బాడీ ఈజ్ ఎ మూవింగ్ టెంపుల్.
0: నీవు ఎక్కడ పోతే అక్కడంతా కూడా నువ్వు వస్తుంటాడు దేవుడు కూడా.
1: ఇట్ విల్ ఫాలో యూ వేర్ ఎవర్ యూ గో.
0: విత్ యూ, ఇన్ యూ, అరౌండ్ యూ, బియాండ్ యూ.
1: God is in you, with you, around you, below you, above you.
0: కనుక ఇట్టి సత్యనిత్యమైనటువంటి ఒక తత్వాన్ని మనం మొట్టమొదట విశ్వసించాలి.
1: సో వీ షుడ్ హావ్ ఫుల్ ఫెయిత్ ఇన్ దిస్ ఎటర్నల్ ట్రూత్.
0: మన కాన్షియన్స్ కు తప్పగా తృప్తి కలిగేటట్టుగా మనం నడుచుకోవాలి.
1: వీ హావ్ టు కండక్ట్ ఇన్ సచ్ ఎ వే యాస్ టు సాటిస్ఫై అవర్ కాన్షియన్స్.
0: కనుక ప్రతి విషయాన్ని కూడా నువ్వు ఎక్స్పీరియన్స్ లో, ఆచరణలో పెట్టాలి.
1: Therefore, we have to practice everything that we learn.
0: మీరు ఎంతవరకు తెలుసుకున్నారు ఈ ఆధ్యాత్మిక మార్గంలో, దీన్ని ఒకటి రెండైనా కూడా ఆచరణలో పెట్టండి.
1: You may learn many things in spiritual knowledge and path. Practice one or two at least.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: టన్నులు టన్నులు ఉపన్యాసం ఇచ్చేదానికంటే ఒక అవున్సు ఒక మీరు అనుభవించటమిస్తే చాలు.
1: Instead of lecturing tons and tons, it is enough if you have ounce of practice.
0: ఒక అవున్స్ చాలు.
1: An ounce is enough.
0: అదే నీ రోగాన్ని నివారణగావిస్తుంది.
1: That will cure your disease.
0: కనుక మన ఊరికి అనవసరంగా ఏమి లేని బుర్రలోనని ఏమైనా చేర్చవచ్చు. ప్రపంచంలో జరుగుతున్నటువంటి విషయాలంతా కూడా మన బుర్రల్లో ప్రవేశపెడుతున్నాము.
1: యూ కెన్ స్టఫ్ యువర్ హెడ్ విత్ ఆల్ ది వరల్డ్లీ మ్యాటర్ అండ్ వరల్డ్లీ ఇన్ఫర్మేషన్.
0: ఏ అమెరికాలో, ఏ జర్మనీలో, ఏ జపాన్లో, ఏ రష్యాలో ఏమేమి జరుగుతుందో అవన్నీ తెచ్చి మన బుర్రల్లో చేర్చుకుంటున్నాము.
1: వీ ఆర్ స్టఫింగ్ అవర్ హెడ్ విత్ ఆల్ ది థింగ్స్ హ్యాపెనింగ్ అరౌండ్ ఇన్ జపాన్, అమెరికా, రష్యా.
0: దేనిని చేర్చుకోవాలో మీకేం తెలియటం లేదు.
1: But we don't know what is to be taken in.
0: Anavasaramainatundi cherchukuntunnaru.
1: All unnecessary things are taken.
0: Avasaramainatundi daniki neevu choti ivatam ledu lopala.
1: But give place for the necessary material.
0: కనుకని మన తలలో ఇవ్వాల్సింది ఏమిటి? మన నిత్య జీవితంలో సత్య జీవితాన్ని గడపడానికి ఏది సరి అయినటువంటి ఆదర్శమో దానికి మనం చోటు ఇవ్వాలి.
1: Therefore in our head we should stuff that matter which would help us to lead a truthful life.
0: అది ఏ మన ఆదర్శ జీవితము?
1: That is our ideal life.
0: ఎంతమందో లోకంలో జన్మించారు,
1: so many are born.
0: ఎంత మహానుభావులు జీవించారు,
1: many noble souls.
0: ఎన్ని ప్రబోధన ప్రచారంలో సల్పారు,
1: they taught.
0: కానీ
1: but
0: అందరి పేర్లు ఈ లోకంలో నిలవగడిందా?
1: Do you find their name today?
0: మీకు అందరికీ తెలుసును బాగా.
1: You all know pretty well.
0: కలకత్తా చాలా గొప్ప పెద్ద టౌన్.
1: Calcutta is a very big city.
0: అలాంటి టౌన్ లోపల
1: there
0: లాలా లజపతిరాయి, బాల గంగాధర తిలక్, విపంచంద్ర పాలు, రవీంద్రనాథ్ ఠాకూరు, ఇంకా అరవింద్ ఘోష్, వీళ్ళందరూ గొప్ప గొప్ప చదువులంతా కూడా పుట్టారు.
1: హైలీ ఎడ్యుకేటెడ్ గ్రేటెస్ట్ ఇంటలెక్చువల్స్ ఆఫ్ టైమ్ ఆర్ బోర్న్ దేర్ ఇన్ ద సిటీ ఆఫ్ కల్కత్తా.
0: కానీ వీరందరి పేర్లు ఎంతవరకు ప్రవేశించాయి?
1: బట్ వేర్ డు యు ఫైండ్ దేర్ నేమ్స్?
0: వీళ్ళందరి పేర్లు కొన్ని గ్రంథాల్లో మాత్రమే చేరిపోయినాయి.
1: యు ఫైండ్ దేర్ నేమ్స్ ఇన్ బుక్స్ ఓన్లీ.
0: ఏ చదువు చదవలేదు, ఏ ఏబిసిడీలు నేర్చుకోలేదు. ఏ ఓనామాలకుడము రాయలేదు, తిద్దలేదు. అలాంటి రామకృష్ణ పరమహంస పేరు అందరి హృదయాల్లోనే నిలిచిపోయింది.
1: వేరే రామకృష్ణ పరమహంస who didn't have any kind of formal education, not even the knowledge of the alphabet,
0: is known down this day. చదువుల పేర్లు పుస్తకాల్లో చేరిపోయినాయి.
1: And those that have learnt are confined to the books alone.
0: కానీ పవిత్రమైన హృదయం కలిగినటువంటి యొక్క రామకృష్ణ పరమహంస యొక్క పేరు అందరి హృదయాల్లో కూడా జీవిత పర్యంతం కూడా నిలిచిపోయినాయి.
1: Whereas the name of Ramakrishna Paramahamsa is imprinted on the heart of everybody.
0: మనం అందరి హృదయాల్లో ప్రవేశించాలి, కానీ గ్రంథాల్లో ప్రవేశించే ప్రయోజనం ఏమిటి?
1: Therefore we should enter into the heart and not into the book.
0: మన యొక్క పేర్లు గ్రంథాల్లో ప్రవేశించనక్కర్లేదు.
1: Our names need not be there in books.
0: మన గ్రంథము గంధము మన హృదయమే.
1: గ్రంథ ద టెక్స్ట్ గంధ ద ఫ్రాగ్రెన్స్ ఇస్ అవర్ హార్ట్.
0: అందులో ప్రవేశించాలి.
1: గెట్ ఇన్.
0: అందరు కూడాను ఆహా మహానుభావుడు అని అతని యొక్క ఆదర్శాలను దీంతో ప్రాక్టికల్ లో పెట్టాలి.
1: యూ షుడ్ విన్ ఆల్ దే క్లెయిమ్ అండ్ ప్రైజ్ సో దట్ దే వుడ్ ఫాలో యూ లేటర్.
0: కనుకనే చదువుతో పాటు సంస్కారం కూడా మీరు కొంతవరకు తీర్చిదిద్దుకోవాలి.
1: Therefore, along with education, this refinement is also necessary.
0: ఈనాటి సంస్కారం అంటే ఏమిటో కూడా తెలియదు.
1: Today, no one knows what refinement is.
0: ఎన్ని విధమైనటువంటి పరిశోధనలు చేసినటువంటి యొక్క వీరు కూడా దీన్ని సరిగా అర్థం చేసుకోలేదు.
1: There are many who investigated, did research on
0: this. ఈనాటి కూడా అన్ని సంస్కారాలని దీన్ని ప్రవేశపెట్టి మన ప్రాచీన సంస్కృతి యొక్క ఏమిటి ఇది అని చెప్పి నేచర్ అంటే అంత ఏమి తెలియకుండా పోయింది.
1: Even Eliot also investigated, did a lot of research on culture and could not arrive at
0: కానీ కల్చర్ అంటే వే ఆఫ్ లైఫ్ అన్నాడు.
1: Finally he concluded, culture is the way of life.
0: ఏమిటి వే ఆఫ్ లైఫ్?
1: What is way of life?
0: చెడ్డ మార్గం కూడా వే ఆఫ్ లైఫ్.
1: A bad man has got his own way of life.
0: కనుక ఏ వే ఆఫ్ లైఫ్?
1: It's a way of life.
0: డైరెక్ట్ ఆనందానికి చేరేటువంటి ఒక ఇది డైరెక్ట్ లైఫ్ కావాలి మనకు.
1: You need a direct path of life, a way of life that
0: will take you to
1: bliss. When do you get it?
0: Nityanandam.
1: The eternal bliss.
0: Paramasukhadam.
1: Supreme bliss.
0: Kevalam jnanamurtim.
1: Which is one of wisdom.
0: Dvandvatitam.
1: Non-dual.
0: Gaganasadrisham.
1: Ethereal.
0: Tattvamasyadilakshyam.
1: Identification of the spirit. One.
0: Nityam.
1: Eternal.
0: Vimalam.
1: Pure.
0: Achalam. సాక్షిభూతం.
1: విట్నెస్ టు ఆల్.
0: భావాతీతం.
1: బియాండ్ కాంప్రిహెన్షన్.
0: త్రిగుణరహితం.
1: అట్రిబ్యూట్లెస్.
0: త్రిగుణరహితం.
1: నో అట్రిబ్యూట్.
0: గుణాతీతమైనటువంటి తత్వానికి మనం పోవాలి.
1: గాడ్ ఈస్ బియాండ్ ది అట్రిబ్యూట్స్.
0: ఈ గుణములు ఎన్ని రకములైనటువంటి ఒక చెడు మార్గములకు ప్రవేశింపజేస్తుండది.
1: ది అట్రిబ్యూట్స్ గుణస్ ఆర్ రెస్పాన్సిబుల్.
0: ప్రపంచమంతా గుణమయమే.
1: ద హోల్ వరల్డ్ ఈస్ ఫుల్ ఆఫ్ అట్రిబ్యూట్.
0: మన దేహమంతా గుణమయమే.
1: ద బాడీ ఈస్ ఫుల్ ఆఫ్ అట్రిబ్యూట్.
0: ఈ గుణము సత్వ రజో తమో గుణం.
1: ది త్రీ ఆర్ సత్వ పాయస్ రజస్ ఎమోషన్.
0: మూడు వేల గుణాలు సృష్టిస్తుంటుండాలి.
1: దీస్ త్రీ అట్రిబ్యూట్స్ క్రియేట్ ఇన్ టర్న్ 3000.
0: వైలిన్ లోపల నాలుగు వైర్లు ఉన్నాయి.
1: వైలిన్ హ్యాస్ గాట్ ఫోర్ స్ట్రింగ్స్.
0: కానీ ఈ నాలుగు వైర్ల లోపలనే నన్ను రాగాలంతా పాడవచ్చు.
1: You can play on these four strings all tunes.
0: Mani yendunnatvanti trigunamuni yende kudanu enniyo gunamulu srushtimpabadutunnayi.
1: In these three fundamental attributes there many are originating.
0: Science people kuda telusunu. Science
1: students know this.
0: Color unnadi okate. ఇది అన్ని రంగుల్లోనూ చేరేసేసి అన్ని రకములైనటువంటి రంగులు చేరుతుంది.
1: యాక్చువల్లీ దేర్ ఓన్లీ వన్ కలర్.
0: ఇది ఏంటి ప్రధానమైనటువంటి? వైట్ కలర్.
1: వైట్ కలర్ ఇస్ ఇంపార్టెంట్.
0: అది ఏ ప్యూరిటీ.
1: వైట్ కలర్ ఇస్ ప్యూరిటీ.
0: దీంతో కలవటమే యూనిటీ.
1: ఇట్ టు జాయిన్
0: కలిసినప్పుడు తేలేటువంటిది డివినిటీ.
1: ద వన్ దట్ యు గెట్ దేర్ ఆఫ్టర్ ఇస్ డివినిటీ.
0: ప్యూరిటీ, యూనిటీ, డివినిటీ. ఈ ప్యూరిటీ అనేటువంటి వైట్ ని మనం తెలుసుకోవాలి.
1: దేర్ఫోర్ ప్యూరిటీ లీడ్స్ టు యూనిటీ, యూనిటీ లీడ్స్ టు డివినిటీ.
0: కానీ
1: వి షుడ్ నో ప్యూరిటీ ఫస్ట్.
0: ఈ వైట్ వైట్ వైట్ వైట్ షర్ట్ ప్యాంట్స్ వేసుకుంటున్నాం.
1: బట్ ప్యూరిటీ ఇస్ లిమిటెడ్ టు పుట్టింగ్ ఆన్ వైట్ షర్ట్.
0: హార్ట్ తెల్లని హృదయము, నిర్మల హృదయము, నిస్వార్థ హృదయమును మనం ధరించాలి.
1: బట్ వీ షుడ్ హ్యావ్ వైట్ హార్ట్ విచ్ ఇస్ సెల్ఫ్లెస్ ప్యూర్.
0: కనుకనే ఇదంతా కూడా మనం బయట వేసుకునేదంతగాను రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్.
1: సో వాట్ ఆల్ దట్ వీ వేర్ అవుట్ సైడ్ ఇస్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్.
0: బయట ఉన్నటువంటిదే లోపల కూడా ప్రవేశించాలి. లోపల ఉన్నదే బయట కూడా కనిపించాలి.
1: సో వాట్ ఆల్ దట్ ఈస్ సీన్ అవుట్ సైడ్ మస్ట్ బి ప్రెసెంట్ ఇన్
0: సైడ్. వాట్ ఇస్ ప్రెసెంట్ ఇన్ సైడ్ షుడ్ రిఫ్లెక్ట్ అవుట్ సైడ్. బయట మాత్రం లోపల మరొకటిగా ఉండినప్పుడు ఇది చీటింగ్ అవుతుంది.
1: ఆన్ ద అదర్ హ్యాండ్ ఇఫ్ యు హావ్ వన్ ఇన్ సైడ్ ఎక్స్ప్రెస్ అనదర్ ఇట్ ఇస్ చీటింగ్.
0: కాదు కాదు.
1: నో,
0: మన విద్యార్థులు ఆదర్శంగా నిరూపించాలి.
1: అవర్ స్టూడెంట్స్ షుడ్ బి ఐడియల్.
0: ఎలాంటి పరిస్థితులు ఎందైనప్పటికీ
1: under any circumstances.
0: పలాని విద్యార్థి అని పేరు తెస్తే ఆ సంస్థ కూడా నువ్వు మంచి పేరు నిలబెట్టాలి.
1: ఇఫ్ యూ గెట్ ఎ నేమ్ దట్ యూ బిలాంగ్ టు దిస్ ఇన్స్టిట్యూట్,
0: తల్లిదండ్రులు కూడా నువ్వు మంచి కీర్తిని సంపాదింపజేయాలి.
1: యూ షుడ్ గెట్ ఎ గుడ్ నేమ్ ఫర్ యువర్ పేరెంట్స్.
0: ఇలాంటి నా సుపుత్రుడు పుట్టాడు.
1: I have a good, such a good son.
0: ఇలాంటి ఒక్క కొడుకు ఉంటే కూడా చాలు.
1: Is enough I have, if I have one such son.
0: కొడుకుగల్గరే కౌరవేంద్రునకనేకు వారిచి నెగతివడిసెం.
1: Kauravas are 100 in their number. What is it that happened to them?
0: పుత్రులు లేని ఆశుకునకు పెంపొందనే దుర్గతు.
1: శుక had no children, but do you think that he had submitted himself to any evil effect? No.
0: కాదు కాదు, ఒక్క కుమారుడైనా చాలు, వాడే జ్యోతి నిలబెట్టగలడు.
1: ఇట్స్ ఎనఫ్ ఇఫ్ యు హావ్ వన్ సన్ హూ విల్ బి ద లైట్ ఇన్ ద ఫ్యామిలీ.
0: కులములో ఒకండు గుణవంతుడుండిన కులము వెలయు వాని గుణము వెలయు.
1: ఇఫ్ యు హావ్ వన్ గుడ్ సన్ ద హోల్ ఫ్యామిలీ విల్ షైన్, ద హోల్ ఫ్యామిలీ విల్ గెట్ ఎ గుడ్ నేమ్.
0: మలయజంబున్నట్టు ఒక ఫారెస్ట్ లోపల ఒక మంచి జాస్మిన్ ట్రీ ఉంటుంటే ఎంత చక్కని వాసన అందిస్తుంది.
1: In a forest, if you find a jasmine creeper, what nice, good smell you get it out.
0: అదే విధంగా మనము ఇలాంటి పవిత్రమైనటువంటి యొక్క సద్గుణములు, సదా సదాలోచనలు, సత్యంతనలు ఇతరులకు మనం అందించడానికి ప్రయత్నించాలి.
1: Therefore, we should share with our people the sacred thoughts, sacred sentiments.
0: ఎవరిని బాధించకూడదు.
1: We should not hurt anybody.
0: ఎవరిని కొంచెం అనుసరించకూడదు.
1: We should not follow anyone for that matter.
0: నీ కాన్షియన్స్ నీ ఫాలో చేయి.
1: Follow your own conscience.
0: Help ever, hurt never.
1: Help ever, hurt never.
0: ఈ మూడింటిని మనం పెట్టుకుంటే ఇంకా ఏ ముల్లోకములు కూడా ముమూర్తులు వచ్చినప్పుడు మనల్ని మార్చలేరు.
1: If you have these three fundamental principles with us, you will never change. Let all the three worlds unite.
0: అయితే
1: nothing will happen.
0: ఈ మూడింటిని గాఢమైన విశ్వాసంతో మీరు దీన్ని అనుసరించాలి.
1: But you have to follow in full faith.
0: కానీ మధ్య మధ్య ఏదో గడియారం పెండులు మాదిరి అటు ఇటు కదులుతుంటే మీరు దీన్ని సాధించలేరు.
1: బట్ ఆన్ ద అదర్ హ్యాండ్ ఇఫ్ ఆసిలేట్స్ లైక్ దట్ ఆఫ్ ఎ పెండులమ్,
0: కట్టకడపటికి ప్రాణం పోయేటువంటి పరిస్థితి వచ్చినప్పటికీ సరే నేను తప్పని నా మాట.
1: ఈవెన్ ఇట్ వర్ టు సాక్రిఫైస్ యువర్ లైఫ్, బీ ప్రిపేర్ టు
0: హరిశ్చంద్రుడు అలాంటి పరిస్థితి లోపల తాను త్యాగం చేయటం చేతనే ఈనాటికి కూడాను ఎన్ని వేల సంవత్సరాలు అయినప్పటికీ సత్య హరిశ్చంద్రుడు అనేటువంటి పేరు సార్థకంగా నిలిచిపోయింది.
1: Harishchandra withstood, could bear all the suffering in order to uphold the principle of truth. Therefore, we find his name even this day. Is the body that's important?
0: Malinapu kompa.
1: It's dirty.
0: Rogamula mraggedu sevaka gampa.
1: It's full of affliction, suffering.
0: Jata sanchalanamu pondu dumpa.
1: It perinates life after life.
0: Bhavasagara meedagaleni kampa.
1: It cannot cross
0: Ambula
1: this life.
0: Ambula manapempu dalampa.
1: It's full of bones.
0: Venu chalamani.

0: Oh mind, never think that this body is permanent. Surrender yourself to God. This body is a water bubble.
1: Mind is like a mad monkey.
0: Mind is like a mad monkey.
1: Don't follow the mind.
0: Don't follow the mind.
1: Don't follow the body.
0: Don't follow the body.
1: Follow the conscience.
0: Follow the conscience.
1: Adi mi atma sakshi.
0: That is your witness.
1: Dani meer anusarinchali.
0: Follow your witness, the conscience.
1: Kani ee naati vidyarthulu kani peddalu kani andaru kudanu ee monkey mind.
0: The modern students are grown ups, adults for that matter.
1: Kani
0: a monkey
1: mind. Kani mad monkey.
0: It's not merely mad monkey. It's not ordinary monkey, but it's mad monkey. So take some time.
1: Discriminate.
0: Is it
1: good or bad?
0: Is
1: it right or wrong?
0: Discriminate there. Discriminate is right or wrong, good or bad.
1: Don't haste.
0: Don't haste.
1: Haste makes waste.
0: Haste makes waste.
1: Waste makes worry.
0: Waste makes worry.
1: Worry. So do not be in a hurry.
0: So don't be in a hurry.
1: కనుకని హేస్ట్ చేయకూడదు, తొందరపాటు పడకూడదు.
0: సో నెవర్ బీ ఇన్ హేస్ట్.
1: శాంతంగా భగవత్ చింతన చేసుకుంటూ నేను చేసేది రైట్ ఆ రాంగ్, నేను నా వల్ల ఎవరికైనా చెడ్డ జరుగుతుందా, ఎవరికైనా బాధ కలుగుతుందా అనేటువంటి విషయాన్ని చింతించాలి.
0: ఆల్వేస్ రిమైన్ పీస్, మెయింటైన్ యువర్ కంపోజర్.
1: ఈనాటి విద్యార్థుల్లో ఇలాంటి విశాల భావము చాలా తక్కువగా కనిపిస్తుంది.
0: వీ డోంట్ ఫైండ్ సచ్ బ్రాడ్ మైండెడ్నెస్ టుడే.
1: ఓ భగవంతుడా,
0: ఓ గాడ్,
1: వర్షం పడేటట్టుగా ఉంటుండాలి, పిడుగులు రావచ్చును, కానీ నన్నిచ్చిపెట్టి ఎవరిపైనన్నా పడు ఈ పిడుగు అనుకుంటే మాత్రం ఇది ప్రయోజనం కాదు.
0: ఓ గాడ్, వీ ఫైండ్ ది ట్రేసెస్, ది సైన్స్ ఆఫ్ రెయిన్ అండ్ థండర్, లెట్ ఎనీథింగ్ టు హ్యాపెన్ టు అదర్స్ బట్ నాట్ టు మీ.
1: అది సరి అయినటువంటిది కాదు.
0: ఇట్స్ నాట్ ప్రాపర్.
1: లోకక్షేమం, అందరి క్షేమాన్ని కోరాలి.
0: యూ షుడ్ ప్రే ఫర్ ది గుడ్.
1: లోక సమస్త సుఖినో భవంతు అని నిత్యము ప్రార్థన చేస్తున్నాం.
0: ప్రే ఫర్ ది వెల్ఫేర్ ఆఫ్ ఎవ్రీబడి.
1: అందరూ క్షేమంగా ఉండాలి. అన్ని దేశములు క్షేమంగా ఉండాలి. అన్ని మతములు క్షేమంగా ఉండాలి. అన్ని గ్రంథములు పవిత్రమైనటువంటివి, అన్ని మతములు పవిత్రమైనటువంటివి అనేటువంటి విశ్వాసాన్ని ఈ విద్యార్థులు దృఢం చేసుకోవాలి. ఏ మతాన్ని కూడా మనం దూషించకూడదు.
0: వి షుడ్ నాట్ క్రిటిసైజ్ ఎనీ రిలీజియన్.
1: అన్ని మతములు కూడా ఒక మతం యొక్క గమ్యమే.
0: All religions lead to same goal.
1: కనుకు విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: మనలో దేశభావం దూరం చేసి,
0: గివ్ అప్ హేట్,
1: ప్రేమభావాన్ని పెంచుకుని,
0: డెవలప్ లవ్,
1: దయా హృదయాన్ని సర్వులకు అందించేటువంటి యొక్క సక్రమమైన మార్గంలో మనం జీవితాన్ని గడుపుతూ రావాలి.
0: షేర్ ది ఫీలింగ్స్ అండ్ థాట్స్ ఆఫ్ కంపాషన్ విత్ అదర్స్ అండ్ లీడ్ ఎ పర్ఫెక్ట్ లైఫ్.
2: భజన బినా సుఖ శాంతి నహి. హరి భజన బినా సుఖ

0: ఈ విశ్వమంతయు కూడాను దైవాధీనమై ఉంటున్నది.
1: ది ఎంటైర్ యూనివర్స్ ఈజ్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ గాడ్.
0: అట్టి దైవము సత్యాధీనుడై ఉంటాడు.
1: గాడ్ ఈజ్ ఇన్ ది హ్యాండ్స్ ఆఫ్ ట్రూత్.
0: సత్యము ఉత్తముల యొక్క ఆధీనమై ఉంటుంది.
1: ది ట్రూత్ ఈజ్ ఆల్వేస్ ఆఫ్టర్ ఎ నోబుల్ మ్యాన్.
0: అట్టి ఉత్తముడే దైవ స్వరూపుడు.
1: సచ్ ఎ నోబుల్ మ్యాన్ ఈజ్ ది వెరీ పర్సానిఫికేషన్ ఆఫ్ డివినిటీ.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ డివినిటీ.
0: ఒకే వ్యక్తి జాగ్రత్త అవస్థ యందు అనేక విధములైనటువంటి యొక్క అవస్థలకు గురి అవుతుంటాడు.
1: ఎ పర్సన్ పాసెస్ త్రూ డిఫరెంట్ ఫేజెస్ అండ్ స్టేజెస్ ఇన్ ద వేకింగ్ స్టేట్.
0: అదే వ్యక్తి స్వప్నమునందు తనను తానే కల్పించుకుంటాడు.
1: ద వెరీ సేమ్ పర్సన్ క్రియేట్స్ హిమ్సెల్ఫ్ ఇన్ ద
0: డ్రీమింగ్ స్టేట్. భావాలను కూడాను కల్పించుకుంటాడు.
1: He also creates his own imagination feeling.
0: సుఖదుఖములను కూడాను కల్పించుకుంటాడు.
1: He just creates all his associates there.
0: అన్నింటి యందు కూడాను సుఖ సంతోషాన్ని అనుభవిస్తూ ఉంటాడు.
1: He also passes through the pain and pleasure in the dreaming state.
0: నిద్రావస్థ యందు సర్వమును మరచి పరిపూర్ణమైనటువంటి ఒక చైతన్యమునందు తల్లీనమై ఉంటాడు.
1: While in the deep sleep, he forgets himself and lies in the state of consciousness.
0: ఒకే వ్యక్తి జాగ్రత్త స్వప్న సుషుప్తులయందు వివిధమైనటువంటి అవస్థలకు గురి అవుతూ వివిధమైనటువంటి యొక్క కర్మలకు తాను కట్టుబడి ఉంటుంటాడు.
1: The same person is bound by different actions in all the three states of consciousness, the waking, the dreaming, and the deep sleep.
0: కానీ నిత్య సత్యమైనటువంటి యొక్క ఆత్మతత్వాన్ని ఎవ్వరు కూడాను కదిలించలేరు.
1: బట్ ద ట్రూ ఎటర్నల్ ప్రిన్సిపల్, ద ప్రిన్సిపల్ ఆఫ్ ద స్పిరిట్ ఈజ్ అన్చేంజబుల్.
0: ఒక కాగితం నందు చిత్రింపబడినటువంటి యొక్క పూలమాలను ఎటువంటి పెనుగాలి అయినా కూడాను కదిలించలేదు.
1: ఎ పేపర్ on which a garland is imprinted cannot be separated by any whirlwind.
0: కాగితమును కదిలించును కాని కాగితమునందు చిత్రింపబడినటువంటి ఒక పూలమాలను ఎటువంటి పెనుగాలి కూడాను కదిలించలేదు.
1: The paper with the picture of the garland might flutter, might move, but the garland printed over there is unshakable.
0: బయట వాతావరణము భక్తుని యొక్క సంకల్పములను కేవలము అనేక విధములుగా మార్పు చెంది ఉంచవచ్చు.
1: ది ఔటర్ అట్మాస్ఫియర్ అండ్ ది థాట్స్ ఆఫ్ ది డివోటీ మైట్ చేంజ్ ఇన్ ఎ డిఫరెంట్ వే.
0: కానీ హృదయంలో నాటుకొని పోయినటువంటి యొక్క దివ్యత్వాన్ని ఎట్టి పరిస్థితులు కూడాను దానిని చెలించలేవు.
1: బట్ ది డివినిటీ దట్ గాట్ ఇట్సెల్ఫ్ ఇంప్రింటెడ్ ఆన్ అవర్ హార్ట్ ఈజ్ అన్చేంజబుల్, అన్షేకబుల్.
0: కనుకనే సాధకుడు చెలించని మనసును భ్రమించని దృష్టిని కలిగి ఉండాలి.
1: And hence an aspirant is supposed to have an unwavering mind and a steady and steadiness.
0: మానవుని యొక్క శరీరము ఒక ఎదురు కర్ర వంటిది.
1: Human body is like a bamboo. Human body is like a bamboo.
0: ఈ ఎదురు కర్రకు అనేక గెనుపులు ఉంటుంటాయి.
1: This bamboo has got bends at different places.
0: ఆ గెనుపులే కామక్రోధ లోప మొహమ్మద్ మాత్సల్యం అనేటువంటి యొక్క భావములు.
1: ది బెండ్స్ ఆఫ్ ది బాంబూ స్టిక్ రిప్రజెంట్ ది సిక్స్ వీక్నెసెస్ ఆఫ్ మ్యాన్ కైండ్, ది యాంగర్, ది లస్ట్, ది ఎన్వీ, అవరిస్.
0: మానవుని యొక్క దేహము, మానవు యొక్క జీవితము ఒక కేవలము తుంగభద్ర అని పిలుస్తూ వచ్చారు.
1: ది హ్యూమన్ బాడీ అండ్ ది హ్యూమన్ లైఫ్ ఆర్ కంపేర్డ్ అండ్ కాల్డ్ తుంగభద్ర.
0: తుంగభద్రకును మానవుని యొక్క శరీరమునకు ఉన్నటువంటి సన్నిహిత సంబంధ బాంధవ్యం ఏమిటి?
1: వాట్ ఈస్ ది ఇంటిమేట్ రిలేషన్షిప్ బిట్వీన్ దిస్ తుంగభద్ర అండ్ ద హ్యూమన్ బాడీ?
0: భద్రము అనగా కళ్యాణము.
1: భద్ర మీన్స్
0: మంగళకరము.
1: భద్ర మీన్స్ దట్ విచ్ ఇస్ ఆస్పిషియస్.
0: తుంగ అనగా అమితమైన. అమితమైన
1: తుంగ మీన్స్ ఇన్ఫినిట్.
0: తుంగ భద్ర అనగా అమితమైనటువంటి ఆనందమును, అమితమైన కళ్యాణమును, అమితమైన మంగళమును చేకూర్చేటువంటిదే ఈ మానవ శరీరము.
1: Tungabhadra means the human body that is gifted with infinite bliss.
0: Atti divyamaina, atti bhavyamaina, atti pavitramainatundi ee manava dehamunu manam ye vidhamainatundi margamulo viniyogistunnamo evariki vaari yochinchukovachchu.
1: Each one has to question for one's own self in what way we are making use of this divine, ever fresh, novel, unique human body. This auspicious human body,
0: pavitramainatundi ee dehamunu,
1: the body that is sacred,
0: kalyanakaramainatundi ee dehamunu,
1: body that is auspicious,
0: etuvanti tuchyamainatundi margamulo manamu viniyogapadutunnamo evariki vaari yochinchali.
1: Each one has to question one's own self in what a mean way we are utilizing it.
0: Deeniki tungabhadra ani enta chakkaga gnanam chesi అనేక విషయములు విచారణ చేసి పరిశోధన చేసి పరిశీలన చేసి నారదుడే దీనికి ఈ పేరు నియమించాడు.
1: ఇట్ వాజ్ నారద హూ గేవ్ దిస్ టైటిల్ తుంగభద్ర టు ద హ్యూమన్ బాడీ ఆఫ్టర్ థరో ఇన్వెస్టిగేషన్ అండ్ ఎంక్వైరీ.
0: నారదుడు అనగా కేవలము కలహప్రియుడని భావిస్తుంటారు లోకులు.
1: వి థింక్ నారద స్టాండ్స్ ఫార్ ఆల్ కైండ్స్ ఆఫ్ రైవల్రీ అండ్ కాన్ఫ్లిక్ట్.
0: కాదు కాదు,
1: నో,
0: ఇది కేవలము లోకుల భ్రాంతి.
1: It is only our illusion, imagination.
0: సమస్త దుఃఖములకు పరిహారం గావించేటువంటి జ్ఞానం అందించేటువంటి మహనీయుడే నారదుడు.
1: నారద ఇస్ ద వన్ హూ హస్ గివెన్ సొల్యూషన్ టు దిస్ లిమిట్లెస్
0: జ్ఞాన భాస్కరుడే నారదుడు.
1: నారద ఇస్ ద వన్ హూ హోల్డ్స్ నో సీక్రెట్.
0: కనుక అట్టి త్రికాల బాధ్యుడైనటువంటి ఒక నారదుడు,
1: నారద
0: విష్ణుప్రియకు ఆదర్శమైనటువంటి నాయకుడు నారదుడు, దీనికి ఒక నూతనమైనటువంటి పేరును కల్పించాడు.
1: నారద హాస్ గివెన్ దిస్ న్యూ నేమ్ హూ నోస్ ఆల్ ది స్టేట్స్ ఇన్ ఆల్ ది 3 పీరియడ్స్ ఆఫ్ టైమ్ సో క్లోజ్ టు విష్ణు.
0: తుంగభద్ర అని
1: ద నేమ్ దట్ నారద హాస్ గివెన్ ఇస్ తుంగభద్ర.
0: తుంగభద్ర అనగా సమస్త కళ్యాణములను చేకూర్చేటువంటి యొక్క అమితమైనటువంటి ఆనందమును అందించేటువంటి యొక్క స్వరూపమే కళ్యాణం.
1: Tungabhadra means all that which confers infinite bliss, all that gives that limitless auspiciousness.
0: Itti pavitramainatundi yokka naamamunu sakramaina margamlo viniyoginchi sariyainatundi yokka arthamunu gurtinchi deenini aanandinchadaniki tagina krushi cheyali.
1: We have to make every effort to know the sanctity behind this name, make proper use of it in full realization and understanding of its meaning.
0: Manavattvam anaga kevalamu laukikamaina bhaukikamaina praaptamaina arthamulu maatrame manam teesukonakoodadu.
1: In the human life we should not go by the physical, ephemeral, worldly interpretation.
0: Aneka vidhamainatundi arthamulu prabodhistu prachina maharshulu తమ అనుభూతుల్లో దర్శించినటువంటి యొక్క రూపాలను ఈ యొక్క మానవత్వానికి నామములుగా నియమించారు.
1: ఇన్ ఫ్యాక్ట్ ద హ్యూమన్ లైఫ్ హ్యాస్ బీన్ గివెన్ సో మెనీ టైటిల్స్, సో మెనీ ఇంటర్ప్రిటేషన్స్ బై ది ఏన్షియన్స్ బేసింగ్ ఆన్ దేర్ ఓన్ ఎక్స్పీరియన్సెస్ అండ్ ఇన్ ఫుల్ రియలైజేషన్ ఆఫ్ ఇట్ ది ఇన్నర్ మీనింగ్.
0: కానీ ఇట్టి పవిత్రమైనటువంటి నామములను సమాజములకు సరైనటువంటి రీతిగా మనము వినియోగించుకోలేకపోవటం చేతనే అనేక విధములైనటువంటి దుఃఖములకు గురి అవుతున్నాము.
1: యాజ్ వీ డోంట్ లివ్ అప్ టు ఇట్స్ ట్రూ మీనింగ్ వీ ఫేస్ సో మెనీ ఆఫ్ ది ప్రాబ్లమ్స్ ఇన్ అవర్ వే.
0: ఈనాటి మానవుడు సమాజం యొక్క స్థితిని ఎవ్వడు కూడా గమనించడం లేదు.
1: మ్యాన్ టుడే ఈజ్ నాట్ అండర్స్టాండింగ్ ద ప్లైట్ ఆఫ్ ద సొసైటీ.
0: వ్యక్తిగతమైన కుటుంబ సంబంధమైనటువంటి యొక్క స్థితిగతులను మాత్రమే విచారం చేస్తున్నాడు.
1: హీ హాస్ లిమిటెడ్ హిమ్సెల్ఫ్ టు హిస్ ఓన్ సెల్ఫ్ అండ్ ద ఫ్యామిలీ.
0: సమాజం యొక్క దృష్టిని మనము అభివృద్ధి పరుచుకున్నప్పుడు ఇలాంటి ఉత్తమమైనటువంటి పేర్లంతా కూడా మనకు ఆవిర్భవిస్తాయి.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇఫ్ హి హస్ గాట్ కన్సర్న్ ఫర్ ద కమ్యూనిటీ ఆర్ ద సొసైటీ హి విల్ నో ద మీనింగ్ ఆఫ్ దీస్ వర్డ్స్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: జీవితం చాలా విలువైనటువంటిదని మీకు తెలుసు.
1: యు నో దట్ లైఫ్ ఇస్ హైలీ వాల్యుబుల్.
0: మానవత్వం అనేటువంటి అత్యంత ఉత్తమమైనటువంటిది అని తెలుసు.
1: యూ ఆల్సో నో దట్ హ్యూమన్ లైఫ్ ఈజ్ నో బ్లెస్డ్ ఆఫ్ ఆల్.
0: జంతువునాం నరజన్మ దుర్లభము, ఈ నరజన్మంలో వచ్చినటువంటి యొక్క దృష్టిని మనం చక్కగా గుర్తించుకుంటూ రావాలి.
1: వీ హావ్ టు నో ది ఇంపార్టెన్స్ ఆఫ్ ది హ్యూమన్ లైఫ్ విచ్ ఇస్ రేరెస్ట్ ఆఫ్ ఆల్ ఆఫ్ ది లివింగ్ క్రీచర్స్. నర
0: ఈ నర అనే రెండు పదములు ఉన్నటువంటి అంతరార్థాన్ని కూడా గుర్తించాలి.
1: వీ హావ్ టు నో ది ఇన్నర్ మీనింగ్ ఆఫ్ దిస్ వర్డ్ విత్ టూ లెటర్డ్ నారా.
0: నా అనగా కాదు,
1: నా మీన్స్ నో,
0: రా అనగా మృత్యువు,
1: రా మీన్స్ డెత్.
0: నాశనం కానటువంటి ఒక తత్వం అనకే నరా అని పేరు.
1: నరా మీన్స్ ది ఇంపెరిషబుల్, ద డెత్ లెస్.
0: నరుడు అనగా నాశనం కానటువంటి వాడు,
1: మీనింగ్ హూ హీస్ డెత్ లెస్, ఇమ్మోర్టల్.
0: నరా, నారద, నారాయణ, ఈ మూడు పదముల యొక్క అంతరార్థాన్ని మనం గుర్తించుకుంటే మూడు చేరి ఒక్కటిగానే అవుతుంది.
1: ఇఫ్ యూ టేక్ దీస్ త్రీ వర్డ్స్ నరా, నారద, నారాయణ, ఆల్ రిఫ్లెక్ట్ ది సేమ్ మీనింగ్.
0: నరునకు నారాయణ చూపినటువంటి వాడే నారదుడు.
1: నారద ఇస్ ద వన్ హూ షోస్ నారాయణ టు నర ద హ్యూమన్.
0: కనుక ఇట్టి నరతత్వమునకు ఎంతటి ఉత్తమమైనటువంటి అర్థములో ఉంటున్నవి.
1: వాట్ ఏ లాఫ్టీ మీనింగ్ దట్ దిస్ వర్డ్ నర క్యారీస్.
0: ఇలాంటి నర మానవత్వాన్ని మనం ఎంత దుర్వినియోగపరుచుకుంటున్నామో మనం విచారించాలి.
1: We must know first of all in what way, how we have been misusing such valuable human life.
0: నరుని కంటే దైవం వేరొకడు కాదు.
1: God is not separate from man.
0: దైవము తనకంటే భిన్నంగా లేడు.
1: God is not separate from him.
0: తనకంగా భిన్నం లేనటువంటి వాడు కనుకనే భగవంతుని మనం పూజించనక్కర్లేదని విచారణ చేస్తూ వచ్చాడు నారదుడు.
1: Narada went on telling that as God is not different from you, you don't have to worship him.
0: ఎల్లబ్ధపుమాన్ ఇచ్చారామో భవతి, తప్తో భవతి, మత్తో భవతి, ఆత్మారామో భవతి అని వల్లిస్తూ వచ్చాడు నారదుడు.
1: నారద వెంట్ ఆన్ డిస్క్రైబింగ్ ది రిలేషన్షిప్ బిట్వీన్ ది ఇండివిజువల్ అండ్ గాడ్.
0: ఆత్మారాముడే నరుడు.
1: ది ఇన్నర్ సెల్ఫ్ ఈస్ నారాయణ.
0: నరుడే నారాయణుడు.
1: ది ఇండివిజువల్ ఈస్ గాడ్ హింసెల్ఫ్.
0: నరునియందు నారాయణుడు చుట్టమే నిజమైనటువంటి మంచితనము.
1: Goodness lies in noticing Narayana, the divinity in
0: Narayana.
1: And in fact, if he finds the human aspect in the divinity, that amounts to greatness. We want to be great. In fact, good people are really noble when compared to
0: great.
1: Therefore, a good one watches the divinity in a human being.
0: కానీ నారాయణ యందు కూడాను నరుని చూస్తూ వస్తుంటాడు చెడ్డవాడు.
1: వేర్ ద బ్యాడ్ మ్యాన్ వాచెస్ ద హ్యూమన్ ఎలిమెంట్ ఈవెన్ ఇన్ ద డివైన్.
0: అతనే రావణుడు.
1: అండ్ హీ ఈజ్ ద రావణ హింసెల్ఫ్.
0: రావణుడు నారాయణ యందు నరుని చూస్తూ వచ్చాడు.
1: రావణ వెంట్ ఆన్ వాచింగ్ ద హ్యూమన్ ఇన్ గాడ్.
0: కానీ నారదుడు నరుని యందు నారాయణ చూస్తూ వచ్చాడు.
1: బట్ నారద హ్యాస్ సీన్ నారాయణ గాడ్ ఇన్ నర ద హ్యూమన్.
0: కనుక ప్రతి వ్యక్తిత్వం నందు కూడాను దివ్యమైనటువంటి శక్తిత్వం కూడా ఇమిడి ఉంటుందని.
1: దేర్ఫోర్ ఇన్ ఎవ్రీ ఇండివిజువల్ దేర్ ఇస్ డివినిటీ లేటెంట్.
0: ప్రతి విషయాన్ని కూడాను విద్యార్థులు చక్కగా గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: ఎవ్రీ సటిల్ మ్యాటర్ హ్యాస్ గాట్ టు బి క్లోజ్లీ అబ్జర్వ్డ్ బై స్టూడెంట్స్.
0: మనము అనేక చరిత్రలు చదువుతున్నాము.
1: వి గో త్రూ ది హిస్టరీస్.
0: ఒక రామాయణం నందు తీసుకో.
1: లెట్ అస్ టేక్ రామాయణ.
0: ఐకమత్యం చేత ఎన్ని రకములైనటువంటి ఆనందాన్ని మనం పొందవచ్చును.
1: వాట్ కైండ్ ఆఫ్ బ్లిస్ వీ కెన్ హ్యావ్ అవుట్ ఆఫ్ యూనిటీ.
0: ఏకత్వం చేత అనేక విధమైనటువంటి సుఖములను మనం పొందవచ్చు.
1: అవుట్ ఆఫ్ యూనిటీ కెన్ హ్యావ్ ఆల్ కైండ్స్ ఆఫ్ హ్యాపీనెస్.
0: భిన్నత్వం చేత మనం పొందవలసినటువంటి ఆనందాన్ని కూడాను అత్యంత దూరం అయిపోతున్నాం.
1: అవుట్ ఆఫ్ డిస్యూనిటీ ఆర్ డైవర్సిటీ యు ఆర్ డిస్టెన్స్డ్ ఫ్రమ్ హ్యాపీనెస్.
0: రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు ఈ నలుగురు అన్నదమ్ములు కూడా ఐకమత్యంగా ఉండటం చేతనే వారి యొక్క కీర్తి జగత్ వ్యాప్తి అయిపోయింది.
1: రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్న, ఆల్ ద ఫోర్ బ్రదర్స్ దే లివ్డ్ ఇన్ కంప్లీట్ యూనిటీ, దేర్ ఫోర్ దే ఆర్ హైలీ రెప్యూటెడ్ ఇన్ దిస్ వరల్డ్.
0: అదే వాలి, సుగ్రీవులు ఇరువురు కూడా అన్నతమ్ములే. కానీ భిన్నత్వం వారిలో ఉండటం వల్ల ఎన్ని విధమైనటువంటి కష్టములు గురి అయ్యారు.
1: ఇన్ ద సేమ్ టెక్స్ట్ యూ కమ్ అక్రాస్ టూ బ్రదర్స్ Vali and Sugriva, where there is no unity between them, and what a suffering they had.
0: Pandavulu 5 mandi.
1: పాండవాస్ ఆర్ ఫైవ్.
0: ఐదు మంది కూడా ధర్మజుని ఆజ్ఞను చిరసావహించి నడుచుకోవటం చేత వారు ఎంతటి ఘనతను పొందారు.
1: ఆల్ ద ఫైవ్ పాండవర్స్ ఫాలో ది ఎల్డెస్ట్ ధర్మజ అండ్ దేర్ ఫోర్ ద హెడ్ ఆల్ ద మెజెస్టీ ఆల్ ద రెప్యుటేషన్.
0: ద్వాపర యుగంలో అనుభవించినటువంటి పాండవుల యొక్క తత్వం కలియుగం నందు కూడా ఆదర్శంగా నిలిచిపోయినది.
1: దట్ కైండ్ ఆఫ్ ప్రిన్సిపల్ ఆఫ్ యూనిటీ దేర్ ఇన్ ద ద్వాపర ఏజ్ స్టిల్ రిమైన్స్ ఎస్ ఎ స్టాండర్డ్ ఇన్ దిస్ ఏజ్ ఆఫ్ కలి.
0: కానీ రావణ విభీషణాదులు భిన్నత్వంతో ఉండటం చేతనే వారి యొక్క అనేకమైనటువంటి బదలకు గురి అయిపోయారు.
1: రావణ విభీషణ డిఫర్డ్ ఇన్ దేర్ ఐడియాలజీస్ దేర్ ఫోర్ దే పాస్ త్రూ సఫరింగ్.
0: భిన్నత్వం చేత ద్వేషం చేత ఐకమత్యం కోల్పోవటం చేత ఎన్నో దుఃఖంలో గురి అవుతున్నాం.
1: బికాస్ ఆఫ్ దిస్ డైవర్సిఫైడ్ ఒపీనియన్స్ వెల్ దే హ్యాడ్ టు సఫర్ ఎ లాట్ అండ్ డిస్టెన్స్.
0: ఐకమత్యాన్ని అభివృద్ధి గావించుకోవడం చేత సర్వ సుఖములు కూడా పొందగలుగుతున్నారు.
1: వెన్ వన్స్ యూనిటీ ఇస్ ఫాస్టర్డ్ యు విల్ హ్యావ్ ఆల్ కైండ్స్ ఆఫ్ జాయ్.
0: ఇలాంటి మహనీయుల యొక్క చరిత్రలే దేశమునకు అనేక విధమైనటువంటి ఆదర్శాలు అందిస్తూ వచ్చాయి.
1: ద హిస్టరీ ఆఫ్ దీస్ నోబుల్ సోల్స్ సెట్ ఎన్ ఐడియల్ టు ది ఎంటైర్ వరల్డ్.
0: అదే రావణుడు కూడా చెప్పాడు.
1: ద సేమ్ థింగ్ ఇస్ స్టేటెడ్ బై రావణ.
0: ఓ లోక ప్రజలారా,
1: ఓ పీపుల్ ఆఫ్ దిస్ వరల్డ్,
0: నేను కేవలము కామక్రోధాన్ని సాధించుకునలేక కన్న కుమారుని కూడా నాశనం చేసుకున్నాను.
1: ఓ పీపుల్ ఆఫ్ దిస్ వరల్డ్ నో బికాస్ ఐ హావ్ బికమ్ ఎ విక్టిమ్ టు ద యాంగర్ అండ్ డిజైర్ ఐ లాస్ట్ మై ప్రోజెని ఇంక్లూడింగ్ మై సన్.
0: దేశ అసూయను నేను సాధించుకునలేక బంధుమిత్రులను కూడా నాశనం చేసుకున్నాను.
1: ఐ కుడ్ నాట్ కాంకర్ హేట్రెడ్ అండ్ ఎన్వీ అండ్ సో ఐ లాస్ట్ మై రిలేషన్స్.
0: లోకం యొక్క సత్యాన్ని గుర్తించుకునలేక నా యొక్క రాజ్యం నే భస్మం చేసుకున్నాను.
1: ఐ కుడ్ నాట్ అండర్స్టాండ్ ద ఫండమెంటల్ ట్రూత్ అండ్ దేర్ఫోర్ ఐ లాస్ట్ మై కింగ్డమ్.
0: మీరు ఈ విధంగా చేసుకోకండి అని హెచ్చరిస్తూ పోయాడు రావణుడు.
1: అండ్ హీ కాషన్డ్ ది ఎంటైర్ పీపుల్ డోంట్ ఫాలో దిస్ వే బీ కేర్ఫుల్.
0: కనుక మహనీయులైనటువంటి వారందరూ కూడా ఎంత శక్తిపరులుగాను ఉన్నారు, వారందరూ కూడాను ఇలాంటి సత్యాన్ని గుర్తించి వర్తిస్తూ వచ్చారు.
1: All noble people of those days realized the power of the truth and conducted themselves accordingly.
0: Ravanudu enta shakti pandu.
1: Ravana is really mighty.
0: Maha tapasampannudu.
1: The one of penance.
0: Anni vidhamainatundi sharira manasika adhyatmika shaktini kudanu kaliginatundi vyakti.
1: He has got all kinds of capacities, the physical, mental and intellectual.
0: Kani indi undi prayojanam emti?
1: What for all the faculties?
0: కేవలము రాగద్వేషాలను మాత్రం సాధించుకోలేకపోయాడు.
1: హీ కుడ్ నాట్ విన్ ఓవర్ ది అటాచ్మెంట్ అండ్ హేట్రెడ్.
0: కనుక ఇన్ని విధమైనటువంటి రోగంలో గురి అవుతూ వచ్చాడు.
1: దేర్ ఫోర్ హీ హాడ్ టు సఫర్ ఇన్ ఎవ్రీ పాసిబుల్ వే.
0: ప్రేమతత్వం అతని ఏమాత్రం కూడా కనిపించలేదు.
1: దేర్ ఇస్ నో ట్రేస్ ఆఫ్ ప్రిన్సిపల్ ఆఫ్ లవ్ ఇన్ హేమ్.
0: కానీ ఆ ప్రేమనే మన హృదయం నందు ప్రతిష్ఠ గావించుకున్న ఎట్టి పరిస్థితి ఎందుకు మనం విజయాన్ని సాధించగలం.
1: ఆన్ ద అదర్ హ్యాండ్ ఇఫ్ దిస్ లవ్ ఇస్ ఇన్స్టాల్డ్ ఇన్ అవర్ హార్ట్ you are bound to be successful in every way.
0: Amrutasya putraha annaru manavuni manvanti visye amrutasya putraha.
1: Man is called the son of immortality.
0: Amruta putrudu manavudu.
1: Man is immortal.
0: Kani ee nijamaina tattvanni gurtinchukoleka amruta putruduga maaripothunnadu.
1: He is immortal amruta, but he has become the one of falsehood amruta.
0: కనుక మనం అమృత పుత్రులు కాకూడదు, అమృత పుత్రులే కావాలి.
1: వీ షుడ్ నాట్ బి ది సన్స్ ఆఫ్ ఫాల్స్హుడ్ అమృత, బట్ వీఆర్ ది సన్స్ ఆఫ్ అమృత కాకూడదు,
0: దైవములే కావాలి.
1: అండ్ వీ షుడ్ బికమ్ వెరీ గాడ్ హింసెల్ఫ్.
0: ప్రేమాంశం కాదు మనలో ఉండవలసింది, ప్రేమనే మనం అభివృద్ధి పరచుకోవాలి.
1: వీ షుడ్ నాట్ బి సింప్లీ లవింగ్, వీ షుడ్ డెవలప్ లవ్ ఇట్ సెల్ఫ్.
0: ఇట్టి ప్రేమతత్వాన్ని మనం అనుభవించినప్పుడే పరమాత్మ తత్వాన్ని సులభంగా మనం గావించవచ్చు.
1: When you understand the nature and the depth of love, you can understand God in full.
0: Paramatmudu ekkada unnadu?
1: Where is God?
0: Tanakante veruga unnadu anetti bhavu undinantha varaku Paramatmudu atyanta dooranga untadu.
1: If you consider God separate from you, he is at a distance.
0: Paramatmudu sannitha sambandhudu.
1: God is
0: atani snehame naa yokka nijamaina snehamu అని ఇద్దరి యొక్క ఏకత్వాన్ని గుర్తించినప్పుడు నీకు నీవు ఎంత దగ్గరో పరమాత్మ కూడా అంత దగ్గర అవుతుంటాడు.
1: దెన్ వన్స్ యూ కన్సిడర్ గాడ్ ఈజ్ సో ఇంటిమేట్ దర్ ఇస్ నో అదర్ ఫ్రెండ్ అదర్ దాన్ గాడ్, హీ ఈజ్ యాజ్ క్లోజ్ యాజ్ యువర్ సెల్ఫ్.
0: భగవంతుడు ఏ దేవాలయమునందు, ఏ క్షేత్రమునందు, ఏ పుణ్య తీర్థమునియందు ఉంటున్నాడని భావించుకోవటం చాలా పొరపాటు.
1: ఇట్స్ ఎ బిగ్ మిస్టేక్ టు కన్సిడర్ దట్ గాడ్ ఈజ్ దేర్ ఇన్ ఎ టెంపుల్ ఆర్ ఇన్ ఎ పిల్గ్రిమ్ సెంటర్.
0: లోకంలో ఉన్నటువంటి బాబర్లకు ఇలాంటి పరిస్థితిని కొంతవరకు బోధించి తర్వాత తన ఎందున్నటువంటి దివ్యత్వాన్ని హెచ్చరించడం కోసమని ఇలాంటి పవిత్రమైన మార్గాలను నిరూపిస్తూ వచ్చారు మహనీయులు.
1: Noble souls have explained these sacred principles. Having experienced it, they propagated these principles. In the beginning, we have to learn the alphabets.
0: A, B, C, D, ane aksharalu nerchukunnappude.
1: When once we pick up learning alphabets A, B, C,
0: tarvata G, O, D, God ane padanni manam nerchukovachu.
1: Then we can learn the word G, O, D, God.
0: Ee padalu manam nerchukunnappude.
1: When once we know words,
0: sentences మనం చదవవచ్చును.
1: We can also read sentences.
0: చదివేటువంటి శక్తిని సాధించినప్పుడే పుస్తకాలంతా మన హస్తమైపోతాయి.
1: When once you can read sentences, you can go through the whole book.
0: కనుకనే ప్రాచీన కాలం నుండి పామరులైన మానవులకు భగవంతుని యొక్క దేవాలయమని భగవంతుని యొక్క తీర్థయాత్ర అని ఇలాంటివన్నీ కొన్ని కొన్ని అక్షర స్వీకారం చేస్తూ వచ్చారు.
1: And hence, it is something like learning to begin with alphabets. The ancients have introduced the divinity to innocent
0: people.
1: Therefore, the ancient people said that God is present in the temple in pilgrim center, something like a child starts walking.
0: పామరు యొక్క మనసుకు పవిత్రమైనటువంటి యొక్క భావాలు చేర్చడం కోసమని ఇటువంటి యొక్క అభ్యాసం చేస్తూ వచ్చారు.
1: Like this, the sacred ideas are inculcated, entertained in the mind of a beginner.
0: భగవంతుని యొక్క తత్వమునకు ఎట్టి అభ్యంతరములు ఉండవు.
1: ఇన్ ఫ్యాక్ట్ ఫర్ ద డివైన్ నాలెడ్జ్ దేర్ ఆర్ నో ఆబ్స్టకల్స్.
0: భగవంతుని యొక్క శక్తి సామర్థ్యములకు ఎట్టి ఆటంకములు కూడా అడ్డు రావు.
1: బట్ ద కెపాసిటీస్ అండ్ ద అబిలిటీస్ ఆఫ్ గాడ్ దేర్ ఆర్ నథింగ్ దట్ కమ్ ఇన్ హిస్ వే.
0: కనుక ప్రతి మానవత్వం నందు కూడాను ఈ విధమైన చిన్న చిన్న విషయం ఎందే దైవత్వాన్ని మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: వి హావ్ టు రికగ్నైజ్ ద డివినిటీ ఇన్ సర్టన్ సటిల్ మ్యాటర్స్ ఇన్ అవర్ హ్యూమన్ లైఫ్.
0: మన సాయినాథ్ చెప్పాడు, స్వామి యొక్క చిన్న చిన్న విషయాలు కూడాను ఎంతనో అంతరార్థాలుగా కలిసి ఉంటాయి.
1: సాయినాథ్ మెన్షన్ దర్ ఇస్ లాట్ ఆఫ్ ఇన్నర్ సిగ్నిఫికెన్స్ ఇన్ వాట్ ఎవర్ సింపుల్ థింగ్స్ దట్ భగవాన్ మెన్షన్స్ టు అస్.
0: వీరు కొన్ని విధమైన అనుభూతులు ఎందుకు కూడాను వీరు కొంతవరకు సానుభూతులైనవారు.
1: యూ షుడ్ హ్యావ్ టు ఎక్స్పీరియన్స్ ఇన్ యువర్ ఓన్ లైఫ్.
0: నేనున్నటువంటి యొక్క అనగా ఈ దేహం నివసించేటువంటి యొక్క పూర్ణచంద్ర ఆడిటోరియం లోపల
1: ద పూర్ణచంద్ర ఆడిటోరియం వేర్ భగవాన్ రిసైడ్స్
0: వీరందరూ అక్కడే ఉండేటువంటి వారు.
1: దీస్ బాయ్స్ స్టే దేర్.
0: సాయినాథ్,
1: సాయినాథ్,
0: దిలీప్,
1: దిలీప్,
0: సత్యజిత్,
1: సత్యజిత్,
0: అంత పాట్లే,
1: పాట్లే,
0: తర్వాత శ్రీనివాసు,
1: వీరందరూ
0: కూడా అక్కడ నా ద్వారం ముందుగా పండుకునేటువంటి వారు.
1: దీస్ బాయ్స్ స్లీప్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద డోర్.
0: నేను ఏ చిన్న విషయం చేసినప్పటికీ వాడు చక్కగా గుర్తించుకుంటూ వచ్చేటువంటి వారు.
1: దే విల్ నోటీస్ ఎవ్రీథింగ్, ఎవ్రీ సటిల్ థింగ్ దట్ హ్యాపెన్స్ దేర్.
0: కానీ కొన్ని కొన్ని సమయంలో నాకు మరణించినటువంటి వారు కూడాను నన్ను దర్శించడానికి వస్తుంటారు.
1: అట్ టైమ్స్ ఇట్ సో హ్యాపెన్స్ ఈవెన్ ద డెడ్ వన్స్ ఆల్సో కమ్ టు హ్యావ్ భగవాన్ దర్శన్.
0: కేవలం జీవితంతో ముగినటువంటి వారు మాత్రమే కాదు,
1: నాట్ ఓన్లీ దోస్ హు ఆర్ అలైవ్ ఇన్ దిస్ బాడీ,
0: ప్రాణమును వదిలినటువంటి ఒక 50-60 సంవత్సరాల వారు కూడాను నన్ను చూడటానికని వస్తుంటారు.
1: దోస్ దట్ లెఫ్ట్ దేర్ బాడీస్ 50-60 ఇయర్స్ బ్యాక్ ఆల్సో కమ్ టు విజిట్ హిమ్.
0: ఒకానొక సమయం లోపల,
1: అట్ వన్ టైమ్,
0: పగలు కూడా వస్తుంటారు కానీ వీరు చూచినటువంటి రాత్రి మాత్రమే.
1: దే కమ్ ఇన్ ద డే టైమ్ ఆల్సో బట్ దీస్ బాయ్స్ హ్యావ్ నోటీస్ ఇన్ ద నైట్ టైమ్.
0: ఒకనాడు నేను తిరిగి భజన చేసుకుని తెల్లవారుతానే 10 గంటలకు తిరిగి వచ్చాను పూర్ణచంద్ర ఆడిటోరియం కు.
1: ఆఫ్టర్ భజన్ భగవాన్ జస్ట్ రిటైర్డ్ అట్ 10 o'clock.
0: సరే, నేను బయటకు పోయాను.
1: భగవాన్ వెంట
0: పైకి పోయేటప్పటికి అక్కడ కూర్చుంది ఈ శరీరం నాకు తల్లి అయిన ఈశ్వరమ్మ.
1: ద మదర్ ఆఫ్ భగవాన్ ఈశ్వరమ్మ వాజ్ నోటీస్ టు హావ్ బీన్ సిట్టింగ్ దేర్ ఇన్ దట్ రూమ్.
0: నేను చెప్పాను, ఎందుకు ఈ విధంగా వస్తున్నావు
1: భగవాన్? ఆస్వైడ్ యూ కమ్ లైక్ దిస్?
0: ఇతరులు చూస్తే ఏమైనా భావిస్తారు, వద్దు వద్దు అన్నాను.
1: వాట్ వుడ్ అదర్స్ థింక్ ఆఫ్ యూ? డోంట్ కమ్ లైక్ దిస్ భగవాన్ సైడ్.
0: స్వామి, ఇది మాతృహృదయము, మీకేం తెలుసు?
1: And mother said, I am the mother. What do you know the mother feeling?
0: నీవు మాతృభావంతో ఉంటున్నప్పుడు నీకు తెలుస్తుంది నేను మాతృభావంతో ఉన్నాను.
1: You have got that motherly feeling.
0: మీరు దైవభావంతో ఉన్నారు.
1: You have the divine feeling.
0: దైవభావానికి మాతృభావం అర్థం కాదు, మాతృభావానికి దైవభావం అర్థం కాదు.
1: The feeling of a mother is not understood the divine, and the divine feeling is not understood to the mother.
0: మిమ్మల్ని చూచి
1: I want to see
0: ఒక చిన్న విషయాన్ని మీకు చెప్పుకోవాలని వచ్చాను.
1: I have come to see you and I want to tell you a small thing.
0: ఏమిటి చెప్పు, నేను బిరియని పోవాలన్నాను.
1: భగవాన్ సార్, టెల్ మీ ఇమీడియట్లీ ఐ మస్ట్ గో.
0: స్వామి, ఎప్పుడు తొందరపడితే ఎట్లా, కొంచెం శాంతంగా మాట్లాడండి.
1: భగవాన్, ఇఫ్ యు ఆర్ ఆల్వేస్ హరీ అండ్ హరీ లైక్ దిస్, వాట్ ఐ మై టు డూ? Be peaceful, wait for some time.
0: ఈనాడు లోక పరిస్థితి సరైన స్థితిలో లేదు.
1: The present position of the world is not proper.
0: ప్రపంచమంతైకును ఏదో కొన్ని రకమైనటువంటి యొక్క దురవస్థలతో దుర్గుణంతో దురాలోచనతో ఉంటున్నారు.
1: The whole world is full of maneuvering, manipulation.
0: అందరూ ప్రేమతో వస్తున్నారని మీరు భావిస్తున్నారు.
1: You consider that all those that
0: మీ
1: come to
0: the సహజమే.
1: It's natural to you to have that feeling.
0: అది సహజం కాదు.
1: But to me, it's not natural.
0: ప్రతి ఒక్కరు కూడా జనంలో వచ్చినప్పుడు ఇంత హ్యాండ్ కర్చీఫ్ అందిస్తుంటారు మీకు.
1: Bhagavan, as you pass by in that during darshan lines, everybody will pass on the kerchief to you.
0: Kani adi chuchinappudanta naaku chaala bhayam estundi.
1: Whenever I watch that, I am frightened.
0: Kanuka neti nunchi evaru meeku poorna vishwasanga untaro, evaru meeku poorna sanithuluga untaro, vaarichina kerchief ni maatrame teeskondi, inge evaru ichina kerchief teeskokandi.
1: From this day onwards, take kerchief from that person who is intimate to you, in whom you have confidence.
0: తర్వాత నేను అడిగాను, ఎందుకోసం ఆ విధంగా చెప్తున్నావు అన్నాడు.
1: భగవాన్ సెడ్, వై డు యూ స్పీక్ లైక్ దట్?
0: మీకు లోకమంతా సమానమే.
1: భగవాన్, ఆల్ ఆర్ ఈక్వల్ టు యూ.
0: అందరూ మీకు బిడ్డలే.
1: ఆల్ ఆర్ యువర్ చిల్డ్రన్.
0: కానీ అందరూ నీకు సమానులు అయినప్పటికీ కొంత కొంతమంది హృదయాలు కొంత పాషాణంగా ఉంటుంటాయి.
1: దో ఆల్ ఆర్ ఈక్వల్ టు యూ, దేర్ ఆర్ సమ్ విత్ స్టోన్ హార్ట్స్.
0: ఆ కర్చీపు లోపల కొంచెం పాషాణం పెట్టి మీకు అందిస్తుంటారు.
1: They may pass on the kerchief to you with a little stone.
0: అది మీరు మూతి తుడుచుకున్నప్పుడు మీ నాలుకు తెరుతుంది.
1: As you wipe your lips, well, it will get hurt.
0: ప్రమాదం అవుతుంది. కనుక ఇలాంటివి మీరు ముట్టకండి అని.
1: Don't touch such kerchiefs.
0: సరే, నీ తృప్తి కోసం నేను ముట్టనులే అని చెప్పాను.
1: To satisfy you, I don't take kerchiefs.
0: మరి కొన్ని దినములు అయిన తర్వాత రాత్రి.
1: After days, it was night time.
0: నేను పండుకున్నాను ఇటు.
1: Bhagavan was resting.
0: ముగ్గురు పిల్లలు అంతా అటు పండుకున్నారు.
1: The three boys were lying other side.
0: పిల్లలు ఇటు అటు పండుకున్నారు.
1: Two on this side and two on other side.
0: సాయినాథ్, సత్యజిత్, శ్రీనివాసు వీళ్ళందరికీ నా మంచం చుట్టూ ఉన్నారు.
1: సాయినాథ్, సత్యజిత్, శ్రీనివాస్ వర్ ఆల్ అరౌండ్ భగవాన్స్ కాట్.
0: ఒక గంట అయింది రాత్రి.
1: ఇట్ వాజ్ 1 o'clock మిడ్ నైట్.
0: నేను ఆ విన్నదని లోపల బాత్రూమ్ లోకి వెళ్ళాను.
1: Noticing her, Bhagavan has gone into the bathroom.
0: బాత్రూమ్ లోకి పోయేటప్పటికి మాట్లాడుతుంది అది గట్టిగా.
1: And then Bhagavan heard her talking loudly.
0: నేను చెప్పాను, ఊరు మూసుకో, మెత్తగా మాట్లాడు, పిల్లలు నిద్రపోతున్నారు, వాళ్ళు లేస్తారు, నీ విషయం తెలుస్తుంది వారికి, ఆ విధంగా మాట్లాడద్దు అన్నాను.
1: భగవాన్ టోల్డ్ హర్, డోంట్ టాక్ లౌడ్లీ, ది బాయ్స్ విల్ గెట్ అప్, దే ఆర్ స్లీపింగ్.
0: భయం నాకెందుకు? మీరంటే నాకు భయం, కానీ ఇంకెవరన్నా నాకు భయం లేదు.
1: అండ్ షీ సెడ్, ఐఎమ్ నాట్ అఫ్రైడ్ ఆఫ్ ది బాయ్స్, ఐఎమ్ అఫ్రైడ్ ఆఫ్ యూ ఓన్లీ, లెట్ మీ టెల్ యూ.
0: నేను ఎవరికి భయపడను.
1: I'm not afraid of anybody.
0: నేను ఏ తప్పు చేయలేదు.
1: I have not committed any mistake.
0: తప్పు వారికి భయం ఉంటుంది, కానీ తప్పు చేయని నాకెందుకు భయము?
1: Those who have committed some mistake, they will feel afraid of this
0: situation. I have
1: come here because of my attachment towards my son, so I am
0: here. Already
1: you have come, what is the reason?
0: స్వామి, నిన్నటి దినం పండుగ.
1: Yesterday was festival.
0: కానీ మీరు కొత్త పంచి కట్టుకున్నారు.
1: You have got a new dhoti.
0: దీన్ని చాలా పెద్దది కనపడుతుందని అందరినీ బెల్ట్లు అడుక్కుంటూ వచ్చావు.
1: And as it looks quite big, you wanted a belt.
0: Ellallandanni adigaanu, mee daggara enna belt unda, belt unda, belt unda ani.
1: Bhagavan started asking everybody, do you have a belt, do you have a belt?
0: Vaadu icche belt kanta edo em kappusu em antaru adi oka bangara maadri vendi maadri kanapadutuntadi.
1: Their belts have got some cups at the center that look like silver gold.
0: Alanti velukotu naaku ishtam ledu.
1: Bhagavan doesn't like that.
0: ఏదో బిరించి చూస్తారు, ఓ స్వామి బంగారు బెల్ట్ వేసుకున్నాడు అని అనేక లోకులు కాకులు ఇన్ని రకములైన కథలు పుట్టించుకుంటారు.
1: The world is after all like a world of crows. They might not use
0: బంగారు.
1: Bhagavan doesn't like anything, it doesn't touch gold.
0: కనుక స్వామి, వారిని వీరిని అడిగేది ఎందుకు?
1: Bhagavan, why should you ask for belt?
0: ఇదిగో నేను ప్రాణం ఇచ్చే ముందుగా నేను పిలిచాను మిమ్మల్ని.
1: I called for you.
0: స్వామి, స్వామి అని ఇక్కడే బృందావనంలోనే పిలిచింది.
1: In Vrindavan, while leaving her body, she called for Bhagavan, Swami, Swami.
0: ఆమెకు ప్రీతి అని ఒక పెద్ద చైన్ తీసి ఆమె మెడల్ బంగారు మాదిరి వెండి మాదిరి కనపడుతుంటారు.
1: Their belts have got some cups at the center that look like silver gold.
0: నాకు ఇష్టం లేదు.
1: భగవాన్ డజంట్ లైక్ దాట్.
0: ఏదో బిరించి చూస్తారు, ఓ స్వామి.

0: ఆమెకు ప్రీతి అని ఒక పెద్ద చైన్ తీసి ఆమె మెడలో వేశాను.
1: As she loves, Bhagavan materialized a big chain for her.
0: తిరిగి ఈ కళేబరాన్ని పంపించే సమయంలో రామబ్రహ్మం చెప్పాను.
1: As the body was taken to Puttaparthi, he told Ramabrahma. She likes the chain.
0: కానీ తిరిగి ఆమెను పూడ్చే సమయంలో కూడాను ఈ చైన్ మాత్రం తీయకండి, ఆమెతోనే ఉండని అన్నాను.
1: Let her be buried with the chain because she likes that chain very much.
0: అప్పుడు ఆమె మెడలోనే ఉండేది.
1: The chain was with her.
0: అప్పుడు తెచ్చి ఆ చైన్ ఇచ్చింది.
1: She brought that chain and passed on to Swami.
0: పిల్లలందరూ చూచారు, సాయినాథ్ కూడా చూచారు.
1: All these boys saw that chain.
0: దీన్ని వేసుకోండి స్వామి, నాకు తృప్తిగా ఉంటుంది అని.
1: నౌ యూ హ్యావ్ దట్ చైన్, ఐ విల్ బి సాటిస్ఫైడ్.
0: సరే, నీకు తృప్తిగా ఉంటుంది, ఇంక నిన్ను పంపించే నిమిత్తమే దాన్ని తీసుకున్నాను.
1: ఓన్లీ టు సెండ్ హర్ బ్యాక్ భగవాన్ కలెక్టర్ దట్ చైన్.
0: ఈ మాటలంతా వింటున్నారు, వీళ్ళు పండుకున్న వారు లేచినారు, తలుపు దగ్గరికి వచ్చి నిలుచుకున్నారు.
1: ద బాయ్స్ హూ వర్ స్లీపింగ్ గాట్ అప్ అండ్ వెయిటింగ్ అట్ ద డోర్.
0: నేను తిరిగి లేచి చూసేటప్పటికి వీరందరూ కూడా నమస్కారం చేస్తూ కూర్చున్నారు.
1: By the time Bhagavan turned back, they were doing namaskar.
0: ఏ ఎందుకు మీరు వచ్చారు, మిమ్మల్ని పిలవలేదు నేను అన్నాను.
1: Bhagavan said, I have not asked you to come, why are you here?
0: స్వామి, పిలవనక్కర్లేదు, మాటలు మాట్లాడుతుంటే ఎవర్రా ఈ చీకటి లోపల ఈ రూమ్ లోకి వచ్చి మాట్లాడేటువంటి వాళ్ళు ఎవరని చాలా బాధపడిపోయినాం.
1: Yes, Swami, you don't have to call us. We are hearing the conversation.
0: చెప్పాను, ఈమె ఈ శరీరములకు తల్లి, మీరెవరు చూడలేదు.
1: Bhagavan said, she is the mother of this body. You have not seen her.
0: 20 22 సంవత్సరముల పిల్లలు వారు వీరు.
1: They are just boys of the age group 20 to 25.
0: బాడి వదిలిపెట్టే 30 సంవత్సరాల పైన అయిపోయింది.
1: She left her body 30 years back.
0: అని చెప్పి అప్పుడు ఈ చైన్ వీళ్ళకి చూపించాను.
1: Then Bhagavan has shown this chain to these boys.
0: ఈ విధంగా ప్రతి చిన్న తత్వమును కూడాను వీళ్ళు అక్కడ గుర్తించడానికి చాలా జాగ్రత్తగా ఉంటారు.
1: They are highly careful and watchful to know every simple thing.
0: కానీ మంచి పిల్లలు.
1: They are very good boys.
0: అలాంటి పిల్లల్ని నేను అక్కడ పెట్టుకుంటున్నాను.
1: ఓన్లీ సచ్ బాయ్స్ ఆర్ అలౌడ్ టు స్టే.
0: ఒక దినము
1: వన్ డే
0: సిమ్లా దగ్గర ఒక హార్ట్ అటాక్ వచ్చింది.
1: వన్ లేడీ సఫర్డ్ ఫ్రమ్ హార్ట్ అటాక్ దేర్ ఇన్ సిమ్లా.
0: ఇద్దరు పిల్లలున్నారు.
1: షీ హాస్ టూ సన్స్.
0: భర్త లేడు.
1: షీ లాస్ట్ హర్ హస్బెండ్.
0: హార్ట్ అటాక్ చెప్పిన చాలా బాధపడుతుండదు ఆ చిన్న పిల్లల్ని చూసుకొని.
1: Watching the two boys around, she was feeling very sad because of heart attack.
0: 2 గంటలకు నేను దేహాన్ని వదిలాను.
1: And Bhagavan left this body at 2 o'clock.
0: Vastu vastu vastu dehanni vadatappike kinda padipoyanu.
1: And he left the body, he fell down.
0: Ee dehamlo evintramu pranam ledu.
1: And there was no life in this body.
0: Padetappike kinda marble vanni vesaru.
1: And it was just there.
0: Tala padindi. Pillalandaru vachesaru pattukunnaru, chaala lepinaru, ememo chesaru, em maatadichina nenu kadaledu medaledu.
1: As he left his body without any life over there, all boys held this body, but there was no movement in the body.
0: Ee debba tagindemo tala ettadaniki poi prayatnam chesaru, evariki cheta kaledu.
1: They wanted to lift the head, none could lift the head.
0: Ee naati pillalu inta balamaina pillalu naa chinna talanu kuda ettalekapoyaru.
1: Boys of today so young could not lift that small head of Bhagavan.
0: తర్వాత టవల్స్ అంతా తీసుకుని వచ్చారు, ఎక్కడైనా దెబ్బ తగిలిందేమో, రక్తం కారుతుందో ఏమో అని, ఎక్కడే కానీ ఏమి కనిపించలేదు.
1: బాయ్స్ బ్రాట్ టవల్స్, ఇఫ్ దేర్ ఇస్ ఎనీ బ్లీడింగ్ దే వాంట్ టు వైప్ అవుట్.
0: నా బెడ్రూమ్ లో ఎప్పుడు కూడా నేను లైట్ వేసుకుంటాను.
1: భగవాన్ విల్ కీప్ ది లైట్ స్విచ్ ఆన్.
0: ఎప్పుడు కూడా పెట్టను.
1: ఇట్ వాస్ నెవర్ డార్క్, ఇట్ ఇస్ నెవర్ డార్క్. వై?
0: బాత్రూమ్ లో లైట్ ఉండాలా, బెడ్రూమ్ లో లైట్ ఉండాలా, వరండాలో లైట్ ఉండాలా, చీకట్లో పండుకోవడం నాకు ఇష్టం లేదు. చీకటి రాక్షసుని ఆశిస్తారు.
1: Bhagavan does not like any darkness because it symbolizes the demonic quality.
0: ఎప్పుడూ లైట్ ని ఆశిస్తారు. తమసో మా జ్యోతిర్గమయ, తమస్సు కలిగినటువంటి వాడే ఈ జ్యోతిని అడుగుతుంటారు.
1: Therefore the one should travel from darkness to the light. No one should let it
0: start. సద్గమయ, సద్బుద్ధి కలిగినటువంటి వారికి ఎప్పుడూ ప్రకాశంగానే ఉంటుంటారు.
1: The one with good mind, good intellect will always be in the light.
0: ఈ విధంగా చాలా కొన్ని కొన్ని పరిస్థితుల్లో పిల్లలందరూ చాలా చాలా అనుభవించారు.
1: Boys had many, many experiences.
0: ఎప్పుడు కూడా కాలేజీకి పోయినప్పుడు అక్కడ ఒక క్షణం కూడా వేస్ట్ చేయరు.
1: దే డోంట్ వేస్ట్ ఈవెన్ ఎ సెకండ్.
0: తక్షణమే పరిగెత్తిస్తుంటారు.
1: ద మూమెంట్ బెల్ ఇస్ గివెన్ దే రన్ బ్యాక్ టు మందిర్.
0: నలుగురు పిల్లలంతా కూడా హాస్పిటల్లో ఉంటున్నారు, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో.
1: దీస్ బాయ్స్ ఆర్ వర్కింగ్ దేర్ ఇన్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్.
0: టైం ప్రకారం వచ్చేసిస్తుంటారు, ఎక్కడే కానీ ఒక నిమిషం కూడా వేస్ట్ చేయరు.
1: దే డోంట్ వేస్ట్ ఈవెన్ ఎ సెకండ్, దే బీ దేర్ అట్ ద డాట్ ఆఫ్ టైం.
0: ఒక్కొక్క తూరి ఫంక్షన్స్ టైం లోపల స్వామి త్వరగా పోయి పండుకుంటాడు ఏమో అని వాళ్ళు భోజనం కూడా చేయకుండా వస్తుంటారు పాపం.
1: అట్ ఫెస్టివల్ టైమ్ స్వామి మే రిటైర్ ఎర్లీ, దేర్ ఫోర్ దే రిటర్న్ వితౌట్ టేకింగ్ దేర్ ఫుడ్.
0: మీ భోజనం ఏమైపోయింది అంటే చేశాం స్వామి అంటారు.
1: వెన్ స్వామి ఆస్ వాట్ అబౌట్ యువర్ ఫుడ్, దే సెడ్ వి హాడ్ అవర్ ఫుడ్.
0: చెప్పద్దు అబద్ధాలు చెప్పద్దు అని అంటే పర్వాలేదు నాకు ఆకలి కాలేదు స్వామి అంటారు.

0: Don't speak lies, they said. Swami, we were not hungry. Then Swami will make them eat. They are such good boys. Bhagavan does not want to publicize their goodness. Among them, Sainath is one.
1: Sainath
0: always sleeps at the feet of Bhagavan. Any little sound, he opens the door. The keys are with him only.
1: ఎందుకంటే ఒక తూరి తెలిసింది కీస్ వేశాడు లిఫ్ట్ ఎత్తినారు అంతా అయిపోయింది కానీ ఈ మెట్టు వచ్చింది తెలిసింది.
0: Well, he has locked it. The keys are with him. And how could he hear the conversation?
1: లిఫ్ట్ బిగం వేశారు.
0: He locked it.
1: లిఫ్ట్ తప్ప ఇంకొకరు మార్గంలో ఏం రావడానికి వీల్లేదు.
0: Nobody can enter.
1: అలాంటి పరిస్థితిలో ఈ మెట్ట వచ్చింది.
0: How could she climb up? How could she get into
1: it? అందరూ కొంచెం భయపడుతూ ఉండగానే సత్యజిత్ కొంచెం ధైర్యం చేసి స్వామి ఆమె ఎవరు ఎవరు ఎవరు ఎవరని అడుగుతూ.
0: ఇన్ ది మీన్ టైమ్ సత్యజిత్ పిక్డ్ అప్ లిటిల్ కరేజ్ అండ్ ఆస్క్ హూ ఇస్ షీ.
1: నేను నీకు కావాలి అంతేగాని ఇంకెవరితో ప్రయత్నం లేదు నువ్వేం అడగద్దు ఇవన్నీ అన్నాను.
0: డోంట్ ఆస్క్ సచ్ క్వశ్చన్స్ కన్సర్న్ మై సెల్ఫ్ ఓన్లీ.
1: ఇచ్చింది ఏమిటి ఆయన అనేది.
0: హి ఆస్క్ వాట్ ఇస్ దట్ షీ హాస్ గివెన్.
1: నేను తీసి వారి చేతికి ఇచ్చాను.
0: అండ్ హీ గేవ్ ద చైన్ టు హిమ్.
1: అప్పుడు దాన్ని చూచారు.
0: అండ్ హీ సా దట్ చైన్.
1: ఇప్పుడు కూడా వాళ్ళ దగ్గర పెట్టుకున్నారు.
0: దట్ చైన్ ఇస్ స్టిల్ విత్ హిమ్.
1: ఈ విధంగా కూడాను కొన్ని కొన్ని ఎక్స్పీరియన్స్ అంటే ఎలాంటివి దైవ ఎక్స్పీరియన్స్ అనేటువంటిది ఎవరికి చెప్పడానికి వీలు కాదు.
0: ఇట్స్ నాట్ పాసిబుల్ టు డిసైడ్ ద డివైన్ ఎక్స్పీరియన్స్.
1: మనుషుల కంటే వేరుగా లేడు.
0: గాడ్ ఈజ్ నాట్ సపరేట్ ఫ్రమ్ యూ
1: చెప్పాడు. ఐ అండ్ యూ ఆర్ వన్ అని చెప్పాను.
0: హి సెడ్ ఐ అండ్ యూ ఆర్ వన్.
1: వన్ అని చెప్పడం కూడా బాగుండదు.
0: వన్ ఈజ్ నాట్ ఆల్సో నాట్
1: నీవు నేను వేరు లేదు కాదు.
0: యూ
1: ఒక్కటే.
0: యూ డజంట్ ఎగ్జిస్ట్ అట్ ఆల్.
1: నేను నేనే నీవు.
0: You and I and you.
1: ప్రతి ప్రాణి ఎందుకు మానవత్వం లోపల దైవత్వం అనేటువంటి రూపాన్ని మనం తెలుసుకోవాలి.
0: ఇన్ ఎవ్రీ లివింగ్ క్రీచర్ మోర్ ఇన్ మ్యాన్
1: కైండ్. జీవో దేవ సనాతన. దేహమే దేవాలయము. జీవుడే దేవుడు.
0: బాడీ ఈస్ ద టెంపుల్ ఆఫ్ గాడ్. ద ఇన్ డ్వెలర్ ఈస్ గాడ్ హింసెల్ఫ్.
1: విష్ణు అంటే శంఖ చక్ర కదాధారి అంటున్నారు.
0: యూ థింక్ దట్ విష్ణు మెంట్ ద వన్ హూ క్యారీస్ ద వీల్ అండ్ కౌంట్స్ అండ్ లోటస్ ఫ్లవర్.
1: అలంకారో విష్ణు ప్రియ అంటారు.
0: అండ్ వీ థింక్ దట్ విష్ణు రిలీజియస్ ఆల్ డెకరేషన్ జ్యువెల్
1: అంటారు. జలధారో ఈశ్వర ప్రియ అంటారు.
0: అండ్ వీ థింక్ దట్ ఈశ్వర ఈజ్ ఆఫ్టర్ వాటర్ అభిషేక.
1: ఇంకా బ్రాహ్మణో భోజన ప్రియ అంటారు.
0: బ్రాహ్మణ ఈజ్ ఆఫ్టర్ ఫుడ్.
1: కనుక విష్ణు అనేటువంటి వాడు శంఖ చక్రధారి అంటారు.
0: విష్ణు క్యారీస్ విత్ హిమ్
1: శంఖ చక్రం. శంఖమనగా శబ్దము.
0: ద కౌంచ్ శంఖ స్టాండ్ ఫర్
1: శంఖమనగా కాలము.
0: ద వీల్ ఆఫ్ టైమ్.
1: ఈ యొక్క కాలము శబ్దము రెండు కూడా భగవంతుని స్వాధీనంలోనే ఉన్నాయి.
0: ద టైమ్ అండ్ సౌండ్ ఆర్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ గాడ్.
1: కనుక దేహం అనేటువంటిది ఈ శంఖ చక్ర గదాధారి కాదు.
0: సో ద బాడీ డజంట్ మీన్ మియర్లీ కౌంచ్ అండ్ ద వీల్.
1: బలము కాలము రెండు కూడా భగవంతుని యొక్క చేతిలోనే ఉంటాయి.
0: వన్ ఈస్ ది ఎనర్జీ, అదర్ ఈస్ ద టైమ్ ఆర్ అండర్ ద కంట్రోల్.
1: దైవం ప్రత్యేకంగా ఉన్నాడని అనేక ఆకారములుగా మనం విశ్వసించి దానికి అనేక విధమైన శోకులు మనం చేయకూడదు.
0: వీ షుడ్ నాట్ గివ్ ఎ స్పెసిఫిక్ ఫార్మ్ టు గాడ్ అండ్ అటాచ్ విత్ సో మెనీ డెకరేషన్స్.
1: నేను ఒకానొక సమయం లోపల 30 సంవత్సరం కిందట
0: 30 ఇయర్స్ బ్యాక్ భగవాన్
1: దుర్గల రామకృష్ణరావు నన్ను బలవంతం చేసి తిరుపతికి తీసుకెళ్లాడు.
0: బూర్గుల్ రామకృష్ణరావు ద దెన్ గవర్నర్ ఫోర్స్డ్ భగవాన్ టు గో టు తిరుపతి.
1: అక్కడ వాళ్ళ పురోహితులందరూ కూడా చాలా గౌరవంగా తీసుకుని లోపలికి గర్భగుడి లోపలికి తీసుకెళ్లి చాలా వెంకటరమణ స్వామికి అభిషేకం చేస్తూ వచ్చారు.
0: ఆల్ ప్రీస్ట్ ఓవర్ దేర్ హెస్ టేకెన్ భగవాన్ టు ద శాంక్టమ్ శాంక్టోరం విత్ ఆల్ టెంపుల్ ఆనర్స్.
1: అప్పుడు అన్నారావు దీనికి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా ఉన్నాడు.
0: అన్నారావు వాజ్ ద చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఆఫ్ టిటిడి.
1: అన్నారావుని పిలిచి చెప్పాను. అన్నారావు, ఏమిటి ఇంత సుందరమైనటువంటి విగ్రహానికి ఈ అలంకారంతో చేసి వికారం చేసి పెడుతున్నారు, ఎందుకు ఈ సొమ్ములంతా పెట్టాలి?
0: భగవాన్ ఆస్క్డ్ అన్నారావు ద ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, ది బ్యూటిఫుల్ ఐడల్ ఈస్ దేర్, వై సో మెనీ జ్యువెల్స్.
1: అవన్నీ తీసి పెట్టినప్పుడు వెంకటేశ్వరుడు ఎంతో అందంగా కనిపిస్తాడు.
0: అండ్ ఆల్ ది జ్యువెల్స్ ఆర్ రిమూవ్డ్, యూ కెన్ సీ లార్డ్ వెంకటేశ్వర ఇన్ ఆల్ హిస్ మైట్ అండ్ గ్రాండియర్.
1: అక్కడ చక్కగా నిరూపిస్తూ వచ్చింది.
0: అండ్ యూ విల్ సీ ఆల్ ది గ్రాండియర్ ఓవర్ దేర్.
1: ఈ శంఖ చక్రాలు పెట్టే కోసమని మైనం అద్ది ఈ చక్రాన్ని కనిపించడము, ఈ శంఖం కనిపించడం, ఎందుకు ఈ వికారంతో చేస్తున్నారు?
0: యూ కలెక్ట్ ఆల్ ద జ్యువెల్స్ విత్ ది హెల్ప్ ఆఫ్ వ్యాక్స్.
1: ఉన్నటువంటి భగవంతుడికి నిరాకారం ఎందుకు చేస్తున్నారు? వికారం ఎందుకు కల్పిస్తున్నారు?
0: హియర్ యూ హావ్ గాట్ గాడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఐడల్ ఆకార, బట్ యూ మేక్ ఇట్ వికార హారిబుల్.
1: ఇవి మీరు చేయకూడదు అన్నాను.
0: యూ షుడ్ నాట్ డూ దాట్.
1: అప్పుడు బూర్గుల రామకృష్ణరావు చెప్పాడు, స్వామి లోకులు కాకులు. వాళ్ళు వాళ్ళ ప్రీతిని పురస్కరించుకుని భగవంతునికి అలంకారం చేస్తుంటారు.
0: పీపుల్ దే హావ్ గాట్ దేర్ ఓన్ విమ్స్ అండ్ ఫ్యాన్సీస్, దే డెకరేట్ యాస్ దేర్ లైక్స్.
1: అంతేకాని నాకు ఇష్టం లేదు అన్నాడు ఆయన.
0: ఐ టు డోంట్ లైక్ దాట్.
1: మీరు చెప్పండి కొంతవరకు. దీనివల్ల చాలా బాధ కూడా కలుగుతుంది, భయం కూడా కలుగుతుంది, ఎలాంటి పరిస్థితులు ఏర్పడతాయో ఏమిటో భగవంతుని భగవంతునిగా ఇచ్చిపెట్టండి.
0: Actually, it is painful and we are also afraid of the situation. Let us leave the idol as idol, God as God.
1: కనుక అని చెప్తే ఆయన విన్నాడు గాని పాపం ఏమి చేయలేకపోయాడు.
0: బట్ హీ కుడ్ నాట్ హెల్ప్ ది సిచ్యువేషన్.
1: ఈ విధంగా భగవంతునికి అలంకారం చేస్తూ కూర్చోవటము, దాని ఏ విధమైన అందంగా చూసుకో, ఇవి కాదు మనలో ఉంది అది అందము.
0: యూ డెకరేట్ గాడ్ విత్ ఆల్ ద జ్యువెల్స్ బట్ ద రియల్ జ్యువెల్
1: అందమే ఆనందం. ఆనందమే జీవిత మకరందం అన్నారు.
0: అందం బ్యూటీ ఈజ్ ఆనందం ద బ్లిస్, ఆనందం ద బ్లిస్ ఈజ్ మకరందం ద నెక్టర్.
1: కనుక భగవంతుడికి ఎట్టి అలంకారములు చేయకూడదు.
0: యూ డోంట్ హ్యావ్ టు డెకరేట్ గాడ్.
1: అయితే ప్రపంచంలో పుట్టినందుకు దీనికి తగినటువంటి గౌరవంగా మర్యాదగా మనం బ్రతుకుతూ రావాలి, ఆదర్శాన్ని నిరూపించాలి.
0: హౌఎవర్ డ్యూ రెస్పెక్ట్ అండ్ కర్టెసీ హ్యావ్ టు బి ఎక్స్టెండెడ్ టు సెట్ అన్ ఐడియా.
1: స్వామి ఎందుకు ఇంత పెద్ద పెద్ద గౌను వేసుకుంటాడు?
0: వై స్వామి పుట్స్ ఆన్ సచ్ ఎ లాంగ్ గౌన్?
1: అలంకారం కోసం కాదు.
0: It's not any decoration.
1: నా దేహం ఎవరికి కనిపించకూడదు అని ఆనందం.
0: భగవాన్ డజంట్ వాంట్ ఎనీ పార్ట్ ఆఫ్ హిస్ బాడీ టు బి సీన్ బై యూ.
1: భాగాలు కూడా ఎవరికైనా కనిపిస్తాయేమని చాలా ఎత్తు చేసుకుని నడుస్తూ ఉంటాను.
0: హీ డజంట్ వాంట్ ఎనీ పార్ట్ ఆఫ్ హిస్ బాడీ టు బి నోటీస్డ్ బై యూ.
1: మానవత్వంలో ఉన్నటువంటి ఒక దివ్యత్వాన్ని ఈ యొక్క దేహరీతిగా కూడా గౌరవ మర్యాదలు అందించాలని.
0: దేర్ఫోర్ ఇన్ ద బాడీ ది డివినిటీ హాస్ గాట్ టు బి రెస్పెక్టెడ్, హైలీ రెస్పెక్టెడ్.
1: తుంగభద్ర అని దీనికి పేరు పెట్టారు.
0: The name Tungabhadra is given to the body.
1: ఇంత మంగళకరమైన దేహాన్ని అమంగళంగా ఎందుకు చూపించాలి?
0: Such an auspicious body should never be considered inauspicious. No.
1: మీ చేతులు కాళ్ళు కనిపించక తప్పదు.
0: The hands and the legs.
1: ముఖం కూడా చూడక తప్పదు.
0: The face will be seen.
1: కానీ అప్పుడప్పుడు నా ముఖం కూడా కొంతవరకు వెంట్రుకలు మూసుకొని చాలా ఇదిగా ఉంటాలి. అది కూడా నాకు ఇష్టం లేదు.
0: At times he covers with the hair, but he doesn't like it anyway.
1: కానీ నేనేం చేస్తూ, ఈ తేజస్సు ఇది పుట్టినటువంటిది కానీ పెట్టినటువంటిది కాదు.
0: The effulgence is there right from his birth, is not anything attained later.
1: దానికి కూడా ఒక విధమైన దివ్యత్వానికి ఒక తేజస్సు వెంట వాడుతుంటాయి.
0: There is effulgence that follows the divinity.
1: కనుక నేను చేసే చిన్న చిన్న పని కూడాను ఒక అంతరార్థం లేకుండా ఉంటుండదు.
0: వాట్ ఎవర్ మైన్యూట్ సింపుల్ టాస్క్ దట్ భగవాన్ అండర్ టేక్స్ హ్యాస్ గాట్ సిగ్నిఫికెన్స్.
1: ఒక చిన్న ఉదాహరణము,
0: ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
1: ఆకలి లేనప్పుడు అన్నాన్ని ఎవడు తినడు.
0: ఇన్ఫాక్ట్ ఇఫ్ యు ఆర్ నాట్ హంగ్రీ నో వన్ వుడ్ ఈట్.
1: అప్పుడు అయినప్పుడే నీరు తాగుతాడు.
0: ఇఫ్ యు ఆర్ థర్స్టీ యు డ్రింక్ వాటర్.
1: దుఃఖం వచ్చినప్పుడే ఏడుస్తాడు.
0: అండ్ యు క్రై వెన్ యు ఆర్ మిజరబుల్.
1: ఆనందం వచ్చినప్పుడే నవ్వుతాడు.
0: అండ్ యు స్మైల్ వెన్ యు ఆర్ జాయ్.
1: కారణం లేని కార్యములు కాదు ఇవన్నీ.
0: బట్ ఎవ్రీథింగ్ హస్ గాట్ ఎ రీజన్ బిహైండ్.
1: దానికి కూడా ఒక కారణం ఉండాలి.
0: There, a cause is behind. కారణాన్ని
1: నిరూపించే నిమిత్తమే నేను దేహాన్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటాను.
0: To explain this cause behind it, the body has to be taken
1: purity,
0: care of.
1: Purity, patience, perseverance, ee PPP, ee moodu kuda chaala pradhanamainatuvi.
0: Three P's, purity, patience, perseverance are very important.
1: Nenu eppudu kuda purity.
0: Purity, Bhagavan stands for purity.
1: Pani chesina kaani naa kosam kaadu.
0: Purity is for you.
1: నాలో ఉన్నటువంటి ఒక ప్యూరిటీ ఈ లోకంలో ఎక్కడ కూడా నువ్వు లేదని చెప్పచ్చు.
0: The purity present in Bhagavan is not noticed anywhere in the world.
1: అంత ప్యూరిటీ నా హృదయం.
0: That is Himalayan purity in him.
1: చిత్తు కూడాను అక్కడ ఏమాత్రం కూడాను మాలిన్యం చేరడానికి అవకాశం లేదు.
0: There cannot be any simple trace of dirt being there.
1: ఆ ప్యూరిటీ వల్లనే ఇన్ని విధమైనటువంటి జగత్తునంతా లాగుతూ వచ్చింది.
0: బికాస్ ఆఫ్ ద ప్యూరిటీ ఇన్ భగవాన్ డ్రాస్ ది అటెన్షన్ ఆఫ్ ది ఎంటైర్ వరల్డ్. ఎవరికి
1: ఇన్విటేషన్ ఇవ్వటం లేదు, ఎవరికి జాబ్ను కూడా రాయను.
0: నో ఇన్విటేషన్ ఇస్ ఎక్స్టెండెడ్. నా దేహం
1: అంత పవిత్రమైనటువంటిది.
0: ది బాడీ సో ప్యూర్.
1: ఇలాంటి పవిత్రమైనటువంటి దేహం లోపల ఎవరు కూడా దోషం చూపడానికి వీలు కాదు.
0: నో వన్ కెన్ పాయింట్ అవుట్ ఎ డిఫెక్ట్ ఆర్ మిస్టేక్ ఇన్ దిస్ బాడీ.
1: నా యొక్క పేషెన్స్ శాంతం ఎంత ఉందంటే,
0: పేషెన్స్ ఆఫ్ భగవాన్.
1: పర్వతాలు కదిలినా కానీ నా హృదయం కదలదు.
0: మౌంటైన్స్ మైట్ మూవ్ బట్ హీ డస్ నాట్ మూవ్.
1: నా హృదయం అంత శాంతంగా ఉంటాయి.
0: భగవాన్ ఆల్వేస్ రిమైన్స్.
1: అయితే అప్పుడప్పుడు కొంచెం బుస్ అంటుంటాను.
0: బట్ సమ్ టైమ్స్
1: చెప్పాలిగా, కొంతమందిని సరిచేసే నిమిత్తమై ఆ పదమును ఉపయోగపెడుతుంటాను.
0: టు రెక్టిఫై అండ్ కరెక్ట్ హీ యూజెస్ హార్ష్ వర్డ్స్.
1: లేకపోతే ఈ పిల్లలు వినేవారు కాదు.
0: ఆర్ ఆర్ దే వుడ్ నాట్ పే హీ టు హిస్ వర్డ్స్.
1: నా బంగారు కూర్చోమా కూర్చోమా అంటే ఎవరు వినరు.
0: You be seated, you don't hear them.
1: Hey, kucho. Ante kurchuntaru.
0: Sit down, then they will follow.
1: Appudu shabdanni marchali.
0: Then the tone has to be.
1: Ee shabda marpu chethane భక్త రక్షణ కూడా జరుగుతూ ఉంటుంది.
0: బై చేంజింగ్ ద టోన్ డివోటీ కెన్ బి సేవ్డ్.
1: ఒకానొక సమయం లోపల
0: ఎట్ వన్ టైమ్
1: పాండవులు అరణ్యవాసంలో ఉండినప్పుడు
0: పాండవస్ వర్ ఇన్ ఎక్సైల్
1: సంవత్సరం లోపల రోమ ఋషి వనం దగ్గరికి వెళ్లారు.
0: పాండవస్ వెన్ దేవర్ ఇన్ ది పీరియడ్ ఆఫ్ ఎక్సైల్ ఇన్ ద 13th ఇయర్ దే వెంట్ రోమ ఋషి.
1: తర్వాత తిరిగి జయించి వచ్చారు.
0: అండ్ దే రిటర్న్
1: యుద్ధం ప్రారంభమైంది.
0: అండ్ బ్యాటిల్ స్టార్ట్.
1: ఈ ప్రారంభమైనటువంటి యుద్ధ సమయం లోపల
0: అట్ ద టైమ్ ఆఫ్ ద కమెన్స్మెంట్ ఆఫ్ వార్
1: ఒక విధమైన ప్రతిజ్ఞ పట్టాడు.
0: దే హావ్ టేకెన్ ఎ వో.
1: ఎవరు?
0: హూ?
1: గురువైనటువంటి వాడే.
0: ద వెరీ ప్రిసెప్టర్.
1: నేను ప్రమాణం ఇవ్వాలి.
0: వెల్ ఐ హావ్ టు కీప్ అప్ హిస్ వర్డ్.
1: తప్పించడానికి వీలు కాదన్నాడు.
0: యూ కెనాట్ ఎస్కేప్ ఫ్రమ్ హిస్.
1: మీరు ఏమైనా చేయవచ్చును.
0: యూ కెనాట్.
1: మీరు తప్ప మాకు అన్యులు లేరని ప్రార్థించింది.
0: ద్రౌపది ప్రేడ్ యూ మే డూ ఎనీథింగ్ బట్ యు ఆర్ ఓన్లీ అవర్ రిఫ్యూజ్.
1: తర్వాత
0: లేటర్
1: ఈ యొక్క భీష్ముడు ద్రోణాచార్యుని యొక్క కుమారుడు
0: సన్ ఆఫ్ ద్రోణాచార్య
1: అతను తమ పిల్లలను చంపాలని వచ్చాడు.
0: అశ్వత్థామ కేమ్ దేర్ టు కిల్ దేర్ చిల్డ్రన్.
1: అశ్వత్థామ ప్రతిజ్ఞ పట్టాడు.
0: అశ్వత్థామ హస్ టేకెన్ ఎ ఓత్.
1: పాండవులు ఎక్కడా కనిపించలేదు.
0: పాండవస్ వర్ నాట్ నోటీస్డ్.
1: అప్పుడు కృష్ణుడు రక్షించాలి కదా.
0: కృష్ణ హ్యాడ్ టు రెస్క్యూ.
1: ఎన్నో నాటకాలు ఆడాలా.
0: He has to act in different ways.
1: భగవంతుని యొక్క చిత్రములంతా విచిత్రమైనటువంటివి.
0: ఆల్ యాక్షన్స్ ఆఫ్ గాడ్ ఆర్ మిస్టరీ. దానికి
1: ఒక యాక్ట్ చేయాలి.
0: He has to act in every
1: way. దానికి కూడా ఒక్కొక్క సీన్ మార్చాలి.
0: సీన్ హ్యాస్ టు
1: ప్రతి దానికి కూడా ఒక డ్రామాగా నూపించాలి.
0: అండ్ ఎవ్రీ డ్రామా హ్యాస్ టు బి ఎనాక్టెడ్.
1: పరిగెత్తిపోయాడు కృష్ణుడు.
0: అండ్ కృష్ణ ర్యాన్.
1: ఎవరి దగ్గరికి?
0: వేర్?
1: ధృతరాష్ట్రుడు ఒక దుర్వాసు దగ్గరికి పోయాడు.
0: అండ్ హస్ గాన్ క్లోజ్ టు దుర్వాస.
1: దుర్వాసు దగ్గరికి పోయేటప్పటికి దుర్వాస చాలా నమస్కరించి చాలా గౌరవంగా చూచాడు.
0: దుర్వాస రిసీవ్డ్ కృష్ణ ఇన్ ఆల్ రెస్పెక్ట్.
1: స్వామి ఎందుకోసం వచ్చారు మా ఆశ్రమానికి?
0: స్వామి వాట్ బ్రాట్ యూ హియర్?
1: మాకు ఒక చిన్న పని ఉంటుండాలి.
0: ఐ గాట్ ఎ సింపుల్ టాస్క్.
1: అది నీతో చేయించాలని వచ్చానన్నాడు.
0: ఐ వాంట్ టు గెట్ ఇట్ డన్ బై యూ.
1: తమ ఆజ్ఞకు నేను బద్ధుండైనా తప్పక ఏమి చెప్పినా చేస్తానన్నాడు.
0: ఐఎమ్ బౌండ్ డ్యూటీ బౌండ్ టు యువర్ కమాండ్. ఐ సర్టన్లీ డూ వాట్ ఎవర్ యూ సే.
1: ఈనాటి రాత్రి పాండవులు నీవు కాపాడాలి.
0: దిస్ నైట్ యూ హ్యావ్ టు రెస్క్యూ అండ్ సేవ్ పాండవాస్.
1: తమను కాపాడేవారు కానీ నేనేమిటి కాపాడటం అన్నాడు.
0: ఇస్ ఓన్లీ హూ కెన్ ప్రొటెక్ట్ దెమ్. వాట్ ఈస్ ఇట్? ఐ ప్రొటెక్ట్ దెమ్.
1: కానీ నాది నాది వేరే.
0: నీ
1: ద్వారా దర్శించేది ఇంకోటి వేరే.
0: ఐఎమ్ సపరేట్ డిఫరెంట్ బట్ దిస్ హాస్ టు బి డన్ త్రూ యూ.
1: నా రక్షణలు ఎన్ని రకములుగానో ఉంటుంటాయి.
0: హౌ ఐఎమ్ గోయింగ్ టు ప్రొటెక్ట్ యూ డు నాట్ నో.
1: కనుక ఒక పని చేయాలన్నాడు.
0: యు హావ్ టు డూ వన్ థింగ్.
1: ఏం చేయమని చెప్పారు?
0: వాట్ ఈస్ టు బి డన్?
1: కింద ఒక గుంత తవ్వు.
0: And let there be a big pit.
1: పాండవులు కూర్చోబెట్టు.
0: Let Pandavas be seated there.
1: దానిపైన పలక వేయి.
0: Let there be a plank over that.
1: ఆ పలక పైన నీ కుర్చీ వేసుకో.
0: You have your chair on the plank.
1: కుర్చీ పైన కూర్చో.
0: You sit on that.
1: వస్తారు ఎవరైనా. దుర్యోధన దుశ్శాసనాదులు ఎవరైనా వస్తారు.
0: The other enemies may come.
1: లేక ద్రోణాచార్యుని కుమారుడే వస్తాడు.
0: అశ్వత్థామ may also come.
1: వచ్చినాక అని అడుగుతాడు, స్వామి మీరు త్రికాల జ్ఞానులు కదా, పాండవులు ఎక్కడున్నారని అడుగుతాడు.
0: దే మే ఆస్క్ స్వామి యూ నో ఆల్ ది పాస్ట్ ప్రెసెంట్ ఫ్యూచర్ వేర్ ఆర్ పాండవ.
1: దుర్వాసు చెప్పు, స్వామి నేను అబద్ధమాడను అన్నాడు.
0: దుర్వాస సైడ్ ఐఎమ్ నాట్ గోయింగ్ టు అటర్ ఎ లై.
1: సన్యాసి నిన్ను అబద్ధమాడమని నేను చెప్తున్నానా?
0: అరే ఓ సెలబ్రేట్, ఐ వాంట్ యూ టు అటర్ లైస్.
1: అబద్ధమాడమని నేను కూడా చెప్పను.
0: ఐ టు డోంట్ సే దాట్.
1: సత్యాన్న పరుదన్న, సత్యమే నా యొక్క ప్రథమం.
0: ఇన్ఫాక్ట్
1: సత్యమే చెప్పు.
0: Tell truth.
1: కాని శబ్దాన్ని మార్చు అన్నాడు.
0: బట్ చేంజ్ యువర్ టోన్ వాయిస్.
1: అశ్వత్థామ వచ్చి, స్వామి పాండవులు ఎక్కడున్నారని చాలా వినయంగా అడిగాడు.
0: అశ్వత్థామ కేమ్ ఇన్ ఆల్ హ్యూమిలిటీ అండ్
1: పాండవ కింద ఉన్నారన్నాడు గట్టిగా.
0: హి సెడ్ పాండవస్ దేర్ బినీత్ మీ.
1: శబ్దమును మార్చాడు.
0: హి చేంజ్ ద టోన్.
1: శబ్దమును మార్చేటప్పటికే
0: అండ్ వన్స్ వాయిస్ ఇస్ చేంజ్.
1: అశ్వత్థామ పరిగెత్తిపోయాడు.
0: అశ్వత్థామ ర్యాన్ అవే అఫ్రైడ్ ఆఫ్ ది సిచ్యువేషన్.
1: కాబట్టి అతను పోవటం వల్ల పాండవుల యొక్క ప్రేమ ఒక ప్రాణం రక్షించేది కదా.
0: బికాస్ దట్స్ వే
1: పాండవ కొన్ని శబ్దాలు మార్చవలసి వస్తుంటాయి.
0: గాడ్ ఆల్సో చేంజెస్ వాయిస్.
1: శబ్దాలు మార్చినట్టు చేత కొన్ని కార్యం సక్రమంగా జరిగిపోతుంటాయి.
0: సర్టన్ టాస్క్ ఆర్ అకంప్లిష్డ్ బై దిస్.
1: అన్ని అవతారములు ఎందుకు శబ్దాలు మార్చడం అనేది సహజంగా జరుగుతూనే వచ్చాయి.
0: ఇన్ ఆల్ ఇన్కార్నేషన్స్ దిస్ హాస్ బీన్ గోయింగ్ ఆన్.
1: కైక ఇంటి నుంచి వచ్చాడు రాముడు.
0: అండ్ రామ వాజ్ రిటర్నింగ్ ఫ్రమ్ కైక.
1: నవ్వుతూ నవ్వుతూనే వచ్చాడు.
0: ఇన్ హీ కేమ్ స్మైలింగ్ ఆల్ ది వే.
1: సీతాదేవి సింహాసనం కోసం అలంకారంగా చేసుకుంటుండాలి.
0: అండ్ సీతా వాజ్ రెడీ విత్ ఆల్ ద డెకరేషన్ ఫర్ కరోనేషన్.
1: సీత నా మాట విను.
0: లిసన్ టు మీ.
1: నేను ఇప్పుడు ఇక్కడ ఉండడానికి వీలు లేదు.
0: ఐ కెనాట్ బి హియర్.
1: తండ్రి ఆజ్ఞ, నేను అరణ్యానికి పోవాలి.
0: ఇస్ ద కమాండ్ ఆఫ్ మై ఫాదర్ ఐ షుడ్ గో టు ద ఫారెస్ట్.
1: ఏమిటి అరణ్యం?
0: వాట్ ఫారెస్ట్?
1: నేను కూడా వస్తాను.
0: ఐ విల్ ఆల్సో ఫాలో యూ.
1: నీవు రావడానికి వీలు కాదు.
0: నో యూ కెనాట్.
1: ఆ రాక్షసులు ఆ యొక్క క్రూర ముఖములతో నిన్ను నేను సంరక్షించుకోలేను అన్నాడు. చెప్పేటప్పటికి ఇంత లోకాన్ని రక్షించేటువంటి వాడు ఒక స్త్రీని మీరు రక్షించుకోలేరా?
0: ఓ రామా, యు ప్రొటెక్ట్ ది హోల్ వరల్డ్, కాంట్ యూ ప్రొటెక్ట్ మీ ఏ ఉమెన్?
1: ఇది మీ యొక్క బుటక మాటలు కానీ నీవు రక్షించుకోగలవు.
0: ఇస్ ఆల్ యువర్ నాక్, డోంట్ స్పీక్ లైక్ దట్.
1: నేను వస్తానని,
0: ఐ విల్ సర్టన్లీ ఫాలో యూ, షీ సెడ్.
1: కానీ గట్టిగా చెప్తూ వచ్చాడు.
0: బట్ రామ వెంట ఆన్ వెహిమెంట్లీ టెలింగ్.
1: తరువాత కఠినంగా పలుకుతూ వచ్చాడు.
0: అండ్ దెన్ హీ హాస్ టు యూజ్ హార్ష్ వర్డ్స్.
1: నీవు రావటం చేత నాకు కష్టం కలుగుతుంది అన్నాడు.
0: ఇఫ్ యూ ఫాలో మీ, ఐ విల్ ఫీల్ వెరీ బ్యాడ్.
1: నిన్ను సంరక్షించుకోవటమే నాకు పెద్ద బాధ్యత అవుతుంది.
0: అండ్ ఇట్స్ మై రెస్పాన్సిబిలిటీ.
1: తండ్రి ఆజ్ఞ, నేను ఏ రీతిగా ఇది నడుచుకోవాలి?
0: హౌ కెన్ ఐ ఫుల్ఫిల్ ది కమాండ్ ఆఫ్ మై ఫాదర్?
1: నీవు రాకూడదు అన్నాడు.
0: బెటర్ యూ డోంట్ కమ్.
1: సరే, అయితే మీరు ఇప్పుడు ఎక్కడికి వెళుతున్నారు?
0: అండ్ దెన్ షీ ఆస్క్డ్, వేర్ ఆర్ యు గోయింగ్?
1: తల్లి దగ్గర పోయి నమస్కారం చేయాలని అన్నాడు.
0: అండ్ హీ సెడ్ యు గో అండ్ డు నమస్కారం.
1: రాముతో పాటు కౌసల్య మందిరానికి కూడా వచ్చింది సీత.
0: అండ్ సీత ఫాలోడ్ రామ టు ది రెసిడెన్స్ ఆఫ్ కౌసల్య మదర్.
1: అప్పుడు కౌసల్య చాలా బాధపడుతూ, నాయన కొన్ని నిమిషాల లోపల నీవు చక్రవర్తి అవుతావని ఆశించాను, కానీ ఈ విధంగా జరిగింది అని చాలా బాధపడుతూ వచ్చి,
0: మదర్ కౌసల్య వాస్ ఫీలింగ్ సో సాడ్, టెల్లింగ్ దట్ ఓ మై డియర్ సన్, ఐఎమ్ థింకింగ్ దట్ యూఆర్ గోయింగ్ టు బి కారునేటెడ్, బట్ యూఆర్ లీవింగ్. క్షణమైన
1: ఈ యొక్క అయోధ్యలో ఉండలేను.
0: And I cannot be here even if I
1: నేను కూడా అరణ్యానికి వస్తానని.
0: And I will also follow you to the forest.
1: అప్పుడు తల్లికి కొన్ని నీతి వాక్యాలను చెప్తూ వచ్చాడు.
0: And then Rama started teaching to his
1: అమ్మా, తండ్రి వృద్ధుడైనాడు.
0: Father is aged.
1: కేవలం అతని యొక్క అస్తవ్యస్తం చేత మాటలు లేనిపోనివన్నీ మాట్లాడాడు.
0: And he is not speaking as he should.
1: సతికి పతియే దైవము.
0: అండ్ హస్బెండ్ ఇస్ గాడ్. అతని
1: సేవ చేయాలి.
0: యు హావ్ టు సర్వ్.
1: అలా ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ నీవు నన్ను వదిలి అతన్ని వదిలి రాకూడదు.
0: యు షుడ్ నాట్ లీవ్ యువర్ హస్బెండ్ లైక్ దట్ అండ్ ఫాలో.
1: అతని సేవనే నీకు ప్రధానమైనటువంటి ముఖ్యమైన కర్మ.
0: మెయిన్ యాక్షన్, యువర్ రెస్పాన్సిబిలిటీ లైస్ ఇన్ యువర్ సర్వింగ్ యువర్ హస్బెండ్.
1: అది సీత వినింది.
0: సీత హర్డ్ ఆల్ దిస్.
1: సీత చాలా తెలివైనటువంటి.
0: సీత ఇస్ హైలీ ఇంటెలిజెంట్.
1: తిరిగి ఇంటికి వచ్చిన తర్వాత,
0: ఆఫ్టర్ రిటర్నింగ్ హోమ్,
1: నేను కూడా వస్తున్నానని.
0: హి సెడ్ ఐ యామ్ ఆల్సో కమింగ్.
1: రావడానికి వీలు లేదన్నారు.
0: రామా సెడ్ నాట్ పాసిబుల్.
1: తల్లికి మాత్రము పతియే దైవం అని చెప్పావు, నాకు మాత్రం పతి దైవం కాదా?
0: యు టోల్డ్ యువర్ మదర్ దట్ సర్వింగ్ హస్బెండ్ ఇస్ ఇంపార్టెంట్. ఇట్ డస్ నాట్ అప్లై టు
1: చంద్రబాబు.
0: అండ్ యువర్ మూన్.
1: నేను శీతలమైన వెన్నెలను.
0: అండ్ ఐఎమ్ ద మూన్ లైట్.
1: వెన్నెలు చంద్రుడి నుంచినే ఆవిర్భవిస్తుంది.
0: అండ్ మూన్ లైట్ కమ్స్ టు మూన్.
1: చంద్రుడు ఒక చోట, వెన్నెలు ఒక చోట ఉండడానికి వీలు.
0: యూ కెనాట్ హ్యావ్ మూన్ ఎట్ వన్ ప్లేస్, మూన్ లైట్ అనదర్
1: ప్లేస్. మీరు యొక్క ప్రవర్తన చేస్తున్నారే.
0: అండ్ యూఆర్ జస్ట్ యాక్టింగ్ ఇన్ డిఫరెంట్.
1: చంద్రుడు ఎక్కడో, వెన్నెలు అక్కడే.
0: సో మూన్ లైట్ షుడ్ బి దేర్ వేర్ దేర్ ఇస్.
1: రాముడు అరణ్యం లోపల, సీత అయోధ్య లోపల ఉండడానికి వీలు కాదు.
0: రామా కెనాట్ బి ఇన్ ద ఫారెస్ట్ అండ్ సీత కెనాట్ బి ఇన్ అయోధ్య.
1: నేను గట్టిగా చెప్పింది. చాలా రాముడు కూడా తగ్గిపోయాడు.
0: దెన్ రామా ఆల్సో వాస్ పాసిఫైడ్ బై దెం.
1: ప్రతి అవతారం నందు కూడా ఇలాంటి సన్నిహిత సంబంధ బాంధవ్యాలు వచ్చినప్పుడు కొన్ని విధమైనటువంటి యొక్క శాంతిని వహించవలసి వస్తుంది.
0: సచ్ ఇన్సిడెంట్స్ డూ హ్యాపెన్ అట్ ద టైమ్ ఆఫ్ ఎవ్రీ ఇన్కార్నేషన్.
1: కనుకనే ఆమెను అరణ్యానికి తీసుకెళ్లాడు.
0: అండ్ దేర్ఫోర్ హి టుక్ హర్.
1: ఈ విధంగా మనం అసత్యం ఆడకూడదు.
0: వి షుడ్ నాట్ అటర్ లైస్.
1: కానీ శబ్దం మాత్రం మార్చి,
0: బట్ యూ కెన్ చేంజ్ యువర్ టోన్.
1: ఒకరి క్షేమం కోసమని, కళ్యాణం కోసమని, లోకోద్ధారం కోసమని ఎంతైనా మనం పని చేయవచ్చు.
0: ఫర్ ది సేక్ ఆఫ్ అదర్స్, ఫర్ ది వెల్ఫేర్ ఆఫ్ అదర్స్, హౌఎవర్ యూ కెన్ చేంజ్ యువర్ వాయిస్.
1: లోక హితే రతః, ఇది చాలా ప్రధానమైనటువంటిది.
0: విషింగ్ ది గుడ్ ఆఫ్ ఎవ్రీబడి ఇస్ వెరీ ఇంపార్టెంట్.
1: సర్వే సమంతా గుణై, మంచి గుణములు కలిగి ఉంటుండాలి.
0: వన్ షుడ్ హావ్ ఆల్ వర్చ్యూస్.
1: సర్వే జ్ఞానైక సంపన్న, మనం జ్ఞానంతో కూడినటువంటి వారిగా ఉండాలి.
0: వి షుడ్ హావ్ విజ్డమ్.
1: అది ఏ ప్యూరిటీ, పేషెన్స్ అండ్ పర్సివరెన్స్.
0: దీస్ ఆర్ రిఫ్లెక్టెడ్ ఇన్ దీస్ త్రీ వర్డ్స్.
1: సాయికి మించిన వారు లోకంలో ఎక్కడా లేరు.
0: ఇన్ దీస్ త్రీ సాయి ఇస్ ద ఓన్లీ వన్, యూ డోంట్ ఫైండ్ ఎనీబడి ఇన్ దిస్ వరల్డ్.
1: కనుక ఈ మూడింటి యందు కొన్ని క్షేమం కోసమని, కొన్ని ఆనందం కోసమని, కొన్ని అనుకూలం కోసమని, వారి మనస్తృప్తి కోసమని ఈ విధంగా నేను చేస్తూ వస్తుంటాను. ఏమి చేసినా, ఏమి పలికినా, ఏమి చెప్పినా నా కోసం కాదు.
0: Whatever Bhagavan does, it is for the advancement and progress of mankind. There is no trace of selfishness.
1: Sir, nammina namaku poyinappudiki kaalu modalu thalla varaku kudunu ekkade gaani swartham naalo ledu.
0: In Bhagavan, from top to toe, believe it or not, there is no selfishness at all.
1: Antakante ledu.
0: There is nothing whatsoever in him.
1: Emi chesina mee kosame.
0: Everything is for you.
1: Emi pani chesina mee pani.
0: Everything for you.
1: Edi nenu aanandinchina meeku aanandam kosamane.
0: It is only to confer bliss to you.
1: కనుకొనే ప్రేమ స్వరూపులైన విద్యార్థులారా, విద్యార్థినీయులారా,
0: embodiments of love, boys and girls.
1: దైవతత్వాన్ని గుర్తించుకోవడం ఎవరికి సాధ్యం కాదు.
0: It's not possible to everybody to know love.
1: దైవత్వమును ఎవరు అర్థం చేసుకోలేరు.
0: Nobody can understand God.
1: కొన్ని నిమిషం లోపల చాలా అర్థం చేసుకున్నట్టుగా నటిస్తారు. మరి నిమిషం లోపల మర్చిపోతుంటారు.
0: యూ ప్రిటెండ్ యాజ్ ఇఫ్ యు హావ్ అండర్స్టూడ్ అండ్ యూ ఫర్గెట్ లేటర్.
1: అనేక జన్మల నుంచి వారి వెంట వెంట జంట ఇంట వచ్చినటువంటి యొక్క ప్రాక్టీస్ అవన్నీ.
0: ఇట్ ఈస్ ఆల్ ఆఫ్ ద ప్రాక్టీస్ ద యాటిట్యూడ్ దట్ యూ హావ్ హ్యాడ్ ఓవర్ ప్రీవియస్ లైఫ్. ఎన్నో
1: సంస్కారములు ఆ విధంగా వస్తుంటాయి.
0: ఆల్ ద కాన్సిక్వెన్సెస్ ఆఫ్ ద ప్రీవియస్ లైఫ్.
1: అంతేకాకుండా ప్రకృతి యొక్క ప్రజెంట్ యొక్క ప్రజెంట్ కూడా ఉంటుండాలి.
0: అండ్ దేర్ ఫోర్ ద పాస్ట్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ద
1: ప్రెసెంట్ శరీర సంబంధ బాంధవ్యం కూడా ఉంటుండాలి.
0: దేర్ ఇస్ ఇంటిమేట్ రిలేషన్షిప్ ఇన్ ద పాస్ట్
1: ఈ స్నేహ సంబంధం కూడా ఉంటుండాలి.
0: అండ్ దేర్ ఇస్ ఇంటిమేట్ రిలేషన్షిప్
1: సంపర్క దోషాలు కూడా ఉంటుంటాయి.
0: దేర్ ఇస్ మిస్టేక్ ఇన్ ద కంపెనీ.
1: కాబట్టి అంత త్వరగా మానడానికి వీలు కాదు.
0: దేర్ ఇస్ నాట్ పాసిబుల్
1: క్రమక్రమేణా కూడాను
0: స్లోలీ
1: స్టార్ట్ ఎర్లీ
0: ఈ
1: వయసు లోపల మీరు ప్రాక్టీస్ కు చాలా ప్రారంభించండి.
0: దిస్ ఇస్ ద రైట్ టైం టు స్టార్ట్ ప్రాక్టీస్ వెల్.
1: శాంతాన్ని మీరు పోషించుకోండి.
0: అండ్ హ్యావ్ ద
1: పవిత్రతను కించిత్ కూడా మీరు ఏమాత్రం మాలిన్యం కాకుండా చూసుకోండి.
0: డోంట్ చేంజ్ అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్.
1: ఇవి రెండు మీరు గట్టిగా ఉంటుంటే ఇంక పర్సివరెన్స్ ఏమైనా కలుగుతుంది.
0: అండ్ వెన్ వన్స్ యూ హ్యావ్ దీస్ పర్సివరెన్స్ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్ సెల్ఫ్.
1: కనుక మీకు ఎప్పుడు కూడా నేను అడ్రస్ చేస్తుంటాను, ప్రేమ స్వరూపులారా, ప్రేమ స్వరూపులారా అని.
0: భగవాన్ ఆల్వేస్ అడ్రెస్సెస్ ద గ్యాదరింగ్. నా ఎన్నంత
1: ప్రేమనే కనుక నేను పలికే పలుకులు కూడాను ప్రేమవే.
0: దేర్ఫోర్ దేర్స్ ఆల్ లవ్ ఇన్ భగవాన్. వాట్ ఎవర్ హీ సేస్
1: అందరూ కూడా ప్రేమ స్వరూపులుగా కావాలి.
0: అండ్ హెన్స్ యూ షుడ్ బి పర్సానిఫికేషన్ ఆఫ్ లవ్.
1: ఎలాంటి పరిస్థితులు అయినా కూడా ప్రేమకి ఏమాత్రం కూడా లోటు కలిగించుకుంటా చూసుకోవాలి.
0: దేర్ షుడ్ నెవర్ బి షార్టేజ్ ఆఫ్ డెర్త్ ఆఫ్
1: లవ్. ఆ విధంగా మీరు జీవించు రాండి, మీకు ఏది కావాల్సిన నేను ఇస్తాను.
0: If you lead your life full of love, Bhagavan will grant you whatever you want.
1: Kaluka mire bhavi bharat uddharakulu.
0: You are going to emancipate from this country.
1: Ee vidyarthi vidyarthinile mana bharat deshaniki leaders preaders.
0: Students, boys and girls are the future leaders of bharat.
1: Durbhavamnu katti pettandi.
0: Sacrifice bad feeling.
1: Sadbhavamnu penchukondi.
0: Develop good ideas.
1: Saduddeshamto jeevinchandi.
0: Have good aims.
1: పవిత్రమైన దృష్టిని తీసుకోండి.
0: అండ్ హ్యావ్ సీక్రెట్ విజన్.
1: దృష్టి దోషం కానీ వాగ్దోషం కానీ లేకుండా చూసుకోండి.
0: డోంట్ హ్యావ్ ఎనీ కైండ్ ఆఫ్ మిస్టేక్ ఇన్ బ్యాడ్ లుక్స్ ఆర్ బ్యాడ్ వర్డ్స్.
1: ఈ విధమైన మంచి నడతలతో మీరు ఉండినప్పుడు మీ తల్లిదండ్రులు కూడా ఎంతో ఆనందిస్తారు.
0: వెన్ యూ లీడ్ లైఫ్ లైక్ దట్ యువర్ పేరెంట్స్ విల్ బి హ్యాపీ.
1: కనుక వారిని కూడా సంతోష పెట్టండి.
0: మేక్ యువర్ పేరెంట్స్
1: మాతృదేవో భవ, పితృదేవో భవ.
0: Mother is God, father is God.
1: ఈ దేహానికి ఏ తల్లిదండ్రులు ఎంత ప్రీతిగా చూసుకున్నారో అట్లనే మీ దేహాన్ని కూడా మీ తల్లిదండ్రులు అంత ప్రీతిగా చూసుకుంటుంటారు.
0: జస్ట్ యాజ్ దిస్ బాడీ హాస్ టేకెన్ కేర్ ఆఫ్ హిస్ పేరెంట్స్, యూ ఆల్సో షుడ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ పేరెంట్స్.
1: కనుక వారిని కూడా మీరు ప్రేమించి ఆదరించి ఆశ్రయించి వారి ఆనంద పెట్టండి.
0: యూ ఆల్సో బీ విత్ యువర్ పేరెంట్స్, మేక్ దెమ్ హ్యాపీ, సర్వ్ దెమ్.

యజ్ఞయాగత పంబులు అధికార జనులచే చేయించవచ్చు తాచేయవచ్చు. ఇలలోన గల తీర్థములకేగా అన్యుల బోధించవచ్చు తాపోవచ్చు.

అంతర్ముఖము చేసి అనవరతము దేహేంద్రియములు అరికట్టి మనసు నిలిపి అంతర్ముఖము చేసి అనవరతము

0: One may study and master various scriptures such as Vedas and also make the scholars read them and chant them. One may perform different types of sacrifices like yajnas, yagas and penance, and also arrange to get these things done by people knowledgeable and accomplished. In the world, one may undertake pilgrimages and visit various pilgrim centers and also help others to do the same. One may be able to master the 8-limbed yoga, Ashtanga yoga, and also get this done by others. But it is difficult to control the sense organs, the mind, and invert the mind, introvert the mind, and make it enjoy a sense of equanimity and equal-mindedness continuously and ceaselessly.
1: Divyatma Swarupula.
0: Embodiments of Divine Atma.
1: Jnananam Jnanam Uttamam. జ్ఞానములన్నింటికంటేను ఆత్మజ్ఞానము ఉత్తమమైనటువంటిది.
0: ఆఫ్ ఆల్ ద టైప్స్ ఆఫ్ నాలెడ్జ్, నాలెడ్జ్ ఆఫ్ ఆత్మ ఈజ్ మోస్ట్ సేక్రెడ్.
1: ఈ ప్రపంచంలో భౌతిక జ్ఞానము, వైజ్ఞానము, సంగీత జ్ఞానము, సాహిత్య జ్ఞానము, నృత్య జ్ఞానము, చిత్ర జ్ఞానము, శిల్పి జ్ఞానము, ఇంకా ఎన్నో భౌతిక జ్ఞానములు అనేకముగా కనిపించుచున్నది.
0: ఇన్ దిస్ వరల్డ్ దేర్ ఆర్ వేరియస్ టైప్స్ ఆఫ్ నాలెడ్జ్ అసోసియేటెడ్ విత్ ద సైన్స్, ద మ్యూజిక్, ద ఆర్కిటెక్చర్, ద స్కల్ప్చర్ అండ్ ద లైక్.
1: ప్రాకృతమైనటువంటి జ్ఞానములు ఎన్ని సంపాదించుకున్నప్పటికీ ఆధ్యాత్మిక జ్ఞానం అనేటువంటిది, ఆత్మజ్ఞానం అనేటువంటిది ఒక్కటి లేకుండినా ఇవన్నీ కూడాను శాంతి సుఖములను చేకూర్చలేవు.
0: వన్ మైట్ అక్వైర్ ఆల్ దీస్ సైన్సెస్ అండ్ ద నాలెడ్జ్ ఆఫ్ ద వరల్డ్, బట్ ఇఫ్ వన్ డజంట్ అక్వైర్ అండ్ మాస్టర్ ది నాలెడ్జ్ ఆఫ్ ఆత్మ, వన్ వుడ్ నాట్ బి ఏబుల్ టు ఎంజాయ్ హ్యాపీనెస్ అండ్ పీస్ ఆఫ్ మైండ్ ఇన్ హిస్ లైఫ్.
1: ప్రాపంచికంగా కీర్తి ప్రతిష్టలను అందుకుని ఉండవచ్చు.
0: In a worldly sense, one might have accomplished or earned name and fame.
1: Unnata padavulu nilavachu.
0: He might have also occupied very high positions in life.
1: Kani aatmanandam lavinchavalananna okka aatmagnaname avasaram.
0: But if one wants to enjoy the bliss of atma, one should have the knowledge of atma.
1: Adi lekundina నహి నహి రక్షతే దుఃఖం కరణి. ఇది ఏనాటి కూడాను మానవుని రక్షించలేదు.
0: ఇఫ్ వన్ డజంట్ హ్యావ్ ద నాలెడ్జ్ ఆఫ్ ఆత్మ, వన్ వుడ్ నెవర్ బి సేవ్డ్.
1: ఏ జ్ఞానము అనేకత్వములోని ఏకత్వమును, మృత్యులోని అమృతత్వమును చూపించును అట్టి జ్ఞానమే ఆత్మజ్ఞానం.
0: ఆత్మజ్ఞాన ఈజ్ వన్ which shows unity in diversity and which shows immortality in the worldly knowledge.
1: Itti ekatvamunu gurtinchinatuvanti yokka vyaktiki maatrame sarvajnudani cheppavachunu.
0: That person may be described as an omniscient one who recognizes unity in diversity.
1: Ilanti sarvajnatvamunu sadhinchadaniki ఆత్మజ్ఞానం ఒక్కటియే రాజమార్గం.
0: ఇఫ్ వన్ వాంట్స్ టు అటైన్ ది ఆమ్నిషియన్స్, ది నాలెడ్జ్ ఆఫ్ ఆత్మ అలోన్ ఇస్ ద రైట్ రాయల్ పాత్.
1: లోకములో అనేక విద్యలను అభ్యసించవచ్చును.
0: వన్ మైట్ లర్న్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నాలెడ్జ్ ఇన్ ద వరల్డ్.
1: పండితుడని పేరు ప్రఖ్యాతులను పొందవచ్చును.
0: వన్ మే గెట్ a name of being a great
1: కళాకారుడు కావచ్చును.
0: He may be an accomplished artist.
1: కాని ఆత్మజ్ఞానమే లేకుండినా ఇవి అన్నీ కూడా నిరుపయోగములవుతాయి.
0: బట్ ఇఫ్ వన్ డజంట్ హ్యావ్ ది నాలెడ్జ్ ఆఫ్ ఆత్మ ఆల్ దీస్ థింగ్స్ వుడ్ బి యూజ్లెస్.
1: తరతి శోకమాత్మవిత్ అన్నది ఉపనిషత్తు. అనగా శోకమును నివారణ గావించేటువంటిది, నిర్మూలము గావించినటువంటిది ఒక్క ఆత్మజ్ఞానమే.
0: ఉపనిషత్ హెస్ డిక్లర్డ్ దట్ ఈస్ ఓన్లీ నాలెడ్జ్ ఆఫ్ ఆత్మ విచ్ కెన్ డిస్ట్రాయ్ సారో.
1: శోకమును నిర్వృత్తి గావించలేనటువంటి ఒక శోకములు, ఈ శ్లోకములు ఎన్ని చదివినప్పటికీ ఇవి కేవలము కాలమును వ్యర్థమును జీవితమును కూడాను నిరర్థకమును గావించును.
0: వాట్ ఎవర్ నంబర్ ఆఫ్ శ్లోకాస్ అండ్ స్టాంజాస్ ఆర్ మాస్టర్డ్, ఇఫ్ దే ఆర్ నాట్ ఏబుల్ టు డిస్ట్రాయ్ ది సారో దే ఆర్ ఆల్ యూస్లెస్.
1: ఈ ప్రాపంచిక విద్యలన్నీను, ఈ ప్రాపంచిక జ్ఞానం అంతా కూడాను జీవనోపాధి నిమిత్తమే ఏర్పడినటువంటివి.
0: ఆల్ ది నాలెడ్జ్ అండ్ ఎడ్యుకేషన్ రిలేటింగ్ టు ద వరల్డ్ అండ్ నాలెడ్జ్ ఆఫ్ ద వరల్డ్ ఈజ్ ఓన్లీ టు ఎర్న్ వన్స్ లైవ్లీహుడ్.
1: సమస్త జ్ఞానములకును మూలాధారమై సమస్త కళలకును నిధి అయినటువంటి ఈ దైవత్వాన్ని పొందినప్పుడు సమస్త విద్యలు కూడాను తనకు కరతలామలకమవుతాయి.
0: One would be able to really get a master over all types of knowledge only when one masters the knowledge of Atma and Divinity.
1: Sarva Shakti Mayudu, Sarva Jnudu, Sarva Vyapakatvam Vahinchina Tvanti, Daivatvani Pundhe Tvanti, Prayatnamunaku, Manavunu Prayatninchina Pude, Ide Atma Jnanamunaku Ati Samipanga Untundi.
0: When man makes an effort to reach the Almighty, the Omniscient and the Omnipotent, Lord, then only you would have made an effort to master the knowledge of Atma.
1: Itti Atma Jnanamu Kevalamu Chitta Suddhi Kalainatunti Vyaktulaku Matrame Labhyamavutundi.
0: Only people who have purity of heart would be able to get this kind of knowledge and the knowledge of Atma.
1: Chitta Suddhi Labhinchetunti Markam Emiti.
0: What is the method of acquiring purity of heart?
1: Pavitra Karmalanu ఆచరించటం అత్యవసరము.
0: ఇట్ ఈస్ ఎసెన్షియల్ టు పర్ఫార్మ్ సేక్రెడ్ యాక్ట్స్ అండ్ డీడ్స్.
1: యజ్ఞయాగాది క్రతువులు, దాన ధర్మాది కర్మములు, తప యొక్క శక్తులు దీనికి సరి అయినటువంటి మార్గములు.
0: ది పాత్ ఫర్ ప్యూరిఫికేషన్ ఆఫ్ ది హార్ట్ ఈస్ పర్ఫార్మింగ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సాక్రిఫైస్ అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గుడ్ యాక్టివిటీ.
1: పవిత్ర హృదయములను దర్శించటము, వారి చరిత్రలను పవిత్రముగా పఠించటము ఇత్యాది యొక్క కర్మల ద్వారా కూడాను చిత్తశుద్ధి ఏర్పడుతుంది.
0: విజిటింగ్ పీపుల్ హూ హావ్ ఆర్ సేక్రెడ్ సోల్స్ అండ్ సర్వింగ్ దెమ్ ఆల్సో హెల్ప్స్ ఇన్ ప్యూరిఫికేషన్ ది హార్ట్.
1: కనుకనే చిత్తశుద్ధయే కర్మ అన్నారు.
0: దట్ ఈస్ వై ఇట్ ఈస్
1: ఈ సత్కర్మల చేతను, ఈ పవిత్రమైనటువంటి కర్మల చేతను చిత్తశుద్ధి మాత్రమే ఏర్పడుతుంది.
0: పర్ఫార్మింగ్ good acts and sacred acts will help a person to purify the heart.
1: ee chitta shuddhi dwara gnana siddhi kalugutundi.
0: Through purity of heart one would be able to get wisdom.
1: gnana adiyavatu kaivalyam, idi mochamulaku sulabha margam.
0: Acquiring wisdom is the safest path for liberation.
1: kanuka సత్కర్మలు ఆచరించి సత్సంగంలో ప్రవేశించి సద్భావముల చేత సంఘసేవలో మనం పాల్గొనాలి.
0: దట్ ఈస్ వై వన్ హ్యాస్ టు అండర్టేక్ టు పర్ఫార్మ్ సేక్రెడ్ యాక్ట్స్, వన్ హ్యాస్ టు డెవలప్ కంపెనీ విత్ గుడ్ పీపుల్ అండ్ అండర్టేక్ సర్వీస్ యాక్టివిటీ.
1: అయితే ఈ విధమైనటువంటి యజ్ఞయాగాది కర్మలకు కాని పవిత్రమైనటువంటి పఠనాలకు కాని విద్య అవసరము కదా.
0: In that case, is it not necessary to have education and knowledge if you really want to perform yajnas, yagas and penance?
1: Yatti vidyalu manamu laukikamainatundi vidyalu nerchakapoyinappatikani,
0: even if we have not mastered the knowledge relating to the world,
1: ee chaduvulanni kudanu kevalamu manavuni yokka ఏకత్వమునకు భిన్నము గావించుతున్నవనేటువంటి సత్యాన్ని గుర్తించడం లోపల ఈ విద్యల యొక్క ఉపయోగము జారిపోతున్నది.
0: But one has to recognize the fact that this education relating to the world will make only man feel that he is different from God.
1: కేవలము గాఢమైనటువంటి విశ్వాసము ఈ యొక్క మార్గమునకు అత్యవసరము.
0: If you want to follow the path and the correct path, firm faith is extremely essential.
1: నిన్ను నీవు నమ్ము, నమ్ము, నమ్ము, నీ భగవంతుని నీవు నమ్ము, ఇదే నిజమైనటువంటి యొక్క రాజమార్గము.
0: The right royal path is the one in which it says, trust
1: yourself. Faith in yourself.
0: Have faith.
1: Faith in God. This is the secret of greatness.
0: Faith in yourself and faith in God is the secret of greatness.
1: ఈనాటి విశ్వాసము ఏ మాత్రం కూడా గాఢంగా కనిపించటం లేదు.
0: But unfortunately, you don't find that kind of faith these days.
1: స్వార్థ సప్రయోజన నిమిత్తం ఏర్పడేటువంటి విశ్వాసములే అధికంగా కనిపిస్తున్నావు, కానీ పరాత్మైనటువంటిది, పరమాత్మ సంబంధమైనటువంటి, ఆత్మ సంబంధమైనటువంటి విశ్వాసములు చాలా తక్కువగా ఉన్నది.
0: The type of faith that you get these days is only faith which will help you to accomplish selfishness and selfish interest. But faith which will help you to reach God, you do not get that kind of faith at all.
1: ఈనాడు విశ్వాసము పవిత్రమును కోల్పోవటం చేతనే మానవుడు ఎన్ని విధమైనటువంటి సాధనలు చేసినప్పటికీ, ఎన్ని విధమైనటువంటి జ్ఞానమును అర్జించినప్పటికీ, ఇవి కేవలము నిరుపయోగములుగా రూపొందుతూ ఉన్నవి.
0: వాట్ ఎవర్ టైప్ ఆఫ్ ఆస్టెరిటీస్ అండ్ స్పిరిచువల్ ఎక్సర్సైజెస్ వన్ అండర్టేక్స్, ఇఫ్ వన్ డజంట్ హ్యావ్ ఫెయిత్, ఆల్ దట్ వుడ్ బికమ్ ఎ వేస్ట్.
1: యో మద్భక్త సమే ప్రియ, ఎవడు నాకు భక్తుడిగా ఉండునో వాడే నాకు ప్రియుడు.
0: It is declared that the person who is my devotee alone is dear to me.
1: Nirita paritattaram viruga ananya bhakti atyavasaram.
0: It is necessary to have exclusive and all inclusive faith.
1: Ee ananya bhakti ante emiti?
0: What is the meaning of ananya bhakti?
1: Ekkada paripurnamainatunte premano akkadame shraddha.
0: Where there is full faith, there is shraddha.
1: Ekkada shraddhano shraddha vaan labate gnanam, akkada gnanam.
0: Where there is earnestness, there you get wisdom.
1: Ekkada nijamainatundi gnanamu, akkada sadhana.
0: Where there is true wisdom, there is spiritual sadhana.
1: Ekkada sadhano akkada sadhyam.
0: Where there is spiritual sadhana, you are likely to reach the goal.
1: Ee sadhyam annanu parama bhakti annanu ananya bhakti annanu okkate.
0: సాధ్యం, పరమభక్తి, అనన్య భక్తి, దే ఆల్ కన్వే ది సేమ్ థింగ్.
1: ఆత్మజ్ఞానమన్నను, పరమాత్మ జ్ఞానమన్నను, ఆధ్యాత్మిక జ్ఞానమన్నను పేర్లు వేరువేరు, కానీ ఇది గమ్యం ఒక్కటే.
0: వెదర్ ఇట్ ఈస్ ఆత్మజ్ఞాన, పరమాత్మ జ్ఞాన, ఆధ్యాత్మ జ్ఞాన, దేర్ గోల్ ఈస్ ద సేమ్.
1: ఇవన్నీ ఇప్పుడు పరతత్వమునకు పర్యాయ పదములు.
0: దిస్ ఆర్ ఆల్ సినానమ్స్ ఫర్ ది ట్రాన్సెండెంటల్ ప్రిన్సిపల్.
1: కనుక ఇట్టు భక్తుడు కావాలన్నా లౌకిక విద్యలు కానీ, ఇంకే విధమైనటువంటి శక్తి సామర్థ్యములు కానీ, జాతి, మత, కుల, వర్ణ, లింగ భేదములు కూడాను దీనికి ఏమాత్రం కూడాను సంబంధం లేదు.
0: ఇఫ్ యూ వాంట్ టు బికమ్ సచ్ ఎ డివోటీ, ఇట్ హ్యాస్ నథింగ్ టు డూ విత్ ద వర్ల్డ్లీ టైప్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆర్ ది క్యాస్ట్, ది కమ్యూనిటీ, ది నేషన్, ది రిలీజియన్, ది సెక్స్ అండ్ నథింగ్ వాట్సెవర్.

0: గజరాజు ఏ విద్య కలిగి ఉండే, వసుధ ధ్రువుండెంత వయసు కలిగి ఉండే, శబరి ఎంతటి శక్తి కలిగి ఉండే, విధురునికెంతటి వితరణమతియుండే, తిమ్మనికెంతటి తెలివియుండే, భక్తి కలిగిన వారికి వసుడే అయ్యా, ఇంతకన్నను వేరెద్ది ఎరుగపరతు సాధు సద్గుణగణ్యులౌ సభ్యులారా, సాధు సద్గుణగణ్యులౌ సభ్యులారా.
1: టు విచ్ లీనియేజ్ డస్ వాల్మీకి బిలాంగ్? ఇన్ విచ్ పర్టికులర్ గ్రేట్ టౌన్ వాజ్ నందా బార్న్? హౌ మచ్ ఆఫ్ మనీ డిడ్ కుచేల హ్యావ్? వాట్ టైప్ ఆఫ్ ఎడ్యుకేషన్ ద కింగ్ ఎలిఫెంట్ హ్యాడ్? And how, what was the age of Dhruva? How much of capacity did Shabari have? How much of discrimination did Vidura have? What intelligence did Hanuman have? The only thing that is required is complete devotion. Anyone who has devotion, God reveals himself and endears him and blesses him.
0: Bhagavantuni pondutaku dhanakanaka vastu vahanadulu kaadu aadharam.
1: If you want to attain God, wealth and such other worldly
0: pandishya prabhavam kaadu deeniki aadharam.
1: It is, scholarship is not required either.
0: Deeniki kavalsinatuvantidi nirmala nishchara nishwarthamainatuvanti premane.
1: What is required for this is pure and chaste love.
0: Kaani ee naadu swarthamu apavitramu,
1: but today selfishness, unsacredness.
0: ఈ కుంతి యొక్క మనసుతో ఈనాడు మాధవుని చింతించడానికి ప్రయత్నిస్తున్నారు.
1: టుడే మ్యాన్ ఈజ్ ట్రైయింగ్ టు కాంటెంప్లేట్ గాడ్ విత్ ఎ డర్టీ మైండ్.
0: ఇలాంటి మనసులకు ఏనాడు కూడా భగవంతుడు లభ్యము కాడు.
1: గాడ్ విల్ నాట్ రివీల్ హిమ్సెల్ఫ్ టు సచ్ ఎ పొల్యూటెడ్ మైండ్.
0: మనస్సేకం వచసేకం కర్మణ్యేకం మహాత్మనం. ఈ మానసికంగా వాచికంగా కాయకంగా భగవంతుని చింతించడానికి ప్రయత్నించాలి.
1: ఇఫ్ వన్ హార్మోనైజెస్ థాట్ వర్డ్ అండ్ డీడ్ అండ్ థింగ్స్ ఆఫ్ ద లార్డ్ విత్ బోత్ విత్ ఆల్ ద త్రీ పుట్ టుగెదర్, దెన్ ఓన్లీ వన్ వుడ్ బి ఏబుల్ టు సీ గాడ్.
0: ఈనాడు ఆచరణ వేరు, తలంపులు మరో వేరు.
1: టుడే మ్యాన్ థింక్స్ ఇన్ వన్ వే అండ్ మ్యాన్ డీడ్స్ ఆర్ డిఫరెంట్.
0: కేవలం ఆడంబరమైనటువంటి సాధనలో ఈనాడు అలవలమైపోయింది ఈ సాధన.
1: ఆల్ ది స్పిరిచువల్ ఎక్సర్సైజెస్ హావ్ బికమ్ ఎ బిగ్ షో దీస్ డేస్.
0: అహంకార ఆడంబరములకు భగవంతుడు లభ్యం కాడు.
1: ఎ పర్సన్ హూ ఈజ్ ఈగోయిస్టిక్ అండ్ హూ ఈజ్ షోయింగ్, గాడ్ విల్ నాట్ రివీల్ హిమ్సెల్ఫ్.
0: కనుకనే చిత్తశుద్ధి నిమిత్తమై మనం ఆచరించేటువంటి కర్మలు ఫలరహితమైనటువంటివిగా, మనము స్వార్థరహితమైనటువంటివిగా, అహంకార రహితమైనటువంటివిగా మనం రూపొందింప చేసుకోవాలి.
1: దేర్ఫోర్ వాట్ ఎవర్ యాక్ట్స్ ఆర్ పర్ఫార్మ్డ్, they will have to be performed without expecting the fruits, without selfish thought and with a sacred feeling.
0: దీపములు వెలిగించుటకు ఎవరికైనా కూడా అధికారం ఉంటుంది.
1: To light a lamp, everyone has a right.
0: పురుషుడు వెలిగించవచ్చును, స్త్రీ వెలిగించవచ్చును, బిడ్డుడు వెలిగించవచ్చును, యువకుడు వెలిగించవచ్చును.
1: Be it a man or a woman, an old man or a youth, everyone has a right to light the lamp.
0: కనుక జ్ఞానజ్యోతిని వెలిగించుకున్నటకు సర్వులకు అధికారం ఉంటున్నది.
1: టు లైట్ ద ల్యాంప్ ఆఫ్ విజ్డమ్, ఎవ్రీవన్ హ్యాస్ అ రైట్.
0: వారి వారి శక్తానుసారము వారి వారి సాధనను పురస్కరించుకుని వారు వారు ఈ జ్ఞానమును పొందడానికి తగినటువంటి ప్రయత్నము చేయవచ్చు.
1: ఈచ్ అకార్డింగ్ టు హిస్ కెపాసిటీ కెన్ మేక్ ఎన్ ఎఫర్ట్ టు అక్వైర్ విజ్డమ్ అండ్ నాలెడ్జ్.
0: అయితే సామాన్యంగా ప్రతి మానవునికి కూడాను కొన్ని
1: ఎవ్రీవన్ హ్యాస్ అ రైట్.
0: పురుషుడు వెలిగించవచ్చును, స్త్రీ వెలిగించవచ్చును, బిడ్డుడు వెలిగించవచ్చును, యువకుడు వెలిగించవచ్చును.
1: బీ

0: అయితే సామాన్యంగా ప్రతి మానవునికి కూడాను కొన్ని నిత్య కర్మలు ఉంటున్నాయి.
1: బట్ ఫర్ ఎవ్రీ వన్ దేర్ ఆర్ సర్టన్ డ్యూటీస్ ఎంజాయిన్డ్ ఆన్ హిమ్ బై ది స్క్రిప్చర్స్.
0: ఇందులో నైమిత్తిక కర్మ అని ఒకటి,
1: వన్ టైప్ ఆఫ్ యాక్షన్ విచ్ హాస్ టు బి పర్ఫార్మ్డ్ ఇస్ నైమిత్తిక.
0: రెండవది కామ్య కర్మ అని ఒకటి.
1: ద సెకండ్ వన్ ఇస్ కామ్య కర్మ.
0: నిషిద్ధ కర్మ అని మూడవది.
1: ద థర్డ్ వన్ ఇస్ నిషిద్ధ కర్మ.
0: ప్రాయశ్చిత్త కర్మ అని నాలుగవది.
1: ది ఫోర్త్ వన్ ఇస్ ప్రాయశ్చిత్త కర్మ.
0: ఈ నాలుగు కూడా ప్రతి మానవుడికి తప్పనిసరిగా అనుభవించవలసి వస్తుంది, చేయవలసి వస్తుంది.
1: ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ హ్యాస్ టు పర్ఫార్మ్ దీస్ ఫోర్ టైప్స్ ఆఫ్ డీడ్స్ అండ్ యాక్షన్స్.
0: నైమిత్తిక కర్మ అనగా ఏమిటంటే నిమిత్త మాత్రంగా ఏర్పడినటువంటి ఒక కర్మలకంతా నైమిత్తిక కర్మలు అంటారు.
1: నైమిత్తిక కర్మ రెఫర్స్ టు ద యాక్షన్స్ విచ్ విల్ హావ్ టు బి పర్ఫార్మ్డ్ ఇన్ ది ఇన్ డ్యూ కోర్స్ ఆఫ్ వన్స్ లైఫ్.
0: ఇవి కొన్ని వ్రతములుగా ఉండవచ్చును, కొన్ని భూములుగా ఉండవచ్చును.
1: దే మే బి సమ్ కైండ్ ఆఫ్ వౌస్ లైక్ వ్రతాస్.
0: కొన్ని కొన్ని నెలకు ఒక పర్యాయము, మూడు నెలలకు ఒక పర్యాయము, సంవత్సరములకు ఒక పర్యాయము, ఈ శ్రాద్ధములు అనేటువంటివి కూడా వస్తుంటాయి. ఇవి కూడా నైమిత్తిక కర్మల్లో చేరినటువంటివి.
1: పర్ఫార్మింగ్ శ్రాద్ధ యానివర్సరీస్ ఆల్సో ఈజ్ అ టైప్ ఆఫ్ నైమిత్తిక కర్మ అండ్ సచ్ కర్మ.
0: మధ్య మధ్య కొన్ని గ్రహములు కూడా ఏర్పడుతుంటాయి. ఈ గ్రహశాంతి నిమిత్తమే చేసేటువంటి కర్మలు కూడా నైమిత్తిక కర్మలే.
1: కర్మాస్ అండ్ యాక్షన్స్ విచ్ ఆర్ పర్ఫార్మ్డ్ ఫర్ ప్రొఫెషియేటింగ్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టార్స్ అండ్ ప్లానెట్స్ ఆల్సో బి డిస్క్రైబ్డ్ యాజ్.
0: సూర్యగ్రహణము చంద్రగ్రహణములను కూడా ఏర్పడుతుంటాయి. అలాంటి సమయంలో మనము ఆ గ్రహముల శాంతి నిమిత్తమై చేసేటువంటి కర్మలు కూడా నైమిత్తిక కర్మలే.
1: యాక్షన్స్ పర్ఫార్మ్ ఇన్ కనెక్షన్ విత్ సోలార్ ఎక్లిప్స్ అండ్ లునార్ ఎక్లిప్స్ ఆర్ ఆల్సో డిస్క్రైబ్డ్ యాజ్ నైమిత్తిక కర్మ.
0: ఇది సామాన్యమైనటువంటి యొక్క మానవులు, సంసార జీవితం గడిపేటువంటి మానవులు ఆచరించవలసినటువంటి నైమిత్తిక కర్మలు.
1: దీస్ ఆర్ ఆల్ యాక్షన్స్ విచ్ విల్ హావ్ టు బి పర్ఫార్మ్ బై ఎవ్రీ ఆర్డినరీ హ్యూమన్ బీయింగ్, ఎ ఫ్యామిలీ మ్యాన్.
0: ఇంకా కామ్య కర్మలు.
1: ద సెకండ్ వన్ ఇస్ కామ్య కర్మస్
0: అనగా సకాలములకు వర్షములు కురచాలి.
1: దట్ మీన్స్ గెటింగ్ ది రెయిన్ ఇన్ ది ప్రాపర్
0: పంటలు పండాలి,
1: ప్రాపర్ టైం టు హ్యావ్ గుడ్ హార్వెస్ట్.
0: ఈ దుర్భిక్షము పోవాలి.
1: To see that the famine doesn't occur.
0: Subhiksham ravali.
1: To pray for having prosperity.
0: Lokamanta kudanu shantiga undali.
1: The world should enjoy peace and welfare.
0: Taanu swargamnu anubhavinchali.
1: Everyone should enjoy his life.
0: Ihamundu sukhamnu anubhavinchali.
1: He should enjoy this world
0: worldly. Anaga iha paramulu yokka sukhamu nimittamu loka kalyana nimittamu ఆచరించేటువంటి కర్మలన్నీ కూడాను కామ్య కర్మలే.
1: కామ్య కర్మ దేర్ఫోర్ రెఫర్ టు ఆల్ ద యాక్షన్స్ పర్ఫార్మ్డ్ ఫర్ ది వెల్ఫేర్ ఇన్ దిస్ వరల్డ్ యాజ్ వెల్ యాజ్ ఇన్ ది నెక్స్ట్ వరల్డ్ అండ్ ఆల్సో ఫర్ ది వెల్ఫేర్ ఆఫ్ ది హ్యుమానిటీ అట్ లార్జ్.
0: లోక సమస్త సుఖినో భవంతు. ఇది యుగ యుగముల నుండి తరతరముల నుండి కూడాను హైందవ జాతి యొక్క సాంప్రదాయంలో ప్రధానమైనటువంటిది.
1: వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ట్రెడిషన్స్ ఆఫ్ హిందూయిజం ఈజ్ విషింగ్ well for the entire humanity.
0: ee vidhamainatundi vishala hrudayam chetane bharatiya sanskruti naati nundi neti varaku kudanu ee vidhamainatundi lotu lekunda jarugutu vastundadi.
1: Indian culture has been able to flourish from the age old time right up to now because of such broad ideas and good traditions.
0: Lokamanaga emiti?
1: What do you mean by world?
0: Manam unnatundi okka jeevitam.
1: World refers to our life on earth.
0: Mana lokam ante emiti?
1: What do you mean by
0: you anukune deeniki saalokyam saarukyam samipyam saayujyam ani deeniki naalugu vidhamulaitundi okka telu erpadutu vachayi.
1: There are four types, four stages: saalokya, samipya, saayujya, saarupya.
0: Aithe saalokyam anaga taanu ye vidhamainatundi okka chintanato taanu jeevisthunnadu.
1: In saalokya one has to question as to what type of life he is living.
0: Lokamanaga kevalam prapanchamulo undinatundi kondalu guttalu nadulu ee yokka pattanamulu ivanni cheyinatundi vanu kaadu lokam.
1: Here the world doesn't refer to the physical world consisting of the mountains, the rivers and cities and the towns etc.
0: Manomoolam idam jagat. Manas lokame sarva lokamulaku mooladharam.
1: It refers to the mind.

0: in which all the worlds exist. ఈ మనోలోకమును స్వచ్ఛంగా పవిత్రంగా ఉంచుకున్నప్పుడు, నిస్వార్థంగా ఉంచుకున్నప్పుడు లోకమంతా కూడా పవిత్రంగా ఉంటుంది.
1: ఇఫ్ యూ కెన్ కీప్ యువర్ మెంటల్ వరల్డ్ ప్యూర్ సీక్రెట్ ఫుల్ ఆఫ్ డివైన్ థాట్స్, యూ బి ఎంజాయింగ్ ఆల్ పీస్.
0: ఈ బయట ప్రపంచం అంతా కూడా మనం పచ్చగా చూడాలనుకుంటే ప్రపంచమునకంతా కూడా పచ్చని రంగులు మనం వేయనక్కర్లేదు. మన దృష్టికి పచ్చని రంగు వేస్తుంటే జగత్తంతా పచ్చగానే కనిపిస్తుంది.
1: ఇఫ్ యూ వాంట్ టు సీ ది వరల్డ్ యాజ్ గ్రీన్, యూ నీడ్ నాట్ మేక్ ది ఎంటైర్ వరల్డ్ గ్రీన్ బై కలరింగ్ ఇట్. యూ హావ్ టు వేర్ ద స్పెక్టికల్స్ విచ్ విల్ గివ్ ది గ్రీన్ కలర్.
0: కనుకనే దృష్టిని బట్టియే సృష్టి ఉన్నది.
1: The entire creation depends upon your own vision, your own gaze.
0: Mana netramunu patti ye shastram untunnadi.
1: The entire scriptures depend upon your own way of looking.
0: Mana manavundre kunte yokka manobhavamulu yokka lokanni manu nirmalanga unchukuntaku prayatninchali.
1: Therefore we have to make an effort to have a pure world in our own minds.
0: Kalukara pavitramainatundi yokka manasto prarthana kalpinappudu paramaatma tattvam anetundi అనుగ్రహించడానికి అవకాశం ఉంటుంది.
1: దేర్ ఫోర్ ఇఫ్ యూ ఓన్లీ యూ కెన్ ప్రే ది అల్టిమేట్ ది ఆల్ మైటీ లార్డ్ విత్ సేక్రెడ్ మైండ్, యూ బి ఏబుల్ టు జస్ట్ గెట్ ది కరెక్ట్ ఫ్రూట్.
0: ఆప్తుడై ప్రార్థన చేయటమే ప్రధానమైనటువంటి యొక్క మార్గం.
1: ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ విత్ ఎ ఫీలింగ్ యూ హావ్ టు ప్రే.
0: అట్టి ప్రార్థనకు ఉపాంగములే ఈ యజ్ఞ యాగాది క్రతువులు.
1: ఇఫ్ యూ వాంట్ టు ప్రే లైక్ దాట్ ఇస్ యజ్ఞాస్ యాగ or incidentally going to help
0: ee swarthamu parathamu ishamu paramu rendintu yokka cherikiga untundadi.
1: This is a combination which fulfills your own selfish interest and also the transcendental principle.
0: Ishamuna sukhimpa hematarka vidya, paramuna sukhimpa dhamma vidya.
1: The hematarka vidya, the education associated with world will give you joy in this world, and brahma vidya will give
0: you laukika vidyalu anni kudunu ishamunaku maatrame aanandamunu chekochagalavu.
1: All the education, the worldly education will give you only joy in this world.
0: Brahma vidya tanayokka paralokamulo kulanu aanandanni andinchadaniki veeluga untundi.
1: Knowledge of Brahma will give you the real joy and real happiness.
0: Kanukare kaamya karmalanaga tanaku tana lokamulaku tana varalaku kulanu sukha shantini chekurcheetuvanti yokka margamoni.
1: Kaamya karmas, the actions of God under this category refers to the actions which will give you joy to your family, to your to the world at large.
0: Kaluka manamu nityamu aacharincheetundi poojalu shodashopacharamulu shravanam kirtanam vishnusranam paadasevanam vandanam archanam dasyam sneham aatmanivedanam ee margamulu anni kuda nukudu ivi kevalamu kaamya vidyalu maatrame, kaamya karmalu maatrame.
1: The 16 types of worship and the 9 types of devotion which we offer every day, all these refer to kamya karmas only.
0: Moodavadi nishiddha karma.
1: The third one is nishiddha karma.
0: Manamu konni virchavalsinatundi unnai.
1: There are certain actions which will have to be given up.
0: Aharamunu patte mana yokka mano prabhavam untundali.
1: Your mind depends upon the food that you take.
0: Kanukane sattvika aharamu atyavasaramu.
1: Therefore, sattvic type of food is essential.
0: Sadhakulaku rajoguna tamoguna sambandhamainatundi aaharamulu poorthi nishiddhinchali anaga vadali pettali.
1: Spiritual aspirants should give up food which is associated with either rajoguna or tamoguna.
0: Madhyapanamu maamsaaharamu ityadi mattu padarthamulanni kuda vadali pettali.
1: One has to give up taking alcoholic drinks, meat and mutton, etc.
0: ఎట్టి ఆహారము అట్టి తలంపులు.
1: యువర్ థాట్స్ డిపెండ్ అపాన్ ద ఫుడ్.
0: కనుకనే మనము నిషిద్ధ కర్మలనగా మనము త్యజించవలసినటువంటి కర్మలు ప్రత్యేకంగా కొన్ని ఉంటున్నవి.
1: నిషిద్ధ కర్మ దేర్ ఫోర్ రెఫర్స్ టు ద టైప్స్ ఆఫ్ యాక్షన్స్ విచ్ యు హావ్ టు గివ్ అప్.
0: ఇది ఆహార విహార నిమిత్తమై మనం ఆచరించవలసినటువంటి ప్రధాన కర్తవ్యములు.
1: దీస్ ఆర్ ఆల్ థింగ్స్ విచ్ ఆర్ అసోసియేటెడ్ విత్ ద టైప్ ఆఫ్ ఫుడ్ అండ్ ద టైప్ ఆఫ్ హ్యాబిట్ దట్ యు హావ్.
0: నేను ఎట్టి ప్రవర్తనలో నేను ఉంటున్నాను అని తనకు తాను పరీక్షించుకోవాలి.
1: వన్ హ్యాస్ టు ఎగ్జామిన్ ఫర్ వన్ సెల్ఫ్ వాట్ టైప్ ఆఫ్ బిహేవియర్ హీ హ్యాస్.
0: నేను చెప్పిన మాటకు తలచిన తలుపుకు నా ప్రవర్తన సరిగా ఉన్నదా లేదా అని చింతించాలి.
1: ఈజ్ దేర్ సింక్రొనైజేషన్ బిట్వీన్ మై థాట్ వర్డ్ అండ్ డీడ్. వన్ హ్యాస్ టు థింక్ ఫర్ వన్ సెల్ఫ్.
0: కానీ నా తలంపు ఎవరికి తెలియదు కదా అని నీవు మాటలు ఎందు పనులు ఎందు మార్పులు సంభవింపచేసుకున్నా
2: నీ తలుపులు లోకులు ఎరుగరు, కానీ లోకేశ్ తెలుగు.
3: బట్ ఇఫ్ యూ థింక్ దట్ నో వన్ నోస్ యువర్ థాట్స్ అండ్ యువర్ వర్డ్స్ అండ్ డీడ్స్ ఓన్లీ ఆర్ అడ్జస్టెడ్, అదర్స్ మే నాట్ బి నోయింగ్, బట్ గాడ్ సర్టన్లీ నోస్ వాట్ యువర్ థాట్స్ ఆర్.
2: లోకుల కన్నులు కట్టగలవు కానీ చిట్టా వ్రాసే చిత్రగుప్తి కన్నెట్టుల గంతులు కట్టుదురా. చిత్రంగా గుప్తమై ఉంటున్నాడు నీ చిత్తములో భగవంతుడు.
3: యు మే హైడ్ యువర్ థాట్స్ ఫ్రమ్ ద వరల్డ్ అండ్ వరల్డ్లీ పీపుల్, బట్ ద వన్ హూ ఇస్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ యువర్ హార్ట్ హీ నోస్ ఎవ్రీథింగ్.
2: లోకాన్ని వంచవచ్చు.
3: యు మే డిసీవ్ ది వరల్డ్.
2: లోకాన్ని మరుగుపరచవచ్చు.
3: యు మే మేక్ ది వరల్డ్ నాట్ నో వాట్ యువర్ థాట్స్ ఆర్.
2: లోకానికి కన్నులు కంతలు కట్టవచ్చు.
3: యు మే క్లోజ్ ద ఐస్ ఆఫ్ ద వరల్డ్.
2: కానీ భగవంతుని కన్నులు గంటలు కట్టడానికి వీలు కాదు.
3: బట్ ఇట్ ఇస్ ఇంపాసిబుల్ టు క్లోజ్ ద ఐస్ ఆఫ్ ది లార్డ్.
2: ఏనాటికైనా కూడా నువ్వు ఈ ఫలము మనకు తప్పినది కాదు.
3: సమ్ డే ఆర్ ది అదర్ యు ఆర్ బౌండ్ టు గెట్ ది ఫ్రూట్స్ ఆఫ్ యువర్ ఓన్ థాట్స్.
2: కర్మఫల సిద్ధాంతమును మాత్రము తప్పక విశ్లేషించక వీలు కాదు.
3: యు మస్ట్ బిలీవ్ ఇన్ ది థియరీ ఆఫ్ కర్మ.
2: కనుక కర్మఫల సిద్ధాంతమును అంగీకరించినటువంటిది పవిత్రమైన భారతదేశము.
3: Bharatiya culture is one which believes in the action and the fruits thereof.
2: Kanukare Bhagavatam nandu kudanu karmamuna puttu jantuvu karmamunane vruddhi pondi karmamune chanu karmame narunaku daivamu karmame sukadukkamulaku karanamillanu.
3: In Bhagavata it has been said that man is born in action, man develops in action, man ends his life in action. For everything, action is important. Be it for his happiness, for joy or for sorrow, it is the action which is responsible.
2: Karanam, karanam, karma. Ee mootinte yokka sammilatame manavuni yokka jeevitam.
3: The limbs, the action and the person who is doing, a combination of these three is man.
2: Kanuka manavuni yandu pavitramainatuvanti bhavamulu abhiruddhi parchukovali.
3: Therefore, man has to develop sacred thoughts.
2: Pavitramaina bhavamulanu abhiruddhi parchukovalanna saptikamaina aaharam athyavasaram.
3: If you want to develop sacred thoughts, there is a need for taking sattvic food.
2: Idi mitamu ganu hitamu ganu kuda undali.
3: The sattvic food also must be in proper
2: sattvic aaharam anukodanu adhikanga manu bhujincharadu.
3: Even if it is sattvic food, you should not eat in excess.
2: కేవలం జీవితం అంతా కూడాను లోక సంబంధమైనటువంటి యొక్క కర్మలు ఎందే మనము దీనిని అంకితం గావించరాదు.
3: వీ షుడ్ నాట్ డెడికేట్ ఆల్ అవర్ యాక్షన్ ఓన్లీ ఫర్ ది సేక్ ఆఫ్ ఓన్లీ ఎర్నింగ్.
2: జీవితము దీర్ఘ ప్రయాణం.
3: లైఫ్ ఈజ్ ఎ లాంగ్ జర్నీ.
2: ఈ దీర్ఘ ప్రయాణంలో మనం చేరవలసినటువంటి గమ్యములకు తగినటువంటి ఒక శక్తిని మనం సంపాదించుకోవాలి.
3: ఇట్ ఈస్ ఎసెన్షియల్ టు అక్వైర్ ద స్ట్రెంగ్త్ టు ట్రావెల్ ఇన్ దిస్ లాంగ్ జర్నీ ఆఫ్ లైఫ్.
2: కనుక పవిత్రమైనటువంటి ఆహారం చేతను, పవిత్రమైనటువంటి భావముల చేతను మానవుడు తన తత్వాన్ని తాను గుర్తించుకోవడానికి కొన్ని విధమైనటువంటి నిషిద్ధమైన అనగా త్యజించవలసినటువంటివి కొన్ని ఉంటున్నవి.
3: ఫార్ హ్యావింగ్ ది ప్రాపర్ సేక్రెడ్ ఫీలింగ్స్ అండ్ సేక్రెడ్ ఫుడ్ దేర్ ఆర్ సర్టన్ యాక్షన్స్ విచ్ విల్ హావ్ టు బి గివెన్ అప్ బై మ్యాన్.
2: ఒక భూమిని మనము దున్ని పంట పెట్టవలనన్నా అందులో పూర్వం ఉండినటువంటి యొక్క ముండ్ల చెట్టులో లేక ఇంకే విధమైనటువంటి పనికి మారినటువంటి యొక్క పైర్లంతా పెరికి వేయాలి.
3: ఇఫ్ యూ వాంట్ టు కల్టివేట్ ఎ పీస్ ఆఫ్ ల్యాండ్ ఇట్ ఈస్ నెససరీ టు టేక్ వీడ్స్ అవుట్ ఫస్ట్.
2: దాని తదుపరి దానిని దున్ని దుక్కు చేసి మనం పెట్టవలసినటువంటి యొక్క పంటకు తగినటువంటి విత్తనములు నాటాలి.
3: ఆఫ్టర్ యూ రిమూవ్ ద వీడ్స్ యూ హావ్ టు ప్లౌ ద ల్యాండ్ అండ్ మేక్ ఇట్ రెడీ దెన్ ఓన్లీ యూ కెన్ సో ద సీడ్స్.
2: అప్పుడే మనం ఆశించినటువంటి యొక్క ఫలమును పంటను కూడా మనం అందుకోగలము.
3: దెన్ ఓన్లీ విల్ బి ఏబుల్ టు రీప్ ది హార్వెస్ట్ దట్ యు హావ్ ఎక్స్పెక్టెడ్.
2: అదే విధంగానే మనం త్యజించవలసినటువంటి యొక్క భావములు త్యజించిన తర్వాతనే భరించవలసినటువంటి దానికి అవసరమైనటువంటి యొక్క బీజములను మనం నాటుకోవచ్చును.
3: ఓన్లీ ఆఫ్టర్ వీ హావ్ గివెన్ అప్ ద యాక్షన్స్ విచ్ విల్ హావ్ టు బి గివెన్ అప్ దెన్ ఓన్లీ విల్ బి ఏబుల్ టు ఫాలో ది కరెక్ట్ పాత్.
2: కనుకనే మన నిత్య జీవితం లోపల కూడాను నిషిద్ధ కర్మలు అనేటువంటివి చాలా అవసరమైనటువంటివి.
3: ఇట్ ఈస్ ఇన్ దిస్ కాంటెక్స్ట్ విల్ హావ్ టు రికగ్నైజ్ దట్ ఇన్ డే టు డే లైఫ్ దిస్ నిషిద్ధ కర్మ యాక్షన్స్ విల్ హావ్ టు బి గివెన్ అప్.
2: నాలుగవది,
3: ఫోర్త్ వన్,
2: ఇది కేవలము పరిహారార్థమై గావించవలసినటువంటిది.
3: దిస్ హ్యాస్ టు బి పర్ఫార్మ్డ్ ఫార్ రీపింగ్ సర్టన్ ఫ్రూట్స్.
2: మనము తెలిసియో తెలియకో ఎన్నో విధమైనటువంటి దోషములు పాపములు చేసి ఉంటాం.
3: నోయింగ్లీ ఆర్ నాట్ నోయింగ్ వీ పర్ఫార్మ్ క్వైట్ అ ఫ్యూ యాక్షన్స్ విచ్ మే బి సిన్.
2: అనుకునే వీటి పాప పరిహారార్థమే మనం గావించవలసినటువంటి కర్మలు కొన్ని ఉంటున్నవి.
3: ఇన్ ఆర్డర్ టు pay for and expiate these types of sins,
2: vihine bharatiya maharshulandaru kodanu taamu anubhavinchi aacharinchi aanandinchi lokaniki andinchipoyinatundi konni margamulu unnavi.
3: There are certain ways which have been experienced and which have by the great rishis of the olden days of Bharat, and they have shown to the world what path
2: aneka sadhanalo kodanu vaadu sadhinchi shodinchi
3: they have entered into certain spiritual exercises, they have inquired into
2: manulaku avasaramainatundi yokka margamulu kodanu bodhinchinaru.
3: They have also taught the certain things which are useful for man.
2: Aviye pavitra kshetra darshanamulani pavitra nadi snanamulani ee papa pariharathamai konni niyamam niyaminchutu poyaru.
3: In order to remove the effect of the sin, you have to visit certain sacred places, pilgrim centers, and you have to take bath in certain sacred river.
2: Darshanam papanasanam, sambhashanam sankatanasanam, sparshanam karma vimochanam ane ikkutti moodu margamulu puraskarinchukoni
3: do get a vision of the Lord, you will be able to overcome the sins. And if you were to touch the Lord, you will be able to
2: appudu manamu manavuni yokka manasika shanti nimittamai మానసిక పవిత్రత నిమిత్తమై కొన్ని విధమైనటువంటి యాత్రలు కూడా మనం చేయాలి.
3: ఫర్ ది సేక్ ఆఫ్ ద పీస్ ఆఫ్ మైండ్ అండ్ ద సేక్రెడ్నెస్ ఆఫ్ మెంటల్ యాక్టివిటీ యు హావ్ టు అండర్టేక్ పిల్గ్రిమేజ్.
2: ఈ యాత్రలు ఏ విధమైనటువంటి యొక్క భావంతో ఉండాలంటే చిత్తశుద్ధితో నిశ్చల భక్తితో ఫలాపేక్ష రహితంగా యాత్రలు మనం చేయాలి.
3: వెన్ యూ అండర్టేక్ పిల్గ్రిమేజెస్ యూ మస్ట్ అండర్టేక్ దెమ్ విత్ ఎ ప్యూర్ హార్ట్, without expecting any fruits thereof, and with full of devotion.
2: Kontha mandi mrakkulu kuda nu kochi vichitrangamainatuviga untai.
3: Some people would have taken vows in a very strange way.
2: Oh Venkatramana Swami, naa karyamu naa biddala pelli naa kodukulu chakkaga uttirulai chakkaga pass aitegina nenu vachi naa kodukulu cheta neeku athariki talalo undetundi okka ventukulu neeku arpistharani mokkuntaru.
3: One vow maybe that he may say, if I get all prosperity, if my son passes in the examination and if everything goes well, well I will bring my son to you, O Venkatramana.
2: Inka ee naadu kali prabhavam cheta marinta vichitramainatundi okka chitramainatundi okka margalu kodanu anusaristunnaru.
3: And offer the hair to you, they say, and on account of the effect of the kali, perhaps
2: paper lo untundadi 10 lakhs లాటరీ ఉంటుండాలి స్వామి, ఆ 10 లక్షలు నాకు వచ్చిందంటే నీకు ఒక 100 రూపాయలు చెల్లిస్తానంటారు.
3: Another type of vow is, స్వామి, when there is a lottery which is likely to get 10 lakhs for this first prize, if I get that particular thing, I'll offer you 100 rupees.
2: ఈ విధంగా మొక్కుల లోపల దైవాన్ని ఏ విధంగా వీళ్ళు భావిస్తున్నారు అనేటువంటిది మనం విచారించాలి.
3: When one undertakes such vow, what type of feeling do they have towards God? This has to be examined by us.
2: Nee 100 rupayalu kosam bhagavantu akkada kaachukoni untunnada?
3: Do you think that God is waiting for your 100 rupees?
2: Sarvagnudu sarvavyapakudu sarvashaktimayudu yokka bhagavantu akku nee vicheyatundi 100 rupayalu entadi?
3: For God, who is omnipresent, omnipotent and omniscient, what is
2: tana gaurikanga konni aa yokka vivekaanni tana chintichukolekapothunnadu. Bhagavantuda, ee 10 lakhala rupayalu naaku vachedattu cheyi. అలాగే చేసేదెవరు? భగవంతుడే. తానే 10 లక్షలు తనకు అందిస్తుంటే తాను 100 రూపాయలు ఇంకా భగవంతుడికి ఏమిటి అందించటం?
3: లుక్
2: ఎంత తెలివి తక్కువ.
3: లుక్ ది ల్యాక్ ఆఫ్ ఇంటెలిజెన్స్ ఇన్ దిస్ కైండ్ ఆఫ్ ప్రేయర్. హీ సేస్, వెల్ ఓ గాడ్, బై యువర్ ఓన్ కెపాసిటీ యూ కెన్ జస్ట్ గెట్ మీ 10 lakhs rupees, ఐ విల్ గివ్ యూ 100 రూపీస్. ఫర్ గాడ్ హూ హెస్ గాట్ దట్ కెపాసిటీ, వేర్ ఇస్ ది నీడ్ ఫర్ దిస్ 100 రూపీస్?
2: దేశకాల పరిస్థితుల యొక్క ప్రభావం పురస్కరించుకుని కలిలో విచిత్రమైనటువంటి యొక్క బుద్ధులు కూడా అభివృద్ధి అవుతున్నాయి.
3: In the Kali age, depending upon the circumstances of the place, the different very strange thoughts are occurring in the minds of men.
2: భగవంతునికి తుచ్చమైన బొచ్చు ఇచ్చి ఉత్తమమైనటువంటి యొక్క కోరికలు కోరడానికి ప్రయత్నిస్తున్నారు.
3: People are trying to offer the useless hair to God అండ్ ఆస్పైరింగ్ టు గెట్ క్వైట్ అ లాట్ ఆఫ్ ప్రాస్పెరిటీ.
2: ఇది కాదు నిజమైనటువంటి ప్రార్థన, ఇది కాదు నిజమైనటువంటి భక్తి.
3: దిస్ ఇస్ నాట్ ఎ ప్రాపర్ ప్రేయర్, దిస్ ఇస్ నాట్ ప్రాపర్ డివోషన్ ఐదర్.
2: మీ దగ్గర విలువైనటువంటిది ఒకటి ఉన్నది.
3: దెర్ ఇస్ వన్ మోస్ట్ వాల్యుబుల్ థింగ్ విచ్ యూ హ్యావ్ విత్ యూ.
2: ఆ విలువైనటువంటి హృదయాన్ని భగవంతునికి అర్పించాలి.
3: That is the valuable heart. You offer it to God.
2: దీనిని మీరా చెప్పింది. ఏ హృదయమును శక్తివో ఈస నాకు మహిడి దానిని అర్పించు మహితమూర్తి. పరగ వేరేమి చెప్తు నీ పాదార్చనకును. ఇంక నేను తెచ్చేటువంటిది ఏమీ లేదు, నీవిచ్చినటువంటిది నీకు అర్పిస్తున్నాను, ఇది కూడా నువ్వు నాది కాదు. ఇదే నిజమైనటువంటి యొక్క పరిపూర్ణమైనటువంటి యొక్క భక్తి.
3: మీరా హెస్ సెడ్ ద సేమ్ థింగ్. షీ సేస్ దట్ వెల్ ఓ గాడ్, వాట్ ఎవర్ హార్ట్ యూ హ్యావ్ గివన్ దట్ అలోన్ ఐ కెన్ ఆఫర్ టు యూ, ఐ డోంట్ హ్యావ్ ఎనీథింగ్ ఎల్స్. దిస్ ఈస్ ప్రాపర్ టైప్ ఆఫ్ డివోషన్.
2: ఇచ్చిన ఎవరు?
3: హు హ్యాస్ గివన్ యూ?
2: నీవే.
3: It is you who have given.
2: ఇది నీకే అర్పితం చేస్తున్నాను.
3: I can offer that which you have given to you.
2: కానీ ఇంతటి వివేకం అందరికీ కలగటం లేదు.
3: But unfortunately all people do not have this kind of wisdom.
2: గంగలో నిల్చుకుంటారు, గోదావరిలో నిల్చుకుంటారు, కృష్ణలో నిల్చుకుంటారు. కేశవాయన మహా, నారాయణ మహా, మాధవాయన మహా, గంగ నీళ్లు గంగకే అర్పితం చేస్తున్నారు. తాను ఏదో వీళ్ళ తాత సొత్తు తెచ్చి అర్పితం చేసినట్టుగా భావిస్తున్నారు. నేను చేస్తున్నాను అనేటువంటి ఒక భావమే పెద్ద చెడ్డ భావం.
3: The greatest weakness is to think that you are the doer, you are doing it.
2: నీవు చేసేదేమి లేదు.
3: You are doing nothing.
2: నీవు కేవలము నిర్మల చిత్తుడై ఉంటే చేయవలసినంతా తానే చేస్తాడు.
3: If you have a pure heart, it is he who does. Whatever is to be done will be done by him.
2: పసి బిడ్డను తల్లి తొట్టెలో పండబెడుతుంది.
3: Mother keeps the innocent small child in the cradle.
2: కానీ అన్ని తల్లిపైన ఆధారపడినటువంటి ఈ బిడ్డకు తల్లియే క్షణక్షణమునకును ఆ అవసరాన్ని బట్టి తానే బిడ్డ సేవ చేస్తూ వస్తుంటుంది.
3: ది మదర్ నోస్ హౌ టు టేక్ కేర్ ఆఫ్ ది చైల్డ్ అకార్డింగ్ టు ది నీడ్స్ ఆఫ్ ది చైల్డ్ ఎవ్రీ టైమ్ వెన్ షీ ప్లేసెస్ ఎంటైర్ ట్రస్ట్ ఇన్ మదర్.
2: అనగా శరణాగతి అయినటువంటి యొక్క సాధకులకు సర్వము కూడాను భగవంతుడే చూసుకుంటాడు.
3: For an aspirant who has surrendered himself totally, God will look after him.
2: Aithe andarikini itti pavitramainatundi unnata sthayi manaku labhinchatam ledu.
3: But all people are not able to attain this state of surrendership.
2: Idi chetakadani kudanu manam nirutsahanga nispruhuku manaku guri kaakudadu.
3: There is no need for feeling desperate with the fact that you
2: mana prayatnam manam cheyali.
3: Whatever we can, we'll have to do.
2: మన ప్రయత్నమును పురస్కరించుకుని భగవంతుని అనుగ్రహం కూడా చేరుతుంటాది.
3: గాడ్స్ గ్రేస్ డిపెండ్స్ అపాన్ ద టైప్ ఆఫ్ యాక్షన్ అండ్ ఎఫర్ట్ పుట్ ఇన్.
2: కనుకనే మనము చేయవలసినటువంటివి సక్రమమైనటువంటి మార్గంలో సరైనటువంటి చిత్తంతో ఆచరించడానికి ప్రయత్నించడం.
3: వీ హావ్ టు మేక్ ఎన్ ఎఫర్ట్ టు డూ వాట్ ఎవర్ వీ హావ్ టు డూ ఇన్ ది ప్రాపర్ వే విత్ ఎ ప్యూర్ హార్ట్.
2: శాస్త్రములు, వేదములు, ఇతిహాసములు, పురాణములు, ఉపనిషత్తులు ఇవన్నీ కూడాను మానవుని గమ్యము చేర్చడానికి ఒక విధమైనటువంటి ఒక సోపానములే.
3: ఆల్ ద స్క్రిప్చర్స్, వేదాస్, ఉపనిషత్స్ అండ్ ఎవ్రీథింగ్ కెన్ ఓన్లీ లెట్ యు నో ది వే టు
2: సర్వ వేదముల సారము, సర్వ ఉపనిషత్తుల సారము,
3: ద ఎసెన్స్ ఆఫ్ ఆల్
2: శాస్త్రముల యొక్క సారము,
3: ది ఎసెన్స్ ఆఫ్ ఆల్ ఉపనిషత్స్ అండ్ స్క్రిప్చర్స్.
2: సర్వ వేదాంతముల యొక్క గమ్యము దైవం ఒక్కటే.
3: The goal of everything is only God.
2: Margamulu veru veru,
3: the ways are different.
2: Kani margamulu puraskarinchukoni bhagavantiki kuda nu verani bhavinchukotam veritanam.
3: It is foolish to think that God is different because the paths are different.
2: Kanuka manamu ee gamyanni maatrame lakshyam nundinchukoni dhanyulu kavadaniki tagina krishi manam cheyali.
3: Therefore we'll have to make an effort keeping the goal in view to justify and to sanctify our own lives.
2: Manam enno rakamulainte pushpamuto pooja chestunnamu.
3: We are worshiping the Lord with a different type.
2: Kontamandi gulabi pushpamle techi pooja cheyalanukuntunnamu.
3: Some people think that they'll have to worship the Lord with rose.
2: Mari kontamandi edo oka vidhamante tamara pushpamle arpitam gavinchalani aashistuntaru.
3: Some people think that they'll have to offer lotus flower.
2: Shrungaramulu veru bangaram okkate, పశుల వన్నెలు వేరు పాలు ఒకటే, జీవ జంతువులు వేరు జీవుండు ఒక్కటే, జాతి నీతులు వేరు జన్మం ఒకటే, దర్శనములు వేరు దైవము ఒక్కటే, పూల జాతులు వేరు పూజలు ఒకటే.
3: ది జ్యువెలరీ మే బి డిఫరెంట్ బట్ ద గోల్డ్ ఈజ్ వన్. ది కౌస్ మే బి డిఫరెంట్ బట్ ద మిల్క్ ఈజ్ వన్. ది విజన్స్ మే బి డిఫరెంట్ బట్ ద గాడ్ ఈజ్ వన్. అండ్ అల్టిమేట్లీ ది గాడ్ అలోన్ ఈజ్ వన్.
2: కనుక నీ అనేకత్వంలో ఉన్నటువంటి ఏకత్వాన్ని మనం దర్శింపచేసేది ఆత్మజ్ఞానం.
3: ది నాలెడ్జ్ ఆఫ్ ఆత్మ ఈజ్ టు గెట్ ఎ విజన్ ఆఫ్ యూనిటీ విచ్ ఈజ్ కామన్ ఇన్ ద డైవర్స్ వరల్డ్.
2: దీనిని పురస్కరించుకునే ఈశావాస్యం ఇదం సర్వం ఈశ్వర సర్వభూతానాం.
3: ఇట్ ఈస్ ఇన్ దిస్ కాంటెస్ట్ ఇట్ హెస్ బీన్ సెడ్ దట్ ది ఎంటైర్
2: యూనివర్సి సర్వభూతాంతరాత్మ
3: ఎంటైర్ వరల్డ్ ఈస్ సాచురేటెడ్ అండ్ పర్మియేటెడ్
2: ఉండేటువంటి యొక్క దైవం ఒక్కడే అనేటువంటిది గుర్తించున్నప్పుడు ఇందులో ఉండేటువంటి ఏకత్వాన్ని మనం ఏ విధంగా ఆచరణలో పెట్టడం లేదు.
3: ఇఫ్ యూ రికగ్నైజ్ దట్ ఇట్ ఈస్ ఓన్లీ ది సేమ్ గాడ్ ద వన్ గాడ్ హూ ఈస్ ది రెసిడెంట్ ఆఫ్ ఆల్ హార్ట్స్ హౌ ఇస్ ఇట్ డిఫికల్ట్ టు ప్రాక్టీస్ ఎనీథింగ్ అట్ ఆల్.
2: కేవలం ఏకత్వాన్ని మనం బోధిస్తున్నాము ఉచ్చరిస్తున్నాము కానీ భిన్నత్వాన్ని అనుభవిస్తున్నాము.
3: బట్ వీఆర్ ఓన్లీ అట్టరింగ్ ద యూనిటీ ఆర్ ది యూనిఫైయింగ్ ప్రిన్సిపల్ బట్ వీఆర్ ప్రాక్టీసింగ్ ద డైవర్సిటీ.
2: కొంతమంది దైవానికి ద్రోహం చేయడానికి ప్రయత్నం చేస్తుంటారు.
3: సమ్ పీపుల్ ఆర్ ట్రైన్ టు డిసీవ్ ఈవెన్ గాడ్.
2: కానీ ఇది వారు దైవానికి ద్రోహం చేస్తున్నారనుకుంటారు. చాలా పొరపాటు. దైవానికి ఎవరు కూడా ద్రోహం చేయలేరు, తనకు తాను ద్రోహం చేసుకుంటున్నాడు.
3: దే థింక్ దట్ దే ఆర్ డిసీవింగ్ గాడ్ బట్ సర్టన్లీ ఇట్ ఇస్ ఇంపాసిబుల్ టు డిసీవ్ గాడ్. హీఈస్ డిసీవింగ్ హిమ్సెల్ఫ్.
2: ఎట్టి కుచితమైనటువంటి భావములు కానీ ఎట్టి వంచితమైనటువంటి భావములు కానీ ఎట్టి కుయుక్తులతో కూడిన భావములు కానీ ఇది తనను తాను వంచన చేసుకోవటమే కానీ దైవత్వాన్ని వంచన చేయటం ఏమాత్రం కూడా కుదరదు.
3: విత్ వాట్ ఎవర్ క్రూక్డ్ థాట్స్ విత్ వాట్ ఎవర్ డిసీట్ఫుల్ థాట్స్ వన్ మే బి ఇండల్జింగ్ ఇన్ దిస్ విల్ బి డిసీవింగ్ హిమ్సెల్ఫ్. హీ కెన్ నెవర్ డిసీవ్ గాడ్.
2: కనుక మంచి చేసినా చెడ్డ చేసినా తనకు తాను చేసుకోవటమే.
3: Be it good or bad, whatever one does, he is doing it for himself.
2: Kanuka itti satyanni gurtinchi manavudu samasta jeevulu yokka aanandamunu samasta jeevulu yokka shanti santoshamunu aashinchadaniki taginatundi krushi cheyali.
3: Recognizing this particular truth, man has to shape and design his behavior and experience.
2: Loka shanti nimittamai yagni yagadalu jarugutuntayi.
3: The yagnas and the agas are performed for the peace of the world.
2: Anaga emi daivunu prasannulu gaavinchinappudu prasannuni gaavinchinappudu jagattanta prasannata ga untadi.
3: The whole idea behind that is if you can please God, the entire world is pleased.
2: Kanuka daivunu prasannudu gaavinchukuneetundi okka margame ee yagni yagadi kratavulu.
3: Yagnas, yagas and such other sacrifices are only methods of pleasing God.
2: దీని యందు మరి ఒక అంతరార్థం కూడా ఉంటున్నది.
3: There is one more inner significance in this.
2: ఈ జగత్తునకు సర్వమును అనుగ్రహించినటువంటి వాడు భగవంతుడు.
3: It is God who has given everything to this world.
2: తాను అనుగ్రహించినటువంటిది తనకు అర్పితం చేయటమే సాధకుని యొక్క కర్తవ్యము.
3: The duty of a sadhaka is only to return what God has given him.
2: ఆ అర్పితం చేయటం లోపల కేవలము తన యొక్క ఆనంద నిమిత్తమే అర్పితం చేసినట్టే గాని తాను ఇందులో పెద్ద త్యాగం చేసినట్టు కాదు.
3: When he is offering to God anything, he is offering for his own joy, but not as if he is sacrificing something.
2: లౌకిక దృష్టిలో మాత్రము మనం ఏదో భగవంతునికి అర్పితం చేసినట్టుగా మనం భావిస్తుంటాము.
3: In the worldly view, we think that we are offering something to God.
2: అప్పుడే మనకు శాంతి సంతోషం లభిస్తున్నాయని భావిస్తున్నాము.
3: We get the feeling as of joy and happiness only when we offer.
2: దీనిని పురస్కరించుకునే వేదమునందు న కర్మణ న ప్రజయ ధనేన త్యాగేనేకే అమృతత్వ మానసు. త్యాగం చేత అమృతత్వాన్ని మనకు లభిస్తుందని చెప్పడంలో ఉన్నటువంటి అంతరార్థం ఏమిటి?
3: ఇట్ ఇస్ ఇన్ దిస్ కాంటెక్స్ట్ వేదాస్ హావ్ డిక్లేర్డ్ దట్ ఓన్లీ బై రినన్సియేషన్ అండ్ త్యాగ యూ బి ఏబుల్ టు గెట్ ఇమ్మార్టాలిటీ.
2: కనుక వ్యక్తిత్వాన్ని త్యాగం చేయాలి.
3: యూ హావ్ టు సాక్రిఫైస్ యువర్ ఇండివిజువాలిటీ.
2: సమష్టిత్వాన్ని మనం అభివృద్ధి పరచాలి.
3: యూ హావ్ టు డెవలప్ కలెక్టివిటీ.
2: సమాజంలో మనం ప్రవేశించాలి.
3: యూ హావ్ టు ఎంటర్ ఇన్ టు ది సొసైటీ.
2: సమాజం యొక్క స్వరూపంలో ఉన్నటువంటి సర్వీసుని సేవించాలి.
3: యూ హావ్ టు వర్షిప్ ది లార్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ది సొసైటీ.
2: ఎందుకనగా సువిశాల జ్ఞానతత్వాన్ని చూడలేనటువంటి మానవుడు, జీవిత అంతరాంతరాలలో ప్రవేశించలేనటువంటి మానవుడు విశ్వశాంతిని ఏ రీతిగా సాధించగలడు?
3: హౌ కెన్ ఎ మ్యాన్ హూ డజంట్ హ్యావ్ దట్ బ్రాడ్ మైండ్ and capacity to understand the subtleties of the knowledge, how can he just bring about peace for the entire universe?
2: Vishya shanti samaja shanti pai aadharapadi unnadi.
3: Peace of the world depends upon peace of the society.
2: Samaja shanti vyakti pai aadharapadi unnadi.
3: peace of the society depends upon peace of the individual.
2: వ్యక్తి శాంతిగా ఉండినప్పుడే సమాజాన్ని శాంతి రూపంలో తీర్చిదిద్దవచ్చు.
3: ఓన్లీ when the individual is enjoying peace, he can make the
2: సమాజం శాంతి భద్రతతో ఉండినప్పుడే దేశమంతా శాంతి భద్రతతో నిండి ఉంటుంది.
3: ఓన్లీ when the society is peaceful, the world will enjoy peace.
2: కనుక వ్యక్తి, సమాజము, విశ్వము ఈ మూడు కూడాను త్రిమూర్తాత్మక స్వరూపాలు.
3: The individual, the society and the world are three forms of the same entity.
2: అన్యోన్య ఆశ్రయాలు.
3: They are mutually dependent.
2: అవినాభావ సంబంధాలు.
3: There is integral relationship between them.
2: కనుక వ్యక్తి యొక్క ఆనందాన్ని మొట్టమొదట మనం అభివృద్ధి పరచుకోవాలి.
3: Therefore, we have to develop the individual happiness.
2: ఈ ఆనందాన్ని మనం సమాజములతో నింపాలి.
3: We have to fill the society with the joy which individual gets.
2: సమాజంతో నింపినటువంటి ఆనందంతో లోకాన్నంతా కూడా మనం వ్యాపింప చేయాలి.
3: ఆఫ్టర్ ఫిల్లింగ్ ది సొసైటీ విత్ దట్ జాయ్, వి హావ్ టు సీ దట్ ఇట్ స్ప్రెడ్స్ టు ది ఎంటైర్
2: ఈ సంతోషమును కూడాను స్వార్థంగా నింపుకోకూడదు.
3: ఈవెన్ వెన్ యూ ఫిల్ యువర్ సెల్ఫ్ విత్ ద జాయ్, యూ షుడ్ నాట్ బి సెల్ఫిష్ జాయ్.
2: కేవలం తైలం పైన వేసినటువంటి యొక్క నీటి పొట్టు వలె కానీ, లేక నీటి పైన పెట్టినటువంటి యొక్క తైల పొట్టు వలె కానీ మన జీవితం ఏకాకి జీవితంగా గడపకూడదు.
3: యూ షుడ్ నాట్ లివ్ ది లైఫ్ ఆఫ్ solitariness and selfishness like a drop of oil in water.
2: Yavarni deshinchakodadu.
3: You should not hate anyone.
2: Idi Bhagavad Gita yokka saramsham.
3: This is the essence of
2: advesha sarvabhutanam.
3: Don't hate any living being.
2: Yavaru deshinchina ninnu nivu deshinchukunna vaade.
3: Whomsoever you hate, you are hating yourself.
2: Na talli, na tandri, na akka, na chellalu, na putrulu, na bharya ani inta maatrame kevalamu oka sankuchitamainatuvanti okka chinna kutumbanganu bhavincharadu.
3: You should not think in terms of the narrow family bonds of your father, your mother, your wife, your children, your brother.
2: Ee vishya kutumbanganu bhavinchali.
3: You must have the concept of
2: hrudayanni vishalamaga chesukovali.
3: You should broaden your heart.
2: అప్పుడే ఆ విశాల హృదయం నందే దైవం నివసించడానికి వీలవుతుంది.
3: ఓన్లీ ఇన్ సచ్ ఎ బ్రాడ్ హార్ట్ గాడ్ డ్వెల్స్.
2: ఇలాంటి విశాల భావమును పెంచుకునే నిమిత్తమై యజ్ఞయాగాది కృతముల ద్వారా త్యాగభావమును, వ్యక్తిత్వమును త్యాగము సాధించుకునేటువంటి యొక్క మార్గమును బోధిస్తూ వచ్చాయి.
3: యజ్ఞాస్ యాగాస్ దే టీచ్ మ్యాన్ టు డెవలప్ ఎ బ్రాడ్ మైండ్, give up his individual feeling and selfishness.
2: ఆనాడి మహర్షులు చెప్పినటువంటి మాటలే మంత్రములుగా మారిపోయినాయి.
3: Whatever words were uttered by the maharshis of those days, they have taken the shape of
2: mantramulu veru, matalu veru kadu.
3: Words and mantras are not different from each other.
2: Pavitramainatundi hrudayam nunchi aavirbhavinchinatundi prati shabdamu kudanu mantra swarupanga roopondindi.
3: Every sound which emerges from a sacred and a pure heart is a mantra.
2: Taavu pettinatundi prati padamu kudanu oka punya kshetranga roopondindi.
3: Wherever such a person puts his foot, it becomes a pilgrim center.
2: Chuchina choopulu anni kudanu pavitramainatundi yokka saundarya choopuluga maaripoyinayi.
3: Whatever looks are given, they all those looks will be sacred looks.
2: Karu sarvatra varu shivam mangalakaranga chustu vacharu.
3: Everything becomes auspicious.
2: Sarvamunu sundaranga bhavistu vacharu.
3: Everything looks beautiful.
2: సర్వము కూడాను నిత్యంగా భావిస్తూ చూచారు.
3: ఎవ్రీథింగ్ బికమ్స్ పర్మనెంట్.
2: కనుకనే సత్యం శివం సుందరం అనేటువంటి స్వరూపాన్ని పొందినారు.
3: ఇట్ ఈస్ ఇన్ దిస్ కాంటెక్స్ట్ సత్యం శివం సుందరం ఎమర్జ్.
2: కానీ మన యొక్క జీవితము ఈ సత్యం శివం సుందరం ఆత్మ సత్యం.
3: వీ హావ్ టు ట్రాన్స్ఫార్మ్ అవర్ లైఫ్ ఇన్ టు సత్యం శివం సుందరం.
2: హృదయం శివం,
3: ఆత్మ ఈజ్ సత్యం,
2: మన భావం సుందరం.
3: హార్ట్ ఈజ్ శివం.
2: మన హృదయం నందే ఉంటున్నాయి.
3: Therefore, సత్యం శివం సుందరం దే ఎగ్జిస్ట్ ఇన్ అవర్
2: దీనిని యంత్రం మంత్రం తంత్రం అన్నారు.
3: ది సేమ్ థింగ్ హస్ బీన్ డిస్క్రైబ్డ్ యాజ్ యంత్రం మంత్రం అండ్ తంత్రం.
2: మన దేహమే ఒక యంత్రము.
3: అవర్ బాడీ ఇస్
2: మన శ్వాసమే ఒక మంత్రము.
3: అవర్
2: మన హృదయమే తంత్రము.
3: అవర్ హార్ట్ ఈజ్
2: శ్వాసాన్ని ఏ విధంగా విచ్చరిస్తున్నామో యోచించుకోవచ్చును. సో ఇది మంత్రం కాదా? మన ఉచ్ఛ్వాస నిశ్వాసాల్లో కూడా మంత్ర రూపం చేరింది.
3: ఇన్హేలింగ్ అండ్ ఎగ్జేలింగ్ ఇన్ బ్రీతింగ్ దేర్ ఇస్ దిస్ మంత్ర అసోసియేటెడ్. సో హమ్ ఐ ఆమ్ దట్.
2: ఏదో ఒక గురువు దగ్గరికి వెళ్లి వారిని ప్రార్థించి వారిని ఆశ్రయించి ఏదో ఒక కొత్త మంత్రాన్ని మనం స్వీకరించినట్టుగా భావిస్తున్నాము. కాదు కాదు, నిత్య జీవితం లోపల మన దేహం నుండి కూడాను అంతర్వాణి క్షణ క్షణములకు కూడాను సోహం సోహం సోహం, నీవే దైవము నీవే దైవం నీవే దైవమని ఒక్క దినమునకు 21,600 పర్యాయములు బోధిస్తుంటే దీన్ని లక్ష్యం చేసుకోవటం లేదు. ఏదో గురువు దగ్గరికి పోయి చేతిలో కాసులు చెవులో మంత్రము చెప్పేస్తే అది పెద్దగా నీవు భావించి దానిని ఆశ్రయిస్తూ వస్తున్నావు. ఇది చాలా పొరపాటు. ఈ ఇమిటేషన్లు మనకు ఉండకూడదు. మన హృదయం నుంచి ఆవిర్భవించేటువంటి యొక్క ఆత్మతత్వాన్ని మనం అనుసరించాలి.
3: We feel that when we go to a guru and pay him money and get one mantra, that is a great thing. Well, this is a wrong thing. Instead of that, we in our own breathing 21,600 times a day, we repeat the real mantra, and that mantra of soham tattva, that
2: namma medigina maruni mishambulo manase variki gurudandi, the mantra kante pedda guruvu lelu.
3: The moment you recognize the secret, your mind becomes a real guru for you.
2: Karuka samasta shastramuli endukudanu chakkani oka chitkaga cheppinatundi oka mantram lopala daivattanni nee hrudayamunde pratishtinchukomani cheppindi.
3: All the scriptures have declared that you should establish God in your own heart.
2: Ee karmakanda endundirukunte rahasyanni tirigi ee karmakanda gnana margam varaku ye vidhanga prayanam avutundani manamu ఈ వచ్చేటువంటి ఈ 7 దినముల్లో దీన్ని పూర్తి మనము చూడగలుగుతాం.
3: ది సీక్రెట్ ఆఫ్ కర్మకాండ అసోసియేటెడ్ విత్ యాక్షన్ అండ్ హౌ దిస్ బికమ్స్ జ్ఞానకాండ, విల్ బి స్పెండింగ్ టైమ్ టు అండర్స్టాండ్ దీస్ థింగ్స్.
2: కర్మకాండము చేయక
3: వితౌట్ వేస్టింగ్ టైమ్,
2: కాయమును నిరుపయోగపరచక,
3: వితౌట్ మిస్యూజింగ్ యువర్ బాడీ,
2: కర్తవ్యాన్ని నిర్వర్తించి
3: డిశ్చార్జింగ్ వన్స్ డ్యూటీ,
2: సార్థకం చేసుకోండి,
3: శాంక్టిఫై యువర్ లైఫ్,

0: విద్యార్థులారా,
1: డియర్ స్టూడెంట్స్,
0: భగవంతుడు ఆకాశముల కంటే నిర్మలమైనటువంటి వాడు.
1: గాడ్ ఈజ్ ప్యూరర్ దాన్ స్కై ఆర్ ఈథర్.
0: తారా రవి శశి దై సూర్యచంద్ర నక్షత్రాదులు కూడాను దైవం యొక్క నేత్రములు.
1: సర్ గాడ్ సన్ మూన్ అండ్ స్టార్స్ ఆర్ ద ఐస్ ఆఫ్ గాడ్.
0: వ్యాపక పవన శ్యామల దైవం. వాయువు వలె సర్వత్రా వ్యాపించినటువంటి వాడు దైవం.
1: లైక్ ఎయిర్ గాడ్ ఈజ్ ఆల్ పర్వేసివ్.
0: ఇట్టి దైవత్వాన్ని గుర్తించవలనన్న మానవోపాధులైనటువంటి దేహేంద్రియ మనోబుద్ధుల యొక్క తత్వాన్ని చక్కగా గుర్తించినప్పుడే ఈ విశాలత్వమైన ఈ నిర్మలమైన ఈ పవిత్రమైన ఆత్మతత్వం మనకు అర్థమవుతుంది.
1: ఇఫ్ యూ వాంట్ టు రియలైజ్ సచ్ గాడ్ యూ హ్యావ్ టు మేక్ యూజ్ ఆఫ్ ద ఇన్స్ట్రుమెంట్ సచ్ యాజ్ బాడీ, సెన్సెస్, మైండ్ అండ్ ఇంటలెక్ట్. దెన్ ఓన్లీ యుడ్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ గాడ్ హూ ఈజ్ సో వాస్ట్, సో ప్యూర్ అండ్ సో సీక్రెట్.

0: ప్రపంచమంతయు కూడాను క్షత్రజ్ఞుల యొక్క సమ్మిళిత స్వరూపం.
1: ద ఎంటైర్ వరల్డ్ క్రియేషన్ ఈజ్ ఎ కాంబినేషన్ ఆఫ్ ద ఫీల్డ్ అండ్ ద ఇండ్వెలర్.
0: ప్రకృతి యొక్క ప్రతిబింబమే మానవుని శరీర క్షేత్రం.
1: మ్యాన్స్ ఫిజికల్ బాడీ ఈజ్ ఎ సింబుల్ అండ్ రిప్రజెంటేటివ్ ఆఫ్ ద ఎంటైర్ క్రియేషన్.
0: విశ్వమునందు ఏ చేతన అచేతనమును ఉన్నవో అవన్నీ కూడాను మానవుని యొక్క దేహమునందే ఈమిడి ఉన్నది.
1: ఆల్ దట్ యు ఫైండ్ బోత్ కాన్షియస్ అండ్ అన్కాన్షియస్ అండ్ ఇనర్ట్ ఇన్ ద వరల్డ్ ఆర్ ప్రజెంట్ ఇన్ ది హ్యూమన్ బాడీ.
0: ఈ ప్రపంచమంతయు కూడాను మానవుని యందు ఉండినటువంటి యొక్క ప్రతిబింబంలే, రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్.
1: వాట్ ఎవర్ యు ఫైండ్ ఇన్ దిస్ వరల్డ్ ఈజ్ అ రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్.
0: అయితే ఈ శరీరేంద్రియ మనోబుద్ధులను గుర్తించినంత మాత్రమున చాలదు.
1: ఇఫ్ యు మియర్లీ రికగ్నైజ్ ది బాడీ, ది సెన్సెస్, ద మైండ్ అండ్ ఇంటెలిజెన్స్, ఇట్ ఈస్ నాట్ సఫిషియంట్.
0: ఈ క్షేత్రమును గుర్తించేటువంటి క్షేత్రజ్ఞుడు ప్రత్యేకంగా ఉంటున్నాడు.
1: ద నోవర్ ఆఫ్ దిస్ ఫీల్డ్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ దిస్ ఫీల్డ్.
0: క్షేత్రజ్ఞుని గుర్తించినప్పుడే క్షేత్రం యొక్క విచారం మనకు అక్కరలేదు. అంతవరకు మాత్రం క్షేత్రాన్ని మనము తగినటువంటి యొక్క రీతిలో అనుభవించుటకు తగిన ప్రయత్నం చేయాలి.
1: ఓన్లీ వెన్ యూ అండర్స్టాండ్ ద నోవర్ ఆఫ్ ద ఫీల్డ్ యూ బీ ఏబుల్ టు అండర్స్టాండ్ కరెక్ట్లీ ద ఫీల్డ్ ఇట్ సెల్ఫ్. బట్ అంటిల్ సచ్ టైమ్ దెర్ ఇస్ నీడ్ ఫార్ టేకింగ్ కేర్ ఆఫ్ దిస్ బాడీ అండ్ ది అదర్ ఎక్విప్మెంట్.
0: ఈ క్షేత్రజ్ఞుడిని తెలుసుకోవాలంటే జ్ఞానం కావాలి.
1: ఇఫ్ యూ వాంట్ టు నో దిస్ నోవర్ దెర్ ఇస్ నీడ్ ఫర్ నాలెడ్జ్. జ్ఞానం
0: ఏమిటి? ఈ జ్ఞానం,
1: వాట్ ఈస్ దిస్ నాలెడ్జ్?
0: కేవలము బుకిష్ నాలెడ్జినా కాదు.
1: ఈజ్ ఇట్ బుకిష్ నాలెడ్జ్? నో, ఇట్ ఈస్ నాట్.
0: సూపర్ఫిషియల్ నాలెడ్జినా కాదు.
1: ఇట్ ఈస్ నాట్ ఈవెన్ సూపర్ఫిషియల్ నాలెడ్జ్.
0: జనరల్ నాలెడ్జినా అసలే కాదు.
1: నాట్ ఈవెన్ జనరల్ నాలెడ్జ్.
0: డిస్క్రిమినేషన్ నాలెడ్జినా ఇది వ్యక్తిగతమైనటువంటిది.
1: డిస్క్రిమినేషన్ నాలెడ్జ్ ఇట్ రెఫర్స్ టు ద ఇండివిజువల్స్.
0: ఎక్స్పీరియన్స్ నాలెడ్జినా అనుకుంటే ప్రాక్టికల్ నాలెడ్జ్ ఇది కూడాను ఒక వ్యక్తిగతమైనటువంటి యొక్క హద్దులతో ఇమిడి ఉంటున్నది.
1: ఈవెన్ ఇఫ్ యు టేక్ ద ఎక్స్పీరియన్షియల్ నాలెడ్జ్ ఆర్ ప్రాక్టికల్ నాలెడ్జ్, ఇట్ ఈస్ అసోసియేటెడ్ విత్ ఇండివిజువల్.
0: ఇవన్నీ కూడాను కేవలము భౌతికమైన లౌకికమైన జ్ఞానములు.
1: ఆల్ దిస్ నాలెడ్జ్ రిలేట్స్ టు ద ఫిజికల్ వరల్డ్ అండ్ ది ఎక్స్టర్నల్ వరల్డ్.
0: వస్తు విచారణ చేత గుర్తింపబడేటువంటి యొక్క జ్ఞానము ఇది పదార్థ జ్ఞానము.
1: బై ఎన్క్వైరింగ్ ఇన్ టు ది ఆబ్జెక్ట్ యూ విల్ బి ఏబుల్ టు జస్ట్ గెట్ ద అదర్ రిక్వైర్డ్ నాలెడ్జ్.
0: విషయమును ఆధారము చేసుకుని దాని యొక్క విశిష్టతను గుర్తించేటువంటి యొక్క జ్ఞానమా ఇది? కేవలము ఇది కూడాను ఒక విషయ జ్ఞానమే.
1: నాలెడ్జ్ ఆఫ్ ది ఆబ్జెక్ట్స్ విచ్ ఇస్ బేస్డ్ అపాన్ ది స్పెషల్ ఫీచర్స్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ ఈజ్ ఆల్సో.
0: ఈ విధమైనటువంటి యొక్క జ్ఞానముల చేత దివ్యత్వమైనటువంటి ఆత్మతత్వాన్ని ఎవరు కూడా గుర్తించలేరు.
1: బై ఆల్ దీస్ కైండ్స్ ఆఫ్ నాలెడ్జ్ యుడ్ నాట్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ ఆత్మ విచ్ ఈస్ బేసికలీ డివైన్.
0: వజ్రమును కోయవరనంటే వజ్రమే కావాలి.
1: ఇఫ్ యు వాంట్ టు కట్ ఎ డైమండ్ యు షుడ్ యూజ్ అనదర్ డైమండ్ అలోన్.
0: కాలులో విరిగిన ముళ్ళును తీవాలంటే ముళ్ళే కావాలి.
1: టు రిమూవ్ ఎ థార్న్ ఫ్రమ్ ద ఫుట్ యు హావ్ టు యూజ్ అనదర్ థార్న్.
0: ఆత్మతత్వాన్ని గుర్తించాలంటే ఆత్మజ్ఞానమే కావాలి.
1: ఇఫ్ యు వాంట్ టు రియలీ అండర్స్టాండ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ఆత్మ యు షుడ్ హ్యావ్ ది నాలెడ్జ్ ఆఫ్ ఆత్మ.
0: ఈనాడు మనము భౌతికమైనటువంటి ఈ ప్రపంచమునందు దేనిని జ్ఞానమని మనం భావిస్తున్నామో అది అంత అజ్ఞానమే.
1: ఇన్ దిస్ ఫిజికల్ వరల్డ్ వాట్ ఎవర్ వి థింక్ ఈజ్ నాలెడ్జ్ ఈజ్ రియలీ ఇగ్నోరెన్స్.
0: ఆత్మజ్ఞానమే సత్య జ్ఞానం.
1: ద నాలెడ్జ్ ఆఫ్ ఆత్మ అలోన్ ఈజ్ ట్రూ నాలెడ్జ్.
0: ఆత్మ అన్న జ్ఞానమన్న రెండు ఒక్కటే.
1: ఆత్మ అండ్ జ్ఞానం, నాలెడ్జ్, దే ఆర్ సినోనిమస్.
0: నిజమైనటువంటి ఎరుకనే జ్ఞానం.
1: రియల్ అవేర్నెస్ ఈజ్ నాలెడ్జ్.
0: పదార్థమును క్రోడీకరించుకొని విషయాలను సంగ్రహించుకొని తద్వారా తెలుసుకునేటువంటి జ్ఞానము, ఇది కేవలము అజ్ఞానంతో సమానం.
1: నాలెడ్జ్ అక్వైర్డ్ ఆన్ ది అక్యూములేషన్ ఆఫ్ వేరియస్ ఆబ్జెక్ట్స్ అండ్ వేరియస్ ఐడియాస్, ఇట్ ఈస్ ఓన్లీ ఇగ్నోరెన్స్.
0: ఈ జ్ఞానమునకు జ్ఞానము, జ్ఞేయము, జ్ఞాత అనేటువంటి త్రిపుటి ఉండదు.
1: Trinity, three aspects relating to this knowledge. Jnanamu, Jnayam, Data, Jnata.
0: Jnanam, Jnayam, Jnata anetvantidi manasika sambandham anetvanti yokka vruttulu.
1: These are the mental transactions.
0: Manonasaramu kaligina tarvatane erpadetvanti mooladharam anetvanti tattvame ee jnanam.
1: Real knowledge can come only after you eliminate the mind and start experiencing truth.
0: ee manasika sambandhamainatunti yokka vicharana shaktulu anni kudunu kevalamu bhramale.
1: All the inquiries based upon the mind are really delusions.
0: Vyakti pai aadharapadi untuntadi.
1: It is dependent upon the individual.
0: Manavudu chuchinadi, manavudu vinnadi, manavudu anubhavinchinadi, మానవుడు ఆచరించినది, ఇవన్నీ కూడాను కేవలము దేహాత్మతో కూడినటువంటి యొక్క మనస్సు యొక్క భ్రమలు.
1: వాట్ మ్యాన్ సీస్, మ్యాన్ హియర్స్, మ్యాన్ ఎక్స్పీరియన్సెస్ అండ్ మ్యాన్ ప్రాక్టీసెస్ ఆర్ ఆల్ అసోసియేటెడ్ విత్ ది వరల్డ్ ఫిజికల్.
0: కేవలము దేహం యొక్క తాదాత్మిక తత్వమే ఈ మనస్సు యొక్క స్వభావము.
1: ఆల్ దట్ మైండ్ జస్ట్ గివ్స్ యూ ఈజ్ ఓన్లీ విత్ రెఫరెన్స్ టు ద ఫిజికల్ బాడీ అండ్ ఇట్స్ నేచర్.
0: మనస్సు ఒక ఆకారమును, ఒక విషయమును, ఒక వస్తువును వదలి ఒక్క క్షణమైన ఉండుట వీలు కాదు.
1: మ్యాన్ కెనాట్ బి కాన్స్టెంట్ బేస్డ్ అపాన్ ఏ పర్టికులర్ ఫారం, ఏ పర్టికులర్ నేచర్ అండ్ సో.
0: కనుకనే మనస్సు దేహాన్ని ఆశ్రయించి ఉంటున్నది.
1: దట్ ఈస్ వై మైండ్ టేక్స్ షెల్టర్ ఇన్ ది బాడీ.
0: ఈ దేహముకుండినటువంటి కన్నులు, చెవులు, ముక్కు, నోరు, ఈ యొక్క పంచభూతములన్నీ కూడాను వీటి ద్వారానే మనస్సు అన్నిటినీ అనుభవిస్తుండాలి.
1: మైండ్ ఎంజాయ్స్ ఇట్ సెల్ఫ్ త్రూ ది ఐస్, ద ఇయర్స్, ద నోస్ అండ్ ద స్కిన్ అండ్ ఆల్ దీస్ ఫైవ్ సెన్సెస్.
0: మనస్సు దేహం యొక్క నేత్రముల ద్వారా చూస్తుండాలి.
1: మైండ్ సీస్ through the physical eyes of the body.
0: Manasu deham yokka karnamula dwara vintunnadi.
1: Through the ears, mind hears.
0: Manasuku roopam ledu.
1: Mind does not have a form.
0: Manase maya.
1: Mind is the illusion.
0: Korika.
1: Mind is the desire.
0: Manase prakruti.
1: Mind is the nature.
0: Manase avidya.
1: Mind is ignorance.
0: Manase ప్రాకృతమైనటువంటి భ్రాంతి.
1: మైండ్ ఈస్ ది నేచురల్, ద క్రియేటెడ్ డెల్యూజన్.
0: ఇట్టి భ్రాంతితో కూడినటువంటి మనస్సు ద్వారా సత్య నిత్యమైనటువంటి యొక్క బ్రహ్మతత్వమును మనం అర్థం చేసుకోవటం చాలా కష్టం.
1: త్రూ దిస్ మైండ్ విచ్ ఈస్ సబ్జెక్ట్ టు డెల్యూజన్, ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు అండర్స్టాండ్ ఆత్మ విచ్ ఈస్ బేస్డ్ అపాన్ ట్రూత్ and which is permanent.
0: ఏది మనకు నిజమైన జ్ఞానం?
1: What is true knowledge?
0: జ్ఞానం అనగా మనసు చేత ఇంద్రియములను స్వాధీనపరచుకొని ఇంద్రియ నాశనము గావించిన తరువాత మనసు కూడాను అంతర్ధానమవుతుంది. అట్టి సమయమునందు ప్రశాంతమైనటువంటి యొక్క మౌనతత్వం ఏర్పడుతుంది. ఈ మనోనాశనం వల్ల కలిగినటువంటి యొక్క మౌనం అనేటువంటిదే నిజమైనటువంటి జ్ఞానం.
1: వెన్ ది మైండ్ కంట్రోల్స్ ద సెన్స్ ఆర్గన్స్, ద మైండ్ బికమ్స్ ఇంట్రోవర్టెడ్. And at that time you enjoy a state of perfect silence. At that time you get a glimpse of the real knowledge.
0: ఈ జ్ఞానము తెలివితేటల వల్ల కానీ లేక బుద్ధి కుశలత వల్ల కానీ మరే విధమైనటువంటి ఆదర్శం వల్ల కానీ లభించేటువంటిది కాదు.
1: This knowledge cannot be obtained through cleverness, intelligence and skills of intellect.
0: ఇది దీని సహజం.
1: That is natural.
0: ఇది కొత్తగా మనం సంపాదించుకునేటువంటి వస్తువు కాదు.
1: This knowledge is natural, it cannot be acquired newly.
0: నిమురుగప్పిన నిప్పు వలె.
1: It is like the fire covered by ashes.
0: పాటి కప్పిన జలము వలె.
1: It is like the moss covering the water.
0: పొర కప్పిన కన్ను వలె.
1: It is like cataract covering the eye.
0: మనోభ్రాంతి కప్పినటువంటి యొక్క ఆత్మగా ఉండుట చేతనే ఈ జ్ఞానమును మనం గుర్తించలేకపోతున్నాం.
1: సిమిలర్ ఈజ్ ఆత్మ కవర్డ్ బై మైండ్ అండ్ ది డెల్యూజన్, దేర్ ఫార్ వీ హావ్ నాట్ బీన్ ఏబుల్ టు గెట్ ఎ గ్లింప్స్ ఆఫ్ ఆత్మ.
0: ఈ నిమురు నిప్పు పైన ఎట్ట వచ్చింది?
1: హౌ డిడ్ దిస్ యాష్ అక్యుములేట్?
0: ఎక్కడి నుంచి వచ్చింది?
1: ఫ్రమ్ వేర్ డిడ్ ఇట్ కమ్?
0: నిప్పు నుంచినే వచ్చినటువంటి నిమురు నిప్పునే కప్పి వేసింది.
1: ఇట్ హాస్ కమ్ ఫ్రమ్ ఫైర్ అండ్ ఇట్ ఈస్ కవరింగ్ ద ఫైర్.
0: జలం పైన కప్పినటువంటి యొక్క ఈ పాచి ఎక్కడి నుంచి వచ్చింది? జలము నుంచినే ఆవిర్భవించింది.
1: ఫ్రమ్ వేర్ డిడ్ దిస్ మాస్ కమ్ అండ్ కవర్ దిస్ వాటర్?
0: మన కంటలో పుట్టినటువంటి పొర ఎక్కడి నుంచి, బయట నుంచి వచ్చిందా? లేదు, మన కన్ను నుంచినే ఆవిర్భవించింది.
1: సిమిలర్ ఈస్ ద క్యాట్రాక్ట్ ది విచ్ కవర్స్ విచ్ గ్రోస్ ఫ్రమ్ విత్ ఇన్ ది ఐ అండ్ కవర్స్ ద ఐ.
0: కప్పిన పొరను తీసివేస్తే స్వస్వరూప
1: అక్యుములేట్
0: ఎక్కడి నుంచి వచ్చింది?
1: ఫ్రమ్ వేర్ డిడ్ ఇట్ కమ్?
0: నిప్పు నుంచినే వచ్చినటువంటి నిమురు నిప్పునే కప్పివేసింది.
1: ఇట్ హాస్ కమ్ ఫ్రమ్ ఫైర్ అండ్ ఇట్ ఈస్ కవరింగ్.

0: అటువంటి యొక్క తత్వము మనకు సాక్షాత్కరిస్తుంది.
1: రిమూవ్ ది కవర్ విచ్ ఈస్ కవరింగ్ యువర్ ఆత్మ, యు గెట్ ఏ గ్లింప్స్ ఆఫ్ యువర్ రియల్ నేచర్.
0: జ్ఞానము అనేటువంటిది గ్రంథాల వల్ల లభించేటువంటిది కాదు.
1: Therefore, this knowledge cannot be obtained through books.
0: గురువుల వల్ల ప్రసాదింపబడేటువంటిది కాదు.
1: This cannot be gifted away even by gurus.
0: లేక పరమాత్ముడు అందించినటువంటిది కూడా కాదు.
1: This cannot even be given by God himself.
0: తానే పరమాత్ముడు.
1: He is
0: తానే జ్ఞానము. తానే ఆత్మ.
1: He is God. He is knowledge. He is ఆత్మ.
0: అయితే ఈ ఆత్మ అనేటువంటిది సర్వుల యందు ఏ విధంగా ఉంటున్నది, ఈ జ్ఞానము అనేటువంటిది సర్వుల యందు ఏ విధంగా ఉంటున్నది అనేటువంటి విచారాన్ని మనం చేసినప్పుడు,
1: వెన్ వి ఎన్క్వైర్ యాజ్ టు హౌ దిస్ ఆత్మ ఆర్ దిస్ నాలెడ్జ్ ఇన్ వాట్ వే ఈజ్ ఇట్ ఎగ్జిస్టింగ్ ఇన్ ఆల్ పీపుల్,
0: ఏకాంతముగా కూర్చొని విచారణ చేసినప్పుడు,
1: వెన్ యు సిట్ ఆల్ అలోన్ ఇన్ ఎ సాలిటరీ ప్లేస్,
0: శాశ్వతమైన సత్యమైన మార్పు చెందినటువంటి యొక్క శబ్దము మన నుండి ఆవిర్భవిస్తున్నది.
1: దేర్ ఎమినేట్స్ ఎ సౌండ్ ఫ్రమ్ విథిన్ విచ్ ఇస్ పర్మనెంట్ విచ్ ఇస్ ట్రూత్ అండ్ విచ్ ఇస్ ప్యూర్.
0: జగత్తునందున్నటువంటి సమస్త పదార్థములు కూడాను మార్పు చెందుతున్నవి.
1: ఆల్ ది ఆబ్జెక్ట్స్ ఇన్ ది వరల్డ్ అండర్గో
0: సమస్త ఆకారములు మార్పు చెందుతున్నవి.
1: ఆల్ ది ఫార్మ్స్ అండర్గో చేంజ్.
0: ప్రతి పదార్థము కూడాను కేవలము అణు ప్రభావమే.
1: ఎవ్రీ ఆబ్జెక్ట్ ఈజ్ ఎ కాంగ్లోమరేషన్ ఆఫ్ ఆటమ్స్.
0: ఈ యొక్క అణువుల యొక్క చేరికనే పదార్థ స్వరూపము.
1: ఎన్ ఆబ్జెక్ట్ ఇస్ ఫార్మ్డ్ బై కమింగ్ టుగెదర్ ఆఫ్ ఆటమ్స్.
0: కాలక్రమేణా ఈ అణువులు కూడాను వేరైపోతుంటాయి.
1: ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ దే డిసింటిగ్రేట్.
0: ఈ అణువుల యొక్క స్వభావము సంయోగ వియోగముల యొక్క తత్వమే.
1: ద నేచర్ ఆఫ్ ఆటమ్ ఈస్ కమింగ్ టుగెదర్ అండ్ గోయింగ్ బ్యాక్.
0: కానీ మార్పు చెందని కూర్పు కలగని ఒక దివ్యమైనటువంటి యొక్క వాణి సర్వుల ఎందుకూడను ఒక్కటిగానే ఉంటుండదు.
1: బట్ దెర్ ఈజ్ వన్ డివైన్ వాయిస్ విచ్ డస్ నాట్ అండర్ గో ఎనీ చేంజ్ విచ్ ఈస్ పర్మనెంట్ విచ్ ఈస్ ఇన్ ఎవ్రీ వన్.
0: బాల్యమునందు యవ్వనమునందు వార్ధక్యమునందు.
1: ఇన్ ది చైల్డ్హుడ్ ఇన్ యూత్ అండ్ ఇన్ ఓల్డ్ ఏజ్.
0: దేహము మార్పు చెందుతున్నది కానీ ఆ వాణి మార్పు చెందటం లేదు.
1: ద బాడీ అండర్గోస్ చేంజెస్ బట్ ద డివైన్ వాయిస్ డస్ నాట్ అండర్గో ఎనీ చేంజ్.
0: జాగ్రత్త స్వప్న సుషుప్తులు మూడు స్థానములు మనం అనుభవిస్తున్నామే కానీ ఈ వాణి మార్పు చెందటం లేదు.
1: ఇన్ ద వేకింగ్ స్టేట్ డ్రీమ్ స్టేట్ అండ్ డీప్ స్లీప్ స్టేట్ దిస్ డివైన్ వాయిస్ డస్ నాట్ చేంజ్.
0: స్థూల సూక్ష్మ కారణములు మనం అనుభవిస్తున్నామే కానీ ఈ వాణి మార్పు చెందటం లేదు.
1: ఇన్ ది గ్రాస్ సటిల్ అండ్ కాజల్ ఫార్మ్స్ ఆల్సో దిస్ డస్ నాట్ అండర్గో చేంజ్.
0: ఏమిటి ఆ వాణి?
1: వాట్ ఈస్ దట్ డివైన్ వాయిస్?
0: ఆత్మ తన తత్వం నుండి వెలువడినటువంటి యొక్క దివ్యమైనటువంటి అంతర్వాణి.
1: దట్ ఈస్ ది ఇన్నర్ వాయిస్ విచ్ హ్యాస్ ఎమినేటెడ్ ఫ్రమ్ ఆత్మ.
0: అది ఏ నేను నేను నేను.
1: అండ్ దట్ డివైన్ వాయిస్ ఈజ్ ఐ ఐ అండ్ ఐ.
0: అహం అహం అహం.
1: దట్ ఈస్ అహం అహం.
0: ఇది సత్యమైనటువంటిది.
1: దిస్ ఈజ్ ట్రూత్.
0: ఈ సత్యము అణువు కంటే చాలా మరింత సూక్ష్మమైనటువంటిది.
1: దిస్ ఈజ్ సట్లర్ దాన్ ది ఆటమ్.
0: ట్రూత్ ఈజ్ మోర్ ఫండమెంటల్ దాన్ ఆటమ్.
1: ట్రూత్ ఈజ్ మోర్ ఫండమెంటల్ దాన్ ఆటమ్.
0: ఇలాంటి సత్య స్వరూపమైనటువంటి యొక్క అహం అహం అహం.
1: అండ్ దట్ ఆటమ్ విచ్ ఈజ్ ది ట్రూత్
0: చేత స్ఫురింపబడేటువంటి యొక్క తత్వమే సోహం.
1: సోహం ఎమర్జెస్ ఫ్రమ్ దిస్ వర్డ్ అహం.
0: ఈ అహం దేహంతో తాదాత్మ్యం పొందినప్పుడే ఇది అహంకారంగా మారుతుంది.
1: వెన్ దిస్ అహం ఐడెంటిఫైస్ ఇట్ సెల్ఫ్ విత్ ది బాడీ దెన్ ఇట్ బికమ్స్ అహంకార ఆర్ ఈగో.
0: ఈ అహంకారము ప్రాకృతమైనటువంటి భావము.
1: దిస్ అహంకార ఆర్ ఈగో ఈస్ ది వరల్డ్లీ.
0: అహం దివ్యమైనటువంటి వాణి.

0: This aham is the divine voice.
1: దీనిని కేవలం పాండిత్యము చేత కాని దీశక్తితే కాని గుర్తించటం అసాధ్యం.
0: It is not possible to experience this divine voice either through scholarship or through intellect.
1: ఎంత గొప్ప పండితుడైనప్పటికీ దృష్టియే లేకుండినా వస్తువును చూడలేడు.
0: However great a scholar may be, if he does not have the eyesight, he cannot see an object.
1: పాండిత్యము తెలియనప్పటికీ పామరుడైనప్పటికీ కన్నులున్నటువంటి వాడు వస్తువును స్పష్టంగా చూడగలుగుతాడు.
0: A person without any scholarship, if he has the eyesight, he can see the objects very clearly.
1: వేద శాస్త్ర ఇతిహాస పురాణములన్నీ కూడా పఠించినటువంటి యొక్క మహాశాస్త్రజ్ఞుడైనప్పటికీ నిద్రయందున్నప్పుడు జాగ్రత్త ప్రపంచమును ఏమాత్రం కూడా చూడలేడు.
0: A person who would have mastered all the Vedas, Shastras, Puranas, etc., when he is asleep, he does not know the world which is existing outside of him.
1: కానీ మేల్కొన్నటువంటి వ్యక్తి ఏ శాస్త్రములు చదవకపోయినప్పటికీ ఏమీ తెలియకపోయినప్పటికీ జాగ్రత్త ప్రపంచమును చూడగలుగుతున్నాడు.
0: But a person in the waking state, he might not have studied any of these scriptures, but he can experience the outer world and he can see.
1: Ade vidhamugane manavudu gurtinchaleinatunti yokka aatma shaktini aatma gnanamunu kudanu chitta shuddhi cheta gurtimpapadutunnadu.
0: In the same way, a person with a pure heart would be able to experience and realize the power of Atma and the knowledge of Atma.

0: మనస్సుకు ఈవల నుండి చూచినంత వరకు మనకు జగత్తే గోచరిస్తుంది. మనస్సును దాటి ఆవల చేర్చిన ఆత్మ గుర్తింపబడు.
1: యాజ్ లాంగ్ యాజ్ యు ఆర్ అండర్ ది స్పెల్ ఆఫ్ మైండ్ యు విల్ బి ఏబుల్ టు జస్ట్ సీ ఓన్లీ ది ఎక్స్టర్నల్ వరల్డ్. ఓన్లీ వెన్ యూ ట్రాన్సెండ్ ది మైండ్ యు కెన్ గెట్ ఎ గ్లింప్స్ ఆఫ్ ది అదర్ వరల్డ్.
0: కనుక మనం అనుభవించేటువంటి జ్ఞానములు కాని అనుభవించేటువంటి యొక్క అనుభూతులు కాని సర్వము కూడాను మనస్సుకు ఇవరి నుండి మనం అనుభవిస్తున్నామే కానీ మనసుకు ఆవల చేరలేదు.
1: ఆల్ ది నాలెడ్జ్ విచ్ వీఆర్ హ్యావింగ్ అండ్ ఆల్ అవర్ ఎక్స్పీరియన్సెస్ ఆర్ ది విత్ ఇన్ ది స్కోప్ ఆఫ్ ది మైండ్ అలోన్. దే హావ్ నాట్ బీన్ అవుట్ సైడ్ ఆఫ్ ద మైండ్.
0: సముద్రంలో చేరినటువంటి యొక్క నదికి ప్రత్యేక రూపనామములు ఉండవు.
1: Once a river gets merged into the ocean, it loses its name and form.
0: ఎప్పుడు సముద్రంలో చేరిపోయేనే తన యొక్క రూపనామమును కోల్పోతుంది.
1: Once it merges into the ocean, it loses its name.
0: సముద్రం ఒక్కటే నిలుస్తుంది.
1: It will be only one ocean which will be
0: remaining. అదియే బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి.
1: That is the
0: బ్రహ్మ తత్వమును కనుగొనుటకు బ్రహ్మ జ్ఞానమే కావాలి. ఆత్మతత్వాన్ని అర్థం చేసుకున్నటకు ఆత్మజ్ఞానమే కావాలి.
1: ఇఫ్ యూ వాంట్ టు అండర్స్టాండ్ బ్రహ్మ, నాలెడ్జ్ ఆఫ్ బ్రహ్మ ఈజ్ ఎసెన్షియల్. ఇఫ్ యూ వాంట్ టు అండర్స్టాండ్ ఆత్మ, నాలెడ్జ్ ఆఫ్ ఆత్మ ఈజ్ ఎసెన్షియల్.
0: కనుక మానవత్వములో ఆత్మతత్వాన్ని మనం గుర్తించాలని ఆశపడేటువంటి సాధకుడు భౌతికమైనటువంటి యొక్క క్రియల చేత ఆత్మతత్వాన్ని పొందటం అనేటువంటిది ఇది కేవలము మానసిక వృత్తులే.
1: ఇఫ్ ఏ పర్సన్ వాంట్స్ టు అండర్స్టాండ్ అండ్ ఎక్స్పీరియన్స్ ది ప్రిన్సిపల్ ఆఫ్ ఆత్మ, ఇఫ్ హి వాంట్స్ టు అప్రోచ్ త్రూ ది ఫిజికల్ థింగ్స్, వెల్ హీ విల్ బి రీచింగ్ ఓన్లీ డెల్యూజన్ ఆఫ్ ద మైండ్.
0: ఆత్మ సర్వత్రా ఉంటుందా?
1: ఆత్మ ఎగ్జిస్ట్ ఎవ్రీవే.
0: ప్రపంచమంతా ఉండినటువంటిదంతా కూడాను ఈ ఆత్మ చైతన్యమే.
1: వాట్ యు ఫైండ్ ఇన్ ది ఎంటైర్ వరల్డ్ is only the consciousness of
0: kevalam deham undanta maatramane manaku gochiristundadani bhramichitamu idi kevalam manasika kalpame.
1: It is one of the delusions of the mind to think that we can see the world as long as we are alive.
0: Ghatamu undina lekapoyina,
1: whether there is this body or this body doesn't, where there is the pot or pot doesn't exist.
0: Ee ghatamulandu jalamu undina undakapoyina,
1: whether there is water in the pot or no water in the pot.
0: సూర్య ప్రతిబింబము సర్వత్రా ఉంటూనే ఉన్నది.
1: ది రేస్ ఆఫ్ ది సన్ ఆర్ ఎవ్రీవేర్.
0: ఘటము ఘటములోని జలము ఉండినప్పుడు మనకు ప్రత్యక్షంగా గోచరించవచ్చునే కాని అది లేనప్పుడు ఇది లేదు అని చెప్పుటకు వీలు కాదు.
1: వెన్ దెర్ ఇస్ పాట్ అండ్ వాటర్ ఇన్ ద పాట్ యు మే సీ ది రిఫ్లెక్షన్ ఆఫ్ ది సన్ ఇన్ దాట్, బట్ జస్ట్ బికాస్ దెర్ ఇస్ నో పాట్ అండ్ నో వాటర్ టు సే సన్ డజంట్ ఎగ్జిస్ట్ ఈజ్ ఇగ్నోరెన్స్.
0: కనుక దేహం ఉండినా మనస్సు ఉండినా లేక లేకపోయినా ఆత్మ అక్కడ ఉన్నది.
1: వెదర్ దేర్ ఇస్ ది బాడీ ఆర్ ద మైండ్ ఆర్ వెదర్ ఇట్ ఈస్ నాట్ దేర్ స్టిల్ ఆత్మ ఎగ్జిస్ట్.
0: అయితే ఈనాడు నీవు అనుభవించేటువంటి అనుభూతులు దేనికి సంబంధించినటువంటిది?
1: వాట్ ఆర్ ది ఎక్స్పీరియన్సెస్ విచ్ యు ఆర్ అండర్ గోయింగ్ నౌ?
0: దేహం అనేటువంటి పాత్రలో మనస్సు అనేటువంటి జలం ఉండటం చేత అందులో నీవు ఏదో ఒక భ్రాంతి చేత నీ యొక్క రూపాన్ని నువ్వు చూడగలుగుతున్నావు.
1: యాజ్ దేర్ ఈస్ ది పార్ట్ ఆఫ్ ద బాడీ అండ్ ది మైండ్ ఆఫ్ వాటర్ ఇన్ సైడ్ ద బాడీ, యు ఆర్ గెటింగ్ సమ్ కైండ్ ఆఫ్ డిస్టోర్టెడ్ రిఫ్లెక్షన్ ఆఫ్ యువర్ ఓన్ రియల్ సెల్ఫ్.
0: పోనీ అది సత్యము అని విశ్వసిస్తామా అంటే అది సత్యము కాదు.
1: సపోజ్ యూ వాంట్ టు బిలీవ్ దట్ యాజ్ ద ట్రూత్, వెల్ ఇట్ ఇస్ రియలీ
0: ఇది నీ ప్రతిబింబమే కాదని చెప్పుటకు వీలు కాదు.
1: ఇట్ ఈస్ యువర్ ఓన్ రిఫ్లెక్షన్ but it is different.
0: Sakshat pratibimbam kaadu,
1: but it is not a true reflection.
0: Yetlanaga vidyarthulaku chakkaga artham ayyavalle.
1: You may ask, how is it? This can be explained to the students thus.
0: Jalamulo nee mukhamunu neevu chustunnav.
1: You see your own face reflected in the water.
0: Kaani vidyarthulara meeru chakkaga gurtinchatam ledhu. మీ ముఖమే అందుకు అనిపిస్తుండాలి కానీ ఇది కేవలం ఉల్టా సీదాగా ఉంటుండాలి. లెఫ్ట్ ఐ రైట్ గా కనిపిస్తుండాలి, రైట్ ఐ లెఫ్ట్ ఐగా కనిపిస్తుండాలి.
1: You think your real reflection is seen in the water. It is not true. Your right eye is seen as the left eye in your image in the water, and left eye as the right eye. There is this kind of reversing of the limbs.
0: కనుక ఇది సత్యం ఎట్లా అవుతుంది?
1: When this is so, how can this be truth?
0: నీ యొక్క భ్రాంతి చేత ఇది నా యొక్క ప్రతిబింబమని విశ్వసిస్తున్నావు.
1: On account of your own delusion, you think
0: ఈ దేహం కూడా భ్రాంతితో కూడినటువంటిది.
1: The body is full of delusion.
0: కనుక దివ్యతత్వాన్ని మనం గుర్తించాలనుకుంటే దేహము మనకు అక్కరలేదు, మనసు అక్కరలేదు.
1: If you want to really experience and realize the divine principle, body is not required, mind is not required.
0: అయితే దీనిని సరిగా అర్థం చేసుకునేంత వరకు నువ్వు దేహేంద్రియ మనోబుద్ధులు చక్కగా మనం పోషించుకోవాలి.
1: But until you really understand this divine principle, there is need for taking care of your body, mind.
0: దేహము ఉండాలి, ఇంద్రియములు ఉండాలి, మనస్సు ఉండాలి, బుద్ధి ఉండాలి.
1: You should have body, mind, senses and intelligence.
0: అయితే వాటిని సక్రమమైనటువంటి మార్గంలో మనము అనుభవించాలి.
1: But you should experience and enjoy them in the proper way.
0: ఆ విధంగా సక్రమమైన మార్గంలో దీనిని అనుభవించకుండా ప్రవేశపెట్టకుండా మనం పెడమార్గంలో వీనిని ప్రవేశపెట్టినప్పుడే మనకు అనేక విధములైనటువంటి యొక్క బాధలకు, దుఃఖములకు, విచారములకు గురి అవుతున్నాం.
1: ఇన్స్టెడ్ ఆఫ్ పుట్టింగ్ దెమ్ టు ద ప్రాపర్ యూజ్ అండ్ ఎంజాయింగ్ ఆల్ దీస్ ఎక్విప్మెంట్ ప్రాపర్లీ, ఇఫ్ యూ మిస్యూజ్ దెమ్ టు ద రాంగ్ యూజ్, యూ గెట్ ఇన్ టు ఆల్ సార్ట్స్ ఆఫ్ ట్రబుల్స్, ప్రాబ్లమ్.
0: ఇవన్నీ కూడా కేవలం భ్రమల చేతనే సంభవిస్తున్నాయి.
1: All these experiences are arising out of the delusion only.
0: మీరు రైల్లో ప్రయాణమై పోతున్నారు.
1: You are traveling in a train.
0: ప్రయాణమై పోతున్నది ఎవరు? మీరే.
1: Who is traveling in the train? Yourself.
0: కానీ రైలు పెట్టెల యొక్క కిటికీల నుంచి మనం చూసినప్పుడు కొండలు, గుట్టలు, చెట్లు పరిగెత్తిపోయినట్టుగా మనకు కనిపిస్తున్నాయి.
1: But when you look across the window of the train, you see as if the mountain, the trees are running.
0: పరిగెత్తేది చెట్లు కాదు, పరిగెత్తేది కొండలు కాదు, పరిగెత్తేది మనమే.
1: వాట్ ఈస్ రన్నింగ్ ఈజ్ నాట్ ద ట్రీస్ నాట్ ద మౌంటైన్స్, ఇట్ ఈస్ ఓన్లీ యువర్ సెల్ఫ్ అండ్ ద ట్రైన్ విచ్ ఈస్ మూవింగ్.
0: కనుక మన యొక్క మానసిక చాంచల్యం చేతనే సర్వము కూడాను దీని యొక్క సత్యస్వరూపమైన ప్రతిబింబములని గుర్తించుకోలేక ఇది ప్రకృతి యొక్క మార్పులుగా మనము భావిస్తున్నాం.
1: What is actually happening is the changes in your own mind. But you think that the nature is changing, creation is changing.
0: ఈ విధంగా మనం చక్కగా విచారణ చేస్తూ పోయినప్పుడు ఈ నేను నేను ఈ నేను అనేను అనేటువంటిది మార్పు చెందినటువంటి యొక్క సత్యము ఎక్కడి నుంచి వచ్చింది? నేను అనేటువంటిది పుట్టిన తరువాతనే ఈ సృష్టి అంతా కూడా పుడుతూ వచ్చింది.
1: If you inquire on these lines, when you say I
0: nenu leni idi srushti kalugadu,
1: without this I this creation doesn't exist for me.
0: Nenu puttina tarvatane srushti puttindi.
1: Only this I is born, the creation is born.
0: Ee vidhamainatundi yokka vicharana cheta manamu amitanga konta vicharana cheyali.
1: We have to do this kind of inquiry in an intensive, elaborate way.
0: ఈ ఆత్మతత్వం అనేటువంటిది సామాన్యంగా మనకు అర్థం కాదు.
1: ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ ఫర్ అస్ టు అండర్స్టాండ్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ ఆత్మ.
0: అయితే ఆత్మ లేనిది జగత్తు మరొకటి లేదు.
1: బట్ దెర్ ఈస్ నథింగ్ ఎక్సెప్ట్ ఆత్మ ఇన్ దిస్ వరల్డ్.
0: ఉన్నదంతా అదే అయినప్పటికీ లేనిది ఏదో ఒకటి ఉన్నదని మనం భ్రమిస్తున్నాం.
1: ఆల్ దో వాట్ ఎగ్జిస్ట్ ఈజ్ ఓన్లీ ఆత్మ అలోన్, వీ గెట్ డిల్యూటెడ్ to think that something else is existing other than atma.
0: Enni balamunu undinappatikini enta siri sampadalu manamu progu cheskunnappatikini ee atma anugrahame lekapothe sarvamu vyartham aipothayi.
1: Whatever power and strength you may have, wealth and properties you accumulate, if you do not have the knowledge of atma, everything
0: prati manavudiki kudanu edo okati free will అనగా స్వాతంత్రమైనటువంటిది ఒకటి ఉన్నది అని విశ్వసిస్తున్నారు.
1: ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ బిలీవ్స్ దట్ హీ హాస్ ఫ్రీ విల్.
0: ఇది చాలా పొరపాటు.
1: ఇట్ ఇస్ ఎ మిస్టేక్.
0: కేవలము వ్యక్తి యొక్క సంకల్పం చేతనే, వ్యక్తి యొక్క ప్రయత్నముల చేతనే, వ్యక్తి యొక్క సాధన చేతనే మనం అనేక విధమైనటువంటి ఫలితమును పొందుతున్నామని భావిస్తున్నారు. ఇది కేవలము కర్తృత్వం యొక్క ప్రతిబింబము.
1: బై హ్యూమన్ ఎఫర్ట్స్ అండ్ హ్యూమన్ విషెస్ అలోన్ వీ థింక్ దట్ వీఆర్ అచీవింగ్ మెనీ థింగ్స్, బట్ దిస్ ఈస్ ఓన్లీ ఎ రిఫ్లెక్షన్ ఆఫ్ యువర్ డూయర్షిప్.
0: ఇది కేవలము అహంకారం యొక్క వికారం.
1: దిస్ ఈజ్ ఎ పర్వర్టెడ్ ఫార్మ్ ఆఫ్ ఈగో.
0: ఏ ప్రయత్నము లేకపోయినప్పటికీ గుండె కొట్టుకుంటుండాలి. గుండె కొట్టుకోవడానికి ఏమి ప్రయత్నం చేస్తున్నాం మనం? ఏమీ చేయటం లేదు.
1: వాట్ ఎఫర్ట్స్ ఆర్ యూ మేకింగ్ ఫార్ దిస్ రెగ్యులర్ హార్ట్ బీట్?
0: మనం దుఃఖంలో ఉండినా, ఆనందంలో ఉండినా, ప్రయాణం చేస్తున్నా, కూర్చున్నా, నడుస్తున్నా, ఏ విధమైనటువంటి స్థితిలో ఉండినప్పటికీ మన యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసము జరుగుతూనే ఉంటున్నాయి. దీనికి ఏమి ప్రయత్నం చేస్తున్నాం మనం?
1: వెదర్ యు ఆర్ ఇన్ జాయ్ ఆర్ సారో, వెదర్ యు ఆర్ ట్రావెలింగ్, యు ఆర్ సిట్టింగ్ ఆర్ స్టాండింగ్, దిస్ ఇన్హేలింగ్ అండ్ ఎక్సేలింగ్ ఇస్ గోయింగ్ ఆన్ రెగ్యులర్లీ. వాట్ ఎఫర్ట్స్ ఆర్ యూ మేకింగ్ ఫర్ దిస్?
0: మనము భుజించినటువంటి ఆహారమును నడిచినా నడచకపోయినా,
1: ది ఫుడ్ విచ్ యు పార్టేక్, వెదర్ యు ఆర్ వాకింగ్ ఆర్ యు ఆర్ నాట్ వాకింగ్,
0: దీనిని జీర్ణింపజేసుకోవడానికి కొన్ని విధమైనటువంటి యొక్క చర్యలు మనం ఆచరించినా ఆచరించకపోయినా,
1: వెదర్ వీ అండర్టేక్ ఎనీ స్పెసిఫిక్ ఎక్సర్సైజెస్ ఫర్ డైజెషన్ ఆర్ నాట్,
0: జీర్ణం అవుతూనే ఉన్నది. దీనికి ఏ ప్రయత్నం చేస్తున్నాం మనం?
1: ఫుడ్ ఈస్ బీయింగ్ డైజెస్టెడ్. వాట్ ఎఫర్ట్స్ ఆర్ యూ మేకింగ్ ఫర్ దిస్ డైజెషన్?
0: మనం చావాలంటే చావలేము, పుట్టాలంటే పుట్టలేము, ఉండాలంటే ఉండలేము.
1: బై మియర్లీ విషింగ్ టు బి బోర్న్ యూ కెనాట్ బి బోర్న్, బై విషింగ్ టు డై యూ కెనాట్ డై.
0: ఇవి కేవలం మానవుని యొక్క ప్రయత్నం చేత కాని, సాధన చేత కాని సంభవించేటువంటివి కావు.
1: దీస్ కెనాట్ బి ఒబ్టెయిన్డ్ బై హ్యూమన్ ఎఫర్ట్స్ అండ్ హ్యూమన్ సాధనాస్.
0: ఏమీ చేయకపోయినా కొన్ని మనకు లభిస్తూ ఉంటాయి, ప్రాప్తిస్తుంటాయి, ఫలిస్తుంటాయి.
1: దీస్ థింగ్స్ అకర్ టు యూ వితౌట్ ఈవెన్ ఎనీ ఎఫర్ట్స్.
0: కనుక ఇవన్నీ కూడాను భగవంతుని యొక్క మాస్టర్ ప్లాన్.
1: ఆల్ దిస్ ఆర్ ద మాస్టర్ ప్లాన్ ఆఫ్ భగవంతుడు.
0: ఏ సమయమునకు, ఏ కాలమునకు, ఏ కర్తవ్యమును, ఏ యొక్క స్థితిలో మనం అనుభవించాలో అది అన్ని కూడాను దానికే వదలాలి.
1: అండర్ వాట్ టైమ్, ఇన్ వాట్ వే, ఇన్ వాట్ ప్లేస్, హౌ యూ షుడ్ ఎంజాయ్ పర్టికులర్ థింగ్, విల్ హావ్ టు లెఫ్ట్ టు బి లెఫ్ట్ దెమ్సెల్వ్స్, నాట్ టు బి బాదర్డ్ బై అస్.

0: కర్ణులకు భుజబలము, బుద్ధిబలము, శస్త్రబలము, సర్వబలములు ఉండి కూడాను దైవబలము లేకపోవటం చేత ఈ కర్ణుడు కట్టకడపడికి ఏమయ్యాడు?
1: టేక్ ది ఎగ్జాంపుల్ ఆఫ్ కర్ణ. హీ హ్యాడ్ ద ఫిజికల్ స్ట్రెంగ్, హీ హ్యాడ్ ద ఇంటెలిజెన్స్ అండ్ హీ హ్యాడ్ ఎవ్రీథింగ్ ఎల్స్, బట్ హీ డిడ్ నాట్ హ్యావ్ ద గ్రేస్ అండ్ ది స్ట్రెంగ్త్ ఆఫ్ ద లార్డ్. వాట్ హేట్ డిడ్ హీ సఫర్ ఎవ్రీవన్?
0: దైవ బలము నిజ బలము.
1: ద ట్రూ స్ట్రెంగ్త్ ఈస్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ గాడ్.
0: ప్రాకృత బలము దుర్బలము.
1: ఆల్ ద ఫిజికల్ స్ట్రెంగ్త్ ఈస్ ఎ మియర్ వీక్నెస్.
0: కానీ శారీర, మానసిక బుద్ధిని మనం అనుసరించుకుని కేవలము ఈ యొక్క అనిత్యము అశాశ్వతమైనటువంటి బలముల్ని ఆధారం చేసుకుని మనం ఆత్మతత్వాన్ని పొందుటకు ప్రయత్నం చేయటం కేవలం వెర్రితనం.
1: Therefore, if you base all your efforts on the physical and the mental and the intellectual powers and try to reach the Atma, well, you are not going to succeed by this particular thing. It is rather a mistaken.
0: Manaku Atma Jnanam Labhyam Kavalanukunnappudu.
1: If you want to attain the knowledge of Atma,
0: దివ్యమైనటువంటి ఏకత్వాన్ని మనము అభివృద్ధి పరచుకోవాలి.
1: We should develop the sense of divine unity.
0: ఈనాడు అట్టి ఏకత్వమును కోల్పోవటం చేతనే భిన్నత్వం అభివృద్ధి అయిపోయి దేశము అధికమైపోతుండది.
1: As we have lost that kind of sense of unity, the differences and the diversities are growing, hatred and quarrels are also.
0: జ్ఞానమునకు భిన్నత్వము కాని లేక విభాగము కాని చేయుటకు వీలు కాదు.
1: ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు డివైడ్ నాలెడ్జ్.
0: ఈ దివ్యమైనటువంటి జ్ఞానము కేవలము మనమే.
1: We are ourselves the divine knowledge.
0: మనలో ఉన్నదని కాని మనం సంపాదించేటువంటిదని కాని మనం భావించరాదు. మనమే జ్ఞానం.
1: We should not think that divine knowledge is within us or we can acquire it.
0: మనమే అనంతము.
1: We are divine knowledge. We are
0: మనమే సత్యము.
1: We are truth.
0: మనమే బ్రహ్మ.
1: We are బ్రహ్మ.
0: దీనిని పురస్కరించుకుని సత్యం, జ్ఞానం, అనంతం, బ్రహ్మ అన్నారు.
1: It is in this context it was said, truth, knowledge and infinity is Brahma. Satyam, Jnanam.
0: ఈ జగన్నాటకమునకు మనము ధరించినటువంటి వేషములను ఆధారం చేసుకుని ఆ వేషములకు తగినటువంటి చరిత్రను మనము ప్రకటన చేస్తున్నాం.
1: We are playing a role allotted to us in this play of the world appropriate to our own station.
0: కానీ ఈ నాటకమునకు ఈ యొక్క యాక్షను, ఈ యొక్క డైలాగులు సరిపోవచ్చునేమో, కానీ నిత్య సత్యమైనటువంటి యొక్క నీ జీవితమునకు ఇవి ఏమాత్రం కూడాను సమన్వయము కావు.
1: దిస్ యాక్షన్, దిస్ డైలాగ్ మే బి అప్రోప్రియేట్ టు ద రోల్ ఇన్ దిస్ ప్లే, బట్ ఇఫ్ యు రియలీ వాంట్ టు అటైన్ ద ట్రూత్ అండ్ ది పర్మనెంట్ ఆత్మ, దిస్ కెనాట్ హెల్ప్ యూ.
0: ప్రొద్దున మీరు చూచి ఉన్నారు,
1: మార్నింగ్ యూ హావ్ సీన్,
0: మధ్యలో కాన్షియన్స్ అనేటువంటి ఒక సర్కిల్ ఉంది.
1: ఇన్ ద మిడిల్ దెర్ వాజ్ అ సర్కిల్ రిప్రజెంటింగ్ కాన్షియన్స్.
0: క్రింద సబ్ కాన్షియస్ అనే ఒక సర్కిల్ ఉంటుంది.
1: బిలో దాట్ దెర్ ఈస్ ఎ సర్కిల్ రిప్రజెంటింగ్ సబ్ కాన్షియస్.
0: పైన సూపర్ కాన్షియస్ అనేటువంటిది ఉంటుంది.
1: ఆన్ ద టాప్ ఆఫ్ దిస్ కాన్షియస్ దెర్ వాజ్ అనదర్ సర్కిల్ సూపర్ కాన్షియస్.
0: అయితే ప్రతి మానవుని ఎందు కూడాను ఈ దృశ్యకల్పితమైన జగత్ అంతా కూడాను తమ యందు సబ్ కాన్షియస్ రూపంలో ఉంటుండాలి.
1: ఇన్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ ద ఎంటైర్ క్రియేటెడ్ వరల్డ్ ఎగ్జిస్ట్ ఇన్ ది ఫారమ్ ఆఫ్ సబ్ కాన్షియస్.
0: ఇక్కడ నుంచినే కాన్షియస్ కు బయలుదేరుతుండాలి.
1: ఎవ్రీథింగ్ కమ్స్ ఫ్రమ్ హియర్ టు ది కాన్షియస్ లెవెల్.
0: దీనికి ఒక చిన్న ఉదాహరణము.
1: హియర్ ఈస్ అ స్మాల్ ఎగ్జాంపుల్.
0: మీరు ఎప్పుడో ఒక పర్యాయము బద్రీనాథ్, అమర్నాథ్, కేదార్నాథ్, లేక ఢిల్లీ, బాంబే, కలకత్తా ఇలాంటి పెద్ద పెద్ద టౌన్లకంతా మీరు పోయి చూచి ఉండవచ్చు.
1: సమ్ టైమ్ ఆర్ దేదర్ యూ మైట్ హావ్ గాన్ టు ఎ సెంటర్ లైక్ బద్రీనాథ్, కేదార్నాథ్ ఆర్ ఢిల్లీ, బాంబే ఆర్ మెడ్రాస్ అండ్ సీన్ దెమ్.
0: కానీ ఈ దృశ్యం అంతా ఎక్కడ ఉన్నది?
1: వేర్ ఆర్ దోస్ సీన్స్ ఎగ్జిస్ట్ నౌ?
0: నీ ఒక్కతూరి ఆ ఢిల్లీ పోయి ఆగ్రా పోయి తాజ్మహల్ బిల్డింగ్ నువ్వు చూచినామంటే అది నీలో సబ్ కాన్షియస్ గా నిలిచిపోయింది.
1: వన్స్ యు గో టు ఆగ్రా ఢిల్లీ అండ్ సీ తాజ్మహల్, దస్ తాజ్మహల్ ఎంటర్స్ ఇన్ టు యువర్ సబ్ కాన్షియస్.
0: ఎప్పుడు నీవు తలుచుకున్నా అది నీకు ప్రత్యక్షం అవుతుంది.
1: వెన్ ఎవర్ యూ థింక్ అఫ్ ఇట్, ఇట్ గివ్స్ యూ ఇట్స్ విజన్.
0: నీవు ప్రత్యక్షంగా ఇప్పుడు ఉండేటువంటి టైం లోపల అదే ఒక కాన్షియస్. ఈ కాన్షియస్ కు రావాలంటే సబ్ కాన్షియస్ నుంచినే రావాలి.
1: ఇఫ్ యు వాంట్ టు బ్రింగ్ థింగ్స్ టు కాన్షియస్, దే హావ్ టు కమ్ ఫ్రమ్.
0: వర్తమానాన్ని తెలుసుకోవాలంటే గతాన్ని మనం చింతించాలి.
1: ఇఫ్ యు వాంట్ టు థింక్ ఆఫ్ ది ప్రజెంట్, యు హావ్ టు థింక్ ఆఫ్ ది పాస్ట్ ఆల్సో.
0: కనుకనే నా ఉద్దేశము భవిష్యత్తు గతము రెండు వర్తమానం నుండే ఉంటున్నది.
1: ఇన్ మై వ్యూ ది పాస్ట్ అండ్ ది ఫ్యూచర్ ఆర్ ఎగ్జిస్టింగ్ ఇన్ ది ప్రజెంట్ ఇట్సెల్ఫ్.
0: కానీ ఇది ప్రజెంట్ ప్రజెంట్ అని మనం భావిస్తున్నాం, అదే పెద్ద పొరపాటు.
1: వీఆర్ కన్సిడరింగ్ దిస్ యాజ్ ప్రజెంట్ అండ్ ప్రజెంట్. ఇట్ ఇస్ అ బిగ్ మిస్టేక్.
0: ప్రజెంట్ దిస్ ఇస్ ఆమ్ని ప్రజెంట్.
1: దిస్ ఇస్ నాట్ ప్రజెంట్, దిస్ ఇస్ ఆమ్ని ప్రజెంట్.
0: గతము భవిష్యత్తు రెండు కూడాను మన యొక్క వర్తమానం దన్నే ఉంటున్నది.
1: పాస్ట్ అండ్ ది ఫ్యూచర్ ఆర్ ఎగ్జిస్టింగ్ ఇన్ ది ప్రజెంట్.
0: కాన భగవత్ ఎప్పుడు కూడాను ఆమ్ని ప్రజెంట్ అన్నారు. భగవంతుడు నిజంగా అన్ని వేళల యందు అన్ని కాలముల యందు కూడాను ఉంటుండేటువంటి యొక్క దివ్య శక్తి. ఇలాంటి దివ్యమైనటువంటి భావాన్ని మనం అర్థం చేసుకోవడానికి మన యొక్క ఇంద్రియములు, మనస్సు, బుద్ధి సరైనటువంటి స్థితిలో ఉంచుకోవాలి.
1: ఇట్ ఈస్ నెససరీ టు కీప్ ది సెన్సెస్, ఇంటెలిజెన్స్ అండ్ మైండ్ ఇన్ ఎ ప్రాపర్ వే టు అండర్స్టాండ్ సి దీస్ డివైన్.
0: ఈనాడు విద్యా విధానము విరివిగా వేగంగా పెరుగుతూ ఉండాలి.
1: టుడే ది నాలెడ్జ్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఈస్ గ్రోయింగ్ ఫాస్ట్.
0: ఇవన్నీ కూడాను ఎవరి నిమిత్తమై పెరిగినవి?
1: ఫర్ హూమ్ హ్యావ్ దీస్ ఆల్ దీస్ గ్రోన్?
0: ఈ ఎలక్ట్రిసిటీ వచ్చింది.
1: టేక్ దిస్ ఎలక్ట్రిసిటీ.
0: ఈ ఫ్యాన్స్ అంతా వచ్చినాయి.
1: దేర్ ఆర్ ఫ్యాన్స్.
0: ఇంకా మిషన్స్ అంతా వచ్చినాయి.
1: దేర్ ఆర్ సో మెనీ మిషన్.
0: ఎన్ని రకమైనటువంటి ప్లేన్స్ వచ్చినాయి. ట్రైన్స్ వచ్చినాయి. వీడియోలు వచ్చినాయి. రేడియోలు వచ్చినాయి. ఇవన్నీ కూడా కేవలము ఒక విధమైనటువంటి యొక్క సైన్స్ వల్ల అభివృద్ధి అయినటువంటివి, వైజ్ఞానం వల్ల.
1: ఏ ట్రైన్, ఏ ప్లేన్, ఏ రేడియో, ఏ వీడియో, ఆల్ దీస్ థింగ్స్ హ్యావ్ కమ్ ఇన్ టు ఎగ్జిస్టెన్స్ బై ది గిఫ్ట్స్ ఆఫ్ సైన్స్.
0: అయితే ఇవన్నీ ఎవరి కోసము అని మనం క్వశ్చన్ వేసుకోవాలి.
1: హూ షుడ్ ఆస్క్ ది క్వశ్చన్, ఫర్ హూస్ సేక్ ఆల్ దీస్ థింగ్స్ హావ్ కమ్?
0: దీనిని ఎవరు అనుభవిస్తున్నారు అని మరొక క్వశ్చన్ వేసుకోవాలి.
1: హూ షుడ్ పుట్ ది క్వశ్చన్, హూ ఈస్ ది ఎంజాయర్?
0: నేను అని ఒక ఆన్సర్ వస్తుంది.
1: ది ఆన్సర్ కమ్స్ దట్ ఇట్ ఇస్ ఐ.
0: నేనే లేకపోతే ఇవన్నీ ఎవరికి?
1: ఇఫ్ ఐ డోంట్ ఎగ్జిస్ట్, ఫర్ హూ సేక్ ఆల్ దీస్ థింగ్స్?
0: కనుక నేను ఉంటే అన్ని వస్తాయి, నేను లేకపోతే ఏది లేదు.
1: దేర్ఫోర్ వెన్ ఐ ఆమ్ దేర్ ఆల్ దీస్ థింగ్స్ కమ్ ఇన్ టు ఎగ్జిస్టెన్స్, వెన్ ఐ ఆమ్ మైసెల్ఫ్ నాట్ దేర్ ఆల్ దీస్ థింగ్స్ ఆర్ యూజ్లెస్.
0: కనుక మానవుడు అనేటువంటి వాడు అన్నింటికంటే కూడా చాలా విలువైనటువంటి వాడు.
1: దట్ ఈస్ ద రీజన్ వై మ్యాన్ ఈస్ మోస్ట్ ప్రెషియస్, మోర్ ప్రెషియస్ దాన్ ఎనీథింగ్ ఎల్స్ ఇన్ ద వరల్డ్.
0: మానవునిగా పుట్టి తన యొక్క ప్రయత్నం చేత మానవుడుగా మారవచ్చు.
1: Being born as a man, by efforts, he can transform himself into Madhava.
0: Kani, pashivuga putti, pashivuga ne jeevistundi kani, pashupatiga maradaniki veelu ledu.
1: But after being born as an animal, it can never transform itself into the pashupati or the master of this.
0: Daniki atma bhavamu anetundi ledu.
1: It does not have the feeling of atma.
0: ఈ ఆత్మకు అడ్డు తగిలేటువంటి యొక్క మనసు కూడా దానికి లేదు.
1: ఇట్ డస్ నాట్ హ్యావ్ ద మైండ్ విచ్ అబ్స్ట్రక్ట్స్ విచ్ కమ్స్ బిట్వీన్ ఆత్మ.
0: సూర్యుని వేడి నుంచి ఆవిర్భవించినటువంటి యొక్క మేఘ సముదాయము సూర్యుణ్ణే కప్పివేసినట్టుగా ఆత్మ నుండి పుట్టినటువంటి యొక్క మానసిక మేఘ సముదాయము ఆత్మనే కప్పివేస్తుండాలి.
1: జస్ట్ యాజ్ ది క్లౌడ్స్ విచ్ హావ్ ఎమర్జ్డ్ ఫ్రమ్ ది సన్ కవర్ ది సన్ హిమ్సెల్ఫ్, ది మైండ్ విచ్ హెస్ కమ్ ఫ్రమ్ ఆత్మ కవర్ ద మైండ్ ఇట్ సెల్ఫ్.
0: కనుక మనుష్యత్వం అనేటువంటిది కేవలము దైవత్వంతో సమానమైనటువంటిది.
1: దేర్ఫోర్ దిస్ హ్యూమన్ ఆస్పెక్ట్ ఈస్ యాజ్ గుడ్ యాజ్ డివైన్ ఆస్పెక్ట్.
0: దైవం మానుష రూపేణ,
1: దట్ ఈస్ వై ఇట్ ఈస్ సెడ్ గాడ్ కమ్స్ ఇన్ హ్యూమన్ ఫామ్.
0: men are more valuable than all the wealth of the world. మనకుండినటువంటి యొక్క ధనకనక వస్తువాహనాదులన్నీ కూడాను మానవుని కంటే మించినటువంటివి కాదు.
1: Therefore it is said, men are more valuable than all the wealth of the world.
0: ఆత్మకి నిత్య సత్యమైనటువంటి యొక్క ఆత్మతత్వాన్ని ఒక్క క్షణము మనము చింతించి దర్శిస్తే అంతే చాలు, సర్వము కూడాను మనం సాధించిన వారం అవుతాం.
1: If we can get a glimpse of such a sacred, permanent, true Atma, even for a moment, then...
0: కానీ మానవుడు దాని నిమిత్తమై తగినటువంటి కృషి చేయటం లేదు.
1: Man today is not making efforts for the sake of Atma.
0: భౌతికమైనటువంటి సుఖ సంతోష భోగ భాగ్యముల నిమిత్తమై అనేక విధములుగా కూడాను తాను శ్రమలు పడుతున్నాడు.
1: Man is undertaking so much of action in order to enjoy physical comforts and luxuries.
0: ఏ వెయ్యింటి ఒక భాగమో, ఏ కోటింటి ఒక భాగమో మనము భగవంతుని చింతిస్తే ఆ దివ్యత్వాన్ని మనం ఎంత ఆనందంగా అనుభవించవచ్చు.
1: ఇఫ్ 100, 1000, 1 in crore part ఇన్వెస్ట్ ఫర్ ఆత్మ, వీ కెన్ ఎంజాయ్.

0: ಕ್ಷಣಿ ಕ್ಷಣಿ ಕ್ಷಣಿ ಕ್ಷಣಿ. ಮನಮು ಧನ ಧಾನ್ಯ ಭೋಗ ಯಶಸ್ಸಿನ ನಿಮಿತ್ತಮೈ, ಮನಮು ಎಂತ ಕಾಲವನ್ನು ವಿನಿಯೋಗಿಸುತ್ತಾಮೋ.
1: ಹೌ ಮಚ್ ಆಫ್ ಟೈಮ್ ಆರ್ ಯು ಇನ್ವೆಸ್ಟಿಂಗ್ ಫಾರ್ ದ ಸೇಕ್ ಆಫ್ ಅರ್ನಿಂಗ್ ಮನಿ ಅಂಡ್ ಪ್ರಾಪರ್ಟೀಸ್ ಅಂಡ್ ಲಕ್ಸುರೀಸ್ ಅಂಡ್ ನೇಮ್ ಅಂಡ್
0: ಮನಮು ಪುತ್ರ ಮಿತ್ರ ಭರಣ ವ್ಯಾಪಾರಮುಲಕೈ, ಮನಮು ಎಂತ ಕಾಲವನ್ನು ದುರ್ವಿನಿಯೋಗಪರಚುಕುಂಟುನ್ನಾಮೋ.
1: ಹೌ ಮಚ್ ಆಫ್ ಟೈಮ್ ಆರ್ ಯು ಮಿಸ್ಯೂಸಿಂಗ್ ಫಾರ್ ದ ಸೇಕ್ ಆಫ್ ದ ಚಿಲ್ಡ್ರನ್ ಫ್ರೆಂಡ್ಸ್.
0: ಆ ಕಾಲವನು ಕ್ಷಣ ಕಾಲವು ಭಗವಂತುನಿ యొక్క పాదారవిందములపై పెట్టడానికి మనం కృషి చేస్తే. భీమ సదన ద్వార ప్రయాణే ప్రభో, భీమ సదనం భయంకరమైనటువంటి యొక్క స్వర్గ తలుపులు కూడాను తమంతట తామే తెరుచుకొని మనకు స్వాగతం ఇస్తాయట.
1: ఇఫ్ ఎ మోమెంట్ అవుట్ ఆఫ్ దిస్ కుడ్ బి ఇన్వెస్టెడ్ in thinking the lotus feet of the divine lord Nandanandana, then the doors of the heaven themselves will open and welcome us.
0: Kanuka manamu ee aatmagnanamunu aatmanandamunu pondavalante deeniki okkate aadharam ade bhakti.
1: If you really want to get the knowledge of atma and aatma, the one thing that you should have
0: bhakti anaga kevalamu japamulu cheyatamu ధ్యానములు చేయటము పూజలు చేయటము యాత్రలు చేయటము ఇంకే విధమైనటువంటి యొక్క సత్కర్మలు ఆచరించడం అది కాదు భక్తి. ఇవన్నీ కూడాను కేవలము భక్తి అనే పేరుతో మనం అనుభవించేటువంటి యొక్క చిహ్నములు గుర్తులు.
1: ఇఫ్ యు హావ్ డివోషన్ అలోన్ యూ కెన్ రీచ్ ఇట్. దెన్ వాట్ డూ మీన్ బై డివోషన్? ఇట్ డజంట్ రెఫర్ టు ద టైప్ ఆఫ్ వర్షిప్, గోయింగ్ టు పిల్గ్రిమ్ సెంటర్, డూయింగ్ ధ్యాన ఎట్సెట్రా. These are only actions which symbolize devotion, but not devotion by itself.
0: Swasarupa sandhanam pai manasunu tishta veyinchatame nijamaina bhakti.
1: Fixing the mind in getting a vision of your real self is the real devotion.
0: Ide nijamainatundi atma dishta,
1: that is the real atmic.
0: Kaluka gnanamanna bhakti anna veru kaadu, bhakte gnanamu gnaname bhakti.
1: Therefore, there is no difference between jnana and bhakti, knowledge and devotion.
0: Rendu kudunu okadani yokka sambandham ayinatundi yokka avinabhava sambandhame anyonyasrayame.
1: There is a close mutual relationship and interdependence between these two.
0: Ee renditini katti veseetundi yokka pradhanamaintundi yokka sutramu adi prema.
1: It is
0: ee prema sutramu chetane bhagavantuni bandhinchavachchu.
1: It is this thread of love which can bind God himself and get you to
0: anaga prema pratyekam kaadu premane daivamu daivame prema.
1: Then love is not different from God. Love is God, God is love.
0: Dehamto erpadetundi prema chalabanguramainadi.
1: Love associated with the body is momentary.
0: Vantiratho erpadetundi prema idi kudunu chalabanguramainadi.
1: Love associated with the desires also is momentary.
0: ఇవి కేవలం అన్ని కూడాను తాత్కాలికమైనటువంటి యొక్క ప్రేమలు.
1: దే ఆర్ ఎక్స్ట్రీమ్లీ ట్రాన్సియెంట్ అండ్
0: దైవ ప్రేమ అదే శాశ్వతమైనటువంటిది.
1: ఓన్లీ లవ్ ఆఫ్ ద లార్డ్, దాట్ ఈస్ ది ట్రూ లవ్, దాట్ ఈస్ పర్మనెంట్ లవ్.
0: కనుకనే లవ్ ఈస్ గాడ్, లివ్ ఇన్ లవ్. నీవు దాని ఎందే నీవు జీవించాలి.
1: దేర్ఫోర్ లవ్ ఈస్ గాడ్, లివ్ ఇన్ లవ్. యూ షుడ్ లివ్ ఇన్ లవ్ అలోన్.
0: ఎన్ని బాధలు కలిగినప్పటికీ భౌతికమైనటువంటి యొక్క చిక్కులు అనేకం సంభవించవచ్చును, కానీ ఇవన్నీ కూడా కదిలిపోయే మేఘములే.
1: దేర్ మే బి సో మెనీ వరల్డ్లీ ప్రాబ్లమ్స్ విచ్ యూ హ్యావ్ టు ఫేస్, బట్ ఆల్ దీస్ థింగ్స్ ఆర్ పాసింగ్ క్లౌడ్స్.
0: ఈ కదిలిపోయే మేఘముల నిమిత్తమై మనము ఆరాటపడనక్కరలేదు.
1: వై షుడ్ వీ మేక్ సో మచ్ ఆఫ్ ఎఫర్ట్స్ ఫర్ ద సేక్ ఆఫ్ దిస్ పాసింగ్ క్లౌడ్స్?
0: సత్యనిత్యమైనటువంటి యొక్క ఆత్మతత్వాన్ని పొందే నిమిత్తమై మనము తగినటువంటి విచారణ చేయాలి.
1: We have to undertake inquiry in order to attain the atma which is truth and which is permanent.
0: Kanuka tamanu taamu uddharinchukovali.
1: Each one
0: hare atman atmanam annaru.
1: Each one has to save himself.
0: Chaala mandi lokamulo ee grandha parichayam cheyainatunti varu koncham చాదస్థ ఆచారములు కలిగినటువంటి వారు కొన్ని భ్రాంతులకు లోబడిపోతుంటారు.
1: క్వైట్ ఎ ఫ్యూ పీపుల్ హూ హ్యావ్ బుక్ నాలెడ్జ్ అండ్ హూ ఆర్ ప్రిజనర్స్ ఆఫ్ ది రిచువల్స్ దే
0: మమ్మల్ని ఉద్ధరించేటువంటి వారు మా పుత్రులే అని అనుకుంటుంటారు. ఎందుకంటే వాడికి శ్రాద్ధాలు పితృపిండాలు వదులుతూ ఉంటారు, దానివల్ల వీడికి ఉద్ధారం కలుగుతుంది అని వీరి భ్రాంతి.
1: దీస్ పీపుల్ థింక్ దట్ ఇట్ ఈస్ దేర్ సన్స్ హూ కెన్ సేవ్ దెమ్ బై పర్ఫార్మింగ్ ది సెరిమనీస్ యాన్యువల్ సెరిమనీస్ ఆఫ్టర్ దేర్ డెత్ అండ్ సేవింగ్ దెమ్ ఫ్రమ్ వేరియస్ ప్రాబ్లమ్స్ లేటర్ ఆన్.
0: కేవలం లోకములో ఎంతమంది పుత్రులు కలిగినటువంటి వారు లేరు.
1: హౌ మెనీ పీపుల్ దెర్ ఆర్ ఇన్ ద వరల్డ్ హూ హ్యావ్ నంబర్ ఆఫ్ చిల్డ్రన్?
0: వీరినందరినీ పుత్రులు అంతా ఉద్ధారం చేస్తున్నారా?
1: ఆర్ దీస్ సన్స్ రియలీ సేవింగ్ ది పేరెంట్స్?
0: పుత్రులు లేనటువంటి వారు ఎంతమంది లేరు?
1: హౌ మెనీ మోర్ పీపుల్ దేర్ ఆర్ వితౌట్?
0: వీళ్ళందరూ అధోగతి పాలవుతున్నారా?
1: ఆర్ దీస్ పీపుల్ ఫర్లోర్?
0: పుత్రులు పుట్టరే కౌరవేంద్రులకు అనేకుల్, వారి చే నేగతిని వచ్చింది.
1: హౌ మెనీ చిల్డ్రన్ వర్ బోర్న్ ధృతరాష్ట్ర హాస్ కౌరవాస్? వాట్ ఈస్ ఇట్ దట్ దే డిడ్ ఫర్ హిమ్?
0: పుత్రులు లేని ఆ శుకులకు పెంపొందనే దుర్గతులు.
1: The one who did not have the children, could he not get the salvation?
0: Kaadu kaadu. Veeru kaadu manamulu uddharam chesedi.
1: It is not these sons who really save us.
0: Ivi chesetundi aacharamulu kuda yokka arthanni kuda manam gurtinchukovatam ledu.
1: We are not even recognizing the real significance and meaning of these rituals.
0: Satyarthanni manam gurtinchukunnappude nityatvanni manam anubhavinchavachchu.
1: Only when we understand the principle of truth, we can really understand and practice things properly.
0: Sraddhamu antam manam.
1: Take the word sraddha.
0: Edo oka brahmanu pilipinchatamu, adaniki paadalu kalagatamu, vaaniki potta ninda annam pettatamu, vaanito manam edo achintana veyinchukotam, idi sraddham ayipoyindi anukuntam.
1: We consider that this sraddha ceremony is sufficient by calling a brahmin, giving him
0: various. Sraddham anaga saddhato koodinatvantidi ani artham.
1: Sraddham refers to the one which is associated with a real interest and shraddha.
0: Shraddha. Aithe pindam anaga emiti?
1: Then what do you mean by pindam?
0: Pindadharamulu chestunnaru.
1: You are offering this pindam.
0: Pindam anaga dehame.
1: This word pindam refers to the body.
0: Shraddhato mana deham anetundi pindani bhagavantuniki arpitam gavinchatame nijamaina shraddham.
1: The true meaning of real shraddha is offering this physical body as an offering to the Lord. That is real shraddha.
0: Deenini vedantamunandu kudanu manava shariramunaku tunga bhadra ani oka peru pettaru.
1: In Vedantic parlance, the human body has been given a name, tunga bhadra.
0: Oka nadi kuda untundadi tunga bhadra ani.
1: There is a river called by the name Tungabhadra.
0: Oka daggara Tunga, oka daggara Bhadra, rendu putti cheratam chetane athiki Tungabhadra ani peru vachindi.
1: This name is given to this river because one river called Tunga, another river called Bhadra join at a particular place. There
0: Bhadra anaga,
1: when you say Bhadra,
0: manchi pavitramu kalyanamu shobha anetundi arthalu untunnayi.
1: This Bhadra refers to good, sacred, auspicious,
0: great. Inka Tunga anaga chala balamaina.
1: Then when you say Tunga,
0: goppa,
1: strong,
0: vishalamu,
1: great, wide,
0: ee vidhamainatundi arthalu manam teesukovachchu.
1: These meanings may be given to this word.
0: Tunga Bhadra anaga emti? మంచి కార్యములు చేసేటువంటిదే ఈ దేహము, గొప్ప కార్యములు ఆచరించేటువంటిదే ఈ దేహము, కళ్యాణ కార్యములో ప్రవేశించేటువంటిదే ఈ దేహము, దివ్యమైనటువంటి ఆదర్శాన్ని అందించేటువంటిదే ఈ దేహము, కనుకనే దీనికి తుంగ భద్ర అని పేరు వచ్చింది.
1: దిస్ బాడీ హెస్ బీన్ గివన్ ద నేమ్ తుంగభద్ర బికాస్ దిస్ ఈజ్ మెంట్ ఫార్ డూయింగ్ గుడ్ యాక్షన్ అండ్ దిస్ ఈజ్ మెంట్ ఫార్ డూయింగ్ ఆస్పిషియస్ యాక్షన్, గ్రేట్ యాక్షన్, డివైన్ యాక్షన్.
0: కానీ దీనికి ఇంత గొప్ప పేరు మనం పెట్టుకొని మనం ఆచారం ఏ విధంగా మనం ప్రవర్తిస్తున్నాం?
1: వెన్ వీఆర్ హ్యావింగ్ సచ్ ఎ గ్రేట్ నేమ్, ఆర్ వీ రియలీ జస్టిఫైయింగ్ బై అవర్ ఓన్?
0: పేరు మాత్రం గొప్పదే కానీ ప్రవర్తన చాలా అల్పంగా ఉంటుంటుంది.
1: దెర్ ఈజ్ ఎ వెరీ గ్రేట్ నేమ్ గివన్ but not justified by the action
0: which
1: is mean.
0: తగినట్టుగా మనం ప్రవర్తించాలి.
1: We should conduct ourselves in tune with our own name.
0: త్యాగరాజు అని పేరు వచ్చింది.
1: నేమ్ ఇస్ త్యాగరాజ.
0: కానీ నిజంగా అతనికి పేరుకు తగినటువంటి త్యాగం ఉంటుండాలి. ఇది సార్థక నామం.
1: The Tyagaraja had the real nature of sacrifice. He had justified that name.
0: Bhojaraju aneka vidhamulatundi aabharanamulu tindi padarthamulu nitya jeevithamulaku avasaramainatundi okka vastuvulu anni pampinchadu.
1: King Bhojaraja had all the type of jewelry and all the type of other necessities and luxuries which are required for a happy life.
0: చూచాడు దాన్నంత. నిధి చాలా సుఖమా, ఈశ్వర సన్నిధి చాలా సుఖమా, నిజముకు తెలుపు మనసా అన్నాడు.
1: When all these things were sent to Tyagaraja, Tyagaraja looked at them and asked Rama, well, should they, is this wealth permanent, Rama, or is your sannidhi, your lotus feet permanent for me?
0: ఇంతే కాదు, తన యొక్క అంతర్భావముని యొక్క హృదయ పవిత్రతను చక్కగా వివరించుకున్నాడు.
1: హీ ఆల్సో టోల్డ్ హిమ్సెల్ఫ్ ద గ్రేట్ మీనింగ్ ఆఫ్ ఎ ప్యూర్ హార్ట్ ఇన్ ఎ క్లియర్ వే.
0: నీ పాదద్వంతములను నా రెండు హస్తముల ద్వారా గట్టిగా పట్టాను.
1: రామా, ఐ హావ్ హెల్డ్ యువర్ లోటస్ ఫీట్ బోత్ విత్ బోత్ మై హ్యాండ్స్ ఫర్మ్లీ అండ్ స్ట్రాంగ్.
0: నీవు నన్ను వదిలి ఎక్కడికి పోవడానికి వీలు కాదు.
1: It is not possible for you to go away from me, Rama.

0: మీ ఓ రామయ్య రామ, కోదండ రామ అండ్ పట్టాభి రామ అండ్ గోవే, ఐఎమ్ నాట్ గోయింగ్ టు లీవ్. ఓ రామ,
1: నీవు ఏదో ఒక ప్లాన్ వేస్తున్నావు.
0: యు సీమ్ టు బి మేకింగ్ ఎ ప్లాన్.
1: కానీ నేను ఆ ప్లాన్ ను అంగీకరించను.
0: బట్ ఐ డోంట్ అగ్రీ ఫర్ యువర్ ప్లాన్ ఓ రామ.
1: ఈ వైభవాలు, ఈ యొక్క సిరి సంపదలు నా హస్తంలో పెట్టి నీవు తప్పించుకుని పోవడానికి చూస్తున్నావా
0: రామ? యు వాంట్ టు కీప్ ఆల్ దిస్ వెల్త్ ఇన్ మై హ్యాండ్స్ అండ్ అలౌ మై గ్రిప్ గోవే అండ్ యూ వాంట్ గోవే ఫ్రమ్ మీ రామ.
1: ఇవన్నీ నేను స్వీకరించాలంటే నీ పాదాలను వదలాలి, అప్పుడు నేను దీనికి చేతులు పట్టాలి.
0: ఇఫ్ ఐ హావ్ టు యాక్సెప్ట్ ఆల్ దిస్ వెల్త్ ఐ హావ్ టు లీవ్ యువర్ ఫీట్ అండ్ యాక్సెప్ట్ దెమ్ విత్ బోత్ ద హ్యాండ్స్.
1: నేను వీటికి చేతులు పట్టను, నీ పాదంనే చేతితో పడతానన్నాడు.
0: ఐ వుడ్ నెవర్ యాక్సెప్ట్ ఆల్ దిస్ వెల్త్. ఐల్ హోల్డ్ యువర్
1: త్యాగరాజు యొక్క నిజమైనటువంటి యొక్క త్యాగ భూమి, త్యాగ భావం.
0: దిస్ ఈస్ ద గ్రేట్ సాక్రిఫైసింగ్ ఫీలింగ్ ఆఫ్ త్యాగరాజ హూ హ్యాడ్ దట్ నేమ్.
1: విద్యార్థులారా, మీరు ఈ లౌకిక జగత్తునందు, ఈ సమయమునందు ఈ విధమైనటువంటి అవకాశములు మీరు కల్పించుకొని అనేక మంది అనుభవజ్ఞులు, పెద్దలు, ప్రబోధనలు మీరు ఈ 10 దినముల నుంచి వింటున్నారు.
0: డియర్ స్టూడెంట్స్, యు హ్యాడ్ ఎ వెరీ ఫైన్ అండ్ యునిక్ ఆపర్చునిటీ ఆఫ్ కలెక్టింగ్ హియర్ అండ్ లిసనింగ్ టు పీపుల్ హూ హ్యాడ్ ఎ లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్.
1: దీన్ని మీరు సార్థకం చేసుకుంటే అంతే చాలు.
0: If you can sanctify this, then that is enough.
1: మీరు విన్నవి, కన్నవి ఏ ఒకటి రెండైనా కూడాను ఆచరణలో పెట్టి మీ జీవితంలో ఆదర్శవంతమైన దాన్ని దూకానికి అందించండి.
0: Among many things which you have heard, at least one or two what you have seen, practice them.
1: ఈ ఆత్మతత్వములకు లౌకిక ప్రమాణములన్నీ కూడాను మనం స్వీకరించాము.
0: Even in this, with reference to this Atma Tattva, we have collected all the worldly things.
1: దీనిని తిరిగి వేదమునకును సమన్వయమైన మార్గాన్ని కూడాను మనము విచారిస్తాం.
0: We will have to just also think in terms of Veda and how things are expounded in Veda.
1: భారతీయులకు అనాది కాలం నుండి అన్ని విధములు కూడాను ఆదేశాన్ని అందిస్తున్నది వేదమే.
0: It is the Vedas which have been giving ideals for Bharatiyas right from very ancient days.
1: ఇది కేవలము ఒక వ్యక్తిలచో ఆవిర్భవించినటువంటిది కాదు.
0: Veda has not emanated from an individual.
1: ఏక పండితుడితో లిఖించబడినటువంటిది కాదు.
0: It is not even written by scholars.
1: ఇది అపౌరుషేయమైనటువంటిది.
0: This is apaurusheya.
1: ఇది సాక్షాత్ శబ్దం నుండి ఆవిర్భవించినటువంటిది.
0: దిస్ హ్యాస్ ఎమినేటెడ్ డైరెక్ట్లీ ఫ్రమ్ ద ప్రైమోడియల్ సౌండ్.
1: ఒక్కొక్క పన్నమునందు 33 కోట్ల అక్షరాలు ఉంటున్నాయి.
0: ఇన్ ఈచ్ వర్డ్ దేర్ ఆర్ 33 క్రోర్ ఆస్పెక్ట్స్.
1: కానీ ఇన్ని విధమైనటువంటి అక్షరములు ఏ విధంగా అభివృద్ధి అయినాయి?
0: హౌ ఆర్ దే బ్రాట్ టుగెదర్?
1: ఉన్నది కొన్ని అక్షరములే, విన్నది కూడా.
0: There are only a few letters in essence.
1: ఇది అష్టాక్షరములే.
0: There are only 8 letters.
1: దీనిని అనేకంగా కూడాను అవి ఆవరిస్తూ పోయాయి.
0: They have been changed and converted into a number of
1: English అక్షరాల్లో 26 అక్షరాలు ఉంటుంటాయి.
0: In English language there are 26 alphabet.
1: కానీ 26 అక్షరాల్లోపలే ఇంతింత పెద్ద పుస్తకాలు రాస్తుంటారు.
0: With the help of these 26 letters alone, such voluminous
1: books are written.
0: Leaving these 26 alphabet, you cannot use any other letter at all.
1: 4 wires ఉండేటువంటి వైలిన్ లోపలే 400 రాగాలంతా పాడవచ్చు.
0: There may be only 4 threads, but 400 ragas can be sung with the help of those 4 threads alone.
1: కనుక సారస్వతుడు అనేటువంటి వాడు ఆ కాచాట తాపాయేశ అని 8 అక్షరాలు విన్నాడు.
0: There are these 8 letters, A, Cha, Ta, Ta, Pa, Ya, Sha.
1: A, Ka, Ta, Ta, Pa, Ya, Sha.
0: A, Ka, Cha, Ta, Ta, Pa.
1: Cha, Gaadu. ఈ విధంగా 8 అక్షరాలతో పల్లే ఈ అష్టదిక్కులు కూడాను వ్యాపించి సర్వేశ్వర్యాన్ని కూడాను అందులో ఇమిడ్చి జగత్తుకు అందించింది.
0: Within the scope of these 8 letters, the entire literature is brought in and is made to spread to all the 8 corners of the world.
1: వినికిడి చేతనే లభించినటువంటి కనుకనే దీనికి శృతి అని పేరు వచ్చింది.
0: This has got the name Smriti because by hearing this is obtained.
1: ఈ శృతి ద్వారా మానవుడు కనుగొన్నటువంటి ఒక సత్యాన్ని, మానవుడు ఆచరించి తరించినటువంటి మార్గాన్ని మనము మున్ముందు వేదం యొక్క ఆదర్శముల వల్ల తెలుసుకోవటానికి ప్రయత్నిస్తాం.
0: And we will try to understand more elaborately the meaning of the Smriti, how these things are obtained and what are the things which have been conveyed to the humanity at large in future.
1: Govinda Krishna.

0: ఉంది పుట్టి నీటిలో జీవించి జలమునందచే.
1: Ancient scriptures speak of the divine love latent in every being. In today's discourse, Bhagwan Baba talks about that divine

నీటిలో జీవించి జలమునందే చేప మరణముందు

0: విశ్వశాంతికి దియే విప్లవంబు, విశ్వశాంతికి దియే విప్లవంబు.
1: దేర్ ఇస్ ది ఇగ్నోరెన్స్ ఆఫ్ ది అబ్సెన్స్ ఆఫ్ ఫియర్ ఆఫ్ సిన్. దేర్ ఇస్ నో లవ్ ఫర్ గాడ్. ఇట్ ఈస్ ఫర్ దట్ రీజన్ ద హ్యూమన్ వాల్యూ అండ్ ద హ్యూమన్ క్వాలిటీ ఈస్ గాన్. దిస్ ఇస్ ద రీజన్ ఫార్ the revolution, for the absence of universal peace.
0: Prema swaroopulara,
1: embodiments of love.
0: Ee prapancham nandukala manavulandariyendu roopamulandu cheriyaliyendu rangunandu enniyo bhedamulu kanipinchunnavi.
1: In this world, among human beings, we find varied races, different activities, the complexions, shapes and forms.
0: Kani andaru manavuli,
1: yet all are human beings basically.
0: Ee manavatvamlo memandaru oka kutumbikule aneetundi satyanni maravakoodadu.
1: One should not forget the fact that belonging to the human race, that we belong to one universal family.
0: Andaru oka kutumbikule,
1: all are members of the same universal family.
0: Manavalandaru oke jatiki sambandhinchinatundi vare,
1: they all belong to the same race.
0: Adi e manava jati,
1: that is the human race.
0: Ee jatiki antayi kudanu oke tandri.
1: And the entire human race has only one father.
0: Atane daivam.
1: He is God himself.
0: Kulamu okkate, jati okkate, tandri okkade.
1: They belong to the same race, same community, and have the same father.
0: Atti tandrini darshinchavalanna ప్రతి మానవుడు కూడాను సత్యచీరమును సంపాదించాలి.
1: ఇన్ ఆర్డర్ టు సీ గాడ్ ద గాడ్ ద ఫాదర్ వన్ షుడ్ ఎక్వైర్ ది క్వాలిటీ ఆఫ్ ట్రూత్.
0: దైవము ప్రేమస్వరూపుడు.
1: గాడ్ ఈజ్ లవ్.
0: అది ఏ ప్రేమ? సర్వ మానవుని యందు కూడాను హృదయం నందున్నది.
1: లవ్ రిసైడ్స్ ఇన్ ద ఆల్టార్ ఆఫ్ ఎవ్రీవన్.
0: భగవంతుని యొక్క ప్రేమ ఏ విధంగా అందరి ఎందుకు సమంగా ప్రచురించుతున్నాడో

0: అదే విధముగానే ప్రతి మానవుడు కూడాను తన హృదయం నందున్నటువంటి ప్రేమను అందరి యందు సమానంగా ప్రసరింప చేయాలి.
1: జస్ట్ ఎస్ గాడ్ హెస్ గివెన్ లవ్ ఈక్వలీ టు ఎవ్రీవన్, ఇట్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఎవ్రీవన్ టు షేర్ ద సేమ్ లవ్ విత్ ది ఫెలో బీయింగ్.
0: అది ఏ మానవుని ప్రధాన కర్తవ్యం.
1: దట్ ఇస్ ద మెయిన్ డ్యూటీ ఆఫ్ మ్యాన్ కైండ్.
0: భగవంతుని యొక్క ప్రేమను తన హృదయంలో ఉంచుకొని ఆ ప్రేమను స్వార్థ సప్రయోజన నిమిత్తమై అనుభవించక సర్వ మానవులకు ఎందుకూడను ఈ ప్రేమ ఉన్నదని దానితో పంచుకోవాలి.
1: గాడ్ గివెన్ లవ్ ఇస్ విత్ ఇన్ ఎవ్రీ వన్ ఆఫ్ అస్ విచ్ యూ హ్యావ్ గాట్ టు స్ప్రెడ్ అండ్ షేర్ బట్ నాట్ ఫర్ సెల్ఫిష్ రీజన్స్ అండ్ సెల్ఫ్ ఇంట్రెస్ట్.
0: అప్పుడే భగవంతుని ప్రేమకు పాత్రుడు కాగలడు.
1: Then only we deserve God's merciful grace.
0: ఈ ప్రేమలో రెండు విధములైనటువంటి ఫలితములు మానవుడు పొందుతున్నాడు.
1: Man faces two results out of this love.
0: తన ప్రేమను అందరికీ పంచి అందరినీ ఆనందపరచటము ఇది ఒక విధమైనటువంటి ఫలము.
1: One way of expression of the love latent in us is to share with everybody and making others happy.
0: 10 మంది ప్రేమకు పాత్రుడైనటువంటి ఈ వ్యక్తిని పరమాత్ముడు ప్రేమిస్తుంటాడు.
1: ద వన్ హూ ఇస్ బిలవెడ్ టు ఎవ్రీవన్ ఈజ్ ఈక్వలీ బిలవెడ్ టు గాడ్ హింసెల్ఫ్.
0: మానవుడు తోటి మానవులను ప్రేమించటం చేత పరమాత్ముడు ఈ తోటి మానవుడు ఎందున్నటువంటి యొక్క ప్రేమతత్వాన్ని తాను ప్రేమిస్తుంటాడు.
1: యాజ్ మ్యాన్ లవ్స్ హిస్ కమ్యూనిటీ ది ఫెలో బీయింగ్స్ న్యాచురలీ గాడ్ వుడ్ నోటీస్ ద లవ్ ఆఫ్ ఎవ్రీబడీ అండ్ సో హీ కన్ఫర్స్ హిస్ గ్రేస్.
0: దైవం యొక్క ప్రేమను సాధించాలి అనుకున్నటువంటి వ్యక్తి కేవలం తన ప్రేమను తాను సాధించినటువంటినప్పుడే దైవ ప్రేమను కూడాను సాధించడానికి అర్హుడవుతాడు.
1: If you want to be the recipient of God's love, you should recognize the innate love.
0: కనుక ఈ ప్రేమ తత్వమునందు అనేక రకములైనటువంటి యొక్క ఫలితములు ఏర్పడి ఉంటున్నాయి.
1: There are many results, there are many effects of love.
0: సూర్యరశ్మి యందు ఏ విధంగా అనేక రంగంలో అంతా కూడాను రంగులు కలిసి ఉండునో అదే విధముగానే మానవుని యందు కూడాను అనేక రకమైనటువంటి యొక్క ధర్మములు న్యాయములు ప్రేమతత్వములు ఇమిడి ఉంటుంటాయి.
1: జస్ట్ యాజ్ సన్లైట్ హ్యాస్ గాట్ ఆల్ ద 7 కలర్స్ ఇన్ మ్యాన్ ఆల్సో వీ హ్యావ్ గాట్ ద షేడ్స్ ఆఫ్ జస్టిస్ రైచియస్నెస్ అండ్ లవ్.
0: మానవుని యొక్క ప్రేమ దిక్సూచిక యంత్రం వంటిది.
1: హ్యూమన్ లవ్ ఇస్ లైక్ ఎ కంపస్.
0: ఈ దిక్సూచిక యంత్రమును ఎక్కడ పెట్టినప్పటికీ దాని ముళ్ళు ఉత్తర దిశకే తిరుగుతూ ఉంటుంది.
1: ది కంపస్ మే బి కెప్ట్ ఎనీవేర్ బట్ ఇట్ ఆల్వేస్ డైరెక్ట్స్ ఇట్సెల్ఫ్ టువర్డ్స్ ద నార్త్.
0: అదే విధంగానే మానవుని యొక్క ప్రేమ స్వార్థంగా సప్రయోజనంగా తనా పరా అనేటువంటి భేదం లేకుండా నిరంతరము కూడాను దైవం వైపునే దీని ముళ్ళు తిరగాలి.
1: లైక్ వైజ్ లవ్ షుడ్ నెవర్ బి డైరెక్టెడ్ టువర్డ్ సెల్ఫిష్నెస్ ఆర్ సెల్ఫిష్ గెయిన్ విదౌట్ ఎనీ కైండ్ ఆఫ్ డిఫరెన్సెస్ ఆఫ్ మైన్ అండ్ థైన్ బట్ ఇట్ షుడ్ బి డైరెక్టెడ్.
0: ఈ విధమైనటువంటి యొక్క సహజ గుణములు కలిగినటువంటి వాడే నిజమైన మానవుడు.
1: హీఈస్ ఎ ట్రూ హ్యూమన్ ఇఫ్ హెస్ గాట్ దిస్ న్యాచురల్ క్వాలిటీస్.
0: తాను పరా అనేటువంటి భేదములకు గురి కాకుండా ఉండాలి.
1: He should never submit himself to the feelings of mine and thine.
0: అందరి యందు ఉండనటువంటి యొక్క తత్వము ఒక్కటే అని గుర్తించి వర్తించాలి.
1: He has to know and conduct himself knowing the love which is uniform in everybody.
0: కనుక ప్రేమ తత్వాన్ని మనం అర్థం చేసుకోవాలనుకుంటే దివ్యత్వాన్ని మనం మొట్టమొదట గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: If you want to know the nature of love, you have to understand the divinity and the principle.
0: ఈ ప్రేమ చాలా పవిత్రమైనటువంటిది. ప్రేమ
1: లవ్ ఇస్ వెరీ సీక్రెట్.
0: చాలా విలువైనటువంటిది ప్రేమ.
1: ఇట్స్ హైలీ వాల్యుబుల్.
0: చాలా విశాలమైనటువంటిది ప్రేమ.
1: ఇట్ ఇస్ సో వాస్ట్.
0: సర్వ మానవుని ఎందుకూడను సమత్వంగా ప్రవహించేటువంటిది ఈ ప్రేమ.
1: దిస్ లవ్ ఇస్ డిస్ట్రిబ్యూటెడ్ ఈక్వలీ ఇన్ ది ఎంటైర్ హ్యూమానిటీ.
0: ఇందులో హెచ్చు అందులో తగ్గు అనేటువంటిది ఏమాత్రము భేదము కనిపించదు.
1: దేర్ ఇస్ నో డిఫరెన్స్ ఇన్ క్వాంటిటీ లెస్ ఆర్ మోర్.
0: ఇట్టి సమత్వాన్ని కలిగినటువంటిదే దైవం యొక్క ప్రేమ.
1: గాడ్స్ లవ్ ఈజ్ యూనిఫామ్.
0: దైవము తన యందే ఉన్నాడు ప్రేమ స్వరూపుడై అనేటువంటి సత్యాన్ని గుర్తించేదే మానవుని యొక్క కర్తవ్యము.
1: ది హ్యూమన్ రెస్పాన్సిబిలిటీ లైస్ in recognizing God within himself in the form of love.
0: తన యందే ఉండినటువంటి ప్రేమ స్వరూపుడైన భగవంతుణ్ణి తాను ఎందుకు గుర్తించడానికి ప్రయత్నించటం లేదు?
1: When God is within you in the form of love, why is it that you don't know him?
0: కారణం తాను వేరు భగవంతుడు వేరు అనేటువంటి భేదభావం ఉండటం చేతనే ఇన్ని రకములైనటువంటి అవస్థలకు గురి అవుతున్నాడు.
1: The reason is that he considers himself separate from God, therefore he undergoes troubles and problems.
0: భగవంతుడు జీవుల కంటే ప్రత్యేకంగా ఉండేటువంటి వాడు కాదు.
1: God is not separate from beings.
0: జీవుల యందే దేవుడు స్వస్వరూపుడై ప్రేమ స్వరూపుడుగా ఉంటున్నాడు.
1: God dwells in all of the beings in the form of love.
0: ఈ సత్యాన్ని అనుభవపూర్వకంగా కూడా మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: We have to make every effort to know this truth, experience it.
0: ప్రేమ లేని మానవుడు జగత్తులో కానరాడు.
1: There is no man in this world without love.
0: ఏదో ఈ ప్రేమ లౌకికమైనటువంటిది, భౌతికమైనటువంటిది, ప్రాకృతమైనటువంటిదిగా మీరు భావించి ఈ ప్రేమను ప్రత్యేకంగా మీరు త్రోచిగుచ్చుతున్నారు.
1: You just neglect love, considering it so simple, worldly, physical and mundane.
0: కాని ఈ ప్రేమ దైవ ప్రేమ తప్ప అన్యమైనటువంటి ప్రేమ కాదు.
1: బట్ లవ్ ఫండమెంటలీ ఇస్ డివైన్ అండ్ నథింగ్ టు డు విత్ ది
0: దేహమునకు సంబంధ బాంధవ్యమును గుర్తించి ఆ దేహమును పురస్కరించుకునేటువంటి పేర్లు మాత్రమే పెట్టుకుని అనుభవిస్తున్నారు.
1: ద లవ్ మే బి ఎక్స్పీరియన్స్డ్ బేసింగ్ ఆన్ ద ఫిజికల్ రిలేషన్షిప్స్.
0: పుట్టినటువంటి బిడ్డకు వాత్సల్యము అని పిలుచుకుంటున్నారు.
1: ద చైల్డ్ విల్ హ్యావ్ ద లవ్ వాట్ వీ కాల్ ఎఫెక్షన్.
0: కట్టుకున్న భార్యకు ప్రేమ అంటున్నారు.
1: అండ్ ద వైఫ్ విల్ హ్యావ్ ద లవ్ టువర్డ్స్ హర్ హస్బెండ్.
0: బంధుమిత్రులతో కూడినటువంటి సప్రేమను అనురాగము అంటున్నారు.
1: అండ్ ఇట్స్ కైండ్ ఆఫ్ అటాచ్మెంట్ టువర్డ్స్ రిలేషన్స్.
0: వస్తువులపైన ప్రేమ ఇచ్ఛ అంటున్నారు.
1: అండ్ టువర్డ్స్ ఆబ్జెక్ట్స్ ఇట్ ఇస్ ద విల్ ఆఫ్ ద డిజైర్.
0: భౌతికమైనటువంటి సంబంధమును గుర్తించుకుని తాను ఉపయోగించుకుంటున్నాడే కానీ నిజముగా ఇది భగవంతుని యొక్క ప్రేమనే.
1: Though man has been making use of love at the human level, it is essentially divine.
0: ఈ సత్యాన్ని మాత్రం ఎవరు కూడా మరవకూడదు.
1: No one should forget this truth.
0: ఇట్టి సత్యాన్ని మర్చిపోవడం చేతనే మానవుడు భిన్న మార్గమునందు ప్రయాణమైపోయి తన భిన్న విధమైనటువంటి యొక్క బాధలకు గురి అవుతున్నాడు.
1: As this fundamental truth is forgotten, man is diverted, perverted, misguided.
0: ఈ బాధలకు గురి కావడానికి ఏది కారణము?
1: What is the reason behind his suffering?
0: ఈ భేదమే కారణం.
1: These differences are the cause.
0: ఈ భేదము కలిగినటువంటి మానవుడు ఏనాటికి నీ దైవత్వాన్ని పొందలేడు.
1: Man with these differences will never attain divinity.
0: నేను ఎంతో కాలం నుంచి కూడాను దేహాభిమానమును మానండి అంటున్నాను.
1: భగవాన్ హస్ బీన్ రిపీటెడ్లీ టెలింగ్ అస్ నాట్ టు హ్యావ్ బాడీ అటాచ్మెంట్ టూ మచ్.
0: కేవలము ఈ దేహాభిమానమును పెంచుకోవటం చేతనే దైవాభిమానం అనేటువంటిది క్రమక్రమేణా తరిగిపోతున్నది.
1: As you have more and more of body attachment, we will be having less and less of attachment to God.
0: దేహాభిమానము కేవలం ప్రాపంచిక సంబంధమైనటువంటిది.
1: The attachment to the body is worldly.
0: ప్రేమ హృదయ సంబంధమైనటువంటిది.
1: Love is related to heart.
0: కనుక ఇట్టి హృదయ సంబంధమైన ప్రేమను ప్రతి మానవుడు కూడాను అనుభవించడానికి తగిన అర్హత కలిగి ఉంటున్నది.
1: Therefore, the love which originates out of human heart, everyone must experience.
0: భగవంతుని ప్రేమను అర్థం కూడాను చేసుకోలేరు.
1: We cannot understand God's love.
0: అనగా తన ప్రేమను ఎంతవరకునో దానికి మాత్రమే పోల్చుకుంటూ వస్తుంటారు.
1: He compares with his narrow, limited love within him.
0: ఈ యొక్క పోలిక మంచిది కాదు.
1: That comparison is not good.
0: ఎందుకనగా తన యొక్క దీనిని పురస్కరించుకుని ఈ ప్రేమను కూడా పోల్చుకుంటుంటాడు.
1: యూ కంపేర్ యువర్ లవ్ విత్ ద డివైన్ లవ్.
0: పరమాత్మ ప్రేమ స్వార్థరహితమైనటువంటి ప్రేమ.
1: గాడ్స్ లవ్ ఇస్ సెల్ఫ్లెస్.
0: అనంతమైనటువంటి ప్రేమ.
1: ఇట్ ఇస్ ఇన్ఫినిట్.
0: ఇలాంటి అనంతమైనటువంటి ప్రేమను అప్రమాణమైన ప్రేమ.
1: దట్ బియాండ్ ఆల్ మెజర్.
0: అమరత్వమైనటువంటి ప్రేమ.
1: దట్ ఇస్ ఇమ్మోర్టల్.
0: దీనికి ప్రమాణం అనేదే లేదు.
1: ఇట్ హ్యాస్ నో లిమిట్స్ వాట్సెవర్.
0: కనుకనే మానవుయందు ప్రసరించేటువంటి రక్తము సర్వత్రా కూడా ఉండినప్పటికీ,
1: దౌ ది బ్లడ్ సర్క్యులేట్స్ ఆల్ ఓవర్ ద బాడీ,
0: దీనిని ఆధ్యాత్మిక మార్గం నందు అంగీరసహ అన్నాడు.
1: ఇన్ ద స్పిరిచువల్ పార్లన్స్ ఇట్ ఇస్ కాల్డ్ అంగీరసహ.
0: ఆ ప్రేమ రసస్వరూపమై అంగ అంగమునందు కూడాను సంచరిస్తూ ఉంటుండాలి.
1: లవ్ ఇస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎస్సెన్స్ that circulates all over the body.
0: Angirasa anagami angamaliyandu rasaswarupudai paramatmudu sancharinchetundi daniki angirasudu annaru.
1: Angirasa meant the rasa, the essence, divine love that flows through the anga, the body.
0: ఈ ప్రేమ తత్వాన్ని పురస్కరించుకుని తన పేర్లు కూడా మారుతూ ఉంటాయి.
1: గాడ్ హెస్ గాట్ సో మెనీ నేమ్స్ అండ్ ద టైటిల్స్ బేసింగ్ ఆన్ ఇస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ లవ్.
0: కానీ అట్టి ప్రేమ తత్వం ప్రతి మానవుని యందు కూడా ఉంటున్నది.
1: దట్ డివైన్ లవ్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీవన్.
0: మానవుని యందు లేనటువంటి ప్రేమ ఎక్కడ కూడా కనిపించదు.
1: ఇన్ ఫ్యాక్ట్ ద లవ్ విచ్ ఇస్ నాట్ ఇన్ యూ ఇస్ నాట్ ఇన్ ప్రెసెంట్
0: ఎనీవేర్. పరమాత్మని స్వయం ప్రేమనే మీ యందు కూడా ఉంటున్నది.
1: ద లవ్ ఆఫ్ గాడ్ ఇస్ విత్ఇన్ యూ.
0: ఈ ప్రేమకు ఆ ప్రేమకు ఏమాత్రం వ్యత్యాసం కనిపించదు.
1: దేర్ ఇస్ నో డిఫరెన్స్ బిట్వీన్ ద డివైన్ లవ్ అండ్ ద హ్యూమన్ లవ్.
0: ఇవి రెండింటి ఎందుకును క్వాలిటీ గాని క్వాంటిటీ గాని ఒకటిగానే ఉంటుంటాయి.
1: ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ క్వాలిటీ అండ్ క్వాంటిటీ బోత్ ఆర్ వన్ అండ్ ద సేమ్.
0: ఇట్టి ఏకత్వమైనటువంటి ప్రేమ తత్వాన్ని ఎందుకు మానవులు ఈ విధంగా కూడా భిన్నత్వంగా భావిస్తున్నారు? ఇదే పెద్ద పాపం.
1: That undivided love is viewed something like fragmented or divided, which is worse to the sins.
0: He compares
1: himself with his worldly
0: activity. The
1: worldly activity and the love have no
0: relation.
1: Actions are different and love is separate.
0: ఇలాంటి స్వయం ప్రేమను కూడాను మీరు మానవత్వాన్ని వహించకూడను దివ్యత్వాన్ని పొందికూడను మీరు గుర్తించుకోలేకపోతున్నారు.
1: Though there is love latent in you, divinity immanent in you, yet you are not able to know.
0: దీనిని పురస్కరించుకొని జంతువునాం నరజన్మ దుర్లభం.
1: Basing on this, it is said human life is rare.
0: ప్రతి మానవుని ఎందుకూడను దైవం స్వరూపుడు అనేటువంటి ఒక ప్రేమగానే ఉంటుండారు.
1: In everyone, God is present in the form of love.
0: దైవం మనుష్య రూపేణ.
1: God is in human form.
0: అలాంటి మనుష్య రూపాన్ని పొందినప్పటికీ మనుష్యుడైనటువంటి వాడు మాధవత్వాన్ని గుర్తించుకోలేకపోతున్నాడు.
1: Though in human form, having God in him, he is not able to attain it.
0: మానవుడే మానవుడు పుట్టెను.
1: Out of the divinity, the human is born.
0: మానవత్వమునకు దైవత్వమునకు భేదమేల.
1: Why should there be difference between the human and the divine?
0: కనుకనే అతనే మన తండ్రి.
1: God is our father.
0: కనుక తండ్రి యొక్క రక్తమే కుమారుడు ఎందు ప్రసరిస్తూ ఉంటాడు.
1: The very same blood of the father is present in the son.
0: ఈ సత్యాన్ని గుర్తించుకున్నటువంటి మానవుడు దైవత్వాన్ని ఏమాత్రం కూడాను దూరం గావించుకోలేడు.
1: The one who has understood this fundamental truth will never distance himself from God.
0: అనేక రకములైనటువంటి కర్మల యొక్క అడ్డుజారా దీన్ని దూరం గావించుకుంటున్నాడు.
1: Many actions in between stand as obstacles and distance you.
0: దీనిని ఏమాత్రం కూడా దూరం గావించుకోకూడదు.
1: యు షుడ్ నాట్ గో అకార్డింగ్లీ.
0: దైవమే ప్రేమ స్వరూపుడు.
1: గాడ్ ఇస్ ది పర్సనిఫికేషన్.
0: లవ్ ఇస్ గాడ్ లివ్ ఇన్ లవ్.
1: లవ్ ఇస్ గాడ్ లివ్ ఇన్ లవ్.
0: ఆ ప్రేమ తత్వమే నిజమైనటువంటి దైవత్వము.
1: దట్ లవ్ ఇస్ ది యాక్చువల్ ప్రిన్సిపల్ ఆఫ్ డివినిటీ.
0: దీనికి ఒక స్వరూపం లేదు.
1: ఇట్ హాస్ నో స్పెసిఫిక్ ఫామ్.
0: అయితే ప్రేమకి ఏ స్వరూపం పెడతావు?
1: వాట్ ఫామ్ కెన్ యు అసైన్ టు లవ్?
0: ప్రపంచంలో ఈ ప్రేమకు స్వరూపం లేదని అనేక మంది సైంటిస్ట్ అంతా కూడా దీన్ని ధిక్కరిస్తుంటారు.
1: మెనీ సైంటిస్ట్ సే దట్ లవ్ హ్యాస్ నో స్పెసిఫిక్ ఫార్మ్.
0: కానీ ఇది చాలా పొరపాటు.
1: ఇట్ ఇస్ ఎ మిస్టేక్ ఇన్ వన్ వే.
0: రూపం లేనటువంటి వస్తువులు జగత్తులో కానరావు.
1: ఇన్ దిస్ వరల్డ్ దేర్ నథింగ్ దట్ కెన్ ఎగ్జిస్ట్ విదౌట్ ఫార్మ్.
0: ఇది ఒక పుష్పము.
1: దిస్ ఇస్ ఎ ఫ్లవర్.
0: దీనికి సుగంధం ఉంటుండాలి.
1: ఇట్ ఇస్ ఫ్రాగ్రెన్స్.
0: దీనికి పరిమళం ఉంటుండాలి.
1: ఇట్ హస్ స్మెల్.
0: పుష్పమునకు రూపం ఉంది కానీ పరిమళమునకు రూపం లేదు.
1: ఫ్లవర్ హ్యాస్ ఎ ఫార్మ్ అండ్ నాట్ ద ఫ్రాగ్రెన్స్
0: అని వాదిస్తుంటారు.
1: అండ్ పీపుల్ ఆర్గ్యూ లైక్ దాట్.
0: ఇది చాలా పొరపాటు.
1: ఇట్స్ ఎ బిగ్ మిస్టేక్.
0: వాసన కూడా పుష్పం ఒక విధమైనటువంటి రూపం ఉంది.
1: ఈవెన్ ఫ్రాగ్రెన్స్ అరోమా హ్యాస్ స్మెల్.
0: ఈ వాసనను మనం అనుభవించేటువంటి దానికి ఈ పుష్పమే మూల కారణం.
1: అండ్ ద ఫ్లవర్ ఇస్ ద మెయిన్ కాజ్ టు మేక్ యూ ఎక్స్పీరియన్స్ ద
0: మూలాధారమైనటువంటి యొక్క ఈ పుష్పమే లేకపోతే సుగంధం ఏ రీతిగా వస్తుంది?
1: వితౌట్ ది ప్రైమార్డియల్ బేసిక్ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ద ఫ్లవర్ హౌ కెన్ యూ ఎక్స్పీరియన్స్ ద స్మెల్?
0: ప్రేమకు తల్లియే లేకపోతే ఈ ప్రేమ అనేటువంటి దాన్ని మానవుడు ఏ విధంగా అనుభవించగలడు?
1: Without the presence of the mother, how do you experience the motherly love?
0: ఈ ప్రేమకు తల్లియే మూల కారణము.
1: Therefore, mother is the center of love.
0: కనుక ప్రతి వస్తువు కూడా రూపం ఉంటున్నది ఈ జగత్తును.
1: ఎవ్రీ ఆబ్జెక్ట్ ఇన్ దిస్ వరల్డ్ హ్యాస్ ఎ ఫార్మ్.
0: అణో రణీయాన్ మహతో మహీయాన్.
1: అండ్ స్మాలెస్ట్ టు ద స్మాల్ అండ్ ద బిగ్గెస్ట్ టు ద బిగ్, నో మ్యాటర్.
0: కానీ దీనిలో నీవు క్వాంటిటీని క్వాలిటీని వ్యత్యాసంగా భావిస్తున్నావు కానీ దీనికి ఏమాత్రము వ్యత్యాసం లేదు.
1: యూ కన్సిడర్ ద క్వాలిటీ అండ్ ద క్వాంటిటీ, ఇన్ ఫ్యాక్ట్ దేర్ ఇస్ నో డిఫరెన్స్ అట్ ఆల్.
0: పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్చతే పూర్ణశ్చ పూర్ణమాదాయ పూర్ణమేవా వశిష్యతి.
1: That is full and this is full. That is total. So also this.
0: Purname.
1: All are full.
0: Purnamada. Adi Purname.
1: That is full.
0: Purnamidam.
1: This too is full. This too is full.
0: Purnasya Purnamadaya. ఈ పూర్ణం నుంచి తీసినటువంటిది అది కూడా నువ్వు పూర్ణమే.
1: అవుట్ ఆఫ్ ఫుల్నెస్ ఇఫ్ ఫుల్నెస్ ఇస్ డిడక్టెడ్ ఇట్ ఇస్ ఆల్సో గోయింగ్ టు బి ఫుల్.
0: పూర్ణ స్వరూపమైనటువంటి
1: ఎవ్రీథింగ్ ఇస్ కంప్లీట్
0: స్వరూపమే.
1: ఎవ్రీథింగ్ ఇస్ టోటల్ ఫుల్.
0: కనుక
1: సో
0: మానవుడు మాధవత్వాన్ని గుర్తించుకుని లేకపోవడానికి మూల కారణము దేహాభిమానమే మూల కారణం.
1: మ్యాన్ ఇస్ నాట్ ఏబుల్ టు రియలైజ్ గాడ్ బికాస్ ఆఫ్ బాడీ అటాచ్మెంట్.
0: ఈ దేహాభిమానాన్ని పెంచుకుంటూ కట్టగడిపడికి దైవాభిమానం త్రుంచుకుంటూ పోతున్నాడు.
1: As he grows more and more of attachment towards the body, he gets detached from the affection towards God.
0: కనుకని ఈ అటాచ్మెంట్ అనేటువంటిది చాలా గొప్పది అనుకుంటున్నావు నీవు.
1: You think that attachment is important.
0: దేనికి గొప్పది?
1: In what way?
0: ప్రాపంచిక సంబంధమైనటువంటి దానికి గొప్పది.
1: In the world is sense.
0: అటాచ్మెంట్ ఉండవలసింది.
1: Attachment is needed.
0: బిడ్డలు తల్లి ఈ యొక్క అటాచ్మెంట్ ఉంటుంటది.
1: The child and mother, there is attachment.
0: సోదరి సోదరులు కూడా అటాచ్మెంట్ ఉంటుంది.
1: There is attachment among brothers and sisters.
0: భార్య అటాచ్మెంట్ ఉంటుంది.
1: Attachment to husband.
0: తల్లి పిల్లలకు అటాచ్మెంట్ ఉంటుంది.
1: The mother and the child.
0: కానీ ఇది అటాచ్మెంటే.
1: It is attachment.
0: అటాచ్మెంట్ అంటే ఏమి? కరిపించుకున్నటువంటిదే కానీ కలిగినటువంటిది కాదు.
1: Attachment is something that is kalpinchuta, artificial, of your own making.
0: Neevu neevu kalpinchukovatame.
1: It is of your own making.
0: Kaani adi kanipinchinatvanti yokka prema tattvam.
1: But you do not see it is something love behind.
0: Daivamu sarvulu endukunu tana swaroopane dharinchi unnadu.
1: In fact God is present in his own pristine form.
0: Ee jagannataka rangamunandu.
1: In this drama of life.
0: Tane actor tane director.
1: God is the actor and director.
0: అన్ని వేషములు కూడా తానే వేస్తున్నాడు.
1: ఇన్ ఫ్యాక్ట్ హి ప్లేస్ డిఫరెంట్ రోల్స్.
0: మీ యొక్క వేషం వేరుగా మీరు భావిస్తున్నారు.
1: యూ కన్సిడర్ యువర్ రోల్స్ డిఫరెంట్.
0: కానీ ఈ డ్రామా లోపల మీది కూడా ఒక వేషమే.
1: ఇన్ దిస్ డ్రామా ఆఫ్ దిస్ వరల్డ్ యు ఆర్ జస్ట్ ఎన్ యాక్టర్.
0: ఈ వేషం నందు కూడా దైవత్వం ఉంటున్నాడు.
1: ఈవెన్ ఇన్ దిస్ రోల్ దేర్ ఇస్ గాడ్ ఇన్ యూ.
0: కనుకని ఈ దైవత్వమే ఒకరిని శిక్షిస్తున్నాడు, ఒకరిని రక్షిస్తున్నాడు.
1: ది సేమ్ గాడ్ హూ ప్రొటెక్ట్స్ అండ్ పనిషెస్.
0: కానీ రెండు కూడా తానే అనుభవిస్తున్నాడు.
1: ఇన్ ఫ్యాక్ట్ హీ ఎక్స్పీరియన్సెస్ బోత్.
0: ఒకటి చెడ్డగాను ఒకటి మంచిగాను నిరూపిస్తుంటాడు.
1: హీ ప్రూవ్స్ దట్ వన్ ఈస్ బ్యాడ్ అదర్ ఈస్ గుడ్.
0: కానీ గుడ్ అండ్ బ్యాడ్ అనేటువంటిది రెండు ఒక్కడే చేస్తున్నాడు.
1: బట్ గుడ్ అండ్ బ్యాడ్ ఆర్ ఓన్లీ అవుట్ ఆఫ్ హిమ్ ఓన్లీ వన్.
0: కనుక అన్నింటికీ దైవమే మూల కారణము.
1: ఆల్ థింగ్ గాడ్ ఈస్ ఇంపార్టెంట్ బేస్.
0: తానే యాక్ట్ చేస్తున్నాడు.
1: హీ యాక్ట్స్.
0: తానే అనుభవిస్తున్నాడు.
1: హి ఎక్స్పీరియన్సెస్.
0: తానే ఆచరిస్తున్నాడు.
1: హి ప్రాక్టీసెస్.
0: తానే ఆదర్శాన్ని నిరూపిస్తున్నాడు.
1: అండ్ హి డెమోన్స్ట్రేట్స్ ఐడియల్ టు ది సొసైటీ.
0: ఇట్టి సత్యాన్ని మొట్టమొదట మనం గుర్తించాలి.
1: దిస్ ట్రూత్ వి మస్ట్ రికగ్నైజ్ ఇన్ ది బిగినింగ్.
0: చదువుతున్నారు.
1: యు స్టడీ.
0: ఈ చదువులో ఫెయిల్ అయినటువంటి వాడు భగవంతుడే.
1: అండ్ ద వన్ హూ ఫెయిల్స్ ఇన్ ది ఎగ్జామినేషన్ ఇస్ గాడ్.
0: ఓ గ్రేడ్ తెచ్చుకున్నవాడు భగవంతుడే.
1: ద వన్ హూ గాట్ ఓ గ్రేడ్.
0: ఫెయిల్ అయినటువంటి వాడు భగవంతుడే.
1: ద వన్ హూ ఫెయిల్డ్ ఇస్ గాడ్.
0: అంతా భగవంతుడే.
1: ఎవ్రీథింగ్ ఇస్ డివైన్.
0: కేవలం నీ రూపాన్ని నిరూపించి ఇతను ఫెయిల్ అయిపోయినాడు ఇతను పాస్ అయినాడు అని మాత్రమే మనం జగత్తునకు విచారం చేస్తున్నామే కానీ ఆత్మతత్వానికి అన్నింటి యందు ఏకత్వమే.
1: ఇన్ ది వరల్డ్లీ సెన్స్ వి సే సో అండ్ సో ఫెయిల్డ్ సో అండ్ సో పాస్ట్ బట్ ఫ్రమ్ ద పాయింట్ ఆఫ్ గాడ్ ఎవ్రీథింగ్ ఈజ్ సేమ్.
0: పొగుడున్నది తెగుడున్నది కూడా భగవంతుడే.
1: It is the praise or blame, the same.
0: Dushinchinadi, bhushinchinadi, Bhagavantude.
1: And the kind of dushana, the accusation,
0: dushana, praise. Bhagavantude.
1: The acceptance or rejection are basically divine.
0: Sarvamu Bhagavantuni yokka satyame.
1: Everything is God's.
0: Itti satyanni gurtinchinatundi vadu nijamainatundi vyakti.
1: The true devotion lies in knowing this truth.
0: Not devotion, vyakti. Not vyakti.
1: He is a true individual if he knows this truth.
0: కనుక ఇతన్ని వ్యక్తిగా మీరు భావిస్తున్నారు.
1: యూ కెన్ కాల్ హిమ్ వ్యక్తి ది ఇండివిజువల్.
0: వ్యక్తి అనగా ఏమిటి?
1: హూ ఇస్ వ్యక్తి ఆర్ ఇండివిజువల్?
0: నిన్నటి దినం చెప్పాను.
1: భగవాన్ సెడ్ ద డే.
0: తన యందే అవ్యక్తమై
1: దట్ విచ్ ఇస్ అవ్యక్త హిడెన్
0: గూఢముగా
1: దట్ ఇన్ సీక్రెట్
0: కనిపించకుండా
1: ఇన్ ఎ హిడెన్ వే
0: సంచరించేటువంటి ఒక దివ్యత్వమునకే వ్యక్తి అని పేరు.
1: That kind of divinity who expresses manifests is vyakti.
0: ఆ వ్యక్తిత్వం కూడా నువ్వు తన ఎందున్నటువంటి యొక్క అవ్యక్తమైనటువంటి ఒక శక్తియే.
1: దట్ ఇండివిజువాలిటీ ఇస్ హిడెన్ విదిన్ యూ.
0: కనుక ఏకత్వం అనేటువంటి దాన్ని గ్రహించడానికి అనేక విధమైన మార్గములు ఉంటున్నాయి.
1: టు నో దిస్ వన్నెస్ దేర్ ఆర్ మెనీ పాత్స్.
0: ఏకం సత్, విప్రా బహుదా వదంతి.
1: ద ట్రూత్ ఈస్ వన్ స్కాలర్స్ రిఫర్ టు మెనీ.
0: అనేక మంది అనేక పేర్లతో దీన్ని పిలుస్తూ వచ్చున్నారు.
1: మెనీ పీపుల్ గివ్ మెనీ నేమ్స్.
0: కానీ ఇది పెట్టిన పేర్లే కానీ పుట్టిన పేరు కాదు.
1: దేర్ ఆల్ ది నేమ్స్ గివెన్ పెట్టిన బట్ నాట్ బోర్న్ పుట్టిన.
0: ఇలాంటి సత్యత్వాన్ని మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: వీ హ్యావ్ టు మేక్ ఎవ్రీ అటెంప్ట్ టు నో దిస్ ట్రూత్.
0: దైవం ఒక్క ప్రేమ స్వరూపుడే.
1: గాడ్ ఈస్ ఎంబాడిమెంట్ ఆఫ్ లవ్.
0: మరొక గుణం లేనే లేదు.
1: హెస్ నో అదర్ అట్రిబ్యూట్.
0: ఏ విధమైన ద్వేషం కానీ,
1: నో హెట్రెడ్,
0: ఇంకే విధమైనటువంటి కలహం కానీ,
1: నో కాన్ఫ్లిక్ట్,
0: ఇంకే విధమైనటువంటి భేదం కానీ,
1: నో డిఫరెన్స్,
0: దైవత్వం కాలరాదు.
1: నథింగ్, నో ట్రేస్ ఆఫ్ దెమ్ ఇన్ గాడ్.
0: ఈ భేదములన్నీ నీలో ప్రచరింపజేసేటువంటి ప్రతిబింబములే.
1: దీస్ ఆర్ ఆల్ ద డిఫరెన్సెస్ విచ్ ఆర్ యువర్ ఓన్ రిఫ్లెక్షన్స్.
0: భగవంతునికి భేదమే లేదు.
1: గాడ్ హ్యాస్ నో డిఫరెన్స్.
0: కానీ లోకంలో శరీరాన్ని ధరించడం చేత కొన్ని భేదములు కొన్ని పాటిస్తూ రావాలి.
1: బికాజ్ దేర్ ఆర్ సర్టన్ ఫార్మ్స్ అండ్ నేమ్స్ ఇన్ దిస్ వరల్డ్, సర్టన్ డిఫరెన్సెస్ ఆర్
0: దేర్. ఆదర్శాన్ని నిరూపించే నిమిత్తమై కొన్ని భేదములు పాటిస్తూ రావాలి.
1: అండ్ టు టీచ్ ద లెసన్స్ ఆఫ్ ఐడియలిజం, సర్టన్ డిఫరెన్సెస్ ఆర్ అడాప్టెడ్.
0: కనుక సర్వులు ఎందు ఉన్నటువంటిది దైవత్వం ఒక్కడే.
1: ఇట్ ఇస్ ఓన్లీ సేమ్ గాడ్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీవన్.
0: ఇది ఏ నిజమైన మానవత్వము.
1: దిస్ ఇస్ ద ట్రూ హ్యూమన్ క్వాలిటీ.
0: మానవుడు అనగా
1: a human being, manava,
0: kevalamu shashvatamainatundi vaadu ani artham.
1: Meaning the one is immortal, eternal.
0: Upanishattu endu nara ani pilcharu.
1: Upanishads call him as nara.
0: Ra anaga shashvatamu.
1: Ra means permanent.
0: Anaga konni vidhamainatundi na anaga ashashvatamu.
1: Na means temporary.
0: Ashashvatamainatundi vaadu kaadu narudu, shashvatamainatundi vaade.
1: Nara, the human, is not temporary, not fleeting, he is eternal.
0: కనుక ఈ నర అనేటువంటిది ఆకాశ స్వరూపము.
1: నర రిప్రజెంట్ ద ఫార్మ్ ఆఫ్ ద స్కై.
0: ఆకాశం నుండి పంచభూతములు ఆవిర్భవించాయి.
1: ది ఫైవ్ ఎలిమెంట్స్ హావ్ కమ్ అవుట్ ఆఫ్ ఇట్.
0: ఈ పంచభూతముల యొక్క స్వరూపమే మానవత్వము.
1: దేర్ హ్యూమన్ ఇస్ ద కాంబినేషన్ ఆఫ్ ది ఫైవ్ ఎలిమెంట్స్.
0: కనుక ఈ పంచభూతములు ప్రతి మానవుడి ఎందుకూడను సంచరిస్తూనే ఉన్నాయి.
1: ద ఫైవ్ ఎలిమెంట్స్ ఆర్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్.
0: ఈ పంచభూతములు కూడాను ప్రేమ యొక్క పోస్తేనే ప్రసరిస్తూ ఉన్నాయి.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ఇస్ ఓన్లీ సేమ్ డివైన్ లవ్ దట్ ఎక్స్ప్రెసెస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ద ఫైవ్ ఎలిమెంట్స్.
0: మీకు గాయత్రి మంత్రంలో చెప్పాను.
1: భగవాన్ సెడ్ రిపీటెడ్లీ అబౌట్ గాయత్రి. భూర్భువస్సువః.
0: భూర్ అనగా ప్రాకృతమైనటువంటి యొక్క వస్తు పరిణామం.
1: భూర్ మీన్స్ ద వరల్డ్లీ మెటీరియల్.
0: దీనిని కొన్ని కదిలింపజేసేటువంటి యొక్క ఫోర్స్ ఉంటుండాలి, అదే ప్రాణము.
1: దేర్ ఇస్ సమ్ వైబ్రేషన్ ఫోర్స్ ద లైఫ్.
0: ఆ వైబ్రేషన్ ఈ మెటీరియలైజేషన్,
1: ద వైబ్రేషన్ అండ్ మెటీరియలైజేషన్
0: రెండింటినీ కూడా ఒక మూలాధారమైనటువంటి తత్వం ఒకటి ఉంటుంది.
1: దేర్ లైస్ ద ప్రైమార్డియల్.
0: అది ఏ రేడియేషన్?
1: దట్ ఈస్ రేడియేషన్.
0: రేడియేషన్, వైబ్రేషన్, మెటీరియలైజేషన్ ఈ రెండింటి మూడింటికి మాత్రమే భూర్భువస్వహ అన్నారు.
1: రేడియేషన్, వైబ్రేషన్, మెటీరియలైజేషన్ రిప్రజెంట్ ది త్రీ ఆస్పెక్ట్స్ ఆఫ్ గాయత్రి.
0: ఈ మూడు చేరి ఒక్కటిగానే ఉంటుండాలి.
1: ఆల్ ది త్రీ కాన్స్టిట్యూట్ వన్ అండ్ ద సేమ్.
0: అదే విధంగానే దైవత్వం లోపల అనేక నామములు చెప్పినప్పటికీ దైవం ఒక్కడే.
1: Though we extol God in different names, but God is one.
0: ప్రాకృతమైనటువంటి చర్యలు ఆచరిస్తూ పోవటం చేత ఇదని మానవుడు అంటున్నాడు.
1: బికాస్ ఆఫ్ వరల్డ్లీ పాయింట్ ఆఫ్ వ్యూ అండ్ యాక్టివిటీ వీ కాల్ హిమ్ ఎ హ్యూమన్.
0: దైవత్వమైనటువంటి చర్యలు అనుభవించడం చేత ఇతను దైవము అంటున్నారు.
1: బికాస్ ఆఫ్ ద డివైన్ యాక్షన్ వీ కాల్ హిమ్ డివైన్.
0: దైవము కానటువంటి వాడు లోకంలో ఒక్కడు కూడా కనిపించడు.
1: దేర్ ఇస్ నో వన్ హూ ఇస్ నాట్ డివైన్ ఇన్ దిస్ వరల్డ్.
0: మీరందరూ కూడా దైవ స్వరూపులే.
1: యు ఆర్ ఆల్ ఎంబాడిమెంట్స్ ఆఫ్ డివైన్.
0: మీరన్ని స్వరూపాలు కూడా విశ్వ విరాట స్వరూపములే.
1: ఆల్ ఫార్మ్స్ కాన్స్టిట్యూట్ ద కాస్మిక్ ఫార్మ్.
0: కానీ మీ దేహాన్ని మాత్రమే పురస్కరించుకుని మీరు మానవుడిగా భావిస్తున్నారు.
1: బేసింగ్ ఆన్ ద బాడీ యు కన్సిడర్ యువర్ సెల్ఫ్ ఎ హ్యూమన్.
0: దేహాన్ని పక్కకు నెట్టు.
1: Brush it aside.
0: అప్పుడు నీ జీవ స్వరూపాన్ని నీవు గుర్తించు.
1: Devil, you can know your true nature.
0: జీవాత్మ.
1: జీవాత్మ.
0: దేహాత్మ.
1: దేహాత్మ.
0: పరమాత్మ.
1: పరమాత్మ.
0: ఈ మూడింటి యొక్క పేర్లు ఎందు జీవాత్మ.
1: జీవాత్మ.
0: జీవ ఆత్మ.
1: జీవ ప్లస్ ఆత్మ.
0: దేహ ఆత్మ.
1: దేహ ఆత్మ.
0: పర ఆత్మ.
1: పర ఆత్మ.
0: ఈ మూడింటి ఎందు కూడాను ఈ ఆత్మ అనేటువంటిది ఒక్కటే. దేహము
1: ఆత్మ ద సెల్ఫ్ బీయింగ్ సేమ్ ఇన్ ఆల్ ద త్రీ.
0: జీవుడు, దేవుడు ఈ యొక్క పేర్లు మాత్రం వచ్చిపోయేటువంటివి.
1: ద బాడీ అండ్ ఇండివిజువల్ నేమ్స్ కమ్ అండ్ గో.
0: అన్నింటి ఎందు ఆత్మ ఒక్కటే గానే ఉంటుంది.
1: బట్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ద సెల్ఫ్ ఇస్ యూనిఫామ్ ఇన్ ఆల్ ద త్రీ.
0: కనుకనే ఇది ఆత్మస్వరూపులే.
1: సో యూఆర్ ద వెరీ పర్సన్.
0: జీవాత్మ అన్న ఆత్మస్వరూపమే.
1: యు మే కాల్ ఇండివిజువల్ ఆత్మ బట్
0: పరమాత్మ అన్న ఆత్మస్వరూపమే.
1: పరమాత్మ ది స్పిరిచువల్.
0: దేహం గురించి చెప్పుకున్న దేహాత్మని అది పరమాత్మని.
1: ఇన్ రిలేషన్ టు ద బాడీ ఇట్ ఈస్ స్టిల్ ద సెల్ఫ్.
0: దేహం నుండి ఆత్మ ఉంది కనుకనే దీనికి దేహాత్మ అన్నారు.
1: యాజ్ ది సెల్ఫ్ ఈస్ ప్రెసెంట్ ద బాడీ ఇట్ ఈస్ కాల్డ్ దేహాత్మ.
0: జీవుని ఎందుకు నువ్వు ఉచ్ఛ్వాస నిశ్వాసం ఇస్తుంట చేత దీనికి జీవాత్మ అన్నారు.
1: ద ప్రిన్సిపల్ ఆఫ్ సెల్ఫ్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ బ్రెత్ ఇన్ ది ఇండివిజువల్.
0: ఆత్మ యొక్క వైబ్రేషన్ మాత్రమే పరమాత్మ అన్నారు.
1: ద వైబ్రేషన్ ఆఫ్ ఆత్మ ద సెల్ఫ్ ఇస్
0: ఇది ఎప్పటికీ కూడా ఉండేటువంటిది.
1: ఇట్ ఈస్ ప్రెసెంట్ ఆల్ త్రూ.
0: ఇలాంటి సత్యనిత్యమైనటువంటి యొక్క ఆత్మతత్వాన్ని
1: దట్ ఎటర్నల్ ట్రూత్
0: మానవులు గుర్తించుకునలేక
1: మ్యాన్ ఇస్ నాట్ ఏబుల్ టు నో.
0: ఏదో జీవులు వేరుగా భావించుకుని వారిని కేవలం ఒక శక్తిహీనుడుగా విశ్వసిస్తున్నారు.
1: కన్సిడర్ ద జీవా ది ఇండివిజువల్ డిఫరెంట్ ఫ్రమ్ దేవా గాడ్ అండ్ ఫీల్ దే ఆర్ వీక్.
0: వీరు కేవలం అల్పులు కాదు.
1: యు ఆర్ నాట్ సో లో.
0: మానవుడు హీనుడు కాదు.
1: హీ నాట్ సో మీ.
0: మానవుడు కూడా దేవుడే.
1: అండ్ మ్యాన్ మానవ ఇస్ గాడ్ హిమ్.
0: అట్టి దైవత్వాన్ని నీవు పొంది కూడాను దైవత్వాన్ని వెతికేది ఎందుకు?
1: Finding divinity within you, why are you in such a
0: pasyanapasyati mudo
1: is only fool who is in such of God being himself a god.
0: నువ్వు సర్వమును దైవంగానే చూస్తూ కూడాను నువ్వు దైవాన్ని చూడాలని ఆశించుకోవటం ఇది మూఢత్వమే.
1: What all that you see around is God himself, but you want to see God.
0: నీ ఎదురుగా ఉండేటువంటి వారంతా దైవ స్వరూపాలే.
1: The one who is in front of you is the embodiment of God.
0: నీవు కేవలం మానవత్వాన్ని వహించడం చేత దైవంగా నీవు భావించుకోవటం లేదు.
1: బికాస్ యూ కన్సిడర్ యూర్సెల్ఫ్ హ్యూమన్ యూ డోంట్ నో గాడ్.
0: వివేకానంద ఒకనొక సమయం లోపల రామకృష్ణ పరమహంస దగ్గరకు వచ్చాడు.
1: వివేకానంద ఎట్ వన్ టైమ్ అప్రోచ్ రామకృష్ణ పరమహంస.
0: కానీ రామకృష్ణుడు అనేక బోధనలు చేస్తూ వచ్చాడు.
1: రామకృష్ణ టాట్ హిమ్ ఇన్ ఎవ్రీ వే.
0: కొంతసేపు అయిన తర్వాత అందరూ వెళ్లిన తర్వాత వివేకానందుడు ప్రశ్నించాడు రామకృష్ణుని.
1: ఆఫ్టర్ సమ్ టైమ్ వెన్ ఎవ్రీబడి లెఫ్ట్ వివేకానంద హస్ పుట్ ఎ క్వశ్చన్. స్వామి
0: మీరు దైవాన్ని దర్శించారా అన్నాడు.
1: స్వామి హ్యావ్ యూ సీన్ గాడ్.
0: హా తప్పక దర్శిస్తూనే ఉన్నాను.
1: పరమహంస యెస్
0: దర్శించాను అని చెప్పలేదు, దర్శిస్తూనే ఉన్నాను.
1: హీ సెడ్ హీ డిడ్ నాట్ సింప్లీ సే ఐ సా, ఐ హావ్ బీన్ సీన్.
0: ఏ రూపంలో దర్శించారు అని ప్రశ్నించాడు
1: వివేకానంద. ఆస్ ఇన్ వాట్ ఫార్మ్.
0: ఇదిగో నీ రూపంలో నిన్ను సాక్షాత్ దర్శిస్తూనే ఉన్నాను.
1: ఐ సీ హిమ్ ఇన్ దిస్ ఫార్మ్.
0: నీ రూపం దైవ స్వరూపమే.
1: అండ్ యువర్ ఫార్మ్ ఇట్ సెల్ఫ్ ఇస్
0: బ్రహ్మానంద రూపం దర్శిస్తుంది, దైవ స్వరూపమే.
1: సో ఆల్సో ద ఫార్మ్ ఆఫ్ బ్రహ్మ.
0: నిత్యానంద రూపం దర్శిస్తుంది, దైవ స్వరూపమే.
1: సో ఆల్సో ద ఫార్మ్
0: ఆఫ్ బ్రహ్మ. అందరూ దైవ స్వరూపులే.
1: ఆల్ ఫార్మ్స్ ఆర్ గాడ్.
0: ఈ రూపంలో నేను దైవాన్ని దర్శిస్తున్నాను అన్నాడు.
1: దెర్ఫోర్ ఐ సీ గాడ్ ఇన్ యువర్ ఫార్మ్ నౌ.
0: ఈ దీన్ని అర్థం చేసుకోలేక వివేకులు
1: those people who cannot understand
0: అవివేకాన్ని ప్రకటింపు చేసుకుని
1: because of dullness and foolishness.
0: మేమందరి కూడా కేవలం సామాన్యమైన మానవులు కదా.
1: consider themselves as ordinary
0: మమ్మల్ని దైవత్వంగా భావించుకోవటం ఎంత పొరపాటు.
1: to consider oneself as God, what, how is it appropriate?
0: నీవు దేహ దృష్టితోనే చూసుకుంటున్నావు.
1: You are just watching from your body viewpoint.
0: ఆత్మ దృష్టితో చూస్తున్నాను.
1: But I am viewing from the point of the self.
0: ఆత్మ దృష్టితో చూచినప్పుడు నీవు కూడా దైవమే.
1: From the point of the self, you are also God.
0: కనుకనే you are not one person.
1: You are not one person.
0: But three. The one you think you are physical body.
1: The one you think you are is physical
0: the
1: body.
0: The one others think you are mental body.
1: The one others think you are is mental.
0: The one you really are.
1: The one you really are.
0: అదే ఆత్మతత్వం.
1: దట్ ఈస్ ఆత్మా ద సెల్ఫ్.
0: అట్టి ఆత్మతత్వాన్ని నేను చూస్తున్నాను.
1: దట్ ప్రిన్సిపల్ ఆఫ్ సెల్ఫ్ ఐ సీ.
0: నీవు దేహతత్వాన్ని జీవతత్వాన్ని నీవు చూస్తున్నావు.
1: యూ గో బై ది ఫీలింగ్ ఆఫ్ ది బాడీ అండ్ ఇండివిజువల్.
0: ఈ దృష్టిని నీవు మార్చుకో.
1: చేంజ్ యువర్ విజన్.
0: ఈ దృష్టిని నీవు మార్చుకుంటే దైవం నీ అందే కనిపిస్తాడు.
1: వెన్ వన్స్ యూ చేంజ్ యువర్ వ్యూ యూ కెన్ అండర్స్టాండ్.
0: నీ దృష్టి దోషమే కానీ సృష్టిలో ఏమాత్రమూ దోషం లేదు.
1: మిస్టేక్ లైజ్ ఇన్ యువర్ విజన్, నాట్ ఇన్ క్రియేషన్.
0: పిచ్చివాడా, సృష్టిని దోషంగా చూస్తున్నావు నీవు. ఈ దృష్టిలో ఉండవచ్చును భేదములు.
1: దేర్ మే బి డిఫరెన్సెస్ ఇన్ యువర్ అవుట్లుక్.
0: కానీ నీ దృష్టిలో వచ్చినటువంటి భేదములే సృష్టిలో కనిపిస్తున్నాయి.
1: అండ్ వాట్ ఆల్ ద డిఫరెన్సెస్ యువర్ విజన్ యూ ఫైండ్ దేర్.
0: ఇవన్నీ ఇప్పుడు నువ్వు రియాక్షన్, రీసౌండ్, రిఫ్లెక్షన్.
1: దే ఆల్ స్టాండ్ ఫర్ రియాక్షన్, రిఫ్లెక్షన్ అండ్ రీసౌండ్.
0: నీ ఒక మామిడి పండు భుజించుతావంటే
1: సపోజ్ యూ హావ్ ఈటెన్
0: మ్యాంగో ఫ్రూట్, నీకు వచ్చిన త్రేపు ఏమిటి?
1: హౌ వుడ్ యు బెల్చ్?
0: మామిడి పండు త్రేపే వస్తుంది.
1: యు బెల్చ్ దట్ ఆఫ్ ఎ మ్యాంగో
0: ఫ్రూట్. దోస పండు త్రేపు రాదు.
1: నాట్ దట్ ఆఫ్ ఎ కుకుంబర్.
0: కాబట్టి ఈ త్రేపు ఎక్కడిది?
1: సో వేర్ ఫ్రమ్ యు గాట్ ఇట్?
0: ఇట్
1: ఇస్ ది వన్ దట్ యు హావ్ పార్ట్.
0: కాబట్టి నీవు చూచేది ఏమిటి?
1: వాట్ ఇస్
0: నీ హృదయంలో ఉన్నటువంటి భావంలే నువ్వు చూస్తున్నావు.
1: సీ ది రిఫ్లెక్షన్ ఆఫ్ యువర్ ఇన్నర్ ఫీలింగ్.
0: కనుక నీ రిఫ్లెక్షన్, రియాక్షన్, రీసౌండ్ లే నీకు ప్రతిబింబిస్తున్నాయి.
1: ఇట్ ఈస్ ఓన్లీ ది రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్ దట్ కమ్స్ బ్యాక్ టు యూ.
0: మొట్టమొదటి మన యందు
1: రిసౌండ్
0: పవిత్రమైనటువంటి దివ్య తత్వాన్ని మనం ప్రతిష్ఠ చేసుకోవాలి.
1: సో ఇన్స్టాల్ ఫస్ట్ ద హోలీ ప్రిన్సిపల్ ఆఫ్ డివినిటీ విదిన్ యూ.
0: కనుక ఇట్టి దివ్యత్వాన్ని మనం పెంచుకున్నప్పుడే మానవత్వం మనకు అర్థమవుతుంది.
1: దెన్ వన్స్ వీ హావ్ ప్రాపర్ అండర్స్టాండింగ్ ద డివినిటీ, ది హ్యూమన్ క్వాలిటీ ఆఫ్ మానవ. మానవ
0: ఏమిటి ఈ అర్థం కూడాను?
1: వాట్ ఇస్ ద మీనింగ్?
0: అజ్ఞానంతో లేనిటువంటి వాడు మానవుడు.
1: ఇన్ఫాక్ట్ మ్యాన్ ఈజ్ నెవర్ ఇగ్నోరెంట్.
0: మా మాయా,
1: మా ఇల్యూషన్,
0: మా లేదు,
1: నా వితౌట్ ఇట్,
0: వా
1: వా.
0: ఈ మానవ అనేటువంటిది అజ్ఞానం లేకుండా వర్తించేటువంటి వాడు మానవుడు.
1: మా స్టాండ్స్ ఫర్ ఇల్యూషన్ మాయా, నా వితౌట్ ఇట్ వా వర్తించుట కండక్ట్ హింసెల్ఫ్.
0: అజ్ఞానం లేకుండా వర్తించేటువంటి వాడు మానవుడు.
1: ద వన్ హూ కండక్ట్స్ హింసెల్ఫ్ వితౌట్ ఇగ్నోరెన్స్.
0: జ్ఞాన స్వరూపుడివే.
1: యు ఆర్ ది ఎంబాడిమెంట్ ఆఫ్ విజ్డమ్.
0: అద్వైత దర్శనం జ్ఞానం.
1: ద విజన్ ఆఫ్ ది దైవ స్వరూపము. The vision of non-dualism is true.
0: జ్ఞానమే దైవ స్వరూపము.
1: And that wisdom is divine.
0: కనుక దైవత్వ రూపాన్ని దర్శించడానికి ఎందుకు పక్కకు పోవాలి?
1: Why should you neglect to view the
0: సర్వము నీవే ఉన్నావు.
1: You are everything.
0: సర్వము నీయందే ఉంటున్నది.
1: Everything is within you.
0: ఇంతసేపు చెప్పారు.
1: It is said so long.
0: మన సంజయ్ సాహ్ని.
1: సంజయ్ సాహ్ని.
0: With you.
1: With
0: in you.
1: In you.
0: Around you. అని.
1: Around you. That's what he said.
0: With you అనుకుంటే దైవస్థులుగా పోతున్నావు.
1: విత్ యూ యు ఆర్ టువర్డ్స్ గాడ్.
0: ఇన్ యూ అనగా నీవు స్టడీ చేస్తున్నావు.
1: ఇన్ యూ యు స్టడీ హిమ్.
0: ఫ్రమ్ యూ అనేటువంటిది జగత్తులో సంచారం చేస్తున్నావు.
1: అవుట్ ఆఫ్ ది ఫీలింగ్ ఫ్రమ్ యూ యూ మూవ్ అబౌట్ ఇన్ ది వరల్డ్.
0: కానీ ఇవన్నీ కాదు సరైనటువంటి అర్థాలు.
1: దే ఆర్ నాట్ ప్రాపర్ మీనింగ్.
0: ఇంగ్లీష్ లో అన్ని అర్థాలు కూడా అనర్థాలుగానే వస్తుంటాయి.
1: ది అర్థ ఇన్ ఇంగ్లీష్ ఆర్ అనర్థ డైవర్ పర్వర్షన్.
0: ఈ అనర్థాల్లో మనం జీవితాన్ని గడుపుకుంటూ అర్థాన్ని తీసుకోవాలంటే ఇది అసాధ్యమవుతుంది.
1: స్పెండింగ్ లైఫ్ ఇన్ అనర్థ పర్వర్షన్ వీ డోంట్ నో ది అర్థ ద మీనింగ్.
0: కనుక ఈ అనర్థాలకు మనం ప్రవేశిస్తున్నాము.
1: సో వీఆర్ ఆఫ్టర్ ది రాంగ్ కన్నెక్షన్.
0: ఆత్మతత్వాన్ని అర్థంగా చేసుకోవాలి.
1: ఇన్ ఫ్యాక్ట్ వీ షుడ్ హ్యావ్ ది స్పిరిట్ ఆఫ్ ఫెయిత్.
0: పియూటీ పుట్ అంటారు.
1: వీ సే పియూటీ పుట్.
0: బియూటీ బుట్ అన్నది కానీ బట్ అంటారా?
1: బట్ యూ షుడ్ సే బియూటీ బుట్ బట్ నాట్ బట్. హౌ ఇస్ ఇట్ పాసిబుల్?
0: ఇవంతా కూడా కేవలం భాషల యొక్క ప్రకల్పలే.
1: ఇట్స్ ఆల్ జస్ట్ ఫోనెటిక్స్ ఎక్స్టర్నల్.
0: ప్రపంచం యొక్క సర్వమంతా కూడా ప్రకల్పనలే.
1: ఇట్ ఇస్ ఆల్ ఆఫ్ యువర్ ఓన్ మేకింగ్.
0: ఈ కల్పనతో కూడినటువంటి దాన్ని మనం అనుసరిస్తున్నామే కానీ సరి అయినటువంటి యొక్క సత్య స్వరూపాన్ని మనం అనుసరించటం లేదు.
1: యూ ఫాలో ఆల్ దట్ ఈస్ ఆర్టిఫిషియల్ నాట్ నెవర్ ట్రూత్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: అందరి యందు ఉన్నది ప్రేమ ఒక్కటే.
1: సేమ్ లవ్ ఇస్ ప్రెసెంట్.
0: ఈ ప్రేమ దేహమునకు సంబంధించినటువంటిది కాదు.
1: ఇట్ హస్ గాట్ నథింగ్ టు డు విత్ ది బాడీ.
0: మనస్సుకు సంబంధించినటువంటిది కాదు.
1: నార్ ఆఫ్ ది మైండ్.
0: బుద్ధికి సంబంధించినటువంటిది కాదు.
1: నార్ ఇంటెలెక్ట్.
0: ఇంద్రియములకు సంబంధించినటువంటిది
1: కాదు. నార్ సెన్సెస్.
0: ఆత్మకు సంబంధించినటువంటిది.
1: ఇట్ ఇస్ రిలేటెడ్ టు ది సెల్ఫ్.
0: కనుకనే ఆత్మనే ప్రేమ స్వరూపము.
1: దేర్ఫోర్ ది సెల్ఫ్ ఇస్ లవ్.
0: దీనినే వేదము.
1: దిస్ వేద.
0: దీన్ని ప్రేమ ప్రేమ ప్రేమ ప్రేమ అని అనుకుంటూ పోయి కట్ట కలపటికి కొంతసేపటికి మూగైపోతుంది.
1: కాలింగ్ ఇట్ రిపీటెడ్లీ లవ్ అండ్ లవ్ ఇట్ కమ్స్ ఎ స్టాండ్ స్టిల్ నమ్.
0: మాట నిలిచిపోతాయి.
1: అండ్ దేర్ ఇట్ డ్రాప్స్.
0: నీటిలో పూర్తి మునిగినటువంటి వాడు మాటలు మాట్లాడలేడు.
1: ద వన్ హూ ఇస్ డీప్లీ సంకర్ డ్రౌండ్ ఇన్ వాటర్ హీ వుడ్ బి స్పీచ్లెస్.
0: నీళ్లపైన కొంతవరకు గుంత వరకు మునిగి గొంతు కనిపించేంత వరకు ఉండినప్పుడు మాట్లాడగలడు.
1: ఇట్ ఈస్ నెక్ డీప్ హీ కెన్ స్టిల్ స్పీక్.
0: కనుక నేను పైపైన తిరిగే సమయం లోపల నీకు ఈ మాటలంతా వస్తున్నాయి కానీ పూర్తి ఆనంద సాగరంలో మునిగినప్పుడు వాటికి మాటలే రావు.
1: At the superficial level, you use all your jugglery and vocabulary. When once you are immersed, you are
0: speechless. Daiva premalo muniginatundi vaadu maatladaledu.
1: The one who drowned himself in that holy divine love would be speechless.
0: Poorthi munigipoyadu.
1: He is totally drowned.
0: Ikkada akkada ekkada chusina okkade aatmalo makkuvai unnadu.
1: Here and there and elsewhere, the same principle of love is present.
0: Anta okkate prema.
1: In fact, same love is
0: everywhere. Alanti samayamlo maatalu raavu.
1: Then you will be dumbfounded.
0: కనుక నీవు మాట్లాడుతున్నావు అంటే ఏమి? నీవు ఈ యొక్క ప్రేమలో మునగలేదు.
1: If you are still talking, it means you are not.
0: పైపై అలల లోపల నువ్వు తేలాడుతున్నావు.
1: You are just at the superficial level of the wave.
0: పైపై అలలపైన తిరుగాడుతుండేటువంటి వానికి దైవత్వం ఏ రీతిగా అర్థమవుతుంది?
1: A man who is at the superficial level cannot understand God.
0: కనుకని ఈ సూపర్ఫిషియల్ లెవెల్ అంతా పోవాలి.
1: సో వన్ షుడ్ బి అవే ఫ్రమ్ ది సూపర్ఫిషియల్.
0: సుపీరియల్ పవర్ రావాలి.
1: నాట్ సూపర్ఫిషియల్ బట్ షుడ్ బి సుపీరియర్.
0: ఇది ఏ నిజమైనటువంటి ఏకత్వము.
1: దిస్ ఇస్ వన్నెస్.
0: ఈ ఏకత్వంలో ఉంటుండాలి అంతరార్థం అంతా.
1: ఇన్ దిస్ వన్నెస్ ఎవ్రీ ఇన్నర్ సిగ్నిఫికెన్స్ లైస్.
0: ఈ ఏకత్వం వరకు పోలేనటువంటి మానవుడే అనేక రకమైనటువంటి సందేహాలతో మునిగిపోతున్నారు.
1: ద వన్ హూ కెనాట్ అండర్స్టాండ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ దిస్ వన్ పాయింటెడ్నెస్.
0: కనుక ఈ ప్రేమతత్వం లోపల మునగనటువంటి వాడనే అర్థము.
1: ద వన్ హూ హాస్ నాట్ అండర్స్టూడ్ టోటలీ లవ్.
0: కనుక మనం ప్రేమ సాగరంలో మునిగాలి.
1: We have to drown ourselves in the ocean of love. And we shall attain it.
0: Prema swarupulu kavali.
1: And you should
0: premana 10 mandiki panchali.
1: You should embody it.
0: Panchindani tirigi tanlopulu chechukovali.
1: And share with others and take it, accept love.
0: Veda rahitamga pravartinchali.
1: And we should act with all love.
0: Prema swarupulara.
1: Embodiments of love.
0: Meerandaru inka chinna yuvukudu.
1: Your youngsters.
0: Mee oka tattvam inka kodani ennenno anubhavinchalani plan vesukuntuntaru.
1: You have got many plans to have many experiences.
0: Enni anubhavinchinappatikini ఈ ప్రేమ అనేటువంటిది దైవ స్వరూపమైనటువంటి సత్యాన్ని మాత్రం మరవకూడదు.
1: నెవర్ ఫర్గెట్ ద ట్రూత్ దట్ లవ్ ఇస్ గాడ్. యు మే హావ్ ఎనీ నంబర్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్ ఇన్ ఫ్యూచర్.
0: మేమందరం కూడా ఒక కుటుంబీకులమే అనేటువంటి సత్యాన్ని కూడా మరవకూడదు.
1: నెవర్ ఫర్గెట్ ద ట్రూత్ దట్ వీ బిలాంగ్ టు ఓన్లీ వన్ ఫ్యామిలీ.
0: మా అందరిది కూడా ఒకే జాతే.
1: వీ ఆల్ బిలాంగ్ టు వన్ రేస్.
0: ఈ జాతికంతా తండ్రి ఒక్కడే.
1: గాడ్ ఈజ్ ఓన్లీ ఫాదర్.
0: అతనే దైవము.
1: గాడ్ ఈజ్ ద ఫాదర్.
0: ఇలాంటి సత్యాన్ని మొట్టమొదట మీరు గుర్తించి వర్తించాలి.
1: వీ హావ్ టు రికగ్నైజ్ దిస్ ట్రూత్ అండ్ కండక్ట్ అకార్డింగ్లీ.
0: తండ్రి ఒక్కడే.
1: ఫాదర్ ఈజ్ వన్.
0: అందరూ ఒక కుటుంబీకులమే.
1: వీ బిలాంగ్ సేమ్ ఫ్యామిలీ.
0: అందరిది ప్రేమ ఒక్కటే.
1: లవ్ ఇస్ సేమ్.
0: ఈ సత్యాన్ని గుర్తించుకున్నప్పుడు ఇక భేదభావములు ఎందుకు పుడతాయి?
1: వన్స్ వీ రికగ్నైజ్ దిస్ ట్రూత్ వీల్ నెవర్ హావ్ డివిజన్.
0: భేదములకు అవకాశమే లేదు.
1: దేర్ నో స్కోప్ అట్ ఆల్.
0: ఇంకా అభిప్రాయ భేదములు ఏమాత్రం కూడా పెంచకూడదు.
1: దేర్ కెనాట్ బి డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ ఎట్ ఎనీ టైమ్.
0: ఇలాంటి ప్రేమతత్వాన్ని మొట్టమొదట గుర్తించాలి.
1: దట్ లవ్ హాస్ గాట్ టు బి నోన్.
0: రంగు వేరుగా ఉండవచ్చును.
1: ఇట్ మే బి డిఫరెంట్ ఇన్ ఎనీ.
0: జాతి నీతులు వేరుగా ఉండవచ్చును.
1: ది కమ్యూనిటీ కాస్ట్ మే బి డిఫరెంట్.
0: కనుకనే మానవత్వంలో ఉన్నది ఒక్కటే.
1: బట్ ఇన్ హ్యూమన్ లైఫ్ ఓన్లీ వన్ థింగ్ దట్ లైస్.
0: ఒక చక్కెరతో
1: విత్ షుగర్
0: ఎన్నో బొమ్మలు మనం చేస్తుంటాం.
1: అండ్ యూ మేక్ సో మెనీ టాయ్స్.
0: మీకు అందరికీ తెలుసును.
1: యు ఆల్ నో దిస్.
0: చిన్న చిన్న పిల్లలుగా ఉంటున్నప్పుడు చక్కెరతో ఒక జింకను చేస్తారు.
1: అండ్ విత్ ది సేమ్ షుగర్ క్యాండీ దే మేక్ ది షేప్ ఆఫ్ ఎ కుక్కను
0: చేస్తారు.
1: దట్ షాప్ ఆఫ్ ది డాగ్.
0: చక్కెరతో ఇంకొక హంసం చేస్తారు.
1: అండ్ ది క్యాండీ దే మేక్ దట్ బెస్ట్ వన్.
0: చక్కెరతో ఒక చిలుకను చేస్తారు.
1: విత్ ది షుగర్ దే కెన్ మేక్ ఎ ప్యాక్.
0: అన్ని రెండు నాలుగు అంటున్నారు.
1: విత్ ది టూ ఎనస్ యూ కెన్ బై.
0: పాట పాడుతుంటారు, నీకు ఇష్టమైన సామాన్ తీసుకో రెండున్నరన.
1: You can take anything paying 2 NS.
0: Rendanalu emaina tisko antaru.
1: 2 NS take it.
0: Jinkan tisko, pulan tisko, nakkan tisko, yenugu tisko anta rendunnana.
1: With 2 NS you can buy deer or lion or tiger or fox.
0: ఈ రూపనామములు వేరువేరుగా ఉన్నాయి కానీ అన్నిటికీ ఇచ్చే రెండున్నాయి. దేనికోసం? చక్కెర కోసం ఇస్తున్నాం మనం.
1: ద నేమ్స్ మే బి ఫార్మ్స్ మే డిఫరెంట్ బట్ యూ పే ద మనీ ఫర్ ద షుగర్.
0: షుగర్ దీనికి మనం సమత్వంగా ఇస్తున్నాం.
1: సో ద వాల్యూ ఈస్ ఫర్ ద షుగర్.
0: అదే విధంగానే నీ దేహాలు, నీ రంగులు, నీ ఒడ్డు పొడవులు అన్ని వ్యత్యాసంగా కనిపించవచ్చును.
1: సో ద బాడీ, ద షేప్, కాంప్లెక్షన్, హైట్ అండ్ వెయిట్ మే బి డిఫరెంట్.
0: కానీ అందరి ఎందుకు ఉండినటువంటి ఆత్మతత్వం ఒక్కటే.
1: బట్ ది ప్రిన్సిపల్ ఆఫ్ ద సెల్ఫ్ ఇస్ సేమ్.
0: దీనికి చావు లేదు, పుట్టుక లేదు.
1: ఇట్ హాస్ నో బర్త్ నార్ డెత్.
0: చావు పుట్టుకలేనట్టు శాశ్వతుండు.
1: గాడ్ ఈజ్ ఎటర్నల్ వితౌట్ ఎ బిగినింగ్.
0: మధ్యాంతరహితుడు, అనాదివాడు.
1: అండ్ ఈజ్ ఎన్షియంట్.
0: ఆది మధ్యాంతరహితుడు, అనాదివాడు.
1: హాస్ నో బిగినింగ్ నార్ ది ఎండ్. ఈజ్ ఎన్షియంట్.
0: తాను చావక పుట్టక చంపబడక.
1: ఈజ్ నైదర్ బోర్న్ నార్ గెట్స్ హింసెల్ఫ్ అనిహిలేటెడ్.
0: ఆత్మ స్వరూపుడై వెలుగుచుండు.
1: అండ్ ఈజ్ ప్రెసెంట్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఎటర్నల్ విట్నెస్.
0: అన్నిటి యందు ఆత్మ స్వరూపుడిగానే ఉంటుంటాడు.
1: గాడ్ ఈజ్ ప్రెసెంట్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ సెల్ఫ్ ఇన్ ఎవ్రీవన్.
0: ఇలాంటి నిత్యాధారమైనటువంటి, మూలాధారమైనటువంటి ఒక తత్వాన్ని మొట్టమొదట మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: వీ హావ్ టు మేక్ ఎవ్రీ అటెంప్ట్ టు నో దిస్ ఎటర్నల్ బేసిక్ ఫండమెంటల్ ఫౌండేషన్.
0: ఇప్పుడే నీకు ఏకత్వం గుర్తించడానికి వీలవుతుంది.
1: దెన్ ఓన్లీ యూ కెన్ నో దిస్ వన్నెస్.
0: సముద్రానికి మనం పోతున్నాం.
1: యూ గో టు ద సీ.
0: సముద్రానికి పోయినప్పుడు
1: యాజ్ యూ గో దేర్
0: స్నానం చేస్తాము.
1: యూ టేక్ ఎ బాత్ దేర్.
0: సముద్ర స్నానం చేసినప్పుడు
1: యాజ్ యూ హ్యావ్ డిప్ దేర్
0: ఉప్పంతా కరుచుకుంటుంది.
1: అండ్ నేచురలీ సాల్ట్ వుడ్ గెట్స్ స్టక్ అప్ యువర్ బాడీ.
0: ఈ ఉప్పంతా కరుచుకున్నప్పుడు
1: బికాస్ ఆఫ్
0: దాని తిరిగి ఇంటికి వచ్చి మంచి నీళ్లతో స్నానం చేస్తాము.
1: యూ కమ్ బ్యాక్ అండ్ హ్యావ్ అనదర్ బాత్ అగైన్.
0: ఎందుకు ఈ సముద్రానికి పోయి నీవు స్నానం చేశావు?
1: వై షుడ్ యూ గో టు ద సీ అండ్ హ్యావ్ బాత్
0: దేర్? ఆ సముద్రం యొక్క ఉప్పు నీ కరుచుకుంటే తిరిగి ఇంటికి వచ్చి మంచి నీళ్లతో ఎందుకు నీవు స్నానం చేశావు?
1: బికాస్ ఆఫ్ ద సాల్ట్ యూ హ్యావ్ టు టేక్ సెకండ్ బాత్.
0: ఈ సాల్ట్ నీకెంత ఉపకారం చేస్తుందో.
1: అండ్ సాల్ట్ వాట్ ఈస్ గోయింగ్ టు డూ?
0: నీకు అది గుర్తించుకోవడానికి వీలు లేదు.
1: అండ్ యూ డోంట్
0: అండర్స్టాండ్. ఒక దినమంతా కూడా సముద్ర స్నానం చేసిన తర్వాత నీవు ఉండు, దాంట్లో ఆ ఉప్పు అంతా కూడా చేరి ఎన్ని రకమైనటువంటి జబ్బుల్లో నివారణ కావిస్తుంది.
1: అండ్ ఆఫ్టర్ హ్యావింగ్ ఎ బాత్ ఇన్ సీ రిమైన్ లైక్ దట్ ఫర్ వన్ డే. ప్రపంచంలో
0: ప్రతి పదార్థం కూడాను కొన్ని కొన్ని రోగములు నివారణ కావించుకునేటువంటివి.
1: అండ్ సర్టన్ డిసీజెస్ విల్ బి క్యూర్డ్ బికాస్ ఆఫ్ దిస్.
0: ఈనాటి మానవుడు
1: మ్యాన్ టుడే
0: సముద్రానికి పోయి స్నానం చేస్తున్నాడు.
1: హి గోస్ అండ్ టేక్స్ ఎ బాత్.
0: ఇంటికి వచ్చి మంచి టేప్ వాటర్ అనగా ట్యాప్ నుంచి వాటర్ తీసుకుని చేస్తున్నాడు.
1: అండ్ హి రిటర్న్స్ హోమ్ అండ్ విల్ హావ్ ట్యాప్ వాటర్ బాత్.
0: ఎందుకు ఈ సముద్ర స్నానం చేయటం?
1: దెన్ వాట్ ఫర్ ఇస్ దిస్?
0: ఇది మేము అలంకారం కోసమా?
1: ఇస్ ఇట్ ఓన్లీ ఫర్
0: 10 మంది మెప్పు కోసమా?
1: ఇస్ ఇట్ ఫర్ పబ్లిసిటీ ఆర్ ప్రైజ్?
0: సముద్ర స్నానం చేసినటువంటి వాడికి లోపల ఉన్నటువంటి జబ్బంతా కూడా నివారణ అవుతుంది.
1: ఇఫ్ యూ గాట్ ది బాత్ దేర్ ఇన్ సీ వాటర్ ఆల్ ద సిక్నెస్ ఎయిమెంట్ విల్ బి క్యూర్డ్.
0: స్కిన్ లో చేరిపోతుంది.
1: అండ్ ది సాల్ట్ విల్ ఎఫెక్ట్ యువర్ బాడీ.
0: ఈ స్కిన్ లో చేరినప్పుడు అంటువ్యాధులంతా కూడా నివారణ అవుతుంది.
1: అండ్ వెన్ ఇట్ యాక్ట్స్ ఆన్ ద స్కిన్ యూ విల్ బి ఫ్రీ ఫ్రమ్ కంటేజియస్ డిసీజెస్.
0: ఈ విధమైనటువంటి యొక్క రోగ నివారణ లోపల ప్రపంచమంతా సృష్టించాడు భగవంతుడు.
1: దేర్ ఆర్ మెనీ క్యూరేటివ్ మెథడ్స్ ఇన్ దిస్ వరల్డ్.
0: ప్రతి పదార్థం కూడాను ఒక్కొక్క నివారణ కోసమే సృష్టించాడు.
1: ఇన్ ఫ్యాక్ట్ ఎవ్రీ ఆబ్జెక్ట్ హాస్ గాట్ ఎ క్యూరేటివ్ పర్పస్.
0: కానీ ఆ సత్యాన్ని మానవుడు గుర్తించుకోలేకపోతున్నాడు.
1: ద ట్రూత్ ఈజ్ నాట్ నోన్ టు మ్యాన్.
0: ఇప్పుడు చాలా మంది లాండ్ వేస్తుంటారు,
1: మెనీ
0: గ్రాస్
1: గ్రాస్ లాండ్,
0: దీంతో చాలా పచ్చగా ఉంటుంటది,
1: అండ్ లాండ్ గ్రాస్
0: కూర్చోవడానికి మెత్తగా చల్లగా ఉంటుంటది,
1: ఇట్ ఇస్ సో సాఫ్ట్ అండ్ కూల్.
0: కానీ
1: బట్
0: మనకు ఏమైనా అంటువ్యాధులైనటువంటి బేదులేగిన బయలుదేరిందంటే,
1: ఇన్ఫాక్ట్ దర్ ఎనీ కైండ్ ఆఫ్ కంటేజియస్ డిసీజ్,
0: ఆ గ్రాస్ లో ఉన్నటువంటి వైట్ గ్రాస్ అనేటువంటిది ఒకటి వస్తుంది.
1: యూ ఫైండ్ ద వైట్ గ్రాస్ ఇన్ ద మిస్ట్ ఆఫ్
0: గ్రీన్, వైట్ గ్రాస్ రెండు పోగులు తీసుకుని నీవు భుజించు, నీ దేగులు నివారణ అవుతుంది.
1: ఈచ్ జస్ట్ టూ వైట్ గ్రాస్ బ్లేడ్స్ యూ విల్ బి ఫ్రీ ఫ్రమ్ డయేరియా.
0: కుక్కకు తెలిసినంత వరకు కూడా మనుషులు తెలియకోకుండా పోతుండే.
1: డాగ్ హ్యాస్ దట్ నాలెడ్జ్ బట్ మ్యాన్ హ్యాస్ నో నాలెడ్జ్.
0: కుక్కలు మనం చాపుతుంటాము,
1: యూ ఆల్సో
0: వారానికి ఒక తూరి దాన్ని వైట్ వదిలినప్పుడు లాంగ్ లోపల పోయి గడ్డంతా తినేసేస్తుంది.
1: ద డాగ్ వెన్ ఇట్ ఇస్ లెట్ లూజ్ ఇట్ పార్టేక్స్ ద వైట్ గ్రాస్.
0: కారణం ఏమిటి?
1: వై?
0: దానికి అజీర్ణ వ్యాధిని నివారణ గావించుకునే కోసం.
1: బికాజ్ ఇట్ నోస్ దట్ ఇట్ విల్ క్యూర్ ఇట్ సెల్ఫ్ అవుట్ ఆఫ్ దిస్ ఇండైజెషన్.
0: కనుకనే దానికి కూడా తెలుస్తుంది దీని యొక్క సంగతి.
1: God, this dog has got the knowledge.
0: కనుకనే గాట్ మొదలుకొని డాగ్ వరకు కూడాను, డాగ్ మొదలుకొని గాడ్ వరకు ఈక్వల్ గా చేస్తూ వచ్చాడు.
1: ది హియర్ లైస్ ది సేమ్ ప్రిన్సిపల్ బిట్వీన్ డాగ్ అండ్ ద గాడ్ అండ్ గాడ్ అండ్ ద డాగ్.
0: కనుకనే డాగ్ అనేటువంటిది గాడ్ తో కూడినటువంటిది.
1: Therefore, this dog has got the principle of God within.
0: మీరు సరిగా డాగులు పెంచుకునేటువంటి వాళ్లకు దీన్ని చక్కగా అర్థమవుతుంది.
1: Those that have got dogs with them, they know.
0: దానికి హై టెంపరేచర్ వస్తుంది.
1: If the dog has high temperature,
0: హై టెంపరేచర్ వస్తే ఏమీ భుజించదు.
1: It won't eat anything.
0: పాలు నోట్లో పోసినా కూడా నువ్వు త్రాగదు.
1: Even if you offer milk, it won't.
0: కారణం ఏమిటి?
1: Why?
0: నాకు అజీర్ణ వ్యాధిగా ఉంటుండాలి.
1: It knows that it's.
0: నేను ఎట్టి పదార్థాన్ని భుజించకూడదు.
1: The dog knows that it's suffering from
0: అజీర్ణ వ్యాధి అధికమైపోతుంది.
1: So it will not eat anything.
0: అని ఆ కుక్క కూడా తెలుసును.
1: Dog knows that.
0: కానీ ఈనాడు చదువుకున్నటువంటి వ్యక్తిలో అయినటువంటి వారు,
1: ఎడ్యుకేటెడ్ పీపుల్ టుడే,
0: గొప్ప గొప్ప విద్యావంతులైనటువంటి వారు,
1: హైలీ ఇంటెలెక్చువల్,
0: ఇంట్లో ఏమీ లేకపోతే
1: నథింగ్ అట్
0: హోమ్, హోటల్ పోయి ఇడ్లీ దోశలు కూడా
1: తింటారు, ఇడ్లీ అండ్ దోశ ఆల్సో.
0: జ్వరం వచ్చినటువంటి వారు తినకూడదని వాళ్ళకి అంత మాత్రం తెలియదా?
1: హీ డస్ నాట్ నో ద సింపుల్ థింగ్ దట్
0: డాగ్ గుర్తించినట్టుగా మానవుడు గుర్తించుకోలేకపోతున్నాడు.
1: డాగ్ నోస్ బట్ మ్యాన్ డస్ నాట్ నో.
0: ఈ విధంగా అనేక జీవరాశులు ఎందుకు దైవత్వం ఉంటుండాలి.
1: దేర్ ఇస్ డివినిటీ ఇన్ ఆల్ ఆఫ్
0: ప్రజ్ఞానం బ్రహ్మ అనేటువంటి వాక్యంగా వేదములో ప్రచురించుతూ
1: వచ్చాయి.
0: ఆ ప్రజ్ఞానం అనేటువంటిది కేవలం అవైలబిలిటీ కాదు, కాన్స్టెంట్ ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్.
1: ఇట్ ఇస్ నాట్ అవేర్నెస్, కాన్స్టెంట్ ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్.
0: అట్టి ప్రజ్ఞానమే బ్రహ్మ అన్నారు.
1: దట్ కాన్స్టెంట్ ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్
0: మానవుని ఎందుకు అది ఉంటుండాలి.
1: ఇట్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీ వన్.
0: కానీ అంతవరకు వీడు యోచన చేయటం లేదు.
1: బట్ హీ డజంట్ గో దట్ ఫార్.
0: మానవుడు ఒట్టి హేస్ట్ హేస్ట్ హేస్ట్ తొందరపాటు ఎక్కువ.
1: మ్యాన్ ఈజ్ ఆల్వేస్ ఇన్ ఎ స్టేట్ ఆఫ్ హరీ హేస్ట్.
0: కనుకనే హేస్ట్ మేక్స్ వేస్ట్,
1: హేస్ట్ మేక్స్ వేస్ట్,
0: వేస్ట్ మేక్స్ వరీ,
1: వేస్ట్ మేక్స్ వరీ.
0: సో డు నాట్ బి ఇన్ ఎ హరీ.
1: సో డోంట్ బి ఇన్ ఎ హరీ.
0: కనుకనే నీవు ఈ యొక్క తొందరపాటు పడవద్దు.
1: నెవర్ బీ ఇన్ ఎ హరీ.
0: ఈనాడు ఆకు జబ్బులంతా రావడానికి కూడా ఇదే కారణము.
1: దిస్ ఈస్ ది కాజ్ ఫర్ హార్ట్ కంప్లైంట్స్.
0: హరి వరి కరి,
1: హరి వరి కరి.
0: హరి తొందరపాటు ఒకటి,
1: హరీనెస్
0: తొందరపాటు,
1: హరి
0: వరి లేనిపోయి చింతనంతా పెట్టుకోవటం,
1: కాన్స్టెంట్ వరి, మీనింగ్లెస్ వరి.
0: తర్వాత కరీ
1: అండ్ కరీ, వెల్ దట్ యాడ్స్ టు ద ఫ్యాక్ట్.
0: ఈ మూడు కూడా హార్ట్ జబ్బుకు చాలా మూల కారణాలు.
1: ఆల్ దీస్ త్రీ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ హార్ట్ ఎయిల్.
0: మొట్టమొదటి లావుగా ఉన్నటువంటి వాళ్ళు డాక్టర్ దగ్గర పోతే, సార్ మీరు వెయిట్ తగ్గించండి అంటారు.
1: ఎ మ్యాన్ ఆఫ్ ఫ్యాక్ట్, ఇఫ్ హీ గోస్ డాక్టర్ హీ విల్ ఆస్క్ హిమ్ జస్ట్ కట్ షార్ట్ యువర్ వెయిట్.
0: కనుకనే ప్రతి దాని ఎందుకు కొన్ని రకమైనటువంటి రోగములు ఉంటున్నాయి.
1: సో దేర్ ఆర్ సర్టన్ కంప్లైంట్స్ ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్.
0: ఈ రోగములకు ప్రపంచంలో సర్వం కూడా తానే వైద్యుడిగా ఉంటున్నాడు.
1: గాడ్ ఈస్ ద డాక్టర్ ఫర్ ఆల్ దీస్ కంప్లైంట్స్.
0: కనుకనే వైద్య రత్నం లోపల వైద్యుడు నారాయణుడు.
1: గాడ్ హింసెల్ఫ్ ఇస్ ద డాక్టర్ ఆఫ్ డాక్టర్స్.
0: వైద్యో నారాయణ హరిహి అన్నారు.
1: వైద్యో నారాయణ హరిహి.
0: నారాయణుడే వైద్యుడు.
1: నారాయణ ఇస్ ద డాక్టర్.
0: నారాయణుడే మన ఫ్రెండ్.
1: నారాయణ ఇస్ యువర్ ఫ్రెండ్.
0: నారాయణుడే మన బంధువు.
1: ఇస్ యువర్ రిలేషన్.
0: నారాయణుడే మన స్వరూపాలు.
1: అండ్ యు ఆర్ ది వెరీ ఫామ్ ఆఫ్ నారాయణ.
0: మన స్వరూపాలంతా కూడా నారాయణుడే.
1: యు ఆర్ ఆల్ ద వెరీ ఫార్మ్స్ ఆఫ్ నారాయణ.
0: రూపాలు వేరువేరుగా ఉంటున్నాయి, కానీ డ్రెస్సులు వేరువేరుగా వేస్తున్నామే కానీ దైవం ఒక్కడే.
1: గాడ్ ఈజ్ వన్.
0: ఏకాత్మ సర్వభూత అంతరాత్మ.
1: సేమ్ ప్రిన్సిపల్ ఆఫ్ సెల్ఫ్ ఈజ్ ప్రెసెంట్ ఇన్ ఆల్.
0: ఏక ప్రభువుక అనేక నామ్.
1: వన్ గాడ్ హ్యాస్ మెనీ నేమ్.
0: కనుక మానవులందరూ కూడా దైవ స్వరూపులే.
1: సో ది ఎంటైర్ హ్యుమానిటీ ఈజ్ ది పర్సన్.
0: దైవం ప్రత్యేకము, నేను ప్రత్యేకమనే భేదాన్ని ఏమాత్రము పాటించనక్కర్లేదు.
1: నెవర్ అబ్జర్వ్ డిఫరెన్సెస్ దట్ యు ఆర్ సెపరేట్.
0: దైవం మానుష రూపేణా.
1: గాడ్ ఈజ్ ఇన్ హ్యూమన్ ఫామ్.
0: ఏ దీంట్లో ఉన్నప్పుడు చూడండి, మీరు మనుష్య రూపంలోనే ఉంటారు.
1: ఎవ్రీవేర్ యూ విల్ ఫైండ్ గాడ్ ఇన్ హ్యూమన్ ఫామ్.
0: కనుకనే మానవత్వంతో కూడినటువంటి దైవత్వమే నిజమైనటువంటి సత్య దైవము.
1: దేర్ఫోర్ గాడ్ ఇన్ హ్యూమన్ ఫామ్ ఈజ్ ద రియాలిటీ.
0: అలాంటి సత్యస్వరూపాన్ని మనం విస్మరించకుండా
1: that form of truth we should never
0: forget. దైవాన్ని మనం సంకల్పించుకొని ప్రయత్నం చేయాలి.
1: And we should have truthful ideas and proceed.
0: సత్యమే దైవము.
1: Truth is God.
0: నిన్న చెప్పాను.
1: భగవాన్ said the other day.
0: సత్యం నాస్తి పరో ధర్మః.
1: There is no other path beyond truth.
0: కనుక నీ సత్యస్వరూపమే దైవము.
1: Truth is God.
0: ఎక్కడ సత్యం ఉందో అక్కడంతా దైవమే.
1: Wherever you find the truth there is God.
0: కనుక మనం దైవాని కోసం వెతకనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు సర్చ్ ఫర్ గాడ్ ఎనీవేర్.
0: వెతకగలవు. ఎక్కడ చూసినా ఉండేటువంటి దైవాన్ని నువ్వు ఎక్కడ వెతకని ప్రయోజనమే.
1: గాడ్ ఈజ్ ఎవ్రీవేర్. వాట్ ఈస్ ద ఫన్ ఆఫ్ సర్చింగ్ ఫర్ హిమ్ ఎవ్రీవేర్.
0: కనుకనే నీవు అడుగు పెట్టిందంతా దైవమే.
1: వేర్ ఎవర్ యూ స్టెప్ యూ ఫైండ్ గాడ్ దేర్.
0: ఏది తిన్నదే దైవమే.
1: వాట్ ఎవర్ యూ ఈట్
0: ఏది పరికినది దైవమే.
1: వాట్ ఎవర్ యూ సే
0: అంతా దైవ స్వరూపమే.
1: ఎవ్రీథింగ్ ఇస్ డివైన్.
0: కనుకనే మీరు దైవ స్వరూపానిగా భావించుకొని ఒక తట్టు దైవము ఒక తట్టు జీవుడు అని భేదాన్ని పెంచుకోకూడదు.
1: నెవర్ హ్యావ్ డిఫరెన్సెస్ లైక్ ది ఇండివిజువల్ అండ్ ద డివైన్.
0: జీవుడే దేవుడు, దేవుడే జీవుడు.
1: జీవా ద ఇండివిజువల్ దేవా గాడ్ ఆర్ వన్ అండ్ ద సేమ్.
0: ఎవరిని మనం హింసించకూడదు.
1: వి షుడ్ నాట్ హార్మ్ ఎనీబడీ.
0: ఎవరిని మనం పరిహసించకూడదు.
1: వి షుడ్ నాట్ మేక్ ఫన్ ఆఫ్ ఎనీబడీ.
0: ఎవరిని మనం దూషించకూడదు.
1: వి షుడ్ నాట్ అక్యూజ్ ఎనీబడీ.
0: అది సిద్ధ పాపము. దీన్ని ఉపనిషత్తులు చెప్పారు.
1: దిస్ ఉపనిషత్స్ డిక్లేర్
0: సర్వజీవ నమస్కారం కేశవంపతి గచ్చది అన్నారు.
1: హూమ్ సో ఎవర్ యూ సాల్యూట్ ఇట్ అమౌంట్స్ టు సాల్యుటేషన్.
0: సర్వజీవ తిరస్కారం కేశవంపతి గచ్చది అన్నారు.
1: ఇఫ్ యూ రిజెక్ట్ ఎనీబడీ ఇట్స్ టోటల్ డినయల్ ఆఫ్ గాడ్.
0: కనుక దూషించినా కానీ దైవాన్ని దూషించిన వాడే అవుతాడు.
1: ఈవెన్ ఇఫ్ యూ అక్యూజ్ ఎనీబడీ ఇట్ అమౌంట్స్ టు అక్యూజేషన్.
0: పూజించినా అతను దైవాన్ని పూజించిన వాడే అవుతాడు.
1: ఇఫ్ యూ వర్షిప్ ఎనీబడీ యూ ఆర్ వర్షిపింగ్ గాడ్.
0: కనుక ఏకత్వాన్ని చక్కగా ప్రబోధించి దైవత్వాన్ని నిరూపింపజేసినటువంటిది ఈ ఉపనిషత్తుడు.
1: ఉపనిషత్ స్పీక్ ఆఫ్ ది ప్రిన్సిపల్ ఆఫ్ వన్నెస్ అండ్ డెమోన్స్ట్రేట్ ద డివైన్.
0: ఉపనిషత్తు ఏమిటి దీని అర్థము?
1: ఉపనిషత్
0: ఉపసమీపే నచ్చేదశిత్మని ఉపనిషత్తు అన్నారు. ఉపసమీపే
1: క్లోజ్నెస్
0: అత్యంత దగ్గరైనటువంటి వాడే భగవంతుడు.
1: గాడ్ ఈజ్ వెరీ క్లోజ్.
0: తల్లైనా కొంచెం దూరంగా ఉంటుంటాయి కానీ భగవంతుడు దూరంగా ఉండడు.
1: మదర్ మే బి లిటిల్ డిస్టెంట్ అవే ఫ్రమ్ యూ బట్ నాట్ గాడ్.
0: కానీ దైవం ఎప్పుడు కూడా సన్నిహితుగా ఉంటుంటాడు.
1: గాడ్ ఈజ్ ఆల్వేస్ వెరీ వెరీ నియర్.
0: అడుగులో అడుగు వేసుకుంటూ వస్తుంటాడు.
1: అండ్ దెన్ హీ కన్వెన్స్
0: నీడలో నీడగా తిరుగుతూ ఉంటుంటాడు.
1: అండ్ హీ ఫాలోస్ యూ లైక్ ఎ షాడో.
0: అన్నింటి యందు అన్ని రూపాలు ధరిస్తుంటాడు.
1: హీ అస్యూమ్స్ డిఫరెంట్ ఫార్మ్స్.
0: సత పాంసిన తీర్థాన నశాస్త్రాన జపానహి సంసార సాగరోత్తారే సజ్జనం సేవనం విన. అందరు సేవ చేసినా దైవం సేవగానే.
1: ఇఫ్ యూ సర్వ్ ఎవ్రీబడీ ఇట్ అమౌంట్స్ టు సర్వింగ్ గాడ్.
0: దీనికి తపస్సు చేయనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు డూ పెనెన్స్.
0: జపం చేయనక్కర్లేదు.
1: నార్ జప.
0: నీవు ధ్యానం చేయనక్కర్లేదు.
1: నార్ మెడిటేషన్.
0: దైవత్వంగా నీవు భావించుకో. అదే జపము, అదే తపము.
1: కన్సిడర్ యువర్ సెల్ఫ్ యాజ్ గాడ్. దాట్ ఈస్ పెనెన్స్.
0: ఈ విధమైనటువంటి మానవత్వాన్ని మనం హీనంగా భావించుకుని
1: వీ కన్సిడర్ హ్యూమన్ లైఫ్ సో లో.
0: మానవత్వం పరికరాయినటువంటి వాడిగా భావించుకుని
1: అండ్ నెగ్లెక్ట్ ది హ్యూమన్ లైఫ్.
0: దాన్ని నెగ్లెక్ట్ చేస్తున్నాం.
1: అండ్ వీ నెగ్లెక్ట్ ది
0: చాలా పాపము.
1: ఇట్స్ ఎ బిగ్ మిస్టేక్.
0: దైవం సర్వులు ఎందుకు ఉంటున్నాడు? దైవం
1: గాడ్ ఈజ్ ఇన్ ఎవ్రీవన్.
0: కానీ శరీర సంబంధాన్ని శరీర సంబంధంగా అనుభవించుకోవచ్చు.
1: బట్ హౌఎవర్ యూ కెన్ హ్యావ్ ఎ పాయింట్ ఆఫ్ వ్యూ ఫ్రమ్ ద పాయింట్ ఆఫ్ బాడీ.
0: కానీ శరీరాన్ని దృష్టిలో పెట్టుకోకూడదు.
1: బట్ యూ షుడ్ నాట్ గో బై ద ఫార్మ్ అలోన్.
0: నీకు ఆత్మదృష్టిని పెట్టుకో.
1: హ్యావ్ దట్ విజన్ ఆఫ్ ద సెల్ఫ్ ఫర్ ద స్పిరిట్.
0: ఆత్మదృష్టిని ఎందు ఉన్నప్పుడు అందరూ ఏకత్వమే.
1: ఆన్ ద పాయింట్ ఆఫ్ సెల్ఫ్ యూ నో ది వన్నెస్.
0: ఏకం సత్, సత్, సత్.
1: ద ట్రూత్ ఈజ్ వన్. ట్రూత్ ఈజ్ వన్.
0: బహుధా వదంతి. అనేక రకంగా కనిపిస్తున్నాడు.
1: అండ్ యు ఫైండ్ హిమ్ ఇన్ మెనీ ఫార్మ్స్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: భగవంతుని యొక్క తత్వాన్ని
1: ద ప్రిన్సిపల్ ఆఫ్
0: ప్రత్యేకంగాను లేక మానవత్వాన్ని ప్రత్యేకంగాను మీరు విభజించకండి.
1: వీ షుడ్ నెవర్ క్లాసిఫై దీస్ టూ కేటగిరీస్.
0: దేవుడే మానవుడు.
1: మానవ ద హ్యూమన్ ఈజ్ దేవా గాడ్ హింసెల్ఫ్.
0: ప్రతి మానవుడిని కూడా దేవుడిగా మీరు చూసుకుంటుంటే ఎంత ఆనందంగా జీవితాన్ని గడపవచ్చు.
1: ఇఫ్ యు కన్సిడర్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ యాజ్ గాడ్ యూ కెన్ లీడ్ ఎ బ్లిస్ఫుల్ లైఫ్.
0: జీవుణ్ణి మనం వేరుగా భావించుకోవడం చేతనే ద్వేషాలు, అసూయలు, ఆడంబరములు, అహంకారములు ఇలాంటి దుర్గుణాలంతా మనలో ఆవిర్భవిస్తుంది.
1: బికాస్ ఆఫ్ దీస్ డిఫరెన్సెస్, బికాస్ ఆఫ్ దీస్ డైకాటమీ, వి హావ్ గాట్ సో మెనీ ప్రాబ్లమ్స్ ఇన్ ద ట్రబుల్.
0: అందరి యందు ఉన్న దైవత్వం ఒకటే అనుకుంటే ఈ భేదత్వం మనకు అవకాశమే ఉండదు.
1: వెన్ వన్స్ యు నో ది డివినిటీ ఇస్ వన్ ఇన్ ద సేమ్.
0: భూషణ భూషణ తిరస్కార పురస్కారములకు అవకాశమే ఉండదు.
1: దేర్ కెన్ నాట్ బి ప్రైజ్ నార్ బ్లేమ్.
0: ఆనందమే, ఆనందమే, ఆనందమే.
1: స్టేట్ ఆఫ్ బ్లిస్.
0: అక్కడే మనకు బయలుదేరుతుంది నిత్యానందం,
1: ఎటర్నల్ బ్లిస్,
0: పరమ సుఖదం,
1: సుప్రీం హ్యాపీ,
0: కేవలం జ్ఞానమూర్తి, ద్వంద్వాతీతం,
1: నాన్ డ్యూయల్,
0: సగల సద్విషం, తత్వమస్యాది లక్ష్యం, ఏకం, నిత్యం, విమలం, అచలం, సర్వదీ సాక్షిభూతం.
1: ద వన్ ఎటర్నల్. It has no movement at all. That is immortal and eternal.
0: ఈ మానవత్వం మనకు ప్రాప్తించడం ఎంత అదృష్టము.
1: It's a really good fortune to have been born a human being.
0: ఇంత మానవత్వాన్ని సార్థకంగా భావించుకోవటం ఎంత అదృష్టము.
1: It's your good luck to work for your redemption.
0: కానీ ఈ అదృష్టాన్ని మనం గుర్తించుకోవడానికి లేక
1: బట్ వీ డోంట్ రియలైజ్
0: దీన్ని దుర్వినియోగం గావించుకుంటున్నాం.
1: వి ఆర్ మిస్యూజింగ్ హ్యూమన్ లైఫ్.
0: దురప్యాసంలో ప్రవేశపెడుతున్నాం.
1: వి గెట్ ఇంటూ బ్యాడ్ ప్రాక్టీసెస్.
0: దుర్గుణాలతో సంచరిస్తున్నాం.
1: వి హావ్ బ్యాడ్ క్వాలిటీస్.
0: దుర్మార్గులమైపోతున్నాము.
1: అండ్ వి ఆర్ వికెడ్.
0: ఇంకా ఆత్మతత్వం మనకి ఎట్లా అర్థమవుతుంది?
1: అండ్ హౌ కెన్ యు నో ద స్పిరిట్ ఆఫ్ ద సెల్?
0: కానే కాదు.
1: ఇట్స్ ఇంపాసిబుల్.
0: నీవు ఈ యొక్క దేహతత్వాన్ని నీవు కొంతవరకు మర్చినప్పుడే ఆత్మతత్వం నీకు అర్థమవుతుంది.
1: వెన్ యూ గివ్ అ బాడీ అటాచ్మెంట్ యూ కెన్ నో ద స్పిరిట్ ఆర్ ద సెల్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: సంజయ్ సహాని చెప్పారు, లోక సమస్త సుఖినో భవంతు.
1: సంజయ్ సహాని సెడ్ లోక సమస్త సుఖినో,
0: అందరూ సుఖంగా ఉండాలి.
1: ఎవ్రీబడి షుడ్ బి హ్యాపీ.
0: అనగా ఏమిటి?
1: వాట్ డస్ ఇట్ మీన్?
0: దైవమే సుఖ స్వరూపుడు.
1: గాడ్ ఈస్ ది ఎంబాడిమెంట్ ఆఫ్ బ్లిస్.
0: ఆ సుఖం అనేటువంటిది అందరి ఎందు అనుభవించాలి.
1: దట్ బ్లిస్ షుడ్ బి ఎక్స్పీరియన్స్ బై ఎవ్రీబడి.
0: అందరి ఎందు ఉన్నటువంటి ఒక ప్రేమ తత్వమే సుఖాన్ని పొందాలి.
1: అండ్ దట్ లవ్ ఇన్ ఎవ్రీవన్ కన్ఫర్స్ బ్లిస్.
0: అప్పుడే మనకు ఎట్టి భేదములు ఉండవు.
1: దెన్ దేర్ విల్ బి నో డిఫరెన్స్.
0: ఎట్టి కలహములు ఉండవు.
1: నో కాన్ఫ్లిక్ట్.
0: ఎట్టి యుద్ధములు రావు.
1: నో వార్.
0: ఈనాడు లోకంలో చూస్తుంటే 5000 సంవత్సరముల కిందట ద్వాపర యుగము.
1: 5000 years ago ద్వాపర ఏజ్.
0: అది 5000 సంవత్సరములు జరిగినప్పటికీ
1: దో 5000 ఇయర్స్ పాస్
0: 11000 యుద్ధాలు జరిగినాయి.
1: In during this period 11000 wars took place.
0: ఇప్పుడు కూడా ఇంకా యుద్ధాలు జరుగుతూనే ఉన్నాయి.
1: Even now wars are taking.
0: కారణం ఏమిటి?
1: Why?
0: మన తత్వాన్ని మనం గుర్తించుకోలేకపోవటమే ఈ భేదత్వమే ఈ యుద్ధాలకు మూల కారణం.
1: The differences, the duality, the absence of the knowledge of the self. This is mine, that's yours.
0: ఇది నేను కట్టుకొని వచ్చావా తీసుకొని?
1: Have you brought it at the time of birth?
0: వచ్చేసమయంత చిన్న బట్టైనా కట్టుకొని రావు.
1: యూ ఆర్ నాట్ బోర్న్ విత్ ఎ పీస్ ఆఫ్ క్లాత్.
0: నీవు పోయేటప్పుడు ఇంత అడ్రస్ అయినా ఇచ్చి పోవు.
1: నార్ యూ లీవ్ దిస్ వరల్డ్ లీవింగ్
0: ఏ ఉంటుందా ఇక్కడ?
1: వాట్ ఇస్ దట్ బిలాంగ్స్ టు యూ?
0: ఏమిటి నీది?
1: వాట్ ఇస్ దట్ బిలాంగ్స్ టు యూ?
0: ఉన్నంత వరకు
1: ఇట్స్ ఓన్లీ సో లాంగ్.
0: కళ్ళు మూస్తే అన్ని ఎవరువో.
1: ద మూమెంట్ యూ లీవ్ వీ డోంట్ నో టు హూమ్ ఇట్ బిలాంగ్.
0: అలాంటి దాన్ని నాది నాదని కట్టుకోవడం ఎందుకు అంత?
1: దెన్ వై డు యూ క్లెయిమ్ యాస్ యువర్ ఓన్?
0: అజ్ఞానం.
1: ఇస్ ఇగ్నోరెన్స్.
0: కనుక ఏది మనం తేలేదు, ఏది మనం తీసుకుని పోము.
1: యూ హావ్ నాట్ బ్రాట్ ఎనీథింగ్ నార్ వుడ్ యూ టేక్ ఎనీథింగ్.
0: తెచ్చేది వచ్చేది పోయేది అంతా పుణ్యము పాపమే.
1: వాట్ దట్ యు బ్రాట్, వాట్ యు క్యారీ బ్యాక్, వాట్ యు సస్టైన్ ఈజ్ ఓన్లీ మెరిట్ అండ్ సిన్.
0: పాపం వల్ల మనం వచ్చాము.
1: We are born because
0: పుణ్యం వల్ల రాకుండా పోవాలి తిరిగి.
1: అండ్ బికాస్ ఆఫ్ మెరిట్ నెవర్ బి బోర్న్ అగైన్
0: కోసం మనం ప్రయత్నం చేయాలి.
1: అండ్ వీ షుడ్ మేక్ ఎన్ ఎఫర్ట్ ఇన్ దిస్ డైరెక్షన్.
0: ఆ రాహిత్యం ఎట్ట వస్తుంది?
1: హౌ ఇస్ ఇట్ పాసిబుల్?
0: ఒడ్లు ఉన్నాయి.
1: And we have got paddy.
0: ఈ ఒడ్డు పైన పొట్టు ఉన్నంత వరకు.
1: So long there is husk.
0: ఎక్కడ వేసినా పునరపి జననం పునరపి మరణం.
1: The paddy with husk would grow, germinate.
0: దానికి ఆ పైన ఉన్నటువంటి హస్క్ తీసి పారవేస్తే,
1: when the husk is removed,
0: పునర్జన్మ నవిద్యతి.
1: It never sprouts up. Impossible.
0: ఈ మాయా అనేటువంటి అభిమానం అనేటువంటి పొట్టు కప్పుకోవటం చేతనే పునరపి జన్మం పునరపి మరణం.
1: Because of this delusion attachment, the husk, we are born time and again, repeatedly.
0: ఈ పొట్టును తీసివేసేస్తే,
1: when one the husk is removed,
0: పునర్జన్మ నవిద్యతి. ఇంకా మనకు జన్మమే లేదు.
1: It has no rebirth.
0: మనం చేసే సాధనలన్నీ కూడాను ఈ పొట్టును తీసివేయటమే.
1: ఆల్ స్పిరిచువల్ ప్రాక్టీసెస్ ఆర్ మెంట్ ఫర్ రిమూవల్ ఆఫ్ ది హస్క్.
0: ఈ రిమూవ్ చేయటమే మన యొక్క నిజమైనటువంటి బాధ్యత.
1: రిమూవింగ్ ది హస్క్ ఇస్ అవర్ డ్యూటీ.
0: అది ఏ మానవ ప్రయత్నము.
1: దట్ ఈస్ ఎ హ్యూమన్ ఎఫర్ట్.
0: యత్న ప్రయత్నములు మానవ ధర్మము.
1: ఇట్ ఇస్ అవర్ షుడ్ బి నేచురల్.
0: జయాపజయములు దైవాధీనం.
1: ద సక్సెస్ ఆర్ ఫెయిల్యూర్ ఆర్ ఇన్ ది హ్యాండ్స్ ఆఫ్ గాడ్.
0: కనుకనే అట్టి జయాన్ని ఆనందాన్ని పొందడానికి మీరు కొన్ని ప్రయత్నాలు కూడా చేయాలి.
1: ఇఫ్ యూ వాంట్ బి సక్సెస్ఫుల్ అండ్ బ్లిస్ఫుల్ యూ షుడ్ మేక్ ఎవరీ.
0: అడగండి అమ్మైనా భూవ పెట్టదు.
1: విదౌట్ ఆస్కింగ్ యూ మదర్
0: తలుపు కొట్టండి. లోపల ఉన్నటువంటి వారు ఎవరు తలుపు తీయరు.
1: నోబడి వుడ్ ఓపెన్ ద డోర్ ఇఫ్ యూ డోంట్ నాక్ ద డోర్.
0: కొట్టాలి తలుపు తెరచాలి.
1: యూ షుడ్ నాక్ ఎట్ ద డోర్.
0: అడగాలి భుజించాలి.
1: యూ షుడ్ ఆస్క్ అండ్ దెన్ ఈట్.
0: అదే రీతిగా దైవాన్ని కోరి కోరి మనం తెచ్చుకోవాలి.
1: యూ షుడ్ ప్రే అండ్ ప్రే కంటిన్యూ.
0: దైవమే కోరి వస్తున్నప్పటికీ మీరు దూరం అయిపోతున్నారంటే ఎంత దురదృష్టం.
1: దో గాడ్ హింసెల్ఫ్ ఈస్ కమింగ్ క్లోజర్ టు యూ, యూ ఆర్ డిస్టెన్స్.
0: ఇంతకంటే పాపం మరొకటి లేదు.
1: దేర్ ఇస్ నో అదర్ గ్రేటర్ సిన్ దెన్ దిస్.
0: దైవమే కోరి కోరి వస్తున్నాడు.
1: గాడ్ హింసెల్ఫ్ డిజైర్స్ టు బి.
0: కానీ మీరు దూరం అయిపోతున్నారు.
1: బట్ యు ఆర్ డిస్టెన్సింగ్ యువర్ సెల్ఫ్.
0: ఇది ఏ జన్మాంతర పాపము.
1: ఇట్ ఇస్ ది వర్స్ట్ ఆఫ్ ది సిన్స్ అక్రూడ్ బికాజ్ ది పాస్ట్ బై.
0: ఈ పాపానికి మీరు గురి కావకండి.
1: నెవర్ కమిట్ సచ్ ఎ సిన్.
0: పుణ్యాన్ని ప్రార్థించుకోండి.
1: అర్న్ మెరిట్.
0: పుణ్యాన్ని అభివృద్ధి పరచుకోండి.
1: హ్యావ్ మోర్ అండ్ మోర్ ఆఫ్ మెరిట్.
0: మీరు అన్ని విధాలా దీనికి సమీపానికి రండి.
1: కమ్ క్లోజర్ టు గాడ్.
0: సమీపే.
1: Come closer to God.
0: That is the manit upanishattu. Upanishattu bodhinchedi ide.
1: That is the teaching of Upanishads.
0: Inka inte kaadu lemmani kudanu prarthistuntari. Uttishtata jagrata ప్రాప్య వరాన్ని పొందట.
1: ది టీచింగ్ ఆఫ్
0: పిచ్చివాడ, అజ్ఞానమనే నిద్రలో నీవు నిలిగిపోతున్నావు.
1: యు ఆర్ పాసింగ్ త్రూ ద స్లీప్ ఆఫ్ ఇగ్నోరెన్స్.
0: ఈ అజ్ఞానమనేటువంటి నిద్ర నుంచి నీవు లేచి
1: గెట్ అప్ ఫ్రమ్ ది స్లీప్ ఆఫ్
0: అజ్ఞానమనేటువంటి ప్రకాశించేటువంటి సూర్యోదయాన్ని నీవు దర్శించు.
1: అండ్ వాచ్ ది సన్ రైజ్ ఆఫ్ ప్రజ్ఞాన
0: బుద్ధి యొక్క ప్రకాశము.
1: అండ్ దట్ సన్ రైజ్ ద సన్ లైట్ ఈస్ దట్ ఆఫ్ ఇంటెలెక్ట్.
0: ప్రతి ఉపనిషత్తులు కూడా ఈ విధంగా ప్రబోధిస్తూ వస్తున్నాయి.
1: దట్ ఈస్ ది టీచింగ్ ఆఫ్ ఎవ్రీ ఉపనిషత్.
0: కానీ ఈ ఉపనిషత్తుల వాక్యాలు ఎవరు కూడా పాటించడం లేదు.
1: బట్ నో వన్ ఈస్ ఫాలోయింగ్ ద డిక్టేట్స్ డిక్టా ఆఫ్ ఉపనిషత్.
0: దాన్ని పాటించి దాన్ని అనుభవించు, తప్పక నీకు శాంతి కలుగుతుంది.
1: దెన్ వన్స్ యూ ఫాలో ద పాత్ ఆఫ్ ఉపనిషత్స్ యూ కెన్ బి పీస్ఫుల్.
0: భజ గోవిందం, భజ గోవిందం. భజ గోవిందం, భజ గోవిందం.

0: భవతి.
1: ప్రేమ స్వరూపులారా,
2: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
1: చంద్రుని వంటి చల్లదనమైనటువంటి మనసు, కిరణముల వంటి తేజస్వంతమైనటువంటి యొక్క జ్ఞానము, మానవులకు ప్రధానమైనటువంటి యొక్క అంగములు.
2: The main duty of man lies in all the comforting coolness of the mind of the type of the moon and all of the wisdom of the kind of the light the sun rays.
1: మానవుని యందు అహంకారం ఉండినంత వరకు ఆలు బిడ్డలు కూడా ప్రేమించు.
2: So long as there is ego in man, he will not be liked by his family members, the wife and children.
1: ఏనాడు ఈ మానవుని నుండి ఆ అహంకారం తొలగునో అప్పుడే యావత్ ప్రపంచం కూడా అతన్ని ప్రేమిస్తుంది.
2: That day, the ego leaves him, that person would be loved and appreciated by everybody.
1: కనుక మానవుడు మొట్టమొదట తన యొక్క అహంకారం చంపుకోవాలి.
2: Therefore it is very necessary for man to kill his ego.
1: అహంకారమే మానవుని అతపత్రముగా నుంచి ఒక బాంబు వంటిది.
2: Ego is like a bomb that ruins and responsible the fall of man.
1: క్రోధం మానవుని యందు ఉండినంత వరకు దుఃఖం తప్పినది కాదు.
2: So longer there is anger in man, he cannot be free from misery.
1: ఏనాడు మానవుడు తన నుండి క్రోధమును అతపతనము గావించును ఆనాడే అందరూ అతన్ని గౌరవిస్తారు.
2: That day when you kill your anger, you will be respected by everybody.
1: లోభం మానవులకు ఒక పెద్ద కష్టంతో కూడినటువంటి యొక్క కీలకము.
2: This greed, miserliness, is something that's very serious in man.
1: మానవుడు లోభమును హతమార్చిన సర్వులకు ఆనందము తాను కూడా ఆనందించగలదు.
2: When once this greed, miserliness is killed, you'll not only be happy, you'll make the rest of all equally happy.
1: అహంకార క్రోధ లోభముని మానవుని అన్ని విధములుగా దానవత్తునిగా మార్చుతున్నది.
2: Man becomes a demon because of ego, anger and greed.
1: లోకములో ఒక్కటి తెలుసుకుంటేవా సర్వము తెలుసుకున్నవాడు అవుతావు.
2: In this world, if you know one, the rest will be automatically known.
1: ఆ ఒక్కదాన్ని నీవు మర్చితివా దేని కూడా తెలుసుకున్నాను తెలుసుకోలేని వాడవుతావు.
2: If that one is not known, there is no use in knowing the rest.
1: ఒక్కటి ఉంచి దాని పక్కన ఎన్ని సున్నలు పెట్టినా దానికి అంత విలువ ఎక్కుతుంది.
2: If you put zeros by the side of one, the value will be higher and higher.
1: ఆ ఒక్కటి తీసివేసినా ఏ సున్నలు కూడా విలువ ఉండదు.
2: When once one is cut off, the zero has no value.
1: కనుకనే మానవులకు ఆత్మాభిమానమే మొదటి నంబర్.
2: Therefore, love of the self is this number one.
1: ఆ ఆత్మాభిమానమును ఉంచుకున్న తర్వాత ఎన్ని అభిమానములు చూసుకున్నప్పటికీ అన్నిటికీ విలువ ఎక్కుతుంది.
2: When once you have love for the self, that amounts to the loving of the rest of all.
1: ఈశావాస్యం నిజం సర్వం.
2: The entire universe is divine.
1: ఈశుడనగా ఎవరు?
2: Who is God?
1: సర్వ దేహములయందు సర్వ ప్రాణములయందు సర్వ జీవులయందు సంచరించేటువంటి చైతన్యమే ఈశ్వరత్వం.
2: This awareness, the consciousness which is present in every body, in every being, is divinity.
1: కనుకని ఈశావాస్యం నిజం జగత్తు జగత్తంతా కూడాను ఈశ్వరుని యొక్క మహత్యతనే నిండి ఉన్నది.
2: Therefore, the entire universe is filled with divine.
1: ప్రేమ స్వరూపులారా,
2: ఎంబాడీమెంట్ ఆఫ్ లవ్,
1: ఈశ్వర నామమును నిరంతరము స్మరించినప్పుడే స్మరించడానికి అవకాశం కలుగుతుంది.
2: As we repeat God's name more and more, that is the key to liberation.
1: కనుక మనం జగత్తులో ఎన్ని సుఖములు, ఎన్ని ఆనందములు, ఎన్ని సౌభాగ్యములు అనుభవించినప్పటికీ దైవాభిమానమే లేకుండా అన్ని కూడా కేవలం వ్యర్థమైనటువంటివి.
2: You may be having the pleasures, the comforts, conveniences. If you don't have love for God, all would be in vain.
1: భారతదేశమునందు నామస్మరణ చేయుచు, సేవలు సలుపుచు, జగత్తంతా వ్యాపించి సంచరించేటువంటి కోటాను కోట్ల భక్తులు కలరు.
2: In Bharat there are crores and crores of people who chant the glory of God and serve the fellow men.
1: నతపాంసి నతీర్థానాం నశాస్త్రాణ జపానహి సంసార సాగరోత్తారే సజ్జనం సేవనం వినాం. సేవ చాలా ప్రధానమైనటువంటిది.
2: Service is very important.
1: ప్రతి ప్రాణి ఎందు కూడాను దైవం కలడని విశ్వసించి ఆ ప్రాణిని మనము ఆరాధన చేస్తూ సేవిస్తూ రావాలి.
2: We have got to serve in full awareness that God dwells in every being.
1: ఈ సేవని యందు అహంకారమును చంపుకోవాలి.
2: As we serve others, we have to kill our ego.
1: నేను సేవ చేస్తున్నాను అనేటువంటి అహంకారం ఉండినంత వరకు అది సేవ కింద పనికి రాదు.
2: If your ego is sick, you cannot call it a service.
1: కనుక మనం చేసే ప్రతి సేవ కూడా సర్వకర్మ భగవత్ ప్రీత్యార్థం అనేటువంటి భావంతో మనం సేవలు చేయాలి.
2: We have to serve with the spirit that all services be pleasing unto God.
1: సేవలు చేస్తున్నారు, ఎందరో సేవలు చేస్తున్నారు, కానీ దాని ఫలితం మీరు అనుభవించుకుంటున్నారు.
2: There are many people of service. They do serve. But do they enjoy the consequences or the reward?
1: సేవ యొక్క ప్రధానమైనటువంటి యొక్క అంశాన్ని మనం గుర్తించాలి.
2: We have to understand the main thing behind service.
1: తనం తాను మరచి తాను దైవంగా భావించి చేసే సేవలు నీకులను దైవంకే అతీతంగా భావించుకున్నప్పుడే ఇది నిజమైన సేవగా రూపొందుతుంది.
2: One has to forget one's own self as one serves and consider one's own self as the divine. Then that service would be an offering to God.
1: మానవులకు దేహాభిమానము, జీవాభిమానము, ఆత్మాభిమానము అన్ని కూడా ఉండినప్పటికీ దైవాభిమానము శూన్యంగా ఉంటుంది.
2: There is attachment to our body. We love our individuality, separateness, but we don't have love for God.
1: దైవాభిమానం ఉండినప్పుడే ఈ సేవలకు తగినటువంటి యొక్క హీరో చేకూరుతుంది.
2: So long love for God exists, then there will be value to service.
1: కనుక మనం చేసే చిన్న సేవ అయినప్పటికీ అది దైవప్రీతిగా మనం భావించి చేసినప్పుడు అది ఏ ఘనంగా మారిపోతుంది.
2: Therefore it may be a tiny simple task, but yet when once you do it with all sincerity, that would please God.
1: ప్రేమ స్వరూపులారా,
2: embodiments of love.
1: ఎవరికి ఎవరు సేవ చేస్తున్నారు?
2: Who is serving whom?
1: ఎవరు చేయించుకుంటున్నారు?
2: Who is the one that receives?
1: చేయునది చేయించుకున్నది ఒక్కడే.
2: The one who serves and the one who serves.
1: ఏకాత్మ సర్వభూతాంతరాత్మ.
2: It's only one that spreads everywhere.
1: అది ఏకం సత్య విప్ర బహుదా వదంతి.
2: The truth is one and not two.
1: కనుకనే ఉన్నది ఒక్కడే.
2: The one that exists.
1: చేసేది ఒక్కరికి.
2: It's only done unto one.
1: నామము ఎన్నియో మనం చెప్పవచ్చును.
2: We may recite any number of names.
1: కానీ ఏక ప్రభువుక అనేక నామ అనేక నామంతో కూడినటువంటి ప్రభు ఒక్కడే.
2: Lord God is one with many names.
1: కనుకనే పేరు మనకు ముఖ్యం కాదు.
2: Names are important, not important.
1: రూపంలో మనకు ముఖ్యం కాదు.
2: Forms are not important.
1: భావమే నిజమైనటువంటి భక్తి.
2: The feeling is the basis for
1: భగవంతుని భావప్రియుడే కానీ బాహ్యప్రియుడు కాదు.
2: God is after your feeling and not after external.
1: ఇలాంటి భావప్రియుడైనటువంటి భగవంతునికి భావంతోనే మనం సేవ చేయాలి.
2: With sincere feeling we should please God because you will be pleased by our feelings.
1: కొన్ని దినముల నుండి 75-76 దినముల నుండి భజన చేసుకుంటూ గ్రామ సేవలు చేసుకుంటూ బెజివాడ ప్రజలు ఇక్కడికి చేరారు.
2: For the last 76 days devotees from Bezawada are here reciting God's name, serving villages in the neighborhood.
1: కొన్ని వేల మంది షిరిడి నుంచి బయలుదేరి అనేక క్షేత్రములను దర్శించి కన్యాకుమారి నుంచి బెంగళూరు నుంచి ఇక్కడికి వచ్చి చేరారు.
2: Thousands of devotees right from Shirdi they have gone up to Kanyakumari and are right now here.
1: జీవితమే ఒక సేవగా మారిపోతూ వస్తుంది.
2: The whole life turns into service.
1: ఆ జీవితాన్ని సేవమయంగా మార్చుకోవాలి.
2: The life should be transformed into service.
1: దేహం వచ్చింది దేనికోసమని?
2: What for is the body?
1: కర్మానుబంధిని మనుష్యలోకి.
2: The body is given for action.
1: లోక సేవ నిమిత్తమే ఈ దేహమును అందించాడు భగవంతుడు.
2: God has gifted this body to render service to fellow.
1: ఈ దేహమును దుర్వినియోగపరచుకోవడానికి ప్రయత్నం చేయకూడదు.
2: We should never misuse our body.
1: దుర్మార్గంలో ప్రవేశపెట్టకూడదు.
2: We should not make use of it for wicked purposes.
1: చేరకూడదు.
2: We should not be in bad company.
1: ఈ దేహమును సార్థకం గావించుకునేటువంటి సత్కర్మంలో మనం ప్రవేశించాలి.
2: We have to do service and good actions so as to redeem.
1: సద్భావంతో సత్కర్మంతో సమాజ సేవను ఆచరించడమే మానవుని ప్రధానమైన కర్తవ్యం.
2: The man's main duty is to serve the fellow man with good feelings.
1: Kanuka premato manam ee jagatlo seva chese nimittamai bhagavantudu prasadinchinatvanti panimuttu ee deham ani bhavinchali.
2: We have to consider that this body is gifted to us as an instrument to serve the fellow man with all the love.
1: Ee uchvasa nishvasam rendu kudunu bhagavati yokka naamam chetane jarugutu vastundayi.
2: In fact, the very breathing process, inhalation, exhalation, God is present in all of the beings as an eternal witness.
1: Adiye so hum so hum so mene.
2: The eternal witness, divine principle is very reflected. So hum, I am God.
1: So hum ane kundi nemuto. తన యొక్క జీవితంలో ఉచ్ఛ్వాస నిశ్వాసములు గంటకు
2: 21,000
1: మానవుడు ఎందుకు ఇంత ముఖ్యంగా ప్రవర్తిస్తున్నాడు?
2: When this has been a constant inner teaching of the divinity, how is it that we act in a foolish way?
1: ఎవరు చేస్తున్నారు ఈ యొక్క పనులంతా?
2: Who are doing these tasks?
1: Cheyinadi cheyinchinadi okkade.
2: The one who does and makes you do is one and the same.
1: Kurukuni ekatma bhavani manam penchukovadaniki tagina kriya cheyali.
2: We should make every effort to develop the feeling of oneness.
1: Annintikini okkade unnadu.
2: God is one.
1: Nee swasa, nee mata, nee shravanamu, nee palulu sarvam kurunu okka deham dwarane jarugutundadi.
2: In fact, our breathing, our word, our talk and our acts are done by one body.
1: తనకు ఎవరికో మనం చేయటం లేదు.
2: యు ఆర్ నాట్ డూయింగ్ ఎనీవన్ ఎల్స్.
1: అంతా తనకే చేస్తున్నారు.
2: యు ఆర్ సర్వింగ్ గాడ్ ట్రూలీ.
1: అహం బ్రహ్మాస్మి అనేది వేదం.
2: వేద సేస్ అహం బ్రహ్మాస్మి అండ్ గాడ్.
1: తత్ త్వం అసి.
2: And it said tattvamasi
1: dadda. Prajnanam brahma.
2: It is awareness prajnanam brahma.
1: Ayam atma brahma.
2: And I am atma brahma.
1: ఈ చతుర్విధములైనటువంటి మహావాక్యములు నాలుగు వేదముల ద్వారా ప్రపంచానికి అందించినటువంటి మహాబోధలు.
2: These are the greatest teachings given to mankind from the four Vedas.
1: ఇలాంటి మహావేదలు మానవుని నిచ్చి ఉండగ మానవుడు ఎందుకు దీన్ని మర్చి ఉంటున్నాడు?
2: When these four mahavakyas are passed on to the mankind, what is
1: అడుగు అడుగు తన యొక్క ప్రతిబింబం కనిపిస్తూనే ఉంటుంది.
2: He sees his own reflection everywhere.
1: మాట మాటలు ఎందుకు సత్యం ఒక్కడిస్తూ ఉన్నది.
2: ఇన్ ఫ్యాక్ట్ ఇన్ ఎవ్రీ వర్డ్ దట్ అటర్స్ దే
1: ప్రతి దృష్టి ఎందుకు ధర్మం రాణిస్తూ ఉంటుంది.
2: ఇన్ ఎవ్రీ యాక్ట్ దేర్ షైన్స్ ది రైటోస్నెస్
1: ప్రతి శ్వాస ఎందుకు దివ్యత్వం ప్రకాశిస్తూ ఉంటుంది.
2: ఇన్ ఎవ్రీ బ్రెత్ దేర్ షైన్స్ ది డివినిటీ
1: ఇంత దైవోన్మాదమైనటువంటి యొక్క జీవితం మనం ధరించుకుండను
2: విత్ దిస్ లైఫ్ ఆఫ్ డివైన్
1: కానీ మనం ఏమీ తెలియనటువంటి మూర్ఖుల వలె ప్రదర్శిస్తున్నాము.
2: వి యాక్ట్ యాజ్ ఇఫ్ వి ఆర్ ఇగ్నోరెంట్ and foolish.
1: మనం అజ్ఞానులం కాదు.
2: We are not ignorant.
1: సజ్ఞానులం సుజ్ఞానులం.
2: We are one of awareness. We are one of spirituality.
1: ఈ సత్యాన్ని గుర్తించడానికే మానవత్వంలో ఈ దివ్యత్వం ప్రవర్తించింది.
2: There is divinity in mankind to realize this alertness, awareness.
1: మీరందరూ కూడా భోజన సమయంలో ప్రార్థన చేస్తుంటారు.
2: You all pray at the time of partaking.
1: బ్రహ్మార్పణం బ్రహ్మాది బ్రహ్మాగ్నో బ్రహ్మనాహుతం బ్రహ్మైవ తేన కంతవ్యం బ్రహ్మకర్మ సమాధినః అన్నారు.
2: At the time of dining, you pray to God, saying that the food is an offering to God. The one who eats is God.
1: నువ్వు చెప్పడం బ్రహ్మార్పణం అంటున్నావు.
2: యు సే దట్ ఫుడ్ ఇస్ ఎన్ ఆఫరింగ్ టు గాడ్.
1: కానీ ఎక్కడ ఉన్నాడు బ్రహ్మ?
2: దెన్ వేర్ ఇస్ బ్రహ్మ?
1: తిరిగి తక్షణమే లోపల నుంచి జవాబు వస్తుంది, అది అహం వైశ్రానరో భూత్వ అహం వైశ్రానరో భూత్వ.
2: హియర్ కమ్స్ ద రిప్లై. గాడ్ సేస్ ఐఎమ్ వైశ్వానర.
1: నేనే నీ యందు వైశ్వాన రూపంలో ఉంటున్నాను.
2: గాడ్ సేస్ ఐఎమ్ ఇన్ యూ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ వైశ్వానర.
1: పిచ్చి బాలవుడా, నీవు బ్రహ్మార్పణం అనుకుంటున్నావు. నీ వైశ్వానరుడైనటువంటి నీ ఉదరం నుండి ఉండినటువంటి భగవంతునికి అర్పితం గావిస్తున్నావు.
2: Oh madcap, you think that you are offering to God, understand that I am in you in the form of Vaishvanara receiving all the food.
1: కనుక ఎవరికో కాదు.
2: Not to anybody.
1: ఎవరికో చెడుపు చేస్తున్నానని నువ్వు భావించవద్దు.
2: Not that you are doing anyone.
1: ఆ చెడుపు కూడా నీకు నీవే చేసుకుంటున్నావు.
2: Give the hurt, that is you are hurting yourself.
1: ఎవరినో బాధిస్తున్నానని నువ్వు భావించవద్దు.
2: Never consider harming.
1: ఆ బాధ కూడా నిన్ను నీవే బాధించుకుంటున్నావు.
2: You are hurting, harming unto yourself.
1: కనుక నీ మేలు చేసినా కీడు చేసినా నీకు నీకే కానీ పరులకు కాదు.
2: Either good or bad, whatever you do unto others will come back to you.
1: Sarvajiva namaskaram kesavam pratigacchate annaru.
2: Whosoever you salute and pay your obeisance, it amounts to respecting God.
1: Adhe vidhamgane sarvajiva tiraskaram kesavam pratigacchate.
2: The denial of everyone amounts to denial of God.
1: Nee evariko chedu chestunna annatundi kuda neeku.
2: No, you are harming yourself.
1: ఎవరికి నేను మంచి చేస్తున్నా అంటే నీకు నీవే మంచి చేసుకుంటున్నావు.
2: You think you are doing good to someone else? No, you are doing good to yourself.
1: కానీ అందరి యందు ఉన్నటువంటి ఒక దైవత్వం ఒక్కడే.
2: Therefore God is one and the same in all.
1: ఇది ఏకత్వంతో కూడినటువంటి దైవత్వాన్ని మనం విస్మరించి
2: that principle of divinity which is unity is forgotten.
1: ఏదో అనేక రకములుగా ఆ దేశంలో తిరుగుతూ ఉంటున్నాము.
2: We go on pilgrimage around
1: the temple. సంచరిస్తూ ఉంటున్నాము.
2: We go around the pilgrim center.
1: ఇదే నామాన్ని స్మరిస్తూ ఉంటున్నాము.
2: And we chant the names.
1: కానీ ఇవన్నిటికీ మూల కారణము ఒక దైవమే.
2: God is his basic foundation for all.
1: ఏ పేరు పెట్టినా,
2: any name given,
1: ఏ స్థానం చేరినా,
2: and whatever path you
1: follow, అన్నిటికీ ఒక్కడే దైవము.
2: Only God, only one God.
1: ఏకత్వాన్ని మనం మర్చిపోతున్నాం.
2: అండ్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ వన్నెస్ ఇస్ ఫర్గాటెన్.
1: అనేకత్వంలో ఉన్నటువంటి ఏకత్వాన్ని మనం దృష్టిలో ఉంచుకోవాలి.
2: వి హావ్ టు కీప్ ఆల్వేస్ ఇన్ వ్యూ ద యూనిటీ ఇన్ డైవర్సిటీ.
1: కానీ దురదృష్టవశాత్తు ఈనాడు అనేకత్వంలో ఉన్నటువంటి ఏకత్వాన్ని చూడక ఏకత్వంలో అనేకత్వంగా విభజిస్తున్నాడు.
2: అన్ఫార్చునేట్లీ టుడే ఇన్స్టెడ్ ఆఫ్ విజువలైజింగ్ యూనిటీ ఇన్ డైవర్సిటీ వి విజువలైజ్ మల్టిప్లిసిటీ ప్లూరాలిటీ యూనిటీ.
1: ఏకత్వాన్ని అనేకత్వంగా విభజించకూడదు.
2: We should never divide the one into many.
1: అనేకత్వంలో ఉన్నటువంటి ఏకత్వాన్ని తీసుకోవాలి.
2: We should always go by the oneness or unity.
1: అది ఈనాడు మానవుడు చేయవలసినటువంటి ప్రధానమైన సేవ.
2: This is the main service that man should undertake.
1: అందు ఇందు నీ ఎన్ని చూసినా ఒందే ఒక్కడిగానే ఉంటున్నాడు భగవంతుడు.
2: Here and there, everywhere, elsewhere, God is one.
1: కనుకని నీ ఎందే ఉండినటువంటి యొక్క దైవత్వాన్ని నీవు స్మరిస్తూ ఉంటుంది.
2: Think of God who is within you.
1: Manne Ram, Atme Kaam.
2: Have God in your heart and work, service on
1: him. Manasulo Bhagavantuni smarinchu.
2: Think of God in your mind.
1: Chetuni karmalu acharinchu.
2: Both of your hands.
1: Sarva karmalu kurunu Bhagavat Prityarthangane Martai.
2: Then the work will be transformed into worship.
1: కనుకని ఇట్టి భావంతో మనం కూడినటువంటి ఒక సేవను మనం కలుపుతూ రావాలి.
2: We should serve these sentiments and feelings.
1: ఈనాడు సేవలు ఎందు ఏమాత్రమో విశ్వాసము అభివృద్ధి కావటం లేదు.
2: Today we don't have any faith in service.
1: ఇన్ని సంవత్సరం నుంచి కూడా వింటున్నారు, అనుభవిస్తున్నారు, ఆచరిస్తున్నారు, చేస్తున్నారు సేవ.
2: For the last several years we have been listening and hearing and we have been serving people.
1: ఎంతవరకు సాధించారు?
2: To what extent have you
1: ఏమి సాధించారు?
2: What did you achieve?
1: ఏమి తెలుసుకున్నారు?
2: What have you known?
1: దీని యొక్క రహస్యం ఏమిటి?
2: What is the secret behind it?
1: రహస్యం చూస్తే ఏమాత్రమో లేదు.
2: Nothing whatsoever.
1: మనలో ఒక విధమైన నడకను అభివృద్ధి పరచుకోవాలి.
2: Therefore we have to develop our conduct.
1: మన నడకలో చాలా మార్పు కలగాలి.
2: There should be change in our behavior.
1: మాటలో మనకు మార్పు చెయ్యాలి.
2: There should be transformation of
1: thought. మనకు మార్పు కలగాలి.
2: Our looks should change.
1: సమ్యక్ దృష్టి.
2: We should have good looks.
1: పవిత్రమైన దృష్టిని మనం అభివృద్ధి పరచుకోవాలి.
2: We should develop sacred vision.
1: పవిత్రమైన సమ్యక్ వాక్కు.
2: And we should talk well, good talk.
1: సమ్యక్ శ్రవణము,
2: good listening.
1: ఈ మూడింటిని మనం చక్కబరుచుకుంటే సమ్యక్ దృష్టి అభివృద్ధి అయిపోయి సరైనటువంటి ఒక కీర్తిని పొందగలుగుతాం.
2: విత్ గుడ్ ఆడిషన్, గుడ్ థాట్ అండ్ గుడ్ టాక్ దేర్ డెవలప్ ద గుడ్నెస్ ఇన్ యూ బేసికల్లీ.
1: ఈ సమ్యక్ దృష్టిని మనం పెంచుకున్నప్పుడే
2: దెన్ వన్స్ వీ డెవలప్ గుడ్ సైట్
1: అప్పుడే మనం నిర్వాణం పొందుతాం.
2: That takes you to liberation.
1: ఈ నిర్వాణ స్థానమును పొందాలనుకుంటుంటే మనం సమ్యక్ దృష్టిని పెంచుకోవాలి.
2: In liberation, we should develop good sight, vision.
1: ఏదో దేవాలయానికి పోయినప్పుడు, క్షేత్రాలకు వెళ్ళినప్పుడు దైవాన్ని నమస్కరించడమే కాదు.
2: It's not enough if you just pay your respects when you visit a
1: temple. సర్వజీవ నమస్కారం కేశవం ప్రతిగచ్చతి. ఎవరికి చూసినా నమస్కారం చేయి. అది కేశవునికి చెందుతుంది.
2: You may do namaskar to anyone. All will go to God only.
1: దైవము లేనటువంటి దేహము లేనే లేదు.
2: There is no body where there is no God.
1: సర్వభూతాంతరాత్మ ప్రభువుంటుంది.
2: God is in dweller in all of the beings.
1: అట్టి సత్యాన్ని గుర్తించి వర్తించడమే మానవ యొక్క ప్రధానమైన కర్తవ్యం.
2: The main duty of mankind is to recognize, realize the truth.
1: ఎన్నో వేదాంతాలు వింటున్నారు.
2: We have been listening to philosophy.
1: ఎన్నో గ్రంథాలు చదువుతున్నారు.
2: We read many books.
1: ఎన్ని క్షేత్రంలో తిరుగుతున్నారు.
2: We go on pilgrimage.
1: కానీ ప్రయోజనం ఏంటి?
2: What is the use of all?
1: మానవ యొక్క మనసు కించిత్తేనో మారటం లేదు.
2: Man's mind has not been transformed.
1: శిలవలే కఠినమై మారిపోతుంది.
2: And in fact we are not serving at all.
1: శిలాహృదయులుగా మారిపోతున్నారు.
2: We are stone hearted, so
1: కాదు కాదు వెన్న వంటి మనసు.
2: We should be so soft and tender like butter. And we should be like a butter.
1: అది తేనె వంటి పలుకు.
2: And our walk should be nectarine.
1: ఇది సత్యసాయి సమస్తల యొక్క ప్రధానమైనటువంటి విలువలు.
2: The talk should be nectarine, there lies the main value.
1: అది వాని యొక్క అలంకారం.
2: And that is the real decoration to you.
1: అతి పవిత్రమైనటువంటి అలంకారం నుండి కూడాను.
2: With the beautiful jewelry.
1: అతి పవిత్రమైనటువంటి శక్తి సరైన ఉంచుకొని కూడా.
2: All the mighty powers latent in you.
1: కానీ ప్రయోజనం లేని జీవితాన్ని గడుపుతున్నారు.
2: We are leading a useless life.
1: మన యొక్క దృష్టి వెన్నెల వలె చల్లగా కనిపించాలి.
2: Our look should be so cool and comforting.
1: తీక్షణమైనటువంటి దృష్టి మనలో ఉండకూడదు.
2: It should not be harsh looks.
1: మధురమైనటువంటి పలుకులుగా ఉంటుండాలి.
2: Our words should be nectarine.
1: కానీ పలుకులో కఠినమైనటువంటి పలుకులుగా ఉంటున్నాయి.
2: We should never use bad words or harsh words.
1: ఇట్టి వాక్కులు మనలోంచి రావటం చేతనే మనం ఒక విధమైన దుర్మార్గ మార్గంలో ప్రవేశిస్తున్నాం.
2: Because of harsh words we turn wicked.
1: తేనె వంటి మనసు.
2: And therefore we should be talking to the
1: హృదయము.
2: And the heart.
1: ఈ హృదయం తేనె వలె ఉంటుండాలి.
2: And the heart should be so sweet like honey.
1: ఈ పలుకు ఏ విధమైనటువంటి కఠినంగా రాకూడదు.
2: అండ్ వీ షుడ్ నెవర్ యూస్ హార్ష్ వర్డ్స్.
1: ఇది ఏ భగవంతుడు ప్రసాదించినటువంటి అనుగ్రహ వర ప్రసాదము.
2: అండ్ దిస్ ఇస్ ద రియల్ గిఫ్ట్ టు మ్యాన్కైండ్.
1: ఇటువంటి అనుగ్రహ వర ప్రసాదము ఉంచుకొని కూడా వీటిని దుర్వినియోగం చేసుకుంటున్నాం.
2: విత్ ఆల్ ది వాల్యుబుల్ లేటెంట్ గిఫ్ట్ గివెన్ టు us, we are misusing them.
1: కరెక్ట్, దీన్ని దుర్వినియోగం చేసుకోకుండా సద్వినియోగంలో ప్రవేశపెట్టాలి.
2: వీ షుడ్ నెవర్ మిస్యూజ్ దెమ్. And we should make proper use of them.
1: Prema Swarupulara.
2: Embodiments of love.
1: Manavatam yanta adrishtavantamayo.
2: The human life is
1: jantunam narajanma dullabham.
2: Of all of the beings, human life is
1: manava janmam yentharmal nunchi vachinatundi pavitravaitiki vara prasadamu.
2: The human life is highly sacred and noblest of all.
1: Inni punyamana pogukese andukunnatundi jeevitham ee manavatvam.
2: And human life is just the gift because of the accrued.
1: Atuvanti manava jeevitvanni enduku manam duriyogam chestunnam.
2: Why should we misuse the divinity?
1: Evaraina palaku isthe iyani jababu nandichu.
2: If anyone asks you any question, talk politely. Yavanna
1: chuttulappudu nagumagumto nee namaskarinchu.
2: Talk to people with a smile on the face.
1: Ee naati itti pavitramaitundi oka gunamulu ee manavuni anukuntunnu kalipinchutundi.
2: These sacred qualities are totally missing in man.
1: Nee bhaktulu bhaktulu bhaktulamani bhavistunnaru.
2: We consider ourselves as devotees.
1: కాదు కాదు.
2: నో,
1: దేహంతో సంచరిస్తున్నామే కానీ
2: యు ఆర్ మూవింగ్ అబౌట్ ఇన్ ద బాడీ.
1: మనసంతా కూడా దుర్మార్గములు ఎందుకు ప్రవేశిస్తుంది?
2: మైండ్ ఈస్ ఆల్వేస్ వీకెండ్.
1: మనసు సన్మార్గంలో ప్రవేశపెట్టాలి.
2: లెట్ ద మైండ్ ట్రెడ్ అలాంగ్ ద రైట్ పాత్.
1: సత్కర్మలు ఆచరించాలి.
2: అండ్ లెట్ ప్రాక్టీస్ ట్రూత్.
1: సద్విషయములు చింతించాలి.
2: లెట్ us think of good things.
1: అది ఏ నిజమైన మానవత్వంలో ఉన్నటువంటి యొక్క గౌరవము.
2: దేర్ లైస్ ద రెస్పెక్ట్ ఇన్ హ్యూమన్ లైఫ్.
1: మానవుని యొక్క గౌరవము,
2: రెస్పెక్ట్ ఆఫ్
1: మానవుని యొక్క మర్యాద,
2: ద కర్టెసీ,
1: ప్రవర్తనలో మనం అందుకోవాలి.
2: దే ఆల్ వెరీ మచ్ రిఫ్లెక్టెడ్ ఇన్
1: అవర్ పవిత్రమైన ప్రవర్తనలో మానవుని యందు ఆవిర్భవించాలి.
2: That kind of sacred behavior should find a place in our life.
1: Kanuka manavudu nenu kevalam manavudiga bhavinchukoddu.
2: You should not consider yourself simply a
1: jeevude devudu.
2: The individual is divine.
1: Ee pavitramaina bharatiyulu yokka vedantam.
2: This is the basic philosophy of bharatiyas.
1: Jeevude devudu.
2: Jeeva individual is deva god.
1: Devudu jeevudu veru kaadu.
2: Jeeva individual deva god are not separate.
1: Ishvara sarvabhutanam.
2: Ishvara god is in all
1: sarvabhutanam.
2: Only one god that dwells in all of the countless number of beings. And this is the philosophy.
1: Idiye pavitramainatundi vyaktamu.
2: This is the sacred meaning of it.
1: Ilanti sattakamainatundi bhavalanu mana hrudayamlo nimpukoni.
2: With all these sacred thoughts, feelings within us.
1: Nitya jeevitanni satkarmalaga acharinchukoni.
2: And we have to work for our redemption of daily life.
1: మన జీవితమే సార్థకం గావించుకోవాలి.
2: And see that ultimately our lives are liberated.
1: వచ్చింది మానవ జీవితం.
2: We are born as human.
1: దీన్ని ఎడమార్గంలో ప్రవేశపెట్టకూడదు.
2: We should never go in the wrong direction.
1: మానవుడిగా పుట్టి కూడాను.
2: And be born as human.
1: బుద్ధులు మాత్రము మానవ బుద్ధులుగా ఉంటున్నాయి.
2: But our minds are not human at all.
1: మనము ఈ విధమైన ప్రతి ఒక్క బుద్ధిని మార్చుకోకుండా కేవలం మానవత్వం కొంతవరకు మనం మానవత్వంగా నిరూపిస్తూ వస్తుంటే దీని వల్ల వచ్చిన ఫలితం లేదు.
2: We have to uphold and live up to the title of a human being by having our being, our mind that of a human.
1: నేను మానవుడు మానవుడు మానవుడు అనేటువంటి దివ్యమైన కీర్తిని సంపాదించాలి.
2: We should get that credit of being born as a human being.
1: ఆధ్యాత్మికం అంటే ఏమిటి?
2: What is spirituality?
1: ఏదో పూజలు చేయటము, భజన చేయటము, యాత్ర చేయటము, ఇది కాదు ఆధ్యాత్మికము.
2: What is spirituality? Is it worship or undertaking?
1: మానవుని అందున్నటువంటి ఒక పశుత్వాన్ని హింసించి,
2: spirituality meant killing the animality.
1: మానవత్వాన్ని దైవత్వంగా మార్చుకోవటమే ఆధ్యాత్మికము.
2: Transforming the humanness in you into the divine is spirituality.
1: అది నిజమైన ఆధ్యాత్మికము.
2: That is the true spirituality.
1: మానవుని అందున్నటువంటి పశుత్వాన్ని హింసించాలి.
2: Therefore we have to kill the animal.
1: నశింపజేయాలి.
2: And we have to keep
1: హతమార్చాలి.
2: We have to kill it.
1: ఆ పశుత్వం ముందంత వరకు ఈ మానవత్వం దివ్యత్వానికి చేరదు.
2: So long there is animal quality, you can never attain divinity.
1: కానీ దిన దిన మనకు ఈ యొక్క పశుత్వం పెరిగిపోతున్నది, కానీ దివ్యత్వం ఏమాత్రమే చేరటం లేదు.
2: Day by day there is animal quality that is on the increase, rise.
1: కనుక మనము పశువులు కాదు.
2: We are not animals.
1: ఇతరులు భయపెట్టకూడదు.
2: We should never make anybody
1: afraid.
2: And we are not animals to make ourselves afraid of
1: పశువులు కాదు.
2: And we are not animals to be
1: frightened. ఎదుర్కోవడానికి తీసినటువంటి యొక్క మానవుడు.
2: In fact, you are born as a human being with all the courage and strength.
1: మానవత్వం మనం పొంది కూడను,
2: and being born a human,
1: దివ్యత్వం అనేది ఉండి కూడను,
2: though divinity within you,
1: అర్థం చేసుకోవడం లేకపోతే,
2: we are not able to understand.
1: కాలాన్ని వ్యర్థం గాదిస్తున్నారు,
2: and we are wasting our time.
1: ప్రేమ స్వరూపులారు,
2: embodiments of love,
1: ముఖ్యంగా మీరు,
2: most importantly,
1: ఈ దినము చెప్పేదే కదా సాయిబాబా అని కొని ఆలక్ష్యం చేయకండి.
2: Never neglect things. Thinking that these things are repeated time and again.
1: యుమేన శక్తి ఇంత అంతని కాదు.
2: The divine faculty, the divine power in you is beyond
1: it. అనూరణీయాన్ మహతో మహీయాన్ అన్నారు.
2: Is the smallest of the small and the biggest of the big.
1: Scientists అందరూ కూడా ఎంతో పరిశోధన చేశారు.
2: Scientists investigated, experimented.
1: ఈ అణు అనేటువంటి దాని లోపల ఒక ఆవుకాయంత ప్రసాదాన్ని తీసుకుని భూమిలోకి వస్తే ఆ ఆవుకాయంత ప్రసాదము కొన్ని వేల టన్నులుగా బరువుగా ఉంటాయి.
2: అండ్ స్మాలెస్ట్ ఫ్రాక్షన్ ఆఫ్ ఎన్ ఆటమ్ వెన్ ఇట్ ఈస్ టేకెన్ యుల్ అండర్స్టాండ్ ఇట్ ఈస్ మైటీ అండ్ వెరీ హెవీ.
1: ఆ ఆవకాయంత పదార్థమే.
2: అండ్ దట్ వాస్ ద సైజ్ ఆఫ్ ఎన్ ఆవకాయ.
1: 12,000 టన్నులు బరువు ఉంటుంది.
2: ఇట్ ఈస్ ఆఫ్ ది సైజ్ ఆఫ్ 12,000 టన్స్.
1: ఆ పదార్థం యొక్క బరువు అంతగా ఉంటుంది, పరమాత్మ యొక్క బరువు ఎంతగా ఉండాలి?
2: ఇఫ్ దట్ ఈస్ ది వెయిట్ యు కెన్ ఎస్టిమేట్ ఇమాజిన్ ద వెయిట్ ఆఫ్ ది
1: అనూరణీయాన్ మహతో మహీయాన్
2: ద స్మాలెస్ట్ ఆఫ్ ద స్మాల్ అండ్ ద బిగ్గెస్ట్ ఆఫ్ ద బిగ్.
1: కనుక అణువులో అణువుగా ఉన్నాడు.
2: సో హీ ఇస్ ద స్మాలెస్ట్
1: అణువులో అణువుగా ఉన్నాడు.
2: అండ్ ఇస్ ద బిగ్గెస్ట్ అమంగ్ ద బిగ్.
1: అణువు కంటే అతి సూక్ష్మమైనది.
2: హీ ఇస్ సట్లర్ దాన్ ది సట్లెస్ట్.
1: గణము కంటే అతి గణనీయమైనది.
2: మైటియర్ బిగ్గర్ దాన్ ది మైటియర్.
1: దీనికి మించినటువంటి మరొకటి లేదు.
2: దేర్ ఇస్ నథింగ్ ఎల్స్ బియాండ్ దిస్.
1: కనుకనే భగవత్ తత్వాన్ని ఇచ్చిది అట్టిదని మనం నిర్ణయించుకోవటం కేవలం అవివేకమే.
2: దేర్ఫోర్ ద నేచర్ ఆఫ్ గాడ్ ఇస్ బియాండ్
1: యువర్ కంట్రోల్. భగవంతుని యొక్క తత్వం ఇచ్చిది అని వర్ణించలేరు.
2: నో వన్ కెన్ ఎక్స్టోల్ నరేట్.
1: ఎంత వర్ణించినప్పటికీ ఇది కేవలము ఆ వర్ణనకంత కూడా తగ్గినట్టు కాదు.
2: ఆల్ నరేషన్స్ ఆర్ జస్ట్ బినీత్ ది రియాలిటీ.
1: ఈ వర్ణన మానవ యొక్క తృప్తి.
2: This mere exhalation gives you that
1: alpatrupti.
2: It is just so low.
1: కానీ అనంతమైన శక్తి.
2: But there is infinite power.
1: ఈ అనంతమైన శక్తిని అల్పతృప్తిగా మనం అనుకోవటం చాలా పొరపాటు.
2: The infinite power cannot be brought down to a simple level.
1: అయితే
2: however
1: అణువులందును గణములందును ఒకే టేస్ట్.
2: But the taste continues to be the same in the smallest.
1: సముద్రానికి వెళ్ళి కొంచెం చేతితో నీరు తీసుకుని రా.
2: Go to the sea and collect some water.
1: దానికి వచ్చి నీ నోట్లో వేసుకో.
2: అండ్ జస్ట్ డ్రింక్ ఇట్.
1: అది ఉప్పుగానే ఉంటుంది.
2: అండ్ యు విల్ ఫైండ్ ఇట్ సాల్ట్.
1: ఆ సముద్రానికి వెళ్ళి
2: గో టు ఓషన్.
1: ఒక బింట నీరు తీసుకుంటా.
2: కలెక్ట్ బిగ్
1: పాంటో నీరు వేసుకున్నప్పటికీ ఉప్పుగానే ఉంటుంది.
2: దట్ ఆల్సో ఇస్ సెలైన్.
1: కానీ క్వాంటిటీ డిఫరెన్స్ కానీ క్వాలిటీ ఒక్కటే.
2: దేర్ ఇస్ డిఫరెన్స్ ఇన్ ది క్వాంటిటీ బట్ క్వాలిటీ ఇస్ సేమ్.
1: కనుకని నీ క్వాలిటీని నువ్వు చూస్తూ రావాలి.
2: సో యు గో బై ద క్వాలిటీ.
1: నీ ఎన్నున్నటువంటి క్వాలిటీ చాలా ఉత్తమమైనటువంటి.
2: ద క్వాలిటీ ఇన్ రియాలిటీ ఇస్ ఇన్ యు.
1: భగవంతుడు ఎప్పుడు కూడా క్వాలిటీని చూస్తాడు కానీ క్వాంటిటీని చూడదు.
2: గాడ్ గోస్ బై ది క్వాలిటీ నెవర్ బై క్వాంటిటీ.
1: ల్యాక్స్ ఆఫ్ మిల్క్ అంతా ఉంటుంటుంది.
2: యు ఫైండ్ ది ల్యాక్స్ ఆఫ్ మిల్క్.
1: ఇదంతా కేవలము ఒక విధమైనటువంటి యొక్క డాంకీ మిల్క్ వంటిది.
2: దట్ ఇస్ ఆల్ డాంకీస్ మిల్క్.
1: కానీ ఒక టీ స్పూన్ కౌ మిల్క్.
2: ద టీ స్పూన్ ఫుల్ ఆఫ్ కౌ మిల్క్.
1: ఆ టీ స్పూన్ ఒక కౌ మిల్క్ త్రాగినా సంతోషమే.
2: ద That teaspoonful of cow milk is more precious.
1: కంటని అల్పమైనప్పటికీ ఆనందంగా నీవు భుజించు.
2: It may be low in quantity, but you can partake it blissfully.
1: అధికము కదా అని దాన్ని ఆశించి దురాశకు భంగం కాదు కానివ్వకు.
2: Never run after that which is in excess in plenty.
1: దురాశ చాలా చెడ్డది.
2: And too much of desires will make you miserable.
1: సదాశలు చిన్నదైనా కూడా నీవు భావించు.
2: A small thing can be enjoyed plentifully.
1: దానిలో నీకు ఎంతో సంతోషం ప్రాప్తిస్తుంది.
2: యూ విల్ హావ్ ఇన్ఫినిట్ హ్యాపీనెస్ అవుట్ ఆఫ్ దట్.
1: ప్రేమ స్వరూపులారా,
2: ఎంబాడిమెంట్ ఆఫ్ లవ్,
1: లోకములో జీవులో ఎన్ని రకమైన మార్గంతోనో భగవంతుని అన్వేషిస్తున్నారు.
2: ఇన్ ఫ్యాక్ట్ దర్ మెనీ మెనీ పీపుల్ హూ ఆర్ ఇన్ సర్చ్ ఆఫ్ గాడ్.
1: ఏం చేస్తున్నావు అంటే భగవంతుని అన్వేషించగలుగుతున్నాను.
2: ఇఫ్ యు ఆస్క్ దెమ్ వాట్ ఆర్ డూయింగ్, దే సే వి ఆర్
1: భగవంతుని అన్వేషించి ఏమిటి,
2: వాట్ డు యు మీన్ బై,
1: ఎక్కడ ఉన్నాడు భగవంతుడు,
2: వేర్ ఇస్ గాడ్,
1: ఎక్కడ చూసినా ఉన్నాడు.
2: గాడ్ ఇస్ ఎవ్రీవేర్,
1: ఇక్కడ అక్కడ ఎక్కడ చూసినా ఒక్కడే ఆత్మలో మక్కువై ఉన్నాడు.
2: హియర్ అండ్ దేర్ అండ్ ఎవ్రీవేర్ గాడ్ ఇస్ వన్.
1: అలాంటి ఒక భగవంతుని ఎందుకు వ్యతిరేకం?
2: గాడ్ ఇస్ ఎవ్రీవేర్, వై డు యు నీడ్ టు సర్చ్ ఫర్
1: హిమ్? ఎక్కడ చూసినా భగవంతుడే ఉన్నాడు.
2: గాడ్ ఇస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్,
1: ఎందుకు అలా అందు లేదని సందేహం వలది.
2: యు డోంట్ హావ్ టు డౌట్ వెదర్ హి ఇస్ దేర్.
1: సర్వోపగతం ఎందెందు వెతికి చూసినా అందందే కానవాడు.
2: వేర్ ఎవర్ యు సర్చ్, వేర్ ఎవర్ యు గో, యు ఫైండ్ హిమ్ ఇన్ థాట్.
1: అలాంటి స్టూడెంట్ ప్రహ్లాదు.
2: అండ్ ప్రహ్లాద్ ఐ సో యంగ్,
1: చిన్న పిల్లవాడు.
2: టైం ఇస్ థాట్
1: అతను చదువుకోవడానికి పంపిస్తే
2: వెన్ యు సెంట్ ఫర్ లెర్నింగ్,
1: చండా అమార్కులు చాలా కఠినమైన శిక్షణ ఇస్తూ వచ్చారు.
2: చండా అమార్క ద టీచర్ దేవర్ వెరీ బ్యాడ్
1: చేయలేదు. తన లక్ష్యం దైవం పయనించాడు.
2: హీ హ్యాడ్ హిస్ ఎయిమ్ ఎస్
1: సర్వము నారాయణ నారాయణ.
2: హీ కన్సిడర్డ్ ఎవ్రీథింగ్ ఎస్ నారాయణ డివైన్.
1: తండ్రి ఒకనాడు పిలిపించాడు.
2: అండ్ ఫాదర్ సమ్మండ్ హిమ్ వన్
1: డే. నీవేమో గొప్ప విద్యలన్నీ చదివి రావటారు.
2: The father said, it seems you have learnt many.
1: నీవి చెప్పరా నాయనా,
2: come on, repeat one or two things that you have studied.
1: చదివించిన నన్ను గురువులు.
2: He said, teachers made me study.
1: చదివితే ధర్మ అర్థ కామ మోక్షములు.
2: I have studied all the objectives of life.
1: చదివినవి గలవు పెక్కులు.
2: I studied many, many books.
1: చదువులలో మనం వెళ్ళి చదివితి తండ్రి అన్నా.
2: And I have gone through the very secret, the essence of study.
1: ఇంకా నాయన ఆ మనం మీకు చెప్పమన్నాడు.
2: Father asked, what is the essence of all learning?
1: ఓం నమో నారాయణాయ.
2: ప్రహ్లాద said, ఓం నమో నారాయణాయ.
1: తండ్రికి బుర్ర తిరిగింది.
2: And there is father felt reeling.
1: రెండు కొట్టి ఆ పిల్లవాడిని పంపించాడు.
2: He has beaten him, thrashed him and driven out.
1: దైవ ద్వేషి హిరణ్యకశిపుడు.
2: Father has got bitterness, hatred
1: toward
2: God. Where is the son Prahlad? And Prahlad is full of love for God. And father is full of hatred
1: toward
2: God. Therefore this wide gulf of difference between love and hatred. Therefore with all good and sweet words the human quality can turn into divine nature. Embodiments of love. Never develop hatred.
1: అసూయను పెంచుకోకూడదు.
2: Never be jealous.
1: అహంకారాన్ని ఏమాత్రం మనం అటమార్చకుండా ఉండకూడదు.
2: Never entertain ego killing.
1: మొట్టమొదటి అహంకారాన్ని అటమార్చండి.
2: First kill your ego.
1: అప్పుడే మనం ఈగో పూర్తి పోతుంది.
2: And then ego will find
1: out. అప్పుడే దానికి తగినటువంటి ప్రేమతత్వం పెరుగుతుంది.
2: There develops true love.
1: ప్రేమ చేతనే భగవంతుని పొందాలి.
2: And you can attain divinity through love only.
1: ప్రేమ మహిత మరి భూములను ప్రేమాంకురములు పెంపొంద.
2: ఇన్ దిస్ బారన్ ల్యాండ్ బిరెక్ట్ ఆఫ్ లవ్ ఫర్ ది ఫీలింగ్స్ ఆఫ్ లవ్ టు డెవలప్ విత్ ఆల్ ది ఎమోషన్స్ ఆఫ్ లవ్.
1: ప్రేమ సుధా వర్షము వర్షి
2: యాజ్ దేర్ ఇస్ రెయిన్ ఫాల్ ఆఫ్ లవ్.
1: ప్రేమ నదులు ప్రవహింపగమురడి గానము చెయ్యగలిగి.
2: ఫర్ ది రివర్స్ ఆఫ్ లవ్ టు ఫ్లో ఇన్సెసెంట్లీ ఓ కృష్ణ సింగ్.
1: భగవంతుని యొక్క గానం ఎంత బాగుంది, మధురంగా ఉంటుంది.
2: The melody of divine is beyond
1: understanding.
2: Those that listen to the melody of the divine celestial song will know the taste of it. Embodiment of love.
1: ఏ సాధనలు, ఏ జపములు, ఏ ధ్యానములు, ఏ యోగములు చేయడానికి సాధ్యం కాకపోయినప్పుడు నామస్మరణ చేయండి.
2: It may not be possible for you to undertake penance, meditation, the worship, but chant the
1: glory of the name.
2: Do not get into that practice that
1: you do not know.
2: Proceed along the easy, simple
1: path. Kṛta-yugamlo jñānamu.
2: And in Kṛta-yugamlo,
1: Treta-yugamlo yajñamu.
2: In Treta-yajña.
1: Dvapara-yugamlo archana.
2: In Dvapara-varsha.
1: Kali-yugamlo namasmarana.
2: In this age of Kali, it is only namasmarana.
1: Hare-nama, Hare-nama, Hare-nama-ve-kevalam.
2: He's only chanting the name of God. There is no other path to reach God other than singing His glory. So sing His name, sing His glory. There's nothing beyond
1: this.
2: Any spiritual practice should end up in chanting His glory. Embodiments of love. Students.
1: Pilgrims. శ్రవణం,
2: లిసనింగ్,
1: కీర్తనం,
2: సింగింగ్,
1: విష్ణుస్మరణం,
2: చాంటింగ్,
1: పాదసేవనం,
2: సర్వీస్,
1: వర్ధనం,
2: సల్యూషన్,
1: వర్షిప్, నాశ్యం,
2: సర్వేహం,
1: ఆత్మనివేదనం,
2: అండ్ సరెండర్.
1: నవవిధ మార్గముల లోపల ప్రవేశించి ఈ నవద్వరులతో కూడినటువంటి దైవత్వాన్ని పొందడానికి ప్రయత్నిస్తున్నారు.
2: All these 9 paths of devotion will ultimately take you to God, to the divine.
1: కాని మార్గం ఎన్ని అయినప్పటికీ గమ్యం ఒక్కటే.
2: Paths are many, but goal is one.
1: కానీ ఆ యొక్క గమ్యాన్ని చేరండి.
2: We have to reach that goal. Never be away from the goal of life. And do not go in a wrong direction. Never act against God. Never be selfish.
1: స్వార్థమే స్వప్రయోజనముకు మూల కారణం.
2: సెల్ఫిష్నెస్ అండ్ సెల్ఫ్
1: ఇంట్రెస్ట్ ఆధ్యాత్మికానికి అతి దూరము.
2: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ది సెల్ఫిష్నెస్ విల్ డిస్టెన్స్ యూ ఫ్రమ్ స్పిరిచువాలిటీ.
1: కనుక మనము ఈ స్వార్థాన్ని త్యాగం చేయాలి.
2: సో వి హావ్ టు సాక్రిఫైస్.
1: పరాత్మని ప్రేమించాలి.
2: అండ్ వి షుడ్ లవ్ గాడ్.
1: దేవుని అంకితం చేసుకోవాలి.
2: అండ్ దెన్ డెడికేట్ అవర్ లైఫ్ టు ఇట్.
1: దేవుని మార్గంలో మీరు చేరినప్పుడే దివ్యమైన శక్తి మీకు ప్రాప్తిస్తుంది.
2: వెన్ వి ప్రొసీడ్ అలాంగ్ ద డివైన్ పాత్ వి విల్ హావ్ డివైన్ ఎనర్జీ.
1: ఈ నాడు చూడండి కొన్ని వేల మంది వచ్చారు.
2: From Shirdi, thousands are here.
1: Anta yatra chestunnaru.
2: They have gone round
1: Punya
2: on pilgrimage. They visited pilgrim centers.
1: Punya pavitramaiti pernu tanchukuntu.
2: And they have been thinking of sacred name of God.
1: Vaaru ee naadu prashanthi nilayam cheraru.
2: Today they reached prashanthi nilayam.
1: Kaani ee annintiki moola kaaranamu namasmarane.
2: It is only namasmarana, God's name, that brought you here.
1: Chetram veru kavachunu.
2: The pilgrim centers
1: Kshetram Kshetrajna Chapi Madhvidde Rendu Kudumam Okkate.
2: And therefore Kshetra the center, Kshetrajna the knower are one and the same.
1: Kshetrajne Lekapothe Kshetrame Kaadu.
2: When there is no knower there cannot be anything to be known.
1: Kaabatti enni tiriginappatikini mana hriday kshetrani matramu pavitramga avinchukovali.
2: We might go around any place, the Kshetra the human body must be maintained perfect.
1: Kadinamainatti matalanu tagginchukondi.
2: Never use harsh words.
1: Paradoshamainatti maarukondi.
2: Never accuse anybody.
1: పరచింత అనేటువంటి వదలండి.
2: యూ షుడ్ నాట్ థింక్ ఆఫ్ ఎనీవన్.
1: పరమాత్మ చింతన పెంచుకోండి.
2: థింక్ ఆఫ్ గాడ్ మోర్ అండ్ మోర్.
1: ఇది నిజమైనటువంటి సాధన.
2: దిస్ ఇస్ ద ట్రూ స్పిరిచువల్ ప్రాక్టీస్.
1: చేతనైనంత వరకు పరలోక సేవ చేయండి.
2: టు ది ఎక్స్టెంట్ పాసిబుల్ సర్వ్ అదర్స్.
1: మీ శక్తి కొద్ది సేవ చేయండి.
2: టు ది ఎక్స్టెంట్ పాసిబుల్ హెల్ప్ అదర్స్.
1: కానీ ఆ సేవలో కూడా సార్థకమైన సేవ చేయండి.
2: అండ్ రెండర్ ట్రూ సర్వీస్.
1: ఒక చిన్న ఉదాహరణ.
2: ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
1: చాలా మంది ఇప్పుడు మా పాత విద్యార్థులు అంతా కూడాను
2: యు హావ్ అవర్ ఫార్మర్
1: బ్రాహ్మణపల్లి, బీడిపల్లి, వెనుపల్లి ఇంకా సేవ చేయడానికి వచ్చారు.
2: అవర్ ఓల్డ్ స్టూడెంట్స్ హావ్ బీన్ సర్వింగ్ ఇన్ ద నైబరింగ్ విలేజెస్.
1: కానీ ఈ సేవలు చేస్తున్నారు.
2: దే డూ సర్వ్.
1: ఎట్లా చేస్తున్నారు?
2: హౌ ఆర్ దే సర్వింగ్?
1: కానీ చేసే సేవలు ఎందు భావం ఉంచి చేయాలి.
2: అండ్ యూ షుడ్ డూ ఇట్ ఇన్ ట్రూ స్పిరిట్.
1: అయ్యా, మీ సేవ చేయడానికి మేము వచ్చాము.
2: వి హావ్ కమ్ హియర్ టు సర్వ్ యూ.
1: మీరు కూడా మాతో చేరండి.
2: యూ ఆల్సో పార్టిసిపేట్.
1: మీరు కూడా మాతో చేరి నేర్చుకుని నిత్యము మీ సేవ చేయవచ్చు.
2: You also join us and learn and serve
1: yourself.
2: Those that come from outside
1: may be few months.
2: But if you learn the technique of service, you can serve by yourself. And the villages are full
1: of dirt.
2: It's full of dirt
1: and dirt.
2: Therefore, we and our children fall sick repeatedly. Let us keep our villages
1: clean.
2: And we should see the water
1: flow.
2: Let us breathe good air.
1: అప్పుడే దీనికి తగినటువంటి పరిశుద్ధమైన హృదయం కూడా ప్రాప్తిస్తుంది.
2: అండ్ దెన్ యూ విల్ హావ్ ద ప్యూర్ హార్ట్.
1: సమ్యక్ దృష్టి,
2: గుడ్ లుక్స్,
1: సమ్యక్ శ్రవణము,
2: గుడ్ లిసన్,
1: సమ్యక్ వాక్కు,
2: గుడ్ వర్క్,
1: సమ్యక్ వర్క్,
2: గుడ్ వర్క్,
1: సమ్యక్ థాట్.
2: అండ్ గుడ్ థాట్.
1: ఈ 5 కూడా పవిత్రంగా ఉంటుంటే నువ్వు సమ్యక్ రూపం పొందుతావు.
2: వెన్ ఆల్ దీస్ ఆర్ 5 ఆర్ సీక్రెట్, యూ విల్ బి పర్ఫెక్ట్.
1: అప్పుడే నీకు తగినటువంటి ప్రాప్తి చెందుతుంది.
2: దెన్ యూ డిజర్వ్ ఎవ్రీథింగ్.
1: సాహిత్యం ప్రాప్తిస్తుంది.
2: అండ్ యూ మర్జ్ ఇన్ గాడ్.
1: సారూప్యం, సారూప్యం, సాహిత్యం, సాహిత్యం.
2: దేర్ఫోర్ ది టూ, వన్ ఇస్ నియర్నెస్, అదర్ ఇస్ ఐడెంటిటీ.
1: మొట్టమొదట మనం సారూప్యంలో ప్రవేశించాలి.
2: ఫస్ట్ యూ బీ నియర్ క్వైట్ క్లోజ్.
1: తర్వాత సామీప్యంగా పోవాలి.
2: అండ్ దెన్ గెయిన్ ప్రాక్సిమిటీ మోర్ అండ్ మోర్,
1: సారూప్యాన్ని పొందాలి.
2: అండ్ యు విల్ హావ్ ఐడెంటిటీ,
1: తర్వాత సాయుధ్యం, ఏకం కావాలి.
2: అల్టిమేట్లీ మర్జ్ యువర్ వన్నెస్ విత్ ది డివైన్.
1: కాబట్టి నది ఎంత దూరం నుంచి వచ్చి ప్రవహించి,
2: ద రివర్ కమ్స్ ఫ్రమ్ లాంగ్ డిస్టెన్స్,
1: వచ్చి వచ్చి వచ్చి వచ్చి సముద్రాన్ని చేరిపోతుంది.
2: ఫ్లోయింగ్ ఇన్సెంట్లీ గ్రాడ్యువలీ ఇట్ మర్జెస్
1: ఇంటు. నది పుట్టింది దేనికోసం?
2: వాట్ ఫార్? ద రివర్ టేక్స్ బర్త్,
1: సముద్రం పొందే కోసం.
2: మర్జ్ ఇన్ టు మైటీ.
1: అదే విధంగా మానవుడు పుట్టింది దేనికోసం?
2: వాట్ ఫార్ ఇస్ ద హ్యూమన్ లైఫ్?
1: ఏదో ప్రపంచంలో సుఖములు సంతోషములు ఆనందాలు అనుభవించే కోసం కాదు.
2: నాట్ టు ఎంజాయ్ ద కంఫర్ట్స్ అండ్ కన్వీనియన్స్ ఆఫ్ ద వరల్డ్.
1: జీవితం ఉన్నంత వరకు అనుభవించుకో.
2: ఇట్స్ నెసెసరీ సో లాంగ్ యువర్ లైఫ్.
1: కానీ కష్టపడికి నీవు దైవంతో జీవితం కావాలి.
2: బట్ అల్టిమేట్లీ యూ షుడ్ మర్జ్ ఇన్ డివైన్.
1: నీ జీవితాన్ని ఎందుకోసం వచ్చిందని ప్రశ్న వేసుకో.
2: వీ షుడ్ క్వశ్చన్ వైట్ ఫార్ హిస్ లైఫ్.
1: దైవంతో చేరడానికి వచ్చినాం.
2: ద లైఫ్ ఇస్ దేర్ టు మర్జ్ ఇన్ గాడ్.
1: చూడడానికి వచ్చాము.
2: అండ్ వై, వాట్ ఫార్ ఆర్
1: దైవాన్ని అనుభవించడానికి వచ్చాము.
2: వీ ఆర్ హియర్ టు ఎక్స్పీరియన్స్.
1: ఏమనుభవిస్తున్నావు?
2: What is it your experience?
1: దైవాన్ని అనుభవించడం లేదు,
2: దైవాన్ని
1: చూడటం లేదు,
2: you don't
1: దైవాన్ని చేరటం లేదు.
2: You are not anywhere near God.
1: లోకంతో అనుభవించే కోసం వచ్చావు.
2: You experience in society.
1: లోకంతో నువ్వు జీవిస్తున్నావు.
2: You live in society.
1: లోకంలో లయమైపోతున్నావు.
2: And ultimately end of your life
1: మానవ జన్మము.
2: Is that the thing that you are here?
1: పిచ్చమైనటువంటి మార్గం కాదు మానవ జన్మము.
2: No, human life is not that.
1: పవిత్రమైనటువంటి మానవ జన్మము.
2: Human life is rare.
1: పవిత్రమైన మానవ జన్మము.
2: It is so sacred.
1: భవ్యమైన మానవ జన్మము.
2: It is so novel and new.
1: ఇలాంటి పవిత్రమైన మానవ జన్మాన్ని నేను
2: novel and new, ever fragrant human life is wasted today.
1: తరగతి విద్యార్థులారా,
2: సో స్టూడెంట్స్,
1: యాత్రికులారా,
2: అండ్ పిల్గ్రిమ్స్,
1: అందరూ కూడా ఈ పవిత్రమైన మార్గాన్ని మేము ప్రవేశించి,
2: ఆల్ ఆఫ్ యూ షుడ్ ట్రెడ్ అలాంగ్ దిస్ సెక్రెట్ పాత్. దీని
1: నామం చేత నేను మీ కాలము సార్థకం చేసుకో.
2: యూ షుడ్ స్పెండ్ యువర్ లైఫ్ చాంటింగ్ హిస్ గ్లోరీ, సింగింగ్ హిస్ నేమ్. దేంతో
1: కూడా నువ్వు కాలము సార్థకం చేసుకోవడానికి వీలు కాదు.
2: దేర్ ఇస్ నో అదర్ వే టు శాంక్టిఫై అవర్ టైమ్.
1: నడుస్తూ నామస్మరణ చేసుకోవచ్చు.
2: యూ కెన్ సింగ్ గాడ్స్ నేమ్.
1: పండుకొని నామస్మరణ చేసుకోవచ్చు.
2: యాజ్ యు వర్క్ యూ కెన్
1: సింగ్. నామస్మరణ చేసుకోవచ్చు.
2: ఎవ్రీ టైమ్
1: ప్రయాణం చేస్తూ నామస్మరణ చేసుకోవచ్చు.
2: యాజ్ యు సర్వ్ యూ కెన్ సింగ్.
1: నామస్మరణ చేస్తే అడ్డులే లేదు.
2: To sing His glory, there is no obstacle anyway.
1: But దాని కొరకు ఒక అడ్డు ఉంటుందాలి.
2: Everything has got an obstacle limit.
1: ఏదైనా ఒకటి కావాలంటే దానికి ఒక ట్యాక్స్ కట్టాలి.
2: If you want anything, you need to pay tax.
1: నది దగ్గరలో ప్రవహిస్తుంటే ఆ నీరు తీసుకోవాలంటే ట్యాక్స్ కట్టాలి.
2: You need to pay water tax even to collect water.
1: కరెంట్ బిల్లు ఇంటికి తీసుకోవాలంటే ట్యాక్స్ కట్టాలి.
2: And you have to pay electricity bill.
1: నామస్మరణకు no tax.
2: For namasmarana there is no tax at all.
1: ఎవరు అడిగేవారు లేదు.
2: Nobody will tax you.
1: ఏ కష్టమో దీనికి అవసరం లేదు.
2: Nothing whatsoever.
1: సులభంగా లభించేటువంటి,
2: it's so easily available.
1: మీరు చేయలేకపోతున్నారు.
2: Why are you not able to sing his
1: glory? ఈ మానవుడు సులభంగా చిక్కినటువంటి దాన్ని వదిలిపెట్టున్నాడు.
2: Man is just giving up that is which is so easily.
1: కష్టంతో లభించేటువంటి చాలా మంచిదని భావిస్తున్నాడు.
2: And he considers that which is so difficult to obtain.
1: అది ఒక చెడ్డ భావం.
2: That is a wrong feeling.
1: సులభంగా చిక్కినటువంటి మనకు పవిత్రమైనటువంటి,
2: that which is easily available is sacred.
1: వ్యక్తి కష్టము అందించకుండా,
2: there is no difficulty.
1: వ్యక్తి బాధను కలిగించకుండా,
2: no suffering.
1: సులభంగా ఉన్న చోట నేను ఉట్టి పడుతుంది.
2: You will get it where you are.
1: ఆ ప్రేమనే నిజమైనటువంటి యొక్క భక్తి.
2: And that love is devotion.
1: ఆ ప్రేమనే లేకుండా భక్తియే లేదు.
2: When there is no love, it cannot be
1: జపము, తపము, ధ్యానము, యోగము, యజ్ఞము ఇవన్నీ చేసినప్పటికీ ప్రేమనే దీనికి ప్రాణము.
2: Therefore, whatever you may do, the yajna or japa or jhana, but love for God is the basis.
1: ప్రేమనే లేకుండా ఏ చిన్న కార్యం కూడా మనం చేయలేము.
2: బిరెఫ్ట్ ఆఫ్ లవ్ యూ కెనాట్ అండర్టేక్ ఎనీ టైని టాస్క్.
1: అన్నింటి ఎందు లౌకికమునందు అలౌకికమునందు ప్రేమనే ప్రధానము.
2: ఇన్ దిస్ వరల్డ్లీ టాస్క్ అండ్ అదర్ వరల్డ్లీ అఫైర్స్ లవ్ ఇస్ ఇంపార్టెంట్.
1: ఆత్మనందు అధ్యాత్మనందు జిజ్ఞాస ఎందు ప్రేమభావమే ప్రధానము.
2: ద సీకర్, ద వన్ ఆఫ్టర్ మనీ, ద వన్ హూ వాంట్స్ టు నో,
1: ఆత్మనందు ప్రేమనే ప్రధానము.
2: అండ్ ద లవ్ ఇస్ ఫౌండేషన్ ఫర్ ఆల్.
1: అతి పవిత్రమైన ప్రేమ తత్వాన్ని మీరు పెంచుకోండి.
2: వి హావ్ టు డెవలప్ ద సీక్రెట్ లవ్ మోర్ అండ్ మోర్.
1: ఎవరిని మనం విమర్శించకూడదు.
2: వి షుడ్ నెవర్ క్రిటిసైజ్.
1: ఎవరిని మనం దూషించకూడదు.
2: వి షుడ్ నాట్ అక్యూజ్ ఎనీబడీ.
1: పరిహసించకూడదు.
2: అండ్ వి షుడ్ నాట్ మేక్ ఫన్ ఆఫ్ ఎనీబడీ.
1: ప్రేమ చేతనే వారిని ప్రసన్నులు గావించు.
2: అండ్ వి షుడ్ ప్లీజ్ అదర్స్ బై లవ్.
1: మానవుని ప్రసన్నులు గావించుకునేటువంటి ప్రయత్నమే మానవుని యొక్క సాధన.
2: సో మెయిన్ స్పిరిచువల్ ప్రాక్టీస్ లైస్ ఇన్ ప్లీజింగ్ అదర్ మ్యాన్.
1: ఇలాంటి సులభమైన మార్గాన్ని మీరు అనుభవించి,
2: ఎక్స్పీరియన్స్ దట్ సింపుల్ ఈజీ పాత్.
1: సులభమైనటువంటి యొక్క ఆనందాన్ని అనుభవించి,
2: అండ్ ఆల్సో ఎక్స్పీరియన్స్ దిస్ బ్లిస్ విచ్ ఇస్ సో ఈజీ.
1: సులభంగా జీవితాన్ని సాధన చేసుకుని,
2: అండ్ లీడ్ ఎ లైఫ్ ఇన్ ఎ సింపుల్ వే.

0: వైరము లేకుండా ప్రేమించమని గీతావాక్యం.
1: ది టీచింగ్స్ ఆఫ్ గీత ఇస్ దట్ వితౌట్ హ్యావింగ్ ఎనిమిటీ ఆర్ హేట్రెడ్ అగెన్స్ట్ ఎనీ పర్సన్ యు షుడ్ లవ్ ఆల్.
0: సర్వభూతములు యందు సర్వాత్మభావనగా సర్వత్ర నిండి ఉన్నది దైవమే.
1: డివినిటీ ఈజ్ ఫుల్ ఆఫ్ ది హార్ట్స్ ఆఫ్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ ఇన్ ఆల్ ది ఇట్స్ ఫుల్నెస్. దిస్ ఈస్ ది స్టేట్మెంట్ ఆఫ్ గీత.
0: ఎవరిని ద్వేషించినా దైవమును ద్వేషించినటువంటి వాడు అవుతావు.
1: హూమ్ సో ఎవర్ యు హేట్ యు విల్ బి హేటింగ్ గాడ్ హింసెల్ఫ్.
0: సర్వభూత తిరస్కారం కేశవం ప్రతిగచ్చతి. ఎవరిని నీవు దూషించినప్పటికీ తిరస్కరించినప్పటికీ అది నీ ఆరాధన దైవమును తిరస్కరించిన వాడు అవుతావు.
1: హూమ్ సో ఎవర్ యు క్రిటిసైజ్ ఆర్ అడ్మానిష్ దట్ వుడ్ బి గోయింగ్ టు ద వెరీ డెయిటీ ఆఫ్ యువర్ చోజన్ వర్షిప్.
0: దీనిని భారతీయ ధర్మశాస్త్రము కూడాను సోభ్రాతృత్వాన్ని బోధిస్తూ వచ్చింది.
1: దిస్ హెస్ బీన్ టాట్ బై ది స్క్రిప్చర్స్ ఆఫ్ భారత్ టీచింగ్ ది యూనివర్సల్ బ్రదర్హుడ్.
0: అయితే భగవద్గీత దీనికంటే మరికొంత పైమెట్టునకు ప్రవేశించింది.
1: భగవద్గీత హ్యాస్ రీచ్ ఎ హైయర్ స్టేజ్ దాన్ దిస్.
0: సర్వాత్మ భావమునే ఏకత్వంగా గుర్తించమని బోధించింది.
1: ఇట్ హెస్ టాట్ దట్ దేర్ ఇస్ యూనివర్సల్ డివినిటీ.
0: సర్వభ్రాతృత్వం కాక సర్వాత్మ భావమును బోధించింది.
1: ఇన్స్టెడ్ ఆఫ్ టీచింగ్ యూనివర్సల్ బ్రదర్హుడ్ ఇట్ హెస్ టాట్ ది యూనివర్సల్ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ఆత్మ ఇన్ ఆల్ హ్యూమన్
0: ఈశ్వర సర్వభూతానాం.
1: ఇట్ మీన్స్
0: అన్ని భూతములు యందు ఉండినటువంటిది ఒకే ఆత్మ అనేటువంటి దీనిని నిరూపించింది.
1: ఇట్ హెస్ ప్రూవ్డ్ దట్ ఇట్ ఈస్ ది సేమ్ ఆత్మన్ విచ్ ఈస్ ఎగ్జిస్టింగ్ ఇన్ ఆల్ హ్యూమన్ బీయింగ్స్ అండ్ ఆల్ బీయింగ్స్.
0: కనుకని సుఖదుఖ సమయత్వ అన్నట్టుగా సుఖదుఖములను మనం ఏ విధంగా సమానంగా చూచుకోమని బోధించిందో అదే విధముగానే సర్వభూతములు ఎందుకూడను ఆత్మను సమత్వంగా భావించమని బోధించింది.
1: జస్ట్ యాజ్ ఇట్ హెస్ టాట్ దట్ హ్యాపీనెస్ అండ్ మిజరీ షుడ్ బి ట్రీటెడ్ ఈక్వలీ సో ఆల్సో యు షుడ్ ట్రీట్ ఆత్మన్ యాజ్ ఎగ్జిస్టింగ్ ఇన్ ఆల్ హ్యూమన్ బీయింగ్స్.
0: కేవలం మానవ జీవితమనే కాక పశుపక్షి మృగాదులు ఎందుకూడను దైవత్వమనేటువంటిది నిరూపింప చేయటకై దైవ ప్రేమ అయినటువంటి యొక్క దివ్యత్వాన్ని సమంగా పంచుకోమని బోధించింది.
1: ఇట్ హెస్ టాట్ దట్ డివినిటీ హ్యాస్ బీన్ ఈక్వలీ ఎగ్జిస్టింగ్ ఇన్ ఆల్ బీయింగ్స్ నాట్ ఓన్లీ ఇన్ హ్యూమన్ బీయింగ్స్ ఇన్ యానిమల్స్ అండ్ ఇన్ ఎవ్రీ అదర్ లివింగ్ బీయింగ్.
0: కనుకనే సర్వభూతాంతరాత్మ అనేటువంటి దానికి కేవలం మానవత్వం వరకు మాత్రమే దీని యొక్క పరిమితి కానేరదు.
1: దట్ ఈస్ హౌ ఇట్ అప్లైస్ టు ది ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ఆత్మన్ ఇన్ ఆల్ ద హ్యూమన్ బీయింగ్స్ నాట్ మియర్లీ ఇన్ ది హ్యూమన్ బీయింగ్స్.
0: క్రిమికీటి కాదు మొదలుకొని బ్రహ్మ రుద్రాదుల వరకు కూడాను ఈ జీవత్వం అనేటువంటిది ఆత్మత్వంగా ఏకత్వంగా ఉంటుండాలి.
1: రైట్ ఫ్రమ్ ద ఇన్సెక్ట్స్ అండ్ క్రీచర్స్ రైట్ అప్ టు ద బ్రహ్మ ది అల్టిమేట్ బ్రహ్మన్ ద సేమ్ డివినిటీ ఈజ్ ఎగ్జిస్టింగ్ యూనిఫామ్.
0: కనుకని త్యాగరాజు కూడాను చీమలో బ్రహ్మలో శివకేశవాదవులలో ప్రేమ మీద వెలసి ఉండే బిరుదు వహించిన రామా నన్ను బ్రోవరా అని ప్రార్థించాడు.
1: దట్ ఈస్ వై త్యాగరాజు ఆల్సో ప్రేయర్ టు రామా స్టేటింగ్ దట్ ఇన్ ది యాంట్ యాజ్ వెల్ యాజ్ ఇన్ బ్రహ్మన్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ కేశవ అండ్ రామ యూ హ్యావ్ బీన్ జస్ట్ లివింగ్ అండ్ యూ సేవ్ మీ హియర్ ప్రే.
0: కానీ ఈనాటి మానవుని యొక్క స్వభావము చీమను చూచినప్పుడు చంపివేస్తాం నలిపివేస్తాం, బ్రహ్మను చూచినప్పుడు నమస్కరిస్తాం.
1: బట్ టుడేస్ మ్యాన్స్ నేచర్ ఇస్ దట్ వెన్ హీ సీస్ అండ్ హీ కిల్స్ ఇట్ హీ డజంట్ మైండ్ కిల్లింగ్ ఇట్ బట్ వెన్ హీ సీస్ బ్రహ్మన్ హీ ప్రేస్.
0: చెప్పటం వేరు చేయటం మరొకటి.
1: టెలింగ్ సంథింగ్ అండ్ డూయింగ్ ది ఆపోజిట్.
0: కనుకని మహాత్మ స్థానమును అందుకొనక దురాత్మ స్థానమును పొందిపోతున్నారు.
1: దట్ ఈస్ వై Without attaining

0: ది స్టేటస్ ఆఫ్ మహాత్మన్ హి హస్ బీన్ అటైనింగ్ ఓన్లీ ది స్టేటస్ ఆఫ్.
1: కానీ భగవద్గీత యందు మనస్ ఏకం, వచస్ ఏకం, కర్మణ ఏకం మహాత్మనం అని బోధించింది.
0: భగవద్గీత ఆన్ ది అదర్ హ్యాండ్ హస్ టాట్ దట్ ఏ సింక్రొనైజేషన్ ఆఫ్ వర్డ్ థాట్ అండ్ డీడ్ ఈస్ ది ట్రూ నేచర్ ఆఫ్ మహాత్మన్.
1: ప్రతి ప్రాణి ఎందు కూడాను దైవత్వం ఉన్నదనేటువంటి నిజతత్వాన్ని మనం విశ్వసించాలి.
0: వీ హ్యావ్ టు డెవలప్ ఫెయిత్ అండ్ బిలీవ్ దట్ ఇన్ ఎవ్రీ లివింగ్ బీయింగ్ ద సేమ్ డివినిటీ ఈజ్ ఎగ్జిస్టింగ్.
1: దైవం యొక్క గుణమైనటువంటి ప్రేమను సర్వజీవులు ఎందు కూడాను మనము ప్రసరింప చేయాలి.
0: వీ హ్యావ్ టు స్ప్రెడ్ లవ్ విచ్ ఇస్ ది వెరీ ఎసెన్స్ ఆఫ్ డివైన్ నేచర్ అండ్ గాడ్లీ నేచర్ ఇన్ ఆల్ లివింగ్ బీయింగ్స్.
1: అందరిని కూడాను దయా కరుణతో మనం చూడాలి.
0: వీ హ్యావ్ టు లుక్ అపాన్ ఎవ్రీ పర్సన్ విత్ కంపాషన్ అండ్ లవ్.
1: అట్టు చూడకుండా మన సాధన అన్ని కూడాను కేవలం నిరర్థకం అవుతుంది.
0: వితౌట్ హ్యావింగ్ దట్ అప్రోచ్ ఆల్ అవర్ స్పిరిచువల్ ఎక్సర్సైజ్ వుడ్ బి ఎ వేస్ట్.
1: దేవుణ్ణి భజించుచు జీవుణ్ణి హింసించుచు, దేవుణ్ణి పూజించుచు జీవుణ్ణి బాధించుచు ఉండినంత మాత్రమున ఇది సమత్వమునకు విరుద్ధమైపోతుంది.
0: వర్షిపింగ్ గాడ్ అండ్ డివినిటీ అండ్ హర్టింగ్ అండ్ హార్మింగ్ హ్యూమన్ బీయింగ్స్ విల్ నాట్ బి ప్రాపర్.
1: జీవుడే దేవుడనియు దేవుడే జీవుడనేటువంటి యొక్క ఏకత్వాన్ని మనం విశ్వసించమని బోధిస్తుంది భగవద్గీత.
0: భగవద్గీత హస్ బీన్ టీచింగ్ దట్ మ్యాన్ ఈజ్ హింసెల్ఫ్ గాడ్ అండ్ గాడ్ ఈజ్ మ్యాన్. ద యూనిటీ ఆఫ్ దీస్ టూ హస్ బీన్ టాట్ బై భగవద్గీత.
1: సర్వ జీవులు ఎందు కూడాను దయగలిగినటువంటి యొక్క మానవత్వమే నిజమైనటువంటి యొక్క పురుషార్థం అని కూడాను బోధించింది.
0: దట్ హ్యూమన్ బీయింగ్ ఆర్ హ్యూమానిటీ విచ్ ట్రీట్స్ ఆల్ అలైక్ దట్ అలోన్ ఈజ్ ఎ ట్రూ హ్యూమన్ బీయింగ్ దిస్ హస్ బీన్ టాట్.
1: ఎంతటి విద్యావంతుడైనప్పటికీ, ఎంతటి శక్తి సామర్థ్యములు కలిగినటువంటి వాడైనప్పటికీ భూతదయనే లేకుండినా వాని యొక్క సర్వస్వం కూడాను శూన్యమవుతుంది.
0: వాట్ ఎవర్ ఎడ్యుకేషన్ వన్ మైట్ హావ్ అక్వైర్డ్, వాట్ ఎవర్ పొజిషన్ అండ్ పవర్ వన్ మైట్ హావ్ అక్వైర్డ్, ఇఫ్ ఇట్ డస్ నాట్ హ్యావ్ హ్యూమన్ కైండ్నెస్ దెన్ ఇట్ ఆల్ దట్ విల్ బి ఎ నల్లిటీ.
1: కనుక ఈ భూతదయ అనేటువంటిది మానవునికి ప్రధానమైనటువంటి యొక్క సద్గుణం.
0: కైండ్నెస్ టు ఆల్ లివింగ్ బీయింగ్స్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ వర్చ్యూ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్.
1: ఇట్టి భూతదయందు కొంచెం విచక్షణ జ్ఞానాన్ని విజ్ఞతను కొంతవరకు విచారించాలి.
0: వీ హ్యావ్ టు ఎన్క్వైర్ హౌ ది డిస్క్రిమినేషన్ విల్ బి అప్లికబుల్ టు దిస్ కైండ్నెస్ హ్యూమన్.
1: భూతదయ అనగా బాధపడుతున్నటువంటి వ్యక్తులను జీవులను చూచి సాధ్యమైనంత వరకు మన చేతనైనంత వరకు దానికి సహాయం చేయడానికి ప్రయత్నించాలి.
0: భూతదయ ఆర్ కైండ్నెస్ రెఫర్స్ టు after looking to various people and persons and things which are in distress going to their help and rescue.
1: వారి బాధను వారి దుఃఖమును వారి కష్టమును మనం కొంతవరకు నివారించుటకు నివారణ చేయుటకు తగిన కృషి చేయాలి.
0: We have to make necessary efforts to reduce their pain, their sorrow, their troubles.
1: దయా దయా అని కేవలం మాటలతో వల్లించినంత మాత్రమున ప్రయోజనం లేదు, క్రియారూపమైనటువంటి దీంట్లో మనము ప్రకటించాలి.
0: దెర్ ఇస్ నో యూజ్ రిపీటింగ్ ది వర్డ్ కైండ్నెస్ ఎనీ నంబర్ ఆఫ్ టైమ్స్. వీ హ్యావ్ టు ప్రాక్టీస్ ఇట్ అండ్ ప్రూవ్ ఇట్.
1: కనుకని దయత్వం అనేటువంటిది దైవత్వంగా కూడా మనం విశ్వసించాలి.
0: వీ హ్యావ్ టు బిలీవ్ దట్ కైండ్నెస్ ఈస్ ది సేమ్ యాజ్ డివినిటీ.
1: దయగల హృదయమే దైవ మందిరం అని కూడా విశ్వసించాలి.
0: వీ హ్యావ్ టు బిలీవ్ దట్ హార్ట్ విచ్ ఇస్ కైండ్నెస్ ఇస్ టెంపుల్ ఆఫ్ గాడ్.
1: కానీ మానవత్వంలో కొన్ని బలహీనతలు ఏర్పడుతుంటాయి.
0: దేర్ ఆర్ నంబర్ ఆఫ్ వీక్నెసెస్ ఇన్ హ్యూమన్ బీయింగ్.
1: నిర్దయుడైపోతుంటారు,
0: దే లూజ్ కైండ్నెస్ అండ్ బికమ్ క్రూయల్.
1: కఠిన హృదయాన్ని పెంచుకుంటారు,
0: దే బికమ్ వెరీ క్రూయల్.
1: కారణములు ఎందు సంచరించేటువంటి మృగముల వలె ప్రవర్తిస్తారు,
0: దే బిహేవ్ లైక్ వైల్డ్ ఎనిమల్స్ విచ్ డ్వెల్ ఇన్ ఫారెస్ట్.
1: ఇది మానవత్వానికి సరైనటువంటి లక్షణము కాదని, ఇది కేవలము అవలక్షణమని కూడా బోధించాడు కృష్ణుడు.
0: కృష్ణ హాస్ టాట్ దట్ దిస్ ఇస్ నాట్ ఎ ట్రూ నేచర్ ఆఫ్ ఎ హ్యూమన్ బీయింగ్, ఇట్ ఈస్ ఆన్ ది అదర్ హ్యాండ్ ఇట్ ఈస్ ది ఆపోజిట్ ఆఫ్ ఇట్.
1: కనుక సర్వభూత దయా పుష్పం అనేటువంటి దాంట్లో ఉన్నటువంటి అంతరార్థాన్ని మనం గుర్తించాలి.
0: We have to therefore recognize the meaning in stating
1: ee atta pushpamulalo ee daya pushpam anetunte darini angikarinchadaru bhagavantudu.
0: God accepts of all the eight flowers the flower of human kindness with great love.
1: Poola gucchalu techi poojanta chesina,
0: bringing flowers, worshipping with whatever force and with whatever intention,
1: mechukonadu taanu puchukonadu,
0: God may neither accept it nor praise it.
1: దేనిని పుచ్చుకుంటాడు, దేనిని మెచ్చుకుంటాడు?
0: వాట్ డస్ హి యాక్సెప్ట్, వాట్ డస్ హి అప్రిషియేట్?
1: దయా పుష్పమును మాత్రమే, ప్రేమ పుష్పమును మాత్రమే, హృదయ పుష్పమును మాత్రమే తాను మెచ్చుకుంటాడు, పుచ్చుకుంటాడు.
0: హి యాక్సెప్ట్స్ అండ్ ప్రైజెస్ ది ఫ్లవర్ ఆఫ్ కైండ్నెస్, ద ఫ్లవర్ ఆఫ్ లవ్, ద ఫ్లవర్ ఆఫ్ ద హార్ట్.
1: కనుకని మనము దయము, దైవము సర్వజీవులు ఎందు కూడాను ఉంటున్నాడనేటువంటి సత్యాన్ని మొట్టమొదట మనం గుర్తించాలి.
0: దేర్ఫోర్ వీ హావ్ టు రికగ్నైజ్ ఇన్ ది వెరీ ఫస్ట్ ప్లేస్ దట్ గాడ్ ఇస్ ఎగ్జిస్టింగ్ ఇన్ ఎవ్రీ హ్యూమన్ హార్ట్.
1: ఈ దయను మనం ఏ రీతిగా ప్రకటించాలి?
0: హౌ షుడ్ వి గివ్ ఎక్స్ప్రెషన్ టు దిస్ పర్టికులర్ ఫీలింగ్ ఆఫ్?
1: ఇది కేవలం అభ్యాసంతో మనం లభించేటువంటిది కాదు.
0: ఇట్ ఈస్ నాట్ ఎ థింగ్ విచ్ యూ కెన్ జస్ట్ మియర్లీ గెట్ బై ప్రాక్టీస్.
1: హృదయాన్ని పరివర్తన చేసుకోవాలి.
0: వీ హావ్ టు ట్రాన్స్ఫార్మ్ అవర్ హార్ట్.
1: నిజముగా అందరి యందు ఉండినటువంటి దైవత్వము ఒక్కడే అనేటువంటి సత్యాన్ని గాఢముగా మనం విశ్వసించాలి.
0: వీ హావ్ టు ఫర్మ్లీ బిలీవ్ దట్ ఇట్ ఇస్ ది సేమ్ గాడ్ విచ్ ఇస్ ఎగ్జిస్టింగ్ ఇన్ ఆల్ హార్ట్స్.
1: అప్పుడే తన దుఃఖమును తాను అనుభవించినట్టుగా, తన యొక్క ప్రతిబింబమును తాను చూచినట్టుగా, తాను పరుల యొక్క దుఃఖమును, పరు యొక్క బాధను తాను గుర్తించుతాడు.
0: దెన్ ఓన్లీ యూ బి ఏబుల్ టు రికగ్నైజ్ అదర్స్ పెయిన్ అండ్ అదర్స్ సారో యాజ్ హిజ్ ఓన్ పెయిన్ అండ్ సారో.
1: ఒక గ్రామంలో పేద కుటుంబం ఉండేటువంటిది.
0: ఇన్ ఏ పర్టికులర్ విలేజ్ దేర్ వాజ్ ఎ పూర్ ఫ్యామిలీ.
1: అందులో ఏకైక బిడ్డ, ఒక పుత్రిక ఉండేటువంటిది.
0: దేర్ వాజ్ ఓన్లీ వన్ డాటర్ ఫర్ దట్.
1: ఇది పెద్ద కుటుంబము కాదు.
0: ఇట్ వాజ్ నాట్ ఎ బిగ్ ఫ్యామిలీ.
1: కేవలము ధనవంతులతో ఉండినటువంటి, ధనంతో కూడినటువంటి కుటుంబం కాదు.
0: ఇట్ ఈస్ నాట్ ఎ వెరీ రిచ్ ఫ్యామిలీ ఐదర్.
1: ఇది బీద కుటుంబం.
0: ఇట్స్ ఎ పూర్ ఫ్యామిలీ.
1: కానీ ఆ పుట్టినటువంటి బిడ్డను ఏదో కొంతవరకు చదివించాలని ఆ బీద తల్లిదండ్రులు ఆశించారు.
0: దోస్ పూర్ పేరెంట్స్ డిసైడెడ్ టు ఎడ్యుకేట్ దట్ చైల్డ్.
1: కానీ ఆ పల్లెలో విద్యా సంస్థలు లేవు.
0: దేర్ వర్ నో ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఇన్ ద విలేజ్.
1: కనుక ప్రక్కన ఉన్నటువంటి ఒక గ్రామంలోకి పంపవలసి వచ్చింది.
0: దే హ్యాడ్ టు సెండ్ ద చైల్డ్ టు ది నైబరింగ్ విలేజ్.
1: ఆ పక్కకున్నటువంటి గ్రామమునకు పోవాలంటే మధ్యలో ఒక చిన్న అడవి అడ్డు వస్తుంది.
0: ఆన్ ద వే టు ది విలేజ్ వేర్ ద స్కూల్ వాస్ దేర్ ఇస్ అ ఫారెస్ట్.
1: కానీ పల్లెల వారికి ఈ చిన్న అడవులు లెక్కలేదు.
0: బట్ ఫర్ విలేజర్స్ దే డు నాట్ మైండ్ దిస్. దిస్
1: వారికి నిత్య జీవితంలో ఇది ఒక అలవాటుగా రూపొందుతుంది.
0: ఇన్ డైలీ లైఫ్
1: ఈ బిడ్డ ఆ ప్రక్క గ్రామంలోకి వెళ్లి చదువుకోవటం, తిరిగి సాయంకాలంకు ఇల్లు చేరుకోవటం, ఈ విధంగా కాలం గడుపుతూ వచ్చింది.
0: దిస్ చైల్డ్ వాజ్ స్పెండింగ్ టైమ్ గోయింగ్ టు ద స్కూల్ ఇన్ ది నైబరింగ్ విలేజ్, లెర్నింగ్ ఎడ్యుకేషన్ దేర్ అండ్ కమింగ్ బ్యాక్.
1: ఆ కాలంలో దానములు, ధర్మములు అనేటువంటిది విరివిగా చేసేటువంటి స్వభావం.
0: దోస్ డేస్ ఇట్ వాజ్ వెరీ యూజువల్ అండ్ న్యాచురల్ టు డూ ఎ లాట్ ఆఫ్ చారిటీ.
1: ఈ మార్గ మధ్యంలో అడవిలో ఒక చిన్న ఛత్రం ఎవరో కట్టించారు పుణ్యాత్ములు.
0: ఆన్ ద వే దేర్ వాజ్ ఎ స్మాల్ చౌల్ట్రీ బిల్ట్.
1: ఒకనాడు ఈ బిడ్డ స్కూల్ కు వెళుతూ ఆ ఛత్రములో చాలా దీనుడైనటువంటి ఒక వ్యక్తిని చూచింది.
0: ఆన్ హర్ వే టు ద స్కూల్ వన్ పర్టికులర్ డే షీ ఫౌండ్ ఎ పర్సన్ హూ వాజ్ ఇన్ ఎ మిజరబుల్ కండిషన్.
1: రోగం అతనిని పీడించుచున్నట్టుగా తాను గుర్తించుకుంది.
0: షీ రికగ్నైజ్డ్ దట్ హీ వాజ్ సఫరింగ్ ఫ్రమ్ సమ్ డిసీజ్.
1: ఏదైనా మరొక గ్రామం ఇటువైపునో అటువైపునో చేరుదామనుకుంటే నడచలేని శక్తి హీనుడయ్యాడు.
0: That particular person was so weak that he was not able to reach any village.
1: Anduvalla evarini aashrayinchalekapoyadu aa rogi.
0: That the person with disease was not able to just take protection.
1: Kamakramina kudano aahara paaniyam lekunda shariram kushkinchi potundadi.
0: On account of want of food the body was becoming weaker day by day.
1: Idi gurtinchindi ee balika.
0: This girl recognized this.
1: Tana inti nunchi dinnamu తాను స్కూల్ కు వెళ్లే సమయంలో ఏదో ఒక చిన్న మూట కట్టుకుని, ఒక ఇడ్లీను, ఒక దోశను, ఏదో ఆహారం తీసుకుని, కొంత ఒక టిఫిన్ కార్ లో నీరు పట్టుకుని వెళుతూ వెళుతూ ఆ పేషెంట్ కి ఇవ్వటము, తిరిగి వచ్చే సమయంలో ఆ పదార్థాన్ని వెనుక, ఆ యొక్క టిఫిన్ కార్ వెనుక తీసుకుని రావటము, ఈ రీతిగా జరుపుతూ వచ్చింది.
0: ఎవ్రీడే షీ వాజ్ క్యారీయింగ్ సమ్ ఫుడ్ ఫర్ హర్సెల్ఫ్ బట్ షీ యూజ్డ్ టు గివ్ ఆల్ దీస్ థింగ్స్ టు దట్ పర్టికులర్ పర్సన్ ఆన్ ద వే ఇన్ ద చౌల్ట్రీ. And she was collecting the tiffin carrier bag on her way back home.
1: ఈ విధంగా 10 దినములు జరిపేటప్పటికి అతను కొంచెం పుంజు వేసుకున్నాడు, కొంచెం శక్తి వచ్చింది పాపం ఆ పేషెంట్ కు.
0: After spending 10 days like that the patient could collect a little more strength.
1: ఒకనాడు ఆ బిడ్డ తిరిగి ఇంటికి వచ్చే సమయంలో ఆ బిడ్డ చేతులు పట్టుకుని చాలా దీనంగా అడిగాడు ఈ యొక్క రోగి.
0: On a particular day when she was coming back home that particular patient held the hands of this particular girl and implored.
1: Bangaru bidda, neevu naaku inni dinamulu kudanu aahara paaneyam ichi naa praananni rakshinchavu. Ee aahara paaneyamlu ekkadi nunchi nuvvu testunnavu? Nee talledandruku telusina leka ekkadaina dongatanam chesi testunnava? Inkee vidhamainatti margamlo dinni apaharinchi naaku istunnava? లేక నీకు నువ్వే తినకుండా వస్తూ ఉండి నాకు పెడుతున్నావా? యథార్థం చెప్పమని కోరాడు.
0: డియర్ మోస్ట్ చైల్డ్, నౌ యూ హావ్ బీన్ గివింగ్ మీ ఫుడ్ ఎవ్రీ డే. హౌ ఆర్ యూ గెటింగ్ దిస్ పర్టికులర్ ఫుడ్? హావ్ బీన్ ఇన్ఫార్మింగ్ యువర్ పేరెంట్స్? ఆర్ యూ స్టీలింగ్ దిస్ ఫుడ్? ఆర్ యూ డినైయింగ్ దిస్ ఫుడ్ ఫర్ యువర్ సెల్ఫ్ అండ్ గివింగ్ మీ? వాట్ ఆర్ యూ డూయింగ్? ప్లీజ్ లెట్ మీ నో.
1: ఈ సరే బాలిక చెప్పింది, అయ్యా నేను దొంగతనం అనేటువంటిది నాలో ఏమాత్రం కూడా లేదు. నా తల్లిదండ్రులకు మూసిపెట్టి అనగా వారిని మరుపు చేసి నేను తెచ్చేటువంటి పదార్థములు ఒక్కటే లేదు. నేను నీకు ఇచ్చేటువంటి ప్రతి పదార్థం కూడాను నా తల్లిదండ్రులకు తెలుసు. మాది బీద కుటుంబము, మా ఇంట్లో శక్తి సామర్థ్యం లేవు. అయినప్పటికీ నేను స్వయార్జితంగా దీనిని సంపాదించి నీకు తెచ్చి పెడుతున్నాను అని చెప్పింది.
0: షీ సెడ్ దట్ ఐ యామ్ నాట్ యూజ్డ్ టు థీవింగ్ థింగ్స్ ఎట్సెట్రా. మై పేరెంట్స్ నో దట్ ఐ యామ్ గెటింగ్ ఫుడ్ and ours is a poor family, but still with hard and money you have been able to just manage to get some food. I am giving that particular food only to you.
1: She said, "Inta chinna balaki ye reethiga neevu sampadistunnavu ani prashninchadu.
0: He asked, "How are you earning this particular food?"
1: Neenu vache darilo regi pandlu chettu untundadi, dannanta verukotamu aa regi pandlu moota kattukoni balabalikalaku ammi daani dabbuto neeku idli dosa teesukochi nenu istunnanu. Ante kaani నా తల్లిదండ్రులకు నేను బాధ పెట్టడం లేదు. నేను ఎక్కడ అపహరించడం లేదు. ఎవరి సొత్తును నేను తీసుకోవటం లేదు. ఇది నా స్వయార్జితం.
0: She said that on the way there is a fruit bearing tree. I collect those fruits, I sell them to the students, collect a little money, buy the food, and I am getting this hard-earned money which is used for giving you the
1: ఆ బిడ్డ యొక్క త్యాగమునకు, ఆ బిడ్డ యొక్క యుక్తికి, ఆ బిడ్డ యొక్క భూతదయకు ఈ రోగి చాలా సంతసించాడు.
0: This particular person, the patient was so much overjoyed at her sacrifice, at her intelligence, at her
1: neeti buddhi eritiga labinchindi ani kuda mari prashninchadu.
0: He questioned her, how did you get this particular attitude of mind?
1: Idi maa talli dandrula yokka bodha. Amma manamu chaala beeda kutumbamu, manakante heenamainatundi kutumbanni chuchinappudu edo mana shakti koddi manam daanam cheyali ani నా చిన్న బిడ్డప్పటి నుంచి కూడాను నాకు ఇదే బోధలు చేస్తూ వచ్చారు.
0: దిస్ ఈస్ అన్ అకౌంట్ ఆఫ్ ది టీచింగ్ ఆఫ్ మై పేరెంట్స్. మై పేరెంట్స్ హావ్ బీన్ టెలింగ్ రైట్ ఫ్రమ్ మై చైల్డ్హుడ్, అవర్స్ ఇస్ ఎ పూర్ ఫ్యామిలీ, వి వుడ్ ఆల్వేస్ ట్రై టు హెల్ప్ అదర్స్.
1: ఉగ్గుపాలతో బోధించినటువంటి ఈ దయ, ఈ భూత దయను నేను ఈనాటికి సార్థకం చేసుకుంటున్నాను.
0: కైండ్నెస్ విచ్ ఐ హావ్ లెర్న్డ్ రైట్ ఫ్రమ్ మై చైల్డ్హుడ్, ఐఎమ్ మేకింగ్ ఇట్ ఫుల్ఫిల్డ్ అండ్ శాంక్టిఫైడ్
1: అని చెప్పి ఆ బిడ్డ ఇంటికి వెళ్ళింది.
0: She said so to that particular patient and returned home.
1: Kramakramina ee rogi kontha varaku aarogyam pondi nadchukoni aa gramam vachi cheraadu.
0: Gradually this particular patient picked up health. He was able to walk to the village where this girl was.
1: Kani aa bhootadayaku emi phalitam? ఈ పేషెంట్, ఈ రోగి అయినటువంటి వాడు నిత్యము దైవాన్ని ప్రార్థిస్తున్నాడు. అదే కృతజ్ఞత. ఆ కృతజ్ఞత వల్ల దైవాన్ని ప్రార్థించి ఈ బిడ్డకు, ఈ బిడ్డ తల్లిదండ్రులకు ఆయురారోగ్యాన్ని ఇచ్చి వారిని సర్వ విధములుగా సుఖంగా జీవించేటట్టు అనుగ్రహించమని నిన్నము ప్రార్థన చేసేటువంటి వాడు రోగి.
0: What is the result of all the sacrifices which this girl has made to that particular patient? The patient has been praying to God, oh God, give good health, good prosperity, and in every way be helpful to the parents of this girl.
1: Neenittaina bedavadni, neenu rogishtini, neenu inka avruddhipoyi ee deshaniki cheseetundi upakaram emi ledu.
0: He told to God that, well, I am a diseased person, I would not be able to be of any use to the world, and out of gratitude I am just praying to you.
1: Ilanti uttama kutumbanni avruddhi parachi దేశానికి ఉపకారం గావించడానికి తగినటువంటి శక్తి సామర్థ్యం అనుగ్రహించమని భగవంతుడిని కోరాడు.
0: He prayed to the Lord that you will have to develop such good families and make them help the nation.
1: ఆ బిడ్డ చేసినటువంటి ఉపకారము ఏదో తత్ఫలిత నిమిత్తమే చేయలేదు, ప్రతిఫలితాన్ని ఆశించలేదు.
0: This girl, whatever she did towards the patient, she did not expect any results in return.
1: ప్రతిఫల అపేక్షలేకుండా చేసినటువంటి ఒక దానం కనుక దైవమే అనుగ్రహించాడు.
0: Without expecting any fruits of the actions she has performed, those actions, God showered his grace on her.
1: Okanadu sayankala samayamlo daivamu dabbulu mootana kattukoni aa intiki velli, amma naaku inta kaalam kudanu ప్రాణాన్ని ఇచ్చి, ఆహారాన్ని ఇచ్చి, పానీయము త్రాపి నన్ను రక్షించినటువంటి బిడ్డ ఇల్లు ఇదేనా అని అడిగాడు.
0: వన్ పర్టికులర్ ఈవినింగ్ గాడ్ కలెక్టెడ్ ఎ లాట్ ఆఫ్ వెల్త్ ఇన్ ఎ బండిల్ అండ్ వెంట్ ఓవర్ టు దట్ పర్టికులర్ హౌస్ అండ్ ఆస్కర్ ఈస్ దిస్ ద హౌస్ ఫ్రమ్ విచ్ ఎ చైల్డ్ హెల్స్ హూ హాస్ గివెన్ మీ ఎ లాట్ ఆఫ్ ఫుడ్ అండ్ వాటర్.
1: అమ్మాయి ఒంటరిగా స్కూల్కు వెళ్లేటువంటి సమయం లోపల ఈ బిడ్డ ఇంత ధైర్యంతో, ఇంత వర్చస్సుతో, ఇంత శాంతంతో, ఈ విధమైనటువంటి దయాహృదయంతో ఉండేటువంటి బిడ్డలు లోకంలో అభివృద్ధి కావాలనే ఉద్దేశంతో నేను ఒక బిచ్చగాని వేషంతో ఒక ఛత్రంలో చేరాను.
0: గాడ్ సెడ్ దట్ ఐ వెంట్ టు దట్ పర్టికులర్ చౌల్ట్రీ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఎ పర్సన్ విత్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఎ పేషెంట్ ఐ ఆమ్ జస్ట్ గివింగ్ దిస్ పర్టికులర్ థింగ్ దట్ దిస్ చైల్డ్ షుడ్ గ్రో అండ్ బికమ్ హైలీ.
1: ఈ బిడ్డను పరీక్షించే నిమిత్తమై నేను ఒక వారం 18 ఆ ఛత్రంలో నివసించాను.
0: I lived in that chowdhury to test this girl for about 10 days I lived there.
1: ఈ బిడ్డ హృదయం పరిశుద్ధమైనటువంటిది.
0: This child's heart is
1: పవిత్రమైనటువంటిది.
0: Very sacred.
1: దయగల హృదయం.
0: It is full of kindness.
1: అదే నా మందిరము.
0: That is my temple.
1: కనుక ఇదిగో నేటి నుండి ఆ అమ్మాయి యొక్క జీవితంలో అన్ని విధాల సుఖశాంతులు అనుభవించేటట్టుగా ఈ ధనమును తీసుకోమని అందించాడు.
0: He handed over the wealth to the parents telling that you use this for her happiness, for her progress, for her.
1: ఈ ధనమును చూచిన తక్షణమే ఉప్పొంగిపోక తల్లిదండ్రులు వచ్చి ఆ మహనీయుని పాదం పేర పడి, స్వామి ఇంత ధనమునకు మాకు అధికారం లేదు.
0: Those parents, not being overjoyed at the prospect of getting such a lot of wealth, they fell at the feet of that particular person and said that, well, we don't have any right to
1: receive. శక్తి ఎంతో అంత మాత్రమే మాకు చాలు.
0: Whatever is our capacity, we'll accept only that.
1: శక్తికి మించినటువంటి ధనము ప్రమాదమును చేకూరుస్తుంది.
0: Wealth beyond one's own capacity
1: అశాంతిని అందిస్తుంది.
0: It will bring lack of
1: అహంకారమును చేకూరుస్తుంది.
0: It will increase one's ego.
1: ఆత్మతత్వాన్ని మరిపిస్తుంది.
0: It will make one forget the principle of spirituality.
1: కనుక మాకింత ధనమొద్దు మహానుభావ అని ప్రార్థించారు.
0: Oh great man, we don't want so much of wealth, they prayed.
1: కాని అంతలో ఆ ధనమును వదిలిపెట్టి అంతర్ధానమయ్యాడు.
0: Meanwhile, this particular person disappeared, leaving the entire
1: village. వచ్చినటువంటి వాడు మహనీయుడు కాదు, కేవలం దైవమే.
0: The person who came there was not merely a great man or a saint.
1: అని గుర్తించి ఆ ఇంటి వారు ఈ ధనమును ఆధారంగా చేసుకుని వారు ఏమాత్రము దీన్ని వినియోగించుకోకుండా ఈ విధమైనటువంటి యొక్క దయాహృదయం తోపల దీనిని రక్షించడానికి ఈ ధనమును అంతా ఉపయోగపెడుతూ వచ్చారు.
0: Those people recognizing him as God, without using the entire money for their own family, they used it for the welfare of other people.
1: సర్వులయందు ఉండినటువంటి యొక్క జీవతత్వము దైవత్వంగా విశ్వసించమని చాటుతూ వచ్చారు.
0: They also asked everyone to just believe and conduct oneself as to with the belief
1: daya premala valane daivam labhistadani kudanu visheshisthu vacharu.
0: They also believe God can be obtained only by love and compassion.
1: Kanukane yad bhavam tad bhavati, mana bhavam ettuvantido daivattam atuvantidiga manaku labhyamavutundi.
0: We get God the way that we believe him.
1: Daivam ekkado oka pratyekamainatundi oka pradeshamlo unnadani manam visheshincharadu.
0: We should not believe God as he existing in a particular place.
1: సర్వత్ర ఉంటున్నాడు అనేటువంటి సత్యాన్ని మనం కొంతవరకు చాటడానికి అనుభవజ్ఞులు కావాలి.
0: We have to experience and declare that God is all pervasive.
1: అయితే ఇలాంటి సద్భావాలను మనం ఏ రీతిగా పెంచుకోవటం సాధ్యమవుతుంది?
0: How can we develop such a good feeling?
1: దీనికి అంతర్బహిస్థ సర్వవ్యాప్య నారాయణ అని పిల్లలు పరిశుద్ధంలో చెప్పారు. అదే విధంగా అంతర్బహిర్శుద్ధి దీనికి అత్యవసరము అన్నారు.
0: As was told by the students here in the prayer Purusha Sukta that God exists both inside and outside.
1: Paramatmudu lopala velupula unnadu.
0: God is existing inside and outside.
1: Kanuka bhagavantudu lopala maatrame unte antarshuddhi maatrame manaku chalu. Bayata kuda unnadu kanuka bahirshuddhi kuda manaku avasarame.
0: If God is existing only inside, inner purity would be sufficient. As God is existing externally, external purity is also required.
1: Kanuka daivamu antarbahir తత్వం నందుంటుండటం చేత మనం కూడాను అంతర్శుద్ధి బహిర్శుద్ధి రెండు శుద్ధులు కూడా మనం కలిగినప్పుడే ఈ యొక్క సిద్ధి మనకు లభిస్తుంది.
0: As God is existing both inside and outside, we should have both inner purity and outer purity, then only we'll be able to attain full
1: బహిర్శుద్ధి. అంటే ఏమిటి?
0: What is the meaning of external purity?
1: మొట్టమొదటి బహిర్శుద్ధి అనగా మనము చక్కని దేహాన్ని పరిశుద్ధం చేసుకోవటము, పరిశుద్ధమైనటువంటి వస్త్రములు ధరించటము.
0: ఎక్స్టర్నల్ ప్యూరిటీ మైట్ మీన్ కీపింగ్ అవర్ బాడీ ప్యూర్ అండ్ వేరింగ్ గుడ్ క్లోత్స్, క్లీన్ క్లోత్స్.
1: మనము పఠించేటువంటి గ్రంథములు కూడాను పరిశుద్ధంగా ఉంచుకోవాలి.
0: ది బుక్స్ విచ్ వి రీడ్ వి షుడ్ కీప్ దెం క్లీన్.
1: మన దుస్తులు ఎందుకని, మన దేహం ఎందుకని, మన బుక్కులు ఎందుకని అశుద్ధమైనటువంటిది మాలిన్యము చేయకుండా చూసుకోవాలి.
0: బీట్ ఇన్ ద బాడీ, బీట్ ఇన్ అవర్ మైండ్, బీట్ ఇన్ ద బుక్స్, వి షుడ్ నాట్ అలౌ డర్ట్ టు అక్యుములేట్.
1: మనము పరిశుద్ధమనగా ఏమిటి, దేహమును సరైన రీతిలో నిత్యము రెండు వేళల స్నానం ఆచరించమని చెప్పటంలో ఉండేటువంటి అంతరార్థం ఇది.
0: ద ఇన్నర్ మీనింగ్ ఆఫ్ ది స్టేట్మెంట్ దట్ యు షుడ్ టేక్ బాత్ ట్వైస్ ఎవ్రీ డే ఈస్ దట్.
1: దేహమును మాత్రమే కాదు, ప్రతి అంగమును కూడా పరిశుద్ధం చేసుకోవాలి.
0: నాట్ నియర్లీ ది బాడీ, ఎవ్రీ లింబ్ విల్ హావ్.
1: ఎక్కడ అశుద్ధం ఉంటుంటాదో అక్కడ కొన్ని మాలిన్యం చేరిపోతుంది.
0: వేర్ దెర్ ఈస్ ఇంప్యూరిటీ సమ్ టైప్స్ ఆఫ్ డర్ట్ అక్యుములేట్.
1: మాలిన్యం చేరిన దగ్గర ఇన్సెక్ట్స్ పురుగులు చేరిపోతాయి.
0: వేర్ దెర్ ఈస్ డర్ట్ సమ్ ఇన్సెక్ట్స్ గ్యాదర్.
1: ఈ విధమైనటువంటి పురుగులు చేరినప్పుడు రోగం ప్రారంభమవుతుంది.
0: అండ్ దట్ లీడ్స్ టు డిసీజెస్.
1: కనుక ఈ అశుద్ధం అనేటువంటిది ప్రవేశించకుండా మనం చూసుకోవాలి.
0: దేర్ఫోర్ షుడ్ నాట్ అలౌ ఇంప్యూరిటీ టు ఎంటర్.
1: మనం నిత్యము తెల్లవారు లేచిన తక్షణమే టూత్ పేస్ట్ టూత్ బ్రష్ తీసుకుని చక్కగా పండు తోముకోవాలి.
0: దేర్ఫోర్ ద మార్నింగ్ ఎవ్రీ డే విల్ హావ్ టు క్లీన్ అవర్ టీత్ విత్ టూత్ బ్రష్ అండ్ పేస్ట్.
1: కేవలం పండు తోముకోవటమే కాకుండా నాలుగును కూడా గీచుకోవాలి.
0: నాట్ మెర్లీ క్లీనింగ్ ద టీత్, విల్ హావ్ టు క్లీన్ ద టంగ్.
1: దేహమునకు సింహద్వారము మన యొక్క నోరు.
0: Our mouth is the main.
1: ఈ ద్వారం నుండే కొంతవరకు మాలిన్యం ఉంటున్నప్పుడు ఇక్కడ క్రిమికీటకాదులంతా చేరిపోతాయి.
0: In the main entry itself, if there is lack of cleanliness, then all the worms.
1: మనం ఎంత ప్రదేశాల్లోనో మనం చూస్తుంటుంటాము, ఏదైనా మురికి నీరు చేరిన దగ్గర పురుగులన్నీ చేరిపోతాయి, దోమలన్నీ చేరిపోతుంటాయి.
0: Wherever there is dirty water, mosquitoes and worms and undesirable elements.
1: అదే విధంగా ఎక్కడ ఈ మాలిన్యం చేరుతుందో అక్కడ ఈ క్రిమికీటకాదులంతా చేరిపోతాయి.
0: In the same way, wherever there is dirt, all these insects are likely to accumulate.
1: ఇంతే కాదు, మన గృహమునకు పరిసర ప్రాంతములు కూడాను పరిశుద్ధం గావించుకోవాలి.
0: Not merely that, in the surrounding of our house, we we'll have to keep everything clean.
1: ఆంధ్ర దేశంలో పలికేటువంటి వారు ఇళ్లను చూచి ఇల్లాలను చూడమంటారు.
0: There is a saying in the state of Andhra, look to the house and
1: illu enta parishuddhanga untado illalu anta parishuddhamainatundi deeni artham.
0: The meaning of that is that the cleanliness of the house reflects the cleanliness of the dwellers.
1: But idi deeni kosam cheskovalante mana manchi kosamani.
0: All this has to be done for our own good.
1: Illu kaani parisara prantamulu kaani parishuddhanga undinappudu manam pavitramaina aarogyanni kuda andukuntam.
0: Be it the house or the surroundings, when they are clean, we'll be able to enjoy
1: aarogyanga undinappudu aanandam mana yokka property ni mana yokka lakshyam.
0: When we have good health, we'll be happy.
1: Kanuka mottamota aarogyanni aanandanni chekuchukovataniki anni vidhamulu kodano manam parishuddhanga untundali.
0: We have to keep ourselves clean entirely in order to have good health and joy.
1: Manaku rendu chokkalu rendu pantlu undina chalu, okati dharinchi rendo danni parishuddhanga utiki danni dharinchukundam.
0: We may have only two pairs of clothes, one we should wear, the other we should clean. Afterwards we will have to just wear that.
1: Dinnahu rendu marchana akkaraledu.
0: There is no need for changing.
1: Okati undina chalu mana shaktiki.
0: It may be even one for a particular thing.
1: Unna danni subhranga pettukovali.
0: But to keep clean whatever we have.
1: Satyamainta varaku nu ee oka ashuddham manapaina cherakunda chochukovali.
0: Should not allow ourselves to become dirty.
1: Baita matramu tellani dressulu veskoni lopala nallaga unte prayojanam ledu.
0: Wearing externally whitish dress, keeping the heart impure is no good.
1: Kanuka దాని వల్ల అంతర్శుద్ధిని కూడా మనం పరిశుద్ధంగా చూసుకోవడానికి ప్రయత్నించాలి.
0: దేర్ఫోర్ వి హావ్ టు మేక్ ఎఫర్ట్స్ ఫర్ ఇన్నర్ ప్యూరిటీ ఆల్సో.
1: దీనికి భావములు చాలా ఉత్తమమైనటువంటివిగా ఉండాలి.
0: ఫర్ దిస్ పర్పస్ వి షుడ్ కీప్ అవర్ ఫీలింగ్స్ సీక్రెట్.
1: తలంపులు పవిత్రమైనటువంటివిగా ఉండాలి.
0: థాట్స్ మస్ట్ బి సీక్రెట్.
1: పరోపకార సంబంధమైనటువంటివిగా ఉండాలి.
0: థాట్స్ మస్ట్ బి ఫర్ ది సర్వీస్ ఆఫ్ అదర్స్.
1: అసూయ భావములు కానీ ద్వేషభావములు కానీ మనలో చేరకుండా చూసుకోవాలి.
0: వి షుడ్ నాట్ అలౌ జెలసీ అండ్ హేట్రెడ్ టు ఎంటర్ ఇంటు అస్.
1: నిరంతరము ఆనందంతో ఉల్లాసంతో ఉప్పొంగిపోయేటువంటి భావములు మనం పెంచుకోవాలి.
0: వి ఆల్వేస్ డెవలప్ ఫీలింగ్స్ విచ్ ఆర్ ఫుల్ ఆఫ్ జాయ్.
1: ఇతరుల యొక్క మంచి చెడ్డలు మనము ఏమాత్రం కూడా మనం చింతించరాదు.
0: వి షుడ్ నాట్ అన్నెసరీ బాదర్ అవర్సెల్స్ అబౌట్ అదర్స్ అఫైర్స్.
1: సర్వుల మంచిని కూడా మనం కొంతవరకు యోచిస్తూ రావాలి.
0: వి షుడ్ థింక్ గుడ్ ఆఫ్ ఆల్ అదర్స్.
1: దీనిని ఆధారంగా చేసుకుని వైదిక ధర్మం లోపల లోక సమస్త సుఖినో భవంతు అనేటువంటిది ఆర్యల యొక్క ప్రధానమైనటువంటి యొక్క లక్ష్యంగా తీసుకున్నారు.
0: In this particular context only, in the dharma of Vedas, it has been just said, let the whole world be happy.
1: Ye vaidikulu yokka lakshyam ani kuda nu bhavincharu.
0: This is the very object and purpose of పీపుల్ హూ బిలీవ్ ఇన్ వేదం.
1: కనుక హృదయం లోపల పవిత్రమైనటువంటి దివ్యమైనటువంటి భగవంతుని నామం చింతించు రావాలి.
0: Therefore, the sacred name of God, the pure name of God, will have to be continuously contemplated in every heart.
1: ఈ విధంగా అంతర్ బహిర్జ తత్వములందు పరిశుద్ధము గావించుకొనుటకై ప్రయత్నించినప్పుడే మనకు ఈ రాగద్వేషములు, అసూయాది డంబములు, ఇలాంటి క్రిమికీటకాదులు మనలో ప్రవేశించకుండా చూసుకోవచ్చు.
0: Only when we take care to see, to maintain inner purity and external purity, we'll be able to just see that prevent entering of bad thoughts, bad qualities of jealousy.
1: ప్రహ్లాదుడు చెప్పారు, ఆరు శత్రువులను నీవు జయించినప్పుడే నీవు సరి అయినటువంటి ఉత్తముడు అవుతావని.
0: ప్రహ్లాద హాస్ డిక్లర్డ్ దట్ ఓన్లీ వెన్ యూ కాంకర్ సిక్స్ ఎనిమీస్ యూ కెన్ బి కన్సిడర్డ్ యాజ్ ఎ గ్రేట్ మ్యాన్.
1: ఇప్పుడు కేవలము నీవు రాజుగా ఉంటున్నావు, నీవు ఆరు శత్రువులను జయిస్తే చక్రవర్తిగా మారిపోతావు అన్నాడు.
0: హి హాస్ సెడ్ దట్ యు ఆర్ ఓన్లీ ఎ కింగ్ నౌ. If only you can conquer six enemies, you can become an emperor.
1: ఆరు శత్రువులు కామ క్రోధ లోభ మోహములను మార్చలేవు. ఈ ఆరు శత్రువులు ఎందు కూడాను మనం చేరకుండా చూసుకోవడానికి బహిర్ అంతర్ పరిశుద్ధం.
0: These six enemies are desire, anger and greed, hatred and these six.
1: కనుకని మనము ఈ శత్రువులను లోపల ప్రవేశించినప్పుడు మనకు అన్ని రకములైనటువంటి యొక్క బాధలు ప్రారంభమవుతాయి.
0: We should not allow these six enemies to enter into our heart if we do not want to get any difficulties and problems.
1: కనుకని నీవు సుఖ దుఃఖములు రెండింటిని సమానంగా చూసుకోవాలంటే, లాభ నష్టములు రెండింటిని సమానంగా చూసుకోవాలంటే, అందరి ఎందుకు కూడా ఉండేటువంటి ఆత్మతత్వం కూడా సమానంగా చూసుకోవాలి.
0: If you want to treat joy and sorrow, profit and gain as equal, then you'll have to consider and recognize
1: ee dukkhamulanu sheetoshtamulanu labhanashtamulanu samananga chuchukovatam chaala asadhyam aithe andari endu undinatundi daivattam okkate aneetundi satyam manaku drudamaipothe ivanni sulabhanga manaku vasamaipothayi.
0: It may be difficult to treat joy and sorrow equal, cold and heat equal, and misery and happiness equal, but if we can recognize that God is dwelling in every heart, all the other things we can conquer.
1: నీ అనుగ్రహం ఒక్కటి ఉంటే చాలు, సర్వగ్రహములు నా హస్తగతమే అన్నాడు త్యాగరాజు.
0: త్యాగరాజు హాస్ సెడ్, ఓ రామ, ఇఫ్ ఓన్లీ ఐ హావ్ యువర్ గ్రేస్, ఎవ్రీ అదర్ ప్లానెట్ విల్ బి అండర్.
1: సర్వుడు ఎందు ఉండినటువంటి ఒక ఏకాత్మతత్వాన్ని ఒక్కదాన్ని మనం విశ్వసిస్తే ఇవన్నీ ఇప్పుడు నువ్వు సులభంగా మనకు ఏకమైపోతాయి, సులభంగా సాధించడానికి వీలవుతుంది.
0: If we have firm belief and faith that the same divinity is existing in all hearts, everything can be conquered, we'll be able to get all other things.
1: అన్నింటికి మూలం ఏదో,
0: that particular thing which is the very
1: annintiki nee keelakam edo,
0: which is the very secret of all,
1: annintiki nee gamyam edo,
0: the goal of all,
1: danini manam pattali.
0: We should catch hold of that.
1: Adi atma tattvam,
0: that is the principle of atma.
1: Danini manam pattinamante ivanni sulabhanga manaku vasham avutayi.
0: If we can catch hold of that, everything else can become.
1: Chettunu kotta dalchinatundi vaadu kommalanu aakulanu teedi vestu unte prayojanam ledu.
0: The one who wants to fell the tree, he did not go on cutting the branches, leaves, etc.
1: Veerunu kotti vesthe chettu koolipothundi.
0: If he cuts at the very root, the tree can be felled.
1: అదే రీతిగా దైవాన్ని మనం పట్టి వేస్తే సర్వము మన వశమైపోతుంది.
0: ఇఫ్ వి కెన్ క్యాచ్ హోల్డ్ ఆఫ్ డివినిటీ ఇట్సెల్ఫ్, ఎవ్రీథింగ్ విల్ బి అండర్ అవర్ కంట్రోల్.
1: కనుక ఈ విధమైన దైవాన్ని పట్టాలనుకున్నప్పుడు ఈ దేహ మనస్సుల యొక్క తత్వాన్ని కూడా కొంతవరకు మనం సాధన మార్గంలో సాధిస్తూ రావాలి.
0: If we really want to catch hold of the divinity itself in our daily life, we'll have to practice this sadhana.
1: కనుక పూత దైవం మనం పెంచుకోవటం,
0: developing compassion for all,
1: sarvatma bhavana manam abhivruddhi varchukotam,
0: developing sarvatma bhavana,
1: deham yokka parishuddhamu manasu yokka pavitratanu abhivruddhi varchukotam,
0: developing the inner and external purity of the body and the mind,
1: ee vidhamaina kunti yokka nitya charyala lopala nitya jeevitham lopala sadhanu salipinappude daivattvam manaku sulabhamuga artham avutundi.
0: Only when we practice all these things in daily life will be able to recognize divinity.
1: కనుక సర్వజీవ నమస్కారం కేశవం ప్రతి గచ్చతి, సర్వుడు ఎందు కూడా ఉండినటువంటి యొక్క భగవంతునికి నేను ఒక నమస్కరిస్తున్నాను అని మనం భావించాలి.
0: We will have to consider that we are praying, offering our obeisance to the God who is dwelling in every heart.
1: అంతటితోనే మనము ఆపకూడదు మన సాధనను. సర్వజీవ తిరస్కారం కేశవం ప్రతిగచ్చితి, దాన్ని కూడా రెండో అడ్డుగా పెట్టుకోవాలి.
0: We should not merely believe in that and leave it at that. We should also believe that whosoever we criticize, that goes to the same God.
1: మన జీవితము ఒక పెద్ద ప్రవాహం.
0: Our life may be compared to a continuous
1: ఈ ప్రవాహమును విచ్చలవిడిగా వదిలిపెట్టినప్పుడు అన్ని గ్రామములు, అన్ని భూములు, అంత జీవులను కూడా ధ్వంసం చేస్తుంది.
0: If we allow this flow of our life unchecked, unfettered, is likely to destroy
1: గ్రామములను ముంచి వేస్తుంది.
0: It may destroy villages.
1: కానీ దీనిని భరించేటువంటి యొక్క సాగరం దగ్గరికి దీనికి పంపేటువంటి ఉపాయమే మనం తీసుకోవాలి.
0: We have to take such measures to see that this river reaches the ocean.
1: East nadulanu anugrahinchetunti vaadu varinchetunti vaadu varinchetunti vaadu tarinchetunti vaadu okka sagarade.
0: It is only ocean which can bear, which can protect, which can take due shelter, which can absorb all these rivers.
1: Kanukani ee sagaramlo ee reethiga manam cherchatam.
0: How to make this life to reach the ocean?
1: దీనికి భగవద్గీత యందు రెండు గట్టులను మాత్రం కట్టుకోమని చెప్పింది.
0: In భగవద్గీత it has been said have two banks constructed.
1: ఈ నదికి ఇటువైపున అటువైపున గట్టు ఉండినప్పుడే ఏ భూములను ఏ గ్రామములను ఉంచకుండా నేరుగా సముద్రంలో పోయి చేరిపోతుంది.
0: When there are two banks to this river can safely go and reach the ocean.
1: ఏమిటి ఈ గట్లు?
0: What are these two banks?
1: అదే అష్టాక్షర నామము అని బోధించాడు.
0: This has been described as the eight syllable mantra.
1: ఏమిటి అష్టాక్షర నామం?
0: What is that eight syllable name?
1: ఓం నమో నారాయణ కాదు.
0: ఓం నమో నారాయణ is that so? No.
1: కాదు.
0: It is not.
1: సంశయాత్మ వినశ్యతే. ఇది సంశయాత్మ వినశ్యతే. నిస్సంశయుడుగానే ఉంటుండు అనే గట్టును ఒకవైపున కట్టుకో.
0: On one side you just have the belief that a person who has got doubt will be destroyed.
1: రెండో వైపున శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. ఇది ఎనిమిది అక్షరాలు. ఇది ఈ శ్రద్ధను ఒకవైపున పెంచుకో.
0: ది అదర్ సైడ్ శ్రద్ధావాన్ లభతే జ్ఞానం ఎయిట్ లెటర్డ్ మంత్ర.
1: నిస్సంశయం అనేటువంటిది ఒక గట్టు, శ్రద్ధ అనేటువంటిది ఒక గట్టు. ఈ రెండింటినీ మనం గట్టులుగా తీసుకుంటే మన జీవితం అనే ప్రవాహము అనుగ్రహం అనే సాగరంలో లీనమైపోతుంది.
0: డౌట్లెస్నెస్ ఆన్ వన్ సైడ్, ఫెయిత్ ఆన్ ది అదర్ సైడ్, యూ హ్యావ్ దీస్ టూ బ్యాంక్స్, అవర్ లైఫ్ కెన్ రీచ్ ది అల్టిమేట్ గోల్ ఆఫ్ ద ఓషన్.
1: ఈ ఉపాయముని జీవిత ప్రవాహమును అనుగ్రహం సాగరం లోపల లీనము గావించేటువంటి ఇది భక్తి ప్రపత్తి యొక్క తత్వమును బోధిస్తూ వచ్చాడు కృష్ణుడు.
0: కృష్ణ హ్యాస్ టాట్ దిస్ ది వెరీ ఎసెన్స్ ఆఫ్ డివోషన్ విచ్ విల్ మేక్ ది లైఫ్ ఆఫ్ ది రివర్ ఆఫ్ లైఫ్ టు రీచ్ ది ఓషన్ ఆఫ్ అనుగ్రహ ఆర్ గ్రేస్.
1: నాయన మానవుని యొక్క గమ్యము అదే.
0: Child, the ultimate end of goal of man.
1: Gamyamunu maravaddu.
0: Don't forget about the
1: goal. Lokamunu nammavaddu.
0: Don't believe the word.
1: Maranamunuku bhayapadavaddu.
0: Don't be afraid of death.
1: Ee moodintini niku nijamainatundi mantramuluga bodhisthunnanu annadu.
0: I am teaching you these three as three important mantras.
1: Kanukane gamyamu daivamu.
0: The goal is God.
1: దైవాన్ని మరవకూడదు.
0: డోంట్ ఫర్గెట్ అబౌట్ గాడ్.
1: ఈ లోకాన్ని నమ్మకూడదు.
0: దిస్ వరల్డ్ షుడ్ నాట్ బి బిలీవ్.
1: మరణానికి భయపడకూడదు.
0: షుడ్ నాట్ బి అఫ్రైడ్ ఆఫ్ డెత్.
1: ఈ మూడింటిని మీరు మంత్రములుగా తీసుకుని జీవితాన్ని ధన్యం చేసుకోండి.
0: టేక్ దీస్ త్రీ యాజ్ త్రీ మంత్రాస్ అండ్ శాంక్టిఫై యువర్ లైఫ్.
2: దాట్ వాస్ ద 27th ఇన్ అ సిరీస్ ఆఫ్ 34 డిస్కోర్సెస్ భగవాన్ డెలివర్డ్ ఆన్ గీత ఇన్ 1984. In this discourse, which was delivered by him on 9th September 1984, he taught us certain important aspects of spiritual practice, like being compassionate to all and maintaining internal and external purity. You are tuned to Discourse Stream of Radio Sai, bringing you the divine message of Bhagwan Sri Satya Sai Baba 24 hours a day, 7 days a week. Sai Ram and happy listening.

ఎట్లు మచ్చి సాయి ఎట్లు మిమ్ము మెచ్చుకొను. శాంతి ప్రేమదాయి సంతోష సుఖదాయి ప్రేమ సాయి మిమ్ము ఎట్లు పెంచుకొను నువ్వు.

0: without good mind and good conduct, how do you expect Sai to own you and appreciate you, the giver of peace and the giver of love and the one who confers happiness and comfort, the love of Sai, the Prema Sai? How do you expect Prema Sai to adopt you and to own you?
1: మానవ జీవితము సదయమైనటువంటిది, కాలము పవిత్రమైనటువంటిది, హృదయము నిర్మలమైనటువంటిది, మనసు మధురమైనటువంటిది.
0: హ్యూమన్ లైఫ్ ఇస్ నోబుల్, టైం ఇస్ సేక్రెడ్. Human heart is pure and the mind is exalted.
1: Itti pavitramaina bhavamulu kaligineetvanti okka vyaktiki edi punadiga undali, ee bhavanamunaku edi mukhyamainatvantidiga undali.
0: For such a sacred man, what should be the foundation for this mansion of life?
1: Prati manavudu shanti sukhamunu andukovalani aashistuntadu.
0: Every man aspires for peace and happiness.
1: Kani ee shanti ekka manaku labhistundi?
0: How can we be peaceful? Where from we get it?
1: Prati manavuni endukodanu manavata viluvalu sarinatunti ga undinappude ee shanti manaku labhyam avutundi.
0: When there are human values that are adhered and followed, you will have peace.
1: Ee manavata viluvalu మనము పోషించుకున్నవి కావు, తెచ్చుకున్నవి కావు.
0: ది హ్యూమన్ వాల్యూస్ ఆర్ నాట్ ఆఫ్ యువర్ మేకింగ్.
1: మానవుని జందే ఆవిర్భవిస్తూ వస్తున్నాయి.
0: ది హ్యూమన్ వాల్యూస్ ఆర్ లేటెంట్ ఇన్ యూ, దే హావ్ ఒరిజినేటెడ్ ఇన్ యూ.
1: అట్టి విలువలను ఈనాడు మనం మర్చిపోయినా దీనిని మనం సాధించేది?
0: ఇఫ్ సచ్ లేటెంట్ వాల్యూస్ ఆర్ ఫర్గాటెన్, what is it you are going to achieve?
1: Manavudu manavatvam kosam thanu jeevinchaledu.
0: Man has not taken the birth to lead the life of merely a human.
1: Manavudu manavuni kosam janminchaledu.
0: Man is not born for another man either.
1: Manavudu deni kosam janminchinanu అనేటువంటి సత్యాన్ని మొట్టమొదట గుర్తించాలి.
0: ఇన్ ద ఫస్ట్ ఇన్స్టెన్స్ వీ హావ్ టు రికగ్నైజ్ ద ట్రూత్ బిహైండ్ ద హ్యూమన్ బర్త్.
1: సమత, సమైక్యత, సౌభ్రాతృత్వం, సౌజన్యం, ఈ నాలుగింటి యొక్క పునాదులపైన మానవ జీవితం ఆధారపడి ఉన్నది.
0: హ్యూమన్ లైఫ్ ఈస్ బేస్డ్ ఆన్ దీస్ ఫ్యాక్టర్స్, సమత, ఈక్వాలిటీ, ఐక్యత, యూనిటీ, సౌభ్రాతృత, ఫ్రెటర్నిటీ, సౌజన్యత, నొబిలిటీ.
1: సమత, సమైక్యత, సౌభ్రాతృత్వము, సౌజన్యము, ఈ నాలుగు మానవుని యొక్క ప్రధానమైనటువంటి యొక్క పునాదులు.
0: ఈక్వాలిటీ, యూనిటీ, ఫ్రెటర్నిటీ అండ్ నొబిలిటీ కాన్స్టిట్యూట్ ద వెరీ ఫౌండేషన్ ఫర్ ద మెన్షన్ of human life.
1: Indulo emaina kudanu kadalika kaligina manavatvame vyartham.
0: If one of the four of these missing, the human life would be in vain.
1: Manavudu tana jeevithamulo poshinchukovalasinatundi, kaapadukovalasinatundi ee nalugu.
0: What is to be developed, what is to be fostered and protected are these four points.
1: మానవుడు మానవత్వం అంటే ఏమిటి అనేటువంటి సత్యాన్ని మొట్టమొదట గుర్తించాలి.
0: Man should know the very meaning of humanness, human quality to begin with.
1: సత్యమే మానవ నీతి.
0: Satya, the truth, is neeti, the morality.
1: Dharmame, manavuni yokka khyati.
0: Dharma, righteousness, is khyati. There lies the repute.
1: Tyagame, manavuni yokka jyoti.
0: Tyaga, sacrifice, is jyoti, the light.
1: Ee moodinti yokka ekatvame, manava jati.
0: The unity of these three, truth, righteousness, and sacrifice, is manava jati, the human race.
1: Kani ee naati manavunaku satyamu dharmamu khyati jyoti aneetundi marchipothunnaru.
0: Men have forgotten the truth is the light, righteousness is the light, sacrifice is the light of life.
1: Idi samajam kosam kaadu.
0: It's not for the sake of society.
1: నీ నిమిత్తమై నీవు ఆచరించాలి.
0: యు హావ్ గాట్ టు అడాప్ట్ అండ్ ఫాలో ఫర్ యువర్ ఓన్ బెనిఫిట్.
1: నీవు అందరినీ గౌరవించాలని ఆశిస్తావు.
0: యు ఎక్స్పెక్ట్ టు బి రెస్పెక్టెడ్.
1: కాదు కాదు, నిన్ను నీవు మొట్టమొదట గౌరవించుకోవాలి.
0: ఫస్ట్ రెస్పెక్ట్ యువర్ సెల్ఫ్.
1: ఆత్మగౌరవమే మానవునికి ఆధారమైనటువంటి యొక్క పునాది.
0: Self-respect is the very basic foundation of human life.
1: ఈ ఆత్మగౌరవమే లేకుండినా మానవుడు ఇతరులు ఏ విధంగా గౌరవించగలడు?
0: The man without self-respect is not expected to respect others.
1: ఇతరులు ఇచ్చేటువంటి గౌరవానికి కాచుకోవడానికి కూడా వీలు ఉండదు.
0: It's not possible to expect respect from others.
1: మొదలు నీవు ఇతరులను గౌరవించు.
0: First, you respect others.
1: నీవు ఇతరులను ప్రేమించు.
0: You love others.
1: నీవు ఇతరులకు తగినటువంటి హృదయాన్ని అందించు.
0: You share your heart and the sentiments with others.
1: ఇది నీ ప్రధానమైనటువంటి యొక్క కర్తవ్యం.
0: This is your main duty.
1: మానవుడు వ్యక్తి జీవుడు కాదు.
0: Man is not merely an individual.
1: సమష్టి జీవుడు.
0: He belongs to a community.
1: Vesti anaga jeevudu.
0: Individual is a soul.
1: Samasti anaga devudu.
0: Community is divinity.
1: Kanukane ee samasti aneetundi swaroopanni manam gurtinchadaniki vesti nundi mana prayanam prarambhinchali.
0: From the individual we have to travel and reach the cosmic divinity.
1: Ee vyakti aneetundi sthanam nunchi సమష్టి స్థానానికి నీవు చేరాలి.
0: ఫ్రమ్ ది స్టేట్ ఆఫ్ ఇండివిజువల్ సోల్ వీ హ్యావ్ టు రీచ్ ది స్టేట్ ఆఫ్ యూనివర్సల్ సోల్.
1: సమష్టి స్థానానికి చేరవాలంటే వ్యక్తి ఏ విధమైనటువంటి యొక్క నడతలను తాను పొందాలి?
0: ఫర్ ఎన్ ఇండివిజువల్ టు రీచ్ ది స్టేట్ ఆఫ్ కాస్మాస్ వాట్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ ఆఫ్ హిమ్.
1: మొదలు అందరి యందు ఉన్నటువంటి యొక్క జీవన జ్యోతిని గుర్తించాలని ప్రయత్నించాలి.
0: First one has to recognize the common factor, the light of life in every person.
1: Andari yendu unnatundi yokka ekatvanni gurtinchinappude ee samatvam aneetundi yokka tattvam manaku abhyasam avutundi.
0: When once the underlying principle of unity is recognized, then we can observe, understand equality.
1: Kanuka ee naadu chese sevalanni kudanu కేవలము సమస్తిని పొందే నిమిత్తమై చేయవలసినటువంటివి.
0: ఆల్ సర్వీసెస్ దట్ ఆర్ టు బి రెండర్డ్ ఆర్ టు బి డైరెక్టెడ్ ఇన్ టు రీచ్ దిస్ స్టేట్ ఆఫ్ కమ్యూనిటీ.
1: ఏదో ప్రజలకు చేస్తున్నానని, పరులకు చేస్తున్నామని, తనకు తాను ఆనందిస్తానికి పొందుతున్నానని భావించడం చాలా పొరపాటు.
0: ఇట్స్ ఎ గ్రేట్ మిస్టేక్ ఇఫ్ యూ కన్సిడర్ దట్ ది సర్వీస్ దట్ యు డూ ఈజ్ టు మేక్ యువర్ సెల్ఫ్ హ్యాపీ నాట్ ద సర్వీస్ రెండర్డ్ టు అదర్స్.
1: పరులు ఎవ్వరు కూడా లేరు ఈ జగత్తులో.
0: ఇన్ ఫ్యాక్ట్ దేర్ ఇస్ నో సెకండ్ పర్సన్ ఇన్ దిస్ వరల్డ్.
1: అందరూ కూడా పరమాత్మ స్వరూపులే.
0: ఆల్ ఆర్ డివైన్ ఫార్మ్స్.
1: కానీ ఇట్టి సమస్త సత్వాన్ని గుర్తించుకోవడానికి ప్రయత్నించడం లేదు.
0: That cosmic feeling has not been recognized and felt.
1: అందువలననే మానవుడు అనేక రకమైనటువంటి దుఃఖములకు గురి అవుతున్నాడు.
0: That is responsible for the chaos in humanity today.
1: సర్వత్రా ఉండినటువంటిది దైవత్వమే అని గుర్తించుకున్నప్పుడు ఈ బాధలే మనకు ఏమాత్రం కూడా కనిపించవు.
0: When once the all-pervading principle of divinity is experienced, you will no longer suffer.
1: కనుక మొట్టమొదట మన బాధలను నివారణ గావించుకోవాలంటే సమష్టి తత్వాన్ని అభ్యసించుకోవాలి.
0: To solve the problems that the humanity is facing today, one has to understand the universal principle.
1: అనేకత్వంలో ఉండినటువంటి ఒక ఏకత్వాన్ని గుర్తించినప్పుడే సమష్టి తత్వం మనం పొందిన వారం అవుతాం.
0: When once we know unity in diversity, we can have understanding of the cosmic principle.
1: ప్రతి వ్యక్తి కూడాను కేవలము శరీరధారిగా ఉన్నాడు.
0: Every individual has a physical form.
1: కానీ ఈ శరీరము కేవలము ఒక ప్రకృతిలో ప్రాకృతమైనటువంటి అద్దముల వంటివి.
0: It is like a mirror in this world.
1: Mirror.
0: Mirror in this world.
1: ఈ యొక్క అద్దమునందు ఏది చూసినా కానీ మీ ప్రతిబింబమే కానీ అన్య పదార్థములు మనకు కనిపించవు.
0: In this mirror, you find your own reflection and none else.
1: కానీ స్వార్థము స్వప్రయోజనంతో మానవుడు జీవించడానికి ప్రయత్నిస్తున్నాడు.
0: But man is leading the life of selfishness and self-interest.
1: ఈనాటి జగత్తు లోపల స్వార్థము పెరిగిపోతున్నది.
0: In this world today, we find selfishness.
1: పరాత్మము పెరిగిపోతున్నది.
0: There is no trace of selflessness.
1: దేశాభిమానం తరిగిపోతున్నది. దేహాభిమానం పెరిగిపోతున్నది.
0: There is no patriotic feelings. But on the other hand, we find body attachment.
1: కనుకని దేహాభిమానము పెరగటం చేతనే దేశాభిమానం అనేటువంటి సమస్త స్వరూపాన్ని మర్చిపోతున్నాము.
0: As there is attachment to the body, dehabhimana, we don't have deshabhimana, national interest, national feelings.
1: ఎంతటి సాధకుడైనను ఎంతటి పవిత్ర హృదయుడైనప్పటికీ ఈ దేహాభిమానాన్ని పోగొట్టుకోలేకపోతున్నారు.
0: One may be an aspirant and a seeker with a sacred heart, yet he is not able to give up the attachment to this physical world. దేహాభిమానం
1: ఉండినంత వరకు మానవుడు ఏమాత్రం కూడా దైవాభిమానములకు గురి కాడు.
0: So long there is dehabhimana, physical attachment, there cannot be daivabhimana, attachment to God.
1: ఏమిటి ఈ దేహాభిమానం?
0: What is this physical attachment?
1: ఇది పాంచభౌతికము.
0: It has got senses.
1: దుర్బలమైన కాయం.
0: It is so weak.
1: ఎప్పుడో విడిచేది ఎరుకలేదు.
0: When it drops down, we do not know.
1: శతవర్షముల దాకా మితము చెప్పిరి కానీ నమ్మరాదా మాట నెమ్మనమును.
0: Though 100 years of life is said, you cannot believe it.
1: బాల్యమందు,
0: at young age,
1: లేక ప్రాయమందు,
0: or youth,
1: లేక ముదిమియందు,
0: old age,
1: లేక ముసలియందు,
0: or advanced age,
1: ఎప్పుడో విడిచేది ఎరుకలేదు.
0: When you are going to leave this body, you cannot say.
1: మరణమే నిశ్చయము.
0: Death is certain. So long there is dehabhimana, physical attachment, there cannot be daivabhimana, attachment to God.
1: ఏమిటి ఈ దేహాభిమానం?
0: What is this physical attachment?
1: ఇది పాంచభౌతికము.
0: It has got sense.

0: not say.
1: మరణమే నిశ్చయము.
0: Death is certain.
1: బుద్ధిమంతుడైనా.
0: If you are intelligent.
1: దేహం ఉన్నంతలో తాను తెలియవలేవు.
0: In this life, know thyself.
1: తనను తాను తెలుసుకునే నిమిత్తమై ఈ దేహం వచ్చినది కాని.
0: Body is gifted to know your nature.
1: ఏదో ప్రపంచాన్ని తెలుసుకోవాలి, ఏదో ఇంకొక విషయాన్ని తెలుసుకోవాలి అని కొద్ది వెతుకుటం, ఇది కేవలం వెర్రితనమే.
0: ఇట్ ఈస్ అ సైన్ ఆఫ్ ఫూలిష్నెస్ టు నో ద వరల్డ్ అండ్ టు అక్వైర్ నాలెడ్జ్ అవుట్ సైడ్.
1: నిన్ను నీవు తెలుసుకున్నటువంటి వాడు సర్వమును తెలుసుకున్నవాడు అవుతాడు.
0: ఇఫ్ యు నో యువర్ ట్రూ సెల్ఫ్, యుల్ బి నోయింగ్ ద రెస్ట్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: ఈ ప్రపంచంలో ఏ ఏ పదార్థములు ఉన్నవని మీరు గుర్తించడానికి ప్రయత్నిస్తున్నారు?
0: All the material you want to know in this world.
1: అణు మనకొని ఘనం వరకు కూడాను ఏదాన్ని మీరు చింతిస్తున్నారు.
0: All that you have been thinking from microcosm to macrocosm.
1: అవన్నీ కూడాను మీ యందే ఉన్నవి.
0: All are within you.
1: నీ హృదయమునందే ఉన్నవి.
0: They are present in your
1: heart. పర్వతములన్నీ నీ హృదయమునందే ఉన్నవి.
0: They are present in your heart.
1: సముద్రమంతయు నీ హృదయమునందే ఉన్నది.
0: Entire
1: పట్టణములన్నీ నీ హృదయమునందే ఉన్నవి.
0: Everything is contained. పల్లెలన్నీ
1: నీ హృదయమునందే ఉన్నవి.
0: All that is present within
1: you. సర్వజీవులు కూడాను నీ హృదయమునందే ఉన్నవి.
0: All beings are in you.
1: నువ్వు ఇంకా దేనిని చూడటం?
0: What is that you want to see?
1: అన్ని నీ యందే ఉంచుకొని బయట ప్రతిబింబాన్ని చూచేటువంటి వాడు ఎంత పిచ్చివాడు.
0: Having had everything within you, you want to notice something outside. You are certainly mad.
1: కనుక అన్నింటికీ నీవు ఆధారమై ఉండినటువంటి వాడు ఇంకొక పదార్థాన్ని చూడటానికి ప్రయత్నించటము, ఇది కేవలం వెర్రితనమే.
0: యు ఆర్ ది బేసిస్ బట్ యు వాంట్ టు సీ సంథింగ్ అవుట్ సైడ్, ఇట్ ఇస్ అ సైన్ ఆఫ్ ఫూలిష్నెస్.
1: మానవతా విలువలు తెలుసుకోవాలి.
0: నో ద హ్యూమన్ వాల్యూస్ ఫస్ట్.
1: ఏమిటి ఈ మానవతా విలువ?
0: వాట్ ఆర్ దే?
1: మార్పు చెందినటువంటిది సత్యము.
0: దాట్ విచ్ ఇస్ చేంజ్లెస్ ఇస్ సత్యం.
1: సత్యం ఏ దేశమునకైనా, ఏ కాలమునకైనా, ఏ యొక్క దీనికైనా ఒక్కటే.
0: Truth is one and the same, which is beyond time and space.
1: ఇది అమెరికన్ సత్యము, ఇది రష్యన్ సత్యము, ఇది ఇండియన్ సత్యము, ఇది పాకిస్తాన్ సత్యము అని భేదములే లేదు.
0: There's nothing like American truth, Russian truth, Indian truth, Pakistan truth.
1: సత్యం ఒక్కటే.
0: Truth is one.
1: సత్యమే దైవము.
0: Truth is God.
1: కనుకనే ఈ సత్యాన్ని మొట్టమొదట గుర్తించడానికి ప్రయత్నించాలి.
0: సో వీ షుడ్ మేక్ ఎవ్రీ ఎఫర్ట్ టు నో దిస్ ట్రూత్ ఫస్ట్.
1: సత్యం బ్రూయాత్.
0: స్పీక్ ట్రూత్.
1: ప్రియం బ్రూయాత్.
0: ఇన్ అక్సెప్టబుల్
1: వే. నబ్రూయాత్ సత్యం అప్రియం.
0: నెవర్ అటర్ ఏ లై.
1: ఇటువంటి శాశ్వతమైన, నిత్యమైన, సత్యమైనటువంటి యొక్క తత్వాన్ని ఈనాడు మనం విస్మరించి.
0: వీ హావ్ ఫర్గాటెన్ దిస్ ఎటర్నల్ ట్రూత్ టుడే.
1: అనిత్యము, అశాశ్వతమైనటువంటి యొక్క పదార్థం నిమిత్తమై మనం అన్వేషించగలుగుతున్నాం.
0: వీఆర్ ఇన్ సర్చ్ ఆఫ్ దాట్ విచ్ ఇస్ మొమెంటరీ, దాట్ విచ్ ఇస్ ఫ్లీటింగ్ టుడే.
1: కనుకనే ఆ సత్యమే మానవుని యొక్క నీతి.
0: Therefore, that satya truth is neeti, the morality.
1: Neeti anaga nijamainatunte nadata.
0: Neeti means the proper conduct.
1: Adi maarpu chendinatunte nadata.
0: It should be changeless.
1: Chanachanamulaku maarpu chendinatunte kaadu.
0: It will never change from moment to moment.
1: Atuvanti satyanni manam gurtinchadaniki prayatninchali.
0: We should make an effort to know such a truth.
1: Meere satya swaroopudu.
0: You are the very embodiment of truth.
1: Nee daivame satyamu.
0: Your love is truth, in fact.
1: కనుకనే ఈ సత్యాన్ని మొట్టమొదట గుర్తించాలి.
0: సో వీ షుడ్ నో దిస్ ట్రూత్.
1: సత్యం యొక్క రెండవ పదార్థం అడ్డు లేదు.
0: ఇన్ ఫ్యాక్ట్ ట్రూత్ హ్యాస్ నో ప్యారలల్.
1: ఈ సత్యము నిలచడానికి ఒక ఆధారం ఉండాలి.
0: అండ్ సత్య ఈజ్ ఎటర్నల్.
1: అది ధర్మము.
0: అండ్ ఇట్ హ్యాస్ గాట్ ది బేసిక్ ఫౌండేషన్.
1: సత్యం నాస్తి పరోధర్మ.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ బియాండ్ ట్రూత్ దేర్స్ నో అదర్ ప్రిన్సిపల్.
1: ఈ రెండింటి యొక్క సమత్వమే శాంతి ఏర్పడుతుంది.
0: సత్య ద ట్రూత్ అండ్ ధర్మ రైచస్నెస్ విల్ కన్ఫర్ పీస్ శాంతి.
1: ఎక్కడ సత్య జీవితాన్ని గడుపుతుంటాడో, ఎక్కడ ధర్మ జీవితాన్ని గడుపుతుంటాడో వాని యందు శాంతి సమృద్ధిగా ఉంటుంది.
0: ద వన్ హూ లీడ్స్ ఎ ట్రూత్ఫుల్ లైఫ్, ద వన్ హూ ఫాలోస్ రైచస్నెస్ విల్ లివ్ ఇన్ పీస్.
1: శాంతి ఎక్కడో అని మనం వెతకనక్కర్లేదు.
0: యూ డోంట్ నీడ్ టు సర్చ్ ఫర్ పీస్ ఎనీవేర్.
1: సత్యమున్న చోట శాంతి ఉంది.
0: In fact, there is peace where there is truth.
1: ee shanti satyamunu cherinatvanti samayalo ahimsa sahajanga yerpadutundi.
0: When once the truth and peace go together.

0: దేర్ విల్ బి అహింస నాన్ వైలెన్స్.
1: మనం పేర్లు పెట్టుకుంటున్నాం, సత్య ధర్మ శాంతి ప్రేమ అహింస.
0: We have names, terms like this, Satya Dharma Shanti Prema Ahimsa.
1: ఈ సత్య ధర్మములకు మూలాధారమైనటువంటి యొక్క స్థానము ప్రేమ.
0: In fact, the very basic foundation for Satya Truth Dharma Righteousness is Prema, love.
1: ప్రేమే దైవము.
0: Love is God.
1: సత్యమే దైవము.
0: Truth is God.
1: ధర్మమే దైవము.
0: Righteousness is God.
1: సత్యము ప్రేమ రెండికిని పోతే ప్రాణము లేని జీవుడు అవుతాడు వీడు.
0: If you do not have love and truth, you will be losing your life.
1: సత్యం మనం నుండి వేరైనదా, మనలో ఒక ప్రాణం పోయింది.
0: When once truth is gone, one principle is left, of life is left.
1: ధర్మం మనలో నశించినా మనలో రెండు ప్రాణములు పోయినాయి.
0: When once dharma righteousness is gone, one life breath is gone.
1: భౌతికమైనటువంటి దేహమునకు ఐదు ప్రాణములు ఉన్నాయి.
0: The physical body has got five life principles.
1: ఈ ఐదు ప్రాణముల లోపల రెండు ప్రాణములు పోగొట్టుకుంటున్నాం.
0: Out of these five life principles, two are gone.
1: కనుక మన ప్రాణములను మనం రక్షించుకోవాలి.
0: So we have to safeguard our life.
1: ఈ ప్రాణమే నీ యొక్క పరమాత్మ తత్వం.
0: This very life is essentially divine.
1: కనుక ప్రతి విషయంలో కూడాను మనం చక్కగా విచారణ చేసి మానవత్వంలో ఉండినటువంటి యొక్క దివ్యత్వం ఏమిటి.
0: So we have to inquire clearly and know the divinity in humanity.
1: ఈనాడు వ్యాపారమునందు కాని,
0: today in the field of business,
1: ఉద్యోగమునందు కాని,
0: or in our professions,
1: ఏ యొక్క రంగమునందు మనం చూసినప్పటికీ అంత కూడాను కేవలము మలినమై ఉన్నది.
0: Every field of human life and endeavor is highly polluted.
1: ఎక్కడ ఏ పని చేయడానికి ప్రారంభించినప్పటికీ అక్కడ మొట్టమొదట మనకు ఈ యొక్క మాలిన్యమే కనిపిస్తుంది.
0: వాట్ ఎవర్ టాస్క్ యూ వాంట్ టు బిగిన్ విత్ అన్ అండర్ టేక్ యూ కమ్ అక్రాస్ దిస్ ఫిల్త్ ఆర్ డర్ట్.
1: ఎక్కడే కానీ పవిత్రమైనటువంటి పదార్థము మనకి ఈ జగత్తులో కనిపించడం లేదు.
0: వీ డోంట్ ఫైండ్ ఎనీవేర్ ఇన్ దిస్ వరల్డ్ దాట్ విచ్ ఇస్ ప్యూర్ అండ్ సేక్రెడ్.
1: కానీ నీ హృదయాన్ని పవిత్రం గావించుకో, సర్వము పవిత్రమే కనిపిస్తుంది.
0: When once you sanctify your heart, you will be able to visualize sanctity everywhere.
1: హృదయం యొక్క ప్రతిబింబమే జగత్తు.
0: The whole world is but the reflection of your
1: heart. నీ హృదయంలో ప్రేమ నింపుకుంటేవా జగత్తంతా ప్రేమమయమే అవుతుంది.
0: Then once you fill your heart with love, you will experience love in this
1: world. నీ హృదయంలో అప్రేమ నింపుకుంటేవా జగత్తంతా కూడా అప్రేమగానే కనిపిస్తుంది.
0: Then once there is no love in your heart, you will never face love anywhere in the world.
1: కాబట్టి ప్రపంచంలో మనం చూచినది, అనుభవించినది, ఆనందించినది రిఫ్లెక్షన్ రియాక్షన్ రీసౌండ్.
0: So all that we see, all that we experience and say are the reflections and reactions and resound of our own.
1: చెడ్డదేమైనా మనకు కనిపించినా అది మన యందు ఉన్నటువంటి ఒక ప్రతిబింబమే.
0: If anything you find outside is your own reflection.
1: చెడ్డదేమైనా మనం విన్నామా ఇది మన యందు ఉన్నటువంటి ప్రతిబింబమే.
0: If you face anything bad is your own reflection.
1: ఎక్కడైనా చెడ్డది మనం అనిపించినా అదంతా కూడా మన ప్రతిబింబమే.
0: All the bad that you face, you meet, you is just your own reflection.
1: కన్ను పర్లేందు ఏ మాత్రం కూడా మన దోషము పెట్టకూడదు.
0: Never point out mistakes in others.
1: అన్ని తన మంచి తన చెడ్డలే.
0: In fact, good and bad belong to you.
1: ప్రపంచమంతా కూడాను మానవుల యొక్క పరివర్తనపైన ప్రవర్తనపైన ఆధారపడి ఉంటుంది.
0: The whole world future depends upon your conduct and behavior.
1: మనుషులు మంచి అయినప్పుడే ప్రపంచం మంచిది అవుతుంది.
0: If humans are good, the whole world is bound to be good.
1: మనుషులు చెడ్డైనప్పుడే ప్రపంచం అంతా చెడ్డగా మారిపోతుంది.
0: If people are bad, the whole world will automatically turn bad.
1: మనం అనుకుంటున్నాం ప్రపంచంలో ఎక్కడ చూసినా చెడ్డనే ఉంది.
0: We think everywhere we find bad in this world.
1: కాదు కాదు కాదు.
0: No.
1: మన చెడ్డనే మనకు ప్రతిబింబిస్తుంది.
0: In fact, all the bad in you comes forward by your reflection.
1: నీవు రాక్షసుడిగా మారిపోతే నీ ప్రవర్తనలంతా కూడా రాక్షసంగానే ప్రవర్తిస్తాయి.
0: If you're a demon, all your actions would be demonic.
1: నీవు దైవంగా మారిపోతే జగత్తంతా దైవంగానే కనిపిస్తుంది.
0: If you're God, understand, experience, you will see the whole world divine.
1: ప్రేమ స్వరూపులారా,
0: embodiments of love.
1: మీ యందు నిండి ఉన్నది ప్రేమనే.
0: In fact, you have got love in full.
1: మీ హృదయ ఆవేదనే ప్రేమ.
0: Your yearning is love.
1: మాట యొక్క ప్రతిబింబమే సత్యము.
0: In fact, the reflection of your word is truth.
1: క్రియ యొక్క ప్రతిబింబమే ధర్మము.
0: And the reflection of action is dharma.
1: ఈ మూడింటి యొక్క ఏకత్వమే శాంతి.
0: The harmony of these three is peace.
1: కనుకనే శాంతి ఎక్కడ, ఈ మూడింటి యొక్క ప్రతిబింబమే చూడాలి.
0: సో వేర్ ఇస్ పీస్? ఇట్స్ ఎ రిఫ్లెక్షన్ ఆఫ్ ఆల్ ది త్రీ.
1: మన నుండి ఆవిర్భవించేటువంటి యొక్క ప్రేమతత్వమే మన యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసములు.
0: ద వెరీ లైఫ్ బ్రెత్ ఈస్ నథింగ్ బట్ ద ప్రిన్సిపల్ ఆఫ్ లవ్.
1: అది ఏ నీకు సత్యాన్ని బోధిస్తుండాలి.
0: దాట్ విల్ టీచ్ యూ ట్రూత్.
1: సో హం సో హం అది నీ సత్యం బోధించేటువంటిది.
0: దిస్ బ్రెత్ సో హం స్పీక్స్ ఆఫ్ ట్రూత్.
1: ఆ సత్యమే నీ నుండి ఆవిర్భవిస్తుండాలి.
0: ద ట్రూత్ ఒరిజినేట్స్ ఇన్ యూ.
1: ఒక దినమునకు 21,610 నీకు ఆ సత్యాన్ని బోధిస్తుండాలి.
0: దిస్ ట్రూత్ ఈజ్ టాట్ టు యూ రిపీటెడ్లీ అట్ ద రేట్ ఆఫ్ 21,600 టైమ్స్ పర్ డే.
1: ఒక దినమునకు 21,600 తూర్లు నీకు బోధిస్తుంటే నీవు జ్ఞాపకం ఉంచుకోలేకుండా పోతున్నావు. ఇంకా చదివినవి ఏం చెప్తుంటావు?
0: You are not able to remember. This truth taught to you 21,600 times and you forget it. What for is this
1: education?
0: In spite of the lectures given,
1: ఎన్ని గ్రంథములు చదివినప్పటికీ,
0: or all the reading that you
1: do, ఎందరి పెద్దలను దర్శించినప్పటికీ,
0: visiting noble souls,
1: కట్టగనప్పటికు నీ యందు ఉన్నటువంటి ఒక సత్యాన్ని నీవు మర్చిపోతే ఇవన్నీ కూడా నువ్వు వ్యర్థమైపోతాయి.
0: ఇఫ్ యూ ఫర్గెట్ ది అల్టిమేట్ ప్రిన్సిపల్ ఆఫ్ ట్రూత్ లేటెంట్ ఇన్ యూ, ఆల్ దట్ అమౌంట్.
1: కనుక మొట్టమొదట మన దృష్టిని, మన శ్రవణాన్ని, మన వాక్కును సరిదిద్దుకోవాలి.
0: దేర్ ఫోర్ లెట్ అస్ కరెక్ట్ అవర్ విజన్, అవర్ ఆడిషన్ అండ్ అవర్ స్పీచ్ ఫ్యాకల్టీ.
1: బుద్ధుడు మహారాజుగా ఉండి సర్వసంగ పరిత్యాగైపోయి సన్యాసం స్వీకరించి అడవులంతా తిరిగాడు.
0: Buddha, being an emperor, renounced everything and moved about in this world as a renunciant.
1: జగత్తునందున్నటువంటి పెద్దలను దర్శించాడు.
0: He visited all great people.
1: వారి ప్రబోధనలన్నీ కూడా చక్కగా విన్నాడు.
0: He heard their sacred teachings.
1: వారు రాసిన గ్రంథాలంతా చదివాడు.
0: He has gone through all their texts.
1: కట్టగడపడి సత్యాన్ని గుర్తించుకొని,
0: finally he has known truth.
1: ఈ పెద్దలను దర్శించడం మానేశాడు.
0: And he stopped visiting anybody. He has just thrown and brushed aside all books. The book of life given by God is my heart. In fact, God is my true friend.
1: True friend ni ikkada pettukoni nijamaina grandhanni manam hrudayamlonde unchukoni ekkadiki ekkadiki manam tirugutunnam.
0: God as a true friend is in me. The text of life is in me, but I am just going round in the outside world. Why?
1: కనుక మొట్టమొదట భగవంతుడి ఇచ్చినటువంటి కన్నులను సద్వినియోగం చేసుకుందాం.
0: First, let us make use of these eyes we are gifted with by God.
1: ఈ ఆయుసును మనం పవిత్రం చేసుకున్నప్పుడే మన జీవితం పవిత్రమవుతుంది.
0: When our looks, eyes are perfect, the whole life would be sacred.
1: మంచి మనసు, నడత మనిషికి ఒకటైనా,
0: when there is good mind, the conduct are one.
1: Intakante manishi vere okade ledu.
0: There's nothing to be achieved further.
1: Kanaka mottamota mana drushtini marchukovali.
0: Therefore we have to change, transform.
1: Enni sadhanalu chesinappudikini,
0: with all our,
1: enni grandhamulo chadivinappudikini,
0: with all our spiritual pursuits and learning,
1: enta mandi peddalanu darshinchinappudikini,
0: and our visits,
1: mottamota నీ నేత్రములను సరి చేసుకో.
0: ఫస్ట్ వీ హ్యావ్ టు కరెక్ట్ అవర్ లుక్స్.
1: నీ నేత్రము భగవంతుడిచ్చినటువంటి శాస్త్రము.
0: విజన్ నేత్ర ఈజ్ శాస్త్ర, సీక్రెట్ టెక్స్ట్.
1: ఈ శాస్త్రాన్ని నీవు చక్కగా వర్ణించు.
0: అండర్స్టాండ్ ది శాస్త్ర టెక్స్ట్ ఆఫ్ లైఫ్ వెల్.
1: కనుకనే మనం దృష్టిని మంచిగా పెట్టుకోవాలి.
0: సో హ్యావ్ గుడ్ లుక్స్ ఆల్వేస్.
1: తర్వాత గుడ్ వాక్
0: అండ్ దెన్ గుడ్ టాక్.
1: ఈ యొక్క టాక్ అనేటువంటిది ఎంత పవిత్రమైనటువంటిది.
0: Talk is highly sacred.
1: సత్యమునకు మించినటువంటి ఒక ఇది మరొకటి లేదు.
0: There is nothing beyond truth.
1: కనుకనే ఈ నాలుగు నుంచి సత్యాన్ని పలకాలి.
0: Whatever you utter must be truthful.
1: ఈ రెండింటిని మనం చక్కగా నేర్చుకుంటేమా,
0: when we learn these two,
1: చక్కగా గుర్తిస్తేమా,
0: recognize well,
1: మూడవది మనకు చక్కగా అర్థమవుతుంది.
0: Then we will understand the third one.
1: అది గుడ్ శ్రవణం.
0: That is good audition, listening.
1: Mottamota samyak drushti annadu buddhudu.
0: Buddha emphasized on good looks to begin with.
1: Samyak vaku annadu.
0: Second, good talk.
1: Samyak sevanam.
0: Third, good listening.
1: Ee moodu ayin tarvata samyak mananamu.
0: When once they, these three are there, you will have good mind.
1: Ee grandhamulu kuda nu chadavaledu.
0: In fact, he did not go through any
1: book. Aa grandhamulapaina vachinatundi visugu chaala బాధ చేయించింది.
0: హీ వాజ్ డిస్గస్టెడ్ బై గోయింగ్ త్రూ ఆల్ బుక్స్.
1: యువకులైనటువంటి మీరందరూ కూడాను,
0: యంగ్స్టర్స్ యూత్ ఆల్ ఆఫ్ యూ,
1: మొట్టమొదట మన దృష్టిని అదుపులో పెట్టుకోవాలి.
0: హ్యావ్ టోటల్ కంట్రోల్ ఆన్ యువర్ లుక్స్.
1: దీన్ని మనం కంట్రోల్లో చేసుకుంటే మన టంగ్ కంట్రోల్ కు వచ్చేస్తుంది.
0: వెన్ వన్స్ యూ హ్యావ్ టోటల్ కంట్రోల్ ఆన్ యువర్ లుక్స్ యూ విల్ హ్యావ్ ఎ చెక్ ఆన్ యువర్ టంగ్.
1: కనుక మానవుడు అయి పుట్టినందుకు మానవతా విలువలను మనం గుర్తించుకొని, మానవతా విలువలను మనం అదుపులో పెట్టుకుని సరైన మార్గంలో దాన్ని అనుభవించినప్పుడే నీవు మాధవుడైపోతావు.
0: వెన్ హ్యావింగ్ బీన్ బోర్న్ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్, ఇఫ్ యూ అండర్స్టాండ్ ద హ్యూమన్ వాల్యూస్ వెల్, టోటలీ చెక్ ఆన్ ద రెస్ట్ ఆఫ్ ది ఫ్యాక్టర్స్ అండ్ ఫాలో ద పాత్ ఆఫ్ హ్యూమన్ వాల్యూస్, దెన్ యూ క్యాన్ బి డివైన్ మాధవ.
1: ఈనాటి యువకులే, యువతులే భావి భారతోద్ధారకులు.
0: యంగ్స్టర్స్ మెన్ అండ్ ఉమెన్ ఆర్ ది ఎమాన్సిపేటర్స్ ఆఫ్ దిస్ కంట్రీ.
1: కనుకని మొట్టమొదట వీరి యువకులు తగినటువంటి ఒక స్థిరత్వాన్ని పెంచుకోవాలి.
0: సో యంగ్స్టర్స్ షుడ్ హ్యావ్ దిస్ స్టెడీనెస్.
1: దానికి తగినటువంటి ఒక కాన్ఫిడెన్స్ మనము అభివృద్ధి పరచుకోవాలి.
0: యూ షుడ్ డెవలప్ అప్రోప్రియేట్ కాన్ఫిడెన్స్.
1: వేర్ దేర్ ఇస్ కాన్ఫిడెన్స్ దేర్ ఇస్ లవ్.
0: వేర్ దేర్ ఇస్ కాన్ఫిడెన్స్ దేర్ ఇస్ లవ్.
1: వేర్ దేర్ ఇస్ లవ్ దేర్ ఇస్ ట్రూత్.
0: Where there is love, there is truth.
1: Where there is truth, there is peace.
0: Where there is truth, there is peace.
1: Where there is peace, there is bliss.
0: Where there is peace, there is bliss.
1: Where there is bliss, there is God.
0: Where there is bliss, there is God.
1: మొట్టమొదట ఈ కాన్ఫిడెన్స్ ని పెంచుకోవాలి.
0: To begin with, we have to develop confidence.
1: ఈ కాన్ఫిడెన్స్ పెంచుకున్నప్పుడే లాస్ట్ లో గాడ్ మనకు వస్తుంది.
0: విత్ దిస్ కాన్ఫిడెన్స్ యూ విల్ అటైన్ గాడ్
1: కనుకనే ఈ నమ్మకం అనేటువంటిది లేకుండా పోయినప్పుడు దైవం అనేటువంటిది మనకు లభ్యం కాదు.
0: వితౌట్ కాన్ఫిడెన్స్ యూ కెన్ నెవర్ అచీవ్ డివినిటీ.
1: నీ నమ్మకమే నీకు దైవము.
0: యువర్ వెరీ కాన్ఫిడెన్స్ ఇస్ డివైన్.
1: నీ నమ్మకాన్ని నీవు చెదిరించుకోకూడదు.
0: నెవర్ లూజ్ దిస్ కాన్ఫిడెన్స్.
1: నమ్మకం అనేటువంటి ఆత్మవిశ్వాసం కావాలి.
0: It is confidence in the self, self confidence.
1: Atma gauravam kuda kavali.
0: Self respect is necessary.
1: Atmanandam kuda kavali.
0: And bliss of the self is needed.
1: Atma sandarshanam kuda kavali.
0: And vision of the self is needed.
1: Ippudu meerandaru inta pedda hall lo kurchunnaru.
0: You have all assembled in this big hall.
1: Kaani ee hall kanta gunnu pillars anta kanipistundadi.
0: You also see pillars around.
1: Neeku anta sandamlanta kuda meer gurtistunnaru.
0: And you also see the beauty of this auditorium.
1: Kaani ee anta sandam anetundi aanandam ekta meeku kalipistundadi.
0: How do you see all the beauty and the grandeur of this auditorium?
1: Motta motta foundation kavali.
0: We need a foundation for this.
1: Adi self confidence.
0: Self confidence is the foundation.
1: Ee self confidence undinappude
0: with this self confidence
1: self satisfaction
0: then you will have self satisfaction.
1: ee self satisfaction anetundi manam abhirthi parchukunnappude self sacrifice.
0: When once you develop self satisfaction
1: aa self sacrifice
0: is self state of self sacrifice. Self sacrifice is the roof.
1: Roof anetundi undappude self realization.
0: With this roof you will have self realization.
1: కనుకనే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఫౌండేషన్.
0: సో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇస్ ది ఫౌండేషన్.
1: సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ వాల్.
0: సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ద వాల్.
1: సెల్ఫ్ సాక్రిఫైస్ రూఫ్.
0: సెల్ఫ్ సాక్రిఫైస్ ద రూఫ్.
1: సెల్ఫ్ రియలైజేషన్ లైఫ్.
0: సెల్ఫ్ రియలైజేషన్ ఇస్ లైఫ్.
1: కనుక మన మొట్టమొదట సెల్ఫ్ కాన్ఫిడెన్స్ భద్రం చేసుకోవాల్సింది పునాదులే.
0: సో వీ హావ్ గాట్ టు అప్హోల్డ్ అండ్ సేఫ్ గార్డ్ ద సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
1: దీనిని పురస్కరించుకుని భారతీయ సంస్కృతము సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్ అన్నారు. సత్యం వద ధర్మం చర.
0: బేసింగ్ ఆన్ దిస్ ఇండియన్ కల్చర్ ఎంఫసైజ్డ్ ఆన్ టూ ప్రిన్సిపల్స్.
1: ఇండియన్ కల్చరే కాదు అన్ని కల్చర్లు కూడా ఒకటి.
0: ఇట్ ఈస్ నాట్ ఇండియన్ కల్చర్ ద కల్చర్ ఆఫ్ ద వరల్డ్ వాంట్స్ యూ టు స్పీక్ ట్రూత్ అండ్ ఫాలో రైట్.
1: అమెరికన్ కల్చర్ ఇంకో కల్చర్ అనేది ఒకటే కల్చర్.
0: ద కల్చర్ ఇస్ బియాండ్ టైమ్ అండ్ స్పేస్ నో డిఫరెన్సెస్ వాట్స్ ఎవర్.
1: అదే ట్రూత్.
0: ద కల్చర్ ఇస్ ట్రూత్.
1: కనుక ఈ కల్చర్ లోపల మీరు ఏమాత్రం భేదం పెట్టుకోకండి.
0: దేర్ ఆర్ నో డిఫరెన్సెస్ ఇన్ ది మ్యాటర్ ఆఫ్ కల్చర్.
1: అన్ని దేశములు చేరి ఒకే ఇల్లు.
0: ఇన్ ఫ్యాక్ట్ ఆల్ కంట్రీస్ బిలాంగ్ టు వన్ మ్యాన్షన్.
1: ఒక్కొక్క దేశం ఒక్కొక్క రూమ్ వంటివి.
0: ఈచ్ కంట్రీ ఇస్ ఎ రూమ్ హియర్.
1: కనుకనే విభాగములు చేయకండి.
0: వీ షుడ్ నాట్ హ్యావ్ డిఫరెన్సెస్.
1: ఈ విభాగముల చేతనే మానవత్వం చెడిపోతుండాలి.
0: బికాస్ ఆఫ్ ది సెగ్మెంటేషన్ ఫ్రాగ్మెంటేషన్ డివిజన్ వీఆర్ స్పాయిలింగ్ అవర్ లైఫ్.
1: సాయి డివోటీస్ అనేది కూడా విభాగం చేయకూడదు.
0: సాయి డివోటీస్ షుడ్ నాట్ హ్యావ్ డిఫరెన్స్.
1: అందరూ ఏకంగానే ఉండాలి.
0: ఆల్ షుడ్ స్టాండ్ యునైటెడ్.
1: మానవత్వం ఒకే జాతి.
0: ఇన్ ఫ్యాక్ట్ హ్యుమానిటీ ఈజ్ వన్ రేస్.
1: మానవుడు ఒకే కుటుంబము.
0: హ్యుమానిటీ బిలాంగ్స్ టు వన్ ఫ్యామిలీ.
1: రంగునందు, పేర్లయందు, రూపమునందు భేదాలు ఉండవచ్చును.
0: నేమ్స్ అండ్ ఫార్మ్స్ మే వేరీ.
1: కానీ ఒకే దైవత్వమే.
0: బట్ గాడ్ ఈజ్ వన్.
1: పశువులన్నీ వేరు.
0: కౌస్ ఆర్ మెనీ.
1: పాలు ఒకటి.
0: బట్ మిల్క్ ఈజ్ వన్ ఇన్ ద సేమ్.
1: జీవజంతులు వేరు.
0: Beings are many.
1: జీవుండు ఒక్కడే.
0: But the indweller is one.
1: జాతి నీతులు వేరు.
0: There may be different codes.
1: జన్మం ఒకటే.
0: The life is one.
1: దర్శనములు వేరు.
0: Paths are many.
1: దైవము ఒక్కడే.
0: God is one. Goal is one.
1: పూల జాతులు వేరు.
0: Flowers are many.
1: పువ్వులు ఒకటే.
0: And in fact worship the flower is one. Fragrant.
1: కనుక మనము ఈ జాతులు మతములు ఏమాత్రం కూడా గుర్తించుకోకుండా సర్వమును త్యాగం చేసి ఒక విధమైనటువంటి ప్రేమతత్వాన్ని పెంచుకోవాలి.
0: వీ షుడ్ నాట్ గో బై ద ఫీలింగ్స్ ఆఫ్ కాస్ట్ కమ్యూనిటీ అండ్ నేషనాలిటీ. వీ షుడ్ కీప్ ఇన్ యూ ఓన్లీ
1: యువతి యువకులంతా కూడా ఈనాడు దేశోద్ధారకులు కావాలి.
0: ది యంగ్స్టర్స్ మెన్ అండ్ విమెన్ షుడ్ బి ద ఫ్యూచర్ లీడర్స్.
1: ఈ యొక్క యువతి యువకులు చక్కబడినప్పుడే దేశమంతా బాగుపడుతుంది.
0: దెన్ ద హోల్ కంట్రీ విల్ ప్రోగ్రెస్ అండ్ ప్రాస్పర్.
1: ఈ యువత యువకులు బాగుపడాలంటే వీరి అందు చక్కని నడతలు ఉండాలి.
0: ద మెన్ అండ్ విమెన్ షుడ్ హ్యావ్ వెరీ గుడ్ కాండక్ట్.
1: ఈ శీలరహితమైనటువంటి యొక్క యువతి యువకుల వల్ల దేశం నాశనం అయిపోతుండాలి.
0: అండ్ బికాస్ ఆఫ్ ద క్యారెక్టర్ విచ్ ఇస్ నాట్ దేర్ టుడే ద హోల్ వరల్డ్ ఇస్ స్పాయిల్డ్.
1: కనుకని మన యొక్క జీవితం అంతా కూడా శీలం పైన ఆధారపడి ఉండాలి.
0: అవర్ లైఫ్ షుడ్ డిపెండ్ ఆన్ క్యారెక్టర్.
1: మాటలు చెప్తాం.
0: వీ స్పీక్ నో డౌట్.
1: కానీ క్రియల్లో శూన్యం.
0: బట్ ఇట్స్ నాట్ ట్రాన్స్లేటెడ్ ఇన్ టు యాక్షన్.
1: కనుక మొట్టమొదట మన గుణమును మంచిగా చేసుకోవాలి.
0: సో వీ షుడ్ హ్యావ్ గుడ్ వర్చ్యూస్.
1: పవిత్రమైనటువంటి భావం ఉండినప్పుడే
0: వెన్ దేర్ సీక్రెట్ థాట్
1: పవిత్రమైన పనులు మనం చేస్తాం.
0: వీ అండర్టేక్ సీక్రెట్ యాక్షన్.
1: కనుక భక్తి భక్తి భక్తి అంటే కేవలం పూజలు చేయటం కాదు.
0: డివోషన్ డస్ నాట్ మీన్ మియర్లీ వర్షిప్.
1: నిర్మలమైనటువంటి ప్రేమతో చేసే ప్రతి పని కూడా భక్తి.
0: All that is done with pure heart is devotion.
1: కనుకనే ప్రేమ చిత్తంతో మనం పని చేయాలి.
0: Do anything with love only.
1: ప్రేమ స్వరూపులారా.
0: Embodiments of love.
1: అందరూ ప్రేమ స్వరూపులే.
0: All are the embodiments of love.
1: కనుకనే మీరు నేటి నుంచి మీ యొక్క ఫార్మ్ అంతా కూడాను మీ యొక్క రూపమునంతా కూడాను ప్రేమమయంగా మార్చుకోవాలి.
0: రైట్ ఫ్రమ్ దిస్ డే మేక్ యువర్ ఫార్మ్ ఫుల్ ఆఫ్ లవ్.
1: మీ హస్తములంతా కూడాను పరోపకార సంబంధమైన దీంట్లో పాటుపడాలి.
0: లెట్ యువర్ హ్యాండ్స్ బి ఇన్వాల్వ్డ్ ఇన్ రెండరింగ్ సర్వీస్ టు హ్యుమానిటీ.
1: మీ యొక్క చింతనంతా కూడాను ప్రేమలోనే ప్రయాణం కావాలి.
0: లెట్ ఆల్ యువర్ థాట్ ట్రెడ్ అలాంగ్ ద పాత్ ఆఫ్ లవ్.
1: వెస్ట్ నుంచి సమష్టికి చేరాలి.
0: Right from the individual one should reach the state of
1: samasti nunchi parameshti chendali.
0: From the samasti con this cosmos one should reach parameshti divine.
1: Kalukane vyasti samasti parameshti.
0: So vyasti individual samasti universe and parameshti the divine.
1: Kalukane ee moodinti oka ekatvanni manam ati swarlo pari pondali.
0: We should know the harmony the unity of these three states.
1: ఈనాడు భౌతికమైన లౌకికమైన జగత్తునందు ఎక్కడ చూసినా కూడా అశాంతిగానే ఉంటుందని.
0: ఇన్ దిస్ వరల్డ్ ఎవ్రీవేర్ వీ ఫైండ్ రెస్ట్లెస్నెస్ అజిటేషన్.
1: శరీరములకు అనేక రకమైనటువంటి రోగములు సంభవిస్తుంటాయి.
0: ఇన్ ఫ్యాక్ట్ బాడీ ఈజ్ ఫుల్ ఆఫ్ డిజీజెస్.
1: కానీ దీన్ని మనం లెక్క చేయకూడదు.
0: వీ షుడ్ నాట్ బాదర్ అబౌట్ దెమ్.
1: శరీరం వస్తుంటాది పోతుంటాది.
0: బాడీ కమ్స్ అండ్ గోస్.
1: ఇది మరణపు కొంప.
0: ఇట్ ఇస్ ఫుల్ ఆఫ్ డర్ట్.
1: రోగముల మ్రగ్గడు సేవక గంప.
0: ఇట్స్ ఫుల్ ఆఫ్ డిఫ్లిక్షన్స్.
1: జాత సంచలనము పొందుతుంప.
0: ఇట్ పెరినేట్స్ లైఫ్ ఆఫ్
1: ఒక సాగరం మీద కలియని కంప.
0: ఇట్ కెనాట్ క్రాస్ దిస్ ఓషన్ ఆఫ్ లైఫ్. అమ్ముల
1: బదలంబు మనం ఎప్పుదలంప.
0: ఇట్స్ ఫుల్ ఆఫ్ బోన్స్.
1: నే నిశ్చలమని నమ్మబోకు మనస.
0: నెవర్ కన్సిడర్ దిస్ లైఫ్ పర్మనెంట్.
1: ఈ దేహాన్ని పట్టుకుని మనం ఎందుకు ఇంత ప్రాకులాడుకోవటం.
0: వై షుడ్ వి స్ట్రగుల్ హార్డ్ టు మెయింటైన్ అవర్ బాడీ.
1: మన అజాగ్రత్తతో కొన్ని కొన్ని లభ్యం అవుతుంటాయి.
0: ఇన్ ఫ్యాక్ట్ సర్టన్ థింగ్స్ డూ కమ్ బికాస్ ఆఫ్ నెగ్లెక్ట్.
1: కొన్ని ప్రేమతత్వం చేత స్వీకరిస్తూ ఉంటాము.
0: అండ్ వీ డూ యాక్సెప్ట్ దెమ్ బికాస్ ఆఫ్ లవ్.
1: కానీ వచ్చినట్టుగానే పోవాలి.
0: దోస్ థింగ్స్ దట్ కమ్ షుడ్ వానిష్.
1: ఒక చిన్న ఉదాహరణ,
0: స్మాల్ ఎగ్జాంపుల్,
1: నా సానుభవమే నీకు బోధిస్తున్నాను.
0: భగవాన్ ఈజ్ టీచింగ్ అస్ అవుట్ ఆఫ్ హిస్ ఓన్ పర్సనల్ ఎక్స్పీరియన్స్.
1: ఒక బిడ్డకు ఇక్కడ వాపు వచ్చేసేసింది.
0: ఎ చైల్డ్ హ్యాడ్ ఎ స్వెల్లింగ్.
1: కానీ ఆ బిడ్ద భరించుకోలేనంత బాధపడుతుండాలి.
0: ద చైల్డ్ కుడ్ నాట్ బేర్ ద సఫరింగ్ పెయిన్.
1: డాక్టర్ చూపిస్తే ఇది చాలా 20-25 డేస్ అవుతుంది అన్నారు.
0: డాక్టర్ సెడ్ ద స్వెల్లింగ్ విల్ బి దేర్ ఫర్ 20-25 డేస్.
1: వాడు ఏడ్చిపోతున్నాడు పాపం.
0: ద చైల్డ్ వెంట్ ఆన్ క్రైయింగ్.
1: నేను పిలిచాను లోపల.
0: భగవాన్ కాల్ హిమ్ ఇన్ సైడ్.
1: నీవు ఏడ్చవద్దు.
0: డోంట్ క్రై.
1: స్వామి నీ వెంట ఉన్నప్పుడు ఎందుకు ఏడుపు?
0: వెన్ స్వామి ఈజ్ విత్ యూ వై డు యూ క్రై
1: అని తీసి కొంచెం స్వీట్ తినిపించాను.
0: అండ్ స్వామి మేడ్ ద చైల్డ్ ఈట్ స్వీట్.
1: తర్వాత ఇంక నీవు పోమన్నాను.
0: అండ్ స్వామి వాంటెడ్ హిమ్ టు గో.
1: తల్లి తీసుకుని పోయింది.
0: అండ్ హీ ఫాలోడ్ హిస్ మదర్.
1: అలాని నేను తీసుకున్నాను.
0: అండ్ స్వామి రిసీవ్డ్ దట్ పెయిన్.
1: ఇది నిజముగా ఇది దేహంలో పుట్టిందైతే భరించలేనంత బాధ ఉంటుంటుంది.
0: ద పెయిన్ బికాస్ ఆఫ్ ద స్వెల్లింగ్ ఈజ్ అన్బేరబుల్.
1: అలాంటి దీన్ని చూసేదంతా కూడా చాలా మంది చూస్తున్నారే, స్వామి ఎట్లా ఈ పండుగను మేము జరిపేది అని.
0: హౌ టు కండక్ట్ దిస్ కాన్ఫరెన్స్ బికాస్ భగవాన్ ఈజ్ సఫరింగ్ ఆఫ్ పెయిన్.
1: కానీ లోపల ఏమాత్రం మాట్లాడడానికి వీలు కాదు.
0: బట్ ఈస్ నాట్ పాసిబుల్ టు స్పీక్ ఈవెన్.
1: ఈ రెండింటికి జాయింట్ లోపల వచ్చేసేసింది.
0: దేర్ అట్ ది నియర్ ద జాస్ అట్ ద జాయింట్ దేర్ ఇస్ స్వెల్లింగ్.
1: తినడానికి కూడా వీలు లేదు.
0: ఇట్స్ నాట్ పాసిబుల్ టు ఈట్.
1: ఏం కొన్ని తిన్నాలు దేహానికి భోజనం లేకపోతే ఏం నష్టం అవుతుంది?
0: వాట్ ఈస్ ద లాస్ if we don't eat for a couple of days?
1: Then care cheyadu.
0: Bhagavan didn't mind about this.
1: Dani e matramu parihinchukonna vaarto cheppanu.
0: He was unmindful of all this and told him,
1: swami prarambhotsam cheyali kada meer etta maatladtaru annu.
0: On the inaugural day, how are you going to speak?
1: Na dehamo anukunnappude ee baadhalanta naaku ostayi.
0: I'll have suffering if I identify myself with this body.
1: Idi na deham kaadu.
0: This is not my body.
1: Idi mee dehamu.
0: Bhagavan's body is your body.
1: Mee dehalanta na body idi.
0: In fact, all our bodies belong to Bhagavan.
1: Kalukuni mee baadalanta nen teesukuntanu.
0: Therefore Bhagavan accepts all our suffering.
1: Adi na yokka kartavyam.
0: Bhagavan considers it as his duty.
1: Kabatti idi na deham kaadu kabatti deenni lakshanam cheyanakkaledu.
0: As this body does not belong to him,
1: ippude kaadu eppudaina kuda ye yokka baadha kaligina dannu nen lakshyam cheyanu.
0: Bhagavan never cares any suffering, anything that comes on the way.
1: కనుకనే ప్రతి విషయాన్ని కూడా నా అనుభవించి మీకు అందిస్తున్నాను.
0: దేర్ఫోర్ వాట్ ఎవర్ భగవాన్ టెల్స్ us is out of his experience.
1: ఇది మై లైఫ్ ఈజ్ మై మెసేజ్.
0: దట్స్ వాట్ ఈస్ కంటైన్డ్ ఇన్ దిస్ వన్. మై లైఫ్ ఈజ్ మై మెసేజ్.
1: మీరు నిజంగా నా కర్తవ్యాన్ని నా దీన్ని మీరు ఏమాత్రం లక్ష్యం చేయటం లేదు, గుర్తించడానికి లేదు.
0: In fact, it's not possible for all of you to understand and recognize the divinity.
1: కానీ నేను పబ్లిక్ అంతా చెప్పడానికి నాకు వీలు కాదు.
0: Bhagavan does not want to express in public.
1: ఈ నాకు ఈ అడ్వర్టైజ్మెంట్ నాకు ఇప్పుడు ఇష్టం లేదు.
0: Bhagavan is not for advertisement.
1: నాది మీది, మీది నాది.
0: In fact, Bhagavan belongs to you and we belong to him.
1: నాకు ఈ కాలు దగ్గర నుంచి తల వరకు కూడాను నాకు ఎట్టి ఆశలు లేవు.
0: Bhagavan has no desire whatsoever from top to toe.
1: ఏ ఆశను నేను అనుభవించినా మీకోసమే నేను ఆశను.
0: ఆల్ హిస్ డిజైర్ ఈజ్ ఓన్లీ డిజైర్ ఫర్ యూ. హీ డిజైర్స్ యూ.
1: మీ ఆనందం అందించే నిమిత్తమై నేను అన్ని కూడా ఆశిస్తుంటాను.
0: భగవాన్ వాంట్స్ టు మేక్ ఎవ్రీబడి హ్యాపీ అండ్ బ్లిస్ఫుల్.
1: కనుకనే ఏ యొక్క విషయాన్ని కూడా మీకు బోధించి చెప్పటము గొప్పతనం కాదు.
0: In fact, there's nothing great in merely in teaching.
1: Acharinchi cheptame acharya lakshanam.
0: It is the quality of a true teacher to practice experience and teach later.
1: Kaka prati chinna vishayam kuda nenu anubhavinchi meeku andistunnanu.
0: Every matter Bhagavan tells us after experiencing it.
1: Yuvakulara,
0: youngsters,
1: yuvatulara,
0: men and women,
1: andaru kudanu nijamainatundi yokka tattvanni gurtinchandi.
0: You know the true nature, the principle of self.
1: సత్యాన్ని గుర్తించండి.
0: నో ది ట్రూత్.
1: ఈ దేహానికి పేరు సత్యం.
0: ద నేమ్ ఆఫ్ భగవాన్ ఈజ్ సత్య ట్రూత్.
1: ఈ సత్యమే మీ అందరి ఎందుకు పెంచుకోండి.
0: దిస్ ట్రూత్ యూ డెవలప్.
1: అదే దైవత్వంగా మారుతుంది.
0: ట్రూత్ ఈజ్ గాడ్.
1: ట్రూత్ ఈజ్ గాడ్.
0: ట్రూత్ ఈజ్ గాడ్.
1: లవ్ ఈజ్ గాడ్.
0: లవ్ ఈజ్ గాడ్.
1: లివ్ ఇన్ లవ్.
0: లివ్ ఇన్ లవ్.
1: ఈ రెండింటినీ మీరు గుర్తించుకొని జీవితాన్ని గడుపుతూ పోతుంటే ఎంతైనా మీరు ఆనందాన్ని పొందొచ్చు.
0: ఇఫ్ యూ రికగ్నైజ్ దిస్, అడాప్ట్ ఇట్ అండ్ ఫాలో, యూ కెన్ అచీవ్ ఎనీథింగ్.
1: కానీ కొన్ని కొన్ని దోషములు మీ యందు ఉంచుకొని
0: విత్ సమ్ మిస్టేక్స్ ఇన్ యూ,
1: అది నా పైన పడేస్తుంటారు.
0: అండ్ యూ బ్లేమ్ గాడ్,
1: ఇది చాలా పొరపాటు.
0: ఇట్స్ ఎ వెరీ బిగ్ మిస్టేక్, బ్లండర్.
1: నాలో ఎట్టి దోషములు కూడా కనిపెట్టడానికి వీలు కాదు.
0: దెర్ ఆర్ నో మిస్టేక్స్ వాట్స్ ఎవర్ ఇన్ భగవాన్.
1: మీ దోషములే నా యందు ప్రతిబింబిస్తుండాలి.
0: ఇన్ ఫ్యాక్ట్ యూ ఫైండ్ యువర్ ఓన్ మిస్టేక్స్. నేను
1: పవిత్రమైనటువంటి ఒక ప్యూర్ మిర్రర్.
0: భగవాన్ ఈజ్ హైలీ సీక్రెట్ అండ్ ఎ ప్యూర్ మిర్రర్.
1: ఎట్టి ఈ అవకాశములు కూడా నేను అవకాశం అందించను.
0: దేర్ ఇస్ నో స్కోప్, దేర్ ఇస్ నో ఛాన్స్ ఫర్ ట్రేస్ ఆఫ్ మిస్టేక్ టు అపియర్.
1: మీరు నా యందుకు చూచి అది నావనుకుంటుంటారు, నావి కాదు మీ అంది ఉన్నది.
0: ఇన్ ఫ్యాక్ట్ యూ ఫైండ్ యువర్ ఓన్ రిఫ్లెక్షన్స్, నథింగ్ వాట్స్ ఎవర్.
1: కనుక
0: సో
1: ప్రతిదాన్ని కూడా మీ హృదయాన్ని భద్రపరచుకోండి.
0: దేర్ఫోర్ ప్రిజర్వ్ ద సంక్టిటీ,
1: నిర్మలం చేసుకోండి.
0: మేక్ ఇట్ ప్యూర్.
1: అప్పుడే మీకు మీ సత్యాన్ని మీకు గుర్తించడానికి వీలవుతుంది.
0: దెన్ యూ విల్ ఎక్స్పీరియన్స్ ద ట్రూత్, యువర్ ట్రూ నేచర్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: ఈనాడు
0: టుడే
1: ఈ యొక్క సమావేశము ప్రారంభోత్సవం జరుపుతున్నాం.
0: ఇస్ ది ఇనాగరేషన్ ఆఫ్ దిస్ కాన్ఫరెన్స్.
1: ఇంకా మున్ముందు జరగవలసినటువంటి ఎన్నో ఉన్నవి.
0: దర్ ఆర్ మెనీ థింగ్స్ టు ఫాలో నౌ.
1: కనుక ఆ కార్యక్రమానికి నేను అవకాశం ఇచ్చి మున్ముందు మీకు తెలపవలసినవి ఏమిటో అని నేను తప్పక ఎంత కాలమైనా తీసుకొని నేను మీకు బోధిస్తాను.
0: భగవాన్ వాంట్స్ అస్ టు ఫాలో అవర్ ప్రోగ్రామ్ అండ్ షెడ్యూల్ అండ్ భగవాన్ హ్యాస్ ప్రామిస్డ్ టు టీచ్ టేకింగ్ ఎనీ మచ్ ఆఫ్ టైమ్ ఇన్ ఫ్యూచర్ టు ఎక్స్ప్లెయిన్ ఆల్ ద డీటెయిల్స్ దట్ వీ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ హిమ్.
2: You are listening to excerpts from a divine discourse delivered by Bhagwan Baba on 21st July 2002 during the inauguration of the Sri Satya Sai Seva Conference in Prashanti Nilayam. Baba revealed that there is no quality greater or more valuable than love. Baba also spoke on how Buddha attained the state of Nirvana by forgetting the mind and establishing divinity firmly in the heart. He added that first and foremost, we must always speak the truth. Speak the truth pleasingly and never speak a truth which is unpalatable. Only then will we be able to attain the state of Nirvana. Thank you, Sai Ram.

మంచి వారి పొందు మహిళ దొరకదు, దుష్టులెందరైనా దొరుకుచుంద్రు. కనికిరాళ్ళు చూడ కలవు ఎందైనను,

కర్ణుడు వజ్రము ఒకటి కలదా. మంచివారి పొందు మహిళన దొరకదు, దుష్టులెందరైన దొరుకుచుంద్రు. కనికిరాళ్ళు చూడ కలవు ఎందైనను

0: వజ్రముకటి కలదా.
1: దిస్ వరల్డ్ యు డోంట్ గెట్ ద కంపెనీ ఆఫ్ గుడ్ పీపుల్. దర్ ఆర్ మెనీ మెనీ వికెడ్ పీపుల్ దేర్ అరౌండ్. మెనీ పెబుల్స్ అండ్ స్టోన్స్ ఆర్ దేర్. డూ యూ ఫైండ్ వన్ వాల్యుబుల్ ప్రెషస్ జెమ్?
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
0: షడాంగ దర్శనములు, దాని యొక్క విశిష్టతను, షడ్దర్శనముల యొక్క ప్రభావమును జగత్తునకు వ్యాపింపచేయగలిగి అనేక మంది మహర్షులు అనేక విధములైన సాధనలు సలుపుతూ వచ్చారు.
1: An intense study and the significance of Shardarshana was made by many saintly people and they taught the same to the entire world.
0: Jaimini Maharshi తన యొక్క జీవితంలో ధారబోసి మీమాంస యొక్క తత్వాన్ని పూర్వ మీమాంసం అనేటువంటి పేరుతో భారతదేశంలో వ్యాపింపచేశాడు.
1: సెయింట్ జైమిని స్పెంట్ ఆల్ హిస్ టైమ్ టు ఇన్వెస్టిగేట్ ఇన్ దిస్ ఫీల్డ్ ఆఫ్ మీమాంస, ద పాత్ ఆఫ్ ఎంక్వైరీ, పర్టికులర్లీ ది పూర్వ మీమాంస, అండ్ ప్రాపగేటెడ్ ఆల్ ఓవర్ ద కంట్రీ.
0: మీమాంసం అనగా భక్తి జ్ఞాన సిద్ధాంతములను నియమములను అనుసరించి చర్చించడమే మీమాంస అని పేరు వచ్చింది.
1: దిస్ టర్మ్ మీమాంస మెంట్ ఎ కైండ్ ఆఫ్ ఎంక్వైరీ అండర్ ఎ పర్టికులర్ డైరెక్షన్ ఇన్ ది టూ ఆస్పెక్ట్స్ ఆఫ్ డివోషన్ అండ్ విజ్డమ్.
0: వేదములకు పూర్వమైనటువంటిది కనుకనే దీనికి పూర్వ మీమాంసం అని కూడాను మరొక పేరు.
1: యాజ్ ఇట్ వాస్ దేర్ ఈవెన్ బిఫోర్ వేద, ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ పూర్వ
0: మీమాంసం. పూర్వముగా ఉదయించినటువంటిది కనుకనే దీనికి పూర్వ మీమాంసం అని కూడాను మరొక పేరు.
1: యాజ్ ఇట్ వాస్ దేర్ ఫార్ ఎర్లియర్, ఇట్ ఇస్ ఆల్సో కాల్డ్ పూర్వ మీమాంస.
0: ఇది కర్మకాండకు సంబంధించినటువంటిది.
1: దిస్ ఇస్ రిలేటెడ్ టు ద ఫీల్డ్ ఆఫ్ యాక్షన్, కర్మకాండ.
0: సమస్త ధర్మములు కూడాను కర్మముని అనుసరిస్తూ వచ్చాయి.
1: All principles of righteousness are in the field of action.
0: కాని ధర్మము కర్మమయమైనటువంటిది అనేటువంటి సత్యాన్ని జగత్తునకు చాటుటకు అనేక మంది మహనీయులు కూడాను అనేక విధములుగా పాటుపడ్డారు.
1: Many saintly people struggled in this world to make it clear that our action should be righteous.
0: అధాతు ధర్మ జిజ్ఞాస అనుటకు పూర్వము అధాతు కర్మ జిజ్ఞాస.
1: Before we enter into this field of dharma, you should investigate
0: karma jignasa kaaka dharma jignasudu kaaledu.
1: Without inquiry of the action, you cannot inquire after righteousness.
0: Dharma jignasudu kaaka brahma jignasudu kaaledu.
1: If you are not after this righteousness, you cannot be after brahma.
0: Puleka pindi puttuna chettuna.
1: Without flower, do you get the fruit?
0: Kaayileka phalam kaluguna jagatilo.
1: Without unripe fruit, do you get the ripe fruit?
0: అటులని కర్మ లేక భక్తి కలుగున జగతిలో.
1: Similarly in this world, without action, do you expect devotion?
0: భక్తి లేక జ్ఞాన పదము కలుగున.
1: Without devotion, do you get the fulfillment of
0: జ్ఞాన? కర్మ జిజ్ఞాస ద్వారా ధర్మ జిజ్ఞాస, ధర్మ జిజ్ఞాసుల వల్ల బ్రహ్మ జిజ్ఞాస ప్రాప్తిస్తుంది ప్రతి మానవులకు.
1: Therefore, man will attain these things in three different steps. One, the action, then righteousness, and the Brahman.
0: Jaimini Maharshi, tana yokka swanubhavamuto, parishodhanalu salipi, parishilana dwara, tana yokka manasunu santrupti parchukunnadu.
1: The same thing was investigated by Saint Jaimini with his own personal experience.
0: Karma jignasa.
1: The path of action.
0: మానవుడు తెల్లవారి మొదలు రాత్రి పరుండునంత వరకును కర్మలు ఆచరిస్తూనే ఉంటున్నాడు.
1: Man does action from dawn to dusk.
0: కర్మలేని మానవుడు ఈ జగత్తు నుండి కాలరాడు.
1: There is no man who doesn't do any activity.
0: ఉచ్ఛ్వాస నిశ్వాసములు కూడాను కర్మనే.
1: The breathing exercise is action.
0: మన దేహములో ప్రసరించేటువంటి యొక్క రక్తం కూడాను కర్మమయమైనటువంటిది.
1: The blood circulation is also an action.
0: కనుకనే కర్మను విస్మరించి ధర్మమును విశ్వసించడానికి అవకాశము లేదు.
1: Therefore, we cannot forget action and think of righteousness.
0: Kanuka Jaimini Maharshi deeniki karma jignasi yandu chakkani udaharanalu andistoo vachadu.
1: Therefore, Saint Jaimini gave many examples in this field of action.
0: Manamu nitya jeevitamulo grihastha dharmamulandu konni vantalanu manamu chesukuntuntam.
1: As a householder, in our daily routine, we make many preparations.
0: Oka pachadi manamu cheyalanukunte deeniki konni padarthamulu manam progu chesukovali.
1: If you want to prepare chutney, you should have some material.
0: Oka kobberikaya pachadi cheyali.
1: You want coconut chutney.
0: దీనికి మిరపకాయ కావాలి, చింతపండు కావాలి, ఉప్పు కావాలి, కొబ్బరి కావాలి.
1: యు నీడ్ చిలీస్, టమరిండ్, సాల్ట్ అండ్ కోకోనట్.
0: ఈ పదార్థములన్నీ కూడా ప్రోగు చేసి
1: కలెక్టింగ్ ఆల్ ద మెటీరియల్
0: మూడింటిని కలిపి
1: మిక్సింగ్ దెమ్
0: దీన్ని నూరినప్పుడే ఇది ఒక చట్నీ రూపం అవుతుంది.
1: వెన్ యు గ్రైండ్ ఇట్ యుల్ గెట్ చట్నీ.
0: ఇది కర్మ జిజ్ఞాస.
1: దిస్ ఇస్ కర్మ జిజ్ఞాస.
0: నాకు ఈనాడు చట్నీ కావాలి.
1: Today I want chutney.
0: అనుకున్నంత మాత్రమే ఇది సాధించడానికి వీలు కాదు.
1: Is not possible to have by thought.
0: పదార్థములను కూడా మనం ప్రోగు చేసుకోవాలి.
1: We have to collect material.
0: ఈ పదార్థములను ప్రోగు చేసుకోవటమే కాకుండా పదార్థముల యొక్క స్వరూపాన్ని ఏకత్వంగా నిర్మించుకోవాలి.
1: Not only collection, how to bring that form.
0: ఒట్టి మిరపకాయ తినడానికి వీలు కాదు.
1: Is not possible to eat chilies.
0: ఒట్టి ఉప్పును తినడానికి వీలు కాదు.
1: You don't eat salt.
0: ఒట్టి చింతపండును తినడానికి వీలు కాదు.
1: We don't eat tamarind.
0: మూడింటిని సమభాగములతో దీన్ని సరైన రీతిగా దీన్ని ఏకత్వం చేసినప్పుడే ఇది చట్నీ రూపంలో బయలు అప్పుడే తినడానికి వీలవుతుంది.
1: దే షుడ్ బి మిక్స్డ్ ఇన్ ప్రాపర్ ప్రపోర్షన్స్ దెన్ యూ కెన్ ఈట్ యాజ్ చట్నీ.
0: కనుకనే కర్మ జిజ్ఞాస అనేటువంటిది చట్నీ చేశాము.
1: దేర్ ఫోర్ ద ఎంక్వైరీ ఆఫ్ యాక్షన్ ఇస్ ప్రిపరేషన్ ఆఫ్ చట్నీ.
0: చేసినంత మాత్రంలో చాలదు.
1: ఇస్ నాట్ ఎనఫ్ ఇఫ్ యూ ప్రిపేర్.
0: ధర్మ జిజ్ఞాస దానిని అనుభవించాలి, తిని చూడాలి.
1: ధర్మ జిజ్ఞాస ఇస్ ఎక్స్పీరియన్స్ యూ షుడ్ ఈట్.
0: తిని చూచారు.
1: You have eaten.
0: ఇందులో ఉప్పు తక్కువ అని గుర్తించారు.
1: You have recognized that salt is less.
0: తక్కువైనటువంటి ఉప్పును తిరిగి దానికి చేర్చుకోవాలి.
1: Having noticed the salt is less, you must add.
0: ఈ చేర్చుకోవటమే బ్రహ్మ జిజ్ఞాస.
1: Adding that is inquiry of Brahman.
0: చట్నీ చేయటము,
1: ప్రిపరేషన్ ఆఫ్ చట్నీ,
0: రుచిని చూడటము,
1: టేస్టింగ్ ఇట్,
0: ఆ రుచి లోపల ఏది దోషమో అనేటువంటి దాన్ని గుర్తించటము.
1: While tasting, you know that
0: నిర్మూలం గావించడమే బ్రహ్మ జిజ్ఞాస.
1: Rectifying that which is short is Brahma Jignasa.
0: అటులనే
1: సిమిలర్లీ
0: ఈ మానవ జన్మమునందు
1: ఇన్ హ్యూమన్ లైఫ్
0: విహితమైనటువంటి కర్మలు ఆచరించి
1: పర్ఫార్మింగ్ వన్స్ ఓన్ రెస్పాన్సిబిలిటీ
0: ఆచరించినటువంటి కర్మలను అనుష్ఠానంలో ఉంచుకుని
1: ప్రాక్టీసింగ్ ఆల్ దీస్ యాక్షన్స్
0: ఈ అనుష్ఠానమునందు ఏ యొక్క లోపమున్నది అనేటువంటి దాన్ని గుర్తించి
1: అండర్స్టాండింగ్ వాట్ ఈస్ సంథింగ్ దట్ గోస్ రాంగ్
0: తీర్చుకోవటమే బ్రహ్మ జిజ్ఞాస.
1: రెక్టిఫికేషన్ ఆఫ్ ది మిస్టేక్స్ ఇస్ బ్రహ్మ జిజ్ఞాస.
0: మనము పుట్టినాము.
1: వి ఆర్ బోర్న్.
0: పంచభూతముల చేత కూడినాము.
1: వి ఆర్ ఇన్ కాంబినేషన్ ఆఫ్ ఫైవ్ ఎలిమెంట్స్.
0: పంచకోశముల చేత చేరినాము.
1: వి ఆర్ ఇన్ ది కంపెనీ.
0: పంచాత్మను అనుభవిస్తున్నాము.
1: వి ఆర్ ఎక్స్‌పీరియన్సింగ్ ది ఫైవ్.
0: అనుభవించినప్పుడు
1: when we experience
0: అనుభవించటమే ధర్మ జిజ్ఞాస.
1: The experience is dharma jignasa.
0: ఈ అనుభవించిన తరువాత
1: after experience
0: ఇందులో శాశ్వత ఆనందము లేదు అని గుర్తించుకున్నాం.
1: You have recognized there's no permanent happiness.
0: ఆ శాశ్వత ఆనందం ఏమిటి?
1: What is this permanent happiness?
0: అది ఏ బ్రహ్మ తత్వమో.
1: That is the nature of Brahma.
0: ఆ శాశ్వతానందమైనటువంటి బ్రహ్మ తత్వమును చేర్చుకోవటమే ఇది బ్రహ్మ జిజ్ఞాస.
1: To have that Brahman, the true bliss, is Brahma Jignasa.
0: కనుక ప్రతి మానవునికి కర్మ జిజ్ఞాస ప్రారంభము, రెండవది ధర్మ జిజ్ఞాస, మూడవది బ్రహ్మ జిజ్ఞాస.
1: So in every man, these three steps are there. Action, karma jignasa, righteousness, dharma jignasa, and brahma jignasa.
0: కర్మ యొక్క కాండములు చక్రమంగా సామాన్య మానవులకు నిత్య జీవితంలో ఆచరణ రూపమైనటువంటి ఆనందాన్ని అందించే నిమిత్తమే జైమిని మహర్షి ఈ యొక్క పూర్వమీమాంసను కనిపెట్టాడు, దర్శించాడు.
1: టు గివ్ యూ ద కంప్లీట్ ఇన్నర్ సిగ్నిఫికెన్స్ అండ్ ద రియాలిటీ ఆఫ్ ది కర్మ జిజ్ఞాస ద జైమిని ఇన్వెస్టిగేట్ ఇన్ ఫుల్ అండ్ థాట్ ఇట్.
0: ఈనాటి మానవుని యొక్క దృక్పథము
1: ద వీక్నెస్ ఆఫ్ మ్యాన్ టుడే
0: భౌతిక జీవితం పైననే అంకితమై ఉంటుండాలి.
1: ఇస్ జస్ట్ డెడికేటెడ్ టు ది ఫిజికల్ వరల్డ్.
0: కానీ మానవుడు ఈ భౌతిక జీవితమే సత్యమని విశ్వసించి
1: మ్యాన్ బిలీవ్స్ దిస్ ఫిజికల్ వరల్డ్
0: ఈ భౌతిక జీవిత ఆనందం నిమిత్తమై
1: ఫర్ హ్యాపీనెస్ అవుట్ ఆఫ్ దిస్ వరల్డ్
0: అహోరాత్రులు కూడాను అనేక విధములైనటువంటి శ్రమలు పడుతున్నాడు.
1: హీ స్ట్రగల్స్ డే అండ్ నైట్.
0: కానీ ఈ శ్రమలు ఏమాత్రమూ తీరుటలేదు.
1: బట్ యెట్ హీ ఈస్ నాట్ సాటిస్ఫైడ్.
0: ముక్తి చేర కోరి ముక్కోటి దేవతలను ఆరాధించుతున్నాడే కాని మానవుడు అంతర్ముఖమైనటువంటి యొక్క అశాంతిని మాత్రము దూరం చేసుకోలేకపోతున్నాడు.
1: టు అటైన్ లిబరేషన్ మ్యాన్ ఈజ్ ఆఫ్టర్ వర్షిపింగ్ 3 crores ఆఫ్ డైటీస్ బట్ ఈస్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ గో ఇన్ వర్డ్.
0: నైతిక ధార్మిక ఆధ్యాత్మిక తత్వములను విస్మరించి
1: ఫర్గెటింగ్ మోరల్ రైచస్ స్పిరిచువల్
0: భౌతికమైనటువంటి యొక్క జీవితమును గడపడానికి ప్రయత్నం చేయటం చేతనే మానవుడు అనేక విధములైనటువంటి అశాంతులకు దుఃఖములకు నిరాశలకు గురి అయిపోయి కృషించి కుళ్ళి జీవిస్తున్నాడు.
1: యాజ్ ఇఫ్ యాజ్ హీ స్పెండ్స్ ఆల్ ద టైమ్ ఇన్ దిస్ ఫిజికల్ ట్రాన్సెంట్ వరల్డ్ హీ సఫర్స్ ఫ్రమ్ వేరియస్ మిజరీస్ యాంగ్జైటీస్.
0: కానీ ప్రతి మానవుడు కూడాను భౌతిక దేహమునే ఆధారంగా తీసుకుంటున్నాడే కాని ఈ దేహమునకు దీనికి తగినటువంటి యొక్క దివ్య శక్తికి కలిగిన సంబంధం ఏమిటి అనేటువంటిది ఎవ్వరూ విచారించడం లేదు.
1: Man just thinks of his physical body, but he doesn't think of divine power behind it.
0: ఎవరైనా ఒక వ్యక్తిని మీరు ఎవరయ్యా అని ప్రశ్నించండి చూద్దాం.
1: You put a question to anybody, who are you?
0: నేను పలాని రామయ్య, పలాని కృష్ణయ్య, పలాని రంగయ్య అని చెప్తుంటారు.
1: You will say, I am so and so, రామయ్య, కృష్ణయ్య, రంగయ్య.
0: ఈ రామయ్య, కృష్ణయ్య, రంగయ్య ఎవరిది? దేహాన్ని పురస్కరించుకుని తనను తాను పరిచయం గావించుకుంటున్నాడు.
1: ఈ సేస రామయ్య, కృష్ణయ్య, రంగయ్య అండ్ సో ఆన్ బేసింగ్ ఆన్ ద నేమ్ గివెన్ టు ద బాడీ.
0: దేహమునకు పెట్టిన పేర్లే కానీ తాను పుట్టినవి కాదు కదా.
1: ఇట్స్ ద నేమ్ గివెన్, హి హస్ నాట్ కమ్ డౌన్ విత్ దట్ నేమ్.
0: ఈ యొక్క పెట్టిన పేర్లను ఆధారంగా చేసుకుని తనను తాను ఇతరులకు పరిచయం చేసుకుంటున్నాడు.
1: బికాస్ ఆఫ్ ద నేమ్ గివెన్ టు హిమ్ హీ ఇంట్రొడ్యూస్ హింసెల్ఫ్. సో
0: ఇంకా కొంచెం ఒక లోతులకు దిగి ఎవరండి మీరు గట్టిగా చెప్పండి అని ప్రశ్నించినప్పుడు
1: ఈవన్ గో డీప్ అండ్ సే హూ ఆర్ యూ సర్ టెల్.
0: నేను డాక్టర్, నేను లాయర్, నేను కేవలం వ్యాపారస్తుడను, నేను కేవలం ఒక విధమైనటువంటి యొక్క సేద్యం చేసుకునేటువంటి రైతులు అని ఈ విధంగా తన వృత్తుల గురించి పరిచయం చేసుకుంటున్నాడు.
1: దెన్ దే స్టార్ట్ ఇంట్రడ్యూసింగ్ ఐఎమ్ డాక్టర్ లాయర్ బిజినెస్ మెన్ ఫార్మర్ బేసింగ్ ఆన్ ద ప్రొఫెషన్.
0: ఈ లాయర్ అనేటువంటిది వృత్తికి సంబంధించిన పని కదా.
1: లాయర్ ఇస్ యువర్ ప్రొఫెషన్.
0: డాక్టర్ తాను ఒక వృత్తికి సంబంధించినటువంటి వాడు కదా.
1: డాక్టర్ ఇస్ యువర్ జాబ్.
0: వ్యవసాయస్తుడు తాను ఒక వృత్తికి సంబంధించినటువంటి వాడు కదా.
1: ఫార్మర్ ఇస్ ద వన్ దట్ హీ డస్ ఫార్మింగ్.
0: వ్యాపారము అతని యొక్క వృత్తి కదా ఇది.
1: బిజినెస్ ఇస్ ఆల్సో హిస్ ప్రొఫెషన్.
0: ఈ వృత్తులను గురించి తాను తాను పరిచయం చేసుకుంటున్నాడు ఈ యొక్క మానవుడు.
1: మ్యాన్ ఇంట్రడ్యూస్ హింసెల్ఫ్ బేసింగ్ ఆన్ ద ప్రొఫెషన్.
0: మొదలు దేహాన్ని ఆధారంగా కొని దేహమునకు పెట్టినటువంటి పేరును ఆధారంగా తీసుకుని తనను తాను పరిచయం చేసుకుంటున్నాడు.
1: ఇన్ ద ఫస్ట్ ఇన్స్టెన్స్ హీ ఇంట్రడ్యూస్ హింసెల్ఫ్ బేసింగ్ ఆన్ ద నేమ్ గివెన్ టు ద బాడీ.
0: రెండవ తూరి గట్టిగా అడిగినప్పుడు తన వృత్తులను ఆధారంగా చేసుకుని తనను తాను పరిచయం చేసుకుంటున్నాడు.
1: లేటర్ వెన్ యూ ఆస్క్ హిమ్ అగైన్ హీ ఇంట్రడ్యూస్ హింసెల్ఫ్ బేసింగ్ ఆన్ ద జాబ్ హీ డస్.
0: కొంచెం గట్టిగా ఎవరండి మీరు అని గట్టిగా అడిగినప్పుడు
1: దెన్ యూ ఆస్క్ అగైన్ హూ ఆర్ యూ.
0: నేను ఇండియన్, నేను అమెరికన్, నేను కెనేడియన్, నేను ఆఫ్రికన్ అని ఈ విధంగా దేశమును గుర్తించి పరిచయం చేసుకుంటున్నాడు తనకు తాను.
1: దెన్ ఇఫ్ యూ ఆస్క్ హిమ్ అగైన్ హూ ఆర్ యూ హీ విల్ సే ఐఎమ్ ఇండియన్, అమెరికన్, కెనేడియన్, ఆఫ్రికన్ బేసింగ్ ఆన్ ద కంట్రీ టు విచ్ హీ బిలాంగ్స్.
0: కేవలం దేహాన్ని ఆధారంగా చేసుకుని పరిచయం చేసుకోవటం, వృత్తుల గురించి పరిచయం చేసుకోవటం, దేశాన్ని గురించి పరిచయం చేసుకోవటం, దేహ వృత్తి దేశముల యొక్క పరిచయములు తాను చేసుకుంటున్నాడే కాని తనం తాను పరిచయం చేసుకోవటం లేదు.
1: ఆల్ దీస్ ఇంట్రొడక్షన్స్ బేసింగ్ ఆన్ ద బాడీ, ది ప్రొఫెషన్ ఇన్ ది కంట్రీ ఆర్ జస్ట్ అవుట్ సైడ్ బట్ ఈస్ నాట్ ఇంట్రొడ్యూసింగ్ హింసెల్ఫ్ ప్రాపర్.
0: అయితే దీనికి సరైన జవాబు ఏమిటి?
1: దెన్ వాట్ ఈస్ ది కరెక్ట్ రిప్లై?
0: నీకు పేరు కాదు,
1: నాట్ నేమ్.
0: నీకు వృత్తి కాదు,
1: నాట్ ప్రొఫెషన్.
0: ఈనాడు నీవు వ్యాపారస్తుడిగా ఉండవచ్చును.
1: Today you may be a businessman.
0: తిరిగి తాను ఇంకొక రకమైనటువంటి దీంట్లో ప్రవేశించవచ్చును.
1: Later you may undertake different job.
0: కనుక ఈ వృత్తులు శాశ్వతం కాదు.
1: Professions are not permanent.
0: నీ యొక్క దేశం శాశ్వతం కాదు.
1: The country is not permanent.
0: ఒక దేశంలో నీవు బ్రతకలేకపోయినప్పుడు మరొక దేశానికి కూడా నువ్వు ప్రవేశిస్తున్నావు.
1: If you can't live in one country, you go to another country.
0: కనుక సరైన జవాబు ఏమిటి?
1: What is correct reply?
0: నేను ఆత్మను.
1: I am ఆత్మన్, true self.
0: నా దేహములో ఉన్నాను.
1: It is in the body.
0: నా వృత్తిలో ఉన్నాను.
1: Or in profession.
0: నా యొక్క దేశములో ఉంటున్నాను.
1: Or in the country.
0: కనుక దేశము, కాలము, వృత్తి మార్పు చెందినటువంటిది. త్రికాల పాద్యం, అది ఏ సత్యం.
1: Therefore, that which is changeless, that which is indivisible in all the three times, past, present, future, is truth.
0: Itti nitya satyamainatundi yokka sankalpanni vismarinchi,
1: forgetting thoughts which are eternal and permanent,
0: swaswarupanni dooramu gavinchukoni,
1: away from the true form,
0: bhautikamaina laukikamainatundi yokka veetini aadharam chesukoni,
1: basing on the physical secular world,
0: తద్వారా తాను పరిచయం గావించుకుంటున్నాడు ప్రపంచానికి.
1: He is introducing himself to the world thus.
0: ప్రతి మానవునకు,
1: ఫర్ ఎవరీ ఇండివిజువల్,
0: నేను నాది. ఈ రెండు పదములు కూడాను బాలుడి మొదలుకొని వృద్ధుని వరకు, స్త్రీ మొదలుకొని పురుషుని వరకు, చెండాలుడి మొదలుకొని చక్రవర్తి వరకు, సర్వులు ఎందుకును ఈ రెండు పదములు ఉచ్చరిస్తున్నారు.
1: ఆల్ అటర్ దీస్ టూ, ఐ అండ్ మైన్, రైట్ ఫ్రమ్ చైల్డ్హుడ్ టు ఎన్ ఓల్డ్ పర్సన్, ఉమెన్ మ్యాన్, untouchable to an emperor.
0: Nenu,
1: I,
0: idi atmaku sambandhinchinatundi artham.
1: This is the meaning of atma, true self.
0: Nadi, ee dehamuniki sambandhinchinatundi artham.
1: Mind relates to the body.
0: Karuka nenu aneetundidi satyamaina nityamainatundi atmaku sambandhinchinatundi.
1: So I relates to all that eternal.
0: Adi dehi.
1: That is dehi indwelling.
0: Nadi aneetundi dehamu.
1: Mind is body.
0: Deham aneetundi yokka gadi lopala, deham aneetundi yokka deeni lopala, rathamu lopala, dehi aneetundi vaadu kurchunnadu.
1: In this body there is a chariot, there is this charioteer, dehi.
0: Dehi aneetundi yokka goodulo undinappudu, dehi, deham aneetundi ga goodulu tayaravutundi.
1: When the indweller is there, the body will be the house.
0: ఇంటిలో నీవు ఉండినంత మాత్రమున ఇల్లు నేనని చెప్పుకుంటావా?
1: జస్ట్ బికాస్ యు ఆర్ ఇన్ ద హౌస్ కెన్ యూ క్లెయిమ్
0: ఇది నా ఇల్లు అంటావే కానీ నేనే ఇల్లు అని ఎవరు చెప్పలేరు.
1: యు సే దిస్ ఇస్ మై హౌస్, యు డోంట్ సే ఐ యామ్ ద హౌస్.
0: కనుక ఈనాడు దేహమనేటువంటి యొక్క ఇంటి లోపల నీవు నివసిస్తూ దేహమే నేననుకుంటున్నావు, ఇది ఎంత అజ్ఞానం.
1: టుడే యు లివ్ ఇన్ దిస్ హౌస్ ఆఫ్ ద బాడీ బట్ యు ఐడెంటిఫై యువర్ సెల్ఫ్ విత్ దిస్ హౌస్, వాట్ ఇగ్నోరెన్స్ ఇట్ ఈస్.
0: కారులో నీవు ప్రయాణం చేస్తూ కారే నీవని చెప్పగలవా?
1: While traveling in car, can you say that you are the car?
0: నా కారు.
1: This is my car.
0: అదే రీతిగా దేహం అనేటువంటి రథం లోపల రథికుడుగా నీవు ఉంటున్నావు.
1: Similarly, the body that is a chariot, you are the charioteer.
0: నీకు ఈ దేహమునకు ఏమాత్రం కూడా సంబంధం లేదు.
1: There is no relationship whatsoever between you.
0: రథమును ఒకవైపున వదిలి నీవు ఇంకొక కార్యం చేసుకోవచ్చు.
1: You can leave the chariot and take another.
0: ఇంటిని వదిలి నీవు పరదేశమునకు ప్రయాణం కావచ్చు.
1: You can leave your house and go to a foreign country.
0: కనుక ఆ ఇల్లుని నేమని అనుకోవటమే పెద్ద అజ్ఞానము.
1: టు కన్సిడర్ యువర్ సెల్ఫ్ దట్ ఐ యామ్ ది హౌస్ ఇస్ ఇగ్నోరెన్స్.
0: దేహం లోపల అనేక అంగములు ఉంటున్నాయి.
1: ఇన్ అవర్ బాడీ దేర్ ఆర్ సో మెనీ లింబ్స్.
0: కన్ను ఉంది, చెవులు ఉంది, ముక్కు ఉంది, నోరు ఉంది, చేతులు ఉంది, కాళ్ళు ఉంది.
1: దట్ ప్రెజెంట్ ద ఐస్, ద ఇయర్, ద నోస్, ద మౌత్ అండ్ లెగ్స్.
0: ఇవన్నీ చేరినదే దేహం కానీ
1: ద బాడీ ఇస్ ద కాంబినేషన్ ఆఫ్ ఆల్.
0: కన్నుకు కన్ను ఒక దేహం అని చెప్పడానికి వీలు కాదు.
1: వీ కెనాట్ సెపరేట్ అవుట్ ఐ.
0: ఒక చెవు మాత్రమే దేహం కాలేరు.
1: వీ కెనాట్ ఐడెంటిఫై ద బాడీ విత్ ఇయర్.
0: కనుక ఈ అన్ని ఇంద్రియముల యొక్క సమ్మిళితమైనటువంటి స్వరూపమే దేహము.
1: ద కాంబినేషన్ ఆఫ్ ఆల్ ద లింబ్స్ ఇస్ ద బాడీ.
0: కనుక జగత్తునందు కలిగినటువంటి మనస్సు, బుద్ధి, చిత్తము, ఇంద్రియము, అంతఃకరణ ఈ అన్నింటి యొక్క సమ్మిళితమైనటువంటి స్వరూపమే ఆత్మ.
1: ద ఆత్మ ట్రూ సెల్ఫ్ ఇస్ ద కాంబినేషన్ ఆఫ్ ద మైండ్, ఇంటెలెక్ట్, ద ఈగో.
0: దేహములో ఉన్నది ఆత్మ.
1: It is present inside.
0: మనసులో ఉన్నది ఆత్మ.
1: In the mind is present.
0: బుద్ధిలో ఉన్నది ఆత్మ.
1: ఆత్మా ఇస్ ఇన్
0: ఇంటెలెక్ట్. అంతఃకరణలో ఉన్నది ఆత్మ.
1: ఇట్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ద సెన్సెస్.
0: ఇవన్నీ ఆత్మ యొక్క ప్రబోధ చేతనే, ప్రసక్తి చేతనే ఈ యొక్క అన్ని ఇంద్రియములు కూడాను పనిచేస్తూ ఉన్నాయి.
1: బికాస్ ఆఫ్ ద ప్రాంప్టింగ్స్ ఆఫ్ ద సెల్ఫ్ ద డిఫరెంట్ లింబ్స్ వర్క్.
0: చక్కని ఉదాహరణము,
1: ఎ గుడ్ ఎగ్జాంపుల్,
0: కారు లోపల
1: ఇన్ ఎ కార్
0: స్టీరింగ్ ఉంటుండాలి.
1: దేర్ ఇస్ స్టీరింగ్.
0: క్లచ్ ఉంటుండాలి.
1: దేర్ ఇస్ క్లచ్.
0: బ్రేక్ ఉంటుండాలి.
1: బ్రేక్.
0: ఇంకా అనేక రకమైనటువంటి అంగములంతా ఉంటున్నాయి.
1: దే ఆర్ డిఫరెంట్ పార్ట్స్.
0: ఈ హారన్ ఉంటుండాలి.
1: దేర్ ఇస్ హారన్ టూ.
0: కానీ ఇవన్నీ దేనికి అవి పనిచేస్తున్నాయా?
1: డూ దే వర్క్ అపార్ట్ ఫ్రమ్ ఈచ్ అదర్?
0: నీవు కారులో ప్రయాణం అవుతుంటే హారన్ దానిపాటికి అది వాగుతుందా?
1: ఇఫ్ యూ గో ఇన్ ఇన్ ఎ కార్ డూ యూ మీ డూ ఎక్స్పెక్ట్ ద హార్న్?
0: స్టీరింగ్ దానిపాటికి అది తిరుగుతుందా?
1: డస్ ద స్టీరింగ్ వర్క్ ఇట్ సెల్ఫ్?
0: డ్రైవర్ ఉన్నాడు అక్కడ.
1: There is a driver there.
0: ఈ డ్రైవర్ ఏ దీనిని అన్నింటినీ కూడా వెలిగిస్తున్నాడు, నడిపిస్తున్నాడు.
1: ఇట్ ఇస్ ద డ్రైవర్ దట్ డ్రైవ్స్ అండ్ ఆపరేట్స్.
0: కనుక ఆ డ్రైవరే ఆత్మ.
1: ద డ్రైవర్ ఇస్ ఆత్మ.
0: ఏకం అనే రథమునందు ఆత్మ అనేటువంటి డ్రైవర్ ఉంటుండి కన్నుల ద్వారా చూస్తూ చూపిస్తున్నాడు, చెవుల ద్వారా వినిపిస్తున్నాడు, నోటి ద్వారా పలికిస్తున్నాడు, చేతుల ద్వారా చేయిస్తున్నాడు.
1: The indweller, the true self, is present in the body. It will make your eye see, it will make your ear listen, and it will make your mouth speak.
0: చిన్న ఉదాహరణ మీరు చూడండి.
1: Take a small example.
0: ఈ డ్రైవర్ ఈ దేహంలో ఉండినప్పుడే ఈ యొక్క దేహంలో ఉండేటువంటి సర్వాంగములను తమ తమ కర్తవ్యాన్ని నిర్వర్తిస్తూ ఉన్నాయి.
1: So long the driver is in the body, all limbs do their action.
0: ఈ దేహము నుండి ఈ డ్రైవర్ వదిలిపోయినప్పుడు
1: the moment driver get away from the body,
0: ఏ కన్నులు ఉంటున్నాయి ఇక్కడ,
1: the very same eyes are there,
0: చూడగలుగుతున్నాయా,
1: are they able to see,
0: అదే చెవులు ఉంటున్నాయి వినగలుగుతున్నాయా,
1: very same ears are there,
0: అదే నోరు నాలుక ఉంటుందాది,
1: the same mouth ఉంటుందా, the same mouth and tongue are there, do they speak,
0: అదే చేతులు ఉంటున్నాయి పనులు చేయగలుగుతున్నాయా,
1: same hands are there, do they active,
0: ఏ మాత్రము చేయటం లేదు,
1: nothing whatsoever,
0: సర్వాంగములు కూడాను స్తంభించిపోయినాయి,
1: all limbs come to stand still,
0: జడమైపోయినాయి,
1: they become inert,
0: కాబట్టి ఇంతకు పూర్వము వీటిని తమ తమ కర్తవ్యాన్ని నిర్వర్తిస్తూ ఉన్నాయి.
1: So long the driver is in the body, all limbs do their action.
0: ఈ దేహము నుండి ఈ డ్రైవర్ వదిలిపోయినప్పుడు

0: కాబట్టి ఇంతకు పూర్వము వీటినన్నింటినీ చూపించటము, వినిపించటము, పలికించటము, చేయించటము ఏది చేస్తూ ఉండినది?
1: సో వాట్ ఇస్ ఇట్ దట్ డస్? ది సీయింగ్, లిసనింగ్, టాకింగ్.
0: ఆ యొక్క ఆత్మ అనేటువంటి యొక్క మాస్టరే, యజమానుడే ఇన్ని పనులు చేస్తూ వచ్చాడు.
1: ఇట్స్ ఓన్లీ ది మాస్టర్, ది ఓనర్, ది ఆత్మ దట్ డస్ ఆల్ దిస్ యాక్టివిటీ.
0: అతను ఈ దేహంలో ఉండినంత వరకును అతన్నే శివం శివం శివం.
1: So long he is in the body, he is called Sivam Sivam.
0: Ah, Sivam, ee dehamunu vadaltane idantha Sivam Sivam Sivam.
1: The moment Sivam gets out of this body, it is Sivam, the dead body.
0: Kanuka evaru unte Sivamu, evaru lekapothe Sivam.
1: When do you call him Sivam? When do you call it the dead body?
0: Atma tattvam aneetundi ee dehamunandu sarvaangamulu chetanu pani chestunnanta varaku idi Sivame.
1: So long there is Atma that making the limbs work, it is Sivam.
0: Kana
1: so
0: మనము ఎవరము అని చక్కగా మనం విచారణ చేసుకుంటే ఇవన్నీ కూడాను పనిముట్లు మాత్రమే కాని నీవు అవి కాదు.
1: When we inquire clearly, who am I, that all the limbs are instruments, you are not that.
0: దీనికి మనసు ఉంది,
1: మైండ్,
0: బుద్ధి ఉంది,
1: ఇంటెలెక్ట్,
0: సంస్కారం,
1: అండ్ ఆల్సో ద కల్చర్.
0: ఆత్మ యొక్క స్వరూపము ఈ మూడింటి యొక్క చేరిక.
1: ఆత్మ ఇస్ ద కాంబినేషన్ ఆఫ్ దీస్ త్రీ.
0: మనసు చేసేటువంటి పని ఏమిటి?
1: What is it that mind does?
0: Sankalpamulu cheyatamu,
1: thinking,
0: danini aneka vidhamainatundi okka mananamu cheyatamu,
1: recapitulate again.
0: Karukane mananam cheyatam chetane mananatrana sammilitaha iti mantraha annaru.
1: As it
0: adhe mananam,
1: the recapitulation is the mind.
0: Inka sankalpa vikalpaatmakam manaha annaru.
1: The mind is also a bundle of thought.
0: సంకల్ప వికల్పాలు జరపటమే ఈ మనసు యొక్క తత్వము.
1: The nature of the mind is to think.
0: మననము చేయటమే మనసు యొక్క గుణము.
1: The quality of the mind is to recapitulate.
0: ఆత్మ ద్వారానే ఈ మనసు కూడాను ఈ విధమైనటువంటి కర్మలు ఆచరిస్తూ ఉన్నాయి.
1: The mind functions with the help of
0: బుద్ధి,
1: intellect.
0: ఈ బుద్ధి అనేటువంటిది ఏమిటి?
1: What is this intellect?
0: ఇది కూడాను ఆత్మ యొక్క పరిముట్టే.
1: It is also instrument of ఆత్మ.
0: నిత్యానిత్య విషయ పరిశీలన చేస్తుండాలి.
1: It discriminates that which is temporary and permanent.
0: ఏది సత్యము ఏది అసత్యము అని నిర్ణయం చేస్తుండాలి.
1: It decides what is true and false.
0: నిర్ణయ శక్తి, విచారణ శక్తి, విజ్ఞాన శక్తి, ఈ మూడు శక్తులతో కూడినటువంటిదే ఈ బుద్ధి.
1: Intellect has three faculties: discretion, discrimination and wisdom.
0: ఇంకా సంస్కారం అంటే ఏమిటి?
1: Then what do you mean by refinement?
0: పునర్జన్మమునకు పునాదిగా ఉండేటువంటిది ఈ సంస్కారము.
1: That which forms the basis for the rebirth is samskara.
0: ఈ పునర్జన్మమునకు ఏది సంస్కారం అనగా మన జీవితంలో ఏ విధమైనటువంటి కర్మలు ఆచరిస్తున్నామో అవి విత్తన రూపంలో రూపొంది పునర్జన్మమునకు అవి తిరిగి మొక్కలుగా వస్తున్నాయి.
1: All the actions we do here, they will be present in the form of seeds and they will be the basis for rebirth.
0: జీవిత కాలంలో చేసినటువంటి స్మరణ అంత్యకాలంలో ఆధారణ అన్నారు.
1: So what you do, the smarana, the chanting Lord's name, is that comes as refuge
0: later.
1: Therefore in lifetime we should do good.
0: జీవితకాలంలో మనం పవిత్రమైనటువంటి మార్గంలో ప్రవేశించాలి.
1: In our lifetime we should tread on sacred path. భగవచింతనం
0: చేస్తూ రావాలి.
1: We should think of the Lord.
0: ఇవన్నీ చేయటం వల్లనే,
1: because of all this,
0: అంతిమలో కూడా అవే మన యొక్క స్మరణకు వస్తుంటాయి.
1: At the end they come to our mind.
0: దేయో హి జ్ఞానం అభ్యాసాత్ నానా ధ్యానం విశిష్యతి ధ్యానాత్ కర్మ ఫలత్యాగ త్యాగశాంతి అనంతరం. మన యొక్క అభ్యాసములను పురస్కరించుకుని అంత్యము లోపల ఇవే మనకు ఆదర్శంగా రూపొందుతాయి, ఆధారంగా రూపొందుతాయి.
1: బేసింగ్ ఇన్ అవర్ హ్యాబిట్స్ అండ్ ప్రాక్టీసెస్ దే విల్ బి ద బేసిస్ లేటర్ టువర్డ్స్ ద ఎండ్.
0: చిన్న ఉదాహరణ మీరు చూడండి.
1: టేక్ ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
0: మీరు జీవితకాలం లోపల నిరంతరం ఏదో జపం చేస్తూ ఉంటావు.
1: Throughout your lifetime you do japa.
0: ఈ జపం చేయటం అభ్యాసం అయిపోయింది.
1: ఇట్ హాస్ బికమ్ ఎ ప్రాక్టీస్.
0: కానీ నీకు అన్కాన్షియస్ వచ్చినప్పుడు కూడా వేళ్ళు ఆడుతూనే ఉంటాయి.
1: టువర్డ్స్ ది ఎండ్ ఆల్సో యూ స్టార్ట్ మూవింగ్ యువర్ ఫింగర్స్. ఎవరితో
0: నీవు మాట్లాడుతుంటే దానిపాటికి అవి వేళ్ళు ఆడుతూ ఉంటాయి. ఇది అభ్యాసం చేత వచ్చినటువంటివి.
1: వైల్ టాకింగ్ విత్ అదర్స్ ఆల్సో యూ స్టార్ట్ మూవింగ్ యువర్ ఫింగర్స్. ఇట్ హాస్ కమ్ అవుట్ ఆఫ్ ప్రాక్టీస్.
0: కొంతమంది
1: సమ్ అదర్స్
0: స్నఫ్ వేసుకోవటం చాలా అలవాటుగా ఉంటాయి.
1: దే హావ్ గాట్ ది హ్యాబిట్ ఆఫ్ యూజింగ్ స్నఫ్.
0: వీరికి అన్కాన్షియస్ లో కూడా ఈ చెయ్యి నేను ముక్కు దగ్గర పోతుంటాది.
1: ఇన్ అన్కాన్షియస్ స్టేట్ ఆల్సో
0: యోహి జ్ఞానం అభ్యాసాత్ జ్ఞానం కూడా అట్లే అభ్యాసంతో లభ్యమవుతుంది.
1: బికాస్ ఆఫ్ ది ప్రాక్టీస్ ద హ్యాండ్స్ విల్ గో టువర్డ్ ది నాస్ట్రిల్స్.
0: అభ్యాసములు ఏ రీతిగా మనకు ఒక స్థిరమైనట్టుగా నిలిచిపోయినాయో అటులనే సదభ్యాసములు కూడా మనకు స్థిరంగా నిలిచిపోతాయి.
1: జస్ట్ యాజ్ బ్యాడ్ హ్యాబిట్స్ హావ్ కమ్ టు స్టే విత్ us, ద గుడ్ హ్యాబిట్స్ టు విల్ బి విత్ us.
0: కనుకనే మనము మంచి అభ్యాసములు జీవితంలో అభ్యసించాలి.
1: So we should cultivate good

0: habits.
1: ఈ యొక్క మంచి అభ్యాసముల చేతనే మంచి జన్మ మనకు ప్రాప్తిస్తుంది.
0: Through these good habits we'll have good birth.
1: కనుక జీవితంలో మనకు అనేక రకములైనటువంటి యొక్క మార్గములను ప్రబోధిస్తూ వచ్చింది పూర్వమీమాంస కర్మ మార్గమును పురస్కరించుకుని.
0: దిస్ దర్శన పూర్వమీమాంస టాట్ మెనీ సీక్రెట్ పాత్స్ బేసింగ్ ఆన్ ది
1: కర్మకాండ. జననము మొదలుకొని మరణము వరకు కూడాను భారతీయులు ఇది ఒక కర్మకాండగా మనం ఆచరిస్తూ వస్తున్నాం.
0: పీపుల్
1: కర్మము అక్షరాభ్యాసము ఇవన్నీ కూడాను చెవులు కుట్టటము ఇవన్నీ కూడాను చాలా ఒక కర్మకాండగానే మనం అనుభవిస్తున్నాం.
0: We experience all this by way of rituals right from birth till the end.
1: ఇవన్నీను వేదవిహితమైనటువంటి యొక్క కర్మలు.
0: They are all prescribed by Veda.
1: ఈ కర్మలలో ఏది ప్రధానము ఏది కాదు అనేటువంటిది కూడాను ఈ జైమిని మహర్షి చక్కగా పరిశోధన చేశాడు.
0: Jaimini inquired clearly what is main and what is not.
1: దేహమి అశాశ్వతము.
0: Body is temporary.
1: కానీ అశాశ్వతమైనటువంటి దేహం ఆచరించినటువంటి యొక్క కర్మలన్నీను శాశ్వతం కాగలవా?
0: But do the actions performed by the temporary body, can they ever be permanent?
1: కాదు కాదు.
0: No.
1: కాని
0: but
1: ఈ కర్మ కాయమనేటువంటిది ఏదో కర్మలు ఆచరిస్తూనే పోవాలి.
0: But the body has to indulge in some activity.
1: ఇవి శాశ్వతములు కాకపోయినప్పటికీ
0: though they are not permanent,
1: మనస్ సంస్కారం నిమిత్తమై
0: because of the refinement
1: ఈ కాయము కొన్ని కర్మకాండలను అనుభవిస్తూనే రావాలి.
0: Through this body we should experience all actions.
1: ఈ దేహము మంచి కర్మకాలు చేసినప్పుడే
0: when the body
1: మంచి ఫలితము మనసులో ప్రవేశిస్తుంది.
0: When the body does good actions, you will have good results.
1: కనుక కర్మలు మనం ఆచరించడం అంత గొప్పతనం కాదు.
0: So it's not great to do any good action.
1: ఏమిటి చేస్తున్నాము ఈనాడు మనం కర్మకాండ?
0: What are we doing now?
1: స్నానం చేయాలి.
0: We should take bath.
1: ఈ స్నానం దేని కోసం చేస్తున్నాము?
0: Why do you have bath?
1: శరీర శుద్ధం కోసం చేస్తున్నాము.
0: For purity of the body.
1: కేవలం శరీర శుద్ధం మాత్రమే ప్రధానం కాదు.
0: The purity of the body is not important.
1: మానసికాన్ని కూడా శుద్ధం చేయాలి.
0: The mind also should be pure.
1: కనుకనే అంతర్బహిర్ శుద్ధి అన్నారు దీనికి.
0: This is called purity or outer and inner.
1: దేహమునే మనం పరిశుద్ధం చేసుకునేటువంటి ఒక ఆసక్తులమైనప్పుడు ఇంకా మనసుని ఏ రీతిగా శుభ్రం చేసుకోగలం?
0: When we are not in a position to keep the body pure, how do you keep the inner one pure?
1: సోంబేరి సన్యాసి ఉంటున్నాడు.
0: Here is a celibate. A lazy ascetic.
1: అతనికి ఆకలైంది.
0: He is hungry.
1: అతను ఒక ఇంటికి వచ్చి ఒక ఇల్లారుడు భవతి భిక్షాం దేహి అమ్మా నాకు ఆకలిగా ఉంటుండాలి కొంచెం అన్నం పెట్టండి అన్నాడు.
0: He approached at the doorstep and said, Oh mother, I am hungry, give me food.
1: ఆ స్త్రీ మహావేదాంతి.
0: That woman is a great philosopher.
1: భారతీయ సంస్కృతి అంతకూడను చక్కగా గుర్తించినటువంటి స్త్రీ.
0: She has recognized the culture of Bharat clearly.
1: నాయన అతిథిని అభ్యాగతులను ఆదరించటము మా గృహస్థుల ధర్మము.
0: He said, It is proper for all householders to receive the guests.
1: మీరు కాలం కాని కాలంలో మా ఇంటికి వచ్చారు.
0: You have come at an odd time.
1: తక్షణమే నేను దీనికి తగినటువంటి యొక్క ప్రయత్నం చేస్తాను అన్నం చేస్తాను. ఇది ఒక ప్రక్కనే ఒక నది ఉంటుండాలి దాంతో పోయి మీరు స్నానం చేసుకుని రాపోండి తక్షణమే నీకు రెడీ చేసి పెడతాను అన్నం అనేది.
0: He said, I will cook for you. It will take some time. There is a river very close by. You go and have your bath, she said.
1: వీడు ఒక దొంగ వేదాంతి.
0: He is a false philosopher.
1: స్నానం చేయడానికి వాడికి ఇష్టం లేదు. సోంబేరి.
0: He is perfectly lazy. He is not willing to have bath.
1: చెప్పాడు అమ్మా మాబోటి సన్యాసులకు గోవిందేతి సదా స్నానం అన్నాడు.
0: He said, for all ascetics of my type, repeating Lord's name is bath.
1: గోవింద నామమే నాకు స్నానం అమ్మా అన్నాడు.
0: Chanting Lord's name is very bath to us.
1: ఆ స్త్రీ చాలా క్లెవర్ లేడీ.
0: That lady
1: is తెలివితేటలు కలిగినటువంటి స్త్రీ.
0: That lady is very intelligent.
1: ఓ వీడెవడో చాలా సోంబేరిగా ఉంటున్నాడు ఈ సంస్కారము కర్మ సిద్ధాంతానికి గుర్తించినటువంటి వాడు కాదు వీడు ఏదో దొంగ సన్యాసి అని గుర్తించింది.
0: She could understand. That is a false renunciant.
1: వీనికి సరియైన బుద్ధి చెప్పాలని
0: to teach him a lesson.
1: నాయన గోవిందేతి సదా భోజనం వెళ్ళిరాండి అనింది.
0: He also said chanting Lord's name is food, better you go.
1: గోవిందేతి సదా స్నానం అయినప్పుడు గోవిందేతి సదా భోజనం ఎందుకు కాకూడదు?
0: If chanting Lord's name is bath, why not food?
1: చూసారా ఇలాంటి వారు ఈనాడు అధికమైపోతున్నారు.
0: Such sort of people are many today.
1: కొన్ని కర్మలు ఆచరించడానికి చాలా సోంబేరితనం.
0: They are very lazy.
1: తమో గుణం అధికమైపోతుంది.
0: They are very lazy. They don't do certain actions.
1: కనుక వారికి అవసరమైనటువంటి దానినే సత్యమని భావిస్తారు కానీ
0: they take it as truth.
1: ఏవి నిత్యమైనటువంటివో వాటిని మాత్రము అవసరంగా వినియోగించుకోరు.
0: They don't make use of those things that are eternal.
1: ఈ విధమైనటువంటి దీంట్లోపల ఈనాటి కర్మకాండ చాలా అపవిత్రమవుతూ వచ్చింది.
0: All rituals today have become unsacred.
1: కనుక నీవు కర్మలు ఆచరించినా ఆచరించకపోయినప్పటికీ మనస్సును శుద్ధి గావించుకోనైనా.
0: So whether you do these rituals or not, purify your mind.
1: ఈ మనస్సును శుద్ధి గావించుకునే నిమిత్తమే
0: to purify the mind,
1: దైవ చింతన అత్యవసరము అన్నారు.
0: Thinking of Lord is most essential.
1: కేవలము ఈ ప్రకృతి,
0: this nature,
1: ఈశ్వర సృష్టి కాదు,
0: is not God's creation.
1: సహజము అని కొంతమంది వాదిస్తూ వచ్చారు.
0: Some say it's not God's creation, it's natural. Some argue that way.
1: కర్త లేక కార్యం ఏర్పడదు.
0: Without the cause there cannot be effect.
1: పూలు సూది దారముంది పుష్పమాల తానగున.
0: There are flowers, there's a needle and thread. Can it be a garland?
1: ఈ హారం కట్టేటువంటి వ్యక్తి ఒకడు ఉండాలి కదా.
0: Should there not be one that would make a garland?
1: ఏమిటిది, జడముంది చైతన్యం ఉంటుండాలి, మ్యాటర్ ఉంది ఎనర్జీ ఉంది.
0: దేర్ ఇస్ మ్యాటర్ అండ్ ఎనర్జీ.
1: కానీ రెండింటి యొక్క చేరిక చేసేటువంటి వాడు ఒకడు ఉండాలి కదా.
0: షుడ్ దేర్ నాట్ బి వన్ దట్ వుడ్ కంబైన్ టు.
1: ప్రణతి నూనె ఒత్తిగలదు, దీపపు వెలుగు కలుగునా.
0: దేర్ ఇస్ ఎ కంటైనర్, ద ఆయిల్ అండ్ ద విక్, డు యు గెట్ ద లైట్.
1: ఎవరైనా ముట్టించేవారు ఒకడు ఉండాలి.
0: దేర్ షుడ్ బి సమ్ వన్ టు లైట్.
1: స్వర్ణము ముత్యాలు గలవు, రత్నాలు గలవు, సొమ్ములు నిర్మాణమగునా.
0: ద గోల్డ్ జెమ్స్ అండ్ డైమండ్స్ ఆర్ దేర్, డు యు గెట్ జ్యువెలరీ.
1: చేసేటువంటి వాడు ఒకడు ఉండాలి కదా.
0: దేర్ షుడ్ బి ఏ మేకర్.
1: విద్య కలదు, బుద్ధి కదలు, నేర్పేటువంటి గురువు లేక ఇది ఎట్లా నేర్చుకోగలడు.
0: దేర్ ఇస్ ఎడ్యుకేషన్, దేర్ ఇస్ ఇంటెలెక్ట్, దేర్ షుడ్ బి టీచర్.
1: బోర్డు పైన ఈ విధంగా రాసి ఇది రాసవచ్చును, కానీ విద్యార్థిని అడిగిన ఏమిటి రాదు అంటే ఏమీ చెప్పలేడు.
0: యు మే రైట్ ఎ లెటర్ ఆన్ ద బోర్డ్ ఇఫ్ యు హావ్ ది స్టూడెంట్.
1: అక్షరం ఉంది,
0: దేర్ ఇస్ లెటర్.
1: అక్షరంలో అర్థం ఉంది,
0: దేర్ ఇస్ మీనింగ్ ఇన్ ద లెటర్.
1: అక్షరంలో శబ్దం ఉంది,
0: దేర్ ఇస్ సౌండ్.
1: కానీ అలాంటి అక్షరములకు అలాంటి శబ్దం ఉపయోగించాలి అని చెప్పేటువంటి గురువు ఒకరు ఉండాలి కదా.
0: దేర్ షుడ్ దేర్ నాట్ బి టీచర్ టు టెల్ ద సౌండ్ అండ్ ద మీనింగ్ ఇన్ ద లెటర్.
1: ఇది ఏ,
0: దిస్ ఇస్ లెటర్ ఏ.
1: ఇది బి,
0: దిస్ ఇస్ బి.
1: ఇది సి,
0: దిస్ ఇస్ సి.
1: యొక్క స్వరూపాన్ని చక్కగా నిరూపించి చెప్పేటువంటి గురువు ఒకడు కావాలి.
0: Absolutely a teacher is needed to show the name.
1: ABCD అక్షరాలు ఉంటున్నాయి.
0: There ABCD letters.
1: దేనిని ఏ అనాలో, దేనిని బి అనాలో, దేనిని సి అనాలో చెప్పేటువంటి వాడు ఉండాలి కదా.
0: There not be one who should tell us what is A, what is B, what is C.
1: అలాంటి వాడే గురువు అన్నారు.
0: He is true guru, preceptor.
1: ఈ గురువు ఏ విధంగా ఉండాలి?
0: How he should be.
1: తాను తాను తెలుసుకున్నటువంటి వాడుగా ఉండాలి.
0: He should know himself.
1: సద్గుణంబులు సద్బుద్ధి సత్య నిరతి భక్తి క్రమశిక్ష కర్తవ్య పాలనములు నేర్పునదే విద్య.
0: గుడ్ క్వాలిటీస్, గుడ్ ఇంటెలెక్ట్, ద ట్రూత్, డివోషన్, రెస్పాన్సిబిలిటీ అండ్ డిసిప్లిన్ are taught by that education.
1: కనుక ఈ జైమిని అనేటువంటి కర్మకాండలు ఇవన్నీ ప్రత్యక్షమైనటువంటివిగా నిరూపిస్తూ వచ్చాడు.
0: జైమిని taught all these aspects in the true perspective.
1: ఈ నిర్మలత్వమునకు ఇవన్నీ కూడాను ఆధారం అన్నాడు.
0: For purity, all these are needed.
1: ఇవన్నీ కూడాను లేకపోయినప్పుడు ఈ యొక్క పవిత్రమైనటువంటి దివ్యత్వాన్ని అర్థం చేసుకోలేరన్నాడు.
0: Without these things, you cannot understand the divinity which is all purity.
1: పైన సూర్యుడు ఉన్నాడు.
0: There is sun above.
1: నీవు కింద ఉన్నావు.
0: యు ఆర్ డౌన్ బిలో.
1: కానీ కొన్ని మేఘములు వచ్చి ఆ సూర్యుని కప్పివేసింది.
0: సమ్ క్లౌడ్స్ హావ్ కవర్డ్ సన్.
1: ఈ యొక్క క్లౌడ్స్ ఎక్కడి నుంచి వచ్చాయి?
0: వేర్ ఫ్రమ్ ద క్లౌడ్.
1: సూర్యుడి నుండినే పుట్టాయి.
0: క్లౌడ్స్ ఆర్ బోర్న్ అవుట్ ఆఫ్ సన్.
1: సూర్యుని నుండి పుట్టినటువంటి యొక్క మేఘములు సూర్యునే కప్పివేసింది.
0: క్లౌడ్స్ ద కేమ్ అవుట్ ఆఫ్ సన్ విల్ కవర్ ద వెరీ సేమ్ సన్.
1: అయితే ఈ క్లౌడ్స్, ఈ మేఘములు శాశ్వతమైనవా? కాదు, కాదు.
0: హౌఎవర్ దీస్ క్లౌడ్స్ ఆర్ ద పర్మనెంట్? నో.
1: అశాశ్వతమైనవే.
0: నాట్ టెంపరరీ.
1: అంత మాత్రం చేత నీ మనసును మార్చుకోకూడదు.
0: ఫర్ దట్ రీజన్ యూ షుడ్ నాట్ చేంజ్ ద మైండ్.
1: ఓపిక పట్టు.
0: యూ షుడ్ బి పేషెంట్.
1: నీ ఆత్మజ్ఞానములకు అజ్ఞానం అనేటువంటి మేఘం కప్పివేసింది.
0: ద నాలెడ్జ్ ఆఫ్ ద సెల్ఫ్ ఈస్ కవర్డ్ బై ఇగ్నోరెన్స్.
1: అంత మాత్రం చేత నీవు నిరుత్సాహములకు అవకాశం ఇవ్వద్దు.
0: నెవర్ గివ్ స్కోప్ ఫర్ డిస్కరేజ్మెంట్.
1: ఓపిక పట్టుకో.
0: వెయిట్ పేషెంట్లీ.
1: ఇవన్నీ పాసింగ్ క్లౌడ్స్, కదిలిపోయే మేఘములే కానీ స్థిరమైనవి కాదు.
0: దే ఆర్ జస్ట్ పాసింగ్ క్లౌడ్స్, దే కమ్ అండ్ గో, నాట్ పర్మనెంట్.
1: శాంతము అత్యవసరము.
0: So peace is most essential.
1: నీవు కొంచెం ఓపికను సాధించు.
0: Be patient.
1: తక్షణమే ఈ మేఘములు కదిలిపోతాయి, ఆ సూర్యుడు కనిపిస్తాడు.
0: Immediately clouds will vanish, you will see the sun.
1: కనుక ఈ ఓపికను ప్రసాదించేటువంటి యొక్క మార్గాన్ని కూడాను ఈ యొక్క పూర్వ మీమాంస ప్రబోధిస్తూ వచ్చింది.
0: This darshana purva mimamsa teaches this patience.
1: నిత్య జీవితములో మానవుడు ఏ ఏ విధమైనటువంటి సమయం నందు ఏ ఏ విధమైనటువంటి కర్తవ్యాలను అంతరించి ఈ కర్తవ్యాలకు తగినటువంటి అడ్డు వచ్చినప్పుడు దీన్ని ఏ విధంగా దీన్ని దూరం చేసుకోవాలి అనేటువంటి మార్గాన్ని కూడా చక్కగా బోధిస్తూ వచ్చింది.
0: In our daily life, what all the actions and responsibilities, duties discharged by man, how to get away from the obstacles on the way is taught by this.
1: దుఃఖం కలిగింది.
0: You feel miserable.
1: ఆ దుఃఖంనే నీవు ఎక్కువగా స్మరించవద్దు.
0: You should not think of misery.
1: సుఖాన్ని స్మరించు.
0: Think of happiness.
1: దుఃఖం దూరం అవుతుంది.
0: Then you'll be away from misery.
1: ఈ విధమైన ఉపాయములు కూడా దీనికి బోధిస్తూ వచ్చింది.
0: It also start teaching knack also.
1: అజ్ఞానం వచ్చింది.
0: You are ignorant now.
1: అజ్ఞానాన్ని నీవు కొంతవరకు నువ్వు పరిశోధన చల్పు.
0: You investigate the knowledge.
1: ఏదో ఒకరిపై కోపం వచ్చింది.
0: You are angry with someone.
1: తక్షణమే నీవు వాక్కులో ప్రవేశపెట్టి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు బూత తిక్కు తిట్టవద్దు.
0: Immediately don't speak all words that you feel so.
1: వాడిపై కోపం వచ్చింది.
0: You are angry on him.
1: ఈ కోపం రావడానికి కారణం ఏమిటి?
0: What the reason for the anger?
1: ఇది వాడు చేసినటువంటి దోషమా? లేక దైవ సంకల్పమా?
0: Is it the mistake of that person?
1: ఈ విధమైనటువంటి కొన్ని విచారణలు నీవు చేస్తూ వస్తే ఈ కోపం యొక్క స్పీడ్ తగ్గిపోతుంది.
0: When you inquire like that, the speed of the anger would be less.
1: అక్కడ కోపం వచ్చిన తక్షణమే,
0: the moment he has
1: anger,
0: you get in.
1: ఒక గ్లాసు చల్లని మంచి నీళ్లు త్రాగు.
0: Drink a tumbler of cool water.
1: కూర్చో నెమ్మదిగా.
0: Sit down silently.
1: అప్పుడు ఈ కోపం చల్లారిపోతుంది.
0: And the anger would be pacified.
1: నిజంగా ఈ కోపం నీ వికారమే కాని సాకారము కాదు అని కూడా బోధిస్తుంది.
0: This anger is perversion, is not the true form.
1: ఈ కోపం వచ్చినప్పుడు నిన్నుటద్దం ముందు నీ పోయి నిల్చుకోచూడు, నీ ముఖమే నీకు అసహ్యంగా కనిపిస్తుంది.
0: When you are angry, you stand in front of the mirror. You don't like your form.
1: అప్పుడు ఈ కోపం చల్లారుతుంది.
0: Then anger will be pacified.
1: ఈ కోపం నన్ను ఇంత వికారంగా మార్చిందా?
0: This anger made me look ugly.
1: అప్పుడే తనకు తాను కొంచెం విచారణ చేసుకుని కోపం చల్లార్చుకుంటాడు.
0: దెన్ హీ షుడ్ ఎంక్వైర్ క్లియర్.
1: ఇంకే విధమైనటువంటి యొక్క మనస్సుకు తగినటువంటి ఏమైనా కలతలు ప్రారంభమైనాయా? విచారం కలిగిందా? ఒంటరిగా ఒక చోట పో, నీవు కొంతవరకు స్పీడ్ గా నడుచు.
0: When there are agitations and worries in the mind, go forth all alone and walk.
1: స్పీడ్గా నడిచేటప్పటికి నీ రక్త ప్రసరణ చేత ఈ యొక్క కోపం అనేటువంటి చల్లారిపోతుంది.
0: As you walk very fast, because of the blood circulation, all these feelings would be pacified.
1: ముఖ్యమైన నీకు సంగీతం తెలిసినటువంటి వాడిగనైతే, అదృష్టవంతుడిగనైతే,
0: if you are really lucky one with the knowledge of music,
1: bathroom lo vellu,
0: go to bathroom,
1: bucket leki neellunu viduchu,
0: fill the bucket,
1: aa neellu oka swaranga vastuntayi,
0: the water will come in a particular tune,
1: aa swarani neevu aadharam chesukoni paata paadu,
0: basing on the tune of the water that comes on the tap, you start singing,
1: aa swaramuku ee paataku leenu gaavinchu.
0: And then make your song and the tune of the water sing.
1: పడేటువంటి నీటికి నీ నా స్వరానికి ఏమైనా వ్యత్యాసం ఉందా అని విచారణ చేయి. ఈ విచారణ లోపల ఈ కోపం చల్లారిపోతుంది.
0: You also try to discriminate the difference in the tune, your tune.
1: సులభంగా కోపాన్ని మనం చల్లార్చుకోవడానికి ఎన్నో ఉపాయములు, ఎన్నో యుక్తులు, ఎన్నో రహస్యములు కూడా ఉంటున్నాయి.
0: There are so many secrets. There are so many devices to pacify our anger.
1: కానీ ఈ రహస్యాన్ని చెరిపేటువంటి మానవులు ఈనాడు కరువైపోయారు.
0: And today there are no one to teach such secrets.
1: ఇది పూర్వ మీమాంసం లోపల ఈ విధమైనటువంటి యొక్క జైమిని మహర్షి చక్కని ఆదర్శాన్ని అందిస్తూ వచ్చాడు.
0: సెయింట్ జైమిని టాట్ ఆల్ దీస్ థింగ్స్ ఇన్ పూర్వ మీమాంస.
1: అది ఈనాడంతా అడుగున పడిపోయినాయి.
0: ఆల్ దీస్ థింగ్స్ ఆర్ నెగ్లెక్టెడ్ నౌ.
1: ఎక్కడ కూడా కనిపించడం లేదు.
0: వి డోంట్ సీ ఎనీవేర్.
1: ఒక దేహమాంసం కనిపిస్తుండాలి కానీ పూర్వ మాంసం ఏమాత్రం కనిపించడం లేదు.
0: వి సీ ది మాంస, ద ఫ్లెష్ ఆఫ్ ద బాడీ దేహ, బట్ నాట్ పూర్వ మీమాంస.
1: పూర్వ మీమాంసలో ఉండేటువంటి యొక్క పవిత్రతను మనం చక్కగా అర్థం చేసుకోవాలి.
0: వీ షుడ్ అండర్స్టాండ్ ది సాక్రెడ్నెస్ ఆఫ్ పూర్వ మీమాంస.
1: ఇంతవరకు ఉత్తర మీమాంస కూడా దీంట్లోనే జోడించింది.
0: టు ది ఎక్స్టెంట్ పాసిబుల్ ఉత్తర మీమాంస దర్శన ఇస్ ఆల్సో హియర్.
1: పూర్వము ఉత్తరము అనేటువంటి రెండు పక్షములుగా విభజించారు.
0: దే ఆర్ లైక్ టూ, వన్ ఇస్ పూర్వ అండ్ అదర్ ఇస్ ఉత్తర.
1: ఇవి రెండింటికి ఏకం కావడానికి వీలు కాదు అని కూడా నిరూపించారు.
0: ఇట్స్ ఆల్సో ప్రూవ్డ్ దట్ బోత్ కెనాట్ బి వన్.
1: ఈ ఉత్తర దక్షిణం ఏకం కావడానికి అవకాశం ఉందా? లేదు.
0: Is it possible for the east and west to become one?
1: ఎక్కడైన ఏకమైపోతే మధ్యలో ఏకం కావాలి. భగవంతునిలో లీనమైనప్పుడు మాత్రమే ఏకమైపోతాయి.
0: The unification is possible only in God.
1: పూర్వమీమాంస ఉత్తరమీమాంస
0: Till then these two, పూర్వమీమాంస ఉత్తరమీమాంస lie apart.
1: దీన్ని అర్జునుడు కూడాను చెప్పాడు.
0: This Arjuna also said.
1: తిరిగి రాయబారానికి పంపే సమయంలో అర్జునుడు చాలా ఉద్రేకంగా చెప్పాడు.
0: Arjuna told with all agitation at the time of making mission,
1: Krishna, varito neevu ye matram kodunu sampratinchi prayojanam ledu.
0: Krishna, there is no use in consulting those people.
1: Kuracha buddula kauravulara maragi marato pottu kottura.
0: Those wicked people, Kauravas, would they have any kind of compromise?
1: Chalika uttara dakshina dromula kaliyenu kaliyuna.
0: Will ever the east and west meet?
1: Yuddhamu siddhamanaka kala haranamikayela.
0: Why don't you say we are ready for the battle? Why do you waste time?
1: ఇంతవరకు తాను వాదించుతూ వచ్చేశాడు.
0: హి ఆర్గ్యూడ్ టు దట్ ఎక్స్టెంట్.
1: అగ్నిలో మల్లె పూల వెదజల్లు లీలా?
0: డు యు ఫైండ్ ఎనీ బడీ థ్రోయింగ్ జాస్కర్ ఆన్ ది ఫైర్?
1: ముష్కరుని బ్రోలా? హితోక్తులు మేల ఓ గుణజాల, ఏకి ఈ సంధి మాటలకు గోపాల.
0: వై డు యూ స్పీక్ ఆఫ్ ఆల్ దిస్ కాంప్రమైజ్, వై దీస్ వర్డ్స్ అట్ ఆల్.
1: చాలిక ఉత్తర దక్షిణ ధ్రువములు కలిగిన,
0: ఎనఫ్ విల్ ఎవర్ ఈస్ట్ అండ్
1: విమలకు కాలహరణ మీకు ఇయ్యేలా.
0: వై డు యూ వేస్ట్ టైం.
1: ఇంత వాదించినటువంటి అర్జునుడు యుద్ధ భూమిలో ప్రవేశించేటప్పటికి, ఇందరి బంధుమిత్రు గురు పుత్రుల చంపి భరించు చెట్టులో నా కన్నులు తిరుగుచున్నవి కాలము గడుపక కదలు మిట్టికి.
0: హావింగ్ ఆర్గ్యూడ్ సో అజిటేటెడ్లీ అండ్ ఇన్ ద బ్యాటిల్ ఫీల్డ్ ఫ్రంట్, అర్జున స్టార్టెడ్ సేయింగ్,
1: ఇంతమంది బంధువులు, ఇంతమంది మిత్రులు, ఇంతమంది పుత్రులు, ఇటువంటి వారినంతా కూడా చంపి, గురువులను చంపి నేను చేసే పని ఏమిటి? ఈ రక్తపు కూడు భుజించడానిక నేను యుద్ధం చేయటము, నాకు కన్నులు తిరుగుతున్నావు కృష్ణ, ఇంటికి కదిలిపోమని చెప్పాడు.
0: అర్జున సెడ్ దేర్ సో మెనీ ఫ్రెండ్స్, దేర్ సో మెనీ రిలేషన్స్, ఆల్ చిల్డ్రన్ ఆర్ హియర్, వై షుడ్ ఐ కిల్ దెం, వాట్ ఇస్ ఇట్ ఐ గెట్ అవుట్ ఆఫ్ దిస్.
1: మానవుని యొక్క మనస్థితి ఒక్కతూరు ఉద్రేకములో చాలా అతి వేగంగా పోతుంది.
0: దేర్ఫోర్ ద మైండ్ గోస్ ఫార్వర్డ్ ఎట్ హై స్పీడ్ ఇన్ అజిటేషన్.
1: శాంతి తత్వం లోపల స్వార్థ పరత్వాన్ని అనుభవించినప్పుడు ఇది మంచి చెడ్డలు విచారణ సరిపోతుంది.
0: వైల్ ఎట్ పీస్ ఇట్ ఎంక్వైర్స్, ఇట్ డిస్క్రిమినేట్స్ గుడ్ అండ్ బ్యాడ్.
1: కనుక హింసకు అహింసకు మనసే కారణము.
0: సో ఫర్ వైలెన్స్ అండ్ నాన్ వైలెన్స్ మైండ్ ఇస్ ద కాజ్.
1: ఆనందమునకు దుఃఖమునకు మనసే కారణము.
0: ఫర్ బ్లిస్ అండ్ మిజరీ మైండ్ ఇస్ రెస్పాన్సిబుల్.
1: ఆదాయమునకు నష్టమునకు మనసే కారణము.
0: ఫర్ ప్రాఫిట్ అండ్ లాస్ మైండ్ ఇస్
1: రెస్పాన్సిబుల్. దూషణకు మనసే కారణము.
0: ఫర్ ప్రైజ్ అండ్ బ్లేమ్ మైండ్ ఇస్ రెస్పాన్సిబుల్.
1: కనుక మనసు కారణమే మరి ఎందు ఉన్నను. ఇలాంటి సత్య సూక్తులను చక్కగా ప్రబోధిస్తూ వచ్చాడు జైమిని మహర్షి.
0: సెయింట్ జైమిని టాట్ ఆల్ దీస్ ట్రూత్.
1: రాకన్మానవు హాని వృద్ధులు మహారణ్యమునందాగి నన్ను.
0: ఈవెన్ ఇఫ్ యు ఆర్ ఇన్ ద థిక్ ఫారెస్ట్ ద గుడ్ అండ్ బ్యాడ్ ఆర్ బౌండ్ టు కమ్ టు
1: దేహం విధులను పోషించి రక్షించి నన్ను.
0: ఈవెన్ ఇఫ్ యు సస్టైన్ అండ్ ప్రొటెక్ట్ ద బాడీ ఇస్ బౌండ్ టు ఫాల్.
1: కానీ నీవు రక్షించుకోవలసినటువంటిది నీ ఆత్మధర్మాన్ని.
0: వాట్ యు హావ్ టు ప్రొటెక్ట్ ఈస్ ద నేచర్ ఆఫ్ ఆత్మ సెల్ఫ్.
1: దీనికి నీవు తగినటువంటి కృషి చేయి.
0: యు షుడ్ ఎఫర్ట్ ఫర్ దాట్.
1: అదే నిన్ను సర్వ విధాలా రక్షిస్తుంది.
0: దాట్ విల్ ప్రొటెక్ట్ యు ఇన్ టర్న్.
1: ధర్మో రక్షతి రక్షితః.
0: If you protect dharma, it will protect you in turn.
1: కనుక మనం రక్షించుకోవాల్సినటువంటిది మానవ ధర్మమును మనం రక్షించుకోవాలి.
0: Therefore, what is to be protected is
1: ఏమిటి ఈ మానవ ధర్మము?
0: What is the human dharma?
1: కర్తవ్యాన్ని నిర్వర్తించాలి.
0: One has to discharge duty.
1: గృహస్థ ధర్మాన్ని అనుసరించాలి.
0: Human self follow.
1: వానప్రస్థుడు వానప్రస్థ ధర్మాన్ని అనుసరించాలి. బ్రహ్మచారి బ్రహ్మచారి ధర్మమును అనుసరించాలి.
0: A celibate should observe.
1: సన్యాసి సన్యాసి ధర్మమును అనుసరించాలి.
0: Ascetic should observe his own dharma.
1: అనుసరిస్తూ దైవం యొక్క భావంతో మనం జీవించాలి.
0: దెన్ వీ షుడ్ లివ్ విత్ గాడ్లీ ఫీలింగ్.
1: ఇది ఏ జీవితం యొక్క పరమావధి.
0: దిస్ ది మెయిన్ చీఫ్ ఎయిమ్ ఆఫ్ లైఫ్.
1: అంతేకాని ముక్కులు మూసుకొని కేవలం కన్నులు మూసుకొని దొక్కలు కొట్టుకుంటూ రామ్ రామ్ అనుకుంటే రక్షించడానికి వీలు కాదు.
0: బై మియర్లీ క్లోజింగ్ యువర్ నోస్ అండ్ క్లోజింగ్ యువర్ ఐస్ అండ్ జస్ట్ బీటింగ్ ది స్టమక్ యూ డోంట్ గెట్ లిబరేషన్.
1: దేనినైనా చూడు.
0: యూ సీ ఎనీథింగ్.
1: దైవ భావంతో చూ.
0: సీ విత్ దట్ డివైన్ ఫీలింగ్.
1: దేనినైనా విను దైవభావంతో విను.
0: యు లిసన్ టు ఎనీథింగ్ విత్ లిసన్ విత్ డివైన్ ఫీలింగ్.
1: దైవభావంతో చేయి.
0: వాట్ ఎవర్ యు డు విత్
1: సర్వకర్మ భగవత్ ప్రీత్యార్థం అనేటువంటి ఒక సిద్ధాంతాన్ని మీరు చక్కగా స్థిరపరచుకోవాలి.
0: యు షుడ్ హ్యావ్ దట్ స్టడీ ఫీలింగ్ దట్ ఆల్ యాక్షన్స్ ఆర్ ఆఫర్డ్ టు ప్లీజ్ లార్డ్.
1: ఈ విధంగా చేసినప్పుడు
0: వెన్ యు డు సో
1: తగినటువంటి ఆనందమును మనకు చేకూరుతుంది.
0: దెన్ యు అటైన్ బ్లిస్.
1: కాన
0: సో
1: విద్యార్థి విద్యార్థినియులారా,
0: స్టూడెంట్స్ మెన్ అండ్ విమెన్,
1: కేవలము ఏదో ఇంతకాలము విని ఆనందించి దీనిని విస్మరించటం సరికాదు.
0: లిసనింగ్ టు ఆల్ దీస్ థింగ్స్ సో లాంగ్ ఎంజాయింగ్ ఇట్ నాట్ ఫర్గెట్
1: విషయములను.
0: ఆల్ దోస్ థింగ్స్ హర్డ్
1: కన్న దృశ్యమును
0: ది సీన్స్ యు హావ్ సీన్
1: హృదయమునందు చేర్చుకొని
0: కీపింగ్ దెమ్ ఇన్ హార్ట్
1: సమయస్ఫూర్తిగా దీనిని మననం చేస్తూ
0: రికాపిచ్యులేటింగ్
1: ఏ ఒకటి రెండైనా కూడా మీరు ఆచరణలో పెట్టితే మీ జన్మ సార్థకమవుతుంది.
0: ఇఫ్ యూ ప్రాక్టీస్ వన్ ఆర్ టూ దెన్ యువర్ లైఫ్ విల్ బి సేక్రెడ్.
1: అప్పుడే మీరు ఈ సమ్మర్ క్లాసులో ప్రవేశించినందుకు తగినటువంటి ఫలితం చేకూరుతుంది.
0: దెన్ ఓన్లీ యుల్ ఎర్న్ ద ట్రూ రిజల్ట్ బై పార్టిసిపేషన్ ఇన్ సమ్మర్ క్లాసెస్.
1: ఇది గొప్ప అదృష్టం చేకూరినటువంటి యొక్క ప్రాప్తి.
0: This you deserved out of great good fortune.
1: ఈ ప్రాప్తిని మీరు పాడు చేసుకోకుండా చూసుకోండి.
0: నెవర్ స్పాయిల్ దిస్ డిజర్వ్నెస్.

0: కంటి ఎదుట వెలసే కైలాసనాథుండు కంటి ఎదుట మౌళి గుల్కెడు చంద్ర మఖండ కలతోడ బెడదారు గుంపెడు జడలతోడ జడలలో ప్రవహించు చదలేటి జిగుతోడ డంబైన పాల నేత్రంబుతోడ నల్ల నేరేడు వంటి నల్లని మెడతోడ నల్ల రేగడి వంటి నల్లని మెడతోడ కుదురు తెచ్చిన దొడ్డ కుంకుమ బొట్టుతో తాంబూల రాగాదరంబుతోడ తటహేమయ వజ్ర తాటంకములతోడ విచ్చాశ్రవద్దయ వృష్టితోడ నల్ల కొలువలు దునుమాడి కొల్లలాడు మెరుగు చావన ఛాయల మేనితోడ నేడు కంటి ఎదుట ప్రత్యక్షమాయన్ కంటి ఎదుట ప్రత్యక్షమాయన్
1: ద షైనింగ్ మూన్ అబౌవ్ విత్ ఆల్ ద లైట్ అండ్ ద స్ప్లెండర్ అండ్ ద ఫోర్ లాక్స్ సో క్లోజ్లీ ఇంటర్ట్వైన్డ్ అండ్ ద వాటర్ ఫ్లోయింగ్ ఇన్సిస్టెంట్లీ విత్ ఎ బ్రాడ్ ఫోర్ హెడ్ అండ్ వెర్మిలియన్ కుంకుమ ఆన్ ద ఫోర్ హెడ్ And with that of the complexion of the flower, we find the Lord of the Kailasa, the very personification of compassion, has manifested himself right in front of us, whom we see right now here.
0: Prema Swarupulara.
1: Embodiments of law.
0: Prati dinam kudanu. Isaratthamana gurinchi. Aneka mandi. Aneka vidamulaga kudanu.
1: Every day you have been listening to speakers who have been dwelling on this important subject of divinity.
0: Ishwarudanaga kevalamu jadalato paamulato alankarta cheskoni vastuntadani aneka mandi bhavamulu.
1: Many feel that Ishvara is a form with mop of hair, interlocked, decorated with snakes all round his body.
0: Idi kaadu Ishvara yokka swarupam.
1: This is not so exactly.
0: Sahajamainatvanti swarupamunu sarvatra undinappatikini bhaktri yokka brahmana cheta ఈ రకమైనటువంటి అలంకారములు చేస్తూ వచ్చారు.
1: Though in reality God is present everywhere to satisfy the notion and the concept of the devotee, God comes down in the form of his choice and taste.
0: భారతీయుల యొక్క బలహీనత ఈ రకంగా ఉంటున్నది. తాము తలంచినటువంటి దైవ స్వరూపాలు కూడాను దేవతా విగ్రహములు కూడాను కేవలము ఒక విధమైనటువంటి బిచ్చగాండ్లుగా భావిస్తూ వస్తున్నారు.
1: There is a temperamental weakness among Bharatiyas to consider the idols they worship and the idolatry they adopt as a sort of begging.
0: నిజముగా విచారించి చూచిన భారతదేశంలో ఎవరు కూడాను బిచ్చగాండ్లే లేరు, ఉండుటకు వీలు లేదు.
1: ప్రాపర్ ఎంక్వైరీ విల్ రివీల్ ద ఫ్యాక్ట్ దేర్ ఆర్ నో బెగర్స్ ఇన్ దిస్ భారత్. దేర్ ఇస్ నో ఛాన్స్ ఫర్ ఎనీ కైండ్ ఆఫ్ బెగరీ వాట్స్ ఎవర్.
0: ప్రతి వ్యక్తిని కూడాను వారికంటే చిన్నవారని వారికంటే తక్కువ వాడని వారు బెగ్ చేయడానికి వచ్చారని అనేక రకముల మనసులో బలహీనతలు ఏర్పడుతుంటాయి.
1: ఇట్ ఇస్ ఓన్లీ ద మెంటల్ వీక్నెస్ that considers other person inferior to him, and that he is so poor, and the other person is expecting money from him.
0: ఈ విధమైనటువంటి యొక్క భావం చేతనే భారతదేశము చాలా బీద దేశంగాను, ఈ దేశంలో అందరు కూడా బిచ్చగాళ్లుగానే ఉండటం భావిస్తూ వచ్చారు పరదేశీయుడు.
1: బికాస్ ఆఫ్ దిస్ టెంపర్మెంటల్ వీక్నెస్ మెనీ పీపుల్ ఆర్ కన్సిడర్డ్ యాజ్ బెగర్స్ దట్ ఆర్ అప్రోచింగ్ పీపుల్ ఫర్ బెగింగ్. This has been the feeling among many of the foreigners.
0: ఇది చాలా పొరపాటు.
1: This is a mistaken view.
0: భారతదేశము అతి బీద దేశము కాదు.
1: Bharat is not a very poor country.
0: భారతదేశంలో ఉండినటువంటి వారు అందరూ కూడా సామాన్యంగా తరహీనులైపోవటం చేత బెగ్ చేస్తుంటారని భావిస్తుంటారు.
1: People consider them as beggars because they are weak.
0: భారతదేశంలో ఇట్టి భావముల చేతనే సర్వత్రా కూడాను పిచ్చగాళ్లు కనిపిస్తున్నారని భావిస్తారు.
1: బికాస్ ఆఫ్ దిస్ సైకలాజికల్ వీక్నెస్ పీపుల్ ఆర్ కన్సిడర్డ్ యాజ్ బెగర్స్ ఎవ్రీవేర్.
0: ఇది చాలా పొరపాటు.
1: దిస్ ఇస్ ఎ బిగ్ మిస్టేక్.
0: మనమే మనమే కేవలము బిచ్చగాళ్లుగా తయారు చేస్తున్నామే కానీ బిచ్చగాళ్లు లోకంలో లేరు.
1: In fact, we portray ourselves as beggars. There are no beggars at all in the world.
0: Kevalamu oka dhanam adiginanta matramana oka tindini aashinchinanta matramana veeru beggars ga bhavistunnaru.
1: If any person approaches you for money or asks for food, we consider that person as a beggar.
0: Kani yadarthamunaku bharat deshamlo etti bichchagaandu kuda nu leru.
1: In fact, there are no beggars in this country, Bharat.
0: Manamai maname bichchamlu pedtu varini bichchagaanduga bhavinchukuntu వారిని దూరం చేయటము, దగ్గర చేసుకోవటము, చీకొట్టటము ఇలాంటివంతా జరుగుతూ వస్తున్నాయి.
1: ఇన్ ఫ్యాక్ట్ వీ ఓన్లీ గివ్ దెమ్ ఆర్మ్స్, వీ సర్వ్ దెమ్ ఫుడ్ అండ్ మనీ, వీ డిస్టెన్స్ దెమ్ అండ్ వీ కాల్ దెమ్ కమ్ క్లోజ్ టు అస్ అండ్ మేక్ దెమ్ బెగర్స్.
0: కనుక మనం భారతదేశం లోపల మహాభాగ్యవంతమైనటువంటి దేశము.
1: భారత
0: దేశంలో బెగ్గర్స్ అనేటువంటి వారే లేరు అనేటువంటి దృఢమైనటువంటి విశ్వాసంతో మీరు మెలగాలి.
1: భగవాన్ వాంట్స్ ఎవ్రీవన్ టు ఫీల్ అండ్ టు నో దట్ దర్ ఆర్ నో బెగర్స్ ఇన్ భారత్. దట్ ఈస్ ద ఫీలింగ్ దట్ ఎవ్రీవన్ షుడ్ హ్యావ్.
0: భగవంతుని కూడా బెగర్గా భావిస్తున్నారు.
1: సమ్ కన్సిడర్ గాడ్ ఆల్సో యాజ్ ఎ బెగర్.
0: ఇది చాలా బలహీనత.
1: దిస్ ఈస్ సైన్ ఆఫ్ వీక్నెస్.
0: భగవంతుడా, నాకు ఇది పెట్టినప్పుడు నీవు గొప్పవాడైపోతావు, నీవు ఇలాంటి వాడైపోతావు, అలాంటి వాడైపోతావు అని భగవంతుణ్ణి వర్ణిస్తూ భగవంతుణ్ణి కేవలము ప్రార్థించుకునే నిమిత్తమై ఈ రకమైనటువంటి భావాలు చేస్తున్నారు.
1: వీ గో ఆన్ ప్రైజింగ్ గాడ్ ఫర్ ది ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ అవర్ డిజైర్స్. ఓ గాడ్, ఇఫ్ యూ ఫుల్ఫిల్ మై డిజైర్, యు ఆర్ గ్రేట్, యు ఆర్ నోబుల్. దట్స్ హౌ వీ ఫీల్ లైక్ దాట్.
0: మీరు తెలుసును, ఏ దేవాలయంకి వెళ్ళినప్పటికీ అక్కడ ఈ బిచ్చగాళ్ళంతా కూడా చేరుతుంటారు.
1: యు మే విజిట్ ఎనీ టెంపుల్, యు ఫైండ్ మెనీ బెగర్స్ అరౌండ్.
0: భగవంతుడు బీదవాడు కాదు.
1: గాడ్ ఈజ్ నాట్ పూర్.
0: భగవంతుడు సృష్టించినటువంటి ప్రజలు ఎవరూ బీదవారు కాదు.
1: పీపుల్ క్రియేటెడ్ బై గాడ్ కెనాట్ బి పూర్.
0: కేవలము మానవులు తమంతు తామే సృష్టించుకుని వారి బీదవారిగా భావించి వారికి బిచ్చం పెట్టడము, తీసుకోవటము, దగ్గర తిరిగి నెట్టివేయటము ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటున్నాయి.
1: ఎ బెగర్ ఈజ్ ఆఫ్ అవర్ ఓన్ మేకింగ్. కన్సిడరింగ్ అదర్ పర్సన్ ఇస్ ఎ బెగర్, వీ ఆఫర్ దెమ్ సమ్ మనీ అండ్ వీ కాల్ దెమ్ కమ్ క్లోజ్ టు అస్.
0: కనుక ఈ పిచ్చి అభ్యాసములు క్రమక్రమేణ భారతదేశంలో మానాలి.
1: దిస్ బ్యాడ్ హ్యాబిట్ షుడ్ బి స్లోలీ గ్రాడ్యువలీ గివెన్ అప్.
0: తిరుపతి వెంకటరమణ స్వామిని కూడాను బెగ్గర్గా భావిస్తుంటారు.
1: సమ్ కన్సిడర్ తిరుపతి వెంకటేశ్వర ఆల్సో ఎ బెగర్.
0: మాకు ఇది ఇవ్వండి, మాకు అది ఇవ్వండి అని వీరు ప్రశ్నగా అడగటము, అతన్ని బిచ్చగాడిగా చేసుకోవటము, అతను ఇచ్చినటువంటి విషయాన్ని వీరు అందుకోవటము, ఈ రకంగా జరుగుతూ ఉండాలి.
1: We go on begging God. We go on asking Him to give that and this and consider Him also a beggar.
0: కనుక భగవంతుని బిచ్చగాడిగా భావించుకోకూడదు.
1: Never consider God as a beggar.
0: మన సొంతము తండ్రిగా భావించాలి.
1: God is your own father.
0: దైవ ప్రీతిని, మానవ ప్రీతిని పెంచుకోవాలి.
1: You should develop love for God and love for the whole of the humanity.
0: అంతేకాని కానీ మే మానవులకు బెచ్చగాళ్ళుగా భావించుకొని వారిని దగ్గర రాయించుకోవటము, వారి అందరినీ వారు చీకొట్టుకోకుండా ఉంటాము, ఈ రకమైనటువంటిది నేర్చుకోవాలి.
1: We should also develop a habit not to consider anyone a beggar and come ask him to come close to you so that you can offer him something that he needs.
0: బాధలు పడుతున్నటువంటి వారిని చూచి ప్రేమించండి.
1: Love all those that suffer, that are in pain.
0: దైవ ప్రీతిని, పాప భీతిని.
1: Develop love for God and fear of sin.
0: కనుక అతను ఏమి చేతకానటువంటి వాడని, అతను ఏదో మనం అడుక్కోవడానికి వచ్చాడని అతన్ని మనము చీకొట్టి ఒక విధమైనటువంటి బిచ్చగాడిగా భావించుకోకూడదు.
1: నెవర్ కన్సిడర్ ఎనీబడి హెల్ప్లెస్. నెవర్ హ్యూమిలియేట్ ఎనీవన్.
0: ఈ విధమైనటువంటి మార్పులు మనము చేసుకుంటూ వచ్చినప్పుడే భగవంతుడు మనకు, మనలో మనకే భగవంతుడు ప్రత్యక్షం అవుతాడు.
1: When we have this lofty principle as not to humiliate, as not to disrespect anybody,
0: తోటి
1: మానవుడు నా సోదరుడే కానీ పిచ్చగాడు కాదు. All the people around are your brothers, they are not your beggars.
0: అందరు కూడాను సోదర సోదరి మండలిగా భావించాలి.
1: Consider all as your brothers and sisters.
0: వాడు బిచ్చగాడని, నీవు బిచ్చం పెట్టేటువంటి వాడని నీవు అధికంగా భావించుకోవటం ఇది చాలా పొరపాటు.
1: It's a big mistake if you consider that you serve others, that you feed others, that others are inferior to you.
0: ఇంతే కాదు, కొన్ని కొన్ని సమయాల లోపల వ్యాపారస్తులు ఉంటుంటారు.
1: We also have businessmen.
0: వారు కేవలము కొంచెం లంచం ఇచ్చి వారితో పనులు చేయించుకుంటారు.
1: They bribe others and get their things done.
0: వారు కూడాను లంచం తీసుకుని వీరి పనులు చేస్తుంటారు.
1: The other people, on the other hand, also accept the bribe.
0: ఇవి కూడాను చాలా పాపకరమైనటువంటి కర్మలే.
1: They are also sinners. They are sinful acts indeed.
0: నీవు బిచ్చం అడగటము, వారు పుచ్చుకోవటము, పుచ్చుకోవటము అడగటము రెండు కూడా ఈ జగత్తులో ఉండకూడదు.
1: The one who begs and the one who serves, that should not happen, are equally guilty.
0: నీవు బిచ్చం పెట్టేటువంటి వాడు కాని తాను పుచ్చుకునేటువంటి వాడు కాని కాదు.
1: In fact, you are neither the receiver nor the giver.
0: అనాది కాలం నుండి భారతదేశమునందు ఈ విధమైనటువంటి యొక్క ప్రచారము జరుగుతూ వీరి యొక్క ప్రమాణములు పూర్తి విస్తరిస్తూ వస్తున్నారు.
1: In fact, the depth has been forgotten. In reality, all are one. There are no beggars at all.
0: కనుక ఒకవేళ వారు తినడానికి లేనప్పుడు ఇవి వారికి పెట్టి కొంచెం ఆనందాన్ని పెట్టు, అంతేగాని అతను ఒక బిచ్చగాని మాదిరి నీచంగా చూడకూడదు.
1: If you come across a person without food, there is nothing wrong in serving him food. But never underestimate him.
0: కనుక మన దేశం లోపల మొట్టమొదట ఈ బిచ్చాము అనేటువంటి దానిపైన మనం ఏమాత్రం కూడా చోటు ఇవ్వకూడదు.
1: We should never give any scope for this habit of begging.
0: ఏదో వాళ్ళ బలహీనతో అయ్యా అమ్మా మాకు కొంచెం అన్నం పెట్టండి అని అడిగినంత మాత్రం వాళ్ళు బిచ్చగాళ్ళు కాదు.
1: Out of weakness one may ask for food, but truly speaking, he is not a beggar.
0: నీవు ఇంత అన్నం పెట్టినంత మాత్రం నీవు గొప్పవాడు కాదు.
1: As you serve food, you cannot expect that you are really great either.
0: వాడికి ఇంత ఆకలికి పట్టిన అన్నం పెట్టి పొట్టనింపుల్ని చాలు, అంతేగాని అతను ఒక బిచ్చగాడిగా భావించి వారిని దగ్గర చేర్చి చీకొట్టకండి.
1: You can serve him food, satiate his hunger, but never humiliate him, never insult him.
0: ఇట్టి బిచ్చగాడుగా తయారు చేసి భారతదేశమును అనేక రకములుగా కూడాను భారతదేశం యొక్క విశిష్టతను కోల్పోతున్నారు.
1: The glory of the Bharat is lost as we entertain begging and beggars.
0: భారతదేశము ఏనాటి కూడాను ఇది బీదది కాదు.
1: Under any circumstances, at any point of time,
0: భారతదేశము ఇలాంటి బీద దేశమే గినైపోయి ఇన్ని దేశముల వారంతా దీనిపైన ఎందుకు వచ్చి పడుతున్నారు?
1: If it is really poor, how is it many people, foreign invaders,
0: అనేక దేశముల
1: వాళ్ళందరూ
0: ఈ భారతదేశం పైన పడి దీన్ని దోచుకుని పోతున్నారు?
1: Many people invaded in the past and have robbed this country of the precious.
0: కనుక భారతదేశము శ్రీమంతమైనటువంటిదే కానీ బీద దేశం కాదు.
1: So Bharat is a rich country and is not poor.
0: తనంతకు తాను భావించుకొని నేను బీదవాణ్ణి కదా, నా వలే ఉంటుంటారు ఈ పక్కన వారు కూడాను అని పోల్చుకోవటం జరుగుతూ ఉండాలి.
1: దిస్ ఫీలింగ్ ఇస్ బోర్న్ అవుట్ ఆఫ్ కంపారిజన్. వీ కన్సిడర్ అదర్స్ ఇస్ పోర్ అండ్ వీ వాంట్ టు హెల్ప్ దెమ్.
0: ఎవరైనా భవతే భిక్షాందేహి అని వస్తే వారికి బుద్ధి చెప్పాలి మీరు.
1: ఇఫ్ ఎనీవన్ అప్రోచెస్ యూ బెగింగ్, ఐ ఆస్క్ దెమ్ టు గో.
0: నీవు భిక్షం అడిగేటువంటి వాడు కాదు, నీవు ఒక మనిషివే, నేను ఒక మనిషిని.
1: యు ఆర్ నాట్ ఎ బెగర్, you are just as good as me. That's what we should
0: say. ఈ సమయంలో చేతిలోపల కొంచెం అన్నం లేకుండా నన్ను నీ వచ్చి ఆశించవచ్చును, అంతేగాని నీవు బీదవాడు కాదు, నేను షావుకారి కాదు.
1: At this moment you may not be having food. That doesn't mean that you are a pauper and I am a millionaire.
0: కనుక భారతదేశం యొక్క కీర్తిని మనం నిలబెట్టాలంటే దేశం యొక్క గౌరవాన్ని మనం నిలబెట్టాలి.
1: We should uphold the glory, esteem, pride of Bharat.
0: మొట్టమొదట మీరు భారతదేశము నా మాతృదేశము అని చెప్పి దాన్ని చక్కగా ప్రేమించాలి.
1: Love this country Bharat. Declare proudly that Bharat is my motherland.
0: నా భారతదేశము ఎంతో గొప్పది.
1: My Bharat is a glorious country.
0: అనేక మందికి అనేక శాస్త్రపీరకంగా ప్రమాణాలంతా నేర్పి వారిని ఎంతో గొప్పవారిగా చేసింది.
1: In fact, this Bharat as a teacher taught to many of the people of several of the countries, made them great.
0: Shastra Puranam lanta kudanu bodhinchi ninna dinam aadavaru cheptaru upanishattulu shastramulu geetalu aneka rakamainatuvi chaala goppuga pandincharu.
1: As you heard yesterday, the lady is talking to us on our holy scriptures, the epics, Upanishads, Gita and so on. They are shared with the multitudes all over the world.
0: ప్రతి దాని కూడాను మనం భారతదేశాన్ని గొప్పగా భావించి దాన్ని వర్ణించాలి.
1: In every aspect consider Bharat great, extol it, praise its glory.
0: అప్పుడే మీరు భారతీయులుగా అని చెప్పుకోవడానికి ఒక విధమైనటువంటి గర్వకారణంగా ఉంటారు.
1: That will be a matter of pride when you think of the heritage, legacy of this country.
0: నా దేశం గొప్పది అని అనుకోని మీరు చిన్నవారిగా ప్రవర్తిస్తుంటే ఈ దేశం ఎట్టి గొప్ప అవుతుంది?
1: When your country is so great, you cannot behave in a mean, low, cheap way.
0: పరమ పావనమైన భారతావరియందు
1: in the sacred land of Bharat,
0: శాస్త్రం అన్నది మనకు చక్కదనం.
1: And this tolerance for
0: barrenness is beauty. నీతి అన్నది మనకు ప్రీతి అగును.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ దేర్ ఇస్ ఎ కైండ్ ఆఫ్ టేస్ట్ చాయిస్ ఫర్ మొరాలిటీ.
0: మధుర భావం ఏది మన దేశం అందన్న మాతృభావము కంటే మాన్యమైంది.
1: ద నెక్టరైన్ ఫీలింగ్ దేర్ కెనాట్ బి గ్రేటర్ దాన్ దిస్ అదర్ దాన్ ది ఫీలింగ్ టువర్డ్స్ ఎ మదర్.
0: నా తల్లి నా భారతదేశం.
1: దిస్ భారత్ ఈజ్ మై మదర్.
0: నా తల్లి బీదదైతే నేను కూడా బీదవాడినే కదా మరి.
1: ఇఫ్ మై మదర్ ఈజ్ పోర్ ఐఎమ్ ఆల్సో పోర్.
0: కాదు కాదు, నా తల్లి చాలా గొప్పది.
1: నో, మై మదర్ ఇస్ రిచ్.
0: మధుర భావం ఏది మన దేశం అందన్న మాతృభావం కంటే మాన్యమేది.
1: వాట్ ఈస్ ది స్వీటెస్ట్ ఫీలింగ్ ఇన్ దిస్ వరల్డ్? ఇట్ ఈస్ ది ఫీలింగ్ టువర్డ్స్ మదర్.
0: కనుక నా దేశము నాకు మాతృదేశము.
1: దిస్ కంట్రీ ఈజ్ మై మదర్ ల్యాండ్.
0: కనుక ఆ మాతృదేవిని మనం చాలా గౌరవంగా కాపాడుకుని గౌరవంగా ఆమె పేరును మనం పెంచాలి.
1: దేర్ఫోర్ వీ షుడ్ ట్రీట్ దిస్ కంట్రీ విత్ ఆల్ ద డిగ్నిటీ అండ్ ద ఆనర్, అప్హోల్డ్ ఇట్స్ greatness.
0: సకల శాస్త్ర పురాణ సంవదనను అందరికీ బోధించి పెంచి పెద్ద చేసినటువంటిది భారతదేశం.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇట్స్ ద భారత్ దట్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫార్ ద హైట్స్ ఇన్ ఫిలాసఫీ, ఇన్ ఎపిక్స్ అండ్ ఆల్ ఆఫ్ ద సీక్రెట్ టెక్స్ట్.
0: కనుక ఇంత శాస్త్రములంతా సంపాదించినటువంటి తల్లి బీదలు ఎట్టవుతుంది?
1: దిస్ మదర్ ఆఫ్ రిచ్ కల్చరల్ హెరిటేజ్ ఇన్ స్పిరిచువాలిటీ అండ్ ఫిలాసఫీ కెనాట్ బి పూర్.
0: కన్న తల్లి కొంచెం బీదగా ఉండవచ్చును.
1: In fact, the physical mother may be poor.
0: కానీ కన్న దేశం మాత్రము బీదది కాదు.
1: But motherland can never be poor.
0: Motherland చాలా గొప్పది.
1: Motherland is very great.
0: ఏ దేశమునందు చూసినప్పటికీ భారతదేశము గొప్ప కీర్తిని పొందించినటువంటిది.
1: Of all the nations, Bharat stands the highest, highly reputed.
0: ఇటువంటి పవిత్రమైనటువంటి మాతృదేశాన్ని మనం చిన్నగా పోల్చుకొని దాన్ని అవమానపరచకూడదు.
1: Such a sacred land, Bharat, can never be viewed as so simple and ordinary.
0: Bharat desham nandunnatundi neethi nijayithilu,
1: the morality and the integrity in this country,
0: inke desham nandu kodanu kaalaravu,
1: are not noticed anywhere in the world.
0: Kanuka ee Bharat desham kante minchinatundi deshamu maroka deshame ledu.
1: There is no other country greater than Bharat.
0: Bharat desham ana bangaram anakunda vendi bangarukai vetakaneela.
1: When Bharat itself, the very symbol, metaphor of gold, why do you need to buy gold and silver elsewhere?
0: Deshame manaku goppa Bharat deshamu bangaru deshamu.
1: In fact, the very country, motherland, Bharat itself is gold.
0: Deeniki vendi pittali bangaru koratam enduku?
1: Why do you need to buy the other metals like silver and other metals?
0: Ekkada kaalu pettinappudiki akkanta bangaru untundadi.
1: Wherever you go, you find gold.
0: అటువంటి బంగారం వంటి ఈ దేశాన్ని మనం చాలా నీచపరుస్తున్నాము.
1: వీఆర్ హ్యూమిలియేటింగ్ దిస్ గోల్డెన్ ల్యాండ్.
0: కనుక ఈనాటి విద్యావంతులందరూ కూడాను భవిష్యత్తులో దీన్ని గొప్ప బంగారు దేశంగా కూడాను తీర్చిదిద్దాలి.
1: ఎడ్యుకేటెడ్ పీపుల్ టుడే షుడ్ డిసైడ్ టు మేక్ దిస్ కంట్రీ ఎ గోల్డెన్ కంట్రీ.
0: అయితే ఈ చదివేటువంటి వారు కూడాను ఈ గొప్పతనాన్ని వారు తెలుసుకోవటం లేదు.
1: The educated people also are not able to understand the greatness of the country.
0: వాళ్ళు వెళ్ళిన దగ్గర అంతా కూడా ఈ భిక్షగాళ్ళు అధికంగా చేరుతుంటారు.
1: Wherever they go, they find many beggars.
0: ఈ చేరడానికి మనమే అభ్యాసం చేశాము.
1: In fact, we are responsible for this habit of begging.
0: భిక్షలు పెట్టడం వల్ల వాళ్ళు భిక్షగాళ్ళు అధికంగా అవుతున్నారు.
1: Because you give money, you find beggars around. Never encourage begging. Never encourage beggars.
0: ఇదిగో నీకు ఏది కావాలా, బట్ట కావాలా, ఇది తీసుకొని ఒక వస్త్రం కావాల్సింటే ఇవ్వచ్చు.
1: యూ కెన్ ఆస్క్ హిమ్ వాట్ ఇస్ దట్ యూ వాంట్. యూ వాంట్ క్లోత్స్? ఎస్, యూ కెన్ గివ్ హిమ్ వన్ పేర్.
0: తినడానికి తిండి కావాలా, ఇదిగో పట్టు తీసుకో.
1: ఇఫ్ యూ వాంట్
0: తిండి పెట్టండి.
1: ఇఫ్ యూ వాంట్ ఫుడ్, సర్వ్ హిమ్ ఫుడ్.
0: అంతేగాని వారింత అన్నం కావాలంటే వారిని అందరికి ఇంటికి పిలిచి వారందరికి బిచ్చం పెట్టి వాళ్ళందరినీ సంతోష పెట్టడం కాదు ముఖ్యమైనటువంటిది.
1: ఇట్ షుడ్ నాట్ బి ఎ కైండ్ ఆఫ్ హ్యాబిట్ సమనింగ్ ఎవ్రీబడి అండ్ సర్వింగ్ ఫుడ్.
0: కనుక భారతదేశము గొప్ప కీర్తి సంపాదించినటువంటిది.
1: భారత్ ఈజ్ ఎ ల్యాండ్ ఆఫ్ ఎస్టీమ్ అండ్ ప్రైడ్.
0: ఈనాడు ఈ భారతదేశం నందు చాలా మంది అధికారులు కూడాను తన యొక్క కీర్తిని పోగొట్టుకుంటూ ఉన్నారు.
1: ఇన్ ఫ్యాక్ట్ మెన్ ఆఫ్ ఆనర్ అండ్ ఇన్ పొజిషన్ ఆల్సో హ్యావ్ లాస్ట్ దేర్ నేమ్.
0: ఈ లంచాలు కూడాను ఒక విధమైనటువంటి బీదరికంలో ఉన్నటువంటి ఒక భాగమే.
1: And this is also part of the poverty mental. That's what we find.
0: Lanchalu puchukotamu, lanchalu ichukotamu. Ee ichukotam puchukotam rendu kudanu chaala cheddavi.
1: Bribing the other person, accepting the bribe, corruption are very bad.
0: Evaru kudanu ee vidhamainatundi oka prayatnamunaku manam poolukokoddu.
1: Nobody should get into this sort of corruption.
0: ఇంకా మనం ప్రభుత్వాన్ని కూడా కొంతవరకు హెచ్చరించాలి.
1: ఇన్ ఫ్యాక్ట్ వీ హ్యావ్ టు కాషన్ ద గవర్నమెంట్ ఆల్సో.
0: ఈ ప్రభుత్వము మన దేశం లోపల భిక్షగాళ్ళని పెంచడానికి ఇవన్నీ.
1: ఇన్ ఫ్యాక్ట్ ద గవర్నమెంట్ ఈజ్ నాట్ మెంట్ టు ఎంటర్టైన్ బెగర్స్.
0: కనుక భిక్షగాళ్ళకు ఏ విధమైనటువంటి యొక్క ఇది ధనం పుచ్చుకోకూడదు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ వీ షుడ్ నాట్ గివ్ మనీ టు బెగర్స్.
0: మనీ ఇచ్చుకోకూడదు, పుచ్చుకోకూడదు.
1: దే షుడ్ నాట్ రిసీవ్ అండ్ వీ షుడ్ నెవర్ గివ్.
0: నీ శక్తి సామర్థ్యంతో నీవు సాధించడానికి ప్రయత్నం చేయాలి.
1: యూ షుడ్ స్టాండ్ ఆన్ యువర్ ఓన్ లెగ్స్ అండ్ బేస్డ్ ఆన్ యువర్ సెల్ఫ్.
0: నీకంటే కొంచెం తక్కువగా ఉన్నటువంటి వారిని వారిని చూసి ప్రేమించు.
1: యూ కెన్ సర్టన్లీ లవ్ దోస్ హూ ఆర్ లెస్ ఫార్చునేట్.
0: అందరూ ఒక్కటిగా ఉండరు లోకంలో.
1: ఇన్ దిస్ వరల్డ్ ఆల్ కెనాట్ బి ఈక్వల్.
0: కానీ కొంతమంది హెచ్చు తగ్గులుగా ఉంటుంటారు.
1: వీ ఫైండ్ అప్స్ అండ్ డౌన్స్ ఇన్ దిస్ వరల్డ్.
0: కనుక ఈ విధమైనటువంటి దీనిని ఈనాడు భగవంతుని కూడాను మనం ప్రయత్నపూర్వకంగా సాధిస్తున్నాము.
1: And we make every effort to attain God.
0: ఏ దేవాలయం పోయినప్పటికి ఆ పూజలు తట్టనిచ్చి పెట్టారు.
1: యూ గో టు ఎనీ టెంపుల్, యూ ఫైండ్ ది ప్రీస్ట్ విత్ ఎ ప్లేట్.
0: దాంట్లో ఇంత దక్షిణ వేసేదిని వాటితో కొంచెం ప్రసాదం పుచ్చుకునేది.
1: అండ్ హీ ఎక్స్పెక్ట్ సమ్ దక్షిణ, సమ్ some money and we receive prasadam from him. Let us not
0: accept.
1: We don't want that kind of
0: rich food.
1: You cannot be biksha
0: the beggar.
1: In fact, we should never accept such kind of biksha or begging.
0: కనుక ఎవరైనా కూడాను ఆ విధంగా బెగ్ చేస్తుంటుంటే చదువర్లు వారికి మీరు రెండు బుద్ధి చెప్పండి.
1: ఇఫ్ యూ కమ్ అక్రాస్ బెగర్స్ యు గాడ్
0: ఏ దేవాలయం పోయినప్పటికీ ఆ పూజారు తట్టనిచ్చి పెట్టారు.
1: యు గో టు ఎనీ టెంపుల్ యు ఫైండ్ ది ప్రీస్ట్ విత్ ఏ ప్లేట్
0: దాంట్లో ఇంత దక్షిణ వేసేదిని

0: చెప్పండి. ఇఫ్ యూ కమ్ అక్రాస్ బెగర్స్, యూ ఎడ్యుకేటెడ్ పీపుల్ షుడ్ నాట్ ఎంకరేజ్.
1: నీవు భరత మాత పుత్రుడవు.
0: యు ఆర్ ద సన్ ఆఫ్ భారత్.
1: భరత మాత పిచ్చిది కాదు.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ యు ఆర్ నాట్ బెగర్స్ ఆఫ్ భారత్.
1: రిచ్ది.
0: భారత్ ఇస్ రిచ్.
1: అన్ని దేశాలు కూడా నువ్వు కాపాడుతూ వచ్చేటువంటిది.
0: ఇట్ హాస్ బీన్ ప్రొటెక్టింగ్ ఆల్ కంట్రీస్.
1: ఆమె కుమారుడైన నీవు ఈ విధంగా బిచ్చబెత్తడం న్యాయం కాదు.
0: యు ఆర్ నాట్ జస్టిఫైడ్ ఇన్ బిగింగ్ బీయింగ్ ద సన్ ఆఫ్ భారత్.
1: ఏ కొంచెమైనా కూడా మన జోబి లోపల ఇంత కాసులు వేసుకోకూడదు.
0: అండ్ యూ షుడ్ నాట్ క్యారీ మనీ ఇన్ యువర్ పాకెట్.
1: అడిగిన వారికి ఇంత పెట్టడము, వాళ్ళు వెళ్లిపోవటము.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ దోస్ పీపుల్ దట్ వాంట్ జస్ట్ ఫినిష్ ద మ్యాటర్.
1: అడిగిన వారికి ఇచ్చాము కదా అని సంతోషిస్తారే కానీ అది ఇచ్చడం కాదు గొప్పతనము.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ఇట్ లైస్ ఆన్ ద గివర్.
1: ఇచ్చాడు కొంత కాసులు కానీ తల్లి యొక్క కీర్తిని ఎంత పోగొట్టుకున్నాడు.
0: దో యూ రిసీవ్డ్ మనీ, ఇన్ ఫ్యాక్ట్ యు హావ్ లాస్ట్ ది వెరీ నేమ్ ఆఫ్ యువర్ కంట్రీ.
1: కనుకని నీ తల్లి యొక్క గౌరవాన్ని కూడా నీవు కాపాడాలి.
0: ఇట్ ఈస్ నెసెసరీ టు కీప్ అప్ ది ఆనర్ ఆఫ్ ది మదర్.
1: ఈ విధమైనటువంటి కుమారులు ఈనాడు భారతదేశంలో అభివృద్ధి కావాలి.
0: సచ్ సన్స్ ఆఫ్ భారత్ ఆర్ వెరీ మచ్ ఎసెన్షియల్ టుడే.
1: ఇంతే కాకుండా
0: నాట్ ఓన్లీ దిస్,
1: ప్రపంచంలో మరికొన్ని విషయాలంతా కూడా ఉంటున్నాయి.
0: దేర్ ఆల్సో సర్టన్ ఆస్పెక్ట్స్ ఇన్ దిస్ ప్రెసెంట్ డే వరల్డ్.
1: దేవాలయంలో పోతుంటే విభూతి.
0: ఇఫ్ యూ గో టు దేవాలయం యూ ఫైండ్ విభూతి.
1: విభూతి అనగా కేవలం ఒక భస్మం కాదు.
0: విభూతి ఇస్ నాట్ సింప్లీ యాష్
1: కాదు. ధనం కూడాను ఒక విభూతి.
0: మనీ వెల్త్ ఇస్ ఆల్సో విభూతి.
1: ధాన్యం ఒక విభూతి.
0: గ్రెయిన్ ఇస్ ఆల్సో.
1: బంగారం ఒక విభూతి.
0: గోల్డ్.
1: పెండి ఒక విభూతి.
0: సిల్వర్.
1: ఇవన్నీ కూడా విభూతుల కింద లెక్క వచ్చినాయి.
0: ఆల్ ఆఫ్ దెమ్ కమ్ అండర్ ద కేటగిరీ విభూతి.
1: కనుక నీవెవ్వరికి కానీ ఏ విధమైనటువంటిది అడిగినప్పటికీ నీవు ఏ చిన్న వయసులో కూడాను ఇలాంటి పనికి మనం పూనుకోకూడదు.
0: పీపుల్ మే అప్రోచ్ యూ ఫర్ సెవెరల్ థింగ్స్ బట్ బీ కన్విన్స్డ్ దట్ యూ షుడ్ నెవర్ ఒబ్లైజ్ దెమ్.
1: కనుక మనం ప్రపంచం లోపల పుట్టినాము.
0: వీఆర్ బౌండ్ ఇన్ దిస్ వరల్డ్.
1: ఎందుకోసం మనం పుట్టాము, దేనికోసం పుట్టాము? పిచ్చమెత్తడానిక, పిచ్చం పెట్టడానిక కాదు. కాదు.
0: వై ఆర్ యూ బోర్న్ ఇన్ దిస్ వరల్డ్? ఈజ్ టు బెగ్, ఈజ్ టు ఎంటర్టైన్ బెగింగ్. వాట్ ఫార్ ఈజ్ అవర్ లైఫ్?
1: నీ తల్లి యొక్క కీర్తిని నిలబెట్టడానికి వచ్చావు.
0: ఐఎమ్ బోర్న్ టు మెయింటైన్ ద ప్రెస్టీజ్ అండ్ ద డిగ్నిటీ ఆఫ్ మై మదర్.
1: ఆ తల్లి పేరు నిలబెట్టలేనటువంటి వాడు పుట్టి ప్రయోజనం ఏమిటి?
0: వెన్ యూ డోంట్ కీప్ అప్ ది నేమ్ అండ్ ద ఫేమ్ ఆఫ్ యువర్ మదర్, వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ యువర్ వెరీ లైఫ్?
1: కనుక తల్లి పేరు నిలబెట్టడానికి ప్రయత్నం చేయాలి.
0: సో మేక్ ఎవ్రీ ఎఫర్ట్ టు మెయింటైన్ ద నేమ్.
1: మా పిల్లలు రామాయణంలో పాడుతూ ఉంటుంటారు.
0: ఆ స్టూడెంట్స్ ఆల్సో సింగ్ దట్ సాంగ్.
1: అమ్మా ఎందుకు కంటిదారులు కారుస్తున్నావు అని సీత అడుగుతున్నారు కుమారులు.
0: హర్ సన్స్ దిస్ వే క్వశ్చన్ సీత.
1: అమ్మా మేము కేవలము ఒక పరాధీనంలో ఉంటున్నామనే ఉద్దేశంతో నీవు ఆ విధంగా భావిస్తున్నావా?
0: అండ్ ద చిల్డ్రన్ సే దట్ మదర్ ఆర్ యూ క్రైయింగ్ ఫీలింగ్ సాడ్ దట్ వీఆర్ అండర్ కంట్రోల్ ఆఫ్ సమ్వన్ ఎల్స్?
1: కాదు కాదు, రాముల కంటే మించిన వారం మేము.
0: ఇన్ ఫ్యాక్ట్ వీఆర్ గ్రేటర్.
1: కనుక ఇలాంటి కుమారులు ఉండగా నీవు మమ్మల్ని బిచ్చగాడిగా భావిస్తున్నావు.
0: వెన్ యూ హ్యావ్ సన్స్ ఆఫ్ దిస్ టైప్ నెవర్ కన్సిడర్ అస్ చీప్ ఆర్ బెగర్స్.
1: కనుక కంటిదారులు కార్చకూడదు అన్నారు.
0: యూ డోంట్ నీడ్ టు షెడ్ ఇట్ హియర్.
1: నీవు కంటిదారులు కార్చుకుంటే దేశమే ఒక బిచ్చగాడిగా అయిపోతుంది.
0: ఓ మదర్ ఇఫ్ యూ షెట్ టియర్ ద హోల్ కంట్రీ విల్ బి మిజరబుల్.
1: తన కన్న తల్లి యొక్క కంటిదారులు కార్చనివ్వకుండా కొన్న కుమారులకు కాపాడుతూ రావాలి.
0: ఇట్ ఇస్ ద డ్యూటీ ఆఫ్ ఎవ్రీ సన్ టు సీ దట్ మదర్ వుడ్ నెవర్ షెడ్ టియర్.
1: అమ్మా నీవేమాత్రం కంటిదారులు కార్చకూడదు.
0: ద సన్స్ టోల్డ్ సీత,
1: మేమున్నాము.
0: వీఆర్ హియర్, డోంట్ క్రై.
1: ప్రాణాలైనా వడ్డీ మిమ్మల్ని కాపాడుతాము.
0: వీఆర్ రెడీ టు సాక్రిఫైస్ అవర్ లైఫ్.
1: అంతేకాని కంటిదారులు కార్చకూడదు అని చెప్పి చెప్పారు.
0: ఓ మదర్ నెవర్ క్రై అండ్ షెడ్ టియర్స్ వాజ్ దేర్ ప్రేయర్.
1: ఈ విధమైనటువంటి పుత్రులు ఈనాడు చాలా తక్కువైపోయినారు.
0: సచ్ సన్స్ ఆఫ్ దట్ క్వాలిటీ వీ డోంట్ హ్యావ్ టు.
1: అన్నిటికీ బలహీనత, బలహీనత, బలహీనత.
0: వీ ఫైండ్ ద వీక్నెస్ ఇన్ ఎవరీ ఆస్పెక్ట్ ఆఫ్ లైఫ్.
1: నేను ఒక్కొక్కసారి అనుకుంటాను, అంతా మన మానవులే ఈ విధమైనటువంటి బిచ్చగా చేస్తున్నారు.
0: ఇన్ ఫ్యాక్ట్ భగవాన్ ఫీల్స్ దట్ వీఆర్ ఎంకరేజింగ్ దిస్ సార్ట్ ఆఫ్ ఎ బిగర్.
1: ఇంత గొప్పవారేగా ఉండి కూడాను వీరు ఈ విధమైనటువంటి చిల్లర బుద్ధిని వీళ్ళకి ఎందుకు పెంచుకుంటున్నారు?
0: Though people are rich enough, why do they have that mean, cheap mentality?
1: Kalaga na daga ledu aneetvanti bhavam matram mee nunchi raakoddu.
0: Never have a feeling that you do not have.
1: Meeku telusu pagana oka samayam lopala
0: at one time
1: oka 5 rupayalu kavalsi vachindi.
0: Wanted 5 rupees.
1: Ayana oka chetti gar intiki pampinchadu.
0: And he sent him to a businessman.
1: Evarini తమ యొక్క శిష్యుడు.
0: అండ్ యూ సెంట్ హిస్ డిసైపుల్ ఫర్ ఫైవ్.
1: అక్కడ పోతే ఆ చెట్టి గారు తాళం వేసుకుని పోయారు.
0: అండ్ ద బిజినెస్ మెన్ హాస్ లాక్డ్ హిస్ షాప్.
1: రెండవ చెట్టి గారింటికి పోమన్నాడు.
0: అండ్ హి ఆస్క్డ్ హిమ్ టు గో టు అనదర్ బిజినెస్.

0: ఇంటి గారు కూడాను తాళం వేసుకున్నాడు వీళ్ళని చూసి.
1: అండ్ హీ టు లాక్ హిస్ షాప్.
0: ఇంకొక ఇంటికి పోయినాడు.
1: అండ్ హీ వెంట్ టు అనదర్ బిజినెస్.
0: వాళ్ళెవరు అక్కడ లేకుండా పోయారు.
1: నో వన్ వాజ్ నోటీస్డ్ దేర్.
0: అప్పుడు తన ప్రక్కనే ఉంటున్నాడు ఇంకొక షావుకారి.
1: అండ్ హీ ఫౌండ్ అనదర్ బిజినెస్ మెన్ బై హిస్ సైడ్.
0: 5 రూపాయలు కావాలంటే ఎక్కడ కూడా వీడికి మా శిష్యుడు పోయిన దగ్గర లేకుండా పోతున్నారే అని ఆ ఉన్నటువంటి కూర్చున్నటువంటి పిచ్చని అడుగుతూ వచ్చారు.
1: అండ్ హీ వెంట్ ఆన్ సేయింగ్ ఇట్ హౌ ఇస్ ఇట్ దట్ నో వన్ ఈస్ సేయింగ్ హ్యావింగ్ 5 రూపీస్ దో ఐ నీడ్ ఇట్ నౌ.
0: అయ్యా నీవు కోటను ఎందుకు డబ్బు పెట్టుకున్నావు, నీవు ఒక త్యాగానికి పొందుకోకూడదా, ఒక 5 రూపాయలు చేస్తే ఏమి నీ సొత్తు పోతుంది.
1: And then he said, you have got current. He told the businessman sitting close to him, you have got enough of currency in your 5.
0: కొంచెం బుద్ధి కుదిరి 5 రూపాయలు ఇచ్చాడు.
1: He corrected him. Then this businessman
0: shared his 5 rupees. 5 ముక్కలుగా చించి వేసేశాడు.
1: And he tore to 5 pieces.
0: కనుక ఈ విధమైనటువంటి బలవంతంతో పెట్టుమని చెప్తున్నారు, కానీ ప్రేమతో వారికి ఒక అందించడమైనటువంటి లేదు.
1: This is due to pressure and not out of one's own willingness.
0: కనుక మనం ఏది చూసినప్పటికీ ప్రేమతో దాన్ని తీసుకోవాలి.
1: సో వాట్ ఎవర్ వీ డూ ఇట్ విత్ లవ్.
0: వాడు భవతి భిక్షాందేహి అని ఇంటికి వచ్చాడంటే, నాయన నీకు భిక్షం కావాలా రా నా వరండాలో కూర్చో అని ఇంటి లోపల పోయి తన భాగంలో కొంచెం అన్నం కావాల్సి తెచ్చి ఆ భిక్షగానికి పెట్టి తృప్తి చేసి పంపాలా.
1: ఇఫ్ ఎనీ బెగర్ అప్రోచెస్ యూ, యూ కెన్ సర్టన్లీ షేర్ ఫుడ్ విత్ హిమ్.
0: ప్రపంచంలో వచ్చినదంతా కూడాను అందరికీ ఈక్వల్ షేర్.
1: In fact, whatever we have in this world, all have equal share.
0: Ante kaani neeku goppaga unnadani inkoruku ledani neevu variki vadinchadaniki prayatnam cheyavu.
1: Never consider that you are superior to anybody and that you are in a position of a giver to everyone.
0: Kanuka ee rakamainatundi oka chillara buddhulu manamu kontha varaku maanukovali.
1: So we should abandon this cheap mentality.
0: Tyagamu aneetundi bhavamu manlo nunchi bayal deerali.
1: We should foster the spirit of sacrifice.
0: ఈ త్యాగం అనేటువంటిది నేర్చుకున్నప్పుడే వాడు గొప్పవాడిగా తయారవుతాడు.
1: When once you have this sacrifice, you are bound to be great.
0: ఈ త్యాగం అనేటువంటిది ఏ మానవుని అందుకుంటూ లేదు.
1: Today we don't find sacrifice in anyone.
0: ఎక్కడ పోయినప్పటికీ త్యాగాన్ని గురించి గొప్ప ఉపన్యాసాలు ఇస్తారే గాని తనను జోబించి త్యాగం అనేటువంటిది ఒక న్యాయపరిశ్రమ చేయరు.
1: People are prepared to give talks, lectures on sacrifice, not ready to share a rupee in his pocket.
0: కనుక ఇలాంటి చేసి ప్రయోజనం ఏమిటి?
1: వాట్ ఫర్ ఆల్ దీస్ యాక్ట్స్ దెన్?
0: మనస్సేకం వచసేకం కర్మణ్యేకం మహాత్మనం.
1: ఇస్ ఓన్లీ నోబుల్ మ్యాన్ హూ హావ్ పర్ఫెక్ట్
0: హార్మనీ. మానవుడు
1: పర్ఫెక్ట్ హార్మనీ ఇన్ థాట్ వర్డ్ అండ్ డీడ్ హీస్ ఎ ట్రూ మ్యాన్.
0: ఎంత ఉంటే అంత ఇచ్చేసేసి
1: అండ్ యూ కెన్ షేర్ టు ది ఎక్స్టెంట్ పాసిబుల్.
0: తీసుకుని వచ్చి పెట్టద్దు.
1: యూ డోంట్ నీడ్ టు బారో.
0: ఈ విధంగా మన దేశం యొక్క గౌరవాన్ని మీరు కాపాడుతూ రావాలి.
1: దిస్ హౌ వీ హావ్ టు మెయింటైన్ ది ఆనర్ ఆఫ్ దిస్.
0: ఈనాడు భారతదేశం యొక్క గౌరవం ఈ బిచ్చగాళ్లతోనే చాలా వరకు తగ్గిపోయింది.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ద బెగర్స్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫార్ ద డిక్లైన్ ఆఫ్ ద ఆనర్ ఆఫ్ ది
0: బిచ్చగాళ్లను తయారు చేయటం ఎవరు? చదువుకున్న వారే.
1: ఓన్లీ ఎడ్యుకేటెడ్ పీపుల్ ఆర్ ఎంటర్టైనింగ్ బెగర్స్.
0: అసలు ఇదేనా చదువుకోవటము?
1: ఇస్ దట్ ఎడ్యుకేషన్ అట్ ఆల్?
0: ఇదేనా బిచ్చగాళ్లను పెంచడానికి చదువుకోవటము?
1: ఆర్ యూ రియలీ ఎడ్యుకేటెడ్ టు ఎంటర్టైన్ బెగర్స్?
0: చీ చీ చీ చీ, చదువు నాకు ఏమాత్రం ఇష్టం లేదు.
1: That education is not required.
0: MBA, BA, pass ayyavachu, peru gaanchina pedda varalaina.
1: You may be great people with the degrees, undergraduate, postgraduate.
0: Sampadalundi saddana paludaina, pudumagittini ganna punyulaina.
1: You may be rich and affluent with all the name and fame for
0: charity. Aarogyamulu anavartamundi paripurna balulaku varulaina.
1: You may be very healthy with all the perfect physique and strength.
0: Satramu japamulu tapamulu cheyachu vedamulanni nerpu viprulaina.
1: You may be scholars reciting the Vedic texts every moment in each Veda.
0: Saru bhaktulaku enaatikaina.
1: None can ever equal a devotee.
0: ఇలాంటి వాళ్ళు ఇంకా చెప్పి ప్రయోజనం ఏమిటి?
1: అండ్ ఇఫ్ పీపుల్ డు నాట్ అండర్స్టాండ్ వాట్ ఫార్ ఇస్ ద టీచింగ్.
0: కనుకనే వీరు చాలా పరిపూర్ణమైనటువంటి బలము వారి యందు లేకపోతుండాలి.
1: వి డు నాట్ హావ్ టోటల్ స్ట్రెంగ్త్.
0: చాలా బలహీనులైపోతున్నారు.
1: వి ఆర్ వీక్.
0: దేశం యొక్క గౌరవాన్ని, తన మాతృదేశమును, మాతృభావమును చాలా పాడు చేస్తున్నారు.
1: వి ఆర్ స్పాయిలింగ్ ద నేమ్ అండ్ ద ప్రెస్టీజ్.
0: తల్లి గౌరవాన్ని నిలపాలి.
1: వి షుడ్ మెయింటైన్ ద నేమ్ ఆఫ్ ద ఫ్యామిలీ మదర్.
0: తల్లి ఎలాంటిదైనప్పటికీ తల్లి గౌరవాన్ని మనం పెంచాలి.
1: మదర్ మే బి ఆఫ్ ఎనీ టైప్ బట్ యెట్ ఇట్ ఇస్ యువర్ రెస్పాన్సిబిలిటీ టు మెయింటైన్.
0: తల్లి గౌరవాన్ని మనం పెంచినప్పుడే నిజమైన మన పుత్రులు మనం పెంచుకుంటాము.
1: యు ఆర్ ఓన్లీ ఎ ట్రూ సన్ ఇఫ్ ఓన్లీ యూ కీప్ అప్ ది నేమ్ ఆఫ్ యువర్ మదర్.
0: తల్లి గౌరవాన్ని పోగొట్టి నువ్వు గొప్ప విద్వాంతుడు అయినప్పటికీ నీ పేరు ప్రధానం కాదు.
1: You may be highly educated, noblest of all, but if you do not respect your mother, maintain her name, well, you are no longer great in any sense.
0: కనుకనే అన్ని చరిత్రలందు కూడాను రామకృష్ణ పరమహంస హంస చరిత్ర ఎందుకు అనేవు, రవీంద్రనాథ్ ఠాకూర్ చరిత్ర ఎందుకు అనేవు, వివేకానంద చరిత్ర ఎందుకు అనేవు, అన్ని చెబుతాడు. ఇలాంటి దగ్గరగా తయారు కావటమే.
1: ఇన్ ది బయోగ్రఫీస్ ఆఫ్ ఆల్ గ్రేట్ పీపుల్, రామకృష్ణ పరమహంస, వివేకానంద, యు ఆల్సో ఫైండ్ దిస్ పర్టికులర్ ఆస్పెక్ట్, పీపుల్ మెయింటైన్ ద నేమ్ అండ్ ద ఫేమ్ ఆఫ్ ద ఫ్యామిలీ.
0: కనుక పేరును మనం చూడాలి.
1: So it is the name, reputation.
0: నేను భరత మాత పుత్రుడను.
1: And the son of Bharat.
0: నేను భరత పుత్రుడను.
1: And the son of Bharat.
0: ఆ భరత పుత్రుడు అనేటువంటి పేరును నిలిపాలనుకుంటే త్యాగం పూనుకోవాలి.
1: To be a true son of Bharat, be ready to sacrifice.
0: నాకు లేకపోయినా పర్వాలేదు, వాడికి కొంచెం పెట్టాలి.
1: I may not be having, but I am prepared to
0: serve. ఈ విధమైనటువంటి త్యాగభావం రావాలి.
1: This spirit of sacrifice should be there.
0: అందువల్లనే రామచంద్రుని యొక్క సోదరుడు అయినటువంటి భరతుడు,
1: the brother of Ramachandra Bharata,
0: భరతునికి రాజ్యం పట్టాభిషేకం చేయించాడు.
1: And he was coronated.
0: భరతుని అంత త్యాగము మరెవరికి లేకపోయింది.
1: The spirit of sacrifice in Bharat is not noticed in anybody.
0: చూస్తున్నటువంటి లక్ష్మణుడు కూడాను కోపం వచ్చింది.
1: And Lakshmana by his side was furious.
0: తల్లి మనమల్ని అడవులకు పంపితే కుమారుడు వచ్చి అడవుల్లో కూడా లేకుండా చేస్తున్నాడు అన్న, ఇతని ముందు నేను కిందికి దిగి వాడిని చంపివేస్తానన్నాడు.
1: It was Lakshmana who said, the mother has driven us to the forest and the son has come here not to him to deny this shelter in the forest also.
0: Lakshmana, neeku rajyam paina emaina aasa vachindo emtu, neevu poi rajyam nelu, nenu bharthuni na venta pettukuntanu annadu.
1: And Ramchandra said, Lakshmana, you want to be the king, you want to be the ruler, better you go over there and I'll keep Bharat by my side.
0: Bharat tyagamayudu.
1: Bharat is one of sacrifice.
0: శీలమయుడు,
1: వన్ ఆఫ్ క్యారెక్టర్.
0: అతని దగ్గర ఉన్నటువంటి ఒక త్యాగ బుద్ధి మరి ఎవరి దగ్గర లేదు.
1: ది స్పిరిట్ ఆఫ్ సాక్రిఫైస్ నోటిస్డ్ ఇన్ హిమ్ ఈజ్ నాట్ ప్రెసెంట్ ఇన్ ఎనీవన్.
0: కడపటికి తల్లి ఏ విధమైనటువంటి ఒక దీన్ని కోరినప్పటికీ కుమారుడు దాన్ని ఖండిస్తూ వచ్చాడు.
1: వాట్ ఎవర్ దట్ మదర్ ఆస్క్ ఫార్, భరత్ డిడ్ నాట్ అగ్రీ టు గివ్ హర్ అండ్ హీ నెగేటెడ్ హర్.
0: కనుక భరతుడు అంటే చాలా గొప్ప గుణం కలిగేవాడు.
1: భరత్ ఈజ్ హైలీ వర్చువస్.
0: అలాంటి గొప్ప గుణం కలిగినవాడు కనుక రాముడు భరతుడిని ఆశిస్తూ వచ్చాడు.
1: దట్స్ ద రీజన్ వై భరత్ వాజ్ వెరీ మచ్ లైక్డ్ బై రామచంద్ర.
0: భరతుడు అరణ్యానికి పోయిన తక్షణమే,
1: ద మూమెంట్ హి వెంట్ టు ద ఫారెస్ట్,
0: నాయన భరత, అమ్మా నాన్న బాగున్నారా అన్నాడు.
1: ద ఫస్ట్ క్వశ్చన్ దట్ రామ పుట్ వాస్ దిస్, హౌ ఆర్ ద పేరెంట్స్.
0: తన తల్లి అయినటువంటి కౌసల్య బాగుందా అని అడగలేదు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ హి డిడ్ నాట్ సే ఎనీథింగ్ అబౌట్ కౌసల్య.
0: కైక బాగుందా?
1: ఇన్ ఫ్యాక్ట్ హి ఆస్క్డ్ అబౌట్ ద వెల్ఫేర్ ఆఫ్ కైక.
0: కైక అని పేరు చెప్పేటప్పటికీ భరతుడికి లేని కోపం వచ్చింది.
1: The moment Kaika's name was mentioned, because of that wicked woman you are here in the forest.
0: See, ఆమె పేరే నా వద్ద చెప్పకూడదు.
1: What a shame it is, never mention her name.
0: అప్పుడు దగ్గర పిలిచి రాముడు, భరత, నీ తల్లి చాలా గొప్పది.
1: Rama came close to Bharata and said, your
0: రాముడి యొక్క సత్కీర్తిని జగత్తుకు వ్యాపింపజేసినటువంటి నీ తల్లియే.
1: And in fact she was responsible for the name that has been widespread today.
0: కనుక బాహ్యమైనటువంటి ఒక భావం చేత నీవు ఆమెను తూరనాడద్దు.
1: నెవర్ ఇన్సల్ట్ హర్ బికాస్ ఆఫ్ ఎక్స్టర్నల్ కన్సిడరేషన్.
0: భావాలు ఆమె యందు చాలా గొప్పవన్నీ ఉన్నాయి.
1: హర్ ఇన్నర్ ఫీలింగ్స్ ఆర్ సో గ్రేట్ అండ్ లాఫ్టీ
0: అని తాను అందరినీ నెట్టుకుని కైక ఉండేటువంటి చోటుకు బయలుదేరిపోయాడు.
1: అండ్ హీ వెంట్ టు మీట్ కైక.
0: కైక దగ్గరికి పోయి పాదాలపై నమస్కారం చేసి,
1: అండ్ హీ ఫెల్ అట్ హర్ ఫీట్,
0: తల్లి నీ వలన నేను క్షేమంగా ఉన్నాను.
1: He said, because, mother, because of you, I am very fine here.
0: భరతునికి పట్టాభిషేకం కట్టి అతని రాజ్యం ఏలించు.
1: Better Bharat be coronated. Let
0: నీతి వాక్యమునంతా బోధించు.
1: Teach him all conduct and code.
0: నేను తర్వాత 14 సంవత్సరాలు అయిన తర్వాత నేను వచ్చి నా భరతుని చూసుకుంటాను.
1: After 14 years, I will come back and take care of Bharat.
0: కానీ పితృవాక్య పరిపాలన జరపాలి.
1: But I must follow the command of my father.
0: మాతృ పితృ వాక్యములు మాత్రమే కాదు, ప్రభుత్వం యొక్క వాక్యములు కూడా మనం నేర్పాలి.
1: It is not only following the command of the parents of father and mother.
0: ప్రభుత్వం ఏ రకమైనటువంటి ఒక నిబంధనను సాధించిందో,
1: one should follow the regulations.
0: ఆ నిబంధనను మనం చక్కగా చాటుకొని నిలవార్చాలి.
1: We should follow the rules and the regulations of the government.
0: వహించినప్పుడే మనము ఫలాని రాజ్యపుత్రులము అని మనం పేరు తెచ్చుకున్న వారం అవుతాం.
1: వెన్ దిస్ ఈజ్ ఫాలోడ్ దెన్ ఓన్లీ వీ కెన్ కాల్ అవర్సెల్వ్స్ ఫిట్టింగ్ సిటిజన్స్.
0: కనుక రాముడు చెప్పినటువంటివన్నీ కూడాను కేవలం మాతాపితృల మాత్రమే కాకుండా,
1: వాట్ రామా సెడ్ నాట్ మియర్లీ ద పేరెంట్స్ ఓన్లీ,
0: ప్రజల యొక్క ఉన్నతమైనటువంటి స్థితిని కూడా చూడాలి.
1: ద ఫీలింగ్స్ అండ్ ద వెల్ఫేర్ ఆఫ్ ద పీపుల్ ఆల్సో,
0: ప్రజల యొక్క క్షేమాన్ని కూడా మనం కోరాలి.
1: We should also desire for the advancement of the people.
0: ప్రజల యొక్క ఆనందాన్ని కూడా మనం ఆశించాలి.
1: We should also work for the bliss of the people.
0: అప్పుడే మనము నిజమైనటువంటి పెద్దలుగా తయారవుతాం.
1: దెన్ ఓన్లీ విల్ బి ట్రూ సిటిజన్స్ ఆఫ్ దిస్ కంట్రీ.
0: రామరాజ్యంలో పుట్టినటువంటి పిల్లలు మనం ఈ రామరాజ్యాన్ని తగినట్టుగా మనం నడుచుకోవాలి అనుకున్నారు.
1: And having been born in this Ramarajya, they have conducted themselves accordingly.
0: And as
1: listening to this teaching, the mind of Lakshmana also
0: changed.
1: And Lakshmana said, now my mind has
0: settled. I'm
1: so angry because I saw Bharat here and the army around him.
0: భౌతికమైనటువంటి దాన్ని చూసి నువ్వు బాధపడుతున్నావు కానీ అంతర్ముఖమైనటువంటి ఆనందానికి నీవు ఏమాత్రము చోటు ఇవ్వటం లేదు.
1: అండ్ రామా సెడ్ యు ఆర్ ఫ్యూరియస్ వాచింగ్ ఆల్ ది ఎక్స్టర్నల్ ఎక్స్టీరియర్ ద ఆర్మీ అండ్ ద బ్రదర్ యు ఆర్ నాట్ నోటీసింగ్ హిస్ ఇన్నర్ ఫీలింగ్స్ అండ్
0: సెన్సెస్. కనుక దగ్గర వెళ్ళిన తర్వాత భరతుడిని పిలిచాడు.
1: అండ్ దెన్ హి కాల్ భరత్ కమ్ క్లోజ్ టు హిమ్.
0: తనపైన కూర్చోబెట్టుకున్నాడు.
1: హి మేడ్ హిమ్ సిట్ క్లోజ్ టు హిమ్.
0: భరత నీవు చేస్తున్నటువంటివన్నీ చాలా గొప్పవే.
1: వాట్ ఆల్ యు ఆర్ డూయింగ్ ఇస్ సర్టెన్లీ.
0: కానీ తండ్రి ఆజ్ఞను ఉల్లంఘిస్తున్నావు.
1: But you are disobeying your father.
0: Talli adran sirsavahinchu.
1: You follow your mother.
0: Talli adran sirsavahinchu.
1: Follow your father.
0: Vaaru iruvulku neevu aananda pettinunte nenu tappaga aanandisthanu annadu.
1: Make both of them happy, then I'll be extremely happy.
0: Kanukani prajavakyamulanta kudanu paripalana chesetuvanti siddhulu neevai undaga neevu enduku inta baadapattam.
1: When you have to follow the verdict of the people, why do you feel sad?
0: Nenu raju kavalanukovatam ee swartham.
1: And if you want to king only all by yourself, sacrifice that your own feeling
0: premanu bandhutvamni priti parchu.
1: And in fact let your love transcend your relationship.
0: Kanuka tyagam chesinappude niki bhogamulanta labhisthayi annadu.
1: When once you sacrifice you can certainly enjoy life.
0: Ventapoyinatundi vasishtha vishwamitrulu kudanu
1: Vasishtha and Vishwamitra who followed them
0: varu kudanu ee vakyamulanta vini chaala kanti darana kaacharu.
1: They heard the teachings of Rama and started shedding
0: Rama,
1: tears.
0: నీ ఉన్నటువంటి స్థానం ఎటువంటిది?
1: This is your position, Ramachandra.
0: నీవు చేసినటువంటి కీడు ఎటువంటిది?
1: And these are all
0: ఇలాంటి కీడును కూడా నువ్వు మార్చి మేరునే మాత్రం చూస్తున్నావు.
1: Though people did so many things against your interest, yet you could pardon them.
0: నీ యొక్క తెలివితేటలు మాకెంతో ఆనందంగా ఉంటుండాలి.
1: We are very happy noticing your intelligence.
0: కానీ మీరు ఒకతూరి వచ్చి రామరాజ్యంలో అడుగు పెట్టండి.
1: At least you should step in this Ramarajya once.
0: అప్పుడు చెప్పాడు రాముడు.
1: Then Rama said.
0: ఇప్పుడు భరతరాజ్యమే కానీ రామరాజ్యం కాదు.
1: Right now it is భరతరాజ్య and not రామరాజ్య.
0: కనుక నీ భరతరాజ్యం కనుక ఇది భారతదేశం అన్నాడు.
1: Because of భరతరాజ్య this is భారతదేశ భారత్.
0: కనుక నీ భారతదేశం అంత బంగారం అనకుండా ఎందుకు ఈ వ్యవస్థ?
1: When you have gold, the భారత్, then why do you suffer?
0: ఇటువంటి పవిత్రమైనటువంటి దేశం ఎక్కడ కూడా నువ్వు మనకు చిక్కదు.
1: సేక్రెడ్ ల్యాండ్ యాజ్ ద టైప్ ఆఫ్ భారత్ ఈజ్ నాట్ ప్రెజెంట్
0: నుండి కూడాను దాన ధర్మముల చేత కాకుండా ఈ త్యాగం చేతనే భారతదేశం ఇంత అభివృద్ధి పొందింది.
1: ద భారత్ హాస్ ప్రోగ్రెస్డ్ వాన్స్ స్టాండ్స్ అట్ ద టాప్ ఆఫ్ ద వరల్డ్ బికాస్ ఆఫ్ సాక్రిఫైస్.
0: ఏ దేశం కూడాను ఇంత గొప్ప పేరు పొందలేదు.
1: నో అదర్ కంట్రీ గాట్ దిస్ గ్రేట్ నేమ్.
0: కనుక భారతదేశం అంటే చాలా గొప్ప పేరు ప్రఖ్యాతులతో పొందినటువంటి దేశం.
1: ఇస్ ఎ నేమ్ ఆఫ్ రెప్యుటేషన్ అండ్ ఎస్టీమ్ ఆనర్.
0: కన్న తల్లి కాని,
1: మదర్
0: తండ్రి కాని,
1: ఫాదర్
0: కన్న కుమారుడు కాని,
1: ఆర్ సన్
0: భారతదేశానికి సర్వమును త్యాగం చేస్తూ వచ్చారు.
1: ఆల్ స్టార్టెడ్ సాక్రిఫైసింగ్ ఎవ్రీథింగ్ ఫర్ దిస్ కంట్రీ.
0: భారతదేశానికి త్యాగం చేయడం కంటే మరొకటి త్యాగం ఉండదా?
1: దేర్ కెనాట్ బి గ్రేటర్ సాక్రిఫైస్ అదర్ దాన్
0: నీవు గొప్ప దాన ధర్మము చేయవచ్చును.
1: You may be a man of charity.
0: కోట్లకు రూపాయలు ప్రజలకు పంచవచ్చును.
1: You may distribute your money.
0: కాదు కాదు, అది కాదు గొప్ప దానము.
1: That's not great, nothing great.
0: ప్రేమతో మాట్లాడాలి.
1: Talk lovingly.
0: ఆ ప్రజల యొక్క బాధలను క్రమక్రమేణా కొంతవరకు తగ్గించడానికి ప్రయత్నం చేయాలి.
1: See that you remove suffering of the people.
0: కనుక నీవు తోటి మానవులను ప్రేమతో చూచి,
1: love everybody.
0: అందరినీ నీవనే నువ్వు భావించుకోవటమే.
1: Consider everyone as yourself.
0: ఇది నిజమైనటువంటి ధర్మము.
1: This is the righteous conduct.
0: Dharma anaga kevalam dana dharmalu cheyatamu idi kaadu dharmamu.
1: Dharma does not mean acts of charity.
0: Hrudayamulo dharmam cheyali.
1: We have to do this dharma wholeheartedly. We should sacrifice. We have to sacrifice selfishness. We should love the other
0: aspect.
1: We should love everybody. And we should join the society. We should not consider anybody separate from
0: you.
1: You should mingle with love. Talk to people lovingly.
0: ఈ ప్రేమ ఒక్కటి ఉంటుంటే ఎందరినైనా మనం సాకవచ్చు.
1: విత్ దిస్ లవ్ యూ కెన్ సర్టన్లీ విన్ ఎనీ నంబర్ ఆఫ్ పీపుల్.
0: కనుక మనం నేర్చుకోవాల్సింది, ఈనాడు పెంచుకోవాల్సింది మానవుని యందు ప్రేమనే.
1: వాట్ యూ హావ్ టు లెర్న్, వాట్ యూ హావ్ టు డెవలప్ టుడే ఈజ్ లవ్.
0: దైవ ప్రేమ,
1: లవ్ ఫర్ గాడ్.
0: బీదలు బాగా లేకుండా చూసుకోవాలి.
1: అండ్ సీ దట్ వీ అలీవియేట్ ది సఫరింగ్ ఆఫ్ ది పీపుల్.
0: కనుక ఈ రెండింటిని కూడా ఈనాడు మీరు సాధించడానికి కోరుకోవటమే ఇదే నిజమైన మీ యొక్క విద్య.
1: The true education lies in developing these two qualities, removing the suffering of the people on one hand and developing love for God.
0: ఇంట్లో తల్లే బాధపడుతుంటుంటే ఈ పనులను ఎంత ప్రేమించి ప్రయోజనం ఏమిటి?
1: When mother at home is suffering, what is the fun of loving everybody?
0: కనుక మొట్టమొదటి కన్న తండ్రిని తల్లిని ప్రేమించు.
1: First love your mother, love your father.
0: తరువాతి ప్రజలందరిని ప్రేమించు.
1: And then you can love the whole society.
0: మొట్టమొదట రాముడు భరతునికి ఉపదేశించినటువంటిది ఇదియే.
1: This is the first and foremost teaching of Rama to Bharata.
0: Bharata, tax ఎట్లా వేస్తున్నావు పిల్లలకు?
1: He inquired, Bharat, how is taxation there?
0: అన్నా, నేను చాలా పొరపడ్డాను.
1: He said, brother, I am mistaken.
0: నీవు చెప్పేటువంటి మాటలు ఏది కూడా నేను చేయలేకపోయాను.
1: I could not do what all you wanted me to do.
0: కావలసినంత ధనం ఉండి కూడాను,
1: though there's lot of money,
0: kajana nindipothundadi gaani daanu teesi prajal lopala ye maatramaina prema sampadinchukolekapoyanu.
1: Though the treasury is full of money, I did not distribute. I could not get good name in the society.
0: Appudu pakkana unnatundi Lakshmana kopam vachindi.
1: Then Lakshmana by his side was very angry.
0: Idi tandri chesinatundi mosam ivanta.
1: And this is a cheating of the father.
0: Dasarathudu anni vidhara kudanu ramulu sampadistadu ani cheppi ramulu paina petti ninnu dooram cheyatam chethane idantha kudanu erpadipoyindi.
1: This is all the cheating. This is all the deceit of the father. He amassed the wealth.
0: Ramulu Bharatunni kudanu Lakshmanu kudanu nindinchadu.
1: And the Lakshmana also blamed him.
0: Lakshmana,
1: Lakshmana,
0: neevu evari kumarudu?
1: Whose son are you?
0: Dasarathudu kumarudu.
1: You are the son of Dasaratha.
0: Talli evaru?
1: Who is your mother?
0: Neevu Sumitra.
1: Sumitra is your mother.
0: Sumitra kumaruluve neevu Sumitraki ichinatundi endukosam ichadu Bhagavantudu?
1: And why is it that they are born as your brothers?
0: కష్టాల సమయం లోపల రాముని వెంట లక్ష్మణుడును భరతుడి వెంట శత్రుఘ్నుడు ఉండి వారిద్దరిని సరైన ధర్మాలు బోధించచ్చు రావాలి అనే ఉద్దేశంతో వీరిద్దరిని అందించాడు.
1: The main idea is that a brother should stand in support of his another brother, like Lakshmana who stood by the side of Rama, the Shatrughna who stood by the side of Bharata.
0: కనుక భరత శత్రుఘ్నుడు అందరూ కూడాను చాలా గొప్పవాడు.
1: The భరత శత్రుఘ్న are very great people.
0: భరతుని దగ్గర శత్రుఘ్ని పెట్టాడు.
1: అండ్ శత్రుఘ్న వాజ్ ఆల్వేస్ బై సైడ్.
0: రాముని దగ్గర లక్ష్మణుని పెట్టాడు.
1: లక్ష్మణ వాజ్ ఆల్వేస్ బై సైడ్ ఆఫ్ రామ.
0: రాముని యొక్క సేవలంతా చేసి,
1: సర్వింగ్ రామ కంప్లీట్లీ,
0: రాజ్యాన్ని కాపాడాలి,
1: దట్ ది కంట్రీ హస్ టు బి ప్రొటెక్టెడ్,
0: చిరంజీవిగా నిలపాలి,
1: దట్ ఇట్ షుడ్ బి ఇమ్మోర్టల్
0: అని రాములకు బోధిస్తూ వచ్చాడు లక్ష్మణుడు.
1: అండ్ దట్ వాజ్ ద ఫీలింగ్ ఆఫ్ లక్ష్మణ.
0: శత్రుఘ్నుడు భరతునికి బోధిస్తూ వచ్చాడు.
1: అండ్ శత్రుఘ్న టాట్ ఇన్ డిఫరెంట్ వేస్ టు భరత్.
0: అన్నా, మీరు ఏమాత్రం కూడా తల్లిపైన ప్రేమ పెట్టుకుని నా తల్లిని నిందించకూడదు.
1: నెవర్ బ్లేమ్ యువర్ మదర్ బికాస్ ఆఫ్ ది థింగ్స్ దట్ హ్యాపెండ్.
0: ఇది కేవలం పెద్దలు చేసినటువంటి పొరపాటుతో జరిగిపోయింది.
1: అండ్ దీస్ ఆర్ ది మిస్టేక్స్ ఆఫ్ ది ఎల్డర్స్.
0: నీ వెళ్ళిన తర్వాత ఈ పాదుకలను పూజ చేస్తూ పాదుకలే నీకు రామచంద్రుడిగా భావించుకుని నీవు తల్లిని ప్రేమించు.
1: యూ లవ్ యువర్ మదర్ కీపింగ్ ద శాండల్స్ ఆన్ ద థ్రోన్.
0: రామాయణంలో ఎక్కడ చూసినా కూడా సుమిత్ర అనే పేరే రావటం లేదు.
1: And in fact, Ramayana, we don't find the name of Sumitra.
0: Ah, Sumitra ane tundi peru lene untundi adi enta mitrutvam.
1: Mitra, the friendship, Sumitra, the friendship is there in the very name itself.
0: Kanuka aa Sumitra ane tundi amine ee rajyananta kudanu chaala premaga choopinchi biddal cheta premaga penchichi vaaru chaala gauravanni chesadu.
1: And therefore he respected his mother and he respected all the people of the country and ruled the kingdom.
0: Kausalya kante
1: more than Kausalya,
0: సుమిత్రనే గొప్ప త్యాగవంతురాలు.
1: సుమిత్ర ఇస్ వన్ ఆఫ్ సాక్రిఫైస్.
0: సుమిత్రకున్నటువంటి గుణములు,
1: క్వాలిటీస్ ఆఫ్ సుమిత్ర,
0: కౌసల్యకు కానీ కైకేయి కానీ ఎవరికీ లేవు.
1: ఆర్ నాట్ నోటీస్డ్ ఇన్ కౌసల్య అండ్ కైకేయి.
0: ఒకనొక సమయం లోపల
1: At one time,
0: Ramudu ఇంకా అరణ్యానికి వెళ్తున్నాడు.
1: When Rama was proceeding to the forest,
0: కౌశల్యకి నమస్కరించి,
1: he paid respect to his
0: ప్రయాణం కావాలి.
1: And he was to start.
0: అప్పటి లోపల,
1: at that moment,
0: సుమిత్ర రాముని యొక్క చిత్రాన్ని అంతా రాస్తూ ఉండాలి.
1: At that time, Sumitra was painting.
0: ఆమె చాలా గొప్ప పెయింటర్.
1: She is a great painter.
0: ఆమె యొక్క చరిత్ర చాలా గొప్ప విచిత్రమైనటువంటిది.
1: And history is very interesting.
0: రేపటి దినము రాముడు రాజ్యాన్ని ఏలుతాడు అని ఈ విధంగా రాస్తూ కొంచెం రాముడి యొక్క ముఖము చాలా ప్రకాశంగా వచ్చేటట్టుగా చేసింది.
1: ఎక్స్పెక్టింగ్ ద రామా టు బి కరోనేటెడ్ నెక్స్ట్ మార్నింగ్ అవుట్ ఆఫ్ హర్ లవ్ ఫర్ రామా షీ స్టార్టెడ్ పెయింటింగ్ ద పిక్చర్ ఆఫ్ రామచంద్ర విచ్ వాజ్ సో బ్రిలియంట్ అండ్ ఎఫల్జెంట్
0: రాముడు సుమిత్ర రూములకు వెళ్లాడు.
1: రామా విజిటెడ్ సుమిత్ర.
0: తల్లి, మిమ్మల్ని వదిలిపెట్టిపోలేకపోతున్నాను.
1: మదర్, ఐఎమ్ నాట్ ఏబుల్ టు లీవ్ యువర్ కంపెనీ.
0: అడవికి పోవడం నాకు ఇష్టమే.
1: In fact, I would like to go to the forest.
0: శిరసావహించడం నాకు ఇష్టమే.
1: I like to follow the command of my father.
0: కానీ కౌశల్యనైనా వదులుతాను, కానీ నిన్ను నేను వదలలేను తల్లి.
1: I am prepared to leave the company of Kausalya and not your company.
0: అని చెప్పి సుమిత్రకు
1: నమస్కారం.
0: తిరిగి తిరిగి నమస్కారం చేసి,
1: he paid his respects.
0: తల్లి, నీ యొక్క ప్రేమ నాకు పంచాలి.
1: And he said, mother,
0: నాకు అది ఒక్కటి చాలు.
1: See that you love me, that is enough.
0: అని చెప్పి,
1: so saying,
0: తాను అయోధ్యను వదిలాడు.
1: And he left Ayodhya.
0: ఈ విధంగా సుమిత్ర యొక్క తత్వము చాలా మిత్రత్వంతో కూడినటువంటిది.
1: The nature of Sumitra is full of friendship, which is
0: అడవిలో పోయినప్పుడు వశిష్ఠ విశ్వామిత్రులు కూడాను సుమిత్ర యొక్క గౌరవాన్ని చాలా కొనియాడాడు.
1: వశిష్ఠ విశ్వామిత్ర ఆల్సో ప్రైజ్ ద గ్రేట్నెస్ ఆఫ్ సుమిత్ర.
0: ఈ రాజకన్యకల పైన సుమిత్రకున్నటువంటి యొక్క గొప్ప భావము మరెవరికి లేదు.
1: The great noble feelings of Sumitra.
0: Kausalya kudanu ledu.
1: Are not noticed in Kausalya.
0: Sita kudanu ledu.
1: Not even in Sita.
0: Kani ee Sumitra chala goppa gunavantaralu.
1: Sumitra is a virtuous one.
0: Ani aame chala varninchar.
1: And they went on extolling her greatness.
0: Ee vidhanga andariki goppa dharmam cheyataniki mana goppa tharanni tagginchukoni edutu maitri goppa tharanni penchutu raavali.
1: In fact, we have to notice the greatness of others. We should not be in self-glorification.
0: Vidyarthulara.
1: Students.
0: Meer repati nunchi sadhyamainta varaku kudanu evarni chinna bhavamto chudakandi.
1: From tomorrow, never consider anybody low and cheap.
0: Goppa vishalamaina bhavamto meer chudandi.
1: Have broad feelings.
0: Andaru navare navanti vare veeru kudanu.
1: Consider everybody equal to you.
0: Sodara, manam bonchestam randi ane pakkarunna vaanni kuda pilchi manam vettiga bonchesayali.
1: You can just go and dine in the company of your another brother.
0: Evvani kudanu beedavariga gaani leka bichigaani gaani ani manam chudakoddu.
1: Never consider anybody a beggar or poor or low or mean.
0: Andaru kudanu rich manle.
1: All are rich enough.
0: కనుక మనం బీదవాళ్ళుగా కావడానికి వీల్లేదు.
1: There cannot be any beggars for
0: you. నీ భావములు బీదగా మారిపోతున్నాయి, కానీ
1: యువర్ ఫీలింగ్స్ మే బి పూర్
0: కానీ వారిలో బీదతనం అనేది ఎప్పుడు లేదు.
1: దేర్ ఇస్ నో పావర్టీ ఎట్ ఆల్
0: భారతదేశంలో.
1: ఇన్ భారత్
0: భారతదేశంలో.
1: ఇన్ దిస్ కంట్రీ ఆఫ్ భారత్
0: ఈ గొప్ప వారి కంటే మించిన వారు ఎవరు లేరు.
1: గ్రేటెస్ట్ పీపుల్ ఆర్ హియర్
0: విశాలమైన హృదయం వారు.
1: ద బ్రాడ్ మైండెడ్ పీపుల్ ఆర్ హియర్
0: అటువంటి ఇంటికి నేను సీతను వచ్చినాను కదా అని సీత కూడా చాలా ఆనందించింది.
1: సీత వాజ్ సో హ్యాపీ బికాస్ షీ కుడ్ కమ్ టు దట్ కంట్రీ.
0: పూర్వము జనక మహారాజు దగ్గర ఉన్నప్పుడు నాన్నతో చెప్పేది.
1: అండ్ సీత టోల్డ్ జనక మహారాజా,
0: నాన్న నీవు ఏదైనా చేసి నన్ను భారతదేశంలోకి పంపించు.
1: షీ సెడ్ సమ్వేర్ అదర్ సెండ్ మీ టు భారతదేశ.
0: భారతదేశానికి నన్ను కుమార్తెగా పంపు.
1: సెండ్ మీ దేర్ యాజ్ ది డాటర్ ఇన్ లా ఆఫ్ భారతదేశ
0: అని దిన్నము ప్రార్థించేది.
1: షీ ప్రేయర్ రిపీటెడ్లీ హర్ ఫాదర్.
0: రామలక్ష్మణుడు ఆ మిథిలాపురంకు వెళ్లినారనేటప్పటికీ చాలా ఆనందించింది సీత.
1: Sita was very happy on coming to know that Ramalakshmana reached Mithilanagara.
0: Ni nibandhananta kuda maani vesesevi.
1: And you just give up all your limitations.
0: Sita deenini etchindi aneetundi deeni gurinchi maanesesevi.
1: And forget the fact that Sita could lift up.
0: Sri Ramachandrudu deenni kaadu deenta padintalaina bharam kuda nu ettagaladu.
1: Sri Ramachandra can lift heavier things, heavier than
0: Sivadhanu. పవిత్రమైనటువంటిది.
1: And that itself is a highly sacred thing.
0: అతని ప్రేమనే సర్వము పవిత్రమైనటువంటిది.
1: His love is most sacred.
0: కనుక నాకు రాములకు ఇచ్చి పెళ్లి చేయమని చెప్పిన కోరింది.
1: And see that I marry Rama.
0: అప్పటి నుంచి జనకుడు కూడాను రాత్రింపగలు కూడాను నా సీతకు రాములటువంటి వాటి కావాలి, రాములు వంటి కావాలి అని ఆయన ప్రార్థిస్తూ వచ్చాడు.
1: సిన్స్ దెన్ జనక డిసైడెడ్ దట్ సీత షుడ్ బి మ్యారీడ్ to a person of the type of Rama.
0: కనుక ఈ రామలక్ష్మణ భరత శత్రుఘ్న నలుగురు కూడాను ఒక్క పొలంలోని కోతల వంటి వారే.
1: రామలక్ష్మణ భరత శత్రుఘ్న బేసికలీ ఆర్ ఎసెన్షియలీ వన్ ఓన్లీ.
0: వీళ్ళందరినీ ఒకనొక సమయం లోపల కమలాపండు వలుస్తూ
1: టేకింగ్ అవే ది పీలింగ్ ఆఫ్ ది ఆరెంజ్
0: సుమిత్ర వలుస్తూ ఒక్కొక్కతన ఇది రాముడు, ఇది లక్ష్మణుడు, ఇది భరతుడు, ఇది శత్రుఘ్నుడు, ఇవి సీత అని అన్ని దాన్ని పేర్లు పెట్టి భుజించేటువంటిది.
1: As the peeling of the orange fruit was taken away, they started eating the fruit one after another piece, repeating the names of Rama, Lakshmana, Bharata, Shatrughna.
0: ఇలాంటి పవిత్రమైన కోడలు నాకు చిక్కారు కదా అని చాలా ఆనందించింది.
1: And she was very happy because of the company around.
0: ఆ వచ్చినటువంటి కోడళ్ళు కూడాను అత్తలను చాలా గౌరవంగా చూసుకున్నారు.
1: The daughter Silla respected their mother.
0: ఈ కుమారుడు కూడాను చాలా ప్రేమగా చూసుకున్నారు.
1: They also taken care of their daughter.
0: ఒక సమయం లోపల
1: at one time
0: భరతునికి రాజ్యం కట్టిన తర్వాత
1: after Bharat was coronated
0: కొంత పని లోపల చేరిపోయి
1: having gone to the place
0: కొంచెం అలసిపోయి
1: because tired
0: రాత్రి కొంచెం ఆలస్యంగా కావటం చేత
1: as it was late in the night
0: తన రూముకు పోవలసినటువంటి భరతుడు రాముల రూముకు వెళ్ళాడు.
1: Instead of getting into his own room Bharat happened to go to get into the room of Rama.
0: అక్కడ ఆ రూమ్ లో సీతమ్మ వారు ఉంటున్నారు.
1: Their mother Sita was there.
0: సీత ఉన్నటువంటి చూచి
1: హావింగ్ నోటీస్
0: అక్క నన్ను క్షమించమని పాదాలపైన పడింది.
1: అండ్ హి సెడ్ పార్డన్ మీ అండ్ ఫెల్ ఎట్ ద ఫీట్.
0: అలసిపోవటం వల్ల
1: బికాస్ ఆఫ్ టైర్
0: నలుగురు రూములు కూడా సమానంగా ఉండటం చేత నేను నా రామచంద్రుడి రూమ్ ఏమో అనుకుని వచ్చాను.
1: యాజ్ ఆల్ ద రూమ్స్ ఆర్ ది సేమ్ ప్యాటర్న్ బై మిస్టేక్ ఐ స్టెప్ ఇన్ టు రామాస్
0: లక్ష్మణ్ భార్య
1: అండ్ దెన్ ది వైఫ్
0: లేచి వచ్చి
1: బ్రాట్ అప్ అండ్
0: అక్క మీరు ఎందుకు ఈ విధంగా బాధపడుతున్నారు.
1: So why do you feel sad?
0: మీది మాదే మాది మీది.
1: And in fact,
0: ఇదే మాటలే రాముడు కూడా చెప్పింది, నేను నీవే నీవు నావే.
1: In fact, we belong to the same. All belong to us.
0: కనుకనే రామలక్ష్మణుడు కూడా భరత శత్రుఘ్నుడు కూడా నలుగురు కూడా ఒకే మాట పైన ఉండేవాడు.
1: And in fact, all the four brothers stood by the same word.
0: ఈ ఫోర్ కోడళ్ళు కూడా ఒకే మాట పైన ఉండేటువంటి వాడు.
1: So also their counterparts.
0: కనుకనే రామరాజ్యం అనేటువంటిది పేరు గొప్పగా సాధించుకుంటూ వచ్చారు.
1: This is the reason why Ramarajya has become so great.
0: Kanuka meeru ee Bharata Deshamunandu puttinatuvanti varu Bharatiyuluga meeru perigali.
1: Having been born here in this country, be true Bharatiyas.
0: Bharatiyulu.
1: Bharatiyas.
0: Ee Bharatiyaga undali.
1: Bharatiyulu tiya sweetness, you should be sweet.
0: Meeru aa Bharatiyuluga meeru bayyadi.
1: Consider yourself so sweet.
0: Ee okka vishayamunandu kuda nu evarni chilliriga bhavinchukovadu.
1: Never consider anybody low in
0: ఎవరైనా బజార్లో పోతుంటుంటే బిచ్చగాళ్ళగా వస్తుంది, వారు మన ఇంటికి వస్తారు ఏమో అని కాచుకోనుండి వారికి పెట్టాలి.
1: అండ్ యూ ఆల్సో సర్వ్ దోస్ పీపుల్ దట్ నీడ్ యువర్ సర్వీస్.
0: ఈ త్యాగభావం మీలో ఉండినప్పుడే
1: వెన్ దిస్ స్పిరిట్ ఆఫ్ సాక్రిఫైస్
0: నిజమైన భోగభావం మీలో చేరుతుంది.
1: యూ కెన్ సడన్లీ ఎంజాయ్ ద భోగ ఇన్ దిస్ లైఫ్.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: పవిత్రమైన ఈ భారతదేశం
1: ఇన్ ది సేక్రెడ్ ల్యాండ్ ఆఫ్ భారత్
0: ఈనాడు
1: టుడే
0: గొప్ప పర్వదినములుగా చేరినటువంటి
1: being a festival day, sacred day, ee
0: dasara pratiyallu,
1: this dasara,
0: dasara ante dashami,
1: dasara, this being the 10th day dashami,
0: tumbil dinamulu chaala baaga chesi
1: having performed rituals for 9 days,
0: ilanti tumbil dinamule maa jeevithamlo eppudu kuda jaragaleni aashistu,
1: this kind of ritual, sacred ritual should continue throughout our life,
0: andaru kalisi melisi,
1: that we should mingle together,
0: kalisi melisi meligali,
1: move together,
0: kalasi melasi melugudam, kalasi melasi tirugudam, kalasi melasi telisukunna telivini poshinchudam,
1: let us move together, let us live together, grow in intelligence,
0: kanukane meerandaru kalasi melasi meligali,
1: we should move together,
0: mee telivini poshinchukovali,
1: we should also tallidandulaku
0: aanandalu pettali,
1: we should make our parents happy,
0: tallini chaala premato poojinchali,
1: we should worship our mother,
0: ee vidhanga meeru vastuntunte దేశమంతా ఎంత బాగుంటుంది. నిత్య కళ్యాణం పచ్చని తోరణం.
1: ద హోల్ కంట్రీ విల్ డాన్స్ ఇన్ జాయ్, ఏ గ్రేట్ సెలబ్రేషన్, ఫెస్టివిటీ అరౌండ్.
0: దీనిని మీరు నేర్చుకుని ఈ దసరా దినము చాలా ఈనాడంతా కూడా మీరు నేర్చుకుని రేపటి దినం ప్రాక్టికల్ లో పెట్టి మీరు అందరికీ ప్రదర్శించాలి.
1: వాట్ ఆల్ యూ హావ్ లెర్న్ టుడే స్టార్ట్ ప్రాక్టీసింగ్ ఫ్రమ్ టుమారో.
0: అందరి ముఖము ఎందు కూడాను నవ్వు ముఖం తేజస్సుగా ఉండాలి.
1: దేర్ షుడ్ బి స్మైలింగ్ ఫేస్ ఆన్ ఎవ్రీబడీ.
0: ఎవరి ముఖం కూడాను క్యాస్ట్ ఆయిల్ ఫేస్ గా పెట్టుకోండి.
1: నోబడీ షుడ్ హావ్ ఎ క్యాస్ట్ ఆయిల్ ఫేస్.
0: కనుక మా పిల్లలు ఎప్పుడు అట్లా పెట్టుకోరు నాకు తెలుసును.
1: అవర్ స్టూడెంట్స్ డోంట్ హ్యావ్ కాస్టర్ ఆయిల్ ఫేస్ ఎనీ టైం.
0: కానీ మీరు రేపటి కూడాను ఈ పాదములు మీరు మర్చుకోకుండా అందరినీ ప్రేమగా చూచి అందరినీ సరైనటువంటి భావంతో మీరు పోషిస్తూ రండి.
1: Right from tomorrow, love everybody, have correct feeling, never consider anybody so low or anything like that. Love all.
0: Sarupal.
1: Serve all.

కొంచెమెరిగిన వారు కించిత్తుడగునయా, కొంచెమెరిగిన వారు కించిత్తుడగునయా, సర్వమెరిగిన వారు సాంబశివుడే.

0: கூடி
1: தேர் ஆர் நன் ஆன் திஸ் எர்த் ஹூ நோ எவ்ரி திங் அண்ட் எவ்ரி ஒன் நோஸ் எ ஃபிராக்ஷன் எ லிட்டில் அட்லீஸ்ட் பட் த ஆல் நோயிங் ஒன் இஸ் சாம்பசிவா ஹிம்செல்ஃப்.
0: பிரேமஸ்வரூபுலரா,
1: embodiments of love.
0: శివరాత్రి యొక్క సందేశము, శివరాత్రి యొక్క ఆదర్శము, శివరాత్రి యొక్క ప్రబుద్ధత సర్వ కుటుంబములకును ఆదర్శమును అందించటమే.
1: The message of శివరాత్రి, the significance of శివరాత్రి has gone to the doorstep of everybody, passing on the ideal.
0: ఈనాడు విశ్వ కుటుంబమునందు మానవులకు ఐకమత్యము సన్నగిలింది.
1: ఇన్ దిస్ ఫ్యామిలీ ఆఫ్ దిస్ యూనివర్స్ యూనిటీ ఇస్ లాకింగ్.
0: ఒక కుటుంబమునందు ఇరువురు ఉండినా కూడాను అనేక విధములైనటువంటి సమస్యలు వారు ఎదుర్కొంటుంటాయి.
1: దేర్ మే బి టూ రెసిడెంట్స్ ఇన్ ఎ ఫ్యామిలీ but they have differences.
0: కాని ఈశ్వర కుటుంబమునందు కుటుంబీకులు నరుగులే.
1: In the family of Ishwara there are four residents members.
0: పార్వతి, ఈశ్వర, సుబ్రహ్మణ్యం, గణపతి ఇరువురు కొడుకులు భార్యాభర్తలు.
1: There are four members: Parvati, Ishwara, Subramanya and Vinayaka, the two sons and the two parents.
0: ఇటువంటి నలుగురు కుటుంబంలో ఎన్ని విధములైనటువంటి యొక్క సమస్యలు లేక ప్రతి కుటుంబమునకు ఆదర్శంగా నిరూపిస్తూ వచ్చారు వాళ్ళ జీవితాలు.
1: They have demonstrated what ideal is without any problems among the four members of the family.
0: ఇరువురు కొడుకులయో ఒకరికి ఒకరికి ఏమాత్రం కూడా భేదము లేదు.
1: There is no difference at all between the two sons.
0: భార్యాభర్తల్లో అసలే భేదము లేదు.
1: No difference either between husband and wife.
0: నలుగురు చేరి ఏకోన్ముఖులై జగత్తును ఏలుతూ వస్తారు.
1: All the four have been reigning the whole world in a united way.
0: Annadammulu ye vidhanga jeevinchali, baaryabhartalu ye vidhanga jeevinchali, lokaniki aadarshanni andinchatame mana yokka pradhanamainatundi kartavyamani vishwasinchi aa vishwa kutumbukulainatundi yokka Parvati Ishwarulu ee sankalpam sankalpincharu.
1: The way how brothers have to mingle with each other, the way how husband and wife should conduct themselves in an ideal way, was the main duty that this family has undertaken to teach to the world.
0: Jagatunaku kutumbame chala pradhanamainatundi.
1: In this world it is the family which is most important.
0: Ee kutumbame sakramamainatundiga undinappude jagattanta sakramanga nadustundi.
1: When this family is proper, the whole world will be proper.
0: Aikamatyam emaina konnu kontha nasinchina jagatte chala badalaku guri avutundi.
1: When the unity is lost, the world will have to suffer.
0: Ee oka aikamatyame jeevitaniki balam.
1: Unity is the strength of life.
0: Anyonyate aadarshamainatundi jeevitamu.
1: Mutual relationship, understanding is an ideal.
0: కనుకనే పార్వతీశ్వరు యొక్క కుటుంబము ఆదర్శవంతమైనటువంటి కుటుంబము.
1: Therefore the family of Parvati and Ishwara is an ideal one.
0: దీనిని ప్రతి కుటుంబకుడు కూడాను అనుసరించి ఆనందాన్ని అందించి జగత్తునకు శాంతిని కలిగించాలి.
1: Therefore every family must follow Ishwara family and enjoy the blissful nature and be an ideal to the rest.
0: ఎలాంటి పరిస్థితులు ఎందుకు వీరికి భేదాభిప్రాయములు ఎక్కడ కూడా కలగలేదు.
1: Under any circumstances there was no scope for any disunity.
0: ఏకోన్ముఖులై జీవిస్తూ వచ్చారు.
1: They all lived as one family.
0: లోకానికి ఆదర్శం అందిస్తూ వచ్చారు.
1: They were ideals to the world.
0: అన్యోన్యతను పోషిస్తూ వచ్చారు.
1: They were together integrated.
0: ఐకమత్యమే జగత్తునకు మృదాధారమైనటువంటిదని భావించి ఈ ఐకమత్యాన్ని జగత్తునకు అందిస్తూ వచ్చారు.
1: They considered that the unity is the fundamental factor necessary for the world, and they demonstrated so.
0: ఇలాంటి పరిస్థితుల్లో ఈనాటి మానవుడు ఇలాంటి ఈశ్వర కుటుంబాన్ని ఆదర్శంగా తీసుకున్నాడా?
1: Man today, has he taken this universal family as an ideal one?
0: దైవం యొక్క కుటుంబీకం యొక్క సంఘంపై మనం అన్యోన్యతగా గుర్తించినప్పుడే మన జీవితం కూడాను శాంతి భద్రతలకు నొందుతుంది.
1: When once we understand the intimate relationship and the unity in the divine family, the whole world will be peaceful and secure.
0: ఈనాడు ఇద్దరు కొడుకులు ఉంటుంటే ఎన్నో సమస్యలు ప్రారంభమవుతున్నాయి.
1: Today, when there are two sons, there arise number of problems.
0: ఒకరికొకరికి ఏమాత్రం కూడాను అన్యోన్యత లేదు.
1: There is no coordination between the two.
0: భార్య భర్తలయందు అది కూడాను చాలా విరుద్ధంగానే జరుగుతుంటుండాలి.
1: The husband and wife, they are contradictory in their nature.
0: వారి సామాన్లు ఎందుకని వారి యొక్క పరిస్థితులు ఎందుకని వారి యొక్క సంపత్తి ఎందుకని ఇలాంటి అన్యోన్యతను దీర్ఘంగా నిరూపిస్తూ వచ్చారు.
1: In their usual family, in all circumstances, in favorable times, they have demonstrated unity.
0: ఇలాంటి అన్యోన్యతను మనము ఈనాడు పెంచుకోవాలి.
1: This intimate association we have to develop today.
0: ఐకమత్యమును మనం సాధించాలి.
1: We should achieve unity.
0: అలాంటి సాధించే నిమిత్తమై ఈశ్వర కుటుంబము ఈ విశ్వ కుటుంబానికి ఆదర్శంగా నిరూపిస్తూ వచ్చారు.
1: The Ishwara family is the most ideal for the entire world.
0: ఈశ్వరుడున్నాడు.
1: Here is Ishwara.
0: ఇతని వాహనము ఇది నంది.
1: The chariot of Ishwara is Nandi.
0: అనగా భౌతిక లౌకిక చూస్తే వీళ్ళ వాహనాలు వీళ్ళ యొక్క పరిస్థితులు లౌకికంగానే మనం కూడాను దాన్ని ఆదర్శంగా తీసుకోవాలి.
1: Though they are from the worldly sense, we have to consider them as ideals in our worldly life.
0: పార్వతి వాహనము సింహము.
1: The chariot of Parvati is the lion.
0: సుబ్రహ్మణ్య వాహనము నెమలి.
1: The chariot of Subramanya is peacock.
0: వినాయకుని వాహనము ఎలుక.
1: It is the mouse that happens to be the chariot of Vinayaka.
0: ఇలాంటి వాహనములు ధరించి జగత్తునంతా సంచరిస్తూ కుటుంబమును పోషిస్తూ అన్యోన్యతను బోధిస్తూ జీవితాన్ని ఆదర్శంగా అందిస్తూ వచ్చారు.
1: With these chariots, they went on moving all over the universe, sustaining the entire world, and they proved to be ideals to the rest of the universe.
0: కేవలం వీరి యొక్క ఆదర్శమైనటువంటిది వాహనములు మాత్రమే కాదు.
1: Their chariots are not merely ideals.
0: కుటుంబంలో వారు ధరించేటువంటి యొక్క ఆభరణములు కూడాను అన్యోన్యతగా వచ్చాయి.
1: All the jewels they wore also were equally ideal.
0: ఇట్టి ఆదర్శము ఈనాడు మనకి ఎక్కడ కూడాను కనిపించటం లేదు.
1: Such an exalted ideal we don't find anywhere today.
0: తమ్ముని భార్య ఏదైనా ఒక నగ వేసుకుంటే అన్న భార్యకు కసి కలుగుతుంది.
1: If younger brother's wife has any jewel, the wife of the elder brother would be jealous.
0: అదే విధంగానే ఒకరికొకరు ఏదైనా ఒకటి చూచినప్పుడు ఆనందాన్ని అనుభవించడానికి దూరమైపోయి అశాంతిని పొందుతున్నారు.
1: That's why they have distanced themselves from bliss and are put to restlessness.
0: ఈ దేవి వాహనము సింహం.
1: It is the lion which is the chariot of Devi.
0: ఈశ్వరుని వాహనము నంది.
1: Nandi is the chariot of Ishwara.
0: నంది అనగా బుల్.
1: Nandi is the bull.
0: ఈ యొక్క పశువును చూస్తే సింహం ఊరుకోదు.
1: The lion would not remain like that watching the bull.
0: ఈ సింహం చూస్తే నంది చాలా భయపడిపోతుంది.
1: Bull will be fear stricken on watching the lion.
0: ఇలాంటి భయములు ఏమాత్రము లేకుండా ధైర్యంగా ఆ యొక్క వాహనములైనటువంటి యొక్క ప్రాణులు కూడాను అన్యోన్యతగా జగత్తునకు ఆదర్శాన్ని అందిస్తూ వచ్చారు.
1: దీస్ చారియట్స్, దో దే వర్ కాంట్రడిక్టరీ, అఫ్రైడ్ ఆఫ్ ఈచ్ అదర్, బట్ స్టిల్ దే లివ్డ్ ఇన్ యూనిజన్.
0: ఏమాత్రము భయం కాని ఏమాత్రము దిగులు కాని వాటికి వచ్చేటువంటివి కాదు.
1: దే హ్యాడ్ నో వరీ, యాంగ్జైటీ ఆర్ ఫియర్.
0: ఎప్పుడు భయం ఏర్పడుతుంది? మనలో దోషం ఏర్పడినప్పుడే భయం ఆవిర్భవిస్తుంది.
1: వేర్ దేర్ ఇస్ ఎ మిస్టేక్ దేర్ ఇస్ ఫియర్.
0: రాంగ్.
1: వేర్ దేర్ ఇస్ రాంగ్ దేర్ ఇస్ ఫియర్.
0: కనుకనే ఎవరి ఎందుకును ఏ యొక్క దోషములు లేకుండా ఉండినప్పుడు ఈ భయమే ఉండదు.
1: వెన్ దేర్ ఇస్ నథింగ్ రాంగ్ విత్ యూ దేర్ విల్ బి నో ఫియర్.
0: ఈనాటి మానవుడు ప్రతి చిన్న విషయమునకును భయభ్రాంతులకు గురి అవుతున్నాడంటే వారిలో అన్ని కూడా దోషములే ప్రారంభమవుతున్నాయి.
1: మ్యాన్ టుడే ఇస్ అబ్సల్యూట్లీ ఫియర్ఫుల్ బికాస్ ఆఫ్ ఆల్ మిస్టేక్స్ అండ్ రాంగ్స్ ఇన్ హిమ్.
0: వారి దోషములే ఈ భయభ్రాంతులకు మూల కారణము.
1: ఇట్స్ వెరీ రాంగ్ థింగ్ దట్ హీ హస్ డన్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ఫియర్.
0: ఈ ద్వేష ఆవేశములకు కూడా ఇదే మూల కారణము.
1: ఇట్ ఇస్ ద మెయిన్ కాజ్ ఫర్ ఎమోషన్ అండ్ హేట్రెడ్.
0: కనుకనే అన్యవంత కావాలంటే అందరి ఎందు దోషము లేకుండా చూసుకోవాలి.
1: ఇన్ ఆర్డర్ టు లివ్ ఇన్ యూనిసన్ వీ షుడ్ సీ దేర్ విల్ బి నథింగ్ రాంగ్ విత్
0: మన దోషములే మనకు భయభ్రాంతులను అందిస్తున్నాయి.
1: ఆల్ దీస్ రాంగ్ థింగ్స్ దట్ వీ డూ
0: మన దోషములే మనకు అశాంతిని దుఃఖమును చేకూరుస్తున్నాయి.
1: దే రెస్పాన్సిబుల్ ఫర్ రెస్ట్లెస్నెస్ అండ్ సాడ్నెస్.
0: ఈనాటి మానవుడు దుఃఖములో మునిగి ఉన్నాడంటే ఈ దుఃఖములకు మూల కారణం ఏమిటి?
1: మ్యాన్ ఇస్ డ్రౌన్డ్ ఇన్ గ్రీఫ్. What is the reason?
0: నిజంగా చూస్తే మానవునికి దుఃఖమే లేదు.
1: In fact, man should not grieve any moment. Why?
0: ఎక్కడి నుంచి వచ్చింది ఈ దుఃఖము? ఎవరందించారు ఈ దుఃఖము?
1: Where from he got this sorrow? Where from he received it?
0: తనలో నుంచి వచ్చినటువంటి యొక్క దుర్గుణముల యొక్క రిఫ్లెక్షన్ ఏ దీనికి?
1: The sorrowfulness is the reflection of all the bad qualities within.
0: వాడి లోపల ఉన్నటువంటి యొక్క పాపములే దీనికి రియాక్షన్ కు మూల కారణము.
1: ద సిన్ విదిన్ ఈస్ ద మెయిన్ కాజ్ ఫర్ ద రియాక్షన్.
0: వారి ఎందున్నటువంటి యొక్క దుర్భావముల యొక్క రియాక్షన్ నిజమైనటువంటి యొక్క మానవులకు ఆదర్శవంతమైనది కాకుండా దుర్బోధనలుగా రూపొందుతున్నాయి.
1: ఆల్ ద బ్యాడ్ ఫీలింగ్స్ విత్ ఇన్ కమ్ బ్యాక్ టు యూ యాజ్ ద రిఫ్లెక్షన్ రియాక్షన్ అండ్ డు నాట్ గివ్ స్కోప్ ఫర్ గుడ్ థాట్స్.
0: తన ఎందున్నటువంటి యొక్క దోషములే తనకు రీసౌండ్ గా ప్రతిబింబిస్తున్నాయి.
1: All the mistakes and wrong things in him would come back to him as a reaction.
0: Yedo oka vyakti nannu prakar dushistunnadante aa dushti kaadu ninnu dushinchedi vera oka vyakti kaadu ninnu dushinchedi ee oka bhavamule ninnu aa vidhamaina roopalu dharinchi dushistunnayi.
1: You think that the other person is critical and criticize you, but it's only your mistake within that is the mainly responsible.
0: Kanukane పార్వతీశ్వరు యొక్క కుటుంబము చాలా అన్ని విషయం ఎందుకును అడుగడుగులకు కనకనమునకును ఆదర్శాన్ని అందిస్తూ వచ్చాయి జగత్తుకు.
1: Therefore, the family of Parvati and Ishwara has given what idealism is to the rest of the individual.
0: ఈశ్వరుని యొక్క ఆభరణములు ఏమిటి?
1: What are the jewels of Ishwara?
0: అతనికి ఎట్టిది ఆభరణములు లేవు.
1: In fact, there's no jewels whatever.
0: తల నిండు జడల సంపంతి వాడు.
1: And he has got all affluence all over the matter.
0: అతని ఆభరణములు నాగములే.
1: And the snakes are the real decoration to him.
0: ఆ యొక్క వాహనములు ఈ విధంగా విరుద్ధంగా ఉండినప్పటికీ వీరి యొక్క ఆభరణములు కూడాను చాలా విరుద్ధంగా ఉంటున్నాయి.
1: All the jewels decoration they have put on also seem to be quite strange.
0: తలనిండ జడల సంపత్తి వాడు.
1: Has got the matted hair.
0: మౌళి గులికెడు చంద్ర మక్కండ కళతోడ బెడదారు గుంపెడు జడలవాడు.
1: And has got this moon shining over with
0: the hair just downward.
1: With the forehead which is quite broad with a third eye.
0: Nalla neredi vanti nallani medatoda.
1: And has got the dark neck.
0: కరమును నాగ కంకణము తోడ.
1: And has got the ankles over the
0: నడుమును చుట్టిన నాగ చర్మము తోడ.
1: And it is this మైనింద
0: నరకి భస్మము తోడ.
1: And the భస్మాది విభూతి smeared.
0: మైనిండ నదు భస్మము తోడ.
1: విత్ ఆల్ దిస్ యాష్
0: కుతురు తెచ్చిన దొడ్డ కుంకుమ బొట్టుతో.
1: అండ్ విత్ ద సెంట్రల్ వెర్మీలియన్
0: తాంబూల రాగాధరంబు తోడ.
1: విత్ ఆల్ ద కలర్ బికాస్ ఆఫ్ తాంబూల
0: తన హేమమే వద్ద తాటంకముల తోడ. వీక్షాస్త్ర వద్దయా వృష్టి తోడ. నల్ల కొలవులు తునుమాడు కొల్లలాడు మెరుగు చామల ఛాయల మేని తోడ.
1: హిస్ కాంప్లెక్షన్ ఇస్ యావరేజ్ చామల ఛాయ.
0: ఈశ్వరుని యొక్క ఆభరణములు ఎవరికున్నవి?
1: దిస్ కైండ్ ఆఫ్ డెకరేషన్ ఆఫ్ ఈశ్వర హూ ఎల్స్ హస్ గాట్ ఇట్.
0: కనుకనే పార్వతి దీనికంతా కూడాను వైరాగ్యాన్ని బోధించేటువంటి ఒక తత్వంగా తాను నిరూపిస్తూ వచ్చింది.
1: దిస్ ప్రూవ్స్ టు ద వరల్డ్ వాట్ డిటాచ్మెంట్ అండ్ రెనన్సియేషన్ ఈస్.
0: పార్వతి ఏమైనా కూడా దీనిపైన ద్వేషమును పోనలేదు. అసూయ కలుగలేదు.
1: పార్వతి హ్యాడ్ నో హేట్రెడ్ నార్ జెలసీ.
0: ఎట్టి భేదములు వారి ఎందు కలగలేదు.
1: దేర్ వర్ నో డిఫరెన్సెస్ వాట్స్ ఎవర్ బిట్వీన్ దెమ్.
0: ఇట్టి భర్తను తాను కోరటం చేత తనకేమైనా కూడా దుర్భావములు ఏమైనా వస్తున్నాయా?
1: బికాస్ ఆఫ్ సచ్ ఎ హస్బెండ్ హ్యాస్ షీ గివెన్ ఎనీ స్కోప్ ఫర్ బ్యాడ్ ఫీలింగ్స్?
0: ఆమె అన్యోన్యతగా అనుసరిస్తూ వచ్చింది.
1: షీ వాజ్ సో ఇంటిమేట్ అండ్ ఫాలోడ్ హిమ్ కంప్లీట్లీ.
0: ఇతను దినదినమ్మును బిచ్చమెత్తుట కానీ ఇంటి పూటికి ఇరువరీలేదు.
1: హీ వెంట్ ఆన్ బెగింగ్ స్ట్రీట్ టు స్ట్రీట్ అండ్ హీ నెవర్ పార్టేకెన్ ఎట్ హోమ్.
0: బిచ్చమెత్తేటువంటి ఒక భర్తను పెట్టుకుని భార్య ఈ విధంగా జీవిస్తుందంటే ఇది చాలా విరుద్ధమైనటువంటిది.
1: ద వైఫ్ బీయింగ్ ఏబుల్ టు బేర్ విత్ ది హస్బెండ్ హూ లివ్స్ బై బెగింగ్ ఎవ్రీ డే.
0: ఇట్టి కాపురమ్ము నేను ఎట్లు చేతు అని తాను పారిపోలేదు.
1: షీ కుడ్ నాట్ స్టే దేర్ బీయింగ్ నాట్ ఏబుల్ టు కంటిన్యూ ఇన్ ద ఫ్యామిలీ.
0: కాదు, అనుసరిస్తూ వచ్చింది.
1: బట్ షీ ఫాలోడ్ హిమ్ థరోలీ.
0: నీ అనుకూలమే నీ ఆనందమే నా ఆనందమని విశ్వసిస్తూ వచ్చింది.
1: షీ హ్యాడ్ ఫుల్ ఫెయిత్ దట్ ది బ్లిస్ ఆఫ్ శివ ఈస్ ద బ్లిస్ ఆఫ్ పార్వతి.
0: ఈ విధమైనటువంటి అన్యోన్యతను వారు అనుసరిస్తూ వచ్చారు.
1: దిస్ కైండ్ ఆఫ్ ఇంటిమేట్ అండర్స్టాండింగ్ అండ్ రిలేషన్షిప్ వాస్ అమంగ్ దెమ్.
0: కుమారుడు యొక్క వాహనం చూసినప్పుడు మీకు తెలుసును.
1: యు నో ద చారియట్ ఆఫ్ ది సన్.
0: నెమలి వాహనము సుబ్రహ్మణ్యుడు.
1: అండ్ ద చారియట్ ఆఫ్ సుబ్రహ్మణ్య ఇస్ పీకాక్.
0: ఈ పీకాక్ చూస్తే తండ్రి యొక్క ఆభరణములైనటువంటి సర్పములు చాలా బుసకొడతాయి.
1: ద స్నేక్స్ ఆఫ్ ద ఫాదర్ అండ్ ద పీకాక్ ఆఫ్ ద సన్ ఆర్ అపోజ్ టు ఈచ్ అదర్.
0: ద్వేషములు వస్తున్నాయి.
1: అండ్ దే హావ్ హేట్రెడ్ టువర్డ్స్ ఈచ్ అదర్.
0: ఇంతే కాకుండా గణపతి వాహనము ఎలుక.
1: అండ్ ద చారియట్ ఆఫ్ గణపతి ఈస్ ద ర్యాట్.
0: ఈ ర్యాట్ ను అనగా ఎలుకను చూస్తే పాము ఊరుకుండదు.
1: And the snake would not keep quiet on watching the rat.
0: ఈ రెండింటికి చాలా పరమ విరోధము.
1: They are opposites, the two of them.
0: ఇట్టి విరోధమైనటువంటి ఒక కుటుంబమును ఏనాడు కూడాను కలహింపలేదు.
1: Though with all contradictions, they never fought with each other.
0: ఎవరికి ఎవరి కర్తవ్యాన్ని వారు నిర్వర్తించుకుంటూ జగత్తులకు ఆనందాన్ని అందిస్తూ వచ్చారు.
1: They discharged their duties on their own and set an ideal to the world.
0: శిరమునందు గంగ.
1: There is Ganges on the head.
0: శిఖమునందు నిమలేక చంద్రుడు.
1: And we find the moon over.
0: చంద్రుడు చాలా చల్లదనివాడు.
1: And the moon is so cool.
0: మూడవ నేత్రము అగ్ని.
1: The third eye is the fire.
0: ఈ అగ్నికి పైనుండి నీరు పోస్తే ఆరిపోతుంది.
1: The fire will be extinguished because of the water.
0: శిఖమలో అగ్ని.
1: And we find the water above and the fire.
0: ఈ రెండింటికి పరమ విరుద్ధము.
1: Both are opposites.
0: కానీ ఇది ఏమాత్రం కూడా విరుద్ధంగా సంచరించలేదు. అందిస్తూ వచ్చారు.
1: They discharged their duties on their own and set an ideal to the world.
0: శిరమునందు గంగ.
1: There is Ganges on the head.
0: శిఖమునందు నిమలేక.

0: విరుద్ధంగా సంచరించలేదు.
1: బట్ దే నెవర్ మూవ్డ్ ఇన్ అన్ ఆపోజిట్ డైరెక్షన్.
0: అన్యోన్యతగా ఉంటుండి జగత్తుకు ఆదర్శాన్ని నిరూపించాయి.
1: దే లివ్ టుగెదర్ ఇన్ యూనిసన్ అండ్ వర్ ఐడియల్స్ టు ద వరల్డ్.
0: ఇట్టి విరుద్ధమైనటువంటి భావములు జగత్తులో రావచ్చు.
1: Such contradictory ideas may come in the world.
0: ఇట్టి ద్వేషములు జగత్తులో కలగవచ్చును.
1: There may be hatred in this world.
0: కానీ దీనికంతకొడును మా కుటుంబాన్ని ఆదర్శంగా తీసుకుని మీరు శాంతిగా జీవించండిని ప్రబోధిస్తూ వచ్చారు.
1: But that gave a lesson and a teaching to the world that whole world should follow them.
0: ఏ చిన్న కార్యమునందుకొడును వారికి ఏ మాత్రము భేదములు కలగలేదు.
1: In any simple task there was no difference of opinion among them.
0: ఇటువంటి భేదరహితమైనటువంటి కుటుంబమును ఇది విశ్వమునకు ఆదర్శవంతమైనటువంటి కుటుంబంగా మనం విశ్వసించాలి.
1: We should have full faith that this family is an ideal family because it lived without any differences.
0: ఈనాటి పరిస్థితిని దీనికి పోల్చుకోవడానికి వీలేదు.
1: We cannot compare in any sense the present position.
0: ఆనాటి పరిస్థితులకు ఆనాటి ప్రభావమునకు ఆనాటి దివ్యత్వమునకు ఇట్టి ఐకమత్యము ఎంతనో ఆదర్శంగా నిరూపిస్తూ వచ్చింది.
1: It was the ideal of those days, under those circumstances, in that position.
0: ఈనాడు ప్రతి అణువుకును ప్రతి కణములకును ద్వేషమే ద్వేషమే ద్వేషమే.
1: We find hatred in every moment, in every cell.
0: అన్ని రంగముల యందుకును ఈనాడు ద్వేషమే ప్రజ్వలిల్లుతూ వస్తుండాలి.
1: In every field in life, we find hatred that's rampant.
0: తల్లి కొడుకులకు ద్వేషము.
1: There's hatred between mother and
0: భర్తలకు ద్వేషము.
1: Hatred between husband and wife.
0: అన్నదమ్ములకు ద్వేషము.
1: Hatred among brothers.
0: అన్ని ఆస్తిపాస్తులకు ద్వేషము.
1: Hatred because of property
0: matters. అన్ని ద్వేషమే ఈనాటి మానవుని యందు కూరి ఉన్నది.
1: This hatred is full in the modern man.
0: ఇట్టి ద్వేషమునకు ఏమాత్రమో అవకాశం అందించకూడదని పార్వతీ ఈశ్వరులు ప్రత్యక్షంగా జగత్తునంతా చాటుతూ వచ్చారు.
1: పార్వతి అండ్ ఈశ్వర have demonstrated and publicized to the world that there should not be any hatred.
0: ఈ బోధనలు ఎవరు వింటున్నారు?
1: But this teaching, who is
0: ఎవరు ఆచరిస్తున్నారు?
1: Who is practicing?
0: భక్తిగా భగవంతుని స్మరిస్తున్నారే కానీ
1: they think of God with all devotion.
0: భగవంతుని యొక్క ఆదర్శాలు ఎవరు ఆలోచించారు?
1: Who are following the ideals of God?
0: అనుసరించడమే లేదు.
1: They are not following.
0: అదే విధంగానే భగవంతుని పూజించి ప్రయోజనం ఏమిటి?
1: వాట్ ఇస్ ది యూజ్ ఇన్ వర్షిపింగ్ గాడ్?
0: ఈశ్వర ఈశ్వర అని ఈశ్వర నామాన్ని స్మరిస్తూ కూడాను ఈశ్వరు యొక్క వాక్యములను విరుద్ధంగా మనం అనుసరించినప్పుడు ఈశ్వరు యొక్క తత్వము మనకి ఏ విధంగా కలుగుతుంది?
1: దో వీ రిపీట్ గాడ్స్ నేమ్ ఈశ్వర, ఇఫ్ యూ డోంట్ ఫాలో ఈశ్వర, వాట్ బెనిఫిట్ వీ విల్ గెట్?
0: కనుక మనము ఐకమత్యాన్ని ఈనాడు పెంచుకోవాలి.
1: Therefore today we have to develop unity.
0: మానవుని యందు ఈ ఆహార విహారముల చేత అనేక ద్వేషములు ఆవిర్భవిస్తాయి.
1: The food and habits are responsible for hatred.
0: ఎన్ని విధమైనటువంటి దుర్గుణములు ఆవిర్భవించినప్పటికీ మనసులో దానిని దాచుకోవాలి.
1: There may be any number of bad feelings and bad qualities.
0: దానిని ఏమాత్రం కూడా ద్వేష రూపంలో ప్రదర్శించకూడదు.
1: They should never manifest in the
0: form of hatred. అసూయ ఏమాత్రం కూడా కలగకూడదు.
1: You should never be jealous or envious.
0: ఈనాటి ప్రతి మానవునికి కూడాను అసూయ ద్వేషము అధికంగా పెరుగుతూ వచ్చింది.
1: There is envy and hatred in every man more and more.
0: అసూయనే మనకు దుర్గుణములకు మూల కారణము.
1: Jealousy is mainly responsible for all bad qualities.
0: అసూయ వల్లనే మనలో క్రోధం బయలుదేరుతుంది.
1: The envy leads to anger.
0: ఈ అసూయ ద్వేషములు రెండే మానవునికి పూర్తి నాహతం చేస్తుంటాయి.
1: The envy and hatred ruin man.
0: మానవుడు ఎంత ఆనందాన్ని అనుభవించవచ్చును.
1: One can enjoy the bliss to an extent.
0: ఎన్ని సుఖములో పొందవచ్చును.
1: You can acquire all sorts of pleasures.
0: కానీ సుఖమును పొందలేకపోతున్నాడు మానవుడు.
1: Man is not able to find happiness.
0: దగ్గరికి వచ్చినటువంటి ఆనందాన్ని కూడా నువ్వు విస్మరిస్తున్నాడు.
1: He forgets the happiness at the doorstep.
0: ఆనందమునకే మూల కారణమైనటువంటి వాడు మానవుడు.
1: Man is primarily responsible.
0: తన యందున్నటువంటి ఆనందమునే తాను మర్చిపోతున్నాడు.
1: He has forgotten the innate bliss.
0: తన యందున్నటువంటి యొక్క సంతోషమునే తాను కూల్పోతున్నాడు.
1: In fact, he has lost the happiness that is latent in him.
0: ఇటువంటి మానవుడు ఇంక ఏనాడు సంతోషాన్ని అనుభవిస్తాడు?
1: When do you expect a man to be
0: joyful? జీవితమంతా ఇదే కష్టములతో కూలి ఉంటాడు.
1: His life is full of miseries and problems.
0: మానవుడికి నిజంగా దుఃఖము ప్రధానమైనటువంటిది కాదు.
1: The sadness is not that important in
0: life. ఆనందమయుడు మానవుడు.
1: Man is the embodiment of bliss.
0: మానవుడు
1: is the personification
0: of శాంతి. మానవుడు
1: is the embodiment of peace.
0: అలాంటి మానవునికి ఈ దుఃఖములు ఎందుకు కలుగుతున్నాయి?
1: Such a man, why should he grieve?
0: దైవాజ్ఞను ధిక్కరించడం చేతను,
1: because he is disobedient to the
0: దైవాజ్ఞను ఉల్లంఘించడం చేతను,
1: because he is disobedient.

0: obeyed God's command.
1: దీని యొక్క రియాక్షన్ అంతా కూడా మనకు కలుగుతూ ఉన్నాయి.
0: ఇట్ విల్ కమ్ బ్యాక్ టు యూ బై వే ఆఫ్ రియాక్షన్.
1: ఈ రియాక్షన్, ఈ రీసౌండ్, రిఫ్లెక్షన్ మానవునికి ఇన్ని కష్టములకు మూల కారణము.
0: ఫర్ ఆల్ ది డిఫికల్టీస్ అండ్ సఫరింగ్స్ టు మ్యాన్ కైండ్ ది రియాక్షన్, రిఫ్లెక్షన్ అండ్ రిసౌండ్.
1: ఎదురుగా వచ్చేటువంటి వ్యక్తి నాకు ద్వేషి అని మీరు భావిస్తున్నారు.
0: యు కన్సిడర్ ద మ్యాన్ ఇన్ ద ఫ్రంట్ హేట్స్ యూ.
1: ఆ ద్వేషి అని భావించుకొని తన ఎదురుగా పోయినప్పుడు మీరిద్దరికూడను ఆ రోడ్డు లోపలే పెద్ద వార్ జరుగుతుంది.
0: దేర్ మే బి వార్ రైట్ ఆన్ ద స్ట్రీట్ because of hatred between you.
1: Neeku deshini chusina tachaname hello brother how are you ani prashninchu.
0: The moment you find the person whom you hate, just greet him, hello brother how are you.
1: Appude vaadu kudanu brother brother how are you antadu.
0: Then also he will respond, brother how are you.
1: Neevu premanu pradarshinchinappude ediru prema manaku kudanu pratibimbanga vastundi.
0: When you love the other man, you will get the love as reflection.
1: Adani chusina tachame నీవు ఇంకొక ప్రక్కన పోతే వాడు కూడా మరొక ప్రక్కన పోతుంటాడు.
0: ది మూమెంట్ యూ గెట్ అప్ అండ్ లీవ్ ది స్పాట్ ది అదర్ పర్సన్ ఆల్సో విల్ గో అవే.
1: మన యాక్షన్ ఎట్లుంటుందో రియాక్షన్ అట్లనే వస్తుంటుంది.
0: యాజ్ ఇస్ ది యాక్షన్ సో ఇస్ ది రియాక్షన్.
1: మనము ఈ యాక్షన్ మంచిదిగా తీసుకోవాలి.
0: సో అవర్ యాక్షన్ షుడ్ బి గుడ్.
1: దుర్మార్గులే లేరు జగత్తులో.
0: ఇన్ ఫ్యాక్ట్ దర్ ఆర్ నో వికెట్ పీపుల్.
1: నా విరోధి నాకు దుర్మార్గుడు అంటున్నావు.
0: You call your enemy as wicked one.
1: నీలోని దుర్మార్గం లేకపోతే నీకు ప్రక్కన వాడు దుర్మార్గంగా ఎట్టు ప్రవర్తిస్తాడు.
0: Without wickedness in you, how do you understand, know the wickedness in another man?
1: నీ యొక్క దుర్మార్గమే ఎదురు వ్యక్తి యందు ప్రతిబింబిస్తూ ఉండాలి.
0: The inner cruelty reflects in the man in the front.
1: ఏదైనా కూడా మన యొక్క మంచి భాగము, మంచి ప్రవర్తనలే మనకు ప్రతిబింబిస్తుంటాయి.
0: Anyway, our good feelings and good thoughts, good actions,
1: ప్రతి మానవుడు కూడా పవిత్రమైన భావములను పెంచుకోవాలి.
0: Every man should foster sacred thoughts.
1: పవిత్రమైన ఆచరణలు మనం ఆదరించాలి.
0: One should resort to sacred practices.
1: దైవాజ్ఞను మనం ఉల్లంఘించకుండా నడుచుకోవాలి.
0: We should conduct ourselves without disobeying God's command.
1: అప్పుడే మన జీవితానికి శాంతి భద్రత చేకూరుతాయి.
0: Then only the peace and security are ensured.
1: ఎన్ని భజనలు చేసినా, ఎన్ని పూజలు చేసినా, ఎన్ని వ్రతములు చేసినా, ఎన్ని విధములైనటువంటి యొక్క చేసినా, నిజం మనసు మానవుని మనసునందు పవిత్రమైన భావములే లేకుండినా,
0: in spite of bhajans, in spite of worship, in spite of sacred rituals, if the mind does not contain good thoughts,
1: komalatvam anetunte gunam abhivrinchali.
0: We should see that the mind will have all the sensitivity
1: daya prema nanchutidi pratibimbinchali.
0: We should also see the compassion
1: komala hrudayamu daya premalu lekundina vaadu rakshasudu gane untadu.
0: If the heart is not full of compassion, kindness, he becomes a demon.
1: kalugane deeniki hrudayamu ani peru pettaru.
0: For that reason it is called hridaya.
1: Hrit plus daya hridayamu, compassion tho koodinatunti vaadu manavudu.
0: Hrit daya means the one who is compassionate.
1: Okka manavuniki maatrame ee vidhamainatunti hridayam ane peru pilustu vacharu.
0: This hridaya is applicable to man only.
1: Pashuvachi mrigadulu koodanu hridayam unnadi kaani vaatini hridayam ani chepparu.
0: Though this hridaya is present in birds and beasts, we don't call it so.
1: Adarshavantamainatunti manavudiki ee pavitramainatunti hridayam pettukovatam chethane itanu manavudiga povisistunnaru.
0: An ideal man has the sacred heart, and so he befits the name man.
1: Prema swarupulara,
0: embodiments of love.
1: Itvanti hrudayam manam dharinchi,
0: having had such a heart,
1: iti adarshane manam pondukuntu,
0: with that all the ideals,
1: manam enduku dukkhamallo kumigipovali.
0: Why should we be sorrowful?
1: Enduku vicharamallo munugali?
0: Why should we worry?
1: Idi kevalamu mana yokka reflection, reaction, resound le.
0: This is merely reaction, reflection and resound.
1: కనుకనే మనము మనలో ఉన్నటువంటి దోషములే మనం ఎదుటి వ్యక్తి ఎందు మనము నిరూపిస్తూ వస్తున్నాము.
0: ఆల్ ద రాంగ్స్ విత్ ఇన్ అస్ వీ సీన్ ద పర్సన్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అస్.
1: మీకు తెలుసు చూడండి, తెల్లవారు లేచిన తక్షణమే మీరు పేపర్ తీస్తుంటారు.
0: ద మూమెంట్ యూ గెట్ అప్ ఇన్ ద మార్నింగ్,
1: ఎక్కడ చూసినా కానీ అశాంతి.
0: Everywhere there is restlessness.
1: ఎక్కడ చూసినా కానీ చంపుకోవటాలు.
0: యూ ఫైండ్ ద మాస్క్
1: ద్వేషించాలు. ఇలాంటి ద్వేషాలు, క్రోధములు చాలా అపవిత్రంగా ఆవిస్తుంటాయి.
0: యు ఫైండ్ హేట్రెడ్, యాంగర్, టెంపర్ ఎవ్రీవేర్ ఆల్ ఓవర్ ద వరల్డ్.
1: తెల్లవారు లేచిన తక్షణమే ఎంత శాంతిగానో ఉండాలి.
0: ఇన్ ఫ్యాక్ట్ యూ హావ్ గాట్ టు బి పీస్ఫుల్ ద మూమెంట్ యూ గెట్ అప్.
1: అప్పుడే మనకు జీవితం అశాంతికి అవకాశం ఉండదు.
0: దెన్ ఓన్లీ దేర్ ఇస్ నో కాజ్ ఫర్ ఎజిటేషన్ ఆర్ రెస్ట్లెస్నెస్.
1: మనము తెల్లవారు లేచింది మొదలుకొని ఆనందాన్ని మనం అనుభవిస్తూ రావాలి.
0: We should start experiencing the bliss right from the time we get.
1: కష్టములు, దుఃఖములు, విచారములు ఉండవచ్చును.
0: There will be certain difficulties and
1: ఇవన్నీ వస్తుంటాయి, పోతుంటాయి.
0: They come and pass.
1: ఏవి మనల్ని బాధించవు.
0: None will trouble you forever.
1: వాటిని తీసుకుని నీవు అనుభవించినప్పుడే అవి నిన్ను బాధిస్తుంటాయి.
0: Then once you accept, you will be affected.
1: దాన్ని ఏమాత్రం కూడా నువ్వు తీసుకోకుండా ఉంటే నీకు బాధలే నిన్ను అంటవు.
0: You should never identify nor receive such troubles.
1: నీకు ఎవరైనా ఒక కవర్ రాస్తుంటాడు.
0: If anyone writes a letter to you,
1: ఇది పోస్ట్ లో వచ్చేస్తుంది.
0: You receive by post.
1: దాంతో రీ అడ్రస్ ఉంటుంటది.
0: And you also find the address that has to be sent back.
1: ఫ్రమ్ అడ్రస్ ఉంటుంది.
0: This from address.
1: ఈ ఫ్రమ్ అడ్రస్ టు అడ్రస్ ఆ కవర్ పైన లేకపోతే ఎవరు దాన్ని ముట్టరు.
0: The letter which has no these two addresses from and to, it will not reach anybody.
1: కనుకనే భగవంతుని యొక్క ఆజ్ఞలన్నీ కూడాను అది ఫ్రమ్ అడ్రస్లు.
0: The command of God is the from address.
1: ఎవరికి వచ్చినాయి? మానవునికి వచ్చినాయి. అది టు అడ్రస్.
0: The letters are addressed to man, mankind.
1: కానీ ఈనాడు టూ అడ్రస్లు మాత్రమే తీసుకుంటున్నారు, కానీ ఫ్రమ్ అడ్రస్ ఎక్కడుందో ఎవరు కనిపించలేదు.
0: టుడే వీ కన్సిడర్ టూ అడ్రస్, ఇగ్నోరింగ్ ద ఫ్రమ్ అడ్రస్.
1: ఈ ఫ్రమ్ అడ్రస్ కానీ టూ అడ్రస్ లేకపోతే ఈ కవర్ ని ఎక్కడ పడేస్తాం?
0: Without this from address and to address, what will happen to the letter?
1: Letter office లో పడేస్తాం.
0: It will be kept in the dead letter office.
1: కనుకనే మనము ఈ రెండు అడ్రస్లను మనం గుర్తించాలి.
0: సో వీ హావ్ టు కాగ్నైజ్
1: మొట్టమొదట ఫ్రమ్ అడ్రస్, మనం ఎక్కడి నుంచి వచ్చాము. వేర్ డు యూ కమ్ ఫ్రమ్?
0: First, from address, where do you come from?
1: నేను ఎక్కడి నుంచి వచ్చానని తెలుసుకుంటే నేను దైవం నుంచి వచ్చాను.
0: You will know that I am from God.
1: అప్పుడే నీకు మంచి భావాలు ఆవిర్భవిస్తాయి.
0: Then only there will be good thoughts arising in you.
1: నేను ఎక్కడ ఉన్నాను?
0: Where am I?
1: మానవత్వంలో ఉంటున్నాను.
0: I am in human quality.
1: కనుక నీ ఫ్రమ్ అడ్రస్, ఈ టూ అడ్రస్ రెండు మనం దినము తలుచుకుంటూ రావాలి.
0: So we have to think of this. From address and to address every day.
1: ఈ రెండింటిని మనం తలుచుకుంటుంటే ఫ్రమ్ అడ్రస్ ను అనుసరించేటువంటి మానవుడే టూ అడ్రస్ వాడు.
0: Therefore he is the true man who follows this from address.
1: కనుకనే దీన్ని మనం ఫాలో చేసేటువంటి వాడిగా ఉండాలి, కానీ దీన్ని ధిక్కరించేవాడిగా ఉండకూడదు.
0: He should follow this from address. He should never disobey.
1: ఇటువంటి పవిత్రమైనటువంటి ఆదర్శము ఒక మానవులకు మాత్రమే ఉంటుండాలి.
0: The sacred ideals are present in man only.
1: ఇంతే కాకుండా ఈ ఎన్ని దేశములు ఎందుకూడను ఇలాంటి అవకాశం ఎక్కడ కూడా కలుగుతడం లేదు.
0: We don't find such a chance in any country.
1: ఒక భారతీయుల యొక్క భాగ్యమే ఇలాంటి పవిత్రమైనటువంటి ఒక ఆలోచనని అందిస్తూ వచ్చింది.
0: It is only the good fortune of Bharat to have had these sacred ideals.
1: ఇలాంటి ఆదర్శాలు మనకు ఉండి కూడాను మనం అందుకొనలేకుండా ఆచరించలేకుండా అశాంతికి గురి అయిపోతున్నాము.
0: With all the ideals around us, we are not able to practice, we are not able to enjoy the benefits.
1: Enni bhakti pravartalu chesinappudiki mallo unnatundi bhavam sunnitanga lekapothe.
0: With all the devotion and worship, if our feelings are not sincere and tender, all would amount to just a waste.
1: Shravanam,
0: listening,
1: కీర్తనం,
0: సింగింగ్,
1: విష్ణు స్మరణం,
0: చాంటింగ్,
1: పాదసేవనం,
0: సర్వీస్,
1: వందనం,
0: సాల్యుటేషన్,
1: అర్చనం,
0: వర్షిప్,
1: దాస్యం,
0: సర్విచ్యు,
1: స్నేహం,
0: ఫ్రెండ్షిప్,
1: ఆత్మనివేదనం,
0: సెల్ఫ్ సరెండర్.
1: ఈ నవవిధమైన మార్గములు మానవునికి అందించడంలో మూల కారణమేమిటి?
0: What is it which is the main
1: objective?
0: Among these nine paths of devotion, at least follow one.
1: ఏ ఒక్కటిని అనుసరించకపోయినప్పటికీ ఈ నైన్ పాత్ అనే తొమ్మిది మార్గములు కూడా నీకు దుర్మార్గంగానే ప్రవేశపెడతాయి.
0: If you don't follow anyone, the ninefold path would ruin you, spoil you.
1: అన్నింటికంటే ముఖ్యం స్నేహం.
0: Of all, most important is friendship.
1: నివేదనం,
0: సెల్ఫ్
1: సరెండర్ కావాలి అంటారు. సరెండర్ ఎప్పుడవుతుంది? స్నేహాన్ని పెంచుకున్నప్పుడే సరెండర్ అవుతుంది.
0: వెన్ కెన్ యూ సరెండర్? వెన్ యూ డెవలప్ ఫ్రెండ్షిప్ యూ కెన్ సరెండర్.
1: ఈనాటి ఫ్రెండ్షిప్ ఆ విధంగా లేదు, దీనికి విరుద్ధంగా ఉంటుండాలి.
0: ద మోడర్న్ ఫ్రెండ్షిప్ ఈజ్ నాట్ ఆఫ్ దిస్ నేచర్.
1: కనుకనే ఈ విధమైనటువంటి మార్గములు రావడానికి మూల కారణము మనలో ఉన్నటువంటి సున్నితమైన హృదయం లేకపోవటమే.
0: యాజ్ వీ డోంట్ హ్యావ్ సెన్సిటివ్ టెండర్ హార్ట్ విదిన్, ఇట్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ ఆల్ ద ప్రాబ్లమ్స్.
1: ప్రేమ భక్తులు అనగా లేకపోవటమే దీనికి మూల కారణము.
0: దేర్ ఇస్ నో లవ్ అండ్ దేర్ ఇస్ నో డివోషన్.
1: కనుకనే మనకు ప్రేమ ఉండాలి.
0: లవ్ ఇస్ ఎసెన్షియల్.
1: అందరి యందు ప్రేమను మనం ప్రదర్శించాలి.
0: వీ హావ్ టు ఎగ్జిబిట్, డెమోన్స్ట్రేట్.
1: ప్రేమను అందించాలి.
0: వీ షుడ్ షేర్ లవ్.
1: ప్రేమను అందుకోవాలి.
0: వీ హావ్ టు రిసీవ్ లవ్.
1: కేవలము వన్ వే ట్రాఫిక్ కాదు, కేవలం తీసుకోవడానికి మాత్రమే సిద్ధంగా ఉంటున్నాం ఈనాడు.
0: దిస్ లవ్ ఇస్ నాట్ వన్ వే ట్రాఫిక్. టుడే వీ ఆర్ ప్రిపేర్ టు రిసీవ్ ఓన్లీ.
1: టేక్ అండ్ గివ్, టేక్ అండ్ గివ్. నువ్వు ఇచ్చుకోవాలి, పుచ్చుకోవాలి.
0: ఇట్ షుడ్ బి బై వే ఛానల్ టేక్ అండ్ గివ్ టేక్ అండ్ గివ్.
1: ఇచ్చుకోవటం మాత్రమే ఉంటుండే, పుచ్చుకోవటం లేకపోతే ప్రయోజనం ఉండదు.
0: ఇట్స్ నాట్ ఎనఫ్ ఇఫ్ యు గివ్, యు షుడ్ ఆల్సో రిసీవ్.
1: ప్రతిఫలం వస్తుంది, అది
0: యు గెట్ ద రిజల్ట్.
1: దాన్ని కూడా నీవు పుచ్చుకోవాలి.
0: యు హావ్ టు రిసీవ్ ద రిజల్ట్ టూ.
1: నీవేదో మంచి చేసి నీకు మంచి వచ్చిందంటే నాకు అక్కర్లేదని దూరం చేయకూడదు.
0: ఇఫ్ యు డూ సంథింగ్ గుడ్ యు కెనాట్ డిజోన్ ది గుడ్.
1: దాన్ని కూడా నీవు పుచ్చుకోవాలి.
0: యు హావ్ టు అక్సెప్ట్ దెమ్.
1: నీకు ఇష్టం లేకపోతే ఇంకొకరికి అందించు.
0: ఇఫ్ యు డోంట్ లైక్ ఇట్ షేర్ విత్ అదర్స్.
1: ఇంకా ద్వేషము, నీవేమైనా కూడా దాన్ని భగవంతుడు ఇచ్చినప్పటికీ దాన్ని నీవు సానందంగా ఆనందంగా అందుకోవాలి.
0: The hatred then, whatever that is given to you by God, we have to accept it
1: delightfully.
0: Whatever God gives, it is only for your good only.
1: Doctor naadu, rogalu nivarana chesetundi vaadu doctor ani.
0: It's a doctor who gives you cure.
1: Kaani, pottalo oka pedda pundu puttindi.
0: There is ulcer in the stomach.
1: ఆ పుండు పుట్టినప్పుడు డాక్టర్ పెద్ద కత్తి తీసుకుని కోసి వేస్తాడు.
0: విత్ ది హెల్ప్ ఆఫ్ ఎ నైఫ్ ది సర్జన్ వుడ్ కండక్ట్ సర్జరీ.
1: ఈ యొక్క డాక్టర్ ఈ పొట్టలు కోసినంత మాత్రం డాక్టర్ నీకు ద్వేషమా? కాదు.
0: బికాస్ ఆఫ్ ద ఆపరేషన్ దట్ హి కట్స్ యువర్ స్టమక్ విత్ ది నైఫ్, ఇట్ డజంట్ మీన్ దట్ హి ఇస్ యువర్ ఎనిమీ.
1: గుర్తించే తాను ఆ విధమైనటువంటి ఆపరేషన్ కు సిద్ధమైపోయాడు.
0: హీ హాస్ నోన్ యువర్ ఎయిల్మెంట్ అండ్ దేర్ఫోర్ హి హాస్ టేకెన్ టు సర్జరీ.
1: కనుక నీకు కోయటం కూడాను నీ యొక్క క్షేమమే.
0: And these also desires also.
1: అదేవిధంగానే భగవంతుడు కొన్ని దుఃఖాలు అందిస్తుంటాడు.
0: God also will make you suffer.
1: అది కూడా నీ క్షేమం కోసమని.
0: It is also for your good.
1: నీకు మంచి కోసమనే భగవంతుడు అన్ని చేస్తుంటాడు.
0: It's for your own benefit God does all.
1: సుఖదుఃఖముల రెండు కూడాను భగవంతుని యొక్క అనుగ్రహ ప్రసాదములే.
0: The good and bad are God's gifts.
1: ఏ యొక్క దీనిని దీన్ని సమాప్తి చేస్తుందని అందిస్తున్నాడో ఎవరికి గుర్తించడానికి వీలు కాదు.
0: Nobody can know for what purpose God is giving this.
1: కలుగునే మనం ఐకమత్యం చేత అన్ని కార్యములు మనం చేయాలి.
0: With all unity we have to undertake every task.
1: అందరితో మనం ఐకమత్యంగా జీవించాలి.
0: We have to lead our life in unity.
1: నిన్న చూడు, నిన్న తెల్లవారి భజనలు చేశారు.
0: Yesterday the morning you heard bhajans.
1: ఈ భజనలు ఎంత శ్రావ్యంగా ఉంటున్నాయి.
0: How melodious,
1: ఎంత మధురంగా ఉంటున్నాయి.
0: How sweet,
1: ఎంత ఆనందంగా ఉంటున్నాయి.
0: They were delightful.
1: కారణం ఏమిటి? అందరూ ఐకమత్యంగా చేశారు.
0: The reason is they have all participated in unity.
1: శివరాత్రి శివరాత్రి అని చెప్పుకుంటారు.
0: We declare శివరాత్రి.
1: ఎక్కడ చూసినా శివరాత్రి అల్లర్లి.
0: Everywhere you find
1: దేవాలయం పోయినా కూడా అల్లరి.
0: Even a temple there is noise.
1: కానీ ప్రశాంత నిలయంలో జరిగేటువంటి యొక్క ఈ శివరాత్రులు ఎక్కడి కూడా జరగవు.
0: ది శివరాత్రి ఆఫ్ ప్రశాంత నిలయం ఇస్ ది ఓన్లీ వన్ విత్
1: ప్రశాంతంగా జరుగుతుంటాయి.
0: ఇట్స్ అట్టర్లీ
1: కంప్లీట్. అన్ని కార్యములు కూడా ప్రశాంతమయంగా ఉంటుంటాయి.
0: ఆల్ టాస్క్స్ ఆర్ అండర్ టేకెన్ ఇన్ పీస్.
1: అన్ని ప్రేమమయంగా ఉంటుంటాయి.
0: ఆల్ యాక్టివిటీస్ ఆర్ ఫుల్ ఆఫ్ లవ్.
1: ఇలాంటి ఐకమత్యంతో చేసినటువంటి పనులు అన్ని ప్రేమమయంగానే ఉంటుంటాయి.
0: ఆల్ ది యాక్టివిటీస్ దట్ వీ డూ విత్ యూనిటీ విల్ బి
1: ప్రేమే. దైవము, దైవం ప్రేమ.
0: లవ్ ఇస్ గాడ్, గాడ్ ఇస్ లవ్.
1: ఇలాంటి ప్రేమ చేతనే దైవత్వాన్ని పొందాలి.
0: ఇట్స్ ఓన్లీ విత్ లవ్ యూ కెన్ అటైన్ డివినిటీ.
1: కనుక మీరందరి కొడును ప్రేమమేలు కావాలి.
0: యూ షుడ్ బి ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: అన్యోన్యతగా జీవించాలి.
0: యూ షుడ్ లివ్ యునైటెడ్
1: ఐకమత్యాన్ని పెంచాలి.
0: యూ హావ్ టు డెవలప్.
1: కేవలం ఇక్కడ మాత్రమే కాదు, మీరు ఎక్కడ పోయినప్పటికీ ఆ ప్రదేశంలో ఏదైనా అశాంతికి గురి అయినటువంటి ఏదైనా కారణం ఉంటే దాన్ని అక్కడ నిర్మూలన చేసి ప్రశాంతిని పెంచాలి.
0: Not only here, wherever you go, you have to foster and help unity.
1: ద్వేషములకు ఏమాత్రం కూడా మీరు అవకాశం ఇవ్వకూడదు.
0: Never give any chance for hatred.
1: అప్పుడే మీరు మంచి ప్రశాంతి నిలయం భక్తులుగా మీరు రూపొందుతారు.
0: దెన్ ఓన్లీ విల్ బి ట్రూ డివోటీస్ ఆఫ్ ప్రశాంతి నిలయం.
1: ఎవరైనా మీకు విరోధి, మీకు అడ్డు తగిలినా అతని ప్రేమగా పలకరించు.
0: ఈవెన్ ఇఫ్ యు ఆర్ టు ఫేస్ యువర్ ఎనిమీ, టాక్ టు హిమ్ సాఫ్ట్లీ.
1: నిజంగా అతను కూడా నిన్ను ప్రేమగా పలకరిస్తారు.
0: అండ్ ద అదర్ మ్యాన్ ఆల్సో విల్ టాక్ టు యూ ఇన్ హిస్ టాక్ టు యూ స్వీట్లీ.
1: కానీ నీవు ప్రేమగా పలకరించకుండా ఉండినా అతను కూడా నిన్ను ద్వేషంగా రూపిస్తున్నాడు.
0: ఇఫ్ యూ డోంట్ హ్యావ్ లవ్ ఇన్ యూ, ది అదర్ మ్యాన్ విల్ ఆల్సో హేట్ యూ.
1: కనుక ఆ యొక్క దుర్మార్గములకు మూల కారణం మనమే.
0: యు ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ఆల్ ద వికెడ్నెస్.
1: మనం మంచిగా ప్రేమిస్తే వారు మనకు మంచిగానే ప్రేమిస్తారు.
0: ఇఫ్ యు లవ్ ద అదర్ మ్యాన్ ఇన్ పర్ఫెక్ట్ వే, యూ విల్ బి లవ్డ్ ఇన్ టర్న్.
1: కనుకనే ఈ జగత్ అంతా కూడా రిఫ్లెక్షన్ రియాక్షన్ రిసౌండ్ తో నిండి ఉంటుండాలి.
0: సో ద హోల్ వరల్డ్ ఇస్ ఫుల్ ఆఫ్ రియాక్షన్ రిఫ్లెక్షన్ రిసౌండ్.
1: ఏ అశాంతి నీలో ఆవిర్భవించినా దీనికి నీవే మూల కారణము.
0: ఎనీ ఎడ్యుకేషన్ విత్ ఇన్ యూ ఆర్ ది కాజ్.
1: ఇంకొకరు కారణం కాదు.
0: ది అదర్ మ్యాన్ ఇస్ నాట్.
1: ఎవరు నెపంగా పెట్టకూడదు.
0: యూ షుడ్ నాట్ బ్లేమ్ ఎనీబడి.
1: అన్ని మన దోషములే మనకు ప్రతిబింబిస్తున్నాయి.
0: ఇట్స్ ఓన్లీ అవర్ ఓన్ మిస్టేక్.
1: మన మంచి మనకు ఆనందాన్ని అందిస్తున్నాయి.
0: అండ్ యువర్ గుడ్ విల్ గివ్ యూ బ్లెస్.
1: కనుక మన ఆనందం పొందాలనుకుంటే మనం ఆనందాన్ని జీవించాలి.
0: ఇఫ్ యూ వాంట్ టు బి హ్యాపీ, లీడ్ a happy life.
1: దీనికంతా కూడాను విశ్వకుటుంబకుడు అయినటువంటి యొక్క ఈశ్వర పార్వతి సుబ్రహ్మణ్య గణపతి కూడాను మనకు ఆదర్శాలు.
0: ఫర్ ఆల్ దిస్ ఫర్ ద హోల్ యూనివర్స్ ది ఐడియల్ ఫ్యామిలీ ఇస్ ఈశ్వర ఫ్యామిలీ.
1: ఒక తండ్రికి ఇద్దరు కుమారులు ఉంటుంటే,
0: ఇఫ్ ఎ ఫాదర్ హ్యాస్ టూ సన్స్,
1: ఇద్దరు రెండు పార్టీలు,
0: బోత్ ఆఫ్ దెమ్ బిలాంగ్ టు డిఫరెంట్ పార్టీ,
1: ఒక పార్టీలో ఉండరు,
0: దే డోంట్ బిలాంగ్ టు సేమ్
1: ఒక మాటలో ఉండరు,
0: దే ఆర్ నాట్ ఇన్ ది సేమ్
1: ఒక బాటలో నడచరు,
0: they don't tread in the same direction,
1: viruddhamainatundi margamlo prabhanchistaru,
0: they move about in opposite directions.
1: Ivanniti kudunu maname moolakaranam,
0: we are responsible for all this.
1: Mana bhavamle deeniki pratibimbistu vachayi,
0: our own feelings will come back to you as reflection.
1: Kanukane mana dinni manam doshanni gurtinchukoni,
0: we have to recognize our own mistakes.
1: Kontha mandi silent ga untaru,
0: some are silent,
1: adi kudunu chala tappi,
0: it's also a big mistake.
1: Oka vidhanga manchi maatalu మాటల చేత పత్రిని ఫ్రెండ్షిప్ చేసుకో,
0: టాక్ సాఫ్ట్లీ అండ్ స్వీట్లీ, డెవలప్ ఫ్రెండ్షిప్.
1: యూ మే వర్షిప్ ఏ పిక్చర్ యాజ్ ఎ గాడ్, యూ బట్ నాట్ గాడ్ యాజ్ ఎ పిక్చర్.
0: యూ మే వర్షిప్ ఏ పిక్చర్ యాజ్ గాడ్, నాట్ గాడ్ యాజ్ ఎ పిక్చర్.
1: అట్లాంటి పరిస్థితిలో అందరితోనూ మనం ప్రేమతో మనం మాట్లాడాలి.
0: టాక్ లవింగ్లీ విత్ ఎవ్రీబడి,
1: అప్పుడే నీకు ప్రతిబింబం లభిస్తుంది.
0: దెన్ యూ విల్ హ్యావ్ ట్రూ రిఫ్లెక్షన్.
1: ఈ శివరాత్రి యొక్క మహత్తరమైనటువంటి ప్రభావము,
0: ది ఎఫెక్ట్స్ ఆఫ్ శివరాత్రి,
1: అందరితోనూ ఐకమత్యంగా అన్యోన్యతగా జీవించటమే.
0: దట్ వీ షుడ్ లివ్ ఇన్ యునైటెడ్లీ,
1: ఎలాంటి పరిస్థితులు సోదరులు మాత్రం ఏమాత్రము ద్వేషాన్ని పొందకూడదు.
0: దే షుడ్ నాట్ బి హేట్రెడ్ అమంగ్ బ్రదర్స్.
1: అన్యోన్యతగా ఉండేటువంటి పంచపాండవులు ఎలాంటి పరిస్థితిని పొందారు, పరమాత్మ ప్రేమకు గురి అయ్యారు.
0: ద ఫైవ్ పాండవర్స్ హూ లెడ్ దేర్ లైఫ్ ఇన్ యూనిటీ,
1: ఏదో మధ్య మధ్యలో కొన్ని జరిగినప్పటికీ దాన్ని వారు లక్ష్యం చేయలేదు.
0: దే వర్ నెవర్ బాదర్డ్ ఆఫ్ సర్టెన్ ప్రాబ్లమ్స్
1: ఐకమత్యంగానే చేరారు.
0: ఆల్ ద ఫైవ్ లెవెల్
1: ఐకమత్యం విజయాన్ని మనం సాధించవచ్చును.
0: Therefore they were triumphant ultimately.
1: హస్తంలో ఐదు వేళ్లు ఉంటున్నాయి.
0: The hand has five fingers.
1: ఈ ఐదు వేళ్లు చేరినప్పుడే మనం ఒక పనిని పూర్తిగా ఉంచవచ్చును.
0: With all the five fingers working in a coordinated way, you can do anything.
1: కనుకనే కౌరవులు 100 మంది ఉంటున్నారు.
0: There are 100 Kauravas.
1: కానీ ఒకరిలో ఒకరికి ఏమాత్రం గిట్టదు.
0: But they hate each other.
1: ఒకరి మాట వారికి పట్టదు.
0: నో వన్ ఫాలోస్ ది అదర్.
1: వారు ఏ విధమైన సుఖాన్ని అనుభవించారు.
0: వాట్ కైండ్ ఆఫ్ హ్యాపీనెస్ ది హ్యాడ్.
1: కనుకనే ఐకమత్యంతో ఎంతటి విజయాన్ని అయినా మనం సాధించవచ్చును.
0: సో విత్ ఆల్ యూనిటీ యూ కెన్ బి విక్టోరియస్.
1: వాలి సుగ్రీవులు వచ్చారు.
0: వాలి సుగ్రీవు
1: వారిద్దరు సోదరులే,
0: బోత్ ఆర్ బ్రదర్స్.
1: కానీ కొన్ని కారణాల చేత భేదాభిప్రాయం జరిగి,
0: బికాస్ ఆఫ్ సర్టన్ రీజన్స్,
1: ద్వేషాన్ని అనుభవిస్తూ వచ్చారు.
0: అండ్ దేర్ వాస్ అటర్ హేట్రెడ్.
1: కానీ ద్వేషం ఉండినా కానీ లోపల మాత్రం ప్రేమతత్వం మానలేదు.
0: Though they hated each other, there's love within.
1: ఇలాంటి ఐకమత్యం అనేటువంటి దాన్ని మనం ఎన్ని కష్టములకైనా కూడా ఓర్చుకొని సహించుకొని భరించుకొని సాధించడానికి ప్రయత్నించాలి.
0: We have to bear all the difficulties and problems and maintain unity in life.
1: ఇలాంటి ఐకమత్యాన్ని పెంచుకోవటమే ఈ మహాశివరాత్రి యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యం.
0: To foster and to demonstrate unity is the chief objective in the celebration of Shivaratri.
1: కఠినమైనటువంటి వాక్కులు కూడాను మనం ఉపయోగించకూడదు.
0: We should never use harsh words.
1: ఎప్పుడు కూడాను ప్రేమతో నీవు బోధించు, ప్రేమతో నీవు పలకరించు.
0: Talk to people with all the love and affection.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: విద్యార్థినీయులారా,
0: బాయ్స్ అండ్ గర్ల్స్,
1: పవిత్రమైనటువంటి భక్తులారా,
0: సేక్రెడ్ డివోటీస్,
1: అందరు కూడాను ఈ పవిత్రమైనటువంటి యొక్క ప్రవేశంలో మీరు పవిత్రంగా చేరారు.
0: యు ఆల్ హావ్ అసెంబ్లీ.
1: ఎక్కడ చేరినప్పటికీ భక్తులైనటువంటి వారు పవిత్రమైన హృదయాన్ని మార్చుకోవాలి.
0: అండ్ ఎవ్రీ డివోటీ వేర్ ఎవర్ హీఈస్ షుడ్ హ్యావ్ సేక్రెడ్ హార్ట్.
1: ఇది పవిత్రంగా ఉండినప్పుడే హార్ట్ పవిత్రమైన కార్యములు మనం చేయగలము.
0: When the heart is sacred, it will lead you to sacred action.
1: పాత్ర పరిశుద్ధంగా ఉండినప్పుడే అందులో పోసినటువంటి పాత్ర ప్రదార్థం కూడా పరిశుద్ధంగా ఉంటుంది.
0: When the container is clean, the contained would be pure.
1: కానీ మంచి బంగారు పాత్రలో కూడాను విషం కలిపి పెట్టినప్పటి కూడాను అది చాలా విషంగానే రూపొందుతుంది.
0: ద కంటైనర్ మే బి మేడ్ అప్ ఆఫ్ గోల్డ్ బట్ దేర్ ఇస్ పాయిజన్ విత్ ఇన్.
1: కానీ మట్టి పాత్ర లోపల బంగారు పెట్టినా కానీ భద్రంగా ఉంటుంది.
0: బట్ ద గోల్డ్ ఇన్ అన్ ఎర్తన్ పాట్ వుడ్ బి సేఫ్.
1: పాత్ర ముఖ్యం కాదు.
0: It's not the container that's important.
1: పాత్ర ముఖ్యము.
0: It is the material that's important.
1: కనుకని మనము బంగారు పాత్ర లోపల పాయిజన్ పెట్టినామంటే అది బంగారు పాత్ర కానేది.
0: When one there's poison in a golden container, it is useless.
1: మన హృదయం అనేటువంటిది కేవలము బంగారుగా పెట్టుకొని,
0: the heart that is golden,
1: దాంతో పవిత్రమైన మాధుర్యాన్ని నింపుకోవాలి.
0: We have to fill it up with all the sweetness.
1: ఏ పాత్రకు అలాంటి పరిస్థితి అలాంటి పదార్థాన్ని మనం నింపుకోవాలి.
0: And we should fill the container. with the proper material inside.
1: మీరు విద్యార్థులుగా ఉన్నారు.
0: You are students.
1: ఎలాంటి విద్యార్థులు?
0: What sort of students?
1: సాయి సంస్థలో పెరిగేటువంటి విద్యార్థులు.
0: You are students of Sai institutions.
1: సాయి ఏ ఒక్క దేన్ని కూడా మీరు ఆశించటం లేదు.
0: Sai is not expecting anything from you.
1: అన్ని ఫ్రీ ఎడ్యుకేషన్.
0: Everything is offered free.
1: మీకు ఏది కావాల్సినా కానీ నేను ఫ్రీగా అందిస్తున్నాను.
0: భగవాన్ గివ్స్ యు ఫ్రీలీ.
1: ఈనాడు ప్రపంచంలో ఎక్కడైనా ఇలాంటి స్కూల్స్ మీరు చూచారా, విన్నారా?
0: In this world, do you find any such institutions?
1: బిడ్డ పుట్టకటకు పూర్వమే కూడాను బుక్ చేసుకుంటారు.
0: Prior to the birth of the baby, there will be reservation.
1: బుక్ చేసుకుంటారు, ఇంత డబ్బు అని కట్టేస్తారు.
0: There will be advance booking and pay money.
1: ఈనాడు అన్ని కూడా అడ్వాన్స్ బుకింగ్ లే.
0: అడ్వాన్స్ బుకింగ్ ఇస్ దేర్ ఇన్ ఎవ్రీ రెస్పెక్ట్.
1: కానీ మన ప్రశాంతంలో ఏ ఒక్క అడ్వాన్స్ లేదు.
0: But in our Prashanthi Nilayam, there is no advance reservation.
1: మీరు సరైనటువంటి ఆదర్శాన్ని అందించటమే పెద్ద అడ్వాన్స్.
0: The advance is the true ideal that Bhagavan gives to us.
1: ఎక్కడికి పోయినప్పటికీ ఈ చదువుకున్న చదువును సార్థకంగా గావించుకోవాలి.
0: Wherever you go, you see that the aims of
1: education are fulfilled.
0: And you should make every effort to fulfill the objectives of education.
1: ఇది నిజమైన ఈ శివరాత్రి యొక్క మహత్యము.
0: This is the significance of Shivaratri.
1: Shivaratri అనగా విశ్వ కుటుంబంతో కూడినటువంటి శివరాత్రి.
0: Shivaratri is the one of universal family.
1: మీరందరూ కుటుంబీకులే.
0: You are all family members.
1: ఈ కుటుంబమంతా కూడా విశ్వ కుటుంబంగా మార్చుకోవాలి.
0: The individual family should be universal family.
1: ఆ రెండింటి యొక్క ఏకత్వమే మానవుని యొక్క దివ్యత్వము.
0: The unity of the two is the divinity.
1: ఈ దివ్యత్వాన్ని పొందడం కోసమనే ఐకమత్యము.
0: For the divinity, unity is necessary.
1: ఈ ఐకమత్యమే నిజమైనటువంటి సత్సంగము.
0: And this unity is through satsanga.
1: నేను చెప్పాను సత్సంగము. అటువంటి సత్సంగంగా మీరు ప్రవర్తించాలి.
0: భగవాన్ మెన్షన్డ్ ఆఫ్ సత్సంగం యెస్టర్డే. యు షుడ్ జాయిన్ సత్సంగ.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: మీ ప్రాపర్టీ ప్రేమనే.
0: యువర్ ప్రాపర్టీ ఇస్ లవ్.
1: అది నా ప్రాపర్టీ.
0: లవ్ ఇస్ భగవాన్స్ ప్రాపర్టీ.
1: కనుక మీరు అంత ప్రేమను పెంచుకుంటుంటే అంత పెద్ద ప్రాపర్టీకి నేను అధికారిగా ఉంటాను.
0: When you develop more and more of love, Bhagavan is the owner of your love.
1: కనుకనే నాకేది అక్కర్లేదు.
0: Bhagavan doesn't want anything.
1: మీరు ప్రేమగా జీవించండి.
0: Lead your life in love.
1: ప్రేమగా మీరు బ్రతకండి.
0: Lead your life.
1: ప్రేమను ఆదర్శంగా అందించండి.
0: Let love be the ideal.
1: అలాంటి జీవితాన్ని గడిపినప్పుడే అలాంటి విద్యార్థులు పవిత్రులవుతారు.
0: When you lead such a life, your lives would be sacred.
1: నిజంగా ప్రశాంతంలో జరిగేటువంటి ఒక ప్రతి కార్యక్రమం కూడాను ప్రశాంతంగానే ఉంటుంటుంది.
0: Every program in Prashantanalayam is completely peaceful.
1: ఇన్ని వేల మంది ఇటువంటి ప్రదేశంలో చేరినప్పుడు ఏ కించిత్తైనా శబ్దం ఇస్తుందా?
0: Those thousands and thousands have assembled here.
1: ఒక బిడ్డనే పసి బిడ్డనే కూడా ఏడ్చదు.
0: Not even a baby cries, no.
1: లేదు. ఒక ఎవరైనా తుమ్ముతారా అంటే తుమ్మడం, దగ్గుతారా అంటే దగ్గరు.
0: Nobody coughs, nothing whatsoever.
1: ఇంత పవిత్రమైన ప్రశాంతాన్ని అందిస్తుంటారు.
0: You find absolute peace abiding.
1: ప్రశాంతిలోనే మీరు ప్రశాంతిని పొందకపోతే ఇంకెక్కడ మీరు ప్రశాంతిని పొందగలరు?
0: If you are not peaceful here, where else can you be peaceful?
1: కాబట్టి అందరికీ ఆదర్శవంతమైనటువంటిది ప్రశాంతి నిలయం.
0: ప్రశాంతి నిలయం ఇస్ ది ఐడియల్ టు ద హోల్ వరల్డ్.
1: భౌతికంగా, నైతికంగా, ధార్మికంగా, ఆధ్యాత్మికంగా, రాజకీయం అన్నింటి కూడా ప్రశాంతి నిలయం ప్రధానమైనటువంటిది.
0: ప్రశాంతి నిలయం ఇస్ అన్ ఐడియల్ ఇన్ ద మోరల్, ఎథికల్, స్పిరిచువల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ లైఫ్.
1: కనుకనే ఈ ప్రశాంతి నిలయంలో మనం మీరు ప్రశాంతిని ప్రోగు చేసుకుని పోవాలి.
0: Therefore, collect, gather peace from ప్రశాంతి నిలయం.
1: ఈ బజార్లో మీరు ప్రవర్తన చేస్తున్నప్పుడే ఏ విధమైన కఠినమైనటువంటి వాకులు ప్రవేశపెట్టి పెట్టకండి.
0: నెవర్ యూజ్ హార్ష్ వర్డ్స్ ఎనీవేర్.
1: కానీ చాలా మంది భక్తులము భక్తులము భక్తులము అని చెప్పుకుంటూ
0: మెనీ డిక్లేర్ దెమ్సెల్స్ అస్
1: దుర్మార్గమైన మార్గంలో ప్రవేశిస్తుంటారు.
0: దే ప్రొసీడ్ ఇన్ ది వికెట్ డైరెక్షన్.
1: ఇది భక్తికి చాలా మూల కారణం కాదు.
0: ఇట్ కెనాట్ బి డివోషన్.
1: భక్తికి విరుద్ధమైనటువంటిది.
0: ఇట్స్ అగైన్స్ట్
1: ప్రవర్తనలు కూడా భక్తి భక్తి అంటారు కానీ ప్రవర్తనంత దుర్మార్గంగా ఉంటాయి.
0: It is against the path of devotion. Their behavior is against the devotion.
1: Manasulo okati, matalo okati.
0: They think one thing, they say different.
1: Manas anyat, vachas anyat, karma anyat, duratmanam.
0: It is only wicked man whose action, whose God thought and word are at variance. He is a wicked man.
1: Sangamalo kuda cheradaniki veelu kaadu.
0: Who should not join the company.
1: Manas ekam, vachas ekam, karma ekam, mahatmanam.
0: A noble soul will have harmony in thought, word and deed.
1: ఈనాటి భక్తులు కూడా చాలా మంది పవిత్రంగానే ఉంటున్నారు.
0: ద మోడర్న్ డివోటీస్
1: కానీ కొంతమంది మాత్రము మనస్సులో ఒకటి బయట ఒకటి.
0: But some people have one thing inside.
1: ప్రవర్తనలో చూస్తే మరి ఒకటి.
0: And the behavior is different.
1: ఈ ప్రవర్తనే చాలా ముఖ్యమైనటువంటిది.
0: The practice is very important.
1: ఈ ప్రవర్తనలో సక్రమమైనప్పుడు వాడు పవిత్రుడే కాదు.
0: If we don't practice perfectly,
1: మనం పాపి అని చెప్పవచ్చు.
0: We can say the worst of the sinners.
1: కాదు కాదు. మనం ఆ విధమైన మార్గంలో పోకుండా ప్రవర్తన చాలా పవిత్రమైనటువంటిదిగా చూసుకోవాలి.
0: It's our conduct, the practice that's most important.
1: ఎటువంటి ప్రదేశంలో పోయినప్పటికీ మనం ప్రశాంతినే ప్రదర్శించాలి.
0: Wherever you go, you demonstrate
1: ప్రశాంతిని. మీరు
0: యు ఆర్ ది స్టూడెంట్స్ ఆఫ్ ప్రశాంతిని.
1: మీ మాటలు చెందే, మీ ప్రవర్తన ఎందే మీరు ప్రశాంతిని ఇవ్వాలని వారు గుర్తించాలి.
0: Everybody should recognize you as students of ప్రశాంతినిలయం by your word and behavior.
1: జపాన్, జర్మనీ ఎక్కడ పోయినప్పటికీ వాళ్ళు చూసేటప్పటికీ వాళ్ళ ప్రవర్తన పట్టి వీళ్ళు ఎవరో ప్రశాంతినిలయం పిల్లలుగా ఉంటున్నారే అంటారు.
0: You find everybody, they may be from America, Japan, Germany, they identify the students of ప్రశాంతినిలయం.
1: ఎంత మందియో అట్టు సత్కీర్తిని తీసుకుని వస్తున్నారు.
0: Many people bring good name.
1: మీరు ఏది ఇవ్వనక్కర్లేదు.
0: యూ డోంట్ నీడ్ టు గివ్ ఎనీ.
1: మీరు ఖర్చు పెట్టనక్కర్లేదు.
0: యూ డోంట్ నీడ్ టు స్పెండ్.
1: ఈ ప్రవర్తన మంచిదిగా పెంచుకోండి.
0: యువర్ బిహేవియర్ షుడ్ బి పర్ఫెక్ట్.
1: అదే నాకు ఆనందము.
0: దాట్ మేక్స్ భగవాన్ హ్యాపీ.
1: ఇంతే మీరే కాదు, చేరినటువంటి భక్తులు కూడాను వారి ప్రవర్తనను చక్రమైనటువంటిగా తీసుకోవాలి.
0: ద కాండక్ట్ ఆఫ్ ద డివోటీస్ ఆల్సో షుడ్ బి పర్ఫెక్ట్.
1: మేము విశ్వ కుటుంబకులము.
0: వీ బిలాంగ్ టు ద ఫ్యామిలీ ఆఫ్ యూనివర్స్.
1: హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీకి ఈశ్వరి పార్వతులే ప్రధానము.
0: అండ్ ఫర్ అవర్ ఫ్యామిలీ ఈశ్వర పార్వతి ఆర్ ఐడియల్.
1: పార్వతి అనగా దేహము.
0: Parvati is the body.
1: ఈశ్వరుడు అనగా హృదయము.
0: ఈశ్వరా ఇస్ హృదయ.
1: హృదయ దేహములు రెండింటి ఎందే మానవత్వం ఉంటుండాలి.
0: హృదయ అండ్ ద బాడీ మేక్ ఏ హ్యూమన్ బీయింగ్.
1: దీన్ని ప్రవృత్తి, ప్రకృతి అన్నారు.
0: దిస్ వీ కాల్ నేచర్.
1: కనుకనే భగవంతుని యొక్క విషయం లోపల ప్రవృత్తి నివృత్తులుగా రూపొందింపచేశారు.
0: వీ హ్యావ్ గాట్ ద ప్రవృత్తి అవుట్ వర్డ్ అండ్ నివృత్తి ఇన్ వర్డ్.
1: ప్రవృత్తి దేహము, నివృత్తి ఆత్మ.
0: సో ప్రవృత్తి ఈజ్ ఎక్స్టర్నల్ ద బాడీ, నివృత్తి ఆత్మ ఈజ్ ఇంటర్నల్.
1: యూనిటీ యొక్క ఏకత్వమే మానవత్వము.
0: ద యూనిటీ ఆఫ్ ఎక్స్టర్నల్.
1: ఇలాంటి పవిత్రమైన మానవత్వాన్ని పుట్టి పెరిగి అన్ని విధాల దీన్ని చూచుకోకుండా ఆదర్శాన్ని విస్మరిస్తున్నారు.
0: హావింగ్ బీన్ బోర్న్ ఏ హ్యూమన్ బీయింగ్, వీ హావ్ ఫర్గాటెన్ ద ఐడియల్.
1: నేను భగవంతుని ప్రసాదమే.
0: అండ్ గాడ్స్ గిఫ్ట్.
1: ఇది కేవలం నీకు నేనుగా భావించుకుని అహంకార పడద్దు.
0: ఇట్స్ నాట్ ఆఫ్ మై ఓన్ మేకింగ్. నెవర్ బి.
1: అహంకారం ఎక్కడ చేరునో అక్కడ నీకు అన్ని విధాల ప్రమాదములే వస్తుంటాయి.
0: వేర్ దేర్ ఇస్ ఈగో దేర్ విల్ బి డేంజర్ ఎట్ ఎవ్రీ పాయింట్.
1: కనుక ఈ అహంకారాన్ని ఏమాత్రం అవసరం.
0: నెవర్ బి ఈగోయిస్టిక్.
1: ప్రేమను మాత్రమే పెంచుకోవాలి.
0: డెవలప్ లవ్.
1: ప్రేమ చేత సాధించలేనటువంటి ఒక్కటి లేదు.
0: దేర్ ఇస్ నథింగ్ దట్ యు కెనాట్ అచీవ్ వితౌట్ లవ్.
1: ప్రేమ ముదిత మనసే కదో.

0: ఈనాటి నామకీర్తనలంతా కూడాను పవిత్రమైనటువంటి యొక్క ఈ గాలిలో చేరి ప్రతిధ్వనిస్తూ జగత్కంతా వ్యాపించి సర్వులకును సద్గుణములు సదాచారములు సత్ప్రవర్తనలు అనుగ్రహించుగాక అని ఆశీర్వదిస్తూ నిన్న ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
1: All the bhajans we have done till now, let all the whole of the atmosphere, the environment, air be filled with the resonance of the matchless name of God and confer you the peace, happiness and bliss. So saying, Bhagwan, blessing everyone, brings his divine discourse to a close.
2: You were listening to excerpts from a divine discourse delivered by Bhagwan Baba on March 2nd, 2003 in Prashanti Nilayam on the occasion of Shivratri. Bhagwan stressed that the message of Shivratri is to live in unity and harmony with everyone. Baba urged us to lead a life of good character and good behavior and said, that is the only thing he wants and that is the only thing that would give him joy. Thank you. Sai Ram.

0: రాత్రిలోకం ఇరుసులే కుండగా తిరుగుచుండే ఏ ప్రేమ శక్తి ఎల్ల నక్షత్రాలు నేల రాలక మింట నిలిచియుండే ఏ ప్రేమ శక్తిచే ఈ దారుణి శక్తి ఇరుసు లేకుండగా తిరుగుచుండే ఏ ప్రేమ శక్తి ఇది ఏ ఆత్మశక్తి ఏ ప్రేమ మహిమచే ఆత్మశక్తియు ప్రేమ శక్తియు రెండు ఏకమయ్యే ప్రేమ స్వరూపులారా
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్
0: ఈ ప్రపంచం యొక్క స్థితి తెలియడానికి ఏది ఆధారం
1: What is the basis for the world to exist and sustain?
0: ఈ ప్రేమ శక్తి అన్ని నక్షత్రాలు నేల రాలక మింట నిలిచి ఉండే
1: What is that mighty power of love that keeps the stars there steady, there in the sky, without falling down?

0: What is that mighty power that is responsible for all the worlds to exist in perfect harmony and synthesis?
1: Prema Swarupulara.
0: Embodiments of love.
1: Jnanadu potta nimpukona chikkula nanduchu koti vidyalanu punaganeyachi paripurna sukhamunu pondaleka ee manava jati lokamuna mraggaganeetiki.
0: Why should we ruin our human life by just spending all our energies and time to feed our belly, to eke out our living, by acquiring so much of knowledge just for our livelihood?
1: నిత్య జీవితంలో సత్య వస్తువును దర్శించవలనన్నా ఏ సాధనలు చేయనక్కర్లేదు.
0: In our daily life, we have the experience of truth. We don't need to adopt any separate spiritual practice.
1: Brahma, Vishnu, Maheshwarani, అనేక విధములుగా పేరు చెప్తున్నాం మనం.
0: We utter some names like Brahma, Vishnu and Maheshwara.
1: ఈ రూపములు చూచిన వారెవరు?
0: Who have seen those forms of these three?
1: ఎవరికి ఈ రూపములు కనిపించడం లేదు.
0: None have seen these forms.
1: కేవలం శక్తి ఒకటి మాత్రమే ప్రేమ స్వరూపమై సంచరించుతున్నది.
0: It is only the power of love that exists in all these three aspects of the divine.
1: ప్రేమ చేతనే సర్వ సంగములు సమకూరుచున్నవి.
0: It's only out of love we are able to acquire, possess all.
1: సంఘం అనగా ఏమిటి?
0: వాట్ ఈస్ సంఘ?
1: 10 మంది చేరిక మాత్రం సంఘం కాదు.
0: సంఘ ఈజ్ నాట్ అసెంబ్లీ ఆఫ్ కపుల్ ఆఫ్ పీపుల్.
1: సమత్వమైనటువంటి మానవత్వం, దివ్యత్వమైన దైవత్వంతో కూడి ఏకం కావటమే సంఘం.
0: సంఘ ద కంపెనిమెంట్ ద స్పిరిట్ ఆఫ్ ఈక్వాలిటీ అండ్ ద స్పిరిట్ ఆఫ్ టోటల్ ఐడెంటిఫికేషన్ విత్ ద డివినిటీ.
1: డివినిటీ లేకుండా ఏ విధమైన మానవత్వము కనిపించదు.
0: Without divinity, humanity cannot exist.
1: దివ్యత్వంతో కొంచెం సంబంధ బాంధవ్యం కల్పించుకున్నప్పుడే నీకు సర్వశక్తి కూడా సమర్థుడు అయిపోతావు.
0: When once you establish intimate contact with the inner divinity, you will be able to accomplish.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: నిజముగా మానవత్వమునందే సర్వశక్తులు ఇమిడి ఉన్నవి.
0: ఇట్స్ ఓన్లీ విత్ ఇన్ ద రేంజ్ ఆఫ్ హ్యూమన్ లైఫ్ ఆల్ ఫ్యాకల్టీస్ ఆఫ్ పవర్ ఆర్ ప్రెసెంట్.
1: దీనికి వేరే దివ్యమైనటువంటి శక్తి మనం తీసుకుని రానక్కర్లేదు.
0: వీ డోంట్ నీడ్ టు బాదర్ అబౌట్ ద డివైన్ పవర్ బియాండ్.
1: మానవుని అందే డివైన్ పవర్ పూర్తిగా నిండి ఉన్నది.
0: ద డివైన్ పవర్ ఈజ్ ఇమ్మనెంట్ లేటెంట్ ఇన్ మ్యాన్.
1: ఆ పవర్ లేకుండా మానవతా శక్తి ఏమాత్రము ఒంటరిగా పనిచేయలేదు.
0: విదౌట్ ద డివైన్ పవర్ లేటెంట్ ఇన్ మ్యాన్ హీ కెనాట్ ఫంక్షన్.
1: మమై వాహం అంటాడు.
0: గాడ్ సేస్ యు ఆర్ ద స్పార్క్ ఆఫ్ ద డివైన్.
1: అహం బ్రహ్మాస్మి.
0: అండ్ ఇట్ ఈస్ డిక్లేర్డ్ దట్ ఐ యామ్ గాడ్.
1: తత్ త్వం అసి.
0: And it is also said that
1: prajnanam brahma.
0: And that awareness prajnana.
1: Ayamatma brahma. Ilanti mahavakyamulu entayo geeta yandu imidi unnavi.
0: The four primordial principles, that I am awareness prajnanam brahma, tattvamasi that thou art, ayamatma brahma, these are the Vedic dicta.
1: Ivanni kunnu kevalamu manavuni mayallo munchi pettunnavi gaani ఇవి సహజంగా ఎక్కడ కూడా ఈ శక్తిని కనిపించడం లేదు.
0: మెనీ ఆఫ్ ది థింగ్స్ దట్ వి ఎన్కౌంటర్ ఇన్ లైఫ్ డ్రౌన్ అస్ ఇన్ ఇల్యూజన్ అండ్ ఇట్ గివ్స్ నో స్కోప్ ఫర్ ది మానిఫెస్టేషన్ ఆఫ్ ది ఇన్నర్ పవర్.
1: మానవత్వానికి మించినటువంటి శక్తి మరొకటి లేదు.
0: దేర్ ఇస్ నో పవర్ బియాండ్ ది పవర్ దట్ ఎగ్జిస్ట్ ఇన్ మ్యాన్.
1: మానవత్వం అందే దైవత్వం కూడా ఉంటున్నది.
0: ఇట్ ఈస్ ఓన్లీ ఇన్ మ్యాన్ ద డివినిటీ గాడ్ ఎగ్జిస్ట్.
1: ఈ దివ్యత్వము మానవత్వము రెండూ చేరే శక్తిత్వంగా మారుతుండాలి.
0: సో ది హ్యుమానిటీ అండ్ ది డివినిటీ టుగెదర్ కాన్స్టిట్యూట్ ది ఎంటైర్ పవర్ ఆఫ్ లవ్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: ఈ మానవత్వం అనేక శక్తులను సాధించి దాన్ని ఏదో ఒక విధమైనటువంటి యొక్క సాధన లోపల ముంచాలని ప్రయత్నిస్తున్నారు.
0: The human society is totally involved to achieve something, to accomplish something out of all the faculties of power. శరీరములకు
1: ఎన్నో బాధలున్నవి.
0: The body suffers from so many afflictions.
1: ఈ బాధల లోపల నీ శక్తి ఎంత మాత్రము?
0: Out of all the sufferings, what just the power that you have?
1: అనేక పరిణామం చెప్పారు. పుట్టుట ఒక చింత.
0: The very birth itself is a matter of worry.
1: భూమి నిండుట చింత.
0: Life on earth.
1: సంసారం ఒక చింత.
0: The family life.
1: చావు చింత.
0: Death.
1: బాల్యమంతయు చింత.
0: The childhood.
1: వార్ధక్యం ఒక చింత.
0: Old age.
1: జీవించుట ఒక చింత.
0: Life.
1: చెడుపు చింత.
0: And the failure.
1: కర్మలన్నీ చింత.
0: All actions.
1: కష్టములు ఒక చింత.
0: Difficulties.
1: సంతసం ఒక చింత.
0: Happiness.
1: వింత చింత.
0: The mystery.
1: ఏది చింత లేనటువంటిది.
0: And it's all full of worries and anxieties.
1: అన్ని చింతలు చేసే కూడి ఉన్నవి.
0: Life is full of worries and worries.
1: ఇది చింతలు కాదు.
0: In fact, they are not.
1: ఇది దైవత్వాన్ని చేరేటువంటి స్టెప్స్. మానవత్వాన్ని వదిలి దైవత్వాన్ని చేరడానికి ఈ విధమైన మార్గములు.
0: We have to consider them as steps to take man towards God, essence of man.
1: ప్రేమ స్వరూపులారా,
0: embodiments of love.
1: దైవాన్ని మేము స్వప్నంలో చూచామని, దైవాన్ని మేము ధ్యానంలో చూచామని, దైవాన్ని మేము అనేక రకములుగా జ్ఞాన నేత్రముల చేత సంపాదిస్తున్నామని చెప్పుకుంటారు.
0: పీపుల్ డిక్లేర్ దట్ దే విజువలైజ్డ్ గాడ్ ఇన్ దేర్ డ్రీమ్. సమ్ సే దట్ దే సా హిమ్ వైల్ ఇన్ మెడిటేషన్. సమ్ సే దట్ దే కుడ్ విజువలైజ్ హిమ్ త్రూ దేర్ విజ్డమ్ ఐ.
1: కనుక ఇవన్నీ కూడా కేవలము మానవుని యొక్క భ్రమలే కాని నిజమైన శక్తులు కాదు.
0: దీస్ ఆర్ ఆల్ హ్యూమన్ ఇమాజినేషన్స్. ఇట్స్ నథింగ్ టు డూ విత్ ది లేటెంట్ పవర్.
1: స్వప్నంలో భగవంతుని దర్శించాము అని కూడా అంటుంటారు.
0: సమ్ సే దట్ దే హావ్ సీన్ గాడ్ ఇన్ దేర్ డ్రీమ్.
1: స్వప్నం ఎక్కడ ఉంది, భగవంతుని ఎక్కడున్నాడు, దర్శించడం ఎక్కడ?
0: వేర్ ఇస్ ది డ్రీమ్? వేర్ ఇస్ గాడ్? వాట్ ఇస్ ది పాయింట్ ఆఫ్
1: సీయింగ్? అసలు స్వప్నమే లేదు.
0: There is no dream at all.
1: ఈ స్వప్నంలో కనిపించేటువంటి ఇవన్నీ కూడా వ్యక్తిత్వములు కావు.
0: All that you encounter in dream, that's not a reality at all.
1: ఇవన్నీ కేవలము మాయ శక్తులే.
0: That's all illusion, false identification.
1: ఇది కేవలము ఒక విధమైనటువంటి భ్రాంతియే.
0: It is delusion, imagination.
1: ఈ భ్రాంతిని మనం ఏనాడు పోగొట్టుకుందామో ఆనాడే మనకు నిజశక్తి మనలో ప్రారంభమవుతుంది.
0: ద మూమెంట్ వీ ట్రాన్సెండ్ దిస్ డెల్యూషన్ అండ్ ఇమాజినేషన్ వీల్ బి ఏబుల్ టు నో ద రియాలిటీ.
1: కనుక ప్రతి మానవుడు కూడాను ఈ మాయ శక్తులను తొలగించుకోవాలి.
0: ఎవ్రీ వన్ మస్ట్ మేక్ ఎవ్రీ ఎఫర్ట్ టు అబాండన్ దిస్ ఇల్యూషన్.
1: ధ్యానంలో కూర్చొని ఏదో మేము ఎవరినో ధ్యానం చేస్తున్నామని అనుకుంటారు. ఆ ధ్యానంలో ఏదో ఒక విధమైనటువంటి యొక్క వెలుతురు వచ్చిందంటే ఈ ప్రకాశాన్ని మేము చూచామంటారు.
0: Some say that they sit in meditation, in full concentration, and they see a ray of light in the state of meditation.
1: ఈ మెడిటేషన్ అంటే ఏంటి?
0: What exactly is meditation?
1: ఏకాగ్రత అని.
0: It's concentration.
1: ఎట్టి చలనము లేకుండా, ఎట్టి భ్రాంతి లేకుండా, ఎట్టి సంబంధము లేకుండా ఒక విధమైన దృశ్యం కనిపించడం.
0: The actual state of meditation does not call for any kind of movement. It does not promote any imagination or illusion or any relationship.
1: ఎక్కడ చూసినా గాని మనిషి ఉన్నాడు.
0: Man is present all over the world.
1: కానీ మనిషి ఎక్కడ ఉన్నాడో అక్కడే మనసు కూడా ఉంటుండాలి.
0: Wherever man is present, there exists the mind.
1: ఈ మనసు లేని స్థానము ఎక్కడ కూడాను లేదు.
0: There is no place where there is no mind.
1: కనుక మనసే సర్వత్రా వ్యాపించి ఉన్నది.
0: So it is the mind that is all pervasive.
1: Manayeva manushyanam karanam bandhamochevo.
0: Mind is the cause for attachment and liberation.
1: Moksham ante emiti?
0: What is moksha, liberation?
1: Anandanni anubhavinchatamu.
0: Experiencing the state of bliss.
1: Ee anandam ekkadinchino raadu.
0: యూ డోంట్ గెట్ బ్లిస్ ఫ్రమ్ ఎనీవేర్ ఎల్స్.
1: మానవుని యొక్క హృదయ స్థాయి నుంచే వస్తుండాలి.
0: ఇట్ అరైజెస్ ఫ్రమ్ వన్స్ ఓన్ హార్ట్.
1: ఈ మనసు యొక్క తత్వము,
0: ద నేచర్ ఆఫ్ ద మైండ్,
1: అనేక రకములు కాకుండా చంచలమైనటువంటిది.
0: ఈస్ దట్ ఆఫ్ వేవరింగ్ టైప్.
1: ఈ వేవరింగ్ మైండ్ అనేటువంటిది మన యందే ఉన్నది, కానీ బయట నుంచి రావటం లేదు.
0: దిస్ వేవర్డ్ నేచర్, అన్స్టెడీనెస్ ఈస్ ప్రెసెంట్ విత్ ఇన్ అస్, ఈస్ నాట్ ఎనీవేర్ ఎల్స్ ఫ్రమ్ అవుట్ సైడ్.
1: కనుక ప్రతి ఒక్కటి కూడా సంబంధ బాంధవ్యములంతా కూడా మా యొక్క సంబంధం అని.
0: Therefore, every association is the fructification or the result of illusion.
1: నీ ఒక పెళ్లి చేసుకున్నావు.
0: You supposing get married.
1: భార్య భర్తను సంబంధ బాంధవ్యంగా తీసుకుంటున్నావు.
0: You consider it as the relationship between husband and wife.
1: కానీ ఇంత పూర్వం కూడా ఆమె ఉండది, నీవు ఉన్నావు.
0: Prior to the wedding, both of you were present without any relationship.
1: కేవలం మనసు యొక్క సంబంధమే.
0: It is only association because of the mind.
1: ఈ భ్రాంతి యొక్క ఈక్వల్ శక్తి.
0: It is the power of the illusion.
1: ఈ విధమైనటువంటి యొక్క మాయా శక్తులు అన్ని కూడాను మహత్తరమైన శక్తులు అని భావించుకోవటం చాలా పొరపాటు.
0: It's a big mistake to consider the power of this illusion or maya as the highest one.
1: మాయా ఎప్పుడు తొలగుతుందో అప్పుడే నీకు సర్వము తొలగిపోతుంది.
0: The moment the curtain of illusion drops, the reality reveals.
1: Prema swarupulara,
0: embodiments of love.
1: Aa maya kudanu prema cho cheri untuntadi.
0: And we also find the love along with this illusion.
1: Prema lenatvanti oka padamu ekkada kudanu kanipinchadu.
0: You don't find any place in this world without love.
1: Kanuka premane sarvamu.
0: Love is everything.
1: Sambandha bandhavyam anni kudanu prema chetane kalugutunnavi.
0: The associationship, the relationships are because of love. All things happen because of love. They grow because of love. Things grow, they increase, they diminish, they vanish because of love. Number 9. 9 + 1 = 10.
1: అయితే ఈ 10 అనేటువంటిది ఎక్కడి నుంచి వచ్చింది?
0: ద నంబర్ 10, హౌ డిడ్ యు గెట్ ఇట్?
1: ఒకటి చేరటం చేతనే దీనికి సంబంధం వచ్చింది.
0: దిస్ 10 ఇస్ బికాస్ ఆఫ్ ప్లస్ ఎడిషన్.
1: సంబంధ బాంధవ్యం అన్ని కూడాను ప్రేమ చేతనే కలుగుతున్నవి.
0: ది అసోసియేషన్షిప్, ది రిలేషన్షిప్స్
1: ప్రేమ చేతనే తరుగుతున్నవి.
0: ఆల్ థింగ్స్ హ్యాపన్ బికాస్
1: ప్రేమ చేతనే పెరుగుతున్నవి.

0: This 10 is because of plus addition of 1.
1: 10 లోపల 1 తీసివేసి
0: remove 1 out of this number 10.
1: 9 మాత్రమే మిగులుతుంది.
0: And you also only
1: find. ఆ మిగిలినటువంటిది ఏమిటి?
0: What is this 10 number 9?
1: అది కూడా మనం తీసిపెట్టినవే.
0: And it's only our question of subtraction.
1: ఈ విధంగా సంబంధ బాంధవ్యములంతయు మనం కూడటము మనం తీయటము ఈ రెండు యొక్క సంబంధమే ఈ సంబంధము.
0: So the relationship is because of additions and subtractions, that's all.
1: ప్రపంచంలో
0: in this world
1: ఎన్నో రకములైనటువంటి యొక్క ధ్యానములు జరుపుతున్నారు.
0: We come across different types of meditation.
1: బ్రహ్మసాధనం ఒకటి ఉంటుంది.
0: బ్రహ్మసాధన is one type.
1: భ్రమసాధనం ఈ సాధన అనేటువంటిది భ్రమ నుంచి కలిపినటువంటి
0: భ్రమ సాధన. దిస్ కైండ్ ఆఫ్ సాధన ఈజ్ ద ప్రోడక్ట్ ఆఫ్ భ్రమ ఇల్యూషన్.
1: కనుక బ్రహ్మ కాని విష్ణువు కాని మహేశ్వరుడు కాని ఏ సాధనలో కూడాను ఎవరికి కనిపించడం.
0: ఇన్ఫాక్ట్ బై సాధన నన్ కెన్ సీ బ్రహ్మ విష్ణు అర మహేశ్వర.
1: ఈ కనిపించేటువంటి కూడాను మన యొక్క హృదయ భావములే.
0: ఆల్ దట్ వీ సీ feel to see are just the reflections of
1: Brahma. Jagatunandu ledu.
0: Brahma is not present separate.
1: Vishnu jagatunandu ledu.
0: Nor Vishnu.
1: Isharu jagatunandu ledu.
0: And there is no Ishwara in
1: him. Isha vasyam idam jagat.
0: Isha vasyam idam jagat. God is present
1: everywhere.
0: It is only the humanity, just one way.
1: Ee manavatvani nammaka daivatvam kavalani ee manavatvamlo manam vicharam chesthe edi kanipistundi.
0: Without consideration for humanity, how do you expect to attain divinity? You will only come across the demonic temperament, danavatva. You cannot expect the form of your choice. Your visualization, imagination of Vishnu is not a reality. It is only your yearning, pining for God.
1: కనుక విష్ణువు లేడు.
0: There's no Vishnu.
1: బ్రహ్మను లేడు.
0: Nor Brahma.
1: ఈశ్వరుడు లేడు.
0: No Ishwara either.
1: ఉన్నది ఒక్కటే మానవుడు.
0: Only man that's present.
1: మనిషి అందే సర్వం కూడా ఇమిడి ఉంటున్నాయి.
0: In fact, all are present within man.
1: కనుక మానవత్వమును ఈ విష్ణుత్వాన్ని చూసినట్టు అనుకుంటావు. కానీ విష్ణుత్వం ఎక్కడి నుంచి రాదు. మానవత్వం ఉన్నది పోదు.
0: You feel that you have seen Vishnu. No. In fact, the Vishnu aspect has not entered into your life, nor left.
1: Neeve Vishnu.
0: You are Vishnu.
1: Neeve Brahma.
0: You are Brahma.
1: Neeve Shivudavu.
0: You are Shiva.
1: Anni nene ani anukunte, ye okka chintana undadu.
0: If you think that you are everything the divine, you don't need to worry.
1: Aham Brahma. Aham Vishnu. Aham Ishvara.
0: Let's have the feeling, aham Brahma, I am Brahman. Aham Vishnu, I am Vishnu. Aham
1: Mahishwara.
0: In fact, I am everything, all.
1: ఈ విధమైనటువంటి భావములు మీరు పెంచుకుంటే ఏ విధమైనటువంటి యొక్క డౌట్స్ కు అవకాశం ఉండదు.
0: When we have this total identification with the divinity, then there will be no question of any anxiety or worry.
1: కనుక మానవత్వం కంటే మించినటువంటిది మరొక శక్తి మరొక రూపము ఎక్కడ కూడా ఈ జగత్తులందు కనరాదు.
0: Beyond the human power, capacities, there is nothing that exists beyond.
1: కనుక నీవన్నీ కల్పించుకున్నటువంటివన్నీ కూడా కల్పనలే కాని నిజమైనటువంటి శక్తులు కాదు.
0: All that you see, all that you declare to see is only just the stretch of your imagination.
1: ప్రేమ స్వరూపులారా,
0: embodiments of love.
1: రాత్రి మాకు స్వప్నంలో స్వామి వచ్చాడు అనుకుంటుంటారు.
0: Some say Swami appeared in my dream.
1: నేను ఎవరి స్వప్నంలో కూడా నేను పోవటం లేదు.
0: భగవాన్ is not reaching your dreaming state.
1: నీ సంకల్పమే పూర్తి దాన్ని బలపరుచుకున్నప్పుడు అది నీకు ఒక రూపకంగా కనిపిస్తుంది.
0: It is only your thought that has appeared in the form of a dream.
1: కనుక భగవంతుడు ఒక రూపాన్ని మార్చుకోవటము మరొక రూపాన్ని తెచ్చుకోవటము ఇవి ఎక్కడ కూడా జరగవు.
0: God does not take upon himself any form and change to another form.
1: దైవానికి కోపం వచ్చింది అనుకుంటారు.
0: We think God is angry.
1: దైవానికి కోపము లేదు, ప్రేమ లేదు.
0: గాడ్ హ్యాస్ నైదర్ లవ్ నార్ యాంగర్.
1: కనుక ఈ కల్పనలన్నీ కూడా నీవు దైవం పైన కల్పిస్తున్నావు.
0: ఇట్ ఈస్ వీ అట్రిబ్యూట్ దీస్ థాట్స్ ఆన్ గాడ్.
1: నీవు నిరంతరము ప్రేమలో ఉంటుండు.
0: యు బీ ఇన్ లవ్ కంటిన్యూ.
1: ఈ ప్రేమలో ఉండినప్పుడు కోపతాపములు ఏమాత్రము కనిపించవు నీకు.
0: వెన్ వన్స్ దేర్ ఇస్ లవ్, దేర్ ఇస్ నో ఛాన్స్ ఫార్ ది హేట్రెడ్ టు ఎగ్జిస్ట్ నార్ యాంగర్.

0: కనుక నీ ప్రేమ ఒక్కటే నీ యొక్క ఆకారం.
1: Therefore your true form is love.
0: పుట్టిన దశమే బిడ్డ ప్రేమతో పుట్టుండాలి.
1: The child is born with love.
0: ఆ బిడ్డ పెరగటం కూడాను ప్రేమ చేతనే పెరుగుతుండాలి.
1: The child grows in love.
0: ఈ రూపములు మారటం కూడాను ప్రేమ చేతనే మారుతుండాలి.
1: The whole form of human life in different steps, stages is because of love.
0: మరొక శక్తి అనేటువంటిది మనకు కనిపించి ఈ ప్రేమను మార్చడం కాదు.
1: No other power can ever change love.
0: ఈ విధంగా మీరు విచారణ చేసి
1: you investigate this way.
0: ఏదో కొంతవరకు శక్తిని సంపాదించామని మీరు భ్రమించకండి.
1: Never be mistaken that you have acquired powers.
0: ఈ భ్రమను మీరు దూరం చేసుకోవడానికి ప్రయత్నించాలి.
1: Distance yourself from such powers which false notion.
0: భ్రమను నీకు బ్రహ్మం కాదు.
1: Brahma illusion is not Brahma the reality.
0: కనుక బ్రహ్మంతా కూడాను భ్రమను కావు.
1: And Brahma the reality cannot be Brahma or
0: illusion. Brahma ledu, Brahma lo Brahma ledu.
1: And therefore, there is no Brahma illusion in Brahma the reality, nor there is Brahma the reality in Brahma that illusion.
0: ఇవన్నీ కూడా కేవలము సంకల్పించుకున్నటువంటి యొక్క సంకల్పములు.
1: So they are all just your imaginations and your thoughts only.
0: దివ్యాత్మ స్వరూపులారా.
1: Embodiments of divine Atma.
0: దివ్యాత్మ అనగా ఏమిటి?
1: What is the meaning of Divyatma?
0: Divyamainatundi Atma.
1: Atma, the self is divine. Divya.
0: Atma anaga chaitanyame.
1: Atma means awareness.
0: Chaitanyam sarvatra untundadi.
1: This chaitanya is everywhere.
0: Chaitanyam lenatundi sthanamu ekkada kodanu manaku kanipinchadu.
1: You cannot come across any place without this awareness. Chaitanya.
0: Chaitanyame sarvashakti ayinatundi yokka shakti.
1: And this chaitanya is all powerful.
0: Ikkada manam oka vishayanni చక్కగా ప్రదర్శించాలి.
1: హియర్ వీ హావ్ టు ఇన్వెస్టిగేట్ వెరీ క్లియర్లీ వన్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్.
0: చైతన్యం ఉన్నది.
1: హియర్ దేర్ ఇస్ చైతన్య.
0: కదులుతూ ఉన్నది.
1: ఇట్ సెట్ ఇన్ మోషన్.
0: కదిలేటువంటి చైతన్యం మనకు మనము కదలనటువంటి ఒక భ్రాంతిని మనం కల్పించుకుంటున్నాం.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ దిస్ కైండ్ ఆఫ్ అవేర్నెస్ విత్ ఫుల్ ఆఫ్ వైబ్రేషన్ వీ అట్రిబ్యూట్ అనదర్ థాట్ అనదర్ పవర్ టు.
0: బ్రహ్మచేతనే ఈ కల్పించుకున్న చైతన్యము కదులుతూ ఉన్నట్టుగా కనిపిస్తుంటాయి.
1: అండ్ దెన్ దేర్ డెవలప్ దిస్ కైండ్ ఆఫ్ వేవరింగ్ ఆర్ అన్స్టడీనెస్.
0: ఏ కదలిక గాని ఏ స్థిరత్వం కాని ఏ యొక్క బ్రహ్మత్వం కాని ఎక్కడ కూడా జగత్తులో కాలరాదు.
1: దిస్ కైండ్ ఆఫ్ వేవరింగ్ నేచర్ ఆర్ అన్స్టడీనెస్ యూ డోంట్ ఫైండ్ ఇన్ ది రియాలిటీ.
0: మీ ఉత్సాహములకు నేను ఆటంకం కలిగిస్తున్నానేమో అని అనుకుంటాను.
1: Perhaps you may be feeling Bhagavan is restricting your enthusiasm.
0: Mee utsahamulaku nenu edi kodanu addu cheptam ledhu.
1: Bhagavan will never object your bubbling enthusiasm.
0: Mee satyamulaku sariyainatundi roopani me kalpistunnanu.
1: Bhagavan is teaching us the true form of truth.
0: Endukaraga meeru bhramal chetane kaalamantha ikkudunu pechukuntunnaru.
1: Because we are wasting our time drowned in delusions.
0: Kaaku ee kaalamunu ee bhramalanu meeru pechukokandi.
1: Therefore, we should not waste our time in delusions.
0: నిజమైనటువంటి శక్తి మీ అందే ఉంటున్నది.
1: The true power is latent in you.
0: ఆత్మశక్తి అనేటువంటిది ఆత్మ అనగా చైతన్యము.
1: This Atma is Chaitanya or awareness.
0: ఈ చైతన్య శక్తి సర్వత్రా నిండినటువంటిది.
1: This Chaitanya, the power of awareness, is all pervasive.
0: ఈ పవరే ప్రతి శక్తి అందు కూడా చేరి ఆయా రూపాన్ని దర్శింపజేస్తుంది.
1: In fact, this power manifests in varied forms and dimensions.
0: ఒక మానవత్వం తప్ప ఇంక ఏ తత్వం కూడా మీకు భ్రమింప చేయడానికి ప్రయత్నించదు.
1: So it is only in human this awareness manifests in totality, totally.
0: మానవత్వంలో ఉన్నటువంటి శక్తి దివ్యమైనటువంటిది, భవ్యమైనటువంటిది.
1: The power latent in man is divine.
0: అదొక్కటే సర్వ విధముల కూడాను మీకు శాంతిని సంతోషాన్ని చేకూరుస్తుంది.
1: దిస్ డివైన్ పవర్ విత్ ఇన్ మ్యాన్ విల్ కన్ఫర్ పీస్ అండ్ బ్లిస్.
0: డివైన్ పవర్ అనగా అది కూడా ఒక ప్రత్యేకమైనటువంటి పవర్ కాదు.
1: ద డివైన్ పవర్ ఈజ్ నాట్ ఎ సెపరేట్ ఎంటిటీ.
0: అది మీ యొక్క ఏకాగ్రత పవరే డివైన్ పవర్ గా మారుతుండాలి.
1: అవుట్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ యూ కెన్ ఎక్స్పీరియన్స్ ద డివినిటీ, ద డివైన్ పవర్.
0: కనుకనే మీ డివైనిటీ దాన్ని మొట్టమొదటి గుర్తించుకోవడానికి ప్రయత్నం చేయండి.
1: Therefore we should make every attempt to realize the divinity within.
0: ఈ గ్రంథములో చదివేటువంటి వారికి కాని,
1: those that go through books,
0: గ్రంథములో రాసినటువంటి కాని,
1: those that compose,
0: ఏది కూడా సత్యము కాదు,
1: are not necessarily true.
0: ఏదో కొన్ని మనిషికి ఒక భ్రమను కల్పించాలని,
1: only to give you a sort of imagination,
0: ఆ విధమైనటువంటి గ్రంథాల్లో తెలుపుతూ ఉంటారు.
1: And the textual knowledge amounts to imagination.
0: కానీ కొన్ని కొన్ని శక్తులు
1: బట్ సమ్ పవర్స్
0: అప్పటికప్పటికే పుట్టి అప్పటికప్పటికే నశిస్తున్నాయి.
1: ఆర్ బోర్న్ ఇన్స్టంటేనియస్లీ అండ్ డిసపియర్ దేర్ ఆఫ్టర్.
0: ఆ నశించేటువంటివి మనవి కాదు.
1: దోస్ ద పవర్ దట్ వానిషెస్ డస్ నాట్ బిలాంగ్.
0: పుట్టేటువంటివి మనవి కాదు. పుట్టేటువంటివి కూడా మనవి కాదు.
1: దోస్ దట్ ఆర్ జనరేటెడ్ అఫ్రెష్ ఇన్స్టంటేనియస్లీ డోంట్ బిలాంగ్ టు యూ.
0: ఈ పుట్టి పెరిగి నశించేటువన్నీ కూడా మన యొక్క భ్రమలే.
1: ద పవర్ దట్ ఇస్ బోర్న్ దట్ గ్రోస్ అండ్ వానిషెస్ is not true.
0: ఈ భ్రమకు మనం ఏ మాత్రమూ లొంగకూడదు.
1: వి షుడ్ నెవర్ సబ్మిట్ అవర్ సెల్వ్స్ టు దిస్ ఇల్యూషన్.
0: మీరు నిత్యంగా సత్యంగా మీరు గుర్తించవాలంటే ఈ కనిపించేటువంటివన్నీ కూడాను పుట్టి భ్రమలే.
1: ఇన్ ఫ్యాక్ట్ ది ఎటర్నల్ ట్రూత్ ఇస్ బియాండ్ యువర్ ఇమాజినేషన్.
0: ఇప్పుడు వేదాన్ని అధ్యాసనం చేస్తున్నారు.
1: యు ప్రాక్టీస్ వేద.
0: కానీ ఈ వేదం నుంచి వచ్చేటువంటి యొక్క ప్రతి పదం కూడాను మన నాభి నుండి ఏర్పడేటువంటివి.
1: ఎవ్రీ వర్డ్ దట్ యు అట్టర్ కమ్స్ అవుట్ ఆఫ్ ది నావెల్.
0: కనుక ఈ నాభి నుండి వచ్చేటువంటి యొక్క ప్రతి ధ్వని అదే మనకు నిజమైనటువంటి అనుభవిస్తున్నాం.
1: Therefore, the true experience you get it, that which comes out of the very navel, as you pronounce
0: these words.
1: If you just stand all alone and say Om, the same sound comes back to the
0: resound.
1: This resound does not mean there is separate sound.
0: నిజమైనటువంటి శబ్దమే ప్రతిధ్వనిగా మారుతుండాలి.
1: ఇట్ ఈస్ ఓన్లీ యువర్ ఓన్ సౌండ్ దట్ కమ్స్ బ్యాక్ టు యూ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ రిసౌండ్.
0: కనుకనే ప్రతి మంచి చెడ్డ రెండు కూడాను నీ నుంచి ఏర్పడినటువంటి.
1: దే ఆర్ బోర్న్ మేడ్ అవుట్ ఆఫ్ యూ.
0: ఎక్కడి నుంచి నువ్వు వచ్చి మనలో చేరటం లేదు.
1: దే ఆర్ నాట్ కమింగ్ ఫ్రమ్ సెపరేట్ డిస్టెంట్ ప్లేస్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ఒక పదం తీసుకుని మీరు ఆ పదమిని మీది మీదుగా చదువుతూ రండి, అది పెద్ద కంఠస్థం అవుతుంది.
1: When you go on repeating these words, you can get them by heart.
0: Kani by heart aa vachinatundi meedi kaadu.
1: Those that you get by heart do not belong to you.
0: Adi pratidvani yokka reflection.
1: It is just the reflection of the resound.
0: Pratidvani yokka reaction.
1: It is the reaction of the resound.
0: Pratidvani yokka resound.
1: It is the resound.
0: అన్ని రియాక్షన్ రీసౌండ్ రిఫ్లెక్షన్ ఈ మూడే తప్ప అన్యమైనటువంటి లేదు.
1: సో ఇన్ దిస్ వరల్డ్ దేర్ ఆర్ ఓన్లీ దీస్ త్రీ, రియాక్షన్ రిఫ్లెక్షన్ అండ్ రిసౌండ్.
0: కనుక మనం వచ్చేటువంటి ఇవన్నీ కూడాను మన యొక్క భ్రమనే కానీ అన్యమైనటువంటివి కాదు.
1: ఆల్ దట్ వీ థింక్ ఇస్ జస్ట్ అవర్ ఇమాజినేషన్ డిల్యూషన్ నథింగ్ బియాండ్.
0: రామాయణం నందు
1: రామాయణ
0: రామశక్తిని గొప్పగా వర్ణిస్తూ వచ్చారు.
1: ది పవర్ ఆఫ్ రామ is described totally.
0: Kani power of Ramadi kudanu oka nijamainatundi power kaadu.
1: And it's also not true.
0: Pradalaku oka vidhamainatundi chaitanyam melkolpe nimittamai aa vidhamaina power unnattuga kanipistu untadi.
1: The power of Rama is extolled in Ramayana to awaken, to kindle the inner awareness within everybody.
0: Kanu anni kudanu jagatnandu prati dhvani kudanu reflection reaction resoundi.
1: In this world we'll certainly understand all our products of reaction, reflection and resound.
0: Ee reaction anetundi nu satyamayaga bhavistunnavu.
1: You consider this reaction as true.
0: Resound anetundi kuda nu satyamani bhavistunnavu.
1: You think resound is also true.
0: Kanuka ivanni kuda nu resound, reflection, reaction ee moodu kuda nu reaction le tappa nijamaina reaction kaadu.
1: Therefore the reaction, reflection, resound, they are not true.
0: నీ హృదయం నుంచి వచ్చేటువంటి యొక్క భావము ఏ రూపం వస్తున్నదో అదే నిజమైనటువంటి రూపం.
1: Therefore that which comes out of your heart, from the depth of your heart,
0: అది కూడాను నీ యందే ఉంటున్నది.
1: The truth is in you.
0: దానికంటే మించినటువంటి మరొకటి నువ్వు సాధించేటువంటిది లేదు.
1: You don't need to achieve anything beyond this.
0: నువ్వు ఒక రూపాన్ని చూడాలనుకుంటున్నావు.
1: You want to visualize
0: the రూపాన్ని నువ్వు చూడాలనుకుంటున్నావు.
1: You want to see the manifestation.
0: ఆ రామ స్వరూపాన్ని నీవు కళ్ళు మూసుకొని చింతిస్తురా.
1: You want to see the form of Rama. Close your eyes and meditate upon it.
0: కానీ అదే నీకు రిఫ్లెక్షన్ గా బయలుదేరుతుంది.
1: And that very thought comes back to you as reflection.
0: అదే రియాక్షన్ గా వస్తుంది.
1: And that comes back to you by way of
0: దాని పలుకులే రీసౌండ్ గా మారుతుంది.
1: And that is the resound.
0: ప్రతి ఒక్కటి కూడా నువ్వు జగత్తులో మనం కనిపించేటువంటి అంతా కూడా రియాక్షన్, రీసౌండ్ అండ్ రిఫ్లెక్షన్.
1: సో ఎవ్రీ ఆస్పెక్ట్ ఇన్ దిస్ వరల్డ్ comprises these three, reaction, reflection and resound.
0: Prema swarupulara,
1: embodiments of love.
0: Ramudu neeve, కృష్ణుడు నీవే, ఈశ్వరుడు నీవే.
1: యు ఆర్ రామ, యు ఆర్ కృష్ణ, యు ఆర్ ఈశ్వర.
0: ఈశ్వర ఇస్ మై సెల్ఫ్.
1: ఈశ్వర ఇస్ మై సెల్ఫ్
0: అనగా ఏమిటి? నీకు నీవు కానీ ఈశ్వరుడిగా భావించవచ్చు.
1: యూ కెన్ కన్సిడర్ యువర్ సెల్ఫ్ యాజ్ ఈశ్వర.
0: ఆ విధంగా భావించుకుంటున్నా తప్పక నీవు ఈశ్వరుడు అవుతావు.
1: దట్ వెరీ ఫీలింగ్ విల్ హెల్ప్ యూ టు ఐడెంటిఫై యువర్ సెల్ఫ్ విత్ ఈశ్వర.
0: నీవే కృష్ణుడు కానీ భావించుకుంటున్నా.
1: కన్సిడర్ యువర్ సెల్ఫ్ యాజ్ కృష్ణ.
0: ఆ కృష్ణుడే నీవు అవుతావు.
1: అండ్ దెన్ యూ బికమ్ కృష్ణ.
0: అన్ని మన నుంచి వచ్చేటువంటి రిఫ్లెక్షన్ రియాక్షన్ తప్ప రియల్ అనేటువంటి ఏది కూడా రాదు.
1: Therefore, you don't get anything from outside. All things are because of reaction, reflection and
0: dhyanam.
1: You sit in meditation.
0: ఏకాగ్రతను పెంచుకునే నిమిత్తమై ధ్యానంలో కూర్చుంటున్నావు, కానీ దైవాన్ని చూడాలనేటువంటి ఉద్దేశంతో నీవు ఏకాగ్రత కలిగించలేదు.
1: You sit for meditation to go, to march forward in concentration, not to see the manifestation of God.
0: కనుక ఈ కాన్సన్ట్రేషన్ అనేటువంటిది కూడా ఒక మెడిటేషన్ గా భావిస్తున్నారు.
1: యూ థింక్ దట్ కాన్సన్ట్రేషన్ ఈజ్ మెడిటేషన్.
0: ఈ కాన్సన్ట్రేషన్ అనేటువంటిది కూడాను ఒక విధమైనటువంటి రీసౌండ్ గా భావిస్తున్నారు.
1: అండ్ పీపుల్ కన్సిడర్ కాన్సన్ట్రేషన్ ఏ సార్ట్ ఆఫ్ రీసౌండ్.
0: కాదు కాదు కాదు, ఇవన్నీ కూడాను రిఫ్లెక్షన్ రియాక్షన్ రీసౌండ్ లే.
1: దీస్ ఆర్ ఆల్ రియాక్షన్స్ రిఫ్లెక్షన్స్ అండ్ రిసౌండ్స్.
0: యు ఆర్ రియల్.
1: యు ఆర్ రియల్.
0: నీవే సత్యమైనటువంటి వాడు.
1: యు ఆర్ ద ట్రూత్.
0: దైవం యొక్క ఆకారంలో ఎక్కడ చూసినప్పటికైనా మానవాకారంలో అందరూ కనిపిస్తున్నాయి, కానీ మానవాకారం వదిలి మరొక ఆకారం కనిపించు.
1: యూ సీ గాడ్ ఇన్ హ్యూమన్ ఫామ్ ఎవ్రీవేర్, నథింగ్ ఎల్స్, నథింగ్ బియాండ్.
0: ఇప్పుడు ఏదో ఒక ఈశ్వరుడు కనిపించాలనుకుంటున్నావు.
1: యూ థింక్ దట్ యు హావ్ సీన్ ఈశ్వర.
0: ఆ ఈశ్వరత్వాన్ని మానవత్వంగానే తెలుపుతున్నారు, కానీ మరొక అతీతమైనటువంటి మానవత్వంగా తెలపటం లేదు.
1: యూ కెన్ సీ ది మేనిఫెస్టేషన్ ఆఫ్ ఈశ్వర ఇన్ ఎ హ్యూమన్ ఫామ్ ఓన్లీ.
0: కనుక ప్రతి ఒక్కటి కూడాను మనకంటే పెద్దది మరొకటి లేదు.
1: సో దేర్ నథింగ్ డిఫరెంట్ ఫ్రమ్ యూ ద రియాలిటీ.
0: సర్వము నీ యందే ఉంటున్నవి.
1: ఎవ్రీథింగ్ ఇస్ విత్ ఇన్ యూ.
0: సర్వము నీవే అవుతున్నావు.
1: యు ఆర్ ఎవ్రీథింగ్.
0: నిన్ను నీవు మర్చిపోతున్నావు, నేను దాన్ని కల్పించుకుంటున్నావు.
1: యూ హావ్ ఫర్గాటన్ యువర్ రియాలిటీ అండ్ యూ సూపర్ ఇంపోజ్ యువర్ సెల్ఫ్ విత్ సంథింగ్ ఎల్స్.
0: నీ రియాక్షన్ నువ్వు చూసుకో.
1: Watch your reaction.
0: నీ రీసౌండ్ నువ్వు చూసుకో.
1: Watch your resound.
0: నీ రిఫ్లెక్షన్ నువ్వు చూసుకో.
1: And also see your reflection.
0: ఇవన్నీ కూడాను మనలో నుంచి వచ్చినటువంటి భ్రమలే.
1: These are all your imaginations born within you.
0: కనుక ఈ భ్రమలను మనం దూరం చేసుకున్నప్పుడే మనకు సాక్షాత్ భ్రమ మనకు గుర్తించడానికి వీలవుతుంది.
1: When once you distance yourself from this Brahma or illusion, you will be closer to Brahma, the reality.
0: కనుక ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love,
0: దీని అన్నిటి కూడాను ప్రేమనే మనకు ప్రధానమైనటువంటిది.
1: It is the love which is most essential.
0: ఈ ప్రేమతో మించినటువంటి దైవము మరొకటి లేదు.
1: God is love, nothing more.
0: ప్రేమనే గిన్న వాళ్ళు వదులుతామంటే ఏదీ లేదు మనకు.
1: When once you give up love, you will not have
0: anything. సర్వము శూన్యమైపోతుంది.
1: Everything becomes empty.
0: కనుక ప్రేమనే ఆకారం కనిపిస్తుంది.
1: Therefore, it is the love that takes different forms.
0: ఈ ప్రేమను ఒక ఆకారంగా నీవు నిర్మించుకో, అదే నీకు నిలిచిపోతుంది, అది నీ అందరూ.
1: యూ కెన్ ఆల్సో విజువలైజ్ లవ్ ఇన్ ఎ పర్టికులర్ ఫార్మ్ అండ్ ఎక్స్పీరియన్స్ ఇట్.
0: ఈ విధమైనటువంటి సత్యాన్ని మీరు గుర్తించడానికి ప్రయత్నించండి.
1: యూ షుడ్ మేక్ ఎన్ ఎఫర్ట్ టు నో దిస్ ట్రూత్.
0: ఎప్పుడు చూసినా కానీ ఏదో ధ్యానం ధ్యానం ధ్యానం అని ధ్యానంలో కూర్చొని కల్పనలన్నీ కూడా నీవు కల్పించుకొని తద్వారా నీవు నిన్ను నీవే మర్చిపోతున్నావు.
1: పీపుల్ దే థింక్ దే సిట్ ఇన్ మెడిటేషన్. They go on imagining things and they spend time in imagination. When you forget yourself, there's nothing to be seen.
0: Nene sarvamu.
1: I am everything.
0: Nene daivamu.
1: I am God.
0: Nene anni vidhala akaramu.
1: I take all forms.
0: Mana akaramle manaku enno maarutunnayi.
1: And forms change.
0: Puttinappudu chinna biddaga untadu.
1: At the
0: pakkalo pettuko. దాని క్రమక్రమేణా ఆచరించుకుంటూ వచ్చేస్తే అది కొంచెం పెద్దగా మారిపోతుంది.
1: ఇన్ఫెంట్ గ్రోస్ ఇన్ ఏజ్.
0: అది తర్వాత ఒక బాయ్గా మారుతాడు.
1: అండ్ హీ బికమ్స్ ఎ బాయ్.
0: ఈ బాయ్ క్రమక్రమేణా నీవు పెంచుకుంటూ పోతే అక్కడ ఒక పిల్లవాడిగా వస్తాడు.
1: ద బాయ్ గ్రోస్ ఇన్ ఎన్ అడల్ట్ ద పాసేజ్ ఆఫ్ టైమ్.
0: ఆ పిల్లవాడిని భ్రమించుకుంటూ వెళ్ళిపోతే ఒక కొంచెం యువకుడిగా మారుతాడు.
1: అండ్ దెన్ హీ బికమ్స్ ఎన్ యంగ్స్టర్.
0: ఆ యువకుడే నీవు ఒక పెద్దవాడిగా రూపొందుతావు.
1: This youngster naturally becomes an young adult.
0: కనుక ఈ చైల్డ్, బాయ్, మాస్టర్ ఈ మూడు ఎవరనుకున్నావు?
1: సో హూ ఆర్ దీస్ త్రీ? ద చైల్డ్, బాయ్ అండ్ ద మ్యాన్. All the three are one, in fact.
0: All are one.
1: All are one.
0: Be alike to everyone.
1: Be alike to everyone.
0: ఇది నీవు నేర్చుకోవడానికి ప్రయత్నం చేయలేదు.
1: This you must learn and make every effort.
0: ప్రేమ స్వరూపులారా.
1: Embodiments of love.
0: నీ ప్రేమను దాన్ని స్థిరంగా ఉంచుకో.
1: Make your love strong enough.
0: ప్రేమ కంటే మించినటువంటి సాధన మరొకటి లేదు.
1: There is no other spiritual practice beyond love.
0: Spiritual practice is the divine practice.
1: The spiritual practice is the divine practice of
0: the divine practice అనగా divine అనగా ఏంటి? కేవలము ఆ దివ్యత్వంతో కూడినటువంటి భావము.
1: The divine love, meaning the divinity,
0: దివ్యత్వం అన్ని కూడా కదులుతూనే ఉంటుంటారు.
1: And it's full of vibration.
0: కనుక ఆ కదిలేటువంటి యొక్క దీనిని నువ్వు శాశ్వతంగా నిలుపుకోవడానికి ప్రయత్నించి.
1: And make this vibration steady in
0: you. నిద్రిస్తూ ఉండినప్పటికీ అది కదులుతూనే ఉంటుంటుంది.
1: And you find this vibration affecting you very
0: well. ఆ కదిలేటువంటి యొక్క రిఫ్లెక్షన్ ఈ కలగా కనిపిస్తుంటాయి.
1: And that very reflection appears in your dream.
0: ఆ కలగా వచ్చినటువంటి యొక్క రిఫ్లెక్షన్ నీకు సాక్షాత్ రూపకంగా కనబడుతుంది.
1: And that reflection of the dream you will also experience in the waking.
0: సాక్షాత్ అనేటువంటిది ఎక్కడ కూడా మనకు కనిపించడం లేదు.
1: The direct manifestation, sakshat, you don't encounter anywhere.
0: Sakshat.
1: Sakshat.
0: Anaga, satyamainatuvanti vastuvunu manam sakshatga chudali.
1: The direct manifestation, you should be able to experience.
0: Sakshat anetuvanti akkada nilichipoyinatuvanti.
1: The sakshat is the one that stands in front of you.
0: Adi neeku swarupakanga kanipistuntadi.
1: That you will be able to see
0: kannu techina kannu musina.
1: You will see it with open eyes or closed
0: eyes.
1: And that form is the reality permanent. We should practice to keep this permanent form steady constantly with us.
0: We
1: will be able to see the direct manifestation with our eyes open or closed. Embodiments of love. We want to see many manifestations.
0: ఇన్ని ఆశించినప్పటికీ మీ మిమ్మల్ని మీరు మాత్రం మర్చిపోవడానికి వీల్లేదు.
1: You may aspire to see many visualizations, but never forget yourself.
0: నీవే ఇన్ని రూపాలతో ఉంటున్నావు.
1: In fact, you yourself exist here.
0: నీవే ఇన్ని రూపాలుగా మారిపోతున్నావు.
1: You only manifest into many.
0: కానీ ఆ రూపము ఏమాత్రము మారటం లేదు.
1: Actually, the reality does not change.
0: దివ్యమైన భవ్యమైన ఈ రూపము నీ అందే ఉంటున్నది.
1: That permanent, the eternal, effulgent, vibrant form is within you.
0: కలగ కనిపిస్తుంటాయి.
1: That appears in your dream, no doubt.
0: ఈ కలన నేను కలనే.
1: And all this kala, the dream, is kala, false.
0: కనుక నీ యొక్క భ్రమను నీవు కొంచెం దూరం చేసుకో.
1: Therefore, distance yourself from these thoughts or illusions.
0: భ్రమను ఏనాడు దూరం అవుతుందో ఆనాడు నీకు బ్రహ్మ సాక్షాత్కరిస్తాడు.
1: The moment you are away from Brahma, the delusion, you are closer to Brahma,
0: Brahma
1: the reality.
0: నీ యొక్క స్వరూపమే.
1: And this Brahma is your truly your own form.
0: ప్రతి భ్రమయందు కూడా నీ యొక్క ఆకారం ఉంటుండాలి.
1: In fact, in every thought, you have your own form.
0: నువ్వు స్వప్నంలో ఏదో చూచావు అని చెప్పింది. కానీ చూచినది నిన్ను నీవే కానీ స్వప్నంలో ఏదో కాదు.
1: You say that in a dream you have seen a certain thing. You have seen yourself there in the dream. No one else.
0: ప్రతి ఒక్కదానికి కూడా నువ్వు నీ యొక్క స్వరూపమే నీకు సాక్షాత్కారం.
1: దేర్ఫోర్ యూ సీ యువర్ ఓన్ ఫార్మ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ ఎవ్రీవేర్.
0: కనుక మిమ్మల్ని మీరు మర్చిపోకుండా మీ సత్వాన్ని మీ ప్రేమను మీరు సాక్షాత్కరించండి.
1: నెవర్ ఫర్గెట్ యువర్ ట్రూ నేచర్, నెవర్ ఫర్గెట్ యువర్ సెల్ఫ్ అండ్ ఎంజాయ్ ద డివినిటీ విత్.
0: ఆ సాక్షాత్కరించేటువంటి యొక్క తత్వం నీవే కానీ మరొకటి కాదు.
1: The manifestation is only the reality, nothing more than your true nature.
0: ఈ విధంగా చెప్పలేదంటే ఇంతకాలం మీరు ఏదో ఒక భ్రమ పెట్టుకుని తిరుగుతూ వస్తున్నారు.
1: You have been spending time in these imaginations or delusions.
0: మునుముందు మీరు తీసుకోవాల్సినటువంటి అన్ని దీంట్లోనే వస్తాయి.
1: All those things that you should learn in future, they are contained here in this talk.
0: Future అంటే ఏమిటి?
1: What is future?
0: ముందుకు జరగబోయేటువంటిది.
1: What's going to happen?
0: ముందుకు ఏది జరుగుతుంది?
1: What's going to happen?
0: ప్రెజెంట్ ఇదే ముందుకు జరుగుతుంది.
1: The present is going to happen in future.
0: ఈ ప్రెజెంట్ ఇది ఎప్పుడు జరుగుతుంది?
1: What is the present?
0: Past ను మర్చిపోయినప్పుడు ప్రెజెంట్ నిలుస్తుంది.
1: When once you forget the past, you live in the present.
0: ఈ ప్రెజెంట్ నువ్వు కూర్చో వరకు మర్చిపోయినప్పుడు ఫ్యూచర్ వచ్చేస్తుంది.
1: When once you forget the present, you live in future.
0: కాబట్టి అన్ని కూడా నీవే, పాస్ట్ ప్రెజెంట్ ఫ్యూచర్.
1: So you are the only one in the past, present and future.
0: నిన్ను నీవే కల్పించుకుంటున్నావు.
1: You only appear in these three periods of time, past, present and future, embodiments of love. These are all the results of one's own thought.
0: దైవ విభూతులు అన్ని కూడా మానవనీయంగా ఉంటున్నావు కానీ మరొక ప్రదేశం నుంచి రావటం లేదు.
1: ద డివైన్ పవర్, ద డివైన్ కెపాసిటీస్ ఆర్ విత్ ఇన్ మ్యాన్, నాట్ ఫ్రమ్ అవుట్ సైడ్.
0: నిజంగా అవి మీవే అనేటువంటిది మీకు ఎప్పుడు తెలుస్తుంది అంటే,
1: వెన్ వుడ్ యూ కమ్ టు నో దే ఆర్ లేటెంట్?
0: కొంచెం ఈ విధంగా ప్రాక్టీస్ చేస్తూ చేస్తూ రండి.
1: వెన్ యూ గో ఆన్ ప్రాక్టీసింగ్ దిస్ స్పిరిచువల్ పాత్,
0: నీకు నీవే కనిపిస్తావు.
1: యూ విల్ బి ఏబుల్ టు సీ యువర్ ఓన్ రియాలిటీ.
0: కనుక నీ రియాలిటీ నీ ఎందే ఉన్నది కానీ రియాలిటీ మరొకరి ఎందు రాదు.
1: Your true nature, reality is within you, not from outside. So if you want to see the reality, you should also consider
0: this.
1: And for this reflection, resound is also necessary. So for this resound and reflection, you should also develop this
0: reality.
1: So reality, reflection and resound are within you, not from outside.
0: Here
1: is your brother.
0: Your
1: brother also grows along with
0: you. And
1: he is in
0: society.
1: And he earns all good name
0: there. Who
1: earned that
0: reputation?
1: Your own
0: brother. Who
1: is the
0: brother?
1: Your brother has a form.
0: ఆకారం ఎక్కడి నుంచి వచ్చింది?
1: Where from he got that form?
0: రియాలిటీ నుంచినే వచ్చింది.
1: The form is out of the reality.
0: కనుక మన నుంచి వచ్చి మనల్ని మనము అన్ని విధాలు మోసం చేస్తుండాలి.
1: In fact, that which comes out of you, that which comes within you, deludes you. Students.
0: మీకు కొన్ని సాక్షాత్కరించాలంటే కొంతకాలం తీసుకుని మీకు చెప్తాను.
1: Bhagavan is prepared to teach us the various aspects of manifestations and the reality. The kind of meditation that you are following is wrong. You keep a particular form in front and go on meditating upon it. This form is of your
0: choice.
1: Where is this thought?
0: ఆకారం నుంచి కొనే బెవర్ కలుగుతున్నాయి.
1: The thought is out of the form of your taste and choice.
0: కాబట్టి ఈ ఆకారం క్రమక్రమేణా మీరు ఆ బెవర్ను వదిలితే అది నీకు సాక్షాత్కారం అయిపోతుంది.
1: So the moment you give up this form gradually, you will have the experience of the formless.
0: కనుక మీరు దైవత్వాన్ని వేరే ఎక్కడి నుంచినో ఉన్నారు అని మీరు భావించకండి.
1: Never consider God at a distant place.
0: దైవం మీరే దైవము.
1: You are God.
0: మీ ఆకారమే దైవము.
1: Your reform is
0: God. ఆనందమే దైవము.
1: Your bliss is God.
0: మీ reflection ఏ దైవము.
1: Your reflection is God.
0: మీ reaction ఏ దైవము.
1: Your reaction is God.
0: అన్నిటికి దైవము నీరే.
1: Everything is God divine.
0: నేనే నేనే నేనే అనేటువంటి తత్వాన్ని నువ్వు ఏమాత్రం వదలకుండా తీసుకో.
1: We should never give up. We should never forget our true nature, our true identity, the reality.
0: అహం బ్రహ్మాస్మి అన్నటువంటి ఈ పదంలో ఉన్నటువంటి అర్థం ఏమిటి?
1: What is the meaning of Aham Brahmasmi?
0: Nenu Brahmaga unnanu.
1: I am Brahma.
0: Ante neeve aa akaranga maaripothunnavu.
1: It only means you have taken the form of Brahma. You become that Brahma.
0: Tattvam asi.
1: You say tattvam asi.
0: Aa unnatundi nene.
1: You say the one that exists is myself.
0: Adi tattu idi tvammu.
1: That and this are one.
0: Rendu kooditevudiki asi.
1: That and this are one.
0: Asi anetundi rendu koodin tarvata okkati ayipothu.
1: When once that and this asi being one, you find oneness, unity.
0: Kanuka meer unnatundi padavam lopala e danni kuda meer vadalakandi.
1: Therefore never give up these important aspects.
0: Anni divyamaina bhavyamainatundi padamule.
1: All are novel and beautiful standard texts.
0: Shankara varu aneka rakamainatundi yokka deenantha chuparu.
1: Shankara demonstrated this fact.
0: Anni chupi kattabatti taane andro leenavaipoyadu.
1: And he has got merged in his own doctrine.
0: కనుక మీరు అన్ని కూడా చూచి చూచి తిరిగి అందులోనే లేపడం మంచిది కాదు.
1: సో ఇట్ ఇస్ నాట్ గుడ్ టు గో బై ఆల్ ద వేస్ దట్ యు కమ్ అక్రాస్ అండ్ ఆల్ ద రీడింగ్ దట్ యు డూ.
0: మీకు ఎవరికి ఏ విధమైనటువంటి ఆశ కావాలనో, ఎవరికి ఏ విధమైనటువంటి రూపం కావాలనో, ఆ రూపతత్వం అనేటువంటిది మీరు మొట్టమొదట హృదయంలో చిట్టించుకోండి.
1: Therefore, picture eyes the form that is so endearing to you.
0: That's the picture.
1: Therefore, the form that you pictureize in your heart will appear in front of your
0: eyes.
1: The form of the heart will appear in front of your eyes. The form that you see in your eye, with your eye, is the reality.
0: కనులతో చూడక ఏదో భ్రమించింది మాత్రమే నువ్వు తలుచుకుంటూ ఉంటే అది నీకు సరైనటువంటిది కాదు.
1: Without visualizing, if you are carried by all that imagination, it is not a reality.
0: కనుక మీ రియాలిటీని నీ అందే ఉంటున్నది కానీ బయటకు పోయి ఎక్కడి నుంచి రావటం లేదు.
1: Reality is within you, it's not coming from outside.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: ఈ ప్రేమ చేతనే ఇది లభిస్తుంది మనకు.
1: This thing you can achieve through love.
0: ప్రేమ లేకుండా ఏది కూడా మనం సాధించలేము.
1: Without love you cannot achieve anything in this world.
0: ప్రేమే సర్వమునకు ఆధారము.
1: Love is the foundation for everything.
0: ప్రేమే దైవము, దైవమే ప్రేమ.
1: Love is God, God is love.
0: కనుక ఈ రెండింటి యందు ఉన్నటువంటి ఒక ప్రేమ తత్వాన్ని మీరు మొట్టమొదటి పెంచుకోండి.
1: We should develop this principle of love that exists between the human and the divine.
0: ఆ బొమ్మ నుంచి ఈ ప్రేమ రాలేదు.
1: The love is not the product of
0: ఈ ప్రేమ తిరిగి ఆ బొమ్మలో చేరలేదు.
1: And this love has not gone into Brahman.
0: ఆ బొమ్మ నుంచి వచ్చినటువంటి ప్రేమ, ఈ ప్రేమ బొమ్మలో చేరినటువంటి ప్రేమ రెండు కలిసి ఒక్కటే.
1: And therefore the reality and the love are one and the same. Not one is the product of the other.
0: కాబట్టి దైవం ఎవరు?
1: Who is God?
0: అహం బ్రహ్మాస్మి.
1: అహం బ్రహ్మాస్మి.
0: నేనే దైవము.
1: I am God.
0: నేనే దైవము.
1: I am God.
0: నేనే దైవము.
1: I am God.
0: అనేటువంటి భావము మీరు పెంచుకుంటూ పోండి.
1: Entertain this thought that I am God. Ultimately you become God.
0: కొంతకాలం బ్రహ్మ వేరు, నీవు వేరుగా ఉంటావు.
1: But sometime you are separate from God.
0: క్రమక్రమేణ ఈ ఊహాగానం చేత రెండు కలిసి ఒకటే అయిపోతుంది.
1: Gradually with the passage of time you become God.
0: కనుక ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: మీరందరూ దైవ స్వరూపులే.
1: You are all the forms of the God.
0: మీరంతా దైవంతో ఆకారమైనటువంటి వారే.
1: God has taken all these different forms.
0: దైవము మీరు ఒక్కటే.
1: యూ అండ్ గాడ్ ఆర్ వన్.
0: ప్రత్యేకం కాదు.
1: నాట్ సెపరేట్.
0: కనుక నీవు నీ దైవము ఎక్కడ ఉన్నారంటే నీ యందే ఉంటున్నారు.
1: గాడ్ ఈజ్ ఇన్ యూ, బోత్ ఆఫ్ యూ ఆర్ వన్.
0: ఇటువంటి ఏకత్వాన్ని మీరు భావించుకోండి.
1: దిస్ యూనిటీ, వన్నెస్ వీ షుడ్ కీప్ ఇన్ వ్యూ. ట్రూత్ ఈజ్
0: ఏకమే సత్యం, ఏకమే దైవం.
1: గాడ్ ఈజ్ వన్, ట్రూత్ ఈజ్ వన్.
0: అదే నీవు.
1: And that truth.
0: నీవు అదే.
1: You are the truth and you are God.
0: అది నీవే.
1: And God is you.
0: నేను అది, అదే నేను. నేనే అది, అదే నేను.
1: That thou art. You are God. God is you only, nothing more.
0: నీకంటే గాడ్ తత్వం ఉంది, వేరే లేదు.
1: God is not separate from you.
0: నీ యందే గాడ్ ఆవిర్భవిస్తున్నాడు.
1: God is within you.
0: నిన్నే మర్చిపోతున్నావు.
1: You are forgetting your true
0: nature. నువ్వు మర్చిపోతే నించేదేమిటి? దైవం ఒక్కడే.
1: And if you forget yourself, that there is God within
0: you. If
1: you forget yourself, you will be forgetting the whole. Never forget your
0: true identity.
1: Never forget your true identity.
0: You say,
1: I am
0: going.
1: If anyone asks you, where is God? Say that I am God.
0: ఈ విధమైనటువంటి భావను మార్చకుండా మీరు పెట్టుకోండి.
1: This kind of steadiness, unchangeable feeling of one's own true
0: nature.
1: And if this remains constant throughout, that will give you true
0: experience.
1: Therefore, let the feelings take a definite form.
0: Tattvam asi.
1: Tattvam asi.
0: Adi Vedantamalo cheppinatundi tattvam asi.
1: That is the essence of Vedanta, that thou art tattvam asi.
0: Tat.
1: Tat.
0: Tvam.
1: Tvam.
0: Asi.
1: Asi.
0: Enniti yoka ekatvame.
1: That thou art, both are one.
0: Ee enniti yoka uttamainatundi bhavamu mee yoka dinto stiramga nilipukondi.
1: Therefore, strengthen the conviction that you are the reality, that you are God.
0: Devudu kallo vachadu, Ramudu kallo vachadu, Krishnudu kallo vachadu, Swamma kallo vachadu. Ee vidhanga meeru క్రమక్రమేణ అజ్ఞానం పెంచుకుంటున్నారు.
1: When you go on saying that Rama appeared in your dream, Krishna appeared in your dream, Bhagwan appeared in your dream, this is just your imagination.
0: ఇంత డ్రీమ్ లే.
1: That's all a dream.
0: ఈ డ్రీములు సత్యమెట్టటం.
1: How can the dream be?
0: ఆ నిద్ర ఉండినంత వరకు నీకు కనిపిస్తుండాలి.
1: That is there so long you are fast asleep.
0: ఆ నిద్రపోతేనే కనిపించవు.
1: When you are awake, the dream vanishes.
0: కనుక నిద్రనే ఇది రెండింటికి మూల కారణము.
1: It is the sleep that is the cause for the dream.
0: ఈ నిద్రనే రెండింటిగా మారుతుండాలి.
1: And it is the dream, it is the sleep that takes you to the dream, and out of the sleep you are in the waking state.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: ఈ ప్రేమను భద్రంగా పెట్టుకోండి.
1: Safeguard this love,
0: strengthen it. ఆటంకములు వచ్చినప్పటికీ ఆ ప్రేమను మాత్రం వదలకూడదు.
1: Let there be any trouble or obstacle, but strengthen your love.
0: ఈ ప్రేమ కంటే మించినటువంటి దైవము మరొకటి లేదు.
1: There's no God beyond love, other than love.
0: ప్రేమనే మీ నిజమైన దైవము.
1: Love is God in truth.
0: ఆ ప్రేమనే మీకు అన్ని విధాల మార్గము.
1: And the love is the proper path to God.
0: ఆ ప్రేమనే మీకు గమ్యము.
1: And love is the goal.
0: కనుక మీ గమ్యము, ధన్యము, సాధన అన్నింటి యందు ఏకత్వాన్ని తీసుకోండి.
1: సాధన, ప్రాక్టీస్ ఇస్ లవ్. గమ్య, ద గోల్ ఈజ్ లవ్.
0: కానీ అప్పుడప్పుడు మీకు కొన్ని డౌట్స్ కలిగినప్పుడు నన్ను అడగండి, నేను తప్పక క్లీన్ చేపిస్తాను.
1: ఇఫ్ యూ హ్యావ్ డౌట్స్, ఫీల్ ఫ్రీ టు ఆస్క్ భగవాన్, హీ విల్ క్లారిఫై యువర్ డౌట్స్.
0: తప్పుగా ఈ యొక్క సత్యాన్ని తెలపడానికి నేను ఎప్పుడు వెనుకంజ వేయను.
1: Bhagavan is always prepared, always ready to clarify your
0: doubt. We should
1: cut short our
0: imaginations. And
1: let's see that we express these
0: thoughts.
1: And all our feelings sometimes amount to
0: imagination.
1: And this Brahma should take us to Brahma, the
0: reality.
1: And this Brahma is the reality that is with us all through.
0: Adiye nijamainatuvanti prabha.
1: And that is the real prabha or effulgence, brilliance.
0: Sat annante emiti ade.
1: Sat is existence, divinity.
0: Tat anaga emiti ade.
1: Tat is divine.
0: Tvam anetuvanti emiti ade.
1: Tvam is equally divine.
0: Tat tvam asi.
1: Tat tvam asi.
0: Ee tattvam asi anetuvanti ahankara roopamlo bayaleyutundi. అసి అనేటువంటిది అహంకారమే.
1: వెన్ వన్స్ ఐ సే అసి, ది కాంబినేషన్ ఆఫ్ తత్ అండ్ త్వం ఈజ్ జస్ట్ ఇన్ ఇండికేషన్ ఆఫ్ ఈగో.
0: ఈ రెండింటి యొక్క ఏకత్వానికి ఈ అసి అనేటువంటిది బయలుదేరింది.
1: దిస్ అసి ఈజ్ ద యూనియన్ ఆఫ్ తత్ అండ్ త్వం, దట్ అండ్ దిస్.
0: ఈ తత్ త్వం ఈ రెండింటిని మీరు భద్రంగా పెట్టుకోండి, తప్పక అసి ఎక్కడికి పోదు.
1: వెన్ వన్స్ వీఆర్ అవేర్ ఆఫ్ తత్ త్వం, దట్ అండ్ దిస్, ద అసి దే బికమ్ వన్.
0: ఈ విధమైన సులభ మార్గంలో పోయినప్పుడే మానవుడికి తన ఆకారాన్ని తాను భద్రంగా పెట్టుకుంటాడు.
1: వెన్ వన్స్ వీ ప్రొసీడ్ అలాంగ్ దిస్ ఈజీ పాత్, వీ కెన్ నో అవర్ ట్రూ నేచర్.
0: ఏదో ఈ దేహము ఆ బ్రహ్మదేహాన్ని చూచినాడు అని మీరు భావించుకోవటము అది చాలా పొరపాటు.
1: ఇట్స్ ఎ మిస్టేక్ టు థింక్ దట్ విత్ దిస్ బాడీ యూ హ్యావ్ సీన్ బ్రహ్మ.
0: ఈ బాడీ అందే ఆ యొక్క బ్రహ్మ కూడా ఉంటుండాలి.
1: బ్రహ్మ, గాడ్ ఈజ్ విత్ ఇన్ దిస్ బాడీ.
0: కాబట్టి బ్రహ్మ, అహం రెండు కలిసి ఒక్కటే.
1: దేర్ ఫోర్ అహం, యువర్ సెల్ఫ్, Brahma, God are one.
0: కనుక రెండింటి యొక్క ఏకత్వానికి మీరు సాధన చేయండి.
1: మేక్ ఎవ్రీ స్పిరిచువల్ పాత్ టేకింగ్ యూ టు ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ వన్
0: దైవత్వానికి తప్పక మార్గం అవుతుంది.
1: దెన్ విల్ సర్టన్లీ ఫైండ్ అవుట్ ఎ ట్రూ స్పిరిచువల్ పాత్ టు నో ది యూనిటీ ఆఫ్ ది టూ.
0: కనుక మీరు నిజంగా ధ్యానం చేయాలంటే ఈ ధ్యానంలో కూర్చొని దేనిదేందో మీరు తలుచుకోకండి.
1: When you sit in meditation, don't have separate specific
0: thoughts.
1: Never think of comforts and convenience. You know your own reality while you sit for meditation. Concentrate on your the true self.
0: అందులోనే సర్వము ఇమిడి ఉంటుంది.
1: The self contains everything.
0: అప్పుడే మీకు ఏకత్వం గుర్తించుకోవడం వీలవుతుంది.
1: Then you find the harmony, the unity, oneness.
0: యూనిటీ అనేటువంటి ప్యూరిటీ కలిగిస్తుంది.
1: దిస్ యూనిటీ వి టేక్ యూ టు ప్యూరిటీ.
0: ఈ ప్యూరిటీని మీకు సరైనటువంటి ఒక ఆకారం రూపొందుతుంది.
1: అండ్ దిస్ ప్యూరిటీ విల్ టేక్ యూ టు ద డెఫినెట్ ఫార్మ్ ఆఫ్ ద డివినిటీ. ఆకారం
0: ఆ ప్యూరిటీని నిజమైన డివినిటీ.
1: ద ప్యూరిటీ ఈజ్ ట్రూ డివినిటీ.
0: కనుక డివినిటీ అనేటువంటిది నీ ప్యూరిటీనే డివినిటీగా మారిపోతుంది.
1: Therefore, your own purity will take the form of the divinity.
0: ఈ నిజమైనటువంటి యూనిటీ ఎట్ట వస్తుంది?
1: How do you get this true unity?
0: మీకు యూనిటీగా మారినప్పుడే డివినిటీ వచ్చేస్తుంది.
1: When once there is unity within you, you'll be able to achieve unity.
0: అది నేను రెండు ఒకటే.
1: That and this, that I are one.
0: కనుక మీరు ఒకదానికే తీసుకోండి కానీ అనేక రకాలుగా పెంచుకుంటూ పోకండి.
1: గో బై దిస్ వన్నెస్ ఓన్లీ, నాట్ బై మల్టిప్లిసిటీ.
0: పదిలో ఒకటి తీసుకుంటూ తీసుకుంటూ పోతే కట్టేటప్పటికి ఏమవుతుంది? జీరో వచ్చేస్తుంది.
1: ఇఫ్ యు గో ఆన్ బై మల్టిప్లిసిటీ, వాట్ ఈస్ ఇట్ దట్ యు గెట్ యాడ్ ఆన్? యు గెట్ ఓన్లీ జీరో.
0: ఈ జీరోకు అనేక రకంగా కూడినటువంటి అనేక అంకెలుగా వస్తుంది.
1: అండ్ వెన్ వన్స్ యూ జస్ట్ యాడ్ వన్ ఆఫ్టర్ వన్,
0: అంకెలు పెరగటం కానీ అంకెలు పెరగటం కానీ మన యొక్క భ్రమలే.
1: అండ్ ద చేంజ్ ఇన్ ద నంబర్ ఈజ్ ఓన్లీ అవర్ ఇమాజినేషన్.
0: ఈ విధమైనటువంటి యొక్క ప్రారంభాన్ని మీరు తప్పక మీరు స్థిరంగా మీరు తీసుకోండి.
1: వీ షుడ్ మేక్ ఎ బిగినింగ్ నౌ, మేక్ ఇట్ స్టడీ.
0: తత్వం అసి, ఇది ఒక వేదంలో ఉన్నటువంటి తత్వం అసి అనేది.
1: తత్వమసి ఇస్ వేదిక్ దిక్తం.
0: ప్రజ్ఞానం బ్రహ్మ,
1: ప్రజ్ఞానం బ్రహ్మ.
0: ఈ ప్రజ్ఞ బ్రహ్మ రెండు కలిసి ఒకటే.
1: ప్రజ్ఞ అవేర్నెస్ బ్రహ్మ ఆర్ వన్.
0: అహం బ్రహ్మాస్మి,
1: అహం బ్రహ్మాస్మి.
0: అహం బ్రహ్మ ఈ రెండు చేరి ఒకటే.
1: ఐ అండ్ బ్రహ్మ ఆర్ వన్.
0: కనుక ఇవన్నీ కూడా రెండుగా ఉన్నటువంటి ఒకటిగా మార్చాలి మనము.
1: ద డ్యుయాలిటీ షుడ్ టేక్ అస్ టు నాన్ డ్యుయాలిటీ.
0: ఈ విధంగా పోతున్నప్పుడు క్రమక్రమేణ ఏకత్వం అవుతుంది.
1: స్లోలీ గ్రాడ్యువల్లీ విల్ డెవలప్ ద నాన్ డ్యుయాలిజం.
0: ఏదో ఒక వర్డ్ కు స్పెల్లింగ్ నేర్చుకోవాలనుకుంటే మీరు ఎన్ని పర్యాయములు నేను చెప్పుకుంటున్నారు.
1: టు లెర్న్ స్పెల్లింగ్ యు గో ఆన్ రిపీటింగ్ ఇట్.
0: మిల్క్ అనేటువంటి దానిపై అమ్మాయిలకే మిల్క్, అమ్మాయిలకే మిల్క్, అమ్మాయి అమ్మాయిలకే మిల్క్ అన్నట్టుగా అయిపోతేస్తుంది.
1: ఇఫ్ యు వాంట్ టు నో ద స్పెల్లింగ్ or the word milk, M-I-L-K, you go on repeating that, amma elke, as if it is amma mother, elke the rat, but it is
0: M-I-L-K.
1: And if you go on saying amma elke, the rat mother will come there. Then she will ask you, where is elka, the rat?
0: కనుక మనం చెప్పుకోవటం కూడాను పవిత్రంగా ఉన్నటువంటి దాన్ని పవిత్రమైనటువంటి విడిగా చెప్పుకోవాలి.
1: Therefore our pronunciation, diction should be correct and exact, accurate.
0: ఈ విధమైనటువంటి వాక్యాలు కొంతవరకు మనం చక్కగా తెలుసుకున్నప్పుడే సత్యమైనటువంటి మీ నుంచినే మీకు ఆవిర్భవిస్తుంది.
1: When once you know the Vedic dicta clearly, you will find out your own latent truth.
0: ప్రేమముదిత మనసే కహు కామ రామ కామ రామ.

0: During the months of August and September 1984, Satya Sai Krishna delivered the essence of his divine song Bhagavad Gita in the form of 34 discourses. Radio Sai brings you now the 31st discourse on Gita Bhagavan delivered on 13th September 1984. In this discourse, Bhagavan explains in detail the secret behind performing action without the expectation of its result. Sri Bhagavan Vacha.
1: Karmanyeva adhikaras maphaleshu kadacha. Arjuna, te niku karmanyeva adhikaras adhikarah. నీకు కర్మ ఎందే అధికారము ఆస్తి కలదు.
2: అర్జున, యు హ్యావ్ ద రైట్ అండ్ ది అథారిటీ టు పర్ఫార్మ్ యాక్షన్.
1: కదాచన, ఎప్పుడైనా.
2: ఆల్వేస్.
1: అధికార ఫలేషు, ఫలమునందు అధికారం. మే, మా వలదు.
2: ఆల్వేస్ యు షుడ్ నాట్ ఆస్పైర్ ఫార్ ద ఫ్రూట్స్ ఆఫ్ యాక్షన్.
1: అర్జున, నీకు కర్మ ఎందే అధికారం కలదు, ఫలమునందు వలదు అన్నాడు.
2: అర్జున, యు హ్యావ్ ఎ రైట్ ఫర్ యాక్షన్ బట్ డు నాట్ ఆస్పైర్ ఫార్ ద ఫ్రూట్స్ దేర్ ఆఫ్.
1: ఇక్కడ ఫలమునందు అధికారం లేదు అని చెప్పలేదు. ఫలమునందు అధికారం ఉన్నది, ఉండినప్పటికీ దానికి నీవు ఏమాత్రము అంగీకరించవద్దు అనేటువంటి ఒక అభిప్రాయం.
2: హియర్ ఇట్ ఈస్ నాట్ సెట్ దాట్ దెర్ ఈస్ నో ఫ్రూట్స్ ఆఫ్ యాక్షన్. ఫ్రూట్స్ ఆఫ్ యాక్షన్ ఆర్ దేర్ బట్ డు నాట్ ఆస్పైర్ ఫర్ ఇట్. దిస్ ఇస్ ది ఇంజంక్షన్.
1: ఇక్కడ నఫలేషు అని చెప్పలేదు, మా ఫలేషు.
2: హియర్ ఇట్ ఈస్ నాట్ సెట్ నఫలేషు, మా ఫలేషు ఇట్ ఈస్ సెట్.
1: అనగా ఫలము లేదు అని చెప్పలేదు, ఫలం వలదు అన్నాడు.
2: ఇట్ ఈస్ నాట్ సెట్ దట్ దేర్ ఇస్ నో ఫ్రూట్స్. డు నాట్ ఆస్పైర్ ఫర్ ఇట్.
1: మనం ఆచరించేటువంటి సమస్త కర్మల యందు ఫలమును లక్ష్యమును దుంచుకొనక కర్మను ఆచరించటమే మన కర్తవ్యమని గుర్తించాలి.
2: ది సమ్ అండ్ సబ్స్టెన్స్ ఆఫ్ ఇట్ ఈస్ దట్ వీ హావ్ టు రికగ్నైజ్ వాట్ ఎవర్ యాక్షన్ వీ డూ వీల్ హావ్ టు డూ ఇట్ వితౌట్ కీపింగ్ ఇన్ వ్యూ ది ఫ్రూట్స్ ఆఫ్ యాక్షన్.
1: ప్రతి కర్మకు ఫలితం ఉన్నది.
2: ఫర్ ఎవ్రీ యాక్షన్ దెర్ ఇస్ ఎ ఫ్రూట్.
1: ప్రతి ఫలితమునకు మరొక కర్మ ఉన్నది.
2: ఫర్ ఎవ్రీ ఫ్రూట్ దెర్ విల్ బి అనదర్ సబ్సిక్వెంట్ యాక్షన్.
1: ఇది కేవలము విత్తనము మొక్క, విత్తనము మొక్క, విత్తనము మొక్క ఈ పరిస్థితిలో రూపొందుతూ ఉంటుంటుంది కర్మ, కర్మ ఫలము.
2: దిస్ యాక్షన్ అండ్ ఇట్స్ ఫ్రూట్ విల్ మేనిఫెస్ట్ ఇన్ ది దెమ్సెల్స్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ సీడ్ అండ్ ట్రీ. ట్రీ అండ్ సీడ్, సీడ్ అండ్
1: విత్తనము లేక మొక్క రాదు.
2: వితౌట్ సీడ్ యు వుడ్ నాట్ గెట్ ఎ ప్లాంట్.
1: మొక్క వృక్షము కాక విత్తనము లభించదు.
2: వితౌట్ ప్లాంట్ బికమింగ్ ఎ ట్రీ యు వుడ్ నాట్ గెట్ సీడ్.
1: ఇది సహజమైనటువంటి స్వభావము.
2: దిస్ ఈస్ ఎ నేచురల్ స్టేట్.
1: దీని నిమిత్తమై నీవు ఫలితమును ఎందుకు నీవు లక్ష్యం నందించుకోవాలి?
2: దట్ బీయింగ్ సో వై షుడ్ యు కేర్ ఫర్ ద ఫ్రూట్స్ ఆఫ్ యాక్షన్.
1: కర్మను ఆచరించడమే నీ ప్రధానమైన కర్తవ్యం.
2: యువర్ ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ అండ్ డ్యూటీ ఈస్ టు పర్ఫార్మ్ యాక్షన్.
1: ఈ యుద్ధమునందు నా వారు ఏమవుతారు, నా పరిస్థితి ఏ గతి పడుతుందో అనేటువంటి ఈ ఫలితమును నీవు లక్ష్యం నందుంచుకోవద్దు.
2: ఇన్ దిస్ బ్యాటిల్ యు వుడ్ నాట్ కీప్ ఇన్ మైండ్ వాట్ వుడ్ హ్యాపన్ టు యువర్ ఓన్ పీపుల్, వాట్ వుడ్ బిఫాల్ యూ.
1: యోధులు ధరించవలసినటువంటిది కవచం.
2: హీరోస్ విల్ హావ్ టు వేర్ ఆర్మర్ ఆర్ షీల్డ్.
1: అనగా శత్రుసేనలు వేసేటువంటి బాధలకు దానిని సహించుకునేటువంటి ఒక శక్తిని మనం కలిగి ఉంటుండాలి అని దీని అర్థం.
2: ద ఇన్నర్ మీనింగ్ ఆఫ్ దిస్ ఈజ్ దట్ యు షుడ్ హ్యావ్ సఫిషియంట్ స్ట్రెంగ్త్ టు బేర్ ద వెపన్స్ విచ్ ఆర్ లెఫ్ట్ ఆన్ యూ బై యువర్ ఎనిమీస్.
1: శత్రుసేనలు ఏ విధమైనటువంటి యొక్క దీనిని కూడా తమ పైన ప్రవేశపెట్టగలరు.
2: దే మే ఎంప్లాయ్ ఎనీ టైప్ ఆఫ్ వెపన్ అగెన్స్ట్ యూ.
1: ఈ భయంకరమైనటువంటి అస్త్రశస్త్రములకు గురి కాకుండా ఈ యోధుడు ఒక కవచమును ధరించాలి అన్నాడు.
2: ఇఫ్ వన్ వాంట్స్ టు ప్రొటెక్ట్ వన్ సెల్ఫ్ అగెన్స్ట్ దిస్ హార్మ్ఫుల్ అండ్ డ్రెడ్ఫుల్ వెపన్స్ వన్ హ్యాస్ టు వేర్ ఎన్ ఆర్మర్.
1: లౌకికమైన జగత్ సంబంధమైన ఈ యొక్క యుద్ధములకే మానవుడు కవచమును ధరిస్తున్నాడు.
2: ఫర్ ఎ వర్ల్డ్లీ బ్యాటిల్ ఎ సెక్యులర్ వన్ హ్యాస్ సచ్ వన్ ఈస్ వేరింగ్ ఎ ఆర్మర్ అండ్ ఎ షీల్డ్.
1: ఇంకా ఆధ్యాత్మిక మార్గములో మానవుడు నిరంతరము పోరాడేటువంటి యొక్క పోరాటములో వీడు కూడాను కొన్ని రకమైనటువంటి కవచమును ధరించవలసి వస్తుంది.
2: ఇన్ ద స్పిరిచువల్ ఫీల్డ్ వేర్ వన్ హ్యాస్ టు ఫైట్ ఎ కంటిన్యూస్ బ్యాటిల్ వన్ హ్యాస్ టు వేర్ సర్టన్ టైప్స్ ఆఫ్ ఆర్మర్ అండ్ షీల్డ్.
1: ఇది జ్ఞాన కవచము.
2: ఇట్ ఈస్ ది ఆర్మర్ ఆఫ్ విజ్డమ్.
1: ఆధ్యాత్మిక కవచము
2: స్పిరిచువాలిటీ.
1: ఈ కవచములు యందు అనేక విధములైనటువంటి కవచములు కూడా ఉంటున్నాయి.
2: అమంగ్ ది ఆర్మర్స్ విచ్ ఆర్ వోర్న్ బై హీరోస్ దేర్ ఆర్ డిఫరెంట్ కైండ్స్.
1: ఈ భక్తి కవచము అనేటువంటి దానిని మనము అనేక విధములుగా కూడాను విచారించవలసి వస్తుంది.
2: వీ హ్యావ్ టు ఎన్క్వైర్ ఇన్ టు ఇన్ డిఫరెంట్ వేస్ ది అబౌట్ దిస్ ఆర్మర్ ఆఫ్ డివోషన్.
1: లోకములో జరిగేటువంటి యొక్క సంగ్రామమునకు ఏదో ఒక కాలము నియమితం ఉంటుంటుంది.
2: ఇన్ ది బ్యాటిల్ అండ్ ద వార్ రిలేటింగ్ టు ద వరల్డ్ దెర్ విల్ బి ఎ ఫ్యూ షెడ్యూల్డ్ అవర్స్.
1: కొన్ని దినములకు, కొన్ని నెలలకు, కొన్ని సంవత్సరములకు ఈ యొక్క పోరాటము నిలిచిపోతుంది.
2: దిస్ వార్ ఆర్ బ్యాటిల్ మే లాస్ట్ ఓన్లీ ఫార్ ఎ ఫ్యూ డేస్, ఎ ఫ్యూ మంత్స్ ఆర్ ఎ ఫ్యూ ఇయర్స్ అండ్ కమ్ టు ఎన్ ఎండ్.
1: కానీ మానవుడు చేసేటువంటి పోరాటము ఏ అనాది కాలం నుంచినో వస్తున్నది.
2: బట్ ద ఫైట్ అండ్ ద బ్యాటిల్ దట్ హస్ బీన్ ఫాట్ బై మ్యాన్ ఈస్ రైట్ ఫ్రమ్ ఏన్షియంట్ డేస్.
1: మంచి చెడ్డలతో
2: ఫైట్ ఈస్ విత్ గుడ్ అండ్ బ్యాడ్.
1: పాప పుణ్యములతో
2: విత్ సిన్ అండ్ వర్చ్యూ.
1: రాగద్వేషములతో
2: విత్ అటాచ్మెంట్ అండ్ డిటాచ్మెంట్.
1: అసూయాది భావములతో
2: విత్ జెలసీస్ అండ్ సచ్ అదర్ క్వాలిటీస్.
1: మమత్వము అహంకారములతో
2: విత్ ఫీలింగ్ ఆఫ్ ఐనెస్ అండ్ మైనస్.
1: మానవుడు అనాది కాలం నుండి పోరాటము సలుపుతూ వస్తున్నాడు.
2: మ్యాన్ హెస్ బీన్ ఫైటింగ్ ఫ్రమ్ ది టైమ్ ఇమ్మెమోరియల్.
1: ముఖ్యంగా అహంకార మమకారముల చేత పోరాటము నిర్విరామంగా జరుపుతున్నాడు.
2: మ్యాన్ హెస్ బీన్ ఫైటింగ్ ఎన్ ఎండ్లెస్ వార్ విత్ ఈగోయిజం అండ్ అటాచ్మెంట్.
1: ఇవి మహాభయంకరమైనటువంటివి.
2: దీస్ ఆర్ రియలీ డ్రెడ్ఫుల్.
1: ఈ శక్తులకు చాలా బలమైనటువంటి యొక్క శక్తి కలిగి ఉంటుండాలి.
2: దీస్ టూ హ్యావ్ వెరీ ఎక్స్ట్రాడినరీ స్ట్రెంగ్త్.
1: కానీ పోరాటం చేసేటువంటి మానవునకు, జీవునకు శక్తిహీనుడై ఉన్నాడు.
2: బట్ ది మ్యాన్ హూ ఈస్ ఫైటింగ్ ఈజ్ నాట్ సో స్ట్రాంగ్, ఈజ్ వీక్.
1: ఇలాంటి బలహీనుడైనటువంటి జీవుడు బలమైనటువంటి గుణములతో పోరాటము సలిపేటువంటి సమయం లోపల ఒక జ్ఞాన కవచము, ఆధ్యాత్మిక కవచము, లేక మరే విధమైన వైరాగ్య కవచమును ధరించవలసి వస్తుంది.
2: వెన్ ఎ వీక్ పర్సన్ లైక్ మ్యాన్ ఈజ్ ఫైటింగ్ అగైన్స్ట్ సచ్ పవర్ఫుల్ ఎనిమీస్ అండ్ క్వాలిటీస్ వన్ హ్యాస్ టు వేర్ ఎ షీల్డ్ అండ్ ఆర్మర్ ఆఫ్ విజ్డమ్, స్పిరిచువాలిటీ ఆర్ సమ్ సచ్ వెరీ పవర్ఫుల్ వన్.
1: గొడవను చేతిని అందుకు ఉంచుకున్నటువంటి వానికి ఎండ బాధ ఉండదు.
2: ఫర్ వన్ హూ హ్యాస్ ఎన్ అంబ్రెలా ఇన్ హిస్ హ్యాండ్ హీ మే నాట్ బి ట్రబుల్డ్ బై హాట్ సన్.
1: చెప్పులు ధరించినటువంటి వానికి ముండ బాధ ఉండదు.
2: ఫర్ ఎ పర్సన్ హూ వేర్స్ శాండిల్స్ ఆర్ ఫుట్ వేర్ దేర్ మే నాట్ బి ఎనీ ట్రబుల్ ఆఫ్ ది థార్న్.
1: కవచమును ధరించినటువంటి వారికి ఎదురువారు వేసేటువంటి అస్త్రములను ఏమాత్రం కూడా బాధించవు.
2: ఫర్ వన్ హూ వేర్స్ ఎ షీల్డ్ అగైన్స్ట్ ది వెపన్స్ దే విల్ నాట్ బి ఏబుల్ టు బాదర్ హిమ్.
1: కనుకనే అర్జున, నీవు ఇందులో ఏదైనా ఒక కవచాన్ని నీవు ధరించాలి.
2: Therefore, Arjuna, you must wear some type of shield or the other.
1: నీకు ఈ పరిస్థితి యందు జ్ఞాన కవచము అత్యవసరము.
2: Under these circumstances, it is better you wear the.
1: ఉంచుకున్నటువంటి వానికి ఎండ బాధ ఉండదు.
2: For one who has an umbrella in his hand, he may not be troubled by hot sun.
1: చెప్పులు ధరించినటువంటి వానికి ముండ బాధ ఉండదు.

0: field or the other.
1: Neeku ee paristhiti endu gnanakavachamu athyavasaram.
0: Under these circumstances, it is better you wear the armor of wisdom.
1: Kanukune sankhya yogamunandu ee gnanakavachanni mottamota athaniki andinchadu.
0: Therefore, in the Sankhya Yoga, he has offered Arjuna the armor of wisdom in the very first place.
1: Nee abhimana mamankaramulu ninna needu vachinatuntivi kaadu.
0: Your attachment and possessive instinct are not, you have not acquired them yesterday or the day before.
1: Enni enni janmalu nindiyo ninnu ventaadutunnadi.
0: They have been coming with you for a number of births.
1: Veeni yokka baadha eppatiki nivaran avutundani kudanu neevu gurtinchalevu.
0: You cannot find out and recognize when you are going to get rid of the pain arising out of this.
1: Kanuka idi nivarana nimittamai neevu yochinchanakkaraledu.
0: Therefore you should not think about getting rid of
1: it. Vaati bari nundi tappinchukoneetundi upayamunu neevu vetukkomannadu.
0: You have to find out a means of overcoming the pain which is
1: rogam vachina tarvata vaidyuni nimittamai aushadhamulu nimittamai manam praakulaatam idi sahajam.
0: It is natural to search for a doctor when you are faced with a disease.
1: Rogamune raanivukunda chuchukuneetundi prayatnamu idi pradham prayatnam.
0: It is a primarily important thing to see that you do not get the disease at all. Prevention is better.
1: Kanuka neevu ee ranarangamandu neevu poraatamunaku siddhamuga untunnavu. Neevu laukikamainatundi kavachani dharinchavu kaani aadhyatmika kavachani kuda neevu dharinchali.
0: In the battle that you are going to fight now, you have already worn a worldly armor.
1: Shatruvul nundi nee dehanni rakshinchukovachunu.
0: You may be able to protect your body from the enemies.
1: Kaani dehamlo undinatvanti oka vairulni ee reethiga nee tappinchukogalavu.
0: But how would you be able to protect yourself from the enemies who are inside your own self?
1: Kanuka vaari bari nundi nee tappinchukune nimittame gnanakavachanni dharinchukomannadu.
0: To save yourself from them, you have to wear the armor of wisdom.
1: బయట శత్రువులకు నీవు భయపడుతున్నావు.
0: యు ఆర్ అఫ్రైడ్ ఆఫ్ ద ఎక్స్టర్నల్ ఎనిమీస్.
1: కానీ లోని శత్రువుల యొక్క విచారాన్ని నీవు చేయటం లేదు.
0: బట్ యు ఆర్ నాట్ థింకింగ్ ఆఫ్ ద ఇన్నర్ ఎనిమీస్ అట్ ఆల్.
1: లోని శత్రువులకు లొంగిపోయిన వాడు బయట రిపుల నెట్లు పట్టగలడు.
0: ఫర్ వన్ హూ హాస్ yielded to the inner enemies, హౌ కెన్ హీ కాంకర్ ద ఎక్స్టర్నల్ ఎనిమీస్.
1: కనుక మొట్టమొదటి లోని శత్రువులు నీవు జయించు.
0: యు షుడ్ కాంకర్ ఇన్ ది వెరీ ఫస్ట్ ప్లేస్ ది ఇన్నర్ ఎనిమీస్.
1: నీకు అనాది నుండి నీవు వెంటాడుతున్నాయి ఈ అహంకార మమకారము.
0: రైట్ ఫ్రమ్ బేస్ లాంగ్ బ్యాక్ దీస్
1: అహంకార మమకారములు ఉండినంత వరకు కూడాను రాగద్వేషములు తప్పినవి కాదు.
0: సో లాంగ్ యాజ్ యూఆర్ హ్యావింగ్ ఈగోయిజం అండ్ అటాచ్మెంట్ యూ వుడ్ నాట్ బి ఏబుల్ టు ఫ్రీ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ అటాచ్మెంట్ అండ్
1: ఈ రాగద్వేషములకు అహంకార మమకారములకు కర్మనే కారణం.
0: ఫర్ ఆల్ దిస్ ఇట్ ఈస్ ది యాక్షన్ విచ్ ఈస్ రెస్పాన్సిబుల్.
1: కనుక ఈ కర్మను నీవు ఆచరించు.
0: యూ పర్ఫార్మ్ యాక్షన్.
1: కర్మను సరి అయినటువంటి స్థితిలో నీవు అనుభవించు.
0: యు ఎంజాయ్ ది యాక్షన్ ఆల్సో ఇన్ ది ప్రాపర్ వే.
1: మొట్టమొదట కర్మను నీవు అర్థం చేసుకో.
0: ఫస్ట్ ఆఫ్ ఆల్ యు షుడ్ అండర్స్టాండ్ యాక్షన్.
1: భాగవతమునందు కూడాను కర్మమున పుట్టు జంతువు.
0: ద సేమ్ థింగ్ హస్ బీన్ టోల్డ్ ఇన్ భాగవత యాజ్ ఎవ్రీ పర్సన్ ఈస్ బోర్న్ ఇన్ కర్మ.
1: కర్మమునను వృద్ధి పొంది కర్మమున చను.
0: హి డెవలప్స్ ఇన్ యాక్షన్ అండ్ హి డైస్ ఇన్ యాక్షన్.
1: కర్మమి నరునకు దైవము.
0: Action is God for man.
1: Karma mi sukadukkamulaku kaaranamelalo unnadu.
0: It is action which is responsible for good or bad, happiness or joy.
1: Ni sukamunaku dukkamunaku.
0: For your joy or sorrow.
1: Ni paapamunaku punyamunaku.
0: For your sin or for virtue.
1: Ni aanandamunaku leka aahladamunaku.
0: For your joy and delight.
1: Ni laabha nashtamulaku kudanu karmane kaaranam.
0: For the profit or the loss.
1: Asalu ee janmamunake karma kaaranam unnaru.
0: For your very birth, action is responsible.
1: Kanuka కర్మను ఏదో ఒక అలక్ష్యంగా నీవు చూడవద్దు.
0: దేర్ఫోర్ యు షుడ్ నాట్ లుక్ అపాన్ యాక్షన్ విత్ ఇండిఫరెన్స్.
1: నీ జీవితం అంతా కూడా కర్మతోనే ఆధార ముడిపడి ఉంటున్నది.
0: యువర్ ఎంటైర్ లైఫ్ ఈజ్ అసోసియేటెడ్ విత్ యాక్షన్.
1: కర్మను గుర్తించి కర్మను ఆచరించు.
0: రికగ్నైజ్ యాక్షన్ అండ్ పర్ఫార్మ్ యాక్షన్.
1: ఏదో ఇది చిన్నది కదా అని నీవు ఒక విధమైనటువంటి యొక్క అలక్ష్యం చేయకు.
0: యూ షుడ్ నాట్ బి ఇండిఫరెంట్ థింకింగ్ దట్ యాక్షన్ ఈజ్ ఆఫ్టర్ ఆల్ ఎ స్మాల్ థింగ్.
1: చిన్నదిగా ప్రారంభమై మహావృక్షంగా తయారు కావచ్చు.
0: It may start as a small sapling but may grow into a very big tree.
1: భూమిలో పాతినటువంటి విత్తనము తన దేహాన్ని శిథిలం చేసుకున్నప్పుడే మహావృక్షంగా మారగలదు.
0: When a seed breaks itself out, when it is sown inside the mud or earth, it will be able to become a tree.
1: మహావృక్షంగా మారినప్పుడే ఫలమును నీకు అందించగలదు.
0: When it becomes a big tree, it will be able to offer you fruits.
1: కనుక నీవు మొట్టమొదట నీ అహంకారం అనేటువంటి విత్తనమును శిథిలం చేసుకున్నప్పుడే నీ జీవితం అనేటువంటి వృక్షములో

0: ఎట్ల జ్ఞాన ఫలములు నీవు అందుకోగలవు.
1: ఓన్లీ వెన్ యూ డిస్ట్రాయ్ ది సీడ్ ఆఫ్ ఈగోయిజం యూ బి ఏబుల్ టు గెట్ ది ఫ్రూట్స్ ఆఫ్ విజ్డమ్.
0: ఈ అహంకారమునకు స్థానం ఎక్కడిది?
1: వాట్ ఇస్ ది రూట్ కాజ్ ఆఫ్
0: అహంకార పడుతున్నావు?
1: వై షుడ్ యూ ఫీల్ ఈగోయిస్టిక్?
0: మానవత్వంలో ఉండినటువంటి అజ్ఞానం అదే మొట్టమొదటిది.
1: ది ఇగ్నోరెన్స్ విచ్ ఇస్ ఇన్హెరెంట్ ఇన్ మ్యాన్ ఈస్ దాట్.
0: ఈ అహంకారమునకు స్థానం ఎక్కడో, దీని పుట్టుకు స్థానం ఎక్కడో, ఇది అంత్యమయ్యేటువంటి స్థానం ఎక్కడో అనేటువంటి విషయాన్ని ప్రతి వ్యక్తి కూడా విచారించాలి.
1: ఎవ్రీ పర్సన్ హ్యాస్ టు థింక్ వాట్ ఈస్ ది ప్లేస్ ఆఫ్ బర్త్ ఆఫ్ దిస్ ఈగోయిజం అండ్ వేర్ డస్ ఇట్ ఎండ్.
0: బస్సు గంటకు ఏ 40 మైళ్ళు ఈ 50 మైళ్ళు ప్రయాణం చేస్తుంది.
1: బస్ ట్రావెల్స్ అట్ ద రేట్ ఆఫ్ 40 or 50 miles an hour.
0: ఏరోప్లేన్ ఒక 300, 400, or 500 ప్రయాణం చేస్తుంది.
1: An aeroplane may fly at the speed of 300, 400, 500 miles an hour.
0: అయితే జగత్తునందు కాంతి అనేటువంటిది ఒకటి ఉంటుండాలి.
1: బట్ ఇన్ ద వరల్డ్ దేర్ ఇస్ సంథింగ్ ఎఫల్జెన్స్.
0: దీని ఆధ్యాత్మిక మార్గంలో అశాంతిలోని ప్రకాంతి, ప్రకాంతిలోని పరంజ్యోతి అని, అశాంతిలోని ప్రశాంతి, ప్రశాంతిలోని పరంజ్యోతి, పరంజ్యోతి పరమాత్మ స్వరూపం. ఈ తత్వం లోపల అశాంతిలోనే ప్రశాంతి ఉంటుండాలి.
1: ఇన్ స్పిరిచువల్ వరల్డ్ ఇట్ హస్ బీన్ ఎక్స్ప్లెయిన్డ్ దట్ ఇన్ ది అబ్సెన్స్ ఆఫ్ పీస్ ఇట్ సెల్ఫ్ దెర్ ఇస్ పీస్.
0: ప్రశాంతిలోనే ప్రకాంతి ఉంటుండాలి.
1: ఇన్ పీస్ ఇట్ సెల్ఫ్ దెర్ ఇస్ స్ప్లెండర్.
0: ఆ ప్రకాంతియే పరంజ్యోతి అన్నారు.
1: దిస్ స్ప్లెండర్ ఇట్ సెల్ఫ్ ఈస్ పరంజ్యోతి.
0: ఈ లౌకికమైన జగత్తులో కాంతి అనేటువంటిది
1: ఇన్ దిస్ వరల్డ్లీ ఎగ్జిస్టెన్స్
0: ఒక గంటకు
1: ద లైట్ ట్రావెల్స్
0: 67 కోట్ల మైళ్ళు ప్రయాణం చేస్తుంటుండాలి.
1: అట్ ద రేట్ ఆఫ్ 67 crore miles an hour.
0: ఈ విధంగా ప్రయాణం చేస్తుంటే ఒక సంవత్సరమునకు లైట్ ఇయర్ అంటారు దీన్ని, ఒక సంవత్సరమునకు ఇంచుమించు 600 కోట్ల మైళ్ళ దూరం ప్రయాణం చేస్తుండాలి.
1: అట్ దిస్ రేట్ ది లైట్ ట్రావెల్స్ ఫర్ ఇయర్ 6 lakh crores of miles.
0: మనకు కనిపించేటువంటి సూర్యుడు మనకు అతి సమీపంలో ఉండినట్టుగా భావిస్తున్నాం.
1: ది సన్ హూమ్ యూ కెన్ సీ వీ కన్సిడర్ హిమ్ టు బి వెరీ నియర్ అస్.
0: ఇంచుమించు మన భూమికి సూర్యునికి 9 crore chillara miles దూరం ఉంటుండాలి.
1: అప్రాక్సిమేట్లీ ది డిస్టెన్స్ బిట్వీన్ ది అర్త్ అండ్ ది సన్ ఈస్ అబౌట్ 9 crore miles.
0: ఈ సూర్యుడే మనకి ఎంతో ప్రకాశంగాను, సూర్యుని యొక్క తేజస్సు ఎంతో మిరుమిట్లు కలుపుతూ ఉంటుండాలి.
1: ది స్ప్లెండర్ అండ్ ద లైట్ ఆఫ్ సన్ ఈ సో మచ్ ఫర్.
0: ఇది ఒక్క సూర్యుని యొక్క కాంతి మాత్రమే.
1: దిస్ ఇస్ ఓన్లీ ది లైట్ ఆఫ్ ఓన్లీ వన్ సన్.
0: అయితే నక్షత్రాలు ఉంటున్నాయి.
1: దేర్ ఆర్ స్టార్స్.
0: ఇవి 4 సంవత్సరముల కాంతి దూరంగా ఉంటుండాలి.
1: ది డిస్టెన్స్ ఈస్ ఆల్మోస్ట్ 4 light years.
0: అనగా 23-24 lakh crore miles దూరంలో ఉంటున్నాయి నక్షత్రాలు.
1: ది డిస్టెన్స్ ఈస్ సంథింగ్ లైక్ 23 or 24 lakh crore miles.
0: మనకు కనిపించేది ఒక చుక్క ఒక చుక్క ప్రక్క పక్కన ఉండినట్టుగా మనకు కనిపిస్తుండాలి.
1: ది స్టార్స్ లుక్ యాస్ దో దే ఆర్ క్లోజ్ టు ఈచ్ అదర్.
0: కానీ ఒక్కొక్క నక్షత్రమునకు ఒక్కొక్క నక్షత్రమునకు 1000 miles దూరం ఉంటుండాలి.
1: బట్ ది డిస్టెన్స్ బిట్వీన్ ఎనీ 2 stars ఈజ్ సంథింగ్ కంపేరబుల్ టు క్రోర్స్ ఆఫ్ మైల్స్.
0: మనం ఈ భూమి నుంచి చూసేటప్పటికీ ఏదో పాలారబోసినట్టుగా కనిపిస్తున్నాయి.
1: ఇట్ లుక్స్ యాస్ దో దట్ మిల్క్ ఈజ్ స్ప్రెడ్ ఆన్ ద స్కై.
0: మనకు కనిపించేటువంటి నక్షత్రములే కొన్ని కోట్లకు కనిపిస్తున్నాయి.
1: ది స్టార్స్ దట్ వి సీ ఆర్ సంథింగ్ నంబరింగ్
0: ఇంకా మనకు కనిపించినటువంటివి ఎన్నో ఉంటున్నాయి.
1: దేర్ ఆర్ మెనీ మోర్ థింగ్స్ విచ్ వీ హావ్ నాట్ బీన్ ఏబుల్ టు సీ.
0: ఇలాంటి 1000000 miles దూరము, 1000000 విస్తీర్ణము, 1000000 నక్షత్రములు కలిగినటువంటి ఈ యొక్క జగత్తు లోపల ఈ భూమండలము ఎంత మాత్రం.
1: వాట్ ఈస్ ది సైజ్ ఆఫ్ అర్త్ ఇన్ ది కాంటెక్స్ట్ ఆఫ్ ఎ యూనివర్స్ వేర్ దేర్ ఆర్ క్రోర్స్ ఆఫ్ స్టార్స్ విత్ ద డిస్టెన్స్ ఆఫ్
0: సూర్యమండలములో ఈ యొక్క భూగోళం ఎంతది?
1: వాట్ ఈస్ ది ప్లేస్ ఆఫ్ అర్త్ ఇన్ ది సోలార్ సిస్టమ్?
0: ఈ భూగోళము లోపల భారతదేశం ఎంత చిన్నది?
1: ఇన్ దిస్ అర్త్ వాట్ ఈస్ ది సైజ్ ఆఫ్ ఇండియా?
0: ఈ భారతదేశంలో ఆంధ్ర రాష్ట్రం ఎట్టిది?
1: వాట్ ఈస్ ది సైజ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇన్
0: ఈ ఆంధ్ర రాష్ట్రంలో అనంతపురం జిల్లా ఎంతది?
1: హౌ బిగ్ ఈస్ అనంతపురం డిస్ట్రిక్ట్ ఇన్ ఆంధ్రప్రదేశ్?
0: ఈ అనంతపురం జిల్లా లోపల మన గ్రామం ఎంత చిన్నది?
1: హౌ స్మాల్ ఈజ్ అవర్ విలేజ్ ఇన్ అనంతపురం?
0: మన గ్రామంలో నీవెంతటి వాడు?
1: అండ్ హౌ స్మాల్ యూ ఆర్?
0: ఎవరిని చూచి నీవు గర్వపడుతున్నావు?
1: Whom are you seeing and why are you proud?
0: అహంకారం వస్తుంటుందా?
1: Why are you getting this egoistic feeling?
0: ఈ విశాలమైన జగత్తును చూస్తే నీకు అహంకారం రావడానికి ఏమైనా అవకాశం ఉన్నదా?
1: If only you take cognizance of the vastness of this world, can you get egoist?
0: కనుక విశ్వము యొక్క స్వరూపాన్ని కానీ భూమండలం యొక్క విషయాన్ని కానీ తెలుసుకోలేనటువంటి వ్యక్తి మాత్రమే ఈ అజ్ఞానముకు గురి అయి అహంకారం పెంచుకుంటున్నాడు.
1: ఓన్లీ ఎ పర్సన్ హు హాస్ నాట్ రికగ్నైజ్డ్ ది గ్రేట్నెస్ ఆఫ్ ది యూనివర్స్ అండ్ ది వాల్యూమ్ ఆఫ్ ది ఎర్త్ వన్ వుడ్ బి చార్జ్డ్ విత్ ఈగో.
0: ఓన్లీ ఈ దేహమును ఏమైనా చూచి నీవు అహంకార పడుతున్నావా?
1: ఆల్ రైట్ ఆర్ యూ ప్రౌడ్ ఆఫ్ యువర్ ఓన్ బాడీ?
0: దేహము పాంచభౌతికము.
1: Body is consists of only 5 elements.
0: దేహము కూలక తప్ప ఎప్పుడు?
1: One day or the other it has to perish.
0: దేహి నిరామయుండు.
1: The indweller is permanent.
0: గణుతింపక దేహికి చావు పుట్టుకల మోహ నిబంధ బంధనల ముద్రలు లేవు.
1: If only you look into the indweller does not have birth, death or
0: జీవన మరణపు కొంప.
1: Oh mad person, this particular body.
0: రోగముల మ్రగ్గడు సేవక గంప.
1: It is full of all diseases.
0: జాత సంచలనము పొందు దుంప.
1: It undergoes many changes.
0: భవసాగర మీదగలేని కంప.
1: It has not been able to travel the ocean of samsara.
0: ee meenu chilamani nammaboku manasa hari padamulu aashrayinchave.
1: Oh mind, don't consider this as permanent. Take shelter in the lotus feet of hari.
0: Kanuka deha sambandhamainatunti okka deeni neevu aadharanga teeskuntaam ante idi kevalam jadamainatuntidi.
1: On the basis of the body, if you are being proud of yourself, this is only inert.
0: Ee deham ee reethiga tayar avutuntundali.
1: How does this body manifests?
0: 7 buckets of neellu.
1: This consists of 7 buckets
0: of neellu. Chunnapu neellu.
1: This consists of water of chunam.
0: Rendinchalu pramanam tho kalinatundi 4 mulikalu. Nail.
1: 4 nails with the size of about 2 inches.
0: 1100 matchsticks lo unnatundi okka aa mundu unnatundi mandu.
1: The volume of 11,000 matchsticks. The phosphorus, the total phosphorus contained in 11,000
0: matchsticks.
1: The lead which are there in 4 pencils.
0: 2 Lux soaps.
1: 2 Lux soaps.
0: ఇవన్నీ చేరితే ఒక దేహం తయారవుతుంది.
1: When you put all these things together, it becomes one body.
0: మన చున్నమే ఈ రక్తంగా మారిపోతుంటుంది. అది చున్నపు నీళ్లు.
1: ఇట్ ఈస్ ఏ చున్నప్ వాటర్ విచ్ బికమ్స్ బ్లడ్.
0: ఇంట్లోనే ఐరన్ ఉంటుండాలి.
1: దేర్ ఇస్ ఐరన్ ఇన్ దిస్.
0: ఈ విధంగా జడమైనటువంటి పదార్థంతో ఏర్పడినటువంటి ఈ దేహం జడం కాక చైతన్యమెట్ అవుతుంది.
1: The body which consists of, which is made up of these inner
0: కనుకనే ఇది దేహము అన్నారు.
1: That is why this has been described as a body which will be destroyed.
0: ఈ దేహి అనేటువంటి వాడు దేహంలో ఉండటం చేతనే ఇది నడుస్తూ ఉంటుండాలి.
1: This body is able to move about because there is indweller inside.
0: అదొక వాల్ క్లాక్.
1: There is a wall clock there.
0: అక్కడ 3 పిన్నులు ఉంటున్నాయి.
1: There are 3 hands there.
0: ఒకటి సెకండ్ది.
1: One stands for the seconds.
0: రెండోది మినిట్స్ది.
1: The second one is minutes hand.
0: మూడవది గంటలది.
1: The third one is hours hand.
0: కీ ఇచ్చేస్తే 3 తిరుగుతూనే ఉంటున్నాయి.
1: When you wind the watch, all these 3 hands will be moving.
0: ఎంతవరకు ఇవి తిరుగుతాయి?
1: For how long they keep moving?
0: కీ ఉండినంత వరకు తిరుగుతాయి.
1: As long as the power of winding is there, they will be
0: కీ నిలిచిపోతానే దాన్ని ఇది ఇది కలుసుకోదు. ఎక్కడిదక్కడే నిలిచిపోతాయి.
1: The moment the total power is exhausted, they stand still wherever they are.
0: మన హృదయం అనేటువంటిది ఒక వాల్.
1: అవర్ హార్ట్ మే బి కంపేర్డ్ టు ఎ వాల్.
0: ఈ హృదయానికి బాడీ అనేటువంటి వాల్ క్లాక్ తగిలించారు.
1: టు దిస్ వి హావ్ హంగ్ ది బాడీ యాజ్ ఎ వాల్ క్లాక్.
0: అక్కడ శ్వాసమే కీ.
1: ది బ్రెత్ మే బి కంపేర్డ్
0: మన కర్మలే సెకండ్లు.
1: అవర్ యాక్షన్స్ మే బి కంపేర్డ్ టు సెకండ్స్.
0: మన భావములే మినిట్స్.
1: అవర్ ఫీలింగ్స్ మే బి కంపేర్డ్ టు మినిట్స్ హ్యాండ్.
0: మన ఆనందమే ఇందులో అవర్స్.
1: అవర్ జాయ్ మే బి కంపేర్డ్ టు ది అవర్స్ హ్యాండ్.
0: అయితే కర్మలు ఎందుకు చోసం చేయాలి అని?
1: ఇన్ దట్ కాంటెక్స్ట్ వై షుడ్ యూ పర్ఫార్మ్ యాక్షన్?
0: సెకండ్స్ ముళ్ళు 60 క్విక్ గా తిరిగి తిరిగి తిరిగి తిరిగి వచ్చేసేస్తుంది.
1: ది సెకండ్ హ్యాండ్ సెకండ్స్ హ్యాండ్ మూవ్స్ వెరీ ఫాస్ట్ అండ్ కవర్స్ 60.
0: 60 ఈ సెకండ్ ముళ్ళు తిరిగేటప్పటికి మినిట్స్ మిల్లు ఒక్క ఇంటికి వస్తుంది.
1: వెన్ ది సెకండ్స్ హ్యాండ్ మూవ్ వన్ రౌండ్ ఫుల్ ఇట్ మూవ్స్ ఓన్లీ వన్ హౌస్ 160th.
0: మినిట్స్ ముళ్ళు 60 చుట్టేటప్పటికి గంట ఇల్లు ఒక్క ఇంటికి వచ్చేసేస్తుంది.
1: వెన్ ది మినిట్స్ హ్యాండ్ మూవ్స్ 60 హౌసెస్ the hour hand moves only by one house.
0: Aite second mullu minutes mullu tirigeedi manaku kanipistundadi.
1: But we see the movement of the seconds hand and the minutes hand.
0: Hours mullu tirigeedi kanipinchatam ledu.
1: We would not be able to notice the
0: akkade manalo undinatvanti okka sookshmata.
1: This is an inner secret.
0: Aite ee moodu kudanu gantaku oka thori moodu kalustunnayi.
1: Once in an hour all these three hands meet.
0: Ide jeeveshwara prakruti ani.
1: This has been described as jeeveshwara prakruti.
0: Ee prakruti anetundi karma kaanda.
1: The prakruti or nature may be described
0: as prakruti anedi karma kshetramu.
1: Prakruti is
0: ee karma kshetramlo karmalu anetuntivi oka 60 karmalu manam manchi karmalu chese tappatiki.
1: In the field of action when we perform 60 good actions
0: ఒక్క సద్భావము అనేటువంటి మినిట్స్ లో వచ్చి చేరిపోతాం.
1: వన్ గుడ్ ఫీలింగ్ విల్ బి ఎమినేటింగ్.
0: మనకు ఒక్క సద్భావం రావాలంటే 60 మంచి కర్మలు చేయాలి.
1: ఇఫ్ యు షుడ్ గెట్ ఎ గుడ్ ఫీలింగ్ వి హావ్ టు పర్ఫార్మ్ 60 గుడ్ యాక్షన్స్.
0: మనం 60 మంచి భావమును మనం తలచినామంటే ఒక్క అవర్స్ అనేటువంటి ఆత్మస్థాయికి చేరుతుంది.
1: ఇఫ్ వి వర్ టు జస్ట్ హ్యావ్ 60 గుడ్ ఫీలింగ్స్ లైక్ దాట్ వుడ్ బి ఏబుల్ టు జస్ట్ హ్యావ్ వన్ movement in
0: all. కనుక నీవు అనేక సత్కర్మలు ఆచరించు అని చెప్పారు ఇక్కడ.
1: Therefore Arjuna was just asked to perform good action.
0: అనేక సత్కర్మలు ఆచరించినప్పుడే ఏదో ఒకటి రెండైనా సద్భావాలు నీలో వచ్చి చేరుతాయి.
1: When you do innumerable good actions you are likely to get one or two good feelings.
0: అనేక సద్భావములు నీవు అభివృద్ధి పరుచుకున్నప్పుడే నిత్య సత్యమైనటువంటి ఒక స్వస్వరూపంలో చేరిపోతావు.
1: ఓన్లీ వెన్ యూ డెవలప్ గుడ్ ఫీలింగ్స్ ఇన్ ఇన్యూమరబుల్ వే యుడ్ బి ఏబుల్ టు జస్ట్ గెట్ ఇన్ టు ఆత్మతత్.
0: కనుకనే మనము అనేక సత్కర్మలు ఆచరించాలి.
1: దేర్ ఫోర్ వీ హావ్ టు పర్ఫార్మ్ మెనీ గుడ్ యాక్షన్స్.
0: కర్మాచరణ నిమిత్తమే కాయం వచ్చింది.
1: బాడీ హెస్ బీన్ గివన్ ఫర్ ది పర్పస్ ఆఫ్ పర్ఫార్మింగ్.
0: కర్మను చేయకుండా కాలం ఒక్క క్షణమైనా ఉండడానికి వీల్లేదు.
1: ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు స్పెండ్ ఈవెన్ అ మోమెంట్ వితౌట్ పర్ఫార్మింగ్.
0: కనుకనే వేదమునందు కర్మకాండకు అధిక ప్రధానం ఇచ్చారు.
1: దట్ ఈస్ ద రీజన్ వై కర్మకాండ హెస్ బీన్ గివన్ అ లాట్ ఆఫ్ ఇంపార్టెన్స్.
0: కర్మకాండ అనగా కేవలము దానము యజ్ఞము ఈ జపము ఇలాంటిది మాత్రమే కాదు.
1: కర్మకాండ డస్ నాట్ రిఫర్ టు ఓన్లీ గివింగ్ చారిటీ అండ్ పర్ఫార్మింగ్ పెనన్స్.
0: అయితే ఈ కర్మలో నిష్కామ కర్మ ఒకటి ఉంటుండాలి.
1: Among the action there is an action which does not
0: lead to nishkama karma leka edi karma yogamu.
1: What is karma yoga or nishkama karma?
0: Ahankaram lekunda aasakti lekunda chesetundi karmalu anni kudanu karma yogamu le.
1: Without having any desire and a feeling of egoism all the actions which are performed may be compared to karma yoga.
0: Aasakti tho chudinatundi ahankaram undinappude ఇది కర్మగా మారిపోతుంది.
1: ఓన్లీ వెన్ యూ అసోసియేట్ విత్ ఫీలింగ్ ఆఫ్ ఈగోయిజం అండ్ అటాచ్.
0: ఇది కర్మయోగం కూడా కాదు.
1: దిస్ డస్ నాట్ బికమ్ కర్మయోగ ఆల్సో.
0: ఇది యజ్ఞం కూడాను కాదు.
1: దిస్ నాట్ ఈవెన్ యజ్ఞ.
0: కనుక అహంకారమును దూరం చేసి
1: రిమూవ్ అండ్ డ్రైవ్ అవే యువర్ ఈగోయిజం.
0: ఆసక్తిని అణగదొక్కి
1: సప్రెస్ యువర్ ఓన్
0: కర్మను ఆచరించడమే ఇది ఒక యజ్ఞ రూపాన్ని ధరిస్తుంది.
1: వెన్ యూ పర్ఫార్మ్ యాక్షన్స్ ఇట్ బికమ్స్ యజ్ఞ.
0: కనుక యజ్ఞమన్నను త్యాగమన్నను లేక యోగమన్నను ఇది ఒక్కటి.
1: పెనన్స్ సాక్రిఫైస్ ఆర్ యోగా ఆల్ దీస్ త్రీ మే కన్వే ది సేమ్.
0: మానవుడు చేసేటువంటి ప్రతి కర్మ కూడాను యజ్ఞముతో సమానమే.
1: ఎవ్రీ యాక్షన్ పర్ఫార్మ్ బై మ్యాన్ మే బి కంపేర్డ్ టు
0: ఆ యజ్ఞ భావమును హృదయమునందు ఉంచుకుని కర్మలు ఆచరించినప్పుడే అది సరైనటువంటి యోగంగా తయారవుతుంది.
1: ఓన్లీ వెన్ వన్ పర్ఫార్మ్స్ ది యాక్షన్ విత్ ఎ ఫీలింగ్ ఆఫ్ యజ్ఞ ఇన్ సైడ్ ద హార్ట్
0: అహంకారంతో కూడినటువంటి పనులు అన్ని కూడా కేవలం ఆడంబరమైనటువంటివి. ఇది అత్యల్పమైనటువంటివి.
1: ఆల్ యాక్షన్స్ అసోసియేటెడ్ విత్ ఈగోయిజం ఆర్ స్మాల్ అండ్ దే విల్ బి హార్మ్ఫుల్.
0: కనుకని కర్మను ఆచరించు.
1: Therefore perform action.
0: మన ఉచ్ఛ్వాస నిశ్వాసములు కూడాను కర్మనే.
1: Inhaling and exhaling is also an action.
0: కర్మను ఆచరించక మానవుడు జగత్తులో క్షణమైనా ఉండడానికి వీలు కాదు.
1: Without performing action man cannot live even for a moment in the world.
0: కనుక కర్మలు ఎట్టివో ఫలము అట్టివిగా ఉంటాయి.
1: As the actions are so the results would be.
0: భావములు ఎట్టివో కర్మలు అట్టివిగా ఉంటాయి.
1: Actions will depend upon the feelings also.
0: Talampulu ettivo bhavamulu attivuga untai.
1: As thoughts are so the feelings would be.
0: Aaharam ettivo talampulu attivuga untai.
1: As food is so the thoughts would be.
0: Kanukane indiku sattvika aaharam kudanu atyavasaram annaru.
1: Therefore it is said in this context there is need for sattvika aaharam.
0: Oka chinna udaharanam.
1: One small example.
0: Manam oka manta veskuntam.
1: We are just having a small fire.
0: Manta ettido poga attidi.
1: The smoke depends upon the type of fire that
0: పొగ ఎట్టిదో మేఘం అటువంటిది.
1: The cloud depends upon the smoke.
0: మేఘం ఎటువంటిదో వర్షం అటువంటిది.
1: Rain depends upon the cloud.
0: వర్షం ఎటువంటిదో పంట అటువంటిది.
1: The crop depends upon the rain that
0: పంట ఎటువంటిదో వంట అటువంటిది.
1: The food depends upon the crop
0: వంట ఎటువంటిదో మన ఒంటి అటువంటిది.
1: Our
0: దేహం అటువంటిది.
1: Our body is in the same way as the food.
0: కనుక ఆహారమును బట్టి మన దేహం ఉంటుండాలి.
1: అవర్ బాడీ డిపెండ్స్ అపాన్ ద ఫుడ్ దట్ యు టేక్.
0: కనుక మొట్టమొదటి కర్మలు సరి అయినటువంటి సత్కర్మలుగా ఆచరించినప్పుడు మన జన్మం సార్థకం అవుతుంది.
1: దేర్ఫోర్ ఇన్ ది వెరీ ఫస్ట్ ప్లేస్ వెన్ అవర్ యాక్షన్స్ ఆర్ ఆల్ రైట్ అవర్ బర్త్ వుడ్ బి ఓకే.
0: కనుకనే కర్మకాండ యందు ఈ కర్మ ఫలమును మాత్రము లక్ష్యం నందించుకొనక కర్మాచరణ మాత్రము లక్ష్యం నందించుకోమని చెప్పని ఆ కర్మాచరణ కూడాను సరి అయినటువంటి రీతిగా నీవు ఆచరించమని చెప్పినప్పుడు బోధిస్తూ వచ్చాడు.
1: Therefore, Krishna has said that in the context of performing action, without keeping the fruits of action,
0: నీ అధికారమంతా కర్మపైన ఉంచు కాని కర్మఫలమును ఏమాత్రం కూడా నువ్వు లక్ష్యం చేయవద్దు అన్నాడు.
1: Keep all your rights in performing action. Do not care for the fruits thereof.
0: మనకు మంచి చెడ్డ లేక దుఃఖము ఆనందము ఉంటుండాలి.
1: We may be associated with good or bad. We may be suffering from
0: ఈ దుఃఖాన్ని మనం ఏ రీతిగా మనం నివారణ చేసుకోవాలి?
1: హౌ టు గెట్ రీడ్ ఆఫ్ సారో.
0: దుఃఖం దేని వల్ల లభించింది?
1: వై ఆర్ యూ గెటింగ్ వాట్ ఇస్ ది రీజన్ ఫర్?
0: కర్మ వల్లనే దుఃఖం వచ్చింది.
1: యాక్షన్ ఇస్ రెస్పాన్సిబుల్.
0: కర్మ వల్లనే పాపం వచ్చింది.
1: సిన్ ఇస్ రెస్పాన్సిబుల్.
0: కాబట్టి ఈ దుఃఖమును పాపమును ఏ రీతిగా మనం నివారణ చేసుకోవాలి?
1: హౌ టు గెట్ రీడ్ ఆఫ్ సిన్ అండ్ సారో.
0: తిరిగి కర్మల ద్వారానే నివారణ చేసుకోవాలి.
1: త్రూ యాక్షన్ అలోన్ యూ హావ్ టు గెట్ రీడ్ ఆఫ్ దెమ్.
0: వజ్రాన్ని కోయాలంటే తిరిగి వజ్రమే కావాలి. కర్మను అలక్ష్యం చేస్తే మన జన్మమే అలక్ష్యం అయిపోతుంది.
1: ఇఫ్ యు ఆర్ ఇండిఫరెంట్ టువర్డ్స్ యాక్షన్ యువర్ లైఫ్ ఇట్సెల్ఫ్ విల్ బి రన్నింగ్ ది రిస్క్.
0: కర్మను నిరర్థకం చేస్తే జన్మం కూడా వ్యర్థం అయిపోతుంది.
1: ఇఫ్ యు వేస్ట్ యువర్ యాక్షన్ యువర్ లైఫ్ ఇట్సెల్ఫ్ విల్ బికమ్ ఎ వేస్ట్.
0: కర్మను ఆదర్శవంతమైన రీతిగా నిరూపించే నిమిత్తమే మనకు జన్మం వచ్చింది.
1: Life has been given in order to prove action as an ideal.
0: Asalu karma ante kevalam manam chesetundi panulu kaadu, idi sariyainatundi artham.
1: The real meaning of action does not mean the
0: dehamunake karma ani oka peru.
1: One name of body itself is karma.
0: Endukatte karmala valle vachinatundi ganuka ee dehamu deenike karma swaroopam.
1: As the body is the result of action performed, if the one of the meanings of karma is body itself.
0: Kanuka karma deham idi.
1: This body is the consequence of action.
0: ఈ కర్మల ద్వారానే
1: through action alone
0: కాలమును
1: time
0: సార్థకం చేసుకోవాలి.
1: Time has to be sanctified.
0: కాలకర్మ కారణ కర్తవ్యములన్నీ కూడాను కాయముతోనే కూడి ఉంటున్నాయి.
1: Body is associated with the time, causation and circumstance.
0: అయితే ఇది జాగ్రత్త అవస్థకు మాత్రమే నిరూపిస్తూ వస్తుంది.
1: But this is restricted only for the waking state.
0: కానీ స్వప్నావస్థ లోపల కేవలం మనసు మాత్రమే ఉంది కానీ సర్వకర్మలు కూడా నీలమైపోతాయి.
1: ఇన్ ద డ్రీమ్ స్టేట్ దే విల్ నాట్ బి ఎనీ యాక్షన్ అట్ ఆల్ బట్ విల్ బి హావింగ్ ఓన్లీ
0: మైండ్. సర్వేంద్రియములు కూడా స్తంభించిపోతాయి.
1: ఆల్ ది సెన్సెస్ విల్ బి స్టిల్.
0: సుషుప్తి స్థితి లోపల ఆ యొక్క మనసు కూడా లీనమైపోతుంది.
1: ఇన్ ద స్టేట్ ఆఫ్ డీప్ స్లీప్ దేర్ వుడ్ నాట్ బి ఈవెన్ మైండ్.
0: అదే కారణ స్వరూపం అన్నారు.
1: దట్ ఈస్ డిస్క్రైబ్డ్ యాజ్
0: ఈ కారణమునకు అతీతమైనటువంటిది మహాకారణము అని.
1: మహాకారణ ఈజ్ ద వన్ విచ్ ట్రాన్సెండ్ దిస్ కారణ.
0: ఈ మహాకారణ తత్వమే దైవత్వము.
1: ద ప్రిన్సిపల్ ఆఫ్ మహాకారణ ఇట్ సెల్ఫ్ ఈజ్ డివినిటీ.
0: ఒక చిన్న ఉదాహరణ,
1: వన్ స్మాల్ ఎగ్జాంపుల్.
0: జాగ్రత్త అవస్థ యందు
1: ఇన్ ది వేకింగ్ స్టేట్
0: 4:15
1: బై 4:15
0: నీ దేహము
1: యువర్ బాడీ
0: హాస్టల్ నుంచి
1: హెస్ కమ్ ఫ్రమ్ ద హాస్టల్
0: నడుచుకొని బయలుదేరి వచ్చింది.
1: ఇట్ హెస్ కమ్ వాకింగ్ ఫ్రమ్ ద హాస్టల్.
0: 4:15 నీవు బయలుదేరావు.
1: By 4:15 you have started.
0: 4:30 ప్రశాంతనిలయం చేరినావు.
1: You have reached ప్రశాంతనిలయం by 4:30.
0: ఇక్కడ కాలము 15 నిమిషములు పట్టింది.
1: It has taken 15 minutes.
0: కాయము నడిచింది.
1: The body has moved.
0: కర్తవ్యము ఉపన్యాసం వినాలని.
1: The object is to listen to the discourse.
0: కాలము, కర్మ, కర్తవ్యము.
1: The time, the action and the duty.
0: కారణం,
1: reason,
0: జన్మ సార్థకం చేసుకోవాలి.
1: For sanctifying one's own birth.
0: ఈ భగవద్గీతను వినటం చేత నా జన్మం సార్థకం అవుతుంది.
1: By listening to this Bhagavad Gita, I'll be
0: కనుక జాగ్రత్తలో కాలము 30 నిమిషములు కాయము నడిచి రావటము.
1: ఇన్ ది వేకింగ్ స్టేట్ ది టైమ్ ఈజ్ అబౌట్ హాఫ్ అన్ అవర్.
0: కర్తవ్యం భగవంతుని యొక్క ఇది భగవద్గీత వినాలి.
1: ది డ్యూటీ ఈజ్ టు లిసన్ టు భగవద్గీత.
0: దీని యొక్క ఫలితము
1: the fruits thereof is
0: కారణం జన్మ సార్థకం.
1: టు శాంక్టిఫై వన్స్ ఓన్ లైఫ్.
0: ఇక్కడ కాల కర్మ కారణ కర్తవ్యాలు నాలుగు ఉంటున్నాయి మనకు.
1: ఇన్ దిస్ పర్టికులర్ కాంటెక్స్ట్ వీ కెన్ జస్ట్ సీ కాల కారణ కర్తవ్య కర్మ.
0: నీవు ఈ ఉపన్యాసము భజన అయిన తర్వాత హాస్టల్ కు పోతున్నావు.
1: ఆఫ్టర్ దిస్ డిస్కోర్స్ ఇస్ ఓవర్ యుల్ బి గోయింగ్ బ్యాక్ టు ద హాస్టల్.
0: భోజనం చేశావు, పరుపు పైన పండుకున్నావు.
1: యు హ్యాడ్ యువర్ డిన్నర్ అండ్ యు హావ్ రిలాక్స్డ్ ఆన్ ద బెడ్.
0: నిద్ర వచ్చింది.
1: యు హావ్ స్లెప్ట్ ఆఫ్.
0: నీకు ఒక కల వచ్చింది.
1: యు హ్యాడ్ ఎ డ్రీమ్.
0: ఎక్కడ ఉన్నావు?
1: వేర్ వర్ యు ఇన్ ద డ్రీమ్?
0: ఆ కల లోపల నీవు మెడ్రాస్ మౌంట్ రోడ్ లోపల తిరుగుతున్నావు.
1: ఇన్ ద డ్రీమ్ యు ఆర్ వాండరింగ్ ఇన్ మౌంట్ రోడ్ ఆఫ్ మెడ్రాస్.
0: అయితే నీవు హాస్టల్ నుంచి ఎప్పుడు బయలుదేరినావు?
1: వెన్ డిడ్ యు లీవ్ ఫ్రమ్ ద హాస్టల్?
0: కాలం లేదు.
1: There was no time there.
0: Car lo poyinava, plane lo poyinava, bus lo poyinava, edi ledu.
1: Have you traveled by car, by bus or by plane?
0: Endukosam nu Madras poyinavu? Karanam teliyadu.
1: Why did you go to Madras? There is no
0: akkada anubhinchindi emti kartavyam ledu.
1: What is it that you have enjoyed there? There is no duty there.
0: Akkada swapnam lopala kalamu karanamu kartavyamu karma nalugu levu.
1: In the dream state, the time, the cause, the enjoyment and the pleasure, nothing is there.
0: Mari tachanam evaru vachi ninnu leparu.
1: Immediately someone woke you up there.
0: Lechi chustepudu 5 nimishamlu kuda kaledu ee swapnam.
1: By the time you got up from the dream,
0: ee 5 nimisham lopale nee Madras poi Mount Road lo tiriyadaniki ee vidhanga avakasam chikkindi.
1: Within a course of the 5 minutes of your dream, how did you?
0: Idi kevalamu manasika sancharame.
1: How did you go to Madras and enjoy? It was only a mental experience.
0: ఈ కాయం చేత ఇంద్రియముల చేత నీవు ఏమాత్రం కూడా ఆచరించలేదు.
1: You have not performed this action either with the body or with the sense organs.
0: కనుక అది సూక్ష్మ స్వరూపము.
1: That may be described as a subtle form.
0: కారణ కర్మ కర్తవ్యములతో కూడినటువంటిది ఈ స్థూలము.
1: The gross body is associated with the time, the action and the circumstances in the
0: kala karma karana kartavyamulu lekunda kevalamu manasika tattvam matrame sookshmamu.
1: Without having all these things, only this mental experience. None of these things exist in the dream.
0: Ee manokalpana cheta aneka swaroopanni srushtistundadu.
1: On account of the tricks of the mind, you have been able to create a new world there.
0: Enta janani Mount Road lopala enni buildinglu, enta janalu, enta traffic, idantha srushtinchindi ee manasu.
1: Mind has created so many people in the Mount Road and so much.
0: Manasuku inta shakti untundadi.
1: Mind has this extraordinary
0: power. Mahabalavattaramainatundi manasu.
1: It is a very powerful one.
0: మహాశక్తివంతమైనటువంటి మనస్సు.
1: ఇట్ ఇస్ ఆన్ ఎక్స్ట్రాడినరీ కెపాసిటీ.
0: దేనినైనా సృష్టిస్తుంది.
1: ఇట్ కెన్ క్రియేట్ ఎనీథింగ్.
0: దేనినైనా హతం చేస్తుంది.
1: ఇట్ కెన్ డిస్ట్రాయ్ ఎనీథింగ్.
0: ఈ రెండింటి యొక్క సమత్వము ఈ మనసు నందే ఉంటుండాలి.
1: దిస్ పర్టికులర్ ఈక్వాలిటీ.
0: కనుక ఇట్టి మనస్సును భగవత్ అర్పితం గావించినప్పుడు సర్వము లయమైపోతుంది.
1: When you offer such a powerful mind at the lotus feet, everything.
0: మన సమస్త కర్మలకును మూల కారణం మనసే.
1: ఫర్ ఆల్ యువర్ యాక్షన్ ఇట్ ఇస్ ది మైండ్ విచ్ ఇస్ రెస్పాన్సిబుల్.
0: కనుక ఈ మనసును భగవత్ అర్పితం చేసినప్పుడు సర్వం కూడాను అందులో లీనమైపోతుంది.
1: When you offer your mind to the Lord, then everything will be offered to him.
0: ఇది భగవంతుని చింతను ఈ మనసును ఇమిడ్చినప్పుడు సర్వం కూడాను నిష్కామకరంగా మారిపోతుంది.
1: When you use your mind in thinking of the Lord, everything would be sacred.
0: కర్మ, వకర్మ, అకర్మ అని మూడు రకములైనటువంటివిగా ఉంటున్నాయి.
1: There are three types of karma: karma, vikarma and akarma.
0: ఈ కర్మ, వికర్మ, అకర్మలంతా కూడాను ఏ రీతిగా ఉంటున్నాయి?
1: How are these three things, karma, karma and akarma?
0: భద్రాచలంలో రామదాసు చెప్పేటువంటి వాడు పాపం.
1: ఇన్ భద్రాచలం రామదాసు యూజ్ టు సే,
0: సారమైనది చమురురా, సత్యమైనది వత్తిరా, వెలుగు తీరిపోయేటప్పుడు వెంట ఎవరు రారురా, రామ భజన చేయరా, రాజ్యమంతా వెలుగురా.
1: ది ఎంటైర్ వరల్డ్ విల్ బికమ్ లైట్ అండ్ ఇట్ విల్ బి ఆఫర్ టు ఏబుల్ టు గివ్ యూ ది లైట్ అండ్ ఎఫల్జన్స్ ఇఫ్ యు కెన్ డూ రామ భజన టేకింగ్ ది ఆయిల్ యాజ్ దే టేకింగ్.
0: సారమైనది చమురు.
1: ది ఎసెన్స్ మే బి కంపేర్డ్ టు ది ఆయిల్.
0: సత్యమైనది ఒత్తి.
1: The wick is truth.
0: ఈ రెండు చేరినప్పుడు వెలుగు వస్తుంది.
1: When you join these two together,
0: వెలుగు తీరిపోయేటప్పుడు వెంట ఎవ్వరు రారు, చమురు రాదు, ఒత్తి రాదు.
1: When this light goes, disappears, neither the oil comes nor the wick comes.
0: అదే విధంగానే ఇక్కడ సారము అయినది ఒత్తి, చమురు సత్యమైనది ఒత్తి. ఈ రెండింటికి ఒక ప్రమిదం ఉండాలి కదా.
1: For this oil of the essence and for this wick, there should be some holder, isn't it?
0: Adi mana dehame pravida.
1: This body may be compared to
0: ఇక్కడ ఆయిల్.
1: అవర్ డిజైర్స్ మే బి కంపేర్ టు ఆయిల్.
0: మన యొక్క జ్ఞానమే ఒత్తి.
1: ద విజ్డమ్ మే బి కంపేర్ టు ద విక్.
0: ఈ యొక్క ఆనందం అనేటువంటిది దీనిలోని వెళ్తురు.
1: The joy and the delight that you get, this is the effulgence and light coming out of this.
0: Aithe kevalam otti okati maatrame antiste otti andukoni burru naaripothundi.
1: If there is only wick and if you light it, it will
0: oil nu antiste antukodu.
1: If you want to light oil itself, you will not
0: be able to do it. Oil rendu chechinatundi dan antiste baa shaantanga velugutundi.
1: When the wick also associated with oil, when you light it, will be able to burn.
0: Ikkada కర్మ అనేటువంటిది కేవలము ఒక ఆయిల్ తో సమానమైనటువంటిది.
1: యాక్షన్ మే బి కంపేర్డ్ టు ఆయిల్.
0: ఇది మనస్సు అనేటువంటి దీనిలో చేరి క్రమక్రమేణా ఒత్తి అనేటువంటి విద్యతో చేరి ఉంటుండాలి.
1: దిస్ విల్ బి అసోసియేటెడ్ విత్ మైండ్ అండ్ ఆల్సో ఇంటెలిజెన్స్.
0: ఇవి రెండూ చేరేటప్పటికీ అకర్మగా మారిపోతుంది.
1: వెన్ దీస్ టూ కమ్ టుగెదర్ ఇట్ బికమ్స్ అకర్మ.
0: ఈ ప్రకాశం అనేటువంటిది వచ్చేటప్పటికీ ఈ ప్రకాశమునకు అనేక గుణములు ఉంటున్నాయి.
1: For this effulgence, there are a number of attributes.
0: అయితే ఇది ప్రకాశమునక ఒత్తిక.
1: But these attributes, do they belong to effulgence or the wick?
0: ఇది కేవలము జ్యోతికి మాత్రమే గుణములు అనేకముంటున్నాయి గాని ప్రకాశానికి ఒకే గుణము.
1: There is only one attribute to the effulgence, but for the light there are different attributes.
0: ఈ జ్యోతి గాలి వస్తే అటు ఇటు ఆడుతుంది.
1: For this flame, it will flicker when there is a breeze.
0: నీళ్లు పడితే చిటపటమని శబ్దం ఇస్తుంది.
1: When the water comes there, it gives sound.
0: పొగ వస్తుంది.
1: It gives smoke.
0: వేలు పెడితే కాలుస్తుంది.
1: If you put your finger, it burns.
0: కానీ జ్యోతికి మాత్రము అందరికి వెలుతురుని అందించడమే దానికి ఒక్క గుణం.
1: But this effulgence has only one attribute of giving light to all the people.
0: కనుక వెలుతురుని మాత్రం అందరికి సమానంగా ఇస్తుంది.
1: The light will be given equally to all the people.
0: అదే నీకు ఆత్మజ్యోతి.
1: That may be compared to atma.
0: అది అందరి ఎందుకును సమానంగానే ఉంటుండాలి.
1: It is equal in all the people.
0: అయితే ఈ జీవన జ్యోతి అనేటువంటి దాంట్లో ఈ విధమైనటువంటి చిటపటలు పొగలు ఈ విధమైనటువంటి ఆడటం పాడటం చెంచులతో ఇవన్నీ దీంట్లో కూడి ఉంటున్నాయి.
1: But in the flame of life, all these changes, all these problems will be coming.
0: స్టడీగా ఉండేటువంటి జ్యోతి మాత్రమే ఇది కర్మ.
1: A steady light and flame may be compared to action.
0: ఆడేటువంటిది కర్మ. ఆడేటువంటిది.
1: When it moves about and flickers, it may be vikarma.
0: ఈ వెలుతురే అకర్మ.
1: The light may be compared to akarma.
0: అనగా దీనికి ఎట్టి విధమైనటువంటి ఇది లేదు.
1: There is no
0: ఫలము ఉండదు.
1: There is no fruit thereof.
0: అకర్మ అంటే కర్మను ఆచరించకుండా ఉండటం కాదు.
1: అకర్మ డస్ నాట్ మీన్ నాట్ పర్ఫార్మింగ్.
0: కర్మను ఆచరించి ఫలమును కోరకుండా అందరినీ సమర్థంగా అందించేటువంటి ఒక స్వభావమే ఇది నిజమైనటువంటి అకర్మ.
1: వైల్ పర్ఫార్మింగ్ యాక్షన్ ట్రీటింగ్ ఆల్ ద పీపుల్ అలైక్ అండ్ నాట్ ఎక్స్పెక్టింగ్ ది ఫ్రూట్ దేర్ ఆఫ్ ఈజ్ అకర్మ.
0: కనుక అకర్మ అనగా కర్మ చేసేయకూడదు, కర్మ చేయని వాడిగా తయారవుతాడు.
1: A person who does akarma will be performing action, but he will not
0: really. ఆధ్యాత్మిక అర్థమునకు మాత్రమే సంబంధం అవుతుంది కానీ ఈ లౌకికమైనటువంటి దీనికి ఏ మాత్రం మనం పోల్చుకోరాదు.
1: This has got a spiritual connotation and not in a worldly sense.
0: కనుక ఈ కర్మ సిద్ధాంతమునందు మనం వాదోపవాదములు వేసుకోవటం కానీ లేక ఒక విధమైనటువంటి యొక్క తర్కించటం కానీ విమర్శించటం కానీ మనకి ఏమాత్రం కూడా అధికారం లేదు.
1: We don't have any right in entering into arguments and counter arguments in the doctrine of karma.
0: ఒక్కొక్కరి భావం ఒక్కొక్క రీతిగా ఉంటారు.
1: One's feeling may be in a particular
0: way. ఏ కర్మల యందు కాని మనకు ఒక విధమైనటువంటి స్వర్గ ప్రాప్తి వరకు మాత్రమే ప్రయాణం చేపిస్తుంది.
1: All these actions can take you only up to heaven.
0: స్వర్గము తర్వాత మరొకటి లేదని మాత్రం భావించరాదు.
1: We should not be under the impression that beyond heaven.
0: ఎందుకనగా తిరిగి అదే వేదమే చెప్పింది, చీనే పుణ్యే మధ్య లోకం విశంతి. తిరిగి ఆ పుణ్యము తీరిపోతానే తిరిగి మరి భూలోకంలోకి రావాల్సి వస్తుంది.
1: The same Veda has declared that at the end of the merits of your action you will be brought down to
0: earth. ఇది వచ్చేటువంటిదే కానీ అభివృద్ధి అయ్యేటువంటిది కాదు.
1: These fruits thereof will not be growing.
0: ఒక MLA ఎలక్షన్ కోసం నిలిచినాడు.
1: A particular MLA has stood for
0: election. అందులో జయించాడు.
1: He has achieved victory in that.
0: ఒక 5 సంవత్సరాలు అసెంబ్లీకి మాత్రం పోవచ్చు.
1: He he could go to the assembly for
0: 5 years. As
1: time lapses year after year,
0: 5 సంవత్సరం వచ్చేటప్పుడు ఇంటి దగ్గర కూర్చోవాలి, తిరిగి మరి ఎలక్షన్ దగ్గర కూర్చోవాలి.
1: అట్ ద ఎండ్ ఆఫ్ 5 ఇయర్స్ ఎలా టు రిటర్న్,
0: అనగా మనం సంపాదించినటువంటి పుణ్యం అంతా కూడాను ఊరికి అసెంబ్లీకి పోయి కూర్చోని తిరిగి మరి క్షీణించిపోతాను, మరి ఇంటికి వచ్చేసినట్టుగా.
1: ఆల్ ది మెరిట్స్ విచ్ యూ హావ్ ఎర్న్ త్రూ యాక్షన్ మే బి కంపేర్డ్ టు దిస్ కైండ్ ఆఫ్ యాక్టివిటీ, యూ విల్ బి దేర్ ఫర్ 5 ఇయర్స్, అట్ ద ఎండ్ యూ విల్ హావ్ టు కమ్ బ్యాక్.
0: చేసినటువంటి పుణ్యం ఉండినంత వరకు స్వర్గంలో ఉంటాము.
1: As long as your merits lost, you will be in heaven.
0: అది తీరిపోతానే తిరిగి క్రిందికి వచ్చి పడిపోతాం.
1: Once that merits get exhausted, you will be falling down.
0: కనుకని ఈ కర్మ సిద్ధాంతం లోపల ఈ తాత్కాలికమైనటువంటి అనిత్యమైనటువంటి ఈ యొక్క స్వర్గమును కోరేదానికంటే దైవాన్ని కోరమని చెప్పనని చెప్పినాడు కృష్ణుడు.
1: Therefore, while describing the doctrine of karma, Krishna has just said, instead of aspiring for the temporary results of the action, you better...
0: ఎవరిని పొందితే తిరిగి రాకపోకలు లేకుండా ఉంటుందో వారిని పొందమని చెప్పాడు.
1: He has just commanded him to reach that particular person, after reaching whom you would not be able to come
0: back. రాకపోకలతోనే మన జీవితం గడిపోతుంటే ఇంకా మనం చెందేది ఎప్పుడు, చేరేది ఎప్పుడు?
1: If your life is full of coming and going, when would you be able to reach the goal?
0: చిన్న కథ ఉంటుండేది, అది చెప్పి నేను ముగిస్తాను.
1: One story will be told by Swami and then she wants to bring the discourse to a close.
0: ఒకడు అనేక విధమైనటువంటి దొంగతనములు చేయటం చేత అతన్ని ఒక జైల్లో పెట్టారు.
1: A particular thief, on account of his doing a lot of stealing, he was put in prison.
0: ఈ దొంగను అక్కడ పెట్టి కడాతురికి ఏదో కోర్టు లోపల ఇతనికి 6 నెలలు శిక్ష అని విధించారు.
1: In the court, a decree was given that 6 months he must be put in the prison.
0: ఈ 6 నెలలు కాలం గడిచిపోయింది.
1: 6 months.
0: రేపటి దినము తిరిగి ఇతన్ని బయటికి పంపించాలి.
1: 6 months lapsed and the next day he was to go back.
0: ఆ జైలు అధికారి వచ్చేసేసి, నాయన రేపటి దినంతో నీ శిక్ష అంతా పూర్తి అయిపోతుంది, నీవు చెట్ట బుట్ట తట్ట అంతా రెడీ చేసుకోమని చెప్పి చెప్పాడు.
1: The jailer came and he told the thief, well, at the end of, by tomorrow you'll be free from your punishment and your term, you can make preparations to go out.
0: Nee samananta kuda moota kattukoman chepparu.
1: You collect all your articles and be ready.
0: Vaadu em matram kudanu jankaledu leka aananda padaledu.
1: He was neither happy nor unhappy.
0: Unnande babu ikkade undanle annadu.
1: He said, well, let me spend my time here.
0: Nee sichcha ayipindi intiki pomman chepte nee samananta ikkade nindu pettavu annadu.
1: The thief said, let the articles be here, and then the jailer said, why should you not take
0: this? Yendu cheese photo tisraatu tirigi repo unnadu mari vastani tirigi ee jail ke vastanu kabatti ikkade undani annadu.
1: Then the thief said, why should I take these things for a day or two? I'll be coming back to the same jail within a day or two.
0: Anaga tirigi bayatiki poyina kuda dongataru mananu తిరిగి చేస్తాను, తిరిగి జైలుకు వస్తాను, కాబట్టి ఈ సామాన్ తీసుకోవటం తీసుకురావటం ఎందుకన్నాడు.
1: వాట్ డస్ దిస్ మీన్? ఇట్ మీన్స్ దట్ దిస్ థీవ్ ఈస్ గోయింగ్ టు ఇండల్జ్ అగైన్ ఇన్ థీవింగ్ అండ్ స్టీలింగ్ అండ్ యుల్ బి గెటింగ్ పనిష్మెంట్ అండ్ యుల్ బి గెటింగ్
0: బ్యాక్. విధంగానే మనం స్వర్గాన్ని కోరటం, తిరిగి రావటం, తిరిగిపోవటం, తిరిగి రావటం, ఈ విధమైనటువంటి ఆ దొంగ పని మాత్రమే ఉండిపోతుంది. కనుక ఈ స్వర్గమున కంటే కూడాను దైవత్వాన్ని పొందటము ఉత్తమమైనటువంటిది అనేటువంటిదిగా కృష్ణుడు బోధిస్తూ వచ్చాడు.
1: అవర్ యాక్షన్ ఆల్సో మే బి కంపేర్డ్ టు దిస్ గోయింగ్ టు హెవెన్ అండ్ గెటింగ్ బ్యాక్ టు ఎర్త్. In this particular process of going up and coming down, this is no good. And Krishna said,
0: kaliku marpu chendinatvanti gnana tattvanni bodhichadu Krishnudu.
1: Therefore Krishna has taught a changeless
0: satya nityamainatvanti oka sthanamunu nirupinchadu Krishnudu.
1: Krishna has taught a place which is permanent and which is full of truth.
0: Divyamainatvanti bodhana chesadu Krishnudu.
1: Krishna has given sacred teaching.
2: That was the 31st in a series of 34 discourses Bhagavan delivered on Gita in 1984. In this discourse, which he delivered on 13th September 1984, Bhagavan explained the secret behind performing action without the expectation of its result. You are tuned to Discourse Stream of Radio Sai, bringing you the divine message of Bhagwan Sri Satya Sai Baba 24 hours a day, 7 days a week. Sai Ram, and happy listening.

0: without any charity and consideration for others, without compassion and truth, without morality in one's own mind and heart, such a man with all wicked behavior, wicked thoughts, will ruin himself here and thereafter.
1: Vidyarthulara,
0: students,
1: satya dharmamulaku meeru varasulu.
0: You are the heirs of this truth and righteousness.
1: Vidyarthulu yokka bhajyata paine satya dharmamulu aadharapadi untunnayi.
0: The truth and righteousness depend on you.
1: Vidyarthulu vishala hrudayulugai undali.
0: Students should be broad minded.
1: అప్పుడే ఈ సత్యధర్మములను పోషించుకోవడానికి తగిన సమర్థులవుతారు.
0: దెన్ యూ విల్ హ్యావ్ ఆల్ ద కెపాసిటీ టు సస్టైన్ దీస్ టూ ప్రిన్సిపల్స్, ట్రూత్ అండ్ రైచియస్నెస్.
1: సమాజమునకు, మానసిక సీమకు సత్యధర్మములను పెంచి శాంతి సౌఖ్యములను పోషించడానికి విద్యార్థులు కంకణం కట్టుకోవాలి.
0: స్టూడెంట్స్ షుడ్ డిటర్మిన్ టు రెండర్ సర్వీస్ అడ్హరింగ్ టు దీస్ టూ ప్రిన్సిపల్స్ అండ్ టు ఎన్ష్యూర్ peace and security in society.
1: ee naati vidya yokka viluva kevalam manamu grantha parichayamto vacheetundi kaadu.
0: The education today what you have is the one that can't be got by mere familiarity with the text.
1: ee vidyam teyikudunu ajnana andhakaram aneetundi daani nirmoolam gaavincheetundi divyamainatundi jyoti vantidi vidya.
0: This education should be a sort of light that dispels the darkness of ignorance.
1: Kanuka vidyarthulainatunti varu satya dharmamulu rendu kudanu tama netramuluga viswasinchi samajamunaku deshamunaku taginatunti yokka suchchemanni andinchadaniki kankanam kattukovali.
0: Students should consider truth and righteousness as their two eyes and should determine to work for the progress of the society and the country by and large.
1: Satyamu pratyaksha daivame satyamu.
0: Truth is God.
1: Ramo vigrahavan dharmaha dharma swarupude daivamu.
0: God is the embodiment of righteousness.
1: Daivamanaga vere ekkadu unnado ani vetakanakkarledu.
0: You don't need to search for God elsewhere.
1: Satya dharmamulu sarvatra vintunnayi.
0: Truth and righteousness are everywhere.
1: Kanukane సత్యధర్మమును మనం అన్వేషించడానికి ప్రయత్నం చేయనక్కర్లేదు.
0: డు నాట్ మేక్ ఎన్ ఎఫర్ట్ టు సర్చ్ ఫర్ దీస్ టూ ప్రిన్సిపల్స్.
1: అనేక మంది సత్యధర్మ ప్రచారం కోసమే తాము అనేక విధములైనటువంటి ప్రయత్నములు చేస్తున్నామని భావిస్తారు.
0: మెనీ థింగ్ దట్ దే ఆర్ ప్రొపగేటింగ్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ ట్రూత్ అండ్ రైచియస్నెస్.
1: లేని చోటుగా ఉంటే ఆ లేని చోటు దీనిని ప్రచారం చేయవచ్చును. సర్వత్రా ఉండేటువంటి సత్యధర్మమును ప్రచారం చేయటం ఎందుకు?
0: You can propagate these two principles, truth and righteousness, where they are missing. But when they are present everywhere, why do you need to teach and propagate?
1: Kanukane dinni pracharam cheyanakkaledu, aacharana cheyali.
0: Therefore they need not be publicized, but they have got to be practiced.
1: Idi ekkadi nunchi vachindi dharmam?
0: Where from you got this righteousness?
1: Dharmam aneetvantidi dru aneetvanti dhatuvu nunchi vachinatvantidi.
0: The word dharma, righteousness, is a derivative of the word druk.
1: ee druk aneetvanti sanskrita padam nunchi vachinatvanti ee dharmamuku deeniki mooladharam aitundi dharani aneetvanti padam.
0: The primal word is dharani.
1: ee dharani aneetvantidi sarvamunu kudanu vishwanni katti vesinatvantidi ee dharani ane artham.
0: The word dharani means that which binds the whole world.
1: ధర్మ విశ్వస్ జగత ప్రతిష్ట. ధర్మ విశ్వస్ జగత ప్రతిష్ట. ఈ ధర్మం అనేటువంటిది విశ్వాన్ని కప్పివేసినటువంటిది.
0: ధర్మ ఎన్కంపాసెస్ ది ఎంటైర్ యూనివర్స్.
1: ధారయతి ధర్మ. ఈ యొక్క విశ్వాన్ని ధరించినటువంటిది ధర్మము.
0: ధర్మ ఇస్ ద వెస్చర్ పుట్ ఆన్ బై దిస్ యూనివర్స్.
1: విశ్వమునంతా కూడాను ఏక కట్టుగా కట్టి పాలించినదే ధర్మము.
0: It is this righteousness that will bind the whole universe by one.
1: Kevalam okka deshamunaku kaani okka kaalamunaku kaani okka vyaktulaku kaani sambandhinchinatundi kaadu.
0: It's not limited to a time and space nor an individual.
1: అన్ని దేశములకు అన్ని కాలములకు అన్ని వ్యక్తులకు కూడా సంబంధించినటువంటిదే ఈ సత్య ధర్మములు.
0: Truth and righteousness relate to all periods of time, all countries and all individuals.
1: సత్యం అనేటువంటి పునాదిపైనే ధర్మం అనేటువంటి భవనం నిర్మించింది.
0: On the foundation of truth, the mansion of righteousness stands.
1: ఈ ధర్మ భవనమునకు ఏ చేటుకునను రాదు, ఏ లోటు కూడాను లేదు.
0: The mansion of righteousness doesn't need anything more. It's
1: yada yada hi dharmasya ganirbhavati bharata abhyuddhanam dharmasya tadatmanam srujamaham. Dharmamu eppatiki nasincheetundidi kaadu.
0: Righteousness shall never decay.
1: కనుక జ్ఞానిర్భవత భారత కొంతవరకు ఇది చలనం కలుగుతూ ఉంటుండాలి.
0: హౌఎవర్ ఇట్ బికమ్స్ షేకీ ఎట్ టైమ్స్.
1: నిజముగా ధర్మమే నశించేటువంటిదైతే అది ధర్మమే కాదు.
0: ట్రూలీ స్పీకింగ్ ఇఫ్ ద రైచియస్నెస్ షాల్ నెవర్ పెరిష్.
1: ధర్మము నశించేటువంటిది కాదు.
0: ఇట్ విల్ నెవర్ పెరిష్.
1: లేక మరుగుపడేటువంటిది కాదు.
0: ఇట్ కెనాట్ బి హిడెన్ ఐదర్.
1: కొంతకాలము మానవుని యొక్క ఆచరణ సన్నగిల్లిపోవటం చేతనే అది మరుగుపడినట్టుగా కనిపిస్తుంది.
0: ద రైచియస్నెస్ అపియర్స్ యాజ్ దో ఇట్ ఈస్ హిడెన్ బికాస్ ఇట్ ఈస్ నాట్ ప్రాక్టీస్డ్ బై మ్యాన్ కైండ్.
1: ప్రకాశించేటువంటి సూర్యునికి మధ్యలో దట్టమైన మేఘములు అడ్డు వస్తాయి.
0: షైనింగ్ సన్ విల్ బి కవర్డ్ బై థిక్ క్లౌడ్స్.
1: కానీ ఈ విద్యలో అడ్డునుండేటువంటి ఒక వ్యక్తి సూర్యుని చూడలేడు. కానీ సూర్యుని తేజస్సుకు అడ్డం రావడానికి వీలు కాదు.
0: But however, nothing can come between the sun and the sunlight.
1: Kanuka ee yokka sunlight aneetundi dharmamunaku sun aneetundi satyamunaku evvaru kudanu addutharadaniki veelu kaadu.
0: Therefore sunlight is righteousness, sun is truth, none can stand.
1: Satya dharmamlo rendu kudanu avinabhava sambandhamu anyonyasrayam.
0: Truth and righteousness are interrelated and interdependent.
1: Ivi rendu kudanu prakruti paramatmalo yokka sambandhamu.
0: They have got the relationship like the nature and God.
1: జడ చైతన్యము స్వరూపము.
0: It is the relationship of the inert and awareness.
1: Matter and energy యొక్క సంబంధము.
0: It is the relationship between matter and energy.
1: కనుకనే ఇట్టి సత్య ధర్మములను ఎవ్వరు కూడా వేరు చేయడానికి వీలు కాదు.
0: Therefore, none can separate out these two, truth and righteousness.
1: కనుకనే ప్రతి మానవుని ఎందుకును ప్రతి పురుషునకును ఇది సహజమైనటువంటి ఒక ధర్మమే సత్య ధర్మముల ప్రచారము.
0: Therefore, these two are the natural traits in every human.
1: కానీ కొంతమంది పురుషులు చెప్తారు ఇది నిజమైన మీ లక్షణము, సత్యాన్ని ధర్మాన్ని పోషించి ఆచరించి ఆనందించి జగత్తుకు అందించటమే మీ ధర్మమని చెప్పినప్పుడు కొంతమంది చెప్తుంటారు ఉద్యోగం పురుష లక్షణం అంటారు.
0: When it is said that it is the duty of every man to propagate and to practice, to delight and to reach the state of bliss practicing these two, truth and righteousness, they say it is the qualification of man to do a job.
1: Nijame idi udyogam purusha lakshanam ante ee aadhunika yugam lopala aneka mandi streelu kudanu udyogam chestunnaru.
0: If you say the man should necessarily take a job, you find so many women also doing jobs.
1: ఇది పురుష లక్షణమేనా?
0: కెన్ యూ కాల్ ఇట్ స్పెషల్ క్వాలిఫికేషన్?
1: ఇది ఒక తెగకు మాత్రమే సంబంధించినటువంటిది ఈ యొక్క పురుష లక్షణము.
0: ఇట్స్ ఓన్లీ లిమిటెడ్ టు ఎ పర్టికులర్ సెక్స్.
1: కానీ ప్రతి మానవునికి సమష్టిగా సరి అయినటువంటిది ధర్మార్థకామోక్షం, అక్కడ ధర్మం మొదటి వచ్చింది.
0: హౌఎవర్ ఫ్రమ్ ది కమ్యూనిటీ పాయింట్ ఆఫ్ వ్యూ ఇన్ ఎ కలెక్టివ్ సెన్స్ అమంగ్ ది ఫోర్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ లైఫ్ రైచియస్నెస్ స్టాండ్స్ ఫస్ట్.
1: ఉద్యోగం లేనటువంటి పురుషులు ఎంతమంది ఉంటున్నారు వారిని పురుష లక్షణం చెప్పవచ్చును?
0: There are many men without jobs. Can you say that they are not men?
1: లేదా ఉద్యోగం చేస్తున్నటువంటి స్త్రీలంతా కూడాను ఉద్యోగం స్త్రీ లక్షణం అని చెప్పవచ్చునా?
0: There are many women who do jobs. Can you say job is special qualification?
1: కనుక ఈ ఉద్యోగం కాదు పురుష లక్షణము, ధర్మం పురుష లక్షణం.
0: So it is not the special qualification of man to do a job. It's right.
1: సత్యం పురుష లక్షణం.
0: Truth is the qualification of man.
1: ఇది పురుష అనగా ఏమిటి?
0: వాట్ డూ మీన్ బై ది టర్మ్ పురుష?
1: సఫారి డ్రెస్ వేసుకుని ప్యాంటు షర్ట్ వేసుకున్నటువంటి వాడు పురుషుడనా?
0: కెన్ యూ కాల్ హిమ్ దట్ ఇస్ ఎ మ్యాన్ ఇఫ్ హీ పుట్స్ ఆన్ సఫారి అండ్ ఎ ప్యాంట్?
1: కాదు కాదు.
0: నో.
1: పురుష అనగా దేహమనే పురమునందు నకసిక పర్యంతము సంచరించేటువంటి ఒక చైతన్యమునికే పురుష అని పేరు.
0: ద వర్డ్ పురుష మీన్స్ దట్ ద బాడీ ఈజ్ పుర వేర్ యూ ఫైండ్ ద అవేర్నెస్ మూవ్స్ ఫ్రమ్ టాప్ టు టో.
1: కనుకనే ధర్మం అనేటువంటిది ప్రతి మానవులకు ప్రతి జీవికి కూడా సంబంధించినటువంటి లక్షణమే.
0: Therefore, this righteousness is the common quality, uniform to all.
1: ప్రాకృతికంగా భౌతికంగా ఈ ధర్మమును అనేక విధములుగా మనము విభజిస్తూ వచ్చాం.
0: However, this dharma is classified into many categories.
1: ఇది బ్రహ్మచర్య ధర్మమని, గృహస్థ ధర్మమని, వానప్రస్థ ధర్మమని, సన్యాస ధర్మమని.
0: One is that of a celibate, the householder, and a mendicant, renunciant.
1: ఒక్కొక్క తెగకు ఒక్కొక్క విధమైనటువంటి ధర్మం ఉన్నది అని విభజించుకుంటూ వచ్చాం.
0: Each stage has got a particular
1: ఇది ప్రాకృతమైనటువంటి తాత్కాలికమైన ధర్మములు మాత్రమే.
0: ఇట్స్ ఓన్లీ టెంపరీ కోడ్.
1: సమష్టి ధర్మం కానేరదు.
0: ఇట్ కెనాట్ బి కలెక్టివ్ వే ఆఫ్ బిహేవియర్.
1: ఇది బహిర్ముఖమైనటువంటి ధర్మమే.
0: ఇట్ ఇస్ ఎక్స్టర్నల్ ధర్మ.
1: కానీ అంతర్ముఖమైనటువంటి ధర్మం కాదు.
0: ఇట్స్ నాట్ ఇంటర్నల్.
1: అంతర్ముఖమైనటువంటి ధర్మం ఎలాంటిది?
0: What sort of is this?
1: మనస్సేకం వచస్సేకం కర్మణ్యేకం మహాత్మనం. ది ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్కైండ్ ఇస్ మ్యాన్.
0: The internal dharma.
1: Thoughts, words, action. మూడు కూడా ఏకం కావాలి.
0: Internal dharma refers to the samane unity of thought, word and deed.
1: ఇది ప్రతి మానవునికి సత్యమైనటువంటి ధర్మము.
0: This is a natural truth, dharma.
1: ఇది ఒక స్త్రీ పురుషులు అనేటువంటి తెగకు ఏమాత్రమూ సంబంధించినటువంటిది కాదు.
0: ఇట్స్ నాట్ రిలేటెడ్ టు ఎనీ పర్టికులర్ సెక్స్.
1: సర్వ మానవులకు సంబంధించినటువంటిది.
0: ఇట్స్ రిలేటెడ్ టు ఎంటైర్ హ్యూమన్ సొసైటీ.
1: పశు పక్షులకు కూడాను వాటికి సంబంధించినటువంటి ధర్మం వేరువేరుగా ఉంటున్నాయి.
0: ద బర్డ్స్ అండ్ అనిమల్స్ దే హావ్ గాట్ దేర్ ఓన్ ధర్మ, ద కోడ్.
1: అగ్నికి దహన శక్తి ధర్మము.
0: ద ధర్మ ఆఫ్ ఫైర్ ఇస్ టు బర్న్.
1: నీటికి ప్రవాహ శక్తి ధర్మము.
0: ద ధర్మ ఆఫ్ వాటర్ ఇస్ టు ఫ్లో.
1: చక్కెరకి తీపి యొక్క ధర్మము.
0: ది ధర్మ ఆఫ్ షుగర్ ఇస్ స్వీట్నెస్.
1: అదే విధంగానే ఒక్కొక్క వస్తువులకు ఒక్కొక్క విధమైన ధర్మం ఏర్పరిచింది.
0: లైక్ దిస్ ఎవ్రీ ఆబ్జెక్ట్ మెటీరియల్ హ్యాస్ ఇట్స్ ఓన్ ధర్మ.
1: సృష్టితోనే ప్రారంభమవుతూ వస్తాయి.
0: ఇట్ స్టార్టెడ్ రైట్ ఫ్రమ్ క్రియేషన్.
1: కనుక మనము ఈ ధర్మం అనేటువంటి దాన్ని ప్రాకృతమైనటువంటిగా గానే కాని హృదయ సంబంధమైనటువంటి ఒక అంతర్ముఖ సంబంధం కాదు.
0: దిస్ ధర్మ ఇస్ జస్ట్ ఎక్స్టర్నల్. ఇట్ హ్యాస్ గాట్ నథింగ్ టు డూ విత్ ఇన్ ద హార్ట్.
1: సత్యమైనటువంటి ధర్మము, నిత్యమైనటువంటి ధర్మము హృదయం నుంచి ఆవిర్భవించేటువంటిది.
0: బట్ That dharma which is all truth and eternal comes out of the heart.
1: ఏ తెగకు సంబంధించినటువంటి వారైనా, ఏ రంగమునికి సంబంధించినటువంటి వారైనా హృదయాన్ని, వాక్కును, మనస్సును అనగా చేతులను జోడించాలి.
0: They may belong to any country, any tribe or any nation, but they should have the harmony of thought, word and deed.
1: కానీ కొన్ని కొన్ని పరిస్థితులు యందు వ్యక్తిని పురస్కరించుకుని ప్రాకృతమైన ధర్మాలు కూడా ధర్మం అని చెప్తుంటారు.
0: However, individuals follow their own external dharma, which is worldly.
1: Hastasya bhushanam danam. Hastasya bhushanam danam. Mana chetiki andam emti? Danam cheyatame andamu.
0: The real beauty of the hand lies in indulging in activity like charity.
1: Satyam kanthasya bhushanam.
0: Truth is the jewel of our neck.
1: Srotram shastram srotasya bhushanam.
0: To the ear, the sacred text is the ornament.
1: ఇంతకంటే మనకు కావలసిన భూషణములు ఏమిటి?
0: What more jewels you need?
1: ఇవే మనకు శాశ్వతమైనటువంటి ఒక నగలు.
0: These are permanent jewelry.
1: ఇవే సరైనటువంటి సౌందర్యాన్ని అందించేటువంటి నగలు.
0: They confer the real beauty.
1: దీనికి మించినటువంటి సౌందర్యం మరొకటి లేదు.
0: There's no other beauty beyond this.
1: కనుకనే మానవుడు అన్నింటికంటే మంచి అందమైనటువంటి వాడు ఏమిటంటే ఈ మూడు గుణములను చేరినటువంటి వాడే అందము.
0: Who is most handsome, most beautiful? The one with these three, perfect harmony.
1: Kanuka, satyamu dharmamunu, poshinche nimittamai, acharinche nimittamai, anandinche nimittamai, dinni manam acharinchali.
0: Therefore, in order to uphold and protect these two principles of righteousness and truth, we should practice them.
1: Prachina kalamu nundi, bharatiyulu, tama yokka dharmamunu, tama yokka satyamunu, నేత్ర సమానంగా విశ్వసించి కాపాడుకుంటూ వచ్చారు.
0: సిన్స్ ఏన్షియంట్ టైమ్స్ భారతీయస్ కన్సిడర్డ్ సత్య అండ్ ధర్మ యాజ్ ది టూ ఐస్.
1: ధర్మం ఎటువంటిది?
0: వాట్ ఈస్ దిస్ ధర్మ? వాట్ టైప్ ఆఫ్
1: ధర్మం? నీకంటే ముందు పుట్టినటువంటి తల్లి వంటిది.
0: ధర్మ వాస్ బోర్న్ ఈవెన్ బిఫోర్ యువర్ బోర్న్ లైక్ భార్యను
1: నీవు ఎన్నుకున్నటువంటి వాడవు. సెలెక్షన్.
0: ఇట్ ఈస్ సెలెక్షన్.
1: ఇది వైఫ్.
0: వైఫ్ ఈస్ సెలెక్షన్.
1: కానీ ధర్మం సెలెక్షన్ కాదు.
0: బట్ ధర్మ ఇస్ నాట్ ద వన్ ఆఫ్ సెలెక్షన్.
1: ధర్మమును సెలెక్షన్ చేసుకునేటువంటి వారికి ఎవరికి అధికారం లేదు.
0: నో వన్ హ్యాస్ అథారిటీ టు రిసార్ట్ టు
1: ధర్మాన్ని సెలెక్షన్. ఒక్క దైవమునికి మాత్రమే అధికారం.
0: గాడ్ ఓన్లీ హ్యాస్ దిస్ రైట్ ఆఫ్ దిస్ సెలెక్షన్.
1: సెలెక్షన్ చేసుకోవచ్చును.
0: యూ కెన్ సెలెక్ట్ యువర్ వైఫ్.
1: కనుకనే మనకు ధర్మం ఎటువంటిదంటే మాతృమూర్తి వంటిది ధర్మము.
0: దిస్ ధర్మ రైచియస్నెస్ ఇస్ లైక్ యువర్ మదర్.
1: కనుకనే మాతృపిత ఆజ్ఞను మనం శిరసావహించాలి.
0: దిస్ ధర్మ వాట్ టైప్ ఆఫ్
1: ధర్మం నీకంటే ముందు పుట్టినటువంటి తల్లి వంటిది.
0: ధర్మ వాస్ బోర్న్ ఈవెన్ బిఫోర్ యువర్ బోర్న్ లైక్ యువర్ మదర్.
1: భార్యను నీవు ఎన్నుకున్నటువంటి వాడవు. సెలెక్షన్.

0: దిస్ ధర్మ రైచియస్నెస్ ఇస్ లైక్ యువర్ మదర్.
1: కనుకనే మాతృపిత్ర ఆజ్ఞలు మనం శిరసావహించాలి.
0: దేర్ఫోర్ యు హావ్ టు ఓబే ద కమాండ్ ఆఫ్ ద మదర్.
1: మాతృదేవో భవ పితృదేవో భవ.
0: మదర్ ఇస్ గాడ్, ఫాదర్ ఇస్ గాడ్.
1: కనుకనే ఈ సత్య ధర్మంలో మనకు ప్రత్యక్ష దైవములు.
0: దేర్ఫోర్ ట్రూత్ ఇస్ గాడ్, రైచియస్నెస్ ఇస్ గాడ్.
1: కనుక ప్రాచీన కాలం నుండి కూడాను ప్రతి చిన్న కార్యమునందు కూడాను ధర్మాచరణ ప్రధానమని చెప్పనని మన పెద్దలంతా కూడా చెప్తూ వచ్చారు.
0: సిన్స్ ఏన్షియంట్ టైమ్స్ పీపుల్ ప్రిస్క్రైబ్డ్, కమాండెడ్, వాంటెడ్ అస్ టు ఫాలో ద పాత్ ఆఫ్ రైచియస్నెస్.
1: మానవుని నడక మొదలుకొని, చూపు మొదలుకొని, శ్రవణం మొదలుకొని, ఆటలు మొదలుకొని, పాటలు మొదలుకొని అంత ధర్మసిద్ధమైన రీతిగా వస్తూ వచ్చాయి.
0: Walking, the looking, the singing, talking, everything has got its own prescribed code.
1: ఇది అంతకొడును ధర్మమూలం మిదం జగత్తు. జగత్తంతకొడును ధర్మంతో ఆధారపడినటువంటిది.
0: The entire universe depends on this dharma.
1: కనుక జగత్తంటే ఏమిటి?
0: What is this jagat?
1: జగత్తుకు ప్రత్యేకమైన ఒక స్వరూపం లేదు.
0: This world has no different form.
1: మానవుని యొక్క ఏకత్వమే జగత్తు.
0: It is the combination of all individuals.
1: సమాజము అంటారు.
0: Which is society.
1: సమాజమునకు పేరుంది కానీ రూపం లేదు.
0: Society has a name but not form.
1: 10 మంది చేరినటువంటిది ఒక సమాజము.
0: Combination of group of individuals constitute a society.
1: కనుక సమాజమునకు రూపం లేదు.
0: Society has no special form.
1: కానీ సమాజమునకు గుణం ఉంటుండాలి.
0: But society has got a quality.
1: ఏమిటి ఆ గుణము?
0: What is that?
1: సత్య ధర్మములే ప్రధాన గుణం సొసైటీకి.
0: Society should have these two basic qualities, సత్య and ధర్మం.
1: ఈ సొసైటీ దీనిని అంగీకరించుకునేటువంటి ఒక పనులు ఏమైనా చేసినప్పుడు ఈ జగత్తు వాటిని ఖండిస్తుంది.
0: If the society doesn't go by these two principles, it will be condemned by the world.
1: ఏదైనా మనం ఫలం భుజించే సమయంలో రుచికరం కానటువంటి ప్రజలను కింద పారవేస్తాం మనం.
0: As you eat a fruit, if it is not delicious and sweet, if it is bitter, you will spit it out.
1: అదే రీతిగాని సమాజమునకు సంతోష పెట్టనటువంటి ఒక పనులు సమాజం కూడాను మనం వెనక నెట్టుతుంది.
0: Therefore, if we don't do certain acts that will make society happy, we will be rejected by society.
1: హృదయము నుండి ఆవిర్భవించాలి.
0: Dharma should come out of our heart.
1: ఒక విత్తనం ఉంటుండాలి.
0: Here is a seed.
1: ఈ విత్తనం ఒక టిన్నులో పెట్టి నీరు పోస్తే మొక్క వస్తుందా?
0: If you keep this seed in a tin and water it, it will not germinate.
1: కాదు, విత్తనం కూడా కుళ్ళిపోతుంది.
0: The seed also decays.
1: ఆ సీడ్ ని మనము మట్టిలో పెట్టినప్పుడే మొక్క వస్తుంది.
0: On the other hand, if you sow the seed in the soil, it grows.
1: కానీ ధర్మం అనేటువంటిది ప్రచారం చేత కూడా కానీ లేక ప్రబోధన చేత కానీ అభివృద్ధి కాదు.
0: Therefore, righteousness shall never grow by means of publicity.
1: ఈ ధర్మం అనేటువంటి మొక్కను నాటినప్పుడే ఈ యొక్క శాంతి సౌఖ్యములతో అభివృద్ధి అవుతుంది.
0: Therefore, in the field of our heart, if the seed of dharma is sown, it grows into security and peace, the tree.
1: కనుక ధర్మము అనేటువంటిది చాలా విలువైనటువంటిది.
0: Therefore, righteousness is highly valuable.
1: నీవు ఎట్లా దీనిని నిర్ణయించగలవు?
0: How do you decide?
1: ఇప్పుడు లోకం లోపల అనేక మంది అనేక విధమైన ధర్మములు ప్రబోధిస్తున్నారు.
0: In this world, you find so many people propagating many principles.
1: అయితే నీకు నీవు తృప్తి పడాలంటే నీ కాన్షియన్స్ తృప్తి.
0: In order to have complete satisfaction, it should satisfy your conscience.
1: ఇది సత్యము అని చెప్పు.
0: Tell the truth with your conscience as the witness.
1: కానీ నీవు తప్పించుకునే నిమిత్తమై అనేక విధమైనటువంటి మాటలు చెప్తూ ఇది సత్యమని బోధిస్తున్నావు.
0: But in order to escape, you speak many, many things and still say that it is truth.
1: కాదు కాదు.
0: No.
1: నీ యొక్క ఆత్మ సాక్షిగా నీవు చెప్పినటువంటిది సత్యం.
0: Speak truth wholeheartedly.
1: దానినే మాస్టర్ అన్నారు. Follow the master.
0: Follow the master.
1: Who is your master?
0: Who is your master?
1: Your conscience is your master.
0: Your conscience is your master.
1: ఒక టీచరు లేక ఇంకొక గురువు ఇంకొక స్వామి ఎవరో కాదు మీ మాస్టర్.
0: Your teacher or a guru is not your master.
1: Your conscience is your guru.
0: Your conscience is your master. Your conscience is your master.
1: అదే follow the master.
0: Follow the master.
1: కనుక మాస్టర్ అంటే ఏంటి?
0: Who is this master?
1: ఈ టీచర్ అనుకుంటున్నారు.
0: You think he is a teacher?
1: కాదు కాదు. ఏదో మంత్రోపదేశం చేసినటువంటి గురువు అనుకుంటున్నారు. కాదు కాదు.
0: You think he is a guru who gives you some mantra?
1: కాదు. నీ హృదయమే నీకు మంత్రం ఇచ్చినటువంటిది.
0: Your conscience is your master.
1: కనుకనే హృదయము ఒక యంత్రము, తంత్రము.
0: Therefore, హృదయా ఇస్ తంత్ర, ది టెక్నిక్.
1: దేహము ఒక యంత్రము.
0: Body is a machine, యంత్ర.
1: భావమే ఒక మంత్రము. భావమే మంత్రము.
0: The feeling is mantra.
1: దేహమనే యంత్రములో,
0: in this body the yantra machine,
1: హృదయం అనే తంత్రం నుంచి,
0: the heart the tantra, the technique,
1: సోహం అనేటువంటి వాక్ అనేటువంటి మంత్రం మనకు బయలుదేరుతుండాలి.
0: There is this mantra eternally going on, that is soha mantra.
1: యంత్రము మంత్రము తంత్రము మనమే.
0: Therefore, the yantra, the machine, the tantra, the technique and the mantra, the chant.

0: thing.
1: ఇంతకంటే గొప్ప విషయమైనటువంటి మంత్రం మనకి ఎందుకు?
0: There's nothing higher than this.
1: మంత్రానికి నీవే అమూలాధారం.
0: You are the foundation.
1: నీవే యంత్రము.
0: You are the machine యంత్రం.
1: నీ దేహమనే యంత్రం లోపల ఎంత మెకానిక్ పనిచేస్తుంటుందో చెప్పండి.
0: This body, the machine yantra, works wonderfully.
1: ఒక చిన్న ఉదాహరణ.
0: A small example.
1: ఒక చెట్టు పైన పండును చూచావు నీవు.
0: You see a tree on the fruit on the top of the tree.
1: కన్నులు చూచాయి.
0: Eyes have watched the fruit.
1: కన్నులు చూచిన తక్షణమే మనసు కావాలని ఆశించింది.
0: The moment eyes see the fruit, mind wants.
1: ఆశించిన తక్షణమే ఫలం వచ్చి నీ కడుపులో చేరలేదు.
0: The moment desire started, you don't get the fruit.
1: తక్షణమే కాళ్ళు చెట్టు దగ్గరికి నడిచినాయి.
0: Legs started approaching the tree.
1: కానీ అక్కడికి నడిచినంత మాత్రం పండు నీ కడుపుకు చేరలేదు.
0: By merely walking the distance, you don't
1: get the fruit. నడుము వంగింది.
0: And the back bends.
1: కాని వంగిన తక్షణమే ఫలం నీ కడుపుకు చేరలేదు.
0: Immediately you can't eat it.
1: చేతి ఒక రాయిని తీసుకుంది.
0: The hand picks it stone.
1: తక్షణమే నీ కడుపు నిండలేదు.
0: Immediately it's not.
1: భుజము దాన్ని తీసి విసిరింది.
0: It's the shoulder that pels the stone.
1: ఆ ఫలం కింద పడింది.
0: The fruit drops.
1: పడిన తక్షణమే నీ యొక్క కడుపు నిండలేదు.
0: Even then the hunger is
1: not
0: gone.
1: నీ ఫింగర్స్ ఆ ఫలమును పట్టుకున్నాయి.
0: And the fingers catch the fruit.
1: ఆ ఫలమును పట్టుకున్నంత మాత్రం కడుపు పూర్తి నిండలేదు.
0: It's not enough to satisfy.
1: ఆ ఫలమును తీసుకొని నోట్లో పెట్టుకుంది.
0: The fruit has got to be
1: కడుపు నిండలేదు.
0: ఇస్ నాట్ ఎనఫ్.
1: కానీ నమిలింది.
0: దెన్ యూ చూ.
1: నమిలింది అక్కడ పెట్టుకోలేదు, తిరిగి జఠరాగ్నికి పంపించింది.
0: ఫ్రమ్ మౌత్ ఇట్ ఇస్ సెంట్ ద స్టమక్.
1: ఇప్పుడు చెట్టులో ఉన్నటువంటి పండు పొట్టలో చేరడానికి ఏదికి ఏ అంగం ప్రధానమైనటువంటిది?
0: దేర్ఫోర్ ద ఫ్రూట్ ఆన్ ద ట్రీ రీచెస్ యువర్ స్టమక్. విచ్ లింబ్ హెల్ప్డ్ యూ? విచ్ ఆర్గన్ ఆఫ్ యువర్ బాడీ?
1: అన్ని అంగములు సమానంగా పనిచేశాయి.
0: All the organs of your body worked uniformly.
1: ఇందులో ఏ అంగం కానీ పనిచేయకుండా పోతే చెట్టులో ఉన్న ఫలము పొట్టలో చేరదు.
0: If one organ non-cooperates, you cannot collect the fruit.
1: కనుకనే ఈ విధమైనటువంటి కోఆపరేషన్ చేరటం చేతనే,
0: బికాస్ ఆఫ్ సచ్ కోఆపరేషన్,
1: ఎంతో దూరంగా ఉండినటువంటి దాన్ని కూడా సమీపంగా మనం అనుభవిస్తున్నాము.
0: Even that which is at a distance could be made near.
1: ఈ కోఆపరేషన్ చక్కగా ఆధారంగా తీసుకుని,
0: బేసింగ్ ఆన్ దిస్
1: జఠరం కూడా ఏం చేస్తుంది?
0: What is that the stomach does?
1: నాకు అందించారు కదా జఠరంలో మాత్రం తీరేసి ఊరుకో ఉండదు.
0: Because the fruit has gone to your stomach, it doesn't remain there.
1: అన్ని అంగములు చేరి నాకు ఫలమును అందించినాయి, కనుక దీని రసమును నేను తిరిగి అన్ని అంగములు కూడా సప్లై చేయాలి అని చేసుకుంటుంది.
0: All organs of this body brought this fruit to me. Therefore, the stomach supplies the essence to various limbs of this body.
1: కనుకనే భగవంతుని స్టమక్ను అంగీరసాయ నమః.
0: Therefore, God
1: అంగములు యందు రసస్వరూపుడైనటువంటి వాడు అంగీరసుడు.
0: గాడ్ ఈజ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఎసెన్స్ రస ఇన్ ఆల్ అంగాస్ ద లింబ్స్ ఆఫ్ ద బాడీ.
1: ఈ కోఆపరేషన్ అనేటువంటి దాన్ని బోధించేటువంటిదే ధర్మము.
0: ఇట్ ఈస్ ధర్మ రైచియస్నెస్ దట్ స్పీక్స్ ఆఫ్
1: కోఆపరేషన్. కోఆపరేషన్ ఎక్కడ లేదు, ఎక్కడ చూసినా ఆపరేషన్ ఆపరేషన్ ఆపరేషన్. నో కోఆపరేషన్.
0: టుడే దేర్ ఇస్ నో కోఆపరేషన్, ఓన్లీ ఆపరేషన్ ఆపరేషన్.
1: అంతా భిన్న భిన్నమైన పోతుంది.
0: ఎవ్రీథింగ్ ఇస్ డైవర్సిఫైడ్.
1: విచ్ఛిన్నమైపోతుంది.
0: ఎవ్రీథింగ్ ఇస్ ఫ్రాగ్మెంటెడ్.
1: సంసారమైనట్టు కానీ విచ్ఛిన్నమైపోతుంది.
0: ద ఫ్యామిలీస్ బ్రోకన్.
1: సమాజంలో కూడా విచ్ఛిన్నమైనటువంటి చర్యలు అభివృద్ధి అవుతున్నాయి.
0: దేర్ ఆర్ మెనీ థింగ్స్ దట్ డివైడ్ ద సొసైటీ.
1: ఏకం కావాలి, ఏకం కావాలి, ఏకం కావాలి.
0: ఆల్ షుడ్ బి యూనిఫైడ్.
1: కనుకని ఇలాంటి యూనిటీ చేత మనం ఎలాంటి ఘనకార్యమైనా మనం సాధించవచ్చు.
0: విత్ దిస్ యూనిటీ యూ కెన్ అచీవ్ ఎనీ మైటీ థింగ్.
1: కానీ ఈనాటి జనులు అందరూ ధర్మపరుడుగానే కనిపిస్తుంటారు.
0: టుడే ఆల్ పీపుల్ అపియర్ టు బి రైచువస్.
1: అందరూ సత్యవాక్ పరిపాలకులుగానే కనిపిస్తుంటారు.
0: ఇట్ అపియర్స్ యాస్ దో దే స్పీక్ ట్రూత్.
1: కానీ ఏది సత్యమో ఏది ధర్మమో ఎవరు తెలుసుకోవడానికి వీలు కాదు.
0: బట్ నో వన్ కెన్ ఫైండ్ అవుట్ ద రియల్ ట్రూత్ ఆర్ ధర్మ.
1: కొందరు ధర్మం చేయకుండా ధర్మం చేసినట్టుగా నటిస్తారు.
0: సమ్ డోంట్ డూ దిస్ ధర్మ రైచువస్ యాక్ట్ బట్ దే
1: కొందరు చేసి కూడా చేయనట్టుగా నటిస్తారు.
0: సమ్ ఫాలో బట్ దే ప్రిటెండ్ యాస్ ఇఫ్ దే డిడ్ దే.
1: ఇవన్నీ ప్రాకృతమైనటువంటి ఒక నటనలు.
0: That is all worldly action.
1: కనుకని ఇవన్నీ కూడాను దైవం యొక్క చర్యలే.
0: These are all divine actions.
1: ఒకానొక సమయం లోపల,
0: at one time,
1: గోపికలందరూ వచ్చినప్పుడు కృష్ణుడు నిద్రించినట్టుగా నటించాడు.
0: When all gopikas went there, Krishna was pretending as if he was sleeping.
1: నేను మరచి నిద్రించే వారిని మేలుకొలు పగలరు ఎవరైనా.
0: ఇవన్నీ స్లీపింగ్, we can wake him up.
1: Menumarachi nidirinche varini melukolu pagal.

0: But if one pretends as if one is sleeping by merely closing the eyes, a pretense and action, who can wake him up? Why Krishna, why do you do this?
1: నిదురనటించే గనులు లేపగా ఎవరితరం.
0: ద వన్ హూ క్లోజెస్ ఐస్ అండ్ ప్రిటెండ్స్ యాజ్ ఇఫ్ హీ స్లీపింగ్,
1: నిజంగా నిద్రించేటువంటి వాడిని ఒక తూరి రెండు తూరి కొడితే వాడు లేస్తాడు.
0: దోస్ హూ ఇస్ ఫాస్ట్ అస్లీప్ కెన్ బి మేడ్ అవేక్.
1: లేక మేలుకున్నటువంటి వాడిని పిలిస్తే కూడా చాలు లేస్తాడు.
0: అండ్ యూ కెన్ జస్ట్ కాల్ హిమ్, హీ విల్ వేక్ అప్.
1: కానీ నిద్రపోయినట్టుగా నటించేటువంటి వాడిని ఎవ్వడు కూడా లేపలేడు.
0: ద ఫెలో హూ ఇస్ ప్రిటెండింగ్ యాజ్ ఇఫ్ హీ ఇస్ ఫాస్ట్ అస్లీప్, నన్ కెన్ మేక్ వేక్.
1: వాడు కుంభకర్ణుడు కానీ ఎవడైనా కానీ వాడిని కూడా లేపలేరు.
0: లెట్ హిమ్ బి కుంభకర్ణ ఆర్ ఎనీవన్.
1: ఇది నటన,
0: ఇట్స్ ఆల్ యాక్షన్ ప్రిటెన్షన్.
1: కనుక ఈనాడు ధర్మ సత్య ప్రచారములు ప్రబోధములు కూడాను కేవలం నటనగా కనిపిస్తున్నాయి.
0: దేర్ఫోర్ ద ప్రొపగేషన్ ఆఫ్ ట్రూత్ అండ్ రైచియస్నెస్ ఈజ్ ఓన్లీ అ మ్యాటర్ ఆఫ్ ప్రిటెన్షన్.
1: ఆచారం ప్రధానం కావాలి.
0: ప్రాక్టీస్ ఇస్ ఎసెన్షియల్.
1: పవిత్రమైన సమస్త గ్రంథములు కూడాను
0: All sacred texts
1: పారాయణ నిమిత్తమై ఏర్పడినటువంటివి కాదు.
0: నాట్ మెంట్ ఫర్ మీర్ రీడింగ్.
1: ఆచార నిమిత్తమై ఏర్పడినటువంటివి కాదు.
0: నాట్ ఫర్ ప్రొపగేషన్.
1: ఆచార నిమిత్తమై ఏర్పడినటువంటివి.
0: దే ఆర్ మెంట్ టు బి ప్రాక్టీస్.
1: ఈ సత్యాన్ని గుర్తించుకోలేనిటువంటి భక్తులు సాధకులు ఇది కేవలం నిత్యము ప్రొద్దున సాయంకాలం పారాయణ కింద చేస్తున్నారు.
0: Aspirants who do not know this truth, they simply go through the sacred text.
1: కనుక ప్రతి ఒక్కటి కూడాను ప్రతి సత్యము కూడాను మనం ఆచరించాలి. అందువల్లనే వేదంలో సత్యం వద ధర్మం చర. నీవు ధర్మాన్ని ఆచరించమని చెప్పింది కానీ ధర్మాన్ని చెప్పమని చెప్పలేదు.
0: దేర్ఫోర్ ఎవ్రీ ట్రూత్ లెర్న్డ్ మస్ట్ బి ప్రాక్టీస్డ్. ట్రూత్ షుడ్ బి స్పోకెన్, ధర్మ షుడ్ బి యాక్టెడ్ అపాన్.
1: సత్యమును చెప్పమని చెప్పింది కానీ ఆచరించమని చెప్పలేదు.
0: ఇట్ సెడ్ స్పీక్ ట్రూత్ బట్ ఇట్ నెవర్ సెడ్ ప్రాక్టీస్ ట్రూత్.
1: కనుక చెప్పేటువంటిది నాలుక.
0: వాట్ దట్ సేస్ ఇస్ ద
1: చేసేటువంటిది అష్టము.
0: ఇస్ ద హ్యాండ్ దట్ డస్.
1: ఈ రెండింటికి నీ మనసులో మనసు ఏకంగా ఉంటుండాలి.
0: ఇట్స్ ద మైండ్ దట్ యూనిఫైస్ బోత్.
1: ఇది నిజమైనటువంటి ధర్మం.
0: దిస్ ఇస్ ట్రూ ధర్మ.
1: ఒకదానికొకటి కాంబినేషన్ కావాలి.
0: దేర్ షుడ్ బి ఎ పర్ఫెక్ట్ కాంబినేషన్.
1: కోఆపరేషన్ చేరాలి.
0: దేర్ షుడ్ బి పర్ఫెక్ట్
1: యూనిటీ ఉండాలి.
0: దేర్ షుడ్ బి యూనిటీ.
1: యూనిటీ ఉండినప్పుడే ప్యూరిటీ మనలో బయలుదేరుతుంది.
0: దెన్ వన్స్ దేర్ ఇస్ యూనిటీ దేర్ విల్ బి ప్యూరిటీ.
1: ఈ ప్యూరిటీ డెవలప్ అయినప్పుడే డివినిటీ మనకు వస్తుంది.
0: వెన్ ప్యూరిటీ డెవలప్స్ డివినిటీ ఒరిజినేట్స్.
1: యూనిటీ లేదు, ప్యూరిటీ లేదు, ఏమీ లేదు.
0: Today there is no unity, there is no purity.
1: కాని ఎనిమిటి ఉంటుండాలి.
0: బట్ దేర్ ఇస్ ఎనిమిటి.
1: ఈ ఎనిమిటి డెవలప్ అయిపోయి జగత్తంతా కూడా ఒక విధమైన అశాంతి రూపంగా చెలరేగుతుండాలి.
0: బికాస్ ఇఫ్ దిస్ ఎనిమిటి ఎవర్ ఆన్ ద రైజ్, ద హోల్ వరల్డ్ ఈస్ రెస్ట్లెస్.
1: కనుక మన హృదయం లోపల సరి అయినటువంటి యొక్క సత్యమును ధర్మమును మనం ఇక్కడ పెట్టుకున్నప్పుడు ఈ ఎనిమిటి చేరడానికి అవకాశమే లేదు.
0: Therefore, we should fill our hearts with truth and righteousness. Thereby, there will be no enmity.
1: Mana hrudayamu, single chair, not a musical chair.
0: Our heart is a single chair, but not musical chair.
1: Or not double sofa.
0: Not double sofa either.
1: Okka satyam lopala undindante, inkevaru kuda akka praveshinchalaniki veelu kaadu.
0: Then once there is truth in your heart,
1: okka dharmam anetundi mana hrudayamlo untunte, inkevaru marokaru praveshinchalaniki veelu kaadu.
0: Then once there is dharma in your heart, no one can enter later.
1: Okka nimisham adharmam, okka nimisham dharmam.
0: One time righteousness,
1: one time satyam, rendu nimisham asatyam.
0: One time truth, other time falsehood.
1: ఇలాంటి వాడు మానవుడని చెప్పడానికి వీలవుతుందా?
0: Can you call him a human?
1: మనసు మాట నడత మనిషి ఒక్కటి అయినా.
0: The word, the thought and the deed, if they are unified,
1: మానవత్వం అనగా మనకు చెల్లు.
0: Then only we deserve the title of a human being.
1: Human quality.
0: Human quality.
1: Human quality ante emti?
0: What is the human quality?
1: Manasu mata nadata manishiki okkati aina.
0: When there is unity of thought, word and deed,
1: idiye nijamainatundi manavattam.
0: This is the true human quality.
1: Idiye nijamainatundi dharmam.
0: This is the true dharma, righteousness.
1: Kanukane
0: so
1: Sita kalyanam jarige samaya lopala,
0: at the time of Sita kalyana,
1: Janaka maharaja vachi Ramachandra adutunnadu.
0: King Janaka came and started asking Rama.
1: Dharmecha artecha kamecha nati charani.
0: He wanted Rama to make promises that he will follow Sita in all respects of righteousness and wealth.
1: Dharmecha.
0: Dharmecha.
1: Emti ee dharmam?
0: What is this dharma?
1: Kani prakrutamainatuvanti dharmama leka antarbhutamainatuvanti dharmama?
0: Is that the worldly outer external dharma or the inner?
1: ఈ ప్రాకృత ధర్మము లోపల తన సుఖమే నా సుఖము.
0: From the worldly point of view, your enjoyment,
1: నా ధనమే ఆమె ధర్మము.
0: And my dharma is your dharma.
1: ఆమె ఇష్టమే నా ఇష్టము.
0: Your likes are my likes.
1: ఈ మూడింటికి నేను ఎప్పుడు ఒప్పుకుంటాను.
0: I accept, abide by this.
1: అంతర్భావంలో ఉన్నటువంటి ధర్మానికి నేను అంగీకరించను.
0: But I will not proceed by the inner content of this dharma.
1: అనగా సమాజ ధర్మములకు ఏమైనా అడ్డు తగిలినని నేను సీతనైనా వదులుతాను కానీ సమాజాన్ని నేను వదలనన్నాడు.
0: If this dharma, the code, is to the matter of society, I am ready to sacrifice Sita, but I will never give up dharma.
1: ఎవడో ఒక చాకలివాడు వచ్చి 10 నెలలంతా కూడా నువ్వు అరణ్యంలో ఉన్నటువంటి లంకలో ఉన్నటువంటి సీతను తెచ్చుకున్నాడు అనేటప్పటికీ ఇది ప్రజల లోపల ఈ విధమైనటువంటి భావం చెలరేగిందని తక్షణమే సీతను పంపించాడు.
0: బికాస్ సమ్ వాషర్మెన్ సెడ్ దట్ సీత స్టేడ్ దేర్ ఫర్ 10 మంత్స్ దేర్ ఇన్ ద ఫారెస్ట్ బికాస్ ఆఫ్ దట్ బ్లేమ్ రామా హ్యాస్ గివెన్ అప్ సీత దేర్ అట్ దట్ మూమెంట్.
1: అనగా సమాజమునకు అడ్డు తగలటం చేత సీతను త్యజించాడు.
0: బికాస్ దేర్ ఇస్ సమ్ టాక్ ఇన్ సొసైటీ.
1: ఇది సత్యం, సత్యం వదా.
0: Speak truth.
1: సత్యవాక్ పరిపాలకుడు రాములు.
0: రామ అబైడ్స్ బై ట్రూత్, ఫాలోస్ ట్రూత్.
1: తానిచ్చినటువంటిది కాదు, తన తండ్రి ఇచ్చినటువంటి మాటలు కూడా పరిపాలన చేస్తూ వచ్చాడు.
0: నాట్ ఓన్లీ ద వర్డ్ హీ మేక్స్ బట్ ఆల్సో ద వర్డ్ ప్రామిస్ గివెన్ బై ఫాదర్.
1: తండ్రి తనకు తండ్రి, తాను తండ్రికి కుమారుడు.
0: హీ ద సన్ ఆఫ్ హిస్ ఫాదర్.
1: కనుకనే ఆత్మానం ఉత్తరనామం సి, తండ్రికి కుమారుడు తనకు రూపంలోనే జన్మిస్తున్నాడు.
0: ద ఫాదర్ టేక్స్ ఫార్మ్ ఇన్ హిజ్ ఓన్ సన్ ఆత్మావై పుత్రనామ.
1: తన పుత్రుడే తానైపోయినాడు.
0: సో హీ బికమ్స్ హిజ్ ఓన్ సన్.
1: కనుకనే ఆత్మానం పుత్రనామం సి అన్నాడు.
0: సో ఇట్ ఇస్ ఆత్మానం పుత్రనామం.
1: నేను దశరథుణ్ణి.
0: ఐఎమ్ దశరథ.
1: దశరథుడు ఈ రూపంలో పుట్టాడు.
0: దశరథ హెస్ టేకెన్ దిస్ ఫార్మ్.
1: దశరథుడు ఇచ్చిన మాట వేరు, నేను ఇచ్చిన మాట వేరు కాదు.
0: దేర్ ఫోర్ మై వర్డ్ అండ్ ద వర్డ్ ఆఫ్ మై ఫాదర్ ఆర్ నాట్ డిఫరెంట్.
1: కనుక ఇద్దరిది ఒక్కటే అని ఆ సత్యాన్ని పాలిస్తూ పోయాడు.
0: సో సిన్స్ బోత్ ఆర్ వన్ అండ్ ద సేమ్ హీ ఫాలోడ్ దిస్ దాట్.
1: ఇది నిజమైన ధర్మము.
0: దిస్ ఇస్ ట్రూ ధర్మ.
1: రామరాజ్యం అనగా,
0: రామరాజ్యం మీన్స్
1: కేవలం రాగములతో కూడినటువంటి రాజ్యం కాదు.
0: Is not the one of raga or attachment.
1: Tyagarajyame ane tyagakanti ade nijamaina ramarajyam.
0: Is not the one of raga attachment, it's one of tyaga the sacrifice.
1: Ramarajyamu
0: the one of sacrifice is ramarajyam.
1: Manam samaryanitunte oka help ni manam cheyali.
0: We should help every person, every individual.
1: Nirantaram kudunu chittam nandu bhagavat ramani chintinchali.
0: We should think of God continuously.
1: Adiye nijamaina oka sarvada sarvakaleshu sarvatra ramachintanam ani.
0: At every point of time and all circumstances everywhere we should sing the glory of God.
1: కనుకనే ఒక్క చోట ఉన్నాడు ఒక్క చోట లేదు అనేటువంటిది కాదు.
0: యు కెనాట్ సే గాడ్ ఈస్ ప్రెసెంట్ హియర్ అండ్ అబ్సెంట్ దేర్.
1: ఎక్కడ చూసినా ఉన్నటువంటిది సత్య ధర్మములే.
0: ఎవ్రీవేర్ యూ ఫైండ్ ట్రూత్ అండ్ రైచియస్నెస్.
1: కనుక మన ధర్మాన్ని మనం పాటించాలి.
0: దేర్ ఫోర్ వీ షుడ్ ఫాలో ధర్మ. ప్రాచీన కాలం
1: నుండి కూడాను ప్రతి చిన్న పల్లెలు ఎందు కూడాను రామమందిరం.
0: Since ancient times you find Rama's temple in every village.
1: మన భారతదేశంలో త్యాగం లేనటువంటి హస్తము.
0: In Bharat, a hand that doesn't take
1: Ramanam telinatunte vyaktulu ekkada kanipincharu.
0: There are none here in Bharat who do not know the name of Rama.
1: Kanuka sarvulakunu ati samipamainatunte yokka raminchethi Ramaha.
0: That which delights is Rama. That name is Rama.
1: Andaru raminchinatunte Ramanamam.
0: All like, all are drawn, attracted by this
1: Dasaratha Kumarudenti Ramani peru kaadu.
0: Is not merely the son of Dasaratha.
1: Hrudayamunake Rama ani peru.
0: హృదయ ద హార్ట్ ఈస్ కాల్డ్ రామ.
1: కనుకనే నా ఆత్మారామునికే తెలుసు ఉంటారు.
0: దేర్ఫోర్ పీపుల్ సే రామ విత్ ఇన్
1: ఆత్మకే రామ అని పేరు.
0: ద ఆత్మ ద స్పిరిట్ ఈస్
1: అందువల్లనే ఆత్మానం పురుష చేంతి. ఆత్మనే తండ్రి యొక్క దీంట్ లోపల కుమారుడిగా పుడుతున్నాడు.
0: దేర్ఫోర్ ఇట్ ద స్పిరిట్ దట్ టేక్స్ ద ఫార్మ్ ఆఫ్ ద సన్ లేటర్.
1: కనుక ప్రతి క్రిందు ఒకే ఆత్మతత్వమే.
0: Therefore we find only oneness, one principle.
1: ఈ ధర్మం అనేటువంటి దాన్ని మనం గుర్తించి వర్తించడం అత్యవసరం.
0: We have to know this dharma and tread along that path.
1: కాన
0: so
1: ఏది మనకు తెలియకపోయినప్పటికీ ఆడిన మాట తప్పకూడదు.
0: We may not be knowing many things but we should not go by it.
1: సాధ్యమైనంత వరకు మన కాన్షియన్స్ కు తృప్తికరమైనటువంటి ఒక పనులు మనం చేయాలి.
0: We should do certain actions so as to satisfy our conscience.
1: అప్పుడే నిజమైనటువంటి ఒక జీవితం జరుగుతుంది.
0: దెన్ ఓన్లీ దేర్ బి ట్రూ లైఫ్, మీనింగ్ఫుల్ లైఫ్.
1: 18 పురాణములు రాశాడు వ్యాసులు.
0: వ్యాస కంపోజ్ 18 ఎపిక్స్.
1: కానీ ఒక్కొక్క పుస్తకం ఇంత తలదిండు మాదిరి ఉంటుంటది.
0: ఈచ్ టెక్స్ట్ ఈజ్ యాజ్ బిగ్ యాజ్ ఎ పిల్లో.
1: కానీ ఇంత పెద్ద 18 పురాణములు ఎవరు చదవగలరు?
0: హూ కెన్ గో త్రూ ఆల్ దీస్ 18 టెక్స్ట్?
1: ఇది ఎవరు చదవడానికి టైం ఉండదు, అంత వయసు ఉండదు.
0: There will be no time nor the lifespan either.
1: ఈ కలియుగంలో ఆయు ప్రమాణం చాలా తక్కువ.
0: ఇన్ దిస్ ఏజ్ ఆఫ్ కలి ద లైఫ్ స్పాన్ ఇస్
1: లిమిటెడ్. ద్వాపర యుగంలో ఆయు ప్రమాణం కూడా కొంత ఎక్కువగా ఉండేటువంటిది.
0: ఇన్ ద్వాపర ఏజ్ పీపుల్ లివ్ లాంగ్.
1: పిల్లలకు తెలుసును,
0: బాయ్స్ నో.
1: మహాభారత యుద్ధ సమయం లోపల,
0: అట్ ది టైమ్ ఆఫ్ వార్ ఆఫ్ మహాభారత్,
1: కృష్ణుడికి 76, అర్జునుడికి 74 సంవత్సరములు.
0: కృష్ణ వాస్ ఏజ్ 76, అర్జున 74.
1: కానీ భీష్ముడు, అతని కమాండర్ ఇన్ చీఫ్,
0: భీష్మ ఇస్ ద కమాండర్ ఇన్ చీఫ్,
1: అతనికి 112 సంవత్సరములు.
0: హిస్ ఏజ్ ఇస్ 112.
1: యంగ్ బాయ్, ఆ యొక్క ద్వాపర యుగంలో అంత యంగ్ వాళ్ళే ఉండేటువంటి వాళ్ళు.
0: ఇన్ ద్వాపర ఏజ్ పీపుల్ ఆర్ సో యంగ్.
1: 70 ఇయర్స్ అంటే యంగ్ బాయ్,
0: 70 ఇయర్స్ యంగ్.
1: ఈనాటి యంగ్ మ్యాన్ అంటే ఎవరంటే 17 ఇయర్స్ లోపల పోయి ఉంటాయి.
0: అండ్ టుడే ఈవెన్ ది ఏజ్ ఆఫ్ 17 వీ ఫైండ్ ది ఏజ్.
1: కారణం
0: ఏంటి?
1: ఆనాటి వారి యొక్క హృదయ పవిత్రత లే దీనికి మూల కారణం.
0: ద సీక్రెట్నెస్, ద సాంక్టిటీ ఆఫ్ దేర్ హార్ట్ ఇస్ ద సైన్ ఆఫ్ దేర్ యూత్ అండ్ లస్టర్. That's the three P's.
1: P, first P, purity.
0: First P, purity.
1: Second P, patience.
0: Second P, patience.
1: Third P, perseverance.
0: Third P, perseverance.
1: ఈ మూడు కూడా ఉండటం చేతనే ఆ యొక్క యుగం లోపల వారు ఎప్పటికీ యంగులుగానే ఉంటున్నారు.
0: Because of these three P's, they were ever young, ever green.
1: కనుకనే మనం ఈనాడు దీనికి సరైనటువంటి ఒక దీన్ని భావాన్ని ఊహించి సత్యధర్మాన్ని ప్రచార ప్రబోధన సల్పుతూ మీరు ఆచరిస్తూ రావాలి.
0: Therefore, we should entertain such sacred feelings, speak truth, follow dharma, propagate and share.
1: కలియుగం లోపల అన్ని మార్పులు చెందినాయి.
0: ఇన్ దిస్ ఏజ్ ఆఫ్ కలి దర్ సో మెనీ చేంజెస్.
1: దైవ చింతన చేయాలంటే ఎన్నో అడ్లు తగులుతుంటాయి.
0: టు థింక్ ఆఫ్ గాడ్ యూ ఫైండ్ సో
1: దైవ మందిరాలు కట్టాలంటే ఎన్నో విధమైనటువంటి కలహాలు జరుగుతుంటాయి.
0: టు కన్స్ట్రక్ట్ టెంపుల్స్ యూ హ్యావ్ టు ఫైట్ విత్ పీపుల్.
1: కనుక దైవ మందిరాలు కూడా ఇలాంటి కలహాలు ఎందుకు?
0: టెంపుల్స్ ఆల్సో విల్ మేక్ యూ టు ఫైట్ విత్ పీపుల్.
1: కనుకనే దీన్ని చేసేటువంటి వారికి తగిన ఉత్సాహ ప్రోత్సాహాలు అందించాలి.
0: వీ షుడ్ ఎంకరేజ్ దోస్ పీపుల్ దట్ బిల్డ్ టెంపుల్స్.
1: ఈ విధమైనటువంటి ఒక సహన భావం ఉంటున్నప్పుడే
0: విత్ దిస్ స్పిరిట్ ఆఫ్ టాలరెన్స్
1: సరి అయినటువంటి సార్థకమవుతుంది జీవితం.
0: అవర్ లైఫ్ వుడ్ బి రిడీమ్డ్.
1: కాన విద్యార్థులారా,
0: సో స్టూడెంట్స్,
1: మీరు ఈ లేత వయస్సునందే
0: at this tender age
1: ilanti pavitramaina bhavalu mee hrudayamlo pratishtha chesukoni
0: install these sacred feelings in your heart
1: daiva chintanato paatu
0: along with the chanting
1: satya dharmam kudanu aacharanalo petti
0: practice the satyam dharma
1: daiva premaku taginatvanti deeniki upadam cheyandi
0: and work so as to be the recipients of
1: daiva
0: the divine
1: premanu sampadinchukunnarante sarvamunu sampadinchukune vaaru avutaru.
0: Then once you are the recipients of God's
1: దైవ ప్రేమ ఏ రీతిగా లభిస్తుంది?
0: హౌ డు యూ అక్వైర్ ఇట్?
1: సత్యధర్మాన్ని ఆచరించినప్పుడే అది లభిస్తుంది.
0: వెన్ వన్స్ యూ ప్రాక్టీస్ దీస్ టు సచ్ అండ్ ధర్మ యుల్ ద రెసిపియంట్స్ ఆఫ్ గాడ్.
1: దైవం అంటే వేరే కాదు,
0: గాడ్ ఈస్ నాట్
1: సెపరేట్. ట్రూత్ ఈస్ గాడ్,
0: ట్రూత్ ఈస్ గాడ్.
1: ఈ ధర్మం అనేటువంటి దానికి మనకు వేరొక పదం లేదు ఇక్కడ.
0: ధర్మ హ్యాస్ నో ప్రాపర్ ట్రాన్స్లేషన్.
1: ఈ సంస్కృతంలో ధర్మములకు ధర్మమే సరి అయినటువంటి పదం.
0: ధర్మ ఇస్ ద సాంస్క్రిట్ వర్డ్ దట్ సాల్
1: ఇట్ పేరు చెప్తారు కానీ ఇవన్నీ సరి అయినటువంటి అర్థములు కాదు.
0: ది అదర్ వర్షన్స్ ట్రాన్స్లేషన్స్ ఆర్ నాట్ ప్రాపర్.
1: ఏ వేదమందు కానీ, ఏ శాస్త్రమునందు కానీ, ఏ ఇతిహాసమునందు కానీ, ఏ పురాణమునందు కానీ ధర్మములకు ధర్మమే ఉపయోగపడుతూ వచ్చాయి.
0: ఇన్ ఎవ్రీ ఇతిహాస, ఇన్ ఎవ్రీ శాస్త్ర సీక్రెట్ టెస్ట్, ధర్మ ఇస్ ధర్మ దట్ సాల్.
1: కానీ రైట్ డెసిషన్స్ అంటే కానీ, రైట్ యాక్షన్ అంటే కానీ ఇవన్నీ కేవలం ఒక ప్రతిబింబం వంటివి.
0: బట్ ధర్మ ఇస్ ట్రాన్స్లేటెడ్ యాజ్ రైచియస్నెస్ అండ్ రైట్ యాక్షన్. దే ఆర్ ఇంప్రాపర్ ట్రాన్స్లేషన్.
1: ధర్మం కాదు,
0: ఇట్స్ నాట్ ప్రాపర్ ధర్మ.
1: కనుక ధర్మం అంటే నీ హృదయానికి నేను హత్తుకునేటువంటి ఒక ఆనందాన్ని అందించేటువంటి ధర్మం.
0: ధర్మ ఇస్ ద వన్ దట్ గివ్స్ యూ బ్లిస్, గెటింగ్ ఇట్ సెల్ఫ్ ఇంప్రింటెడ్ ఇన్ యువర్ హార్ట్.
1: కనుక ధర్మం పురుష లక్షణం.
0: సో ది ధర్మ ఇస్ ది క్వాలిఫికేషన్ ఆఫ్ పురుష, ద మ్యాన్.
1: పురుషుడు అనగా మ్యాన్ కాదు,
0: పురుష మ్యాన్.
1: అది నీ ప్రాపకమైనటువంటి పురుషులందుకు. ఆడవాళ్ళు కూడా పురుషులే,
0: విమెన్ ఆల్సో పురుష.
1: ఎందుకంటే దేహం అనేటువంటి పురం ఉంటుంది.
0: బికాస్ దే హ్యావ్ ద బాడీ ద పుర.
1: దేహమునికే పురం అనే పేరు.
0: ద బాడీ ఇస్ కాల్డ్ పుర.
1: ఈ దేహం అనేటువంటి దాని లోపల నకశిక పర్యంతం సంచరించేటువంటి ప్రతి దేహమునందు కూడా పురుషుడే.
0: సో దిస్ బాడీ విచ్ ఇస్ ద పుర, ద డివినిటీ దట్ డ్వెల్స్ ఫ్రమ్ టాప్ టు టో ఈస్ పురుష, ద హ్యూమన్.
1: అయితే ఆదర్శంగా భావించేటువంటి వాడు పురుషోత్తముడు అన్నారు.
0: Therefore, the one who sets an ideal is no blessed purushottama.
1: Kanuka kevalam veellu purushulu vaallu streelu ani cheppakoddu.
0: So we can
1: upadi bhedamane kaani aatma bhedamulu kaadu.
0: So we can categorize these men and women, but it's only difference in the body.
1: ఇది కేవలం ఒక విధమైనటువంటి ఉపాధి భేదములే.
0: ఇట్స్ ఓన్లీ డిఫరెన్స్ ఇన్ రెస్పెక్ట్ టు ద బాడీ.
1: ఇప్పుడు ఆడవాళ్ళు కూడా ప్యాంట్లు షర్ట్లు వేసుకుంటున్నారు.
0: విమెన్ ఆల్సో విల్ పుట్ ఆన్ షర్ట్ అండ్ ప్యాంట్
1: అవుతుందా?
0: బట్ కెన్ యూ కాల్ ద మెన్?
1: కాదు.
0: నో.
1: అనగా ఏమిటి?
0: వాట్ డస్ ఇట్ మీన్?
1: ఇంత పై డ్రెస్లే.
0: It's all outer
1: జన్మ
0: dress.
1: మరణాలు కూడా అలాంటివే.
0: బర్త్ అండ్ డెత్ ఆర్ ది సేమ్ టైప్.
1: డెత్ ఇస్ ది డ్రెస్ ఆఫ్ లైఫ్.
0: డెత్ ఇస్ ది డ్రెస్ ఆఫ్ లైఫ్.
1: కనుక ప్రతిదానికి కూడా ఒక డ్రెస్ వంటివి ఇవన్నీ.
0: ఎవ్రీథింగ్ ఇస్ లైక్ ఎ డ్రెస్.
1: ఈ దేహాన్ని బట్టి మీరు ఏమాత్రం ఇది పోకూడదు.
0: యు కెనాట్ గో బై ది బాడీ.
1: దేహిని ఆధారం చేసుకోండి.
0: యు మస్ట్ థింక్ ఆఫ్ ది ఇండ్వెలర్.
1: అది ఏ నిజమైనటువంటి సత్యం.
0: దాట్ ఈస్ ద రియల్ ట్రూత్.
1: నీ మనసుకు నీకు సంపూర్ణమైనటువంటి తృప్తి కలగాలి.
0: యు షుడ్ వర్క్ టు ది సాటిస్ఫాక్షన్ ఆఫ్ యువర్ కాన్షియన్స్.
1: కనుక త్రికరణ శుద్ధిగా మీరు ప్రవర్తించి
2: విత్ ఆల్ ద ప్యూరిటీ ఇన్ దిస్ ట్రినిటీ
1: సమాజంలో ఈనాడు చెలరేగినటువంటి అశాంతిని దూరం చేసి
2: యూ ట్రై టు సీ దట్ ఆల్ ఎడ్యుకేషన్
1: ప్రశాంతి ప్రబోధనను మీరు ఆచరించి
2: అండ్ ప్రొపగేట్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ పీస్ అండ్ సెక్యూరిటీ
1: సమాజములకు తగిన శాంతిని భద్రతను చేకూర్చాలి
2: అండ్ సీ దట్ దేర్ విల్ బి ఎనఫ్ ఆఫ్ పీస్ ఇన్ దిస్ వరల్డ్
1: ఈనాడు జగత్తులో ఎక్కడ చూసినప్పుడు లా అండ్ ఆర్డర్స్ పూర్తిపోయినాయి
2: అండ్ టుడే దేర్ ఇస్ నో లా అండ్ ఆర్డర్ ఇన్ సొసైటీ
1: కనుకనే ఈ లా అండ్ ఆర్డర్స్ అంతా తిరిగి రావాలంటే
2: ఇన్ ఆర్డర్ టు బ్రింగ్ బ్యాక్ ద లా అండ్ ఆర్డర్
1: లవ్ అండ్ యాక్షన్ రావాలి ఇప్పుడు
2: దేర్ షుడ్ బి లవ్ అండ్ యాక్షన్
1: అప్పుడు ఈ లా అండ్ ఆర్డర్ కూడా మనకు వస్తుంది
2: దెన్ లా అండ్ ఆర్డర్ విల్ బి ఎస్టాబ్లిష్డ్
1: ఇది ఈనాటి విద్యార్థులు చేయవలసినటువంటి ప్రధానమైనటువంటి ఒక సూచన
2: This is the main thing that the students must undertake and do.
1: Govinda Krishna Jai, Gopala Krishna Jai, Gopala.

0: ಇನಪುಡೇ ಮಹಿತುಡಗುನು ಮನಸ್ಸು ನಿಲಿಪಿನಪುಡೇ ಮಹಿತುಡಗುನು.
1: An aspirant will not have peace if he does all actions without purity of heart, without any hatred, if he has got the steady mind, along with the light and yoga, he will be a noble one.
0: Sardarshanamulandu, Nyaya Darshanam, Vaiseshika Darshanam, Sankhya Darshanam, Ainadi.
1: In Sardarshanas, we completed three, Nyaya, Vaiseshika and Sankhya.
0: Inadu, Yoga Darshanam.
1: And today, Yoga Darshana.
0: Prachinapa Maharshalu.
1: Ancient saints.
0: Visishtamayanatunti ye yogamanu. Anadikalamanundi. Anubhavistu. Jagattunaku. Prachara prabodhamanu cheyichu vachar.
1: The saints and seers experienced all these yogas and started teaching, propagating the principles.
0: Idi అష్టాంగ యోగములతో కూడినటువంటిది.
1: దిస్ హెస్ గాట్ సంథింగ్ టు డూ విత్ అష్టాంగ యోగ.
0: యమ నియమ ఆసన ప్రాణాయామం ప్రత్యాహారం ధారణ ధ్యానం సమాధి అనేటువంటి పేర్లతో ప్రచురిస్తూ వచ్చారు.
1: దిస్ అష్టాంగ యోగ హ్యాస్ ఎయిట్ ద యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధ్యాన ధారణ
0: సమాధి
1: సమాధి స్థితి.
0: ఈ యోగములు యందు విశిష్టతను గుర్తించే నిమిత్తమై భారతీయులు దీనికి తగినటువంటి కృషి చేయలేకపోయారు.
1: టు నో ది సిగ్నిఫికెన్స్ భారతీయస్ డిడ్ నాట్ మేక్ ప్రాపర్ అటెంప్ట్.
0: ఈ యోగములు పుట్టినది భారతదేశమైనప్పటికీ పెరిగినదంతా విదేశములో పెరుగుతూ వస్తున్నాయి.
1: దో భారత్ వాజ్ ది బర్త్ ప్లేస్ ఫర్ యోగ, ఇట్ హెస్ డెవలప్డ్ అబ్రాడ్.
0: ఈ విద్యా విశేషం వల్ల కాని లేక ఆధునిక నాగరికత వల్ల కాని భారత మానవులు యందు ఒక విధమైనటువంటి ఒక అంధవిశ్వాసం అనేటువంటిది పెరుగుతూ వచ్చింది.
1: ఎదర్ బికాస్ ఆఫ్ ఎడ్యుకేషన్ దట్ ఇస్ మార్చింగ్ అహెడ్ ఆర్ బికాస్ ది ఎఫెక్ట్స్ ఆఫ్ మోడర్న్ సివిలైజేషన్ ద బ్లైండ్ ఫెయిత్ ఈస్ ఆన్ ద రైజ్ అమంగ్ భారతీయస్.
0: మానవుడు ఏ విషయంను తెలుసుకునేవాలనన్ను దానిని పరిపూర్ణమైనటువంటి యొక్క శ్రద్ధ చేతను విశ్వాసము చేతను దానిని పరిశీలన గావించవలసి వస్తుంది.
1: ఇఫ్ మ్యాన్ ఇస్ టు నో ఎనీథింగ్ హీ షుడ్ ఇన్వెస్టిగేట్ విత్ ఆల్ సిన్సరిటీ అండ్ ఫుల్ ఫెయిత్.
0: కేవలం శ్రద్ధ లేక విచారణ చేయక విషయం మనకు సత్యస్వరూపాన్ని దర్శింపచేయదు.
1: వితౌట్ సిన్సరిటీ అండ్ వితౌట్ దిస్ ఇన్వెస్టిగేషన్ ఎంక్వైరీ హీ కెనాట్ నో.
0: ఈ యోగం అనేటువంటిది కేవలం కాషాయ వస్త్రములు కట్టి
1: దిస్ యోగ
0: కందమూలాదులు భుజించి కారణములు ఎందు నివసించేటువంటి కేవలం సాధువులకు సన్యాసులకు సంబంధించినవి ఈ యోగములని భారతీయులు ఈ యోగమును అలక్ష్యపరుస్తూ వచ్చారు.
1: భారతీయస్ నెగ్లెక్టెడ్ దిస్ సైన్స్ ఆఫ్ యోగ థింకింగ్ దట్ ఇట్ ఇస్ మెంట్ ఫర్ సెలిబ్రేట్స్ ఎస్థెటిక్స్ హు ఆర్ లివింగ్ ఇన్ ద ఫారెస్ట్.
0: ఇది కేవలం సామాన్యమైనటువంటి గృహస్థులకు కానీ మానవులకు కానీ సంబంధించినటువంటిది కాదని సర్వసంగ పరిత్యాగులై సంచరించేటువంటి ఏకాంత వాసం జరిపేటువంటి యొక్క ఋషులకు మాత్రమే ఈ యోగం సంబంధించినదని కూడాను ఆపోహలు చేస్తూ వచ్చారు.
1: దే ఆల్సో హ్యాడ్ ఫీలింగ్స్ దట్ దిస్ యోగా ఇస్ నాట్ మెంట్ ఫర్ హౌస్ హోల్డర్స్ అండ్ ఆర్డినరీ పీపుల్, దట్ ఇట్ ఇస్ ఫర్ రెనన్షియన్స్ హు స్పెండ్ టైమ్ ఇన్ సాలిట్యూడ్.
0: కానీ ఇది సత్యము కాదు.
1: But this is not true.
0: సామాన్యమైన మానవులకి ఈ యోగం అత్యవసరమని కూడాను ఈనాటి పరిశోధకుల ద్వారా ప్రపంచంలో ప్రచారం సరుపుతూ వచ్చారు.
1: Today it is understood that it is meant for ordinary people. It's known all over the world.
0: ఈ యాంత్రిక యుగమునందు మానవుడు అమిత భారం చే జీవించేటువంటి ఈ సంసారమునకు అధికమైనటువంటి పనులు చేసి ద్రవ్యమును ఆర్జించాలని రాత్రింపగలు శ్రమిస్తూ వస్తున్నాడు.
1: ఇన్ దిస్ ఏజ్ ఆఫ్ టెక్నాలజీ to carry out a living and to maintain his family, he struggles hard and thus exerts more work.
0: ఈ శ్రమల చేత మానవుడు చాలా అలసి నిద్రలేక కేవలం నిద్ర నిమిత్తమై ఈ యొక్క స్లీపింగ్ పిల్స్ తీసుకోవటము లేక ఇంకా మత్తు పదార్థములు స్వీకరించటము ఈ విధమైనటువంటి ప్రయత్నముల ద్వారా మానవుని యొక్క ఆరోగ్యమును పాడు చేసుకుంటూ వచ్చాడు.
1: Because of exertion, he becomes tired and he doesn't get sleep. Therefore, he has to take sleeping pills or intoxicant drinks to get into sleep. Thus, he spoils his health.
0: Nidra sakalamunaku nidra lekapovatamu nidra nimittamai kutriyamainatunti yokka aushadhamulu sevinchatamu dani dwara kudanu phalitam lekapovatam cheta mattu padarthamunu sekarinchatamu ee vidhamainatunti yokka కృత్రిమమైనటువంటి అభ్యాసముల చేత మానవులకు గుండె జబ్బులు రక్త పోటులు దినదినములకు అధికమవుతూ వచ్చాయి.
1: As he doesn't go to sleep in time, as he consumes all artificial drugs to go to sleep or takes to intoxication drinks, he leads an artificial life and therefore he suffers from cardiac diseases and blood pressure
0: heart diseases. ఈ విధమైనటువంటి యొక్క విచిత్రమును గుర్తించినటువంటి యొక్క పరిశోధకులు దీనికి కారణమేమిటి, దీనికి నివారణ ఏమిటి అని అనేక విధములుగా విచారణ సలుపుతూ వచ్చారు.
1: Investigators have gone to the details and found out the reason for these heart diseases.
0: దీనికి యోగమే పరిహారం అని కూడా నిర్ణయిస్తూ వచ్చారు.
1: They decided this yoga is the solution to these heart ailments.
0: Manasika shantini kolpoyi,
1: having lost mental peace,
0: deha aarogyamunu kodanu kolpoyi,
1: having lost body health,
0: ee jagattulandu aneka vidhamaina shramalaku guri ayi,
1: because of exertions in the world,
0: nirvikaramainatundi yokka bhavamunu anusaristhu,
1: following all perversities,
0: nirantara tapatriyamulache,
1: with earnest pining for everything,
0: antuleni aasanache,
1: with limitless desires,
0: artham kaani aavedanalache,
1: with meaningless
0: apraptamainatunti yokka dharmulaku praaptulaadukuntu,
1: is working for the money which he doesn't deserve.
0: Manasika shariram yokka sthitigatulanu lakshyam cheyaka,
1: he neglects the body and the mind,
0: samsara poshanarthamai,
1: to maintain his family,
0: tana sarvasvamunu kolipothu vachadu manavudu.
1: Man is losing everything.
0: Deeniki margamunu parishodhan chestu vachadu.
1: People started finding out the path.
0: కాని ఈ పరిశోధన ఫలితం వల్ల సరైనటువంటి యొక్క జవాబు కూడాను వారికి దొరుకుతూ వచ్చింది.
1: Because of this continuous investigation, they could get proper replies.
0: ఈ శ్రమల చేత మానవుని యొక్క శరీరము బలహీనమవుతుండాలి.
1: Because of too much of exertion, the body becomes weak.
0: ఉచ్ఛ్వాస నిశ్వాసములు అధికముగా చేయటం చేత లంగ్స్ కూడాను దెబ్బతింటూ వచ్చింది.
1: బికాస్ ఆఫ్ బ్రీతింగ్ ప్రాసెస్ ఎట్ ఎ హై రేట్ ఈవెన్ లంగ్స్ ఆల్సో గెట్ స్పాయిల్డ్.
0: రక్తము అతి వేగముగా ప్రసరించటం చేత రక్తపోటు కూడాను ప్రారంభమైంది.
1: ద బ్లడ్ సర్క్యులేట్స్ ఎట్ ఎ హై స్పీడ్ దేర్ఫోర్ హి డెవలప్స్ బ్లడ్ ప్రెషర్.
0: ఈ విధమైనటువంటి యొక్క వ్యాధులకు సరైన ఔషధము తీసుకున్నను నివారణ కాలేకపోతూ వచ్చింది.
1: ఫర్ దీస్ డిసీజెస్ ఈవెన్ ఇఫ్ టేక్ మెడిసిన్స్ దేర్ ఇస్ నో క్యూర్.
0: కనుక ఈ యొక్క ఆరోగ్యములకు ఆనందములకు శాంతి సుఖములకు యోగమే శరణ్యమని కూడాను నిర్ణయిస్తూ వచ్చారు.
1: Therefore, yoga is the only answer, solution for health, the peace, prosperity and happiness. International University in America,
0: a physiology professor, అనేక విధమైనటువంటి పరిశీలనలు చేస్తూ వచ్చాడు.
1: He experimented in different ways.
0: ఇందులో
1: హియర్
0: సరైనటువంటి యొక్క జవాబు చిక్కేంత వరకు కూడాను దీనిని వదలకూడదని అత్యంత పట్టుదలతో ఈ పరిశోధనలు సాగిస్తూ వచ్చాడు.
1: He determined to continue his experiments until he arrives at a good result.
0: ఇతని కాటన్ కేన్. ఇతను కట్టకడేపటికీ మొన్ననే దీని యొక్క సరి అయినటువంటి యొక్క జవాబును గుర్తించి
1: హీ కుడ్ రికగ్నైజ్ ది కరెక్ట్ ఆన్సర్.
0: ఇది పతంజలి యోగము యొక్క ప్రభావం చేత ఏమైనను మార్చవచ్చునని నిర్ణయిస్తూ వచ్చాడు.
1: హీ డిసైడెడ్ త్రూ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ పతంజలి యోగ శాస్త్ర ఎవ్రీథింగ్ కుడ్ బి చేంజ్డ్.
0: తరువాత ఈ సత్యాన్ని గుర్తించినటువంటి కొంతమంది ప్రొఫెసర్స్,
1: సమ్ అదర్ ప్రొఫెసర్స్ హూ రికగ్నైజ్ దిస్ ట్రూత్,
0: ఈ యొక్క హవాయి అనేటువంటి యూనివర్సిటీ లోపల పరిశోధన చేస్తూ వచ్చారు.
1: దే కండక్టెడ్ ఎక్స్పెరిమెంట్స్ ఇన్ హవాయి యూనివర్సిటీ,
0: కాలియట్, షీటన్, జాన్సన్, ఈ ముగ్గురు కూడా ప్రొఫెసర్స్ ఒకదానికొకటి విరుద్ధమైన రీతిగా పరిశోధన చేస్తూ వచ్చారు.
1: ది త్రీ ప్రొఫెసర్స్ కండక్టెడ్ ఎక్స్పెరిమెంట్స్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్స్.
0: ఈ జాన్సన్ చాలా తెలివితేటలు కలవాడు.
1: Johnson is very intelligent.
0: ఇతనికి యోగాభ్యాసం పైన ఏమాత్రం కూడా విశ్వాసం లేనివాడు.
1: He has no faith in yoga.
0: కానీ పరిశోధనలో తేలినటువంటిది తన యొక్క పొరపాటు అని విశ్వసిస్తూ వచ్చాడు.
1: Ultimately he could find out through his experiments that it is his own mistake that
0: made him stop. సూత్రమునందు చిత్త వృత్తి నిరోధక, చిత్త వృత్తులను అరికట్టినప్పుడు ఎంతటి విజయాన్ని అయినా కూడా సాధించవచ్చును, ఈ జగత్తులో మానసిక శారీరకమైన శక్తులను అభివృద్ధి గావించుకునవచ్చును అని కూడా వారు నిర్ణయిస్తూ వచ్చారు.
1: దే ఆల్సో డిసైడెడ్ బై కంట్రోలింగ్ ద సెన్సెస్ దే కెన్ అకాంప్లిష్ ఎనీ కైండ్స్ ఆఫ్ పవర్స్.
0: ఒక నయా పైసా సెలవు కాకుండా,
1: వితౌట్ స్పెండింగ్ నయా పైసా,
0: డాక్టర్ సన్నిధి ఆశ్రయించకుండా,
1: వితౌట్ గోయింగ్ టు ఆల్ డాక్టర్స్,
0: ఆరోగ్యమును కాపాడుకునే నిమిత్తము యోగాభ్యాసము అత్యవసరమని కూడా ప్రచురిస్తూ వచ్చారు.
1: They started publicizing to maintain health yoga is needed.
0: Aithe ee yogam yokka prabhavanni manavattvulu ee reethiga gurtinchadaniki veelavutundi.
1: How is it possible to recognize the effect on the human life?
0: Ee chakkani parishodhanam chetane oka nirnayam kudanu telindi.
1: Through these experiments it could be arrived.
0: 2 gantala manamu gaadha nidra lopala ee sukhanni pondutamo aa sukhamu 12 nimishallo manamu pondavachunu yoga abhyasamulani kudanu nirnayamaindi.
1: It is also decided the blissful state you would experience in deep sleep over a period of 2 hours.
0: Manavulaku nidra atyavasaram,
1: nidra deep is very necessary.
0: Kanuka aaharam lekapoyinanu manavudu edo konni vidhamainatti yokka sadhanam cheta darini adjust cheskovachunu saripuchukovachunu kaani nidrane lekundina manavuni yokka aarogyamu poorthiga chedipothundi.
1: He can carry on without food, but without sleep he cannot carry on because his spoils his health.
0: Kanuka ee naati manavudu sahajamaina nidranu kuda nu kolipothunnadu.
1: So man today is losing the natural sleep.
0: Karshakulu, karmikulu, ee yokka vyavasayadarulu veerandaru kuda nu shraminchi adhikamainatundi yokka deenini utpatti gaavinchukonavallanni raatrim pagalu kuda nu pani chestu vacharu.
1: The farmers, the labor, they work day and night for high production.
0: ee shrama cheta manavudu tana yokka sharira aarogyamnu kolipothu vacharani America, Russia, Germany, French ee deshamulanta kudanu chaala kontha varaku paritapistu vacharu.
1: All felt so sad because man loses health because of too much of exertion.
0: ee vidhamainatundi yokka dukkhamulaku vicharamulaku anarogyamulaku పరిహారం ఏమిటి అని కూడా తిరిగి కొంతవరకు పరిశీలన చేస్తూ వచ్చారు.
1: దే ఆల్సో ఇన్వెస్టిగేటెడ్ ద రీజన్స్ ఫర్ ద ఇల్ హెల్త్ అండ్ ఫర్ యాంగ్జైటీ.
0: భారతదేశంలో కూడా అనేక మంది కార్మికులు కర్షకులు ఏదో కష్టించి పనిచేస్తున్నారే కానీ తగినంత ఆరోగ్యములు వారు అందుకోవటం లేదు.
1: ఇన్ భారత్ ద ఫార్మర్స్ అండ్ లేబర్ వర్క్ వెరీ హార్డ్ బట్ దే ఆర్ నాట్ హెల్దీ.
0: ధర్మ అర్థ కామ మోక్షానాం ఆరోగ్యం మూలముత్తమం. ఈ చతుర్విధమైనటువంటి పురుషార్థములు ఎందుకు ఆరోగ్యము అత్యవసరమైనటువంటిది.
1: అమంగ్ ద ఫోర్ ది హెల్త్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్.
0: ఈనాడు లోకములో అధికమైనటువంటి యొక్క దీనిలో ఈ హార్ట్ జబ్బులు బ్లడ్ ప్రెషర్స్ అధికంగా పెరిగిపోతున్నాయి.
1: టుడే ది హార్ట్ డిజీజెస్ అండ్ బ్లడ్ ప్రెషర్ ఆర్ మోర్ అండ్ మోర్.
0: ఈ మానసిక సంబంధమైనటువంటి విచారము,
1: ది మెంటల్ వరీ,
0: సరైనటువంటి ఆక్సిజన్ చిక్కలేకపోకుండా పోవటము,
1: నాన్ అవైలబిలిటీ ప్యూర్ ఆక్సిజన్,
0: దానికి తగినటువంటి యొక్క వాతావరణం కూడా లేకపోవటము,
1: ది అబ్సెన్స్ ఆఫ్ గుడ్ ఎన్వైరన్మెంట్,
0: ఈ కారణముల చేతనే మానవుడు తన శరీర ఆరోగ్యమును పూర్తిగా దినదినములకు నశింపజేసుకుంటున్నాడు.
1: బికాస్ ఆఫ్ దీస్ రీజన్స్ మ్యాన్ సఫర్స్ ఫ్రమ్ ఇల్ హెల్త్.
0: ఈ శరీర ఆరోగ్యమును సంపాదించుకునే నిమిత్తమై తాను సంపాదించిన ధనమునంతా కూడాను వ్యర్థం చేసుకుంటున్నాడు.
1: టు మెయింటైన్ హిస్ హెల్త్ హి వేస్ట్ ఆల్ హిస్ మనీ.
0: ధనము తక్కువ కావటం చేత ఇంటిలో ఆహారం కూడాను సరైన ఆహారము భుజించలేకపోతున్నాడు.
1: As the money is short, he is not able to take good food.
0: ఈ విధముగా అనేక విధములుగా ఇటువంటి యొక్క కారణాల చేత మానవుడు శారీరక ఆరోగ్యమును మానసిక శాంతిని పూర్తిగా కోల్పోయినాడు.
1: For these reasons, man loses his body health and mental peace.
0: కనుకనే ఈనాడు విదేశములయందు
1: ఈ
0: యోగముల యొక్క ప్రభావము అధికంగా పెరిగిపోతూ వచ్చింది.
1: The effects of these diseases are more and more.
0: దీనిని మరొక రీతిగా పరీక్ష చేస్తుంటూ వచ్చారు.
1: It is also inquired in a different way.
0: పాత మెక్సికో లోపల, ఓల్డ్ మెక్సికో.
1: In old Mexico, many experiments were conducted.
0: ఈ మెక్సికో లోపల అనేక మందిని శిక్షితులుగా పెట్టుకుని అక్కడ చెరసాలలో పెట్టారు.
1: Here in Mexico, many of them were kept in prison.
0: చెరసాలలో జీవిస్తున్నటువంటి యొక్క ఈ వ్యక్తులకు కొన్ని విధములైనటువంటి యొక్క అశాంతి అనారోగ్యము అధికమవుతూ వచ్చింది.
1: Those who were kept in prison, they were all restless and they were sick.
0: ఇది ఆహార దోషమా లేక నీటి దోషమా ఇంకే విధమైనటువంటి దోషమా అని అనేక మంది డాక్టర్స్ అంతకుడును పరిశీలన జరిపారు.
1: డాక్టర్స్ ఇన్వెస్టిగేటెడ్ ద రీజన్ కాజ్ ఈజ్ ద ఫుడ్.
0: మానసికమైనటువంటి యొక్క అశాంతియే దీనికి మూల కారణమని నిర్ణయించుకున్నారు.
1: ఇట్ ఈస్ డిసైడెడ్ దట్ ది మెంటల్ రెస్ట్లెస్నెస్ ఈజ్ ద చీఫ్ కాజ్.
0: ఇప్పుడు ఇప్పుడే ఆ యొక్క ఓల్డ్ మెక్సికో జైలు లోపల ఈ యోగాభ్యాసములు ప్రారంభించారు.
1: Right now they started yoga practice in that jail there in Mexico.
0: Rendu nelalu yoga abhyasam prarambhincharo ledu andariki paripurna aarogyanni pondutu vacharu.
1: In 2 months time they gained perfect health.
0: Aarogyanni pondatame kaadu aanandanni kudanu anubhavistu vacharu.
1: They were not only healthy, they were very happy.
0: వారు నిరంతరం కూడా యోగాభ్యాసం చేయాలనేటువంటి యొక్క ఆశలు కూడా వారిలో అభివృద్ధి అవుతూ వచ్చింది.
1: దే డెవలప్డ్ కీన్ ఇంట్రెస్ట్ ఆన్ యోగా.
0: ఈ విధంగా యోగాభ్యాసం చేస్తూ రాగా
1: యాజ్ దే వర్ ప్రాక్టీసింగ్ యోగా
0: పూర్వం ఉండినటువంటి యొక్క ఈ డ్రగ్స్ కొన్ని మత్తు మందులంతా భుజించేటువంటి అలవాటు చాలా మంది విద్యార్థుల లోపల తరిగిపోయింది.
1: దిస్ ఓల్డ్ హ్యాబిట్స్ ఆఫ్ కన్స్యూమింగ్ ఇంటాక్సికెంట్స్ అండ్ డ్రగ్స్, that habit is gone to
0: certain extent. సిగరెట్లు బీడీలు ఇలాంటి దురభ్యాసంతో కూడినటువంటి యొక్క ఇవి కూడాను దానిపైన అసూయ కలుగుతూ వచ్చింది ఈ విద్యార్థుల్లో.
1: The students also developed hatred towards smoking.
0: ఈ విధమైనటువంటి యొక్క అనుభూతులు పొందినటువంటి యొక్క విద్యార్థుల ద్వారా విద్యార్థులే విద్యార్థులకు ప్రచార ప్రబోధన సల్పుతూ వచ్చారు.
1: With these experiences, students started teaching other students.
0: కనుకనే ఈనాడు విదేశాలలో 3-4 లక్షల మంది విద్యార్థులు నిరంతరము యోగాభ్యాసములు చేస్తున్నారు.
1: ఫర్ దట్ రీజన్ ఇన్ ఫారిన్ కంట్రీస్ ఎవ్రీ డే 3-4 లక్షల ఆఫ్ స్టూడెంట్స్ డూ యోగా.
0: ఈ యోగాభ్యాసం చేత ఎన్ని విధములైనటువంటి ఫలితాలను పొందడానికి అవకాశం ఉన్నదని కూడాను వారు విశ్వసిస్తూ వచ్చారు.
1: దే హ్యావ్ ఫుల్ ఫెయిత్ దట్ దే విల్ హ్యావ్ పాజిటివ్ రిజల్ట్స్ అవుట్ ఆఫ్ యోగిక్ ప్రాక్టీస్.
0: కనుక పతంజలి యొక్క సూత్రమును ప్రారంభమైనటువంటిది భారతదేశము.
1: It is Bharat where you find Patanjali.
0: కాని దీని ప్రభావం అంతా కూడాను విదేశీయులు అనుభవిస్తూ వచ్చారు.
1: బట్ ద ఫారినర్స్ ఎంజాయ్.
0: దీనికి కారణం ఏమిటి? భారతీయులకు దీనికి తగినటువంటి శ్రద్ధాభక్తులు లేకపోవటమే మూల కారణం.
1: వాట్ ఇస్ ది రీజన్? భారతీయస్ డోంట్ హ్యావ్ దట్ సిన్సెరిటీ అండ్ ఫెయిత్.
0: యశోద కూడాను ఎంతో తన కుమారుడని కృష్ణుణ్ణి ముల్లారబుద్ధిగా పెంచి కృష్ణుని యొక్క తల్లి యశోద అనేటువంటి పేరును సంపాదించుకుని ఆమె ఎంతో ఆనందిస్తూ వచ్చింది.
1: Yashoda was very happy with the divine child because she happened to the mother and delighted herself.
0: Kani Devaki Devi vicharapadutu vachindi.
1: But Devaki Devi was feeling so sad.
0: Okanaadu oka vruksham kinda kurchoni vicharam chestundadi.
1: One day she sat under a tree and was worried.

0: ఈ గుటెగుటె చనుబాలు గ్రోలు పూతను బట్టి చంపు వింతను చూడజాలనైతి.
1: ఆ పూతన పాలు తాగుతున్నటువంటి సమయంలో నేను నిన్ను చూడలేకపోయాను.
2: When you were drinking the milk from Putana, I could not see you.
0: Enni thrallanu gattina pattani nee bojja muddadanaiti.
2: Bound by all ropes, I could not kiss your stomach.
0: Prasava vedana paduta na palivantu.
2: I only suffered the pangs of delivery.
0: నీదు ముచ్చట బడుట యశోదవంతు.
2: ఇట్ వాజ్ ది ఫార్చ్యూన్ ఆఫ్ యశోద టు డిలైట్ హర్సెల్ఫ్ దిస్ వే.
0: బిడ్డడు

0: Though I have children, I do not have that delight. It is the whole delight has fallen to the share of Yashoda.
1: అట్లనే ఈనాడు భారతీయుడు బాధపడవలసి వచ్చింది. పతంజలి యోగ సూత్రము కాని, షడ్దర్శనం యొక్క ప్రభావం కాని, షడాంగముల యొక్క విచిత్రములు కాని, భారతదేశం నందే పుట్టి తిరిగి విదేశంలో పోయి పెరిగి అనేక విధములైనటువంటి యొక్క విశిష్టతను అందుకుంటూ వచ్చాయి.
0: సేమ్ ఇస్ ది పొజిషన్ విత్ భారతీయస్. ద షడ్దర్శన షడంగాస్, దిస్ ఈస్ దేర్ బర్త్ ప్లేస్, బట్ దే ఆర్ ఆల్ డెవలప్డ్.
1: ఈనాటి భారతీయులు తిరిగి విదేశములకు వెళ్లి తిరిగి దానిని మీరు కొని తెచ్చుకుంటున్నారు.
0: భారతీయస్ గో అబ్రాడ్, లర్న్ అండ్ కమ్ బ్యాక్.
1: ఇది భారతీయుల యొక్క దౌర్భాగ్యమనే చెప్పవచ్చు.
0: దిస్ ది మిజరబుల్ స్టేట్ ప్లైట్ ఆఫ్ భారతీయస్.
1: ఇంత విచిత్రమైన, శక్తివంతమైన, పవిత్రమైన, విశిష్టమైనటువంటి యొక్క పరమశక్తులన్నీ కూడా భారతదేశమునందే ఉంటున్నప్పటికీ దీనిని వీరు సరి అయినటువంటి రీతిలో పోషించుకున్నట్టు కాని లేక కాపాడుకున్నట్టు కాని అనుభవించుటకు కాని తగినటువంటి కృషి చేయలేకపోతున్నారు.
0: ద మిస్టీరియస్ హైలీ పవర్ఫుల్ పవర్స్ ఆర్ లేటెంట్, దే ఆర్ ప్రెసెంట్ ఇన్ భారత్, బట్ పీపుల్ కుడ్ నాట్ ప్రొటెక్ట్ దెమ్, కుడ్ నాట్ ఇంప్రూవ్, కుడ్ నాట్ ఎక్స్పీరియన్స్.
1: పతంజలి ఈ యోగమును అనుభవించే నిమిత్తమై తన జీవితాన్ని అంకితం చేశాడు.
0: పతంజలి సాక్రిఫైస్ హిస్ లైఫ్ టు హ్యావ్ ది ఎక్స్పీరియన్స్.
1: ఇంతే కాదు,
0: నాట్ ఓన్లీ దిస్,
1: మానవ జీవితం అనేటువంటిది,
0: ద హ్యూమన్ లైఫ్,
1: ఆరోగ్యంతో ఆధారపడినటువంటిది,
0: ఇట్స్ బేస్డ్ ఆన్ హెల్త్.
1: ఆరోగ్యమే లేకుండా మానవ జీవితమే లేదని,
0: వితౌట్ హెల్త్ దేర్ ఇస్ నో లైఫ్.
1: ఏ కార్యములు చేసినప్పటికీ శరీరం చాలా ప్రధానమని,
0: ఫర్ ఆల్ యాక్టివిటీస్ బాడీ ఇస్ ఇంపార్టెంట్,
1: ఈ శరీరమునకు నియమములు అత్యంత అవసరమని,
0: ద డిసిప్లిన్ ఇస్ ఇంపార్టెంట్ ఫర్ ద బాడీ,
1: ఈ నియమాన్ని పాటించటమే ఈ యొక్క యోగం యొక్క ప్రధాన లక్ష్యమని ప్రబోధిస్తూ వచ్చాడు.
0: అబ్జర్వెన్స్ ఆఫ్ డిసిప్లిన్ ఇస్ ద చీఫ్ ఎయిమ్ ఆఫ్ యోగా, ఈజ్ ఎక్స్ప్లెయిన్ బై పతంజలి.
1: నశ్రేయో నియమం వినా,
0: వితౌట్ డిసిప్లిన్ దేర్ ఇస్ నో వెల్ఫేర్.
1: ఈ యోగమునకు కొన్ని నియమములు కూడా ఉంటున్నాయి.
0: యోగా హ్యాస్ గాట్ సర్టన్ డిసిప్లిన్.
1: దీనికి మితాహారం, హితాహారం కూడా ఉండాలి.
0: ద గుడ్ ఫుడ్ అండ్ ద లిమిటెడ్ ఫుడ్.
1: హితాకారం, హితము మితంగా ఉంటుండాలి.
0: ఇట్ షుడ్ బి లిమిటెడ్
1: దానికి కొన్ని విధమైనటువంటి యొక్క హితమైనటువంటిగా కూడా ఉంటుండాలి.
0: ఇట్ షుడ్ ఆల్సో బి గుడ్,
1: రుచిగా కూడా ఉండాలి.
0: ఇట్ షుడ్ బి టేస్ట్ఫుల్.
1: రుచి కదా అని రుచినే మాత్రం ప్రధానంగా చూడకూడదు.
0: వీ షుడ్ నోట్ టేక్ ది టేస్ట్ యాజ్ ది మెయిన్ ఫ్యాక్టర్.
1: ఆ పదార్థం యొక్క పవిత్రతను కూడా గుర్తించాలి.
0: వీ షుడ్ ఆల్సో నో ది సేక్రెడ్నెస్ ఆఫ్ ది మెటీరియల్.
1: కానీ ఈనాటి మానవుడు ఈ రెండింటి యందు ఏమాత్రము లక్ష్యం పెట్టడం లేదు.
0: But man today is not taking into account these two factors.
1: ఏది చిక్కితే అదంత భుజించి,
0: eating all that is available,
1: తన ఆరోగ్యమును పూర్తి పాడు చేసుకుంటున్నాడు.
0: He is spoiling his health completely.
1: విచ్ఛాన్నం దేహరక్షార్థం వస్త్రం శీత నివారణం. మనం ఆహారం అనేటువంటిది దేహరక్షణ కోసమే కాని ఈ రుచి కోసం కాదు.
0: ది ఫుడ్ ఈజ్ ఫర్ ది మెయింటెనెన్స్ ఆఫ్ ద బాడీ, నాట్ ఫర్ యువర్ టేస్ట్.
1: మన యొక్క ఆకలి ఒక రోగము.
0: ద హంగర్ ఇస్ ఎ డిసీజ్.
1: అన్నము ఒక ఔషధం.
0: ఫుడ్ ఈజ్ ది మెడిసిన్.
1: దప్పి ఒక రోగము.
0: థర్స్ట్ ఈజ్ డిసీజ్.
1: నీరు ఒక ఔషధం.
0: వాటర్ ఈజ్ మెడిసిన్.
1: కనుక రోగములకు ఔషధం సేవించుకునే సమయంలో ఔషధం చాలా రుచిగా ఉండాలి, ఔషధం చాలా హితంగా ఉండాలి అని మనం ఆశిస్తున్నాము.
0: We want these medicines should be very good, very tasty.
1: ఔషధం యొక్క రుచిని మనం చూడకూడదు.
0: We should never be mindful.
1: రోగం యొక్క నివారణ మనం లక్ష్యంగా ఉంచుకోవాలి.
0: We should keep in mind the cure of the disease.
1: అదే విధముగానే,
0: సిమిలర్లీ,
1: ఈనాడు పదార్థముల యొక్క రుచిని మన రుచి కోసం కాదు.
0: The food is for the maintenance of the body, not for your taste.
1: మన యొక్క ఆకలి ఒక రోగము.
0: The hunger is a disease.
1: అన్నము ఒక ఔషధం.
0: Food is the medicine.

0: విధముగానే
1: సిమిలర్లీ
0: ఈనాడు పదార్థముల యొక్క రుచిని మాత్రమే మనం పరిపూర్ణంగా విశ్వసిస్తున్నాము.
1: టుడే వి రిలై ఆన్ ద టేస్ట్ ఆఫ్
0: పదార్థముల యొక్క విశిష్టతను మనం ఏమాత్రము గుర్తించడం లేదు.
1: వి ఆర్ నాట్ అండర్స్టాండింగ్ ద వాల్యూ ఆఫ్ ది మెటీరియల్.
0: కనుకని ఈనాడు విదేశీయులందరూ కూడాను
1: టుడే ఆల్ ఫారినర్స్
0: ఈ విధమైన నియమమును పాటిస్తూ
1: అబ్జర్వింగ్ దిస్ డిసిప్లిన్
0: కారము ఉప్పు పులుపు ఇలాంటి కొన్ని పదార్థములను చాలా తగ్గించుకుంటూ వస్తున్నారు.
1: They are also reducing the quantity like salt, chili and so on.
0: మన భారతీయులకు చింతపండు చాలా రుచి.
1: For Bharatiyas, they like tamarind very much.
0: ఈ చింతపండు ఎక్కువగా వేయటం చేత రక్తంలో ఉండినటువంటి దానిని ముక్కలు ముక్కలు చేస్తుంది.
1: Excessive use of tamarind spoils blood.
0: దీని వల్ల కొంత అలర్జీ కూడాను బయలుదేరుతుంది.
1: Because of this we develop allergy.
0: ఈ అలర్జీ వల్ల కడుపు చెడిపోతుంది.
1: Because of allergy the stomach would be upset.
0: కొంతమందికి ఈ చింతపండే సరి అయినటువంటి రుచిగా ఉండదు.
1: సమ్ డోంట్ రిలిష్ టామరెండ్.
0: కనుకని పాశ్చాత్యులు చింతపండునే ఉపయోగపెట్టారు.
1: చింతపండు
0: అంటే ఏమో తెలియదు.
1: సో ఫారినర్స్ డోంట్ మేక్ యూజ్ ఆఫ్ టామరెండ్. దే డోంట్
0: లైమ్ లైమ్ లైమ్.
1: దే మేక్ యూజ్ ఆఫ్ లైమ్.
0: ఈ విధమైనటువంటి యొక్క మితాహారం ఈనాడు వారు అభ్యసిస్తూ వస్తున్నారు.
1: దే ఆర్ ప్రాక్టీసింగ్ ఈటింగ్ దిస్ లిమిటెడ్ ఫుడ్.
0: కనుక పతంజలి యోగం యొక్క దర్శనము పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యము పరిపూర్ణమైనటువంటి శాంతి దీని యొక్క ఫలితములు.
1: సో పతంజలి స్పీక్స్ ఆఫ్ దీస్ టూ థింగ్స్ పర్ఫెక్ట్ హెల్త్ అండ్ పర్ఫెక్ట్ పీస్.
0: ఈనాడు ఇట్టి పవిత్రమైనటువంటి యోగమును మనం అభ్యసించలేకపోవటం చేతనే
1: యాజ్ వీఆర్ నాట్ ఏబుల్ టు ప్రాక్టీస్ దట్ సీక్రెట్ యోగా
0: నరములంతా కూడా బలహీనత
1: నర్వ్స్ బికమ్ వీక్
0: బ్లడ్ యొక్క సరఫరా కూడా అతి వేగంగా ఉండటం చేత
1: ద బ్లడ్ సర్క్యులేషన్ విల్ బి ఎట్ హై రేట్
0: మానవుని యందు అమితంగా ఉద్రేకాలు బయలుదేరుతూ వస్తున్నాయి.
1: మ్యాన్ విల్ డెవలప్ అజిటేషన్స్ మోర్ అండ్ మోర్.
0: ఈ ఉద్రేకాలకు మూల కారణము
1: ద రీజన్ ఫర్ ది మెంటల్ అజిటేషన్స్
0: మానవు యొక్క రక్తపు పోటే.
1: ఇట్ ఇస్ ఓన్లీ ద బ్లడ్ ప్రెషర్ దట్ ఇస్ రెస్పాన్సిబుల్.
0: ఈ రక్తపు పోటుకు మూల కారణము
1: ద కాజ్ ఫర్ బ్లడ్ ప్రెషర్
0: విశ్రాంతి లేకపోవటమే.
1: ఈస్ రెస్ట్లెస్నెస్
0: విశ్రాంతి లేకపోవటం కారణము
1: ద రీజన్ ఫర్ రెస్ట్లెస్నెస్
0: సరి అయినటువంటి నిద్ర లేకపోవటమే.
1: ఈ డజంట్ హ్యావ్ ప్రాపర్ స్లీప్.
0: కనుక ఈనాడు ఎక్కడ చూసినా కూడా దేశం లోపల ప్రతి మానవుడు కూడా ఏదో ఒక విధమైనటువంటి యొక్క అల్లకల్లోలములకు కారణభూతుడవుతున్నాడు.
1: టుడే మ్యాన్ ఎవ్రీవేర్ ఈస్ ఫేసింగ్ సో మెనీ అజిటేషన్స్.
0: ఈ సమాజంలో ఒక శాంతి అనేటువంటిది భద్రత అనేటువంటిది లేకపోతూ వచ్చిండే.
1: ఇన్ సొసైటీ దేర్ ఇస్ నో పీస్ అండ్ సెక్యూరిటీ.
0: మంచి మాట మాట్లాడినా గానీ కలహమే.
1: ఈవెన్ ఇఫ్ యు స్పీక్ గుడ్ ఇట్ లీడ్స్ టు కాన్ఫ్లిక్ట్.
0: ఏ విషయంలో ప్రవేశించినా విరుద్ధమే.
1: ఇన్ ఎవ్రీ ఫీల్డ్ యూ ఫైండ్ ఆపోజిట్స్.
0: చిన్న చిన్న విషయాలకంతా కూడా అక్కడ అల్లకల్లోలం ప్రారంభమవుతుంది.
1: అవుట్ ఆఫ్ స్మాల్ థింగ్స్ దట్ లీడ్ టు ఎడ్యుకేషన్.
0: విప్లవములకు మూల కారణము ఈ ఆరోగ్యం లేకపోవటమే.
1: The reason for revolution is absence of
0: health. Yoga abhyasam cheta
1: out of yogic practice
0: manavuniki manasika sambandhamainatundi vishranti amitanga chikkutuntundali.
1: Man will have mental rest.
0: Deenini Germany lopala kudanu
1: this in Germany
0: Wilton aneetundi vaadu parishodhan chestu vachadu.
1: Wilton conducted many experiments.
0: ఎక్కడ పరిశోధన చేశాడు? కోతుల పైన పరిశోధన చేశాడు.
1: హీ కండక్టెడ్ ఎక్స్పెరిమెంట్స్ ఆన్ మంకీస్.
0: దీనిపైన పరిశోధన చేసినప్పుడు ఆ కోతులు కూడాను దినములకు 3-4 గంటలు మౌనం వహిస్తూ వచ్చాయి.
1: ది రిజల్ట్స్ ఆఫ్ దిస్ ఎక్స్పెరిమెంట్స్ హీ ఫౌండ్ దట్ మంకీస్ ఆల్సో అబ్జర్వ్ సైలెన్స్ ఫర్ 3-4 అవర్స్ ఎవ్రీ డే.
0: ఈ 3-4 గంటలు కూడాను అవి మౌనం వహించడం చేత వాటి యందు అనేక విధమైనటువంటి శక్తులు అభివృద్ధి అవుతూ వచ్చాయి.
1: Because of observance of silence, they developed power latent.
0: Kevalam ye shaktulu abhiruddhavutu vachayi.
1: What sort of powers developed?
0: Napaka shakti.
1: Memory.
0: Manasika sambandhamainatundi yokka utsahamu.
1: The encouragement. Mental.
0: Buddhi kusalata. Anaga napaka shakti.
1: Memory.
0: Ee vidhamainatundi manushulakante ekkuvaga avi uttejapurvamainatundi utsahani pondutu vachayi.
1: The monkeys were more active than human beings.
0: దీనిని జర్మనీ లోపల మనుషుల పైన కూడా ప్రవేశపెట్టారు ఈ యోగమును.
1: ది సేమ్ యోగా వాజ్ ఆల్సో ఎక్స్పెరిమెంటెడ్ ఆన్ హ్యూమన్ బీయింగ్.
0: ఒక విద్యార్థి
1: ఏ స్టూడెంట్
0: అన్ని పరీక్షలు ఎందుకూడను తక్కువ మార్క్స్ వస్తూ తాను నిరంతరం కూడా విచారపడుతూ వచ్చాడు.
1: ఏ స్టూడెంట్ వాజ్ ఫీలింగ్ వెరీ సాడ్ గెటింగ్ లో మార్క్స్ ఇన్ ఆల్ సబ్జెక్ట్స్.
0: కానీ ఈ యోగాభ్యాసం పైన అతనికి విశ్వాసం లేదు.
1: బట్ హి హస్ నో ఫెయిత్ ఇన్ యోగిక్ ఎక్సర్సైజ్.
0: కానీ అధ్యాపకుల యొక్క ప్రోద్బలం చేత యోగాభ్యాసంలో ప్రవేశించాడు.
1: బికాస్ ఆఫ్ ద ఎంకరేజ్మెంట్ ఆఫ్ ది టీచర్ హీ స్టార్టెడ్ ప్రాక్టీసింగ్ యోగా.
0: 3 నెలల తర్వాత
1: ఆఫ్టర్ 3 మంత్స్
0: ఎగ్జామినేషన్

0: వచ్చింది.
1: ఎగ్జామినేషన్
0: ఆ ఎగ్జామినేషన్ హాల్ లోపల ఏ విధంగా రాశాడు, ఆ మేధాశక్తి ఏ విధంగా ఉత్తేజపూర్వకమైనటువంటి యొక్క దీన్ని ఉత్సాహాన్ని అందించిందో తనకే తెలియదు.
1: What kind of encouragement he had.
0: Amita marks techukunnadu.
1: He got very high marks.
0: Anaga gnapak shakti abhiruddhi avutundadi.
1: Meaning memory power increased.
0: Ee yoga abhyasam cheta nijamaina manavatvanni nirupam chestu untundadi.
1: This yogic practice will prove the human
0: quality. Chinna chinna vishayamlo kudanu atani jagadalu veseyatundi swabhavu.
1: He has got the quality to fight in silly matters.
0: Alanti vidyarthi పరమ శాంతంగా ఎవరైనా వచ్చి మాట్లాడిచినప్పటికీ సార్ ప్లీజ్ ఎక్స్క్యూజ్ ఇలాంటి పవిత్రమైనటువంటి పదములు ఉపయోగపెడుతూ వచ్చాడు.
1: సచ్ స్టూడెంట్స్ ఆల్సో విల్ బి ఎక్స్ట్రీమ్లీ పీస్ఫుల్ అండ్ యూజ్ వెరీ పొలైట్ సాఫ్ట్ వర్డ్స్.
0: ఏనాడు కూడా అతని మా వాక్కునందు ప్లీజ్ అనేటువంటిది చెప్పి ఎరుగడు.
1: Never he said please in his words.
0: ఎక్స్క్యూజ్ అనేటువంటిది కూడా ఎప్పుడు చెప్పి ఎరుగడు.
1: He never said excuse.
0: ఇలాంటి విద్యార్థి అంత వినయ విధేయతలో జీవితాన్ని గడుపుతూ వచ్చాడు.
1: ద స్టూడెంట్ లెడ్ హిజ్ లైఫ్ విత్ ఇన్ ఆల్ ఒబీడియన్స్.
0: ఈ విచిత్రమైనటువంటి యొక్క మార్పును తల్లిదండ్రులు గుర్తించారు.
1: దిస్ పెక్యూలర్ చేంజ్ వాజ్ నోటీస్డ్ బై పేరెంట్స్.
0: ఆ విద్యార్థి తండ్రి వృద్ధుడు, అనగా 70 సంవత్సరం అతను.
1: ద ఫాదర్ ఆఫ్ ది స్టూడెంట్ ఇస్
0: 80 ఇయర్స్. యోగాభ్యాసం ప్రారంభించాడు.
1: హీ టూ స్టార్టెడ్ యోగిక్ ఎక్సర్సైజ్.
0: ఈ యోగాభ్యాసం చేత అతనికి శరీరము ఒక విధమైనటువంటి 50 సంవత్సరం యొక్క శక్తి వలె కొంతవరకు శక్తి ప్రారంభమైంది.
1: He had all the energy as though he's 50 years old.
0: యోగాభ్యాసం చేసినంత మాత్రమే చాలదు.
1: Is not enough if you do yogic exercise.
0: దానికి తగినటువంటి కొన్ని నిబంధనలు కూడా మనం అనుసరిస్తూ రావాలి.
1: You should follow regulations also.
0: ఒకదానికొకటి క్రమశిక్షణను మనం పాటించినప్పుడే దీనికి సరైన శక్తి కూడా మనకు ప్రాప్తిస్తుంది.
1: When you observe discipline, you'll have the proper result.
0: ఈ యోగాభ్యాసం అంతా కూడా ఒక క్రమశిక్షణ పైన ఆధారపడినటువంటిది.
1: The entire yogic exercise is based on discipline.
0: యోగం అనగా కేవలము ఒక ఫిజికల్ ఎక్సర్సైజ్ కాదు.
1: Yoga is not merely physical exercise.
0: ఇది ఉచ్ఛ్వాస నిశ్వాసములతో కూడినటువంటిది.
1: It is the one with inhalation
0: and exhalation. ప్రత్యాహారములు కూడా దీనికి ప్రధానమైనటువంటివి.
1: It has got ధ్యాన ధారణ ప్రత్యాహార. ప్రత్యాహార ఇంపార్టెంట్
0: కనుక ఈ యొక్క ప్రత్యాహారం అనేటువంటిది ప్రాణాయామం అనేటువంటిది అత్యవసరం.
1: ఆక్సిజన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్.
0: ప్రాణాయామం అనగా
1: ప్రాణాయామమెంట్
0: గాలిని తీసుకోవటము గాలిని విదటము.
1: ఇన్హలేషన్ అండ్ ఎక్సలేషన్
0: ఇది మూడు విధములైనటువంటి పేర్లతో జరుగుతూ వచ్చింది.
1: ఇట్ గోస్ బై ఇన్ 3 నేమ్స్
0: పూరకము రేచకము కుంభకము అని.
1: ద 3 ఆర్ పూరక రేచక అండ్ కుంభక.
0: పూరకమనగా పూరించటము గాలిని తీసుకోవటము దీనిని పూరించుకోవటము.
1: పూరక మెంట్ ఫిల్లింగ్ ఇన్హలేషన్.
0: తిరిగి రేచకమనగా దానిని వదలటము.
1: రేచక మెంట్ ఎక్సలేషన్ లీవింగ్ అవుట్.
0: కుంభకమనగా పూరించినటువంటి గాలిని స్తంభింప చేసుకోవటము.
1: కుంభక మెంట్ రిటైనింగ్ హోల్డింగ్ దట్ బ్రెత్.
0: ఇది ఏ రీతిగా జరగాలి?
1: How should it happen?
0: కేవలము ఒక విధమైనటువంటి గురువు అనుభవమైనటువంటి గురువు లేకుండా గ్రంథాలు చదివి మీరు ఈ పని చేయలో ప్రయత్నం చేయకూడదు.
1: యూ షుడ్ నెవర్ డూ దాట్ బై జస్ట్ రీడింగ్ ద బుక్ వితౌట్ ది హెల్ప్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ టీచర్. ఇట్స్ డేంజరస్.
0: మనం ఒక గడియారాన్ని పెట్టుకుని
1: కీపింగ్ క్లాక్ దేర్
0: ఎంతసేపు మనం గాలిని పూరించుకుంటున్నాము తీసుకుంటున్నాము దాన్ని చక్కగా గుర్తించాలి.
1: యూ షుడ్ ఆల్సో నోటీస్ క్లియర్లీ ది టైం యూ టేక్ ఫర్ ఇన్హలేషన్.
0: సేపు నీకు సాధ్యమైతే అంత సేపు చేసుకోవచ్చు. ఇంతే చేయాలని ఒక ఇదేమి లేదు.
1: దేర్ ఇస్ నో నథింగ్ లైక్ ఎనీ కైండ్ ఆఫ్ లిమిట్.
0: అయితే ఎంతసేపు నీవు పూరించినావో అంతసేపు కుంభకం చెయ్యాలి, నిలబెట్టుకోవాలి.
1: ద టైం టేకెన్ ఫర్ ఇన్హలేషన్ ఆల్సో షుడ్ బి ది సేమ్.
0: నిలబెట్టుకున్నావో అంతసేపు దీన్ని వదలాలి.
1: ద టైం యూ టేక్ ఫర్ రిటెన్షన్ షుడ్ బి టేకెన్ ఫర్ ఎక్సలేషన్.
0: సమకాలంలో ఉంటుండాలి.
1: All these three should be equal.
0: చూడు తీసుకుంటున్నావు ఈ విధంగా ఎంతసేపు తీసుకున్నావో అంతసేపు నిలబెట్టుకుని అంతసేపు తిరిగి దీన్ని వదలాలి.
1: Therefore the time taken for inhalation, the time taken for retention,
0: ఈ విధంగా సమకాలంగా తీసుకున్నప్పుడు ఆయాస పడకూడదు.
1: When you do so you should never go.
0: అది కూడా సహజంగానే ఉండాలి.
1: That should be natural.
0: ఇది క్రమక్రమేణ అభ్యాసం చేసి
1: ప్రాక్టీసింగ్ ఇట్ స్లోలీ.
0: తదుపరి ఒకవైపునే గాలి తీసుకోవాలి. ఒకవైపునే గాలి తీసుకుని మరి ఒకవైపునే మాత్రమే ఇంకొక వైపున వదలాలి.
1: యూ షుడ్ ఇన్హేల్ త్రూ వన్ నాస్ట్రల్ ఎక్సేల్ త్రూ అనదర్ నాస్ట్రల్.
0: ఇది ఈడ పింగళ సుషుమ్న అన్నారు.
1: దిస్ ఈస్ కాల్డ్ ఈడ పింగళ సుషుమ్న.
0: ఈడ అనగా కుడివైపు నుంచి తీసుకుని గాలి,
1: ida means taking the breath to the right side,
0: deeniki edavu vaipu nunchi vadali
1: leaving it to the left side,
0: sushumna naadilo deeni bhadram cheskovali,
1: we retain it, hold it in sushumna,
0: ivi kudunu samakalamlo untundali,
1: this should also should take equal time,
0: indulo ye vidhamainatundi porapattu jariginappatikini
1: when there are any mistakes in the process
0: lungs debba tintundi,
1: lungs will be spoiled,
0: inte kaadu
1: not only this
0: brain kudunu kontha affect avutundi,
1: the brain also will be affected,
0: కనుక ఇది చాలా సూక్ష్మమైనటువంటి మన ఇంట్లో మనం అభ్యాసం చేస్తూ వస్తే ఎంత కష్టపడినప్పటికీ మనకు శ్రమ అనేటువంటిదే ఉండదు.
1: ఇఫ్ యూ ప్రాక్టీస్ ఆల్ ద సటిలిటీస్ హౌఎవర్ వెల్ యూ మే ఎగ్జర్ట్,
0: అనేక మంది పరిగెత్తుతూ ఉంటుంటారు,
1: సమ్ విల్ బి రన్నింగ్,
0: పరిగెత్తిన తర్వాత కుక్కలుగా దేకటెక్కినట్టు ఈ విధంగా ఆయాసపడతారు. ఇది సరి అయినటువంటి లక్షణమే కాదు.
1: ఆఫ్టర్ రన్నింగ్ ద గాస్ప్ లైక్ dogs is not a proper thing,
0: enta parigettinappatikini tirigitaru nilchinappudu aa swasa samangane undali,
1: in spite of all running the breath should be same,
0: idi okka yoga abhyasam chetane labhyam avutundi,
1: this is possible only through yogic exercise,
0: ee naadu workers untuntaru factory lopala industries lopala chaala mandi ratrimpagulu avastha padutuntaru,
1: today there are workers in factories and industries working day and night,
0: ee parikudunu velutuntaru vaallu,
1: later also they go,
0: endukosam potuntaru,
1: why do they go,
0: papamu samsaram lopala kharchulu adhikam kavatam cheta ee kharchulu bharinchukune nimittamai adhikamainatundi panulu kuda chesi dani sampadinchukune kosam prayatnam chestuntaru,
1: as the expenses are very high to maintain the family they do additional job,
0: alanti varu alasi poi vachi bhojanam kuda cheyaru papam attane padipothadu,
1: because of tiresomeness they don't eat food, they just lie down,
0: padi nidrichunnada ante nidra raavatam ledu,
1: though he lies down he doesn't go to sleep,
0: ee nidra raakapotam cheta
1: because of sleeplessness
0: ee mattu mandulu tintunnadu,
1: then he consumes intoxicants,
0: deeni valla sahaja buddhi kudunu paadai potundali,
1: therefore the natural sleep is also lost,
0: kanuka deeniki ee naadu sariyainatundi yokka pariharamu yoga abhyasame,
1: the correct solution for this is yogic exercise,
0: ee yoga abhyasam aneetundi andari daggara manam chesukokoodadu,
1: you should not receive it from everybody,
0: ఈనాడు విదేశంలో కూడాను,
1: today even in foreign countries,
0: భారత దేశంలోకి వచ్చి ఈ ఫిజికల్ ఎక్సర్సైజ్ చేస్తారు చాలా మంది,
1: they come to Bharat and do physical exercises,
0: దీన్ని తీసుకుని పోయి అక్కడ యోగాభ్యాసం అని వారికి అభ్యాసం చేపిస్తున్నారు,
1: they teach there the same physical exercise,
0: ఈనాడు విదేశం లోపల ఇంటింటిలోన కూడాను ఒక బోర్డు ఉంటది యోగాభ్యాసం యోగాభ్యాసం,
1: in foreign countries in every house there will be a board,
0: సరియైన యోగాలు కాదు ఇవన్నీ రోగాలు,
1: that's not proper yoga, that is roga disease,
0: jamaina yogam emitante patanjali sutranni praram pramananga teeskovali,
1: the true yoga we should take the patanjali principle as standard,
0: ee yogamu
1: this yoga
0: kevalamu oka sankhyamutona
1: either with sankhya
0: vaisheshikamutona
1: or vaisheshika
0: nyayamutona koodi undali,
1: it should be in combination with nyaya vaisheshika or sankhya,
0: nyayamu
1: nyaya
0: deniki enta ఎంతకు ఎంత అనేటువంటి నిర్ణయాన్ని తీసుకోవాలి, అదే కుంభకరేచక పూరకములు,
1: యు షుడ్ టేక్ ఇన్ టు అకౌంట్ హౌ మచ్ ఇస్ టు బి ఇన్హేల్డ్ హౌ మచ్ ఇస్ టు బి ఎక్స్హేల్డ్,
0: చక్కగా ఆడవారికి సరైన అర్థం కావాలంటే పప్పు ఎంతనో ఉప్పు అంత వేస్తే పప్పును తినడానికి వీలు కాదు,
1: టు మేక్ ది లేడీస్ అండర్స్టాండ్ ఈజీ యు నీడ్ ద సాల్ట్ దే ఆర్ బేసింగ్ ఆన్ ద అమౌంట్ ఆఫ్ డాల్,
0: ఎంత ఉప్పు దానికి తగినట్టుగా వేయాలి,
1: యు షుడ్ పుట్ ది సాల్ట్ బేసింగ్ ఆన్ ది డాల్ యు టేక్,
0: ఎట్టి వంటకు ఎట్టి మంటనో అంతవరకే ఉంటుండాలి,
1: యు షుడ్ హావ్ ద ఫ్లేమ్ అప్రోప్రియేట్ ద ప్రిపరేషన్,
0: ఉడికి ఇమిడిపోయే సమయంలో పెద్ద మంట పెడితే మాడిపోతుంది,
1: అట్ ది టైమ్ ఆఫ్ బాయిలింగ్ స్టేట్ యూ షుడ్ నాట్ హావ్ మోర్ ఫ్యూర్,
0: బియ్యం అంతా ఉడికి ఇంకా కొంత ఇది అయ్యే సమయంలో మంటను తీసివేయాలి,
1: after the boiling state of the rice you should withdraw the flame,
0: this is one of shastram,
1: this is the science of cooking,
0: kaduka ee vidhangane ee pranayamam kudanu oka shastram untundali,
1: similarly this
0: adhiye nyayanni patinchali,
1: so for breathing exercise you should observe nyaya,
0: tarvata vaisheshika,
1: next vaisheshika,
0: vaisheshika managa anupadartham yokka vibhagamu,
1: vaisheshika meant the separation
0: oka anuvukunu mari oka anuvukunu enta bhedam untundadi,
1: what kind of difference is there between atom and atom,
0: ee prapanchamantakulo anumayamainatundi swaroopame kada,
1: the entire world is full of atoms,
0: anuvulo anuve untuntadi anuvulo ghanam untuntadi,
1: it is only in the microcosm there is the macrocosm,
0: anuvulo rendu kudunu anupraya prayogame,
1: the micro and the macro are based on atoms,
0: kaduka ee anuvu ye padarthamulaku ye pramanamulo undali,
1: how the atom should be present in what quantity,
0: idi ye yokka pramanam jariginappudiki adi sarvastra vyapinchipothundi,
1: Whatever is done, it would be all pervasive.
0: Chinna udaharanam.
1: A small example.
0: Oka pedda bhavi untundadi, leka kolanu untundadi.
1: Here there is a big well or a lake.
0: ఆ కొలంలో ఒక రాయి మనం విసిరాము.
1: సపోజ్ యూ ఫెల్ట్ స్టోన్ ఇన్ టు ద లేక్.
0: అక్కడ ఒక చిన్న అల ప్రారంభమైంది.
1: దేర్ స్టార్ట్స్ ఎ వేవ్.
0: ఆ అల ఎంతవరకు పోతుండాలి?
1: వాట్ ఎక్స్టెండ్ డస్ ది వేవ్ గో? అంతవరకు
0: మాత్రమే నీకు అలలు కంటికి కనిపిస్తుంటాయి.
1: యు సీ ద వేవ్ స్ప్రెడింగ్ టు సమ్ ఎక్స్టెండ్.
0: ఈ వేవ్స్ ఎంతవరకు ఈ కొలను ఉందో అంతవరకు పోతుంటాయి.
1: బట్ ది వేవ్స్ స్ప్రెడ్ టు ది ఎక్స్టెండ్ ద లేక్.
0: కనిపించదు కానీ అల మాత్రము కొలనంతా కూడా ప్రాకుతుంటాయి.
1: యు డోంట్ సీ బట్ యెట్ ది వేవ్ స్ప్రెడ్స్ టువర్డ్ ది లేక్.
0: ఈ విధంగాని నీ మానస సరోవరము లోపల
1: therefore similarly the lake the mind
0: talampu aneetunte rayi visirinappudu
1: when you felt the stone of thought
0: adi manchi talampu kavachu chedi talampu kavachu
1: that thought may be good or bad
0: adi anta matram tone agadu
1: it doesn't stop there
0: ee manasaka tarangamulanta kudanu chetullo praakutundi kaallallo praakutundi kannullo praakutundi chevullo praakutundi desa sarvatra kudanu praakipothundi
1: the mental waves would spread into your hands the legs eyes and ears
0: tarampegina aithe నీ కన్నులంతా చెడ్డనే చూస్తాయి, నీ కాళ్ళంతా చెడ్డ ప్రదేశంలోకే పోతాయి, నీ చేతులంతా చెడ్డ పనులే చేస్తాయి, నీ యొక్క చెవులంతా చెడ్డ విషయంలో ఉంటాయి. ఎందుకంటే ఈ అల యొక్క ప్రభావము, ఈ తరంగముల యొక్క ప్రసక్తి.
1: ఇఫ్ ది థాట్స్ ఆర్ బ్యాడ్ ద వేవ్స్ ఎఫెక్ట్ విల్ బి యు విల్ హావ్ బ్యాడ్ లుక్స్ త్రూ ది ఐస్, యు విల్ హావ్ బ్యాడ్ హియరింగ్.
0: కనుకనే మానవుడు మంచి తలంపులను ఈ మానసిక సరోవరంలో వేసుకోవాలి.
1: Therefore, man should have good thoughts.
0: మంచి తలంపులేగిన మానసిక సరోవరంలో పడినప్పుడు దాని నుంచి అలలు ప్రారంభమవుతాయి.
1: When good thoughts enter,
0: మానసిక సరోవరము,
1: this is the lake of the mind.
0: సరోవరం లోపల నీ తలంపులు అనేటువంటిది ఒక చిన్న రాళ్ళు.
1: The thoughts are little stones.
0: అప్పుడే ఈ యొక్క భావములు అనేటువంటి తరంగములు ప్రారంభమవుతాయి.
1: Then feelings, the waves emanate.
0: ఈ తరంగములు దేహమంతా వ్యాపించిపోతుంది.
1: The waves spread all over the body.
0: ఏది చేసినా, ఏది చూచినా, ఏది వినినా, ఏది చెప్పినా, ఎక్కడికి నచ్చినా అన్ని మంచివే జరుగుతూ వస్తాయి. ఈనాడు చెడ్డవి వింటున్నాము, చెడ్డవి తలుస్తున్నాము, చెడ్డవి చెప్తున్నామంటుంటే ఇది బయట నుంచి వచ్చినవి కాదు, నీ సంకల్పముల యొక్క తరంగములే.
1: టుడే వెన్ యు సే ఐ సీ బ్యాడ్, ఐ లిసన్ టు బ్యాడ్ థింగ్స్, ఐ డూ బ్యాడ్ థింగ్స్, దే ఆర్ నాట్ ఫ్రమ్ అవుట్ సైడ్.
0: ఈ సత్యాన్ని పతంజలి యోగము చిత్తవృత్తి నిరోధక హాని చూపిస్తూ వచ్చింది.
1: This truth is taught by Patanjali Yoga
0: Shastra.
1: The good and bad are based on
0: your heart.
1: No man outside is
0: responsible. For
1: good or bad, your thoughts are responsible.
0: కనుకనే మనయేవ మనుష్యానాం కారణం బంధమోచయః అన్నారు. బంధమునకు మోక్షమునకు ఈ మనసే కారణము, ఈ తలంపులే కారణము.
1: సో మైండ్ ద థాట్స్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ద బాండేజ్ అండ్ లిబరేషన్.
0: నీ మనసు ఏ సంకల్పములపైన దీనిని ప్రసరింపచేసుకోలో ఆ యొక్క సంకల్పములు మాత్రమే ప్రసరింపచేసుకోవాలి.
1: యు షుడ్ అలౌ ద థాట్స్ దట్ ఆర్ డిజర్వింగ్.
0: కానీ ఈ యోగమునంతా కూడా యమ నియమ అన్నారు. యమం అనగా దైవం యొక్క అంతరింద్రియములు బహింద్రియంద్రియములు అరికట్టుకోవటం.
1: Yama, the first one, is control over external and inner senses.
0: Inte kaadu parigrahamu teeskovatam kodanu manchi din daggane teeskovali.
1: The next one is parigraha, you should receive good.
0: Ilanti vanta kodanu konni rakamainatundi nibandhanato koodi untuntadi.
1: All such regulations are there.
0: కనుక యోగమంతా కూడాను సంకల్పముపైనే ఆధారపడి ఉంటుండాలి.
1: దేర్ఫోర్ ఎంటైర్ యోగా రెస్ట్ ఆన్ థాట్స్.
0: కనుక మనం ఈ సంకల్పములను సక్రమమైన సంకల్పాలుగా మనం అభివృద్ధి పరచుకోవాలి.
1: సో వీ షుడ్ డెవలప్ గుడ్ థాట్స్.
0: ఎలాంటి సంకల్పములు?
1: వాట్ సార్ట్ ఆఫ్ థాట్స్?
0: దైవ సంకల్పమే ఆద్యాంతరహితమైనటువంటివి.
1: ద డివైన్ థాట్స్ హ్యావ్ నో బిగినింగ్ నార్ ఎండ్.
0: దీనికి ఒక విధమైనటువంటి ఒక హద్దులే లేవు.
1: దే హావ్ నో లిమిట్స్.
0: ఏది చేసినా, ఏది చూచినా, ఎక్కి చూపించినా అంతకును దైవత్వంగానే ఉంటుంటారు.
1: వాట్ ఎవర్ యు డు, వాట్ ఎవర్ హియర్, వాట్ ఎవర్ థింక్,
0: భగవద్గీతలో ఉన్నటువంటి శ్లోకం కూడా సర్వత పాడి పాదం తస్తరతోచి శిరోముఖం సర్వత శృతిమల్లోకి సర్వమావృద్ధిస్తతి. నీవు భగవంతుని ప్రార్థిస్తూ ఓ భగవంతుడా నా కష్టములు నీ కళ్ళకు కనిపించలేదా అని నీవేమైనా ప్రార్థిస్తే అలాంటి ప్రార్థన పురస్కరించుకొని భగవంతుని రెండు కన్నులు మాత్రమే ఆ ప్రదేశంలో ఉంటాయట. సర్వత పాడిపాదము స్వామి, నా వెంట ఉండి నా బాధను నీవు ఏమాత్రము వినటం లేదా, నా ప్రార్థనలు నీవు చెవులకు సోకటం లేదా అని ప్రార్థించేటువంటి వారి దగ్గర చెవులు మాత్రమే ఉంటాయ.
1: దోస్ దట్ ప్రే స్వామి, డోంట్ యు సీ మై డిఫికల్టీస్, there they find the two eyes of the Lord.
0: నాకు వెంట జంట ఇంట కంట ఉంటుండి నా కష్టముల పరిహారం చేసుకుని నాకు కనిపించలేదా, అనుకున్నప్పుడు తాను నడుస్తుంటే వెలకల్నే పాద శబ్దాలుగా వినిపిస్తుంటాయట, వెంటనే ఉంటాడట.
1: When he cries and shouts for help, oh Swami, you are after me.
0: సర్వతోముఖం. ఈ విధంగా కూడాను మన ప్రార్థనను పురస్కరించుకుని పరమాత్మ కూడాను ఆ యొక్క అంగ స్వరూపుడిగా నిరూపిస్తుంటాడు.
1: Basing on our prayers, God manifests.
0: కనుకని ఈ అంగములంతా కూడాను భగవత్ ప్రీత్యార్థంగా మనం వినియోగించుకోవాలి.
1: Therefore, all the organs of the body should take into activity that will please God.
0: పురస్కరించుకుని
1: బేసింగ్ ఆన్ దిస్
0: పతంజలి యోగ సూత్రం లోపల,
1: ఇన్ పతంజలి యోగ సూత్ర
0: ఇక్కడ అంగార్పితము అని ఒకటి వచ్చింది.
1: ఆఫరింగ్ ఆఫ్ ది లింబ్స్,
0: ఎట్లా అంగార్పణము?
1: హౌ?
0: నా కన్నులు నీకే చూస్తున్నా, నీకే అర్పితం చేస్తున్నాను.
1: ఐ ఆఫర్ మై ఐస్ టు యూ.
0: ఒక పుష్పం తీసుకుంటాడు ఈనాటి ఆధునిక యుగం యొక్క విద్యార్థి కాని, గృహస్థుడు కాని, సాధకుడు కాని,
1: మోడర్న్ స్టూడెంట్ ఆర్ హౌస్ హోల్డర్ ఆస్పిరెంట్ టేక్స్ ఎ ఫ్లవర్.
0: పుష్పం తీసుకుంటాడు, నేత్రం సమర్పయామి, విసిరేస్తున్నాడు భగవంతుడికి.
1: హి విల్ పుట్ ఇట్ క్లోజ్ టు హిస్ ఐస్ అండ్ సేస్ నేత్రం సమర్పయామి.
0: నేత్రం ఇవ్వటం లేదు, నేత్రానికి టచ్ చేసి పుష్పాన్ని ఇస్తున్నాడు.
1: హీ ఈజ్ నాట్ ఆఫరింగ్ ఐస్, హీ విల్ టచ్ ది ఫ్లవర్. టచ్ ది ఐ విత్ ది ఫ్లవర్ అండ్ ఆఫర్.
0: భగవంతుడికి ఎంత మోసం చేసినట్టు అవుతుంది.
1: వాట్ కైండ్ ఆఫ్ డిసెప్షన్ టు ది లార్డ్.
0: కనుక చెప్పేది నీకు నేత్రం ఇస్తున్నాను స్వామి అంటున్నాడు, పుష్పాన్ని ఇస్తున్నాడు.
1: He says, I'm offering my eyes, but he offers flower.
0: Srotram samarpayami.
1: He says, I'm offering my ear.
0: Nee yokka manchi shravanam nenu vinali swami, nee yokka matanu vine nimittamai naaku ee srotramulu untunnayi ani aa srotranni bhagavad shravanam lopala ankitam cheskovali.
1: He should dedicate his listening by listening to sacred things and divine things.
0: Srotram ivatam ante kosi ivatam kaadu,
1: not cutting of the ear.
0: ఆ యొక్క శ్రోత్రములు అనగా చెవులను భగవత్ మంచి మంచి విషయాలు వినడానికి ఉపయోగించుకోవాలి.
1: మీనింగ్ ద ఇయర్ షుడ్ బి మేడ్ యూజ్ ఆఫ్ ఫర్ గుడ్.
0: నేత్రం సమర్పయామేనగా దీని యొక్క చూపును మంచి ఎందే ప్రవేశపెట్టాలి.
1: వెన్ యూ ఆఫర్ ఐ, ఇట్ మీన్స్ యూ షుడ్ గుడ్ లుక్.
0: అంగార్పితము అని చెప్తూ వచ్చారు. అంగార్పితం,
1: దిస్ ఈస్ కాల్డ్ ఆఫరింగ్ ఆఫ్ ది లింబ్స్.
0: ఈనాడు
1: టుడే
0: మనం ఏం చేస్తున్నాం, స్వామి ఏమి చెప్తున్నాడని కూడా సరిగా వినేటువంటి వాడు కూడా చాలా మంది లేరు ఇక్కడ.
1: There are many people who don't listen properly to what Swami says.
0: Swami ni chustunnare kaani ekkado chinta chestuntaru.
1: They see Swami but they'll be thinking something else.
0: Migitha vaalla vishayalu vinalatante chaala shraddhaga munduku poyi vastaru.
1: But to listen to others matters they listen in that attention.
0: Bhagavad vishayalu vinalatante daniki deeniki viruddham aipothundi.
1: But to listen to God his mind walks hither and thither.
0: Karukune deeniki chepparu. ప్రొద్దుబోక ఊరి వారి శుద్ధులంటే మీరు సిద్ధమవుదురే కడు శ్రద్ధతోడ.
1: టు లిసన్ టు ది గాసిప్ ఆఫ్ ది నైబర్స్ యూ గో విత్ ఆల్ ద సిన్సరిటీ.
0: ముద్దు ముద్దుగాను భగవత్ ముచ్చటాలు చెప్పు వేళ వద్దికగా నుండరేల ఓ చెవుల, మీరు వద్దికగా నుండరేల ఓ చెవుల.
1: ఓ ఇయర్స్, వై డోంట్ యు కమ్ టుగెదర్, వై డోంట్ యు లిసన్ టు ది లీలాస్ ఆఫ్ గాడ్.
0: శివ శివ శివ శివయన రాధా, మీ చింతలెల్ల బాపుకోనమన్న రాధా, మీ చింతలెల్ల బాపుకోనమన్న రాధా.
1: Why don't you think of the Lord Shiva and get yourself relieved from all anxiety? Shiva
0: metti jagam anta tirigeru, oh chittama meekenta siggulede.
1: With all madness you move about, are you not shameful?
0: Avani sukham bulakalladedu meeku avaliki kaligedi adiyede. Cheppu avaliki kaligedi adiyede.
1: All the pleasures that you experience on earth, what will happen later?
0: పని మానేసి నిమాలు పలుమారు, మీరు కని కని చనియును తనివిలేదే.
1: యు సీ మెనీ సినిమాస్ యూస్లెస్లీ.
0: ఇక్కడ ఏమాత్రము కన్నులకు శ్రమనే ఉంటుండదు.
1: ది ఐస్ వోంట్ హావ్ ఎనీ ఎగ్జర్షన్.
0: క్షణమును దైవ సన్నిధి నిలువరుగా కనులారా కడు కష్టమట, ఓ కనులారా మీకు కష్టమా.
1: ఐస్ ఫైండ్ ఇట్ డిఫికల్ట్ టు స్టేర్ ఎట్ ద లార్డ్ ఫర్ ఎ మోమెంట్.
0: ఈ విధంగా మన యొక్క అంగములను ఎంత అపవిత్రం చేస్తున్నామో ఎవరికి వారి కన్నులు మూసుకుని విచారణ చేస్తే వారికి ఆ జవాబు మనకు అర్థమవుతుంది.
1: క్లోజింగ్ అవర్ ఐస్ వెన్ వి ఎంక్వైర్ వాట్ కైండ్ ఆఫ్ థింగ్స్ డన్ బై లింబ్స్.
0: కంబువల మీరు పరు పరుగిడి వగిరించి తిరుగుదురే, మీరు పరుగిడి వగిరించి తిరుగుదురే.
1: యు రన్ రన్నింగ్ ఆఫ్టర్ ఎర్నింగ్ లైకింగ్ దోస్ థింగ్స్.
0: క్షణమును దైవ సన్నిధి నిలువరుగా పాదముల మీకు కష్టముల.
1: Oh feet, you find it difficult to stand for a moment in front of the Lord.
0: పాదములు భగవంతుని యొక్క స్థానంలో ఉండాలంటే ఏమాత్రము నిలవదు.
1: The feet don't like to stand in front of the Lord for a moment.
0: ఒక బస్ స్టాండ్ లోపల గంటలు గంటలు గంటలు గంటలు క్యూ లోపల నిల్చుకొని ఉంటుంటారు.
1: There at the bus stand he stands for hours and hours.
0: సినిమా దగ్గర అవర్స్ అవర్స్ క్యూలో నిల్చుకొని ఉంటుంటారు.
1: దేర్ ఇన్ సినిమా థియేటర్ హీ స్టాండ్స్ దేర్ ఇన్ ద క్యూ.
0: భగవంతుని దేవాలయంకి వస్తే తక్షణమే లోపలి విడిచాలి, తక్షణమే దేవుని చూడాలి, తక్షణమే వెళ్ళిపోవాలి.
1: బట్ వెన్ ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ టెంపుల్ హీ షుడ్ బి లెట్ ఇన్ ఇమీడియట్లీ, హీ షుడ్ కమ్ అవుట్ ఇమీడియట్లీ.
0: సత్యమైన నిత్యమైనటువంటి విషయంలో అతి తొందరపాటు మనకు వస్తుంటారు.
1: హీఈస్ ఇన్ ఎ హరీ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్
0: అనిత్యము అసత్యమైనటువంటి దాంట్లో అక్కడ చాలా ఓపికగా మనం పట్టుకుంటున్నాము.
1: That we have all the
0: time. ఇక్కడ దీనిని అక్కడ మార్చాలి.
1: But now we should change.
0: యోగము.
1: That is called yoga.
0: యోగం అనగా ఏది మంచిదో దాంట్లో స్థిరత్వాన్ని పొందాలి.
1: Yoga meant to have steadiness in good things.
0: దీనిని నిత్యానిత్య విషయ పరిశీలన కావాలి. అది డిస్క్రిమినేషన్ పవర్.
1: That is discrimination.
0: ఏది మంచి ఏది చెడ్డ.
1: What is good, what is bad.
0: ఇలాంటి దీనిని మనం విచారణ చేసుకున్నప్పుడు కొంతమందికి ఈ ప్రాకృతమైనటువంటి జీవితమే మంచిగా తోస్తుంది.
1: టు సమ్ ద వరల్డ్లీ లైఫ్ అపియర్స్ టు బి గుడ్.
0: ఎంతసేపు?
1: హౌ ఫార్?
0: తాత్కాలికం.
1: ఓన్లీ టెంపరీ.
0: దీనికి సంతోషము అన్నారు.
1: దిస్ ఈస్ కాల్డ్ హ్యాపీనెస్.
0: ఏమిటి దీని యొక్క అర్థము?
1: వాట్ ఈస్ ది మీనింగ్?
0: సంతోషం. కొద్దిపాటైనటువంటి తోషమే గిఫ్ట్. ఏది
1: సంతోష? హ్యాపీనెస్ ఫ్రాక్షనల్.
0: ఆకలి అవుతుండాలి.
1: యు ఆర్ హంగ్రీ.
0: క్యాంటీన్ కి వెళ్ళావు.
1: గో టు క్యాంటీన్.
0: రెండు చపాతీలు తిన్నావు.
1: యు ఈట్ టు చపాతీ.
0: ఆకలి తీరింది.
1: హంగర్ ఇస్ ఎ ఫీస్ట్.
0: ఎంతసేపు?
1: హౌ ఫార్?
0: తిరిగి రెండు గంటలే.
1: ఓన్లీ టూ అవర్స్.
0: తిరిగి మూడో గంటలో ఆకలి ప్రారంభమవుతుంది.
1: థర్డ్ అవర్ అగైన్ యు ఆర్ హంగ్రీ.
0: ఇది తాత్కాలికమైనటువంటి యొక్క ఆనందాన్ని అందించేది సుఖము అన్నారు.
1: దేర్ఫోర్ ద టెంపరీ హ్యాపీనెస్ ఈజ్ సుఖ.
0: కానీ దైవానందం ఇచ్చేటువంటిది ఆనందము అన్నారు.
1: బట్
0: సంతోషమునకు ఆనందమునకు ఎంత వ్యత్యాసం ఉందో యోచన చేయండి.
1: Just inquire the difference between happiness and bliss.
0: Aa bliss anetundi aanandam anetundi hrudayam nundi aavirbhavistundi.
1: Bliss comes out of the heart.
0: Santosham anedi tala nundi vastundi.
1: Happiness comes out of the head.
0: Tala kevalam responsibility maatrame.
1: Head carries with it responsibility.
0: Heart is right.
1: Heart has right.
0: Kanaka prati manavunikini tala hrudayam rendu pradhanamu.
1: So for every man head and heart are important.
0: Manchidi yochinchu.
1: Think good.
0: యోచించిన దానిని మంచిగా తలంచు.
1: దట్ విచ్ యు థాట్ ఓవర్.
0: తలంచిన దానిని హస్తంలో పెట్టి ఉపయోగించు.
1: దెన్ పుట్ ఇట్ ఇంటూ యాక్షన్ విత్ ది హెల్ప్ ఆఫ్ ది
0: హార్ట్, హెడ్, హ్యాండ్. ఇది త్రీ హెచ్ స్వరూపాన్ని ధరించినటువంటిది.
1: దేర్ఫోర్ ఇట్ హాస్ గాట్ దిస్ ట్రినిటీ, హెడ్, హార్ట్ అండ్ హ్యాండ్.
0: ఇది పతంజలి యొక్క సూత్రం లోపల ఇంద్రియములను నిగ్రహించి ఇంద్రియముల యొక్క ఐకమత్యమును కూడా పొందమని చెప్పింది.
1: పతంజలి యోగా సే you should have control over the senses and unity among
0: unity,
1: the senses.
0: Unity, unity, unity.
1: There should be unity among senses.
0: Dani valle the proper study of mankind is man annadu.
1: So Swami says proper study of mankind is man.
0: Evati a mankind.
1: What is this mankind?
0: Hrudayamu,
1: the heart.
0: Vaku,
1: word.
0: Chetula pani,
1: an action.
0: Moodinti yokka ekattvam,
1: the harmony.
0: Kanukane appude deeni unity valane
1: out of this unity
0: manaku purity labhyamavutundi.
1: We will develop purity.
0: Purity valane
1: out of purity
0: divinity lo praveshistamo.
1: Then we can step into divinity.
0: Eppudu ee divinity lo manu praveshinchamo,
1: the moment we step into divinity
0: enmity dooram aipothundi.
1: You will be away from enmity.
0: Kanukane ee divinity ni andinchetundi patanjali yoga sutramo.
1: Patanjali yoga sutra gives you this divinity.
0: Kanuka sadhyamainta varakunu yukulaina vidyarthi vidyarthinilu కోపం వచ్చినా తాపం వచ్చినా కష్టం కలిగినా దానిని సహించుకుని భరించుకొని దానిని నెట్టుకుని తట్టుకుని ముందుకు సాగేటువంటి యొక్క ఓపికను మనం సంపాదించుకోవాలి.
1: Therefore youth, men and women, in times of anger, difficulties, they should be able to tolerate.
0: ఇది ప్రారంభంలో మనకు కొంచెం శ్రమగానే ఉంటుంది.
1: It may find it difficult.
0: కానీ చేస్తూ చేస్తూ చేస్తూ ఇది మనకు సహజంగా మారిపోతుంది.
1: యాజ్ యు ప్రాక్టీస్ గ్రాడ్యువల్లీ ఇట్ బికమ్స్ హ్యాబిట్.
0: దీనినే భగవద్గీత శ్రేయో హి జ్ఞానమభ్యాసాత్ జ్ఞానాధ్యానం విశిష్యతే జ్ఞానాత్ కర్మ ఫలత్యాగి త్యాగశ్చాంతి అనంతరం. వాకింగ్, టాకింగ్, రీడింగ్, రైటింగ్, ఈటింగ్, ఈటింగ్ అన్ని కూడా అభ్యాసమే.
1: Walking, talking, reading, writing, everything comes out of habit.
0: ప్రతి ఒక్కటి అభ్యాసంతోనే మనం ఇంత స్థితికి వచ్చాము.
1: Everything comes out of habit.
0: పుట్టిన తక్షణమే ఏ బిడ్డైనా పరిగెత్తుతుందా?
1: Right at the time of birth, we find any child running.
0: దొంగిలటము, తర్వాత కూర్చోటము, తర్వాత లేయటము, తర్వాత పడటము, ఈ విధంగా క్రమక్రమేణ ఆ నడచటం ప్రారంభమవుతుంది.
1: సో చైల్డ్ షుడ్ స్టార్ట్ వాకింగ్ బై ఫస్ట్ గెటింగ్ అప్ అండ్ దెన్ స్టాండింగ్ వాకింగ్ ఫాలోయింగ్ దట్
0: కరుకునే క్రమక్రమేణ మనం ఈ విధమైనటువంటి యొక్క అభ్యాసంను అభివృద్ధి పరచుకోవాలి.
1: సో గ్రాడ్యువల్లీ వి షుడ్ డెవలప్.
0: ఇది కేవలం ఋషులకు, యోగులకు, సన్యాసులకు మాత్రమే కాదు ఈ యోగము.
1: This yoga is not mainly meant for
0: దేహము ధరించిన ప్రతి మానవుడికి కూడా ఈ యోగం అవసరమే.
1: ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ విత్ ద బాడీ నీడ్స్ యోగా.
0: నిజంగా నీవు శాంతి జీవితాన్ని గడపాలి.
1: ఐ షుడ్ లీడ్ ది లీఫ్
0: ఆరోగ్య జీవితాన్ని గడపాలి.
1: ఐ షుడ్ లీవ్
0: అనుకున్నప్పుడు నీవు కూర్చొని భగవత్ చింతన నిశ్చలంగా చేస్తూ రావాలి.
1: యూ షుడ్ థింక్ ఆఫ్ ద లార్డ్ సైలెంట్లీ నాట్ స్టడీ.
0: ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసం లేదో నీకు తెలియదు.
1: యూ డు నాట్ నో
0: ఇన్ లెక్కలేదు.
1: దట్ యూ డోంట్ నీడ్.
0: క్రమక్రమేణ కూడా ఒక త్రాణశక్తి,
1: గ్రాడ్యువల్లీ త్రాణశక్తి,
0: అది యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహారం ధారణ.
1: ద నెక్స్ట్ వన్ ఇస్ ధారణ.
0: ధారణ అనగా ఏమిటి?
1: వాట్ డూ మీన్ బై ధారణ?
0: కానీ అనేక మంది అనేక అర్థాలు చెప్తూ వస్తారు.
1: మెనీ గివ్ డిఫరెంట్ మీనింగ్స్.
0: దీనిని ధారణ గనగా రమణ మహర్షి ఒక విధమైనటువంటి అభ్యాసం చేస్తూ వచ్చాడు.
1: ధారణ ప్రాక్టీస్ బై రమణ మహర్షి, నో వన్ నోస్.
0: రాత్రి నిద్ర పైన పండుకునేవాడు.
1: Night time used to sleep on the terrace.
0: Okke chukkanu chustu undetunte vaade.
1: He used to watch single star.
0: Okke chukka rendo chukka kanipinchukodu.
1: Only one star, he didn't look at the another.
0: Adiye dharana. Okka vastu paina drushtini nilpatame dhyana dharana.
1: Dharana meant single pointed attention.
0: Ee dharananu abhyasam chesina tarvata dhyanamu chaala sulabhanga manaku vastundi.
1: When you develop this single pointed attention, you can proceed to meditation.
0: Edaina oka deenni roopalu pettukoni
1: keeping one form,
0: ఆ రూపంలో ఏదో ఒక పాయింట్ పైన దృష్టిని పెట్టుకుని దాన్ని చూస్తూ ఉంటుంది.
1: యు కాన్సన్ట్రేట్ ఆన్ వన్ పాయింట్, యు స్టార్ట్ స్టేరింగ్ అట్ ఇట్.
0: అదే ధారణ.
1: దట్ ఈస్ ధారణ.
0: ఆ ధారణ క్రమక్రమేణ కూడాను ధ్యానంగా రూపొందుతుంది.
1: ధారణ గ్రాడ్యువల్లీ షేప్స్ ఇంటూ మెడిటేషన్.
0: కనుక ఇది చాలా శ్రమ అయినటువంటి సాధన కాదు.
1: ఇస్ నాట్
0: చాలా సులభమైనటువంటి సాధన.
1: ఇస్ నాట్ డిఫికల్ట్ ప్రాసెస్. మీరు
0: స్వామి ఇంత సులభంగా చెప్తున్నాడు మాకు చాలా కష్టం అనుకుంటారు.
1: యూ ఫీల్ దట్ స్వామి పుట్స్ ఇట్ వెరీ ఈజీ బట్ ఇట్స్ డిఫికల్ట్.
0: తెలియని సమయంలో కష్టం అనిపించుకుంటుంది.
1: యూ కాల్ ఇట్ డిఫికల్ట్ బికాస్ యూ డు నాట్ నో.
0: ఒక గులాబీ రేఖనైనా కూడా నలపటం కొంచెం కష్టమవుతుంది.
1: ఇట్ మే బి డిఫికల్ట్.
0: ధారణ చేయటం అంత సులభం.
1: ధారణ ఇస్ సో ఈజీ.
0: ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసములు కూడా బిగబెట్టడం చాలా సులభము.
1: ద బ్రీతింగ్ ఎక్సర్సైజ్ ఇస్ వెరీ ఈజీ.
0: మీరు నమ్మినా నమ్మకపోయినా,
1: బిలీవ్ ఇట్ ఆర్ నాట్,
0: నేను ఈ సాధనలు ఎప్పుడు చేయలేదు,
1: స్వామి నెవర్ డిడ్ దిస్ సాధన.
0: కానీ
1: బట్
0: ఒక్క క్షణమైనా, ఒక్క ఎప్పుడైనా ఈ జీవితంలో 67 సంవత్సరంలో ఏనాడైనా ఒక ఆయాసమని కానీ, ఒక విధమైనటువంటి ఇది కానీ, అలసటని కానీ నాకు లేనే లేదు.
1: దిస్ బాడీ విచ్ ఇస్ 67 ఇయర్స్ ఓల్డ్ నెవర్ హ్యాడ్ ఎనీ కైండ్ ఆఫ్ గాస్పింగ్.
0: ఒక దినానికి నేను ఎంత కారణమేమనగా సర్వశక్తులు లోపలనే ఉంటున్నాయి.
1: ద రీజన్ ఇస్ ఆల్ పవర్స్ ఆర్ లేటెంట్ ఇన్ దిస్ బాడీ.
0: ఈ యోగశక్తి అనేటువంటి సర్వం కూడా అంతర్ముఖంగా ఉంటుండాలి.
1: ఎవ్రీథింగ్ ఇస్ ప్రెసెంట్ హియర్.
0: బాడీ కేవలం ఒక పనిముట్టు వలె ఉంటుండాలి.
1: బాడీ ఇస్ జస్ట్ అన్ ఇన్స్ట్రుమెంట్.
0: ఆ యోగశక్తి చేతనే,
1: బికాస్ ఆఫ్ యోగిక్ పవర్,
0: ఏదాన్నైనా కూడా నువ్వు శపిస్తే అది అక్కడే ఇదవుతుంది, దాన్ని స్తంభించిపోతుంది.
1: ఇఫ్ ఎనీథింగ్ ఇస్ కర్స్డ్ ఇట్ కమ్స్ టు స్టాండ్ స్టిల్.
0: ఈ భావం పోకూడదు అంటే అక్కడే నిలిచిపోతుంది.
1: If you say that feeling should not enter, it comes to
0: the heart. Ake kaadu evarikaina kudunu ee vidhanga jaragadaniki avakasam untundali.
1: Not only to me, it's possible to everyone.
0: Kaaranam emanaga sarvulu yendu daivame.
1: The reason is God is in everyone.
0: Ee dehamulundu aa dehamulundu ee deham sarvadehamulundu untunnatundi aatma okkate.
1: In this body, that body, in all bodies, the self is same.
0: Meeru dehaanni pratyekanga meeru bhedam pettukokandi.
1: You don't have differences in this body.
0: Anniti yendu untunnatundi aatma okkate. Ekaatma bhavanni penchukondi.
1: That self is one. Develop that idea.
0: Udrekalaku,
1: agitation,
0: kopalaku,
1: anger,
0: ahankaralaku,
1: ego,
0: asuyaku,
1: jealousy,
0: avakasam ivvakandi.
1: Now give scope to
0: adi vachana chi. Nenu pasivu kaadu, nenu manushini.
1: When they come, I am not an animal, I am a human being.
0: Ee anger, ego, jealousy, ivanni kudunu kopataapa asuya dammam lanni kudunu pasivu yokka lakshanalu.
1: Anger, ego, jealousy, they are animal qualities.
0: Nenu pasivu kaadu,
1: I am not an animal.
0: I am not animal. I am God. I am God.
1: I am not animal. I am God.
0: ee sadhana okkadanni meer chakkaga meer nilabettukondi konni dinamulu lopale meer entano prashanthini pondutaru.
1: If you take to such practice, we will have that peace.
0: Ee deham bhagavantuniki oka mandiramu.
1: This body is a temple of God.
0: Deho devalaya prakto jeevo devasanatanah. Anduvalle cheppindi ee deham anetundi devuniki mandiramga untundali.
1: Body is the temple of God.
0: అయితే ఈ మందిరాన్ని ఎంత పవిత్రంగా ఉపయోగపెట్టుకోలో అంత పవిత్రంగా ఉపయోగపెట్టుకోండి.
1: బట్ యూ షుడ్ మేక్ యూజ్ ఆఫ్ దిస్ టెంపుల్ ఇన్ సేక్రెడ్
0: వే. మందిరము అంటున్నావు, చౌట్రీగా ఉపయోగపెట్టుకుంటున్నావు.
1: యూ కాల్ ఇట్ ఎ టెంపుల్ బట్ యూ మేక్ యూజ్ ఆఫ్ ఇట్ లైక్ ఎ చౌట్రీ.
0: మనం ఇల్లు కట్టుకున్నాము,
1: యూ కన్స్ట్రక్ట్
0: వాకెండ్లు పెట్టుకున్నాము, తలుపులు డోర్స్,
1: యూ హ్యావ్ డోర్స్ ఆల్సో దేర్.
0: మనం రావడానికి పోవడానికి మనకు అనుకూలమైన వ్యక్తులు లోపల రావడానికి మన ఫ్రెండ్స్, మన రిలేషన్స్, మన బంధువులు, ఇంటి బంధువులు అందరూ రావడానికి పోవడానికి డోర్లు పెట్టుకున్నాం.
1: యూ గాట్ ది డోర్స్ టు పర్మిట్ యువర్ ఫ్రెండ్స్ అండ్ రిలేషన్స్.
0: డోర్స్ పెట్టుకున్నామని చెప్పి బజార్లో పోయేటువంటి గాడులు, పందులు, కుక్కలన్నింటి వదులుతామో మనము?
1: బికాస్ యూ గాట్ ది డోర్స్ యూ డోంట్ అలౌ ద పిగ్స్ అండ్ ద డాగ్స్. మనకు
0: ఇంద్రియములు ఉంటున్నాయి.
1: సో హియర్ ఆర్ డోర్స్.
0: కానీ ఇంద్రియాలు దేనికోసమని?
1: We have got the senses, what for?
0: మన దీనికోసం, మనం అనుభవించి కోసం పెట్టుకున్నాము.
1: ఇట్స్ ఫర్ అవర్ ఓన్ సెక్రెట్ ఎక్స్పీరియన్స్.
0: అంతేకాని ఈ ఇంద్రియములు అనేటువంటి ద్వారములు ఉంటున్నాయి కదా అని చెప్పి బజార్లో పోయేటువంటి అన్నిటి మనం చేర్చుకుంటున్నాం. ఇదే చౌట్రీగా తయారవుతుంది.
1: బికాస్ వీ హాట్ ది సెన్సెస్ ద డోర్స్ వీ కలెక్ట్ ఆల్ దోస్ ప్రెసెంట్ ఆన్ ది స్ట్రీట్. వీ షుడ్ డూ దాట్.
0: ఇది నా లోపల ప్రవేశించడానికి వీల్లేదు, తరం కొట్టండి ఈ కుక్కరు.
1: దే షుడ్ నాట్ ఎంటర్ ఇన్ టు మీ, దే షుడ్ బి డ్రివెన్ అవుట్ ద డాగ్స్.
0: నీకు అవసరమైనటువంటి ఏదో దాన్ని ప్రవేశపెట్టు.
1: యు పర్మిట్ దట్ వాట్ ఈస్ నీడెడ్.
0: ఈ విధమైనటువంటి యొక్క విచారణ చేత
1: అవుట్ ఆఫ్ డిస్క్రీషన్
0: మానవుడు ఎంతైనా పవిత్రుడు కావచ్చు.
1: హ్యూమన్ బీయింగ్ కెన్ బికమ్ సీక్రెట్ వినిక్.
0: అలాంటి పవిత్రతకు అవకాశం ఉన్నది కనుకనే మానవుడు దేవుడవుతున్నాడు.
1: బికాస్ దేర్ స్కోప్ ఫర్ దిస్ సీక్రెట్నెస్.
0: అబ్బో మానవుడు ఎక్కడ, దేవుడు ఎక్కడ అని మీరు నిరాశకు ఏమాత్రం అవకాశం ఇవ్వకూడదు.
1: నెవర్ గెట్ ఇస్ ద పాయింట్ హౌ కెన్ హౌ మ్యాన్
0: మానవుడే దేవుడు.
1: మ్యాన్ ఇస్ గాడ్.
0: మనుష్యానాం సహస్రేషు. ఈ సహస్ర మానవులు ఎందుకు ఉన్నది? ఒక్కటే.
1: ఇన్ ఆల్
0: దైవం మానుష రూపేణ.
1: గాడ్ ఈజ్ ఇన్ హ్యూమన్ ఫామ్.
0: కనుక ఈ మానసు దేహము, మానవ దేహము దైవ స్వరూపమే.
1: ద హ్యూమన్ బాడీ ఈజ్ ద ఫామ్ ఆఫ్ గాడ్.
0: ఆ విధమైనటువంటి యొక్క సత్య సంకల్పాన్ని దృఢం చేసుకోండి.
1: వీ షుడ్ హ్యావ్ ద ట్రూ ఫీలింగ్.
0: 3 దినముల లోపలే కూడా మీ యొక్క అనుభూతులు తెలుస్తుంటాయి.
1: యు కెన్ ఎక్స్పీరియన్స్ ఇన్ 3 డేస్ టైం.
0: ఆ దృఢము లేకుండా బంప్స్, జంప్స్ జరుగుతూ ఉంటుంటే ఇంక 30 తరములు వచ్చినప్పటికనే మీరు అర్థం చేసుకోలేరు.
1: ఇఫ్ యు డోంట్ హ్యావ్ దట్ స్ట్రాంగ్ ఫీలింగ్స్ ఇన్ స్పైట్ ఆఫ్ 30 జనరేషన్స్ యు విల్ నెవర్ అకంప్లిష్.
0: కనుక నిజంగా విద్యార్థులు చాలా అదృష్టవంతులు.
1: ట్రూలీ స్టూడెంట్స్ ఆర్ వెరీ లక్కీ.
0: ఇలాంటి అవకాశం ఎంతో మీకు ప్రాప్తించింది.
1: యూ హ్యావ్
0: ఈ ప్రాప్తించినటువంటి అవకాశాన్ని సక్రమంగా వినియోగించుకోవటానికి తగిన కృషి చేయండి.
1: యూ షుడ్ మేక్ ప్రాపర్ యూజ్ ఆఫ్ దిస్ ఆపర్చునిటీ గివెన్ టు యూ.
0: యోగాభ్యాసం అనేటువంటిది చాలా చిన్నది, చాలా సులభమైనటువంటిది.
1: యోగిక్ ఎక్సర్సైజ్ ఇస్ స్మాల్ అండ్ వెరీ
0: శ్రమలతో కూడినటువంటిది కాదు.
1: ఇట్ డజంట్ రిక్వైర్
0: పైసా, ఖర్చు లేదు.
1: యూ డోంట్ నీడ్ టు స్పెండ్.
0: ఏ విధమైనటువంటి శ్రమలు లేవు.
1: యూ డోంట్ నీడ్ టు ఎక్సర్సైజ్.
0: సులభమైనటువంటి మార్గములు.
1: ఇట్స్ ఈజీ పాత్.
0: తర్వాత మీకు ఇంకా చెప్తాను, ఈ సులభమైన మార్గం లోపల మీరు ఎంతైనా ఆనందాన్ని పొందవచ్చు, ఆరోగ్యాన్ని పొందవచ్చు.
1: ఈజీ పాత్ స్వామి విల్ టెల్ యూ లేటర్ హౌ ఈజీ ఇట్ ఈస్, హౌ బ్లిస్ఫుల్ కెన్ యూ బీ.

నవనీత చోర తోక వహెగురు వహెగురు వహెగురు బోలో వహెగురు వహెగురు వహెగురు బోలో సత్యనామ సత్య

0: ఈ జగత్తునందు జీవితము నీటి బుడగ వంటిది, అస్థిరమైనటువంటిది.
1: ఇన్ దిస్ వరల్డ్ లైఫ్ ఈజ్ లైక్ ఎ వాటర్ బబుల్ విచ్ ఇస్ టెంపరరీ.
0: అస్థిరం, యవ్వనం, ధనం, ఇంకా యవ్వనత్వము, ధనము, ఇది కేవలము క్షణములో కదిలిపోయేటువంటి మేఘంలో వంటివి.
1: స్టేజ్ ఆఫ్ యూత్ అండ్ వెల్త్ ఆల్సో విల్ డిసపియర్ లైక్ ఎ పాసింగ్ క్లౌడ్.
0: అస్థిరం ధారా పుత్రాది, ఇంకా ధారాపుత్రులు కూడాను ఇది అస్థిరమైనటువంటి వారి క్షణికమైనటువంటి కణం లోపల క్షణికములో దాటిపోతుంటారు.
1: ద వైఫ్ అండ్ చిల్డ్రన్ లైక్ వైజ్ ఆర్ ఆల్సో టెంపరీ, దే పాస్ ఆఫ్.
0: సత్యం కీర్తి ద్వయం స్థిరం, ధర్మం కీర్తి ద్వయం స్థిరం. సత్యం, ధర్మం, కీర్తి ఇవే శాశ్వతమైనటువంటివి.
1: ట్రూత్, రైచియస్నెస్ అండ్ ఎ గుడ్ నేమ్ ఆర్ పర్మనెంట్.
0: తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు,

0: అదు పొందుగా మరుగైనా బ్యాంక్ లోపల పెట్టి పొందుగా మరుగైన బ్యాంకు లోపల పెట్టి దాన ధర్మము లేక తరగిపో.
1: At the time of birth, no one brings any money with him, nor would he take it as he returns at the end. Right from a millionaire or a pauper, whatsoever may be, they take only ordinary simple food. They don't partake gold. You may pride yourself because of your wealth and the money that you amass. You may have the money deposited there in banks, but it will not come with you if you do not take to acts of charity and offer things to others needy. They will not come to your rescue.
0: తుదకు ఎవరికి తురో ఏమి అగును.
1: టు హూమ్ విల్ దే గివ్ ఆల్ దిస్ మనీ ఎట్ ది ఎండ్? టు హూమ్ విల్ ఇట్ ఆల్ గో? వాట్ విల్ హ్యాపన్ టు దాట్?
0: మానవుడు పుట్టినప్పటి నుండి గిట్టినంత వరకు కూడాను అనేక విధములైనటువంటి సుఖములు అనుభవించవలనని, అనేక మార్గములో అనేక విధములైనటువంటి కర్మలను ఆచరించి కడపటికి రిక్తహస్తులై వెళ్ళుతున్నాడు.
1: మ్యాన్ ఫ్రమ్ టైమ్ ఆఫ్ బర్త్ టు డెత్, ఇన్ పర్సూట్ ఆఫ్ హ్యాపీనెస్ అండ్ ప్లెజర్ అండ్ జాయ్, హీ ఎంటర్స్ ఇన్ టు వేరియస్ ఫీల్డ్స్ అండ్ ఎక్స్పీరియన్సెస్ ఆల్ కంఫర్ట్స్ అండ్ కన్వీనియన్సెస్, బట్ అల్టిమేట్లీ రిటర్న్స్ ఎంప్టీ హ్యాండెడ్
0: ఆధ్యాత్మిక ఖనిజ సంపత్తికి ఆలవాలమైన ఈ భారతదేశమునందు ధర్మము నానాటికిని క్షీణించి అధర్మము, అన్యాయము, అక్రమము ఈ విధమైనటువంటి యొక్క చర్యలతో కాలమును గడుపుతూ ఈ కలి ప్రభావము చేత ఎన్ని విధములైనటువంటి యొక్క సమస్యలకు గురి అవుతుండాలి ఈ యొక్క ప్రపంచము.
1: Bharat is the spiritual mind, but in this country where you find righteousness is on the decline, everywhere you find unrighteous acts, disorder, because there's an effect in response to the Kali effect. The whole world is facing all sorts of agitation and confusion.
0: Itti paisachika pravartulu vidrumbinchi pralaya tandamu salpuchunnatvanti ee kali samayamunandu దీనిని చల్లార్చి దేశమునకు శాంతి భద్రతను చేకూర్చేటువంటి యొక్క నిజమైనటువంటి యొక్క అర్హత విద్యార్థులు యందు మాత్రమే నిలిచి ఉన్నది.
1: When this demonic tendency and temperament is on the rise as an effect of this Kali age, it is the responsibility of the students to work for the establishment of peace and security in society.
0: తిరిగి భారతదేశమే కాక యావత్ ప్రపంచమునందు కూడాను శాంతి భద్రతలు చేకూర్చడానికి విద్యార్థులే తగిన సమర్థులు.
1: నాట్ ఓన్లీ ఇన్ భారత్, ఆల్ ఓవర్ ద వరల్డ్ స్టూడెంట్స్ ఆర్ ది ఓన్లీ వన్స్ హూ కెన్ ఎస్టాబ్లిష్ పీస్ అండ్ సెక్యూరిటీ.
0: యువతి యువకులు ఎవరులైనటువంటి యొక్క వ్యక్తులు ఈనాడు ఈ కలి ప్రభావాన్ని తరమగొట్టే నిమిత్తమై తగిన కంకణం కట్టుకుని శాంతి భద్రతను చేకూర్చి సత్యధర్మములను నిలిపి జగత్తునకు ప్రాచీన సాంప్రదాయాన్ని నిలబెడతారని నేను ఆశిస్తున్నాను.
1: Men and women, youngsters, they should see that they will drive out all this restlessness and agitation which are the result of the Kali age and establish peace and security and uphold the principles of truth, righteousness and also the ancient tradition and culture.
0: Vidyarthulara,
1: students,
0: విద్యా మార్గం నందు కాని వైజ్ఞానికమందు కాని మీరు వెనుకబడిన మీ తల్లిదండ్రులు ఎంత పరితపింతురో, దానికంటే 1000 రెట్లు అధికంగా నైతిక, ధార్మిక, ఆధ్యాత్మిక మార్గంలో వెనుకబడినటువంటి మిమ్మల్ని చూచి భరతమాత చాలా పరితపిస్తూ ఉంటుండాలి.
1: యువర్ పేరెంట్స్ విల్ ఫీల్ వెరీ సాడ్ ఇఫ్ యు లాగ్ బిహైండ్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్, ఇఫ్ యూ డోంట్ లెర్న్ అండ్ స్టడీ వెల్ యువర్ సబ్జెక్ట్స్. లైక్ వైజ్ దిస్ మదర్ కంట్రీ భారత్ మాత విల్ ఆల్సో వెరీ ఫీల్ వెరీ సాడ్ బికాస్ యు ఆర్ ఆన్ ది డౌన్వర్డ్ ట్రెండ్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ మొరాలిటీ అండ్ స్పిరిచువాలిటీ. మదర్ ల్యాండ్ భారత్ మాత ఈస్ ఫీలింగ్ సాడ్ 1,000 times.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: ఇది మీరు చాలా జ్ఞప్తి ఎందుకోవాల్సినటువంటి విషయం.
1: యూ షుడ్ కీప్ దిస్ ఇన్ యువర్ మైండ్.
0: ఈనాడు మీరు ఎవరు పౌరులని భావిస్తూ ఉన్నారో, ఎవరు అధికారులని విశ్వసిస్తున్నారో, ఎవరు పెద్దలనని మీరు తలుపుతూ ఉన్నారో, అలాంటి వారందరి కూడాను పూర్వం ఒకానొక దినంలో వారు కూడాను మీ ఓటి విద్యార్థులే.
1: స్టూడెంట్స్, ఆల్ దోస్ హూమ్ యూ కన్సిడర్ ఎల్డర్స్, మెన్ ఆఫ్ అథారిటీ, మెన్ హూ ఆక్యుపైడ్ పొజిషన్స్ ఎల్డర్స్, దే వర్ ఆల్ ఎట్ వన్ టైమ్ వర్ స్టూడెంట్స్ లైక్ యూ.
0: నేటి విద్యార్థులే రేపటి పౌరులు, రేపటి అధికారులు, రేపటి పెద్దలు.
1: స్టూడెంట్స్ ఆఫ్ టుడే ఆర్ టుమారోస్ ఎల్డర్స్, మెన్ ఆఫ్ పొజిషన్ అండ్ అథారిటీ.
0: కనుక ఈనాటి అధికారులను, ఈనాటి పౌరులను, ఈనాటి పెద్దలను మీరు ఏ విధంగా ఉండాలని చింతిస్తూ ఉన్నారో దీనిని జ్ఞప్తి అందుంచుకొని భవిష్యత్తులో మీరు తలంచినటువంటి యొక్క ఈ కలలకు తగినటువంటి యొక్క రూపాన్ని ధరింపచేయాలని నేను ఆశిస్తూ ఉన్నాను.
1: భగవాన్ వాంట్స్ యూ టు రిమెంబర్ దిస్ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్, ద ఐడియాస్ దట్ యు హ్యావ్ టువర్డ్స్ యువర్ ఎల్డర్స్, ద కైండ్ ఆఫ్ ఫీలింగ్స్ దట్ యు హ్యావ్ టువర్డ్స్ సిటిజన్స్ అండ్ మెన్ ఆఫ్ అథారిటీ, కీప్ దెమ్ ఇన్ వ్యూ, డు నాట్ ఫర్గెట్ అండ్ రియలైజ్ దెమ్ లేటర్.
0: ఈనాటి యువతులు కేవలము అద్దెకు తెచ్చుకున్నటువంటి గుణముల వలె లేక దిగుమతి గావించుకున్నటువంటి గుణముల వలె వారి మాటలు, వారి డ్రస్సులు, వారి నడతలు అన్నీ కూడాను కేవలము ఒక విధమైనటువంటి అప్పటికప్పటికి అద్దెకు తెచ్చుకొని అలంకరించుకున్నటువంటి నగల వలె కనిపిస్తూ ఉంటాయి.
1: ద మోడర్న్ స్టూడెంట్స్, ఇట్ అపియర్స్ యాజ్ ఇఫ్ దే హ్యావ్ దే డ్రెస్ ఇన్ ద క్వాలిటీస్ విచ్ ఆర్ లైక్ రెంటెడ్ స్టఫ్ ఆర్ ఇంపోర్టెడ్ స్టఫ్.
0: ఇలాంటి అద్దెకు తెచ్చుకున్నటువంటి యొక్క నగలతో ఎంతకాలం నీవు అందాన్ని అనుభవించగలవు?
1: విత్ దీస్ రెంటెడ్ జ్యువెల్స్ హౌ లాంగ్ కెన్ యూ డిలైట్ యువర్ సెల్ఫ్?
0: కాదు, నీ సొంతం సంపాదించుకున్నటువంటి యొక్క గుణములనేటువంటి యొక్క నగల చేత నీవు ఆనందాన్ని, అలంకారాన్ని అభివృద్ధి గావించుకోవాలి.
1: యూ షుడ్ డెకరేట్ యువర్ సెల్ఫ్. You should wear that ornament of your own, the character which is permanent.
0: కనుక విద్యార్థులారా, ఈనాటి మీ యొక్క నడతలన్నీ కూడాను ఒక ఫ్యాషన్ గా మారిపోతున్నాయి. ఈనాటి మీ భావములన్నీ కూడాను కేవలం కదిలిపోయే మేఘముల వల్ల పోతున్నాయి.
1: Students, your behavior has become a sort of a fashion now, and your feelings are just like passing clouds.
0: ఇది స్వదేశం యొక్క సంస్కృతి కానేరదు.
1: This is not the culture of your country.
0: ఉన్నటువంటి యొక్క గుణములనేటువంటి యొక్క నగల చేత నీవు ఆనందాన్ని, అలంకారాన్ని అభివృద్ధి గావించుకోవాలి.
1: You should decorate yourself. You should

0: And your feelings are just like passing clouds.
1: ఇది స్వదేశం యొక్క సంస్కృతి కానేరదు.
0: This is not the culture of your country.
1: విదేశం నుంచి దిగుమతి గావించుకున్నటువంటి దీనిని మీరు ఎంతకాలం అనుభవించగలరు?
0: How long can you experience this imported culture?
1: కనుక మీరు ఇంపోర్టెడ్ కల్చర్ పైన మీరు ఆధారపడకండి.
0: Never depend on this imported culture.
1: మీ సొంతమైన, మీ పవిత్రమైన, మీ భారతదేశమైన, మీ పుణ్యభూమి అయినా, ఈ ధన్యభూమి అయినా, ఈ కర్మభూమి అయినా, ఈ యోగభూమి అయినా, భరతం యొక్క కల్చర్ ను మీరు అనుసరించడానికి ప్రయత్నించాలి.
0: యూ షుడ్ మేక్ ఎవ్రీ అటెంప్ట్ టు ఫాలో ద కల్చర్ ఆఫ్ దిస్ ల్యాండ్ విచ్ ఇస్ ద ల్యాండ్ ఆఫ్ మెరిట్ విచ్ ఇస్ ద ల్యాండ్ ఆఫ్ సాక్రిఫైస్ విచ్ ఇస్ ద ల్యాండ్ ఆఫ్ స్పిరిచువల్ పర్సూట్స్ అండ్ ఎండివర్స్.
1: ప్రాచీన కాలం నుండి భారతదేశము దాన ధర్మాలకు పుట్టినిల్లైనది.
0: Since ancient times, Bharat is the center for all charity and sacrifice.
1: Tyaga, abhimanam, tyaga, kairinatvanti yokka karuna, ilanti gunamulaku aneka vidhamuluga aaritheerinatvanti ee Bharat desham.
0: Bharat has been an expert and a guiding land in all respects of compassion and kindness.
1: Sahana sadhubhutulaku ee Bharat deshamu gamyasthanam.
0: Bharat is the goal in all respects of compassion and also tolerance.
1: Itti divyamaina bhavyamainatunti ee sahana sanubhutulu kani daya dachinyamulu kani tyaga karunalu kani ekkada poyinavi?
0: Compassion, kindness, mercy, tolerance, forbearance, sacrifice, what happened to those qualities now?
1: Kevalamu mee yokka adrishtavashattu భారతీయుల యొక్క సంస్కృతిని అభివృద్ధి గావించే నిమిత్తమై అనేక మంది మహనీయులు అనేక అవతారములు కూడా దిగి వచ్చినటువంటివి ఈ భారతదేశమునందు.
0: భారత్ ఇస్ ద ల్యాండ్ విచ్ హెస్ బీన్ ద బర్త్ ప్లేస్ ఆఫ్ మెనీ ఆఫ్ ది నోబుల్ సోల్స్ అండ్ ఇన్కార్నేషన్స్ టు ప్రాపగేట్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ ట్రూత్ అండ్ రైచియస్నెస్.
1: 14 సంవత్సరములు పాండవులు కారడవులలో నివసించుతున్న సమయంలో శిష్యుడు ఏదించి ధర్మజను చూచి, ధర్మజ, మీ సోదరులు ఎక్కడున్నారు అని ప్రశ్నించాడు.
0: పాండవ స్పెండ్ 14 ఇయర్స్ ఇన్ థిక్ ఫారెస్ట్. ఇట్ వాజ్ ఎట్ దట్ టైమ్ కృష్ణ ఆస్ ధర్మజ, వాట్ హ్యాపెన్ టు యువర్ బ్రదర్స్, వేర్ ఆర్ దే?
1: కృష్ణుడు పర్ణశాలకు వెళ్లినప్పుడు ఏ సోదరులు అక్కడ కనిపించలేదు. ఆ కారణం చేతనే కృష్ణుడు ధర్మజుని, సోదరులు ఎక్కడున్నారు అని ప్రశ్నించాడు.
0: As Krishna did not find the remaining brothers, so Krishna has put that question to Dharmaja, what happened to other brothers?
1: Where are they? Dharmajudu, Dharmahudayudu, elanti paristhitulu endina kudanu bhagavantuni vismarinchi sarvakala sarvavasthalu endukudanu bhagavantuni smarinchetuvanti yokka pavitra vyakti aa Dharmajudu.
0: Dharmaja is known for his compassion, kindness, who always thinks of God continuously.
1: Pandavulu ento shanti dharma swaroopulu.
0: Pandavas are the embodiments of peace and righteousness.
1: Itti pavitranu dharma murtulanu kauravulu aneka vidhamainatundi margamulo virini avamana parustu vacharu.
0: Kauravas have put them to all humiliation, though they were all men of sacrifice and righteousness.
1: Ee matram kudanu veruvaka kadalaka మెదలక ముందు సాగుతూ వచ్చాడు ధర్మజుడు.
0: ధర్మజ ఫేస్డ్ ఆల్ దీస్ ఆర్డియల్ స్ట్రగుల్స్ అండ్ టర్మాయిల్స్. హీ వాజ్ నాట్ అఫ్రైడ్ ఇన్ ద లీస్ట్. హీ కుడ్ రెసిస్ట్.
1: ప్రశ్నించినటువంటి ప్రశ్నకు కృష్ణ, కొంతమంది సోదరులు అస్తినాపురంలో ఉంటున్నారు కాని 5 మంది సోదరులు అరణ్యంలో ఉంటున్నారు అన్నాడు జవాబు.
0: ధర్మజ రిప్లైడ్, 5 brothers are here in the forest, while 100 brothers are there in Hastinapura.
1: Krishnudu chaala aashcharyapadinattuga natinchadu.
0: Krishna pretended as if he was taken by surprise.
1: Emi neeku matipoyinada? Meeru sodarulu 5 mandi maatrame, veerine pancha pandavulu, inka 100 mandi ee Hastinapuramlo unnarantumla em artham lede annadu.
0: Krishna then questioned this way, Dharmaja, are you mad? You are only 5 brothers. Why do you say that 100 brothers are there in Hastinapura?
1: Krishna, varandaru kudanu maa brothers e kada, sodarule kada.
0: Krishna, they are also our brothers.

0: మాలో మాకు ఐకమత్యంతో ప్రేమ చేత సహనము చేత సానుభూతి చేత జీవించినంత కాలం కూడాను మేము 105 మంది సోదరులము.
1: సో లాంగ్ వీ హ్యావ్ దట్ యూనిటీ అండ్ అండర్స్టాండింగ్ అండ్ స్పిరిట్ ఆఫ్ అకామిడేషన్ వీఆర్ 105 బ్రదర్స్.
0: ఏనాడు మాలో మాకు కలహం ఏమైనా ఏర్పడినప్పుడు అప్పుడు మేము 5 మంది మాత్రమే వేరు, 100 మంది మాత్రమే వేరు.
1: వెన్ దెర్ ఆర్ ఇన్ ఫైట్స్ అండ్ డిఫరెన్సెస్ వీఆర్ 5 హియర్ అండ్ దే ఆర్ 100 ఓవర్ దేర్.
0: దీని యందు ఉన్నటువంటి అంతరాత్మను ఈనాటి పరిస్థితులకు మనం చక్కగా అన్వయం చేసుకోవచ్చును.
1: వీ కెన్ జస్ట్ రిలేట్ టు దిస్ టు ద ప్రెసెంట్ సర్కమ్స్టాన్సెస్.
0: ఈనాటి లోకమునందు ఐకమత్యం అనేటువంటిది క్షీణించిపోవటం చేతను, కేవలం కలహములు కల్లోలములు అభివృద్ధి కావటం చేతను, ప్రతి పార్టీ ప్రతి సంఘము ప్రతి ఒక్క వ్యక్తిత్వం కూడాను పూర్తి చిన్నాభిన్నమైపోతుంది.
1: There is no unity in the present day world. There you find the agitation and confusion, restlessness everywhere. Every party, every individual have lost their
0: flag. ఈనాటి సమాజంలో కూడాను ఐకమత్యమైనటువంటిది లేకుండా ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా ఒక్కొక్క పార్టీ లోపలనే అనేక విధమైనటువంటి ఒక్క పార్టీలుగా బయలుదేరుతూ వస్తున్నాయి. ఒక్కొక్క సమాజమునందు మాత్రమే అనేక సమాజములు బయలుదేరుతూ వస్తున్నాయి.
1: There is no unity anywhere. Therefore, in party you find various tendencies and differences. In every society there are so many segments within.
0: Vyaktulu veru kavachunu kani divyattamainatundi atma tattvam andariyandu okkate untunnadi.
1: Individuals may be different, but the divinity is one and the same.
0: Kanukane ee kaliyugam nandu idi kevalam kalahayugam ani cheppukodaniki kudanu avakasam untundadi.
1: The age of Kali can also be called the age of Kalaha or fight.
0: ఈ కలహములు దినదినమునకును పెచ్చు పెరిగిపోతున్నవి.
1: This infighting is more and more day by day.
0: కనుకనే వ్యక్తిత్వం అనేటువంటి దానికి మరొక వ్యక్తిత్వానికి మధ్య లోపల ఏమాత్రం కూడాను సహనము సానుభూతులు లేవు.
1: There is no spirit of accommodation or understanding between any two individuals.
0: మనిషికి మనిషికి మధ్య ద్వేషము, గ్రామానికి గ్రామముకు మధ్య ద్వేషము, జిల్లాలకు జిల్లాలకు మధ్య ద్వేషము, రాష్ట్రానికి రాష్ట్రాలకు మధ్య ద్వేషము, ఈ విధమైనటువంటి దేశములతో ద్వేషములతో అభివృద్ధి అవుతున్నటువంటి ఈ ప్రపంచములకు ఏనాడు శాంతి భద్రతలు చేకూరుతాయి.
1: దేర్ ఇస్ హేట్రెడ్ బిట్వీన్ మ్యాన్ టు మ్యాన్, హేట్రెడ్ బిట్వీన్ విలేజ్ టు విలేజ్, డిస్ట్రిక్ట్ టు డిస్ట్రిక్ట్, ప్రావిన్స్ టు ప్రావిన్స్. దెన్ హౌ డు ఎక్స్పెక్ట్ పీస్ అండ్ సెక్యూరిటీ?
0: ఒక ఇంటి లోపలనే అనేక విధమైనటువంటి మార్పులు చెందుతూ ఉన్నాయి.
1: ఇన్ ఎ సింగిల్ ఫ్యామిలీ యూ ఫైండ్ సో మెనీ చేంజెస్.
0: ఎంత ఐకమత్యము మానవత్వానికి ఎంత బలం.
1: Unity is the real strength to humanity.
0: ఇలాంటి బలమైనటువంటి యొక్క ఐకమత్యాన్ని ఈనాడు మనం చెదుర్కొని చేసుకుంటున్నాము.
1: This unity which gives us the strength, we are losing.
0: కనుకనే మానవత్వం అనేటువంటిది మానవుని యందు ఏమాత్రం కూడా కనిపించడం లేదు.
1: Therefore the human quality is not noticed, not even a trace.
0: తులసిదాసు రామాయణం రాస్తూ అతనికి తెలియకుండా రామచింతనలో తన్మయత్తుడైపోయినప్పుడు ఒక పదం అక్కడ చేరి ఉంది.
1: తులసీదాస్ యాజ్ హి వాస్ కంపోజింగ్ రామాయణ వైల్ హి వాస్ రైటింగ్ సర్టన్ వర్డ్స్,
0: నిజముగా తాను రాయలేదు.
1: హి హస్ ఫర్గాటన్ హింసెల్ఫ్ వెన్ హి రోట్ ఎ వర్డ్.
0: తిరిగి కన్నులు తెరిచి చూచేటప్పటికి హేతు కృశానుభాను హిమకరతే అని ఉంటుండాలి. హేతు కృశాను భాను హిమకరతే అనగా ఏమిటి? కృశాను అగ్ని, భాను సూర్యుడు, ఇంకా హిమ చంద్రుడు. ఓ రామచంద్ర, నీవు అగ్ని సూర్యుడు చంద్రస్వరూపుడవు అన్నాడు.
1: దేర్ ఎ సెంటెన్స్ వాజ్ నోటీస్డ్, ఓ రామ యువర్ ద ఫైర్ సన్ అండ్ ద మూన్.
0: నిజముగా ఈ ప్రపంచము లోపల ఈ అగ్ని సూర్యచంద్రాలు లేకపోతే ప్రపంచమే లేదు.
1: Truly speaking, without fire, sun and the moon, the world does not exist.
0: నాస్తికుడైనా యాస్తికుడైనా ఆస్తిక నాస్తికుడైనా ఆస్తికుడైనా కూడాను, జోగి అయినా భోగి అయినా విరాగి అయినా బైరాగి అయినా, ఈ అగ్ని సూర్యచంద్రాదులను విస్మరించేటువంటి వ్యక్తి ఈ జగత్తులో ఎక్కడ కనిపించదు.
1: He may be theist or atheist or atheistic, a millionaire or a pauper, a renunciant or celibate. He must have these three, the fire, sun and the moon.
0: కనుక ఈ అగ్ని సూర్యచంద్రాదులే ప్రత్యక్ష దేవులు.
1: Therefore fire, sun and the moon are deities, divine.
0: ఇవి చేసే పని ఏమిటి?
1: What do they do?
0: ప్రతి మానవ యొక్క జన్మకు మూడు కారణాలుంటున్నాయి.
1: ఫర్ ద బర్త్ ఆఫ్ ఎవ్రీ హ్యూమన్ లైఫ్ దర్ ఆర్ త్రీ రీజన్స్.
0: అజ్ఞానము,
1: వన్ ఇగ్నోరెన్స్,
0: రెండవది పాపము,
1: సెకండ్ సిన్,
0: మూడవది తాపము.
1: ద థర్డ్ వన్ ఇస్
0: అజ్ఞాన పాప తాపములే మానవుని యొక్క జన్మకు మూల కారణములు.
1: దీస్ త్రీ ఆర్ రెస్పాన్సిబుల్ ఫార్ ద బర్త్ ఆఫ్ ఎ హ్యూమన్.
0: కనుక ఈ అజ్ఞానమనేటువంటి దాన్ని దూరము గావించాలనుకుంటే మొట్టమొదట జ్ఞానమనేటువంటి అగ్ని కావాలి. ఈ జ్ఞానాగ్ని లోపల అజ్ఞానమంతా భస్మం అయిపోతుంది.
1: Therefore, in order to give up this ignorance, we should burn it in the fire of knowledge and the wisdom.
0: కనుక జ్ఞానము అనేటువంటి అగ్ని, ఈ అజ్ఞానం అనేటువంటి ఒక దీన్ని పాపములను భస్మం చేస్తుంది.
1: Therefore, this fire of wisdom will certainly burn all sins, the sun.
0: సూర్యుడు అంధకారము, తిమిరాంధకారము, మోహాంధకారము, శోకాంధకారము, ఈ అంధకారములు అనేటువంటి చీకటినంతా కూడాను సూర్యుడు ఒక్క తూరి కిరణములు చాపితే అంతా చీకటి పోయిపోయి వెన్నెల అనగా లైట్ ప్రకాశిస్తుంది.
1: ద సన్ విల్ డిస్పెల్ ద డార్క్నెస్ ఆఫ్ అటాచ్మెంట్. ద సన్ విల్ డిస్పెల్ ద డార్క్నెస్ ఆఫ్ మిజరీ అండ్ సాడ్నెస్. ద సన్ లైట్ విల్ డిస్పెల్ ద డార్క్నెస్ ఎస్ సచ్.
0: ఇంకా చంద్రుడు,
1: మూన్,
0: ఈ చంద్రుడు అనేటువంటి వాడు మన తాపమును చల్లారుస్తాడు.
1: He will pacify all our emotions.
0: పాపములను పరిహారం చేస్తాడు.
1: He will atone our sins.
0: చంద్రునికి సూర్యునికి ఉండేటువంటి సన్నిహిత సంబంధ బాంధవ్యాన్ని ఒక్కతూరి విచారించుకుంటే ఎంత వ్యత్యాసం గోచరిస్తుంది.
1: If you investigate and inquire the relationship between sun and moon,
0: చంద్రుడు స్వప్రకాశకుడు కాదు.
1: Moon doesn't shine on its own.
0: సూర్యుని యొక్క కిరణములు చంద్రుని పైన పడే చంద్రుడు ప్రకాశిస్తున్నాడు.
1: As the sunlight falls on the moon, he shines.
0: అయితే సూర్యుని యొక్క ప్రకాశము మహా తీక్షణంగా ఉంటుంది.
1: But the sunlight is highly intense.
0: చంద్రుని యొక్క ప్రకాశము చల్లగా ఉంటుంది.
1: The moonlight is so cool.
0: ఒకే ప్రకాశమే ఒకదానిలో వేడి ఒకదానిలో చల్లదనం, ఇది రావడానికి కారణమేమిటి?
1: Same light, at one place it is so hot, at another place it is so cool.
0: కనుకనే జ్ఞాన సూర్యుడు అనేటువంటి వాడు బుద్ధితో సమానము.
1: Therefore, the sun of wisdom is equal to our intellect.
0: చల్లని తెల్లని హృదయానికి అందించేటువంటి యొక్క శాంతిని చేకూర్చేటువంటి యొక్క ఇది చంద్రుడు. ఈ విధమైన మనస్సుతో చెందినటువంటి వాడు.
1: Therefore, moon is the mind who is all cool, white and bright, present in our hearts. దీనిని
0: వేదమునందు చంద్రమా మనసో జాతః చచ్చో సూర్యో అజాయత.
1: Sun is the presiding deity of the intellect, while moon is the presiding deity of the mind.
0: చంద్రుని యొక్క ప్రతిబింబమే ఈ యొక్క మనసు, మనసు యొక్క ప్రతిబింబమే చంద్రుడు.
1: Therefore, the reflection of the moon is the mind, and the reflection of the mind is the moon.
0: మన చచ్చుడి యందుండేటువంటి యొక్క ప్రకాశ శక్తియే సూర్య కిరణములు.
1: The power of light in our eyes is nothing but the sun.
0: మన యొక్క ప్రకాశ సూర్యులే ఈ యొక్క సూర్య కిరణములు.
1: Therefore, it's only sunlight that will make us to see and visualize.
0: కనుక సూర్య చంద్రాదులు అగ్ని, మన ఉదరాగ్ని, తాపాగ్ని, పాపాగ్ని ఇవంతా కూడా ఉదరంలో చేరి ఉంటుండాలి.
1: దేర్ఫోర్ దేర్ ఇస్ ఫైర్ ఇన్ అవర్ స్టమక్ విచ్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ ఆల్ అసిమిలేషన్.
0: అక్కడే ఈ మూడు కూడా దైవ స్వరూపులుగా ప్రకాశిస్తున్నారు.
1: ఆల్ ది త్రీ షైన్ ఓవర్ దేర్ డివైన్ ఫార్మ్.
0: విద్యార్థులకు బాగా తెలుసు, భుజించే సమయం లోపల బ్రహ్మార్పణం బ్రహ్మవిని బ్రహ్మార్పణం చేస్తున్నాము.
1: Before you start eating your food, you offer a prayer to God.
0: చాలా మందికి బ్రహ్మ అనేటువంటి వాడు ఎక్కడ ఉన్నాడు అనేది గుర్తించుకోలేక ఏదో ఊరికి శ్లోకం చెప్పాలి. మన హాస్టల్ యొక్క పద్ధతి ఈ విధంగా ఉంటుంది, బ్రహ్మార్పణం అని చెప్తున్నారు.
1: Many just say this prayer. They do not know where Brahma is because hostel discipline wants you to say so.
0: నీవు నేను ఎక్కడున్నాను అనేటువంటి ఒక అనుమానానికి అవకాశం ఇవ్వనక్కర్లేదు. అహం వైశ్యానరో భూత్వ ప్రాణినాం దేహమాశ్రిత. నేను వైశ్యానర రూపం లోపల నీ యొక్క పొట్టలో చేరి నీవు భుజించినటువంటి ఆహారాన్ని అంతా జీర్ణింపజేస్తూ నీకు తగినటువంటి ఒక శక్తి సామర్థ్యం అందిస్తున్నాను.
1: When you put this question, where is Brahma? The answer, reply comes from within. I am there in the form of Vaishwanara. I digest all the food that you partake.
0: Hetu kushanubhavanu himakarte aneetundi daniki chakkani upamanam chestu vachadu.
1: Like that he gave very good similes, examples to relating to this
0: Rama
1: sentence.
0: Rama aneetundi padamunandu ra tat ma tvam ee rendintiki madhyalo unnatundi asi ee yokka అగ్ని సూర్యచంద్రాదులను కూడా నువ్వు రెండింటిని చేర్చుకున్నప్పుడు రామా అనేటువంటిది తత్ త్వం అసి అయిపోయింది.
1: When we have these three principles of the fire, sun and the moon, the very word Rama will tell you that it is equal to that of Tattvamasi.
0: Tattvam asi, neevu neenega untunnanu.
1: Tattvam asi, I am you, you are present in the form of this I here.
0: Adi jagattunakanta bodhinchinatundi Tulasidasu.
1: It is the teaching of Tulasidas to the entire world.
0: Mahavakyamlo pradhanamainatundi oka mantramu tattvam asi, tat ra, tvam ma, asi neene. ఈ రెండింటి యొక్క ఏకత్వమే మనము.
1: అమంగ్ ఆల్ మహావాక్యాస్ తత్వమసి ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ కార్డినల్ ప్రిన్సిపల్. రా ఇస్ దట్ త్వా యూ ఆ బీయింగ్ సేమ్ తత్వమసి.
0: కనుకనే ప్రపంచం నందు ఈ విధమైనటువంటి యొక్క ఏకత్వాన్ని ప్రబోధించి ప్రచారం సలిపి దివ్యత్వాన్ని అందరికీ హృదయానికి తట్టుకున్నట్టుగా హత్తుకున్నట్టుగా అనేక మంది మహనీయులు భారతదేశంలో అనాది కాలం నుంచి చాటుతూ వచ్చారు.
1: నోబుల్ సోల్స్ ఇన్ భారత్ propagated these principles of truth and imprinted them in the hearts of the people around.
0: Kanuka itti maniyamainatundi oka tattvaniki mottamote mana hrudayalopala ahimsanu abhiruddhi parchukovali.
1: Therefore in response to their teachings we should develop non violence in our hearts.
0: Ee ahimsa anetundi danni mana paatinchinappudu jagat antaikudunu ramamayanga untuntadi.
1: When once we observe this principle of ahimsa, the whole universe will be full of
0: mana yandu undinatvanti oka durgunamulu duralochanalu duschintanalu kudanu manamu chanamlo manam dooram cheskovali.
1: We have to give up our bad qualities and evil tendencies, bad behavior.
0: Alpa ananda nimittamai anantamainatvanti daivatvanni manamu vyaktham cheskuntunnam.
1: For a mean and short happiness we are far off from the infinite blissful divine state.
0: Enduku ee vidhamainatvanti vicharanni manam cheyakunda pothunnam?
1: Why don't we discriminate?
0: దీనికి విజ్ఞానం అనేటువంటిది ఉండినప్పటికీ సరైనటువంటి విచారణ చేయలేకపోవటమే దీనికి కారణము.
1: దో వీ హావ్ గాట్ దిస్ డిస్క్రిషన్ బట్ వీ ఆర్ నాట్ ఏబుల్ టు ఎక్సర్సైజ్ డిస్క్రిమినేషన్.
0: ప్రతి విద్యార్థి ఎందుకు కావలసినంత విజ్ఞానం ఉంటుండాలి.
1: ఎవ్రీ స్టూడెంట్ హ్యాస్ లాట్ ఆఫ్ నాలెడ్జ్.
0: ప్రతి మానవుని ఎందుకు కావలసినంత విజ్ఞానం ఉంటుండాలి.
1: ఎవ్రీ పర్సన్ హ్యాస్ నాలెడ్జ్.
0: కానీ దానిని సరైనటువంటి విషయంలో దానిని విచారణ చేయటం లేదు.
1: బట్ దే డోంట్ ఎక్స్ప్లోర్ ఇన్ ద కరెక్ట్ పాత్.
0: ఈ విచారణ చేయకపోవడం చేతనే మానవుడు ఇన్ని విధమైనటువంటి అవస్థలకు గురి అవుతూ వస్తున్నాడు.
1: యాజ్ డు నాట్ ఎంక్వైర్ అండ్ డిస్క్రిమినేట్ హీ సఫర్స్.
0: కనుక క్షణ నిమిషం లోపల కదిలిపోయేటువంటి విషయానికి లాంగ్ లైఫ్, పవిత్రమైన జీవితము, కీర్తివంతమైన జీవితాన్ని మనం వ్యర్థం చేసుకుంటున్నాము.
1: ఫర్ మొమెంటరీ ఫ్లీటింగ్ ఎఫీమరల్ ప్లెజర్స్ హీ వేస్ట్ దిస్ లాంగ్ లైఫ్.
0: అందువల్లే శంకర్లు వాడు కూడా చెప్పారు.

0: క్షణములో కదిలిపోయేటువంటిది ఈ గర్వము, క్షణములో మారిపోయేటువంటిది ఈ దేహము, క్షణంలో కూలిపోయేటువంటిది ఈ ప్రాణము. ఇలాంటి దానికి మనం ఎందుకింత పవిత్రమైన జీవితాన్ని వ్యర్థం చేసుకుంటున్నాం?
1: వన్ మే గివ్ అప్ దిస్ బాడీ ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్, దిస్ వెల్త్, అసోసియేషన్, ద యూత్, ఆల్ విల్ వానిష్ ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్.
0: ఇది కేవలం ఏమిటి? అహింస అంటే ఏమిటి? ఎవరిని కొట్టకూడదు, ఎవరిని తిట్టకూడదు, ఎవరిని బాధించకూడదు అనేటువంటి దానికి మనం అర్థం తీసుకుంటున్నాం.
1: వాట్ డు యూ మీన్ బై నాన్ వయలెన్స్? Do you think not to harm anybody, not to accuse anybody?
0: Kaadu kaadu adi kaadu nijamaina ahimsa.
1: It's not the true non violence.
0: Manas chetanu vachas chetanu karmala chetanu ye vidhamaitundi tappunu cheyakunda undatame ahimsa.
1: Non violence ahimsa means not to commit mistakes or blunders at the realm of the body, the mind and by word.
0: Prati కణమునందును ప్రతి క్షణమునందు కూడాను ఈ మూడింటి యొక్క ఏకత్వాన్ని మనము ఏమాత్రము ఎడబాయకూడదు.
1: Therefore we should be in this unity in every cell, in every moment of our life.
0: కనుకనే మన నడతలు ఎందు కాని, మన మాటలు ఎందు కాని, మన చూపులు ఎందు కాని, మన భావములు ఎందు కాని ఈ మూడింటి యొక్క ఏకత్వాన్ని మనం చేసుకున్నప్పుడే సరి అయినటువంటి దివ్యమైనటువంటి భావములు మనలో ఆవిర్భవిస్తాయి.
1: Therefore we should maintain perfect integration and harmony between our words.
0: అహింస అనేటువంటి దానికి చాలా సూక్ష్మమైనటువంటిదిగా ఉంటుండాలి. ఈనాడు జగత్తులో అహింస అనేటువంటి పదమునకు సరైన అర్థం చెప్పేటువంటి వారు లేదు.
1: టుడే దేర్ ఆర్ నన్ ఇన్ దిస్ వరల్డ్ హూ కెన్ గివ్ కరెక్ట్ మీనింగ్ టు దిస్ వర్డ్ అహింస, నాన్ వయలెన్స్.
0: ఎంత అవసరమో దానికంటే అధికంగా భుజించడం కూడా అహింస, హింసనేగా చూస్తుంది.
1: టు ఈట్ మోర్ దాన్ వాట్ ఈస్ నెసెసరీ ఈజ్ హింస ఆర్ వయలెన్స్.
0: ఎందుకు? తనను తానే హింసించుకుంటున్నాడు.
1: Because he is hurting himself.
0: Entavarku maatadalano antavarku maatadinappude adi ahimsa avutundi, danikante adhika maatadinappudu adi himsaga maaripothundi.
1: To talk to the extent necessary is non violence. If you talk more, it is violence.
0: Kanukane ee divyamainatundi prakruti yokka swaroopanni manam waste chestunnamu, durvinyoga parichukuntunnamu.
1: Therefore we are misusing, wasting this divine nature.
0: Kevalam enta dhanam undinappatikini, enta balam undinappatikini, enta padavi undinappatikini anni kudunu vyartham aipothundadi.
1: We may have wealth, the strength and position, they are all in vain.
0: Alpamainatundi bhavalu kosamani manam anantamainatundi aatma tattvanni manam vyartham chesukuntunnam.
1: We are wasting this infinite spirit and atma by indulging in this mean and low desire.
0: Ravana kavasinta dhanam untundadi.
1: Ravana has got lot of wealth.
0: Atani kotane suvarna kotaga untundadi fort.
1: His very fort is made up of gold.
0: Adaniki ye margam nandu kani, ye vishayam nandu kani, ye paristhiti nandu kani lotu ledu.
1: There is no shortage or dearth of any material there.
0: Sharira balamu, jana balamu, dhana balamu, mada balamu, sarva balamulu kuda untunnayi.
1: He has got all forms of strength, the people, the money and wealth, what not.
0: Tapas shaktini kudanu sadhinchinatundi vaadu.
1: He has got that power of dependence.
0: Alanti vaadu తుచ్చమైనటువంటి ఒక కామ మార్గంలో ప్రవేశించడం చేతనే తన సర్వస్వం కూడా కోల్పోయినాడు.
1: బికాస్ ఆఫ్ ఎ మీన్ డిజైర్ హీ హాడ్ టు లూజ్ ఎవ్రీథింగ్ అల్టిమేట్లీ.
0: హనుమంతుడు రావణుని యొక్క సభ లోపల కట్టివేసినారు అతన్ని.
1: హనుమాన్ వాజ్ జస్ట్ టైడ్ అప్ టు ఎ పోస్ట్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ రావణ.
0: ఎందుకనగా అతన్ని ప్రశ్నించారు ఈ యొక్క రాక్షసులంతా కూడా, నీవెవరు?
1: All the demons asked him, who are you?
0: Atanu chaala nemmadiga mitamuga hitamuga cheptu vachadu. Dasoham kosalendrascha, nenu Ramachandrudu yokka dasudanu annadu.
1: He started giving replies softly and sweetly and gently in a tender way that I am the servant of Rama.
0: Kaani Lankalo yenadu kuda nu kotulnu chuchinatunte varu kaadu.
1: There in Lanka no one ever saw any monkey.
0: Lankalo eppudu kudunu kotulu praveshinchaleru.
1: There were no monkeys there at that time in Lanka.
0: Kanuka andaru kudunu danni chuttaanigani vastunnaru, lopala undinatunte varantha kuda bayataku vastunnaru.
1: All inhabitants of Lanka came out of the residences to see this monkey.
0: Gunavantudu balavantudu hanumantudu maha gunavantudu kanukane ravuniki sariyainatunte buddhi cheppalanne uddeshamto veeriki chikku padipoyadu anaga chikkukunnadu.
1: Hanuman is a one of character and the physical strength and intelligence. He just pretended, allowed himself to be arrested.
0: Nenu sulabhanga ee oka deento praveshinchi ravaniki buddhi cheppetunte avakasam naaku ledu.
1: I cannot safely enter here and teach a lesson to Ravana.
0: మీరు నన్ను పట్టుకొని తీసుకెళ్ళినప్పుడు అప్పుడు నేను రావణునికి డైరెక్ట్ గా బుద్ధి చెప్పవచ్చు అనుకున్నాడు.
1: When they arrest me and take me and place me in front of Ravana, I can teach him a lesson.
0: చేతులు కాళ్ళు కట్టారు, నడుముకు తాడు చుట్టారు, ఈ రావణాసుని సభ లోపల ప్రవేశపెట్టారు.
1: His hands and legs were tied and he was taken to the court of Ravana.
0: అక్కడికి వెళ్ళేటప్పటికి రావణుడు పై స్థానంలో కూర్చున్నాడు. ఈ యొక్క హనుమంతుని కింద కూర్చోబెట్టారు.
1: రావణ వాజ్ సిట్టింగ్ దేర్ ఇన్ ద కోర్ట్ అట్ ఎన్ ఎగ్జాల్టెడ్ పొజిషన్ హైయర్ లెవెల్ వైల్ హనుమాన్
0: పైనప్పుడు రామభంటుమైనటువంటి నేను కింద ఉండటమా, నా రామునికి అవమానం కదా అని తన తోకను బాగా చుట్టూ చుట్టూ చుట్టూ చుట్టూ పోయి రావణుని కంటే చాలా పైన పోయి కూర్చున్నాడు హనుమంతుడు.
1: హనుమాన్ ఫెల్ట్ లైక్ దిస్ బీయింగ్ ద అంబాసిడర్ అండ్ మెసెంజర్ ఆఫ్ రామచంద్ర. Can I take this seat at a low level? No. He made several circles, rounds with his tail and occupied higher level more than that of Ravana.
0: Ravana adigadu. Koti jati vi neevu vanamella charachiti vi ninnevadu pampinchera.
1: Ravana started asking like this. You are a monkey. You spoiled the whole forest and the gardens around. Who sent you here?
0: చక్కగా అర్థమయ్యేటట్టు చెప్తున్నాడు. నీ చెల్లె ముక్కు చెవులటు కోసి పంపిన యరాచదొర నన్నంపెర.
1: That king who has chopped off, cut off the ear and the nose of your sister, that very same king has sent me here. He sent me here.
0: ఎందుకు వచ్చావని మరి ప్రశ్నించాడు ఈ రావణుడు.
1: రావణ asked, why did you come here?
0: బుద్ధి చెప్పెద రావణ, ఈ లంక నీకేలా లేదురా దుర్గుణ. బుద్ధి చెప్పెద వినుము నీ వికసద్దు సేయకనాది పలుకులు, బుద్ధికి నియోచించి చావుకు భద్రుడైతివి పాపమతివై. బుద్ధి చెప్పెద రావణ, బుద్ధి చెప్పెద రావణ, ఈ లంక నీకేలా లేదురా దుర్గుణ.
1: I'll certainly teach you a lesson, Ravana. Why do you need this Lanka?
0: బుద్ధి చెప్పెద వినుము నీవిక.
1: Listen to me.
0: సద్దు చేయకనాది పలుకులు.
1: Without opening your mouth,
0: బుద్ధికి
1: listen to me.
0: నియోచించి చావుకు బద్ధుడైతి విపాపమతివై. బుద్ధి చెప్పెద రావణ,
1: యు కమిటెడ్ సచ్ ఎ ట్రెచరస్ సిన్ అండ్ యు ఆర్ ఈవెన్ ప్రిపేర్ టు డై. ఐ విల్ సర్టన్లీ టీచ్ యూ లెసన్.
0: లోకమునకు తల్లేరా, ఈ సీతమ్మ నీకు చూడగ తల్లేరా.
1: సీత ఇస్ ద మదర్ ఆఫ్ దిస్ ఎంటైర్ వరల్డ్, షీఈస్ ఈవెన్ యువర్ మదర్.
0: లోకమునకు తల్లేరా, ఈ సీతమ్మ నీకు చూడగ తల్లేరా.
1: Sita is the mother of this world and she is mother. Lokamunte
0: chi ippudu patakamu vadigattukuntivi.
1: You have committed this sin.
0: Yeka siramam needu siramul anekamagaru duntulamulu. Buddhi cheppeda Ravana, Vilanka nikela ledura durguna.
1: With one arrow Rama will behead you. You will lose all your 10 heads. Why do you need this Lanka? What is this? I'll certainly teach you a lesson.
0: Melani telasinada, ee pani neeku keedani teliyaleda.
1: Don't you understand that this will certainly put you to ruin? Don't you understand that?
0: వాలమున గాల్చితిని మంచి ఆలయం వజ్రాల మేడలు, నీలవర్ణమునే చేసి నీ పురి నెమ్మదిగానే పోయి వచ్చేదా. బుద్ధి చెప్పెద రావణ,
1: I'll put all your palaces of precious gems and precious stones, I'll put them to fire and then leave this place.
0: పదితలలుండె తీరు నీవిప్పుడు చేసే దర్బారు చూడు.
1: You have got 10 heads. You just observe the court you have convened.
0: ఇది కదా అనే చూడవలనని ఇంద్రజిత్తు చేత జిక్కితి పరిపదే నీకేల చెప్పుదు ప్రాణములు నీ సొమ్ముగాదురా. బుద్ధి చెప్పెద రావణ,
1: I allowed myself to be caught by Indrajit so that I could enter into this court so that I can teach you a lesson.
0: నీ యొక్క కుమారుడైన ఇంద్రజిత్ చేత నేను చిక్కాను, అందుకోసం నీకు బుద్ధి చెప్పాలని నేను వచ్చాను.
1: Purposefully I allowed myself to be caught by Indrajit so that I can see you and see your
0: court. నీ కామాంధుడై లోకమాత అయినటువంటి సీతను కూడా నీవు మాతలుగా నీవు భావించుకోకుండా నీవు ఆమెను హింస పెడుతున్నావు.
1: ఓ వికెడ్ మ్యాన్, యు హావ్ ఫర్గోటన్ ద ఫ్యాక్ట్ దట్ సీత ఇస్ యువర్ మదర్. యు ఆర్ హార్మింగ్ హర్, యు ఆర్ హర్టింగ్ హర్.
0: అయినటువంటి వాంచ కోసమని పవిత్రమైనటువంటి జీవితాన్ని పాడు చేసుకుంటున్నావు.
1: ఫర్ దిస్ లో డిజైర్, ఏ మీన్ డిజైర్, what happened to your intelligence?
0: నీ తపస్శక్తి ఎక్కడ పోయింది?
1: What happened to the power of your penance?
0: నీ భుజబలం ఎక్కడ పోయింది?
1: What happened to your physical strength?
0: నీ మనో ఇంద్రియం లేకుండా ఉండినటువంటి వాడు నీ పుట్టి ప్రయోజనం ఏమిటి?
1: With all the mind and senses, what is the fun of this birth?
0: నీవు రాజు కాదు.
1: You are not the king.
0: నీవు ఎలాంటి వాడుగా ఉండాలి రాజు? ఇంద్రియములను నిగ్రహించినటువంటి వాడు రాజుగా ఉండాలి.
1: You can only be king if only you have got control over your senses.
0: దీనిని ప్రజలకంటే కూడాను చక్కగా బోధించేటువంటి వాడిగా ఉండాలి.
1: You should be in a position to teach your people.
0: ఆదర్శంగా ఉండాలి.
1: You should be ideal.
0: అది ఏ మానవత్వానికి తగినటువంటి కీర్తి.
1: That is only good name to human life.
0: కనుక నీ వివిధంగా చేయటం చాలా తప్పు అన్నాడు.
1: It's a big mistake. You should not act like this.
0: కాని రావణుడు ఈ కోపమును భరించుకోలేక కోతికి తోక అంటే చాలా ఇష్టం.
1: Ravana was very furious. As you know, every monkey like its own tail.
0: Tana jump ku tana bumps ku anniti kudunu tokane chaala aadharam.
1: For the bumps and the jumps is the tail that is the key for the monkey.
0: Kaliki ee tokaku agge betti pampincheseyandi annadu.
1: Therefore he said this, the tail on to fire.
0: Ani murkulu amayakulu danahinulu kevalam raatchasulu variki emi teliyadu. తోకకు బాగా బట్టలు చుట్టి చుట్టి చుట్టి చుట్టి పాత బట్టలంతా దాని కిరసన్లో అద్ది అంటించి పంపించారు.
1: దే కలెక్టెడ్ ద క్లాత్ ఫుల్ ఆఫ్ కెరోసిన్ అండ్ టైడ్ అప్ రౌండ్ ద టెయిల్ అండ్ పుట్ ఇట్ ఆన్ ఫైర్.
0: ఎవరి కర్మలు వారికే కలుసుకుని వస్తుంటాయి.
1: ఈచ్ వన్ విల్ హ్యావ్ టు ఫేస్ ద వన్
0: ఎవరు చేసిన కర్మ వారన భవింపక ఏరికైనను తప్పునన్నా.
1: Can anyone escape from this?
0: ఏ తీరు ఎవరు చెప్పగలరు అనుభవించుట సిద్ధమన్నా.
1: Can anyone escape from the consequences of one's own actions? Be ready, be prepared to face the
0: రాములంతటి వాడు రమణ సీతను బాచి పామరుని వలి ఏర్చెనన్నా.
1: Ravana committed such a blunder in a sin, he cried ultimately.
0: పాండవులు ఆకులను మునిమేసి అడవి పాలైపోయిరన్నా.
1: Pandavas had to eat the leaves and tubers and spend the time in the forest.
0: తప్పింది కాదు.
1: You cannot escape from
0: మంచి కర్మలు చేయడానికి ప్రయత్నించాలి.
1: Therefore, you should make every effort to do good actions.
0: ఎట్టి కర్మలో అట్టి ఫలము.
1: As is the action, so is the reward.
0: ఎట్టి పిండియో అట్టి త్రేపు.
1: As is the food, so is the
0: bench. ఎట్టి అట్టి రొట్టె.
1: As is the floor, so is the barn.
0: కానీ ఈ ఫలములు అప్పటికప్పటికి ఫలించేటువంటి ఉన్నాయి. కొంతకాలంలో ఫలించేటువంటివిగా ఉన్నాయి. కొన్ని సంవత్సరాలు ఫలించేటువంటివిగా ఉన్నాయి. కొన్ని యుగములు కూడా ఫలించేటువంటివిగా ఉన్నాయి.
1: Certain actions yield results immediately. Certain actions take time to show the results.
0: కత్తి చేతి కోసుకుంది.
1: Suppose the finger is cut.
0: కానీ కట్ అయిన తక్షణమే రక్తం వస్తుంది.
1: The moment the finger is cut, the blood
0: bleeds. ఫలితం అప్పటికప్పటికే వచ్చేసింది.
1: You will find the reaction immediately.
0: కోసుకున్న తక్షణమే రక్తం వచ్చేసింది.
1: You find the blood coming out, oozing out.
0: ఎక్కడైనా మనము మెట్లు ఎక్కుతున్నప్పుడు జారి పడ్డాము.
1: As you climb up the staircase, suppose
0: ఈ జారి పడటము ఫ్రాక్చర్ రావటము రెండు ఒకే తూరి జరుగుతుంది.
1: As you climb up the staircase and when you fall, you sustain a fracture naturally.
0: జారి పడటం ఒక తూరి, విరిగిపోవటం మరొక తూరి జరగదు. అప్పటికప్పుడే విరిగిపోతుంది.
1: You don't fall it on one day and fracture the following day. No.
0: తెల్లవారి మనం భోంచేశాము.
1: You have taken food this morning.
0: కానీ అప్పటికప్పటికే అరగదు. రెండు గంటలు మూడు గంటలు టైం తీసుకుంటుంది.
1: ఇట్ విల్ టేక్ 2 to 3 hours టు బి డైజెస్ట్.
0: ఈ కర్మకు కొన్ని గంటలు తీసుకుంటుంది.
1: ఫర్ దిస్ యాక్షన్ ఇట్ టేక్స్ 2 to 3 hours.
0: తరువాత ఒక విత్తనము భూమిలో నాటాము.
1: You sow a seed.
0: కానీ అప్పటికప్పటికే మొక్క రాదు.
1: బట్ ఇట్ వోంట్ గ్రో ఇన్ టు ప్లాంట్.
0: రెండు మూడు దినాలకంతా కూడా ఒక మొక్క వస్తుంది.
1: ఆఫ్టర్ 2 to 3 days ఇట్ గ్రోస్ ఇన్ ద
0: సాప్లింగ్. మొక్కలు అప్పుడే ఫలములు ఎండవు.
1: You don't get fruits immediately.
0: ఏ 10 సంవత్సరములకో ఏ 15 సంవత్సరములకో అందులో ఫలములంతా వస్తాయి.
1: It takes 10 to 15 years to yield fruits.
0: కనుక విత్తనం నాటినప్పుడు అప్పుడే ఫలములు రావటం లేదు.
1: You sow a seed, you don't get the fruit immediately.
0: కొన్ని సంవత్సరముల టైం తీసుకుంటుంది.
1: So it takes years of time.
0: అదే విధంగానే మానవుడు చేసే ప్రతి కర్మ కూడాను కొన్ని సంవత్సరములు, కొన్ని గంటలు, కొన్ని దినములు, కొన్ని క్షణములు, కొన్ని యుగములు కూడా మారిపోతుంటాయి.
1: All actions that we do, it may take minutes or hours or days or years or ages.
0: కానీ ఫలము మాత్రము తప్పినది కాదు.
1: But you cannot escape from the consequences of your actions.
0: కానీ ఒక్కదాని వల్ల మాత్రమే ఈ ఫలము తప్పుతుంది.
1: There is only one way to escape.
0: అదే భగవంతుని యొక్క నిజమైనటువంటి ప్రేమ చేతనే ఎలాంటి బాధలైనా తప్పించుకోవచ్చు.
1: With ardent devotion, true love unto God, you can escape from the consequences of your actions.
0: కనుక భగవంతుని యొక్క ప్రేమను సంపాదించుకునే నిమిత్తమై భగవంతుడు సర్వుల యందు ఉంటున్నాడు అనేటువంటి సత్యాన్ని మనం గుర్తించాలి.
1: టు బి ద రెసిపియంట్స్ ఆఫ్ ద డివైన్ లవ్, వీ షుడ్ హ్యావ్ ఫుల్ ఫెయిత్ దట్ గాడ్ ఈజ్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీవన్.
0: కనుక ఈ భగవత్ నివాసము అందరి హృదయమే.
1: హార్ట్ ఈజ్ ద సెంటర్ వేర్ గాడ్ డ్వెల్స్.
0: ఇది సర్వ హృదయవాసి సర్వేశ్వరుడు అనేటువంటి సత్యాన్ని ప్రతి మానవుడు కూడా గుర్తించాలి.
1: ఎవ్రీ పర్సన్ షుడ్ రికగ్నైజ్ దిస్ బేసిక్ ట్రూత్.
0: అనేక విధమైనటువంటి యొక్క భేదములు కనిపించవచ్చును.
1: There may be differences at the individual level.
0: కాని అందరి యందు ఉన్నటువంటి పంచభూతములు ఒక్కటే అనేటువంటి సత్యాన్ని మనం స్థిరంగా పెట్టుకోవాలి.
1: But the five elements are uniform in everyone.
0: ఈ రకమైనటువంటి ఒక ఏకత్వాన్ని మనం నిర్ణయించుకునే నిమిత్తము అనేక విధమైనటువంటి విచారణ సలపాలి.
1: To understand this principle of unity, we have to investigate and inquire.
0: అనేక మంది దేవతలు లేరు.
1: There are no many deities or gods.
0: అనేక మంది ప్రజలు లేరు.
1: There are no many people.
0: కానీ ప్రజలంతా ఒక్కటే.
1: All are one.
0: దైవం ఒక్కడే.
1: God is one.
0: ఏక ప్రభువుకు అనేక నామం.
1: One God has many names.
0: అనేక విధమైనటువంటి పేర్లతో రూపములతో కనిపించేటువంటి కూడా ఒకే దైవమే. కరెంట్ ఉంటుండాలి.
1: Though we have so many bulbs all around here, the same current that flows.
0: ఈ కరెంటును మనం అందుకోవాలంటే కొంత సాధన కావాలి.
1: But however, in order to receive this current, we should do certain spiritual practice.
0: ఈ కరెంటే ప్రకాశము.
1: This current is the light.
0: అదియే దైవము.
1: That's God.
0: అదియే దివ్యమైనటువంటి యొక్క బ్రహ్మ స్వరూపము.
1: That's the divine Brahma.
0: ఈ బ్రహ్మ జ్ఞానం అనేటువంటి ప్రకాశించాలనుకుంటే దీనికి అనేక రకమైనటువంటి మార్గములు కొన్ని వెతుకాలి.
1: To have the spiritual knowledge that should shine, we should follow certain spiritual pursuits.
0: ఈ బల్బు వెతుకు వెలగాలంటే ఏమవు కావాలి?
1: What is it is required to illumine this bulb?
0: అయితే ఈ వెలుతురు రావాలంటే మొట్టమొదటి బల్బు పెట్టాలి.
1: To have illumination, you should install a bulb.
0: బల్బు పెట్టినంత మాత్రమున వెలుగుతురు రావటం లేదు.
1: You don't get the light immediately by putting the bulb
0: over there. దానికి వైర్ అంతా తీసుకుని జాయింట్ చేయాలి.
1: You should put a joint with the wire.
0: వైర్ జాయింట్ చేసినంత మాత్రమున వెలుగు రాదు.
1: When you connect the wire, you don't get the light either.
0: ఒక వైర్ లోపల ఈ కరెంట్ కూడా పోవాలి.
1: The current should flow through this wire.
0: అనగా ఏంటి? దైవశక్తి అనేటువంటిది ఆ కరెంట్ లో ప్రవేశించాలి.
1: ఇట్ ఈస్ ద డివైన్ పవర్ విచ్ ఇస్ ద కరెంట్ దట్ షుడ్ ఫ్లో. ఏది ఈ దైవశక్తులు? What is this divine power?
0: సత్యం, ప్రేమ, ఈ రెండే.
1: Truth and love. They are the twin principles.
0: Love is God. Live in love.
1: Love is God. Live in
0: love. Truth is God. Ekam deva advitiyam brahma.
1: Truth is God. God is only one, not two.
0: Karkane satyamu anetunti current.
1: So the current of truth.
0: Dharmamu ane wire lo cheri.
1: It flows through the wire of dharma.
0: Shanti ane bulb lo vachetappatiki.
1: As it enters into the bulb of peace.
0: Vastuntundadi.
1: And you draw the light of love.
0: కనుకని సత్య, ధర్మ, శాంతి ఈ మూడింటి యొక్క ఏకత్వమే ప్రేమ అనే ప్రకాశము.
1: Therefore, the unity of truth, righteousness and peace will be the light of
0: నిజమైన భగవత్ స్వరూపము.
1: Love is God.
0: ఈ ప్రాకృతమైనటువంటి ఒక దేహ సంబంధాల ప్రేమ కాదు.
1: It's not any body attachment.
0: కనుక నిజమైనటువంటి ప్రేమ హృదయం నుండి ఆవిర్భవించేటువంటిది.
1: True love emanates out of one's own heart.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: మనం ఎన్ని చేసినప్పటికీ అధ్యాపకులు చెప్పారు రెండు మాత్రం మనం సత్యంగా మనం స్థిరం చేసుకోవాలి.
1: ది టీచర్ సెడ్ జస్ట్ నౌ,
0: దైవం ఇస్ ట్రూత్, అది ఎప్పటికీ మారదు.
1: గాడ్ ఇస్ ట్రూత్, దట్ ఈస్ చేంజ్లెస్.
0: డెత్ అనేటువంటిది ఎప్పటికీ మారదు.
1: డెత్ ఈస్ సర్టెన్.
0: ఇవి రెండు తప్పినవి కాదు.
1: యు కెనాట్ ఎస్కేప్.
0: కనుకనే మనం ఏమి తెలుసుకోవాలి ఇప్పుడు?
1: వాట్ షుడ్ వి నో నౌ?
0: పరులు చేసేటువంటి యొక్క దోషములను మనం ఏమాత్రము చూడకూడదు.
1: వి షుడ్ నాట్ బి మైండ్ఫుల్ ఆఫ్ ద హార్మ్ డన్ టు యూ బై అదర్స్.
0: పరులు చేసినటువంటి పెద్ద దోషములు కూడా చిన్న దోషములుగా మనం తీసుకోవాలి.
1: దే మైట్ హార్మ్ యూ ఇన్ ఎ బిగ్ వే, బట్ కన్సిడర్ వెరీ లిటిల్.
0: మనలో ఉండినటువంటి చిన్న దోషమునైనా పెద్దదిగా భావించినప్పుడే పెద్ద దోషాలు చేయడానికి మనం పూనుకోము.
1: ఎవరీ స్మాల్ మిస్టేక్ ఇన్ యూ మ్యాగ్నిఫై ఇట్, యాంప్లిఫై ఇట్.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: నిజంగా నిత్య జీవితంలో మీకు ఇలాంటి మార్గాలు చాలా అత్యవసరం.
1: These are the things which are required in our daily life.
0: కనుక మనం చిన్న చిన్న విషయాల్లోపనే ఈ దైవత్వాన్ని చక్కగా మనం గుర్తించడానికి ప్రయత్నించవచ్చు.
1: In these small matters, who can recognize the divinity?
0: రెండు మీరు మర్చిపోవాలి.
1: Two you should forget.
0: ఏమిటి ఆ రెండు?
1: What are they?
0: ఇతరులు మనకు చేసిన అపకారాన్ని మనం మర్చిపోవాలి.
1: You should forget the harm done to you by others.
0: అది మర్చిపోకుండా మన మనసులో పెట్టుకుంటే వాడికి తిరిగి ప్రతిపకారం చేయడానికి మనం సిద్ధంగా ఉంటాం.
1: If we don't forget the harm done to you by others, you always decide and think over to retaliate.
0: ఇతరులు మనకు చేసిన అపకారాన్ని మనం మర్చిపోవాలి.
1: So we should forget the harm done to you.
0: రెండవది ఏమిటి?
1: What is the second thing?
0: మనం ఇతరులకు చేసిన ఉపకారాన్ని కూడా మర్చిపోవాలి.
1: We should also forget the help we have done to others.
0: నీవు అతనికి హెల్ప్ చేశానని నీ మనసులో పెట్టుకుంటే దానికి ప్రతిఫలం కావాలని మరీ వాసన రావచ్చును.
1: If you still think of the help you have done to others, you will have expectations.
0: పరులు మనకు చేసిన అపకారాన్ని మర్చిపోవాలి, మనము పరులకు చేసిన ఉపకారాన్ని మర్చిపోవాలి.
1: Therefore, we should forget the help that we do to others and harm done to us by others.
0: నీవు సత్యనిత్యమైనటువంటి ఆత్మతత్వాన్ని అనుభవించవచ్చు.
1: Then only you can enjoy, experience this eternal truth, the spirit ఆత్మ.
0: కనుక నిజమైనటువంటి దైవత్వాన్ని మనం పొందాలనుకున్నప్పుడు ఈ చిన్న చిన్న మార్గాల లోపల మనం దైవత్వాన్ని అనుగ్రహాన్ని పొందొచ్చు.
1: So you can subtly experience the true divinity through these small, subtle paths.
0: కాన మనము ఏదో పెద్ద పెద్ద సాధనలు చేసి ఏదో ధ్యానములు, జపములు, తపములు, యోగములు ఇవన్నీ చేసి కేవలము ఇవన్నీ కర్మల యొక్క వ్యర్థములే.
1: We need not undertake spiritual pursuits in a big way, like
0: penance, like yoga.
1: All the spiritual acts you do with the mind and the body.
0: Manasu shastamainathi kaadu.
1: Mind is not permanent.
0: Dehamu shastamainathi
1: kaadu. Body is not permanent.
0: Ee phaltam etla shastham avutundi manaku.
1: Then how do you expect
0: the reward?
1: Even the reward is temporary.
0: Aithe ivanni emi thodpadtayi.
1: How does it help you in a way?
0: Nijamainatundi satyaniki margaanni choopisthayi.
1: They will all show you the path to the truth.
0: కనుక ఇవన్నీ మార్గాలు చూపించేటువంటి యొక్క ఇది గైడ్ పోస్ట్ వంటివి.
1: దే ఓన్లీ షో యూ ద పాత్ లైక్ ఎ గైడ్ పోస్ట్.
0: ఈ గైడ్ పోస్ట్ అనేటువంటి మార్గాన్ని చూపిస్తుంది.
1: ద గైడ్ పోస్ట్ డైరెక్ట్స్ యూ.
0: అది మధ్యలో ఉంటుంటుంది.
1: ఇట్ దేర్ ద సెంటర్.
0: ఇటువైపున ఇది పోతే పెనకొండ, ఇటువైపున పోతే ధర్మవరము, ఇటు పోతే అనంతపురము, ఇటు పోతే బెంగళూరు అని చూపిస్తుంది.
1: The guide post will show you the different directions to Penugonda, Dharmavaram, Anantapuram and so on.
0: Ivie japamulu, dhyanamulu, yogamulu, yagnamulu.
1: This sort of a thing is there relating to penance and meditation. You cannot sit under this guide post or stay with it. You have to go along
0: the way. Kani ee guide post nanta manam aadharam chesukoni daivam vaipuna manam prayanam salapali.
1: Basing on this guide post, we should travel Godward.
0: Ekkada unnadu daivam.
1: Where is God?
0: Sarvata paanipadam. Ekkada chuchina unnadu.
1: God is everywhere.
0: Idi kramakramena manam sadhanalu chestu ee yokka satyam manaku artham avutu vastundi.
1: We will understand this truth by undertaking spiritual endeavors.
0: Ivanta telusukokunda povadaniki moola kaaranamu mana dehame pedda addu.
1: We are not able to understand this truth because the wish of the body
0: is in abhimanamulu పెంచుతూ ఉంటుండాలి.
1: ఇట్ ఇస్ ది బాడీ అటాచ్మెంట్ విచ్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ అవర్ ఇగ్నోరెన్స్.
0: కనుక దేహాభిమానాన్ని క్రమక్రమేణా మనం తగ్గించుకుంటూ రావాలి.
1: దేర్ఫోర్ వీ హావ్ టు కట్ ఆఫ్ దిస్ బాడీ అటాచ్మెంట్ స్లోలీ గ్రాడ్యువల్లీ.
0: ఈ దేహానికి సంబంధించిన వాసనలన్నీ కూడా క్రమక్రమేణా అణగదొక్కుతూ రావాలి.
1: వీ షుడ్ పుట్ ఆల్ ది టెండెన్సీస్ అండ్ టెంపరమెంట్స్ అండర్ చెక్.
0: అందువల్లనే ఈ హనుమంతుడు రాములకు సేవకుడిగా మారిపోయాడు.
1: దట్స్ ది రీజన్ వై హనుమాన్ కుడ్ బికమ్ ఎ సర్వెంట్ ఆఫ్ రామ.
0: హనుమంతుడే రాముడిగా మారిపోయాడు.
1: హనుమాన్ ట్రాన్స్ఫార్మ్డ్ హింసెల్ఫ్ ఇంటూ రామ.
0: ఒక్కొక్క రోమ రోమము రామనామంగా రూపొందింది.
1: ఎవ్రీ రోమ, ఎవ్రీ హెయిర్ ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటూ నేమ్ రామ.
0: కారణం ఏమిటి?
1: వాట్స్ ది రీజన్?
0: రాముడు నాకంటే భిన్నుడు కాదు.
1: రామ ఇస్ నాట్ సెపరేట్ ఫ్రమ్
0: నేను రాముని కంటే భిన్నుడు కాదు.
1: ఐఎమ్ నాట్ సెపరేట్ ఫ్రమ్ హిమ్.
0: తత్వం అసి, మేమిద్దరు ఒక్కటే.
1: తత్వం అసి దట్ ద వార్ట్ బోత్ ఆర్ వన్.
0: ఒకానొక సమయంలో రాముని ప్రశ్నిస్తాడు హనుమాన్, నన్ను ఏ రీతిగా నీవు స్మరిస్తున్నావు?
1: At one time Rama asks Hanuman, in what way you worship me?
0: Swami,
1: Swami,
0: dehariitigo neeku nenu dasudiga bhavistunnanu.
1: At the body level I am your servant.
0: Manoreetiga neeku nenu pratibimbanga untunnanu.
1: In the realm of the mind,
0: aatma bhavamlo neevu nenu iddaru okkate.
1: But you know, I am a spark, but at the atmic level you and I are one.
0: Neeku naaku madhyalo ee manassu dehame addu tagultu undali.
1: It's only the body and the mind that comes between us.
0: Pillalu baaga telusukovachunu.
1: Students can know well.
0: Meeru oka pedda bhavanam nirmincharu.
1: You built a big mansion.
0: Ee bhavanam lopala bedroom okati pettukunnaru.
1: There's one bedroom.
0: Daniki bathroom okati pakkalo pettukunnaru.
1: There's a bathroom aside.
0: Kitchen room okati pettaru.
1: Kitchen.
0: Drawing room okati pettaru.
1: Drawing room.
0: Dining hall okati pettaru.
1: Dining hall.
0: Inga store room okati pettaru.
1: Store room.
0: Ivanni veru veruga kanipistunnayi.
1: You find so many rooms around.
0: Kani.
1: But
0: ivi veru veruga kanipinchadaniki edi kaaranam?
1: What is that responsible for this division into various rooms?
0: Annitiki madhya madhya godale deeniki moola kaaranamu.
1: Only the walls that stand in between are responsible.
0: Bedroom ku bathroom ku madhyalo oka goda pedithe adi bathroom ayindi, idi bedroom ayindi.
1: When there is a wall separating the bedroom and bathroom, you find those two existing.
0: Ee bedroom ku drawing room ku madhyalo oka goda pettam valla adi drawing room ayindi, idi bedroom ayindi.
1: It is the wall that separates the bedroom and the drawing room.
0: Kitchen room ku pakkalo oka dining hall pettukunte oka goda pedithe adi dining hall ayindi, idi kitchen room ayindi.
1: It is only the wall that separates the kitchen from the store room.
0: కానీ ఇవన్నింటికి కారణము గోడలే.
1: Only the cross walls.
0: ఈ గోడలన్నీ తీసివేసేస్తే అంత బయలే ఒక్కటే అవుతుంది.
1: When once you remove all these walls, you will find only one thing that is open.
0: ఈ గోడలు ఉండటం వల్లే వేరు వేరు భిన్న భిన్నమైనటువంటి రూపనామాలు కనిపిస్తున్నాయి.
1: These walls are responsible for various names.
0: ఈ గోడలు మాత్రం తీసివేస్తే అంతా ఒక్కటే.
1: When you cut off the walls, everything becomes one.
0: అందువల్లే రామదాస్ చెప్తూ వచ్చాడు.
1: So Ramdas says,
0: రామదాసు కోట ఏడు చుట్టూరా కోట లోపల తోటరా తోటలోనికి పోదమంటే దారి తెలియదు ఎట్టరా రామ భజన చేయరా రాజ్యమంతా వెలుగురా.
1: దేర్ ఇస్ ఫోర్ట్ అరౌండ్ విత్ ది గార్డెన్ ఎట్ ద సెంటర్. టు క్రాస్ ద ఫోర్ట్ అండ్ ఎంటర్ ఇన్ ద గార్డెన్ వాట్ ఈస్ టు బి డన్? సింగ్ ద గ్లోరీ ఆఫ్ రామ.
0: సారమైనది సమురురా సత్యమైనది ఒత్తిరా.
1: It is the essence which is the oil and truth is the wick.
0: Velugu teeri poyyetappudu venta evvaru raru ra rama bhajana cheyara rajyamanta velugura.
1: When this light is extinguished, when you leave this world, nobody will follow you. You think of Rama, sing his glory, the whole kingdom will be of light.
0: Pattu ainadi kommara pattu ainadi chettura పట్టు అయినది కొమ్మర.
1: ఇట్ ఈస్ ద బ్రాంచ్ విచ్ ఇస్ ది యాంకర్ ఆర్ ద సపోర్ట్.
0: పాటు తప్పి పట్టు విడిచితే పరబ్రహ్మమి చేరురా రామ భజన చేయురా రాజ్యమంతా వెలుగురా.
1: ఇఫ్ యు లీవ్ ద రూట్ అండ్ ద ఫౌండేషన్ అండ్ క్యాచ్ హోల్డ్ ఆఫ్ ది బ్రాంచ్ యు విల్ సడన్లీ వదిలితే పరబ్రహ్మమి. అండ్ దెన్ వెన్ వన్స్ యు అండర్స్టాండ్ దిస్ యు విల్ రీచ్ పరబ్రహ్మన్.
0: కేవలము ఈ ప్రాకృతమైనటువంటి జీవితమే ఒక చెట్టుగా మనం భావించుకుంటున్నాం.
1: వి కన్సిడర్ దిస్ వరల్డ్లీ లైఫ్
0: మన జీవనోపాధి అయినటువంటి ఈ వృత్తినే మనం పట్టుకొమ్మగా విశ్వసిస్తున్నాము.
1: వి కన్సిడర్ డైలీ లివింగ్ రొటీన్ యాజ్ ఎ బ్రాంచ్.
0: అప్పుడే నీకు బ్రహ్మతత్వం ప్రాప్తిస్తుంది.
1: సాక్రిఫైస్ యువర్ డైలీ రొటీన్ లైఫ్ దెన్ యూ అటైన్ బ్రహ్మ.
0: ఈ ఆశలు పెరిగే పెరిగే పెరిగే కొలది కూడాను నీ ఆనందం కూడాను తరుగుతూ తరుగుతూ తరుగుతూ వస్తుంది.
1: విత్ ది రైజ్ ఆఫ్ డిజైర్ దేర్ బి డిక్రీజ్ ఇన్ ద బ్లిస్.
0: కనుకనే భగవంతుని యొక్క ప్రేమను పెంచుకోండి.
1: So increase the divine love.
0: అది ప్రేమ ఎంత పెరిగితే అంత ఆనందం కూడా పెరుగుతుంది.
1: When you love God more and more, you'll be more and more blissful.
0: కనుకనే మీరు ఎక్కువ ఆనందాన్ని అనుభవించాలంటే మీరు భగవద్ ప్రేమను అంత అధికంగా పెంచుకోవాలి.
1: Therefore, in order to enjoy the true bliss,
0: భగవద్ ప్రేమ ఎంత పెరిగిపోతుందో మీ ఆనందం కూడా అంత పెరిగిపోతుంది.
1: If the love diminishes naturally, bliss also decreases. ప్రాప్తమైన
0: వాంఛలతో మీరు ఏమాత్రం కూడా సుఖాన్ని అందుకుంచలేరు.
1: You cannot be happy with this fulfillment of the worldly desire.
0: చూసుకోండి.
1: A small example.
0: ఈనాడు నైట్ రేపు తెల్లవారు మీరు ప్రయత్నం చేయండి. దాని యొక్క సాధనకు పూనుకోండి.
1: You can try tonight or tomorrow morning and try it.
0: ఒక్కొక్కరు దినానికి ఒక ఆరు సార్లు టీ తాగుతుంటారు.
1: One takes tea 6 times a day.
0: ఒక్కొక్కరు ఒక్కొక్క దినానికి ఒక 20 పర్యాయములు సిగరెట్ పీస్తుంటారు.
1: A person smokes 20 cigars a day.
0: ఈ టీ తాగుతుంటారు, కాఫీ తాగుతుంటారు, సిగరెట్ పీల్చుకుంటుంటారు. ఇవన్నీ తినడానికి ఎన్నో పర్యాయం జరుగుతుంటాయి.
1: They take tea or coffee or smoke cigarettes. They do every day.
0: కనుకనే వాని ప్రజ్ఞాన శక్తి క్రమక్రమేణ తల్లిపడిపోతుంది.
1: Therefore he loses his intelligence more and more day by day.
0: ఇచ్ఛాశక్తి క్రియాశక్తిని పురస్కరించుకుని ఉంటుంటుంది.
1: Therefore this will depends upon the action you do.
0: రేపటి నుంచి కూడాను రెండు పర్యాయములే టీ తాగు.
1: Drink tea twice.
0: ఐదు పర్యాయములే సిగరెట్ తాగు.
1: స్మోక్ 5 cigars a day.
0: మరి ఒక 10 దినాలు అయిన తర్వాత
1: after 10 days
0: ఒక్క కప్పు తృప్తి పడు.
1: Then satisfy yourself by taking one cup of tea.
0: 5 సిగరెట్లు తాగు.
1: And then just smoke 5 cigarettes.
0: ఇంకా 10 దినాలు అయిన తర్వాత
1: after 10 days
0: ఈ ఒక కప్పు కాఫీ కూడా మానేసేసేయి.
1: Stop taking even one cup of coffee.
0: సిగరెట్ కూడా మానేసేసేయి.
1: Stop smoking.
0: ఈ యొక్క బుద్ధి యొక్క ప్రకాశము మరింత ప్రకాశిస్తూ వస్తుంది. జ్ఞాపక శక్తి అభివృద్ధి అవుతూ వస్తుంది.
1: యువర్ మెమరీ విల్ ఇంక్రీజ్.
0: వాంఛనను ఎంత మనం పెంచుకుంటున్నామో ఈ యొక్క మెమరీ పవర్ జ్ఞాపక శక్తి అంత తరిగిపోతూ ఉంటుండాలి.
1: ఇఫ్ యువర్ డిజైర్స్ మోర్ అండ్ మోర్ యువర్ ఇంటెలిజెన్స్
0: చిత్తం కూడా రాకుండా పోతుండాలి.
1: యూ విల్ లూజ్ యువర్ కాన్సన్ట్రేషన్ ఆల్సో.
0: కనుక మన వాంఛనను ఎంత తగ్గించుకుంటే అంత మనం ఏకాగ్రతను పెంచుకున్న వారం అవుతాం.
1: సో వీ షుడ్ పుట్ ఎ సీలింగ్ ఆన్ డిజైర్స్ టు ఇంప్రూవ్ అవర్ కాన్సన్ట్రేషన్.
0: కనుకనే మొట్టమొదట మనం లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్.
1: లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్.
0: అప్పుడే మనకు మేక్ ఎ ట్రావెల్ ప్రెషర్.
1: దెన్ ఓన్లీ వీ కెన్ మేక్ ఎ ట్రావెల్ ఎ ప్లెజర్.
0: ప్రెషర్ అక్కడే మనకు వస్తుంది అది ఆనందం.
1: దేర్ లైస్ ద ప్లెజర్.
0: కనుక ఈ కోరికలు తగ్గించుకుంటూ పోవాలి.
1: సో వీ షుడ్ రిడ్యూస్ అవర్ డిజైర్.
0: ఏ కోరికను పెంచుకోవాలి మనము?
1: వాట్ డిజైర్స్?
0: మనకు భగవంతునికి మధ్య ఉన్నటువంటి ప్రేమను మాత్రమే పెంచాలి.
1: వీ షుడ్ డెవలప్ దట్ డిజైర్ ఆఫ్ లవ్ టువర్డ్స్ గాడ్ మోర్ అండ్ మోర్.
0: అప్పుడే మనకు సరి అయిన శాంతి మనకు లభ్యమవుతుంది.
1: దెన్ వన్ యూ విల్ హ్యావ్ ట్రూ పీస్ ఇన్ స్పిరిట్.
0: అన్నింటి యందు ఉండినటువంటి ఏకత్వం ఏమిటి అని రేపటి దినం మీకు అర్థమవుతుంది.
1: యూ విల్ నో టుమారో that which is unifying factor, the uniting factor, the underlying current.
2: Prema mudita manase kaho.

0: It is from truth the whole universe has emerged, and ultimately it will merge back into that principle of truth. In fact, there is no place in cosmos where there is no truth. It is that pure, unsullied truth which is present all over.
1: Satyam brujat, priyam brujat, na brujat satyam apriyam. Satyam vada, dharmam chara. Idi vedam yokka pradhanamainatuvanti yokka pramana vakyamulu.
0: The Veda wants us to speak truth. Veda wants us not to utter any lie, and we should speak truth in an acceptable way and conduct ourselves along the rightful path.
1: Jagatthuloni janminchinatundi pranulaku aharam madalu.
0: For all the living beings, the food is most essential, which cannot be given up.
1: Aharame lekundina gatinchipothundi aa yokka jeevi.
0: The living creature naturally loses life if the food is not given.
1: Aithe ee aharamulaku suryudu ati pramanam.
0: For this food, sun god is very necessary.
1: Surya prakasam chetane varsham labhistundi, varsham chetane pantalu pandutayi, ee pantalu yokka pramaname aharanga roopantu vastundi.
0: Because of the heat in the sunlight, we have rains, and the rains are responsible for the crop, and that constitutes our food, sustaining the organic world.
1: Upanishadulu cheppinattuga prati vakyamulandu kudanu moodu padamulu pradhanamainatuvanti yokka pramanamulu.
0: In Upanishads, three are most important standards, dicta.
1: ఈ ఆహారమునకు ఈ ఆకలికి ఈ యొక్క తృప్తికి సత్యమునందే మూడు పదములు ఏర్పడుతూ వచ్చింది.
0: ఫర్ ఫుడ్ ది అపెటైట్ అండ్ ది సేషియేషన్ ఆఫ్ హంగర్, ఆల్ దీస్ త్రీ ఆర్ దేర్ విత్ ఇన్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ ట్రూత్.
1: సత్ ప్రమాణం అనగా ప్రాణము.
0: సత్ is life.
1: ఈ అనగా అన్నము.
0: ఈ is food.
1: అనగా సూర్యుడు.
0: Is sun.
1: ఈ సన్ యొక్క ప్రకాశం చేతనే ఆహారం లభించి దేహములకు పుష్టిని సంతుష్టిని కలిగించి జీవితానికి ఆయన చేకూరుస్తుండే.
0: Because of the sun rays and the sunlight, we have the food to maintain our body and the strength.
1: సత్యము అనగా కేవలం ఉన్నది ఉన్నట్టు చెప్పటము, చూచింది చూసినట్టు పలకటము, ఇది మాత్రమే కాదు సత్యము.
0: Truth is not simply telling what is seen, what is heard and what is thought of.
1: ఈ మూడు అక్షరములందు ఉండేటువంటి యొక్క మొట్టమొదటిది సత్, అదే ప్రాణము.
0: ఇన్ దిస్ త్రీ, అమంగ్ ది త్రీ, ద ఫస్ట్ వన్ ఇస్ సత్, లైఫ్.
1: ఈ ప్రాణములో ఈ అనేటువంటి ఆకలి ఉన్నది.
0: ఇన్ దిస్ లైఫ్ దేర్ ఇస్ ఈ, ద అపెటైట్.
1: ఎం అనేటువంటి సూర్యుడు ఈ ఆకలిని తీరుస్తున్నాడు.
0: ఎం సన్ అపీజెస్ అవర్ హంగర్.
1: సత్యమనగా ప్రాణము, ప్రాణములందున్నటువంటి ఆకలి, ఆకలిని తీర్చేటువంటి సూర్యుడు, ఈ మూడింటి యొక్క సర్వము ఈ సత్యమునందే ఇమిడి ఉన్నది.
0: సత్యం హ్యాస్ గాట్ దీస్ త్రీ కంపోనెంట్స్, ద లైఫ్ దట్ హ్యాస్ గాట్ ద హంగర్ అండ్ ద సన్ గాడ్ హూ సెషియేట్స్.

0: సత్యంబునందుండి సర్వంబి సృష్టించే. సష్టంబునందుకే సర్వసృష్టి. సత్యమహిమ లేని స్థలమేది కనుగొన్న శుద్ధ సత్వమిదియ చూడలయ్యా అని చెప్పాను. ఇది ఏ సత్యము? ఈ సత్యమే జగత్తునంత కూడాను కాపాడుతూ, ఆకలి తీరుస్తూ, పుష్టిని అందిస్తూ, ఆరోగ్యము చేకూరుస్తూ, పోషిస్తూ వస్తున్నది.
1: సో ది ఎంటైర్ యూనివర్స్ ఇస్ ఎమర్జ్ అవుట్ ఆఫ్ దిస్ ట్రూత్, సస్టైన్డ్ బై ట్రూత్ అండ్ మర్జెస్ బ్యాక్ ఇన్ టు ద ట్రూత్. That is responsible for all the food and sustenance and health.
0: Satyamonaga pranulu srushtinchadamu,
1: creating the creatures,
0: ee pranulu taginatundi aaharam nandinchadamu,
1: supplying the needed food,
0: ee aaharam cheta tanaka jeevithamunu poshinchukotam,
1: and life is maintained thereby.
0: Idi satyam yokka antarathamu.
1: This is the significance of satya, truth.
0: ఇంకా రెండవ అర్థం ఏమిటంటే సత్య.
1: ద సెకండ్ మీనింగ్ ఇస్ సత్య.
0: సత్య అనగా
1: సత్య,
0: సత్,
1: సత్,
0: సతయ,
1: సతయ.
0: ఇది సతయ.
1: దిస్ ఇస్ సతయ.
0: సతయ,
1: సతయ.
0: ఇది కూడా మూడు అక్షరంతో కూడినటువంటిది.
1: దిస్ ఆల్సో హ్యాస్ త్రీ లెటర్స్.
0: అయితే దీనిని ఇటువైపు నుంచి మనం చదువుకుండా వెనుక వైపు నుంచి మనం చదివినటువంటి ఇది ఏ అర్థం ఇస్తుందో గుర్తించాలి.
1: ఇన్స్టెడ్ ఆఫ్ రీడింగ్ ఇన్ దిస్ డైరెక్షన్, ఇఫ్ వి రీడ్ ఇట్ ఇన్ ది రివర్స్ డైరెక్షన్, వాట్ మీనింగ్ వి గెట్?
0: సత్య,
1: సత్య.
0: యా అనగా యమనియమాదులు తేచ మానవుడు తపస్సు చేసినప్పుడు.
1: యా స్టాండ్స్ ఫర్ ప్రిస్క్రైబ్డ్ కోడ్ విత్ విచ్ వీ హ్యావ్ టు డూ పెనెన్స్.
0: సకారమైనటువంటి సత్యము,
1: సా స్టాండ్స్ ఫర్ సత్య, ద ట్రూత్,
0: సాక్షాత్కరిస్తుంది.
1: ఇట్ మానిఫెస్ట్.
0: సతయ, సా అనగా యమనియమాలతో కూడిన దీనిని తపస్సు చేసినప్పుడే ఈ సత్య స్వరూపమైనటువంటి సాక్షాత్కారం లభిస్తుంది.
1: ఇన్ ఫ్యాక్ట్ వన్ కెన్ హ్యావ్ ద మానిఫెస్టేషన్ ఆఫ్ సత్య ట్రూత్ ఇఫ్ వన్ అబ్జర్వ్స్ పెనెన్స్ in strict adherence to yama niyama, the prescribed discipline.
0: ee satyame daivamu,
1: truth is God.
0: Satyam ekkada unnadi? Sarvatra untunnadi.
1: Where is truth? It is all pervading.
0: Satyam leni sthanam ledu.
1: There is no place where there is no truth.
0: Satyam kaani vastuvu ledu.
1: There is no object without
0: sarvamu satyam nande imidi unnadi.
1: Everything is within the truth.
0: Kanuka satyamu anaga త్రికాల భాజ్యమైనటువంటి స్వరూపమే సత్యం.
1: ట్రూత్ మెంట్ విచ్ ఇస్ చేంజ్లెస్ ఇన్ ఆల్ ది త్రీ పీరియడ్స్ ఆఫ్ టైమ్.
0: యమనియమాలతో కూడినటువంటి తపశ్శక్తియే సత్యము.
1: సత్య, ది ట్రూత్ ఈస్ ది పవర్ ఆఫ్ పెనెన్స్ విచ్ ఇస్ డన్ ఇన్ అడ్హిరెన్స్ టు ఆల్ ద డిసిప్లిన్.
0: సత్య స్వరూపమైనటువంటి యొక్క సాక్షాత్కారమే ఈ యొక్క తపస్సు.
1: పెనెన్స్ ఫ్రక్టిఫైస్ బై ఎంజాయింగ్ ద మేనిఫెస్టేషన్ ఆఫ్ ట్రూత్.
0: కనుక సత్యం ఎక్కడ ఉన్నదనగా సత్య జ్ఞానం అనంతం బ్రహ్మ.
1: సో వేర్ ఇస్ ట్రూత్? సత్య జ్ఞానం అనంతం బ్రహ్మ.
0: సత్యమే జ్ఞానము.
1: ట్రూత్ సత్య ఇస్ జ్ఞానం, విజ్డమ్.
0: జ్ఞానం అనగా ఏమిటి?
1: వాట్ ఈస్ విజ్డమ్?
0: అద్వైత దర్శనం జ్ఞానం.
1: ది ఎక్స్పీరియన్స్ ఆఫ్ నాన్ డ్యువాలిటీ ఇస్ విజ్డమ్.
0: రెండు కాని ఒక్కటే,
1: ఓన్లీ వన్ అండ్ నాట్ టూ,
0: అది ఏ సత్యం.
1: దట్ ఈస్ ట్రూత్.
0: ఇటు సత్యమును జ్ఞానము చేత లభిస్తుంది అని అర్థము.
1: ఇట్ ఓన్లీ మెంట్ వన్ కెన్ అక్వైర్ ట్రూత్ అవుట్ ఆఫ్ విజ్డమ్, జ్ఞాన.
0: ఈ జ్ఞానమునగా అనంతమైనటువంటిది జ్ఞానం.
1: జ్ఞాన విజ్డమ్ ఇస్ ఇన్ఫినిట్.
0: ఏదో అంతో ఇంతో గ్రంథముల ద్వారా మనం చదువుకున్నటువంటి జ్ఞానం జ్ఞానం కాదు.
1: ఇట్ ఈస్ నాట్ ఫ్రాక్షనల్ నాలెడ్జ్ ఆర్ టెక్స్చువల్ ఇన్ఫర్మేషన్.
0: అనంతమైన స్వరూపమే జ్ఞానము.
1: Jnana is infinite in its form.
0: దీనికి ఆది లేదు, అంత్యము లేదు.
1: It has no beginning nor end.
0: అటువంటి అనంతమైనటువంటి జ్ఞానతత్వాన్ని ప్రబోధించేటువంటిది సత్యం.
1: It is truth or satya that speaks, teaches infinite jnana, wisdom.
0: కనుక సత్యము అనగా కేవలము ప్రాకృత రూపంలో మనం అనుభవించేటువంటి యొక్క పలికేటువంటి యొక్క పదముల యొక్క అంతరార్థములు మాత్రమే కాదు.
1: So satya truth is not a ordinary one by telling that what had happened, what we have seen and thought over.
0: వేదములకంతా కూడా సారమైనటువంటి ఒక తత్వము సత్యం.
1: ది ఎసెన్స్ ఆఫ్ వేద ఈజ్ సత్య.
0: అనంతమైనటువంటి వేదములకు పుట్టుక స్థానము సత్యం.
1: సత్య ది ట్రూత్ ఈజ్ ద ఆరిజిన్ ఫర్ ది ఎంటైర్ వేద.
0: కనుక వేదముల యొక్క స్వరూపమే ఈ సత్యము.
1: సత్య ఈజ్ ద వెరీ ఫార్మ్ ఆఫ్ వేద.
0: ఈ సత్యమునకు ఎట్టి అర్థమును బోధించుచున్నదో అది ఏ జ్ఞానము.
1: ద మీనింగ్ ఆఫ్ సత్య is jnana or wisdom.
0: Aa jnaname satyamu.
1: And that very wisdom is truth.
0: Kaluka ee vidhanga vicharana chestu potunte satyamunaku entaina kudunu anta artham untundadi.
1: Satya the truth has got so many interpretations.
0: Kanuka satyamunu mana vadaltima jagatte ledu.
1: If we give up truth, there is no world at all.
0: Anadi kalam nundi aneka mandi maharshulu తపస్సంపన్నులు, త్యాగులు, యోగులు ఈ సత్యాన్ని ఆశ్రయించి ఆనందంతో జీవితాన్ని గడుపుతూ వచ్చారు.
1: సిన్స్ ఏన్షియంట్ టైమ్స్ ద సేజెస్ సీకర్స్ ఆఫ్ ట్రూత్ అండ్ స్పిరిచువలిస్ మెన్ ఆఫ్ సాక్రిఫైస్ ఫాలోడ్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ ట్రూత్.
0: సమస్త సిరి సంపదలు, భోగ భాగ్యములు ఈ సత్యమునందే ఇమిడి ఉన్నవి.
1: ఎంటైర్ ప్లెంటీ అండ్ ప్రాస్పెరిటీ, ఆల్ కన్వీన్స్ కంఫర్ట్స్ ఆర్ ఇన్ దిస్ ట్రూత్ ఓన్లీ.
0: కనుక సత్యమనగా కేవలము లౌకికమైనటువంటి అర్థములతో మనము సంభాషించుకోవటం కాదు.
1: ట్రూత్ ఈజ్ నాట్ వరల్డ్లీ కాన్వర్సేషన్ ఆఫ్ ఫ్యాక్ట్స్.
0: ఇట్టి సత్యమును ఈనాడు కాదు, ప్రాచీన కాలము నుండి పవిత్రమైనటువంటి ఋషులు ఈ సత్యాన్వేషణ నిమిత్తమై సర్వ సంపదలను కోల్పోయి అరణ్యమునకు ఎగి తపస్సును ఆచరించి ఈ సత్యం యొక్క నిజస్వరూపాన్ని గుర్తిస్తూ వచ్చారు.
1: ఇట్ ఈస్ నాట్ ఎ క్వశ్చన్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ టుడే. లాంగ్ బ్యాక్ ఇన్ ఏన్షియంట్ టైమ్స్ ద సేజెస్ మేడ్ థరో ఇన్వెస్టిగేషన్ అండ్ ఎంక్వైరీ అండ్ దే స్పెండ్ దేర్ టైమ్ ఇన్ ద ఫారెస్ట్ ఇన్ డీప్ పెనెన్స్ టు నో ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ట్రూత్.
0: ఈ సత్ అనగా శాశ్వతమైనటువంటిది అని అర్థం. మరొకటి
1: సత్ మీన్స్ దట్ విచ్ ఇస్ పర్మనెంట్.
0: ఈ సత్ అనేటువంటిది మారేటువంటిది కాదు.
1: సత్ ఈజ్ చేంజ్లెస్.
0: అది ఒక విధమైనటువంటి ఒక బ్రహ్మస్వరూపము.
1: ఇట్ ఈస్ ద వెరీ పర్సానిఫికేషన్ ఆఫ్ బ్రహ్మన్.
0: ఈ సత్ అనేటువంటి యొక్క ప్రమాణ స్వరూపాన్ని మనం చక్కగా విచారణ చేయాలి.
1: వీ హ్యావ్ టు ఇన్వెస్టిగేట్ క్లియర్లీ ద రియాలిటీ ఆఫ్ దిస్ సత్య.
0: ఈ సత్ అనేటువంటిది ఫండమెంటల్ లైఫ్.
1: దిస్ సత్ సత్య ఈజ్ ఫండమెంటల్ లైఫ్.
0: అన్నింటికి ఆధారమైనటువంటి యొక్క స్వరూపమే ఈ సత్.
1: సత్ ఈజ్ ద ఫండమెంటల్ ఫౌండేషన్ ఫర్ ఎవ్రీథింగ్.
0: ఈ సత్తే లేకపోతే లోకములో మరొకటి ఈ సృష్టింపబడినటువంటి చిత్ అనేటువంటిది కనిపించనే లేదు.
1: వితౌట్ దిస్ సత్ యు కెనాట్ విజువలైజ్ చిత్.
0: ఈ సత్ పవిత్రమైనటువంటి పవర్ఫుల్ అనేటువంటి ఒక శక్తి.
1: సత్ ఈజ్ ఎ సీక్రెట్ పవర్.
0: దీనినే పాజిటివ్ అన్నారు.
1: This is positive.
0: Chitta anetundi dinni aasrayinchi dini yokka aadharam cheta tama kartavya karmalanu raachinchetundi chitta.
1: It is chit that discharges all its obligations and duties basing on this sat.
0: Idi kevalamu oka vidhamainatundi yokka pramana swarupam kaadu idi.
1: It is not anyway the main standard or fundamental.
0: Idi positive.
1: This is positive.
0: సత్ అనేటువంటిది పాజిటివ్.
1: సత్ ఇస్ పాజిటివ్.
0: చిత్ అనేటువంటిది నెగటివ్.
1: చిత్ ఇస్ నెగటివ్.
0: ఈ సత్ అనేటువంటిది ఈ పాజిటివ్ అనేటువంటి వ్యక్తి చిత్తుతో చేరినప్పుడే
1: వెన్ వన్స్ సత్ ద పాజిటివ్ జాయిన్స్ ద చిత్ నెగటివ్
0: ఈ సత్ చిత్ రెండు కూడినప్పుడే ఆనందం ఏర్పడుతుంది.
1: ద కాంబినేషన్ ఆఫ్ సత్ చిత్ విల్ ఈల్డ్ ఆనంద బ్లిస్.
0: సత్ అనేటువంటిది ఆహారం అని చెప్పారు.
1: భగవాన్ సెట్ సత్ ఇస్ ఫుడ్.
0: సత్ అనేటువంటిది మానవుని యొక్క దాహం కూడా తీర్చేటువంటి జలం వంటిది.
1: సత్ ఈజ్ లైక్ వాటర్ దట్ క్వెంచెస్ అవర్ థర్స్ట్.
0: అన్నము లేకపోయినా కూడా మనం బ్రతకవచ్చును, కానీ జలము లేకపోతే క్షణమైనా నివసించడానికి వీలు కాదు.
1: వన్ కెన్ లివ్ ఈవెన్ విదౌట్ ఫుడ్ బట్ వన్ కెనాట్ లివ్ విదౌట్ వాటర్.
0: కనుక సత్ అనేటువంటిది కేవలము ఒక ప్రాణస్వరూపమైనటువంటి ఒక జలం వంటిది.
1: దేర్ఫోర్ సత్ ఈజ్ వాటర్ విచ్ ఇస్ వెరీ లైఫ్.
0: చిత్ అనేటువంటిది నెగిటివ్ వంటిది.
1: చిత్ ఈజ్ నెగిటివ్.
0: ఈ నెగిటివ్ అనేటువంటిది సత్ లేకపోతే దీని ప్రయోజనం ఏమాత్రము ఉండదు.
1: చిత్ ద నెగిటివ్ ఈజ్ యూస్లెస్ వితౌట్ సత్ ద
0: పాజిటివ్. జలంతో ఈ యొక్క చిత్ అనేటువంటిది చక్కగా చేర్చినామంటే,
1: వెన్ వన్స్ వీ మిక్స్ దిస్ చిత్ ఇన్ దిస్ సత్ ద పాజిటివ్,
0: సత్ వాటర్ చిత్ చక్కెర.
1: సత్ ఈజ్ వాటర్, చిత్ ఈజ్ షుగర్.
0: చిత్ లోపల కూడా రుచి ఉంటున్నది.
1: దేర్ ఇస్ టేస్ట్ ఇన్ చిత్.
0: ఈ సత్ చిత్ లోపల చక్కని పరిమళమైనటువంటి యొక్క గంధం కూడా ఉంటుండాలి.
1: అండ్ ఈ ఆల్సో వీ ఫైండ్ ద అరోమా స్మెల్ ఇన్ చిత్.
0: కనుక ఈ సత్ చిత్ ఈ రెండు కలిసినప్పటికే ఆనందం ఏర్పడుతుంది.
1: వెన్ వన్స్ దీస్ టూ ఆర్ మిక్స్డ్ సత్ చిత్ వీ గెట్ ఆనంద బ్లిస్.
0: జలమును పానకమని చెప్పరు.
1: We don't call water as a syrup.
0: Chakkaranu panakamani chepparu.
1: Nor the sugar either.
0: Chakkara jalamu rendu chernappude niniki panakam antaru.
1: It is only the combination of sugar and water that make the syrup.
0: Kabatti bhagavantudu ye swarupamlo unnadu.
1: The form of God
0: panakamloni chakkara vale untunnadu.
1: Is like sugar in syrup.
0: ఈ చక్కెర అనేటువంటిది పానకం తప్పి చక్కెరగా ఉండడానికి వీలు కాదు.
1: అండ్ ద షుగర్ కెనాట్ బి సెపరేట్ ఫ్రమ్ ద సిరప్.
0: చక్కెరను వదిలి పానకం ఉండడానికి వీలు లేదు.
1: అండ్ ద సిరప్ కెనాట్ బి ఫ్రీ ఫ్రమ్ షుగర్.
0: కనుక నీ పాలలోని వెన్న వలె,
1: జస్ట్ ఎస్ ది
0: వెన్నలోని ఘీ వలె, నెయ్యి వలె,
1: జస్ట్ ఎస్ బటర్ ఇన్ ద మిల్క్,
0: ఇవన్నీ అవినాభావ సంబంధంతో కూడినటువంటివి.
1: దే ఆర్ ఇంటర్ డిపెండెంట్.
0: కనుకనే అనాది కాలం నుండి ఋషులు అనంతమైనటువంటి తపస్సులు ఆచరించి,
1: since ancient times the sages did deep penance.
0: ఈ సత్ చిత్ అనేటువంటి ఒక పదార్థమును గుర్తించి ప్రపంచానికి అందిస్తూ వచ్చారు.
1: They have fully recognized sat principle and chit and propagated in the world.
0: ఒకానొక సమయంలో ఒక పెద్ద వేద సభలు జరుగుతుండగా అందులో ప్రవేశించారు ఈ మహర్షులు.
1: Many of the sages participated in a very big congregation.
0: ఈ సత్ చిత్ ఆనందమును వెతికే నిమిత్తమై అనేక ఋషులు ప్రయత్నాలు చేస్తూ వచ్చారు.
1: Many sages were making repeated attempts.
0: ఎంత తపస్సు చేసినప్పటికీ,
1: ఇన్ స్పైట్
0: ఎంత దీక్ష పూనినప్పటికీ, కానీ ఈ యొక్క సత్ అనేటువంటి స్వరూపం గుర్తించడానికి వీలు కాలేదు.
1: ద లాంగ్ పెనెన్స్, austerities and vows will never help anybody to know sat and chit in reality.
0: అందులో సత్య స్వరూప అనేటువంటి ఒక స్వరూపం బయలుదేరింది.
1: There started the manifestation of satya.
0: అతను ఎక్కడికి వచ్చి,
1: హి కేమ్
0: వేదా హవేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసపరస్తాత్ అన్నాడు. వేదా హవేదం పురుషం ఆదిత్యవర్ణం తమసపరస్తాత్. ఈ యొక్క వేదం అనేటువంటిది ఇట్టిది అట్టిది అని చెప్పడానికి వీలు కాదు.
1: వేద ఇస్ బియాండ్ ఆల్ మెజర్ అండ్ ఎస్టిమేట్.
0: ఇది అన్నింటి ఎందు కూడాను ఒక పానకంలో చక్కెర వలె ఉంటుండాలి.
1: ఇట్ ఈస్ ప్రెసెంట్ ఆల్ ఓవర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ షుగర్ యాజ్ ఇన్ సిరప్.
0: ఎట్లా ఉంది?
1: హౌ ఇస్ ఇట్?
0: ఆదిత్యవర్ణం సూర్యుని కాంతి వలె ఉంటుండాలి.
1: ఇట్ ఈస్ ఆఫ్ ద సేమ్ వే ఆఫ్ ది ఎఫల్జెన్స్ ఆఫ్ సన్.
0: సూర్యుని కాంతియే కాదు, తూజన్ తేజస్సు కూడా ఉంటుండాలి.
1: ఇట్ హాస్ గాట్ ద బ్రిలియన్స్ ఆఫ్ సన్.
0: తమస పరస్తాత్ చీకటిగా కూడా ఉంటుండాలి.
1: ఇట్ ఈస్ ఆల్సో పిచ్ డార్క్.
0: ఇందులో వెలుగు ఉంటుండాలి, చీకటి ఉంటుండాలి.
1: దేర్ ఇస్ లైట్ అండ్ డార్క్నెస్ టూ.
0: వెలుగు లోపలనే చీకటికి మంచి ప్రకాశము.
1: అండ్ బియాండ్ దిస్ డార్క్నెస్ దేర్ ఇస్ లైట్.
0: ప్రకాశమైనటువంటి ఒక చీకటిలోనే వెలుగుకు మంచి ప్రకాశము.
1: అండ్ దేర్ ఫోర్ ఇట్ ఈస్ ఓన్లీ ది డార్క్నెస్ ద లైట్ షైన్స్.
0: చీకటే లేకపోతే వెలుగునికి ఏమాత్రం ప్రకాశం లేదు.
1: వితౌట్ ద డార్క్నెస్ దేర్ కెనాట్ బి లైట్.
0: వెలుగే లేకపోతే చీకటి యొక్క స్వరూపం మనకు గుర్తించడానికి వీలు కాదు.
1: వితౌట్ ద లైట్ యూ కెనాట్ డిస్టింగ్విష్ ద డార్క్.
0: కనుకనే ఆదిత్యవర్ణం తమస పరస్తాత్ అన్నారు.
1: సో
0: ఈ విధంగా ఉంటున్నాడు భగవంతుడు.
1: God is beyond this darkness in the form of brilliance of sun.
0: సూర్యుని కాంతితో కూడినటువంటి వాడు భగవంతుడు.
1: He is of that intense
0: ఆదిత్యవర్ణం తమస పరస్తాత్ అన్నారు.
1: He is beyond this darkness like the sunlight.
0: అయితే ఇది ఎక్కడ చూచారు మీరు అని అనేక మంది ఋషులు ప్రశ్నిస్తూ వచ్చారు.
1: Many sages have questioned, where have you seen that light?
0: పగలు చూచారా లేక రాత్రి చూచారా?
1: Have you seen it in the daytime or in the night?
0: ధ్యానంలో చూచారా జాగ్రత్తలో చూచారా?
1: Is it in meditation or in waking state?
0: త్రియావస్థలో చూచారా బ్రహ్మాస్థలో చూచారా?
1: Is it in the ultimate state or in the
0: ఈ విధంగా కొను అవస్థల త్రయములు,
1: the three
0: కాలత్రయములు, స్థానత్రయములు అన్నిటినీ ప్రశ్నిస్తూ వచ్చారు.
1: They went on questioning the three levels of consciousness, the three places and the three periods of time.
0: అప్పుడు ఆ సత్యస్వరూపుడైనటువంటి సత్యం చెప్పింది.
1: And the manifestation of truth replied thus. దీనికి
0: కాల భేదములు లేదు.
1: It has no difference.
0: ఈ వయస్సు భేదములు లేదు.
1: No positions.
0: దీనికి ఏ మాత్రం కూడాను ఒక స్వరూపాలు రావు.
1: It has no definite form.
0: దీనికి డే అండ్ నైట్ పగలు రాత్రి అనేటువంటి ఒక వ్యత్యాసమే కనిపించదు.
1: It has no differences like the day and the dark.
0: కనుక ఇలాంటి ప్రదేశంలో ఇలాంటి పరిస్థితిలో మేము ఈ సత్యాన్ని చూచాము.
1: At that place, at that time, we have seen truth.
0: అయితే ఈ సత్యమును ఏ విధంగా చూచారు?
1: How have you
0: ధ్యానావస్థలో చూచారా లేకపోతే జాగ్రత్త అవస్థలో చూచారా అని చెప్పమని చెప్పారు.
1: They wanted them to inform, to let them know when they had this experience.
0: ఈ జాగ్రత్త అవస్థ ఈ చర్మ సచివులు.
1: In the waking state, the physical eye helps you.
0: ఈ చర్మ సచివులతో అన్నియో చూస్తున్నాము.
1: With this physical eye, you see.
0: కేవలం ఈ చర్మ సచివులు మానవులకు మాత్రమే కాదు.
1: The physical eye is only not
0: పశుపక్షి మృగాదులకు కూడా ఈ చర్మ సచివులు ఉన్నాయి.
1: Animals and beasts also have eyes.
0: క్రిమికీటకాదులకు కూడా ఈ యొక్క చర్మ సచివులు ఉన్నాయి.
1: Insects also have eyes.
0: కనుక ఈ జగత్తు లోపల సర్వ జీవులు కూడా ఈ చర్మ సచివులతో చూస్తున్నారు.
1: In this world all the living beings have eyes to watch.
0: చూచటం గొప్పతనం కాదు.
1: Nothing great in seeing.
0: కాబట్టి మానవ యొక్క చర్మ సచ్యములు భౌతికమైన రూపాన్ని చూపిస్తుంటాయి.
1: ద ఫిజికల్ ఐ షోస్ యు ఫిజికల్ ఆబ్జెక్ట్స్.
0: కానీ అందులో ఉన్నటువంటి అంతఃస్వరూపాన్ని నిరూపింపజేసేటువంటిదే నిజమైనటువంటి ఒక చర్చము.
1: సో ద రియల్ ఇన్నర్ ఐ ఇస్ ద వన్ దట్ మేక్స్ యూ
0: అదే జ్ఞాన చర్చము.
1: దట్ ఈస్ ది విజ్డమ్ ఐ.
0: కనుక మీరు ఎక్కడ పడితే అక్కడ, ఎప్పుడు పడితే అప్పుడు చూడవచ్చును.
1: యూ కెన్ సీ ఎనీవేర్ ఎనీ టైమ్.
0: దేశకాల పరిస్థితుల యొక్క ప్రభావములకు ఇది చిక్కేటువంటిది కాదు.
1: ఇట్ ఈస్ బియాండ్ టైమ్ అండ్ స్పేస్.
0: కనుక ఎప్పుడు పడితే అప్పుడు సర్వదా సర్వకాలేషు సర్వత్రా హరిచింతనం.
1: దేర్ఫోర్ యూ కెన్ వాచ్ అండ్ ఎక్స్పీరియన్స్ ఎనీవేర్ ఎనీ టైమ్.
0: కనుక ఇప్పుడైనా కూడా సరే మీరు
1: నౌ యూ కెన్ సీ.
0: ఒక్కతూరి ఆ హృదయం లోపల ఉన్నటువంటి ఒక తేజస్సు మూర్తిని మీరు చింతించండి అన్నాడు.
1: Right now at this moment, contemplate on the light, the divine within you.
0: చిన్న తక్షణమే.
1: Immediately then,
0: ఈ సత్యస్వరూపుడు వారి యొక్క నసుడిపైన బటన్ వేలు పెట్టాడు.
1: The personification of truth has applied vermilion on their forehead.
0: తెలియకుండానే వేదాహవేదం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమస పరస్తాత్ అని వాళ్ళు కూడా ఉచ్చరిస్తూ వచ్చారు.
1: They too started repeating that they could visualize the brilliant light beyond the darkness.
0: ఓ ప్రజలారా,
1: ఓ పీపుల్,
0: ఓ పండితులారా,
1: ఓ స్కాలర్,
0: ఓ యోగులారా, ఓ జ్ఞానులారా, మేము కూడా చూచాము ఆ యొక్క సత్య స్వరూపుణ్ణి.
1: ఓ పీపుల్ ఆఫ్ దిస్ వరల్డ్ ద సేజెస్ అండ్ సెయింట్స్ నో దట్ వి హావ్ సీన్ గాడ్.
0: ఎక్కడ చూచాము?
1: వేర్ హావ్ సీన్?
0: మేము కూడా సత్యం చూచిన దగ్గరనే వేదాహ వేదం పురుషం అంతమైనటువంటి యొక్క ఆదిత్య వర్ణంలో చూచాము.
1: We have seen him in all the brilliance in totality.
0: అది ఒక ప్రదేశంలో కనరాదు.
1: It is not limited to a place.
0: సర్వత్రా కనిపిస్తుంది.
1: It is present everywhere.
0: ఒక ప్రదేశంలో కనిపించేటువంటిది అణుమాత్రమైనటువంటి ఒక సత్యము.
1: The truth is only fragmentary if it is limited to a particular place.
0: అణు కాదు, ఇది అనంతమైనటువంటి సత్యము.
1: It is not అణు atom but
0: అణు అనియాన్ మహతో మహీయాన్ అన్నది.
1: It is the smallest of the small and the biggest of the big.
0: కనుకనే అణువునందున చూడగా అణువునగుచు.
1: ఇట్ ఈస్ ద స్మాలెస్ట్ ఇన్ దిస్
0: ఘనమునందున చూడగా ఘనమునగుచు.
1: అండ్ ది బిగ్గెస్ట్ అమంగ్ ద బిగ్.
0: అణువు ఘనములు రెండును కూడినట్టి.
1: ఇట్ ఇస్ ద కాంబినేషన్ ఆఫ్ మైక్రోకాజం మాక్రోకాజం.
0: ఆనందమే ఈ సత్యం.
1: అండ్ దిస్ వెరీ బ్లిస్ ఇస్ ది సత్య ద ట్రూత్.
0: కనుకనే ఇది ఆనందంతో కూడినటువంటి ఒక సత్యం.
1: సో ఇట్ ఈస్ ది ట్రూత్ ఆఫ్
0: ఆనందం. రంగు ఏమిటి?
1: What is the color of ananda?
0: Prakashavantamainatundi yokka telipe aanandamu.
1: The whiteness is this ananda.
0: Kalukane idi chikatto undetundi kaadu.
1: It never exists in the dark.
0: Itti aanandamu ekkada nunchi vachindi?
1: Where from you get it?
0: Satyam nundiye vachindi.
1: And truth is the origin for ananda.
0: Ee vidhanga rishulu topala satyam vaadistu vachadu.
1: This has been the point of argument in sages.
0: ఇంత జరిగిన తర్వాత మీరెవరు అని ప్రశ్నించారు ఆ ఋషులు.
1: సేజెస్ ఆస్క్ దిస్ క్వశ్చన్, హూ ఆర్ యూ?
0: తమసపరస్తాత్ అన్నాడు.
1: దే సెడ్ ఇట్స్ బియాండ్ డార్క్నెస్.
0: చీకటి నుంచి తర్వాత వచ్చినటువంటి వాడిని నేనే.
1: ఐ హావ్ కమ్ బియాండ్ దిస్ డార్క్నెస్.
0: ఈ డార్క్నెస్ నుంచి ఎక్కడి నుంచి వచ్చింది?
1: వేర్ ఫ్రమ్ హ్యాస్ ఇట్ కమ్?
0: ఇది ప్రకాశం నుంచి ఆవిర్భవించింది.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇట్ ఇస్ ద ప్రోడక్ట్ ఆఫ్ ద లైట్.
0: కనుక ప్రకాశం నుంచి వచ్చినటువంటి సత్యము ఈ చీకటిలో నుంచి ఉంది.
1: Therefore, this truth which has come out of the light is still there in the dark.
0: దివ్యత్వమైనటువంటి ఒక సత్యము,
1: the truth which is divine,
0: భౌతికమైనటువంటి ఒక చీకటిలో,
1: in this physical darkness,
0: సంచరిస్తూ ఉంటుండాలి.
1: It moves about there.
0: కానీ దానికి అన్ని కనిపిస్తుండాలి.
1: But it sees all.
0: అది ఎవ్వరికి కనిపించదు.
1: But that is not watched by any.
0: ఇది ఈనాడు మనం తెలుసుకోవాల్సినటువంటి సత్యం.
1: This is the truth we are supposed to know today.
0: ఈనాడు ఎంతమందో విద్యావంతులు, ఎంతమందో జ్ఞానులని, ఎంతమందో పండితులని, ఎంతమంది ప్రజ్ఞాశాలులని, ఎంతో సుజ్ఞానశాలులని పేరు పొందుతూ ఉన్నారు.
1: Today we find many educated people, men of wisdom, scholars and intellectuals. But what have they learned?
0: తెలుసుకున్నది చూస్తే ఏమీ లేదు.
1: In fact, they have not known anything.
0: తన తత్వమే తనకు గుర్తించడానికి వీలు కాదు.
1: It could not be possible for them to know their
0: nature. కన్ను మూసుకుని చింతిస్తే తాను ఎవరు అనేటువంటిది తనకే తెలియదు.
1: If you close your eyes, you do not know your true self.
0: కాని బయట కూడాను వెలుగులో కూడాను తన స్వరూపాన్ని తాను చూడలేడు.
1: Even in the light, you cannot know your form.
0: దీనికి కూడాను ఒక అద్దమో లేక మరొక ప్రతిబింబమో ఉండినప్పుడే తన స్వరూపాన్ని తాను చూడగలడు.
1: You need a mirror to see your own form in the day.
0: కాబట్టి ఇది సాక్షాత్ స్వరూపం కాదు.
1: So it is not the direct visualization.
0: ఇది ప్రతిబింబ స్వరూపమే.
1: It is just an indirect form.
0: కనుక నీవు మీరందరూ చూసేది ప్రతిబింబ స్వరూపంలే కాని సాక్షాత్ స్వరూపం కాదు.
1: యు సీ ఓన్లీ ద రిఫ్లెక్షన్ బట్ నాట్ ద డైరెక్ట్ ఫామ్.
0: కనుకనే ఆదిత్యవర్ణం తమస పరస్తాత్.
1: సో ఇట్ ఈస్ సెడ్ ఆల్ ద బ్రిలియన్స్ బియాండ్
0: దట్. సూర్య ప్రకాశంతో కూడినటువంటి ఒక తమస్సు నేను.
1: అండ్ ఐ యామ్ తమస్ ద డార్క్నెస్ విచ్ ఇస్ ఫుల్ ఆఫ్ దిస్ లైట్ ఆఫ్ ద సన్.
0: తమస్ అంటే చీకటి అని.
1: Tamas means darkness.
0: కాని చీకటితో కూడినటువంటి వెలుగు నేను అంటున్నాడు.
1: బట్ ఐ యామ్ ది లైట్ ఇన్ కాంబినేషన్ విత్ ద డార్క్నెస్.
0: అనగా రెండింటి యొక్క ఏకత్వమే.
1: మీనింగ్ ద యూనిటీ ఆఫ్ ది టూ.
0: ఈ యూనిటీ అనేటువంటిది మంచి చెడ్డలు.
1: ఇట్స్ యూనిటీ ఈస్ ద కాంబినేషన్ ఆఫ్ గుడ్ అండ్ బ్యాడ్.
0: చెడ్డ లేకపోతే మంచికి విలువ లేదు.
1: Without bad, good has no value.
0: మంచి లేకపోతే చెడ్డకి ఏమాత్రం కూడా మనం గుర్తించలేము.
1: Without good, you cannot identify bad.
0: కనుక నా స్వరూపాన్ని మీరు గుర్తించడానికి సాధ్యం కాదన్నాడు.
1: సో హీ సెడ్, ఇట్ ఇస్ నాట్ పాసిబుల్ ఫర్ యూ టు నో మీ.
0: అయితే గుర్తించే తీరాలి అని మీరు హఠం పట్టారా చూడండి. ఇదంతా నా స్వరూపమే.
1: సిన్స్ యూఆర్ డిటర్మిన్ టు సీ మీ, నో దట్ దిస్ ఇస్ ఆల్ మై ఫామ్.
0: సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాత్.
1: I am the cosmic form, the universal form.
0: Sahasrasircha purusha sahasraksha sahasrapat.
1: With all the thousands of heads, thousands
0: inni
1: taralu
0: inni swarupamulu inni vidhamaitu chaitanyamulu unnatundi tattamu ee reetiga meeru gurtinchagalaru.
1: How can you know the form with so many infinite number of heads, the ears, the feet?
0: Okkoka shariram nandu okkoka chaitanyam kanipistundali.
1: There is chaitanya awareness in every form.
0: Kaani inni chaitanyamulu ikka kanipinchadam ledhe.
1: But you don't see your own chaitanya.
0: కానీ అన్నిటి ఎందు చైతన్యం ఉన్నది.
1: బట్ దేర్ ఇస్ చైతన్య అవేర్నెస్.
0: ఆధ్యాత్మిక తత్వం అంటే తెలుసుకోవడం చాలా కష్టం.
1: ఇట్ ఈస్ డిఫికల్ట్ టు నో స్పిరిచువాలిటీ.
0: ఆధ్యాత్మికమనగా
1: స్పిరిచువాలిటీ మెంట్
0: తనకు తెలియనటువంటి ఒక సత్య స్వరూపాన్ని తెలుసుకోవటం.
1: ఓన్లీ టు నో ద ట్రూత్ విచ్ ఇస్ నాట్ నోన్ టు హిమ్.
0: తన కనిపించేటువంటి దాంట్లో కనిపించినటువంటి ఆనందాన్ని కనుక్కోవటం.
1: టు ఫైండ్ అవుట్ ద బ్లిస్ ఇన్ దట్ విచ్ ఇస్ సీన్.
0: కనిపించినటువంటి ఆనందం లోపల
1: in that bliss which is not seen.
0: ఆనంద పరిచేటువంటి ఒక స్వరూపాన్ని దర్శించాలి.
1: One has to visualize that blissful form.
0: ఇది ఎవరు దర్శించడానికి ప్రయత్నిస్తున్నారు?
1: And who are making attempt to see that blissful
0: form? ధ్యానానికి కూర్చుంటున్నారు.
1: We sit for meditation.
0: ఏదో కన్నులు మూసుకుంటున్నారు.
1: We close our eyes.
0: ఏదో ఒక స్వరూపాన్ని నిర్మించుకుంటున్నారు.
1: We assume a form.
0: కానీ ఇవన్నీ కూడాను ప్రతిబింబ స్వరూపంలే కాని ప్రత్యక్ష స్వరూపములు కాదు.
1: They are only reflections but not the direct forms.
0: ఈ రిఫ్లెక్షన్, ఈ రియాక్షన్, ఈ రీసౌండ్లు ఎంతకాలం ఉంటుంటాయి?
1: దిస్ రియాక్షన్, రిఫ్లెక్షన్, రీసౌండ్, హౌ లాంగ్ డూ దే లాస్ట్?
0: ఈ రీసౌండ్ ఎక్కడి నుంచి వస్తుంది? నేను మాట్లాడుతున్నాను.
1: ఐఎమ్ స్పీకింగ్ ఫ్రమ్ హియర్.
0: నేను మాట్లాడేటువంటి శబ్దం అంతా మీరు వింటున్నారు.
1: ఆల్ దిస్ సౌండ్ యు
0: హియర్. ఈ శబ్దమునకు మూలాధారం ఏమిటి?
1: వాట్ ఈస్ ది బేసిస్ ఫర్ దిస్?
0: కానీ నా యొక్క నోరు అంటున్నారు మీరు.
1: ఇట్ ఈస్ ఓన్లీ మై
0: కాదు కాదు కాదు.
1: నో నో.
0: కనుకనే ఇది నిశ్శబ్దం అనేటువంటిది కాదు.
1: ఇట్ ఈస్ నాట్ సైలెన్స్ టోటల్లీ.
0: ఇంకా రియాక్షన్.
1: రియాక్షన్
0: ఏమిటి? నేను చేతులు తిప్పటము, ఏం నేను నోరు కదిలించటము, ఇది రియాక్షన్ అవుతుందా?
1: అండ్ మేకింగ్ ఆల్ కైండ్స్ ఆఫ్ జెస్చర్స్, మూవింగ్ హ్యాండ్స్, కెన్ దట్ బి రియాక్షన్?
0: ఈ రియాక్షన్ కూడాను ఆ రీసౌండ్ యొక్క ప్రతిబింబమే.
1: రియాక్షన్ ఇస్ ఆల్సో రిఫ్లెక్షన్ ఆఫ్ ద
0: రీసౌండ్. రీసౌండ్ యొక్క ప్రతిబింబం రియాక్షన్ వచ్చి
1: And resound comes down in the form of
0: reality. ని కప్పిపుచ్చేస్తుంది.
1: And it covers the reality.
0: ఇవి రెండు కూడాను నాభి స్థానం నుండి ఆవిర్భవిస్తున్నాయి.
1: These two emanate from the navel.
0: ఇప్పుడు ఏదైనా ఒక యొక్క వ్యక్తిని స్వరు గురించి మీరు మాట్లాడాలనుకుంటే,
1: if you want to converse with a person,
0: ఆ వ్యక్తి లోపల మీరు ప్రవేశించాలి.
1: You should get into him.
0: ఆ వ్యక్తి యొక్క పరిస్థితులంతా గుర్తించాలి.
1: You should know his position.
0: ఆ వ్యక్తి యొక్క ప్రభావం మీరు అర్థవంతం చేసుకోవాలి.
1: You should also know the effects thereby.
0: అప్పుడే నీవు ఆ వ్యక్తిని మీరు వర్ణించడానికి వీలవుతుంది.
1: Then it's possible for you to know him in
0: full. అదే విధంగానే యాక్షన్ రియాక్షన్.
1: Similarly, action,
0: sound, resound.
1: Sound, resound.
0: కానీ రీసౌండ్ కు రియాక్షన్ కు రిఫ్లెక్షన్ అనేటువంటిది ఉంటుంది.
1: But there is reaction, reflection,
0: ఈ రిఫ్లెక్షన్ అనేటువంటి దాన్ని మీరు గుర్తించాలి.
1: We have to know this reflection.
0: ఏమిటి ఇది రిఫ్లెక్షన్?
1: What is this reflection?
0: ఒక ఫ్లాష్ తీస్తే ఒక తూరి లైట్ వస్తుంది.
1: When one sees the click camera flash,
0: ఆ లైట్ వచ్చిన తక్షణమే చీకటి ఏర్పడుతుంది.
1: That flash will be immediately followed by dark.
0: ఈ చీకటి ఎక్కడ నుంచి వచ్చింది?
1: Where from you get this dark?
0: ఈ లైట్ ద్వారానే అది పోవటం వల్ల చీకటి కనిపిస్తుంది.
1: Because the flash, the light vanished, you find darkness there.
0: అది ఏ రియాక్షన్?
1: That is the reaction.
0: ఆ రియాక్షన్ లో వచ్చినటువంటి ఒక రీసౌండ్ ఏమిటి? అది ఏ శబ్దము?
1: The resound out of the reaction is the sound.
0: ఈ రీసౌండ్ లో వచ్చినటువంటి ఒక ఇది ఏమిటి?
1: What is it you get out of the sound?
0: రిఫ్లెక్షన్ లోపల వచ్చినటువంటి రియాక్షన్, రియాక్షన్ లో వచ్చినటువంటి ఒక రియాలిటీ.
1: And it is the reaction out of the reflection which is the reality.
0: ఇది ఏ నిజమైనటువంటి ఒక స్వరూపము?
1: This is the true form.
0: శరీరాన్ని నీవు ధరించకూడదు.
1: You cannot have simple
0: దేహాభిమానాన్ని మర్చిపోవాలి.
1: Forget the body attachment.
0: ఆత్మాభిమానం లక్ష్యమనందించుకోవాలి.
1: Be attached to the self.
0: ఈ ఆత్మాభిమానం చేతనే ఆ యొక్క రీసౌండ్ నాభి నుంచి ఆరంభమయ్యేటువంటి ఒక రీసౌండ్ మనం గుర్తించాలి.
1: When once you attach to the self, the resound starts from the navel.
0: ఇది ఏ నిజమైన సత్యము?
1: This is the true satya.
0: కానీ సత్యం అంటే ఇప్పుడు ఏ రీతిగా ఉంటుందో తెలిసిన?
1: You know what satya is?
0: ఎవరి ముందు వారికి తగినట్టుగా మాట్లాడేది.
1: We have to speak appropriate to the person whom we meet.
0: Adi resound antara?
1: Can you call it resound?
0: Adi leka satyam antara?
1: Can you call it truth?
0: Kaane kaadu.
1: No.
0: వాడి దగ్గర వాడి మాటలు, వీడి దగ్గర వీడి మాటలు, వారి దగ్గర వారి మాటలు, తనలో తన మాటలు, ఈ విధంగా కూడా సత్యం కానే కాదు.
1: వీ స్పీక్ ఇన్ డిఫరెంట్ వేస్ విత్ డిఫరెంట్ పీపుల్.
0: త్రికాలం ఎందుకు మార్పు చెందినటువంటిది ఏదో అది ఏ సత్యము?
1: ఇన్ ఫ్యాక్ట్ ట్రూత్ ఇస్ దట్ విచ్ ఇస్ చేంజ్లెస్ ఇన్ ఆల్ ది
0: ప్రెజెంట్ అండ్ ఫ్యూచర్. మూడింటి ఎందుకు మార్పు చెందినటువంటిది ఏ సత్యము?
1: సత్య ఇస్ చేంజ్లెస్ ఇన్ పాస్ట్, ప్రెజెంట్ అండ్ ఫ్యూచర్.
0: కనుకనే నీవు మొన్న మాట్లాడినటువంటి మాట ఈనాడు మాట్లాడుతున్నావా అంటే లేదు.
1: Are you just talking what you said 2 days ago?
0: Monnati maata monnane, ninnati maata ninnane, neti maata netine.
1: You said something 2 days before, something yesterday, and today is altogether different.
0: Kanukane satyam ante moodu kaalamulu endu maarpu chendakoodadu.
1: Truth should not change in all the 3 periods of time.
0: అలాంటి సత్యాన్ని ఈనాడు గుర్తించిన వారు ఎంతమంది ఉన్నారు?
1: హౌ మెనీ హావ్ రికగ్నైజ్డ్ ద ట్రూత్ టుడే?
0: ఓన్లీ లౌకికమైన సత్యాన్ని అయినా గుర్తించినటువంటి వారు ఉన్నారా?
1: ఆర్ దేర్ ఎనీ హూ హావ్ నోన్ ది వరల్డ్లీ ట్రూత్?
0: లేదు.
1: నో.
0: ఏమి చెప్పాడో స్వామి అనేటువంటిది కూడా మీరు చక్కగా విని దాన్ని శ్రీసౌండ్ గా చెప్పడం లేదు.
1: యూ డోంట్ లిసన్ టు భగవాన్ కేర్ఫుల్లీ అండ్ రిపీట్.
0: ఇది సత్యమా అనుకుంటే అది సత్యం కాదంటారు.
1: ఇఫ్ ఇట్ ఈస్ ట్రూత్ యు సే నో.
0: ఇంకా ఏది సత్యము?
1: దెన్ వాట్ ఈస్ ట్రూత్?
0: తనకు తెలియనటువంటిదే సత్యము.
1: And he doesn't know what it is.
0: కనుక అలాంటి సత్యాన్ని నువ్వు ఉచ్చరించి ప్రయోజనం ఏమిటి?
1: వాట్ ఇస్ ది యూజ్ ఇన్ రిపీటింగ్ సచ్?
0: నీవు గుర్తించినటువంటి సత్యాన్ని నీకు చెప్పాలి.
1: సే దట్ వాట్ యు హావ్ నోన్.
0: పాస్ట్, ప్రజెంట్ అండ్ ఫ్యూచర్.
1: పాస్ట్, ప్రజెంట్,
0: గడిచిన కాలమును, జరుగుతున్న కాలమును, జరగబోయే కాలమును, మూడు కాలములు కూడా నువ్వు ఏకం చేయాలి.
1: యూ హావ్ టు యూనిఫై ద పాస్ట్, ప్రజెంట్ అండ్ ఫ్యూచర్.
0: ఈ మూడు కాలములు ఎందుకు మూడు గుణములు ఉండకూడదు?
1: దేర్ షుడ్ నాట్ బి త్రీ క్వాలిటీస్.
0: త్రికాలం, త్రిగుణం, త్రిత్రం అన్నారు.
1: ఇట్ ఈస్ సెడ్ త్రీ పీరియడ్స్ ఆఫ్ టైమ్, ద త్రీ అట్రిబ్యూట్స్.
0: మూడు కాలములకు, మూడు పదములకు, మూడు యొక్క చూపులకు వ్యత్యాసం ఉంటుండాలి.
1: దేర్ ఇస్ డిఫరెన్స్ బిట్వీన్ త్రీ పీరియడ్స్ ఆఫ్ టైమ్ అండ్ త్రీ స్టేజ్.
0: కనుక మూడు కాలములు, మూడు శబ్దములు, మూడు విధమైనటువంటి యొక్క యాక్షన్లు అంత ఒకటే అయిపోవాలి.
1: దేర్ఫోర్ ద త్రీ పీరియడ్స్ ఆఫ్ టైమ్, ద సౌండ్ అండ్ యాక్షన్స్ షుడ్ బి వన్.
0: అది ఏ సత్యం యొక్క స్వరూపము?
1: దట్ ఈస్ ద ఫార్మ్ ఆఫ్ ట్రూత్.
0: స్థలం మార్చుకోవడానికి వీలు కాదు.
1: యు కెనాట్ చేంజ్ ఇట్ ఫ్రమ్ ప్లేస్ టు ప్లేస్.
0: కానీ కొన్ని విషయం లోపల మార్పు చెందుతూ ఉంటుంది.
1: బట్ అండర్ సర్టన్
0: మార్పు చెందేటువంటి
1: చేంజెస్
0: సత్యమే కాదు.
1: దట్ విచ్ చేంజెస్ కెనాట్ బి ట్రూ.
0: ఒక నిమిషంలో ఒకటి చెప్తున్నావు.
1: We say something in one moment.
0: మరో నిమిషంలో మరొకటి చెప్తున్నావు.
1: Later we say different.
0: అది సత్యం కాదు.
1: It is not true.
0: ఎప్పటికీ ఒక్కటే సత్యం. బ్రూజా సత్యం ఒక్కటే.
1: Truth is one.
0: నాట్ టూ. రెండు కానటువంటి ఒకటే సత్యము.
1: ట్రూత్ ఈజ్ వన్ అండ్ నాట్ టూ.
0: ఏ విధంగా ఒకటే అవుతుంది?
1: హౌ కెన్ దట్ బి వన్?
0: ఎప్పుడు చూసినా గానీ ఒకే దృష్టి అని ఉంచుకున్నావు, ఒకే సౌండ్, ఒకే రూపము, ఒకే ఆనందంతో కూడినటువంటిది, అది నిజమైనటువంటి సత్యము.
1: ఇట్ ఈస్ రియాలిటీ ఆర్ ద ట్రూత్ వెన్ దేర్ సేమ్ సౌండ్ అండ్ సేమ్ ఫార్మ్ అండ్ సేమ్ ప్లేస్.
0: ఇట్ సత్యమని ఉపనిషత్తులు అనేక రకములుగా వర్ణిస్తూ వచ్చాయి.
1: ఉపనిషత్స్ ఎక్స్టోల్డ్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ ట్రూత్ ఇన్ డిఫరెంట్ వేస్.
0: ఏ విధంగా వర్ణిస్తూ వచ్చాయి?
1: హౌ హ్యావ్ దే డిస్క్రైబ్డ్?
0: ఈ సత్యమునకు వర్ణనే లేదు.
1: సత్యం ఇస్ బియాండ్ డిస్క్రిప్షన్.
0: సత్యమునకు రూపమే లేదు.
1: సత్య హ్యాస్ నో ఫార్మ్.
0: సత్యమునకు ఆనందం ఒక్కటే ప్రమాణము.
1: అండ్ ఆనంద ఇస్ ది ఎవిడెన్స్.
0: ఆ సత్యాన్ని స్మరిస్తూ ఉండినప్పుడు,
1: యాజ్ యూ కంటెంప్లేట్ ఆన్ సత్య,
0: మీకై మీరు ఒకతూరి సత్యాన్ని స్మరిస్తుండే కన్నులు మూసుకొని,
1: క్లోజ్ యువర్ ఐస్ అండ్ కంటెంప్లేట్ ఆన్ సత్య,
0: మీకు తెలియకనే చిరునవ్వులు చిందులు దొక్కుతుంటాయి.
1: అన్నోయింగ్లీ యూ స్టార్ట్ స్మైలింగ్.
0: నవ్వుని మీకు ప్రారంభమవుతుంటాయి.
1: యూ స్టార్ట్ స్మైలింగ్.
0: ఆ స్మైలింగ్ ఎక్కడి నుంచి వస్తుండది?
1: వేర్ ఫ్రమ్ హ్యాస్ ఇట్ కమ్?
0: అది నీలంజంది నుంచి వస్తుండది.
1: యూ స్మైల్ ఫ్రమ్ ద ఫీలింగ్.
0: ఆ ఆనందమున కారణం ఏమిటి?
1: వాట్ ఆర్ ద కాజ్ ఫర్ బ్లెస్?
0: ఈ డ్యూయల్ మైండ్ ఉండినప్పుడు ఈ ఆనందం రాదు.
1: సో లాంగ్ యు ఆర్ డ్యూయల్ మైండెడ్ యూ కెన్ నాట్ బి బ్లిస్ఫుల్.
0: కనుక ఆనందం ఎక్కడి నుంచి వచ్చింది?
1: వేర్ ఫ్రమ్ ది ఆనంద యు గాట్?
0: దైవం నుంచినే వస్తుంటుండాలి.
1: గాడ్ ఈస్ ద సోర్స్ ఆఫ్ ఆనంద.
0: కనుకనే నీ నుంచి నీవు వచ్చినట్టుగా నీవు భావిస్తున్నావు.
1: యూ థింక్ దట్ ఇట్ హెస్ కమ్ ఫ్రమ్
0: హ్యాపీనెస్ ఈజ్ యూనియన్ విత్ గాడ్ అన్నారు.
1: హ్యాపీనెస్ ఈజ్ యూనియన్ విత్ గాడ్.
0: యూనియన్ విత్ గాడ్.
1: యూనియన్ విత్ గాడ్.
0: కలిసిపోయినటువంటి ఆనందమే.
1: అండ్ ఇట్స్ జస్ట్ యూనియన్.
0: ఎవరితో కలిసినటువంటిది? దైవంతో కూడినటువంటిది.
1: ద యూనియన్ ఈజ్ విత్ గాడ్ ఓన్లీ.
0: దైవంతో కూడినటువంటి ఆనందము ఎప్పుడు కూడా శాశ్వతంగానే ఉంటుంది.
1: ది హ్యాపీనెస్ దట్ యు గెట్ ఇన్ యూనియన్ విత్ గాడ్.
0: ఈ ప్రకృతి ద్వారా లభించినటువంటి ఆనందము ఒక నిమిషం ఆనందంగా ఉంటుంది, మరొక దినము ఇంకొక రకంగా ఉంటుంటుంది.
1: బట్ ది హ్యాపీనెస్ దట్ యు గెట్ అదర్వైజ్ విల్ లాస్ట్ ఫర్ ఎ మోమెంట్.
0: ఆ విధంగా మార్పు చెందేటువంటి ఆనందము దానికి ఆనందం అనే చెప్పరు.
1: It cannot be ananda or the bliss if it goes on changing.
0: ఎప్పటికీ మార్పు చెందినటువంటి సత్యం ఒకటి ఉంటుంది.
1: But there is satya which is changeless.
0: కానీ మీరు అది గుర్తించినారో లేదో,
1: whether you have known it or not,
0: ఎప్పుడు కూడా ఆనందంగా ఉంటాను.
1: Bhagavan is always blissful.
0: ఎప్పుడు కూడా నవ్వుకుంటూనే ఉంటాను.
1: Bhagavan always smiles.
0: మీరు ఎప్పుడైనా నా కష్టాల ఫేస్ చూసారా?
1: Did you find Bhagavan serious castoil face any time?
0: నాకు ఎప్పుడు కూడా అలాంటి ఫేస్ రాదు.
1: No, Bhagavan is never serious.
0: ఎప్పుడు ఆనందంగానే ఉంటుంటాడు.
1: Bhagavan is always blissful.
0: ఈ ఆనందం ఎక్కడి నుంచి వస్తుంది?
1: What is the source?
0: అంతర్భావం నుంచి ప్రతిబింబించేటువంటి ఆనందము.
1: It is the source is inner feelings.
0: కొంతమంది ఒక నిమిషంలో ఆనందంగా ఉంటారు, మరొక నిమిషంలో సీరియస్ గా కనిపిస్తారు.
1: సమ్ ఆర్ బ్లిస్ఫుల్ ఫర్ సమ్ టైమ్ అండ్ ఆర్ సీరియస్ అట్ అదర్ టైమ్స్.
0: అప్పుడే చూసినప్పుడు, ఓ ఇతనిలో ఏదో మార్పు ఉందప్ప అంటారు.
1: అండ్ వీ కెన్ నోటీస్ ద చేంజ్ ది మూమెంట్ వీ సీ హిమ్.
0: కనుక ఇతరులకు ఈ విధంగా మార్పు ఉన్నదని తెలియనటువంటి స్థితిగా ఉండాలి మనం.
1: యూ షుడ్ బి ఇన్ దట్ వే దట్ నోబడి కెన్ నోటీస్ ద చేంజ్.
0: ఇది నిజమైన సత్యము.
1: దిస్ ఈజ్ సత్య.
0: సత్యం అనేటువంటిది మార్పు చెందినటువంటిది.
1: సత్య ఈజ్ చేంజ్లెస్.
0: ఇది దాచితే దాగేది కాదు.
1: యు కెనాట్ హైడ్ ఇట్ ఈవెన్ ఇఫ్ యూ వాంట్.
0: పెట్టితే ఉండేటువంటిది కాదు.
1: అండ్ ఇట్ కెనాట్ బి కెప్ట్.
0: పట్టితే చిక్కేటువంటిది కాదు.
1: యు కెనాట్ క్యాచ్ హోల్డ్ ఆఫ్ ఇట్.
0: పట్టితే చిక్కదు.
1: యు కెనాట్ క్యాచ్ హోల్డ్ ఆఫ్ ఇట్.
0: పెట్టితే ఉండదు.
1: యు కెనాట్ కీప్ ఇట్.
0: ఇంకేమైనా మనకు చేతి చేతికి అందదు.
1: అండ్ యూ కెనాట్ గెట్ ఇట్ హోల్డ్ ఇట్.
0: అందదు పొందదు.
1: యూ కెనాట్ ఎక్వైర్ ఇట్.
0: అది నిజమైనటువంటి యొక్క ఆనందము.
1: దట్ ఈస్ ట్రూ బ్లిస్ ఆనంద.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: నిజమైనటువంటి ఉపనిషత్తు ఆనందం అనేటువంటిది,
1: ద రియల్ ఆనంద్ ఆఫ్ ఉపనిషత్,
0: అది సత్. ఉపనిషత్ గానే ఉంటుంటది.
1: రిమైన్స్ ఎస్ ఉపనిషత్ ఓన్లీ.
0: సత్ అనగా ఉండటము.
1: సత్ మీన్స్ ఎగ్జిస్టెన్స్.
0: ఎంత ఉండటము? కదలిక లేనట్టుగా ఉండాలి.
1: ఎగ్జిస్టెన్స్ విచ్ ఇస్ విదౌట్ మోషన్.
0: ఉపాలుగా మనకు సమీపంగానే ఉంటుంటుంది.
1: ఉపా మీన్స్ విచ్ ఇస్ క్లోజ్ టు యూ.
0: కానీ మన వైబ్రేషన్ తో అది కూడా ఏమాత్రం కదలదు.
1: వైబ్రేషన్ విల్ నాట్ ఎఫెక్ట్ ఎనీ మోటిలిటీ మూవ్మెంట్.
0: అలాంటి సత్యమే నిజమైనటువంటి సత్యము.
1: అండ్ దట్ ఈస్ ట్రూత్ ఇన్ రియాలిటీ.
0: ఒకవతూరి మనం నవ్వకపోయినా గానీ మన వైబ్రేషన్ దాన్ని నవ్విస్తుంటుంటుంది.
1: యూ మే నాట్ స్మైల్ బట్ వైబ్రేషన్స్ మేక్ యూ స్మైల్.
0: కనుక మనకు వైబ్రేషన్ కూడా లేదు.
1: దేర్ నో వైబ్రేషన్ టుడే.
0: ఎట్టి వైబ్రేషన్ కూడా మనకు రావు.
1: నో వైబ్రేషన్.
0: ఎట్టి రియాక్షన్, రీసౌండ్, రిఫ్లెక్షన్ కూడా ఉండదు.
1: నో రియాక్షన్, నో రిఫ్లెక్షన్, నో రీసౌండ్.
0: కనుకనే ఇలాంటిది నిజమైనటువంటి ఆనందము.
1: దిస్ ఇస్ ట్రూ బ్లెస్.
0: అట్టి ఆనందము ఒక ఉపనిషత్తు ద్వారానే మనకు లభిస్తుంది.
1: దిస్ ఆనంద బ్లిస్ యు కెన్ గెట్ ఇట్ అవుట్ ఆఫ్ ఉపనిషత్.
0: ఆ ఉపనిషత్తులు ఎందుకున్నటువంటి ఋషులు,
1: సేజెస్ ఆఫ్ ఉపనిషత్,
0: ఆ ఋషులు దీనిని అనేక రకములుగా పరిశీలన చేస్తూ వచ్చారు.
1: దే హావ్ ఎక్స్ప్లోర్డ్ ఇన్ ది ఇన్ డెప్త్.
0: మీకు తెలుసును,
1: యు నో దిస్.
0: అనేక పర్యాయములు మీకు చెప్పాను.
1: భగవాన్ సెడ్ మెనీ టైమ్స్,
0: ఒక ఋషి ఉండేటువంటి వాడు.
1: దేర్ ఇస్ వన్ సేజ్.
0: అతనికి ఏ భేదములు ఉండేటువంటిది కాదు.
1: హి హాడ్ నో డిఫరెన్సెస్.
0: ఇది భగవత్ యొక్క ఆనంద ఫలమును పొందాలని తపస్సు చేస్తూ వచ్చాడు.
1: హి డిడ్ డీప్ పెనెన్స్ టు ఎక్స్పీరియన్స్ బ్లిస్ ఆనంద.
0: అతని పేరు ఋషిశృంగుడు. ఋషిశృంగుడు.
1: అండ్ హి ఇస్ ఋషిశృంగ.
0: ఋషిశృంగుడు.
1: ఋషిశృంగుడు.
0: అతను దండకారణ్యంలో ఉన్నాడు.
1: హి స్పెండ్ టైమ్ ఇన్ దండకారణ్య.
0: ఈ దండకారణ్యంలో ఉండినప్పుడు
1: వెన్ హి వాస్ దేర్
0: దేనికోసం ఉండినాడు?
1: వై వాస్ హి దేర్?
0: తన ఆశ్రమానికి ఎదురుగా ఒక పెద్ద వృక్షం ఉంటుండాలి.
1: దేర్ వాస్ ఎ జైజాంటిక్ ట్రీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిస్
0: హెర్మిటేజ్. ఆ వృక్షంలో అమృత ఫలము అనేటువంటిది కాచి ఉంది.
1: అండ్ దేర్ వాస్ ప్రెసెంట్ ఎ ఫ్రూట్ ఆఫ్ నెక్టర్.
0: కానీ ఆ ఫలం నిమిత్తమై తాను అనేక దినములు తపస్సు చేస్తూ వచ్చాడు.
1: హి డిడ్ పెనెన్స్ టు అక్వైర్ దట్ ఫ్రూట్.
0: అదే మార్గం లోపల
1: అలాంగ్ ది సేమ్ పాత్
0: అరణ్యంలో సంచరిస్తూ
1: మూవింగ్ ఇన్ ద ఫారెస్ట్
0: ద్రౌపది యొక్క దృష్టి ఆ ఫలం పైన పడింది.
1: ద్రౌపది హ్యాడ్ ఎ గ్లాన్స్ అట్ దట్ ఫ్రూట్.
0: తక్షణమే ధర్మజుడికి చెప్పింది.
1: ఇమ్మీడియట్లీ షీ టోల్డ్ టు ధర్మజ,
0: మీరు ఆ ఫలం కొంటే మనం అందరూ 3 దినం 4 దినం చక్కగా భుజించవచ్చు అనింది.
1: షీ సెడ్ ఇఫ్ యూ ప్లక్ దట్ ఫ్రూట్ ఇట్ ఈస్ ఎనఫ్ ఫర్ ఫుడ్ ఫర్ 4 డేస్ ఫర్ ఆల్ ఆఫ్ అస్.
0: ధర్మజుడు ఆమెను సంతోషపెట్టే నిమిత్తమై కొట్టాడు దాన్ని.
1: ధర్మజ టు మేక్ హర్ happy shot an arrow.
0: క్రింద పడింది.
1: And the fruit fell on the ground.
0: దీన్ని ఎత్తుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు ధర్మజుడు.
1: ధర్మజ వాస్ మేకింగ్ ఎన్ అటెంప్ట్ టు లిఫ్ట్ ఇట్ అప్.
0: చేత కాలేదు.
1: హి కుడ్ నాట్.
0: ద్రౌపది కూడా చేరింది.
1: ద్రౌపది అసిస్టెడ్.
0: ఆమె కూడా మహాశక్తి స్వరూపిణి.
1: షి ఇస్ ఆల్సో పవర్ఫుల్.
0: అగ్నిజ్వాలల నుంచి ఉద్భవించినటువంటిది.
1: షి ఇస్ బోర్న్ అవుట్ ఆఫ్ ఫైర్.
0: కాదు, ఆమెకు చేత కాలేదు.
1: ఇట్ వాస్ నాట్ పాసిబుల్ ఈవెన్ టు హర్.
0: చూచారు ఫలముల నిమిత్తమై కందమూలాదుల నిమిత్తమై బయటపోయినటువంటి ఒక అర్జునుడు నకులు సహదేవుడు వీళ్ళందరూ వచ్చారు.
1: అండ్ ఆల్ అదర్ బ్రదర్స్ హూ వర్ ఇన్ సర్చ్ ఆఫ్ ద ఫుడ్ మెటీరియల్ ఆల్ అరౌండ్ ఆల్సో అసెంబుల్ దేర్.
0: ఏమిటో ఇద్దరు కూడా వయసు అయినటువంటి వారు.
1: ద ఏజ్డ్ పీపుల్,
0: ఓల్డ్ పీపుల్, వీళ్ళెత్తితే అది చిక్కుతుందా అని వాళ్ళు ఆశం చేస్తూ వచ్చారు.
1: కెన్ దే లిఫ్ట్ దిస్ ఫ్రూట్? దే మేడ్ ఫన్ ఆఫ్ ది టూ.
0: వాళ్ళు కూడా ఎంతో ప్రయత్నం చేశారు.
1: దే టు ఆల్సో స్ట్రగుల్.
0: కానీ ఆ ఫలం కదలలేదు.
1: అండ్ ద ఫ్రూట్ డిడ్ నాట్ మూవ్.
0: ఇది చూచాడు. తిరిగి భీముడు కూడా వచ్చాడు.
1: ఇన్ ద మీన్ టైమ్ భీమ అరైవ్డ్ దేర్.
0: భీముడు కందమూలాలు తీసుకుని పరిగెత్తి వచ్చాడు. ఎక్కడ పోయినారు మా అన్న, ఎక్కడ పోయినారు మా తమ్ముళ్ళు, ద్రౌపది ఎక్కడ ఉంది అని వెతుక్కుంటూ వచ్చారు.
1: భీమ కేమ్ దేర్ విత్ ఆల్ ద వెజిటబుల్స్ ఇన్ సర్చ్ ఆఫ్ హిస్ ఎల్డర్ బ్రదర్స్ అండ్ యంగర్ బ్రదర్స్.
0: చూచాడు ఆ ఫలము కంటికి కనిపించింది.
1: హీ కుడ్ సీ విత్ ది ఐ దట్ ఫ్రూట్.
0: కంటికి కనిపించేటప్పటికి దీన్ని ఎత్తడానికి ఇంతమంది కావాలన్న,
1: ఆర్ దర్ సో మెనీ పీపుల్ రిక్వైర్డ్ టు లిఫ్ట్ దిస్ సింగిల్ ఫ్రూట్.
0: మా యొక్క సోదరుడైనటువంటి అర్జునుడు గాంధీవాన్ని ఎత్తినాడు అని చెప్పి చెప్తున్నారు.
1: అర్జున ఇస్ సో గ్రేట్ యాజ్ టు లిఫ్ట్ ద గాంధీవా.
0: ఏమిటో అతను ఎత్తే సమయంలోపల అది ఏ గాంధీవము, బెండు గాంధీవేమో.
1: వాట్ కైండ్ ఆఫ్ గాంధీవా? ఇట్ ఇస్ మేబీ మేడ్ అప్ ఆఫ్ కార్క్.
0: ఇట్ రండి, నేను తెచ్చుతానన్నాడు.
1: హి సెడ్ గో అసైడ్, నౌ ఐ విల్ డూ ఇట్.
0: పోయాడు, ఎడమ చేయి పట్టాడు.
1: అండ్ హి గాట్ హోల్డ్ ఆఫ్ హిస్ లెఫ్ట్ హ్యాండ్.
0: కదలలేదు.
1: హి డిడ్ మూవ్.
0: రెండు చేతులు పట్టాడు.
1: హి జాయిన్డ్ బోత్ హ్యాండ్.
0: తన బలము తన కండలములు అన్ని కూడా కదిలించి పెట్టాడు.
1: హి యూజ్డ్ ఆల్ హిస్ మజిల్ పవర్ అండ్ స్ట్రెంగ్త్.
0: కానీ వీళ్ళ అందరూ కూడా అక్కడ తిరుగాటం చూచింది. ఆ తిరుగాడినటువంటి వల్ల ఆ ఋషిశృంగుడి యొక్క ఋషి అనగా రోమములన్నీ కూడా పరచుకుని పోయినాయి.
1: Because of this little movement of the fruit, all the hair of the sage started moving.
0: రిషిశృంగుడు అనగా రోమమునంతా కూడాను ఆశ్రమంతా ప్రకించింది.
1: And the sage, because he was in deep penance, his hair has spread all over the hermitage.
0: ఈ భీముడు సహదేవుడు వీళ్ళందరూ తొక్కుతుండేటప్పటికి మెత్తగా లేస్తూ వచ్చాయి.
1: As the hair was trampled under the feet of all the brothers, the hair started again.
0: తిరిగి అవి పూర్తి లేయంగానే ఇంకప్పుడు ఋషిశృంగుడి కోపం వస్తుంది.
1: అండ్ ఋషిశృంగ వుడ్ బి ఫ్యూరియస్.
0: అదే శాపమునకు వీళ్ళు గురి అయిపోతారు.
1: అండ్ దే విల్ బి పుట్ టు ఆల్ కర్స్.
0: ఆ సమయం లోపల కృష్ణుణ్ణి ప్రార్థించింది ద్రౌపది.
1: ద్రౌపది ప్రేయర్ టు కృష్ణ అట్ దట్ టైం.
0: కృష్ణ అనాథ రక్షక,
1: కృష్ణ
0: ఇన్ని సమయం లోపల మమ్మల్ని రక్షిస్తూ వచ్చావు.
1: యు ప్రొటెక్టెడ్ ఇన్ ఆల్ టైమ్స్ ఆఫ్ ట్రబుల్.
0: కానీ ఈనాడు కూడా నీవే తప్ప మాకు అంతం లేదు.
1: టుడే యు ఓన్ యువర్
0: నీవే తప్ప ఇతప్పరం బెరుగా.
1: వీ డోంట్ హ్యావ్ ఎనీబడీ.
0: మన్నింపందగం దీరు నేను.
1: యు షుడ్ రిఫ్యూజ్.
0: రాధే కృష్ణ, కాపాడవే, సంరక్షించవే అన్నారు.
1: ఓ కృష్ణ, కమ్ హియర్ అండ్ ప్రొటెక్ట్ అండ్ సేఫ్ గార్డ్.
0: వచ్చాడు నవ్వుకుంటూ కృష్ణుడు.
1: అండ్ కృష్ణ కేమ్ స్మైలింగ్.
0: చూచాడు.
1: He saw.
0: ఆ ఫలములు కూడా చూచాడు.
1: హి సా ద ఫ్రూట్ టు.
0: ఎక్కువ టైం మీరు ఇక్కడ ఉండడానికి వీల్లేదు.
1: హి సెడ్ ఇట్స్ నాట్ పాసిబుల్ ఫర్ యూ టు బి హియర్.
0: నేను చెప్తున్నాను.
1: ఐఎమ్ టెలింగ్ యూ నౌ.
0: దీనికి సత్యానికి తగినటువంటి మార్గం ఇది.
1: అండ్ దిస్ ఇస్ ద రైట్ పాత్ ఫర్ యూ.
0: దాన్ని మీరు అనుసరిస్తూ రండి అన్నారు.
1: యూ ఫాలో మీ, హి సెడ్.
0: స్వామి, మీ ఆజ్ఞను మేము ఏనాడు అనుసరించలేదు, ఎప్పుడు అనుసరిస్తూనే ఉన్నాము.
1: దే సెడ్ స్వామి, వి ఆల్వేస్ ఫాలోడ్ యు.
0: ఏది చెప్పినా అది చేస్తున్నాము.
1: వి ఆర్ డూయింగ్ అకార్డింగ్ టు యువర్ కమాండ్.
0: చెప్పిన పనికి తూచా మేము ఆలకిస్తున్నాము.
1: వి ఫాలోడ్ యువర్ కమాండ్ ఇన్ టోటో.
0: అది చెప్పాడు.
1: సో
0: ధర్మజ, మీరందరూ ఇక్కడే ఉండండి.
1: ధర్మజ, ఆల్ ఆఫ్ యూ బి హియర్.
0: నేను పోతాను ఋషిశృంగుని ఆశ్రమానికి.
1: ఐ విల్ గో టు ది ఆశ్రమ్.
0: 5 నిమిషాలు అయిన తర్వాత మీరు రండి.
1: After 5 minutes you come there.
0: వచ్చి నేను ఏ విధంగా ప్రవర్తిస్తానో మీరు అదే విధంగా ప్రవర్తించాలి.
1: యు జస్ట్ యాక్ట్ ఇన్ ద వే యాజ్ ఐ డూ దేర్.
0: బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి, ఎట్ట చేస్తానో అట్ట ఉండాలి అన్నారు.
1: అండ్ యు జస్ట్ యాక్ట్ ఇన్ ది వే యాజ్ ఐ డూ ఎట్ దట్ మోమెంట్.
0: కృష్ణుడు వెళ్ళాడు ఋషశృంగ ఆశ్రమానికి.
1: కృష్ణ వెంట్ టు ఋషశృంగ.
0: ఋషశృంగుడు వీళ్ళు శపించడానికి రావడం కోసమని సిద్ధంగా ఉన్నాడు.
1: అండ్ ఋషశృంగ వాజ్ అబౌట్ టు కర్స్ దెం.
0: ఆ సమయ స్ఫూర్తిగా సమయానుసూరంగా కృష్ణుడు అక్కడ లోపల వెళ్ళాడు.
1: కృష్ణ రీచ్ ది ఎగ్జాక్ట్ మోమెంట్.
0: స్వామి మీరు ఇక్కడికి మా ఆశ్రమానికి వచ్చారా, ఎంత అదృష్టము, మా అదృష్టం పండిపోయింది, మా ఆశ్రమం పవిత్రమైంది అని ఎంతెంతో చెప్పుకుంటున్నాడు ఆ ఋషశృంగుడు.
1: ఋషశృంగ వాజ్ మైటీ హ్యాపీ బికాస్ ఆఫ్ ద విజిట్ ఆఫ్ కృష్ణ, బికాస్ ఆఫ్ ద ఆస్పిషియస్ మూమెంట్.
0: కొంచెం దూరం లోపల ధర్మజుడు, భీముడు, అర్జునుడు, నకసే వీళ్ళందరూ వస్తున్నారు.
1: లిటిల్ అవే ఫ్రమ్ దట్ ప్లేస్ దే ఫౌండ్
0: ధర్మజుడు. ఋషశృంగుడితో మాట్లాడుతుండేటప్పటికి దృష్టి ఏమో వారిపైన ఉంటుండాలి.
1: దో కృష్ణ వాజ్ కన్వర్సింగ్,
0: ఇది ఏ భగవంతుని యొక్క దృష్టి.
1: హీ వాజ్ థింకింగ్
0: ఏ పనులు చేస్తున్నప్పటికీ వారి దృష్టి దేనిపైన పోవాలో దానిపైన పోతుంటారు.
1: గాడ్ మే బి డూయింగ్ సో మెనీ యాక్షన్స్ బట్ హీ విల్ బి థింకింగ్ ఆఫ్ హిస్ డివోటీస్ ఓన్లీ.
0: అందువల్ల వారు వచ్చే చూచి మెత్తగా కృష్ణుడు ఈ యొక్క ఋషశృంగుని పాదాలపైన పడ్డాడు.
1: వాచింగ్ దెమ్ కమింగ్ ఓవర్ హియర్ కృష్ణ ఫెల్ అట్ ది ఫీట్ ఆఫ్ ఋషశృంగ.
0: ఏమిటిది కృష్ణ, మీరేమిటి భగవంతుడు, నా పవిత్రమైనటువంటి దీన్నంతా నా యొక్క దీనిపైన పడిపోయి మీరంతా అపవిత్రం చేసుకుంటున్నారే అన్నాడు ఋషశృంగుడు.
1: ఋషశృంగ సెడ్ ఓ కృష్ణ యువర్ గాడ్, హౌ ఇస్ ఇట్ యు ఫాల్ ఎట్ మై ఫీట్.
0: మీరేమిటి, మీరు నమస్కారం చేయటం ఏంటి?
1: వాట్ ఈస్ దట్ యు డూ నమస్కారం?
0: నేనెవరు, మీరెవరు?
1: వాట్ ఆమ్ ఐ ఆఫ్టర్ ఆల్?
0: ఈ విధంగా అనుకుంటున్నట్టే మెత్త కృష్ణుడు ఒకటి చెప్పాడు.
1: అండ్ దెన్ కృష్ణ సెడ్ సాఫ్ట్,
0: నీవే నేను, నేనే నీవు అన్నాడు.
1: యు ఆర్ ఐ అండ్ ఐ ఆమ్ యు.
0: ఇది చేస్తుండగానే వచ్చాడు పాండవులు.
1: ఇన్ ది మీన్ టైమ్ పాండవస్ కేమ్.
0: పాండవులు వచ్చేటప్పటికి
1: బై దట్ టైమ్
0: వారు నిలుచుకున్నారు. ఈ దృశ్యాన్ని చూచాడు ఋషశృంగుడు.
1: ఋషశృంగ నోటీస్ దేర్ ప్రెజెన్స్.
0: లేచినటువంటి కృష్ణుడు ఈ యొక్క ధర్మజునికి, అర్జునికి, నకులకి, సహదేవునికి, ద్రౌపదికి కూడా నమస్కారం చేశాడు కృష్ణుడు.
1: ద మూమెంట్ దే అరైవ్డ్ దేర్ కృష్ణ స్టార్టెడ్ డూయింగ్ నమస్కార్.
0: ఆరు మందికి నమస్కారం చేశాడు కృష్ణుడు.
1: కృష్ణ డిడ్ నమస్కార్ టు ఆల్ ది
0: సిక్స్. ముందుగానే చెప్పి వచ్చాడు కృష్ణుడు.
1: బట్ కృష్ణ సెడ్ ఈవెన్
0: ఏ మాత్రం నోరెత్తకూడదు.
1: డోంట్ ఓపెన్ యువర్ మౌత్.
0: నేను చేసినట్టుగా మీరు చేసిందంటే.
1: యు డూ యాజ్ ఐ
0: చెప్పినట్టుగా చేయాల్సిందే.
1: యు మస్ట్ డూ అకార్డింగ్ టు మై ఇన్స్ట్రక్షన్.
0: అందరూ ఆశీర్వదించినట్టుగా చేతులు పెట్టారు.
1: ఆల్ ఆఫ్ దెమ్ స్ట్రెచ్ దేర్ హ్యాండ్స్ యాజ్ ఇఫ్ దే వర్ బ్లెస్సింగ్ హిమ్.
0: చూచాడు ఋషశృంగుడు.
1: ఋషశృంగ నోటీస్
0: ఏమిటిది, కృష్ణుడే సాక్షాత్ శ్రీమన్నారాయణుడే ఈ యొక్క పాండవులకు నమస్కారం చేస్తున్నారే, వీళ్ళు ఎవరు, ఎట్టి గొప్పవారు, ఎట్టి శక్తి కలిగిన వారు, వీళ్ళ యొక్క భక్తి ప్రపత్తులు ఎలాంటివో అని అర్థం చేసుకోవాలని చూస్తున్నాడు.
1: ఋషశృంగ వాజ్ వెరీ మచ్ సర్ప్రైజ్ వాచింగ్ దిస్ సీన్. వాట్ ఈస్ దట్ గాడ్ ఈస్ ఫాలోయింగ్ అట్ ద ఫీట్ ఆఫ్ ఆల్ దీస్ సిక్స్ పీపుల్. దే మస్ట్ హావ్ బీన్ సర్టెన్లీ గ్రేట్.
0: కృష్ణుడు ఎప్పుడు పాండవులకు నమస్కారం చేశాడో వీరికందరికి ఋషశృంగుడు వచ్చి నమస్కారం చేశాడు.
1: ద మూమెంట్ కృష్ణ డిడ్ నమస్కారం టు పాండవస్ హీ వాజ్ ఫాలోడ్ బై ఋషశృంగ హూ ఆల్సో డిడ్ నమస్కారం.
0: ఋషశృంగుడు కూడా నమస్కారం చేసి వాడి పాదాలపైన పడేటప్పటికి కోపం లేదు.
1: అండ్ హీ వాజ్ నాట్ యాంగ్రీ.
0: ఆ కోపాన్ని చల్లార్చే నిమిత్తమై,
1: టు పాసిఫై
0: ఆ కోపాగ్నికి బలి కాకుండా ఉండే నిమిత్తమై,
1: ఇన్ ఆర్డర్ టు సీ దే ఓన్ ఫేస్ ద రాత్ ఆఫ్ యాంగర్
0: నాటకాలు ఆడుతూ వచ్చాడు.
1: దిస్ హాస్ బీన్ ది ఎనాక్ట్మెంట్ ఆఫ్ ద డ్రామా ఆఫ్ కృష్ణ.
0: అనగా పాండవులకు శాపం రాకూడదు,
1: పాండవ షుడ్ నాట్ బి కర్స్డ్.
0: అతనికి గోధుమ రాకూడదు.
1: అండ్ ఋషశృంగ వుడ్ నాట్
0: గోధుమ వచ్చేసి ఎవరు భరించుకోలేరు.
1: అండ్ వన్స్ హీ ఇస్ యాంగ్రీ నోబడీ కెన్ బేర్.
0: ఋషశృంగుడికి కోపం చల్లార్చాడు.
1: సో ఋషశృంగ వాజ్ పాసిఫైడ్.
0: అప్పుడు లేచిన తర్వాత కృష్ణుడు చెప్తున్నాడు.
1: లేటర్ కృష్ణ వెంట ఆన్ టెలింగ్,
0: వీరు మహారాజులు.
1: దీస్ ఆర్ ఆల్ ఎంపరర్.
0: పాండు రాజులు.
1: దర్ పాండు కింగ్.
0: చక్రవర్తులు.
1: దర్ ఎంపరర్.
0: ఇలాంటి పాండు రాజులు అంతా కూడా మన అన్ని అరణ్యంలో వచ్చి ఈ ఫలము నిమిత్తమై ప్రాకులాడుతున్నారు.
1: ఇన్ ఫ్యాక్ట్ ఆల్ పాండు కింగ్స్ ఆర్ హియర్ టు ప్రొక్యూర్ దిస్ ఫ్రూట్.
0: అప్పుడు చెప్పాడు, చి నా ఆశ అల్పమైనటువంటిది.
1: మై డిజైర్ ఇస్ సో
0: మహా చక్రవర్తులు ఆశించేటువంటి ఆశకు నేను అడ్డు తిరిగినాను.
1: ఇన్ ఫ్యాక్ట్ ఐ కేమ్ ఇన్ ద వే ఆఫ్ ది డిజైర్ ఆఫ్ ది ఎంపరర్స్.
0: రండి అని ఆ ఋషశృంగుడు వీళ్ళందరినీ అక్కడ తీసుకుని పోయాడు.
1: అండ్ ఋషశృంగ వాంటెడ్ దెమ్ టు గో అలాంగ్ విత్ హిమ్.
0: ఆయన మంత్ర దష్టం చేత తాకినాడు.
1: అండ్ హి టచ్డ్ దట్ ఫ్రూట్ విత్ హిస్ పవర్ ఆఫ్ ద మంత్ర.
0: తాకేటప్పటికి చేతి పైన వచ్చి పడింది.
1: అండ్ హి కుడ్ కలెక్ట్ దట్ ఫ్రూట్ ఇన్ హిస్ హ్యాండ్.
0: అప్పుడు ఈ పాండవులకంతా కూడాను అర్పితం చేశాడు.
1: అండ్ దెన్ హి పాస్డ్ ఆన్ ది ఫ్రూట్ టు
0: పాండవ. ఈ ఫలం ఎలాంటిది?
1: వాట్ సార్ట్ ఆఫ్
0: అమృత ఫలము.
1: ఇట్ ఈస్ అమృత ఫల.
0: దీన్ని తిన్నటువంటి వానికి ఇంకే విధమైన జనన మరణాలు లేదు.
1: ద వన్ హూ పార్టేక్స్ దట్ ఫ్రూట్ విల్ నాట్ హ్యావ్ బర్త్.
0: లేదు ఇంకా.
1: అండ్ దెన్ నథింగ్ వాట్సో ఎవర్.
0: అలాంటి ఫలము ఆ ఋషశృంగుడి యొక్క ఫలము.
1: దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ దట్ ఫ్రూట్.
0: ఈ ఋషిశృంగుడు కూడా ఈ తపస్సు చేసి దీని యొక్క అంతరార్థాన్ని పాండవులకు అంత చెప్పి కృష్ణుడు కూడా చెప్తూ వచ్చాడు.
1: అండ్ దిస్ హాస్ బీన్ ద ఆస్టెరిటీ ఇన్ ద పెనెన్స్ ఆఫ్ ఋషిశృంగ హు ఎక్స్ప్లెయిన్డ్ ఇట్స్ ఇన్ ఇట్స్ సిగ్నిఫికెన్స్ టు పాండవర్స్.
0: తర్వాత నెమ్మదిగా కూర్చున్న తర్వాత
1: ఆఫ్టర్ సిట్టింగ్
0: ఆ ఫలమును కోసుకుని అందరు తిన్నారు.
1: ఆల్ దెమ్ హాడ్ పార్టేకెన్ దట్ ఫ్రూట్.
0: కృష్ణుడు కూడా ఒక ముక్క ఇచ్చారు.
1: అండ్ కృష్ణ ఆల్సో హాడ్ ఎ పీస్ ఆఫ్ ద ఫ్రూట్.
0: అయ్యో నేను ఫలం తిన్నాను మీకు తెలియదా.
1: And Krishna said, "Don't you know that I don't eat fruit?
0: ఫలమును నేను ముట్టను.
1: I don't touch any fruit.
0: కాబట్టి మీరే భుజించండి అన్నాడు.
1: Better you eat," he said.
0: ఆనాడు ఈనాడు ఏనాడు మొదలుకొని కూడా ఒక ఫలమును కూడా ముట్టను.
1: And then and now, God has not touched any fruit.
0: మీ కోసం వచ్చింది మీరే భుజించాలి.
1: You have come here and you eat.
0: సరే ద్రౌపది ఆమె పట్టుకోలేక చేతి పెట్టి మీరు తాకండి దాని ప్రసాదంగా తీసుకుంటామన్నారు.
1: ద్రౌపది వాంటెడ్ కృష్ణ టు టచ్ ది ఫ్రూట్ ఎట్లీస్ట్.
0: స్త్రీల లోపల అంతటి పరమ భక్తి ఆవిర్భవిస్తూ ఉంటుంది.
1: అండ్ యూ హావ్ గాట్ దట్ ఇంటెన్స్ డివోషన్ ఇన్ యూ.
0: ప్రాచీన కాలం నుండి కూడాను స్త్రీల యొక్క ప్రవృత్తి వల్లనే పురుషులు కూడాను మహావీరులైపోయి సూర్యులైపోయి గంభీరులైపోయి పరమ భక్తులుగా మారుతూ వచ్చారు.
1: ఇట్ ఇస్ ది ఇంటెన్స్ డివోషన్ ఆఫ్ ది లేడీస్ ఆఫ్ ది ఏన్షియంట్ టైమ్స్ దట్ మేడ్ మెన్ వారియర్స్ మెన్ ఆఫ్ కరేజ్.
0: కనుకనే ప్రతి భక్తులు కూడాను ప్రతి చక్రవర్తి కూడాను ఒక విధమైనటువంటి ఒక పరమ పవిత్రమైన మార్గంలో ప్రవేశించారంటే స్త్రీలే దీనికి ఆధారం.
1: ఆల్ కింగ్స్ అండ్ ఎంపరర్స్ ఫాలోడ్ ది సీక్రెట్ పాత్ బికాజ్ దే వర్ ప్రాంప్టెడ్ బై విమెన్.
0: అప్పుడు కట్టగలపటికీ కృష్ణుడు కూర్చున్నాడు.
1: ఫైనల్లీ కృష్ణ సాట్.
0: ఆ ఆనందాన్ని చూస్తూ ఉంటుంటే ఋషశృంగుని కట్టిదారులు కారుతూ ఉన్నాయి.
1: ఋషశృంగ వాస్ షెడ్డింగ్ టియర్స్.
0: దాన్ని తుడ్చడానికి కూడా కృష్ణుడి దగ్గర బట్టలు లేవు.
1: అండ్ కృష్ణ డిడ్ హావ్ క్లాత్ టు వైప్ అవుట్ ద టియర్స్.
0: నాయన నీవు కారేటువంటి ఒక దీనిను కేవలం ఇది కాదు కన్నీటి దారాలు కాదు.
1: దే ఆర్ నాట్ ది టియర్స్ ఆఫ్ గ్రీఫ్.
0: ఆనంద బాష్పములు.
1: ద టియర్స్ ఆఫ్ బ్లిస్.
0: ఇదిగో నీ జన్మ ఇంకా సార్థకం అయిపోయిందని రెండు చేతులతో అతను చేస్తున్న తాకాడు.
1: కృష్ణ కెప్ట్ బోత్ ఆఫ్ హిస్ హ్యాండ్స్ ఆన్ ది హెడ్ ఆఫ్ ఋషశృంగ అండ్ బ్లెస్డ్ హిమ్.
0: తన ప్రాణము కృష్ణుడు చేరిపోయింది.
1: అండ్ దెన్ ఋషశృంగ మర్జ్డ్ ఇన్ కృష్ణ.
0: అప్పుడు దీన్నంతా చూచి పాండవులందరూ కూడా ఇదే కోరుతూ వచ్చారు.
1: ఇన్ఫాక్ట్ పాండవస్ వాంటెడ్ ది సేమ్.
0: స్వామి మాకు కావాల్సింది ఏముంది
1: స్వామి? వాట్ ఇస్ ద టూ యూ
0: అన్ని అనుభవించవలసిందని అనిపించాం.
1: ఇన్ఫాక్ట్ వీ హాడ్
0: ఎన్ని కష్టంలో ఎన్ని నష్టంలో ఎన్ని నిష్టంలో ఎన్ని నిందలో మేము అనుభవించాం.
1: వీ ఎక్స్పీరియన్స్ ఆల్ ద బ్లేమ్ మిజరీ సారో ట్రబుల్స్.
0: ఈ జన్మ సార్థకం చేయండి అన్నారు.
1: Help us to liberate ourselves.
0: కాదు కాదు ఇంకా జరగవలసినవన్నీ ఉన్నాయి.
1: Krishna said not now, many things should happen.
0: ఒక డ్రామా లోపల ఒక వ్యక్తి ఒక వేషం వేశాడు.
1: An actor has played a role in a drama.
0: వాడికి కథలంతా ఎన్నో ఉంటుంటాయి. సెకండ్ సీన్ లో థర్డ్ సీన్ లో ఫోర్త్ సీన్ లో లాస్ట్ సీన్ లో కూడా ఉంటుండాలి.
1: And this actor has got a role in every scene till the end.
0: ఒక్క తూరి వచ్చేసేసి స్వామి ఇంక నేను వేశాను ఈ వేషం ఇంకా నాకు చాలు అంటే వదలడు.
1: The actor cannot say, "Leave me with this scene."
0: నీ కథ పూర్తి అయ్యేంత వరకు నువ్వు ఉండవలసిందే.
1: Until you complete your role, you must stay.
0: అదే విధంగానే కృష్ణుడు వారికి చెప్పారు, మీ ఇంకా చేయవలసినటువంటి ఎన్నో ఉన్నాయి.
1: So also Krishna said, "There are many lots."
0: ఈ జగత్తుకు చాటవలసినవి ఎన్నో ఉన్నాయి.
1: You have to teach the whole world.
0: ఈ సత్య ప్రమాణాలు గుర్తించడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి.
1: And there are many things that truth has got to know.
0: కాబట్టి సత్యాన్ని ఈనాడే ఇంకా గుర్తించలేదు.
1: And you have not known satya till today.
0: ఇలాంటి గుర్తించకమునిపోయి నీవు మరణిస్తే నీ యొక్క జీవితం ఏమిటి?
1: If you want to leave your body without knowing
0: ప్రతి మానవుడు నువ్వు ఒక సత్యాన్ని సాధించే నిమిత్తమై జన్మం వస్తున్నాయి.
1: In fact, human life is gifted to know the
0: జన్మం ఎత్తినందుకు దాన్ని సాధించే తీరాలి.
1: We must achieve this truth. పుట్టాము
0: పెరిగాం పోయాము అనుకుంటే ప్రయోజనం కాదు.
1: ఇట్ ఈస్ యూస్లెస్ టు థింక్ వి ఆర్ బోర్న్ టు గ్రో అండ్ డై.
0: పెరిగినాము కానీ సాధించవలసిన సాధించి తర్వాత పోవాలి.
1: వి ఆర్ బోర్న్ ఎనీవే వి హావ్ గ్రోన్ అండ్ వి షుడ్ అకంప్లిష్
0: కాబట్టి ఇంకా ఉండండి అని చెప్పి చెప్పి
1: హి వాంటెడ్ దెం టు లివ్.
0: కృష్ణుడు అంతర్ధానమయ్యాడు.
1: అండ్ కృష్ణ వానిష్డ్ ఫ్రమ్ దేర్.
0: చూచారు ఎక్కడ చూసినా కృష్ణుడు కనిపించలేదు.
1: అండ్ దే కుడ్ నాట్ సీ ఎనీవే కృష్ణ ఇన్ ద విసినిటీ.
0: కృష్ణ యొక్క తత్వమును గుర్తించుకొని
1: they have known the nature of
0: krishna arjuna mana unnata varaku nu tucha nadchukovustundi.
1: They have decided to follow the command of krishna.
0: ee arjuniki nakula sahadevulaku draupadi kuda cheppadu.
1: That was the teaching of dharmaja to his brothers and draupadi.
0: Aanadu varu promise chesaru dharmajuniki.
1: Then all brothers made a promise to dharmaja.
0: Swami meer ee vidhanga nadiste danni mem anusarinchedaniki mem samasiddhanga unnam.
1: All brothers said, swami, we will follow you in whichever way you proceed.
0: Aa pramana purvakanga
1: they promised.
0: పోయినవాడు అర్జునుడు యుద్ధమైన తర్వాత పోయినవాడు అక్కడికి.
1: అండ్ అర్జున వెంట్ టు ద బ్యాటిల్ ఫీల్డ్.
0: పోయినటువంటి వాడు తిరిగి ఎంతకాలమైనా రాలేదు.
1: అండ్ హి డిడ్ రిటర్న్ ఫర్ లాంగ్.
0: తిరిగి కృష్ణుడు ఇంకా రాలేదే రాలేదే అర్జునుడు రాలేదే రాలేదే అని కుంతీదేవి చాలా బాధపడుతుండాలి.
1: కుంతి ఫీలింగ్ వాజ్ ఫీలింగ్ వెరీ సాడ్ బికాస్ అర్జున డిడ్ రిటర్న్ ఫర్ లాంగ్.
0: కానీ ఎక్కడికి పోయినాడు?
1: వెరీ హెస్ హీ గాన్?
0: ఎక్కడ కనిపించదు. అప్పటికప్పుడు సృష్టించినటువంటి గ్రామం ఒకటి ఉంది.
1: అండ్ దేర్ ఇస్ వన్ విలేజ్ దట్ హస్ బీన్ క్రియేటెడ్ దెన్ జస్ట్ దెన్.
0: దాని పేరే ద్వారక. ద్వారకకు వెళ్ళాడు కృష్ణుడు, కృష్ణ జతలో అర్జునుడు కూడా.
1: అర్జున వెంట్ టు ద్వారక అలాంగ్.
0: ఈ ద్వారకను ఏ విధంగా సృష్టించారు అది కూడా మీరు కొంచెం చెప్పాలి.
1: హౌ ది ద్వారక ఇస్ క్రియేటెడ్ మస్ట్ బి టోల్డ్ టు యూ.
0: కృష్ణుడంతా కూడాను ఈ కంసుణ్ణి, శిశుపాలుని, దంతవక్రుణ్ణి వీళ్ళందరినీ చంపిన తర్వాత,
1: ఆఫ్టర్ కిల్లింగ్,
0: తన మామయ్య అయినటువంటి ఇద్దరు బిడ్డల్ని ఇచ్చాడు కృష్ణుడికి.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ద టూ డాటర్స్
0: కంసుడికి, అతను కూడా చంపాడు.
1: కంస వాజ్ ఆల్సో కిల్డ్.
0: జరాసంధుని చంపాడు.
1: జరాసంధ
0: అందరూ ద్వేషమైపోయినారు.
1: ఇన్ ఫ్యాక్ట్ ఆల్ హ్యాడ్ హేట్.
0: ద్వేషమైపోయి కృష్ణుడిని ఏ రకంగానైనా సరే ఈ యాదవులందరినీ చంపివేయాలని ఆ రాజు అంతా పట్టుబట్టారు.
1: అండ్ ఆల్ దోస్ కింగ్స్ హావ్ డిటర్మిన్ టు కిల్ కృష్ణ అండ్ యాదవ.
0: ఆనాడు
1: ద్రౌపది
0: ప్రార్థించింది.
1: ద్రౌపది ప్రే,
0: స్వామి
1: స్వామి,
0: క్షణ క్షణం కూడా మేము భయప్రాంతులతో జీవితం గడుపుతున్నాము.
1: వేఆర్ లీడింగ్ అఫ్ లైఫ్, అవర్ లైఫ్ ఇన్
0: మమ్మల్ని భయం లేనటువంటి స్థానానికి చేర్చండి అని.
1: టేక్ అస్ టు ఎ ప్లేస్ వేర్ వీ కెన్ బి ఫియర్.
0: అప్పుడు ఆయన చెప్పాడు, వేపల్లకి పోయి మీరందరూ ఒక్కతూరి నన్ను స్మరించండి, కన్నులు మూసుకోండి.
1: హి సెడ్ గో టు రేపల్లె, క్లోజ్ యువర్ ఐస్ అండ్ కంటెంప్లేట్ ఆన్ మీ.
0: నిద్రపోయినట్టుగా మీరు భావించండి.
1: కన్సిడర్ యువర్ ఫాస్ట్ స్లీప్.
0: ఆ రాత్రి వారు కన్నులు మూసుకున్నారు. లేచేటప్పుడు తెల్లవారుతలకి వాళ్ళు ఎక్కడో ఉంటున్నారు.
1: దట్ నైట్ దే వర్ ఫాస్ట్.
0: ద్వారకలో పోయి చేరిపోయినారు అన్నమాట.
1: నెక్స్ట్ మార్నింగ్ బై ది టైమ్ దే వోక్ అప్,
0: నడిచింది లేదు, ట్రైన్ లో పోలేదు, బస్సులో పోలేదు.
1: దే ఫౌండ్ దెమ్సెల్స్ ఇన్ ద్వారక. దే డిడ్ంట్ గో బై ఫ్లైట్ ఆర్ బై వాక్.
0: సమాధి సృష్టి లోపల కూర్చున్నప్పటికీ వాళ్ళు ద్వారకలో పోయి చేరిపోయినారు.
1: బై టైమ్ దే సాట్ ఇన్ సైలెన్స్ క్లోజ్ దేర్ ఐస్ దే
0: రీచ్డ్ సామాన్ అంతా కూడా ద్వారక పోయి చేరిపోయినాయి.
1: దే ఇమ్మీడియట్లీ దే రీచ్డ్ ద్వారక.
0: కృష్ణుని యొక్క తత్వం అంటే ఈ రకంగా అన్ని రకములుగా ఎవరు కూడా వర్ణించడానికి వీలు కానటువంటి స్థితిలో జరుగుతూ వచ్చింది.
1: ద డివినిటీ ఆఫ్ కృష్ణ కెన్ నాట్ బి డిస్క్రైబ్డ్ ఇన్ డెప్త్ బై ఎనీబడి.
0: ఆ విధంగా ద్వారకలో పోయి చేరిపోయినారు.
1: దట్స్ హౌ దే
0: రీచ్డ్ ద్వారక నుంచి ఇంకా రాలేదే అర్జునుడు అని కుంతీదేవి చాలా బాధపడుతుండాలి.
1: కుంతి ఇస్ ఫీలింగ్ వెరీ బ్యాడ్ బికాస్ అర్జున డిడ్ నాట్ రిటర్న్ ఫ్రమ్ ద్వారక.
0: తిరిగి వస్తున్నారని వార్త తెలిసింది.
1: షీ కుడ్ గెట్ ది మెసేజ్ దట్ ఈస్ కమింగ్.
0: వస్తున్నాడా అర్జునుడు, అర్జునుడు వస్తున్నాడా, వస్తున్నాడా అనేది పాపం లేచింది, చూచింది, కన్నులు మూసింది. కృష్ణుడు పోయినాడు అంటే దానికి వెతుకు రావడానికి పోయినట్టుగా పోయింది.
1: అండ్ షీ కుడ్ నో ద మెసేజ్ దట్ అర్జున వాజ్ రిటర్నింగ్. ఆన్ కమింగ్ టు నో ద కృష్ణ ఇస్ నో లాంగర్ దేర్ షీ వెంట్ ఇన్ సర్చ్ ఆఫ్ కృష్ణ అండ్ బ్రిడ్ నో మోర్.
0: ధర్మజుడు కూర్చున్నాడు. ధర్మజుని తొడపైన కుంతీదేవి తల పెట్టింది, ప్రాణం ఇచ్చింది.
1: ఇన్ఫాక్ట్ కుంతి రెస్టెడ్ హర్ హెడ్ ఆన్ ద ల్యాప్ ఆఫ్ ధర్మజ అండ్ బ్రీద్ హర్ లాస్ట్.
0: ధర్మజుడు ఎక్కడా లేవడానికి వీల్లేదు.
1: అండ్ ఇట్స్ నాట్ పాసిబుల్ టు గెట్ అప్.
0: భీముణ్ణి పిలిచాడు.
1: అండ్ హీ కాల్డ్ భీమ.
0: నీవు అరణ్యానికి తగినటువంటి సామగ్రి అంతా నీవు రెడీ చేయమన్నాడు.
1: యు మేక్ ఆల్ దట్ ఈస్ నెసెసరీ టు
0: అర్జున్ని పిలిచాడు.
1: He called Arjuna.
0: Arjuna, నీ కుమారుడికి పట్టాభిషేకం నీకు సిద్ధం కమ్ము అన్నాడు.
1: He said, make every arrangement to coronate your son.
0: కుమారుడు పట్టాభిషేకం అంతా కూడా బాధ్యత అంతా అర్జునుకి అప్పచెప్పాడు.
1: ఇట్ వాజ్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ అర్జున టు కారునేట్ హిస్
0: నకుల. సహదేవులంతా అంత్యక్రియలు చేయడానికి వాడు సిద్ధమైపోయినారు.
1: నకుల సహదేవ షుడ్ బి రెడీ టు డూ అబిచురీ రైట్.
0: కుంతీదేవికి ఒకవైపున సహజకర్మలు జరుగుతున్నాయి.
1: ఆల్ దట్ విచ్ హాస్ టు బి డన్ ఇస్ అబిచురీ రైట్.
0: అరణ్యానికి ప్రయాణమైపోయే కర్మలంతా కూడా భీముడు చేస్తున్నాడు.
1: భీమ వాజ్ మేక్ అరేంజ్మెంట్స్ టు గెట్ ఇన్ టు ద ఎగ్జైల్.
0: యుద్ధములకు సిద్ధమైనటువంటి యొక్క దీనికి కుమారుడు బాధ్యత అర్జునుడు తీసుకున్నాడు.
1: అర్జున హాస్ టేకెన్ అపాన్ హిమ్సెల్ ద రెస్పాన్సిబిలిటీ టు కరోనేట్ హిస్ సన్.
0: ఇది ఎక్కడే గాని భారతంలో ఎక్కడ జరగలేదు.
1: దిస్ హాస్ నాట్ హ్యాపెండ్ ఇన్ భారత.
0: ఒకే సమయం లోపల
1: అట్ ది సేమ్ టైం
0: ఒక భయంలో అంత్యక్రియలు,
1: వన్ టైం అభిచ్యం,
0: మరొక విషయం లోపల పట్టాభిషేకము,
1: అనదర్ మూమెంట్ కరోనేషన్,
0: మూడవది సర్వసంగ పరిత్యాగము,
1: అండ్ థర్డ్ టోటల్ రెనౌన్సియేషన్,
0: తల్లి యొక్క అంత్యక్రియలు
1: అండ్ అభిచ్యం.
0: అన్ని ఒకే దినము ఒకే క్షణంలో జరుగుతూ వచ్చేసేసింది.
1: ది లాస్ట్ రైట్స్, కరోనేషన్, ఎవ్రీథింగ్ హ్యాపెండ్ అట్ ది సేమ్
0: మూమెంట్.
1: ఇస్ ఇట్ పాసిబుల్?
0: ఎక్కడా జరగదు.
1: నో వేర్ ఇట్ హ్యాపెన్స్.
0: కనుకనే ఆ విధమే చేసేటప్పటికి కృష్ణుడు అంత్యక్రియలు అయిపోయింది. రాముడు యొక్క దీని అనగా భీముడు యొక్క దీన్నంతా జరిపిన తర్వాత తాను బయలుదేరిపోయినాడు ధర్మజుడు.
1: When all the three are over, Dharmaja started moving from.
0: నేను వెళ్తున్నాను.
1: He said, I am returning.
0: శిష్యుని ఆశ్రమంలో మీరు ఏ విధంగా నాకు మాట ఇచ్చారు? అక్కడ పట్టుకున్నాడు.
1: And now he caught hold of that promise given by his brothers to him in Rishyashringa ashrama.
0: మేము సిద్ధమే స్వామి అన్నారు.
1: Brothers said, we are ready swami.
0: ఆ ధర్మజుడు ముందు నడుస్తున్నాడు.
1: ధర్మజా వాజ్ ఇన్ ద ఫ్రంట్.
0: ద్రౌపది వెనక నడుస్తుండది.
1: ద్రౌపది బిహైండ్.
0: ఇతనికి పట్టాభిషేకం కట్టాడు అర్జునుడు.
1: అండ్ అర్జున కరుణేటెడ్ హిస్ సన్.
0: అర్జునుడు, భీముడు, నకులు సహదేవులు అందరూ ఒకరి తర్వాత ఒకరు నడుచుకుంటూ పోతున్నారు.
1: ఆల్ ది ఫోర్ బ్రదర్స్ వర్ జస్ట్ ప్రొసీడింగ్ ఇన్ సీక్వెన్స్.
0: ఎవరి మాట ఎవరు కూడా వినటం లేదు, ఒకరిని ఒకరు చూడటం లేదు.
1: నో వన్ ఇస్ స్టేరింగ్ ఎట్ ఎనీబడి.
0: కొంత దూరం పోయితేనే నకులు పడిపోయాడు.
1: ఆఫ్టర్ సమ్ డిస్టెన్స్ నకుల ఫెల్.
0: తర్వాత సహదేవుడు పడిపోయాడు.
1: ఆల్సో సహదేవ.
0: తర్వాత భీముడు పడిపోయాడు.
1: ఆల్సో భీమ.
0: అర్జునుడు పడిపోయాడు.
1: అర్జున ఫెల్ అంద.
0: కానీ ద్రౌపది కూడా పడిపోయింది.
1: ఆల్సో ద్రౌపది.
0: అందరికి పోని, నేను ఒకటే వెళ్ళిపోతున్నాను అన్నాడు.
1: లెట్ ఎనీబడి లీవ్ మీ, లెట్ మీ గో.
0: సత్య వాక్కు లోపల బ్రతికినటువంటి వాడు.
1: అండ్ ధర్మజ ఆల్వేస్ ప్రొసీడెడ్.
0: సత్యధీరుడు ఆ యొక్క ధర్మజనుడు.
1: అండ్ ధర్మజ హాస్ గాట్ ద క్వాలిటీ ఆఫ్ సత్య.
0: సత్యాన్ని వర్ణించి వరించి యమధర్మరాజు సాక్షాత్ స్వరూపాన్ని ధరించాడు.
1: బికాస్ ధర్మజ ఫాలోడ్ ద పాత్ ఆఫ్ ట్రూత్. యమధర్మరాజ
0: ధర్మజుడు. నేను యమధర్మజుడు.
1: యు ఆర్ ధర్మజ. ఐఎమ్ యమధర్మజ.
0: నేను నీ వెంట వస్తానని కుక్క రూపం ధరించి ధర్మజుడు వెంట పోయాడు.
1: అండ్ హీ ఫాలోడ్ ధర్మజ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ డాగ్.
0: ధర్మాన్ని వదలడానికి యమధర్మరాజు కూడా ఇష్టం లేదు.
1: యమధర్మరాజ వాజ్ నాట్ ప్రిపేర్డ్ ఈవెన్ టు లీవ్.
0: ధర్మమే మా ప్రాణము.
1: ధర్మ ఇస్ అవర్ లైఫ్.
0: అంటే ధర్మాన్ని మేము వదిలి ఎట్ట ఉండగలము?
1: హౌ కెన్ వీ లివ్ లీవింగ్ ధర్మ.
0: అని యముడు కూడా అందులో ప్రయాణం అయిపోతున్నాడు.
1: యమ ఆల్సో జాయిన్ దెమ్ ఇన్ దట్ సోజర్న్.
0: కొంత దూరం పోయిన తర్వాత
1: ఆఫ్టర్ సమ్ డిస్టెన్స్
0: అతనికి కొంచెం దృష్టి జరిగింది.
1: అండ్ దెన్ హీ కుడ్ హావ్ లిటిల్ వేవ్.
0: యమధర్మరాజు సాక్షాత్ స్వరూపాన్ని ధరించాడు.
1: బికాస్ ధర్మజ ఫాలోడ్ ద పాత్ ఆఫ్ ట్రూత్. యమధర్మరాజ
0: ధర్మజుడు. నేను యమధర్మజుడు.
1: యు ఆర్ ధర్మజ. ఐఎమ్ యమధర్మజ.

0: అతనికి కొంచెం దృష్టి చదిగింది.
1: అండ్ దెన్ హీ కుడ్ హ్యావ్ లిటిల్ వేవరింగ్.
0: భయంకరమైనటువంటి దృశ్యం వచ్చేసింది.
1: హీ కుడ్ హ్యావ్ అవుట్వర్డ్ వ్యూ.
0: ఏమిటి కంటే ఇంత అరుపులు, ఇంత కోరదములు, ఇంత బాధలు, ఇన్ని దుఃఖములు కలుగుతున్నాయే, ఎక్కడిది ఇది అనుకుంటున్నాడు ధర్మజుడు.
1: ధర్మజ వెంట్ ఆన్ వండరింగ్ వాట్ ఆర్ దీస్ క్రైస్, వాట్ ఆర్ ది మిజరీస్.
0: ప్రతి ఒక్కటి కూడా ఆ కర్మానుసారంగా జరిగే తీరాలని చెప్పినని కృష్ణుని యొక్క చింత.
1: ఇట్ వాస్ కృష్ణాస్ విల్ దట్ ఎవ్రీథింగ్ షుడ్ హ్యాపెన్ యాజ్ పర్ డెస్టినీ.
0: ధర్మజ,
1: ధర్మజ,
0: నీవు ఎప్పుడు అబద్ధం చెప్పేటువంటి వాడు కాదు.
1: ధర్మజ, యు నెవర్ అటర్డ్ సింగిల్ లై.
0: నీవు కేవలం అశ్వత్థామ అత కుంజరహ అని చెప్పావు అబద్ధం.
1: అట్ వన్ టైమ్ యు సెడ్ లై.
0: అది కూడా అబద్ధం ఏం కాదు,
1: కుంజరహ
0: వినిపించకుండా మాత్రం అత కుంజరహ
1: అన్నాడు. యు సెడ్ అత కుంజరహ సాఫ్ట్లీ.
0: అర్జునుడు అనేటువంటి వాడు ఏనుగు చచ్చిపోయినాడు, ఏనుగు అనేటువంటి పదం చెప్పలేదు గట్టిగా.
1: అండ్ యూ సెడ్ అశ్వత్థామ రైట్ బట్ దిస్ ఎలిఫెంట్ నేమ్ యూ డింట్ సే లౌడ్లీ.
0: ఆ అబద్ధం చెప్పి ద్రోణాచార్యుని యొక్క కుమారుడికి మరణం తెప్పించాడు కాబట్టి ఆ పాపపరమైనటువంటిది ఈ యొక్క యమలోకంలో కొంతసేపు ఉండవలసి వచ్చింది.
1: బికాస్ దట్ లై దట్ యు అటర్డ్ లెడ్ టు ద డెత్ ఆఫ్ ద్రోణాచార్య, దేర్ ఫోర్ యూ హ్యావ్ టు ఫేస్ ది కాన్సిక్వెన్స్ ఆఫ్ ది లైస్.
0: వెళ్ళాడు లోపగుడికి.
1: And he went.
0: వెళ్ళి ఆ యమలోకంలో భరించుకుంటుండగా చాలా బాధలు పడుతుండేటువంటి వాళ్ళంతా ఆనందం ఆనందం ఆనందం అన్నారు.
1: When one dharmaja went to that yamaloka hell, he found everybody ananda bliss.
0: Swami, మీ యొక్క దర్శనం చేత, మీ యొక్క స్పర్శం చేత, మీ యొక్క సంభాషణ చేత, మీ యొక్క ప్రవేశం చేత మాకు బాధలంతా తీరిపోయినాయి.
1: All the inhabitants of the hell said, oh dharmaja, because of your visit we are free from all the difficulties.
0: Visit chesadu tachame venikku vastunnadu.
1: After the visit he started returning.
0: Ee dutalanta kuda unnichaledu.
1: And he
0: nee time saripoyindi inka.
1: He said this moment
0: is sargapattaname nee vellali annadu.
1: And now you should travel further.
0: Akkada yamlokamlo unna varandaru kudanu బాధపడుతున్నారు. ఈ సుఖమును మేము మొదలుపెట్టి మేము ఎక్కడ ఇటు ఉండేది, మేము కూడా వస్తామన్నారు. రావడానికి వీలు లేదన్నాడు యమభట్టుడు.
1: అండ్ ఆల్ దోస్ ఇన్హాబిటెంట్స్ ఆఫ్ హెల్ వాంటెడ్ టు ఫాలో ధర్మజ బికాస్ దే వాంటెడ్ టు బి బ్లిస్ఫుల్ బట్ యమధర్మరాజా సెడ్ యు కెనాట్ ఫాలో నౌ.
0: కానీ ఆయన నేనే ఇక్కడ ఉంటాను, యమలోకంలోనే ఉండి వీళ్ళందరికీ ఆనందాన్ని అందిస్తానన్నాడు.
1: బట్ ధర్మజ సెడ్ ఐ విల్ స్టే బ్యాక్ ఇన్ హెల్ మేక్ ఎవ్రీబడీ హ్యాపీ.
0: ధర్మజ యొక్క గుణం అంత పవిత్రమైనటువంటిది, అంత విశాలమైనటువంటిది, అంత సత్యమైనటువంటిది.
1: దట్ ఈస్ ది వాస్ట్నెస్ ఆఫ్ నొబిలిటీ, ది హైట్ ఆఫ్ క్యారెక్టర్ ఆఫ్ ధర్మజ.
0: కనుకనే అతను చెప్పాడు,
1: హీ సెడ్
0: అయ్యా నీవు ధర్మజుడు.
1: యు ఆర్ ధర్మజ.
0: నేను యమధర్మజుడు.
1: ఐఎమ్ యమధర్మరాజ.
0: ఆ యమ అనేది తీసేసేస్తే అది యోగంగా మారిపోయింది.
1: అండ్ యు రిమూవ్ యమ, ఇట్ ఇస్ యోగ.
0: యమాదులతో కూడినటువంటి సత్యమే నీ యొక్క స్వరూపము.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ యు ఆర్ ద ట్రూత్, ద కాంబినేషన్ ఆఫ్ యమ.
0: ఆ సత్యమే ధర్మ స్వరూపము.
1: అండ్ దట్ సత్య ఇస్ ఇన్ ద ఫామ్ ఆఫ్ ధర్మ.
0: చెప్పి అతన్ని స్వర్గానికి పంపించేసేసి.
1: So saying he sent him to heaven.
0: అన్నింటి యొక్క అంతరాత్మని గురించి బోధిస్తూ వచ్చాడు.
1: అండ్ టాట్ హిమ్ ది ఇన్నర్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఆల్ స్పిరిచువల్. కనుకనే
0: సత్య ధర్మముల యొక్క స్వరూపాలు ఇంతటి గొప్పవి అనేటువంటి ఇంత ఘనమైనటువంటివని ఎవరికీ తెలియదు.
1: నో వన్ నోస్ ద గ్రేట్నెస్ ఆఫ్ సత్య అండ్ ధర్మ.
0: సత్యం చేతనే సర్వమును సాధిస్తూ వచ్చారు.
1: విత్ ద ట్రూత్ ఎవ్రీథింగ్ ఈజ్ అచీవ్డ్.
0: కనుక ఇటు సత్యాన్ని మనం తీసుకున్నప్పుడు, సత్యాన్ని మనం అనుసరించినప్పుడు ఎలాంటి పరిస్థితుల్లో కూడా మనకు బాధలే కలగవు.
1: వెన్ వన్స్ యూ ఫాలో ట్రూత్ వీల్ నెవర్ సఫర్.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: మీకు అనేక విషయంలో సమస్యలందు కొన్ని అసత్యం ఆడవలసి వస్తుంటుంది.
1: మెనీ టైమ్స్ యూ మే హావ్ టు స్పీక్ లైస్.
0: అసత్యం ఏమాత్రం ఆడవద్దండి.
1: నెవర్ స్పీక్.
0: ప్రాణం పోయే పరిస్థితి వచ్చినప్పటికీ సరే నీవు సత్యాన్ని చెప్పు.
1: Even if you have to sacrifice your life, speak truth.
0: Satyam nasti paro dharmaha. Daniki michina dharmam meruktledu.
1: There is no other dharma beyond satya.
0: Kalaga mee jeevitham anta kuda satya margamlo pravesha pettandi.
1: So lead your life along the path.
0: Bharat deshananta kuda tirigi satya vratamto meeru uddarinchandi.
1: Follow the path of truth of Bharat.
0: Ee anyaya akrama aachara asatyamlanta kuda dooram cheyandi.
1: Be away from all unrighteousness and injustice.
0: Satya margamlo meeru santoshapadandi.
1: And be happy in following the path of truth.
0: కనుక ఈ సత్యాన్ని మనం బోధించే నిమిత్తమై యాజ్ఞవల్కుడు ఎంతనో తపస్సు చేశాడు.
1: యాజ్ఞవల్క్య డిడ్ పెనెన్స్ టు టీచ్ ట్రూత్.
0: ఇంత తపస్సు చేసి కట్టకడబడికి దైవత్వాన్ని పొందాడు.
1: అల్టిమేట్లీ అటైన్ ది డివైన్.
0: సత్సంగము చేరాడు.
1: అండ్ హీ వాజ్ ఇన్ ట్రూత్.
0: సర్వానందాన్ని అనుభవించాడు.
1: హీ ఎక్స్పీరియన్స్డ్ బ్లిస్ ఇన్ ఫుల్.
0: కనుక సత్యం చేత ఎన్నో మనం సాధించవచ్చును.
1: సో విత్ ట్రూత్ యూ కెన్ అచీవ్ మెనీ.
0: సత్యంతో సాధించలేనిటువంటి లోకంలో ఒక్కటే లేదు.
1: దేర్ ఇస్ నథింగ్ యూ కెనాట్ అచీవ్ విత్ ది హెల్ప్ ఆఫ్ ట్రూత్.
0: సత్యంతో ఎన్నైనా మనం సాధించవచ్చును.
1: విత్ ట్రూత్ యూ కెన్ అకంప్లిష్ మెనీ.
0: భూమిని ఆకాశంగా మార్చవచ్చును, ఆకాశాన్ని భూమిగా మార్చవచ్చును.
1: ఎర్త్ కెన్ బి ట్రాన్స్మ్యూటెడ్ ఇన్ టు స్కై.
0: సత్యాన్ని
1: స్కై కెన్ బి ట్రాన్స్మ్యూటెడ్ ఇన్ టు ఎర్త్. దట్ ఈస్ ది స్ట్రెంగ్.
0: సత్యాన్ని మీరు కాపాడుతూ రండి.
1: Uphold the truth.
0: సత్యమే మీ ప్రాణంగా జీవించండి.
1: Consider truth as your life.
0: ఇది మీరు నేర్చుకోవాల్సినటువంటి చదువు.
1: This is the truth.

0: ఎడ్యుకేషన్.
1: ఎక్కడ పోయినప్పటికీ అసత్యమైనటువంటి దానికి మీరు అవకాశం అందించకండి.
0: నెవర్ స్పీక్ లైస్ ఎనీవేర్.
1: సత్యాన్ని మీరు పలకండి.
0: స్పీక్ ట్రూత్ ఆల్వేస్.
1: ఆనందంగా మీరు అనుభవించండి.
0: ఎక్స్పీరియన్స్ బ్లెస్.
1: ఈ సత్యం వల్ల ఏ కష్టం కలుగుతుందో అని విచారమే చేయకండి.
0: నెవర్ బి వరీడ్ ఆఫ్ ది డిఫికల్టీస్ యూ మే ఫేస్ వెన్ యూ స్పీక్ ట్రూత్.
1: అలాంటి సత్యాన్ని పలుకుతుంటే

సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ.

0: O man, examine and question for yourself what kind of happiness you have achieved right from dawn to dusk, the moment you get out of your bed and retire, spending all the time in acquiring knowledge, earning degrees, forgetting God, what happiness you have got. Examine for yourself.
1: Prema Swarupulara.
0: Embodiments of love.
1: మానవ జీవితము ఉత్కృష్టమైనది, సౌజన్యమైనది, సౌశీల్యమైనది.
0: హ్యూమన్ లైఫ్ ఇస్ నోబ్లెస్ట్, రేరెస్ట్, హస్ గాట్ టు బి లివ్డ్.
1: ఇట్టి మానవత్వాన్ని నిత్యకృషి ద్వారా, కర్మల ద్వారా సార్థకం కావించుకోవటం మానవుని ప్రధాన కర్తవ్యం.
0: ఇట్ ఇస్ ద మెయిన్ రెస్పాన్సిబిలిటీ అండ్ డ్యూటీ ఆఫ్ ఎవ్రీ మ్యాన్ టు వర్క్ ఫర్ హిస్ రిడెంప్షన్ అండ్ లిబరేషన్ by putting his daily effort, by just working hard through discharging his duties.
1: Janadu potanimpukona chikkulanunduchu, janadu potanimpukona chikkulanunduchu.
0: After all, to fill this small belly, we face so many problems in life.
1: వేల విద్యలను పూనిక మీద నేర్చి,
0: we acquire various forms of knowledge from various fields.
1: పరిపూర్ణ సుఖంబును పొందలేక,
0: we are not able to enjoy the total bliss.
1: ఈ మానవ జీవితం వ్యర్థము గావించుకుంటూ,
0: and really we are wasting our human life.
1: అరవింద దళాక్షుని విస్మరించి,
0: వాట్ ఇస్ దట్ వి ఈవెన్ ఫర్గెట్ గాడ్.
1: ఏ పెద్ద సుఖం పునొందితురు ప్రీతిగా యోచన చేయు మానవా.
0: మ్యాన్, ఎగ్జామిన్ ఫర్ యువర్ సెల్ఫ్ వాట్ కైండ్ ఆఫ్ హ్యాపీనెస్ యూ ఎంజాయ్ ఫర్గెటింగ్ గాడ్, స్పెండింగ్ ఆల్ ద టైమ్ ఇన్ అక్వైరింగ్ నాలెడ్జ్.
1: ప్రేమస్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: ఈ జానులో పొట్ట నింపుకోవటానికై అనేక విధములైనటువంటి సేవలు పడుతున్నాం.
0: We strain, exert ourselves, after all, to fill this small bill.
1: అనేక విధములుగా ఆర్జిస్తున్నాము.
0: We earn in every possible way.
1: కానీ దీనితో మనం తృప్తి నొందుతున్నామా?
0: Are we really satisfied by this?
1: లేదు.
0: No.
1: తృప్తి అన్నటువంటిది ఏనాటికి కూడా మనకు కలగదు.
0: There is no contentment at any point of time.
1: దీనిని పురస్కరించుకొని ఏ విజ్ఞేశ్వరుడు చెప్పాడు, నసుకా లభ్యతే సుఖం.
0: Basing on this,
1: sukham nunchi sukham manaku kalagadu, kashtam nunchi manaku sukham dorukutundi.
0: Basing on this, it is said, you cannot derive happiness out of happiness. Happiness is the fructification of difficulty.
1: Sukhanni manam aashistunname kaani sukham dwara manaku shanti santosham labhyam kavatam ledu.
0: You want all the happiness, comforts and conveniences, but you cannot be peaceful.
1: Sukha shantulu manam anubhavinchavallanna kashtamale manaku pradhanamaina guruvudu.
0: If you want to be really blissful and peaceful, yes, obstacles are necessary.
1: Pratikinanni naalu phalamuni chute kaaka chachi chuda tanuvu kosi ichu.
0: A tree, while being alive, it bears fruits for all of us. Even after death, the tree is ready offering itself as the firewood.
1: Ee vruksham kante tyagi marekutunnada?
0: Tree is a very symbol of sacrifice.
1: Tyagamandu vrukshambe guruvu.
0: In fact, in this field of sacrifice, a tree is the preceptor.
1: Kanuka manavattvamlo tyagam atyavasaramu.
0: In this human life, sacrifice is very essential.
1: Ee naatikainanu tyagam leka bhogamu kaani aanandam kaani manaku labhyam kaadu.
0: Without sacrifice, you cannot enjoy the state of bliss anytime.
1: కనుక త్యాగానికి మనము ఇప్పటి నుంచే మనం తగిన కృషి చేయాలి.
0: We should make every effort, take every opportunity to sacrifice from now on.
1: అల్ప బుద్ధులనింత ఆదరించిన కాని,
0: you may extend all the hospitality, kindness to a mean-minded
1: fellow. చేయు ఎట్టివానినైనా,
0: he will certainly harm you. The very benefactor is put to harm.
1: విషము కూడిన వెర్రి, విషము కూడిన వెర్రి చెట్టులందున మానవత్వము వ్యర్థమయ్యే.
0: Because of the poison that gets into one's own psychology, the human life is wasted totally.
1: Kidu cheyunetti ganuni naina.
0: He will certainly harm anybody, the one who helped him even.
1: Kanukane manam alpulu kaakudadu.
0: We should now be mean minded.
1: Adikudu kavali.
0: We should be really noble one.
1: Alpa buddhinenta aadarinchina kaani kidu cheyunetti valinaina.
0: A mean-minded fellow may be well-received and treated, but yet he will not give up his bad quality of harming others.
1: Kanuka manamu adhika buddhulu kavali.
0: We should be broad-minded.
1: Ee vishala prapanchamunandu manavattam aneetundi chaala uttamamaineetundi aneetundi keerthini manam nilabettali.
0: We should uphold that pristine glory and the esteem that man is supreme in this universe.
1: Prachina rishulu కొన్ని తప్పులు చేసి దైవం ద్వారా శిక్షను అనుభవిస్తూ పశ్చాత్తాపపడి కడపటికి వారు క్షమను కోరుకున్నారు.
0: In ancient times you must have come to know the sages committed certain mistakes, but they repented and atoned their sins, corrected themselves.
1: వారు చాలా గొప్పవారు.
0: They are really great personalities.
1: అట్టి ఘనుడైనటువంటి వారిని మనం ఆచరించాలి.
0: We should follow such mighty men of eminence.
1: నేటి మానవులు బలహీనుడైనటువంటి వారు.
0: The modern man is very weak.
1: తప్పులు చేసి కూడాను దానిని సరిదిద్దుకొనుటకు ప్రయత్నిస్తురే కాని దాని దోషమును గుర్తించి వర్తించడానికి ఏమాత్రము పూనుకోరు.
0: In the modern times, people commit mistakes. They do not realize, they do not recognize and make any effort to correct and set things proper.
1: ఆనాటి పెద్దలు తప్పులను నివారణ కావించుకొని కృతజ్ఞతాపూర్వకమైనటువంటి యొక్క వందనముల చేత దైవాన్ని ప్రార్థించేటువంటి వారు.
0: In those days elders corrected all their defects and mistakes and led a pure life, being very grateful to God.
1: పశ్చాత్తాపమునకు మూల కారణం.
0: And repentance is the root cause for the glorious life that followed.
1: దీనిని గుర్తింపచేసే నిమిత్తమై
0: to make you recognize this
1: వర్షములకు ఒక పర్యాయము విఘ్నేశుని పూజ అని పెట్టారు.
0: We worship Lord Vigneshwara once in a year.
1: విఘ్నేశ్వరుడు అనగా ఏమిటి?
0: Who is Vigneshwara?
1: గణపతి అనగా ఏమిటి?
0: Who is Ganapati?
1: గణ అనేటువంటిది బుద్ధికి సంబంధించినటువంటిది.
0: The word Gana is related to the intellect.
1: Na aneetvantidi vijnanamunaku sambandhinchinatvantidi.
0: Na refers to wisdom.
1: Vijnana vijna prajnanamunaku adhipati ainatvanti vaade Ganapati.
0: Ganapati is the head of all secular, the spiritual knowledge.
1: Vinayakudanaga tanakante nayakudu marakudu ledu.
0: Vinayaka has no master above him.
1: Tanaku taane nayakudu.
0: He is a master unto himself.
1: అలాంటి వినాయకుని యొక్క తత్వము ఎవ్వరి కూడాను కీడు కనిపించదు.
0: అండ్ వినాయక విల్ నెవర్ పుట్ యూ టు సఫరింగ్ ఎనీవే.
1: సర్వ కర్మలకును అవిఘ్నమస్తుగా ఆశీర్వదించి పోషించేటువంటి వాడు వినాయకుడు.
0: వినాయక బ్లెస్సెస్ ఆల్ యువర్ ఎండివర్స్ ఎఫర్ట్స్ అండ్ కన్ఫర్స్ సక్సెస్.
1: చెడ్డను ఏమాత్రము చెంతకు చేర్చేటువంటి వారు కాదు.
0: హీ విల్ నెవర్ అలవ్ యూ టు కంటైన్ ఎనీ బ్యాడ్ ఇన్ యూ.
1: కనుకనే అతనికి ఎలుక వాహనము అన్నారు.
0: So he has got the rat as
1: mushikamu anaga chikati.
0: Rat mushika stands for darkness.
1: Ratrulu yandu chikati chaala adhikam kanukane elukulu kudunu ratri yandu sancharistuntai.
0: Night being very dark, the rats move about.
1: Chikati duram chesi prakasamna prakashimpa chesi janulaku aanandanni aadarshanni andinchetvantidi mushikavu.
0: It is the rat that would help you to dispel this darkness and move in a pleasant way. దైవత్వాన్ని
1: మొట్టమొదట మానవత్వమునకే మాత్రం పరిమితం కాకుండా యావత్ క్రిమకీటకాదులకు కూడాను జంతు జలాలకు కూడాను దైవత్వం అనేటువంటిది ఆదర్శవంతమైనటువంటిది సత్యాన్ని నిరూపించే నిమిత్తమై విఘ్నేశ్వరునికి ఎలుక వాహనము రెండింటినీ సృష్టించారు.
0: The divinity is not limited to mankind alone. We find the divinity being present in birds and beasts and animals. To demonstrate the latent immanent divinity, we have got Vinayaka, the rat as his chariot and the elephant being his face.
1: Vinayakuni yokka sambandham గతి తెలివి.
0: And the elephant is highly intelligent.
1: చాలా తెలివైనటువంటిది ఈ ఎలిఫెంట్.
0: Elephant is highly intelligent.
1: చాలా విశ్వాసంతో కూడినటువంటిది.
0: It has got all faith and loyalty.
1: ప్రాణం పోయినా సరే మాస్టర్ ను మరవనటువంటిది.
0: The elephant would rather give up its life.
1: మాస్టర్ ను మరువక తన జన్మం ఉండినంత వరకు కూడాను భగవంతుని యొక్క తత్వం చేత కృతజ్ఞతను పోషించేటువంటిది ఈ యొక్క గజము.
0: ఇట్ ఇస్ ద ఎలిఫెంట్ దట్ విల్ నెవర్ లీవ్ ఇట్స్ పాత్. ఇట్ లేస్ ఆల్ బై ఇట్ సెల్ఫ్ అండ్ స్టాండ్స్ ఎస్ అ సింబల్ ఫర్ గ్రాటిట్యూడ్.
1: కనుకనే ఈ కృతజ్ఞతకు మూల కారణమైనటువంటిది ఈ గజము.
0: అండ్ ద ఎలిఫెంట్ స్టాండ్స్ ఫర్ దిస్ గ్రాటిట్యూడ్.
1: ఈ కృతజ్ఞత అనేటువంటిది చాలా పవిత్రమైనటువంటిది.
0: గ్రాటిట్యూడ్ ఇస్ ఎ సీక్రెట్ క్వాలిటీ.
1: క్షమ సత్యము.
0: Forbearance is true.
1: Chama dharmamu.
0: Purity is dharma.
1: Chama vedamu.
0: It is Veda.
1: Chama ahimsa.
0: Is non-violent.
1: Chama sarvasrambo.
0: It's everything.
1: Ee chamato koodinatvanti yokka swarupame ee gajamu.
0: And this elephant has got all the patience for bearance.
1: Tana pranamayanu modaltundi kaani yajamanuliki ee maatramu keedu cheyadu.
0: The elephant is prepared to sacrifice its life. But you will never tolerate the master's suffering any time.
1: మానవునికి ఆదర్శవంతమైన మార్గాన్ని నిరూపించేటువంటిది ఈ గజము.
0: Elephant demonstrates to all of us an ideal path.
1: ఏ దారి కూడా లేనటువంటి అరణ్యము లోపల ఏనుగు ఒక్క తూరి ప్రవేశించిందంటే మనుషులకు దారి ఏర్పడుతుంది.
0: When there is no path taking us to any thick forest, dense forest around, it is the elephant that treads along that path.
1: కనుకనే జీవిత అరణ్యమునందు మార్గము కనిపించినటువంటి మానవులకు మార్గమును బోధించేటువంటిదే ఈ గజము.
0: Therefore in this life which is a dense thick forest, it is the elephant that should show us the correct path.
1: అట్టి తెలివితేటలైనటువంటి ఒక శిరస్సును ధరించినటువంటి వాడు వినాయకుడు.
0: వినాయక హస్ గాట్ దిస్ హెడ్ ఆఫ్ దట్ ఆఫ్ ఎన్ ఎలిఫెంట్ దట్ స్టాండ్స్ ఫర్
1: ఇంటెలిజెన్స్. తెలివితేటల చేత మానవులకు ఆదర్శవంతమైన మార్గాన్ని నిరూపించేటువంటి వాడు.
0: వినాయక షోస్ ఎన్ ఐడియల్ పాత్ టు ట్రెడ్ ఫర్ ఆల్ ఆఫ్ us.
1: ఈ వినాయక చవితి దినము,
0: ఆన్ దిస్ డే ఆఫ్ వినాయక చవితి,
1: అనేక రకములైనటువంటి నైవేద్యములు చేస్తుంటారు వినాయకునకు.
0: వి మేక్ సెవెరల్ ఆఫరింగ్స్ టు అవర్ గాడ్.
1: కానీ అతనికి ఉడికినది కాని వేడైనది కాని ఆయిల్తో కూడింది కాని తాను ఏమాత్రమూ ఆరగించడు.
0: ఇన్ ఫ్యాక్ట్ వీ డు నాట్ ఆఫర్ ఎనీథింగ్ దట్ ఈస్ కుక్డ్ విత్ ఎనీ ఆయిల్ స్టఫ్ ఆన్ దిస్ డే.
1: ఒక విధమైనటువంటి స్టీమ్ తో ఉడికినటువంటి మాత్రమే భుజిస్తాడు.
0: ఆల్ ప్రిపరేషన్స్ మేడ్ అవుట్ ఆఫ్ స్టీమ్ ఆర్ ఆఫర్డ్.
1: బియ్యము పిండి చేసి,
0: the rice is made into flour,
1: అందులో నువ్వుల పిండి పెట్టి,
0: and till is added to
1: that, దీని కుడుములు ఉండ్రాళ్ళు అని పెట్టి వినాయకునికి నైవేద్యం చేస్తారు.
0: అండ్ ఆఫరింగ్ బై నేమ్ ఉడుములు అండ్ ఉండ్రాళ్ళు ఆర్ ఆఫర్డ్ టు గాడ్.
1: ఇందులో ఏమాత్రం కూడా ఆయిల్ కానీ వేడి కానీ సోకదు.
0: There is no oil content in this preparation.
1: ఇది దేనికోసం ఈ విధమైనటువంటి మార్గంని అనుసరింపజేశాడు?
0: Why such an offering is made?
1: మానవునికి ఆరోగ్యమే మహాభాగ్యము.
0: In fact, health is wealth to humanity.
1: ఈ స్టీమ్తో చేసినటువంటి ఒక పదార్థములు భుజించినటువంటి వారికి పూర్ణ ఆరోగ్యవంతులుగా ఉంటారు.
0: Those that partake the preparations out of steam will be perfect.
1: కానీ మానవుడు ఈనాడు జిహ్వ చాపల్యం చేత రుచులను మరిగి అనేక రకమైనటువంటి ఒక దీన్ని ప్రిపేర్ చేసుకుంటున్నాడు.
0: మ్యాన్ ఇస్ రన్నింగ్ ఆఫ్టర్ ద టేస్ట్ ఆల్ సార్ట్స్ ఆఫ్ డెలికసీస్ అండ్ ఇస్ ఆఫ్టర్ వేరియస్ టైప్స్ ఆఫ్ ఫుడ్.
1: కానీ గజము ఆరోగ్యమే మహాభాగ్యంగా తీసుకుంటుంది.
0: బట్ ఎలిఫెంట్ కన్సిడర్స్ హెల్త్ యాజ్ ద వెల్త్.
1: వినాయకుడు ఇదే మార్గాన్ని ప్రజలకు బోధిస్తూ వచ్చాడు.
0: వినాయక టీచర్స్ ద సేమ్ లెసన్.
1: ఈ వేడి చేసినటువంటి యొక్క బియ్య పిండి చేత,
0: this hot preparation made out of rice flour,
1: ee nuvula cheta,
0: and the till,
1: kannulalo unnatundi oka doshamulanta nivarana kavutundi,
0: you will be free from all eye defects.
1: ఇందులో ఉండినటువంటి మచ్చలు కూడాను మాయమైపోతుంది.
0: యూ డోంట్ ఫైండ్ ఎనీ స్పాట్స్ దేర్.
1: క్యాట్రాక్ట్ కూడాను ఎక్కువగా రాదు.
0: యూ డోంట్ సఫర్ ఫ్రమ్ క్యాట్రాక్ట్ ఈవెన్.
1: ఇది ఆవిరి చేత ఉడికినటువంటి ఒక నువ్వులు.
0: బికాస్ ది టిల్ ఆర్ మేడ్ అవుట్ ఆఫ్ ది స్టీమ్.
1: దీనిలో బెల్లం కలిపి,
0: జాగరీ ఇస్ మిక్స్డ్.
1: ఈ రెండింటి యొక్క సంబంధం కూడా భుజిస్తాము చేత,
0: అండ్ వెన్ వన్స్ వీ మిక్స్ ది జాగరీ అండ్ ఈట్,
1: వాతపిత్త శేషాదులు ఏమాత్రం కూడా దగ్గర రానివ్వదు.
0: యూ విల్ నాట్ బి ఎఫెక్టెడ్ బై ఎనీ బాయిల్ ఆర్ ది విండ్ ఆర్ ఫ్లేమ్.
1: కనుక బెల్లం చేత వాతపిత్తాశుదము నివారణ గావిస్తుంది.
0: జాగరీ మెయింటైన్స్ పర్ఫెక్ట్ హెల్త్ ఫ్రీ.
1: నువ్వుల చేత కన్నుల యొక్క దోషమును నివారణ గావిస్తుంది.
0: ది తిల్ సీడ్స్ దట్ వీ మిక్స్ is the cure for all our complaints.
1: Ee steam tho udikinatvanti yokka padarthamulunu twaraga jeernam gaavistundi.
0: The rice flour, which is cooked with steam,
1: ati twaraga jeernam gaavistundi.
0: Easy digestion.
1: Kalukone ee jeernam kaavatam cheta rogamulaku dooram gaavistundi.
0: Because of easy digestion you will never suffer.
1: ఈ విధమైనటువంటి యొక్క వినాయకుని యందు కేవలం మనం పూజలు చేయటం మాత్రమే నేర్చుకున్నాం కానీ అందులో ఉన్నటువంటి యొక్క ఆదేశములను ఏమాత్రం మనం గుర్తించడం లేదు.
0: We have learned how to worship Vinayaka, but we don't listen to his teachings.
1: వినాయకుని యొక్క ప్రధానమైనటువంటి కర్తవ్యం అన్ని కూడాను ప్రజలకు ఆదర్శవంతమైనటువంటి యొక్క ఆనందాన్ని ఆరోగ్యాన్ని చేకూరుస్తుంది.
0: The teachings of Vinayaka will make every one of us ideal.
1: తెలివితేటలను పోషిస్తుంది.
0: ఇట్ సస్టైన్స్ అవర్ ఇంటెలిజెన్స్.
1: విద్యార్థులకు ఈ యొక్క వినాయక పూజ చేత మంచి తెలివిని అందిస్తుంది.
0: స్టూడెంట్స్ యాజ్ దే వర్షిప్ వినాయక దే విల్ బి వెరీ ఇంటెలిజెంట్.
1: మెమరీ పవర్ ను కూడా చేకూరుస్తుంది.
0: యూ విల్ ఇంక్రీజ్ యువర్ మెమరీ పవర్.
1: మన జ్ఞాపక శక్తిని కూడా కలిగిస్తుంది.
0: యూ విల్ సర్టన్లీ మెమరైజ్ థింగ్స్.
1: కనుకనే వినాయకుని ఈ విద్యార్థులు వినాయక చవితి రోజు అధికంగా పూజిస్తుంటారు.
0: స్టూడెంట్స్ worship, pray to God Vinayaka more on this day.
1: Intiye kaaka prati sangeetha sagrastulu kudanu motta motta prarambhinche samayalo Vinayakuni yokka peru cheptaru.
0: Besides this, all musicians begin their concert by singing in praise of
1: Vinayaka. Prarthana chetane aa yokka sangeethamunu prarambhistaru.
0: The music concerts begin in praise of Vinayaka.
1: Vinayaka pooja lekunda vaaru sangeethamunu ye maatram kudanu prarambhincharu.
0: No music program ever begins
1: kaani kaliyuga prabhavam cheta Vinayakatvanni ee naadu prakatana ettaru.
0: Because of the effects of Kali, we have forgotten this fact.
1: Kalukuni vinashatvamunu pondutunnaru.
0: That is leading to the total ruin.
1: ఈ నాటి వినాశమునకు మూల కారణము వినాయకుని దూరం కావించడమే.
0: For the present day disaster, the root cause lies in forgetting Vinayaka.
1: ఈ నాటి మానవుడు తాత్కాలికమైనటువంటి సుఖ సంతోషములను ఆశిస్తున్నాడే కాని శాశ్వత సంతోష శాంతిని ఏమాత్రము ఆశించటం లేదు.
0: Man is after temporal, ephemeral, fleeting joy and happiness, forgetting the eternal bliss.
1: శాశ్వత సంతోష ప్రాప్తిని మనం పొందాలి.
0: In fact, we should strive for shashvata
1: sukhshantini manam pondali.
0: In fact we should be peaceful.
1: Ee shashvata sukhshantini kevalamu oka vidhamainatundi oka daiva prarthana cheta kani manaku danto manaku praptinchadu.
0: You can only be peaceful, enjoy the peace only by praying to God.
1: Dinadinani kudanu kalam gadiche konadi kudanu manavattam aneetundi peerti nasinchipothundadi.
0: As days pass by, you notice that the very human value, humanness is lost.
1: Manavata viluvalu marugaipothunnayi.
0: Human values are gone.
1: Manavudu cheyavalsinatundi paddhatini ee maatram kudanu cheyatam ledu.
0: Man is not following his prescribed code of conduct.
1: కనుకనే మానవత్వాన్ని మనం అనుసరించినప్పుడే దివ్యత్వం అనేది మనకు ప్రాప్తిస్తుంది.
0: When once you follow the human value, you will attain divinity.
1: ఒక్కతూరి చెప్పినటువంటి మాటను లైఫ్ అంతా కూడా మనం పెట్టుకోవాలి మనసులో.
0: When once thing is said to you, you should bear your mind.
1: చిన్నది కానీ పెద్దది కానీ దానికి తగినటువంటి ఉపకారం పెట్టినటువంటి కృతజ్ఞతను మనం నిరూపించాలి.
0: Small or big, you have to express gratitude.
1: ఆ కృతజ్ఞత లేనటువంటి మానవుడు క్రూరుడైపోతాడు.
0: Bereft of gratitude, you turn wicked.
1: Surya namaskaram nandu manam anek rakamuga perlu pedutunnam.
0: We offer our prayers to Lord Sun.
1: Arunaya namaha. Ananjyotaya namaha.
0: Lord of effulgence, brilliance.
1: Katta kalapadiki krutagnadaya namaha. Krutagnadaya namaha.
0: And we also say that he will not bear ungratefulness.
1: Kaanatvanti vaadu అనగా కృతజ్ఞతను చూపనటువంటి వాడు కన్నుండి తీసుకున్నటువంటి వాడు అవుతాడు.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ సన్ గాడ్ విత్డ్రాస్ దట్ విజన్, ది ఐ సైట్ అవుట్ ఆఫ్ దట్ అన్గ్రేట్ఫుల్.
1: మన కన్నుల యందున్నటువంటి వెలుతురు ఆదిత్యుని వల్ల మనకు జరుగుతుండాలి.
0: ద లైట్ ఇన్ అవర్ ఐస్ ఇస్ బికాస్ ద గ్రేస్.
1: ఆదిత్యుని యొక్క ప్రకాశం చేతనే మనం కన్నులు ఓపెన్ చేసినప్పుడు సర్వము మనం కాంచగలుగుతున్నాము.
0: ఇట్ ఇస్ బికాస్ ఆఫ్ ద లైట్ ఆఫ్ ద సన్ గాడ్ వి ఆర్ ఏబుల్ టు విజువలైజ్.
1: ఆదిత్యుడు ప్రకాశించినప్పటికీ కన్నులు మూసుకుంటే ఏ పదార్థము మనకు కనిపించదు.
0: Though there is light outside, with your eyes closed, you cannot see anything in
1: vicinity.
0: Therefore, the vision is the reflection of Sun God.
1: కనుక ఈ కృతజ్ఞత చూపినటువంటి మానవునికి,
0: the man who is not grateful,
1: నేత్రముల నుంచి కూడా ఆదిత్యుడు వెళ్లిపోతాడు.
0: Sun withdraws.
1: అనగా తాను అంధుడైపోతాడు.
0: మీనింగ్ హి టర్న్స్ బ్లైండ్.
1: అంధకారం చేత మానవుడు ఏమాత్రం పనులు చేయలేడు.
0: మ్యాన్ కెనాట్ డిశ్చార్జ్ హిస్ డ్యూటీ.
1: గొప్ప పండితుడైనప్పటికీ
0: He may be a great scholar.
1: కన్నును మూసుకుంటే ఏ చిన్న పదార్థాన్ని కూడా చూడలేడు.
0: When once he closes his eyes, he cannot see any tiny object.
1: నేత్రమే మన యొక్క జీవితానికి శాస్త్రము.
0: Therefore, netra, the eye is the shastra, the sacred text.
1: కనుకనే మన శాస్త్రమంతా నేత్రమే.
0: The sacred book,
1: అనగా ఆదిత్యుని యొక్క ప్రకాశమే.
0: It is just the ఆదిత్యుని
1: యొక్క ప్రతిబింబమే.
0: It is the reflection of the sun god.
1: కనుకని మనం నేత్రాన్ని మనం జాగ్రత్తగా చూసుకోవాలి.
0: Therefore, we have to pay utmost attention to our eye.
1: ఈ ఇందులో దోషములు ఏమైనా ఏర్పడినట్టే మనం కృతజ్ఞత లేనటువంటి వారమై అయిపోతాం.
0: Eye defects certainly speak of the lack of gratitude.
1: కనుక
0: సో
1: వినాయకుని యొక్క తత్వమునందు అనేక రకమైనటువంటి మానవ ఉద్ధారములకు సంబంధించినటువంటి ఒక మార్గం నిరూపిస్తూ వచ్చాడు.
0: వినాయక హ్యాస్ గాట్ సో మెనీ టీచింగ్స్ దట్ వుడ్ హెల్ప్ ఫర్ ది ఎమాన్సిపేషన్ లిబరేషన్ ఆఫ్ మ్యాన్.
1: ప్రాచీన కాలం నుండి కూడాను వినాయక పూజ ప్రారంభమైంది.
0: Worship of Ganesh has been followed and adopted.
1: కాని అనేక మంది ఏదో ఇది కొంతకాలం నుంచి ప్రారంభమైనట్టుగా భావిస్తున్నారు.
0: We consider it of recent origin.
1: నారాయణోపనిషత్తునందు మొట్టమొదటి వినాయకుణ్ణి ప్రార్థిస్తూ వచ్చింది.
0: వి ఫైండ్ ద మెన్షన్ ఆఫ్
1: తత్పురుషాయ విద్మహే తన్నో దేవ ప్రచోదయాత్.
0: ఇన్ ఫ్యాక్ట్ ఇట్ ఈస్ సెడ్ ఇన్ ఆల్ ప్రైజ్ ఆఫ్ సన్ గాడ్.
1: ఈ యొక్క సూర్యుణ్ణి చాలా ప్రధానంగా భావిస్తున్నారు.
0: సన్ గాడ్ ఇస్ కన్సిడర్డ్
1: ఆ సూర్యుని యొక్క ప్రతిబింబమైనటువంటి యొక్క వినాయకుణ్ణి పూజిస్తూ వచ్చారు.
0: అండ్ వి ఆల్సో వర్షిప్ లార్డ్ వినాయక ఫర్ ద
1: అనేక వేదముల యందు కూడాను ఋగ్వేదము యజుర్వేదం సామవేదం నందు కూడాను వినాయకుని యొక్క మంత్రములు అనేకంగా నిరూపిస్తూ వచ్చాయి.
0: ఇన్ ఆల్ ఫోర్ వేదస్ వి ఫైండ్ ద మెన్షన్ ఆఫ్ లార్డ్ వినాయక.
1: ప్రతి సంగీతవంతుడు కూడాను వినాయకుని వారి ప్రభువే నన్ను విమలాదేవి అని పిలుస్తున్నారు.
0: ఈవెన్ ఇన్ మ్యూజిక్ they pray to Vinayaka to earn his grace.
1: Kanaka Vinayakunni prochinattuga nannu kuda brahmam ani cheppar.
0: Just as Vinayaka is blessed, I might
1: be blessed.
0: How is it possible?
1: ఏ విధంగా కనిపెడుతుంది?
0: How do you expect protection?
1: ఆ వినాయకుని తగినటువంటి గుణములు తనలో ఉన్నాయా?
0: Do you have the qualities of Vinayaka in you?
1: వినాయకుడు పరిశుద్ధమైనటువంటి హృదయం కలవాడు.
0: Vinayaka is all pure.
1: సిద్ధి బుద్ధి అతని యొక్క నేత్రములు.
0: In fact, his two eyes are the fulfillment.
1: ఈ సిద్ధి బుద్ధి నేత్రములని తన యొక్క పత్నులుగా భావించారు.
0: He considered siddhi fulfillment buddhi intellect as
1: కనుక సిద్ధి బుద్ధి నాయకుడు వినాయకుడు అన్నారు.
0: And he is the master Vinayaka.
1: సిద్ధి ఉండాలంటే బుద్ధి ఉండాలి.
0: ఫర్ సిద్ధి ఫుల్ఫిల్మెంట్ యూ నీడ్ ఇంటెలెక్ట్.
1: బుద్ధి ఉండాలంటే మనలో ఉన్నటువంటి కృతజ్ఞతను పెంచుకోవాలి.
0: ఇన్ ఆర్డర్ టు హ్యావ్ దిస్ బుద్ధి ఇంటెలెక్ట్ యూ
1: కృతజ్ఞుడైనటువంటి వానికి బుద్ధి కూడా నాశనం అవుతుంది.
0: అన్ అన్గ్రేట్ఫుల్ మ్యాన్ విల్ నెవర్ బి అన్ ఇంటెలెక్చువల్.
1: ఈ బుద్ధియే నాశనమైన తర్వాత సిద్ధి మనకి ఏ రీతిగా కలుగుతుంది?
0: వెన్ వన్స్ ది ఇంటెలెక్ట్ ఈస్ గాన్ యూ కెన్ నెవర్ బి సక్సెస్ఫుల్.
1: సర్వసిద్ధి సప్రయామహ అన్ని కూడా ప్రసిద్ధి గావించేటువంటి వాడు వినాయకుడు.
0: ఇన్ ఫ్యాక్ట్ వినాయక కన్ఫర్ సక్సెస్.
1: ఇలాంటి వినాయక తత్వాన్ని మనం కొంతవరకు గుర్తించడానికి ప్రయత్నించాలి.
0: వి హావ్ టు నో ది ఇన్నర్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ లార్డ్ వినాయక.
1: ఈనాడు మనం ఏ పని చేయడానికి మొదలుకున్నప్పటికీ మొట్టమొదటి వినాయకుని ప్రార్థించాలి.
0: టుడే యు మే స్టార్ట్ డూయింగ్ ఎనీ టాస్క్
1: ప్రవేశం కానీ విద్యా ప్రధానం కానీ ఇంకే విధమైనటువంటి ఆశ్రమ నిర్మాణం కానీ మొట్టమొదట వినాయకుని పూజించాలి.
0: As you take up any endeavor, any task,
1: ఎవరికైనా ఏదో ఒక నాయకుడు ఉంటాడు కానీ వినాయకుడికి నాయకుడు లేడు.
0: యూ షుడ్ ప్రే టు వినాయక బికాస్ హీ హాస్ నో మాస్టర్ అబౌవ్ హిమ్.
1: ఇతనే నాయకుడు. సర్వమునకు నాయకుడు వినాయకుడు.
0: హీ ఇస్ ద మాస్టర్ ఆఫ్ ఆల్.
1: తనకు నాయకుడు మరొకడు లేడు.
0: హీ హాస్ నో అదర్ లీడర్.
1: అట్టి నాయకుడు లేనటువంటి వినాయకుడిని మనం ప్రార్థించకుండా మనం ఏదో ఒక మనం అహంకారంతో మనం ప్రవర్తిస్తుంటే మనకు చాలా దోషం కలుగుతుంది.
0: వితౌట్ ప్రేయింగ్ టు ద మాస్టర్ ఆఫ్ మాస్టర్స్ వినాయక, ఇఫ్ యు యాక్ట్ ఇన్ ఎన్ ఎగోయిస్టిక్ వే,
1: అన్ని పర్వతముల కంటే మొట్టమొదట వినాయక పండుగ మొట్టమొదట ప్రారంభమవుతుంది.
0: వినాయక చవితి ఇస్ ద ఫస్ట్ ఫెస్టివల్ ఆఫ్ దిస్ ఇయర్.
1: ఈ వినాయక ప్రారంభమైన తర్వాతనే మిగిలినటువంటి పండుగలంతా వస్తాయి.
0: ఆల్ ది రెస్ట్ ఆఫ్ ది ఫెస్టివల్స్ ఫాలో.
1: కనుక మానవుడు ఈ భారతీయుడు ప్రధానమైనటువంటి యొక్క పర్వదినములను ప్రార్థించాలంటే మొట్టమొదటి వినాయకంతో ప్రార్థించాలి.
0: భారతీయస్ ఆన్ ఆల్ సీక్రెట్ డేస్ బిగిన్ దేర్ ప్రేయర్ బై ఫస్ట్ ప్రేయింగ్ టు వినాయక.
1: శారీరక మానసిక ఆధ్యాత్మిక బలములకు మూడింటికి వినాయకుడే ప్రధానమైనటువంటి వాడు.
0: వినాయక ఇస్ ది హెడ్ ఆఫ్ ఆల్ ది త్రీ లెవెల్స్ ద ఫిజికల్
1: మూడింటిని మనం కాపాడుతూ పోవాలి.
0: అండ్ యూ హ్యావ్ టు సస్టైన్ ప్రొటెక్ట్ ఆల్ ది త్రీ ఏరియాస్.
1: మా కాలేజీ లోపల
0: ఇన్ అవర్ కాలేజ్
1: ఎంబీఏ స్టార్ట్ చేశాము.
0: వీ స్టార్టెడ్ ఎంబీఏ.
1: ఎంబీఏ అంటే ఏమని అడిగితే పిల్లలను మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ అంటారు.
0: వీ సే ఎంబీఏ మీన్స్ మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్.
1: కాదు కాదు, ఎంబీఏ.
0: నౌ ఇట్స్ ఎంబీఏ.
1: ఎం మనసు.
0: ఎం స్టాండ్స్ ఫర్
1: బి బుద్ధి.
0: బి
1: అనగా దేహము.
0: బి ద బాడీ.
1: మన యొక్క తత్వం లోపల ఏ ఆత్మ,
0: ఏ ఈజ్ ఆత్మ.
1: కనుక మనసు, బాడీ, ఆత్మ మూడింటి యొక్క సమ్మిళితమైన స్వరూపమే ఈ యొక్క ఎంబీఏ.
0: సో వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ది ఇంటిగ్రేషన్ అండ్ ద కోఆర్డినేషన్ అమంగ్ ది త్రీ, మైండ్,
1: మనసు విచారణ చేయడానికి మనసును అందించాడు.
0: And God has gifted us the mind to act this.
1: దేహమును దానిని ప్రవర్తింపజేసేయడానికి అందించాడు.
0: The body is there to execute.
1: రెండు సరిగా తమ కర్తవ్యములను చేస్తున్నారా లేదా అని వాచ్ చేయడానికి ఆత్మ ఉంటుండాలి.
0: ఏ ఆత్మ ఇస్ ద విట్నెస్ టు వాచ్ వెదర్ ద డ్యూటీస్,
1: ఆత్మ ఎప్పుడు కూడా ఉండేటువంటి
0: బాడీ ఆర్ నాట్.
1: ఆత్మ శాశ్వతమైనటువంటిది.
0: ఆత్మ ఇస్ పర్మనెంట్.
1: మైండ్ అదే మొట్టమొదటి చంచలమైనటువంటిది.
0: మైండ్ ఇన్ ద ఫస్ట్ ఇన్స్టెంట్
1: దాని సక్రమైన మార్గంలో పెట్టి
0: మైండ్ హ్యాస్ టు బి స్టడీ,
1: సరైన స్థితిలో అనుభవించి నేను మానవుడును, మానవునికి తగినటువంటి మనసా నాది లేక మృగమునికి తగినటువంటి మనసా అని విచారణ చేసి
0: వన్ మస్ట్ ఇన్వెస్టిగేట్ డూ ఐ హ్యావ్ ద మైండ్ ఆఫ్ మ్యాన్ ఆర్ ద మైండ్ ఆఫ్ ఎ బీస్ట్.
1: మానవునికి సంబంధించినటువంటి మనసును అక్కడ ప్రవేశపెట్టాలి.
0: వీ షుడ్ సీ దట్ వీ యాక్ట్ అకార్డింగ్ టు ద మైండ్ ఆఫ్ మ్యాన్.
1: ఈ బాడీని ఏ విధమైన చేయాలా, మనసు నిర్ణయించిన దాన్ని బాడీ పనిలో ప్రవేశపెట్టాలి.
0: ద బాడీ షుడ్ ఎగ్జిక్యూట్ ఆల్ దట్ ఈస్ డిసైడెడ్ బై ద మైండ్.
1: అయితే ఇక్కడ బుద్ధికి కొంచెం విచారణ శక్తి ఉంటుండాలి.
0: అండ్ హియర్ ది ఇంటెలెక్ట్ హస్ గాట్ ది సెన్స్ ఆఫ్ దిస్.
1: ఈ మనసు నిర్ణయం చేసినటువంటి రైట్ ఆర్ రాంగ్, నిజమా కాదా, తప్ప ఒప్ప అనేటువంటి విచారణ చేస్తుంది.
0: ద థాట్ ఆఫ్ ద మైండ్ ఈస్ వెల్ డిస్క్రిమినేటెడ్ బై ది ఇంటెలెక్ట్.
1: ఇది మంచి అయితే అప్పుడు బుద్ధి ఆత్మకు అందిస్తుంది.
0: అండ్ ఇఫ్ ఆల్ దట్ ఇస్ గుడ్ ఇస్ అకనాలజీ,
1: ఈ సక్రమమైనటువంటి కాకపోతే అది బుద్ధి వరకు ఆత్మ వరకు కూడా చేరదు.
0: బుద్ధి విల్ నెవర్ ఎండోర్స్ ఎనీ అదర్ యాక్ట్ దట్ ఈస్ రాంగ్.
1: కనుక ప్రతి మానవుడు కూడాను మనోదేహ బుద్ధుల యొక్క ఆత్మతత్వాన్ని గుర్తించాలి.
0: Therefore, man should understand that is a mixture, combination of
1: మొట్టమొదటి మనసును మనం పరిశుద్ధపరచాలి.
0: We have to purify and sanctify them.
1: మనసును పరిశుద్ధపరచుకోకుండా బుద్ధి ఏమాత్రము అంగీకరించదు.
0: Without purifying the mind, it is not acceptable.
1: అది ఏ బుద్ధి గ్రాహ్యం అతి ఇంద్రియం. ఆ ఇంద్రియములకు అధిపతి అయినటువంటి మనసును ఈ బుద్ధి సాధిస్తుంది.
0: Therefore, intellect that transcends all the senses has got the deciding faculty.
1: కనుకని ఈ సెన్సెస్ పైన మనం పోతున్నాము.
0: We go along the senses.
1: మనసును అనుసరిస్తున్నాము.
0: We follow the mind.
1: మనసు మాస్టర్ ఆఫ్ సెన్సెస్.
0: And the mind is the master of senses.
1: ఏమి ప్రయోజనము?
0: What is the use?
1: కానీ ఆ సెన్సెస్ ను కంట్రోల్ చేయటం లేదు.
0: Mind is not controlling the senses.
1: నేను చాలా సెన్సిటివ్ మైండ్ అంటారు.
0: And I say that I have sensitive mind.
1: ఏమి సెన్సిటివ్ మైండ్? Animal sensitivity.
0: Yeah, that's not a sensitive mind, it's the mind of an animal.
1: Kalukane master the mind, be a master mind.
0: Therefore master the mind, be a master mind.
1: Kaluk ee senses nu manam control chesinaatundi mind e nijamaina master.
0: Therefore the mind that controls the senses is the master mind.
1: Ee manasthatvam lopala vinayakuniki pradhanamaina sthanamu.
0: And to exercise control over the mind, vinayaka is important.
1: Taanu kevalamu saachibhootudiga untadu.
0: Vinayaka remains as the witness.
1: Ye paluku kudanu jawabu cheppadu.
0: He never replies.
1: Aacharana chesi చూపిస్తుంటాడు.
0: అండ్ హీ ప్రాక్టీసెస్ అండ్ డెమోన్స్ట్రేట్స్.
1: కనుకనే వినాయక తత్వం ప్రతి యంగమునకును ప్రతి విషయమునకును ఆదర్శవంతమైనటువంటిది.
0: దేర్ఫోర్ వినాయక సెట్స్ అన్ ఐడియల్ ఫర్ ఆల్ ఫీల్డ్స్ ఆఫ్ హ్యూమన్ ఎండెవర్.
1: ఆత్మతత్వమా ఇది సాక్షిభూతం.
0: ఆత్మ ద స్పిరిట్ ఈస్ ఎన్ ఎటర్నల్.
1: అన్నిటినీ చూస్తుంది.
0: ఇట్ విట్నెసెస్, వాచెస్.
1: అన్నిటినీ విచారణ చేస్తుంది.
0: ఇట్ ఎంక్వైర్స్.
1: కానీ అందులో ప్రవేశించదు.
0: బట్ యెట్ ఇట్ వుడ్ నాట్ ఇన్వాల్వ్.
1: కారణమేమిటి?
0: Why?
1: ఇవి రెండు పనులు వాళ్లవే.
0: బికాస్ ద రెస్ట్ ఆఫ్ ది
1: మనోదేహంకు సంబంధించినటువంటివే.
0: ఆల్ ద డీడ్స్ బిలాంగ్
1: ఆ డిపార్ట్మెంట్ లో నేను ప్రవేశించకూడదు అంటుంది.
0: దేర్ఫోర్ ద ఆత్మ ద స్పిరిట్ వుడ్ నెవర్ గెట్
1: ఇన్వాల్వ్. ఈనాడు ప్రభుత్వం అనేటువంటిది ఒక డిపార్ట్మెంట్ ఇంకో డిపార్ట్మెంట్ ఇంకో డిపార్ట్మెంట్ ఇంకో డిపార్ట్మెంట్ అధికారులు చేరుతుంటారు.
0: అండ్ టుడే వి ఫైండ్ డిఫరెంట్ హెడ్స్ హెడింగ్ ఎవ్రీ డిపార్ట్మెంట్.
1: కానీ ప్రాచీన కాలం నుండి కూడాను ఈ మనోదేహముల యొక్క అధికారి ఆత్మ దేని ఎందుకు ప్రవేశించడు?
0: బట్ సిన్స్ ఏన్షియంట్ టైమ్స్ ద మాస్టర్ ఆత్మ ది ఎటర్నల్ విట్నెస్ వుడ్ నెవర్ గెట్.
1: మనసుకు సంబంధించినటువంటి పని మనసు చేస్తుందా లేదా?
0: ఇస్ ద మైండ్ యాక్ట్ acting according to its
1: principles? దేహమునకు సంబంధించినటువంటి కర్మలు దేహం ఆచరిస్తుందా లేదా?
0: ఇస్ ద బాడీ యాక్టింగ్ యాజ్ పర్ ఇట్స్?
1: ఇవి రెండింటిని కూడా రెండు కనులతో చూస్తుంటాది.
0: అండ్ ఆత్మ జస్ట్ గోస్ ఆన్ ఎగ్జామినింగ్ ద బోత్.
1: కనుక ఇవి ఏది తప్పు చేసినప్పటికీ ఆ తప్పును పూర్తి క్షమింపజేస్తుంది.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ఇట్ ఎక్స్క్యూజెస్ ఎనీ బ్లండర్
1: ఎప్పుడు క్షమింపజేస్తుంది. ఈ మనో యొక్క బుద్ధుడు పూర్తి సరైనటువంటి యొక్క మార్గమును పొందినప్పుడు
0: When once the mind and intellect tread along the right path,
1: హృదయపూర్వకమైనటువంటి పశ్చాత్తాపం నొందినప్పుడు,
0: when once you repent wholeheartedly,
1: నేను అది తప్పు అని గుర్తించినప్పుడు,
0: when once you recognize your mistake,
1: ఆత్మ సాక్షిభూతమై ఉంటుంటాది.
0: The soul, the spirit remains in
1: the ఒక సమయం లోపల,
0: at one time,
1: వాల్మీకి వచ్చి నారదుణ్ణి ప్రార్థిస్తాడు.
0: Came and approached Narada.
1: స్వామి,
0: said Swami,
1: ఈ ప్రపంచము లోపల,
0: in this world,
1: సత్యవాక్ పరిపాలకుడైన వాడు ఉన్నాడా?
0: Is there anyone who holds on to truth?
1: నిరంతరము ఆనందమును అనుభవించేటువంటి వాడు ఉన్నాడా?
0: Is there anyone who enjoys bliss?
1: నిరంతరము చిరునవ్వుతో చిందులు దొక్కేటువంటి వాడు ఉన్నాడా?
0: Is there anyone who smiles continuously?
1: తప్పులు కూడా క్షమించేటువంటి వాడు ఉన్నాడా?
0: Is there anyone who is prepared to forgive?
1: దోషములు చేయకుండా ఉండేటువంటి వాడు ఉన్నాడా?
0: Is there anyone who doesn't commit any mistake?
1: చేసిన చిన్న ఉపకారమునకైనా కృతజ్ఞత చెప్పేటువంటి వాడు ఉన్నాడా?
0: Is there anyone who expresses gratitude?
1: సత్య ధర్మం చేత కాలములు గడిపేటువంటి వాడు ఉన్నాడా అని ప్రశ్న వేస్తే, ఈ ప్రశ్నలంతా అప్పుడు నువ్వు 11 ప్రశ్నలు వేశాడు. అప్పుడు నారదుడు చెప్పాడు, వాల్మీకి, ఎందుకు నీవింత శ్రమ పడతావు?
0: Why do you strain yourself?
1: 11 కాదు, 11,000 గణు గుణములకంతా కూడా అధిపతి అయినటువంటి వాడు, నరరూపము ధరించినటువంటి వాడు ఈ జగత్తులోనే ఉన్నాడు.
0: In fact, the master, and who can reply all 11,000 questions even more, is present in the
1: kaani ee naati manavudu seelavantudu ante emti artham?
0: If you say the modern man is one of character, what does it mean?
1: Seelamulaku gunamuku em matramu sambandham ledu.
0: And the quality,
1: seelamulaku roopam chupinchetunte vaadu evadu ledu.
0: There's no one who attaches value to the character.
1: Satsankalpamulu, sadalochana, satpravartana, ee moode deeniki mukhya kaaranam.
0: The three important things which are required are the good conduct, the good thought, and good feelings.
1: Kalukune manchi gunamulu kaligi,
0: with all virtues,
1: manchi pravartana unte,
0: with good behavior,
1: vaade satchilavantudu annadu.
0: Naturally will be one of character.
1: Manchi gunamulu unte manchi pravartane chestadu.
0: If you have good qualities, your conduct will be accordingly.
1: Manchi gunamule lekapothe manchi pravartanalo praveshinchadu.
0: If you don't have noble qualities, your actions will never be
1: noble. Ivi rende undetundi prapanchamulo.
0: These two are present in this world.
1: Manchi gunamu,
0: good quality,
1: manchi pravartana,
0: and good conduct.
1: Elantidi manchi gunamu bhagavat swarupamu.
0: The good qualities are the very personification of the
1: manchi
0: divine.
1: Pravartana bhagavat swarupame.
0: The good conduct is divine.
1: Atti gunamunu kaligi pravartinchetunte oka vyakti,
0: the person has got the virtues.
1: Manavakaramlo kaliyugamlo puttadu.
0: Is born here in this Kali age in the form of a human.
1: Ramulu anusarinchinaina annadu.
0: So he approaches Sri Ramachandra.
1: Ramulu enno pannulu chesadu.
0: Rama did many.
1: ఎన్నో కర్మలు ఆచరించాడు.
0: And he did many deeds.
1: ఎన్నో అవస్థలకు గురి అయినాడు.
0: And he suffered a lot.
1: కానీ అన్ని అయినప్పటికీ తాను జాలి తప్పనటువంటి వాడు.
0: With all that, he never left his path.
1: సత్యమును వీడనటువంటి వాడు.
0: He has never given up.
1: తాను ఏది చేసినప్పటికీ సత్యమే.
0: Whatever he does, it was supported by truth.
1: చెప్పింది సత్యం కాదు.
0: Not merely that what he said.
1: తాను చెప్పినంత సత్యమే.
0: Whatever he said is bound to be true.
1: ఈ విధమైన మార్గాన్ని నారదుడు బోధించాడు.
0: This is the path taught by Narada.
1: కనుక ఈ సత్యమును, ఈ పవిత్రతను, ఈ యొక్క ప్రవాణమైన మార్గమును ప్రబోధించినటువంటి వాడు కేవలం ఒక నారదుడే.
0: It was Narada who taught this sacred path.
1: కానీ ఈ నారదుణ్ణి అనేక మంది కలహప్రియుడని భావిస్తుంటారు.
0: We think that Narada is responsible for all the conflict and
1: కలహప్రియుడు కాదు అతని.
0: He is not after conflict.
1: కఠిన హృదయుడు కాదు అతని.
0: He is not stone hearted.
1: కాంతి జ్యోతి ప్రకాశుడు.
0: And in fact, he is the beacon of light.
1: జ్ఞాన ప్రకాశుడు.
0: And is the light.
1: జ్ఞానమయుడు.
0: And is the light.
1: లోకమునకంతా జ్ఞానమును బోధించినటువంటి వాడు నారదుడే.
0: In fact, he has the shed the illumination of knowledge and the wisdom to the humanity.
1: విశ్వామిత్రుడు సంపాదించినటువంటి ఒక గాయత్రి మంత్రమును లోకమునకంతా బోధించాడు.
0: And in fact, he has taught, handed over the Gayatri mantra.
1: భూర్భువస్వహా,
0: the three bhurbhuvasvaha,
1: tat savitarvarenyam,
0: savitarvarenyam
1: bhargo devasya dhimahi,
0: bhargo devasya
1: dhimahi dhiyo yona prachodayat,
0: dhiyo yona prachodayat
1: bhurbhuvasvaha,
0: bhurbhuvasvaha
1: mana prapancham lopala,
0: in this world,
1: shariramu,
0: the body,
1: manasu,
0: mind,
1: బుద్ధి,
0: అండ్ ది ఇంటర్,
1: ఈ మూడింటి యొక్క కర్మలు చాలా ప్రధానమైనటువంటిది.
0: అండ్ ఆల్ ది త్రీ ఆర్ వెరీ ఇంపార్టెంట్.
1: భూర్ అనగా శరీరం సంబంధించినటువంటి,
0: భూర్ మీన్స్ రిలేటెడ్,
1: ఇది ఏ మెటీరియలైజేషన్,
0: దిస్ ఇస్ మెటీరియలైజేషన్.
1: ఈ మెటీరియలైజేషన్ దేహం ఒక్కటే.
0: ద మెటీరియలైజేషన్ ఇస్ ద బాడీ.
1: అంతా కూడా అన్ని పదార్థంతో కూడినటువంటిది.
0: అండ్ ద బాడీ ఇస్ ద కాంబినేషన్ ఆఫ్ ఆల్ మెటీరియల్స్.
1: చున్నము, లెడ్ పాకు, ఇవంతా కూడినటువంటిది.
0: ఇట్ హస్ గాట్ ఆల్ ద మెటీరియల్స్ లైక్ ద లెడ్ అండ్ ద లైమ్.
1: సోపు,
0: సోప్,
1: పెన్సిల్స్ యొక్క లెడ్ అంతా కూడా దీంట్లో చేరినటువంటి,
0: ద లెడ్ ఆఫ్ ది పెన్సిల్,
1: ఇదంతా మెటీరియల్.
0: ఇట్ ఈస్ జస్ట్ మెటీరియలైజేషన్.
1: కాబట్టి దేహం అనేటువంటిది ఇది ప్రాకృతమైనటువంటి యొక్క తత్వం.
0: బాడీ ఈస్ ఫిజికల్ వరల్డ్
1: ఇది భూ
0: దెన్ భూ
1: భువః
0: భువః
1: అనగా దీనికి వైబ్రేషన్ అందిస్తుండాలి.
0: మీన్స్ ఇట్ పాసెస్ ఆన్ ద వైబ్రేషన్.
1: ఆ వైబ్రేషన్ లేకపోతే ఇవి ఏ పనులు చేయలేవు.
0: వితౌట్ వైబ్రేషన్ బాడీ కెనాట్ ఫంక్షన్.
1: కనుక ఈ వైబ్రేషన్ అందించేటువంటిది మనస్సు.
0: సో వైబ్రేషన్ కమ్స్ అవుట్ ఆఫ్ ద మైండ్.
1: కనుకనే మెటీరియలైజేషన్ దేహము.
0: బాడీ ఇస్ ద మెటీరియలైజేషన్.
1: వైబ్రేషన్ మైండ్.
0: మైండ్ సింబలైజెస్ వైబ్రేషన్.
1: దీనికి బుద్ధి అనేటువంటి సాక్షిభూతం ఉండాలి.
0: ఇంటెలెక్ట్
1: విట్నెస్ రేడియేషన్.
0: దాట్ ఈస్ రేడియేషన్.
1: భూర్భువస్వః ఈ మూడింటి యొక్క తత్వంతో కూడినటువంటి వాడు మానవుడు.
0: భూర్భువస్వః మెటీరియలైజేషన్ వైబ్రేషన్ రేడియేషన్
1: వైబ్రేషన్ సర్వత్రా ఉంటుండాలి.
0: What is happening now?
1: ఎట్టి భావంలో అట్టి వైబ్రేషన్ ఉంటుంటది.
0: As is the feeling, so is the vibration.
1: మీరు నిజంగా యోచన చేసుకుంటే,
0: if you think well,
1: నిత్యము పొద్దున సాయంకాలం భజన జరుగుతున్నాయి.
0: You listen to bhajans.
1: కానీ ఈ భజన్ ఎక్కడ జరుగుతున్నాయంటే హాల్లో జరుగుతున్నాయి అంటుంటారు.
0: You think that bhajans are going on here in bhajan hall.
1: సర్వత్రా ఉంటుంటది.
0: No bhajans are there all over.
1: ఈ టేబుల్ పైన కూడా ఆ భజన యొక్క వైబ్రేషన్ ఉంటుంటది.
0: You find the vibrations even here.
1: నువ్వు చక్కగా చెవులు పెట్టి ఇక్కడ వింటే ఈ యొక్క టేబుల్ కూడాను ఆ భజన పాడుతుంటది.
0: You just listen to it carefully.
1: ee pillasanta vibration divine vibration.
0: That's all divine vibration.
1: ee vasanta divine vibration.
0: Everything all over.
1: ee mic anta divine vibration.
0: The mic has got within.
1: ee degamanta divine vibration.
0: The body is full of divine vibration.
1: Amanta divine vibration.
0: Everything is the result of divine vibration.
1: Kanuka ikka prarthana aa pradeshamunaku maatrame adhyane manu bhavincharadu.
0: Let us not restrict prayer to that particular.
1: Chesina prartha sarvatra kuda nu cheripothundali.
0: And this divine vibration spreads so vast.
1: నీవు నిశ్చలమైనటువంటి భావంతో
0: విత్ ఎ స్టడీ మైండ్
1: నిర్మలమైన సంకల్పంతో
0: విత్ ఎ ప్యూర్ థాట్
1: నిస్వార్థమైన మనసు హృదయంతో
0: ఇన్ సెల్ఫ్లెస్
1: దాన్ని ప్రకటించు తప్పక నీకు వినిపిస్తుంది.
0: యూ కెన్ సర్టన్లీ లిసన్.
1: అట్లు విన్నటువంటి వాడే మహర్షులు.
0: అండ్ దే ఆర్ సచ్ నోబుల్
1: సారస్వతుడు బోధించినటువంటి యొక్క
0: That is the teaching.
1: వేదమును
0: the Veda.
1: వీరందరూ కూడాను శబ్దం చేతనే వినబడ్డారు.
0: You listen to the sounds of Veda.
1: ఆ శబ్దము వైబ్రేషన్.
0: And the sounds of Veda are the vibrations.
1: ఎక్కడ ఎవరు చెప్పారు దీనికి వైబ్రేషన్?
0: Who said it?
1: ఎవరు బోధించారు ఈ వేదాన్ని?
0: Who taught this?
1: ఎవరు కటించారు ఈ వేదాన్ని?
0: In fact, who expressed?
1: ఎవరు పఠించారు ఈ వేదాన్ని?
0: Who have gone through?
1: ఎవరు పఠించలేదు.
0: Nobody.
1: కనుకనే ఈ వైబ్రేషన్ సర్వత్రా వ్యాపించినటువంటిది.
0: The vibration of Veda has spread.
1: ఎక్కడ మనం నిర్మలమైనటువంటి హృదయంతో కూర్చో ఆ యొక్క వైబ్రేషన్ మనకు వినిపిస్తుంటారు.
0: యు సిట్ విత్ ఆల్ ద ప్యూర్ హార్ట్ యు విల్ సడన్లీ
1: అంతవరకు మీరు పోనక్కర్లేదు.
0: యు డోంట్ నీడ్ టు గో.
1: మీరు కూర్చున్న చోటే చెవులు మూసుకోండి గట్టిగా.
0: యు జస్ట్ క్లోజ్ యువర్ ఇయర్స్ అట్ ద ప్లేస్ వేర్ యు ఆర్ సిట్టింగ్.
1: నుంచి ఓం అనే శబ్దం వస్తుంది.
0: ఫ్రమ్ విదిన్ యు లిసన్ టు దట్ ఓంకార్ సౌండ్.
1: ఆ ఓంకార నాదం ఎక్కడ నుంచి వచ్చింది? వేదం నుంచి వచ్చింది.
0: ఓంకార నాద ద సౌండ్
1: ఓం ఇస్ ఏకాక్షరం బ్రహ్మ.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ఓం ఇస్ డివైన్.
1: అది ఏ నిజమైనటువంటి వేదము.
0: That is the Veda.
1: సర్వం కూడాను ఆ యొక్క ఓంకారం నుంచి వచ్చినటువంటివి.
0: ఆల్ ఆర్ ద డెరివేటివ్.
1: హార్మోని వాయిస్తుంటారు. హార్మోని.
0: We have got harmonium in the reeds.
1: దాని గాలి ఒక్కటే.
0: The air is.
1: కానీ ఒక్కొక్క రీడ్ వచ్చినప్పుడు ఒక్కొక్క స్వరం పలుకుతుంది.
0: As you press each of the
1: సారీగామాపాదాని.
0: సారీగామాపాదాని.
1: ఈ శబ్దం ఎక్కడ నుంచి వస్తుంది?
0: Where from you get the sound?
1: కేవలం ఒకే ఎయిర్ నుంచి వచ్చినాయి.
0: Out of the same air.
1: కాబట్టి ఒకే ఎయిర్ అనేటువంటిది ఓంకారము.
0: That same air is.
1: ఈ వివిధ శబ్దములంతా వికారములు.
0: ద సౌండ్స్ ఆర్
1: ఈ వికారములన్నీ కూడా ఓంకారం నుంచి
0: వచ్చినట్టు.
1: కనుక ఈ వైబ్రేషన్ కంతా కూడా వినాయకుడే ప్రధానమైనటువంటి నాయకుడు.
0: అండ్ వినాయక ఇస్ ద మాస్టర్ ఆఫ్ ఆల్ దిస్ వైబ్రేషన్.
1: కనుక ఈ వైబ్రేషన్ అనేటువంటిది వినాయకుని ద్వారా ప్రారంభమైంది.
0: ద వైబ్రేషన్ ఈస్ గిఫ్టెడ్ టు యూ బై వినాయక.
1: కనుక మనం ఎక్కడ శబ్దం విన్నప్పటికీ పవిత్రమైనటువంటి నాదము ఓంకారమే.
0: You may listen to any sound. The most sacred is Omkara.
1: మన దేహమంతా కూడా భగవత్ యొక్క స్వరంతోనే ఉంటుండది.
0: In fact, the whole body is.
1: లేక మనం దుష్టులమే అయిపోతే ఈ దుష్ట సంకల్పంలో మన వైబ్రేషన్ అయిపోతాయి.
0: It is if your body is full of wickedness. Everything turns.
1: కనుకనే ఆ దుష్ట సంకల్పంతో కూడినటువంటి వాడిని దగ్గర కూడా మనం చేరకూడదు.
0: Never allow man to be near you.
1: ఎందుకంటే ఆ దుష్ట సంకల్పం యొక్క వైబ్రేషన్ మనలో కూడా ప్రవేశిస్తుంది.
0: Because the wicked vibrations will get into you.
1: కనుకనే తేజ దుర్జన సంసర్గం.
0: Therefore run away from the bad company.
1: భజ సాధు సమాగమం.
0: Join the good company.
1: గురు పుణ్య మహారాత్రం.
0: Do good deeds day and night.
1: అది ఈ మూడింటి యొక్క తత్వమును మొట్టమొదట గుర్తించాలి మనం.
0: We should know the inner significance of these.
1: మనం మంచివారైనప్పుడు మన దేహమంతా వైబ్రేషన్ మంచిదిగా పారుతుంది.
0: If you are good, naturally good vibration will
1: divine vibration గా రూపొందుతుంది.
0: They transform into divine vibration.
1: కానీ మన భావాలు చెడ్డవిగా ఉంటుంటే అంత చెడ్డగానే కనిపిస్తుంది.
0: If your thoughts are bad, everything looks bad.
1: ప్రతి ఒక్కటి కూడా నీవు చూసేదంతా కూడా నీలో ఉన్నటువంటి ప్రతిబింబాలే.
0: All that you see around is a reflection of the inner being.
1: నువ్వు ఎవరినో ఒకరిని చూస్తావు వీడు చెడ్డవాడు అని నువ్వు అనుకుంటావు.
0: You call one person bad.
1: కానీ అతను నిజంగా చెడ్డవాడు కాదు.
0: In fact, he is not bad.
1: నీ చెడ్డతనమే అతని యందు ప్రతిబింబిస్తుంటాడు.
0: The bad quality in you is a reflection.
1: నీ ప్రతిబింబమే ఆ చెడ్డతనము.
0: And it's nothing to do with the other man.
1: కానీ ఎదురు వ్యక్తిది ఏమాత్రము కాదు.
0: It is not the fault of the other man.
1: అదే రీతిగానే నీలో ఉండినటువంటి యొక్క భావములన్నీ కూడా మంచి కానీ చెడ్డ కానీ నీకే ప్రతిబింబిస్తుంటాయి.
0: So good or bad is a reflection of your own inner being.
1: కనుక మనం ఎక్కడో మనము చెడ్డ తెస్తున్నాము ఎక్కడో మంచిది ఉన్నది అని మనం వెతకనక్కర్లేదు.
0: నెవర్ కన్సిడర్ గుడ్ అండ్ బ్యాడ్ ఎగ్జిస్ట్ సెపరేట్ ఫ్రమ్ ఈచ్ అదర్.
1: మనలో మంచి భావములు వచ్చినప్పుడు అంతా మంచి వైబ్రేషన్ వస్తుంది.
0: వెన్ వన్స్ యు గాట్ గుడ్ థాట్స్ ఫీలింగ్స్ విదిన్ యు.
1: కానీ ఈనాటి విద్యార్థులకు ఈ సత్యం గుర్తించడానికి తగినటువంటి శక్తి సామర్థ్యం లేవు.
0: ద మోడర్న్ స్టూడెంట్స్ ఆర్ నాట్ having that capacity to
1: కేవలం గ్రంథ పరిచయం మాత్రమే ఉంటుండాలి కానీ
0: they know only the textbooks.
1: హృదయ పరిచయం ఏమాత్రము లేదు.
0: They don't have anything to do with the heart.
1: పుస్తకాల్లో చూస్తారు.
0: They go through books.
1: దాన్ని కంఠస్థం చేస్తారు.
0: They get them by heart.
1: ఎగ్జామినేషన్ హాల్లో పోతారు.
0: They go to the exam
1: hall. కంఠస్థం చేసినంత కూడా ఆ ఎగ్జామినేషన్ పేపర్లో గుమ్మరిస్తారు.
0: They just scribble something on the script.
1: ఎంటీ హెడ్ తో బయటికి వచ్చేస్తారు.
0: And return empty headed.
1: కానీ ఎగ్జామినేషన్ లో ఏం రాశారు అనేటువంటిది బయటికి వచ్చిన తర్వాత వాడికే తెలియదు.
0: In fact, the student does not know what he has written there. That what's happening.
1: ఇదే నిజమైనటువంటి యొక్క భక్తి కాదు అనగా చదువు కాదు.
0: It's not true education, in fact.
1: ఇది ఆర్టిఫిషియల్. ది
0: ఇస్ ఆర్టిఫిషియల్ నాలెడ్జ్.
1: ఇలాంటి చదువులు చదివి మన ప్రయోజనం ఏమిటి?
0: వాట్ ఇస్ ది యూస్ బై
1: ఎంత చదువు చదివి ఏ నీతి ఉన్నను హీనుని కూడా అమ్మో మానలేడు.
0: విత్ ఆల్ ది నాలెడ్జ్ అక్వైర్డ్ ఎ మీన్ మ్యాన్ వుడ్ నెవర్ గివ్ అప్.
1: చదువు చదువు చదవచ్చు తర్కవాదమే కానీ పూర్ణ జ్ఞానం ఎప్పుడు పొందలేదు.
0: ఆల్ ది నాలెడ్జ్ యు అక్వైర్డ్ విల్ నెవర్ గివ్ యు టోటల్ విజ్డమ్.
1: ఎంత చదువు చదివి ఏ నీతి ఉన్నను హీనుని కూడా అమ్మో మానలేడు.
0: ఎ మీన్ మ్యాన్ విల్ నెవర్ గివ్ అప్ హిస్ మీన్ మెంటాలిటీ.
1: చదువు చదువు చదివి చావంగనేటికి చావు లేని చదువు చదువు అని.
0: ఆఫ్టర్ ఆల్ విత్ ఆల్ ఎడ్యుకేషన్ వై షుడ్ యు డై? యు షుడ్
1: చదువుతున్నాము. జ్ఞానం కొట్ట నింపుకోవటం కోసం చదువుతున్నాము.
0: ఓన్లీ టు క్యారీ అవుట్ యువర్ లివింగ్.
1: ఈ జ్ఞానం పొట్ట నింపుకోవటం భగవత్ నామస్మరణ చేస్తే జ్ఞానం పొట్ట నిండదా?
0: అట్ ఆల్ బై చాంటింగ్ ది గ్లోరీ ఆఫ్ గాడ్ కాంట్ యు లివ్?
1: కనుకనే మనకు పొట్ట నింపుకోవడానికి చదివేటువంటి చదువులు చదువు కాదు.
0: ఎడ్యుకేషన్ ఇస్ నాట్ ఫర్ లివింగ్.
1: సూపర్ఫిషియల్ నాలెడ్జ్ అంతా.
0: ఆల్ ది నాలెడ్జ్ ఇస్ సూపర్ఫిషియల్ నాలెడ్జ్.
1: అది కంటి కనిపించేటువంటిది కాదు.
0: దట్ యు డోంట్ సీ.
1: మనసుకు అనిపించేటువంటిది కాదు.
0: అండ్ మైండ్ విల్ నాట్ కన్ఫర్మ్.
1: కనిపించేటువంటిది కాదు.
0: అండ్ యు విల్ నెవర్ సీ.
1: దీర్ఘాయుస్సును అందించేటువంటిది కాదు.
0: ఇట్ విల్ నెవర్ కన్ఫర్మ్.
1: దివ్యత్వాన్ని పోషించేటువంటిది కాదు.
0: అండ్ ఇట్ నెవర్ సస్టైన్ యువర్ లైఫ్.
1: కనుకనే మానవత్వంలో ఉండేటువంటి ఈ చదువులు అన్ని కూడా కేవలం భౌతికమైన ప్రాప్తికమైనటువంటి చదువులే.
0: ఆల్ అవర్ ఎడ్యుకేషన్ సెక్యులర్ నాలెడ్జ్, ఫిజికల్ నాలెడ్జ్, మెటీరియల్ నాలెడ్జ్.
1: ప్రాకృతమైనటువంటిది ప్రాకృతంగానే చేరిపోతుంది.
0: ది వరల్డ్లీ నాలెడ్జ్ విల్ అలౌ యూ టు మూవ్ ఇన్ ద వరల్డ్.
1: కనుక మనం హృదయానికి సంబంధించినట్టు చేయాలి.
0: బట్ యూ షుడ్ బి రిలేటెడ్.
1: ఇది సారస్వతుడు. సారస్వతుడు
0: దిస్ సారస్వత
1: జగత్తుకంతా బోధించాడు.
0: హ్యాస్ టాట్ టు ది ఎంటైర్ వరల్డ్.
1: ఏ విధంగా బోధించాడు?
0: ఇన్ వాట్ వే హీ
1: టాట్? అతను అమరా నిజ్జనాదేవ త్రిదిశా విద్యాసుర సుపర్వాణ సుపనస త్రిదివేశాది భోకుశ ఆదితేయాది విశుతో ఆదిత్యా సువర్స్వత్వ అని అన్నాడు. అమరా నిజ్జనాదేవ త్రిదిశా విభుదాసుర సుపర్వాణ సుమనస త్రిదివేశాది భోకుశ ఆదితేయ దివిషను అనగా ఆదితేయుడు అనగా సూర్య నమస్కారంతో వచ్చినటువంటి భావాలు ఇవన్నీ.
0: సారస్వత ఎక్స్ప్లెయిన్ ఇన్ డీటెయిల్ ద ప్రేయర్ ఆఫర్డ్ టు సన్ గాడ్.
1: ఆయన కూడాను భగవస్వరూపాన్ని నిర్మిస్తూ వచ్చాడు.
0: హీ టు నరేటెడ్
1: ఈ ప్రపంచంలో ప్రతి మానవుడి కూడాను ఈ మోహము ఆదిస్తుండాలి.
0: హౌ ఇస్ దట్ యు ఆర్ అటాచ్డ్?
1: ఈ మోహమే మానవుని భ్రమింపచేస్తుండాలి.
0: దిస్ అటాచ్మెంట్ ఇస్ ద కాజ్ ఫర్ డివిజన్.
1: అందుకోసం అక్కడ చెప్పాడు, మదనో మన్మతో మార ప్రజ్యంలో మీనకే తనహ కందర్పో దప్పకోనంగా కామపంచ అన్నాడు. మదనో మన్మతో మార ప్రజ్యంలో మీనకే తనహ ఈ మదనుడు మానకేతుడు ఇవంతా కూడా భ్రమను కల్పించేటువంటి
0: అటాచ్మెంట్ పొజెసివ్నెస్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ఇల్యూజన్.
1: అప్పుడు వారు సరస్వతిని బోధించాడు.
0: అండ్ దెన్ హి టాట్
1: సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు వతమేసుద పద్మపత్ర విశాలాచి పద్మకేశర
0: గాడ్.
1: ఆయన కూడాను భగవస్వరూపాన్ని నిర్మిస్తూ వచ్చాడు.
0: హీ టు నరేటెడ్
1: ఈ ప్రపంచంలో ప్రతి మానవుడి కూడాను ఈ మోహము ఆదిస్తుండాలి.
0: హౌ ఇస్ దట్ యు ఆర్ అటాచ్డ్?

0: ಸಿದ್ಧಿರ್ಭವತ್ ವತಮೇಶದ ಪದ್ಮಪತ್ರ ವಿಶಾಲಾಚಿ ಪದ್ಮಕೇಶರ ವರ್ಣನಿ ನಿತ್ಯಂ ಪದ್ಮ ಲಯಂ ಪದ್ಮ ಸಾಮಂ ಪಾತಿ ಸರಸ್ವತಿ ಎನ್ನಾಡು.
1: ದೆನ್ ಈ ಸ್ಟಾರ್ಟೆಡ್ ಇನ್ ಪ್ರೈಸ್ ಆಫ್ ಸರಸ್ವತಿ.
0: తర్వాత లక్ష్మిని బోధించాడు.
1: అండ్ దెన్ హి ప్రేడ్
0: ఈ విధంగా ఒక్కొక్కటి ఒక్కటి కూడాను భగవత్ యొక్క స్వరూపంతో బోధిస్తూ వచ్చాడు.
1: ఈచ్ ఆఫ్ ది ఫార్మ్స్ ఆర్ ఎసెన్షియల్లీ డివైన్.
0: వినాయకంత వినాయకుని యొక్క అడుగు జాడలే.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ఆర్ ది ఫుట్ స్టెప్స్ ఆఫ్ వినాయక.
0: వికృతమైనటువంటి కాదు, వివేకవంతమైనటువంటివి.
1: అండ్ హైలీ డిస్క్రిమినేటివ్.
0: ఇట్టి దివ్యమైనటువంటి భవ్యమైనటువంటి నవ్యమైనటువంటి భావాలను మనం హృదయానికి నింపుకోకుండా
1: if we do not fill our hearts with the divine novel
0: chatta sankalpalu chatta vibrationlu chatta jeevithalu kadukuntu mana jeevithanne cheduga marchukuntunnam
1: we waste our life by entertaining bad thoughts full of bad vibrations
0: chesina tappunu chaminchamani korinatunti vaadu aa naati maharishulu aa naati tyagulu
1: in ancient times the men of
0: aa naati yogulu
1: prayed for power
0: aa naati yogulu
1: and they are men of spiritual practice
0: kaani tappunu chaminchamani korukunda undetunti vaadu ee naati rogulu
1: the one who does not pray for the pardon is a
0: ee naati bhogulu ee bhogulaku rogame tappa yogamu sabinchu
1: those people who want to enjoy the bhoga is bound to suffer roga
0: kaani deninaina mana tappunu manam chaminchamani koru hrudayapurvakanga korali
1: therefore we should seek pardon wholeheartedly
0: kaani kevalam raatalato baatalato cheste kaadu idi
1: is not mere writing a letter
0: దేహంలో ఉండినటువంటి ఈ వైబ్రేషన్ అంతా కూడా ఒక్కతూరి ఏకత్వం చేయాలి.
1: ఇన్ ఫ్యాక్ట్ ఆల్ ది వైబ్రేషన్స్ మస్ట్ బి యూనిఫైడ్.
0: అప్పుడు దాన్ని ప్రతిబింబిస్తుంది.
1: అండ్ దేర్ యు
0: ఫైండ్ ది ప్రతిబింబమైనటువంటి పలుకును నీకు స్వరూపంగా నిరూపిస్తుంది.
1: అండ్ దట్ వెరీ రియాలిటీ విల్ షో యు ది ఫార్మ్
0: ప్రేమ స్వరూపులారా
1: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ఈనాడు లోకములో
1: టుడే ఇన్ దిస్ వరల్డ్
0: జరిగేదంతా కూడాను
1: వాట్ ఆల్ దట్స్ హ్యాపెన్
0: వికృతమైనటువంటివి వినాశమైనటువంటివి విపరీతమైనటువంటివి
1: it is rather extremely rare
0: manavuniki sahajamainatundi kaadu
1: it's not natural
0: ekkada chuchina champukodalu kottukodalu tittukodalu ive namanaku manavathamlo obarinchi
1: everywhere you find atrocities violence
0: manavuduga jeevinchi manavatham ekkada poyindi
1: having been born a human what happened to your human life
0: manavathamlo unnatu daya dachinam ekkada poyindi
1: what happened to the compassion the kindness
0: prema tyagam ekkada poyinayi
1: what happened to the sacrifice and love
0: ahimsa dayam ekkada poyinayi
1: what happened to the compassion
0: ekkada poyinayi kantike kanipinchi
1: Well, we don't find any trace of them.
0: కేవలం ప్రకృతికంగా మనం ప్రదర్శిస్తున్నాం.
1: We find only exhibition.
0: ఈ ప్రదర్శించినటువంటివన్నీ కూడా నిరుపయోగమైనటువంటివి.
1: The pomp and show are useless.
0: హృదయపూర్వకంగా నీవు తపించాలి.
1: And we have to repent wholeheartedly.
0: పరితపించాలి.
1: And we have to atone.
0: ప్రార్థించాలి.
1: And we have to pray.
0: అది నిజమైనటువంటి యొక్క పరితాపము.
1: That is the true repentance.
0: ఇలాంటి పరితాపమును మాత్రము మనం పెంచుకోవడానికి ప్రయత్నించాలి.
1: And we have to repent in sincerity.
0: దైవం ఎప్పుడు కూడాను ప్రేమ స్వరూపుడే.
1: God is the personification of love
0: eppudu kuda nirdaya anetundi teliyadu
1: and he never loses his kind
0: kaani daya nen lenattiga chupistadu kaani
1: but he appears
0: akkada kuda dayane untundadi
1: he appears to be
0: aa dayanu artham chesukuneetundi oka capacity meeku ledu
1: but we don't have that capacity to as to understand his kindness
0: aa dayanu dayatone manam chudali
1: and you need to be kind to know his kindness
0: premanu prematone chudali
1: it's only connection love to love
0: dvesham dveshamtone chudali
1: and if you have got that appude
0: adi purti artham
1: outside
0: kanuka
1: so
0: manam ee jagat lopala manavulai puttamu
1: you are born as a human
0: మానవునిగా మనం బ్రతకాలి
1: మానవత్వాన్ని
0: పంచాలి మానవత్వాన్ని ఆచరించాలి మానవత్వాన్ని అనుభవించాలి అనుభవించినటువంటి ఆనందాన్ని 10 మందికి పంచాలి ఇలాంటి పవిత్రమైనటువంటి భావములు మనసు మన యందు ఉండినప్పుడే నిజమైనటువంటి మానవుడిగా ప్రయత్నించాడు మానవుడు మానవుడిని పేరు పెట్టుకుంటున్నాం మనము
1: యూ కాల్ యువర్ సెల్ఫ్ ఎ హ్యూమన్
0: కానీ మానవత్వం ఎక్కడ కించిత్తైనా కనిపించటండి
1: బట్ ఇన్ రియాలిటీ దేర్ ఇస్ నో ట్రేస్ ఆఫ్
0: మాటలు ఎందా అసలే లేదు
1: yes there is not even a
0: ప్రవర్తన ఎందు పూర్తి పెడిమార్గమే
1: ఇన్ ది బిహేవియర్ ఇట్ ఇస్ ఆల్వేస్ పర్వర్ట్
0: సంకల్పంలో చూస్తామంటే చెడు సంకల్పములే
1: దేర్ యు ఆర్ ఫుల్ ఆఫ్ బ్యాడ్ థాట్స్
0: ఇంకా ఎక్కడ నీకు మంచి భావం ఉన్నాయి
1: దెన్ హౌ డు యు ఎక్స్పెక్ట్ టు బి గుడ్
0: మంచి సంకల్పం ఎక్కడ ఉన్నాయి
1: వేర్ ఆర్ ది గుడ్ థాట్స్
0: దయా ప్రేమలు ఎక్కడ నీకు ఉన్నాయి
1: వేర్ ఇస్ కంపాషన్
0: మనం దయా ప్రేమను పంచాలి
1: అండ్ వి హావ్ టు సస్టైన్ దిస్ క్వాలిటీస్
0: దయలేనిటువంటి హృదయము కేవలం దానవుడనే చెప్పొచ్చు
1: అండ్ దేర్ఫోర్ ద వన్ without daya compassion is danava the demon
0: kanuka danavulaku daya undadu
1: and the demon danava has no daya compassion
0: manavudu dayane untundedi
1: manava the human must have daya
0: dayato entaina manam sadhinchochu
1: with this compassion you can achieve
0: premato entaina manam pandinchukovochu
1: with love you can accomplish anything
0: prema rahita marubhumulalo
1: in this barren land without love
0: premaankuramulu pemponda
1: for the seeds of love to
0: prema

0: ప్రేమతో
1: విత్ ఆల్ ద ఎమోషన్స్
0: ప్రేమ సుధా వర్షము వర్షింపగ
1: విత్ ద డౌన్ పవర్ ఆఫ్ రెయిన్ ఆఫ్
0: ప్రేమ నదులు ప్రవహింపగ మురళి గానము చేయగదే
1: ఫర్ ది ఇన్సిస్టెంట్ ఫ్లో ఆఫ్ ద రివర్ ఆఫ్ లవ్
0: చేయగదే గోపికలంతా ఈ విధంగా పాడారు
1: ఓ కృష్ణ సింగ్ ఫర్ us దట్ హస్ బీన్ ది ప్రేయర్ ఆఫ్ గోపిక
0: ప్రేమ రహిత మరుభూములలో మాదంతా మరుభూములుగా ఉన్నాయి
1: ఇట్స్ ఎ బారెన్ ల్యాండ్ వితౌట్ లవ్
0: ప్రేమ రహితంగా ఉంటున్నాయి
1: ఇట్ హస్ నో లవ్
0: ప్రేమాంకురములు పెంపొంద
1: ఫర్ ది సీడ్స్ ఆఫ్ లవ్ టు జర్మనీ
0: ప్రేమావేశముతో
1: విత్ ఆల్ ది ఎంథూజియాజం ఆఫ్
0: ప్రేమ సుధా వర్షము వర్షింపగ
1: విత్ ద రెయిన్ ఆఫ్ లవ్
0: ఆ వర్షం కూడా కూర్చాలా
1: దట్ రెయిన్ ఇస్ నెససరీ
0: ప్రేమ నదులు ప్రవహింపగ మురళి
1: అండ్ ద రివర్ ఆఫ్ లవ్
0: గానము చేయగదే
1: ఓ కృష్ణ సింగ్
0: గానము చేయగదే
1: ఓ కృష్ణ సింగ్ ఫర్ us
0: ఎక్కడి నుంచి చేస్తున్నాడు వేరు మురళితో చేస్తున్నాడు అనుకుంటారు
1: యు థింక్ దట్ హి
0: ఆ మురళి వేరు చెక్క బొమ్మ కాదు
1: ఇట్స్ నాట్ మేడ్ అప్ వుడ్
0: ఏది మురళి
1: వాట్ ఈస్
0: ఫ్లూ తొమ్మిది చిల్లుల తొలుతు తీయ గాని ఈ తొమ్మిది చిల్లులన్నింటి దేహానికి నైన్ హోల్స్ అంతా ఉన్నాయి
1: ద హ్యూమన్ బాడీ దట్ హెస్ నైన్ హోల్స్
0: ఆ నైన్ హోల్స్ లోపల కూడా పవిత్రమైనటువంటి స్వరాలు రావాలి
1: అండ్ యూ షుడ్ హ్యావ్ కరెక్ట్ ట్యూన్ అవుట్ ఆఫ్ ఇట్
0: మంచి స్వరాలు రావాలి అపస్వరాలు రాకూడదు అపస్వతులు రాకూడదు అటువంటి హృదయమనేటువంటి మురళిని నీ చేతిలో పట్టుకొని కృష్ణ నీ ప్రేమరహితమైనటువంటి ఒక దీన్ని పాడితే ప్రయోజనం లేదు
1: కృష్ణ ప్లే ఆన్ హోల్డింగ్ ద ఫ్లూట్
0: ప్రేమ సహితమైనటువంటి ఒక గానం చేయి
1: అండ్ యు సింగ్ విత్ ఫుల్ ఆఫ్ లవ్
0: ఆ విధంగా పాడే సమయం లోపల
1: యాజ్ యు సింగ్ సో
0: దాన్ని వింటూ వింటూ వింటూ వింటూ
1: లిసనింగ్ టు దట్ కంటిన్యూ
0: రాధ ఆ స్వరంలో లీనమైపోయింది
1: రాధ మర్జ్డ్ హర్సెల్ఫ్
0: ఎవరి రాధ
1: మెలడీ
0: ఒక స్త్రీ కాదు
1: నాట్ ఎ వుమన్
0: ధరా రాధ ధరనే రాధగా మారిపోయింది
1: ధరా ఎర్త్ ఇస్ రాధ
0: ప్రపంచమే ఒక మురళి
1: దిస్ ధరా ద వరల్డ్
0: ఆమె రాధ
1: షీఈస్ రాధ
0: అందుకోసం రాధాకృష్ణ అని పేరు పెడుతూ వచ్చారు
1: సో వీ కాల్ ఇట్ రాధాకృష్ణ
0: స్త్రీలకు మొట్టమొదట పేరు పెడతారు
1: అండ్ ద నేమ్ ఆఫ్ ద ఉమెన్ ఇస్ మెన్షన్
0: ప్రకృతి తర్వాత పరమాత్మ
1: ఇట్ ఇస్ ద కాంబినేషన్ ఆఫ్ వరల్డ్
0: రాధ తర్వాత కృష్ణ
1: ఫస్ట్ రాధ ద వరల్డ్
0: లక్ష్మి తర్వాత నారాయణ
1: లక్ష్మి ఫస్ట్ అండ్ నారాయణ
0: పార్వతి తర్వాత పరమేశ్వరుడు
1: పార్వతి ఫస్ట్ పరమేశ్వర
0: సీత తర్వాత రాముడు
1: సీత
0: ప్రకృతి స్వరూపమైనటువంటి స్త్రీని ముందు పెడుతూ వచ్చారు
1: సో ద వరల్డ్ ద నేచర్ కమ్స్ ఫస్ట్
0: కనుకనే ప్రకృతి అనేటువంటి దాన్ని మొట్టమొదట మనం ప్రార్థించాలి
1: ప్రకృతి ద ఫెమినిన్ కమ్స్
0: ప్రకృతిలో మనం పవిత్రమైనటువంటి కర్మలు ఆచరించాలి
1: అండ్ వీ షుడ్ డూ సీక్రెట్ డీడ్స్ ఇన్ దిస్ నేచర్
0: అప్పుడే పరమాత్మ అనుగ్రహం కోరి పరమాత్మ ఆధీనమైపోతాడు
1: దెన్ యూ విల్ ఎంజాయ్ ద మేనిఫెస్టేషన్ ఆఫ్ గాడ్
0: పరమాత్మ చేత కానటువంటిది ఒక్కటే లేదు
1: దేర్ ఇస్ నథింగ్ దట్ గాడ్ కెనాట్ డూ
0: ఎన్ని కార్యములైనా చేయవచ్చును
1: హీ కెన్ డూ ఎనీ టాస్క్
0: అలాంటి దీనిని మనం ఆదరించుకోకుండా ప్రకృతిమైనటువంటి ఒక దీనిని మనం నిరంతరము
1: without knowing the world
0: చింతిస్తున్నాము
1: capacity we spend in this world
0: సరైనటువంటిది కాదు
1: is not proper
0: ప్రేమ స్వరూపులారా
1: embodiments of love
0: ఈ నాడు వినాయక చవితి
1: today is వినాయక చవితి
0: అయితే వినాయకుని యొక్క సంబంధమును సర్వత్రా వ్యాపించినటువంటిది
1: the nature of vinayaka is found everywhere
0: ఆ వినాయకుడు అనేటువంటి వాడు నాయకుడు లేనటువంటి వాడు
1: he has no leader boss above him
0: కనుక అట్టి వినాయకుడు బుద్ధి శక్తులతో కూడినటువంటి వాడు
1: వినాయక స్టాండ్స్ ఫర్ ద మైండ్ అండ్ కెపాసిటీ
0: సిద్ధి బుద్ధి రెండు కూడా నాయకుడు అతను
1: అండ్ ఇస్ ద మాస్టర్ ఆఫ్ సిద్ధి
0: మన బుద్ధికి నాయకుడు అతనే
1: అండ్ ఇస్ ద మాస్టర్
0: మన సిద్ధికి నాయకుడు అతనే
1: అండ్ ఇస్ ద మాస్టర్ ఆఫ్ సక్సెస్
0: కనుక అతను నాయకుడిగా అన్నారు కాబట్టి అతను పతి అన్నారు
1: అండ్ ఇస్ ద మాస్టర్ ఇస్ ద లీడర్ పతి
0: అట్టి లీడర్ ను మనము ప్రారంభంగా మనం తీసుకోవాలి
1: హావ్ టు ప్రే టు దట్ లార్డ్ ద మాస్టర్ ద డివైన్
0: లీడర్ మంచివాడైనప్పుడు
1: And the leader is good.
0: గమ్యం మంచిదిగానే చేరుతుంది.
1: And you'll certainly reach the goal.
0: కానీ ఈనాడు లీడర్స్ సరైనట్టుగా లేదు.
1: Today we don't have good leaders.
0: ఎవరు లీడరు? మన కాన్షియన్స్ ఏ మనకు లీడరు.
1: Who is the leader? Your conscience.
0: ఈ కాన్షియన్స్ చాలా మయమయమిచ్చిన చేసుకున్నారు.
1: And you should follow
0: it. మాలిన్యమైనటువంటి కాన్షియన్స్ గా చేసుకున్నారు.
1: You have polluted it.
0: దుర్గంధమైనటువంటి కాన్షియన్స్ గా చేసుకున్నారు.
1: It is fully foul.
0: దురభ్యాసంతో కూడిన కాన్షియన్స్ గా చేసుకున్నారు.
1: It's full of bad habits and
0: దుర్బుద్ధులతో కూడిన కాన్షియన్స్ చేసుకున్నారు.
1: It's full of wickedness maneuvering.
0: దుర్వాసన తో కూర్చిన కాన్షియస్
1: చేస్తుంది ఇట్ ఇస్ ఫుల్ ఆఫ్ బ్యాడ్ ట్రైన్
0: కనుక ఈ వాసన ఏ మాత్రం ఉండకూడదు
1: ఇట్ షుడ్ నాట్ క్యారీ ఎనీ
0: బ్యాడ్ ట్రైన్ కనుక ఈ వాసన చంపేటువంటి వాడే వినాయకుడు
1: వినాయక ఎని హిలేట్స్ ఆల్ దట్ ఇస్ బ్యాడ్
0: అతను దాన్ని వాహనం చేసుకున్నాడు ఎలుక
1: అండ్ ద చైల్డ్
0: ఎలుక ఎప్పుడు వాసన చూస్తూ పోతుంటది
1: అండ్ ద ర్యాట్ స్మెల్స్ ఆల్ దట్ ఇస్
0: కనుక ఆ స్మెల్ ను చూచేటువంటి ఒక ర్యాట్ ను వాహనంగా చేసుకున్నాడు
1: అండ్ వినాయక హస్ దిస్
0: అనగా దాన్ని చక్కి తన కింద పెట్టుకున్నారు
1: మీనింగ్ హి కుడ్ కంట్రోల్ సబ్డ్యూ ఇట్
0: వాసనలు వినాయకుడికి ఏ మాత్రము లేవు
1: అండ్ వినాయక ఇస్ నాట్ ఎఫెక్టెడ్ బై ది
0: స్మెల్ ఏ వాసన కూడా లేదు
1: నథింగ్ వాట్ ఎవర్
0: పవిత్ర పవిత్రమైనటువంటి భావములు
1: అండ్ హస్ ఆల్ సీక్రెట్ థాట్
0: అట్టి పవిత్రమైన భావములను తన కాళ్ళ కింద తొక్కుకోవటం చేతనే వినాయకుడు మూషిక వాహనుడు అయిపోయినాడు.
1: యాజ్ ఈస్ ది మాస్టర్ ఆఫ్ ఆల్ సీక్రెట్ థాట్స్ అండ్ కుడ్ కంట్రోల్ ద రట్ విత్ ఆల్ ది బ్యాడ్ థాట్స్
0: అట్టి మూషికను మునిజన వందులంతా కూడా ప్రార్థించారు.
1: అండ్ దేర్ఫోర్ హి వాస్ ప్రైజ్డ్ బై ఆల్ సేజెస్ సెయింట్స్ అండ్ సీకర్స్
0: కనుక ఆనాటి నుండి ఈనాటి వరకు కూడాను వినాయకుడి యొక్క పూజ కేవలం ప్రాచీనమైనటువంటిదే కాని నూతనమైనటువంటిది కాదు.
1: ది వర్షిప్ ఆఫ్ వినాయక ఇస్ క్వైట్ ఏన్షియంట్ ఇట్ ఇస్ నాట్ మోడర్న్
0: కనుక అట్టి వినాయక తత్వాన్ని మొట్టమొదట మనం గుర్తించుకోవాలి.
1: వీ హావ్ టు రికగ్నైజ్ అండర్స్టాండ్ ది సిగ్నిఫికెన్స్
0: మన హృదయమునందే ఉంటున్నాడు బొజ్జల నాయకుడు.
1: అండ్ వినాయక ఇస్ దేర్ ఇన్ యువర్ హార్ట్
0: అట్టి వినాయకుడిని నిరంతరము స్మరించాలి.
1: అండ్ యు హావ్ టు థింక్ ఆఫ్ హిమ్ ఎవ్రీ మోమెంట్
0: ఆ వినాయకుడే సర్వదేవతా స్వరూపుడిగా మారిపోతాడు.
1: అండ్ ఇస్ ది ప్రిసైడింగ్ డైటీ
0: అన్ని దేవతలు వినాయకుడినే పూజిస్తుంటారు.
1: ఇన్ ఫ్యాక్ట్ ఆల్ దేవతాస్
0: వైష్ణవులు గాని శైవులు కాని అందరూ వినాయకుడినే పూజిస్తారు.
1: దే మే బి శైవైట్స్ ఆర్ వైష్ణవైట్స్ దే వర్షిప్ వినాయక
0: కనుకనే సర్వదేవతా స్వరూపుడు వినాయకుడు.
1: అండ్ ఇస్ ది ప్రిసైడింగ్ డే
0: సర్వమత స్వరూపుడు వినాయకుడు.
1: అండ్ హి సింబలైజెస్ ఆల్
0: సర్వవర్ణ స్వరూపుడు వినాయకుడు.
1: అండ్ హి స్టాండ్స్ ఫర్ ఆల్ ఆస్పిషియస్
0: సర్వగ్రంథ స్వరూపుడు వినాయకుడు.
1: హి స్టాండ్స్ రిప్రజెంట్స్ ఆల్ దట్
0: ఈ సత్యాన్ని మీరు గుర్తించి వర్తించినమేట మీరు ఎంతో ధన్యులవుతారు.
1: వెన్ వన్స్ యు రికగ్నైజ్ అండ్ వర్షిప్ అకార్డింగ్లీ యు విల్ రిడీమ్ యువర్ లైఫ్
0: ఈనాటి యువకులకు ఆదర్శాన్ని నిరూపించాలి.
1: అండ్ ది యంగ్స్టర్స్ షుడ్ కీప్ దెమ్
0: ఈనాటి యువకులంతా కూడా కేవలం మంకీ మైండ్ తో కూడినటువంటి వాళ్ళు.
1: యంగ్స్టర్స్ టుడే హావ్ మంకీ మైండ్
0: ఇది కేవలం మంకీ మైండ్ కూడా కాదు దానికంటే హీనమైనటువంటి మైండ్
1: మచ్ వర్స్ దాన్ మంకీ మైండ్
0: ఒక నిమిషంలో చెప్పింది మరో నిమిషంలో చెప్పలేదు.
1: వాట్ ఈస్ సెడ్ ఇన్ వన్ మూమెంట్ ఈస్ ఫర్గాటెన్ నెక్స్ట్ మూమెంట్
0: కానీ నాలుకకు ఎముక లేదు.
1: The tongue has no bone.
0: ఎట్టంటే అట్ట తిరుగుతుంది.
1: ఇట్ కెన్ మూవ్ ఇన్ ఎనీ వే.
0: ఏ విధంగా అది తిరుగుతుంది కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడకూడదు.
1: As the mouth as tongue can twist in either way. చెప్పేది
0: ఒక్కటే.
1: You can talk as you like.
0: సత్యంత వరకు నాలుక కోసుకునేంత వరకు ఉండాలి.
1: You have to hold on to the single promise that you make till the end.
0: కానీ చాలా మంది చెప్పారు.
1: But many said.
0: స్వామి.
1: స్వామి.
0: నాకు పండ్లు పోతున్నాయి.
1: I lose my teeth.
0: నా పండ్లు పోయిన తర్వాత ఏం ప్రయోజనము?
1: What is the use?
0: చెప్పారు.
1: భగవాన్
0: పళ్ళు పోతున్నాయి కానీ నాలుగు పోవటం లేదు కదా.
1: యూ మే లూజ్ యువర్ టీత్ బట్ ది టంగ్ ఇస్ స్టిల్ దేర్
0: పోయేటువంటి అరిచి కఠినమైనటువంటి పండు అంతా ముందు చచ్చిపోతాయి.
1: ఆల్ ది టీత్ దట్ ఆర్ సో స్ట్రాంగ్
0: అది కఠినమైనటువంటివి
1: సో స్ట్రాంగ్
0: కఠినమైనటువంటి మొదలు పోతాయి.
1: ద స్ట్రాంగ్ న్యాచురల్
0: సాఫ్ట్ గా ఉండేటువంటిది పోనే పోదు. అది
1: ద టంగ్ దట్ ఇస్ సాఫ్ట్ రిమైన్
0: నీవు పోయినప్పుడు నీ వెంటనే వస్తుంది అది.
1: అండ్ ద టంగ్ ఫాలోస్ యూ
0: కనుక నాలుగు పోయేటువంటిది కాదు.
1: టంగ్ విల్ నెవర్ గో
0: నాలుగును భద్రంగా పెట్టుకో.
1: సో కీప్ యువర్ టంగ్ సేఫ్
0: మంచి పనిగా చేయి.
1: మేక్ ఇట్ సాఫ్ట్
0: యు కెనాట్ ఆల్వేస్ ఒబ్లైజ్ బట్ యు కెన్ స్పీక్ ఆల్వేస్ ఒబ్లైజింగ్
1: యు కెనాట్ ఆల్వేస్ ఒబ్లైజ్ యు కెన్ టాక్
0: వినయ విధేయతతో మాట్లాడు సత్యాన్ని మాట్లాడు ధర్మంతో ప్రవర్తించు పలుకులు పలుకు భగవంతుని యొక్క నామస్మరణ చేయి పది మంది కంటే ఈ నామస్మరణ వినిపించు ఈ విధంగా ఎందుకోసమని నాలుగు నిచ్చినది ఎందుకు తెలుసా అన్ని తినేదందుక కాదు పాదములు ఇచ్చినది ఎందుకు తెలుసా చందులు గొందులు
1: తిరుగుటగా
0: ఆ విధంగా ఒక్కొక్క దానికి ఒక్కొక్క విధమైనటువంటి ఆశ్రయాలంతా ఉన్నాయి.
1: ఈచ్ పార్ట్ ఆఫ్ ది లింబ్ ఆఫ్ అవర్ బాడీ హస్ గాట్ ఇట్స్ ఓన్ పర్పస్.
0: ఈనాటి వినాయక చవితి రోజు మన దేహాన్ని పవిత్రమైన దేహంగా భావించుకోవాలి.
1: లెట్స్ కన్సిడర్ అవర్ బాడీ ఇస్ సేక్రెడ్ ఆన్ దిస్ డే.
0: సరైనటువంటి కర్మలు ఆచరించాలి.
1: వి షుడ్ డు ద పర్ఫెక్ట్ డీడ్స్.
0: శరీర మాధ్యం కలు ధర్మ సాధకం.
1: బాడీ ఇస్ గిఫ్టెడ్ టు అండర్టేక్ సేక్రెడ్ యాక్టివిటీ.
0: ధర్మం కోసం ఈ శరీరం వచ్చింది.
1: ద బాడీ షుడ్ ఫాలో ధర్మ.
0: దీంతో అధర్మాన్ని చెప్పకూడదు.
1: యు షుడ్ నెవర్
0: అధర్మాన్ని బోధించకూడదు.
1: యు షుడ్ నెవర్ అట్టర్ ఫాల్స్హుడ్.
0: కనుక మన దేహాన్ని పవిత్ర మార్గంలో ప్రవేశపెట్టి
1: లెట్ దిస్ బాడీ ట్రెడ్ అలాంగ్ ద రైచస్ వే
0: సార్థకమైనటువంటి పేరును పొందాలని నేను ఆశిస్తున్నాను.
1: అండ్ షుడ్ లివ్ అప్ టు ఇట్స్ ఎక్స్పెక్టేషన్
0: శాశ్వతమైన సత్కీర్తిని పొందాలని ఆశిస్తున్నాను.
1: అండ్ భగవాన్ వాంట్స్ యూ టు గెట్ ఎ పర్మనెంట్ గుడ్ నేమ్.
0: భజన బినా సుఖ శాంతి నహి హరి భజన బినా సుఖ శాంతి.

नहीं बजे मदीना सुख शांत नहीं, हरी बजे मदीना सुख

0: మంచి పని చేసి కీడును గాంచలేరు.
1: హావింగ్ డన్ బ్యాడ్ యు కెనాట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ గుడ్, హావింగ్ డన్ గుడ్ యు డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ బ్యాడ్ ఇన్ టర్న్.
0: నిమ్మమును నాటి సూత ఫలంబుగనునా.
1: Having sown the lime, do you expect the neem out of it? Mangoes out of it.
0: Sootamunu naati nimma phalambuganu.
1: Sowing the mango seeds, do you expect the lime fruits out of it?
0: Vidyarthulara.
1: Students.
0: Manamu bhoomiyo ye vittanam naatutamo adi mokkaga malachi అదే వృక్షంగా మారి అట్టి ఫలమునే మనకు అందిస్తుంది.
1: As you sow, so you reap, as it is said. Depending on the seed that you sow, you get the same plant.
0: ఇది ప్రకృతి యొక్క ప్రభావం.
1: This is the quality of nature.
0: సృష్టి యొక్క రహస్యం.
1: This is the secret of nature.
0: ఇది ఎవరు కాదన్నను అవునన్నను ఈ సత్యం మారదు.
1: Whether one denies or endorses, this truth doesn't change.
0: కనుకనే మానవుడు చేసే ప్రతి కర్మలకును ఫలితం అనేది ఉన్నది.
1: ఎవ్రీ హ్యూమన్ యాక్షన్ ఇస్ బౌండ్ టు హ్యావ్ ఎ కాన్సిక్వెన్స్.
0: ఎట్టి కర్మనో అట్టి ఫలితం.
1: యాజ్ ఇస్ ది యాక్షన్ సో ఇస్ ది రిజల్ట్.
0: ఎట్టి విత్తనమో అట్టి మొక్క.
1: యాజ్ ఇస్ ది సీడ్ సో ఇస్ ది ప్లాంట్.
0: విత్తనం ఒకటైతే మొక్క మరొకటి మొలవదు.
1: ఇఫ్ యు సో వన్ సీడ్ యూ డోంట్ ఎక్స్పెక్ట్ డిఫరెంట్ ప్లాంట్.
0: కనుకనే మానవుడు ఎట్టి కర్మలు ఆచరించునో అట్టి ఫలమును అందుకోగలుగుతున్నాడు.
1: మ్యాన్ రీప్స్ ద రియాక్షన్ ద రిజల్ట్ బేసింగ్ ఆన్ హిస్ యాక్షన్.
0: కనుక ప్రతి మానవుడు కూడాను మంచి పని చేసి మంచి ఫలమును పొందుకోవడానికి ప్రయత్నించాలి.
1: దేర్ఫోర్ ఎవ్రీవన్ టు డూ గుడ్ ఇన్ ఆర్డర్ టు హ్యావ్ గుడ్ రిజల్ట్.
0: కానీ ఈనాటి మానవుడు పుణ్యస్య ఫలమిశ్చంతి పుణ్యం నేశ్చంతి మానవః నభాపు ఫలమిశ్చంతి పాపం కుర్వంతు యత్నత. పుణ్యఫలం కావాలని అమితంగా ఆశిస్తున్నాడు మానవుడు.
1: మ్యాన్ టుడే డిజైర్స్ టు హ్యావ్ ద కాన్సిక్వెన్సెస్ ఆఫ్ ఆల్ హిస్ గుడ్ యాక్షన్స్.
0: కానీ పుణ్యకర్మలు ఆచరించడానికి ముందంజ వేయటం లేదు.
1: బట్ హీ డజంట్ ప్రొసీడ్ స్టెప్ ఫార్వర్డ్ టు అండర్టేక్ గుడ్ యాక్టివిటీ.
0: పాప ఫలమును విస్మరిస్తున్నాడు.
1: హీ ఫర్గెట్స్ ద కాన్సిక్వెన్సెస్ ఆఫ్ సిన్.
0: కానీ పాపము చేయుటకు ముందంజ వేస్తున్నాడు.
1: బట్ హి స్టెప్స్ ఫార్వర్డ్ టు కమిట్ సిన్ఫుల్ యాక్ట్స్.
0: ఇది ఏ మానవుని యందున్నటువంటి అజ్ఞానం.
1: దిస్ ఇస్ ది ఇగ్నోరెన్స్ ఇన్ మ్యాన్ కైండ్.
0: కానీ ఇది కేవలము ఒక మానవ ప్రభావమే కాదు, ప్రకృతి యొక్క ప్రభావం కూడాను ఇందులో పాల్గొని తద్వారా మానవుని అనేక విధములైనటువంటి మార్గంలో నడిపిస్తూ ఉంటున్నది.
1: సో ఇట్స్ నాట్ మియర్లీ హ్యూమన్ టెండెన్సీ, but it's also the quality of the nature that guides him.
0: ఈ అనుభవించేటువంటి బాధలను కష్టములను దుఃఖములను సహించుకోలేక ఓ భగవంతుడా ఎందుకు నన్నిట్ట పరిశీలిస్తున్నావు పరిశోధిస్తున్నావు పరీక్షిస్తున్నావు అని భగవంతుని మొరపెట్టుకుంటారు.
1: They cry in helplessness, oh God, why do you put me to suffering, anxiety and worry? Why do you test me like this?
0: భగవంతుడు సుఖమును కాని దుఃఖమును కాని అందించటం లేదు.
1: God doesn't give us either pleasure or pain.
0: నీవు అనుభవించేటువంటి సుఖ దుఃఖములు నీ కర్మల యొక్క ఫలితమే కాని భగవంతుని యొక్క ప్రసాదములు కాదు.
1: All your experience that you go through, pleasure or pain, are of your own making.
0: భగవంతుడు సాక్షిభూతుడు.
1: God is a witness.
0: భగవంతుడు కేవలం ఒక పోస్ట్మ్యాన్ వంటి వాడు.
1: God is a postman.
0: నీకు ఏ కవర్ వస్తే ఆ కవర్ నీకు అందిస్తున్నాడు.
1: He will be giving you the cover that you are to
0: ye card vaste aa card neeku andistunnadu.
1: He gives you the card addressed to you.
0: Ye money order vacheste aa yokka deenini money order kinda manasiga neeku andistunnadu.
1: He will also hand over the money that Kani, is meant for you.
0: Aa cover nu chinchi andulo unnatunte vaartala valla sukha dukkhalu pondeetunte neeve kaani postman card.
1: As you tear the cover and go through the contents, they refer to you, they relate to you. Nothing to do with the post.
0: అదే విధంగానే నీవు ఆచరించినటువంటి యొక్క మంచి చెడ్డల యొక్క కర్మఫలములు నీవు అనుభవిస్తున్నావే కానీ భగవంతుడు అనుభవించేసేది భగవంతుడు అందించేటువంటివి కాదు.
1: is only that you experience the results of your actions. They are not given by God anyway. However,
0: ఇక్కడ ఒక స్పెషల్ గ్రేస్ అనేటువంటిది ఉంది.
1: హియర్ దేర్ ఇస్ ఎ స్పెషల్ గ్రేస్.
0: నీవు హృదయపూర్వకంగా పవిత్రమైన భావముతో నిర్మలమైనటువంటి హృదయంతో నిస్వార్థమైనటువంటి క్రియలతో నీవు భగవంతుని స్మరించినప్పుడు భగవంతుడు ప్రత్యేకంగా ఇందులో పాల్గొని నీకు తగినటువంటి సహాయం చేస్తుంటాడు.
1: హౌఎవర్ ఇఫ్ యు ప్రే విత్ ఎ ప్యూర్ హార్ట్ సీక్రెట్ ఫీలింగ్స్ అండ్ ఆఫర్ ప్రేయర్ సెల్ఫ్లెస్లీ దేర్ గాడ్ కన్ఫర్స్ ఎ స్పెషల్
0: అయితే మానవుని యొక్క సుఖదుఖములకు కూడాను కొంత మూలాధారం ఉండాలి.
1: హౌఎవర్ ఫర్ ద ప్లెజర్ ఆర్ పెయిన్ దేర్ మస్ట్ బి సమ్ బేసిస్
0: నో ఫండమెంటలీ
1: దేర్ సంథింగ్ ఫండమెంటల్ బిహైండ్
0: ఏ జన్మములో కాని ఏ పరిస్థితులు ఎందు కాని భక్తులు ఆచరించినటువంటి యొక్క మంచి చెడ్డల ఫలములు దృష్టి అందు ఉంచుకొని భగవంతుడు దానికి తగినటువంటి ఫలమును ప్రసాదిస్తూ ఉంటాడు.
1: ఎయిదర్ దిస్ లైఫ్ ఆర్ ది ప్రీవియస్ లైఫ్ బేసింగ్ ఆన్ అవర్ యాక్షన్ గాడ్ గివ్స్ అస్ ద కాన్సిక్వెన్సెస్ ఆర్ ద రిజల్ట్.
0: కొన్ని నిమిషములకు ముందుగా 12th class boys కూడా చెప్పారు.
1: ఫ్యూ మినిట్స్ ఎర్లియర్ 12th class boys సెడ్
0: ద్రౌపదిని దుర్యోధనుడు అనేక విధములైనటువంటి యొక్క అవస్థలను గురికి చేసి నిండు సభలో అవమానించడానికి పూనుకున్నాడు.
1: దుర్యోధన డిటర్మిన్ టు హ్యూమిలియేట్ ద్రౌపది ఇన్ ఎన్ ఓపెన్ కోర్ట్.
0: అప్పుడు ఈ ద్రౌపదికి ఏ విధమైనటువంటి సహాయం చేయాలి?
1: వాట్ కైండ్ ఆఫ్ హెల్ప్ ఇస్ టు బి ఎక్స్టెండెడ్ టు ద్రౌపది?

0: ప్రార్థన చేస్తుంది. కేశవా, మాధవా, నారాయణ అని ప్రార్థన చేస్తుందాడు.
1: ద్రౌపది ప్రేస్ దిస్ వే, కేశవ, మాధవ, నారాయణ.
0: ఈ కేశవుడు ఎవరు?
1: హూ ఇస్ కేశవ?
0: కేశవ,
1: కేశవ
0: కా ప్లస్ ఆ ఈశా ప్లస్ ఈశా ఈజ్ కేశవ.
1: కా ప్లస్ ఆ ప్లస్ ఈశా ఈజ్ కేశ.
0: కా బ్రహ్మ,
1: కా ఈజ్ బ్రహ్మ.
0: ఆ విష్ణు,
1: ఆ ఈజ్ విష్ణు.
0: ఈశా మహేశ్వరుడు,
1: ఈశా ఇస్ మహేశ్వర.
0: బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపులను ఎవరు తనయందు ఉంచుకున్నారో అతనే కేశవుడు.
1: ద వన్ విత్ దిస్ ట్రినిటీ, బ్రహ్మ విష్ణు మహేశ్వర
0: అనగా త్రిమూర్తి స్వరూపుడైనటువంటి యొక్క ఏ కేశవ.
1: ఓ గాడ్, యు ఆర్ ద వెరీ ఫార్మ్ ఆఫ్ దిస్ ట్రినిటీ.
0: దీనిని పరాశరుడు కూడా దీన్ని మరొక రీతిలో వర్ణిస్తూ వచ్చాడు.
1: పరాశర ఆల్సో స్టేటెడ్ ఇన్ ఎ డిఫరెంట్ వే.
0: ఎవరు కేశవ? కే కా ప్లస్ ఈశా ప్లస్ వా కేశవ.
1: పరాశర సెడ్ దిస్ వే, కా ప్లస్ ఈశా ప్లస్ వా.
0: కే అనగా ఉంగరములు చుట్టుకున్నటువంటి దట్టమైన నల్లని ముంగురులతో కూడినటువంటి వాడు కేశవుడు అన్నారు.
1: కేశవ ఇస్ ద వన్ విత్ ద డార్క్ ఫోర్ లాక్స్, ద హెయిర్, హాలో ఆఫ్ హెయిర్.
0: ఇతను ఎవరు?
1: హూ ఇస్ హీ
0: అన్నాడు.
1: హూ ఇస్ హీ?
0: ఇతని బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపుడు అన్నారు.
1: ఈజ్ ద ఫార్మ్ ఆఫ్ బ్రహ్మ విష్ణు అండ్ మహేశ్వర.
0: ఉంగరములు చుట్టుకున్న నల్లని ముంగురములతో కూడినటువంటి వాడు కేశవుడు అన్నాడు.
1: కేశవ హాస్ కర్లింగ్ హెయిర్, డార్క్.
0: కనుకనే ఈమె కేశవ మాధవ అని ప్రార్థించింది.
1: దోషి ప్రే సేమ్ కేశవ మాధవ.
0: కృష్ణుడు విన్నాడు.
1: కృష్ణ హర్డ్ హర్ ప్రేయ.
0: ఈ ప్రార్థనను నేను ఏ రీతిగా నేను దీన్ని ఫాలో చేయాలి, అనుసరించాలి?
1: కృష్ణ థాట్ సో, హౌ ఆమ్ ఐ టు రెస్పాండ్ టు హర్ ప్రేయర్?
0: ఈ ప్రార్థనకు సంబంధించినటువంటి యొక్క క్రియలు ఏమైనా పూర్వం ఈ యొక్క ద్రౌపది చేసి ఉందా?
1: హ్యాస్ షీ డన్ ఎనీథింగ్ బిఫోర్
0: అని ఆ ద్రౌపది యొక్క హిస్టరీ అంతా కూడాను వెనుక తిరిగి చూచాడు.
1: ఈ స్టార్టెడ్ రిఫరింగ్ టు ది ప్రీవియస్ హిస్టరీ ఆఫ్ ద్రౌపది.
0: ఒకనొక సమయంలో సంక్రాంతి దినం,
1: ఇట్ వాజ్ సంక్రాంతి డే.
0: ఆనాడు అందరు కూడాను చెరుకులు నములుతూ ఉంటారు.
1: దే ఆల్ కన్స్యూమ్ ది షుగర్ కేన్.
0: ఇందులో
1: చూ ఇట్.
0: ఆనాడు సాయంకాలము కృష్ణుడితో కూడి అనేక విధములైనటువంటి రీతిగా ఆనందానుభవతను పొందుతున్నారు గోపికలు, సత్యభామ, రుక్మిణి, జాంబవతి, ఈ యొక్క ద్రౌపది కూడా.
1: దట్ ఈవినింగ్ దే వర్ ఆల్ స్పెండింగ్ ఎన్ ఎంజాయబుల్ టైమ్ ఇన్ ది కంపెనీ ఆఫ్ కృష్ణ. దోస్ ఆర్ ప్రెసెంట్ ఓవర్ దేర్ ఆర్ గోపికాస్, రుక్మిణి, సత్యభామ, జాంబవతి అండ్ సో ఆన్.
0: కానీ వీరినందరినీ కూడాను పరీక్ష చేయ తలంచి కృష్ణుడు కావాలనే ఆ చెరకును తీస్తూ వేరుని కోసుకుంటాడు.
1: ఇన్ ఆర్డర్ టు టెస్ట్ దెమ్, కృష్ణ ప్రిటెండెడ్ యాజ్ ఇఫ్ హిస్ ఫింగర్ ఈస్ కట్.
0: భగవంతుడు ఎప్పుడు కూడా భక్తులను టెస్ట్ చేయటం అనేటువంటిది, అనగా పరీక్షించటము చాలా అతనికి స్వభావము.
1: ఇట్స్ నేచర్ ఫర్ గాడ్ టు టెస్ట్ హిస్ డివోటీ.
0: కానీ ఈ టెస్ట్ అనేటువంటిది భగవంతుడికి ఒక పెద్ద టెస్ట్.
1: బట్ ది టెస్ట్ ఈజ్ ఎ టెస్ట్ టు గాడ్.
0: ఈ టెస్ట్ లోపల సరైనటువంటి ఉత్తీర్ణుడైనటువంటి వారిని తాను అనుగ్రహించుకుంటుంటాడు.
1: ఇఫ్ ఎ డివోటీ సక్సెస్ఫుల్ ఇన్ దిస్ టెస్ట్, హిల్ బి ద రిసిపియంట్ ఆఫ్ హిస్ గ్రేస్.
0: చిన్న క్లాసు లోపల, ప్రైమరీ స్కూల్ లోపల, ఫస్ట్ స్టాండర్డ్ పోతే కూడా టెస్ట్ పెడతారు.
1: ఇఫ్ యూ ఆర్ టు బి అడ్మిటెడ్ టు ఫస్ట్ స్టాండర్డ్, యు విల్ బి పుట్ టు టెస్ట్.
0: అనగా దీనికి అర్హుడా కాదా అనేటువంటి విషయాన్ని విచారించడమే.
1: దే విల్ ఫైండ్ అవుట్ వెదర్ యూ డిజర్వ్ ద అడ్మిషన్ ఆర్ నాట్.
0: ఇది భగవంతుడు కేవలం ద్వేషంతో కానీ లేక విరోధంతో కానీ ఇంకే విధమైన అనిష్టంతో కానీ చేసేటువంటి టెస్ట్ కాదు.
1: ఇస్ నాట్ ద టెస్ట్ దట్స్ కండక్టెడ్ బై గాడ్ ఆర్ ఎనిమిటీ ఆర్
0: హేట్. భగవంతుడు అమిత ప్రేమ చేతను, దయానుగ్రహం చేతను, కరుణ చేతను వారిని అనుగ్రహించకవరి వారికి టెస్ట్ ఇస్తుంటాడు.
1: అవుట్ ఆఫ్ ఇంటెన్స్ లవ్ అండ్ మెర్సీ కంపాషన్ గాడ్ టెస్ట్ హిస్ డివోటీ టు కన్ఫర్ గ్రేస్.
0: తక్షణమే రక్తం కనిపించింది, సత్యభామ చూచింది, రుక్మిణి చూచింది, మా జామవతి చూచింది, ద్రౌపది చూచింది.
1: యాజ్ బ్లడ్ వాజ్ బ్లీడింగ్ ఇట్ వాజ్ నోటీస్డ్ బై రుక్మిణి, సత్యభామ, జాంబవతి.
0: వీరందరూ చాలా డియర్ అండ్ నియర్ గా ఉండేటువంటి వారు కనుక ఈ యొక్క దృశ్యాన్ని వారు చూడగలిగారు.
1: యాజ్ దే వర్ సో డియర్ అండ్ నియర్ దే కుడ్ వాచ్ ద హోల్ సీన్.
0: కాశీలంతా చాలా దూరంగా ఉంటుండిన.
1: ఆల్ సెవెన్ మెయిడ్స్ ఆర్ ఎట్ ఎ డిస్టెన్స్.
0: సత్యభామ చూచింది, దాసీని పిలిచింది, లోపలికి వెళ్లి బట్ట తీసుకుని రా చుట్టడానికి అనింది.
1: సత్యభామ ఆస్క్డ్ ద సర్వెంట్ మెయిడ్ టు బ్రింగ్ ఎ క్లాత్ సో హస్ టు పుట్ యాజ్ ఎ బ్యాండేజ్.
0: రుక్మిణి స్వయంగానే పరిగెత్తింది లోపల.
1: రుక్మిణి ర్యాన్ ద డిస్టెన్స్ హర్ సెల్ఫ్.
0: ద్రౌపది చూచింది.
1: ద్రౌపది సా.
0: తన కట్టుకున్నటువంటి ఒక కొంగుని చించింది, తక్షణమే చుట్టి వేసింది.
1: She tore the her own saree towards the end and made it into a bandage.
0: ఏవ్రేలుకు దక్షిణాంగుష్ఠానికి అనగా కుడి చేతి యొక్క వేలుకు తెగింది.
1: It is the thumb of the right hand.
0: దీనికి చుట్టినది ఈ యొక్క ద్రౌపది.
1: And Draupadi made it into a bandage.
0: ఇది చూచిన తక్షణమే సత్యభామ రుక్మిణి ఒకరికొకరు ముఖం చూసుకున్నారు.
1: వాచింగ్ ది హోల్ సీన్ సత్యభామ
0: ద్రౌపది యొక్క జాగ్రత్త మనకు లేకపోయింది కదా.
1: We don't have that much of caution and care.
0: ద్రౌపది యొక్క ప్రేమ మనలో లేకపోయింది కదా.
1: We don't have that much of love.
0: కేవలం శరీరాన్ని మాత్రమే కోరుతున్నాము.
1: We just desire the body.
0: అతని యొక్క పరిస్థితి ప్రభావాలను మనం ఏమాత్రము ఆశించటం లేదు.
1: But we don't consider the position right now.
0: ఇది ద్రౌపది యొక్క భక్తి ప్రపత్తుల యొక్క ప్రభావము.
1: This is the devotion and sincerity of Draupadi.
0: చాలా సిగ్గుపడ్డారు.
1: They felt very sorry, ashamed among themselves.
0: ఈ లెసన్ చూచాడు కృష్ణుడు.
1: Krishna saw this in the report.
0: ఆనాడు ద్రౌపది ఈ విధంగా తనకు సేవ చేసింది కనుక దీనికి నేను ప్రతిఫలంగా ఈమెకు దీన్ని అందించాలి అనుకున్నాడు.
1: As Krishna has gone through the previous history of Draupadi, he thought that it is most befitting to come her to rescue.
0: ఈ ప్రాప్తమైన జగత్తునందు ఏ వస్తువును మనం పొందాలనుకున్నప్పటికీ ఒక వస్తువును మనం అందించి ఇంకొక వస్తువును మనం అందుకోవాలి.
1: In this world, the daily routine, you know, unless you give something, you don't receive another.
0: షాప్ కైనా పోయి ఒక హ్యాండ్కర్చీఫ్ కావాలంటే 10 రూపాయలు అతనికి అందించినప్పుడే ఒక హ్యాండ్కర్చీఫ్ మనకు అందిస్తాడు షాప్ కీపర్.
1: When you want a handkerchief, you must pay 10 rupees and
0: get a handkerchief. భక్తులకి భగవంతుడికి కూడా మధ్యలో ఉండినటువంటి సంబంధ బాంధవ్యాలు.
1: There are certain interrelationships between devotee and God.
0: నీవు ఇంత కించిత్తైన కూడాను భగవంతునికి అర్పితం చేసినప్పుడే అనంతమైనటువంటి ఫలితాన్ని భగవంతుడు నీకు అర్పిస్తుంటాడు.
1: If you offer a fraction, a segment or a fragment, God will grant infinite.
0: ఇదే కుచేలుడు కూడాను పిటిక అటుకులు అందించడం చేతనే బహుళ భాగ్యాన్ని కూడాను అందించాడు కుచేలునకు.
1: Kuchela also offered handful beaten rice and he received God's grace in abundance.
0: సత్యభామ కృష్ణుని అమ్ముకునేటువంటి పరిస్థితి యందు రుక్మిణి కూడాను పోయి ఒక తడుసీ దళం తీసుకుని వచ్చింది.
1: When Satyabhama has put Krishna on sale, Rukmini brought tulsi leaf.
0: దానిని ప్రార్థిస్తూ

0: లీఫ్
1: ఏమిటి ఈ పత్రం?
0: వాట్ ఈస్ దిస్ లీఫ్?
1: త్రిగుణములతో కూడినటువంటి పత్రం, మారేడు పత్రం ఈ దీహము.
0: ద బాడీ హాస్ గాట్ ది త్రీ అట్రిబ్యూట్స్, దట్స్ ద లీఫ్.
1: త్రిగుణములతో కూడినటువంటి సత్వరజోతమో తమో గుణములతో కూడినటువంటి దేహమే ఒక పత్రము.
0: బాడీ ఈస్ ద లీఫ్ విత్ ది త్రీ అట్రిబ్యూట్స్, ద ఫైర్స్, ఎమోషన్ అండ్ ద
1: పుష్పము. హృదయ పుష్పము,
0: ద ఫ్లవర్ ఆఫ్ యువర్ హార్ట్,
1: నిర్మలమైనటువంటి హృదయ పుష్పము.
0: దట్స్ ప్యూర్ హార్ట్.
1: పవిత్రమైనటువంటి సుగంధముతో కూడినటువంటి హృదయ పుష్పము,
0: ద సీక్రెట్ ఫ్రాగ్రెంట్ ఫ్లవర్ ఆఫ్ హార్ట్.
1: ఫలము, మానసిక ఫలము.
0: ఇట్ ఈస్ ఫ్రూట్ ఆఫ్ ద మైండ్.
1: ఈ యొక్క మానసిక ఫలమునందు మాధుర్యమైనటువంటి రసం ఉంటుండాలి.
0: దేర్ ఇస్ స్వీట్ జ్యూస్ విత్ ఇన్ ద ఫ్రూట్.
1: కానీ ఈ యొక్క జ్యూస్ యొక్క తత్వం మనసు ఎరుగదు.
0: బట్ ద మైండ్ డస్ నాట్ నో ద టేస్ట్ ఆఫ్ ద జ్యూస్.
1: ఫలములోని రసము గంధం అనేటువంటిది చెట్టు ఎరుగదు.
0: ద టేస్ట్ ఆఫ్ ది జ్యూస్ కంటైన్ విత్ ఇన్ ద ఫ్రూట్ ఈస్ నాట్ నోన్ టు ద ట్రీ.
1: పూలోని మకరందము తీగలు అనుభవించవు.
0: ద నెక్టార్ ప్రెసెంట్ ఇన్ ద ఫ్లవర్ ఈస్ నాట్ ఎక్స్పీరియన్స్డ్ బై ది క్రీపర్.
1: పవిత్రమైన గంధములోని మధుర రసము ఈ ప్రాకృతమైనటువంటి మనుషులు అనుభవించలేరు.
0: ఆల్ ది సీక్రెట్ థింగ్స్ మెన్షన్డ్ ఇన్ సీక్రెట్ టెక్స్ట్ ఈస్ నాట్ నోన్ టు ద వరల్డ్లీ పీపుల్.
1: కనుకనే రుక్మిణి కూడాను ఆ పత్రాన్ని అర్పితం చేసింది.
0: రుక్మిణి ఆఫర్డ్ దిస్ లీఫ్.
1: ఇంత తులసీదళాన్ని అర్పితం చేయడం చేతనే బ్రహ్మాండ నాయకుడైనటువంటి భగవంతుడు ఒక్క తూరి తూగగలిగాడు.
0: బికాస్ షీ కుడ్ ఆఫర్ దట్ స్మాల్ తులసీ లీఫ్.
1: ఎట్టి అపేక్షలు లేకుండా నిరపేక్ష భావం చేతనే రుక్మిణి కృష్ణుని తూచుతూ వచ్చింది.
0: రుక్మిణి కుడ్ డూ లైక్ దట్ విత్ ఆల్ డివోషన్ దట్ ఇస్.
1: అదే విధంగానే ద్రౌపది ఎట్టి అపేక్ష లేకుండా నిరపేక్షత కృష్ణుడికి ఈ విధమైనటువంటి యొక్క త్యాగం చేసింది.
0: ద్రౌపది సాక్రిఫైస్డ్ విత్ ఆల్ హర్ సెల్ఫ్లెస్నెస్ స్పిరిట్.
1: కేశవ మాధవ దేవ మధుసూదన ప్రార్థన చేసింది కళ్ళు మూసుకుంది.
0: ద్రౌపది ప్రేడ్ అండ్ షీ క్లోజ్డ్ హర్ ఐస్.
1: గొప్ప బలవంతుడైనటువంటి పతులు దగ్గరనే ఉంటున్నారు.
0: దేర్ హస్బెండ్స్ ఆర్ వెరీ
1: స్ట్రాంగ్. మహా వీరులు సూర్యులు ప్రజ్ఞానుడైనటువంటి యొక్క పతులు దగ్గరనే ఉంటున్నారు.
0: There are husbands who are close by, the men of valor.
1: Yavvaru ee yokka prabhavanni ee paristhitini addukolekapoyaru.
0: Nobody could prevent the situation.
1: Okka krishnudu tappa marokudu naaku dikku ledu ani prarthinchindi.
0: She prayed that there is only Krishna who would come to her rescue, none else.
1: Ee taanu chesinatvanti yokka puram yokka tyagamunaku tana velunu chuttadu.
0: Because of the sacrifice she did earlier, and here is Krishna.
1: Aa velu kattinatvanti chinna piece of cloth.
0: It's a small piece of cloth which is a bandage around her finger.
1: Achayanga maaripoyindi cheera.
0: That had turned into infinite number of sarees.
1: Kanukani intaina manam bhagavantuniki chesinappude antaina bhagavantunito andukovadaniki veelavutundi.
0: If we do little, God will give you infinite.
1: Kanukani karma phalam anetvantidi manaku tappinadi kaadu.
0: The fruits of action you cannot escape, run away from them.
1: Aithe daivanugraham cheta elanti karma phalamaina kodanu tappinchukovachu.
0: However, out of God's grace it's quite possible to be away from the consequences of one's own action.
1: Daiva shasanamlo matramu tappinchukunataku veelu kadani matrame undi.
0: But as per God's command it is written clearly, it's inescapable.
1: Ee karmalo anti phalatam nee anubhavinchali.
0: As is action you are bound to face the consequence, the result.
1: Karma daatavasama నరుడా కర్మ దాట వశమా, కర్మ దాట వశమా, నరుడా కర్మ దాట వశమా.
0: ఓ మ్యాన్, ఇస్ ఇట్ పాసిబుల్ ఫర్ యూ టు రన్ అవే ఫ్రమ్ ద డెస్టినీ?
1: ఘన పాఠంబులు చదివిన గాని, కులదేవతలను కొలసిన గాని, కారడవులకే పోయిన గాని, కఠిన తపస్సులే చేసిన గాని, కర్మ దాట వశమా, నరుడా కర్మ దాట వశమా.
0: యు మే గో త్రూ మైటీ సీక్రెట్ టెక్స్ట్, యు మే ఆఫర్ ఆల్ సార్ట్స్ ఆఫ్ ప్రేయర్స్ టు ద దేవతలు డైటీస్, బట్ యు మే బి ఇన్ ఎ థిక్ ఫారెస్ట్, బట్ యు కెనాట్ రన్ అవే ఫ్రమ్ యువర్ డెస్టినీ ఆర్ ఫేట్.

0: with all the physical strength and intelligence.
1: Bhuja balambu.
0: Physical strength.
1: Manchi buddhi balambundi.
0: With all the intelligence.
1: Dharma balamu leka deenudaye.
0: Without the strength of this righteousness and God.
1: Karnudantati vaadu. Kadapati kemaye.
0: What happened to such a mighty Karna at the end?
1: Karnudantati vaadu. Kadapati kemaye.
0: What happened to
1: Karna? Maruvabokuditti manchi maata. Maruvabokudu itti manchi maata.
0: Never forget this good word.
1: Bhujabalamundi.
0: Yes, physical strength.
1: Buddhi balam undi.
0: Intelligence.
1: Astrasastra balam anta kuda untundi adi Karnuniki.
0: Karna has got all the power of
1: the archery. Kani daiva balam ledu.
0: But he has no strength of God.
1: Karanam emiti?
0: Why?
1: Dussangam cheta durbhavamunu penchukoni dushta chetishtayamulo okkadiga maaripoyadu Karnudu.
0: Karna happened to be one among the four wicked people because he was in the bad
1: Duryodhana, Dushyasana, Shakunito chudatam chetane, kootam chetane ఈ యొక్క కర్ణుడు కూడాను నాలుగో వాడిగా దుష్టుడిగా మారిపోయాడు.
0: కర్ణ వాజ్ ద ఫోర్త్ అమంగ్ ద ఫోర్ వికెట్ పీపుల్. దుర్యోధన, దుశ్యాసన అండ్ శకుని.
1: కనుకనే మనము చెడ్డ సంఘంలో మనం పాల్గొనకూడదు.
0: సో వీ షుడ్ నెవర్ బీ ఇన్ ద బ్యాడ్ కంపెనీ.
1: చెడ్డ సంఘంతో మనం చేరినప్పుడు చెడ్డ భావములే మనలో ఆవిర్భవిస్తాయి.
0: ఇఫ్ యు ఆర్ ఇన్ ద బ్యాడ్ కంపెనీ యుల్ ఎంటర్టైన్
1: చెడ్డ భావములో ఆవిర్భవించినప్పుడు చెడ్డ పనుల్లో మనం ప్రవేశిస్తాము.
0: బికాస్ ఆఫ్ ద బ్యాడ్ థాట్స్ యుల్ ఎంటర్ ఇంటూ బ్యాడ్
1: యాక్షన్. కనుకనే కంపెనీ మనకు చాలా ప్రధానమైనటువంటిది.
0: దేర్ఫోర్ కంపెనీ ఇస్ వెరీ ఇంపార్టెంట్.
1: టెల్ మీ యువర్ కంపెనీ, ఐ షల్ టెల్ యూ వాట్ యు ఆర్.
0: టెల్ మీ యువర్ కంపెనీ.
1: నీ కంపెనీ ఎలాంటిదో నీవు చెప్పు, నీవెలాంటి వాడో నేను చెప్పగలను.
0: యాజ్ ఇస్ ది కంపెనీ సో యు ఆర్.
1: నిజముగా చూస్తే కర్ణుడు చాలా ధర్మపరుడు.
0: Actually, Karna is one of charity.
1: ఈ కర్ణుని యొక్క స్వభావం మరింత కొంతవరకు మీరు విచారించాలి.
0: You should also know the temperament of Karna.
1: కర్ణుడు యుద్ధ భూమిలో కూలిపోయాడు.
0: There in the battlefield he fell down.
1: కానీ కర్ణుని యొక్క ప్రభావ ప్రసక్తులంతా కూడాను అర్జునికి బోధించాలని కృష్ణుడు సంకల్పించుకున్నాడు.
0: Krishna determined to prove, to show to Arjuna the power and the valor.
1: కారణం ఏంటంటే అర్జునుడు చాలా అహంకారంగా ఉంటున్నాడు.
0: Arjuna was highly egoistic.
1: నాకంటే గొప్ప శస్త్ర విద్యలు నేర్చినటువంటి వాడు మరొకడు ఈ జగత్తులో లేడనుకున్నాడు.
0: He was feeling there none else in this world other than him.
1: కృష్ణుడు నా మిత్రుడు.
0: Krishna is my close friend.
1: నా భావమరిది.
0: He is my brother-in-law.
1: నా ఆజ్ఞను ఉల్లంఘించేటువంటి వాడు కాదు.
0: You'll never disobey me.
1: కనుక నా యొక్క ఇష్టమును నెరవేర్చేటువంటి వాడు కృష్ణుడు.
0: Krishna will certainly fulfill my desire.
1: గర్వమును పెంచుకున్నాడు.
0: So he is feeling very proud.
1: ఆ గర్వమును తీయని మార్గములో అణగదొక్కి నిమిత్తమై కృష్ణుడు అర్జునుడు వెంట పెట్టుకున్నాడు.
0: ఇన్ ఎ సాఫ్ట్ అండ్ స్వీట్ వే హీ వాంటెడ్ టు పుట్ డౌన్ ద ప్రైడ్ ఆఫ్ అర్జున.
1: తక్షణమే కృష్ణుడు ఒక బ్రాహ్మణ వేషము ధరించాడు.
0: కృష్ణ కేమ్ ఇన్ ద టైర్ ఆఫ్ ఎ బ్రాహ్మణ్.
1: కర్ణుడు క్రింద పడి చాలా అవస్థలకు గురి అయిపోయాడు.
0: కర్ణ ఫెల్ డౌన్, హీ వాస్ సఫరింగ్.
1: దగ్గరికి వెళ్లి
0: హీ వెంట్ క్లోజ్ టు
1: కర్ణ.
0: కర్ణ,
1: నీవు మహాదాన కర్ణుడవు.
0: యు ఆర్ ద వన్ ఆఫ్ చారిటీ.
1: కానీ నా ఇంటిలో ఒక కార్యం సంకల్పించుకున్నాను.
0: I have got one task at
1: home. ఈ పరిస్థితిలో నిన్ను అడగటం కూడా నువ్వు న్యాయం కాదు.
0: I'm not justified to ask.
1: కానీ నిన్ను ఒక ధర్మాన్ని కోరి నేను వచ్చాను.
0: But I wanted something from you.
1: అప్పుడు కూడా నువ్వు క్రిందపడినటువంటి కర్ణుడు ఏమి కావాలనో కోరుకోమన్నాడు.
0: Even at that state, he still asked, "What is that you want?"
1: నాకు కించిత్ బంగారు కావాలి అన్న.
0: He wanted some gold.
1: బ్రాహ్మణ.
0: బ్రాహ్మణ.
1: నా ఇంటికి వెళ్లి నా భార్యను నేను చెప్పినట్టుగా చెప్పు. నా భార్య ఇస్తుంది ధర్మము.
0: You go home and tell my wife and she will give you gold you want.
1: నేను ఈ వ్యాపార నిమిత్తమే రాలేదు.
0: I have not come for business.
1: డైరెక్ట్గా నిన్ను అడిగే నిమిత్తమే నేను వచ్చాను.
0: I have come here to ask you directly.
1: నీవు డైరెక్ట్గా నీవు ఇస్తే ఇవ్వు, అంతేకాని నా భార్యను, నా అత్తను, నా మామను అనమని ఈ విధమైనటువంటి యొక్క వ్యాపారంలో నన్ను ప్రవేశపెట్టవద్దు అన్నాడు.
0: If you won't give me directly, I don't want to meet your father-in-law, mother-in-law, wife or anybody.
1: కన్నులు మూసుకున్నాడు కర్ణుడు.
0: కర్ణ క్లోజ్
1: యోచించాడు. యుద్ధ భూమిలో తన దగ్గర బంగారు ఎక్కడుంది?
0: There in the battlefield, how do you expect him to have gold?
1: Rendu pandlaku bangaru cover vesukundaru.
0: He has got two of the teeth with gold plate.
1: Puro kalamlo idi kontha varaku andarki sahajame.
0: It is a tradition in those
1: days. Dental surgeons reekipoyinappudu edina konni randralu padinappudu bangaru reka cheta aa yokka pallunu moosi vesukuntaru.
0: Since there were no dentists then, when they have dental problems, they'll have gold plate to some of their teeth.
1: Karuka అప్పుడు చెప్పాడు కర్ణుడు.
0: కర్ణ సార్,
1: బ్రాహ్మణ ఈ రెండు పండ్లు తీసుకుని పో అన్నాడు.
0: బ్రాహ్మణ టేక్ దీస్ టూ త్రీ.
1: ఏమిటి ఇది?
0: వాట్స్ దిస్?
1: నీ పండు నేను తీవాలంటే ఇది సాధ్యమయ్యేటువంటిదా?
0: ఈజ్ ఇట్ పాసిబుల్?
1: నిన్ను హింసించు కదా, నేను ఈ పండ్లు తీసుకోవాలి.
0: ఐ షుడ్ హర్ట్ యు?
1: దానం ఎంత అవుతుంది?
0: How can you call it charity?
1: కనుక ఇది దానం కాదు.
0: It's no charity.
1: నేను నీ పండ్లను నేను ముట్టను ఉన్నాడు.
0: I don't touch your teeth anyway.
1: అయితే రెండు రాళ్లైనా తీసుకుని రామన్నాడు కర్ణుడు.
0: Karna said, at least pick up two stones.
1: రెండు రాళ్లు తీసుకుని వచ్చేటప్పటికి దాన్ని కొట్టి ఉన్నాడు, ఆ రెండు పండ్లు తీసిచ్చాడు.
0: With these two stones said, kick against his teeth.
1: ఈ యొక్క సువర్ణాన్ని నేను ఎత్త ముట్టేది, నేను బ్రాహ్మణుడను.
0: I am a Brahmin. How can I touch this gold?
1: ఇంకా పరీక్షలు చేస్తూ చేస్తూ పోతున్నా. నీవు క్షత్రియుడవు.
0: You are Kshatriya.
1: నీ ఎంగిలి నేను ఏ విధంగా ముట్టాలి?
0: How am I to touch all this which belongs to you?
1: ఇది నా ఆచారమునకు విరుద్ధం అన్నాడు.
0: It's quite against my culture.
1: తక్షణమే అమ్ములు తీసుకున్నాడు.
0: He picked up the arrow.
1: భూమిలో సూటిగా వేశాడు.
0: He shot into the earth. Straight.
1: ఆ గంగ పైకి ఉబికి వచ్చింది పైకి.
0: Ganges originated from there.
1: తక్షణమే ఆ పండును ఆ యొక్క గంగతో కడిగాడు. అప్పుడు కుడి చేతితో ఇచ్చాడు.
0: He cleaned both the teeth there in the spring of Ganges and handed over to Brahma.
1: Arjuna vaipunu chustunnadu.
0: And Krishna was looking at Arjuna.
1: Arjuna sthirasthunnadu.
0: Arjuna bent his head.
1: Ee vidhamainatundi tyagamu, ee vidhamainatundi yokka daiva bhakti, ee vidhamainatundi guru yokka swabhavamu nenu ekkadannu chudaledu.
0: This sort of sacrifice, this sort of devotion I have not seen anywhere.
1: Itti bhakti prapattulaneetundi naalo ee moolanu kanipinchavu.
0: This sort of devotion and steadfastness
1: Krishna
0: are not present in me.
1: Nannu chaminchu annadu.
0: Krishna, pardon me, he said.
1: Appudu cheppadu Krishnudu.
0: Then Krishna said,
1: ee Karnudu evaro telusna?
0: You know who is Karna?
1: Mee peddanna.
0: He is your eldest brother.
1: Dharmaraju kante mundu vaadu ee Karnudu.
0: And Karna is elder to Dharmaja.
1: Chaala baadha paddadu.
0: He felt so sad.
1: Ee maata mundugane nee enduku cheppaledu?
0: Why didn't you tell me before?
1: నా సొంతం అన్న అయిపోయి కూడాను అతన్ని అనేక విధములుగా నేను బాధించాను.
0: ఈజ్ మై ఓన్ బ్రదర్ బట్ ఐ హావ్ టు హర్ట్ హిమ్ హార్మ్.
1: కనుక నీ ధర్మజుడు అని గొప్ప పేరు మాత్రమే కాదు, అతనికంటే గొప్ప ధర్మజుడు ఈ కర్ణుడు.
0: ఇన్ ఫ్యాక్ట్ కర్ణ ఇస్ గ్రేటర్ దెన్ ధర్మజ.
1: ఈ విధంగా భగవంతునికి ఏదైనా సరే ఇవ్వడానికి సంసిద్ధంగా ఉంటుండేటువంటి యొక్క పరిస్థితి ఆనాటి యొక్క ధర్మము.
0: ఇన్ దోస్ డేస్ పీపుల్ ఫాలోడ్ దిస్ ధర్మ దట్ దే వర్ ప్రిపేర్ టు ఆఫర్ ఎనీథింగ్ టు గాడ్.
1: కనుక ప్రతి కర్మకు కూడాను ఒక విధమైనటువంటి ఒక ఫలితం అనేటువంటిది భాగంగా నిలిచి ఉంటారు.
0: Therefore every action carries with it.
1: ప్రతి కర్మకు కూడాను ఒక విత్తనమే.
0: Every action is a seed.
1: ప్రతి విత్తనము కూడాను ఒక చెట్టే. కనుక మనం కర్మలు అనేటువంటిది పవిత్రమైన కర్మలు ఆచరించడానికి పూనుకోవాలి.
0: So we should undertake sacred actions.
1: ఈ కర్మలు ఎట్టివో ఫలితములు ఎట్టివిగా ఉంటుంటాయి.
0: As is the action, so is the consequence.
1: కానీ చేసే సమయంలో మాత్రం ఆనందంగా చేస్తుంటాము కర్మలు.
0: We do it with all the joy.
1: కానీ అనుభవించేటప్పుడు కంటిదారంతో అనుభవిస్తాం.
0: బట్ వెన్ వి సఫర్ వి షెడ్ టియర్స్.
1: కనుక నీ మొదలే మనం గుర్తించి
0: వి షుడ్ నో
1: బిఫోర్ ఏ కర్మలు మంచివి ఏవి చెడ్డవి అనేటువంటిది నిర్ణయం చేసుకుని తదుపరి ఈ మంచి కర్మల్లో మనం ప్రవేశించాలి.
0: ప్రయర్ టు దాట్ వి హావ్ టు డిసైడ్ వాట్ ఆర్ గుడ్ యాక్షన్స్ వాట్ ఆర్ బ్యాడ్ యాక్షన్స్ అండ్ దెన్ రిసార్ట్ టు యాక్ట్.
1: ఈనాటి ప్రకృతి యొక్క ప్రభావము
0: ఎఫెక్ట్స్ ఆఫ్ నేచర్ టుడే
1: ముందు వెనుకల యోచించకుండా కర్మలు ఆచరిస్తాం.
0: They don't think of pro and cons and they
1: ముందు వెనకలు విచారించకుండా మాటలు చెప్తాము.
0: They don't inquire this.
1: ముందు వెనకలు యోచించకోకుండా కూడా కర్మలు ఆచరిస్తాము.
0: Without any thought, prior thought they start acting.
1: ఆ ఫలితం వచ్చినప్పుడు మనం కృంగిపోతుంటాము.
0: When the time comes and when they have to suffer, they'll be frustrated.
1: ప్రపంచంలో ప్రతి ఒక్కటి కూడాను సహజమైనటువంటి యొక్క ప్రాకృతమైనటువంటి యొక్క చర్యలే.
0: Everything is natural action.
1: వర్షం కురిచింది.
0: It rains.
1: ఒకరి కోసం కురిచిందా?
0: Is it for anybody?
1: కాదు.
0: No.
1: ప్రకృతి ఎందున్నటువంటి ప్రతి మానవుని కోసము వర్షం కురిచింది.
0: There is rain for everybody on earth.
1: అందరికీ చల్లదనాన్ని అందిస్తుంది.
0: It gives you all the comfort.
1: అందరికీ దాహాన్ని తీరుస్తుంది.
0: It quenches the thirst uniformly.
1: మలయ మారుతము వీచుతుంది.
0: You find the wind blowing.
1: ఇది ఒక్క మానవుని కోసం కాదు.
0: It's not merely for
1: one. అన్ని ప్రాణుల కోసము ఈ గాలి చాలా ప్రాణం అందిస్తుంది.
0: This wind gives life to all the living creatures.
1: కొన్ని పంచభూతములను కూడాను ప్రాకృతమైన జీవులను రక్షించే కోసమైన వచ్చినటువంటివి.
0: సో ఆల్ ద ఫైవ్ ఎలిమెంట్స్ ఆర్ దేర్ టు ప్రొటెక్ట్ ద లివింగ్ క్రీచర్స్.
1: కనుక ఏ ఒక్కరి కోసమో ఏ ఒక్క వ్యక్తి కోసమో వచ్చినటువంటివి కాదు.
0: దే ఆర్ నాట్ మెంట్ ఫర్ స్పెసిఫిక్.
1: అదే విధంగా దైవం కూడాను
0: ఆల్సో గాడ్
1: ఒక్క జాతి కోసము ఒక్క దేశం కోసము ఒక్క వ్యక్తి కోసము వచ్చినటువంటిది కాదు.
0: గాడ్ హెస్ నాట్ డిసెండెడ్ ఆన్ ఎర్త్ నాట్ ఫర్ ఎనీ సింగిల్ పర్సన్ నాట్ ఫర్ విశ్వమునకే
1: తాను అవతరించి విశ్వమును ఉద్ధరించే కోసమని వచ్చింటాడు.
0: Yes, descended on earth for the emancipation.
1: కనుక ఎవరు ఎట్టి కర్మలు ఆచరిస్తారో అట్టి కర్మకు తగినటువంటి ఫలితాన్ని అందిస్తూ ఉంటాడు.
0: సో గాడ్ విల్ సీ టు ఇట్ దట్ యు కెనాట్ రన్ అవే ఫ్రమ్ ద కాన్సిక్వెన్సెస్ ఆఫ్ యువర్ యాక్షన్.
1: కనుక మనము కర్మను ఆచరించడానికి పూర్వము కొంతకాలం తీసుకుని విచారించి మంచి కర్మలు చేయాలి.
0: So before we start doing, we should take time and
1: inquire. ఈ కర్మల వల్ల ఎవరికి ని ఏ విధమైనటువంటి ఒక కష్టము నష్టము కలగకుండా చూసుకోవాలి.
0: By this action, you should see that you should not put to anybody to any inconvenience.
1: అది ఈ జగత్తునందు అసాధ్యము.
0: However, in this world it is impossible.
1: మానవత్వం అనేటువంటి ఉపాధి యొక్క అభిమానాన్ని పుచ్చుకొని తదుపరి మనం ఈ ఇట్టి కర్మలు ఆచరించాలంటే ఇది ఏ మాటకి సాధ్యం కాదు.
0: With the body feeling and body attachment, you cannot do like that.
1: దేహాభిమానమును మరిచినటువంటి వ్యక్తి మాత్రమే ఇట్టి కార్యములు చేయగలడు.
0: The one without any body feeling can only act that way.
1: ఈ దుఃఖం అనేటువంటిది ప్రకృతిని పట్టే మనకు దుఃఖం ప్రాప్తిస్తుండాలి.
0: The misery is out of nature alone.
1: ఈ ప్రకృతి అనేటువంటిది ఎట్లా మన దృష్టిని పట్టే ప్రకృతి వస్తుంటాది.
0: This nature prakriti is based on our drishti.
1: దేహాభిమానం ఉండినంత వరకు ప్రకృతి అనేటువంటిది ఉంటుంటాది.
0: So long there is body feeling, there is nature.
1: ప్రకృతి భావం ఉండినంత వరకు దుఃఖం అనేటువంటిది మనం వెంటాడుతుంటాము.
0: So long there is worldly feeling, you will have misery.
1: ఎప్పుడు దేహాభిమానం పోతుందో
0: the moment body feeling
1: goes, ప్రకృతి కూడాను పోతుంది.
0: The nature also will
1: vanish. ప్రకృతి పోతుందో అప్పుడు మన దుఃఖం కూడాను ఉండదు.
0: The moment nature vanishes, disappears, there will be no misery. When?
1: జాగ్రత్త అవస్థలో దేహాభిమానం ఉంది, ప్రకృతి కనిపిస్తుండాలి, సుఖ సంతోషములు మనం అనుభవిస్తున్నాము.
0: ఇన్ ది వేకింగ్ స్టేట్ యూ హావ్ గాట్ ది బాడీ అటాచ్మెంట్, యూ ఫైండ్ ద ప్లెజర్ అండ్ పెయిన్.
1: సుషుప్తి గాఢ నిద్ర యందు మన దేహమే మనకు లేదు.
0: ఇన్ సుషుప్తి డీప్ స్లీప్ యూ డోంట్ ఫైండ్ యువర్ బాడీ.
1: మన దేహమే మనకు లేనప్పుడు ప్రకృతి కూడా మనకు కనిపించదు.
0: వెన్ దేర్ ఇస్ నో బాడీ కాన్షియస్నెస్ దేర్ ఇస్ నో నేచర్.
1: ఈ ప్రకృతే లేనప్పుడు మనకు దుఃఖమే లేదు.
0: వెన్ దేర్ ఇస్ నో నేచర్ దేర్ ఇస్ నో మిజరీ ఈదర్.
1: కనుక ఒక్క నిద్రావస్థ ఎందే మనకి సుఖ దుఃఖములు ఎట్టివి అనేటువంటిది గుర్తించడానికి వీలవుతుండాలి.
0: ఇట్స్ ఓన్లీ ద డీప్ స్లీప్ యూ కెన్ అండర్స్టాండ్ దట్ యువర్ బియాండ్ ప్లెజర్.
1: అదే విధంగానే దైవ చింతన చేత దేహాభిమానమును మనం క్రమక్రమేణా తగ్గించుకుంటూ రావాలి.
0: బై కాన్స్టెంట్ థింకింగ్ ఆఫ్ గాడ్ యూ హావ్ టు రిడ్యూస్ అప్పుడు
1: ప్రాకృతమైనటువంటి భావములు కూడా క్రమక్రమేణా తరిగిపోతాయి.
0: ద వరల్డ్లీ ఐడియాస్ ఆల్సో వుడ్ డిక్రీస్.
1: ఈ ప్రాకృతమైనటువంటి భావములు ఎప్పుడు మనకు అటాచ్మెంట్ లేకుండా తగ్గిపోతుందో అప్పుడే మన దుఃఖం కూడా నివారణ అవుతుంది.
0: వెన్ వన్స్ దేర్ ఆర్ నో వరల్డ్లీ ఫీలింగ్స్, వెన్ వన్స్ దేర్ ఇస్ నో అటాచ్మెంట్ టు ద బాడీ,
1: ఈ దుఃఖము సుఖము అనేటువంటివి కేవలం మనం పిలిస్తే వచ్చేటువంటివి కాదు.
0: Pain and pleasure, you cannot invite them.
1: కాననంబున రేగిన కారు చిచ్చు,
0: ఇట్ ఈస్ సంథింగ్ లైక్ ఎ బాన్ ఫైర్.
1: ములను వాల్చి మామిళ్ళ విడచిచ్చనునా,
0: ఇట్ విల్ బర్న్ ఎవ్రీథింగ్, ఇట్ విల్ నాట్ లీవ్ మ్యాంగోస్ దేర్.
1: అన్నిటినీ కాల్చివేస్తుంది.
0: ఇట్ విల్ బర్న్ ఎవ్రీథింగ్ అరౌండ్ ఇన్ ద ఫారెస్ట్.
1: కనుక మనము ఏనాడు ఈ దేహాభిమానం అనేటువంటి దాన్ని మనము కొంతవరకు తగ్గించుకుంటాము, అప్పుడు సుఖము దుఃఖము రెండు కూడా ఉండవు.
0: దట్ డే వెన్ యూ డిక్రీజ్ దిస్ బాడీ ఫీలింగ్, దేర్ విల్ బి నో మిజరీ, ప్లెజర్ ఆర్ పెయిన్ ఎయిదర్.
1: కనుక కలలో చూచిన మేడలు మిద్దరు కన్నులు విప్పిన లేవు కదా.
0: ఆల్ దోస్ మ్యాన్షన్స్ దట్ యు సీ ఇన్ ద డ్రీమ్, యూ డోంట్ ఫైండ్ దెమ్ ఇన్ ద వేకింగ్ స్టేట్.
1: అందువల్లనే ఉపనిషత్తులంతా కూడాను ఉత్తిష్టత జాగ్రత్త ప్రాప్య వరాన్య బోధత అన్నాడు.
0: సో ఉపనిషత్
1: నీ అజ్ఞానం అనే నిద్ర నుంచి మేల్కో.
0: ఉపనిషత్ సేస్ ఓ మ్యాన్ గెట్ అప్ ఫ్రమ్ ద స్లీప్ అండ్ స్లంబర్.
1: జ్ఞానం అనేటువంటి యొక్క పగల లోపల నీవు జ్ఞానంగా నిల్చుకో.
0: Move about in the broad daylight of wisdom.
1: నీ సత్యాన్ని నీవు గుర్తించు.
0: Know your truth.
1: కేవలం నీవే సత్య స్వరూపుడై ఉండి కూడాను ఈ సత్యాన్ని నీవు గుర్తించుకోలేక తిరిగి సత్యం ఎక్కడో ఉంటున్నదని దాని అన్వేషణలో నువ్వు ప్రారంభిస్తున్నావు.
0: Being the embodiment of the truth, still you move about in search of truth.
1: ఇది ఎక్కడనో బయట లేదు.
0: It's not present in the exterior.
1: ఆ సచ్చిత్ ఆనందం అనేటువంటిది నీవే.
0: That Satchidananda is yourself verily.
1: Oka prime minister untadu.
0: There is a prime minister.
1: Oka president untadu.
0: President.
1: Oka king untadu.
0: A king.
1: Kani nidravastha lopala nenu king, nenu prime minister, nenu oka president anetunte bhavalu emi undavu.
0: While they are in deep sleep, they will not have feelings that I am the president, the prime minister and king and so on.
1: Kani melukunna tarvata నేను ప్రైమ్ మినిస్టర్, నేను ప్రెసిడెంట్, నేను కింగ్ అని చెప్పగలుగుతున్నాడు.
0: ద మూమెంట్ దే వేక్ అప్ దే విల్ అండర్స్టాండ్.
1: అదే విధంగా ఈ అజ్ఞానం అనేటువంటి ప్రాకృతమైన భావం అనేటువంటి ఇంతలో ఉండినటువంటి వాడికి నేను సచ్చిత్ ఆనంద స్వరూపుడను అనేటువంటిది తెలియకుండా ఉంటాయి.
0: సో లాంగ్ వేర్ ఇన్ దిస్ ఇగ్నోరెన్స్ ఆఫ్ స్లీప్ అండ్ స్లంబర్ విల్ నాట్ అండర్స్టాండ్ దట్ వేర్ ద ఎంబాడిమెంట్స్ ఆఫ్ బ్లిస్.
1: కనుకనే నీవు మేల్కొన్ను, జాగ్రత్త,
0: వేక్ అప్,
1: జ్ఞాన మార్గంలో నీవు మేల్కో, అప్పుడు నీవు నీవే సచ్చిత్ ఆనంద స్వరూపుడవు అనేటువంటి సత్యం నీకు గుర్తించడానికి వీలవుతుంది.
0: వేక్ అప్ ఇన్ ది స్టేట్ ఆఫ్ ద లైట్ ఆఫ్ విజ్డమ్, దెన్ యూ విల్ నో యువర్ సెల్ఫ్.
1: నిద్రలో ఉండినంత వరకు నీవెవరో నీకే తెలియదు.
0: సో లాంగ్ యువర్ ఫాస్ట్ స్లీప్ యూ డోంట్ నో యువర్
1: మేల్కొన్న తర్వాతనే నీ పొజిషన్లు, నీ యొక్క పేరు, నీ ఊరు, నీ యొక్క రూపము అన్ని గుర్తించడానికి వీలవుతుంది.
0: ద మూమెంట్ యూ వేక్ అప్ యూ విల్ నో యువర్ ఫామ్, ద ప్లేస్ యూ బిలాంగ్ టు అండ్ యువర్ నేమ్.
1: కనుక ఈనాడు మనం ఎక్కడ ఉంటున్నాము?
0: వేర్ ఆర్ వి?
1: ప్రాకృతమైనటువంటి నిద్రలో ఉంటున్నాము.
0: వీఆర్ ఇన్ ది స్లీప్. of this world.
1: భౌతికమైనటువంటి యొక్క నిద్రలో ఉంటున్నాము.
0: ఇట్ ఇస్ ద వరల్డ్లీ స్లీప్.
1: లౌకికమైనటువంటి నిద్రలో ఉంటున్నాము.
0: ఇట్ ఇస్ ద ఫిజికల్ స్లీప్.
1: అజ్ఞానమైనటువంటి నిద్రలో ఉంటున్నాము.
0: ద స్లీప్ ఆఫ్ ఇగ్నోరెన్స్.
1: కనుకనే మన సచ్చిత్ ఆనందమైనటువంటి స్వరూపాన్ని గుర్తించుకోలేకపోతున్నాము.
0: సో ఫర్ దట్ రీజన్ వి ఆర్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ ద ట్రూత్.
1: జాగ్రత్త ప్రాప్య వరాన్య బోధత. లెమ్ము లెమ్ము లెమ్ము. ఈ నిద్ర నుంచి లే.
0: అరైజ్ అండ్ అవేక్ అవుట్ ఆఫ్ ది స్లీప్ అండ్ స్లంబర్.
1: నిద్రలో నీకు ఒక పాము గర్చింది.
0: You are bitten by a snake in sleep.
1: Kani nidrulo garchinatundi paam kosam nee arustunnavu.
0: You shout there.
1: Kani nidrulo garchinatundi paam ku pratyakshanga poi mandu vesthe nivaran avutunda?
0: Because you are bitten by a snake in deep sleep, you don't put medicine in the waking state.
1: Nidrulo nunchi lepitima paamu garchinatundi baadhi tagipothundi.
0: If you wake him up, he will not suffer the pain.
1: Ee nidrulo undinanta varaku kuda nu ee paamu bhayam anipindi ninnu baadhistuntadi.
0: So long he is in sleep, he is bound to suffer the
1: nidra
0: pain.
1: లేపితిన ఈ పాము ఉండదు, నీకు ఆ భయం ఉండదు, కరిచినటువంటి ఒక గుర్తులు ఉండవు.
0: The moment you wake him up, there will be no trace of any pain or that of the
1: అనగా
0: fighting of the snake.
1: ఈనాటి యొక్క జీవితం మనం ఎంత ఉండాలంటే అజ్ఞానం అనే నిద్రలో ఉంటున్నాము.
0: In the modern life, we are sleeping.
1: దేహాభిమానమనేటువంటి నిద్రలో ఉంటున్నాము.
0: We are in the sleep of body
1: లోకాభిమానమనే నిద్రలో ఉంటున్నాము.
0: The sleep of worldly attachment.
1: అనిత్యం అసుఖం లోకం.
0: This world is ephemeral and it's full of misery. It's a sleep.
1: ఈ నిద్రలో మనం అనేక విధమైన బాధలను అనుభవిస్తున్నాము.
0: We suffer a lot in this.
1: దీనికి ఔషధం ఏమిటి?
0: What's the medicine?
1: దీనికి అనుగ్రహం ఏమిటి?
0: What's grace?
1: దీనికి పరిహారం ఏమిటి?
0: What's solution?
1: ఈ అజ్ఞానం అనే నిద్ర నుంచి లేవటమే దీనికి పరిహారం.
0: If you wake up from the sleep of ignorance, the problem is solved.
1: అనగా ఇవన్నీ కూడా మనకు దేహాభిమానంతో కలిసి వస్తున్నాయి.
0: All this of any pain or that of the
1: అనగా
0: fighting of the snake.
1: ఈనాటి యొక్క జీవితం మనం ఎంత ఉండాలంటే అజ్ఞానం అనే నిద్రలో ఉంటున్నాము.
0: In the modern life, we are sleeping.
1: దేహాభిమానమనేటువంటి నిద్రలో ఉంటున్నాము.

0: అనగా ఇవన్నీ కూడా మనకు దేహాభిమానంతో కలిసి వస్తున్నాయి.
1: ఆల్ దిస్ కమ్ ఫాలో బికాస్ వి హావ్ బాడీ
0: కనుకనే క్రమక్రమేణా మనం దేహాభిమానాన్ని తగ్గించుకుంటూ రావాలి.
1: గ్రాడ్యువల్లీ వి హావ్ టు రిడ్యూస్ దిస్ బాడీ ఫీలింగ్.
0: అప్పుడే మనకు ఆనందం పెరుగుపోతూ వస్తుంది.
1: దెన్ ది బ్లిస్ విల్ ఇంప్రూవ్.
0: ఎంత అభిమానాన్ని మనం తగ్గించుకుంటామో అంత ఆనందం మనకు అభివృద్ధి అవుతుంటారు.
1: మోర్ ద మోర్ bliss you will have if you reduce the body attachment.
0: కనుక ఆనందాన్ని అనుభవించగోరేటువంటి ఒక ప్రతి వ్యక్తి కూడాను ఈ యొక్క అభిమానం అనేటువంటి దాన్ని తగ్గించుకుంటూ రావాలి.
1: ఎవ్రీవన్ హూ వాంట్స్ టు ఎంజాయ్ ది స్టేట్ ఆఫ్ బ్లిస్,
0: ఈ అభిమానానికి తోడుగా అహంకారం ఒకటి ప్రారంభమవుతుంది.
1: బికాజ్ ద బాడీ అటాచ్మెంట్ దేర్ ఇస్ ఈగో.
0: పదముల చేతను లేక ధనము చేతను లేక భుజ బలము చేతను జన బలము చేతను ఏదో ఒక విధంగా అహంకారం మనలో ఆవిర్భవిస్తుంటారు.
1: వన్ ఈజ్ ఈగోయిస్టిక్ బికాస్ ద పొజిషన్ ద అసోసియేషన్ ఫిజికల్ స్ట్రెంగ్త్ అండ్ సో ఆన్.
0: మనం ఎంత పెరుగుతూ పోయే కొలది అంత మనకు అహంకారము అభిమానం తరుగుతూ రావాలి.
1: ద మోర్ అండ్ మోర్ యు కమ్ అప్ ఇన్ లైఫ్ యు షుడ్ నాట్ గివ్ ఎనీ స్కోప్ ఫర్ ఈగో.
0: మేఘము లోపల నీరు నిండినప్పుడు
1: ది క్లౌడ్స్ ఆర్ ఫుల్ ఆఫ్ వాటర్,
0: ఆ మేఘములు భారమై కిందికి దిగుతాయి.
1: దే డిసెండ్ దే కమ్ డౌన్ బికాస్ ఆఫ్ ది హెవీనెస్.
0: ఒక చెట్టు లోపల అమితంగా కాయలు కాచినప్పుడు కొమ్మలంతా వంగిపోతాయి.
1: వెన్ ట్రీ ఈల్డ్స్ మెనీ ఫ్రూట్స్ ద బ్రాంచెస్ బెండ్.
0: అయితే ఈనాటి మానవుడు
1: మ్యాన్ టుడే
0: దేనిపైన ఆధారపడి ఉంటున్నాడు?
1: What is it on which he relies?
0: చక్కగా విచారించి చూస్తే
1: if inquire clearly,
0: చిన్న పచ్చి లేత కొమ్మ పైన చెట్టు కొమ్మ పైన వాలి ఉంటుండాలి.
1: A small bird is resting on a tender branch.
0: ఆ కొమ్మ అటు ఇటు ఆడితే ఆ పచ్చి ఏమాత్రమో భయపడదు.
1: As this branch tosses on either way, the bird is not fear stricken.
0: కారణం ఏమిటి?
1: Why?
0: నాకు రెక్కలపైన, నేను రెక్కలను ఆశ్రయించాను.
1: The bird knows that it depends on
0: wings. కొమ్మ ఊగని రాలని కూలని నా రెక్కలు మాత్రం భద్రంగా ఉంటున్నాయి అని రెక్కల విశ్వాసం చేతనే ఆ కొమ్మ పైన అంత ధైర్యంగా కూర్చోగలుగుతున్నాడు.
1: బ్రాంచ్ మే బెండ్ ఆర్ ఈవెన్ మే ఫాల్ బట్ ద బర్డ్ రిలైస్ ఆన్ ద వింగ్.
0: కానీ ఈనాడు ఆ పచ్చికి ఉండినటువంటి విశ్వాసం కూడా మానిసుకి లేదు.
1: సో మ్యాన్ ఇస్ నాట్ హ్యావింగ్ దట్
0: ఈ సంసారం అనేటువంటి వృక్షం పైన ఏ కించిత్ బాధలో కష్టంలో కలిగినప్పటికీ తాను భయపడిపోతున్నాడు.
1: Man is fear stricken because if there is any slightest of a problem, he is very much.
0: కారణం ఏమిటి? ఆత్మవిశ్వాసం కూల్పోవటమే.
1: వాట్ ద రీజన్? హీ లాస్ట్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
0: ఆత్మవిశ్వాసం తనపైన తనకు విశ్వాసం లేకపోవటమే.
1: హీ హాస్ నో కాన్ఫిడెన్స్ ఇన్ హిస్ ఓన్ సెల్ఫ్.
0: పచ్చికైనా తన రెక్కలపైన తాను విశ్వాసిస్తుండాలి కానీ మనిషికి తన ఆత్మవిశ్వాసం లేకుండా పోతుండాలి.
1: బర్డ్ అట్లీస్ట్ హాస్ గాట్ కాన్ఫిడెన్స్ ఇన్ ఇట్స్ ఓన్ వింగ్స్ బట్ నాట్ మ్యాన్.
0: కష్టములకైనా కూడా కుంగిపోతున్నాడు మానవుడు.
1: ఫర్ ది స్లైటెస్ట్ ప్రాబ్లమ్ మ్యాన్ ఇస్ డిప్రెస్డ్.
0: బాధలకైనా కూడా లొంగిపోతున్నాడు మానవుడు.
1: ఫర్ ది స్లైట్ సఫరింగ్ మ్యాన్ ఇస్ ఫ్రస్ట్రేటెడ్.
0: దీనిని కూడా నువ్వు భరించుకోలేకపోతున్నాడు, సహించుకోలేకపోతున్నాడు.
1: హీ కుడ్ నాట్ బేర్ ఎనీ స్మాలెస్ట్ సఫరింగ్.
0: కనుకనే పక్షులు మృగములు కూడా సహజమైనటువంటి జీవితాన్ని అనుభవించటం చేతనే అవి ధైర్యంగా సాహసంగా తనకు అన్ని విధాల కార్యాలు సాధిస్తూ పోతున్నాయి.
1: As birds and animals lead their life in a natural way,
0: ఈనాటి మానవుడు తన బుద్ధి బలం పైన భుజబలం పైన ధనబలం పైన తాను ఆధారపడి ఉంటున్నాడు. ఆత్మబలం ఆశ్రయించుకోలేదు.
1: మ్యాన్ టుడే డిపెండ్స్ ఆన్ హిజ్ ఇంటెలిజెన్స్, the physical strength and money, but not confidence in his own self.
0: విశ్వాసం ఒక్కటి ఉంటుంటే సర్వమును సాధించవచ్చును.
1: When once he has got self confidence, he can achieve anything.
0: ఈ ధనబలం ఉంటుంటారు.
1: You have money.
0: కానీ ఎంతవరకు ఇది పాసింగ్ క్లౌడ్స్, వస్తుంది పోతుంది.
1: Money is like a passing cloud, comes and passes off.
0: కానీ జనబలము
1: and the people
0: ఈ జనులు ఎంతవరకు ఉంటుంటారు?
1: How long they will be there?
0: ఏదైనా ఒక పెద్ద అధికారంతో ఒక సిరి సంపదతో తొలుతూకుతున్నంత వరకు బంధువులంతా నీ వెంట ఉంటారు.
1: So long you are in position and with wealth, people will surround you.
0: తదుపరి
1: later
0: ఇంకా జగత్ అనేటువంటి మనం ఎట్లా గౌరవిస్తుంది?
1: When do you receive
0: ఆత్మబలం ఒక్కటి ఉంటే సర్వబలములు కూడా చేకూరుతుంది.
1: When you have got the strength of the spirit, you will have everything else.
0: కనుక ఈనాడు ఆత్మబలం చేత దైవ బలం చేత జీవించడానికి మనం పూనుకోవాలి.
1: Therefore we should try to lead our lives with the strength of Atma and the strength of
0: Atma. విశ్వసించి కర్మలోపల మంచి కర్మలు ఆచరించడానికి ప్రయత్నించాలి.
1: In full faith, in the spirit, we should resort to good activity.
0: కనుక కర్మలు ఎట్టివో ఫలితం అట్టిది.
1: As is the action, so is the result.
0: తిండి ఎట్టిదో త్రేపు అట్టిది.
1: As is the food, so is
0: the తిండి ఎట్టిదో రొట్టె అట్టిది.
1: As the floor, so is the barn.
0: కనుకనే ప్రతి మానవుడు కూడాను సత్కర్మల్లో ప్రవేశించాలి.
1: సో ఎవ్రీవన్ షుడ్ రిజార్ట్ టు గుడ్ యాక్షన్.
0: సదానందాన్ని అనుభవించాలి.
1: వన్ షుడ్ ఎంజాయ్ ఎటర్నల్ బ్లెస్.
0: సత్లోకంలో చేరిపోవాలి.
1: అండ్ షుడ్ రీచ్ ది గుడ్ వరల్డ్.
0: ఇది ఏ మానవుని యొక్క ప్రధాన గమ్యం.
1: దిస్ ది చీఫ్ గోల్ ఆఫ్ ఎవ్రీ మ్యాన్.
0: ఇది ప్రధానమైన మానవుని యొక్క లక్ష్యము.
1: దిస్ ది పర్పస్ ఆఫ్ లైఫ్.
0: కేవలం చెడ్డ చేసి మంచిని రావాలని చెప్పి కోరుకుంటే ఇది రావడానికి వీలు కాదు.
1: హావింగ్ డన్ బ్యాడ్, యూ కెనాట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ గుడ్ అవుట్ ఆఫ్ ఇట్ లేటర్.
0: కనుక మంచిని చేయండి.
1: డూ గుడ్.
0: దైవత్వానికి అత్యంత సమీపంగా మనం పోవడానికి తగినటువంటి కృషి చేయాలి.
1: మేక్ ఎవ్రీ ఎఫర్ట్ టు బి వెరీ వెరీ క్లోజ్ అండ్ ఇంటిమేట్.

0: ఒక్కొక్క అడుగు ఒక్కొక్క అడుగు సన్నిహితంగా ఉంటుండాలి.
1: ఎవ్రీ స్టెప్ షుడ్ లీడ్ యూ టువర్డ్స్ ద ప్రాక్సిమిటీ.
0: కనుకనే మనం వేసే ప్రతి అడుగు కూడాను దైవానికి సమీపంగా పోవాలి.
1: ఎవ్రీ స్టెప్ షుడ్ టేక్ యూ నియర్ గాడ్.
0: అప్పుడే మనం విజయాన్ని సాధించగలము.
1: దెన్ యుల్ బి ట్రయంఫెంట్.

0: ಶಕ್ತಿ ಪ್ರತಿಷ್ಠಿತೌ ಪ್ರೇಮ ಸ್ವರೂಪರ
1: ಎಂಬಾಡಿಮೆಂಟ್ಸ್ ಆಫ್ ಲವ್.
0: ಕೃಷ್ಣುಡು ಪ್ರಪ್ರಥಮಮನು ಪ್ರಪಂಚಮನಕು ಆದೇಶಿಸಿದಟುವಂತಿ ಪ್ರಥಮ ಸಂದೇಶಂ ಇದಿಯೇ.
1: This is the first command of Lord Krishna to this world.
0: ಅನ್ನಿ ಹೃದಯಮುಲಂದು ಸರ್ವಭೂತಮುಲಿಯಂದು ಏ ಆತ್ಮ ಕಲದು ನಾ ಆತ್ಮ ಕೂಡನು ಅದಿಯೇ ಅನಿ ಎವರು ಈ ಅನುಭೂತಿನಿ ಹೊಂದುದುರು.
1: The spirit present in all of the beings is verily same as that of mine. Those that experience this,
0: varu raktulu kani viraktulu kani grihasthulu kani loka hitoktulu kani varu karmana aacharinchina aacharinchakapoyinappatikini varu nayande nirantaramu nivasisthuru.
1: They may be the householders, they may be attached or detached, they may undertake certain spiritual pursuits or not, they constantly dwell in me alone.
0: Idi sarvamanavulaku inchinatuvanti sandeshame.
1: This is the message given to the entire mankind.
0: Adi 5000 samvatsaramulaku purvam.
1: This happened 5000 years ago.
0: Dwapara yugam madhyamam.
1: It's in the midst of Dwapara age.
0: Dhanamadandulainatunte rajulu manavaakaram dharinchinatunte rakshasulu vale pravartistu prajalanu aneka vidhamuluga himsistu undinatunte himsalanu chusi భూదేవి భరించుకునలేక అనేక విధములుగా భగవంతుణ్ణి ప్రార్థిస్తూ వచ్చింది.
1: మదర్ హడ్ ప్రేడ్ టు గాడ్ రిపీటెడ్లీ యాజ్ షీ కుడ్ నాట్ బేర్ ద బర్డన్ ఆఫ్ ద కింగ్స్ హూ ఆర్ యాక్టింగ్ విత్ ఫుల్ ఆఫ్ అవరెస్ అండ్ హేట్రెడ్ పుట్టింగ్ నోబుల్ సోల్స్ టు సఫరింగ్.
0: ఆమె శోకమును నివారించే నిమిత్తమై భగవంతుడు, దేవి నీవు వెళ్ళు, మిగిలినటువంటి అన్ని నేను చూసుకుంటాను, నీకేమాత్రము కూడాను ఇంకా భారమునివ్వను అని ఆదేశించి ధైర్యమును సంగి వెనుకకు పంపాడు.
1: వాచింగ్ హర్ గ్రీఫ్ లార్డ్ సెడ్, ఓ మదర్ ఎర్త్ డోంట్ ఫీల్ సాడ్ ఎనీ లాంగర్, బెటర్ యూ రిటర్న్, ఐల్ టేక్ కేర్ ఆఫ్ ద రెస్ట్.
0: తదుపరి దేవతలను పిలిపించి, మీరందరూ కూడాను ఈ భూలోకములో యాదవులుగా జన్మించమని శాసించాడు.
1: లార్డ్ కమాండెడ్ దట్ ఆల్ గాడ్స్ షుడ్ బి బోర్న్ హియర్ యాజ్ యాదవస్.
0: ఇది ప్రప్రథమము. యయాతి యొక్క సంపత్తే ఈ యాదవుల యొక్క సంపత్తి.
1: ది యాదవ క్లాన్ బిలాంగ్స్ టు యయాతి.
0: ఈ యయాతికి ప్రథమ పుత్రుడు యదు.
1: ద ఫస్ట్ సన్ ఆఫ్ యయాతి ఇస్ యదుడు.
0: ఈ యదు సంతతి వారే క్రమక్రమేణ యాదవులుగా రూపొందుతూ వచ్చారు.
1: Yadavas are those that belong to Yadu.
0: ఈ యాదవులలో ముఖ్యస్థుడైనటువంటి వాడు, ధర్మపరాయణుడు, సత్యస్వరూపుడు అయినటువంటి ఆహుకుడు.
1: The one of righteousness and truth in Yadava clan is Ahuka.
0: ఆహుకుడు.
1: ఆహుకుడు.
0: ఇతని యొక్క సంతతి వారే ఈ క్రమక్రమేణ ఈ కథకు సంబంధించినటువంటి వారు.
1: They are related to this history to happen.
0: ఈ ఆహుకుడకు ఇరువురు కుమారులు.
1: The Ahuka has two sons.
0: ఒకరు దేవకుడని, రెండవడు ఉగ్రసేనుడు అని.
1: One is దేవకుడు, the other one is ఉగ్రసేనుడు.
0: ఈ ఉగ్రసేనుని కుమారుడే కంసుడు.
1: The son of ఉగ్రసేన is Kamsa.
0: దేవకుని యొక్క కుమార్తెయే దేవకి.
1: The daughter of దేవకుడు is దేవకి.
0: కంసునికి సొంత సోదరులు లేవు, సోదరి మణులు లేవు.
1: కంస హ్యాస్ నో బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఆఫ్ హిస్ ఓన్.
0: తన పినతండ్రి కుమార్తె అయినటువంటి ఈ యొక్క దేవకిని అత్యంత ప్రేమతో ఆమెను చెల్లెలుగా భావించి ఎన్నో విధములైనటువంటి రీతిగా ఆమెను ఆనందిస్తూ వచ్చాడు.
1: He has taken Devaki as his own sister and loved her immensely.
0: ఈ విధముగా కాలం గడుపుతుండగా
1: as the time was passing
0: ఈ యాదవులు ఎందే సూర్యుడు అనేటువంటి ఒక వ్యక్తి కుమారుడే ఈ యొక్క వసుదేవుడు.
1: In Yadava clan is there Surudu and Vasudeva belongs to that family.
0: ఇతను సామంత రాజు.
1: He is a Samanta king.
0: ఆడిన మాట తప్పునటువంటి వాడు కాదు.
1: He will never go back the promise.
0: ఇతనికి సత్యవాత్ పరిపాలకుడు అని కూడాను మరొక పేరు.
1: He always holds on to truth.
0: ఉగ్రసేనుడు కంసుడు ఇరువురు వెతికి వెతికి ఈ యొక్క వసుదేవునికి తన యొక్క సోదరునిచ్చి వివాహం గావించాలని నిర్ణయించుకున్నారు.
1: ఉగ్రసేన అండ్ కంస వెంట్ రౌండ్ అండ్ అల్టిమేట్లీ డిసైడెడ్ దేవకి షుడ్ బి ఆఫర్ టు వసుదేవ ఇన్ మ్యారేజ్.
0: వసుదేవునికి పూర్వమే రోహిణి అని ఒక వైఫ్ ఉండేటువంటి భార్య ఉండేటువంటిది.
1: వసుదేవ హ్యాడ్ అనదర్ వైఫ్ బై నేమ్ రోహిణి.
0: ఆనాడులో ఎంతమంది భార్యలు ఉండాలి ఎంతమంది ఉండకూడదు అనేటువంటి శాసనములు లేవు.
1: దేర్ వాస్ నో లా రెగ్యులేటింగ్ ద నంబర్ ఆఫ్ వైవ్స్ దట్ వన్ షుడ్ హ్యావ్.
0: అప్పుడు వసుదేవునకు బిడ్డలు లేకపోవటం చేతనే తిరిగి ఈ దేవకిని కూడాను వివాహమాడాడు వసుదేవుడు.
1: వసుదేవ హ్యాడ్ టు మ్యారీ దేవకి బికాస్ హీ డిడ్ హ్యావ్ చిల్డ్రన్.
0: ఈ విధంగా జరుగుతూ కొంతకాలం వివాహమైన తర్వాత సోదరిని వసుదేవుని ఇంటికి తీసుకుని పోయే నిమిత్తమై రథమును సిద్ధం చేశాడు కంసుడు.
1: After some time, Kamsa got the chariot ready to take Devaki to Vasudeva.
0: ఎంతో కాలం నుండి ఇరువురు కూడి ఆడి ఆనందముతో అనుభవించినటువంటి ఈ యొక్క చెల్లెలను ఈనాడు పరయింటికి అప్పచెప్పి రావాలి కదా అని చాలా బాధతో హృదయమును భారమైనటువంటి హృదయంతో రథములో కూర్చోబెట్టుకుని తానే ఈ యొక్క రథమును తోలుకుంటూ వచ్చాడు.
1: Having enjoyed all time, having sung with her, enjoyed so long, the sister has to be handed over to her husband, and so Kamsa felt very sad.
0: Devaki Devi ante Kamsunaku rendova pranam.
1: Devaki is a very second life to Kamsa.
0: అలాంటి ప్రేమతో ఉండినటువంటి ఈ దేవకిని తన యొక్క అత్తగారింటికి పంపే సమయం లోపల ఎంతో దుఃఖంతో ఆనందంతో ఈ యొక్క రథమును తోలుతూ వచ్చాడు.
1: He was driving the chariot while escorting Devaki to her in-laws family.
0: ఉగ్రసేనుడు కూడాను తన కుమార్తెకు అనేక విధములైనటువంటి యొక్క బహుమానములు ఇచ్చి రథములు గజములు తురగములు వాహనములు కూడాను అనేకంగా అందించాడు.
1: Ugrasena also gave many of the chariots, the elephants and horses as gifts.
0: అతనికి ఒకే కుమార్తె కనుక ఆ కుమార్తెను అనేక విధములుగా కూడాను తాను చూచుకుంటూ వచ్చాడు వసుడు.
1: She being the only daughter, she took every care of her.
0: తన కుమార్తె కాకపోయినప్పటికీ తన తమ్ముని కుమార్తె అయినప్పటికీ తాను ఇంత ప్రేమతో ఉగ్రసేనుడు ఆమెను చూచుకుంటూ వచ్చాడు.
1: Though he is not his own daughter, though she happens to be the daughter of his brother, but yet he took care of her as
0: ee vasudu kudanu chaala aa biddanu vadalleka taanu kudanu venta oka rathamunu veskoni prayaanam ayyadu.
1: The vasu also could not leave the daughter, and so he also accompanied.
0: Ee vidhamaina 20 yokka ramyamaina gamyamaina ee yokka sthitini gamaninchi aa prashanti vaatavaranamlo ఒక పెద్ద శబ్దం వినిపించింది.
1: ఇన్ ద బ్యూటిఫుల్ సీన్ దేర్ సడన్లీ దే హర్డ్ ఎ లౌడ్ సౌండ్.
0: మూర్ఖుడా,
1: ఓ ఫూల్,
0: ధర్మహీనుడా,
1: వన్ అన్ రైచస్నెస్,
0: నీ యొక్క ముందు పరిస్థితిని గుర్తించగలలేక
1: విదౌట్ నోయింగ్ యువర్ పొజిషన్
0: ఈ అనురాగమును పెంచుకొని
1: బికాస్ ఆఫ్ ఎక్సెసివ్
0: అనేక విధములుగా నీవు నీ జీవితమునకు నాశనము తెప్పించుకుంటున్నావు.
1: యు ఆర్ రూయినింగ్ యువర్ ఓన్ లైఫ్ ఇన్ వేరియస్ వేస్.
0: నీ దుర్గుణములు దురాలోచనలు దుశ్చింతలే దుష్ప్రవర్తనలే దీనికి మూల కారణము.
1: ద మెయిన్ రీజన్ ఈస్ యువర్ ఓన్ వికెట్ థాట్స్ అండ్ వికెట్ ఫీలింగ్స్.
0: నీ ప్రాణమును హతమార్చువాడు ఈ దేవకీ దేవి గర్భం నందే అష్టకుమారుడై పుడుతున్నాడు.
1: The one who is going to kill you is going to be the eighth child of this Devaki.
0: అని ఈ పదములు పలికి అంతర్ధానమైపోయింది.
1: Having said it vanished.
0: ఈ ఆకాశవాణి శబ్దం విన్నటువంటి ఒక కంసునకు మహా ఉగ్రుడయ్యాడు.
1: Kamsa, having heard to ethereal voice,
0: రథము నుంచి దూకాడు.
1: He jumped out of the chariot.
0: వెనుక నుండి కూర్చున్నటువంటి ఒక దేవకి కొప్పును పట్టాడు, క్రిందికి లాగాడు.
1: He pulled her hair and pushed out the chariot.
0: కత్తిని తీశాడు, గొంతు కోయడానికి సిద్ధం చేశాడు.
1: He took out the sword and about to behead her.
0: కానీ వసుదేవుడు, మహాశాంత స్వరూపుడు, సత్యస్వరూపుడు, ధర్మస్వరూపుడు, నిగ్రహానుగ్రహములతో కూడినటువంటి వాడు.
1: But Vasudeva is one of truth and peace and of control.
0: రెండు చేతులు కంసుని చేతులు పట్టుకొని,
1: catching hold of the both of hands of Kamsa.
0: Kamsa, నీ మరణమునకు నీవెందుకు ఇంత విచారపడుతున్నావు?
1: Kamsa, why do you feel so sad about your death?
0: నేడు కాకపోయినా ఏనాటికైనా మరణం తప్పినది కాదు కదా.
1: Today or tomorrow you cannot escape death.

0: In spite of all the tender care and protection you give to the body, it is sure to die. You may be in the forest, in the mist, anywhere. You cannot escape what is destined to happen.
1: ఈ భూమిపై జన్మించినటువంటి ప్రతి మనిషికి కూడాను ప్రతి ప్రాణికి కూడాను ఆది ఉండినప్పుడు అంత్యం ఉండక తప్పదు.
0: The one who is born in this earth cannot escape the end.
1: కానీ కంస ఆకాశవాణి యొక్క సత్యము అష్టవగర్భంలో పుట్టినటువంటి కుమారుని వల్ల జరుగుతుందని చెప్పాడు, కానీ దేవుకి వల్ల నీకు మరణం జరుగుతుందని చెప్పలేదు.
0: The ethereal voice declared that the eighth child would kill you, but not Devaki.
1: కనుక అష్టమి గర్భం రావడానికి ఎంతో కాలం ఉంటుండాలి.
0: It will take time to have the eighth child.
1: ఈ తొందరపాటు నీకు మంచిది కాదు.
0: Don't get
1: ప్రాణ సమానముగా ప్రేమించినటువంటి ఈ సోదరిని వదలము.
0: Leave your sister whom you consider your
1: life. ఆమె పుట్టిన ప్రతి పుత్రుని కూడా నువ్వు నీకు అప్పచెప్పుదు.
0: I'll pass on every child to you.
1: అని ఈ విధముగా వాగ్దానం చేసేటప్పటికీ కంసుని హృదయము సత్యాన్ని గురించి చల్లారిపోయింది.
0: He understood the promise and then left Kamsa.
1: అక్కడి నుంచి కంసుడు వెనుకకు వచ్చాడు.
0: Kamsa returned there.
1: ఆ రథమునందే కూర్చోలేదు.
0: He didn't sit there in chariot.
1: భారమైన హృదయంతో దేవకి వసుదేవులు తమ గృహమును చేరారు.
0: With heavy hearts, దేవకి వసుదేవ returned.
1: కాలము గడుపుతూ ఉండగా,
0: as they were spending time,
1: నిరంతరము రాత్రి పగలు మరణ నిమిత్తమై చింతించుతున్నటువంటి ఈ కంసుని దర్శించుటకు నారదుడు ప్రవేశించాడు.
0: The Kamsa was thinking day and night about death. Narada stepped at that moment.
1: లోకక్షేమ సమాచారములంతా విచారించాడు.
0: He was inquiring about the welfare of the world.
1: కట్ట కడబడికి తాను వెనుకకు పోయే స్థితిలో,
0: when he was about to return,
1: కంస నీవెంత మూర్ఖుడవోయి,
0: said Kamsa, what a foolish man you are.
1: నీవు కేవలము నీ యొక్క పరిస్థితిని నీవు గుర్తించుకోలేకపోతున్నావు.
0: You are not able to know your position.
1: అష్టమ గర్భమున పుట్టినటువంటి వాడే నిన్ను చంపగలడని ఆకాశవాణి యొక్క శబ్దము.
0: It is the ethereal voice declaration that the eighth child would kill you.
1: Aithe evaru ashtama garbhamlo puttinatuvanti varu,
0: who is going to be born as the eighth child?
1: Nuvu chakkaga vicharinchukolekapothunnavu.
0: You are not able to understand clearly.
1: Ashtami garbham varaku kuda nuvu kaachukonakkaraledu.
0: You don't need to wait that long.
1: Puttina prati putrini kuda nuvu hinsinchali.
0: Better you kill every child that's born.
1: Ee vidhanga ashtamane cheyanaitvantidi neeku bodhisthanu vinamannadu.
0: I'll tell you the main significance of this eighth child.
1: Idi ashtami 1 2 3 4 5 6 7 8.
0: This is 8. 1 2 3 4 5 6 7 8.
1: Ikkadi nunchi neevu koncha venchadaniki prayatninchinappudu idi 8 avadi.
0: If you start from one end, the little finger would be the other side.
1: Kaani ikkadi nunchi venchadaniki prayatnam chesinappudu idi 8 avadi.
0: But if you start from the other end, this would be the eighth one.
1: కాబట్టి మొదటిది కూడా 8వది అవుతుంది.
0: సో ద ఫస్ట్ ఆల్సో బికమ్స్ ది ఎయిత్.
1: ఇక్కడ నుంచి ఎంచినప్పుడు ఇది 8 అవుతుంది.
0: వెన్ యు స్టార్ట్ ఫ్రమ్ దిస్,
1: కడపటి వాడు కూడా 8వ వాడు అవుతాడు.
0: లాస్ట్ వన్ ఆల్సో వుడ్ బి ది ఎయిత్ వన్.
1: కానీ కడపటి వాడు మొదటి వాడే కాదు, అన్ని కూడా 8వ వారు అవుతారు.
0: నాట్ ఓన్లీ ఫస్ట్ అండ్ ద లాస్ట్, ఎవ్రీ వన్ వుడ్ బి ఎయిత్.
1: ఇప్పుడు రెండవ దాని నుంచి నువ్వు ఎంచినప్పుడు మొదటి వాడు 8, రెండవ వాడు కూడా 8 అవుతాడు.
0: When you start from the second also becomes 8.
1: 1, 2, 3, 4, 5, 6, 7, 8 మొదటి వాడు అవుతాడు.
0: When you start from the second becomes 8th one.
1: ఈ థర్డ్ నుంచి నీ వెంచినప్పుడు రెండవ వాడు 8వ వాడు అవుతాడు.
0: When you start from third, the second one becomes 8.
1: 1, 2, 3, 4, 5, 6, 7, 8.
0: So when you start from the third one, the second becomes 8.
1: ఇంకా నాలుగవ దాని నుంచి ఎంచినప్పుడు 1, 2, 3, 4, 5, 6, 7, 8. ఈ విధంగా ప్రతి దాంట్లో కూడా 8 అనేటువంటి వాడు సిద్ధమవుతాడు.
0: సో ది ఎయిత్ వన్ ఇస్ రెడీ ఇన్ ఎవ్రీ నంబర్.
1: ప్రతి గర్భంలో పుట్టినటువంటి వాడు కూడా 8వ వాడు అవుతాడు.
0: సో ఎవ్రీ వన్ దట్స్ బోర్న్ విల్ బికమ్ 8త్ వన్.
1: కనుక నువ్వు జాగ్రత్తగా జీవించు అన్నాడు.
0: సో బీ వెరీ కేర్ఫుల్.
1: సరే, అప్పటి నుంచి మరింత ఆవేదన చింతన అధికమవుతూ వచ్చింది.
0: హి వాస్ మోర్ వరీడ్ అండ్ బాదర్డ్ సిన్స్ దెన్.
1: పుట్టిన ప్రతి బాలుణ్ణి నాకు అప్పచెప్పాలని ఈ వసుదేవునికి చెప్పాడు.
0: He told Vasudeva to hand over every new born child.
1: ఈ విధంగా గడుస్తూ 6 శిశువులను సంహరిస్తూ వచ్చాడు.
0: He killed 6 children so far.
1: ఏడవ గర్భం ప్రారంభమైంది.
0: The 7th.
1: భూదేవికి ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకునే నిమిత్తమై నారాయణుడు అన్ని ఏర్పాట్లు చేస్తూ వచ్చాడు.
0: నారాయణ వాజ్ గెటింగ్ రెడీ టు కీప్ అప్ ద ప్రామిస్ గివెన్ టు మదర్ ఎర్త్.
1: లోక కళ్యాణ నిమిత్తము,
0: వెల్ఫేర్ ఆఫ్ ద వరల్డ్,
1: మానవ ధర్మస్థాపన నిమిత్తము,
0: టు ఎస్టాబ్లిష్ రైచియస్నెస్,
1: సత్య సుక్తి నిమిత్తము,
0: టు అప్హోల్డ్ ట్రూత్,
1: మానవోద్ధరణ నిమిత్తము,
0: ఫర్ ది ఎమాన్సిపేషన్ ఆఫ్ మ్యాన్కైండ్,
1: దైవాన్వేషణ నిమిత్తము,
0: ఫర్ ద సర్చ్ ఆఫ్ డివినిటీ,
1: ప్రారంభం కావాలి.
0: All have to begin.
1: దేవతలందరూ కూడాను యాదవులుగా పుట్టారు.
0: All gods are born as Yadavas.
1: కనుక తన యొక్క సర్వవ్యాపకమైనటువంటి యొక్క యోగ శక్తిని పిలిచాడు.
0: He called yoga shakti which is all pervasive.
1: నీవు తక్షణమే వెళ్ళి,
0: you go immediately.
1: గోకులంలో ఉండినటువంటి యశోద గర్భంలో ప్రవేశించమన్నాడు.
0: You enter into the womb of Yashoda.
1: తన ఆదిశేషుణ్ణి పిలిపించి,
0: he summoned Adishesha.
1: నీవు గోకులంలో ఉండినటువంటి యొక్క రోహిణి గర్భంలో ప్రవేశించమన్నాడు.
0: You step into the womb of Rohini in Gokulam.
1: నేను దేవకి దేవి గర్భంలో ప్రవేశిస్తున్నాను.
0: I will be born to Devaki Devi.
1: ఈ ఏడవ గర్భము పూర్తి కాలేదు.
0: The seventh child is not yet born.
1: కనుక ఇది సరైనటువంటిది కాదని ఆ యొక్క దీన్ని సంకర్షణలు అనగా దానిని మార్చి రోహిణి గర్భంలో ప్రవేశింపజేశాడు.
0: He changed it and sought to it that it would enter in the womb of Rohini.
1: తిరిగి ఏడవ గర్భము శిథిలమైంది అనగా అభాషితమైంది అని చెప్పి చెప్పారు.
0: The seventh conception resulted in abortion.
1: ఎనిమిదవ గర్భంలో కృష్ణుడు ప్రవేశించాడు.
0: Krishna was ready in the 8th one.
1: దినదిన అభివృద్ధి చెందుతున్నాడు.
0: Day by day growing.
1: ఈ రోహిణి వసుదేవుని రెండవ భార్య.
0: Rohini is the second wife of Vasudeva.
1: ఈ పిల్లలందరిని చంపుతున్నటువంటి యొక్క విషయాన్ని గుర్తించినటువంటి యొక్క వసుదేవుడు తన ఇంటిలో ఈ రోహిణిని ఉంచుకోవటం చేత ఈమెకు కూడాను భద్రత తక్కువైపోతుందని రోహిణి యశోద ఇంటికి పంపించాడు.
0: వసుదేవ వాచ్ దట్ ఆల్ చిల్డ్రన్ బీయింగ్ కిల్డ్ బై కంస.
1: ఈ రోహిణి యశోద సోదరి, యశోదకు చెల్లెలు.
0: ఈజ్ ద సిస్టర్ ఆఫ్ యశోద.
1: వీరు ఆ ఇంటిలో పెరుగుతూ వచ్చారు.
0: They were growing there.
1: భగవత్ లీలలు, శక్తి సామర్థ్యములు మానవాకారము ధరించినప్పుడు గుర్తించటం చాలా కష్టం.
0: It's very difficult to know and feel the will and the capacities of the divinity in human form.
1: ఈ అష్టమ గర్భంలో పుట్టేటువంటి వాడు తనకు అపాయం కలిగించుననేటువంటి ఆలోచన చేత వారిని చర్చాలలో పెట్టాడు.
0: Having thought that the 8th child would kill him, he imprisoned
1: them. చర్చాలలో ఎందు ఉంచటమే కాదు,
0: not only keeping
1: ద్వారములకు చాలా భద్రమైనటువంటి ఒక బీగములు తగిలించాడు.
0: He also has put a very big lock there.
1: దాని యొక్క బీగం చెవులంతా కూడా తన దగ్గర పెట్టుకున్నాడు.
0: He kept the key with him.
1: భద్రమైన సిపాయిలంతా కూడా నియమించాడు.
0: He kept all the soldiers around.
1: ఎవరు కూడా అక్కడ ఒక చీమైనా ప్రవేశించడానికి వీలు కానటువంటి ఒక స్థితిని ఏర్పరిచాడు.
0: He made arrangements that an ant cannot enter into the prison.
1: ఈ విధంగా ఉండిన సమయం లోపల రోహిణి నక్షత్రము ప్రారంభమైంది.
0: ఇట్ వాజ్ ది టైం, కమెన్స్మెంట్ ఆఫ్ ది టైం.
1: ఈ రోహిణి నక్షత్రము ప్రజాపతి యొక్క హస్తగతము.
0: ద స్టార్ రోహిణి ఇస్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ప్రజాపతి.
1: అష్టమి, రోహిణి ఈ రెండింటి యొక్క కూడిక చేత ఈ యొక్క దేవకీదేవి ప్రసవించింది.
0: కాంబినేషన్ ఆఫ్ అష్టమి అండ్ రోహిణి.
1: ఈ ప్రసవించిన తక్షణమే సామాన్య బాలుని వలె ప్రసవించలేదు.
0: ద డెలివరీ వాజ్ నాట్ నార్మల్.
1: ఆ తేజస్సు, ఆ వర్చస్సు, ఆ యొక్క కుండలములు అన్ని విధములైనటువంటి అలంకారంతో సృష్టింపబడింది.
0: ద చైల్డ్ వాజ్ బోర్న్ విత్ ఆల్ ది స్ప్లెండర్ అండ్ బ్రిలియన్స్, విత్ ఆల్ ది డెకరేషన్స్ అండ్ ది జ్యువెలరీ.
1: వక్షస్థలం పైన శ్రీవత్సం కనిపించింది.
0: ఆన్ ద చెస్ట్ దేర్ ఇస్ ప్రెజెంట్ శ్రీవత్సవ.
1: అది ఏ శ్రీవత్సవం అనేటువంటి మచ్చ.
0: ఇట్ ఇస్ ది స్పాట్ of Srivatsava on the chest.
1: Vachasthalam paina kanipinchindi.
0: It is seen on the chest.
1: Kaustubamani merisindi.
0: The diamond of Kaustubha.
1: Devaki Vasudevulu chetulu jodincharu.
0: Immediately they stood with folded hands.
1: Aa divyamainatundi roopanni chudalekapoyaru.
0: They could not watch the divine form.
1: Memu puttinanduku saarthakam ayipoyindi ani aanandincharu.
0: They were so happy that their lives were
1: redeemed. సాక్షాత్ భగవంతుణ్ణి ఈనాడు మేము దర్శించామనుకున్నారు.
0: They felt so happy that they could have vision of God.
1: ఇరువురు ఆ చంటి బిడ్డ దగ్గరికి వెళ్లి చేతులు జోడించి పాదములు పట్టి ప్రార్థించారు.
0: They approached the newborn babe, caught hold of the feet and prayed.
1: మా అదృష్టవశాత్తు మాకు నీవు పుత్రుడై జన్మించావు.
0: Because of good luck you are born as son.
1: కాని నిన్ను రక్షించుకోలేకపోతున్నాము.
0: But we cannot protect you.
1: నీవేదైనా కూడాను ఒక మాయను కల్పించి ఇక్కడి నుండి నీవు వేరే ప్రదేశమునకు పోయేటువంటి ఒక పరిస్థితిని ఏర్పరచమని ప్రార్థించారు.
0: They prayed to the newborn babe that he should devise a plan as to get away from the place.
1: నిర్మల హృదయుడు,
0: his pure hearted one,
1: కూర్చొని కనులు మూసుకుని ధ్యానించాడు.
0: He sat and meditated.
1: ప్రక్కనే ఒక ఎదురు బుట్ట కనిపించింది.
0: There he found a basket.
1: ఆ ఎదురు బుట్టలో ఆ బిడ్డను పెట్టుకుని,
0: keeping the babe in the basket,
1: తలుపులు దగ్గర చూచాడు.
0: He watched near the door.
1: ఒక్కతూరి ఇతని దృష్టి ప్రసరించిన తక్షణమే తలుపులు తెరవబడ్డాయి.
0: The moment he looked, the doors opened.
1: దైవ చిత్రములంత విచిత్రమయ్యా.
0: The divine will is very mysterious.
1: చిత్రములు,
0: peculiar.
1: త్రిలోక పవిత్రములు,
0: sacred all
1: things. వరజలాల వత్తంబులు, సన్మిత్రంబులు, ముని జనవన పౌత్రంబులు, విష్ణుదేవు చారిత్రంబులు అని వర్ణించాడు.
0: He started extolling that very dear to all the people of three worlds and so endearing.
1: అక్కడ ఉన్న సిపాయిలందరూ గాఢ నిద్రలో ఉంటున్నారు.
0: At the time sipahis on duty,
1: ఎవరు ఈ యొక్క వసుదేవుని చూడలేదు.
0: They didn't watch the couple.
1: తలుపులు తెరవబడింది కూడా ఎవరికి తెలియదు.
0: They didn't notice when the doors opened.
1: తాను చర్చాల దాటి వచ్చేటప్పటికి పెద్ద కుంభవర్షము.
0: When he came out of the prison, the water
1: was
0: flowing.
1: కాని తాను హృదయంలో చింతించాడు. నారాయణ, నీ నిమిత్తమైనే నీ ప్రయాణం పెట్టుకున్నాను కనుక ఈ యొక్క ప్రయాణములకు అడ్డు తగలకుండా చూడమని ప్రార్థించాడు.
0: He prayed within Narayana, I have undertaken this travel for you, see that there wouldn't be any obstacle.
1: యమునా నది దారి విడిచింది.
0: River Yamuna gave the way.
1: నందుని ఇంటికి చేరాడు.
0: He reached Nanda's house.
1: అప్పుడే ఈ యశోదకుడును ప్రసవించింది.
0: It was only at that time Yashoda delivered.
1: చంటి బిడ్డ పక్కనుంది.
0: There was a babe by her side.
1: యశోదకు మత్తు కప్పాడు.
0: Yashoda was
1: మాయాదేవి జన్మించింది.
0: It was Maya that was born.
1: మాయాదేవి జన్మించేటప్పటికి యశోద నందులు కూడాను తాము తన్మయత్వంలో నిద్రిస్తున్నారు.
0: Because of the birth of Mayadevi, Yashoda and Nanda were fast asleep.
1: అక్కడ పెట్టి ఆ బిడ్డను ఆ బుట్టలో వేసుకుని తిరిగి చేరాడు మదురకు.
0: They kept this child over there and took back the child lying over there and returned.
1: ఎప్పుడు వసుదేవుడు ఇల్లును వదిలాడో ఈ పుట్టినటువంటి మాయాదేవి అనేటువంటి యొక్క ఆడబిడ్డ కెవ్వున ఏడ్చింది.
0: The moment Vasudeva left, the female child born, Mayadevi shouted.
1: యశోదా నందులు కూడాను ఏ బిడ్డ అని కూడా తెలియదు. కుమారుడా లేక కుమార్తెన అనేటువంటిది కూడా వారికి తెలియదు.
0: యశోదా నంద ఆర్ నాట్ అవేర్ ఆఫ్ ద న్యూ బోర్న్ బేబ్ మేల్
1: చైల్డ్ పరిగెత్తుకుని వచ్చింది.
0: అండ్ షీ ఆల్సో కేమ్ రన్నింగ్.
1: చూచేటప్పటికి ఆడబిడ్డ.
0: దే సా ద ఫీమేల్ చైల్డ్ దేర్.
1: కుమారుడు,
0: సన్ దేర్.
1: ఈ ఆడబిడ్డను తీసుకుని వెళ్లాడు వసుదేవుడు.
0: వసుదేవ టుక్ ది ఫీమేల్ చైల్డ్.
1: అక్కడ పోయి పెట్టేటప్పటికి అక్కడ కూడా ఈ ఆడబిడ్డ కెవ్వున ఏడ్చింది.
0: ద మూమెంట్ ద ఫీమేల్ చైల్డ్ గెట్ కెప్ట్ ఓవర్ దేర్ ద చైల్డ్ స్టార్టెడ్ క్రైయింగ్ లౌడ్లీ.
1: మేల్కొన్నారు.
0: ఆల్ గాట్ అప్.
1: ద్వారములంతా కూడా మూయబడి ఉంది.
0: దే సా ద డోర్.
1: ఈ వార్తను కంసునికి తెలియించారు.
0: ద న్యూస్ వాస్ కన్వేడ్ టు కంస.
1: కంసుడు క్షణక్షణం కూడా కాచుకొని ఉన్నాడు.
0: కంస వాస్ వెయిటింగ్ మూమెంట్ టు మూమెంట్.
1: అక్కడ నుంచి పరిగెత్తి వచ్చాడు.
0: హి కేమ్ రన్నింగ్.
1: దేవకీదేవి చేతులు ఎందుకున్నటువంటి ఆ బిడ్డను తీసుకుని,
0: he took the child in the hands of Devaki.
1: పైకి ఎగరవేసి కత్తితో కొట్టడానికి ప్రయత్నించాడు.
0: He just threw her up and tried to kill with the sword.
1: మాయాదేవి.
0: The child is Mayadevi.
1: మూర్ఖుడు,
0: oh fool,
1: నిన్ను హతమార్చేటువంటి వాడు పుట్టాడు.
0: The one who is going to kill you is already born.
1: కానీ ఒక ప్రదేశములో చక్కగా పెరుగుతూ ఉన్నాడు.
0: He is growing already at one spot.
1: నీ మృత్యమును నీవు తప్పించుకోవడానికి వీలు కాదు, సాధ్యం కాదు.
0: It is impossible for you to escape death.
1: అని చెప్పింది అంతర్ధానమై.
0: So saying, Mayadevi vanished.
1: అప్పటి నుంచి కూడాను,
0: since then,
1: ఈ కంసుడు, ఈ కృష్ణుడు అనగా పుట్టినటువంటి ఈ పిల్లవాడు ఎక్కడ ఉన్నాడని అనేక విధములుగా పరిశోధనలు చేశాడు.
0: Since then, Kamsa started investigating where the new child is present.
1: అప్పుడు ఈ దేవకి వసుదేవుని చెరసాల నుంచి విడిపించాడు.
0: దేవకి వసుదేవ వర్ లెఫ్ట్ ఫ్రీ అవుట్ ఆఫ్ ప్రిజన్.
1: ఇతను సామంత రాజు కనుక
0: హి ఇస్ ఎ కింగ్.
1: కప్పము కట్టడానికని నందుడు వసుదేవుడు ఇరువురు కూడా ఒకే పర్యాయము కంసుని ఇంటికి వచ్చారు.
0: నంద వసుదేవ కేమ్ టు కంస టు పే ద ట్యాక్స్ టుగెదర్.
1: కప్పము కట్టారు. వెనుకకు వస్తున్న సమయంలో నందుడు చాలా జాగ్రత్త పడ్డాడు.
0: They paid the tax while they were returning. Nanda was highly careful.
1: Vasudeva, Nanda, mana yokka paristhiti emani cheppukovali?
0: Vasudeva, Nanda, how shall we speak of our position now?
1: Appudu Vasudevudu cheppadu.
0: Vasudeva said,
1: Vrepallalo konni asubhamulu jaragabothunnayi.
0: In Vrepalla there are certain
1: ee gokulamanandu konni abhishekamulu jaragabothunnayi.
0: In Gokula, certain inauspicious things are
1: going to
0: happen. Don't stay there in Mathura for long. Immediately better you go, he
1: said.
0: Having heard this, Nanda returned to Vrepalla.
1: It's
0: called as Gokula at that time.
1: ఈ గోకులం లోపల ప్రారంభమైన ఇంకా ఈ మృత్యు దేవతలైనటువంటి రాక్షసులు నిరంతరం కూడా తిరుగుతూ ఉన్నారు.
0: గోకుల, ద డెమన్స్ ఆఫ్ డెత్ ఆర్ మూవింగ్ కంటిన్యూస్లీ.
1: మొట్టమొదటిది పూతన.
0: ద ఫస్ట్ వన్ ఇస్ పూతన.
1: ఈమె ప్రాలివడానికి పోయి ప్రాణం తీసుకుంది.
0: షీ వెంట్ దేర్ టు ఫీడ్ ది న్యూ బేబీ.
1: ఎవరు ఈ పూతన?
0: హూ ఇస్ దిస్ పూతన?
1: భావం తద్భవతి. మనం ఎట్టి చింతలు చేస్తామో అట్టి ఫలములే మనకు లభ్యమవుతుంటాయి.
0: As is the thought, so is the consequence.
1: Kaniga manchi kaani chedda kaani mana talampule deeniki moola kaaranamu.
0: For good and bad our thoughts are responsible.
1: Ee pootana puramu balachakravarti kumarte.
0: Pootana earlier was the daughter of emperor Bali.
1: Ratnavali.
0: Her name is Ratnavali.
1: Balachakravarti yagam chestunna samaya lopala vamanudu maha andamainatunti vaadiga ఆ యొక్క చిన్న పిల్లవాడుగా ఆ యొక్క యాగశాలలో ప్రవేశించాడు.
0: వైల్ కింగ్ బలి అండర్టుక్ దిస్ యాగ వామన అపియర్డ్ దేర్ ఇన్ ఎ బ్యూటిఫుల్ ఫామ్.
1: బలి చక్రవర్తి కుమార్తెనే ఈ రత్నావళి.
0: దిస్ రత్నావళి ఇస్ ద డాటర్ ఆఫ్ ఎంపరర్ బలి.
1: ఈ రత్నావళి కిటికీ నుంచి చూచింది.
0: రత్నావళి వాచ్డ్ వామన ఫ్రమ్ ద విండో.
1: ఈ బాలుడు ఎంత అందంగా ఉంటున్నాడు.
0: హౌ హ్యాండ్సమ్ ఇస్ దిస్
1: బాయ్. ఇలాంటి బాలుడే నాకు పుట్టి ఉంటే ఎంత ఆడించి పాడించి లాలించి పోలించి అనేక విధములుగా నేను ఆనందించేటువంటి దానను.
0: ఇఫ్ ఐ హావ్ టు హ్యావ్ సచ్ ఎ బాయ్ యాజ్ మై సన్ ఐ వుడ్ హావ్ బీన్ వెరీ హ్యాపీ. సో షీ థాట్.
1: నా ప్రాప్తి లేకపోయింది.
0: ఐఎమ్ నాట్ లక్కీ ఎనఫ్ టు హ్యావ్
1: అని అంటుండగానే ఈ బలిచక్రవర్తి ఇచ్చినటువంటి యొక్క మాట ప్రకారము రెండడుగులంతా కూడాను ఒకటి భూలోకము ఒకటి ఆకాశం తీసుకుని మూడవ పాదము బలిచక్రవర్తి తల పైన పెట్టాడు.
0: యాజ్ పర్ ద ప్రామిస్ మేడ్ హి టుక్ ఆల్ ద త్రీ ఫుట్ స్టెప్స్.
1: ఇంత ప్రేమతో ఈ బిడ్డను ఎన్నో విధంగా ఆప్యాయంగా తలంచినటువంటి రత్నావళి
0: రత్నావళి
1: బలిచక్రవర్తి తల పైన పాదము పెట్టేటప్పటికీ కోపం వచ్చేసింది.
0: ద మూమెంట్ హీ కెప్ట్ హిస్ ఫీట్ ఆన్ ది
1: ఎవరి దుర్మార్గుడు చంపివేయాలని.
0: Who is he? He must be killed, she said.
1: Preminchindi.
0: She loved.
1: Palivvalani aashinchindi.
0: She wanted him as her son.
1: Kalapatiki itanni champali ani kudunu sankalpinchukundi.
0: Later she decided to kill him.
1: Aa rendu sankalpamulu chetane ikkada pootanaga vachi puttindi.
0: Because of these two thoughts, she appeared here as pootana.
1: Aa pootane palivvalani vachindi.
0: That pootana came to feed the babe.
1: Champalani chusindi.
0: She waited to kill.
1: Tane chachindi.
0: Ultimately it died.
1: Yad bhavam tad bhavatiki. Kanukane mana sankalpalu manchi sankalpalaga manam abhivruddhi parchukovali.
0: So we should see our thoughts will be good.
1: Idu vaaru sankalpanni palimpa chesetunte vaade bhagavantudu.
0: God only the one who will fulfill.
1: Evaru ye sankalpam chestunnappudiki tadastu tadastu tadastu ani ఆశీర్వదిస్తుంటాడు భగవంతుడు.
0: వాట్ ఎవర్ థాట్స్ యూ మైట్ ఎంటర్టైన్ గాడ్ విల్ ఆల్వేస్ సే.
1: కాబట్టి ఆ రత్నావళి ఆశించింది మొట్టమొదటి ఈ పిల్లకు పాలు ఇవ్వాలి.
0: రత్నావళి వాంటెడ్ టు ఫీడ్ దిస్ బేబీ.
1: అంత ప్రేమించినటువంటి రత్నావళి ఈ బిడ్డను చంపాలి.
0: విత్ ఆల్ లవ్ బట్ యెట్ షీ డిసైడెడ్ టు.
1: అదే పూతలుగా వచ్చి పుట్టి
0: హ్యావింగ్ బీన్ బోర్న్ ఎస్
1: పాలు ఇవ్వాలని వచ్చి
0: హ్యావింగ్ కమ్ దేర్ టు
1: తిరిగి అతని కుమారుని చంపాలని చూచి
0: షీ వెయిటెడ్ టు కిల్.
1: కట్టకట్టబడి తానే చచ్చింది.
0: అల్టిమేట్లీ షీ డైడ్.
1: ఈ రత్నావళికి ఒక అన్న ఉండేటువంటి వాడు.
0: రత్నావళి హ్యాడ్ ఎ బ్రదర్
1: అకాశుడు.
0: అకాశుడు
1: ఇతను తన యొక్క సోదరుని కృష్ణుడు ఈ విధంగా హింసించాడని చెప్పిన విని అతను మరింత క్రోధంతో ఉంటున్నాడు.
0: హావింగ్ హర్డ్ దట్ హిస్ సిస్టర్ ఇస్ పుట్ టు సఫరింగ్ వాస్ వెరీ యాంగ్రీ.
1: ఇతను ఒక గొప్ప సర్పరూపంలో వచ్చాడు.
0: హి కేమ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ సర్పెంట్.
1: దాని యొక్క నోరు ఒక పెద్ద గుహ వలె ఉంటుండాలి.
0: హిస్ మౌత్ ఇస్ లైక్ ఎ వెరీ బిగ్ కేవ్.
1: ఆ గుహ వలె ఉంటున్నటువంటి ఆ సర్పాన్ని చూచాడు గోపాలుడు కృష్ణుడు.
0: ద కౌహర్డ్ బాయ్స్ అండ్ కృష్ణ వాచ్డ్ దిస్ సర్పెంట్.
1: కృష్ణుడు పుట్టినప్పటి నుంచి కూడాను గోపాలుడితో ఎప్పుడు ఆడుకుంటుండేటువంటి వాడు.
0: కృష్ణ రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ వాస్ ప్లేయింగ్ విత్ కౌహర్డ్ బాయ్స్.
1: ఈ గోపాలుడితో చేరి అడవులకు వెళ్లేటువంటి వాడు.
0: యూస్ టు గో టు ద ఫారెస్ట్ అలాంగ్ విత్ ది అదర్ కౌహర్డ్.
1: చిన్న బిడ్డ,
0: సో యంగ్,
1: రెండవ సంవత్సరం,
0: ద సెకండ్ ఇయర్.
1: తల్లి వదిలేటువంటిది కాదు.
0: మదర్ నెవర్ లెఫ్ట్ హిమ్ అలోన్.
1: రెండు సంవత్సరాలు దాటింది.
0: 2 years passed by.
1: మూడవ సంవత్సరం ప్రారంభమైంది.
0: 3rd year started.
1: ఒక విలేజ్ లేడీ అనగా పల్లె పడుచు కొన్ని అడవి పండ్లంతా ఎత్తుకుని వచ్చింది అమ్మడానికి.
0: ఎ విలేజ్ లేడీ, షీ వాస్ సెల్లింగ్ ద ఫారెస్ట్ ఫిక్స్.
1: ఆ పండు చూచాడు కృష్ణుడు ఈ మూడు సంవత్సరాల కృష్ణుడు.
0: 3rd year బాయ్ కృష్ణ సా దోస్ ఫిక్స్.
1: అవ్వా నాకు ఈ పండు చాలా ఇష్టము, ఇస్తావా అని అడిగాడు.
0: యాస్, వుడ్ యు గివ్ మీ దట్ ఫ్రూట్, ఐ లైక్ ఇట్ వెరీ మచ్.
1: నాయన నేను ఇవ్వడానికే వచ్చాను.
0: He said, I have come here to give
1: you. అయితే దీనికి తగినటువంటి వెల ఇచ్చినప్పుడే నేను ఇస్తాను అన్నది.
0: However, I'll give you if you pay the price.
1: ఏమి తెలియని అమాయకుడు వలె వెల అంటే ఏమిటి అన్నాడు.
0: Innocently he asked, what will you
1: give? ఫలములు ఇస్తాను. ఈ ఫలానికి ప్రతిఫలం నువ్వేమైనా నాకు ఇవ్వాలి కదా.
0: I'm going to give you this fruit. You must give me something in return.
1: లోపలికి వెళ్ళాడు.
0: He went in.
1: చిన్న ముద్దు చేతులతో ఇంత బియ్యం తీసుకుని వచ్చాడు.
0: With little tiny hands he brought rice.
1: ఆ ముసలమ్మ వడిలో వేశాడు.
0: And gave them to old lady.
1: ఆ ముసలమ్మకు తన్మయత్నం అయిపోయింది.
0: Old lady for
1: ఈ ఒక చిన్న బారుని యొక్క చేష్టలు ఈ రూపమును చూచేటప్పటికి చాలా తేజస్సుగా ఉంటున్నాడు.
0: The actions and the form of the little boy was highly effulgent.
1: ఆనకుడును ఆ పిల్లవాడి చేతులు నిండుకు పండ్లు పెట్టింది.
0: And this old lady also gave fistful fruits.
1: ఇంకక్కడ ఆమె ఉండడానికి ఇష్టపడలేదు.
0: She didn't want to stay there.
1: తక్షణమే తన ఇంటికి పోవాలని ఆశించింది.
0: She wanted to return home.
1: ఇంటికి నడుస్తూ వెళ్ళింది.
0: She started going.
1: ఒక్కొక్క అడుగు వేసేటప్పటికి బుట్ట మరింత భారం అవుతూ వచ్చింది.
0: At every step the burden of the basket was heavy and heavy.
1: చేరేటప్పటికి బుట్టను దింపడానికి కూడా చేత కాకపోయింది.
0: By time she reached home the basket was very heavy.
1: ఏదో విధంగా తాను బలవత్తంతో ఆ బుట్టను దింపి కింద పెట్టింది.
0: However, she struggled hard to put it down.
1: పిల్లవాడి చిన్నటువంటి బియ్యం యొక్క గింజలు అనంతమైనటువంటి యొక్క రత్నాలుగా మారిపోయినాయి.
0: రైస్ గ్రెయిన్స్ గివెన్ బై ద లిటిల్ బాయ్
1: రత్నాలుగానే ఉంటున్నాయి.
0: They all have become diamonds.
1: చూచింది.
0: He saw.
1: ఇతను ఎవరో భగవంతుడిగా ఉంటున్నాడు.
0: He must have been God.
1: లేకపోతే అతను ఇచ్చినటువంటి ఈ ధాన్యమంతా రత్నములుగా మారడానికి వీలవుతుందా?
0: Is it possible for the grain to become
1: diamonds? నేనంత అదృష్టవంతురాలను అని తనలో తాను చాలా ఆనందిస్తూ ఊరిగింటి వారినంతా పిలిచి అనేక విధంగా చూపించింది.
0: While feeling so happy, she started telling everything in the neighborhood.
1: ఈ విధంగా తన ఆనందములో తాను మునిగిపోయింది.
0: She was so happy.
1: పిల్లలతో అడవికి పోవాలని చాలా గోల చేస్తున్నాడు కృష్ణుడు యశోద దగ్గర.
0: Krishna started telling Yashoda that it's time to go to the forest along with other boys.
1: ఈ పిల్లవాడిని నిద్రూపితే సరిపోతుంది అనుకొని పాలు ఇచ్చుతూ వచ్చింది. పాలు తాగిపోవడం వేడు నాయన అన్నది.
0: She wanted to take him to sleep and she wanted to feed him.
1: కృష్ణుడు ఏం తక్కువ వాడు కాదు.
0: Krishna is no ordinary one.
1: ఇంతకు మరింత యుక్తి పన్నాడు.
0: He is more intelligent.
1: పాలు త్రాగుతూ నిద్రపోయినట్టుగా నటించాడు.
0: While drinking the milk he pretended as if he
1: ఈ నిద్రించడానికి పూర్వము ఆవళింతలు అని వస్తాయి.
0: Prior to sleep one yawns.
1: ఆ పాలు త్రాగుతున్నటువంటి కృష్ణుడు ఒక్కతూరి అన్నాడు, నోరు తెచ్చాడు.
0: Krishna yawned, opening his mouth.
1: చూచింది యశోదా.
0: యశోద వాచ్డ్.
1: ఏమేమో కనిపిస్తూ ఉంటుండాలి.
0: Many things start.
1: లోకాలన్నీ కనిపిస్తుండాలి.
0: All the world started.
1: దేవతలంతా కనిపిస్తున్నారు.
0: God started appearing.
1: తనకు అర్థం కాకుండా పోయింది.
0: She couldn't understand.
1: యోచించేసింది.
0: She thought.

0: Is it a dream? Or is there the plan of Lord Vishnu? Is it the thought and the will of God? She started finishing.
1: Yashoda Devi Kano.
0: Am I not Yashoda?
1: Leka Parasthalamo.
0: Or is it any other place?
1: తనను తాను అనేక విధములైనటువంటి యొక్క ఆపోహరను చింతిస్తూ వచ్చింది.
0: She went on thinking so, imagining so many of things.
1: నా కుమారుడు చిన్నవాడు.
0: My son is so young.
1: ఈ సమస్త లోకమును నా యొక్క కుమారుని యొక్క నోటిలో కనబడటం ఇది నా భ్రమ అనుకుంది. తర్వాత మర్చిపోయింది.
0: He thought that it's all her illusion, that all the words appeared in the mouth of her child.
1: శారీర భ్రాంతిలో మునిగినటువంటి వారికి ఇలాంటి భ్రమలే కలుగుతూ ఉంటాయి.
0: People with body attachment will be subjected to such delusion.
1: తదుపరి కోరు పెట్టుకున్నాడు గోపిక గోపాలతో నేను అడవికి పోవాలని.
0: Later, he really wanted to go to forest.
1: ఈ విధంగా నిత్యము అడవికి పోతూ గోపాలతో ఆడుకుంటూ పాడుకుంటూ అనేక విధములుగా కూడా కాలం గడుపుతూ వచ్చాడు.
0: Krishna used to spend time playing with other toys.
1: ఈ దినము కూడా ఏదో ఒక రాక్షసి వారికి అడ్డు తగలటము వారి ప్రాణమును తీవటం కృష్ణుడు.
0: Every day one demon or other started appearing in order to kill him.
1: ee vidhanga jarugutunte pillalu vachi oorlo cheppukuneetundi vaadu ee vidhamainatundi pramadamainatundi rakshasi vachindi krishnudu ee vidhanga champadu krishnudu ee vidhanga kodunu kodichaadu ani ee vidhanga chutti chutti chutti aa yokka rakshasini bhoomiki kottaadu mukkalaipoyindi ee vidhanga pillalu cheppukuneetundi vaaru.
0: The other cowherd boys used to say such a demon appeared and Krishna put it down and killed it ultimately.
1: కానీ యశోద ఆశించేది, అయ్యో భగవంతుడు నా కుమారుని రక్షిస్తున్నాడు, లేకపోతే ఇప్పటికి నా కుమారుడు ఏవై ఉండేటువంటి వాడు.
0: యశోద యూస్ టు ఫీల్ గాడ్ ఈజ్ ఓన్లీ ప్రొటెక్టింగ్ మై చైల్డ్, ఆర్ ఎల్స్ వాట్ వుడ్ హావ్ హ్యాపెన్ టు హిమ్.
1: ఆ పిల్లలు వచ్చి తానే దేవుడై ఉండగా అతను రక్షించేవాడు ఎవరమ్మా అని పిల్లలు చెప్తున్నారు.
0: ది అదర్ చిల్డ్రన్ యూస్ టు సే వెన్ యువర్ చైల్డ్ ఈజ్ వెరీ గాడ్ హూ ఎల్స్.
1: పిల్లలు ఏమీ తెలియనటువంటి మూర్ఖులు అమాయకులు.
0: దే ఆర్ ఫూలిష్ పీపుల్ ఇన్నోసెంట్.
1: దేవుడు అంత సులభంగా వచ్చి రక్షిస్తాడా? కాదు కాదు, నా ప్రార్థన వల్లనే దేవుడు రక్షిస్తున్నాడు.
0: విల్ గాడ్ కమ్ సో ఈజీ అండ్ ప్రొటెక్ట్
1: అనే అడవి నుంచి వచ్చిన తక్షణమే దృష్టి తీసేది, కొబ్బరికాయ కొట్టేది, మంత్రాలు తంత్రాలు యంత్రాలు అన్ని కట్టించింది పాపం యశోద.
0: బికాస్ ఆఫ్ దిస్ టీ ఆర్ టు వార్డ్ ఆఫ్ ది ఈవిల్ ఐ యూస్ టు పుట్ ఆల్ కైండ్స్ ఆఫ్ మంత్రాస్ అండ్ అదర్ థింగ్స్.
1: ఒకనాడు చాలా ప్రమాదం ఏర్పడిపోయింది.
0: One day he faced the danger.
1: దేవలోకములో కూడాను అనేక మంది అనేక విధములుగా కూడాను కృష్ణుని గురించి వర్ణిస్తూ వచ్చారు.
0: In the world of gods also people started extolling Krishna.
1: అఘాసురుడు మరణించాడు.
0: అఘాసురా డైడ్.
1: భూతన్న మరణించింది.
0: భూతన డైడ్.
1: ఇంకా అనేక మంది రాక్షసులంతా కూడాను శకటాసురుడు మరణించాడు.
0: శకటాసురా డైడ్.
1: ఈ విధంగా అనేక రాక్షసులంతా చంపుతున్నాడు. ఆహా, ఈ యొక్క నారాయణమూర్తి ఈ యొక్క భూలోకంలో ఎంత గొప్ప పని చేస్తున్నాడు, ఈ రాక్షసులంతా సంహారం జరుగుతున్నాడు అని సంతోషిస్తూ వచ్చారు.
0: సో మెనీ డెమన్స్ డైడ్ లైక్ దిస్ నారాయణ స్టార్టెడ్ కిల్లింగ్ ఆల్ ఆఫ్ ద డెమన్స్. వాట్ ఎ గుడ్ థింగ్ హాస్ బీన్ హ్యాపెనింగ్.
1: ఈ వార్త బ్రహ్మ చెవిలో పడింది.
0: దిస్ న్యూస్ రీచ్ టు బ్రహ్మ.
1: ఏమిటి, ఇంత చిన్నపిల్లవాడు ఈ విధమైన యొక్క మహత్తరమైన కార్యము జరుపుతున్నాడు అనుకుని పరీక్షించాలని ప్రయత్నించాడు.
0: Brahma wanted to test him because such a mysterious things have been happening by this boy.
1: Anadu ratri pillalakanta kodunu oka chakkani aadesham andinchadu Krishnudu.
0: Krishna sent a command that night to all of the boys.
1: Ee naadu manu govulu teeskunu pokoddu.
0: Let's not take cows with us today.
1: Ee okka doodalnu teeskunu podam.
0: Let us take the cows only.
1: Ee doodalnu teeskunu poyi meeru ee vaidyam meeku telusuno aa vaidyamunto paatu meerandaru kuda ee naadu adaviki raavali.
0: You take the cast this day, whatever instruments you can
1: play bling.
0: Let us spend time in the forest with all the instruments and music.
1: అందరూ వారి వారి ఎక్కు మందికి ఫ్లూటే తెలుసును పాపం గోపాలుకు.
0: Many cowherd boys know how to play on flute.
1: ఒక చేతిలో కర్ర, ఒక చేతిలో ఫ్లూట్.
0: One hand they had the stick, other hand flute.
1: ఇద్దరు పిల్లలు మాత్రము రెండు కుండలు తీసుకుని వచ్చారు.
0: Only two boys brought pots.
1: ఏమిటి ఆ కుండలు చేసేటువంటి సంగీతము?
0: What is the music out of the pots?
1: కడుపు దగ్గర పెట్టుకోవటం, కుండల్లో చక్కగా తాళముగా కొట్టడం.
0: They'll keep that pot against the stomach and make
1: guitar. ఈనాడు మ్యూజిక్ లోపల కూడా ఘటము అంటారు దాన్ని. అది ఆనాడు ద్వాపర యుగంలోనే ప్రారంభమైనటువంటిది.
0: This ghata, an instrument, the pot, which is used today, was present in Dwapara age.
1: వెళ్ళారు, దూడలను తోలారు. యమునా తీరం లోపల కూర్చున్నారు చక్కగా.
0: Well, they accompanied by cars, they sat in the banks of the
1: వాయిస్తున్నారు, ఘటములు కొడుతున్నారు, కృష్ణుడు డాన్స్ ఆడుతున్నాడు.
0: They were playing their singing and Krishna was dancing.
1: కృష్ణుడు నిలిపిన తర్వాత మరికొంతమంది డాన్స్ ఆడటము.
0: After that, some more boys started dancing.
1: ఈ విధంగా ఆడుతూ వస్తున్నారు.
0: They all play.
1: కొంత దూరం లోపల తాటి చెట్లు పెద్దవి కనిపించాయి.
0: There are very big, huge palm trees.
1: ఈ వృక్షములు నిండుకు తాటి పళ్ళు ఉంటున్నాయి.
0: The palm fruits all of them.
1: కృష్ణునికి ఇద్దరు పిల్లలు మాత్రం చాలా సమీపంలో ఉండేటువంటి వాళ్ళు, చాలా ముఖ్యులు.
0: The two of the cowherd boys are so intimate.
1: దాముడు సుబాల అని ఇద్దరు పిల్లలు. దాముడు సుబాల.
0: One is దాముడు, other one is సుబాల.
1: వీరిద్దరూ కూడాను కృష్ణునికి ఎప్పుడు కూడా రైట్ అండ్ లెఫ్ట్ లో ఉండేటువంటి వాళ్ళు.
0: దీస్ టూ వర్ ఆన్ ద రైట్ అండ్ లెఫ్ట్ సైడ్ ఆఫ్ కృష్ణ ఆల్ త్రూ.
1: మెత్తగా దాముడు కృష్ణునికి తొడగిల్లాడు.
0: దాముడు సాఫ్ట్లీ పించ్ ద థై ఆఫ్ కృష్ణ.
1: నాకు ఆకలిగా ఉంది కృష్ణ.
0: హి సెడ్ కృష్ణ ఐ యామ్ హంగ్రీ.
1: చూడు ఆ తాటి చెట్లు కావలసినన్ని ఫలములు ఉంటున్నాయి.
0: దట్ పామ్ ట్రీ హస్ గాట్ లాట్స్ ఆఫ్ ఫ్రూట్స్.
1: కాబట్టి ఆ ఫలములు కావాలి మాకు అన్నాను.
0: We want those fruits.
1: ప్రక్కనే ఉండినటువంటి యొక్క బలరాముడు కూడాను,
0: ద బలరామా అండ్ అదర్ సైడ్,
1: అవి నేను తెస్తాను ఉండమని చెప్పాడు.
0: హి సెడ్ వెయిట్ ఐ విల్ బ్రింగ్ దెమ్.
1: తాను పరిగెత్తి వెళ్ళాడు, ఒక్కొక్క చెట్టును ఊదించాడు.
0: హి ర్యాన్ అండ్ స్టార్టెడ్ మూవింగ్ ఈచ్ ట్రీ.
1: ఫలములన్నీ క్రింద పడ్డాయి.
0: ఆల్ ఫ్రూట్స్ ఫెల్ ఆన్ ద గ్రౌండ్.
1: ఆ యొక్క బలమైనటువంటి యొక్క ఆ బలరాముని యొక్క దీనికి దీప్తికి అన్ని కూడా చెట్లు విరిగిపోయాయి.
0: బికాస్ ఆఫ్ ది స్ట్రెంగ్త్, ద ఫిజికల్ స్ట్రెంగ్త్ ఆఫ్ బలరామ, ఆల్ ఫ్రూట్స్ ఫెల్ డౌన్.
1: ఈ బలరామునికి పేరు పెట్టిన వాడెవరు?
0: హూ నేమ్డ్ బలరామ?
1: గర్గుడు.
0: గర్గ్య నేమ్డ్ హిమ్.
1: ఇతను ఏం చెప్పాడు? ఇతను చాలా బలంగా ఉంటున్నాడు, ఫలములు కావాలి మాకు అన్నాను.
0: వీ వాంట్ దోస్ ఫ్రూట్స్.
1: ప్రక్కనే ఉండినటువంటి యొక్క బలరాముడు కూడాను,
0: ద బలరామా అండ్ అదర్ సైడ్,
1: అవి నేను తెస్తాను ఉండమని చెప్పాడు.
0: హి సెడ్ వెయిట్ ఐ విల్ బ్రింగ్ దెమ్.
1: తాను

0: గద్యానేమ్డ్ హిమ్.
1: ఇతను ఏం చెప్పాడు? ఇతను చాలా బలంగా ఉంటున్నాడు.
0: గద్య సెడ్ హీస్
1: అతను తేజస్సంత చాలా రమించేటువంటి రాతిగా ఉంటున్నాడు, రమించేటువంటి బలవంతుడు కాబట్టి అతనికి బలరాముడు అని పేరు పెట్టండి అన్నాడు.
0: యాజ్ హిస్ ఫిజికల్ స్ట్రెంగ్త్ ఈస్ హైలీ అట్రాక్టివ్ హీ నేమ్డ్ హిమ్ యాజ్ బలరామ.
1: ఆ బలరాముడు ఆ విధంగా దాన్ని ఆడించాడు.
0: బలరామ షైన్ లైక్ దట్.
1: అప్పుడే ఒక మహా దీర్ఘదేహమైనటువంటి ఒక గాడిద అందులో పుట్టిపోయింది.
0: అండ్ దేర్ ఎ వెరీ బిగ్ డొంకీ అపియర్డ్.
1: దాని రెండు కాళ్ళు పట్టుకుని బలరాముడు భూమికి కొట్టాడు, అది గుండె పగిలి చచ్చింది.
0: బలరామ కాట్ హోల్డ్ ది 2 feet of ది డొంకీ.
1: అందరూ పిల్లలంతా కూడా బలరాముడిని పట్టుకుని ఎగురుతూ ఆడుతూ ఆనందాన్ని అనుభవిస్తున్నారు.
0: As the donkey died, all cowherd boys started enjoying.
1: ఈ సమయాన్ని పురస్కరించుకుని
0: బేసింగ్ ఆన్ దిస్ టైమ్
1: బ్రహ్మ ఒక పెద్ద కేవును అక్కడ సృష్టించాడు.
0: బ్రహ్మ క్రియేటెడ్ ఎ వెరీ బిగ్ కేవ్.
1: చాలా సంగీతంలో మునిగి ఆనందాన్ని అనుభవిస్తున్నారు.
0: ఆల్ పీపుల్ ఆర్ ఎంజాయింగ్ లాస్ట్ ఇన్ ఎక్స్టాటిక్ మ్యూజిక్.
1: దూడలంతా తీసుకుని పోయి ఆ గుహలో ప్రవేశపెట్టాడు ఈ బ్రహ్మ.
0: బ్రహ్మ మేడ్ ఆల్ దిస్ కాల్స్ దేర్ ఎంటర్ ఇన్ ద కేవ్.
1: పిల్లలంతా వెతుకుతూ పోయారు, కృష్ణ కృష్ణ దూడలెక్కడ దూడలెక్కడ అని.
0: కవర్డ్ బాయ్స్ వెంట్ ఆన్ సర్చింగ్ ఫర్ కవర్స్. కృష్ణ వాట్ హ్యాపెన్ టు దెమ్?
1: కృష్ణుడికి తెలుసును.
0: కృష్ణ నో స్ప్రిటి
1: వెతకండి, మీరు అక్కడికి వెళ్ళి అది ఆ గుహ దగ్గర ఉంటాయి వెతకండి అన్నాడు.
0: ఈ సెడ్ దే ఆర్ దేర్ నియర్ ద కేవ్, బెటర్ యూ గో అండ్ సర్చ్.
1: అంతా చూచారు, తిరిగి గుహలోకి ప్రవేశించారు అందరూ.
0: దే లుక్డ్ ఆల్ అరౌండ్, దే ఎంటర్డ్ ఇన్ ద కేవ్.
1: గుహలోకి ప్రవేశించేటప్పటికీ
0: వెన్ వన్స్ దే హావ్ గాన్ ఇన్,
1: గుహ మూసుకుంది.
0: ద కేవ్ క్లోజ్డ్.
1: ఆ పిల్లలు ఈ దూడలు ఆ గుహలో చేరిపోయినాయి.
0: ద బాయ్స్ అండ్ కౌస్ వర్ దేర్ ఇన్సైడ్ ద కేవ్.
1: ఒక దినము, రెండు దినములు, మూడు దినములు కాదు, ఒక్క సంవత్సరం.
0: నాట్ ఫర్ 1 or 2 or 3 days, ఫర్ 1 full year.
1: అప్పుడు కృష్ణుడు ఏం చేశాడు? ఈ బ్రహ్మకు బుద్ధి చెప్పాలనుకున్నాడు.
0: దెన్ కృష్ణ వాంటెడ్ టు టీచ్ ఎ లెసన్ టు బ్రహ్మ.
1: ఒక్కొక్క దూడ కూడా తానే అయ్యాడు, తానే ఒక దూడ రూపం ధరించాడు.
0: హి అస్యూమ్ ద ఫార్మ్ ఆఫ్ ఎ కౌ.
1: ఎన్ని దూడలు ఉన్నాయో అన్ని రూపములు తానే ధరించాడు.
0: హి హస్ అస్యూమ్ ది ఫార్మ్ ఆఫ్ ఎ కౌ.
1: ఎంతమంది గోపాలు ఉన్నారో అన్ని గోపాల యొక్క వేషాలు తానే ధరించాడు.
0: హి హస్ టేకెన్ అపాన్ హింసెల్ఫ్ ద ఫార్మ్.
1: సాయంకాలం అయ్యేటప్పటికి బలరాముడు కృష్ణుడు ఈ దూడలను తీసుకుని ఇంటికి వెళ్లారు.
0: ఈవినింగ్ టైం బలరామ అండ్ కృష్ణ అకంపనీడ్ ద కౌస్.
1: తిరిగి తల్లిదండ్రులు ఈ దూడను చూచి ఏదో మామూలు మన దూడలే అనుకోని, మా బిడ్డలే అనుకోని వారెంతో వారు ఆనందిస్తూ వస్తున్నారు.
0: ఆల్ అదర్ పేరెంట్స్ హావ్ టేకెన్ దెం యాస్ దేర్ ఓన్ అండ్ దేవర్ హ్యాపీ.
1: ఈ విధంగా సంవత్సరం అంతా జరుపుతూ వచ్చాడు.
0: హి స్పెండ్ ద టైమ్ లైక్ దట్ ఫర్ 1 year.
1: బ్రహ్మకు ఆశ్చర్యం వేసింది.
0: బ్రహ్మ వాస్ సర్ప్రైజ్.
1: ఏమిరా, అక్కడ ఉన్నవి ఏమైనా విడిపించుకుని వచ్చాడా అని అక్కడికి గుహకు పోయి చూస్తే గుహలో ఉన్నాయి.
0: He thought that they might have escaped, but when he saw there in the cave, he saw all boys there. And
1: ikkada chuste aa pillale aa doodale ikkada kuda untunnayi.
0: Very same boys and calves are as well here.
1: Appudu thanu yochinchadu.
0: Then he thought,
1: ninu ganugonna gallamma,
0: can we know you?
1: Krishna, ninu ganugonna gallamma,
0: Krishna, can we know you?
1: అణువు కంటే అతి సూక్ష్మ రూపుడవు, ఘనము కంటే అతి ఘననీయుడవు.
0: యువర్ స్మాలెస్ట్ అమంగ్ ద స్మాల్ అండ్ ద బిగ్గెస్ట్ అమంగ్ ద బిగ్.
1: 84 లక్ష జీవముల అనయమ్మున నడబాయకుందువట, అణువు రేణు దృఢకాష్టము మొదలు అఖండ రూపుడవై వెలజిదువట, నిను కనుగొన్న గలనా.
0: You'll be with all the 84 types of species. You are always with them. Can we know?
1: Ganamagu dongalalo gajadongavu ninu ganugonna galanna.
0: Among the thieves you are a very big thief. Can
1: Krishna,
0: we know?
1: Ninu ganugonna galanna.
0: Krishna, can we know you?
1: Ani Krishnunu prarthinchi naa aparadhamu kshaminchamani kori aa guhalo undinatuvanti vaatantha intiki pampinchi tirigi Krishnunu tana roopamu taanu dharinchadu.
0: So saying, he saw the
1: power. అలాగా భగవంతుడు అనేక రూపములు కూడా ధరించవచ్చు.
0: గాడ్ కెన్ టేక్ ఎనీ ఫార్మ్.
1: సర్వభూత స్వరూపాన్ని కూడా ధరించవచ్చు.
0: హీ కెన్ టేక్ ఎనీ ఫార్మ్ ఇన్ దిస్ లైఫ్.
1: అందుకోసమని ఈశావాస్యం విధం సగత్.
0: ఫర్ దట్ రీజన్ ఇట్ ఇస్ సెడ్ గాడ్ ఇస్.
1: జగత్తంతా భగవంతుని యొక్క స్వరూపమే.
0: ఎంటైర్ యూనివర్స్ ఇస్ ది ఫార్మ్.
1: సర్వ స్వరూపములు భగవంతుని యొక్క స్వరూపములే.
0: ఆల్ ఆర్ ది ఫార్మ్స్ ఆఫ్ గాడ్.
1: ఈ విధంగా
0: హౌ
1: ఈ విధంగా ధరించడానికి వీలవుతుంది?
0: How is it possible?
1: ఇది మనోమూలం ఇదం జగత్తు. భగవంతుడు మనస్సులో తలుచుకుంటే ఎంతైనా కూడా మార్పు చెందుతుంది.
0: When God wills, any change can happen.
1: రాత్రి నీవు పరుండినావు.
0: Last night you slept.
1: పడకపై ఉన్నది నీ దేహము.
0: Your body is on the bed.
1: కానీ నీ స్వప్నాన్ని అనుభవిస్తున్నావు.
0: But you are experiencing.
1: ఈ స్వప్నంలో ఎంతో మందిని నువ్వు చూస్తున్నావు.
0: There in a dream you see.
1: ఎన్నో వస్తువులను చూస్తున్నావు.
0: Many objects.
1: ఎన్నో గృహములు చూస్తున్నావు.
0: Many houses.
1: ఎన్నో వ్యక్తులు చూస్తున్నావు.
0: Individual.
1: నిన్ను నీవు కూడా చూస్తున్నావు.
0: You see your own self.

0: ఎవరు సృష్టించారు?
1: హూ క్రియేటెడ్ ఆల్ దిస్?
0: ఈ స్వప్నంలో ఉండేటువంటి ఈ సర్వస్వరూపములు కూడాను తన యొక్క మనోభావములే.
1: ఆల్ దోస్ దట్ అపియర్ ఇన్ ఎ డ్రీమ్ ఆర్ ద రిఫ్లెక్షన్స్ ఆఫ్ హిస్ ఓన్ మైండ్.
0: తన దేహం పడకపై ఉన్నది.
1: బాడీ ఈజ్ ఆన్ ద బెడ్.
0: ఏకోహం బహుశ్యాం. తాను ఏకమే అనేక స్వరూపాన్ని పొందిపోయింది.
1: ఓన్లీ వన్ దట్ మేనిఫెస్టెడ్ ఇన్ టు మెనీ.
0: ఇది దైవతత్వాన్ని అందరూ గుర్తించడం అసాధ్యము.
1: ఇట్ ఇస్ ఇంపాసిబుల్ ఫర్ ఆల్ టు రికగ్నైజ్ డివినిటీ.
0: దేహాధారమైనటువంటి యొక్క తత్వాన్ని మానవుడిగా భావించి మనుషులు అనేక విధములుగా కూడా ఈ మాయలో మునిగిపోతున్నారు.
1: బికాస్ ద బాడీ అటాచ్మెంట్ పీపుల్ ఆర్ డ్రౌన్డ్ ఇన్ డెల్యూషన్.
0: నా వలే ఆ దేహము ఉంటుండాది, నా వలే ఆ దేహము తింటుండాది, నా వలే ఆ దేహము తిరుగుతూ ఉంటుండాది, కాబట్టి నాకంటే భేదం కాదే, అతని కంటే నేను భిన్నుడు కాదే అని ఏకత్వం చూసుకుంటారు.
1: వీఆర్ మిస్టేక్ ఇన్ ద ఫీలింగ్ గాడ్ హ్యాస్ గాట్ ది సేమ్ బాడీ యాజ్ అవర్స్. ద బాడీ ఆఫ్ ద గాడ్ పార్టేక్ సేమ్ ఫుడ్ యాజ్ ఐ డూ.
0: కానీ ఆత్మ ఏకత్వాన్ని మాత్రం చూసుకోవటం లేదు.
1: But they don't recognize the unity of the spirit.
0: ఆకారములు ఆకారములు అందరి చూసుకుంటున్నారు.
1: They just go by form.
0: అందువల్లని మానవ స్వరూపము ధరించినప్పుడు దైవత్వాన్ని గుర్తించడం చాలా కష్టం.
1: Therefore when God assumes human form, it is difficult to understand divinity.
0: అతను దైవమని తెలియక
1: without knowing that he is
0: అనేక విధములుగా కూడాను కృష్ణుని కూడాను తూలనాడినారు.
1: Krishna also was blamed, criticized.
0: చారుడు జారుడు చోరుడు.
1: That is a thief.
0: ఇంకా అనేక దుష్టుడు దుర్మార్గుడు అని కూడా దూషించారు.
1: పీపుల్ ఆల్సో సెడ్ దట్ ఇస్ ఎ వికెడ్ బ్యాడ్ మ్యాన్.
0: కానీ వారు దూషించినంత మాత్రం తన యొక్క గొప్ప పోలేదు.
1: దిస్ అక్యుజేషన్స్ హావ్ నాట్ కమ్ ఇన్ ది వే ఆఫ్ హిస్ గ్రాండియర్.
0: అన్ని తన యొక్క భ్రమలే కాని వేరు కాదు.
1: దే ఆర్ ఆల్ వన్స్ ఓన్ ఇల్యూషన్స్.
0: మానవుడు భ్రమించి భగవంతుణ్ణి విస్మరించి తన యొక్క జీవిత తత్వం కోసమని తాను మానవ దేహాన్ని భావిస్తూ ఉన్నాడు.
1: He is deluded and he is carried away with the body feeling and takes God as human.
0: ఈ విధమైనటువంటి మానవత్వంలో ఉన్నటువంటి అమాయకత్వము మాయతత్వమును పోగొట్టే నిమిత్తమే కృష్ణుడు దేహధారి అయి వచ్చాడు.
1: In order to see that we will get away from this ignorance and foolishness, Krishna appeared in human form.
0: కాని ఒకానొక సమయంలో అప్పుడు ఆడుకుంటూ
1: at one time while playing
0: మన్ను తిన్నాడని బలరాముడు వచ్చి తల్లి దగ్గర తంటాలు చెప్పాడు.
1: Balarama came and started complaining.
0: ఇవన్నీ కేవలము దైవం చిత్రములు, దైవ విచిత్రములు, దైవం యొక్క లీలలు.
1: దే ఆర్ ఆల్ ద విల్ అండ్ ద ప్లే ఆఫ్ ద లార్డ్.
0: ఒకనాడు కోపం వచ్చి
1: వన్ డే అవుట్ ఆఫ్ యాంగర్
0: నటించటమే ఇవన్నీ.
1: దట్స్ ఆల్ ప్రిటెన్షన్.
0: కృష్ణ నీవు యశోద కొడుకు కాదు.
1: సార్ కృష్ణ యువర్ ది సన్ ఆఫ్ యశోద.
0: ఎందుకోసం కాదంటున్నావా?
1: యు మే ఆస్క్ వై.
0: నందుడు తెల్లగున్నాడు.
1: Nanda is white.
0: Yashoda tellagundi.
1: Yashoda is white.
0: Nee nallagunnavu.
1: But you are dark.
0: Kabatti vaari koduku kaadu neevu. Evaro ekkada uttino vachi puttavu.
1: You are dark. And therefore you are not born to them.
0: Kaani Balaramudu cheppindi satyame.
1: And what Balarama said is truth.
0: కానీ కృష్ణుడు కూడా ఈ సత్యం తెలుసును.
1: కృష్ణ ఆల్సో నోస్ దాట్.
0: తాను తిరిగి అమాయకుని వలె యశోద దగ్గరికి వెళ్లి అమ్మా నేను నీ బిడ్డను కాదని చెప్పని అన్న నన్ను దూషిస్తున్నాడు చెప్పు నిజం చెప్పుమని పింకితనం పట్టాడు.
1: కృష్ణ వెంట్ అండ్ టోల్డ్ మదర్. He said, Mother, the brother is saying that I don't belong to you.
0: Krishna, Balaramudu ki em telusunu?
1: He said, Krishna, what is that Balarama knows?
0: Amayakudu.
1: He is innocent.
0: Nuvu maha janavu. Nuvu chaala telivitetulu galavadu.
1: You are highly intelligent.
0: Vaani maatalanta nee vinavaddu.
1: Don't bother about
0: it. Nuvu nijamga naa kodukuve.
1: Truly speaking, you are my son.
0: Bhagavantudu icchetuvanti rangulu shashvatamainatuntive.
1: The colors, they remain.
0: Ee rangulu pradhanam kaadu.
1: The colors are not important.
0: Aneka mandi aneka rangulu vesukuntaru tana aakaramunu moosi pettukune nimittamai.
1: People apply various colors to cover.
0: Ivanni vesukunnanta varike kaani tirigi bhagavantudu ichina color nu maatramu evvaru maarchadaniki veelu kaadu.
1: These are the colors that we put up as makeup, but the God given complexion will not change.
0: నల్లని రూపాన్ని ఆశిస్తుంటాడు కనుక నీవు భగవంతుడి స్వరూపాన్ని ధరించావు అని చెప్పింది యశోద.
1: యశోద సెడ్ గాడ్ ఆల్వేస్ వాంట్స్ డార్క్ కాంప్లెక్షన్, దేర్ఫోర్ యు ఆర్ ఇన్ డార్క్ కలర్.
0: అలాంటి కృష్ణుణ్ణి గోపికలు కూడా ఎన్నో విధములుగా వర్ణిస్తూ వచ్చారు.
1: గోపికాస్ ఆల్సో స్టార్టెడ్ డిస్క్రైబింగ్.
0: వారి గోపికల యొక్క ఆశలన్నీ కూడా పరిపూర్ణ ఆధ్యాత్మికములే.
1: All the ideas of గోపికాస్ ఆర్ అబ్సల్యూట్.
0: అంతర్భావం అన్ని కూడా పరిశుద్ధమైనటువంటివి.
1: ఆల్ దేర్ ఫీలింగ్స్ ఆర్ ప్యూర్.
0: ఇది ఒకనొక సమయంలో పరీక్షిత్ మహారాజునుకు బోధిస్తూ ఉండగా శుకుడు పరీక్షితునికి సందేహం వచ్చింది.
1: ది సేమ్ థింగ్ వాస్ థాట్ బై సేజ్ శుక టు పరీక్షిత్ అండ్ పరీక్షిత్ హ్యాడ్ డౌట్.
0: ఈ పరీక్షితుని యొక్క సంశయాలన్నీ కూడా శుకుడు నివారణ చేస్తూ వచ్చాడు.
1: శుక క్లారిఫైడ్ ఆల్ ద డౌట్స్ ఆఫ్ పరీక్షిత్.
0: పరీక్షిత్, నీవు లోకరీతిగా ఈ దేహాన్ని భావించి చూచి నీవు విస్మరిస్తున్నావు.
1: కింగ్ పరీక్షిత్, యూఆర్ డెల్యూటెడ్ బై దిస్ బాడీ ఫీలింగ్.
0: భగవంతుడు ఈ రూపమే ఆ రూపమని ఎవరూ నిర్ణయించలేరు.
1: can specify this form and that form for God.
0: ఏ నిమిషంలోనైనా ఏ రూపమైనా ధరించగలడు భగవంతుడు.
1: Any moment God can assume any form.
0: కాని మానవుల మధ్య ఈ దివ్యత్వాన్ని నిరూపించాలంటే దైవం మానుష రూపేణ మనిషి రూపమే రావాలి.
1: To demonstrate divinity to mankind, God should manifest as human being.
0: ఆ దేహాన్ని ధరించినటువంటి ఒక దైవత్వాన్ని మానవుడు మలినమైనటువంటి మనసు కలవాడు కనుక గుర్తించుకోలేకపోతున్నాడు.
1: మ్యాన్ ఈజ్ నాట్ ఏబుల్ టు రికగ్నైజ్ గాడ్ ఇన్ హ్యూమన్ ఫార్మ్ బికాస్ ఆఫ్
0: ఎందుకంటే తన మనసు చాలా మాలిన్యంగా ఉంటుండాలి.
1: హిస్ మైండ్ ఇస్ డర్టీ.
0: మాలిన్యమైన మనసుతో మాలిన్యమైనటువంటి ఒక భావాలే ఆవిర్భవిస్తుంటాయి.
1: అవుట్ ఆఫ్ ది డర్టీ మైండ్ ఓన్లీ డర్టీ ఫీలింగ్స్ కమ్.
0: కనుక కృష్ణ నీవేమాత్రము ఆ బలరాముని మాటలు నమ్మవద్దు.
1: కృష్ణ డోంట్ బిలీవ్, డోంట్ బి క్యారీడ్ అవే బై ది వర్డ్స్.
0: ఆడుకోపోమని పంపించింది.
1: And so saying, she asked him to
0: ఈ విధంగా ఎన్ని సమాధానాలు చెప్పినప్పటికీ ఆ యొక్క భావం తల్లిలోనే పోలేదు.
1: Though she replied many a time, the feeling has not gone.
0: గోపాలరావు చెప్పినప్పుడు అంతప్పుడును ఆ భగవంతుడా నా కుమారుని కాపాడినావా ఈనాడు నీకు 10,000 నమస్కారములు అనేది పాపం యశోద.
1: Though she said, Yashoda went on thanking the Lord for protecting her son.
0: అప్పుడు ఆ యొక్క నోటిలో చూచింది, దాన్ని చూచి ఆమె అనేక రకములుగా నీవు మన్ను తిన్నావట, నీవు నోరు తెరచమని చెప్పని చెప్పింది.
1: He said, it seems you have eaten the mud. Open your mouth, she said.
0: కృష్ణుడు చక్కగా బోధిస్తున్నాడు.
1: కృష్ణ కోట
0: ఇందులోనే సంపూర్ణమైనటువంటి నేను దేవుడు అనేటువంటి సత్యాన్ని నిరూపిస్తున్నాడు.
1: In the reply itself, there is concealed feeling of his divinity.

0: మదర్
1: ఏమయ్య చెయ్యి టు ఈ దిమ్మ ఈ దిమ్మ
0: మన్ను తినంగని శిశువునా
1: టు ఈ ది మట్ ఏమయ్య చెయ్యి
0: ఆ కొంటినా
1: ఏమైనా
0: కొంటి మట్టి చేసేటువంటి వాళ్ళ లేక వెర్రి వెర్రి వాళ్ళ నేను చిన్న పిల్లవాడిన
1: ఏమ ఏ చైల్డ్ లిటిల్ వన్ ఆర్ ఏమ ఏ ఫూల్
0: నేను పిల్లవాడిని కాదు
1: ఐఎమ్ నాట్ ఏ చైల్డ్
0: నేను కొంటితనం ప్రవర్తించేటువంటి వాడిని కాదు
1: ఐ డోంట్ యాక్ట్ మెచ్యూర్
0: నేను పిచ్చివాడిని కాదు
1: ఐఎమ్ నాట్ మ్యాడ్
0: నన్ను చూసి లోకమే పిచ్చి పడిపోతుంది అది
1: ద వరల్డ్ ఈస్ మ్యాడ్ ఆఫ్ మీ
0: కనుక నేను పిచ్చివాడిని కాదు
1: ఐఎమ్ నాట్ మ్యాడ్
0: ఆ పిచ్చితనాన్ని పోగొట్టే నిమిత్తమై వచ్చినటువంటి వాడిని
1: ఐ హావ్ కమ్ హియర్ టు రిలీవ్ యు
0: మన్ను తినే నేనేమైనా పిచ్చివాడిన
1: ఐఎమ్ నాట్ మ్యాడ్
0: అని ఈ పదముల లోపలే ఆ యొక్క యశోదకు పరిపూర్ణమైనటువంటి ఒక జ్ఞానతత్వము ప్రారంభమైంది.
1: ఇన్ హిస్ రిప్లై ఇట్సెల్ఫ్ దేర్ ఇస్ ఫుల్ అవేర్నెస్ ఆఫ్ ది విజ్డమ్ ఆఫ్ కృష్ణ.
0: ఇంకా అప్పుడు ఆమె వర్ణిస్తూ వచ్చింది.
1: దెన్ షీ స్టార్టెడ్ డిస్క్రైబింగ్
0: పిచ్చులు మోగొట్టు పిచ్చి పట్టించును సచ్చిదానందుడు.
1: He cures madness and he will make you mad, Sachidananda.
0: Kanniru teppinchu, kanniru tappinchu.
1: He will make you shed tear, he will wipe out tear.
0: Sachidanandudu.
1: Oh, Sachidananda.
0: Rati nati gajeyu, nati rati gajeyu, rati nati gajeyu.
1: Woman is made into a stone and stone is made into a woman.
0: సచ్చిదానందుడు.
1: యు ఆర్ వెరీ సచ్చిదానంద.
0: ఇలాంటి నీవు తండ్రి కన్నీరు తప్పిస్తావు కన్నీరు తెప్పిస్తావు.
1: యూ విల్ వైప్ అవుట్ ది టియర్స్ అండ్ మేక్ మీ షెడ్ టియర్స్.
0: లోకం కోసం ఏడ్చేటువంటి కన్నీరును తప్పిస్తావు.
1: యూ విల్ వైప్ అవుట్ ది టియర్స్ షెడ్ ఫర్ ది వరల్డ్.
0: నీ కోసం ఏడ్చేటువంటి కన్నీరు తెప్పిస్తావు.
1: యూ ఆల్సో మేక్ మీ ది షెడ్ టియర్ ఫర్ యూ.
0: లోకవాంఛన పట్టినటువంటి ఒక పిచ్చును పోగొడతావు.
1: You will cure all the madness of the world.
0: దేవుడు దేవుడు అనేటువంటి పిచ్చిని పట్టిస్తావు.
1: You will make me mad of God.
0: ఈ రెండు నీలో ఉన్నటువంటివే కదా కృష్ణ.
1: Both are in you, Krishna.
0: అప్పటి నుంచి కూడా యశోద క్రమక్రమేణా దివ్యత్వాన్ని గుర్తించడానికి ప్రయత్నం చేస్తూ వచ్చింది.
1: Since then Yashoda started understanding the divinity.
0: ఎక్కడ పోతున్నప్పటికీ కృష్ణుని అడగజాడలంతా కూడా గుర్తించడానికి ప్రయత్నిస్తూ వచ్చింది.
1: He started noticing the foot.
0: అందువల్లనే గోపికలు ఎన్ని విధమైనటువంటి యొక్క ఇది చెప్పినప్పటికీ యశోద నమ్మేటువంటిది కాదు.
1: ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ దోస్ థింగ్స్ దట్ ఆర్ సెడ్ బై ది ఎంటైర్ వరల్డ్ యశోద నెవర్ బిలీవ్.
0: అనేక కంప్లైంట్స్ అంతా ఇస్తూ వచ్చారు.
1: పీపుల్ కంప్లైన్.
0: ఏ కంప్లైంట్ కూడా యశోద నమ్మలేదు.
1: షీ నెవర్ హర్డ్ ఎనీ ఆఫ్ ది కంప్లైంట్.
0: నా కుమారుడు అలాంటి వాడు కాదు.
1: మై సన్ ఇస్ నాట్ ఆఫ్ దట్.
0: నా కుమారుడు దొంగ కాదు.
1: మై సన్ ఇస్ నాట్ ఎ.
0: నా కుమారుడు జారుడు కాదు.
1: మై సన్ ఇస్ నాట్
0: చోరుడు కాదు.
1: ఇస్ నాట్ ఎ థీఫ్.
0: క్రూరుడు కాదు.
1: ఇస్ నాట్ ఎ వికెడ్ మ్యాన్.